0: భారతదేశంలో లేనటువంటిది ఏ దేశంలో కూడా లేదు.
1: వాట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ భారత్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
0: భవ్య భావాలు కలిగిన భారతీయ
1: ఓ భారతీయ హూ యూ మస్ట్ బి హ్యావింగ్ మ్యాగ్నిఫిసెంట్ ఐడియా
0: తత్వంబు తెలిసికొనగా
1: లెర్న్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ యువర్ ఓన్ డివైన్ కల్చర్.
0: భారతీయులేరీ
1: Unfortunately, Indian themselves do not make any effort to learn their own culture.
0: ఇంతకంటెను దౌర్భాగ్యమేమి కలదు.
1: What great
0: ఇంతకంటెను దౌర్భాగ్యమేమి కలదు.
1: What great misfortune can there be than this state of affairs?
0: ఇలాంటి కర్మభూమి, త్యాగభూమి, యోగభూమి అయినటువంటి భారతదేశం పుట్టినటువంటి యువకులైన మీరు భారతీయ సంస్కృతిని గుర్తించడానికి ప్రయత్నించలేకపోవటం చేత ఈ విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయిపోతూ వస్తున్నారు. దీనిని ప్రబోధించేటువంటి పెద్దలు కాని, పండితులు కాని, తల్లిదండ్రులు కాని లేకపోవటమే దీనికి మూల కారణం.
1: దేర్ ఆర్ నో ఎల్డర్స్, స్కాలర్స్ ఆర్ టీచర్స్ హూ హావ్ బీన్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ కరెక్ట్లీ వాట్ ఇండియన్ కల్చర్ ఈజ్.
0: విద్యార్థి విద్యార్థినిలారా,
1: స్టూడెంట్స్, గర్ల్స్,
0: ఈ 15 దినములు కూడాను ఈ పవిత్రమైనటువంటి సంస్కృతిని, ఆధునికం యొక్క జీవితాన్ని రెండింటినీ సమన్వయపరచి సత్య మార్గమును విడుక, ధర్మ మార్గమును విసర్జించక న్యాయ మార్గం లోపల మన జీవితాన్ని గడపడానికి తగిన కృషి చేయాలి.
1: డ్యూరింగ్ దీస్ 15 డేస్ వి మస్ట్ ట్రై టు మేక్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ద యూనిక్నెస్ ఆఫ్ అవర్ ఓన్ కల్చర్ అండ్ హౌ టు హార్మోనైజ్ ది ఓల్డ్ కల్చర్ విత్ ద మోడర్న్ ట్రెడిషన్స్.
0: మనకు అధికారం ప్రధానం కాదు.
1: వి షుడ్ నాట్ కన్సిడర్ అథారిటీ యాజ్ వెరీ ఇంపార్టెంట్.
0: కేవలం కదిలిపోయే మేఘం.
1: Authority and power is something like a
0: power. దాని నిమిత్తమై మీరు గర్వించనక్కరలేదు.
1: You should never be proud of such things.

0: మనిషిలో క్షణంలో వచ్చి క్షణంలో పోయేటువంటిది ఈ యూత్, యవనం.
1: ద యూత్ ఈజ్ సో ట్రాన్సియంట్, సో మొమెంటరీ, విత్ మినిట్స్ ఇట్ డిసపియర్స్.
0: ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది ఈ యవనం.
1: దిస్ యూత్ కమ్స్ ఇన్ ద మిడిల్ అండ్ గోస్ అవే ఇన్ ద మిడిల్.
0: క్షణభంగురమైనటువంటి యొక్క ఈ యొక్క మధ్యకాలములకు వచ్చేటువంటి యొక్క భవనమును ఆధారం చేసుకుని మనము రస్తు పట్టుకోరాలి.
1: వీ షుడ్ నాట్ రూయిన్ అవర్ ఓన్ లైఫ్ డిపెండింగ్ అపాన్ దిస్ యూత్ అండ్ మిస్యూజింగ్ దట్ పర్టికులర్ టైమ్ ఇన్ ద రాంగ్ వే.
0: ఇది చాలా ఉత్తమమైనటువంటి జీవితము.
1: యూత్ ఈజ్ అ వెరీ సేక్రెడ్
0: పవిత్రమైన కాలము.
1: Most sacred time this is.
0: ఈ కాలాన్ని మనం వ్యర్థం చేసుకోరాలి.
1: We should not waste our time.
0: వ్యర్థమైనటువంటి కాలం తిరిగి మనం సార్థకం చేయించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేదు.
1: Even if you make efforts to sanctify the time which has gone by, you will not be able to succeed.
0: విద్యార్థులారా,
1: dear students,
0: సంస్కృతి విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోండి.
1: Develop faith in your own culture.
0: ధర్మం అనేటువంటిది ఒక దేశములకు, ఒక కాలములకు, ఒక దీనికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు.
1: Righteousness is not confined to a particular nation, to a particular time.
0: దేశ కాల పరిస్థితుల ప్రభావంలో అతీతమైనటువంటిది ఈ భారతీయ సంస్కృతి.
1: ఇండియన్ కల్చర్ ట్రాన్సెండ్స్ ఆల్ ది లిమిటేషన్స్ ఆఫ్ టైమ్.
0: దాని గురించి క్రమక్రమేణ ఈ 15 దినముల లోపల మనం చక్కగా పరిపూర్ణ స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
1: We will make efforts to understand in all its fullness the Indian culture and its glory.
0: మన వైస్ ఛాన్సలర్ సరాఫ్ ప్రారంభంలో అందరినీ స్వాగతించేటువంటి సమయంలో శరీరమును, ఇంద్రియములను, మనసును, ఆత్మ, దీనిని ఐదింటి యొక్క ప్రభావాన్ని, విశిష్టతను, దాని యొక్క స్వరూపాన్ని వివరించాలని తాను ప్రార్థిస్తూ వచ్చాడు.
1: Our Vice Chancellor Saraf, while welcoming, mentioned that the details and the secrets and subtleties relating to the physical body, the sense organs, the mind and the intellect and the atma.
0: ee naadu nijamuga vidyarthulaku idi atyavasaram.
1: This is extremely necessary for the
0: anavaru telusukunaka baita prapanchanni telusukunataku prayatnistunnadu.
1: Today's student is trying to understand the external world without knowing who he really is.
0: తనను తాను తెలుసుకోవటానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: మేక్ ఎఫర్ట్ టు నో హూ యూ రియలీ ఆర్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: కనుక తన దేహమును, తన మనస్సును, తన ఇంద్రియములను, తన యొక్క ఆత్మతత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ ఫోర్ యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో యువర్ ఫిజికల్ బాడీ.
0: జగత్తుని జీవించువాడు మనుషుడు కావాలి మొదట.
1: ఎ పర్సన్ హూ ఈజ్ లివింగ్ ఇన్ దిస్ ఎర్త్ must first become a human being.
0: Danujula duskrutane nella pagadutundu vaade chavata.
1: He is a fool who goes on describing various other people.
0: Brahmagnanam nerchichita aatmagnanam telusukoruta.
1: After knowing brahmagnana you will be able to also understand the atmagnana.
0: Ee manava jeevitamunu raja baata.
1: This is the royal road to human life.
0: ఈ బాటను మొట్టమొదట మనం గుర్తించాలి.
1: We have to recognize and identify.
0: ఈ బాటను మనం నేర్చాలి.
1: We have to learn.
0: ఈ మాటలో మనం అంకితం కావాలి.
1: We have to become one with this particular thought.
0: ఈ పవిత్రమైన అన్నిటికీ సారమైనటువంటి వేద ఊటను మనం గ్రోలాలి.
1: We have to drink the nectar and sweetness and the root of everything వేద.
0: ఈ పవిత్రమైన కాలమును పవిత్రమైన భావముల చేత మన హృదయాలు నింపుకొని
1: during these 15 days we have to fill our hearts with sacred thoughts. ఈ విద్యార్థి
0: విద్యార్థిని అందరి కొడను విశాలమైన భారతదేశమందు దీని యొక్క ప్రచార ప్రబోధములకు తగినటువంటి కృషి చేయాలి.
1: The students, both boys and girls, should undertake to spread the true meaning of the culture to the entire country.
0: అన్నింటికంటే ముఖ్యము భక్తి. భక్తి, దైవ భక్తి అత్యవసరం.
1: Devotion is the most important thing and the very basis of
0: daiva bhaktiye lekundina manam denini kudunu manam sadhinchalemu.
1: Without devotion to God you cannot achieve anything.
0: Nenu sadhistunnanu, nenu sadhi, idi kevalam ahankaram yokka vikara swaroopame.
1: Many a time you think that you have been able to achieve many things. It is only a perversion of your own human thinking.
0: Atmavishwasanni manam avruddhi parchukovali.
1: You have to develop confidence in self.
0: ఆత్మవిశ్వాసాన్ని మనం బలపరుచుకున్నప్పుడు ఇంకా అన్ని కూడా మనం సాధించినటువంటి వారం అవుతాం.
1: Once you have self confidence, everything will be added unto you.

0: ధైర్యాన్ని చెడుపుకుంటూ దుర్భావముల చేత, దుర్గుణముల చేత, దురాలోచనముల చేత హృదయాన్ని మాలిన్యము గావించుకుంటున్నారు.
1: టు హ్యావ్ దిస్ క్లీన్లీనెస్ ఎక్స్టర్నల్ క్లీన్లీనెస్ అండ్ టు వేర్ న్యూ రోల్స్ ఈజ్ క్వైట్ ఈజీ. But inwardly, our heart is full of maneuvering, manipulation, ill feelings.
0: తన హృదయాన్ని ఏనాడు మానవుడు పరిశుద్ధము గావించును, పవిత్రము గావించుకును, స్వార్థరహితమైనటువంటి యొక్క భావమును అభివృద్ధి పరచుకును, ఆనాడే మానవుడు ఉగాదిని అనుభవించినటువంటి వాడు ఉత్తముడుగా రూపొందుతాడు.
1: We can truly celebrate this Ugadi and claim the benefits of it. The day we cleanse our hearts, the day when we make our heart sacred and selfless.
0: మానవుని యొక్క హృదయము చాలా పవిత్రమైనటువంటిది.
1: The human heart is highly sacred.
0: మానవ జీవితం కూడాను దుర్లభమైనటువంటిది.
1: And the human life is the rarest of all.
0: జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ దుర్లభమైనటువంటి మానవ జన్మ ఎత్తి కూడాను మానవుడు మానవుడిగా జీవించడానికి తగిన కృషి చేయటం లేదు.
1: Having had this rare gift of human life, we are not leading a human way of life anyway.
0: మానవుడనగా కోరికల యొక్క మూట అని దీనికి అర్థం.
1: The human, we can understand by the word, is the bundle of desire.
0: ఈనాటి మానవుడు కాలు మొదలు తల వరకు కూడాను కోరికల చేతనే కాలమును గడుపుతూ వస్తున్నాడు.
1: Man today is spending his time full of desires from top to toe.
0: కోరికలు తీరటం ఆనందమని భావిస్తున్నాడు. కాదు కాదు.
1: He feels so happy if his desires are fulfilled, but certainly not.
0: కోరికలు ఆరటమే ఆనందమనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: Desireless state confers the true bliss.
0: ఏనాడు మానవుని యొక్క హృదయంలో కోరికలు ఆరునో ఆనాడే తన కోరికలు తీరినటువంటి వాడవుతాడు.
1: The day when the desires are given up and pacified, you can aspire to be blissful.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: యుగములు గడిచినప్పటికీ, జగమును కదిలినప్పటికీ మానవుని యొక్క హృదయము మారటం లేదు.
1: Though ages have passed, generations have left, human heart has not yet been transformed.
0: చదువులు మితిమీరిపోతున్నవి.
1: We find education on the ever rise.
0: విద్యలు చాలా అల్లోలములుగా కావిస్తున్నవి.
1: The education is adding to the confusion and agitation.
0: ఈ విద్యల వల్ల మానవుని యొక్క హృదయము మారుతుందని భావిస్తున్నారు.
1: We think that there will be reformation in human heart by education.
0: నిజమే, మారును, మారుతున్నవి. ఏ విధంగా మారుతున్నవి?
1: It is changing, no doubt, but how is it happening?
0: అతి విచిత్రమైనటువంటి మార్గమును అవలంబిస్తున్నవి.
1: It is following a distorted, perverted way.
0: మానవుడు నేర్చుకోవలసినటువంటి విషయాలు నేర్చుకోవటం లేదు.
1: Man is not acquiring, is not learning what
0: is supposed to be.
1: Developing the animal trait.
0: రాక్షస కృత్యమును పవిత్రం చేసుకుంటూ.
1: Entertaining demonic attitude.
0: మానవత్వాన్ని వ్యర్థము గావించుకుంటున్నాడు.
1: Wasting the human life altogether.
0: ఇది కాదు మన యొక్క పండుగలు.
1: This is not what we are supposed to do.
0: ఇది కాదు మన ఒక పూర్వ యొక్క సంస్కృతి.
1: This is not our nature in
0: భారతీయ సంస్కృతి.
1: The culture of Bharat.
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించి మానవత్వాన్ని సార్థకం కావటమే ఇది పవిత్రమైన సంస్కృతి.
1: Wants us to realize the unity in diversity and work for the liberation of one's own self.
0: కానీ ఈనాడు దానిని విరుద్ధమైన మార్గంలో అవలంబిస్తున్నాడు.
1: But we are following the contradictory procedure.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నాడు.
1: In fact, we are fragmenting the one into multiplicity.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి యొక్క మేధావులు విద్యావంతులు దినదినములకు పెరిగిపోతున్నారు. కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించి వర్తించేటువంటి వ్యక్తులు తరిగిపోతున్నారు.
1: We find more and more of intellectuals, educated people who can watch the plurality, multiplicity in unity. But there are none who observe the unity in diversity.
0: భారతీయ సంస్కృతి ఎంత ఉన్నతమైనటువంటిదో, ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత సార్థకమైనటువంటిదో భారతీయులే గుర్తించుకోలేకపోతున్నారు.
1: The inhabitants of Bharat, Bharatiyas, are not able to know the nobility and the greatness of the Indian culture.
0: సర్వ యొక్క క్షేమాన్ని, సమస్త యొక్క సంక్షేమాన్ని అభివృద్ధి పరచుకుని ఆనందించేటువంటి జీవితము భారతీయుల యొక్క జీవితము.
1: The life of Bharatiyas is

0: టు లివ్ ఇన్ హ్యాపీనెస్ వెన్ అదర్స్ ఆర్ హ్యాపీ వెన్ ద హోల్ వరల్డ్ ఇస్ రిజాయిసింగ్.
1: ఇంతటి విశాలమైనటువంటి హృదయము కానరాదు.
0: సచ్ బ్రాడ్ మైండెడ్నెస్ ఇస్ మిస్సింగ్ టుడే.
1: ఇంతటి పవిత్రమైనటువంటి భావములు కానరావు.
0: సీక్రెట్ ఫీలింగ్స్ ఆర్ మిస్సింగ్.
1: కానీ ఇట్టి ఉన్నతమైనటువంటి భావములు, పవిత్రమైన భావములు మానవునియందు ఉంచుకొని కూడాను తాను దానిని అనుభవించలేకపోతున్నాడు.
0: దో ద సీక్రెట్ థాట్స్, ద గుడ్ ఫీలింగ్స్ ఆర్ లేటెంట్ ఇమ్మనెంట్ మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ అండ్ ఎక్స్పీరియన్స్.
1: కాలము చాలా పవిత్రమైనటువంటిది.
0: Time is highly sacred.
1: ఇట్టి పవిత్రమైనటువంటి కాలమును ఎంత వ్యర్థం గావించుకుంటున్నారో యోచించుకోవచ్చు.
0: Just you can think for yourself how this valuable time is wasted.
1: కాలము గడిచిన తిరిగి రాదు.
0: As the time passes by, it
1: will never come back. మంది కాదు.
0: The future is uncertain.
1: ఉన్నటువంటి కాలమును సార్థకంగా గావించుకోవటమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమని భారతీయ సంస్కృతి ఉద్భవిస్తున్నది.
0: It is the teaching of Bharat that one should live in the present. Make best use of the moment.
1: Kanukane vedamanandu kudanu kalaayana maha kala kalaayana maha kala darpadamanaayana maha kala teetaayana maha kala swaroopaayana maha kala neemitaayana maha ani kaalamunu inta pramaanamu pradhanamaitvanti yokka viluvanu andistu vachindi.
0: It is for that time, for that reason the time is extolled in different ways. The time is God. God is the master of time. God transcends the limitations of time.
1: ఇంతే కాదు, సహస్ర శిష్య పురుష సహస్రాక్ష సహస్రపాత్.
0: God dwells in all of the beings. All hands are his.
1: వేదాది ప్రజలతో కూడినటువంటి యొక్క భారతీయులు వేద సంస్కృతిని మాత్రం విశ్వసించక దివ్యమైన భావములతో భవ్యమైనటువంటి నడకలతో కాలమును సార్థకంగా గావించుకుంటూ వచ్చాడు పూర్వీకులు.
0: The ancients spent their time in full comprehension of the unity and diversity, enjoying the divinity which is novel and ever fresh.
1: ee naati madhunika yugam raaka purvame,
0: prior to the beginning of this modern age,
1: prachina purushulu prachina samskrutulu prachina peddalu aneka vidhamuluga andari yokka anyonyatanu aikamatyanu aashichukuntu vacharu.
0: Prior to this modern age, the ancients, the sages and seers and the culture wanted a kind of harmony and the unity in the community.
1: Kalasi melisi tirugudam,
0: let's move together.
1: Kalasi melisi perugudam,
0: let's grow together.
1: Kalasi melisi telisukonna telivini poshinchudam,
0: let's grow in intelligence together.
1: Kalasi melisi kalataleka chelimito jeevinchudam annadi bharatiya samskruti.
0: The culture of Bharat wanted us to grow, live together without any conflict or infighting.
1: Ikkada ikkada ఎట్టి కలిసిమెలిసి ఉండటము కనిపించడం లేదు.
0: వీ డోంట్ ఫైండ్ ఎనీ హ్యాపీ మింగ్లింగ్ టుగెదర్.
1: ఒక ఇంటిలో నలుగురు ఉంటే నలుగురికి నాలుగు భావములు వేరువేరుగా ఉంటాయి.
0: ద ఫోర్ రెసిడెంట్స్ అట్ హోమ్ హావ్ డిఫరెన్స్ ఆఫ్
1: ఒపీనియన్. ఐకమత్యమే మానవ జీవితము.
0: యూనిటీ ఇస్ ద హ్యూమన్ లైఫ్.
1: ఆచరణే దాని యొక్క గమ్యము.
0: అండ్ దట్ ఇట్ హ్యాపెన్స్ టు బి హిస్ గోల్.
1: అట్టి దివ్యమైనటువంటి యొక్క ఐకమత్యమును ఈనాడు కోల్పోతున్నాం.
0: సచ్ డివైన్ యూనిటీ ఇస్ లాస్ట్ టుడే.
1: పవిత్రమైన భారతీయులారా,
0: the sacred inhabitants of
1: bharatiya sanskruti yokka viluva evvaru kudanu inta varaku kudanu poorna artham gavinchukovaledu.
0: None have understood till this day in fullness the meaning of bharat culture.
1: Bharatiyulek shakti samarthyamulu amitamainatuntivi.
0: The capacities and the potentiality of the bharatiyas
1: anandama parimitamainatuntidi.
0: And it is limitless.
1: ఈ నాటి ప్రతి మానవుడు కూడాను ఆనందం ఆనందం ఆనందం ఆనందం కావాలని ఆశిస్తున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ ఎస్పైర్స్ టు బి బ్లిస్ఫుల్ టుడే.
1: ఈ ఆనందం నిమిత్తమై అనేక గ్రంథములను పఠిస్తున్నాడు.
0: టు బి హ్యాపీ హీ గోస్ త్రూ మెనీ బుక్స్.
1: అనేక యాత్రలు చేసి పెద్దలను దర్శిస్తున్నారు, వారు బోధించేటువంటి బోధనలు వింటున్నారు.
0: హీ గోస్ ఆన్ పిల్గ్రిమేజ్ అండ్ లిసన్స్ టు నోబుల్ సౌల్స్.
1: ఎన్ని పూజలు చేస్తున్నారు,
0: హి ఆల్సో వర్షిప్.
1: ఎన్ని జపంలో ఆచరిస్తున్నారు,
0: హి డస్ పెనెన్స్.
1: ఎన్ని తపంలో ఉన్నారు,
0: అండ్ హి థింక్స్ ఆఫ్ గాడ్.
1: కానీ ఇందులో ఆనందం ఏమాత్రం కూడా లేదు.
0: బట్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ బ్లిస్ ఇన్ దీస్ యాక్టివిటీస్.
1: మానవుని యొక్క దేహమునందు పంచకోశములున్నవి.
0: ద హ్యూమన్ బాడీ హాస్ గాట్ ఫైవ్ షీట్స్.
1: అన్నమయ కోశము,
0: ద షీట్ ఆఫ్ ఫుడ్.
1: ప్రాణమయ కోశము,
0: ద షీట్ ఆఫ్ లైఫ్.
1: మనోమయ కోశము,
0: ద షీట్ ఆఫ్ మైండ్.
1: ఆనందమయ కోశము,
0: ద షీట్ ఆఫ్ బ్లిస్.
1: విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము,
0: ద షీట్ ఆఫ్ విజ్డమ్ అండ్ ద షీట్ ఆఫ్ బ్లిస్.
1: కానీ ఆనందమయ కోశం అనేటువంటిది కనిపిస్తుంది, కానీ ఆనందం అందులో శూన్యం.
0: వీ హ్యావ్ ద షీట్ ఆఫ్ బ్లిస్, బట్ ద బ్లిస్ ఇస్ టోటలీ అబ్సెంట్.
1: ఆనందమే లేకుండా ఉంటున్నది.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ బ్లిస్ అట్ ఆల్.
1: ఈనాటి మానవుడు అనుభవించేటువంటి ఆనందములన్నీ,
0: ఆల్ ది వేస్ ఆఫ్ ప్లెజర్ హ్యాపీనెస్ దట్ వి ఎక్స్పీరియన్స్ టుడే,
1: కేవలము పరిమితముతో కూడినటువంటివి.
0: ఇస్ ఆల్ అండర్ సర్టెన్ లిమిట్స్.
1: తాను పడేటువంటి సుఖములంతా కూడాను ఆనందంతో కూడినటువంటి కాదు.
0: ఆల్ ది హ్యాపీనెస్ దట్ హీ పాసెస్ త్రూ కెనాట్ బి రేటెడ్ అస్ బ్లిస్
1: చేరినటువంటివి.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ ఆల్ అండర్ సర్టెన్ లిమిటేషన్స్.
1: ఏ విధమైనటువంటి యొక్క ఆస్తిపాస్తులు సంపాదించినప్పటికీ అవి కూడా పరిమితంలో ఉండేటువంటివి.
0: ఆల్ ది ప్రాపర్టీ దట్ యు అక్వైర్ అండ్ ది వెల్త్ దట్ యు అమాస్
1: ఈ ఆస్తిపాస్తులు ఆనందములు సుఖ సౌఖ్యాలు కూడా మానవునికి ఆనందం అందిస్తున్నాయని భావిస్తున్నారు. ఇది మూర్ఖత్వం.
0: ఇట్ ఇస్ అ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ ఇఫ్ యు థింక్ ద వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ అండ్ ద ప్రాపర్టీ విల్ గివ్ యు ది బ్లిస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
1: ఈ సుఖము మనకు నిజమైనటువంటి ఆనందాన్ని అందించడం లేదు.
0: దిస్ సార్ట్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ హ్యాపీనెస్ విల్ నెవర్.
1: ఈ సౌఖ్యాలు మనకు పరిమితమైనటువంటి ఆనందాన్ని అందిస్తున్నాయి.
0: దట్ గివ్స్ యు ఓన్లీ ఎ లిమిటెడ్ హ్యాపీనెస్.
1: కానీ ఆనందం అనేటువంటిది అపరిమితమైనటువంటి ఆనందము.
0: బట్ ది ట్రూ బ్లిస్ ఇస్ బియాండ్ ఆల్ మెజర్.
1: అది ఎక్కడ నుంచి వస్తుంది? అది
0: వేర్ ఫ్రమ్ యు
1: గెట్. బయట నుంచి వచ్చేటువంటిది కాదు.
0: It's not from outside.
1: మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: It comes from within.
1: హృదయము దైవస్థానము.
0: The heart is the dwelling place of God.
1: ఆ దైవస్థానం నుంచి వచ్చేటువంటిది ఆనందము.
0: Let us think of the altar of God, the human heart.
1: ఈ ఆనందమునకు మొట్టమొదటి మానవుడు గాఢమైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: To begin with, man must develop a strong faith.
1: ఈ విశ్వాసం ద్వారానే మానవునకు ప్రేమ లభిస్తుండాలి.
0: Through faith only he can experience love.
1: ఈ ప్రేమ వల్లనే మానవుడి ధర్మం ఆచరిస్తున్నాడు.
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ లవ్ హీ కెన్ బి హ్యాపీ.
1: ఈ ధర్మం ద్వారానే సత్యం ఆవిర్భవిస్తుండాలి.
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ రైచియస్నెస్ హీ ఫైండ్స్ ద వే టు ట్రూత్.
1: సత్యం ద్వారానే దైవము సాక్షాత్కరిస్తున్నాడు.
0: అండ్ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ హీ కెన్ హ్యావ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: ఆనందం లభ్యమవుతుండాలి.
0: అండ్ త్రూ దాట్ ఓన్లీ ఇస్ పాసిబుల్ త్రూ లవ్.
1: ఆనందమునకు మూల కారణము దైవమే.
0: Therefore, the foundation for bliss is God.
1: దైవమునకు మూల కారణము సత్యమే.
0: And it is the truth that takes you to God.
1: మూల కారణము ధర్మమే.
0: And it is dharma that takes you to God.
1: ధర్మమునకు మూలాధారము ప్రేమనే.
0: And it is the love that the foundation
1: ప్రేమకు మూలాధారం విశ్వాసమే.
0: And they all rest on faith.
1: ఈనాటి మానవుని యందు తనపైన తనకు విశ్వాసం లేదు.
0: Man today has no faith in himself.
1: శ్వాసము లేనటువంటి జీవుగా బ్రతుకుతూ ఉన్నాడు.
0: It is almost a life without breath.
1: విశ్వాసమే కోల్పోతున్నాడు.
0: హీ ఇస్ లూజింగ్ ఫెయిత్ ఆల్ టుగెదర్.
1: ప్రాచీన ఋషులందరూ కూడాను విశ్వాసం విశ్వాసం నమ్మకము నమ్మకము నమ్మకము.
0: ఎన్షియంట్ రిషీస్ స్ట్రెస్డ్ ఆన్ ఫెయిత్.
1: నమ్మకమను రెండు నయనము లేదేని అంధులైరి నేడు అవని ఎందు.
0: ద మోడర్న్ పీపుల్ హ్యావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: మానవునికి కనిపించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి డజంట్ ఫైండ్ ఎనీథింగ్.
1: ఏమిటి ఈ రెండు నేత్రములు?
0: వాట్ ఆర్ దీస్ టూ ఐస్?
1: ఒకటి శాస్త్రము ఒకటి ధర్మము.
0: And one is the scripture, other is righteousness.
1: కాని ఇలాంటి శాస్త్ర సంబంధమైనటువంటి బ్రాహ్మణులు కూడాను ఈనాడాటి ధర్మమును విస్మరిస్తున్నారు.
0: The priest class also has neglected the reading of the scripture.
1: ఎప్పుడు సత్యముగా ఎంచు వేద సమ్మతము విప్రులారా?
0: The priestly class should consider the scripture as truth.
1: దేశంబు కొరకునై దేహమర్పణ చేయు రహిమించి రాజాది రాజులారా?
0: ఇట్ ఇస్ ఓన్లీ వారియర్ కమ్యూనిటీ క్షత్రియ హు ఆర్ రెడీ టు సాక్రిఫైస్
1: ధనధాన్యములు కలిగి ధర్మ గుణముతో వరలుచుండి ఆర్య వైశ్యులారా?
0: ద వైశ్య ద బిజినెస్ కమ్యూనిటీ రన్స్ ది ఎకానమీ ఆఫ్ ది కంట్రీ.
1: వ్యవసాయ వృత్తి చే వర్ధిల్లుచుండియో సుఖజీవనము చేయు శూద్రులారా?
0: ద శూద్ర కమ్యూనిటీ టేక్స్ కేర్ ఆఫ్ ది అగ్రికల్చర్.
1: కాలమంతా ఊరక గడపనేలా?
0: వై షుడ్ యు వేస్ట్ యువర్ టైం?
1: ఇదంతా కూడా కాలంని వ్యర్థం గావిస్తున్నారు.
0: వి హావ్ బీన్ వేస్టింగ్ టైం.
1: దీనివల్ల మనకి ఏమాత్రం కూడాను అణుమాత్రమైన కూడాను సుఖశాంతులు మనకు లభ్యమవటం లేదు.
0: ద ప్రెసెంట్ డే లైఫ్ డజంట్ కన్ఫర్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ హ్యాపీనెస్.
1: మానవునికి ప్రధానమైనటువంటి గుణము భగవంతుడు అనుగ్రహించినటువంటి గుణము కృతజ్ఞత.
0: ద మెయిన్ క్వాలిటీ దట్ గాడ్ హాస్ గిఫ్టెడ్ అస్ ఇస్ దిస్.
1: సూర్య నమస్కారం లోపల భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్
1: నమస్కారం చేసేటువంటి వారు సూర్య నమస్కారములు.
0: వి ఆఫర్ అవర్ సల్యూటేషన్ నమస్కార టు సన్ గాడ్.
1: అందులో ఒక పదం ఏర్పడినటువంటిది.
0: దేర్ వి హావ్ వన్ ఇంట్రెస్టింగ్ వర్డ్
1: కృతజ్ఞాయ నమః అన్నారు.
0: దేర్ ఇస్ వన్ ఇంట్రెస్టింగ్ వర్డ్ కృతజ్ఞాయ నమః.
1: అనగా సూర్యుని యొక్క తేజస్సు అణుమాత్రమైన భావంతో మానవుని యొక్క నేత్రముల లోపల చేరి ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఫైండ్ ద లైట్ విత్ ఇన్ ది ఐ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: చంద్రమా మనసో జాతః చచ్చో సూర్యో అజాయత.
0: మైండ్ ఈస్ ద ప్రిసైడింగ్ డైటీ. ద మూన్ ఈస్ ద ప్రిసైడింగ్.
1: ఏ మానవుడు చేసిన మేలుకు మర్చిపోయి కృతజ్ఞుడిగా రూపొందుతాడో అటువంటి వాడి నేత్రము ఉండి ప్రయోజనం లేదన్నారు.
0: ద మ్యాన్ హూ ఫర్గెట్స్ ఆల్ ది హెల్ప్ గివర్ రెండర్ టు హిమ్ ఈజ్ అన్ అన్గ్రేట్ఫుల్ రిచ్ అండ్ బికమ్స్ blind.
1: అట్టివాడు లోకము లోపల అంధుడనే చెప్పవచ్చును.
0: We can call them totally blind people, ungrateful.
1: సూర్యుడే తన నేత్రం నుంచి వదిలిపోతున్నాడు.
0: And in fact, sun withdraws light from the eyesight.
1: మానవుని కూడాను ఎవరైనా కూడా సరే ఏమి చేసినప్పటికీ చేసిన మేలును మరవకుండా ఉండాలి.
0: Whosoever may be, one should not forget the help.
1: ప్రాణములైనను సులభంగా వదలవచ్చును కానీ ఈ కృతజ్ఞతను మనం మరవకూడదు.
0: You be prepared to give up life, but you should remain grateful.
1: ఎన్ని ఉపకారములో పొందుతున్నాము.
0: We receive help from every quarter.
1: ఎన్ని సహాయములో అందుతున్నాము.
0: In fact, we receive all service.
1: కానీ మానవుడు దానిని కించిత్ కూడాను తలంచడం లేదు.
0: But man is not mindful of all the help and
1: స్వార్థము స్వార్థము స్వార్థము.
0: All his life is based on
1: selfishness. ఇలాంటి మూర్ఖత్వం జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు మానవుడు.
0: Man is leading such foolish life today.
1: ఇలాంటి మూర్ఖులకు మానవత్వం అని ఎట్ట చెప్పాలి?
0: How do you expect the human values?
1: అసలు ఆధ్యాత్మికమనగా ఏమిటి అని అర్థము?
0: What is the meaning of spirituality?
1: ఏదో ఆది ఆత్మను స్మరించడమే ఆధ్యాత్మికం అంటున్నారు.
0: We think the thinking of the constant self.
1: కాదు కాదు కాదు. మానవుని యందున్నటువంటి పశుత్వాన్ని హింసించి
0: one has to kill the animality.
1: మానవత్వాన్ని దైవత్వంగా మార్చుకోవటమే ఇది ఆధ్యాత్మికము.
0: Transforming the human nature into the divine.
1: ఎక్కడ మార్చుకుంటున్నారు?
0: Where are we doing?
1: మానవత్వాన్ని పశుత్వంగా మార్చుకుంటున్నారు.
0: In fact, the human life has become demonic.
1: దైవత్వంగా మార్చుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
0: We are not making effort to transform the divine quality. In fact, that is true spirituality.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని ఈనాడు విస్మరిస్తున్నాడు మానవుడు.
0: Such beautiful nature, inborn nature, spirituality is forgotten.
1: ఆధ్యాత్మికమనగా ఏదో కొన్ని వంటలు వండుకోవటము భుజించటము ఈనాడు పండుగ పండుగ అని దీని పండుగ రూపం లోపల వ్యర్థంగా వచ్చుకుంటుంది.
0: We consider spirituality as a matter of celebration with festivity and gaiety.
1: అది కాదు ఆధ్యాత్మికము.
0: దాట్స్ నాట్ స్పిరిచువాలిటీ.
1: ఏ పవిత్రమైన పర్వదినములు మనకు ప్రాప్తిస్తున్నాయో ఆ పర్వదినముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని చింతించుకుంటూ స్మరించుకుంటూ సార్థకం చేసుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ థింక్ ఆఫ్ దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ ఫెస్టివల్. థింక్ ఆఫ్ దెమ్, పాండర్ ఓవర్.
1: మానవుడను కాదు, నేను మానవత్వంతో కూడినటువంటి ఒక దైవత్వాన్ని అని భావించాలి.
0: ఐఎమ్ నాట్ సింప్లీ హ్యూమన్, ఐ హావ్ గాట్ ది డివినిటీ విద్ ఇన్. దట్ షుడ్ బి అవర్ లైఫ్.
1: అప్పుడే తన ఎందున్నటువంటి పశుత్వం దూరం అవుతుంది.
0: దెన్ ఓన్లీ ది యానిమాలిటీ విల్ డిస్టెన్స్ ఇట్సెల్ఫ్.
1: కనుక ఈనాడు తన మానవత్వాన్ని తాను మర్చిపోవటం చేతనే పశుత్వం పూర్తి ప్రబుద్ధి అవుతున్నది.
0: As the human being has forgotten his human nature, he has become bestial.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఏ రాజ్యమైనా కానీ,
0: whatever may be,
1: ఏ రాష్ట్రమైనా కానీ,
0: whatever state,
1: ఏ దేశమైనా కానీ,
0: any country,
1: ఏ ప్రాంతమైనా కానీ,
0: any region,
1: ఏ లింగమైనా కానీ,
0: any time,
1: ఏ వ్యక్తి అయినా కానీ,
0: any person,
1: కానీ మానవుడి యందు మానవత్వం అనేటువంటి దాన్ని మర్చిపోకుండా కాపాడుకోవాలి.
0: At any period of time, anywhere, any region, any state, any country, no one should forget the human quality. We should keep it in our view.
1: కాలమును సార్థకం కావించుకోకుండా పోకూడదు.
0: And we should never waste our time.
1: పరమాత్ముడు లోకము లోపల ఎవరు ఇందులో ప్రభుత్వమైనటువంటి వాళ్ళు, ఎవరు ప్రబుద్ధమైనటువంటి వాళ్ళు, ఎవరు ప్రసిద్ధమైనటువంటి వాళ్ళు అని వెతకడానికి నారదుని పంపించాడు.
0: God has sent Narada to be in search of a true noble soul who is spending the time in a sacred way, leading a sacred life.
1: Swami, etti varini nenu ennukovali annadu.
0: Narada wanted how to pick up such people.
1: Evadu తన హృదయం నుండి రామకృష్ణ గోవింద నారాయణ అని భగవత్ నామమును ఉచ్చరిస్తూ ఉంటాడో,
0: ద వన్ హూ రిపీట్ చాన్స్ హిస్ నేమ్ హోల్ హార్టెడ్లీ,
1: అతనే నిజమైనటువంటి మానవుడు.
0: హీఈస్ ఎ ట్రూ హ్యూమన్.
1: మానవుడనగా పరిశుద్ధమైన హృదయం కలవాడు.
0: హ్యూమన్ బీయింగ్ మెంట్ ద వన్ హూ హాస్ గాట్ ప్యూర్ హార్ట్.
1: ఈ పరిశుద్ధమైన హృదయం నుంచి కూడాను పవిత్రమైనటువంటి యొక్క నామములే రావాలి.
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ ప్యూర్ హార్ట్ హీ షుడ్ చాంట్ సీక్రెట్ నేమ్ ఆఫ్ గాడ్.
1: అలాంటి వాడే నిజమైన మానవుడు అన్నాడు.
0: సచ్ ఎ మ్యాన్ ఇస్ ఎ
1: లోక సంబంధమైన వ్యవహారం ఎన్నైనా చేసుకుని,
0: వీ కెన్ ఇన్వాల్వ్ ఇన్ వరల్డ్లీ మ్యాటర్స్,
1: అది లౌకికమైన యొక్క వృత్తులు,
0: దట్స్ ఆల్ వరల్డ్లీ టెండెన్సీ,
1: దాని యందు నాకేమాత్రము లక్ష్యం లేదు.
0: అండ్ హీ ఇస్ నాట్ ఎ ట్రూ మ్యాన్ ఇస్ నాట్ సెంట్రల్ రౌండ్ ఇట్.
1: అవి తాత్కాలికమైనటువంటి యొక్క సుఖములు,
0: ఇట్స్ ఆల్ టెంపరీ హ్యాపీనెస్.
1: కానీ పవిత్రమైనటువంటి పర్వదినముల యందు భగవత్ నామాన్ని స్మరించినటువంటి వాడు మూర్ఖుడు, అతనే మానవుడు కాదు అన్నాడు.
0: ద వన్ హూ డస్ నాట్ షన్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఆన్ సీక్రెట్ ఫెస్టివల్స్ ఆఫ్ దిస్ టైప్ ఈజ్ నాట్ హ్యూమన్ అట్ ఆల్.
1: దీనిని మనసు యందు ఉంచుకుని నారదుడు చెప్పాడు.
0: నారద హోల్డింగ్ దిస్ వ్యూ,
1: స్వామి
0: సెట్, స్వామి
1: నిరంతరము గోవింద నారాయణ అని నామస్మరణ చేసుకుంటున్నానే.
0: I repeat your name, Govinda Narayana.
1: నామస్మరణ లేనటువంటి సమయం నాలో ఏనాటికను కనిపించడం లేదు.
0: In fact, there's no time when I have left chanting your name.
1: కాబట్టి నాకంటే గొప్ప భక్తుడున్నాడా అన్నాడు.
0: Is there any greater devotee than me?
1: ఇక్కడనే అహంకారం ప్రారంభమైంది.
0: దేర్ స్టార్టెడ్ ఈగో.
1: నేనే భక్తుడు అని అనుకోవటమే ఒక అహంకారం.
0: టు కన్సిడర్ వన్ సెల్ఫ్ యాజ్ ఎ డివోటీ ఇస్ ఎ సైన్ ఆఫ్ ఈగో.
1: ఇలాంటి భక్తులు లోకంలో అనేక మంది ఉంటున్నారు.
0: లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ డివోటీస్ ఆఫ్ దిస్ టైమ్.
1: ఇంటింటికి చూసినా భక్తుడుగా ఉన్నాడు.
0: ఎవ్రీ
1: ఇంచించులోనా భక్తుడిగా కనిపిస్తున్నాడు.
0: అట్ ఎవ్రీ ఇంచ్ ఇన్ ఎవ్రీ హోమ్
1: ఇది కాదు నిజమైన భక్తి.
0: దట్స్ నాట్ ట్రూ డివోషన్.
1: హృదయంలో ఆవిర్భవించి
0: ఎమనేటింగ్ అవుట్ ఆఫ్ హార్ట్
1: సర్వత్రా ప్రసరింపజేసి
0: ఇట్ షుడ్ గో అరౌండ్ ద బాడీ.
1: అన్ని కార్యములు ఎందుకు ఈ యొక్క ప్రబుద్ధి ప్రబుద్ధి కావాలి.
0: దిస్ శాంక్టిటీ దిస్ సేక్రెడ్ క్వాలిటీ షుడ్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ మేనిఫెస్ట్.
1: మనం భుజించిన ఆహారము
0: the food part taken
1: ఉదరంలోకి చేరి
0: reaches stomach
1: అది జీర్ణించిన తర్వాత
0: and after it digests
1: సారము సర్వాంగములకు సప్లై అయినట్టుగా
0: the food part taken is digested in the stomach and a sense supply
1: హృదయంలో స్మరించినటువంటి భగవత్ నామము
0: and God's name in the heart
1: కన్నుల్లో చేరాలి.
0: It should get into
1: the eye.
0: Get into the ear.
1: నాలుగు పై చేరాలి.
0: And dance
1: up. ముక్కులో చేరాలి.
0: And nostrils.
1: చేతుల్లో చేరాలి.
0: Hands.
1: పాదముల్లో చేరాలి.
0: Feet.
1: సర్వ అంగములు ఎందుకు ప్రసరించి చేయాలి.
0: The divinity should materialize, should manifest in all our body.
1: మానవుడు దైవనామాన్ని స్మరించిన వాడవుతాడు.
0: Then only it amounts to chanting his name.
1: ఆ జీర్ణించినటువంటి ఆహారము కన్నుల్లో చేరినప్పుడు ఏమైపోతుంది? ఆ యొక్క ఆహారం యొక్క దృష్టి వస్తుంది.
0: And this the food of divinity as it gets into the eye it entertains the sight of divinity.
1: పవిత్రమైనటువంటిలో ప్రారంభమవుతుంది.
0: And there that begins the human activity. మనం
1: వచ్చినప్పుడు పవిత్రమైన పలుకే పలుకుతాము.
0: And your talk would be sacred.
1: మన చెవుల్లో చేరినప్పుడు పవిత్రమైన శబ్దమే వింటాము.
0: All that you listen to is bound to be sacred.
1: మన పాదములో చేరినప్పుడు పవిత్రమైన ప్రదేశములకే మనం నడుస్తాము.
0: And you tread along the sacred path if the divinity gets into your feet. మన చేతుల్లో
1: చేరినప్పుడు ఈ చేతులంతా కూడా సాత్వికమైన పనులు చేస్తాయి.
0: Hands will do all fruitful activity when God gets into them.
1: సర్వాంగములు కూడా సాత్వికమైన పని కావించేటటువంటి నిజమైన మానవుడు.
0: He is a true human if all his body the different organs and the limbs get into the sacred activity.
1: తిరిగి చేర్చుకుని రామని చెప్పాడు.
0: This what is prescribed.
1: కాని నారదుడు సర్వత్రా సంచారం చేశాడు.
0: నారద మూవ్స్ రౌండ్.
1: కాని అతని ఎందున్నటువంటి అహంకారము పోలేదు.
0: బట్ ఈగో హ్యాస్ నాట్ లెఫ్ట్ హిమ్.
1: తిరిగి వచ్చాడు.
0: హి రిటర్న్.
1: ఒక వస్తు ఉండగా ఒక అడవి లోపల
0: దెన్ ద ఫారెస్ట్
1: ఒక కిల్లర్ అనగా అడవి జాతి వాడు
0: హీ మెట్
1: కంటలు కొట్టి జీవించుకునేటువంటి వాడు.
0: అండ్ హీ ఇస్ ఆల్ వెరీ పూర్ మ్యాన్ హూ క్యారీస్ హిస్ లైవ్లీహుడ్.
1: అతను ఒక దగ్గర
0: సెల్లింగ్ ఫైర్ వుడ్
1: కన్నులు మూసుకుని నామస్మరణ చేస్తున్నాడు.
0: హీ వాస్ చాంటింగ్ గాడ్స్ నేమ్.
1: నారదుడు వెళ్ళాడు.
0: నారద్ అప్రోచ్ హిమ్.
1: ఏమండి ఎవరు మీరు అన్నారు.
0: హీ సెడ్ హూ ఆర్ యూ సర్.
1: స్వామి నేను ఒక వేటగాడు.
0: హీ సెడ్ ఐ యామ్ ద సహంత.
1: నేను ఒక పరమాత్ముని యొక్క పరమ భక్తుడను.
0: ఐ యామ్ ఎన్ ఆర్డినరీ డివోటీ.
1: అనేటప్పటికీ నారదుడికి ఆశ్చర్యం వేసింది.
0: నారద వాస్ సర్ప్రైజ్డ్.
1: నీవు పరమ భక్తుడా?
0: Are you a devotee?
1: పరమ భక్తుడు అయితే నీ చేతిలో కత్తి ఎందుకు ఉండాలి?
0: If you are such a great devotee, how do you then hold an axe?
1: చంపడానికి కోసం నువ్వు పెట్టుకున్నావు.
0: What for you having that axe on hand?
1: కాదు స్వామి కాదు కాదు.
0: No, not for violence.
1: ఈ కత్తితో నేను నాలుగు పనులు చేయాలని సంకల్పించుకున్నాను.
0: With this sword on hand, I want to do four things.
1: ఏమిటి ఆ నాలుగు పనులు?
0: What are they?
1: మొట్టమొదట ద్రౌపదిని చంపాలి అన్నాడు.
0: First, I want to kill Draupadi.
1: ద్రౌపది పరమ భక్తురాలే.
0: ద్రౌపది ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
1: కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణనామంనే నిరంతరము స్మరించేటువంటి కదా.
0: ద్రౌపది థింగ్స్ ఆఫ్ గాడ్ కృష్ణ.
1: ఆమె భక్తికి మెచ్చి భగవంతుడే ఒలువులు ఇచ్చాడు కదా.
0: అండ్ గాడ్ హింసెల్ఫ్ కేమ్ టు హర్ రెస్క్యూ.
1: కాబట్టి ఆమెను చంపడానికి కారణం ఏమిటి అన్నారు.
0: వై డు యూ వాంట్ టు కిల్ హర్?
1: భక్తురాలే.
0: షీఈస్ ఎ డివోటీ.
1: కానీ ఒకనొక సమయం లోపల నా కృష్ణుడు భుజించుతున్న సమయం లోపల కృష్ణాని పిలిచింది. ఆ భోజనం కింద వదిలాడు. కృష్ణుడు వెళ్ళాడు. నా స్వామికి ఒక ఆహారం కూడా అందించుకోకుండా చేసింది.
0: అట్ వన్ టైమ్ వెన్ కృష్ణ వాస్ పార్టేకింగ్ హిస్ ఫుడ్ ద్రౌపది కాల్డ్ హిస్ ఫర్ హిస్ హెల్ప్ అండ్ రిఫ్యూజ్ అండ్ దెర్ఫోర్ కృష్ణ డ్రాప్డ్ ద ఫుడ్ అండ్ రన్ ఆల్ ద వే.
1: కాబట్టి ఈమెను చంపాలి అన్నాడు.
0: సిన్స్ షీ డిడ్ నాట్ అలౌ హిమ్ టు హ్యావ్ హిస్ ఫుడ్ ఐ వాంట్ టు కిల్ హర్.
1: సరే చూస్తామని ఇంకా వెళుతూ ఉన్నాడు.
0: దెన్ హి వాస్ స్టిల్ ప్రొసీడింగ్.
1: ప్రహ్లాదుడు కనిపించాడు.
0: దెన్ హి కేమ్ అక్రాస్ ప్రహ్లాద్.
1: హరే నామ హరే నామ హరే నామ ఇవి కేవలం కలవు నాస్తేవ నాస్తేవ తెలియట.
0: ఇట్ ఈస్
1: నారాయణ్ నారాయణ్ నారాయణ్ అని స్మరిస్తున్నాడు.
0: ప్రహ్లాద వెంట్ ఆన్ చాంటింగ్ నారాయణాస్ నేమ్.
1: వెళ్ళాడు.
0: నాయన
1: నీవు నారాయణ స్మరణ చేస్తున్నావు.
0: నో డౌట్ యువర్ చాంటింగ్ హిస్ నేమ్.
1: కానీ నీ యొక్క పని ఏమిటి?
0: బట్ వాట్ యువర్ యాక్షన్?
1: నారాయణ నామస్మరణ చేయటం వల్ల
0: by just chanting his name
1: narayan nidraharam lekunda chestunnavu.
0: You are responsible for God's restlessness.
1: Nee dandigaru nenu enukinche samayam lopala
0: at every time
1: narayan annaru.
0: You said narayana
1: kari narayunde enu kinda padi తాను ఏనుగు చేత తొక్కింపబడ్డాడు.
0: And Narayana should allow himself to be trampled under the feet of elephant.
1: నీవు నారాయణ చేసినటువంటి ఉపకారం ఇదియా.
0: This is the help that you render to Narayana.
1: కనుక నారాయణ చంపాలి అన్నాడు.
0: And therefore I should kill him, he said.
1: ఇంకా మూడవది ఎవరు ఉన్నారు?
0: Who is the third one?
1: ఒకడున్నాడు నారదుడు.
0: There is one person, Narada.
1: అతను తంబూరు తీసుకుంటాడు.
0: హీ హ్యాస్ తంబూరు.
1: నారాయణ్ నారాయణ్ నారాయణ్ అని స్మరిస్తున్నాడు.
0: హీ గోస్ ఆన్ రిపీటింగ్ నారాయణ్.
1: కానీ అతని స్వార్థ భక్తియే, కానీ పరార్థమైనటువంటి యొక్క ప్రేమ భక్తి కాదు.
0: హిస్ డివోషన్ ఇస్ నాట్ స్పిరిచువల్, ఇట్ ఇస్ అటర్లీ సెల్ఫిష్.
1: అతన్ని చంపాలి అన్నాడు.
0: సో ఐ షుడ్ కిల్ హిమ్.
1: తనకు భయం ఏర్పడిపోయింది.
0: దెన్ హీ వాస్ నారాయణ్ వాస్ అఫ్రైడ్ ఆఫ్.
1: ఇది నా అహంకారమే ఈ పతనానికి మూల కారణం అనుకున్నాడు.
0: హీ సెడ్ దట్ దిస్ ఇస్ ఆల్ డ్యూ టు మై ఈగో.
1: మీరా ఉన్నది.
0: దెన్ మీరా.
1: ఆ మీరా.
0: దట్ మీరా.
1: ఎప్పుడు చూసినప్పుడు గిరిధర నాగర్ గిరిధర నాగర్ గిరిధర నాగర్ ఈ గిరిధర గిరిధర గిరిధర్ అని గిరిధరిని మాత్రమే స్మరిస్తున్నది.
0: మీరా రిపీటెడ్ ద నేమ్ ఆఫ్ లార్డ్ గిరిధారి గిరిధర నాగర రిపీటెడ్లీ.
1: ఎంత స్మరణ చేసినప్పటికీ గిరిధరుని యొక్క ప్రేమతత్వాన్ని తాను అనుభవించుకోలేకపోతుంది. అది
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దాట్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ షీ కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ది బ్లెస్.
1: గిరిధరానికున్నప్పుడంతా కూడాను అత్త కొట్టిన దేబలంతా కూడాను కృష్ణునికి తగులుతూ ఉన్నాయి.
0: And as she was telling Giridhara's name, all the slaps on the cheek went to Giridhara.
1: ఈ విధంగా తగులుతున్న చేత
0: because of this
1: ఆ భగవంతుని బాధించినటువంటిదిగా ఉంటుండాలి.
0: It amounted to hurting God himself.
1: కాబట్టి ఆమెను మొట్టమొదటి చంపాలి.
0: Therefore I should kill Meera.
1: అయిపోయింది. వైకుంఠం చేరాడు.
0: And he reached వైకుంఠ.
1: స్వామి
0: స్వామి
1: అన్ని విచారించాను.
0: I investigated.
1: భగవంతుని స్మరించేటువంటి వాడు కూడాను దుర్మార్గుడే అని చెప్పని చెప్పాడు.
0: I could find many many wicked people who repeat your name.
1: నీవు చాలా పొరబడుతున్నావు నారద.
0: And Vishnu said, భగవంతుని
1: ప్రేమోల్లాసం చేతనే భగవంతునికి ఈ విధమైనటువంటి హింసలు పెడుతున్నాడని భావిస్తున్నారు.
0: You are thinking that God is put to suffering. No, you are mistaken.
1: భగవంతుని నిద్రాహారం లేకుండా చేస్తున్నాడు.
0: You think that you are making God restless.
1: భగవంతుని యొక్క సుఖమే నా సుఖము.
0: In fact, my happiness is God's happiness.
1: భగవంతుడు సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడాను ఆనందంగా ఉంటుండాలి.
0: God should be happy, blissful at all periods of
1: time. కూడాను మనసుకు కానీ దేహములకు కానీ సంభవించకూడదు.
0: She should not be put to any inconveniences physically or mentally.
1: అలాంటి భగవంతునికి తగినటువంటి సుఖాన్ని అందించేటువంటి వాడే నిజమైన భక్తుడు.
0: You are a true devotee if you see God happy all the time.
1: అప్పుడు నారదుడు గుర్తించాడు.
0: Then Narada recognized.
1: స్వామి, నా అహంకారం ఈనాడు చంపే నిమిత్తమై నాకు ఈ పని పెట్టావు.
0: You have given me this task so as to kill my ego.
1: ఈ విధంగా భారతీయులకి చరిత్రలు,
0: that's the history of Bharat.
1: ఎన్ని పవిత్రమైనటువంటి కథలతోనో
0: it has got full of sacred stories.
1: జగత్తంతా కూడా వ్యాప్తి గావించుకుంటూ వచ్చింది.
0: And it has spread the message to the
1: world. ముఖ్యంగా ఎంతటి భక్తి ఉండినప్పటికీ భగవంతుని మనసుకు మాత్రం కించిత్ కూడాను కష్టం కలిగించకూడదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ద డివోషన్ దట్ వీ హ్యావ్ వీ షుడ్ నాట్ భగవంతుని మేక్ గాడ్ ఇన్కన్వీనియంట్.
1: లోపల బాధపడినా అది నీకు బాధనే.
0: ఇఫ్ గాడ్ ఇస్ డిసప్పాయింటెడ్ డిస్ప్లీజ్డ్ విత్ యూ యూ విల్ బి హర్ట్.
1: కనుక నీ భగవంతుని సుఖమే నా సుఖము.
0: సో గాడ్స్ హ్యాపీనెస్ ఇస్ మై
1: హ్యాపీనెస్. నా సుఖమే భగవంతుని యొక్క సుఖము.
0: మై హ్యాపీనెస్ ఇస్ గాడ్స్ హ్యాపీనెస్.
1: రెండింటికి ఏకత్వాన్ని భావించాలి.
0: వీ షుడ్ హ్యావ్ ది స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఇన్ బౌత్.
1: ఐ అండ్ గాడ్ ఆర్ వన్.
0: All are one.
1: ఈ ఇద్దరు యొక్క సంబంధ బాంధవ్యమే గుర్తింపు చేయాలి అన్నాడు.
0: వీ షుడ్ రికగ్నైజ్ ఎక్స్పీరియన్స్ ది యూనిటీ ది హార్మనీ ఆఫ్ ది టూ.
1: కనుక ఈనాటి భక్తులందరూ కూడాను ఎట్టి భక్తిని ఆచరిస్తున్నారు.
0: మోడర్న్ డివోటీస్ వాట్ పాత్ దే ఫాలో.
1: తన స్వార్థ భక్తిని అనుసరిస్తున్నారు.
0: హీఈస్ ఆల్వేస్ సెల్ఫిష్.
1: తన సుఖమే తన సుఖము.
0: హీఈస్ థింగ్స్ ఆఫ్ హిస్ హ్యాపీనెస్.
1: ఏ విధమైనటువంటి దీంట్లో పోయినప్పటికీ పర్వాలేదు.
0: లెట్ ఎనీథింగ్ హ్యాపన్ అవుట్ సైడ్.
1: కనుక దైవం ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈస్ ఎంబాడీమెంట్
1: ఆఫ్ లవ్. ప్రేమ అందరి యందు ఉంటుండాలి.
0: అండ్ దట్ ఈస్ ఇన్ ఎవ్రీవన్.
1: ఆ ప్రేమను ఏ మాత్రం కూడా అభ్యంతరం కలగకుండా చూసుకోవాలి.
0: అండ్ వీ షుడ్ నాట్ ఇంటర్ఫేర్ విత్ ద డివైన్ లవ్.
1: ఆ ప్రేమను మనం కూడా పంచుకోవాలి.
0: అండ్ వీ షుడ్ షేర్ ద సేమ్
1: లవ్. ఇదే భగవంతుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క సంకల్పము.
0: దిస్ ఇస్ ది మెయిన్ విల్ ఆఫ్ గాడ్.
1: భారతీయులు ప్రాచీన కాలం నుండి కూడాను
0: భారతీయ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్
1: ఈ పవిత్రమైనటువంటి సంస్కృతిని
0: ది సీక్రెట్ కల్చర్
1: అన్ని దేశాలకు కూడా అందిస్తూ వచ్చారు.
0: హాస్ బిన్ ప్రాపగేటింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: భగవంతుని ఒక్కడిగా భావించలేదు.
0: ఇట్ హాస్ నాట్ కన్సిడర్డ్ గాడ్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అనేక వేల శిరస్సులతో ఉన్నాడు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ వ్యూడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెనీ.
1: అనగా ఒక్కడే కాదు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ నాట్ మెనీ.
1: శిరస్సు అంతా కూడా భగవంతుని యొక్క శిరస్సులే.
0: ఇట్స్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ వన్ ఇన్ మెనీ.
1: ప్రతి శిరస్సులో కూడా భగవంతుడు ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హార్ట్.
1: ఈ శిరస్సును ధరించినటువంటి ప్రతి హృదయం నందు కూడా భగవంతుడు ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హార్ట్.
1: కనుక భగవంతుడు ఏదో ఒక చోట ఒక పూజా మందిరం లోపల, ఒక చర్చి లోపల, ఒక మసీదు లోపల, ఒక మందిరం లోపల ఉన్నాడని భావించకూడదు.
0: వి షుడ్ నాట్ రెస్ట్రిక్ట్ గాడ్ టు ఎనీ శాంక్టమ్ శాంక్టోరియం లైక్ ఎ చర్చ్ ఆర్ ఎ టెంపుల్. ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ ఇస్ ద రెసిడెన్స్ ఆఫ్ గాడ్.
1: మానుష రూపేణ
0: గాడ్ ఇస్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: భగవంతుడు మనుష్య స్వరూపుండే.
0: God is in human form.
1: కాని ఏ రూపంలో ఉన్నాడు అని గుర్తించుకోనకుండా అతన్ని దూషిస్తుంటాం మనము.
0: But we go on criticizing him, forgetting his true form.
1: ఇతన్ని వర్ణిస్తుంటాం కొంతమంది.
0: We make fun of others.
1: అప్పుడు చెప్పింది వేదము.
0: Then Veda tells.
1: ఎవరిని దూషిస్తున్నావు?
0: Whom are you accusing?
1: ఎవరిని పూజిస్తున్నావు?
0: Whom are you ridiculing?
1: యోచన చేసుకో.
0: If you think well.
1: నీ దేశాన్ని దూషిస్తున్నావు అంటున్నావు.
0: You think you are hating your enemy.
1: నీ ప్రేమికి కలిగినటువంటి వాడిని పూజిస్తున్నావు అనుకుంటున్నావు.
0: You go on criticizing the enemy.
1: కాదు కాదు.
0: No, not so.
1: నిన్ను నీవే దూషించుకోవటము.
0: You are criticizing yourself.
1: నిన్ను నీవే హింసించుకోవటము.
0: And you are hurting yourself.
1: ఆ పూజింపబడే దేవుడు నీ యందు కూడా ఉంటున్నాడు.
0: In fact, the God whom you worship is in you.
1: ఎదుటి వాడిని దూషించినప్పుడు నిన్ను నీవు దూషించుకునే వాడే అవుతావు.
0: If you accuse the man in front, it amounts to accusation of yourself.
1: ఎదుటి వాడిని ప్రేమించినప్పుడు నిన్ను నీవు ప్రేమించిన వాడిగా అవుతావు.
0: If you love the other man, you love yourself.
1: కనుక ఎవరిని మనం దూషించకూడదు.
0: Therefore, we should not accuse anybody. So it comes back to you.
1: కనుక ఎవరిని దూషించినప్పటికీ దైవాన్ని దూషించినట్టుగా భావించాలి.
0: If you ridicule anybody, understand that you are criticizing God. దైవము
1: సర్వవేళయందు సర్వత్రా కూడాను వ్యాపించినటువంటి వాడు.
0: God is omniscient and omnipresent.
1: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతికచ్చతే అన్నాడు.
0: Whom so you salute, నమస్కార, I goes to God. It is the main aim in the goal.
1: ఎవరికి ఏమండి నమస్కారం అని చెప్తే ఆ నమస్కారం ఆ వ్యక్తికి కాదు పోయేది, దైవానికి పోయి చేరుతుంది.
0: If you respect anybody in all humility, it reaches God.
1: సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఎవరిని మనం దూషించినప్పటికీ అది భగవంతుడికే పోయి చేరుతుండాలి.
0: If you deny anybody, it amounts to total denial of the divinity.
1: ఏదో నేను ఆయన్ని దూషిస్తున్నాను, ఈమెను దూషిస్తున్నాను, ఇతన్ని దూషిస్తున్నాను, నేను భ్రమిస్తున్నాం కానీ ఇతరులు కాదు, నేను నీవే దూషించుకోవటం.
0: యు ఆర్ అండర్ ద మిస్కన్సెప్షన్
1: నువ్వు దూషించుకోవటం.
0: యు ఆర్ అండర్ ద మిస్కన్సెప్షన్ దట్ యు ఆర్ హేటింగ్ సమ్వన్ ఎల్స్. నో, యు ఆర్ హేటింగ్ యువర్ సెల్ఫ్. ట్రూలీ స్పీకింగ్
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు ఉగాది.
0: Today is Ugadi.
1: యుగములకు ప్రతిదినమైనటువంటిది కాబట్టి యుగ ఆది అన్నారు.
0: As is the beginning of the time, it is called Ugadi.
1: కనుక ఈ ఉగాది అనేటువంటిది ఏనాటి నుంచినో జరుగుతూ వస్తుంటుంది.
0: దిస్ హాస్ బీన్ ది సెలబ్రేషన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్.
1: కానీ ఎన్ని ఉగాదులు జరిగినప్పటికీ
0: ఏజెస్ హావ్ పాస్డ్ బై.
1: మన హృదయంలో ఉన్నటువంటి దుర్భావం ఏమాత్రము కదిలిపోవటం లేదు.
0: ద ఇల్ ఫీలింగ్స్ ఇన్ అవర్ హార్ట్ హావ్ నాట్.
1: ఏనాడు మానవుని హృదయము పరిశుద్ధం గావించుకొని,
0: దట్ డే విన్ ది హార్ట్ ఈస్
1: పవిత్రమైన భావములను పెంచుకొని,
0: దట్ డే విన్ ది హార్ట్ ఎంటర్టైన్స్
1: ప్రేమతత్వమును నింపుకొని,
0: with full of love,
1: tyaga bhavam panchinappude,
0: and when we share with sacrifice,
1: nijamainatunti ugadi,
0: that is the true celebration of ugadi.
1: Tineetunti tirigeetunti dharinchetunti kaadu ugadi yokka lakshyalu.
0: It's not simply celebration with festivity and gaiety wearing the new robe
1: shirt.
0: That the shirt is worn.
1: Kaani enta kaalam adi kottadi.
0: How long does it last?
1: Lepatiga adi paatade.
0: It becomes old by tomorrow.
1: Adhe reetigane.
0: Similarly.
1: Ee naadu oka newspaper manu chadutunnamu.
0: Today we go through the newspaper.
1: Kaani chadina paper e chadivi evaru kuda chadalaru kada.
0: You don't read the same old newspaper.
1: Ee naadu chadinatundi paper repu waste paper aipothundi.
0: Today's newspaper is tomorrow's waste paper.
1: Kaani
0: but
1: మనము అట్టి న్యూస్ పేపర్ ను ఏనాటికి చదువుతున్నాం, ఎప్పటికీ చదువుతున్నాం అనుకుంటాం, అది చదవడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు రీడ్ ద సేమ్ ఓల్డ్ న్యూస్ పేపర్.
1: ఒక్కతోరి మనకి ఈ జన్మం లభించింది.
0: Life is gifted to us.
1: ఈ జన్మమే మనం అనుభవించాము.
0: We should experience it.
1: సార్ ఇంకా.
0: That's all.
1: వచ్చే జన్మమే మనకు అక్కర్లేదు.
0: Let's not have the next life.
1: ఇంకొక న్యూస్ పేపర్ మనం తీసుకోని అక్కర్లేదు.
0: Let's not accept another news paper.
1: దీన్ని మనం చదివినాము, దీన్ని అనుభవించాము, ఆనందించాము, దుఃఖపడ్డాము, విచారపడ్డాము, అన్ని పదాలు మనం అనుభవించాము.
0: This is enough, this is final. We have gone through the newspaper. We have gone through varied experience of pleasure and pain. That is enough for the
1: భగవంతుడా, ఈ న్యూస్ పేపర్ నాకు ఈనాడు ఇచ్చావు.
0: God, you have given me this newspaper
1: today. నేను అన్ని అనుభవించవలసినంత అనుభవించాను.
0: I went through all experiences.
1: రెండో న్యూస్ పేపర్ నాకు అక్కర్లేదు.
0: I don't want this same old paper again. I don't want next life.
1: పునః జన్మ నవిచ్చతే అన్నాడు.
0: And let me not have rebirth.
1: పునరపి జన్మం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, ఇహ సంసారే బహు దుఃఖారి, కృపయాపారే పాహి మురారే అన్నాడు శంకరుల వారు.
0: Adi Shankara said, man is born again and again, lying in the womb of the mother and passing on the experience of pain and pleasure.
1: Ee Shankara varu chadavanaatvanti grantham levu.
0: In fact, Shankara is all
1: nine atanti shlokamulu levu.
0: And he has composed all shlokas.
1: Ganga nadi teeram lopala oka chettu kinda ekantanga kurchunnadu.
0: And he noticed a person sitting under a tree near the shore of Ganges.
1: గణిత శాస్త్రము.
0: అండ్ వన్ పర్సన్ వాస్ రైటింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్.
1: రాస్తున్నాడు రాస్తున్నాడు, ఎంతమంది పోతున్నారు ఎంతమంది వస్తున్నారు ఎవరిని లక్ష్యం పెట్టడం లేదు.
0: అండ్ హీ వాస్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద మెనీ పీపుల్ పాసర్స్ బై.
1: శంకర్లు వారు 11 మంది శిష్యుని తీసుకుని
0: శంకర అకంపనీడ్ బై డిసైపుల్స్
1: కూడా గంగా స్నానానికి వెళుతున్నాడు.
0: హీ వాస్ గోయింగ్ టువర్డ్స్ గంగెస్ టు హ్యావ్
1: చెట్టు కింద కన్నులు మూసుకుని ఆ బ్రాహ్మణుడు దుక్కుంకరణి దుక్కుంకరణి దుక్కుంకరణి అని స్మరిస్తున్నాడు.
0: ద స్కాలర్ సిటింగ్ అండ్ ద ట్రీ విత్ ది ఐస్ క్లోజ్డ్ స్టార్టెడ్ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ దుక్కుంకరణి.
1: చూచాడు శంకర్ల వారు, తాను బాలుడే అప్పుడు.
0: And Shankara was quite young at
1: that. అలా 11 మంది శిష్యుల్లో ఒకని పంపించాడు ఏం చదువుతున్నాడు చెప్పమని.
0: And he sent one of his disciples to know.
1: పాణిని గ్రంథాన్ని తాను ఉచ్చరిస్తున్నాడు అన్నాడు.
0: And the disciple reported the scholar was repeating the rules of grammar.
1: తిరిగి శిష్యుడు వచ్చి శంకర్ల వారికి చెప్పాడు.
0: The same thing was reported to Shankara.
1: చెప్తే అప్పుడు తాను వెళ్ళాడు.
0: And then Shankara went.
1: నాయన, ఈ గ్రంథం యొక్క సారం ఏమిటి?
0: What is the essence of all that you read?
1: అని చెప్పి
0: And he said, sir.

0: He said, "O foolish man, chant the glory of God, Govindam. O foolish mind, this is not the way. Chant His glory, repeat His name."
1: Samprapte sannihite kale.
0: At the time as the end approaches.
1: Nahi, nahi, nahi rachati dukrunkarane.
0: Nothing will come to your refuge. Nothing will come to
1: nee,
0: your refuge.
1: Dukrunkarane netu dani smaristunnavu. Idi anchamalo neeku ee maatram kuda addu raadu.
0: This rule of grammar, dukrunkarane, will not save you from death.
1: Bhaja Govindam.
0: So chant, repeat His name.
1: Nuvu bhagavantuni bhajinchu.
0: Sing His glory.
1: కనుకనే ఈనాడు మనకు కావాల్సింది శంకరాచార్య వారు చాలా వేదాంతిక గ్రంథాలు రచించారు.
0: శంకర కంపోజ్ మెనీ వేదాంతిక్ టెక్స్ట్.
1: తాను కూడా భక్తి మార్గంలో కట్టగడపటికి ప్రవేశించాడు.
0: హీ ఆల్సో ఫాలోడ్ ద పాత్ ఆఫ్ డివోషన్.
1: నామస్మరణ నామస్మరణ నామస్మరణ
0: నామస్మరణ రిపీటింగ్ గాడ్స్ నేమ్.
1: తాను కూడా భగవత్ నామస్మరణ భజ గోవిందం అందరికి బోధిస్తూ వచ్చాడు.
0: సో దట్ వాస్ ది మెయిన్ టీచింగ్ ఆఫ్ ఆది శంకర.
1: ఏమి ప్రయోజనము? ఈనాడు నామస్మరణ అందరు కూడా చేస్తున్నారు.
0: టుడే ఆల్సో వి సింగ్ గ్లోరీ ఆఫ్ గాడ్.
1: ఏదో నామస్మరణ చేస్తున్నారే కానీ
0: వి డూ ఇట్
1: నామ యొక్క సారాన్ని తాను గోలటం లేదు.
0: బట్ ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ది ఎసెన్స్ ఆఫ్ ఇట్.
1: ఎందుకు ఇలాంటి జన్మము?
0: వాట్ ఫర్ ఇస్ ద లైఫ్?
1: పునరపి జననం పునరపి మరణం.
0: ఓన్లీ టు బి బోర్న్ అగైన్ అండ్ అగైన్ టు డై అగైన్
1: జకరేసయన్
0: and to lay in mother's womb again and again. Life of life. It is so difficult to cross this ocean of life. Oh God, be graceful unto me. Help me to cross this life. What's all this?
1: జగత్తులో ఎన్నో జరుగుతున్నాయి.
0: In the world, many
1: ఎన్నో చేస్తున్నాము.
0: We do many.
1: ఎన్నో అనుభవిస్తున్నాము.
0: We experience.
1: ఏ మాత్రము ఆనందాన్ని చేకూరటం లేదు.
0: There is no trace of happiness in it.
1: కనుకనే ఆనందం అనేటువంటి మనకు లభ్యం కావాలంటే
0: in order to acquire this bliss,
1: ఈ ప్రకృతి వస్తు వాహనాదుల వల్ల కాదు.
0: It's not possible in the world.
1: ప్రకృతి యొక్క కార్యకర్మరాదుల వల్ల కాదు.
0: It's not by any way.
1: గ్రంథ పఠనము చేత కాదు.
0: Not by scholarship.
1: పెద్దల దర్శన స్పర్శన సంభాషణ వల్ల కాదు.
0: It's not by kind of vision or
1: touch. నీ హృదయాన్ని పవిత్రము గావించుకున్న దినమే నీకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
0: That day when you make your heart sacred, you can experience
1: God. అందరిని ప్రేమించు.
0: Love all.
1: అందరిని విశ్వసించు.
0: Have faith in everyone.
1: అందరిని ఆనందపరచు.
0: Make everybody happy.
1: అప్పుడే నీకు ఆనందం లభ్యమవుతుంది.
0: That makes you happy ultimately.
1: ఇతరులకు ఆనంద పెట్టకుండా నీవు మాత్రం ఆనందపడాలంటే అది సాధ్యమవుతుందా?
0: When others are not happy, you cannot be happy.
1: కాదు కాదు,
0: it is impossible.
1: కనుకనే మనం ఈ ఉగాది దినము మనం చేయవలసిన పని ఏమిటి?
0: ఆన్ దిస్ డే ఉగాది, వాట్ షుడ్ వి డూ?
1: ఈనాటి నుండి మన హృదయాన్ని పవిత్రం గావించుకునేటువంటి పద్ధతిలో మనం ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ డూ ఎనీ యాక్టివిటీ బిగినింగ్ ఫ్రమ్ దిస్ డే యాస్ టు మేక్ అవర్ హార్ట్
1: జరిగిపోయినవి జరిగిపోయినవి.
0: Past is past.
1: తిరిగి రావవి.
0: ఇట్ వోంట్ కమ్ బ్యాక్.
1: నడుచుకొని వచ్చిన రోడ్డు చూసుకుని వచ్చావు. ముందు రోడ్డు చూడాలి కానీ వెనుక రోడ్డు ఎందుకు?
0: హావింగ్ వాక్ ద క్రాస్ యూ డోంట్ నీడ్ టు గో బ్యాక్.
1: ఫ్యూచర్ ఈజ్ నాట్ షూర్.
0: ఫ్యూచర్ ఇస్ నాట్ షూర్.
1: అది మనకు సత్యమైనటువంటిది కాదు.
0: ఫ్యూచర్ ఇస్ నాట్ సర్టెన్.
1: సమయంలో గడిచిపోతుంది.
0: అండ్ ఇట్స్ పాస్ట్ టైం.
1: ఎప్పటి వరకు ఉంటామనేటువంటి నమ్మకం ఎక్కడ?
0: And what will happen tomorrow?
1: కనుక నీ ఫ్యూచర్ ను చింతించవద్దు.
0: సో డోంట్ నాట్
1: పాస్ట్ ను తలంచవద్దు.
0: డోంట్ బ్రూడ్ ఓవర్ ద పాస్ట్.
1: ప్రజెంట్ ను చింతించుకుంటున్నావు.
0: లివ్ ఇన్ ద మూమెంట్. లివ్ ఇన్ ద
1: ప్రజెంట్. ప్రజెంట్ ప్రధానమైనటువంటిది.
0: ద ప్రజెంట్ ఇస్ ద ఫౌండేషన్.
1: దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రజెంట్.
0: ఇస్ నాట్ ఆర్డినరీ ప్రజెంట్.
1: దిస్ ఇస్ ఆమ్ని ప్రజెంట్.
0: ద ప్రజెంట్ ఇస్ ఆమ్ని ప్రజెంట్.
1: కనుక ఏంటి, నీ ప్రజెంట్ ను పవిత్రం గావించుకుంటూ పోయినప్పుడే నీకు పాస్ట్ కూడా పవిత్రమైపోతుంది, ఫ్యూచర్ కూడా పవిత్రమవుతుంది.
0: మేక్ ద ప్రెసెంట్, మేక్ ద మూమెంట్, మేక్ దిస్ ఎగ్జిస్టెన్స్ సీక్రెట్, దెన్ ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు
0: టుడే
1: ఆంధ్రుల నూతన దిన సంవత్సరం అని,
0: టుడే ఇస్ న్యూ ఇయర్ ఆఫ్ ఆంధ్ర.
1: రేపటి దినము తమిళ వారు న్యూ ఇయర్ అని,
0: టుమారో ద న్యూ ఇయర్ ఫర్ తమిళియన్.
1: మొన్నడు మరాఠీ ఒక కేరళ వాళ్ళ విషు అని, దినదినము దినదినము ఒక్కొక్క పండుగలుగా వస్తున్నాయి. పండుగలకేమీ తక్కువ లేదు.
0: వీ డోంట్ రన్ షార్ట్ ఆఫ్ ఫెస్టివల్స్.
1: అన్ని పండుగలు ఉంటున్నాయి.
0: వి గాట్ సో మెనీ ఫెస్టివల్స్.
1: కానీ పండుగలు అనుభవించేటువంటి బుద్ధి మనలో ప్రారంభం కావాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద డెప్త్ ఆఫ్ ఫెస్టివల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నేటి నుండి,
0: ఫ్రమ్ టుడే,
1: ఈ క్షణము నుండి,
0: ఫ్రమ్ దిస్ మోమెంట్,
1: మీలో ఉన్నటువంటి దుర్భావమును దుర్గుణములను దురాచారములను దూరం చేసి,
0: ఆల్ ద బ్యాడ్ హ్యాబిట్స్ బ్యాడ్ థాట్స్,
1: హృదయాన్ని
0: should be given up. And we should make our hearts
1: sick. అప్పుడే మీకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: And then only you'll be blissful.
1: కేవలం ఎన్ని గ్రంథములు చదివినా కూడా ప్రయోజనం లేదు.
0: The scholarship will not help you.
1: ఎంతమంది పెద్దలను దర్శించినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
0: Your visits of the noble souls.
1: నీ హృదయాన్ని మొట్టమొదట శుభ్రం చేసుకో.
0: First sanctify your heart.
1: నీవు పవిత్రంగా ఉంటుండు.
0: You be sacred.
1: నీ పనులు పవిత్రమైన చేయి.
0: Let all your activity be noble.
1: అప్పుడే నీకు సార్థకం అవుతుంది.
0: Then only your work for redemption.
1: ఇది ఉగాది యొక్క ప్రధానమైనటువంటి యొక్క సంస్కృతి.
0: This is the significance of ఉగాది.
1: రేపటి దినము
0: tomorrow.
1: తమిళ వాళ్ళు న్యూ ఇయర్ ఉంటుండది.
0: ఇట్స్ న్యూ ఇయర్స్ డే ఆఫ్ తమిళియన్స్.
1: మెడ్రాస్ నుంచి చాలా మంది వచ్చినారు.
0: మెడ్రాస్ మెనీ పీపుల్ హావ్ కమ్ హియర్.
1: ఈ మెడ్రాస్ ఈనాటి మెడ్రాస్ కాదు. ఇది
0: మెడ్రాస్ ఈజ్ నాట్ ఆఫ్ టుడే.
1: అనాది కాలం నుండి కూడాను
0: సిన్స్ లాంగ్
1: భారతీయులకు మద్రాస్ అనేటువంటి ముఖ్య పట్టణంగా పెట్టుకున్నారు.
0: మెడ్రాస్ హ్యాపెన్ టు బి ది క్యాపిటల్.
1: కానీ ఈనాడు ఏదో ఈ రాజకీయ తంత్రముల వల్ల విభాగములైపోయినారు.
0: వి నో ది స్టేట్స్ హావ్ బీన్ బైఫర్కేటెడ్ లేటర్.
1: కానీ నాకు మాత్రం ఎవరితోనా వియోగం లేదు.
0: అండ్ స్వామి హ్యాస్ నాట్ సెపరేటెడ్
1: హిమ్సెల్ఫ్. నాకందరితోనూ సంయోగమే.
0: స్వామి ఇస్ ఆల్వేస్ ఆఫ్టర్ యూనియన్.
1: ఆల్ ఆర్ వన్ బి అలైక్ టు ఎవరీవన్.
0: ఆల్ ఆర్ వన్ బి అలైక్ టు ఎవరీవన్.
1: కనుకనే ఆ మెడ్రాస్ లోపల శ్రీమంతులు ధనం కొని తీసుకుని మంచి నీరు త్రాగుతున్నారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ రిచ్ పీపుల్ బై డ్రింకింగ్ వాటర్.
1: కానీ ఈ పిచ్చిగాళ్ళు లేక బీదవాళ్ళు ధనం చేత లేకుండా ఆ నీటిని బలీజైనటువంటి నీటిని అశుద్ధమైనటువంటి నీటిని త్రాగి రోగాలకు గురి అవుతున్నారు.
0: బట్ ద పూర్ పీపుల్ హూ కెనాట్ అఫర్డ్ దే ఆర్ డ్రింకింగ్ గట్టర్ వాటర్ ఇంప్యూర్ వాటర్.
1: వీళ్ళకి పరిశుద్ధమైన నీరు అందించి.
0: And they should have pure drinking
1: water. ఆరోగ్యాలు పవిత్రమైనట్టుగా కాపాడుకొని.
0: And see that they maintain their health.
1: తరతరములకు కూడాను దీన్ని అభివృద్ధి పరచుకొని ఆనందించాలనే ఉద్దేశంతో.
0: With the desire that they should lead a happy life, healthy life.
1: నేను దీన్ని సంకల్పించుకున్నాను.
0: భగవాన్ విల్.
1: ఈ విధమైనటువంటి సేవ.
0: This sort
1: of. ఏ లోకములో కూడాను ఏ దేశములో కూడాను మేము వినలేదు కనలేదు.
0: This sort of service of Bhagavan is unheard in the history of mankind.
1: సత్య సాయి బాబా ఫ్రీగా ఎక్కడో ఉన్నటువంటి మెడ్రాస్ కు ఈ విధమైనటువంటి నీరు అందిస్తున్నారంటే.
0: ద డ్రింకింగ్ వాటర్ ఇస్ సప్లైడ్ టు మెడ్రాస్ ఎట్ ఎ డిస్టెన్స్ ప్లేస్.
1: చూడండి ఉగాది దినము.
0: దిస్ ఇస్ న్యూ ఇయర్.
1: పవిత్రమైన భావములకు పవిత్రమైనటువంటి ఫలితములే వస్తుంటాయి.
0: ద సీక్రెట్ ఫీలింగ్ విల్ గివ్ గుడ్ రిజల్ట్.
1: కనుకనే మనము ప్రతి పని కూడాను పవిత్రమైన హృదయంతో చేస్తే తక్షణమే పవిత్రమైన ఫలితం వస్తుంది.
0: ఇఫ్ యు ఆర్ మోటివేటెడ్ బై సీక్రెట్ థాట్స్ you will have wonderful results.
1: దీనికి ఎవరినో మనం సాక్ష్యంగా తీసుకోనక్కర్లేదు.
0: In fact you don't need any evidence.
1: నేనే సాక్ష్యం.
0: Bhagavan is the living proof here.
1: నేను చేసేటువంటి ప్రతి పని కూడాను
0: ఎవ్రీ టాస్క్ భగవాన్
1: నిస్వార్థంగా చేస్తాను.
0: టోటల్లీ సెల్ఫ్లెస్.
1: స్వార్థం అనేటువంటిది ఏ పక్కన లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ హిమ్.
1: అన్ని పరోపకార నిమిత్తమే చేసే.
0: ఎవ్రీథింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద సొసైటీ.
1: ఈ సత్యాన్ని చాలా మంది గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: దిస్ ట్రూత్ ఈస్ నాట్ రియలైజ్డ్ బై మెనీ.
1: ఏదో ఫలితం కోసం చేస్తున్నారు అనుకుంటారు.
0: దే థింక్ దట్ ఇస్ డన్
1: నాకు వచ్చే ఫలితం ఏమీ లేదు. నాకు వచ్చే ఫలితం ఒక్కటే.
0: ఓన్లీ వన్.
1: అందరూ ఆనందించినప్పుడు నేను ఆనందిస్తాను.
0: వెన్ ఆల్ ఆర్ హ్యాపీ భగవాన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: కనుక మీరు కూడాను సాయి భక్తులైనందుకు ఈ విధమైన సాయి మార్గాన్ని తప్పక తూచి అనుభవించుకుంటూ రండి, ఆచరించుకుంటూ రండి.
0: సాయి డివోటీస్ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ భగవాన్ సాయి సో దట్ యుల్ హావ్ వండర్ఫుల్ పాజిటివ్ రిజల్ట్.
1: మీరు కూడా నా నడకని నడిచినప్పుడు మీరు కూడా ఈ విధమైన పవిత్రమైనటువంటి ఫలితాన్ని పొందుతూ వస్తారు.
0: ఇఫ్ యు ఆల్సో ఫాలో ద పాత్ లేడ్ బై భగవాన్
1: పవిత్రమైనటువంటి సార్థక నామాన్ని అందుకుంటారు.
0: అండ్ యుల్ హావ్ వెరీ గుడ్ నేమ్.
1: క్షణాల వరకు కూడా మీరు కాచుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్.
1: చెప్తే తప్పక అది కూడా ఫలించుకుంటూ వస్తుంది.
0: అండ్ వన్స్ భగవాన్ సేస్ ఇట్స్ బౌండ్ టు హ్యాపెన్.
1: కనుకనే సాయి భక్తులు అయినటువంటి వారు
0: సాయి డివోషన్
1: స్వార్థాన్ని కొంతవరకు త్యజించి
0: సాక్రిఫైస్
1: పరార్థాన్ని వరించి
0: అండ్ దే షుడ్
1: ప్రేమతత్వంలో జీవితాన్ని నడపండి.
0: అండ్ దే షుడ్ సర్వ్ ఎవ్రీబడీ.
1: మానండి పరదూషణ మానండి.
0: అండ్ డు నాట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
1: మానండి.
0: అండ్ గివ్ అప్ ఆల్ దట్
1: అక్యుజేషన్. ద్వేషం అయినటువంటి వాడు కూడా చూసిన తక్షణమే నమస్కారం చెప్పండి.
0: అండ్ యు ఆఫర్ యువర్ సాల్యుటేషన్ రెస్పెక్ట్ టు ఎవ్రీబడీ.
1: మనలో ఎంత ద్వేషం ఉంటుంటుందో అంత మనం కృంగిపోతాం.
0: సో లాంగ్ దేర్ ఇస్ హేట్రెడ్ ఇన్ యూ యుల్ రూయిన్ యువర్ సెల్ఫ్.
1: ద్వేషం చాలా చెడ్డది.
0: హేట్రెడ్ ఇస్ వెరీ బ్యాడ్.
1: ఈ ద్వేషానికి మనం ఏమాత్రం కూడా గురి కాకూడదు.
0: యు షుడ్ నాట్ హ్యావ్ ది ఫీలింగ్స్ ఆఫ్ మ్యాన్.
1: ప్రేమను పెంచుకోండి.
0: డెవలప్
1: ప్రతి వ్యక్తిని కూడా ప్రేమించండి.
0: లవ్ ఎవ్రీ వన్.
1: బీదలు ఉంటుంటారు. అలాంటి వాళ్ళకి మన చేతన ఎంత కించిత్తైనా సహాయం చేయండి.
0: వీ షుడ్ హెల్ప్ దెమ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
1: అదే హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: పుణ్యాయ పాపాయ పరపీడనం అని వ్యాసుల వారు ఈ యొక్క భగవద్గీత లోపల చెప్తూ వచ్చారు.
0: దట్స్ వాట్ ఈస్ సెడ్ బై వ్యాస హింసెల్ఫ్. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: ఏంటిది
0: వాట్ ఈస్ దట్
1: భారతీయ సంస్కృతి అందు ప్రధానమైనటువంటి ఘట్టము.
0: దట్ ది మెయిన్ ప్రిన్సిపల్ అకార్డింగ్ టు భారతీయ కల్చర్.
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
0: ఇట్స్ ఎ మెరిట్ ఇఫ్ యూ హెల్ప్ అదర్స్. ఇట్ ఈస్ ఎ సిన్ ఇఫ్ యూ హార్మ్ అదర్స్.
1: నువ్వు అనుకోవద్దు, నువ్వు పరులు పీడించినప్పుడు నిన్ను నీవు పీడించుకోవటమే.
0: ఇఫ్ యూ హార్మ్ అదర్స్ యూ ఆర్ హార్మింగ్ యువర్ సెల్ఫ్.
1: పరులకు మనం ఎంత సాయం చేస్తామో అంత పదింతలు మనకు సహాయం అవుతుంది.
0: ద మోర్ యూ హెల్ప్ యూ విల్ రిసీవ్ హెల్ప్ టెన్ ఫోల్డ్.
1: పరులకు మనం ఎంత కీడు చేస్తామో అంత పదింతలు నీకు కీడు కలుగుతుంది.
0: ఇఫ్ యూ హార్మ్ అదర్స్ యూ విల్ బి పుట్ టు హార్మ్ టెన్ టైమ్స్ మోర్.
1: ఈ దృష్ట్యాన్ని మనం మనసులో ఉంచుకోవాలి.
0: దిస్ వీ షుడ్ ఆల్వేస్ హోల్డ్ ఆన్ ఇన్ యు.
1: కనుక నేటి నుంచి అందరూ ప్రేమ స్వరూపులైపోయి,
0: ఫ్రమ్ దిస్ డే వీ షుడ్ ప్రేమమయులైపోయి,
1: ప్రేమ హృదయులైపోయి,
0: ఫుల్ ఆఫ్ లవ్ ఇన్ అవర్ హార్ట్,
1: ఈ ప్రేమ చేతని పవిత్రమైన కార్యంలో ప్రారంభించండి.
0: అండ్ విత్ దిస్ లవ్ లెట్ us అండర్టేక్ ఆల్ సీక్రెట్ యాక్టివిటీ.

వాక్ బిసైడ్ మీ అండ్ బీ మై ఫ్రెండ్. నౌ ద క్వశ్చన్ ఈజ్ హౌ టు బిఫ్రెండ్ గాడ్ అండ్ రిమైన్ విత్ హిమ్ ఫర్ ఎవర్. We can afford to lose everything in this world, but not God, because He alone is our true friend for eternity. So how to develop this close relationship with God? Bhagwan Baba explains this in a beautiful discourse delivered during Dasara celebrations in the Purnachandra Auditorium in Prashanti Nilayam on the 11th of October 1986.

సాయిరామ్. డియర్ లిస్నర్స్, భగవాన్ బాబా సేస్, డోంట్ వాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఐ మే నాట్ ఫాలో, డోంట్ వాక్ బిహైండ్ మీ, ఐ మే నాట్ లీడ్.

తత్వమెరుగకున్న తాపమబ్బు. ఆత్మతత్వమెరుగ ఆనందమబ్బును తత్వమెరుగకున్న తాపమెబ్బు. బ్రహ్మనెరిగినంత బ్రహ్మయే తనగూ

0: ఉన్న మాట తెలుపుచున్న మాట.
1: ఇఫ్ వన్ కెన్ కాంప్రహెండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, హీ వుడ్ గెట్ ద సుప్రీం డిలైట్. ఇఫ్ వన్ డస్ నాట్ నో వాట్ ఇట్ ఈస్, వన్ కెన్ ఓన్లీ హ్యావ్ ఎక్స్ట్రీమ్ థర్స్ట్. ఇఫ్ వన్ నోస్ బ్రహ్మన్, వన్ బికమ్స్ బ్రహ్మన్ హిమ్సెల్ఫ్. దిస్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అండ్ ట్రూత్ విచ్ ఈస్ కన్వేడ్ టు యూ.
0: మృత్పిండమేకం బహుభాండరూపం, మృత్పిండమేకం బహుభాండరూపం, సువర్ణమేకం బహుభూషణాని, గోచీరమేకం బహుదేను తాప్. ఏకం పరాత్మ బహుదేనవర్తి. మట్టి ఒక్కటే కాని కుండల రూపములు భిన్నములు. సువర్ణము ఒక్కటే కాని ఆభరణములు వివిధమైనటువంటి రూపమును ధరిస్తుంది. గోవుల రంగులు భిన్నములు కాని గోవు యొక్క చీరము పవిత్రము అనగా తెలుపు రంగు. ఆత్మ ఒక్కటి అయితే మానవత్వమునందు భిన్నత్వమైనటువంటి రూపమునందు ఏకత్వంగా ప్రకటిస్తూ ఉంటుంది.
1: మడ్ అండ్ ఎర్త్ ఈజ్ వన్, బట్ ద పార్ట్స్ విచ్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ డిఫరెంట్. Gold is one, but the jewelry made out of gold may be different. The colors of the cows are different, but
0: difference of colors.
1: There is a difference of colors in cows, but milk is one. Similarly,
0: one color.
1: The milk has only one color. Similarly, Paramatma is one, but the way that he manifests himself in different forms of human beings, they are many and different.
0: Eko devo sarvabhuteshu gudaha, prati bhutamulandunu antarbhutamuga prakatinchetuvanti devudu okkade.
1: There is only one God who is manifesting himself as an indweller of all the living beings.
0: Atade satya swarupudu,
1: he is the very embodiment of truth.
0: Atane ananta prabhavudu,
1: he is the one who has extraordinary power and impact.
0: Kani satyam okkatainappatikini,
1: although truth is one,
0: anubhavatnudu danini anekanga అనుభవిస్తూ వచ్చారు.
1: ది నాలెడ్జబుల్ పీపుల్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ది సేమ్ ట్రూత్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఉన్న సత్యం ఒక్కటైనప్పటికీ వారి వారి అనుభూతులను వారి వారి అనుభవములను పురస్కరించుకుని భగవంతునకు అనేక విధములైనటువంటి రూపనామములను కల్పించుతూ వచ్చారు.
1: There is only one truth, but in the light of different experiences of people, they have been giving different names and forms to the one God, divinity.
0: Mooladharamunu evvarunu marchaleru leka koorchaleru.
1: No one would be able to change the basic truth, the basic support and the basic element.
0: Eenadu భగవంతుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని లేని వారు అనేకులు.
1: దెర్ ఆర్ ఇన్యూమరబుల్ పీపుల్ టుడే హూ హావ్ నాట్ అండర్స్టూడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్.
0: అర్థం చేసుకున్నట్టుగా అభినవం చేసేటువంటి వారు మరింత అధికులు.
1: దెర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ who pretend to have understood God.
0: కానీ దైవత్వమును ఎవ్వరు కూడాను ఏనాటికిని పరిపూర్ణంగా అర్థం చేసుకునలేరు.
1: బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు కాంప్రహెన్సివ్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్.
0: యేసోవాచ నివర్తంతే అప్రాప్య మనసా సహ. మనస్సునకు కాని వాక్కునకు కాని అతీతమైనటువంటి దివ్యత్వాన్ని పవిత్రతను ఏ రీతిగా వారు వర్ణించగలరు, ఏ రీతిగా వారు చిత్రించగలరు?
1: హౌ కెన్ ఎనీవన్ డిస్క్రైబ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ విచ్ ట్రాన్సెండ్స్ ద మైండ్ అండ్ ద వరల్డ్.
0: మానవులకు అవసరమైనటువంటి వస్తువు అన్నింటినీ భగవంతుడు ఉచితముగా సృష్టిస్తూ వచ్చాడు.
1: గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ మ్యాన్ ఫ్రీ.
0: మట్టి, నిప్పు, నీరు, గాలి, సూర్యకాంతి.
1: ఇట్ ఈస్ ది ఎర్త్, ద వాటర్, ద ఫైర్, ద ఎయిర్ అండ్ సన్ లైట్.
0: కానీ భగవంతుడు అనుగ్రహించి ప్రసాదించిన ఈ పదార్థముల నుండి వ్యక్తి, వైజ్ఞానికుడు అనేక విధములైనటువంటి రూపనామములను సృష్టించుతూ వస్తున్నాడు.
1: Men, especially scientists and technologists, have been making use of those articles which have been freely bestowed by God and creating different forms and different items.
0: Kani ee vaidyanikudu ee padarthamunu srushtinchinattuga bhramistunnadu.
1: Scientists, they delude themselves that they are creating all these objects.
0: Leni padarthamunu ee vyakti kudanu srushtinchaledu.
1: No individual can create an object which is not existing.
0: Unna daniki kanna roopamulanu yerparachi binna binnamainatunti margamunandu prabodhisthu vastunnaru.
1: They have been only transforming one the existing things into different shapes and different objects.
0: Neerulo nippunnadi,
1: there is fire in water.
0: Kani vaigyanikudu tana vijnana shakti cheta దాని నుండి విద్యుత్ శక్తిని కూడాను ప్రసరింపచేస్తున్నాడు.
1: సైంటిస్ట్ హ్యావ్ బీన్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ అవుట్ ఆఫ్ వాటర్.
0: కానీ ఈ విద్యుత్ శక్తి ఈ వైజ్ఞానికుడు సృష్టించినటువంటిది కాదు.
1: ట్రూలీ స్పీకింగ్, దే హావ్ నాట్ క్రియేటెడ్ ఎలక్ట్రిసిటీ.
0: ఇది అగోచరమై గుప్తంగా ఉండినటువంటి ఒక శక్తిని తాను వ్యక్తం చేసుకుంటూ వచ్చాడు.
1: ద ఓన్లీ థింగ్ దట్ దే హావ్ డన్ ఇస్ దే హావ్ బీన్ ఏబుల్ టు మానిఫెస్ట్ ద ఇన్విజిబుల్ పవర్ విచ్ వాస్ ఆల్రెడీ దేర్.
0: ఈ నీరు నుండి ఈ యొక్క విద్యుత్ శక్తి లేకుండా తాను ఏమాత్రం కూడాను దీనిని సృష్టించలేడు.
1: ఇఫ్ ఓన్లీ ఎలక్ట్రిసిటీ వాస్ నాట్ దేర్ ఇన్ వాటర్, హీ వుడ్ నాట్ హావ్ క్రియేటెడ్ ఎలక్ట్రిసిటీ అవుట్ ఆఫ్ వాటర్.
0: ప్రతి పదార్థమునందును గుప్తముగా గోప్యముగా ఉండినటువంటి యొక్క తత్వమును వ్యక్తీకరింపచేసేటువంటి వ్యక్తులు ఈనాడు అధికమైపోతూ వచ్చారు.
1: ది పీపుల్ హూ హ్యావ్ బీన్ ఏబుల్ టు మేనిఫెస్ట్ ది ఇన్హెరెంట్ పవర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ దే ఆర్ గ్రోయింగ్ ఇన్.
0: దీనిని ఆధారముగా కొని వైజ్ఞానిక శాస్త్రము విరివిగా పెరుగుతున్నదని మనం విశ్వసిస్తూ ఉన్నాము.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ వీఆర్ బిలీవింగ్ దట్ సైన్స్ ఈస్ గ్రోయింగ్ ఫాస్ట్.
0: కానీ ఈ యొక్క ఉత్పత్తి మానవుడు ఒక ప్రత్యేకముగా తాను లేనటువంటి దానిని సృష్టించినట్టుగా భ్రమించటము, ఇది అజ్ఞానము.
1: ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ మ్యాన్ టు థింక్ దట్ హీఈస్ క్రియేటింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్.
0: భూమిలో అట్టడుగున జలమున్నది.
1: ఇన్ ది బౌల్స్ ఆఫ్ ఎర్త్ దేర్ ఈస్ వాటర్.
0: కానీ ఉన్న జలమును ఈ వైజ్ఞానిక శాస్త్రంగా సాంకేతిక విజ్ఞానంగా దీనిని పైకి తెప్పిస్తూ ఉన్నాడు.
1: ఆల్ దాట్ the scientists and the technologists have been able to do is to bring water out.
0: Kani puram unnade kani vidu pratyekanga nootananga srushtinchaledu.
1: He has not created water. Water was already there in earth.
0: Leka unna yokka moola dhatuvunu taanu samharam cheyaledu.
1: He cannot even destroy the existing basic elements.
0: Idi nirmoolamu gaavinchatam kani nirmanamu gaavinchatam kani ఇది మానవుని చేతిలో లేదు.
1: ఇట్ ఈస్ నాట్ విత్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్ ఎయిదర్ టు క్రియేట్ ఆర్ డిస్ట్రాయ్ బేసిక్ థింగ్స్.
0: ఈ యొక్క దివ్యతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించినప్పుడే ఈ యొక్క దైవత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించినదనేటువంటి సత్యాన్ని అర్థం చేసుకోగలడు.
1: ఓన్లీ వెన్ ఎవ్రీవన్ రియలైజెస్ దిస్ బేసిక్ ట్రూత్ వన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఆల్ పర్వేసివ్నెస్ ఆఫ్ డివినిటీ.
0: మ్యాన్ కెన్ నెవర్ బి క్రియేటెడ్ నా కెన్ ఇట్ బి డిస్ట్రాయిడ్.
1: మ్యాటర్ కెన్ నెవర్ బి క్రియేటెడ్ నార్ కెన్ ఇట్ బి డిస్ట్రాయిడ్.
0: మానవుని చేత ఇది కేవలం సృష్టించడమో లేక దీనిని సంహరించడమో జరుగుతున్నదని మనం భావిస్తున్నాము.
1: వీఆర్ బిలీవింగ్ దాట్ థింగ్స్ హావ్ బీన్ క్రియేటెడ్ ఎయిదర్ బై మ్యాన్ ఆర్ దే హావ్ బీన్ డిస్ట్రాయిడ్ బై హిమ్.
0: ఇది కేవలము మానవుని యొక్క ఊహలు మాత్రమే.
1: దిస్ ఈజ్ ఓన్లీ ఎన్ ఇమాజినేషన్ ఆఫ్ మ్యాన్.
0: ఇట్టి దివ్యత్వం అనేటువంటిది అనాది నుండి కూడాను మనకు అగోచరంగా ఉంటూనే ఉన్నది.
1: దిస్ డివినిటీ హ్యాస్ బీన్ ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ క్వైట్ లాంగ్ ఏన్షియంట్ డేస్.
0: భూమికి ఆకర్షణ శక్తి ఇది సహజమైనటువంటిది.
1: పవర్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ నాచురల్ ఫర్
0: కానీ న్యూటన్ పరిశోధన చేత దీనిని వ్యాప్తి చేసుకుంటూ వచ్చాడు, ప్రకటితం గావిస్తూ వచ్చాడు.
1: న్యూటన్ హ్యాస్ ఓన్లీ డిక్లేర్డ్ ఇట్ అండ్ అనౌన్స్డ్ ఇట్ by discovering this particular truth.
0: ఈ యొక్క ఆకర్షణ శక్తి న్యూటన్ ప్రకటన చేయక పురం కూడాను ఈ యొక్క భూమి యందు ఉన్నది.
1: This power of gravitation was there to earth even before Newton discovered it.
0: అదే విధముగానే దైవ శక్తి అనేటువంటిది గుప్తముగా గోప్యముగా సర్వత్రా ఉండినప్పటికీ వారి వారి సాధనా సంపత్తి ద్వారా దానిని సాక్షాత్కరింపై చేసుకోగలుగుతున్నారు.
1: ఇన్ ద సేమ్ వే ద డివైన్ పవర్ ఈస్ దేర్ ఇన్హెరెంట్ అండ్ సటిల్ ఇన్ ఎవ్రీథింగ్ బట్ ఓన్లీ థింగ్ ఈస్ పీపుల్ బై సాధన హ్యావ్ బీన్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ ఆల్రెడీ ప్రివలెంట్ అండ్ ఆల్ పర్వేసివ్.
0: మానవుని యందు అనేక తెగలుగా అనేక మతములుగా అనేక కులములుగా అనేక వర్ణములుగా ఉండేట్టుగా మనము భావిస్తున్నాము.
1: వీఆర్ బిలీవింగ్ దాట్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాస్ట్ కమ్యూనిటీస్ అండ్ సచ్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్.
0: ఇవన్నీ కూడా మానవుని యొక్క భ్రమలే.
1: ఆల్ దీస్ ఆర్ ఏ టైప్ ఆఫ్ ఇల్యూజన్స్ ఆన్ ద పార్ట్.
0: ఈ విధమైనటువంటి భ్రమలు మానవుని యందు ఉండినంత వరకు కూడా బ్రహ్మను తాను తరించలేదు, దర్శించలేదు.
1: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ సఫర్స్ ఫ్రమ్ దీస్ ఇల్యూజన్స్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ బ్రహ్మ.
0: సత్యము
1: ట్రూత్
0: సత్యము ఒక్కటి.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: కానీ ఇది బ్రాహ్మణుల సత్యము, క్షత్రియుల సత్యము, భారతీయుల సత్యము, అమెరికా వారి సత్యము, రష్యా వారి సత్యము అని ఈ సత్యాన్ని ఒక్క దేశమునకు, ఒక్క కాలమునకు, ఒక్క తెగకు, ఒక్క కులమునకు ఇది ఏమాత్రము పరిమితం చేయలేరు కదా.
1: ట్రూత్ కెనాట్ బి సపరేట్ ఫార్ బ్రాహ్మిన్స్, కెనాట్ బి సపరేట్ ఫార్ క్షత్రియస్, అండ్ ఇట్ కెనాట్ బి సపరేట్ ఫర్ భారతీయస్ అండ్ ఫర్ అమెరికన్స్ అండ్ సో ఆన్. వీ కెనాట్ సపరేట్ ట్రూత్ and make that particular truth as unique for one caste, creed,
0: community. అదే విధముగా నిప్పు నీరు యొక్క తత్వం కూడాను ఇది బ్రాహ్మణుల నిప్పు, ఇది శూద్రుల నిప్పు, ఇది క్షత్రియుల నిప్పు, ఇది భారతీయుల నిప్పు, ఇది విదేశీయుల నిప్పు అని దీనికి కూడా ఎట్టి భేదములు కూడా లేవు కదా.
1: ది సేమ్ థింగ్ ఈస్ ట్రూ ఆఫ్ ఫైర్ అండ్ వాటర్. దెర్ ఇస్ నథింగ్ లైక్ ఫైర్ విచ్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ బ్రాహ్మిన్స్ ఆర్ ఫర్ క్షత్రియాస్ ఆర్ ఫర్ భారతీయాస్ ఫర్ అమెరికన్స్ అండ్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ అండ్ డిఫరెంట్ టైమ్స్.
0: గంగ దేకులము, గాలి దేకులము అందరూ అనుభవిస్తున్నాము కదా.
1: ద సేమ్ థింగ్ ఈస్ ట్రూ ఆఫ్ వాటర్ అండ్ ఆల్సో ఎయిర్. ఆల్ ఆఫ్ us ఆర్ షేరింగ్ ఏ కామన్.
0: ఇదే విధముగానే దైవత్వం అనేటువంటిది ఏకత్వమై ఉండినప్పటికీ మన యొక్క భ్రాంతుల చేత భిన్నత్వంగా విభజించి దానిని భ్రాంతితోనే అనుభవిస్తున్నాము.
1: ఇన్ ద సేమ్ వే ఆల్ దో డివినిటీ ఈజ్ వన్ బై అవర్ ఓన్ ఇల్యూజన్స్ we have been dividing that into different things and experiencing differently.
0: ఇది కేవలము దైవత్వాన్ని జాతి మత దేశ కాలమునకు ఏమాత్రం కూడా మనము దీనిని పోల్చుకునరాదు.
1: We cannot associate divinity exclusively to a particular nation, to a particular region, caste, community or time.
0: ఒక కృష్ణుని విషయం చూడండి.
1: Let us take the instance of Krishna.
0: కృష్ణుడు ఏ తెగకు చేరినటువంటి వాడు, చెందినవాడు?
1: టు విచ్ పర్టికులర్ క్యాస్ట్ ది కృష్ణ బిలాంగ్?
0: ఇది బ్రాహ్మణులకు కులదేవత కాదు.
1: ఇట్ ఈస్ నాట్ టు బ్రాహ్మిన్స్.
0: క్షత్రియులకు ఒక సంపద కాదు.
1: దిస్ ఇస్ నాట్ ఎక్స్క్లూజివ్ వెల్త్ ఆఫ్ క్షత్రియాస్.
0: వైశ్యులకు ఇది ఒక ఐశ్వర్యం కాదు.
1: దిస్ నాట్ ది వెల్త్ ఫార్ వైశ్యాస్ ఐదర్.
0: ఇది లోక సంరక్షణకై అవతరించినటువంటి యొక్క స్వరూపము.
1: దిస్ ఈస్ ఇన్కార్నేషన్ విచ్ హెస్ కమ్ డౌన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
0: ఈ కృష్ణుడు నావాడు నీవాడు అని అనుకోవటము కేవలం ఒక విధమైనటువంటి యొక్క మమకారమే, అభిమానమే.
1: టు థింక్ కృష్ణ యాజ్ బిలాంగింగ్ ఎక్స్క్లూజివ్లీ టు వన్ ఆర్ ది అదర్ ఈజ్ ఓన్లీ అన్ అటాచ్మెంట్.
0: కృష్ణుడు కేవలం మావాడు అని అనుకోవటం చేతనే యాదవుల లోపల ముసలం పుట్టి యాదవులు అందరూ కూడా క్షీణించిపోయారు.
1: యాదవాస్ కేమ్ టు రూయిన్ అండ్ దే వర్ డిస్ట్రాయిడ్ బికాస్ దే ఫెల్ట్ దట్ కృష్ణ వాస్ దేర్స్ ఎక్స్క్లూజివ్లీ.
0: కనుక దైవత్వం అందరి వాడు, ఏ ఒక్కరి వాడు మాత్రమే కాదు.
1: We have to understand that divinity is for all. He is not exclusively meant for one.
0: Unnadi okkate okkade daivamu.
1: There is only one God who is existing.
0: Ee okkade netunte devamu daivamu pekkuga roopamulanu pondi aneka vidhamainatunte yokka bhrantulanu santripti paristhu vastunnadu.
1: But he is manifesting himself in different forms and names in order that many people may derive satisfaction.
0: ఇలాంటి దైవత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే కేవలం సాధన మాత్రమే కాదు, విచారణ కూడా అత్యవసరము.
1: ఇఫ్ యు వాంట్ టు రియలీ అండర్స్టాండ్ దిస్ యునిక్ ఫార్మ్ ఆఫ్ డివినిటీ, ఈ సాధన అలోన్ ఇస్ నాట్ సఫిషియంట్, ఎన్క్వైరీ ఈజ్ ఎసెన్షియల్.
0: ఈనాడు భిన్నత్వమును ప్రోత్సహించి అభివృద్ధి పరిచేటువంటి వారు అధికమైపోతున్నారు.
1: టుడే పీపుల్ హూ ట్రై టు బ్రింగ్ అబౌట్ డిఫరెన్సెస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ నంబర్.
0: ఏకత్వమును అనేకత్వంగా భావిస్తూ వస్తున్నారు.
1: దే ఆర్ ట్రైయింగ్ టు టేక్ ది సింగిల్ యూనిటీ ఇంటూ డిఫరెంట్.
0: కనుకనే దివ్యత్వం అనేటువంటిది మరింత అడుగున పడిపోతున్నది.
1: దట్ ఈస్ వై డివినిటీ హాస్ నాట్ బీన్ ఎక్స్పీరియన్స్ ప్రాపర్లీ.
0: లౌకిక సంబంధమైనటువంటి యొక్క వ్యామోహముల చేతను,
1: బై అటాచ్మెంట్స్ అండ్ ఇన్ఫాచుయేషన్ రిలేటింగ్
0: వ్యాపారముల చేతను,
1: బై సచ్ బిజినెస్ అప్రోచ్,
0: ఈ దైవత్వాన్ని వేరువేరుగా విభజిస్తూ వస్తున్నారు.
1: They are trying to differentiate and divide this divinity.
0: దీని వలన దైవత్వం యొక్క నిజతత్వాన్ని మానవులు గుర్తించలేకపోతున్నారు.
1: That is the reason why man has not been able to understand the truth behind divinity.
0: తద్వారా ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో గుర్తించుకోలేకపోతున్నారు.
1: On account of that, he has not been able to understand what is righteous conduct and what is unrighteous conduct.
0: ఏ దేశమున ధర్మదేవత, శాంతిదేవత కలకలలాడుచుండును, ఆ దేశమునంది సంపత్తి కిలకలలాడుతూ ఉంటారు.
1: ఇన్ విచ్ ఎవర్ కంట్రీ ది గాడెస్ ఆఫ్ ధర్మ అండ్ గాడెస్ ఆఫ్ శాంతి ఆర్ ఫ్లరిషింగ్, దే అలోన్ విల్ బి హావింగ్ ఆల్ ప్రాస్పెరిటీ అండ్ ప్లెంటీ.
0: ఈనాడు ధర్మములకు విరుద్ధముగా,
1: టుడే పీపుల్ ఆర్ గోయింగ్ అగెన్స్ట్ ధర్మ,
0: నీతికి విరుద్ధముగా.
1: దే ఆర్ ఆల్సో గోయింగ్ కాంట్రరీ,
0: జాతిని ఆధారం చేసుకుని.
1: దే ఆర్ బేసింగ్ ది ఎంటైర్ థింగ్ ఆన్
0: దేశమునందు అనేక విధములైన అశాంతిని అభివృద్ధి పరుస్తూ ఉన్నారు.
1: దే ఆర్ గివింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ స్ట్రైఫ్ అండ్ అగ్నీ అండ్ ప్రాబ్లమ్స్ టు ఎవ్రీ కంట్రీ.
0: ఇలాంటి అధర్మమును అభివృద్ధి పరిచేటువంటి వ్యక్తులను అనేక మంది పెద్దలైనటువంటి వారు చూస్తున్నారు.
1: గ్రేట్ పీపుల్ ఆర్ ఆల్సో మియర్లీ వాచింగ్ దీస్ పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్.
0: జ్ఞానులు పండితులు దీనిని కూడా పరికిస్తూ ఉన్నారు.
1: స్కాలర్స్ అండ్ లీడర్స్ ఆల్సో ఆర్ మియర్లీ వాచింగ్ దిస్.
0: గొప్ప గొప్ప ఉన్నత స్థాయి ఎందున్నటువంటి యొక్క అధికారులు కూడా దీన్ని చూస్తూ ఉన్నారు.
1: పీపుల్ హు ఆర్ ఆక్యుపైయింగ్ హై పొజిషన్స్ ఆఫ్ అథారిటీ ఆర్ ఆల్సో మియర్లీ వాచింగ్.
0: కానీ ఎవరు కూడా దీనిని అరికట్టలేకపోతున్నారు.
1: బట్ నో వన్ హాస్ బీన్ ఏబుల్ టు స్టాల్ అండ్ కంట్రోల్ దిస్.
0: ఇది అధర్మము అని ఎదుర్కోలేకపోతున్నారు.
1: దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు అపోజ్ స్టేటింగ్ దట్ దిస్ ఇస్ అధర్మ అండ్ అన్రైచియస్.
0: కనుకనే వీరి జ్ఞానము, వీరి స్థానము, వీరి బుద్ధి కుశలత కూడా కేవలం నిర్మూలమైపోయినట్టుగా చూస్తున్నారు.
1: దట్ ఈస్ వై దే ఆర్ ఆల్సో లూజింగ్ ఆల్ దేర్ పవర్స్ అండ్ ఆల్ దేర్ స్కిల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్.
0: ఇట్టి వారు అధర్మమును ఆచరించకపోయినను అధర్మాన్ని ప్రోత్సహించేటువంటి వారిగా తోస్తూ ఉంటున్నారు.
1: దీస్ పీపుల్ హూ ఆర్ మియర్లీ వాచింగ్ may not be doing adharma but encouraging adharma.
0: దీనికి ఒక చిన్నది ఉదాహరణ.
1: There is a good example for
0: మహాభారతం నందు.
1: ఇన్ మహాభారత్
0: ఈ యుద్ధం అనేటువంటిది ప్రపంచమునకి చాలా ప్రమాదం కలిగించేటువంటిదని గుర్తించి ధర్మజుడు కృష్ణుణ్ణి రాయబారంగా అంపాడు.
1: ధర్మజ రికగ్నైజింగ్ దట్ వార్ వుడ్ బ్రింగ్ గ్రేట్ కెలామిటీస్ టు ద వరల్డ్ pray to Krishna and ask him to go on a mission of peace.
0: Nindu sahalopala Krishnudu praveshinchi deeni valana jarigeetunti yokka pramadamulu ee yokka పరిస్థితులు కూడాను చక్కగా వర్ణించాడు.
1: కృష్ణ ఎంటర్డ్ ద ఫుల్ కోర్ట్ ఆఫ్ దుర్యోధన అండ్ ఎక్స్ప్లెయిన్ ఎలాబొరేట్లీ ద ఇంప్లికేషన్స్ అండ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ వార్.
0: కానీ ఈ విషయములను మహాజ్ఞాని అయినటువంటి భీష్ముడు, ద్రోణాచారి, కృపాచారి, అశ్వత్థామ ఇలాంటి పండితోత్తములు కూడాను చక్కగా వింటూ ఉన్నారు.
1: గ్రేట్ ప్రిసెప్టర్స్ అండ్ వైస్ పీపుల్ లైక్ భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య అండ్ అశ్వత్థామ వర్ ఆల్ దేర్ లిజనింగ్.
0: కానీ వీరు విని కూడాను ఏ విధమైనటువంటి ఉపయోగం లేకపోయింది.
1: దే హర్డ్ ఆల్ ద ఎక్స్ప్లెనేషన్ బట్ దేర్ వాజ్ నో యూజ్.
0: దుష్టులు దుర్మార్గులైనటువంటి కౌరవుల యొక్క చెంత చేరటం చేతనే, వారి సహవాసం చేతనే వీరు కూడాను దానిని ప్రోత్సహించేటువంటి వ్యక్తులుగా తయారయ్యారు.
1: అన్ అకౌంట్ ఆఫ్ దేర్ అసోసియేషన్ విత్ వికెట్ కౌరవాస్ దే ఆల్సో బికేమ్ ఎ పార్టీ టు ది ఎంటైర్.
0: అధర్మమును అక్రమమును గుర్తించినటువంటి విదురుడు దానిని ఎదుర్కొనుటకు ప్రయత్నించాడు.
1: విదుర హూ రికగ్నైజ్ దిస్ అధర్మ అండ్ అన్రైచియస్ యాక్ట్ హీ వాంటెడ్ టు అపోజ్ దిస్.
0: ఇది మంచిది కాదని కృష్ణ పరమాత్మ యొక్క పవిత్రమైనటువంటి సూక్తులను మనము ఆచరణయందు ఉంచి దీనికి తగినటువంటి పరిహారము గావించవరనని అనేక విధములుగా నచ్చచెప్పాడు.
1: హీ టోల్డ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ స్టేటింగ్ దట్ వి హావ్ టు ఫాలో ది వర్డ్స్ ఆఫ్ విజ్డమ్ కమింగ్ ఫ్రమ్ కృష్ణ అండ్ వి షుడ్ గివ్ అప్ వార్.
0: కానీ ప్రయోజనం లేకపోయింది.
1: బట్ ఇట్ వాజ్ ఆల్ ఫ్యూటైల్.
0: ఈ దుష్టులు దుర్మార్గులైనటువంటి వారి చేత ఉండటం కంటే ఏదైనా యాత్ర పోవటం మంచిదని విదురుడు ఆ రాజ్యమునే విసర్జించిపోయాడు.
1: విదురు వాజ్ లిటిల్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ హి సెడ్ దట్ ఐ వుడ్ గో ఆన్ ఎ పిల్గ్రిమేజ్ రాదర్ దాన్ స్టే ఇన్ దిస్ పర్టికులర్ కంట్రీ వేర్ దేర్ ఇస్ నో రైచియస్నెస్.
0: ఈ భీష్ముడు, ద్రోణాచారి, కృపాచారి వీరందరూ కూడాను పాండవుల యొక్క పప్పు పులుసు తినటం చేతనే వారికి ఏదో ఒక విధమైనటువంటి ఒక సహాయకారులుగా ఉండాలని, వారి రాజ్యంలో మేము జీవించినామనేటువంటి అభిమానం అమకారం చేత ఈ దుష్టులైనటువంటి వారి యొక్క దీని ఎందే వారు జీవిస్తూ వచ్చారు.
1: భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య హూ ఏట్ ది ఫుడ్ ప్రొవైడెడ్ బై కౌరవాస్ వాంటెడ్ టు జస్ట్ పే బ్యాక్ దర్ గ్రాటిట్యూడ్ బై సపోర్టింగ్ దెమ్ ఇన్ వన్ వే ఆర్ ది అదర్.
0: అందరూ గొప్ప ఆచార్యులే.
1: ఆల్ దోస్ త్రీ వర్ గ్రేట్ ప్రిసెప్టర్స్ అండ్ ఆచార్య.
0: అందరికీ ధర్మాధర్మం విషయం గుర్తించినటువంటి వారే.
1: దే న్యూ వాట్ వాజ్ ధర్మ అండ్ వాట్ వాజ్ అధర్మ.
0: నిత్యానిత్య విషయం పరిశీలించినటువంటి వారే.
1: దే ఆల్సో హ్యాడ్ దట్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: ప్రయోజనం ఏమిటి?
1: బట్ వాట్ ఈస్ ది యూజ్?
0: ఆచరణలో లేనటువంటి యొక్క ఈ జ్ఞానములన్నీ కూడా నిరుపయోగములైపోయాయి.
1: ఆల్ ద విజ్డమ్ విచ్ ఇస్ నాట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఈస్ యూజ్లెస్.
0: కనుకనే కట్టకడపటికీ యుద్దము లోపల కౌరవులు ఏ విధంగా మరణించారో అదే విధంగానే ఈ ఆచార్యులు కూడా మరణించారు.
1: అల్టిమేట్లీ దే వర్ ఆల్సో పార్టీ టు ద వార్. దే కేమ్ టు ది సేమ్ బ్యాడ్ స్టేట్ ఆఫ్ డెత్ ది వే దట్ అదర్స్ వెంట్ ఇన్ ద వార్.
0: అన్యాయమును అక్రమమును ధిక్కరించి దానిని సరిచేసేటువంటి శక్తి సామర్థ్యములు ఉండి కూడాను దానిని ఎవరు సరిచేయుటకు ప్రయత్నించరో వారు కూడాను దుష్టులతో సమానమనే భావిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ బిలీవ్ దట్ ఈవెన్ ఇఫ్ ది పీపుల్ ఆర్ గుడ్ పీపుల్ ఇఫ్ దే డు నాట్ అపోజ్ అన్రైచియస్నెస్ అండ్ ఇంప్రాపర్ థింగ్స్ దే మే బి కన్సిడర్డ్ యాజ్ అ పార్టీ టు ద హోల్ ఎపిసోడ్.
0: మన కంటెదుట ఇంత అన్యాయములు, అక్రమములు, అనాచారములు జరుగుతున్నప్పటికీ మనము చూస్తూ కేవలం దానిని ఏమాత్రం కూడా ఎదుర్కొనలేక దాన్ని సరిదిద్దలేకపోయినటువంటి యొక్క వ్యక్తులు కూడాను ఆ దుర్మార్గములో కూడినటువంటి వ్యక్తులుగానే తయారవుతున్నారు.
1: ఆల్ దోస్ పీపుల్ హూ వాచ్ హెల్ప్లెస్లీ ఆల్ ద బ్యాడ్ థింగ్స్ అండ్ అన్రైచియస్ థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్ దే మే బి కన్సిడర్డ్ యాజ్ ఎ పార్టీ టు ఆల్ ది వికెడ్ యాక్ట్స్ ఆల్సో.
0: కనుకని దుర్మార్గుల యొక్క ఫలితాన్ని కూడా వీరు కూడా అనుభవించవలసి వస్తుంది.
1: దే విల్ ఆల్సో షేర్ ది ఫ్రూట్స్ ఆఫ్ అండ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ బ్యాడ్ యాక్ట్స్.
0: సహవాసమే ప్రోత్సాహములకు మూల కారణం.
1: ఇట్ ఈస్ ది అసోసియేషన్ ది కంపెనీ విచ్ హెస్ ఎన్కరేజ్డ్ దెమ్ టు ఇండల్జ్ ఇన్ సచ్ బ్యాడ్.
0: లౌకికంగా మన నిత్య జీవితంలో అనుభవించేటువంటి కొన్ని ఉదాహరణలు.
1: A few examples from day to day life can be taken to illustrate this.
0: రాత్రి వేళలందు మనలను ఏదో ఒకటో రెండో దోమలు కుడతాయి.
1: In nights, one or two mosquitoes might bite us.
0: నల్లులు కరుస్తాయి.
1: Bed bugs may give trouble.
0: కానీ ఈ బాధను సహించుకోలేక మనము ఏదో ఒక విషసం సంబంధమైనటువంటి స్ప్రేను మనం చేస్తాము.
1: In order to destroy them, we may spray some insecticide.
0: కానీ కుట్టినది కొన్ని దోమలైతే చచ్చేది అన్ని దోమలు చస్తాయి.
1: ఇట్ మే బి వన్ ఆర్ టూ మస్కిటోస్ విచ్ మైట్ హావ్ గివెన్ యూ ట్రబుల్ బట్ ఆల్ ది మస్కిటోస్ ఆర్ డెస్ట్రాయ్.
0: కరిచినది ఏ ఒకటో రెండో నల్లులైతే దాని సమీపంలో ఉండేటువంటి అనేక నల్లులు కూడా చచ్చిపోతాయి.
1: ఇట్ ఈస్ నాట్ మేర్లీ దోస్ వన్ ఆర్ టూ మస్కిటోస్ విచ్ హావ్ గివెన్ యూ ట్రబుల్ విచ్ విల్ బి డైయింగ్. ఆల్ ది అదర్ మస్కిటోస్ ఆల్సో విల్ బి ఎ ప్రే టు.
0: కానీ కరిచిన దాన్నే చంపుతున్నామా, కుట్టిన దాన్నే చంపుతున్నామా?
1: Are we killing only one or two mosquitoes which have bitten us, or the bugs?
0: అదే విధముగా దుష్టులు దుర్మార్గుల యొక్క చెంత మనం కూడాను మన జీవితాన్ని గడపటం చేతను, ఆ యొక్క దుష్ట సంబంధమైనటువంటి దానిని అరికట్టలేకపోవడం చేతను మనకు కూడాను ఆ ప్రభావములో ఒక భాగం ఉంటుంటారు.
1: ఇన్ ద సేమ్ వే, ఇఫ్ వి డు నాట్ కంట్రోల్ ద వికెడ్ పీపుల్స్ యాక్షన్, వీ విల్ ఆల్సో హ్యావ్ ఎ షేర్ ఇన్ ది వికెడ్నెస్ అండ్ ది ఫ్రూట్స్ విచ్ దోస్ వికెడ్ పీపుల్ విల్ బి రీపింగ్.
0: దైవము కూడాను అన్యాయ అక్రమ అనాచారములు జరుగుతున్నటువంటి సమయం నందు దానిని ఆదరించి దాని అరికట్టలేని వ్యక్తులను, దానిని ఎదుర్కోలేని వ్యక్తులను కూడా సమంగా కూడా దుష్ట సంహారంగా చేస్తూ వస్తాడు.
1: గాడ్ ఆల్సో విల్ కన్సిడర్ ఆల్ దోస్ పీపుల్ హూ డు నాట్ కంట్రోల్ సచ్ వికెడ్నెస్ అండ్ సచ్ అన్రైచియస్.
0: వీడు పండితుడే, వీడు పామరుడే అని కానీ, వీడు జ్ఞాని అజ్ఞాని అని కానీ ఏమాత్రం కూడా చూడడు.
1: హీ విల్ నాట్ సే దట్ హీఈస్ అ స్కాలర్ అండ్ ఈస్ అన్ ఇగ్నోరెంట్ పర్సన్. హీఈస్ అ
0: జ్ఞాని అయితే దీనిని ఎందుకు ఎదుర్కోలేకపోతే,
1: if only you are a wise person, why did you not
0: ఎందుకు తెలిసినటువంటి సత్యాన్ని వానికి బోధించలేకపోతే,
1: why did you not teach those people the truth which you knew?
0: ఆ యొక్క దోషమే నీలో కూడా ఉంటుందని.
1: An account of this particular defect,
0: దోషించిన దోషునికి సరైనటువంటి బోధన చేయలేనటువంటి దోషమే నీ దోషం.
1: Your defect is not controlling the defect and
0: కనుకనే సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయ అక్రమ ఆచారాలంతా కూడా సాధ్యమైనంత వరకు మనం దాన్ని ఎదుర్కొని దాన్ని సరిచేసేటువంటి యొక్క విషయంలో మనం పాల్గొన్నప్పుడే నిజముగా మనము ధర్మ సంస్థాపనకు కొంత తోడ్పడినటువంటి వారం అవుతాం.
1: దేర్ఫోర్ ఓన్లీ వెన్ వీ అపోజ్ ఆల్ ది అన్రైచియస్ యాక్ట్ అట్రాసిటీస్ దట్ హావ్ బీన్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద సొసైటీ, కెన్ వీ రైట్లీ సే దట్ వీఆర్ ఆల్సో పార్టిసిపేటింగ్ ఇన్ ధర్మ సంస్థాపన?
0: త్రేతాయుగంలందు కూడాను రావణుడు చేయుచున్నటువంటి అన్యాయ అనాచారములన్నీ కూడా చూస్తున్నటువంటి సోదరుడు విభీషణుడు సహించుకోలేకపోయాడు.
1: ఈవెన్ ఇన్ త్రేతాయుగ Vibhishana did not tolerate all the unrighteous acts of his own brother Ravana.
0: Aneka vidhamulaga daniki addu tagili tana sodaruniki chaala vidhamulaga bodhisthu vachadu.
1: In a number of ways he opposed that and taught what was right to his own brother.
0: Kaani mitimiri poyetampitiki ee vibhishanudu inka aa sthanam nande undutaku ishtapadaleka dharmamurti ayinatundi ramuni yokka paadamulu pattadu.
1: When all the limits were crossed he did not want to associate with Ravana, he left the court and joined Rama.
0: కానీ దోషములు గావించినటువంటి వాడు రావణుడు ఒక్కడే.
1: బట్ ది పర్సన్ హూ హాస్ కమిటెడ్ ది అట్రాసిటీస్ ఓన్లీ,
0: ఈ దోషుడైనటువంటి రావణుడికి అనేక విధమైన ప్రోత్సాహం ఉత్సాహం ఇచ్చినటువంటి రాక్షసుడు కూడాను ఈ యుద్ధంలో మరణించవచ్చు వస్తుంది.
1: ఇట్ ఇస్ నాట్ మెయిన్లీ రావణ హూ డైడ్ ఇన్ ద వార్, ఆల్ దోస్ డెమన్స్ హూ గేవ్ ఎ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎన్కరేజ్మెంట్ ఆల్సో,
0: తాను చేసినటువంటి దోషములంతా కూడా మెచ్చుకుంటూ వచ్చారు ఈ రాక్షసులు.
1: His demons gave a lot of encouragement and appreciation for all the acts.
0: మెచ్చుకొని ఈ రాక్షసుడు కూడా శిక్షను పుచ్చుకోక తప్పదు.
1: For giving all that appreciation you have to receive the punishment.
0: మన బంధువులు కాని, మన పుత్రులు కాని, మన యొక్క సన్నిహితమైనటువంటి సంబంధులు కాని దోషమును ఆచరించినప్పుడు ఆ దోషములకు సరి అయినటువంటి శిక్షను ఇస్తూ దాన్ని ఎదుర్కొంటూ ఆ దోషమును సరిదిద్దుటకు మనం ప్రయత్నించినప్పుడే మనం దోషరహితులు కావాలి. కానీ దోషరహితులు అవుదును కానీ దోషమును ప్రోత్సహించుకుంటూ దాన్ని సవరించుకుంటూ వచ్చినటువంటి వాడు వీడు కూడా పరమ దోషుడే.
1: వెదర్ హీఈస్ రిలేటివ్, ఫ్రెండ్ ఆర్ ఎ సన్, వెన్ హీస్ కమిటింగ్ సమ్ మిస్టేక్ యూ హావ్ టు అపోజిట్, కరెక్ట్ ఇట్ అండ్ రెక్టిఫై. అదర్వైజ్ యూ విల్ ఆల్సో బికమ్ ఎ పార్టీ టు ది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ కమిటింగ్ మిస్టేక్స్ అండ్ ఫాల్ట్స్.
0: కనుక మనం దోషరహితుడుగా ఉండవలనన్న, దోషమును చూచిన, దోషమును విన్న, దోషమును అనుభవించేటువంటి స్థానంలో ఉండిన దానిని సరైన రీతిగా ఎదుర్కొని ఆ దోష పరిహారార్థమయ్యే కొంత ప్రయత్నములు చేయాలి.
1: Whenever any person sees an unrighteous act is being done, he should not merely see, he should oppose it and then only he will have done the correct thing.
0: Kani purvakalamunandu,
1: but in the olden days,
0: Duryodhanudu Duryodhanuduga, Shakuni Shakuniga, Dharmajudu Dharmajuduga prakatistu undetunti varu.
1: Duryodhana was behaving like Duryodhana himself and so also Shakuni and other wicked people.
0: Kani ee naadu ధర్మజుడు దుర్యోధనుడుగా ప్రకటన చేస్తున్నాడు.
1: బట్ టుడే ధర్మజ ఇస్ బిహేవింగ్ లైక్ దుర్యోధన.
0: పేరు ధర్మజుడు,
1: నేమ్ ఇస్ ధర్మజ.
0: వారి యొక్క వినయ విధేయతలు చూస్తే చాలా ధర్మంగా కనిపిస్తాయి.
1: హిజ్ ఓన్ హ్యూమిలిటీ అండ్ ఒబిడియన్స్ విల్ మేక్ ఎనీవన్
0: మనోభావములు ప్రవర్తన చూస్తే శకునిగా గోచరిస్తాయి.
1: బట్ ఇఫ్ యు ఓన్లీ అబ్జర్వ్ హిజ్ ఇన్నర్ ఫీలింగ్స్ హీజ్ ఎ శకుని.
0: అందరూ భక్తుడుగానే కనిపిస్తారు.
1: All people appear to be devotees.
0: Dushta raktulato koodinatvanti yokka vyaktule kaani bhaktulu kaadu anetvanti yokka spashtamainatvanti nadavarakallo kanipistuntayi.
1: But in the conduct they show
2: దే ఎగ్జిబిట్ అండ్ ఎక్స్పోజ్.
0: నిజముగా భక్తులైతే
2: పీపుల్ దే ఆర్, భక్తులు చేయవలసినటువంటి పనులు చేస్తున్నారా?
1: ఇఫ్ యు ఆర్ రియలీ డివోటీస్, ఆర్ దే పర్ఫార్మింగ్ ది యాక్ట్స్ విచ్
0: పేరుకు భక్తులే,
1: విచ్ విల్ బి పర్ఫార్మ్ బై ది డివోటీస్ బై నేమ్.
0: తెలుగులో ఒక సామెత ఉన్నది,
1: దేర్ ఈస్ ఏ ప్రోవర్బ్,
0: మా బజార్ అంతా బ్రాహ్మణులే కోడి పెట్ట కనిపించలేదు అన్నారట. బజార్ అంతా బ్రాహ్మణులు అయితే కోడి పెట్ట ఎక్కడ పోతుంది?
1: ఇన్ అవర్ బజార్ ఓన్లీ బ్రాహ్మిన్స్ ఆర్ రిసైడింగ్, బట్ ఏ చికెన్ హాస్ డిసపియర్డ్ సడన్లీ.
0: నిజముగా భక్తులేగనైతే అక్కడ ఈ విధమైనటువంటి అశాంతికి కానీ దుర్మార్గమునికి కానీ దూషణకు కానీ అవకాశములు ఏర్పడతాయా?
1: ఇఫ్ ఇట్ వాట్ టు బి ది బ్రాహ్మిన్స్, హౌ వుడ్ సచ్ ఏ నాక్ హ్యాపెన్ ఆఫ్ డిసపియరింగ్?
0: కనుక మనం భక్తులము అనుకున్నప్పుడు భక్తి ప్రవర్తనలతో మనం నిరూపించాలి.
1: ఇఫ్ వి కాల్ అవర్ సెల్స్ డివోటీస్, we'll have to prove by action our own devotion and
0: surrender. అప్పుడే సర్వత్ర ఉండినటువంటి యొక్క దైవత్వము మనకు వ్యక్తమవుతుంది.
1: Then only the divinity which is all pervasive manifests.
0: ఎటు చూచినప్పటికీ ఏకత్వమే దృక్పథమై ఉండాలి.
1: Wherever you look to, you should experience the oneness and unity.
0: ఏ ప్రదేశమునందైనా కూడాను తన విశ్వాసం విశ్వాసముగానే ప్రకటితం కావాలి.
1: In whichever place be, his faith must be firm and strong.
0: కానీ ఈనాటి యొక్క భక్తి తత్వములు విరుద్ధముగా మారుతూ ఉన్నవి.
1: బట్ టుడేస్ డివోషన్ ఈస్ టేకింగ్ ది ఆపోజిట్ ట్రెండ్ ఇన్ ద డైరెక్షన్.
0: కనుకనే దైవత్వాన్ని అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులుగా తయారవుతున్నారు.
1: దట్ ఈస్ వై పీపుల్ ఆర్ బికమింగ్ ఫూల్స్ హూ కెనాట్ అండర్స్టాండ్.
0: దీనికి కారణము స్వార్థము స్వప్రయోజనమే.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ దిస్ పర్టికులర్ స్టేట్ ఆఫ్ అవేర్స్ ఈస్ సెల్ఫిష్నెస్.
0: దురాశ అహంకారమే దీనికి మూల కారణములు.
1: ఇట్ ఈస్ గ్రీడ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్.
0: మానవుని యందు దుష్టబుద్ధులు ప్రవేశించినప్పుడు ఎట్టి మార్పునైనప్పుడు చేసుకోవడానికి వీలవుతుంది.
1: వెన్ వికెట్ థాట్స్ ఎంటర్ ది మైండ్స్ ఆఫ్ పీపుల్, దెర్ విల్ బి నో అబ్స్ట్రక్షన్ ఫర్ దర్ యాక్ట్స్.
0: ఎంత క్రూరుగానైనా కూడా తయారు కావడానికి సిద్ధమవుతారు.
1: పీపుల్ ఆర్ ప్రిపేర్డ్ టు బికమ్ వెరీ క్రూయల్ పీపుల్.
0: ఇది కాదు మానవత్వం యొక్క విశిష్టత.
1: దిస్ ఈస్ నాట్ ది స్పెషల్ క్యారెక్టరిస్టిక్.
0: ఇది దివ్యత్వం యొక్క పవిత్రతను మనం చవిచూడటానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ డివినిటీ.
0: ఇలాంటి తత్వం నందు
1: ఇన్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్
0: మన ప్రాపంచిక సంబంధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కూడా నువ్వు ప్రకటన చేయాలి.
1: వీ హావ్ టు ఆల్సో ఎక్స్ప్రెస్ ది డివినిటీ విచ్ ఇస్ ఇన్ ఏ వన్లీ
0: ఏక కాలమునందు
1: అట్ ద సేమ్ టైమ్
0: అనేక విధములైనటువంటి యొక్క వ్యక్తిత్వమును
1: పర్సనాలిటీ విచ్ హెస్ గాట్ డిఫరెంట్ డైమండ్
0: ప్రకటితము అయినప్పుడు
1: వెన్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్
0: దీనిని భౌతికవాదులు అంగీకరించరు.
1: దిస్ ఈస్ నాట్ believed by the materialists.
0: భౌతికవాదుల యొక్క విశ్వాసము చాలా కొంత అదుపులో ఉండేటువంటిది అదుపులో ఉండేటువంటిది.
1: మెటీరియలిస్ట్ ఫెయిత్ అండ్ బిలీవ్ హ్యాస్ ఎక్స్ట్రాడినరీ లిమిటేషన్.
0: ఒక్కొక్కరి యొక్క విశ్వాసములు ఒక్కొక్క పరిమితిలో ఉంటాయి.
1: ఈచ్ వన్స్ ఫెయిత్ హ్యాస్ సర్టన్ లిమిట్స్.
0: ఒక రసాయన శాస్త్రజ్ఞుడే ఉన్నాడు.
1: వన్ పర్సన్ మేబీ ఏ కెమిస్ట్రీ ప్రొఫెసర్.
0: తన యొక్క సబ్జెక్ట్ లోపల చాలా ఉత్తీర్ణుడు చాలా గొప్ప వ్యక్తి.
1: He has mastered his subject and accomplished
0: great.
1: He has got a lot of experience in that particular subject.
0: కానీ రసాయన శాస్త్రజ్ఞుడికి పదార్థ విజ్ఞాన శాస్త్రము అంతగా తెలియదు.
1: But a chemist may not be knowing much of physics.
0: అంత మాత్రం చేత పదార్థ విజ్ఞానాన్ని విమర్శించడానికి వీలవుతుందా?
1: Just because he does not know, can he go on criticizing physics?
0: ఒక MBBS చదివేటువంటి డాక్టరు ఇంజనీర్ యొక్క విషయం లోపల తనకేమాత్రం కూడా అర్థం కాకపోవచ్చు.
1: ఎ పర్సన్ హూ హాస్ పాస్డ్ హిస్ ఎంబీబీఎస్ మే నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్.
0: తన తెలివితేటలు తన యొక్క విద్యందు మాత్రమే అభివృద్ధి గావించుకోవచ్చు.
1: ఆల్ హిస్ క్లెవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ మైట్ హావ్ బ్లాజమ్డ్ ఇన్ వన్ పర్టికులర్ ఏరియా.
0: మరొక విషయం తన యొక్క తెలివితేటలు ఏమాత్రం కూడా పనికిరావు.
1: అండ్ ఇన్ అనదర్ ఏరియా హిజ్ ఓన్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ మే నాట్ బి యూస్ఫుల్.
0: అదే విధముగానే భౌతిక శాస్త్రజ్ఞుల యొక్క విశ్వాసం యొక్క పరిమితి ఆధ్యాత్మిక విశ్వాసం యొక్క దీనితో పోల్చుకున్నట్టుకు వీలు కాదు.
1: ఇన్ ద సేమ్ వే మెటీరియలిస్ట్ మే బి హావింగ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ది మెటీరియలిజం.
0: అది చాలా అల్పమైనటువంటి స్థితి.
1: బట్ దే మే నాట్ బి నోయింగ్ ఎనీథింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: అలాంటి వారు అధికమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవటం సాధ్యమవుతుందా?
1: మెటీరియలిస్ట్ హావ్ ఎ నారో వ్యూ. హౌ కెన్ దే అండర్స్టాండ్ బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్పిరిచువాలిటీ?
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈనాడు
1: టుడే
0: మోడర్న్ ఏజ్ అనగా ఆధునిక యుగము.
1: నౌ వీఆర్ హ్యావింగ్ మోడర్న్ ఏజ్.
0: సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విలుసిల్లునట్టి కాలం.
1: వీ హ్యావ్ డెవలప్డ్ టెక్నాలజీ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్.
0: ఈ సమయమునందు కొన్ని కొన్ని ఉదాహరణగా మనం తీసుకుంటే దీనిని మనం విశ్వసిస్తూ ఉన్నాము.
1: ఆన్ లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ వీఆర్ బిలీవింగ్ సర్టన్ థింగ్స్.
0: ఒక ఢిల్లీ లోపల,
1: ఇన్ ఢిల్లీ,
0: ఆకాశవాణిలో,
1: ఇన్ ఏ రేడియో స్టేషన్,
0: ఒక వ్యక్తి తన పాటలు మాటలు ప్రసరించుతూ ఉన్నాడు.
1: వన్ ఇండివిజువల్ ఈస్ గివింగ్ ఏ పర్ఫార్మెన్స్ ఇన్ ఏ రేడియో స్టేషన్ ఇన్ ఢిల్లీ.
0: ఢిల్లీలో ఈ వ్యక్తి పాట పాడుతుంటే కొన్ని లక్షల మంది తమ తమ ఇండ్ల ఎందు కూర్చొని రేడియో ద్వారా దీనిని వింటూ ఉన్నారు.
1: ద సాంగ్ విచ్ ఇస్ గివన్ ఇన్ ద రేడియో స్టేషన్ ఇన్ ఢిల్లీ ఈజ్ హర్డ్ బై లాక్స్ ఆఫ్ పీపుల్ సిట్టింగ్ ఇన్ దర్ హోమ్స్ త్రూ దర్ రేడియోస్.
0: ఢిల్లీలో పాట పాడేటువంటి విషయం లోపల ఆ శృతి, లయ, రాగ చాలా బద్ధమైనటువంటి రీతిగా మన ఇంటిలో కూడా మనం వింటున్నాము. ఏ మార్పు కూడా లేదు.
1: We have been able to hear the song in all its aspects, in terms of tune, tone, everything, the same way as is given in Delhi.
0: అదే విధముగానే ఢిల్లీ లోపల టెలివిజన్ లోపల ఎవరో ఒక వ్యక్తి మాట్లాడుతుంటారు.
1: In the same way, another person is giving a performance in television.
0: ఆ వ్యక్తిని మనం ఇంత దూరంలో ఉండినప్పటికీ మన ఇంట్లో వీడియో నుంచి మనం చూస్తున్నాము.
1: Although we may be at such a long distance as in Puttaparthi, we still
0: manavalane aneka kotla mandi kuda chustunnaru.
1: Crores of people will have been able to witness
0: Delhi lo paata paadeetunti paatanu, Delhi lo maatalaadeetunti vyaktini mani intilo valane andari indlo kodanu chudagalugutunnaru, vinagalugutunnaru.
1: The song given in Delhi and a television program given in Delhi has been heard and seen in various houses, in a number of lakhs of houses.
0: Eka kaalamulo
1: simultaneously
0: భిన్న భిన్న ప్రదేశమునందు
1: ఇన్ డిఫరెంట్ ప్లేసెస్
0: అదే వ్యక్తి అదే మాటలను ఏ రీతిగా వినగలుగుతున్నారు, ఏ రీతిగా చూడగలుగుతున్నారని ప్రశ్నిస్తే దీనికి వైజ్ఞానిక శాస్త్రంగా అనేక విధమైన సమాధానాలు ప్రారంభమవుతున్నాయి.
1: When you ask a question, how so many people have been able to listen simultaneously the same song and performance in different places, they give an explanation in terms of science and technology.
0: అదే ఆనాటి గోపాలకృష్ణుడు 16,000 గోపికల ఇంట ఎందు ఒకే పర్యాయం దర్శనమిచ్చాడు, ఒకే పర్యాయం అతను చూడగలిగినాము అని చెప్పితే దీనికి అనేక విధమైనటువంటి ప్రశ్నలు.
1: బట్ వెన్ యూ సే దట్ ఇన్ దోస్ డేస్ ఆఫ్ త్రేతా ఏజ్ కృష్ణా వాజ్ ఏబుల్ టు అపియర్ ఇన్ 16,000 హౌసెస్ ఆఫ్ గోపికాస్,
0: ఇది సాధ్యమా అని కొన్ని విధమైనటువంటి విమర్శలు.
1: దే క్రిటిసైజ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్,
0: ఈనాడు ఈ మంత్రశక్తికే ఈ విధమైన శక్తి లేదని వీరు విశ్వసించేటువంటి వారు యంత్ర శక్తికి ఏ రీతిగా కలిగింది?
1: ఇఫ్ పీపుల్ క్వశ్చన్ ది కెపాసిటీ ఆఫ్ మంత్ర, హౌ కెన్ ది బిలీవ్
0: ఒక యంత్ర శక్తి ఏంటి ఇంత పవర్ ఉండినప్పుడు ఈ మంత్ర శక్తిలో ఎందుకు ఉండకూడదు?
1: ఇఫ్ దర్ ఇస్ సచ్ ఎక్స్ట్రాడినరీ పవర్ ఇన్ ఎ మెషిన్ అండ్ యంత్ర, వై షుడ్ నాట్ బి దేర్ సేమ్ పవర్ మంత్ర?
0: దీనికి అంతరార్థాన్ని కూడా గుర్తించుకోలేని వ్యక్తులు మూర్ఖులుగా దీనిని విమర్శిస్తూ వస్తుంటారు.
1: People who do not understand the inner significance and meaning of all this go on criticizing foolishly.
0: Aa akashavani lo undinatvanti oka shabda tarangamulu e vidhanga manaki ikkadiki vastunnayi?
1: How have you been able to get the sound waves here from
0: ee shabda tarangamulu anni kudanu vidyut shakti tarangamulato leenamayi?
1: All these sound waves are merging themselves into electric waves.
0: Ee vidyut shakti tarangamulu anni kudanu anithyamainatvanti nityamuga maari
1: these electrical waves are transforming themselves.
0: అశాశ్వతమైనటువంటి ఈ తరంగమంత శాశ్వతమైన రూపంలో ధరించి
1: they get the form of a permanent status and
0: సర్వత్రా ఈథర్ అనేటువంటి దీంట్లో సంచారం జరుపుతూనే ఉంటాయి.
1: All these things enter into ether and become all.
0: ఈనాడు మనం రేడియోను గుర్తించిన తర్వాత ఢిల్లీలో ఉండినటువంటి పాటలు మనం ప్రశాంతంలో వింటున్నామని ఈనాడు చెప్పగలుగుతున్నామే కానీ ఇవి ఆనాడు కూడాను ఈ విద్యుత్ శక్తి తరంగం లోపల ఈ శబ్ద తరంగంలో లీనమై ఉంటున్నాయి.
1: బికాస్ వీ హావ్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ దీస్ వేవ్స్ గెట్ ట్రాన్స్ఫార్మ్ అండ్ గెట్ ట్రాన్స్మిటెడ్ ఇన్ టు ది రేడియో ఇన్ యువర్ ప్లేస్ హియర్, యూ హావ్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్. బట్ ఇన్ ది సేమ్ వే ఈవెన్ దోస్ డేస్ దిస్ పర్టికులర్ థింగ్ వాస్ పాసిబుల్.
0: దీనికి ఒక జీవితం ఉండనక్కర్లేదు, జీవిత తదుపరి కూడా దీనిని మనం అనుభవించడానికి వీలవుతుంది.
1: This is possible to experience even after death. It is not necessary.
0: ఎట్టనగా దీనికి మరొక ఉదాహరణ.
1: There is another example for this.
0: Gantasala shavyanga paadetunti vaadu.
1: Gantasala used to sing melodiously.
0: Kaani atanu gatinchi maraninchi bhasmi bhootamayyadu.
1: He is dead and gone.
0: Kaani ee naati kudanu atani yokka swaramulu swachhanga manam viragalutunnam.
1: But even today after his death we have been able to hear his sound.
0: Ee Madras radio lokallo atani yokka tape record vesthe danni ikkada kuda manam viragalutunnam.
1: If we play the record in Madras station, we have been able to hear it here.
0: దీనికి కారణం ఏమిటి?
1: What is the
0: ఈ శబ్ద తరంగములు విద్యుత్ తరంగములతో కూడి ఉంటున్నాయి.
1: What is the reason for this? It is because
0: ఈ తరంగములు ఏ నాటికైనా కూడాను ఎన్ని యుగములకైనా నిలిచిపోతుంటాయి.
1: These sound waves, they merge into electrical waves and then
0: వీరు కనిపెట్టక పూర్వం కూడాను ఈ తరంగములు ఉంటున్నాయి.
1: They get permanently recorded in ether and they are available at any time later on.
0: అన్ని తరంగములు కూడాను సర్వత్రా వ్యాపించి ఉంటున్నాయి.
1: All these waves are
0: అన్ని తరంగములు కూడాను సర్వత్రా నిండి ఉంటున్నాయి.
1: All these sounds are available everywhere.
0: అయితే ఎవరి చిత్తము పరిశుద్ధముగా ఉంటుందో అక్కడ మాత్రమే ఈ తరంగములు వినపడుతుంటాయి, కనిపిస్తుంటాయి.
1: Only that person whose chitta and heart is pure would be able to tune himself and receive these sounds.
0: ఈ ఢిల్లీలో పాడేటువంటి పాటలు రేడియోలో లేనటువంటి ఇంట్లో వినిపిస్తున్నాయా?
1: Songs which are sung in Delhi are not heard in a house where there is no radio.
0: ఓనీ రేడియో ఉండినటువంటి ఇంట్లో కూడాను ఢిల్లీలో పాడుతున్నటువంటి స్టేషన్ వేయకుండా మెడ్రాస్ స్టేషన్ వేస్తే వినిపిస్తుండదా?
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ రేడియో, ఇన్స్టెడ్ ఆఫ్ ట్యూనింగ్ ఢిల్లీ స్టేషన్, ఇఫ్ యు ట్యూన్ మెడ్రాస్ స్టేషన్, వుడ్ యు బి ఏబుల్ టు హియర్ ద సాంగ్ ఫ్రమ్ ఢిల్లీ?
0: కనుక ఏ స్టేషన్ లో పాడుతున్నాడో ఆ స్టేషన్ ఆ సరైనటువంటి ట్యూన్ లో మనం పెట్టి ఇది చేసినప్పుడే మనం వినగలుగుతున్నాము.
1: యు వుడ్ బి ఏబుల్ టు హియర్ ద సాంగ్ ఓన్లీ వెన్ యు ట్యూన్ ది రేడియో టు ది కరెక్ట్ స్టేషన్.
0: అదే విధముగానే సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దైవత్వాన్ని మన చిత్తము అనేటువంటి రేడియో ఎందు ఏకాగ్రత అనేటువంటి స్విచ్ని వేసి దివ్యత్వమైనటువంటి యొక్క ఆనందంలో మనం మునిగినప్పుడు ఆ దివ్యతత్వం అనేటువంటి మనకు అర్థమవుతుంది.
1: ఇన్ ద సేమ్ వే, ఇఫ్ వీ కెన్ ప్యూరిఫై అవర్ హార్ట్ అండ్ ట్యూన్ ద రేడియో ఆఫ్ అవర్ హార్ట్ టు ది ప్రాపర్ ట్యూన్, వీ కాన్సన్ట్రేట్ వెల్ అండ్ కాంటెంప్లేట్ అండ్ మెడిటేట్, వుడ్ బి ఏబుల్ టు గెట్ ది డివినిటీ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: కనుక మన యొక్క శబ్ద తరంగములు ఒక్కటైన కూడా నువ్వు వ్యర్థం కావటం లేదు.
1: Therefore, we should know that none of our worlds
0: ee shabda tarangam sarvatra nindi untunnavi.
1: These sounds are prevalent all over.
0: Danni manu jyoti tarangamulaga marchukovali.
1: We have to transform them into jyoti.
0: Adiye dhyana shakti.
1: This you can get only through the power of meditation.
0: Itti shaktini varu anubhavinchi aanandinchatam chetane gopikalaku ee vidhamainatundi darshanamu praaptinchagaligindi.
1: As gopikas had this power of meditation and yoga shakti, they were able to get this experience.
0: కనుక వారి చిత్తమును ఎప్పుడు కూడాను భగవంతుని యొక్క రూపంతోన నామంతోన హత్తుకొని పోయి ఉన్నాయి.
1: దేర్ హార్ట్స్ వర్ ఆల్వేస్ సాచురేటెడ్ విత్ ద ఫామ్ అండ్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: కనుక ఈ విధమైనటువంటి భక్తి తరంగములకు ఏమాత్రం కూడా రీజన్ అనేటువంటి మనం వెతకడానికి అధికారం లేదు.
1: వీ డు నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఫైండ్ ది కాజ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్.
0: ఇలాంటి అనుభూతులు బియాండ్ రీజన్.
1: దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ విల్ ఆల్వేస్ బి బియాండ్ రీజన్.
0: అన్నింటికి ప్రత్యక్ష ప్రమాణములు వీలు కాదు.
1: It is impossible to get direct experience and proof for everything.
0: ప్రాపంచక సంబంధమైనటువంటి చిన్న చిన్న విషయములకే ప్రత్యక్ష ప్రమాణములు ఏమాత్రం కూడా పనిచేయలేనప్పుడు దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వమైన భగవతత్వానికి ఏ రీతిగా ప్రమాణములు గురి కావాల్సి వస్తాయి?
1: If direct experience and proof are not possible for many worldly things, how can you apply this? This is the principle of ఆత్మ.
0: కనుక ఈ ఆధ్యాత్మిక తత్వమును అర్థం చేసుకున్నటువంటి వాడు ఈ విధమైనటువంటి వ్యర్థ మార్గంలో ప్రవేశించడు.
1: A person who has understood the principles of spirituality would never take a wrong and useless
0: yavarevari bhavamu varike telusunu.
1: Each one knows what
0: yavarevare bhakti prapattulu varike artham avutayi.
1: Each one understands his own devotion and his own
0: okari bhakti prapattulu maravarki artham chesukotam chaala kashtamu.
1: One would not be able to understand the other person's devotion and
0: kalaka prachina kalam nundi kudanu aneka maharshulu aneka yogulu అనేక దివ్య పురుషులు కూడాను ఇలాంటి దర్శనములు అనుభవించి ఆనందించి తాను అనేక విధములుగా కూడాను ప్రపంచానికి పంచుతూ వచ్చారు.
1: ఇన్ ద ఏన్షియంట్ డేస్ ఆల్సో మెనీ ఆఫ్ ది సేజెస్ సియర్స్ అండ్ సెయింట్స్ ఎక్స్పీరియన్స్ దిస్ కైండ్ ఆఫ్ డివినిటీ అండ్ షేర్డ్ దేర్ ఎక్స్పీరియన్స్ విత్
0: ఇలాంటి అనుభూతులు అన్ని మతములు ఎందుకు కూడాను ఉంటున్నవి.
1: దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఫౌండ్
0: క్రిస్టియన్ మతములు ఎందుకు కూడాను ఇలాంటి దర్శనములు గావించినటువంటి సందర్భం ఎన్నో ఉన్నవి.
1: Even in Christian religion also, you have instances of this kind, but the experience is the same among all religions. This must be correctly understood.
0: ఇలాంటి స్థాయికి రాకపోవటము మన యొక్క దోషములే కాని దైవం యొక్క అనుగ్రహములో ఏమాత్రం కూడా లోటు లేదు.
1: If we have not been able to reach that stage, the defect lies with us. There is nothing wrong with our aim of the divine.
0: ఉండినప్పటికీ కుండను మనం బోళ్ళ పెట్టినప్పుడు ఒక్క చుక్కైనా అందులో ప్రవేశించదు.
1: If there is a continuous downpour, if you keep the pot topsy-turvy, not even a drop of water can
0: collect. Varshamunuku edurga tana yokka కుండను మూతిగా పెట్టినప్పుడు ఏ కొన్ని చుక్కలైనా అందులో ప్రవేశిస్తాయి.
1: ఇఫ్ యూ కీప్ ది పార్ట్స్ ప్రాపర్లీ ద మౌత్ అప్వర్డ్స్ అట్లీస్ట్ ఎ ఫ్యూ డ్రాప్స్
0: భగవత్ అనుగ్రహం అనేటువంటిది సర్వత్రా దండిగా నిండుగా ఉంటున్నదే ఉన్నది.
1: టుడే గాడ్స్ గ్రేస్ ఈజ్ అబండెంట్లీ అవైలబుల్ ఆల్ ఓవర్ అండ్ ఎట్ ఆల్ టైమ్.
0: కానీ దానికి సూటిగా మన హృదయాన్ని తిప్పటం లేదు.
1: బట్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఓపెన్ అవర్ హార్ట్స్ ప్రాపర్లీ టు రిసీవ్ ద గ్రేస్.
0: ఆ పవిత్రమైన దివ్యత్వాన్ని మన హృదయంలో నిండుగా నింపుకోలేదు.
1: We have not been able to fill our hearts with the sacred grace of the divine.
0: కనుకనే అడుగడుగునా మనకు అనుమానములే.
1: That is why at every step we are facing doubts.
0: క్షణ క్షణము కూడాను మనకు సందేహములే.
1: Every minute we are having some kind of doubt.
0: తనను తానే నమ్మలేకపోతున్నాడు మానవుడు.
1: Man has not been able to have faith in himself.
0: 4 నిమిషాలు నరుణ్ణి నమ్మలేనిటువంటి వాడు నారాయణుని నమ్మగలడా?
1: If a person cannot have faith in himself, how can he have faith in God?
0: కనుక మన నమ్మకంలో ఉండినటువంటి దోషములే కాని దైవంలో ఎట్టి విధమైనటువంటి మార్పులు గాని కూర్పులు గాని రావు.
1: ఆల్ దీస్ ఆర్ డిఫెక్ట్స్ ఇన్ అవర్ ఓన్ ఫెయిత్. యు కెనాట్ ఫైండ్ ఎనీ డిఫెక్ట్ ఇన్ గాడ్ అండ్ హిస్ ఓన్ గ్రేస్.
0: విశ్వాసము, దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి.
1: యు షుడ్ హావ్ ఫర్మ్ అండ్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: క్షణ క్షణముకు కూడాను మనం మార్పు చెందరాదు.
1: మొమెంట్ టు మొమెంట్ యు షుడ్ నాట్ గో ఆన్ చేంజింగ్.
0: ఇలాంటి చిత్తశుద్ధి లేనిటువంటి వానికి ఎంత కాలము తిరిగినప్పటికీ ఎన్ని విధమైన సాధన చేసినప్పటికీ దైవానుగ్రహమును ఏమాత్రం కూడా అందుకొనలేడు.
1: ఫర్ వన్ హూస్ హార్ట్స్ ఈస్ నాట్ ప్యూర్, వన్ హూ గోస్ ఆన్ డూయింగ్ సాధన వితౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్, ఇట్ ఈస్ యూజ్లెస్. దే వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ద గ్రేస్.
0: హృదయాన్ని మాత్రమే పరిశీలన చేయగలడు కాని నీ యొక్క పూజలు పునస్కారములు ఏమాత్రం కూడా తాను చూడగలడు.
1: గాడ్ ఓన్లీ ఎగ్జామిన్స్ ద ప్యూరిటీ ఆఫ్ అవర్ హార్ట్. He doesn't care for the type of worship that you offer without
0: ye poojanu neevu cheyakapoyinappudikini ye dhyanamulu cheyakapoyinappudikini nee chitta shuddhi neevu ayen reethilo unchukunnappude daivam andulo praveshistadu.
1: Even if you are not offering any type of worship and not undertaking any type of meditation, if your heart is pure, God is prepared to enter into your heart.
0: Kanuka ninna dinam mana vidyarthi cheppinattuga motta mota neevu naa vaadu.
1: Just as one student explained yesterday, you are mine in the first place.
0: Rendavadi kaadu kaadu neevu naa vaadaithe nenu ahankariga maaragalanu.
1: In the second stage, it is you are not mine. If I say that
0: nenu nee vaadu,
1: it will be an expression of egotism, and therefore it will be I am yours is the second stage.
0: Gopikalu memu mee vaaramu ani prarthincharu.
1: Gopikas always said that we are yours.
0: Yadavulu krishnudu maavadu ani vishesincharu.
1: Yadavas firmly believed krishna
0: ee maavadu aneetundi yokka vishwasam chethane ahankaram perigipoyindi.
1: An account of the feeling that you are ours, they developed ego.
0: Ahankaram ekkada undano vaaru atapatram aipothadu.
1: Where there is ego, they come to ruin and destruction.
0: Kanukane yadavu kulamlo musalam puttindi.
1: That is why the yadavas developed that kind of
0: enta kaalamainappudikini swami memu mee vaaramani prarthinchinatvanti gopikulaku ఎప్పటికీ క్షేమ సంతోషాన్ని అనుభవించారు.
1: గోపికాస్ హూ పర్ఫెక్చువలీ ప్రేడ్ దట్ దే ఆర్ కృష్ణాస్ దే ఎంజాయ్డ్ ఆల్ ద బ్లిస్.
0: కనుకనే పిల్లలకంతా కూడా నేను మూడు ముచ్చటైనటువంటి మాటలతో చెప్పాను మొన్న.
1: దట్స్ వై స్వామి సెడ్ త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ టు ఆల్ ద చిల్డ్రన్ విత్ అ లాట్ ఆఫ్ లవ్.
0: నీవు నా ముందు నీవు నడచడానికి ప్రయత్నం చేయవద్దు.
1: యూ డోంట్ ట్రై టు గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
0: Don't walk in front of me.
1: First one is don't walk in front of me.
0: I may not follow you. Don't walk behind me.
1: The second one is don't walk behind me.
0: I may not lead you. Walk beside me. And you be my friend. నా ముందు నీవు నచ్చడానికి ప్రయత్నం చేస్తేవా నీవు నాకు కూడాను తప్పు మార్గం చూపవచ్చు. మార్గం నీకు తెలియదు.
1: ఇఫ్ యూ వాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, యూ మే ఆల్సో లీడ్ మీ ఆన్ ద రాంగ్ పాత్ బికాస్ యూ డు నాట్ నో ద కరెక్ట్ పాత్.
0: పోనీ నాకు వెనకలేమైనా నన్ను అనుసరించడానికి ప్రయత్నం చేస్తేవా అంటే నన్ను తప్పించుకుని నీవు వెళ్ళొచ్చు.
1: సపోజ్ యు ఆర్ వాకింగ్ బిహైండ్ మీ, యూ మే లీవ్ మీ అండ్ గో అవే.
0: నాకు ప్రక్కలోనేరా, తప్పించుకోవటం కానీ ముందు నీవు తప్పు మార్గం పోవటం కానీ అవకాశం ఉండదు.
1: బికాస్
0: ఐ ఆమ్ విత్ యూ, నేను నీ వెంటనే ఉన్నాను.
1: ఇఫ్ యు ఆర్ వాకింగ్ బిసైడ్ మీ, నైదర్ యు ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ నార్ యు ఆర్ ఎస్కేప్.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటంటే నీవు నేను ఒక్కటిగానే ఉన్నాం, అనగా దైవత్వం సర్వత్రా ఉంటున్నాడు.
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యు ఆర్ అండ్ ఐ ఆర్ వన్ అండ్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: ప్రతి శరీరమునందు కూడా నువ్వు శరీరి అయి ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇండివిజువల్ ఇన్ ఎవ్రీ
0: దేహమునందు నువ్వు దేహి అయి ఉన్నాడు.
1: ఇన్ ఎవ్రీ బాడీ హీ ఈజ్ ఆల్సో ది ఇండివిజువల్.
0: అలాంటి సమయంలో నీవు ముందు పోవటం కానీ వెనుక రావటం కానీ వీలు కాదు.
1: If that is so, it is not possible for you to walk before me or to walk behind me.
0: కనుకని దైవత్వాన్ని నీతో కూర్చుకొని రావాలి.
1: Therefore you will have to take divinity with you.
0: దైవాన్ని నీతో చేర్చుకొని రావాలి.
1: You should take divinity in you.
0: ఇది నిజమైన సాధకుని యొక్క లక్షణం.
1: This is a good characteristic of.
0: ఎక్కడ ఉండినా కానీ స్వామి సేవ మేము చేసుకుంటాము అని అనుకోవచ్చును, కానీ అంత విశాల హృదయం తనలో లేదు కదా.
1: Wherever I am, I will serve Swami, you may say. But do you have that broad heart?
0: ఇది కేవలము స్వార్థపరుని యొక్క మూర్ఖత్వం.
1: This is foolishness of a selfish man.
0: ఇలాంటి పరిస్థితి యందు తాము అనేక విధమైనటువంటి దోషములను కప్పిపుచ్చుకునేటువంటి యొక్క దీనితో తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాడు.
1: This is a method by which he covers many of the defects and wastes his life.
0: అంత పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండినటువంటి వానికి ఏ విధమైనటువంటి వాంఛలు ఉండవు.
1: ఇఫ్ ఎ పర్సన్ హ్యాస్ సచ్ ఫుల్ ఫెయిత్, హి విల్ నాట్ హ్యావ్ ఎనీ డిజైర్. అని
0: అట్టి స్థితిని మనకు లభించేంత వరకు కూడాను మనం అనుసరించక తప్పదు.
1: అంటిల్ వి రీచ్ దట్ స్టేట్ వి హావ్ టు ఫాలో.
0: కృష్ణుడు కూడాను రాములు కూడాను గురువుల దగ్గర అనేక విధమైనటువంటి విద్యలను అభ్యసించి వారిని ఆనందపరిచేటువంటి ఒక దీనిలో వారు ప్రయత్నం పూర్వకంగా సాధించారు.
1: Even incarnations like Rama and Krishna approached a preceptor, served him, learned from him, and made efforts to satisfy him.
0: Kalukane guru tattvanni varu chakkaga shishyulaku bodhisthu vacharu.
1: That is why they were able to just teach the principle
0: anubhavinchi aanandinchi 10 mandiki panchali.
1: One should enjoy, experience, and then share it with others.
0: Ee dushtavantulu abhivruddhi kavatam chetanu
1: on account of developing wicked thoughts,
0: laukikamainatundi jeevithamunu penchukovatapu chetanu,
1: on account of developing worldly life,
0: prapanchakame satyam ani visvasinchadam chetanu,
1: on account of believing world to be true,
0: ee vidhamainatundi dushta buddhulu pedamargam padutuntai.
1: This kind of bad thoughts center in
0: enni vidyalu nerchi emi phalamu.
1: What is the use of learning a number?
0: Tanna satavata tappinpa evaritamu.
1: Who can save you from the fate?
0: Chetta buddhulu taratatti talatala cherineni.
1: If bad ideas and thoughts were to enter into your head,
0: endabarunu buddhulu bendubaru,
1: all your intelligence goes dry,
0: bandabaru,
1: they become barren.
0: Ilanti buddhulaku inka daivathamunu ee reethiga artham chesukogalaru.
1: Such people, how can they understand divinity?
0: Ilanti murkulunu kudanu manam chetta chechukoni variki thotpaatuga manamu anusaristunnamu.
1: We are also entertaining those people and associating
0: variki taginatundi buddhini cheppi vaari tagina margamlo pravesha pettadaniki prayatninche kotame mee dosham.
1: Your defect is not to teach them what is right and not to correct them.
0: Kalugane aa doshamlu neekudunu doshamuluga yerpadtayi.
1: This defect will become your own defect also.
0: Kaluga samajamlo praveshinchi jarugutunnatundi doshamulanu, జరుగుతున్నటువంటి అన్యాయములను, అక్రమములను, అనాచారములను సాధ్యమైనంత వరకు మనం ఎదుర్కొని దాన్ని సరిచేయడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: Therefore we have to enter into the society and oppose all the defects, all the mistakes, all the sins and all the unrighteous conduct and set them right. This is the effort which will have
0: to be అర్హత ఉండినటువంటి వాడే సమాజ సేవకు సరైనటువంటి అధికారి.
1: ఓన్లీ దట్ పర్సన్ హూ హ్యావ్ దిస్ క్వాలిఫికేషన్ కెన్ సర్వ్ ది సొసైటీ ప్రాపర్లీ.
0: కనుక అధికారంలో
1: యువర్ డిఫెక్ట్ ఈస్ not to teach them what is right and not to correct them.
0: Kalugane aa doshamulu neekudunu doshamuluga yerpadtayi.
1: This defect will become your own defect also.

0: ఎడ్యుకేషన్ కెన్ సర్వ్ ది సొసైటీ ప్రాపర్లీ.
1: కనుక ఇట్ అధికారమును మనం సంపాదించాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు అక్వైర్ దిస్ పర్టిక్యులర్
1: అథారిటీ. ఎట్టి ప్రమాదములు వచ్చినప్పటికీ మనం భయపడనక్కర్లేదు.
0: వాట్ ఎవర్ డిఫికల్టీస్ అండ్
1: ఎట్టి నిందలు మనకు వచ్చినప్పటికీ మనం వెరవనక్కర్లేదు.
0: యు నీడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ అట్ ఆల్.
1: నిందలు నిష్ఠూరములు జగత్తుకు మాత్రమే.
0: ది క్రిటిసిజం ఈజ్ ఓన్లీ టు ది వరల్డ్.
1: నీకు కాదు.
0: దే డు నాట్ టచ్ యు అట్ ఆల్.
1: నీవు నిత్యుడు సత్యుడు.
0: యు ఆర్ ఏ పర్మనెంట్ ఎంటిటీ అండ్ ఏ ట్రూ ఎంటిటీ.
1: అలాంటి వాడు నిందలు నిష్ఠూరములకు భయపడనక్కర్లేదు.
0: సచ్ ఎ పర్సన్ నీడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ క్రిటిసిజం.
1: దైవం విశ్వాసాన్ని దృఢముగా చేసుకుని
0: డెవలప్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఆ విశ్వాసాన్ని మనం ఆచరణలో ఉంచి
0: ప్రాక్టీస్ దట్ పర్టికులర్ ఫెయిత్.
1: ఆనందాన్ని అనుభవించినప్పుడు
0: వెన్ యూ ఎక్స్పీరియన్స్ ది డిలైట్ కమింగ్ ఫ్రమ్ ది
1: ఏనుగులంత బలం కూడా నీకు లభిస్తుంది.
0: యు గెట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ 1000.
1: ధైర్యం సర్వసాధకం.
0: త్రూ గాడ్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: నేను చెప్పాను
0: yesterday స్వామి సెడ్
1: మన శీలత్రయములు అని.
0: ది ట్రినిటీ ఆఫ్ శీలాస్
1: మన పరిశుద్ధము అనగా పవిత్రము,
0: ప్యూరిటీ
1: సహనము,
0: పేషెన్స్
1: ఒక ధైర్యము,
0: పర్సీవరెన్స్.
1: ఈ యొక్క దీనిని మనం సాధించినప్పుడు ఎన్నింటినైనా మనం సాధించవచ్చు.
0: యు కెన్ అచీవ్ దిస్ త్రీ. యు కెన్ అచీవ్
1: ప్యూరిటీ. పవిత్రము లేనటువంటి వానికి ఈ విధమైనటువంటి సహనము లేకుండా పోతుంది.
0: ఏ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ ప్యూరిటీ అలోన్ విల్ నాట్ హ్యావ్ పేషెన్స్.
1: సహనము లేనటువంటి వానికి ధైర్యము చాలదు.
0: ఏ పర్సన్ వితౌట్ పేషెన్స్ కెనాట్ హ్యావ్ పర్సివరెన్స్ అండ్ కరేజ్.
1: ఈ ధైర్యము లేనప్పుడు వాడు మహాబలహీనుడైపోతాడు.
0: ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ పర్సివరెన్స్ అండ్ కరేజ్ హి బికమ్స్ ఏ వీక్లింగ్.
1: తాను చెడటమే కాకుండా పరిసర ప్రాంతములు కూడా నువ్వు చెడగొడతాడు.
0: నాట్ మెర్లీ విల్ హి స్పాయిల్డ్, హి విల్ పొల్యూట్ ది ఎంటైర్ ఎన్వైరన్మెంట్.
1: ఇలాంటి జీవితము మానవ జీవితమే కాదు.
0: దట్ కైండ్ ఆఫ్ లైఫ్ కెనాట్ బి కాల్డ్ ఏ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ అట్ ఆల్.
1: కనుక మనము బాగుపడి
0: పది
1: మందిని బాగు చేయడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ హావ్ టు సేవ్ అవర్ సెల్ఫ్ అండ్ బీ గుడ్ అండ్ మేక్ మెనీ అదర్ పీపుల్ గుడ్.
1: మనం ఈ విధమైనటువంటి మార్గంలో ఏకత్వమైనటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించి
0: వీ హావ్ టు ఫాలో దిస్ పాత్ అండ్ హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ది యూనిటీ ఆఫ్
1: ధర్మమును. కోల్పోయినా కూడా పర్వాలేదు, దైవాన్ని మాత్రం కోల్పోరాదు.
0: వీ విల్ లూజ్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ నెవర్ లూజ్ గాడ్.
1: అలాంటి నిత్యమైనటువంటి సత్యమైనటువంటి యొక్క దీనిపైన విశ్వాసం అభివృద్ధి చేసుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: వీ హావ్ టు డెవలప్ సచ్ ఎ స్ట్రాంగ్ అండ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ దట్ ఐడియా. దట్ స్వామి ఇస్ బ్రింగింగ్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 29th డిస్కోర్స్ ఆన్ గీతా భగవాన్ డెలివర్డ్ ఆన్ 11th సెప్టెంబర్ 1984. In this discourse, Bhagavan proves the absolute superiority of the power of Atma over physical strength and even intelligence of the mind. He emphasizes that developing Atmic vision can alone save man from the trials and tribulations of worldly life. Sai Bhagavan Uvacha.
1: Nasti. జాగరతో భయం. ఎవరు జాగ్రత్తతో ఉంటుంటారో, ఎవరు విషయములందు వివేకమైనటువంటి భావము కలిగి ఉండుదో, అట్టివారికి దుఃఖం వలన ఎట్టి భయం కూడాను ఉండదు అని దీని యొక్క ఆదేశం.
2: ద మీనింగ్ ఈజ్ that whoever is wakeful, whoever has discrimination in the reality of the objects, he will not be suffering from sorrow and he will not be afraid of things.
1: Deha vimanamu vishyasakti undinatuvanti vyaktike dukkamanna bhayam erpadutundi.
2: Only that person who is having attachment to the body and attachment to the objects will be having the fear of suffering.
1: Kanukane Arjuna, neevu samyak drushtini abhivruddhi parchukomani cheppadu Krishnudu.
2: Krishna therefore commanded Arjuna to develop an integral vision.
1: Samyak drushti anaga ఇది దీన్ని సుదర్శనము అని కూడా చెప్పవచ్చు.
2: సమ్యక్ దృష్టి ఆర్ ఇంటెగ్రల్ విజన్ ఆల్సో రెఫర్స్ టు సుదర్శన ఆర్ గుడ్ విజన్.
1: ఈనాడు మానవులకు మూడు విధములైనటువంటి దృష్టి కలదు.
2: టుడేస్ మ్యాన్ హ్యాస్ త్రీ కైండ్స్ ఆఫ్ విజన్.
1: ఒకటి దేహ దృష్టి.
2: వన్ ఇస్ the vision oriented from body.
1: Kevalam bahyamunu maatrame tana yokka roopa saundaryamunu maatrame tana yokka oddu puduvunu maatrame chuchetundi swabhavam.
2: The nature of such people would be only to just see externally and recognize one's external beauty and also one's external features like height, etc.
1: Kevalam దృశ్య కల్పితమైనటువంటి యొక్క దృష్టి ప్రసారము.
2: దిస్ ఈజ్ ఎ విజన్ ఓరియంటెడ్ టువర్డ్స్ ఫెనామినల్ వరల్డ్.
1: రెండవది మానసిక దృష్టి.
2: ద సెకండ్ వన్ ఈజ్ మెంటల్ విజన్.
1: అతని యొక్క భావములను, అతని యొక్క చర్యలను, అతని యొక్క ప్రవర్తనను కొంతవరకును ఆధారం చేసుకుని ఈ యొక్క భావములు హృదయం నుండి ఆవిర్భవించినటువంటి సత్యాన్ని గుర్తిస్తూ ఉంటారు.
2: దిస్ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ మెంటల్ విజన్ ట్రైస్ టు సీ ద ఫీలింగ్స్, ద థాట్స్ అండ్ డీడ్స్ అండ్ బిహేవియర్ అండ్ హౌ దీస్ థాట్స్ ఎమినేట్ ఫ్రమ్ వన్స్ హార్ట్.
1: మానవునికి మనసునందు ఉన్నటువంటి భావములే చర్యలు ఎందు కనిపిస్తుంటాయి.
2: All the thoughts which are inherent in man's mind manifest themselves in the form of deeds.
1: Lopala undinatuvanti dani yokka pratibimbamule ee baita charyalu.
2: The outward action is only
1: a reflection of inner being. Ee charyalanu maatrame drishti andunchukoni manavudu melagutuntadu.
2: People will be conducting himself keeping in view this particular fact.
1: మూడవ దృష్టి ఆత్మ దృష్టి.
2: ద థర్డ్ వన్ విజన్ ఈజ్ ఆత్మిక్ విజన్.
1: తన చర్యలను కానీ, తన రూపరేఖలను కానీ, తన యొక్క ఒడ్డు పొడువును కానీ, తన యొక్క ప్రవర్తన కానీ ఏమాత్రం కూడా యోచించడు, గుర్తించడు.
2: హీ డస్ నాట్ థింక్ ఆర్ టేక్ కాగ్నైజెన్స్ ఆఫ్ ద డీడ్స్ ద బ్యూటీ ద బిహేవియర్ ది ఫీలింగ్స్ అండ్ ది ఎక్స్టర్నల్ ఫీచర్స్ అలోన్.
1: రూపనామములు చర్య సిద్ధాంతములు ప్రత్యేకంగా ఉండినప్పటికీ అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనే సత్యత్వాన్ని నిరూపించేటువంటిది.
2: దిస్ ప్రూవ్స్ ద ఇన్నర్ యూనిటీ ఆఫ్ ద ఆత్మన్ విచ్ ఇస్ పర్వేడింగ్ ఇన్ ఆల్ ఆల్దో దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ ద నేమ్ ఫార్మ్ బ్యూటీ అండ్ సచ్ అదర్ ఫ్యాక్టర్స్.
1: రూపములు కాని చర్యలు కాని మార్పు చెందినటువంటివి.
2: ది ఫార్మ్ అండ్ ద డీడ్స్ అండర్ గో చేంజ్.
1: పరిణామము కలుగునటువంటివి.
2: దే అండర్ గో సమ్ ట్రాన్స్ఫర్మేషన్.
1: షడ్వికారములతో కూడినటువంటివి.
2: దే ఆర్ సబ్జెక్ట్ టు సిక్స్ టైప్స్ ఆఫ్ మోడిఫికేషన్.
1: అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి చర్యలు యందు రూపములు యందు దృష్టిని అభివృద్ధి పరచుకోడు ఈ యొక్క సమ్యక్ దృష్టి కలవాడు.
2: ద వన్ హూ హాస్ గాట్ ఇంటిగ్రల్ విజన్ డస్ నాట్ డెవలప్ ఎనీ లైకింగ్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ ది ఎక్స్టర్నల్ డీడ్స్ అండ్ సచ్ అదర్ థాట్స్ ఎట్సెట్రా.
1: కనుకనే ఇట్టి సుదర్శనము కలిగినటువంటి వాడే దైవాత్మ స్వరూపుడని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
2: ఇట్ ఆల్సో హెస్ బీన్ ప్రూవ్ దట్ ఎ పర్సన్ హూ హెస్ గాట్ సచ్ గుడ్ అండ్ సేక్రెడ్ విజన్ హ్యాస్ ఓరియంటెడ్ టువర్డ్స్ డివినిటీ.
1: మహావిష్ణువు హస్తమందు సుదర్శనం అనేటువంటి చక్రం ఉన్నదని దీనికి ఒక గాథ.
2: దెర్ ఈస్ అ స్టోరీ విచ్ సేస్ దట్ మహావిష్ణు హ్యాస్ దిస్ డిస్క్ విచ్
1: సమ్యక్ కలిగినటువంటి వాడు భగవంతుని హస్తంలో ఉంటుంటాడు అని దీని యొక్క అంతరార్థం.
2: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ ఎ పర్సన్ హూ హ్యాస్ ఇంటిగ్రల్ అండ్ హోల్సమ్ విజన్ విల్ బి ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: కేవలం భగవంతుని యొక్క స్వాధీనం నందు మాత్రమే కాకుండా భగవంతుడు కూడాను కాగలడు అనేటువంటిది కూడాను దీని యొక్క ప్రభావం.
2: ది ఎఫెక్ట్ ఈజ్ దట్ నాట్ మెర్లీ విల్ హీ బి ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్, హీ కెన్ ఈవెన్ బికమ్ గాడ్ హింసెల్ఫ్.
1: భగవత్ తత్వములు కలిగినటువంటి యొక్క వ్యక్తిత్వం కూడాను భగవత్ స్వరూపాన్ని కూడాను పొందగలడనేటువంటి యొక్క అంతరార్థమును ఆధారం చేసుకుని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
2: ఇట్ ఈస్ సెడ్ దట్ ద వన్ హూ రియలైజెస్ బ్రహ్మ బికమ్స్ బ్రహ్మ ఇట్సెల్ఫ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ ఎ పర్సన్ హూ గెట్ ది నేచర్ ఆఫ్ డివినిటీ బికమ్స్ డివైన్.
1: కనుక స్థితప్రజ్ఞుడు కాగలిగినటువంటి వాడవు నీవు సుదర్శనమును అభివృద్ధి పరచుకోవాలి.
2: A person, if you want to become really sthita pragna, you should develop integral vision.
1: Sudarshanam anaga anekatvam nundunnatundi ekatvanni gurtinchali.
2: Sudarshanam means recognizing the inner unity of the outer.
1: Ekatvam anetundi okka atma tattvam ku tappa anyam kaadu.
2: The unifying nature has been there only for atman and nothing else.
1: Kanuka drishtini atma vepana maralchamani bodhinchadu.
2: Therefore he has just commanded that turn your vision towards atman.
1: ప్రాచీన కాలము నుండి పల్లెలియందు పట్టణములియందు గొప్ప గొప్ప దేవాలయములియందు రథోత్సవములు అనేటువంటివి జరిగేటివి.
2: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ఇన్ ది విలేజెస్ అస్ వెల్ అస్ ఇన్ ది టౌన్స్ ఇన్ ది టెంపుల్స్ దేర్ యూస్ టు బి రథోత్సవాస్ కండక్టెడ్.
1: ఈ రథోత్సవం అనగా గొప్ప రథమును ఏర్పరచి దానిని చక్కగా అలంకారం చేసి అనేక విధములుగా కూడా ఆకర్షణీయవంతంగా తయారు చేస్తారు.
2: These car festivals or ratotsavas mean identifying a big chariot, decorating it beautifully and making it ready for a procession.
1: ఈ రథములకు ముందుగా అనేక నృత్యములు అనేక ప్రదర్శనలు కూడాను జరుపుతూ వెళుతూ ఉంటారు.
2: When the chariot is moving, just before that, in front of it, there will be different types of dances and play going on.
1: జనులు వేలాది వేలు గుమికూడుతుంటారు.
2: Thousands of people gather.
1: అనేక మంది హారతులు ఇస్తుంటారు.
2: ఏ నంబర్ ఆఫ్ పీపుల్ ఆఫర్ హారతీస్.
1: ఈ విధంగా కూడాను ఈ జన కోలాహలముతో ఈ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి.
2: ఇన్ దిస్ వే దీస్ కార్ ఫెస్టివల్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్.
1: అయితే ఈ ఉత్సవంలో కూడాను మూడు విధములైనటువంటి వ్యక్తులు చేరుతుంటారు.
2: ఈవెన్ ఫర్ దీస్ పర్టికులర్ ఫంక్షన్స్ అండ్ ఫెస్టివల్స్ త్రీ కైండ్స్ ఆఫ్ పీపుల్ కమ్.
1: కేవలం రథమును మాత్రమే చూస్తూ రథమునకు ఏర్పరిచినటువంటి అలంకారం ఎందే వారి దృష్టిని ఇమిడ్చుకుంటూ ఉంటుంటారు.
2: వన్ కైండ్ ఆఫ్ పీపుల్ కాన్సన్ట్రేట్ ఆల్ దర్ అటెన్షన్ ఆన్ ది చారియట్ అండ్ ఇట్స్ ఎక్స్టర్నల్ అపియరెన్స్.
1: మరికొంతమంది ఈ రథము చుట్టూ నృత్యము చేస్తూ కొన్ని విధములైనటువంటి ప్రదర్శనలు జరుపుతుండేటువంటి వారి ఎందే దృష్టిని అమరుస్తారు.
2: ఎ ఫ్యూ అదర్స్ కాన్సంట్రేట్ ఆల్ దర్ అటెన్షన్ అరౌండ్ ఆన్ పీపుల్ హూ విల్ బి పర్ఫార్మింగ్ డాన్సెస్ అండ్ సచ్ అదర్.
1: మరికొంతమంది ఈ రథమును లాగేటువంటి వారి యొక్క శక్తి సామర్థ్యములు ఎందే దృష్టిని అమర్చుకుంటారు.
2: ఎ ఫ్యూ అదర్ పీపుల్ కాన్సంట్రేట్ దర్ అటెన్షన్ ఆన్ పీపుల్ హూ పుల్ దిస్ చారియట్.
1: కానీ ఈ రథోత్సవం దేని నిమిత్తమే జరుగుతున్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించేటువంటి వారు చాలా తక్కువ.
2: But it will be very few people who recognize the purpose for which this particular festival has been arranged.
1: రథమునందు యమర్చబడినటువంటి రథికుని ఎవ్వరు కూడా చూడరు.
2: No one cares to see the indweller, the person who is just being seated in the chariot.
1: దైవమనేటువంటి యొక్క విగ్రహమును రథములో అమర్చి తద్వారా రథోత్సవం జరుపుతున్నారే కాని లోపల విగ్రహమే లేకపోతే రథోత్సవం అనేటువంటిదే జరగదు.
2: Establishing the idol of God in the chariot, they are celebrating this festival, car festival. Without that particular idol of God,
1: he has to be daivam.
2: This, the indweller is God.
1: He daivam paina drishti maralichetuvanti varu chala takkuva.
2: There are very few people who turn their concentration towards God.
1: Kevalamu deham yokka rooparekhalanu.
2: Only towards the physical appearances of the body,
1: deeniki amarchetunte yokka alankaramalanu
2: and the decorations and such other things,
1: deenini dharinchetunte dustulanu,
2: the clothes that are worn,
1: ee vidhamainatunte yokka bahya drushti endu maatrame aneka mandi tama yokka drushtini abhirudhi parchukuntaru.
2: A large number of people concentrate their attention only on these externalities.
1: Mari kontha mandi దీని యొక్క అలంకారం కాకుండా ఈ రథమునకు తగినటువంటి గౌరవ మర్యాదలు చేసేటువంటి అనగా కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చి ప్రదక్షిణలు చేసి ఈ విధమైనటువంటి యొక్క చర్యలు మాత్రమే చూస్తుండేటువంటి వారు కొంతమంది.
2: A few other people pay attention to the offerings, the coconut and such other ritualistic worship.
1: అనగా వీరి భక్తి ప్రపత్తులను మాత్రమే కొంతవరకు గుర్తిస్తూ పోతుంటారు.
2: దే రికగ్నైజ్ ద డివోషన్ విచ్ ఇస్ ఎగ్జిబిటెడ్ దేర్.
1: ఇది కేవలము రథమును చూచేటువంటి వారికంటే చాలా తక్కువ మంది వీరు.
2: పీపుల్ హూ అండర్టేక్ దిస్ కైండ్ ఆఫ్ విజన్ అండ్ కాన్సన్ట్రేషన్ విల్ బి స్మాలర్ దాన్ పీపుల్ హూ జస్ట్ కాన్సన్ట్రేట్.
1: అంతకంటే చాలా తక్కువ మంది ఏదో వేళ్లతో ఎంచగలిగినటువంటి వారు మాత్రమే ఈ రథములో ఉండినటువంటి యొక్క రథికును చూస్తారు.
2: ది person who is driving this chariot is looked upon only by a small number of people who may be counted on fingers.
1: Ayyo rathamulo undinatuvanti yokka aa sundara vigraham kanipinchaledi aa murtini chudadaniki addanga untundadi ee alankaral cheyatam valla murti kanipinchadam ledi ani parthapinchetunte varu chaala takkuva.
2: There will be very few people who just hanker after looking, having a look at the idol and just say that all these decorations etc. are coming in the way of our having a real look at the beautiful God and his idol.
1: Aithe idi edi rathamu enni rathamulu?
2: Then what is this chariot? How many chariots there are?
1: Ee rathame manavuni yokka deham.
2: This chariot is human body.
1: ఇది ఒక రథము కాదు, కొన్ని కోట్ల రథములు.
2: దిస్ నాట్ వన్ చారియట్, దేర్ ఆర్ ఎ ఫ్యూ క్రోర్స్ ఆఫ్ చారియట్స్.
1: ఇవి నిత్యము కూడాను బజారునకు ఒక ప్రొసెషన్ లో వెళుతూనే ఉంటున్నాయి.
2: దీస్ చారియట్స్ విల్ బి గోయింగ్ ఎవ్రీ డే ఇన్
1: ప్రొసెషన్. ఇంటి ఇంటి అందు ఇది సంచారం సరుపుతూనే ఉంటుండాలి.
2: స్ట్రీట్ ఆఫ్టర్ స్ట్రీట్ అండ్ ఇన్సైడ్ ఎవ్రీ హౌస్ దీస్ చారియట్స్ విల్ బి మూవింగ్.
1: ప్రతి మానవుని యొక్క ఈ దేహం అనేటువంటి రథమును మాత్రమే చూడడానికి మన దృష్టిని అభివృద్ధి పరుచుకుంటున్నాం.
2: వీఆర్ డెవలపింగ్ విజన్ ఓన్లీ టు జస్ట్ లుక్ అట్ దిస్ బాడీ విచ్ విల్ బి కంపేర్ టు ఎ చారియట్.
1: ఇతను ఎలాంటి వాడు, ఇతని యొక్క అందచందములు ఏమిటి, ఇతని ఒడ్డు పొడువు ఏమిటి అని వీటి ఎందు మాత్రమే మన యొక్క దృష్టిని మరల్చుకుంటున్నాం.
2: We concentrate and turn our vision in understanding and knowing what is, who is this particular person.
1: ఇతని ఎందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఏమిటి అనేటువంటి విచారణ చేసేటువంటి వారు చాలా అరుదు.
2: ఇట్ ఈస్ వెరీ రేర్ పీపుల్ హూ జస్ట్ కేర్ టు లుక్ ఇన్ టు ది ఆత్మ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఇన్హెరెంట్ అండ్ ఇన్సైడ్ హిమ్.
1: కేవలము మానవ దేహము మాత్రమే రథం కాదు, కుక్క, నక్క, పులి, సింహము, ఏనుగు ఇలాంటి జంతు జాలములన్నీ కూడా రథములే.
2: ఇట్ ఈస్ నాట్ మేర్లీ హ్యూమన్ బాడీ విచ్ ఇస్ చారియట్. ఇట్ ఈస్ ది బాడీస్ ఆఫ్ ఆల్ ఎనిమల్స్ లైక్ డాగ్ ఆర్ టైగర్ ఎలిఫెంట్ ఎవ్రీ బాడీ ఈజ్
1: ఒక చిన్న ఉదాహరణ మీరు యోచించేయండి.
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ వీ కెన్ కాంటెంప్లేట్.
1: శివుడు నంది వాహనుడై బయలుదేరుతున్నాడు.
2: Shiva is riding over Nandi as a vehicle.
1: కనుక శివుని యొక్క రథం ఏమిటి? ఎద్దు.
2: వాట్ ఈస్ ది చారియట్ ఆఫ్ శివ? ఇట్ ఈస్
1: మనము ఎద్దును మాత్రమే చూస్తున్నాము.
2: We are just seeing only this.
1: శివుణ్ణి చూడటం లేదు.
2: We are not caring to see Shiva.
1: వినాయకుడు ఎలుక వాహనము.
2: వినాయక రైడ్స్ ఆన్ ది
1: ఎలుక. కుడును ఒక రథమే.
2: Rat is also a vehicle.
1: అదే విధముగా ఈ నవగ్రహముల లోపల కూడాను ఒక్కొక్క గ్రహమునికి ఒక్కొక్క వాహనంగా ఉంటున్నాయి జంతువులు కూడా.
2: ఇన్ ద సేమ్ వే ఫర్ ది నవగ్రహాస్ 9 గ్రహాస్
1: కుట వాహనం, కాకి వాహనము ఇలాంటివంతా కూడా, సింహ వాహనము.
2: దేర్ ఆర్ ది వెహికల్ ఆఫ్ లయన్, ద వెహికల్ ఆఫ్
1: కుక్కుట, కుక్క,
2: క్రో,
1: డాగ్ ఆల్సో.
2: డాగ్ ఆల్సో యాజ్ ఎ వెహికల్.
1: కనుక ప్రతి ఒక్క జీవి కూడాను దైవము ఊరేగించేటువంటి వ్రతమే.
2: దేర్ఫోర్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఈజ్ ఎ చారియట్ విచ్ ఈస్ టేకింగ్ గాడ్ ఇన్ ప్రొసెషన్.
1: కనుక మనం ఈనాడు రథముని ఎందు మాత్రమే మనం దృష్టిని అభివృద్ధి పరచుకుంటున్నాం.
2: దీస్ డేస్ వీఆర్ డెవలపింగ్ విజన్ ఓన్లీ టువర్డ్ హావింగ్ లుక్ అట్ చారియట్.
1: రథమునకు అలంకరింపబడినటువంటి ఒక అలంకారం ఎందే మనం దృష్టిని అభివృద్ధి పరచుకుంటున్నాం.
2: వీఆర్ డెవలపింగ్ ఆల్ అవర్ కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఆన్ ది ఎక్స్టర్నల్ డెకొరేషన్స్.
1: ఈనాటి ఆధునిక యుగము లోపల రథమునకు అలంకారం చేయటం ఎందే ఆ కావలసినంత కాలమును కూడా వ్యక్తం చేస్తున్నాం.
2: ఇన్ ద మోడర్న్ ఏజ్ ఎంటైర్ టైమ్ ఆర్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఎంటైర్ టైమ్ ఇస్ స్పెంట్ on decorating this chariot.
1: ఈ దేహం యొక్క అలంకారము, దేహం యొక్క అనుకూలము, దేహం యొక్క ఆనందముని లక్ష్యం నందించుకుని జీవిస్తున్నారు. కానీ దేహి యొక్క దర్శనము, దేహి యొక్క భావము, దేహి యొక్క పటుత్వమును మనం ఏమాత్రం కూడా గుర్తించడం లేదు.
2: ది కంఫర్ట్ ఆఫ్ ది బాడీ, the pleasures of the body and the external decorations of the body are being looked into and not the indweller.
1: కనుకనే అర్జున, నీకు కంటికి కనిపించేటువంటి అన్ని కూడాను నీ తాతలు, నీ తండ్రులు, నీ తమ్ముళ్ళు, నీ భావమర్దులు, ఈ రథములు మాత్రమే నువ్వు చూస్తున్నావు.
2: దేర్ఫోర్ అర్జున, ఆల్ దోస్ పీపుల్ హూమ్ యూఆర్ సీయింగ్ ఆర్ ఓన్లీ చారియట్స్. దే మే బి గ్రాండ్ ఫాదర్, దే మే బి బ్రదర్స్ ఆర్ కజిన్స్ ఆర్ హూ ఎవర్ హీ బి.
1: తాతలు అనేటువంటి యొక్క ఈ రథములన్నీ కూడా నీవు దర్శిస్తున్నావు.
2: యూఆర్ టేకింగ్ ఎ విజన్ ఆఫ్ ఆల్ దీస్ చారియట్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ యువర్ గ్రాండ్ ఫాదర్ అండ్ వేరియస్ రిలేటివ్స్.
1: నీకు దేహ దృష్టి మాత్రమే అభివృద్ధి పరచుకుంటున్నావు.
2: యూఆర్ డెవలపింగ్ ది విజన్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ బాడీ అలోన్.
1: నీ బోటి వాడు ఈ దేహ దృష్టిని ఏమాత్రం కూడా లక్ష్యం చేయకూడదు.
2: ఏ పర్సన్ లైక్ యూ షుడ్ నాట్ కేర్ సో మచ్ ఫార్
1: అందరి ఎందు ఉండినటువంటి ఒక దేహిని నీవు లక్ష్యం నందుంచుకో.
2: యూ మస్ట్ కాన్సన్ట్రేట్ యువర్ మైండ్ ఆన్ ద ఇన్వెల్లర్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
1: అప్పుడే నీ దృష్టి సుదర్శనము కాగలదు.
2: దెన్ ఓన్లీ యువర్ విజన్ బికమ్స్ ఎ సేక్రెడ్ విజన్.
1: సుదర్శనమే నీ యొక్క విజయానికి మూల కారణం కాగలదు.
2: సచ్ ఎ సేక్రెడ్ విజన్ అలోన్ కెన్ బికమ్ ద బేసిస్ ఆఫ్ యువర్ విక్టరీ.
1: సుదర్శనం లేనటువంటి వానికి విజయం ఏమాత్రం కూడా సంభవించదు.
2: ఎ పర్సన్ హూ డస్ నాట్ హావ్ ఎ సేక్రెడ్ విజన్ కెనాట్ అచీవ్ విక్టరీ.
1: అర్జున, మానవునికి ఇచ్చినంత విలువ మానవుని యొక్క నీడకిస్తున్నారా?
2: అర్జున, ఆర్ పీపుల్ గివింగ్ ద సేమ్ వాల్యూ టు ది హ్యూమన్ బీయింగ్ యాజ్ మచ్ యాజ్ దే ఆర్ గివింగ్ టు ది షాడో?
1: బింబమునికి ఇచ్చినటువంటి విలువ ప్రతిబింబమునికి ఇస్తున్నారా?
2: డూ పీపుల్ గివ్ ద సేమ్ వాల్యూ టు ది ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్?
1: బింబము ఆత్మ.
2: ఆబ్జెక్ట్ ఈజ్ ఆత్మ.
1: ఈ దేహచర్యలు, దేహకాంతులు కూడాను ప్రతిబింబములు.
2: ది ఎక్స్టర్నల్ బ్యూటీస్ ఆఫ్ దిస్ బాడీ అండ్ ఆల్ ది
1: ప్రతిబింబములకు విలువిచ్చేటువంటి ఒక అర్జునుడు మా అవివేకి.
2: ది అర్జున హూ గివ్స్ సో మచ్ ఆఫ్ వాల్యూ ఓన్లీ టు ది రిఫ్లెక్షన్ మస్ట్ బి ఎక్స్ట్రీమ్లీ ఫూలిష్.
1: అర్జునుడు మహాజ్ఞాని.
2: అర్జున ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వైజ్ పర్సన్.
1: ఇతను కేవలం దరిద్రుడు కాదు.
2: హీఈస్ నాట్ ఎ పూర్.
1: లోభి కాదు.
2: హీఈస్ నాట్ ఎ మైజర్.
1: కనుకని 2వ అధ్యాయం లోపల ఈ యొక్క అర్జునుని వర్ణించేటువంటి విషయంలో చాలా చమత్కారంగా వర్ణిస్తూ వచ్చాడు కృష్ణుడు.
2: ఇన్ ది సెకండ్ చాప్టర్ వైల్ డిస్క్రైబింగ్ అర్జున కృష్ణ హ్యాస్ బీన్ వెరీ
1: కృపణుడు అన్నారు. కార్పణ్య దోషం కలిగినటువంటి వాడుని.
2: హీ హాస్ డిస్క్రైబ్డ్ హిమ్ యాస్ కృపణ.
1: కృపణ అనగా ఏమిటి ఇక్కడ?
2: What is the meaning of the word krupana?
1: అనేక అర్థములు ఉంటున్నాయి.
2: There are a number of meanings for this word.
1: దరిద్రుడు అని ఒకటి అర్థం.
2: One is a poor person.
1: అయితే అర్జునుడు దరిద్రుడు కాడే?
2: He is not a poor man.
1: అతను ధనం చేయుడే.
2: He is the one who has got plenty.
1: ప్రపంచమందున్నటువంటి సమస్త ధనములను కూడాను ఆర్జించినటువంటి వాడే.
2: He has acquired and amassed the entire
1: wealth. ధనమునకు తక్కువ లేదు.
2: There is no depth of wealth.
1: కనుక అతను దరిద్రుడు ఎట్లవుతాడు?
2: He is not a poor person.
1: తనకు ఈ పదము అర్జునుడికి ఏమాత్రం కూడాను చెల్లదు.
2: Therefore this word is not applicable to Arjuna.
1: లోభి అని రెండవ అర్థము.
2: The second meaning is miser.
1: అర్జునుడు లోభి కాదు.
2: Arjuna is not a miser.
1: సర్వసంగ పరిత్యాగి.
2: He has renounced all the things.
1: కనుకనే అర్జును, కృష్ణ నాకు ఈ రాజ్యం అక్కరలేదు, ముల్లోకములు తెచ్చిన హస్తమున ఉంచినప్పటికీ నాకు దీన్ని నేను అంగీకరించను, భిక్షమైనా ఎత్తి నేను పొట్టను పోషించుకుంటాను కాని ఈ ప్రజలను చంపి ఈ రాజ్యం నాను పాలించనన్నాడు.
2: Therefore he has just declared, well Krishna, I do not want this kingdom, I do not want all the three worlds together, I am prepared to beg and eke out my livelihood and kill the people.
1: ee vidhamainatundi lobhi anetundi arthani kudanu arjunike emathram kudanu sambandham undi.
2: Therefore the word miser is also not applicable to Arjuna.
1: Aithe krupanudu anetundi daniki ee artham ante ikkada agnani annaru.
2: Then what is the correct meaning for this word krupana? It means he is an ignorant.
1: Ajnanam anetundi kudanu prakruta sambandhamainatundi ajnanam kaadu.
2: The ignorance also is not the worldly ignorance.
1: Laukika sambandhamainatundi ajnanam kaadu.
2: It is not relating to this world.
1: Paralaukika sambandhamainatundi ajnanam.
2: It is ignorance relating to the
1: anaga antardrushti yandu maatrame taanu kontha varaku venukonje vestunnadu.
2: He is only lagging behind in the inner vision.
1: ఇటువంటి వెనుకంజ వేసేటువంటి అంతర్దృష్టిని అభివృద్ధి పరిచే నిమిత్తమై అర్జున నీవు ఈ అజ్ఞానమునకు ఏమాత్రం కూడా గురి కాకూడదు.
2: ఇన్ ఆర్డర్ టు సేవ్ హిమ్ ఫ్రమ్ ద బ్యాక్వర్డ్ ఇన్నర్ విజన్ హీ జస్ట్ సెడ్ డు నాట్ బికమ్ ఎ విక్టిమ్ ఆఫ్
1: సచ్. నీ యందు వ్యవసాయాత్మక బుద్ధి ఉండాలి అన్నాడు.
2: దేర్ఫోర్ హి హస్ జస్ట్ సెడ్ దట్ యు షుడ్ హావ్ వ్యవసాయాత్మక బుద్ధి.
1: వ్యవసాయాత్మక బుద్ధి,
2: వ్యవసాయాత్మక బుద్ధి.
1: ఇక్కడ ఈ వ్యవసాయం అనేటువంటి విషయాన్ని మనం కొంత విచారించాలి.
2: వీ హావ్ టు ట్రై టు అండర్స్టాండ్ ఏ లిటిల్ మోర్ అబౌట్ దిస్ వర్డ్ వ్యవసాయ.
1: క్షేత్రమును పంట పండించే నిమిత్తమై రైతు ముందు ఎన్నో చేయవలసి వస్తుంటాది.
2: ఎ కల్టివేటర్ హ్యాస్ టు డూ ఎ లాట్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఇన్ ఆర్డర్ టు రైజ్ ఎ క్రాప్ ఆన్ ద ఫీల్డ్.
1: అయితే సాధకుడు వ్యవసాయాత్మక బుద్ధి అంటే ఇక్కడ క్షేత్రం ఏమిటి?
2: If with reference to a sadhaka, what is this field?
1: Hrudaya kshetrani vyavasayam cheyali.
2: It refers to cultivation of the field of heart.
1: Prapanchikanga vyavasayam chesechuntadu mundu taanu cheyapettavalsinatundi vishayam emiti?
2: What are the things which will have to be prepared for in the cultivation of the land?
1: Ye bhoomilo ye vittanam naatali, ఏ విత్తనము నాటితే ఏ భూమిలో పైరు పండుతుంది అనేటువంటి విషయాన్ని మొట్టమొదట విచారణ చేయాలి.
2: The first thing is to recognize what type of seeds will have to be sown in what type of land.
1: ఎలాంటి విత్తనము నాటితే ఎలాంటి ఎరువులు వేయాలి, భూమిని ఏ విధంగా ముందుగా దీన్ని తయారు చేయాలి.
2: For sowing what kind of seeds, what kind of manure will have to be put and how to prepare the ground before.
1: కనుక మొట్టమొదట పంట పెట్టుటకు పూర్వము ఆ భూమిలో పనికిరాని మొక్కలు ముండ్ల చెట్లు ఇవన్నీ కూడా మొట్టమొదట తీసి పారవేయాలి.
2: Before you think of cultivating and raising any crop in the land, you'll have to take out the weeds and shrub.
1: దానిని దున్ని నీరు పెట్టి మెత్తపరచాలి.
2: Afterwards you'll have to plow it. So irrigate it and soften the whole land.
1: విత్తనములు నాటడానికి తగినటువంటి అనువుగా దాన్ని తయారు చేయాలి.
2: Have to prepare the land for the purpose of sowing seeds.
1: దీనికి విధ్వంసక మార్గము అన్నారు.
2: This particular thing has been described as విధ్వంసక మార్గ.
1: అనగా పంటకు పూర్వము పంటను అభివృద్ధి గావించడానికి తగినటువంటి సదుపాయములు చేసుకోవటం.
2: That is, before raising a crop, making the entire field ready for cultivation.
1: పనికి మాలినటువంటివి పంట కానటువంటివి మొట్టమొదట మొక్కలను తీసి పారవేయాలి.
2: Useless weeds and such other things will have to be taken out and thrown out.
1: తదుపరి ఎలాంటి విత్తనములు నాటాలో బలహీనమైనటువంటివి కాకుండా మంచి బలమైనటువంటివి మంచి జాతి అయినటువంటి విత్తనములు అందులో నాటడానికి కొనుక్కోవాలి.
2: After doing this, you will have to just select the proper seed so that the crop would be appropriate.
1: దీనిని విధాయక మార్గము అన్నారు.
2: The second one has been described as విధాయక మార్గం.
1: కనుక పంటను పండించుకోవాలంటే విధ్వంసక మార్గము విధాయక మార్గము రెండు కూడాను అవసరం.
2: Therefore, in order to cultivate any crop, యు షుడ్ హావ్ బోత్ ద మార్గస్, విధాయక అండ్ విధ్వంసక.
1: అదే విధంగానే నీ హృదయంలో పూర్వం ఉండినటువంటి యొక్క తుచ్చ భావములను, తుచ్చ చేష్టలను, కొన్ని అసంపూర్ణం కానటువంటి భావములను కూడా తీసి పారవేయాలి.
2: ఇన్ ద సేమ్ వే ఫస్ట్ థింగ్ దట్ విల్ హావ్ టు డూ ఈస్ విల్ హావ్ టు రిమూవ్ ఫ్రమ్ యువర్ హార్ట్ యూస్లెస్ థాట్స్, మీన్ థాట్స్ అండ్ అన్డిజైరబుల్
1: దుర్గుణ దురాలోచనలు కూడాను ఆ హృదయం నుంచి కూడాను పెరికి పారవేయాలి.
2: యూ హావ్ టు రూట్ అవుట్ ఆల్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్.
1: ఇంతే కాదు, దుశ్చింతలను, దుశ్చేష్టలను కూడాను తీసి పారవేయాలి.
2: నాట్ మెయిన్లీ దిస్ బ్యాడ్ ఐడియాస్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ ఆల్సో హావ్ టు బి టేకన్ అవుట్.
1: తదుపరి ప్రేమ జలమును అందులో చక్కగా కట్టి పెట్టాలి.
2: After that, you will have to irrigate the entire heart with the waters of love.
1: అప్పుడే ఈ ప్రేమ జలము వల్ల హృదయం అనేటువంటిది చక్కగా మెత్తబడుతుంది.
2: With waters of love, the heart becomes soft and cultivable.
1: సాధన సంపత్తి అనేటువంటి దీంట్లో దాన్ని చక్కగా దున్నాలి.
2: With the help of this wealth of sadhana, you have to plow this heart.
1: అంతా బాగా కలిపి చక్కగా ఆ విత్తనము నాటడానికి తగినటువంటి అనువుగా చేర్చుకోవాలి.
2: యు హావ్ టు మేక్ ది ఎంటైర్ హార్ట్ రెడీ ఫర్ సోయింగ్ ఆఫ్ ది సీడ్స్.
1: తదుపరి విశ్వాసము అనేటువంటి వేరును చక్కగా చల్లాలి.
2: దెన్ యు హావ్ టు స్ప్రెడ్ ది మెన్యూర్ ఆఫ్ ఫెయిత్.
1: ఈ యొక్క విశ్వాసం అనేటువంటి ఎరువును చల్లిన తర్వాత అప్పుడు నామము అనేటువంటి విత్తనము నాటాలి.
2: ఆఫ్టర్ స్ప్రెడింగ్ ద మెన్యూర్ ఆఫ్ ఫెయిత్, యు హావ్ టు సో ద సీడ్ ఆఫ్ నేమ్.
1: హృదయ చిత్రము కేవలము ముండ చెట్టుతో నిండి గట్టి బారి ఏదో ఒక చౌడు భూమిగా తయారైనటువంటి దాంట్లో తీసుకుని పోయి నామం అనేటువంటి బీజం నాటితే ఇది ఏనాటికి అభివృద్ధి వస్తుంది, ఈ విధంగా ఫలాన్ని అందిస్తుంది.
2: When the heart is full of bad weeds, bad thoughts and when it is barren and also very hard, how can you sow the seeds?
1: కనుకని ఈ దృష్టిని లక్ష్యం నందించుకుని కృష్ణుడు వ్యవసాయాత్మక బుద్ధి అన్నాడు.
2: కీపింగ్ ది ఆల్ దీస్ థింగ్స్ ఇన్ వ్యూ, కృష్ణ హాస్ యూజ్డ్ దిస్ వర్డ్ వ్యవసాయాత్మక బుద్ధి.
1: నీ హృదయం అనేటువంటి దాని యందు నీ వ్యవసాయం చేయి.
2: హి హాస్ సెడ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ యువర్ హార్ట్ యూ కల్టివేట్.
1: అందులోనే నా యొక్క నామం అనేటువంటి వృక్షం అభివృద్ధి కాగలదు.
2: ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్ అలోన్ ది నేమ్ ఆఫ్ మై నేమ్,
1: అందులోని మోక్షమనే ఫలము నీవు అందుకోగలవు.
2: యు విల్ బి ఏబుల్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ మోక్ష లిబరేషన్.
1: కనుక హృదయాన్ని నీవు పరివర్తన గావించుకో.
2: దేర్ఫోర్ ట్రాన్స్ఫార్మ్ యువర్ హార్ట్.
1: ఈ హృదయ స్థాయి ఉండేటువంటి ఒక ఏకత్వాన్ని నీవు దృష్టి అందించుకో.
2: కీప్ ఇన్ యువర్ మైండ్ ది యూనిటీ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్
1: బాహ్య దృష్టిని నీవు నిర్మూలన చేసుకో.
2: రూట్ అవుట్ యువర్ ఎక్స్టర్నల్
1: దైవతత్వాన్ని నిర్మాణం గావించుకో.
2: డెవలప్ ది లవ్ ఆఫ్ గాడ్.
1: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలడు.
2: దెన్ ఓన్లీ యూ కెన్ బికమ్ స్థితప్రజ్ఞ.
1: అట్టి స్థితప్రజ్ఞుడు మాత్రమే నన్ను అనుభవించగలడు.
2: స్థితప్రజ్ఞ మ్యాన్ ఆఫ్ స్టడీ విజన్ అండ్ ఇంటెలిజెన్స్ అలోన్ కెన్
1: ఈ సుఖ దుఃఖములకు ఏమాత్రం కూడా నువ్వు కుంగి పొంగడు.
2: హీ వుడ్ నాట్ బి ఎలేటెడ్ బై ది జాయ్స్ అండ్ హీ వుడ్ నాట్ గెట్ షాంక్ బై ది సారోస్.
1: అభయుడు కాగలవు అన్నాడు.
2: దెన్ ఓన్లీ యూ కెన్ బి ఫ్రీ ఫ్రమ్ ఫియర్.
1: ఈ అభయమునకు భయమునకు నిర్భయమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
2: దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ త్రీ వర్డ్స్, అభయ, నిర్భయ అండ్ భయ.
1: ఈ భయమునకు ఒక నిర్భయము అనేటువంటిది విరుద్ధమైన పదము.
2: ఫర్ దిస్ వర్డ్ భయ ఫియర్, నిర్భయ ఆర్ ల్యాక్ ఆఫ్ ఇట్, దిస్ ఈస్ ఆపోజిట్.
1: భయము లేనటువంటి భయము పోయేటువంటిదే నిర్భయము అని.
2: రిమూవింగ్ ఆఫ్ ఫియర్ ఈస్ నిర్భయ.
1: దీనికి ఒక చక్కని ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: దారిలో త్రాడుబడి ఉంటుండాలి.
2: దెర్ ఇస్ అ రోప్ లయింగ్ ఆన్ ద రోడ్.
1: కొంత చీకటి ఆవరించిన తక్షణమే ఆ తాను ప్రయాణమవుతూ ఆ త్రాడును చూచాడు.
2: When it was dark while he was walking on the road, he happened to see that rope.
1: ఈ త్రాడును చూచి ఈ వ్యక్తి పాము అని భయపడ్డాడు.
2: On seeing that rope, this person thought that it was a snake.
1: పాము అని భయపడ్డాడు, కానీ తక్షణమే ఒక టార్చ్ వేసి చూశాడు.
2: Fearing that it was a snake, he put on the torch and he observed.
1: ఇది పాము కాదు త్రాడు అని తెలిసింది.
2: Immediately he realized that it was not a snake, it was only a rope.
1: భయం పోయింది.
2: The fear disappeared.
1: కనుక ఈ భయము రావటము భయము పోవటము ఇది కేవలము కొన్ని క్షణములు మాత్రమే ఉంటుంటది.
2: దిస్ గెటింగ్ ఫియర్ అండ్ గెటింగ్ రెడ్ ఆఫ్ ఫియర్ ఈజ్ ఓన్లీ మొమెంటరీ.
1: భయమునకును భ్రమనే.
2: ఫర్ ఫియర్ ఇట్ ఈస్ ఓన్లీ డెల్యూషన్.
1: నిర్భయమునకును భ్రమనే.
2: ఫర్ నిర్భయ ఆల్సో ఇట్ ఈస్ డెల్యూషన్.
1: అనగా వస్తువును వేరే రీతిగా భావించుకోవటమే భయం.
2: మిస్టేకింగ్ వన్ థింగ్ ఫర్ అనదర్ ఈజ్ ఇట్ లీడ్స్ టు ఫియర్.
1: ఇది వస్తువు యొక్క స్వరూపాన్ని గుర్తించుకోవటమే నిర్భయం.
2: రికగ్నైజింగ్ ది రియల్ నేచర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఫ్రీస్ యూ ఫ్రమ్ ఫియర్.
1: ఇది భయ నిర్భయములతో కూడినటువంటివి.
2: దీస్ టూ ఆర్ అసోసియేటెడ్ విత్ ఫియర్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్.
1: కానీ అభయము ఈ రెండింటికి సంబంధం కానటువంటిది.
2: అభయ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ ఆఫ్ దీస్ టూ.
1: ఇది భయమునకు నిర్భయమునకు సంబంధం. భయమే లేదు.
2: దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ గెటింగ్ ఫియర్ అట్ ఆల్. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్.
1: నిరంతరము స్వస్వరూప సంధానంలో ఉంటున్నటువంటి వాడికి భయము నిర్భయముకు అవకాశమే లేదు. అక్కడ
2: కంటిన్యూస్లీ ఏ పర్సన్ హూ ఈస్ అవేర్ ఆఫ్ హిజ్ ఓన్ రియాలిటీ ది క్వశ్చన్ ఆఫ్ గెటింగ్ ఫియర్ అండ్ గెటింగ్ ఫియర్
1: అభయత్వము అనేటువంటిది భయమునకు విరుద్ధమైనటువంటిదిగా మనం భావించరాదు.
2: హూ షుడ్ నాట్ కన్సిడర్ ఫియర్లెస్నెస్ యాజ్ అబ్సెన్స్ ఆఫ్ ఫియర్.
1: అనేకత్వమే లేదు ఈ అభయత్వంలో.
2: In fearlessness, he is not aware of the second entity.
1: ఇదు రెండో వస్తువు ఒకటి ఉన్నది అన్నప్పుడే మనకు ఒక భయం ఏర్పడుతుంది.
2: యూ గెట్ ఫియర్ ఓన్లీ వెన్ యూ థింక్ ఆఫ్
1: రెండవది. లేనే లేదు.
2: దెర్ ఇస్ నథింగ్ లైక్ సెకండ్ ఆబ్జెక్ట్.
1: అలాంటి స్థితి ఏంటి అభయము అని.
2: ఓన్లీ ఇన్ దట్ స్టేట్ యూఆర్ ఫియర్లెస్.
1: అభయమునకు నిర్భయమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
2: దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫియర్లెస్నెస్ అండ్ అబ్సెన్స్ ఆఫ్ ఫియర్.
1: కనుకనే ఇది ఏకత్వంతో కూడినటువంటిది.
2: This fearlessness is associated with
1: ekam eva advitiyam brahma, not two, only one.
2: It refers to not there, no two, there is only one.
1: Inka bhayamunku abhayamunaku anekattam untuntadi.
2: For abhaya and
1: anek bhayamunaku,
2: bhaya and abhaya, there are many things.
1: Tananu taanu marachinatunti vaanike bhayam.
2: A person who forgets himself suffers from fear.
1: జగత్తును దృష్టి ఎందుంచుకున్నటువంటి వానికే భయం.
2: A person who remembers only the world suffers from fear.
1: విషయాపేక్ష కలిగినటువంటి వానికే భయం.
2: A person who has attachment and desire alone
1: will suffer. పరాత్మనతో భ్రమించేటువంటి వానికే భయం.
2: A person who can be deluded by the objects alone can suffer from fear.
1: పరాత్మములో మునిగినటువంటి వానికి ఏమాత్రమో భయం.
2: A person who is immersed in transcendental reality will never be afraid of anything.
1: ఇతని అభయం.
2: He will be always free from fear.
1: ఉన్నది ఒక్కటే.
2: దెర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్.
1: కనుక అర్జున, నీవు ఈ దృశ్య కల్పితమైనటువంటి యొక్క స్వరూపాలపైన దృష్టిని అభివృద్ధి పరచుకోకు.
2: అర్జున, దేర్ ఫోర్ యూ విల్ హ్యావ్ టు డెవలప్ విజన్ ఆన్ ది ఫెనామినల్. యూ షుడ్ నాట్ డెవలప్ ఎనీ విజన్ ఆన్ ది ఫెనామినల్ వరల్డ్.
1: అందరి ఎందు ఉండినటువంటి యొక్క నా తత్వాన్ని నీవు గుర్తించుకో.
2: యూ రికగ్నైజ్ ద మై ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ వన్.
1: అందరి ఎందు ఒక్కటే ఉన్నది.
2: దెర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ ఇన్ ఎవ్రీ వన్.
1: దానిని నీవు లక్ష్యం అందించుకుంటే ఈ విధమైనటువంటి వికారములకు నీవు ఏమాత్రం కూడాను గురి కావు.
2: ఇఫ్ యూ రిమెంబర్ దిస్ ఫ్యాక్ట్, యూ విల్ నాట్ బి సబ్జెక్ట్ టు దిస్ కైండ్ ఆఫ్ చేంజ్.
1: ఈ వికార దృష్టి ఉండినంత వరకు నీకు ఆకారం లభ్యం కాదు.
2: సో లాంగ్ యాజ్ యూఆర్ హ్యావింగ్ దిస్ క్రూక్డ్ విజన్, యూ విల్ నాట్ బి హ్యావింగ్ ఎ రియల్ విజన్.
1: ఆకారాన్ని గుర్తించేంత వరకు నీకు ఈ భీతి పోదు.
2: సో లాంగ్ యాజ్ యూ రికగ్నైజ్ ది రియాలిటీ, యూ విల్ నాట్ బి ఫ్రీ ఫ్రమ్ ఫియర్.
1: కనుక స్థితప్రజ్ఞుడు కావాల్సినటువంటి వాడవు నీవు ఈ విధమైనటువంటి భ్రమలకు గురి కాకూడదు అని చెప్పాడు.
2: దేర్ఫోర్ హి హస్ జస్ట్ సెడ్ దట్ ఎ పర్సన్ లైక్ యు హూ షుడ్ బికమ్ స్థితప్రజ్ఞ షుడ్ నాట్ సఫర్ ఫ్రమ్ సచ్ ఫియర్స్.
1: కనుక ఇందులో మనం గుర్తించవలసినటువంటిది దేహ దృష్టిని చర్య దృష్టిని మనం కొంతవరకును అదుపులో నుంచుకొని ఆత్మ దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి.
2: We will have to control the vision of the body and the vision of the deeds and mind, and we will have to develop the vision of Atman.
1: Sudarshanam annaru.
2: This has been described as Sudarshanam.
1: Manchi drushti.
2: Sacred vision.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా భాగవతంలో ఉంటుండాలి.
2: There is a good example in Bhagavata for this.
1: ఇక్కడ ఏనుగు ముసలితో పట్టుబడింది.
2: The elephant was caught by a crocodile.
1: Gajendra mochamo anetundi dantlo unnatundi ekka antarbhavam.
2: The inner meaning of what is inherent in Gajendra moksha.
1: Musalito poraadi taanu tappinchukogalanu anetundi ahankaramu adhikanga untunnadi ee gajamunandu.
2: This elephant had a lot of egoism that it would be able to fight and free itself from the crocodile.
1: Indulo rendu vishayalanu manam chakkaga gurtinchali.
2: Two things will have to be recognized.
1: Musaliki neeti endunnappude balam.
2: Crocodile will have a lot of strength when it is in water.
1: Yenuku gattu pai unnappude balam.
2: Elephant will have a lot of strength only when it is on the back.
1: Yenuku jalamlo digite balam undadu.
2: When it enters the water, elephant will not have
1: strength. Musali gattu pai koste balam undadu.
2: Crocodile when it comes to the banks, it will not have
1: musali jalamlo untuntam cheta ఈ ఏనుగు కంటే అధికమైనటువంటి పట్టు పట్టింది.
2: As the crocodile was in water, it was able to exercise so much of strength.
1: ఈ ముసలి ఎక్కడ నా కాలంత కూడా లేదు ఇది ముసలి. అలాంటి దాంతో నేను పోరాడి తప్పక సాధించుకోగలనని అహంకారంతో ఉంటున్నాడు గజం.
2: This elephant was egoistically feeling arrogant that after all this crocodile is not equal to
1: జలములో ఉండినంత వరకు దీనికి అమితమైన బలం ఉండుననేటువంటి విషయము ఈ గజమునకు తెలియదు.
2: The elephant did not know that so long as the crocodile is in water it will have a lot of strength.
1: పోరాడి పోరాడి పోరాడి కట్టకట్టకి అలసిపోయింది.
2: Fighting restlessly for a long time the elephant got tired.
1: దేహం యొక్క బలము క్షీణిస్తూ వచ్చింది.
2: It lost all its physical prowess.
1: కొంతవరకు మనోబలమును ప్రవేశపెట్టింది.
2: It used all its mental power.
1: ఈ దేహ మనోబలము రెండు కూడాను కృషించిపోయాయి.
2: Both the physical and the mental power sank.
1: అప్పుడు ఆత్మబలాన్ని అన్వేషించేసింది.
2: Then it sought ఆత్మబల.
1: రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక నీవే తప్ప ఇతపరం వెరుగ. ఇంతకాలము దేహము మనస్సు అని ఏమేమో పాటుపడినటువంటి ఈ గజము నీవే తప్ప ఇంకా నాకు ఈ దేహబలం కాని మనోబలం కాని ఏది లేదు, నీవు తప్ప అన్యము నాకు లేదని సర్వము శరణాగతి పొందింది.
2: ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇట్ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ సోన్ ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్. ఆఫ్టర్ ఎగ్జాస్టింగ్ ఆల్ దాట్ ఇట్ బిగాన్ ప్రేయింగ్ టు ద లార్డ్, ఓ లార్డ్ ఎక్సెప్ట్.
1: దేహం పైన దృష్టి ఉండినంత వరకు దైవం పైన దృష్టి పోలేదు.
2: So long as it had its vision on its body, its vision did not go towards God.
1: మనోబలం పైన దృష్టి ఉండినంత వరకు దైవం పైన దృష్టి పోలేదు.
2: So long as it had its confidence on its mind, it did not turn towards God.
1: దేహ దృష్టి మనోదృష్టి ఉండినటువంటి గజం పైన భగవద్ దృష్టి కూడా ప్రసరించలేదు.
2: So long as the elephant had its own bodily vision and mental vision, God's grace did not descend.
1: కట్టకటప్పుడు దేహ మనో బలముల యొక్క కృష్కించిపోవటం చేతనే ఈ దృష్టి దేహం దైవం పైన పోయింది.
2: సో లాంగ్ యాజ్ సూన్ యాజ్ ఎలిఫెంట్ లాస్ట్ ఆల్ ఇట్స్ ఫిజికల్ అండ్ మెంటల్ పవర్ ఇట్ టర్న్స్ టువర్డ్స్ గాడ్.
1: తక్షణమే మహావిష్ణువు సుదర్శన చక్రమును పంపించాడు అని కథ.
2: ఇమ్మీడియట్లీ లార్డ్ విష్ణు హ్యాస్ సెంట్ ది సుదర్శన వీల్.
1: సుదర్శనం అనేటువంటిది చక్రం కాదది.
2: సుదర్శన డస్ నాట్ రెఫర్ టు ఎట్ దిస్.
1: భక్తుని యొక్క దృష్టి విష్ణువు పైన పడేటప్పటికి విష్ణువు దృష్టి అతని పైన పడే అదే సుదర్శనం. మంచి చూపు వచ్చింది భగవంతునకు.
2: సుదర్శన రెఫర్స్ టు సేక్రెడ్ విజన్. వన్స్ యూ టర్న్ యువర్ విజన్ టువర్డ్స్ గాడ్, గాడ్స్ విజన్ విల్ టర్న్ టువర్డ్స్ యూ అండ్ దే మీట్ ఈచ్ అదర్.
1: సుదర్శనం దైవ దర్శనం అతనిపై దృష్టి అతని పైన పడింది.
2: సుదర్శన్ రెఫర్స్ టు గెటింగ్ ది గ్రేస్ అండ్ ది విజన్ ఆఫ్ లార్డ్ ఆన్ హిమ్.
1: ఎప్పుడు పడింది దైవం యొక్క దృష్టి?
2: When did you acquire
1: sarvamunu tejinchi ee gajamu tana drushtini daivam paina pettinappude daivam drushti tana paina padi.
2: After renouncing all the things that this elephant had, when it turns towards
1: nee drushti na paina padinappude naa drushti nee paina padutundi.
2: Only when you turn your vision towards swami, swami
1: okavela naa drushti nee paina undinappatiki nee drushti naa paina padinappudu నీవు అది దాన్ని అర్థమే చేసుకోలేవు, దాన్ని అనుభవించలేవు.
2: ఈవెన్ వెన్ స్వామీస్ విజన్ ఇస్ ఆన్ యూ, ఇఫ్ యూ డు నాట్ టర్న్ టువర్డ్ స్వామి, యూ విల్ నాట్ బి ఏబుల్ టు సీ అండ్ రికగ్నైజ్ ది ట్రూత్.
1: నీ దృష్టి అంతా దేహం పైన ఉంటుండాలి.
2: ఆల్ యువర్ విజన్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ యువర్ బాడీ.
1: ప్రకాశించేటువంటి సూర్యుని యొక్క వెలుతురు సర్వత్రా ఉంటుండాలి.
2: ది ఎఫల్జెన్స్ ఆఫ్ ది షైనింగ్ సన్ ఈస్ ఆల్ అరౌండ్.
1: కానీ మన గదిలో మాత్రం ఆ యొక్క వెలుతురు కనిపించడం లేదు.
2: బట్ దట్ లైట్ హాస్ నాట్ ఎంటర్డ్ ఇన్ టు యువర్ ఓన్ రూమ్.
1: కారణం ఏమిటి?
2: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
1: మనము టాప్ వేసుకుని కూర్చున్నాం.
2: వి హావ్ పుట్ ఎ టాప్.
1: ఈ యొక్క టాప్
2: వి హావ్ పుట్ ఎ
1: మూత వేసుకుని కూర్చున్నాము.
2: వి హావ్ పుట్ ఎ లిడ్, వి హావ్ పుట్ ఎ టెరెస్.
1: ఈ మూతను మనం కొట్టినప్పుడే ఆ సూర్యుని యొక్క వెలుతురు లోపల పడుతుంది.
2: ఓన్లీ వెన్ యూ బ్రేక్ ఇట్ ఓపెన్ విల్ బి ఏబుల్ టు గెట్ ది విజన్ ఆఫ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్.
1: అదే రీతిగా అహంకారం అనేటువంటి మూత వేసుకున్నాము.
2: That is the same way we have covered ourselves with
1: అభిమానములని గోడలు కట్టుకున్నాం.
2: We have developed the walls of doubt.
1: అనుగ్రహం అనేటువంటి కిరణములు మనలో పడకుండా ఉంటున్నాయి.
2: The grace, the rays of grace are not able to fall.
1: సూర్య కిరణములు రాలేదే రాలేదంటే ఎట్లా వస్తాయి?
2: If you say that I have not been able to get the rays of sun, how will you be able to get?
1: ఒక చిన్న కొంతకాలం ముందుగా జరిగినటువంటి విషయం.
2: There is a small incident which has happened a few days back.
1: ఒక ఇంటిలో
2: in a particular house
1: oka dukkhamu
2: a sorrow
1: kaligindi
2: befell
1: anaga oka pedda vyakti aa intilo poyinadu
2: an elderly person there the master of the house probably died
1: appudu aa inti illalu aa pillalu chaala yedustu vacharu
2: the husband and the children cried
1: bhagavantuda enduku maa paina inta chinna drushti pettavu enduku mammalni inta dukkhamlo munchipothunnavu నీవు ఏమాత్రం కూడా నువ్వు కరుణించలేకుండా పోతున్నావే, మాపైన ఇలాంటి కఠినమైన దృష్టి పెట్టడానికి, మమ్మల్ని మర్చిపోవడానికి ఏమి కారణం అన్నాడు.
2: దే ప్రే టు గాడ్, ఓ గాడ్
1: అని ఏడుస్తున్నారు.
2: దే బిగాన్ క్రయింగ్ అండ్ ప్రేయింగ్ టు గాడ్, ఓ గాడ్ వై ఆర్ యు సో క్రూయల్, వై ఆర్ యు నాట్ షవరింగ్ ఎట్ల.
1: మాకు దైవం మర్చిపోయినాడు.
2: God has forgotten us.
1: దైవం దృష్టి మా కుటుంబం పైన పడలేదు.
2: God's grace and his race
1: are కనుకనే మాకు ఈ దుఃఖం ప్రాప్తించింది.
2: That's why you have this great calamity has befallen our family.
1: ఎందుకు మర్చినావు స్వామి మమ్మల్ని?
2: Why have you forgotten Swami us?
1: అప్పుడు ఎక్కడి నుంచి ఒక దైవవాణి వినిపించింది.
2: Suddenly a divine voice was heard there.
1: Amma nee drushti na pai enduku padaledu, nannu enduku marchinaavu ani daivam cheppadata.
2: God told him, amma why are you not concentrating your vision on me, why have you forgotten me?
1: Daivam marchinaadu ante anantundadi kaani daivanni veeru marchinaru.
2: She is telling that God has forgotten them, but in fact they have forgotten
1: God. Daivam drushti veedi paina padaledu anukuntunnaru, veeru drushti daivam paina poledu.
2: They are telling that God's vision and his grace has not fallen on them, but on the other hand they have not
1: marichinidi needi kaani nenu kaadu.
2: You have forgotten not me.
1: Nee drushti lenidi needi kaani naadi kaadu.
2: You have not turned your vision towards me, but not me towards you.
1: Adhe vidhamgane ee naadu mana drushti daivam pai lenappudu daivam drushti undi kuda nu manam gurtinchukolemu.
2: In the same way, when we are not able to look towards God, we will not be able to
1: go in sthiti lopala daivam manam choodaled anukuntaru.
2: And without recognizing, we just say we have not been able to see God.
1: దీనికి ఇంకొక చిన్న ఉదాహరణ.
2: One more small example for this.
1: నా ఎదురుగా నీవు వచ్చి నిల్చుకొని,
2: you are standing in front of me.
1: నీ ఎదురుగా నేను నిల్చుకున్నప్పుడు,
2: I am standing in front of you.
1: నీ కంటిలో ఎవరున్నారు?
2: Who do you see?
1: నేను ఉన్నాను.
2: You see me.
1: నా కంటిలో ఎవరున్నారు?
2: Who can be seen in my eyes?
1: ఉన్నావు.
2: You can be seen in my eyes.
1: ఒకరికొకరు ఎదురుగా నిల్చుకున్నప్పుడు ఒకరి కంటిలో ఒకరు ఉంటున్నారు. నా వెనుక పోయి నిల్చుకుంటే నా కంటిలో నువ్వెట్లా కనిపిస్తావు, నీ కంటిలో నేనెట్లా కనిపిస్తాను?
2: When we stand face to face, I can see my vision in you and you can see your vision in me. If you stand behind, how can you see my vision or your vision?
1: కనుక నాకు నీవు డైరెక్ట్ గా వచ్చి నాపైన నీ దృష్టి పెట్టు, నీ పైన నా దృష్టి ఉంటాయి.
2: Therefore come directly and stand before me, concentrate your vision on me, my vision will
1: come. అదే విధంగానే గజరాజ దృష్టి విష్ణువు పైన పోయినప్పుడు విష్ణు దృష్టి గజరాజు పైన వచ్చింది.
2: ఇన్ ద సేమ్ వే, వెన్ ది సైట్ ఆఫ్ ఎలిఫెంట్ వాస్ టర్న్ టువర్డ్స్ గాడ్, గాడ్ సైట్ ఆల్సో మెట్ విత్ ఇట్.
1: అప్పుడే ఈ గజరాజు యొక్క బాధ నివారణ అయింది.
2: దెన్ ఆటోమేటికలీ ఆల్ ది ప్రాబ్లమ్.
1: ఈ గజరాజు ఎవడు?
2: హూ ఇస్ దిస్ ఎలిఫెంట్?
1: ఇదని మద గజము, ఇదని మదము, అహంకారం.
2: This is the proud or elephant arrogance.
1: ఈ అహంకారి అయినటువంటి మానవుడు, మదగజం అనేటువంటి మనసు కలిగినటువంటి మానవునికి ఒక వాంఛ, అది కామము, అది డిజైర్, ఆ వాంఛలు కలుగుతాయి.
2: ఫర్ ఎ మ్యాన్ హూ ఇస్ ఫుల్ ఆఫ్ ఆరోగెన్స్, హీ గెట్స్ ఎ డిజైర్.
1: అదే దప్పి అన్నారు.
2: దట్ మే బి కంపేర్డ్ టు థర్స్ట్.
1: ఈ దప్పి అనేటువంటిది ఈ మదగజం పుట్టిన తక్షణమే జలము, సంసారమైనటువంటి జలం దగ్గరికి వెళ్ళాడు.
2: వెన్ దిస్ ఆరోగెంట్ మ్యాన్ developed a thirst, he went to the waters of samsara.
1: ee samsaram aneetundi danlo adugu pettinado pettaledu,
2: he has not completely entered into the waters of samsara.
1: ee maha balavatram aneetundi mamattam aneetundi gattiga pattesindi.
2: This attachment has caught hold of him.
1: ee mamattam aneetundi musali,
2: this attachment and possessiveness,
1: ee mamattam aneetundi musali patteetappudiki inga bharinchukolekapoyadu.
2: This attachment of crocodile, when it caught hold of him,
1: intaku puramu tanaku okkade undatam cheta tanakosam taanu yedustu undavachunu eppudo ok thuri yedchavachu.
2: When he was alone before entering the samsara, he was all alone. Once in a while probably he must have cried.
1: Ee pendi chesukunna takshame bharya kosam yedchali, bharya talidandrul kosam yedchali, baavamardul kosam yedchali, vaalliki evariki ee dukham ochindante veedu yedchali. Ee vinta okadaniki okati perugutu potuntayi.
2: After the marriage there will be a continuous growth of attachment. You have to cry for your own wife and parents, brothers in law and quite a few of
1: ee abhimana mamakaravulu perige koladi vitini chaala bandhana yerpadipoyindi.
2: Once you develop egoism, interest, desire and attachment, all these bondages develop.
1: ee yokka bandhana yerpadetappudiki bhagavantudu ganipinchadu.
2: When this bondage developed, he was able to turn towards God.
1: appudu bhagavantudu ganipinchinappude bhagavantuni yokka anugrahaniki guri avutadu.
2: Only when he looks at God, he would be able to earn.
1: ee bhagavantuni mundugane kontha varaku nu prayatna purvakanga sadhinchinte ee badale undavu kada.
2: If only he had earned the grace of God even before, there would not have been this.
1: కనుక అర్జున, నీవి బంధనకు మరీ గురి కావద్దు.
2: Therefore, Arjuna, do not become a victim of this bondage.
1: ఈ అందరి ఎందు ఉండినటువంటి యొక్క ఏకత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని లక్ష్యం నందించుకో.
2: Keep in your mind the unifying principle of Atman, which is existing in all
1: humans. వ్యవసాయాత్మక బుద్ధి నీవు కలిగి ఉంటుండు.
2: Cultivated mind you
1: develop. హృదయ క్షేత్రంలో ఈ విధమైనటువంటి యొక్క ఉండ చెట్టును పెంచుకోవద్దు.
2: Don't develop the weeds and shrubs in your own heart.
1: భగవద్ అనుగ్రహం అనేటువంటి పండ్ల చెట్టును పెంచుకో.
2: You grow the tree of grace of God in your heart.
1: నీ దృష్టిని దైవం పైన మరల్చు.
2: Turn your sight towards God.
1: ఇదే నీవు సాధించవలసినటువంటి
2: సాధన. This is what you will have to accomplish.
1: ఇదే నీ లక్ష్యం.
2: This must be your object.
1: ఇదే నీ గమ్యము.
2: This must be your.
0: That was the 29th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 11th September 1984, Bhagavan proves the absolute superiority of the power of Atma over physical strength and even intelligence of the mind. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: చేయవచ్చు. ఇట్ ఈస్ ది మైండ్ విచ్ ఇస్ ది కాజ్ ఫర్ మ్యాన్ రెస్పెక్ట్ ఫర్ హిజ్ ఆనర్ ఫర్ హిజ్ డెలివరెన్స్. ద సేమ్ మైండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రింగింగ్ లిబరేషన్ అండ్ మనస్ ది మైండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ టేకింగ్ హిమ్ టు హెల్ క్రియేటింగ్ ఎ హెల్ ఫర్ హిమ్ అండ్ మేకింగ్ హిమ్ ఫర్గెట్ హిజ్ ఓన్ హ్యూమన్ నేచర్.
1: విద్యార్థులారా,
0: డియర్ స్టూడెంట్స్,
1: మనోమూలం ఇదం జగత్. జగత్తును కాని ఇంద్రియములు కాని మనసే మరల్చుతూ ఉంటున్నది.
0: ఇట్ ఈస్ ది మైండ్ విచ్ మేక్స్ ద వరల్డ్ ఫంక్షన్ అండ్ ది సెన్సెస్ ఆల్సో ఫంక్షన్.
1: మనోశక్తి వలననే ఇంద్రియములు కాని జగత్తు కాని కదల్చున్నది.
0: ఇట్ ఈస్ ది బై ది పవర్ ఆఫ్ ద మైండ్ ది సెన్సెస్ అండ్ ది వరల్డ్ దే ఆర్ డూయింగ్ ద డ్యూటీ.
1: ప్రపంచమంతా ఇప్పుడు పంచభూతములతో నిండినటువంటి స్వరూపము.
0: ద వరల్డ్ ఈజ్ ఎసెన్షియలీ ది ఫారమ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, ఇవి ఒకదానికంటే ఒకటి తేలికయై సూక్ష్మమై స్వరూపాన్ని ధరిస్తున్నవి.
0: దోస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఎర్త్, వాటర్, ఫైర్, విండ్ అండ్ స్కై. ఈచ్ వన్ ఈజ్ స్టడీలీ సట్లర్ దాన్ ది ప్రీవియస్ వన్.
1: పృథ్వీ కంటే జలము అతి సూక్ష్మమైనటువంటిది, తేలిక అయినటువంటిది.
0: వాటర్ ఈజ్ సట్లర్ అండ్ లైటర్ దాన్ ఎర్త్.
1: నీటి కంటే అగ్ని మరింత సూక్ష్మమైనటువంటిది, చాలా తేలిక అయినటువంటిది.
0: కంపేర్ టు వాటర్ ఫైర్ ఈజ్ సట్లర్ అండ్ లైటర్.
1: అగ్ని కంటే వాయువు మరింత సూక్ష్మమైనటువంటిది.
0: సో ఈజ్ ద విండ్ కంపేర్ టు ఫైర్.
1: వాయువు కంటే ఆకాశము మరింత సూక్ష్మమైనటువంటిది.
0: ఈథర్ స్కై ఈజ్ ది సట్లెస్ట్ కంపేర్ టు ఎనీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్.
1: ఏతావాత పృథ్వీ, జలము, అగ్ని, వాయువు అన్నీ కూడాను ఆకాశము నుండి ఆవిర్భవించినటువంటివి.
0: ద సమ్మన్ సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ ఎర్త్, వాటర్, ఫైర్ అండ్ విండ్ హ్యావ్ టేకన్ దర్ బాత్.
1: ఆకాశం యొక్క చలనం చేతనే వాయువు ఏర్పడుతున్నది.
0: ఇట్ ఈజ్ అన్ అకౌంట్ ఆఫ్ ది మూవ్మెంట్ ఆఫ్ స్కై ది ఎయిర్ టేక్స్ ఇట్స్ బర్త్.
1: వాయువు చేతనే అగ్ని సంభవిస్తుంటుండాలి.
0: ఫైర్ ఎమినేట్స్ ఫ్రమ్ విండ్.
1: వాయువే లేకుండినా అగ్ని అభివృద్ధియే చెందదు.
0: వితౌట్ విండ్ ది ఫైర్ విల్ నాట్ డెవలప్ ఫాస్ట్.
1: కనుకనే అగ్ని యొక్క చల్లదనం చేతనే నీరు ఆవిర్భవిస్తున్నాయి.
0: ఇట్ ఈజ్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఫైర్ ది వాటర్ ఆల్సో టేక్స్ ఇట్స్ బర్త్.
1: జలము ఘనీభూతము కావటం చేతనే పృథ్వీగా మారుతుండాలి.
0: ది ఎర్త్ ఈజ్ ది సాలిడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ వాటర్.
1: ఇవన్నీ కూడా కేవలము ఒక దైవత్వం నుంచి కూడా ఆవిర్భవించినటువంటి భూతములే.
0: ఆల్ దీస్ ఎలిమెంట్స్ హ్యావ్ టేకన్ ఆర్ ఎమర్జ్డ్ ఫ్రమ్ గాడ్.
1: ఈ అన్నింటికీ మనసే మూల కారణము.
0: ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ ఈస్ మైండ్ విచ్ ఇస్ ది రూట్ కాజ్.
1: ఈ మనసు

0: స్థానం శరీరం లోపల చక్కగా విచారించినప్పుడు పంచకోశముల మధ్యలో నిలిచినటువంటిది ఈ మనస్సు.
1: If you want to find out where exactly the mind dwells in the body, it is in the midst of five sheaths.
0: Annamaya, pranamaya, manomaya, vijnanamaya, anandamayam.
1: Those five sheaths are annamaya, food sheath, pranamaya, the vital air sheath, and manomaya, mind sheath, vijnanamaya, wisdom sheath, and anandamaya, bliss sheath.
0: ఈ పంచకోశములు యందు మనస్సు ఎక్కడ ఉన్నది?
1: దెన్ వేర్ డస్ మైండ్ ఎగ్జిస్ట్?
0: మనస్సుకు పైన ప్రాణము, క్రింద బుద్ధి.
1: అబౌవ్ మైండ్ ఈజ్ ది లైఫ్ ఫోర్సెస్ అండ్ బిలో ది మైండ్ ఈజ్ ది ఇంటెలెక్ట్.
0: ప్రాణము బుద్ధి రెండు అగ్నిస్వరూపములు, అగ్నితత్వములు.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాణ అండ్ దిస్ ఇంటెలెక్ట్, they are the form of fire.
0: Manasu jalatattvam.
1: Mind is a manifestation.
0: Manasu adhisthana devata chandrudu.
1: Moon is the presiding deity of mind.
0: Karukane challadanamu manasuku swabhavam.
1: Therefore it is natural for the mind to be cool.
0: Aithe deeniki paina pranam ane agni, krinda buddhi anetundi agni undatam chetane మనసు జలంగా మారిపోతుండాలి.
1: యాజ్ ఇట్ ఈస్ శాండ్విచ్డ్ బై దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫైర్, ప్రాణ అండ్ బుద్ధి, ఎన్ ఇట్ బికమ్స్
0: జలం యొక్క స్వభావము పల్లమునకు ప్రవహించటమే దాని యొక్క స్వభావం.
1: ఇట్ బికమ్స్ వాటర్ అండ్ వన్ ఆఫ్ ది ఫీచర్స్ ఆఫ్ వాటర్ ఈస్ టు ఫ్లో ఆల్వేస్
0: ఉన్నత స్థాయి స్వభావం దానిక లేదు.
1: ఇట్ డస్ నాట్ హ్యావ్ ది ఫీచర్ ఆఫ్ అర్త్.
0: కనుకనే మనస్సు నిరంతరము కూడాను విశేష సంబంధమైనటువంటి యొక్క మార్గం నుండి ఇది ప్రయాణం సలుపుతూ ఉంటుంటుంది.
1: దట్ ఈస్ వై మైండ్ ఆల్వేస్ ట్రావెల్స్ ఇన్ సర్చ్ ఆఫ్ సమ్ ఆబ్జెక్ట్స్ ఫర్ ఎంజాయ్మెంట్.
0: ప్రాకృతమైనటువంటి మార్గంనే ఇది అనుసరిస్తూ ఉంటుంది.
1: ఇట్ గోస్ ఇన్ ది న్యాచురల్ వే, ఇన్ ది వే ఆఫ్ నేచర్.
0: పవిత్రమైన ఉత్తమమైనటువంటి యొక్క ఊర్ధ స్థాయికి ఇది ఏమాత్రమూ ప్రయాణం చేయలేదు.
1: ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ ఫర్ ఇట్ టు గో అప్వర్డ్ టు ఎలివేటెడ్ స్పేస్ ఆఫ్ ఆత్మ.
0: ఈ మనస్సు యొక్క తత్వము ఊర్ధ మార్గమునకు ప్రవేశపెట్టవాలన్న దీనికి ఆధ్యాత్మిక చిత్తం అత్యవసరము.
1: ఇఫ్ యూ వాంట్ టు టర్న్ ఇట్ టువర్డ్స్ ది హైయర్ స్టేజెస్ ఇన్ లైఫ్, దెన్ స్పిరిచువల్
0: మానవుడు ఆనందాన్ని ఆశిస్తున్నాడు, అభిలషిస్తున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఆస్పైరింగ్ ఫార్ బ్లిస్ అండ్ జాయ్.
0: అయితే ఈ ఆనందం ఏ రీతిగా మనకు ప్రాప్తి కాగలదు?
1: హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు అక్వైర్ దిస్ బ్లిస్?
0: ఇది కేవలము పంచభూతములకు నివాసమైన, పంచభూతములకు నిలయమైనటువంటి ఈ యొక్క ఆత్మతత్వమును మనం కొంత అర్థం చేసుకోవాలి.
1: ఫర్ దిస్ వీ హావ్ టు అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, విచ్ ఇస్ ది బేసిస్ ఫర్ ఆల్ దీస్ ఫైవ్.
0: పంచభూతములకు అవకాశం అందించినదే ఆకాశం.
1: ఇట్ ఈస్ ది స్కై విచ్ గివ్స్ పవర్ టు ఆల్ ది అదర్ ఫోర్.
0: ఇది కేవలం ఆత్మతత్వం నుండి ఆవిర్భవించినటువంటిది.
1: ది స్కై ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: కనుక ఆత్మతత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకున్నప్పుడు పంచభూతములు కానీ పంచకోశములు కానీ మన యొక్క స్వాధీనంలో ఉండగలవు.
1: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, ద ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ ఫైవ్ సీడ్స్ విల్ బి అండర్ అవర్ కంట్రోల్.
0: మనం ఆనంద ప్రాప్తి చేకూరగలదు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ ఎంజాయ్ బ్లిస్.
0: ఆనందం అనేటువంటిది సుఖములకు దుఃఖములకు అతీతమైనటువంటిది.
1: బ్లిస్ ట్రాన్సెండ్స్ సారో అండ్ జాయ్.
0: మానవునికి సుఖము దుఃఖము కూడాను మనస్సు యొక్క వికారములే కాని మనిషికి ఏమాత్రం కూడాను సుఖ దుఃఖములు ఏమాత్రం కూడా లేవు.
1: Joy and sorrow are two forms of the working of the mind.
0: ఈ సుఖదుఃఖములకు అతీతమైనటువంటి ఒక స్థితియే ఆనందము.
1: Bliss is a state which transcends sorrow and joy.
0: అట్టి ఆనంద స్థితియే ప్రజ్ఞాతత్వము అన్నారు.
1: This state of bliss is ప్రజ్ఞాతత్వ, principle of ప్రజ్ఞ.
0: ఈ ప్రజ్ఞ అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ప్రజ్ఞ is all pervasive.
0: ఇదే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: That is the meaning of ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞానము సర్వత్రా వ్యాపించినటువంటిది అయినప్పటికీ దానిని గుర్తించడానికి కొన్ని విధమైన మార్గములు మనము అనుసరించవలెను.
1: ఆల్దో దిస్ ప్రజ్ఞానం ఈజ్ ఆల్ పర్వేసివ్, దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఈజ్ ఆల్ పర్వేసివ్, ఇట్ ఈజ్ నెసెసరీ టు మేక్ ఎఫర్ట్స్ టు రికగ్నైజ్.
0: దేహమునందును, మనస్సునందును, బుద్ధి అందును, అంతఃకరణ ఎందు కూడాను ఉండినటువంటి యొక్క సమతత్వం కలిగి దీనికి ప్రజ్ఞ అని కూడాను ఒక చక్కని పేరు.
1: As this occupies all aspects of human body and human life, దిస్ అప్రోప్రియేట్లీ కాల్డ్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఇలాంటి ప్రజ్ఞ యొక్క శబ్దమును మనము అనుసరించవలసి వస్తుంది.
1: వీ హావ్ టు ఫాలో ది సౌండ్ ఇట్సెల్ఫ్ ఆఫ్ దిస్ పర్టికులర్ వర్డ్.
0: దీనిని అంతర్వాణి అని చెప్తూ ఇచ్చారు.
1: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద ఇన్నర్ వాయిస్.
0: అంతర్వాణికి భగవంతునకు భేదము లేదు.
1: దెర్ ఈస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ ఇన్నర్ వాయిస్ అండ్ గాడ్.
0: అంతర్వాణియే భగవంతుడు, భగవంతుడే అంతర్వాణి.
1: ఇన్నర్ వాయిస్ ఇట్సెల్ఫ్ ఈజ్ గాడ్ అండ్ గాడ్ హింసెల్ఫ్ ఈజ్ ఇన్నర్ వాయిస్.
0: ఆ యొక్క అంతర్వాణిని మనం అనుసరించినప్పుడు
1: ఇఫ్ వీ కెన్ ఫాలో ది ఇన్నర్ వాయిస్ అండ్ కాన్షియన్స్
0: మనకు ఆనందము ప్రాప్తిస్తుంది.
1: వీ గెట్ బ్లిస్.
0: అయితే ఈ అంతర్వాణిని ఏ రీతిగా మనము అనుభవించాలి?
1: హౌ టు ఎంజాయ్ అండ్ ఫాలో దిస్ కాన్షియస్ ఇన్నర్ వాయిస్.
0: అంతర్వాణిని అనుభవించవలనన్నా బహిర్ముఖమైనటువంటి ఒక ఇంద్రియముల యొక్క శక్తిని మనం అణుచుకోవాలి.
1: ఓన్లీ బై కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్స్ విచ్ గో అవుట్ వర్డ్ వీ కెన్ ఎంజాయ్.
0: అంతర్బహిర్ ఇంద్రియములను అణగదొక్కినప్పుడే ఈ అంతర్వాణి మనకు సుస్పష్టంగా వినిపించగలదు.
1: వెన్ యూ సబ్డ్యూ ది ఔటర్ అండ్ ది ఇన్నర్ ఆర్గన్ సెన్స్ ఆర్గన్ వీ విల్ బి ఏబుల్ టు హియర్ ది ఇన్నర్ వాయిస్ ప్రాపర్లీ.
0: బహిర్ముఖమైనటువంటి మనస్సునకే దీనికి మనస్సు అని పెట్టారు.
1: ది మైండ్ విచ్ గోస్ అవుట్ వర్డ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ మనస్.
0: అంతర్ముఖమైనటువంటి యొక్క దీనికే నమా అని పెట్టారు.
1: ద మైండ్ విచ్ గోస్ ఇన్ వర్డ్స్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ నమా.
0: అనగా మనస్సు కానటువంటిది ఇది అంతర్వాణి.
1: ది ఇన్నర్ వాయిస్ ఇస్ నాట్ మైండ్ ఇట్ సెల్ఫ్.
0: మనసు యొక్క ప్రభావం ఉండినంత వరకు కూడాను మనిషి అనేక రకములైనటువంటి యొక్క మార్గమును అనుసరిస్తుంటాడు.
1: మ్యాన్ ఫాలోస్ డిఫరెంట్ పాత్స్ వెన్ హీఈస్ అండర్ ది స్పెల్ ఆఫ్ మైండ్.
0: ఈ మనస్తత్వాన్ని మనం అణగదొక్కినప్పుడే అమనస్కమనేటువంటి స్వరూపాన్ని ధరిస్తాడు.
1: ఓన్లీ వెన్ వీ సబ్డ్యూ దిస్ మైండ్ అండ్ ఇట్స్ టెండెన్సీస్ వీ కెన్ గెట్ ది స్టేట్ ఆఫ్ అమనస్కత్వం.
0: అమనస్క స్థితి ఎందు మాత్రమే ఈ అంతర్వాణి మనకు ప్రాప్తిస్తుంది.
1: ఓన్లీ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్లెస్నెస్ విల్ బి ఏబుల్ టు గెట్ ది ఇన్నర్ వాయిస్.
0: ఈ అంతర్వాణి నిమిత్తమై మనం అనేక విధమైనటువంటి సాధనలు చేయవలసి వస్తుంది.
1: ఫర్ బీయింగ్ ఏబుల్ టు గెట్ ఇన్ టచ్ అండ్ ఎంజాయ్ దిస్ ఇన్నర్ వాయిస్ సర్టన్ ఎఫర్ట్స్ ఆర్ రిక్వైర్డ్.
0: దీనికే భక్తి ప్రపత్తులు అని పిలుస్తూ వచ్చారు.
1: దాట్ ఈస్ డివోషన్ అండ్ సరెండర్. భక్తి ప్రపత్తులు ఆర్ రిక్వైర్డ్ ఫర్
0: ఈ భక్తి ప్రపత్తుల యొక్క తత్వమును మనం అర్థం చేసుకోవాలన్నా భగవంతుని ప్రేమ అత్యవసరం.
1: ఓన్లీ బై హ్యావింగ్ లవ్ టువర్డ్స్ గాడ్ వీ కెన్ అండర్స్టాండ్ డివోషన్ అండ్ సరెండర్.
0: ఈ భగవంతుని ప్రేమను మనం పొందవలనన్నా సాకారం అనేటువంటిది అది సరి అయిన మార్గం.
1: టు గెట్ ద లవ్ ఆఫ్ గాడ్ వీ హావ్ టు రిసార్ట్ టు ది ఫారం ఫుల్ గాడ్.
0: ఈ సాకార భక్తి యందు అనేక విధమైనటువంటి మార్గములు ఉంటున్నవి.
1: డివోషన్ టు గాడ్ విత్ ఫార్మ్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్.
0: ఇందులో ప్రధానమైనటువంటి మూడు.
1: దేర్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ వన్స్.
0: తామసిక, రాజసిక, సాత్వికమని.
1: దో త్రీ ఆర్ తామసిక, రాజసిక అండ్ సాత్విక.
0: ఈ తామసికమనేటువంటిది కేవలము
1: దిస్ తామసిక ఈజ్
0: హింస చేతను,
1: అసోసియేటెడ్ విత్
0: క్రోధము చేతను,
1: యాంగర్
0: ఆడంబరము చేతను,
1: షో ఆస్టెంటేషన్.
0: మానవుడు దైవాన్ని ఆరాధిస్తుంటాడు.
1: మ్యాన్ వర్షిపింగ్ గాడ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ తామసిక.
0: ఆడంబరము చేత, అహంకారం చేత, కీర్తి ప్రతిష్టల నిమిత్తమై తాను ఆచరించడం అనేటువంటిది ఇది తామసిక భక్తిగా మారుతుంది.
1: దిస్ తామసిక టైప్ ఆఫ్ డివోషన్ ఈజ్ వన్ విచ్ ఈజ్ బేస్డ్ అపాన్ షో, ఈగో అండ్ దట్ కైండ్ ఆఫ్ అప్రోచ్.
0: ఇంకా రాజసిక భక్తి అనేటువంటిది పేరు ప్రతిష్టల నిమిత్తమై, అధికార నిమిత్తమై, స్వభిష్యం లోపల సరైనటువంటి స్థితిని పొందాలనేటువంటి నిమిత్తమై తాను ప్రార్థిస్తుంటాడు భగవంతుణ్ణి.
1: ది రాజసిక టైప్ ఆఫ్ డివోషన్ ఈజ్ టు గెట్ పొజిషన్, పవర్, టు గెట్ నేమ్ అండ్ ఫేమ్ అండ్ టు గెట్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఫుల్ఫిల్డ్.
0: ఇంకా సాత్వికమైనటువంటి భక్తుడు
1: ది సాత్విక్ టైప్ ఆఫ్ డివోటీ
0: కేవలము ఒక విధమైనటువంటి ఒక శరణాగతి తత్వం ఉందు.
1: హీ ఫాలోస్ ది పాత్ ఆఫ్ సరెండర్.
0: సర్వకర్మలు కూడా భగవత్ ప్రీత్యార్థమై భ్రమించి
1: హీ డస్ ఆల్ ద వర్క్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ ఫర్ హిస్ ప్లెజర్.
0: సర్వత్రా భగవంతుడు ఒక్కడే ఉన్నాడనేటువంటి విశ్వాసం చేత
1: హీ హ్యావ్ ద ఫెయిత్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ ప్లేస్.
0: ఏది చేసినా భగవత్ సేవగా విశ్వసిస్తూ చేస్తుంటాడు.
1: హీ డస్ ఎవ్రీథింగ్ యాజ్ సర్వీస్ టు గాడ్ అండ్ డస్ ఎవ్రీ వర్క్ లైక్ దాట్.
0: అయితే ఈ మూడింటి భక్తి ఎందు కూడాను మరికొన్ని రకమైనటువంటి భక్తులు ఉంటున్నాయి. నిర్గుణ భక్తి.
1: ఇన్ అడిషన్ టు దీస్ త్రీ దెర్ ఈస్ వన్ మోర్ నిర్గుణ టైప్ ఆఫ్ డివోషన్, నిర్గుణ భక్తి.
0: ఇదే రాక్షస భక్తి, అసుర భక్తి, మోహభక్తి అని.
1: దట్ ఈస్ రాక్షస భక్తి,
0: అసురభక్తి.
1: అసురభక్తి అండ్ మోహభక్తి.
0: ఈ అసురభక్తి అనగా
1: అసురభక్తి ఆర్ అసుర డివోషన్ రిఫర్,
0: తానొక్కడు మాత్రమే క్షేమంగా ఉండాలి.
1: ది ఎసెన్షియల్
0: తాను మాత్రమే ఆనందించాలి.
1: ఎలోన్ షుడ్ బి హ్యాపీ,
0: తాను మాత్రమే ధన్యుడు కావాలి.
1: ఎలోన్ షుడ్ సేవ్ హింసెల్ఫ్.
0: కేవలం ఈ పరిపూర్ణమైనటువంటి స్వార్థంతో నిండినటువంటిది ఈ యొక్క అసురభక్తి.
1: డివోషన్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్ ఈజ్ అసుర డివోషన్.
0: తన యొక్క సహచరులు కాని, తన యొక్క కుటుంబం కాని, తన యొక్క తోటి మానవుల యొక్క క్షేమమును ఏమాత్రం కూడా ఆశించేటువంటి వాడు కాదు.
1: హీఈస్ నాట్ విల్లింగ్ టు కేర్ ఫర్ ఎయిదర్ హిజ్ ఫ్యామిలీ, హిజ్ సరౌండింగ్, హిజ్ సొసైటీ అండ్ ఎనీవన్.
0: రాక్షస భక్తి అనగా హింసాదుల చేతను,
1: డివోషన్ రాక్షస
0: విరోధము చేతను,
1: వయలెన్స్ అండ్
0: దయాదాక్షిణ్య రహితము చేతను,
1: డివైడ్ ఆఫ్ ఎనీ కంపాషన్ జీవితంలో
0: గడుపుతూ ఉంటుంటాడు.
1: And you be living his life like on these lines.
0: Moha bhakti anaga
1: moha bhakti refers
0: nityanitya vishe parisigana sinurai.
1: He would not care for discrimination.
0: Ee yokka vicharana shakti sunyudai.
1: He would be not having the discrimination.
0: Okarini badinchalenetundi bhavam lekapoyinappudikini
1: he may not have any intention to hurt any
0: other. Idaloku badhalu kaligistuntadu,
1: but he will be hurting others all the same.
0: Alanti yokka tattamulo
1: సచ్ ప్రిన్సిపుల్
0: అర్థం చేసుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యం కూడా నువ్వు కోల్పోతాడు.
1: హీ లూజెస్ ఈవెన్ దట్ పవర్ టు అండర్స్టాండ్ దిస్ డిస్క్రిమినేషన్.
0: ఈ ముగ్గురికి కూడాను దైవభక్తి అనేటువంటిది ఏమాత్రము ఉండదు.
1: ఆల్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ పీపుల్ డూ నాట్ రియలీ హ్యావ్
0: దైవ చింతన అనేటువంటిది కూడా ఏమాత్రము ఉండదు.
1: దే డూ నాట్ ఈవెన్ థింక్ ఆఫ్ గాడ్.
0: పరోపకార తత్వం అసలే ఉండదు.
1: వెల్ఫేర్ ఆఫ్ అదర్స్ doing some service for
0: dayadakshina rahitulai untaru.
1: He will be absolutely not having any kind
0: ilanti varu nirguna bhakti ani dinni prabodhistu untaru.
1: And these people will be explaining as if it is nirguna bhakti. This kind of
0: kevalamu oka vidhamaina rakshasa bhakti ane cheppavachunu.
1: Truly speaking, this is a demonic type of devotion.
0: Inka ee rendittiki ni viruddhamaina bhaktulu rendu untunnayi.
1: There are two more types of devotion other than this.
0: విప్రక భక్తి అని ఒకటి,
1: విప్రక డివోషన్ ఇస్ వన్.
0: సంకర్షక భక్తి అని ఒకటి,
1: ది అదర్ వన్ ఇస్ సంకర్షక డివోషన్.
0: సంకర్షక భక్తి అనగా
1: సంకర్షక డివోషన్ మీన్స్
0: కొన్ని వస్తువులను,
1: ఇఫ్ యూ థింక్
0: దూరముగా ఉండే వస్తువులను సమీపింప చేసుకోవటం.
1: ఇట్ ఈస్ మేకింగ్ థింగ్స్ విచ్ ఆర్ అట్ ఎ డిస్టెన్స్
0: దూరముగా ఉండేటువంటి వ్యక్తులను సన్నిహితము గావించుకోవటం.
1: It is making friendship with people who are
0: దూరముగా ఉండేటువంటి విషయములను తనకు చెందినట్టుగా భావించుకోవటం.
1: Thinking that things which really do not belong to him and which are at a distance.
0: అలాగా ఇది ప్రేమ తత్వములకు సంబంధించినటువంటిది.
1: This particular devotion is based upon love.
0: దూరముగా ఉండిన వస్తువులు కాని, వ్యక్తులను కాని, విషయములు కాని తన సన్నిహితంగా గావించుకోవటమే ఇది సంకర్షణ భక్తిని.
1: సంకర్షణ భక్తి ఈజ్ బేస్డ్ అపాన్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ ది ఆబ్జెక్ట్స్ అండ్ ది పీపుల్ అండ్ ద మ్యాటర్స్ విచ్ ఆర్ ఫారన్.
0: కేవలం ఒక విధమైనటువంటి యొక్క ఆకర్షణీయంగా ఉండేటువంటిది.
1: దిస్ ఈజ్ బేస్డ్ అపాన్ ఎ టైప్ ఆఫ్ అట్రాక్షన్.
0: ఇంకా రెండవది విప్రక భక్తి అనేటువంటిది, ఇది ద్వేషంతో కూడినటువంటిది.
1: దిస్ విప్రక భక్తి ఈజ్ బేస్డ్ అపాన్ హేట్రెడ్.
0: ఒక వస్తువు దగ్గర ఉన్నటువంటి దానిని దూరం చేసుకోవటం.
1: ఇట్ ఈజ్ మేకింగ్ ఎ థింగ్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ డిస్టెంట్.
0: దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను దూరం చేసుకోవటం.
1: ఇట్ ఈస్ ఆల్సో సపరేట్ గెటింగ్ సపరేటెడ్ ఫ్రమ్ పీపుల్ హు ఆర్ క్లోజ్ టు హిమ్.
0: దగ్గర ఉన్నటువంటి విషయాలను చాలా దూరంగా భావించుకోవటం.
1: మ్యాటర్స్ విచ్ ఆర్ వెరీ నియర్ హిమ్ ఆల్సో ఆర్ కన్సిడర్డ్ బై హిమ్.
0: ఇది కేవలము ఒక ద్వేషభక్తి అని కూడా చెప్పవచ్చు.
1: దిస్ టైప్ ఆఫ్ డివోషన్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ డివోషన్ బేస్డ్ అపాన్ హేట్రెడ్.
0: ఈ సంకర్షణ భక్తి అనేటువంటి దాంట్లో మూడు రకములు ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ సంకర్షణ డివోషన్ దెర్ ఆర్ త్రీ టైప్స్.
0: తనకంటే అధికులను చూచి,
1: లుకింగ్ అట్ పీపుల్ హు ఆర్ బెటర్ ప్లేస్ దాన్ హిమ్,
0: గౌరవించటము,
1: షోయింగ్ దెమ్ రెస్పెక్ట్,
0: వారికి స్వాగతము చేయటము,
1: వెల్కమింగ్ దెమ్,
0: వారికి వినయ విధేయతలను ప్రకటించటము,
1: షోయింగ్ హ్యూమిలిటీ,
0: నమ్రతతో వారి యొక్క దీన్ని ఎందు అనుభవించటము,
1: ఎంజాయింగ్ దేర్ కంపెనీ విత్ హ్యూమిలిటీ.
0: ఇది మొదటి తరగతికి చెందినటువంటి.
1: దిస్ ఈజ్ ఫస్ట్ టైప్ ఆఫ్ సంకర్షణ.
0: రెండవది
1: The second one is
0: తనకు సరి అయినటువంటి వారిని, అనగా తనకు ఈడైనటువంటి వారిని,
1: దట్ ఈస్ పీపుల్ హు ఆర్ ఈక్వల్ టు హిమ్,
0: వారితో స్నేహము గావించుకోవటము,
1: మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ సచ్,
0: వారితో ప్రేమను పెంచుకోవటము,
1: డెవలపింగ్ లవ్ విత్ సచ్,
0: వారితో భయమును వీడి ఉండటము,
1: బీయింగ్ ఫ్రీ విత్ దెమ్,
0: ఇది రెండవ తరగతి భక్తి.
1: దిస్ ఈస్ ది సెకండ్ టైప్ ఆఫ్ డివోషన్.
0: ఇంకా మూడవది తనకంటే చిన్నవారిని చూచి.
1: ద థర్డ్ టైప్ ఆఫ్ డివోషన్ ఈస్ బేస్డ్ అపాన్
0: దయ కరుణ.
1: పీపుల్ హు ఆర్ లెస్ ఫార్చునేట్ దాన్
0: జాలిని చూపి,
1: షోయింగ్ కైండ్నెస్,
0: వారికి తగినటువంటి యొక్క మార్గమును ప్రబోధించటము,
1: అండ్ షోయింగ్ ఏ వే అప్రోప్రియేట్ టు పీపుల్ హు ఆర్ లెస్ ఫార్చునేట్ దాన్.
0: అన్నింటికి అత్యుత్తమైనటువంటి యొక్క ప్రేమ మరొకటి ఉంటుంది.
1: దేర్ ఈస్ వన్ టైప్ ఆఫ్ డివోషన్ విచ్ ఈజ్ అబవ్ ఆల్ దీస్ టైప్స్.
0: లోకములో చతుర్విధమైనటువంటి పురుషార్థములు ఉంటున్నాయని, ధర్మ అర్థ కామ మోక్షములని.
1: దెర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ గోల్స్ ఫర్ హ్యూమన్ లైఫ్, ధర్మ అర్థ
0: పరమ పురుషార్థమైనటువంటిది కూడా మరొకటి ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: దోస్ పీపుల్ హూ ఎక్స్పౌండ్ దీస్ డు నాట్ నో దట్ దెర్ ఇస్ ఫిఫ్త్ విచ్ ట్రాన్సెండ్స్ ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ గోల్స్ ఆఫ్ లైఫ్.
0: అన్నింటికంటే అధికులైనటువంటి వారు దైవం.
1: ద వన్ హూ ఈజ్ సుప్రీం ఈజ్ గాడ్.
0: అలాంటి దైవాన్ని పొందినప్పుడు,
1: వెన్ యూ గెట్ సచ్,
0: అలాంటి దైవాన్ని దర్శించినప్పుడు,
1: వెన్ యూ టేక్ దర్శన్ ఆఫ్,
0: అలాంటి దైవం యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఏర్పరచుకున్నప్పుడు,
1: వెన్ యూ హావ్ బీన్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ క్లోజ్ రిలేషన్,
0: కలిగేటువంటి యొక్క ఆనందము,
1: ద జాయ్ విచ్ యూ డిరైవ్ బై
0: సాయుధ్యము,
1: దట్ కైండ్ ఆఫ్ క్లోజ్,
0: ఆ ప్రేమతత్వమునే మా పరాభక్తి అని చెప్తూ వచ్చారు.
1: This type of love has been described as parabhakti.
0: Yeta vata parabhakti anaga sayujyam ane cheppavachunu.
1: Parabhakti is another name for a state of sayujya.
0: Ee sayujyam ane leenam kavatame.
1: Sayujya is merging into God.
0: Binnattam leka,
1: there is no separateness.
0: Ekatvamlo anekatvamunu kuda kalpinchukoka.
1: There is no question of seeing many things in
0: anekatvamloni ekatvanni anubhavinchatame sayujyam.
1: Enjoying many different things in one thing and that kind of unity
0: in diversity.
1: Unity in diversity, that is sahajya.
0: Ilanti tattvalu pondetunte parabhakti.
1: Parabhakti is one which takes you this to this state.
0: Ee parabhakti tattvam anetundi andarki praptinchetundi kaadu.
1: All people cannot attain this parabhakti state.
0: Aithe ఇది లభ్యం కానటువంటిదని మనము నిరుత్సాహములకో, నిరాశకో, నిస్పృహకో ఏమాత్రం కూడా దారివనక్కర్లేదు.
1: జస్ట్ బికాస్ ఆఫ్ దాట్ పీపుల్ నీడ్ నాట్ బికమ్ డెస్పరేట్ అండ్ డిస్కరేజ్ అబౌట్ దిస్.
0: దానికి తగినటువంటి కృషిని చెయ్యాలి.
1: పీపుల్ షుడ్ మేక్ ఎఫర్ట్స్ అప్రోప్రియేట్.
0: ఎంతకాలమైనా నీవు వేరు నేను వేరు అనేటువంటి ఒక దీని ఎందే భేదాభిప్రాయం ఎందే జీవితాన్ని వ్యర్థం గావించరాదు.
1: For any length of time one should not go on wasting on the basis that God is different.
0: ఈ భేద భావం ఉండినంత వరకు కూడాను అనుమానము ఆస్పదము కలుగుతుంటాది.
1: As long as there is the difference, there will be room for doubt.
0: ఈ అనుమానాస్పదములు ఉండినంత వరకు కూడాను వాడు నిజమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేడు.
1: As long as there is room for doubt, one would not be able to get at truth.
0: ఈనాటి మానవుడు,
1: today's man,
0: ఎన్నో బోధిస్తూ ఉన్నాడు కానీ,
1: has been teaching many things.
0: బోధించినటువంటి విషయములు తనకు కూడాను అన్వయిస్తాయి అనేటువంటి ఒక సత్యాన్ని మర్చిపోతున్నాడు.
1: బట్ హీఈస్ ఫర్గెటింగ్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ హీఈస్ టీచింగ్ ఆర్ అప్లికబుల్ టు హిమ్ ఆల్సో.
0: ఇతరులకు బోధించేటువంటి యొక్క విషయం లోపల తాను ఎంతవరకు ఆచరిస్తున్నాననేటువంటి యొక్క విచారాన్ని కూడాను తాను చేయటం లేదు.
1: హీఈస్ నాట్ ఈవెన్ కేరింగ్ టు థింక్ as to what extent he is practicing.
0: కేవలం ఒక ఆడంబరమైన భక్తిగా నిరూపిస్తూ ఉంటుంటారు.
1: దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ ఈజ్ ఎ
0: డివోషన్. ఆడంబరం కాని, అహంకారం కాని, అతపతనం గావిస్తుంది.
1: ఆస్టెంటేషన్, షో అండ్ ఈగో
0: భగవంతుడిని కూడా దూరం గావించుకుంటాడు.
1: యూ విల్ బి బికమ్ డిస్టెంట్ టు గాడ్.
0: అలాంటి యొక్క దివ్య భావములను దూరం గావించుకునేటువంటి అనుమానాలకు మనం ఏమాత్రమో అవకాశం ఇవ్వకూడదు.
1: డూ నాట్ గివ్ రూమ్ ఫర్ డౌట్స్ విచ్ విల్ సెపరేట్ యూ అండ్ మేక్
0: స్వార్థము స్వప్రయోజనము దృష్టి అందించుకున్నటువంటి వానికి ఈ అనుమానాలు అధికంగా ఉంటాయి.
1: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇఫ్ దే డామినేట్ హిమ్,
0: భగవద్ ప్రపత్తిని అనుభవించేటుందని ఆశించేటువంటి వానికి ఈ విధమైనటువంటి భేదములు ఏమాత్రము ఉండవు.
1: ఫర్ వన్ హూ ఎంజాయ్స్ డివోషన్ అండ్ లవ్ ఫర్ ద లార్డ్ విల్ నెవర్ ఎంటర్టైన్ డౌట్.
0: లోక సంబంధమైన వ్యవహారం నందు మాత్రమే తన యొక్క భక్తి ప్రపత్తులను వెల్లడి చేసుకుంటున్నాడు కాని, దైవత్వ సంబంధమైనటువంటి యొక్క ఆత్మతత్వం నందు తమ భక్తి ప్రపత్తులను తమకు తమ సాక్షిగా ఉంటుండాలి.
1: showing all this devotion expecting some worldly benefits and not for the sake of God himself.
0: Vidyarthulara,
1: dear students,
0: praptamaina ee jeevitamulandu,
1: in this worldly life,
0: ee jagat sambandhamainatuvanti vyavaharam enta kaalam,
1: for how long this world will last,
0: ee jagat sambandhamaina vyavaharam ee vidhamainatuvanti shanti santoshamulu andistunnayi,
1: to what extent can they give you peace, happiness and
0: joy? Tadwara manavudu అనేక విధమైన అశాంతిని పొందగలుగుతున్నాడు.
1: త్రూ దాట్ యూ కెన్ ఓన్లీ గెట్ ల్యాక్ ఆఫ్ పీస్, స్ట్రైఫ్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్.
0: అర్థబలము, ధనబలము, అంగబలము, అర్థబలము, ధనబలము, అంగబలము భక్తి ముక్తుల సాధింప పనికి రావు.
1: The strength based upon wealth, the strength based upon the sense organs and the physical body will not be able to help you to attain either devotion
0: or balam kuda. Atule vidya balam kuda.
1: So is also the strength of education, scholarship.
0: Daiva balam kate manujuni danyujeyu.
1: The only strength which can sanctify man is the strength of God.
0: Jagatlo enni balamulu undinappatikini anni balamulu durbalamule.
1: All the other types of strength in the world, they are absolutely weak.
0: Balamu okkati maatrame balam anukuntunnaru jagatlo.
1: People think that the power obtained by wealth is the real power.
0: Kaadu, daiva balam okkatiye pradhanamaina balam.
1: The most important strength and power is the power of God.
0: Shankaralu kuda chepparu.

0: కురుదన జన యౌవన గర్వం.
1: శంకర్ ఆల్సో హ్యాస్ డిక్లర్డ్ ఫర్ హౌ లాంగ్ విల్ ది స్ట్రెంగ్త్ బేస్డ్
0: అపాన్ జన యవ్వన గర్వం అనేటువంటిది ఒక క్షణ మాత్రము మించు మించినట్టుగా ఉంటుంటది.
1: ప్రైడ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ వెల్త్ అండ్ పీపుల్ అండ్ ఆల్సో
0: అయితే ధనము జడమైనటువంటిది.
1: మనీ ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఇనర్ట్.
0: ఈ జగత్తునందు ఈ జడమైనటువంటి దానికి ఎక్కడ ఉంది బలము?
1: ఇన్ దిస్ వరల్డ్ హౌ కెన్ సచ్ ఎ ఇనర్ట్ ఎంటిటీ హ్యావ్ పవర్?
0: మనిషి ఎందున్నటువంటి మనస్తత్వం వల్లనే దీనికి బలం కానీ దుర్బలం కానీ ఏర్పడుతుండాలి.
1: ద పవర్ ఈజ్ ఇంపార్టెడ్ టు ఇట్ ఓన్లీ బై ది మైండ్ ఆఫ్ ద మ్యాన్.
0: ధనము కానీ విద్య కానీ ఇంకే విధమైనటువంటి యొక్క సంపత్తులు కానీ అన్ని ఇప్పుడు పరిశుద్ధమైనటువంటి జలం వంటివి.
1: ఆల్ ది అదర్ టైప్స్ ఆఫ్ వెల్త్ బీట్ వెల్త్ బీట్ ఎడ్యుకేషన్ ఆల్ దీస్ మే బి కంపేర్డ్ టు రివర్ ప్యూర్ వాటర్.
0: అయితే ఈ జలము ఏ రంగు బాటిల్లో చేరినప్పుడు ఆ యొక్క రంగు స్వరూపాన్ని పొందుతుంటాయి.
1: బట్ ది కలర్ ఆఫ్ ది వాటర్ విల్ డిపెండ్ అపాన్ ది కలర్ ఆఫ్ ది బాటిల్ ఇన్ విచ్ యూ పుట్ దిస్ వాటర్, ప్యూర్ వాటర్.
0: అదే విధంగానే ధనము కూడాను ఒక దుర్మార్గుడు అనేటువంటి వారిలో చేరిపోయినప్పుడు ఆ ధనం కూడాను దుర్వినియోగంగానే పోతుంటాయి.
1: వెన్ ది మనీ ఈజ్ అట్ ది కమాండ్ ఆఫ్ ఎ వికెట్ ఫెలో ఇట్ విల్ బి యూజ్డ్ ఫర్ ఈవిల్ పర్పసెస్.
0: ఆ ధనం కూడాను పవిత్ర హృదయం కలిగినటువంటి వారిలో చేరినప్పుడు అది పవిత్రమైనదిగానే రూపొందుతుంది.
1: వెన్ ది
0: కార్యములు ప్రవేశిస్తుంది.
1: వెన్ ది వెల్త్ ఈజ్ అట్ ది కమాండ్ ఆఫ్ ఎ గుడ్ పర్సన్ అండ్ ఎ నోబుల్ పర్సన్ ఇట్ విల్ బి యూజ్డ్ ఫర్.
0: ధనము కానీ విద్య కానీ ఇంకే విధమైనటువంటి శక్తి సామర్థ్యము కూడాను మనిషి యొక్క స్వభావాన్ని పట్టే ఇవి ఆ యొక్క స్వరూపాన్ని చెందిపోతున్నాయి.
1: వెదర్ ఇట్ ఈస్ మనీ ఆర్ ఎడ్యుకేషన్ దే విల్ బి యూజ్ డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ పర్సన్ విత్ హూమ్ దే ఆర్ అసోసియేటెడ్.
0: కనుక ధనము చెడ్డది కాదు, విద్య చెడ్డది కాదు, వినియోగ విధానము చెడ్డదిగా మంచిదిగా మారుతున్నాయి.
1: మనీ అండ్ ఎడ్యుకేషన్ బై దెమ్సెల్వ్స్ దే ఆర్ నాట్ బ్యాడ్.
0: అందరూ ధనవంతులకు అహంకారం ఉండదు.
1: All wealthy people are not arrogant.
0: విద్యావంతులందరికీ కూడాను అహంకారం ఉండదు.
1: All educated people are not arrogant either.
0: కానీ వాని స్వభావ స్వరూపమును పురస్కరించుకుని మనస్సు యొక్క ప్రభావం కూడాను సంబంధం చేసుకుని వారి యొక్క మంచి చెడ్డలు మారుతున్నాయి.
1: బట్ డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ పర్సన్ విత్ హూమ్ దీస్ టూ ఐటమ్స్ ఆర్ దేర్ దే ఆర్ యూజ్ ఎయిదర్ ఫర్ గుడ్ పర్పసెస్ ఆర్ బ్యాడ్ పర్పసెస్.
0: కనుకనే మనస్సు యొక్క ప్రభావాన్ని మంచి మార్గంలో ప్రవేశపెట్టడానికి ఒక ఆధ్యాత్మిక మార్గమే సరైనటువంటి మార్గం.
1: ఇట్ ఈస్ ది ఓన్లీ స్పిరిచువల్ పార్ట్ విచ్ కెన్ మేక్ ద మ్యాన్స్ మైండ్ గో ఆన్ ద రైట్.
0: ఆధ్యాత్మిక మార్గంలో అనేక విధమైనటువంటి అడ్డు తగులుతూ ఉంటాయి.
1: క్వైట్ ఎ ఫ్యూ ఆబ్స్టికల్స్ మే బి ఫేస్ ఇన్ ది పార్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: మొదటి అడ్డు వాసనలు.
1: ద ఫస్ట్ ఆబ్స్టికల్ ఈజ్ ది వాసన, ది డిజైర్.
0: అనగా ఈ వాసనలు అనగా అభిమాన మమకారములు.
1: దీస్ వాసన ఆఫ్ దీస్ డిజైర్స్ ఆర్ అటాచ్.
0: ఎలాంటి అభిమాన మమకారములు? ప్రాకృత సంబంధమైనటువంటి భోగభాగ్యములు, అనుకూలములు, ఆనందములు ఇలాంటివంతా కూడాను తాను ఒక విధమైనటువంటి సత్యంగా భావిస్తుంటాడు.
1: వాట్ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ వాట్ టైప్ ఆఫ్ ఈగో అండ్ దే ఆర్ బేస్డ్ అపాన్ ది ట్రాన్సియంట్ థింగ్స్ విల్ బి కన్సిడర్డ్ బై హిమ్ యాజ్ దే ఆర్ పర్మనెంట్ వన్.
0: భగవత్ ఆజ్ఞను శిరసా వహించి ఆ యొక్క కార్యమునందు దీక్షను పూని విజయమును సాధించవలనని ఆశించేటువంటి వ్యక్తులకు ఇది మొట్టమొదటి అడ్డు తగులుతుంటాయి.
1: ఫర్ పీపుల్ హూ వాంట్ టు ఫాలో ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ అండ్ శాంక్టిఫై దేర్ లైఫ్ ద ఫస్ట్ ఆబ్స్టికల్ ఈజ్ దిస్.
0: నా బంధువులు ఏమనుకుంటారో ఏమో.
1: వాట్ మై పీపుల్ ఆర్ గోయింగ్ టు.
0: నా మిత్రులు ఏ విధంగా భావిస్తారో ఏమో.
1: వాట్ మై ఫ్రెండ్స్ విల్ థింక్ ఆఫ్ మీ.
0: సమాజంలో ఏ విధమైనటువంటి యొక్క పేరు ప్రతిష్టలు నాకు భంగమవుతుందో.
1: How I may lose my name and fame in society.
0: Ani konta varaku sankuchita hrudayulai
1: with this kind of narrow mindedness people will approach.
0: Kevalam aadambaram nimittamai
1: for the sake of name,
0: gaurav maryadala nimittamai
1: name, fame and so
0: tatkalika sukshantara nimittamai
1: temporary joys
0: konta varaku nu bhanga padi
1: and they yield to these temptations.
0: Daivadnanu ullanghistu untaru.
1: They disobey and go against the commands of the Lord.
0: రెండవది అంతకంటే అధికులైనటువంటి వారిని చూచి అధిక విద్యావంతులు, అధిక శ్రీమంతులు, అధిక బలవంతులు ఇలా అధికమైనటువంటి వారిని చూచి ఇది అసూయాభావం గుర్తిపడుతుంది.
1: జెలసీ టేక్స్ షేప్ ఇన్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ వెన్ హి సీస్ పీపుల్ హూ ఆర్ బెటర్ దాన్ హిమ్ ఎదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్, ఎడ్యుకేషన్, బ్యూటీ ఎట్సెట్రా.
0: ఆ అసూయాభావంలో కూడా చేరనివ్వకుండా చూసుకోవాలి సాధకులు.
1: సాధక షుడ్ టేక్ కేర్ టు సీ దట్ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ జలసీ.
0: మూడవది అహంకార భావం.
1: ద థర్డ్ వన్ ఈస్ ఈగో, అహంకారం.
0: ఈ అహంకారం అనేటువంటిది తనలో ఉండేటువంటి ఎన్ని దోషములైనా కూడాను అవి మంచివిగా భావిస్తాడు.
1: పర్సన్ విత్ ఈగో కన్సిడర్స్ ఆల్ హిస్ డిఫెక్ట్స్ యాజ్ స్ట్రాంగ్.
0: పరులు ఎందున్నటువంటి మంచిది కూడాను దోషముగా నిరూపిస్తాడు.
1: అండ్ హీ థింక్స్ ది గుడ్ థింగ్స్ ఇన్ అదర్స్ ఆల్సో యాజ్ బ్యాడ్ థింగ్స్.
0: తాను చేసేటువంటి దోషములంతా కూడా సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తాడు.
1: హీ గోస్ ఆన్ డిఫెండింగ్ ఆల్ ద మిస్టేక్స్ హీ కమిట్.
0: సమాజమునందు కానీ,
1: బీట్ ఇన్ సొసైటీ,
0: మరే విధమైనటువంటి పార్టీలు ఎందు కానీ,
1: ఆర్ ఇన్ ఎనీ అదర్ పార్టీ,
0: తనకు పేరు ప్రతిష్టలు రావాలి.
1: హీ వాంట్స్ టు గెట్ నేమ్ అండ్ ఫేమ్.
0: దాని నిమిత్తమై
1: ఫర్ ద సేక్ ఆఫ్
0: దైవాజ్ఞను కూడా ఉల్లంఘిస్తూ ఉంటాడు.
1: హీఈస్ ప్రిపేర్డ్ టు డిజోబే ది కమాండ్.
0: అట్టివారు సరి అయిన భక్తులు కాదు.
1: He can never be a good devotee.
0: ఈ భక్తి కూడా సన్ని సంబంధ బాంధవ్యం కూడా ఉండదు.
1: సచ్ డివోషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్ విత్ క్లోజ్నెస్.
0: దీనికి చక్కని ఉదాహరణ హనుమంతుడే.
1: ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఈజ్ హనుమాన్.
0: రామాజ్ఞను శిరసా వహించి
1: హీ ఒబే,
0: సీతాన్వేషణ గావించి విజయాన్ని సాధించాలని సంకల్పించుకున్నాడు.
1: హీ రిజాల్వ్ టు ఒబే ది లా, ది కమాండ్స్ ఆఫ్ రామా అండ్ సర్చ్ ఫర్ సీతా అండ్ గెట్ అట్ హర్.
0: రామాజ్ఞను తీసుకుని వానర సైన్యంతో తాను సీతాన్వేషణలో ప్రవేశించాడు.
1: యాక్సెప్టింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ అకంపెనీడ్ బై ది మంకీస్ ఆర్మీ హీ ప్రొసీడెడ్.
0: అక్కడ సముద్రం ఒడ్డు చేరాడు.
1: హీ రీచ్ ది ఓషన్ షోర్స్ ఆఫ్ ఓషన్.
0: ఈ వానరులందరూ కూడా ఈ సముద్రం, అగాధమైన సముద్రం చూచేటప్పటికే అందరి గుండెలు జారిపోయాయి. ఏ రీతిగా దాటటం?
1: ది మంకీస్ గాట్ టెర్మినీ డిస్కరేజ్ ది మొమెంట్ దే సా ద
0: ఈ లంకను ఏ విధంగా ప్రవేశించటము.
1: హౌ కెన్ వీ క్రాస్, హౌ కెన్ వీ
0: అసాధ్యము, అసాధ్యమని అందరూ బలహీనుడయ్యారు.
1: ఎవ్రీ వన్ బికేమ్ వీక్ మైండెడ్ టెలింగ్.
0: కానీ ఒక హనుమంతుడు మాత్రమే ధీరుడై,
1: బట్ హనుమాన్ రిమైన్ వెరీ కరేజియస్.
0: భగవత్ ఆజ్ఞను శిరసా వహించి నెరవేర్చుకోవటం మన కర్తవ్యం.
1: ఇట్ ఈస్ మై డ్యూటీ టు ఒబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్.
0: కష్టము కానీ, నష్టము కానీ, నిష్ఠూరం కానీ, నిందలు రాని, కారణమైనా పోని, కానీ దీన్ని నెరవేర్చడం మన కర్తవ్యం.
1: కమ్ వాట్ మే, ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ మై ఓన్ లైఫ్, ఐ హావ్ టు అకాంప్లిష్ ది టాస్క్ గివెన్ టు మీ బై ది లార్డ్.
0: కనుక నేను దీంట్లో ప్రవేశిస్తాను.
1: ఐఎమ్ గోయింగ్ టు అండర్టేక్
0: దిస్ టాస్క్. భగవంతుని కార్య విజయమును అందరూ సాధించిన వారిగా ఉండాలి, కానీ నేను ఒకటే సాధించాలనే అహంకారం నాకు రాకూడదు.
1: బట్ హీ సెడ్ ఐ షుడ్ నెవర్ గెట్ ది ఫీలింగ్ దట్ ఐ అలోన్ హావ్ అకాంప్లిష్ ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ అండ్ నన్ను.
0: కనుక మీరందరూ కూడా నేను తిరిగి సముద్రం దాటి లంక నుంచి వెనుకకు వచ్చేంత వరకు మీరు కిష్కిందా పట్టణం రాముల దగ్గరికి మీరు పోకూడదు.
1: అంటిల్ ఐ కమ్ బ్యాక్ ఫ్రమ్ లంక ఆల్ ఆఫ్ యూ షుడ్ రిమైన్ హియర్.
0: ఇక్కడే నా నిమిత్తమే కాచుకుని ఉండాలన్నారు.
1: యూ షుడ్ కీప్ వెయిటింగ్ ఫర్ మై అరైవల్ బ్యాక్.
0: ఆ విధంగా వారిని శాసించి
1: హీ కమాండెడ్ దిస్ మంకీస్.
0: మొదటి పర్వతాన్ని ఎక్కాడు.
1: హీ క్లైంబ్డ్ ది ఫస్ట్.
0: ఏమిటి ఆ పర్వతము?
1: వాట్ ఈస్ దట్ మౌంటైన్?
0: నేను రామాజ్ఞ లోపల నా యొక్క ప్రాణమైన అర్పితం గావించి నేను అతని యొక్క ఆజ్ఞను శిరసా వహించాలి.
1: ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ మై లైఫ్.
0: ఇదే నా దీక్ష అని హృదయపూర్వకంగా ప్రమాణం చేసుకున్నాడు.
1: హీ ప్రామిస్డ్ అండ్ వౌట్ హిమ్సెల్ఫ్ దాట్ He is going to obey the commands of the Lord even at the cost of his own life.
0: Rendo parvatam ekkadu.
1: The second obstacle also he crossed.
0: Vaakuto kinda undinatunte vanaralakanta kudunu oka shasanam chesadu.
1: He gave a command to all those vanaras, monkeys.
0: Na jeevitam rama ajna lopala ankitam chestunnanu.
1: I am dedicating my life in obeying the command of the Lord.
0: Deenni sadhinchagalanu.
1: I can accomplish it.
0: తరలోపలికి విజయాన్ని తీసుకుని నేను వస్తున్నాను అని
1: చెప్పాడు. I am going to get back the news of victory in a short time, he said.
0: మరి మూడవ పర్వతం ఎక్కాడు.
1: The third obstacle also he.
0: ఇదిగో నేను ఇప్పుడు సముద్రాన్ని దాటుతున్నాను అని కుప్పించేశాడు.
1: He said that he is going to cross the ocean and he
0: jumped. అలా భగవంతుని ఆజ్ఞను శిరసా వహించడానికి త్రికరణ శుద్ధి అనగా మనస్సు యొక్క శుద్ధి మొదటిది, రెండవ శుద్ధి వాక్కుది, మూడవ శుద్ధి శరీరాన్ని. ఈ మూడింటి ఎందు త్రికర శుద్ధిగా తాను సముద్రంపై ఎగిరాడు.
1: టు ఒబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ దేర్ ఇస్ నీడ్ ఫార్ ప్యూరిటీ ఆఫ్ త్రికరణస్, బాడీ, మైండ్ అండ్ వర్ల్డ్.
0: ఈ త్రికరణ శుద్ధి తోపల అనగా మనస్సులో దాని యొక్క దీక్షను పూనటము, వాకులో దాన్ని వెల్లడి చేయటము, శరీరంతో అనుభవించటం.
1: దట్ మీన్స్ హీ రిజాల్వ్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ అండ్ హీ టోల్ ద సేమ్ థింగ్ ఇన్ ద వరల్డ్ అండ్ హీ డిడ్ ఇట్ ఇన్ యాక్షన్. ఎంత
0: దూరం పోయేటప్పటికీ
1: when he was crossing
0: ఈ వాసనా స్వరూపమైనటువంటి మైనాకం వచ్చింది.
1: అండ్ దిస్ ఫారం ఆఫ్ వాసన ది డిజైర్ ఇన్ ది ఫారం ఆఫ్ మైనక మౌంటైన్ ఇట్ కేమ్ అప్.
0: తన తండ్రి అయిన వాయుదేవుని వల్ల రక్షింపబడినటువంటి కనుక మైనాకము,
1: దిస్ మైనాక మౌంటైన్ వాజ్ సేవ్డ్ బై హనుమాన్
0: వాయుదేవుని పుత్రుడి యొక్క హనుమంతులకు ఒక కృతజ్ఞత అందించాలని మంచి ఉద్దేశంతోనే వచ్చింది పాప.
1: అన్ అకౌంట్ ఆఫ్ ఆఫరింగ్ గ్రాటిట్యూడ్ టు ద సన్ ఆఫ్ వాయు హూ హెడ్ సేవ్డ్ మైనాక.
0: మారుతి, నా పైన కొంతసేపు విశ్రాంతి తీసుకుని నా ఆదిత్యం పుచ్చుకుని వెళ్ళమని చెప్పిన కోరింది.
1: ఇట్ ప్రే టు హనుమాన్, ఓ హనుమాన్ టేక్ ఎ లిటిల్ రెస్ట్ ఆన్ మీ అండ్ గివ్ మీ సాటిస్ఫాక్షన్.
0: హనుమంతుడు చెప్పాడు, నేను వెందులు ఆరగించే నిమిత్తం రాలేదు.
1: హనుమాన్ టోల్డ్, ఐ హావ్ నాట్ కమ్ హియర్
0: రామార్జున, నేను పూర్తి చేసేంత వరకు నేను ఏ యొక్క నీరైనా కూడా త్రాగను.
1: అంటిల్ ఐ ఫుల్ఫిల్ ది కమాండ్ ఆఫ్ రామా ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్.
0: భగవంతుని ఆజ్ఞనే నాకు ప్రధానము.
1: హిస్ వర్డ్ ఇస్ లా ఫర్ మీ.
0: నాకు ఈ శాంతి కానీ విశ్రాంతి కానీ నాకు అక్కర్లేదు.
1: ఎయిదర్ పీస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ రెస్ట్ ఐ డోంట్.
0: అతని సేవలో నేను అంకితమైపోయాను.
1: ఐ హావ్ డెడికేటెడ్ మై సెల్ఫ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్.
0: కనుక ఆ రామాజ్ఞను పూర్తి నెరవేర్చుకుని వచ్చేంత వరకు కూడా నీ యొక్క ఆదిత్యం నాకు అక్కర్లేదన్నాడు.
1: అంటిల్ ఐ ఫుల్ఫిల్ ది కమాండ్స్ ఆఫ్ మై లార్డ్ ఐ హావ్ నాట్ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ ది హానగారి.
0: ఈ రాగమును ఉల్లంఘించాడు, ఈ సౌఖ్యమునంతా త్రోసివేశాడు.
1: హీ త్రూ అవే, హీ సెట్ అసైడ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ ఆబ్స్టకల్స్ అండ్ టెంప్టేషన్స్.
0: మరీ కొంచెం దూరం వెళ్లేటప్పటికీ అసూయ,
1: ఆఫ్టర్ హీ వెంట లిటిల్ వాయిల్ దేర్ వాజ్ జెలసీ ఫేసింగ్ హిమ్.
0: అక్కడ సురసి వచ్చింది, అనగా ఒక రాక్షసి, అసూయ రాక్షసి.
1: అండ్ దట్ ఈస్ ది డెమన్ ఆఫ్
0: రాముడు. హనుమంతుడు ఎగిరిపోతుంటే ఆ నీడను కూడా పట్టి లాగిందన్నమాట.
1: వెన్ హనుమాన్ వాజ్ ఫ్లయింగ్ ది సురసి,
0: అనగా తనకంటే అదుపులేనటువంటి వాడిని క్రిందికి లాగటమే తన యొక్క స్వభావం.
1: దట్ ఈస్ pulling down people who are better than it, that is the nature of
0: Hanuman's nalu prakla. Ekkada evaru kanipinchaledu.
1: Hanuman looked on all the four sides, he was not able to sight anyone.
0: Kinda chuchadu,
1: he looked down.
0: Idu oka rakshasa krutyamu, ashuyito koodinatvantadi, nannu krindiki lagadam kosam nenu inta prayatnam chestunnanani gurtinchadu.
1: He recognized a demon filled with jealousy trying to pull down Hanuman from down below.
0: Aa marukshanamlone surachi, ఓ హనుమంత నీవు నాకు ఆహారంగా మారిపోవాలి అన్నాడు.
1: సురసి సేడ్, ఓ హనుమాన్ యు షుడ్ బికమ్ ఫుడ్ ఫర్ మీ
0: చెప్పాడు. నీకు ఆహారంగా నేను అర్పితం కావటంలో ఏమాత్రం నేను సందేహించను.
1: ఐ హావ్ నో హెసిటేషన్ ఇన్ బికమింగ్ ఫుడ్ ఫర్ యూ.
0: అయితే ఒక్కటి నా ప్రతిజ్ఞ ఉంటుండాలి.
1: బట్ దెర్ ఈస్ అ వౌ విచ్ ఐ హావ్.
0: భగవంతుని ఆజ్ఞను పూర్తి నేను నెరవేర్చిన తర్వాత ఎవరికైనా సరే నేను ఆహారంగా ఉంటాను.
1: ఆఫ్టర్ ఫుల్ఫిలింగ్ ది కమాండ్ ఆఫ్ మై లార్డ్ ఐఎమ్ ప్రిపేర్డ్ టు బికమ్ ఫుడ్ ఫర్ ఎనీవన్.
0: రాజ్యం తీసుకుని పోయి సీతకు అందించి సీత యొక్క విషయం తిరిగి రాముకు అప్పచెప్పి నేను తిరిగి నీకు ఆహారంగా వస్తానన్నాడు.
1: ఆఫ్టర్ కన్వేయింగ్ ది మెసేజ్ ఫ్రమ్ రామా టు సీత అండ్ ఫ్రమ్ సీత టు రామా, ఐఎమ్ ప్రిపేర్డ్ టు కమ్ బికమ్ ఫుడ్ ఫర్ యు.
0: పిచ్చివాడా, ఆఖరి నాకు ఇప్పుడవుతుంటే ఎప్పుడో నీకు ఆహారంగా వస్తానంటే నాకు అది అక్కర్లేదు, ఇప్పుడే నాకు నీవు ఆహారంగా సిద్ధం కావాలన్నాడు.
1: ఓ పోలీస్ వన్, ఐ వాంట్ యూ టు బికమ్ ఫుడ్ జస్ట్ నౌ బికాస్ ఐఎమ్ హంగ్రీ, ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ టు వెయిట్.
0: ఇది అసాధ్యము, నాకు భగవంతుని ఆజ్ఞనే నాకు ప్రధానము.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ లార్డ్,
0: నీవేమైనా చేసుకోవాలి, నన్ను ఎన్ని విధమైనటువంటి హింస పెట్టినా కానీ ఆ హింసలో ప్రాణమునైనా వదులుతాను కానీ భగవత్ ఆజ్ఞ నేను విడువను.
1: వాట్ ఎవర్ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్ విత్ యూ ఐఎమ్ ప్రిపేర్ టు బేర్, బట్ ఐ నెవర్ గివ్ అప్.
0: తాను అనేక రకమైన రూపంలో దాల్చి హనుమంతుని మింగడానికి ప్రయత్నించింది.
1: సురసి బిగాన్ టేకింగ్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ గల్ప్ డౌన్ హనుమాన్.
0: కానీ భగవత్ ఆజ్ఞను లక్ష్యం అందించుకున్నటువంటి హనుమంతుడికి ఎట్టి భయప్రాంతులు లేకుండా ఆ సురసిని హింసించాడు, అనగా హతమార్చాడు.
1: హనుమాన్ హూ వాజ్ డెడికేటెడ్ హింసెల్ఫ్ ఫర్ ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ హ్యాడ్ ది పవర్,
0: అనగా అసూయ అనేటువంటి గుణమును కూడాను ప్రాణం తీశాడు.
1: దట్ మీన్స్ హీ కిల్డ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ జెలసీ.
0: అక్కడ నుంచి లంకలో ప్రవేశించాడు.
1: హీ ఎంటర్డ్ లంక,
0: చూచాడు అతి సుందరమైన ఈ లంకను చూచి.
1: హీ లుక్డ్ అట్ దిస్ బ్యూటిఫుల్ సిటీ.
0: ఆహా, నేను హనుమంతుని ఎప్పుడు చూడలేదు, ఆ రావణ్ని ఎప్పుడు నేను చూడలేదు.
1: ఐ హావ్ నాట్ సీన్ అట్ ఎనీ
0: టైం. యొక్క భవనంలో ఇంత మందిరంగా ఉంటున్నప్పుడు వీరి భావాలు ఎంత పవిత్రంగా ఉంటాయో ఏమో అనుకున్నాడు.
1: హీ ఫెల్ట్ దట్ వెన్ దేర్ బిల్డింగ్స్ ఆర్ సో బ్యూటిఫుల్ దేర్ ఫీలింగ్స్ ఆల్సో.
0: అక్షరమే రామాజ్ఞ జ్ఞాపకం వచ్చింది.
1: ఇమ్మీడియట్లీ రిమంబర్,
0: వీడే నిజంగా పవిత్రుడైపోతే ఈ రకమైన అపవిత్రమైనటువంటి కార్యములు ఎందుకు చేస్తాడు.
1: ఇఫ్ ఓన్లీ హీఈస్ ఎ సేక్రెడ్ అండ్ డివైన్ పర్సన్, హౌ వుడ్ హీ డూ సచ్ అన్సేక్రెడ్.
0: కానీ వీడి మంచి చెడ్డలు గుర్తించాలని చెప్పని అతి స్వల్ప స్వరూపాన్ని ధరించి లంకలో ప్రవేశించడానికి పోయాడు.
1: హీ టుక్ ఎ వెరీ స్మాల్ ఫామ్ అండ్ దెన్ హీ ఎంటర్డ్ లంక. హౌ ఆర్ టు అండర్స్టాండ్
0: అహంకారి అయిన లంకిణి ఉంటుండాలి.
1: దెర్ వాజ్ లంకిణి హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ఈగో.
0: సూచింది.
1: హీ లుక్డ్ అట్ హనుమాన్.
0: ఒరే కోతి, నన్ను కూడా మోసం చేసి దొంగతనంగా లోపల ప్రవేశిస్తున్నావా అని అర్చింది.
1: ఓ మంకీ, యు వాంట్ టు డిసీవ్ మీ అండ్ సమ్హౌ ఎంటర్ ఇన్ టు లంకా, ఇస్ ఇట్?
0: హనుమంతుడు మండిపోయాడు.
1: హనుమాన్ వాస్ ఎన్రేజ్.
0: నేను దొంగనా?
1: డూ యూ కాల్ మీ ఎ థీఫ్?
0: నేను దొంగగా ఈ యొక్క లంకలో ప్రవేశిస్తున్నానా?
1: డూ యూ థింక్ దట్ ఐ వాంట్ టు ఎంటర్ ఇన్ ఎ స్టెల్తీ మేనర్?
0: మీ రాజు మా దొంగవాడు.
1: యు ఆర్ కింగ్ ఈజ్ ఎ గ్రేట్.
0: ఆ రాజుకు తగినటువంటి యొక్క రాక్షసులే మీరందరూ కూడా.
1: అండ్ యు ఆల్
0: ప్రజా ప్రజా.
1: All the demons are like the king himself.
0: మా ప్రభువు ధర్మ స్వరూపుడు.
1: మై లార్డ్ ఈజ్ ది వెరీ
0: సత్యవాన్ పరిపాలకుడు.
1: హీ ఆల్వేస్ ఫాలో ది
0: పాత్. మా ప్రభువు యొక్క శిష్యులైనటువంటి మేము కూడాను ధర్మస్వరూపులమే.
1: ఆల్ ఆఫ్ us, the disciples of such God, we are.
0: మాలో ఇలాంటి దుర్గుణములు ప్రవేశించడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: దేర్ ఇస్ నో రూమ్ ఫర్ us టు హ్యావ్ ఎనీ బ్యాడ్ థాట్స్
0: అని చాలా గర్జించాడు.
1: హీ రోర్డ్ విత్ దీస్ వర్డ్స్.
0: అప్పుడు రాక్షసి, మా మహారాజు దొంగనంటున్నావా అని చెప్పని అది రాక్షసి కూడా చాలా కోపం వచ్చింది.
1: ద డెమన్స్ ఆల్సో బికేమ్ వెరీ యాంగ్రీ. డూ యూ కాల్ అవర్
0: దొంగ? కాకపోతే ఆ శ్రీరామచంద్రుడి యొక్క పత్ని అయినటువంటి సీతను దొంగతనంగా ఎక్క తెచ్చాడు. వాడు దొంగ కాక మరేవాడు ఉన్నాడు.
1: ఇఫ్ హీ ఈజ్ నాట్ ఎ థీఫ్, హౌ కుడ్ హీ హావ్ అబ్డక్టెడ్ సీత ఇన్ సచ్ ఎ స్టెల్తీ మేనర్?
0: ఈ విధంగా కూడా పోరాడేసేసి మొట్టమొదటి వాసనను, రెండవది అసూయను, మూడవది అహంకారానికి రూపుమాపాడు.
1: In this way, he overcame all these three obstacles.
0: ఇది భగవంతునికి భక్తులకు ప్రధానమైనటువంటి గుర్తులు అనేటువంటిది కూడా లోకానికి చాటుతూ వచ్చాడు.
1: He also showed and declared to the world,
0: నిజంగా భక్తులైనటువంటి వాడికి ఈ వాసనల కోసం ఏమాత్రం కూడా ప్రాకులాడకూడదు.
1: True devotees should not have these three defects.
0: ఇంకా ఆడంబరము, అసూయ అనేటువంటిది ఇందులో ఏమాత్రము ఉండకూడదు.
1: దే షుడ్ నాట్ బి ఎనీ రూమ్ ఫార్ ఎయిదర్ జెలసీ ఆర్
0: అహంకారం. అసలే తావివ్వకూడదు.
1: There should be no room whatsoever for
0: ఎవరు భక్తుడైనటువంటి వాడు.
1: ఏ డివోటీ
0: వాసనలను, అసూయను, అహంకారమును అణగదొక్కాలి.
1: ఏ డివోటీ షుడ్ సబ్ డ్యూ అండ్ కంట్రోల్ ది వాసన, ది డిజైర్.
0: చూచిన తర్వాత ఆమె యొక్క భక్తి ప్రపత్తిని కూడా చక్కగా గుర్తిస్తూ వచ్చాడు.
1: ఆఫ్టర్ హీ సా సీత, హీ రికగ్నైజ్
0: భక్తుడికి ఉండవలసినటువంటి లక్షణాలు కూడా తాను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాడు.
1: హీ వాంటెడ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ. ఫ్రమ్
0: నిరంతరము భగవంతుని చింతలో ఉండినటువంటి వాడు శరీరాన్ని పుష్కింపు చేసుకుంటాడు.
1: ఎ పర్సన్ హూ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ ద లార్డ్ విల్ అలౌ హిస్ బాడీ టు ఫ్యామిష్.
0: నిజముగా దేహాన్ని పెంచుకున్నటువంటి వాడికి భక్తి అభివృద్ది కాదు.
1: ఎ పర్సన్ హూ వాంట్స్ హిస్ ఫిజికల్ బాడీ టు గ్లోర్ ఫ్లరిష్ హీ విల్ నాట్ హ్యావ్ డివోషన్.
0: భక్తి పెరిగినటువంటి వాడికి దేహం అభివృద్ది రాదు.
1: ఎ పర్సన్ ఫిల్డ్ విత్ డివోషన్.
0: ఇది రెండింటికి చాలా భిన్న భేదంగా ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ ఎ నెగటివ్ కారిలేషన్ బిట్వీన్ దీస్. కనుక
0: సీతను చూచాడు.
1: ఆమె
0: శరీరం చాలా శుష్కించిపోయింది.
1: సీత వాస్ ఫ్యామిష్ షీ వాస్ వెరీ థిన్.
0: ఇది ప్రతిభక్తి యొక్క ప్రధానమైనటువంటి యొక్క చిహ్నం అనుకున్నాడు.
1: హీ రికగ్నైజ్ దాట్ యాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ట్రూ డివోషన్.
0: దుఃఖంలో ఉండినటువంటి వాడు విందులు ఆరగించడు, కయ్యానికి కాలు తివ్వడు.
1: A person filled with sorrow could not go on taking feast.
0: Karuna Sita talli ee vidhamaina dukkhamulo untam cheta tana yokka deha sambandhamaitunte yokka bhrantini kudanu vadali pettindi.
1: Mother Sita, who is suffering this kind of
0: dayam kavali, dayam kavali anetunte vaadiki deha chinta ekkuvaga undakoodadu.
1: A person who aspires to have God should not have too much of body.
0: సుఖములు, సంతోషములు, సౌభాగ్యములు ఏమాత్రం ఆశించరాదు.
1: హీ షుడ్ నాట్ ఆస్పైర్ టు హావ్ ఫిజికల్ కంఫర్ట్, ఫిజికల్ జాయ్స్.
0: ఈ 10 నెలలు ఆమె ఉండటం చేత తన యొక్క శరీరం అంతా, తల అంతా కూడా ఒక్క అట్టగా చేరిపోయింది.
1: ది హోల్ హెయిర్ హ్యాడ్ బికమ్ మ్యాటెడ్ అనకౌంట్.
0: ఏ యొక్క సంస్కారం కూడా ఆమె ఆశించలేదు.
1: హీ వాజ్ నాట్ ప్రిపేర్ టు ఈవెన్ హ్యావ్ ఎనీ.
0: రామ చింత తప్ప అన్ని చింతలు ఆమెలో లేవు.
1: There was no thought excepting the thought of
0: Rama. రెండవది ఏమంటే దృష్టి.
1: The second one is the vision, drushti, viewing.
0: తన యొక్క దృష్టి తన పాదములపై తప్ప అన్యుల యొక్క ముఖం చూచేటువంటిది కాదని.
1: Her vision was concentrated throughout on her feet.
0: తన క్రింది కూర్చుకుని తన పాదమును మాత్రమే తాను చూస్తూ ఉంటుండాలి.
1: She was bending down her head and looking at her feet.
0: తన యొక్క మనస్సు భగవంతుని పాదారవిందముల పైన పెట్టడం.
1: కీపింగ్ హిజ్ వన్స్ మైండ్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్.
0: మనసును భగవంతుని పైన, దృష్టిని తన పాదములపైన పెట్టి దేహభ్రాంతి లేకుండా నిరంతరం కూడాను భగవంతుని చింత చేయటమే భక్తుని యొక్క ప్రధానమైన గుర్తులని గుర్తించాడు.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ ఈజ్ ఫిక్సింగ్ వన్స్ మైండ్ ఆన్ ద లార్డ్, ఫిక్సింగ్ వన్స్ విజన్ ఆన్ ద ఫీట్ అండ్ మేకింగ్ ఫర్గెటింగ్ వన్స్ ఓన్ బాడీ కాన్షియస్నెస్. దీస్ ఆర్ ది ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ. దట్స్ వాట్ హీ థాట్.
0: ఈ విధంగా సీతతో పరిచయం జరిగిన తర్వాత
1: ఆఫ్టర్ హీ
0: తల్లి నేనొక ప్రమేయం నేనొక ప్రతిజ్ఞ చేసుకున్నాను.
1: దెన్ హీ వెంట్ టు సీత అండ్ టోల్డ్
0: మదర్ దర్శనం అయ్యేంత వరకు ఆహార పానీయం నేను ముట్టకూడదు అనుకున్నాను.
1: ఐ హావ్ టేకెన్ ఎ వౌ దట్ అంటిల్ ఐ హావ్ దర్శన్ ఆఫ్ యూ ఐ విల్ నాట్ టేక్ వాటర్. ఐ హావ్ యువర్ దర్శన్.
0: కనుక నేను తమరు ఆజ్ఞిస్తే ఈ అశోకవనంలో అనేక పండుగ కనిపిస్తున్నాయి, వాటిని నేను కొంచెం భుజించి నా ఆకలిని తీర్చుకుంటానన్నాడు.
1: ఇఫ్ యూ పర్మిట్ ఐ వుడ్ లైక్ టు క్వెంచ్ మై హంగర్ బై టేకింగ్ ఫ్రూట్స్ ఇన్ దిస్.
0: అక్కడ కూడా ఆమె యొక్క పవిత్రమైనటువంటి యొక్క ధర్మాన్ని చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
1: ఈవెన్ దేర్ సీతాదేవి షోడ్ హర్ సీక్రెట్ అటాచ్మెంట్ టు ధర్మ.
0: హనుమంత, ఇది నాది నీది కాదు అడవి, ఈ యొక్క వనం.
1: దిస్ ఫారెస్ట్ నైదర్ బిలాంగ్స్
0: రావణం యొక్క అడవి
1: నార్ బిలాంగ్స్ టు
0: వనం,
1: బిలాంగ్స్ టు రావణ.
0: ఇందులో వారి ఆజ్ఞ లేకుండా నీవు దీనిని అపహరించటము దీనిని భుజించటము దొంగతనంగా మారుతుంది.
1: వితౌట్ హిస్ పర్మిషన్ పార్ట్ టేకింగ్ ఫ్రూట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ గార్డెన్ వుడ్ అమౌంట్ టు స్టీలింగ్.
0: క్రింద పడినటువంటి పండుగ అవసరం నీవు భుజించు అని చెప్పింది.
1: ఇఫ్ యూ వాంట్ టు ఈట్ యూ కెన్ టేక్ ది ఫ్రూట్స్ విచ్ ఆర్ డ్రాప్ డౌన్ ఫ్రమ్ ద ట్రీస్.
0: కానీ తాను ఆకలిని భరించుకోలేక చెట్టు ఎక్కాడు, అన్ని పండ్లు కోసి తిన్నాడు.
1: బట్ నాట్ బీయింగ్ ఏబుల్ టు బేర్ హంగర్ హనుమాన్ క్లైంబ్డ్ ది ట్రీస్ అండ్
0: తినటమే కాకుండా కొమ్మలు విరిచివేయటము చెట్టంతా లాగివేయటము ఈ కోతి చేష్టలు చేసుకుంటూ పోయాడు.
1: నాట్ మెయిన్లీ డిడ్ హీ ఫార్ టేక్ ది ఫ్రూట్స్ విచ్ ఆర్ అవైలబుల్ దేర్ బట్ హీ బ్రోక్ ది బ్రాంచెస్
0: కావాలనే చేస్తూ
1: ఫ్రూటెడ్ ది ట్రీస్. అండ్
0: ఎందుకంటే ఈ విధమైన పనులు చేసినప్పుడే నేను రావణ యొక్క సన్నిధికి పోవడానికి వీలవుతుంది.
1: హీ డిడ్ ఆల్ దీస్ థింగ్స్ ఇంటెన్షనలీ విత్ హిస్ ఇంటెన్షన్.
0: అప్పుడు వాడికి సరైనటువంటి బుద్ధి చెప్పడానికి సాధ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ రావణ వుడ్ క్యాచ్ మీ అండ్ టేక్ మీ టు కోర్ట్. దెన్ ఓన్లీ ఐ కెన్ టీచ్
0: ఈ విధంగా కూడా చెట్లు వీటంతా పెరిగి పారవేయటము వేర్లు వరకు లాగివేయటము ఈ విధమైనటువంటి చర్యలు చేస్తూ వచ్చాడు.
1: హీ బిగాన్ అప్ రూటింగ్ ది ట్రీస్ బ్రేకింగ్ ది ట్రీస్ ది బ్రాంచెస్ ఎక్సెట్రా ఆర్ బ్రోకన్ డౌన్.
0: ఈ వార్త లంకలో అంతా ప్రాకిపోయింది, రావణం వరకు తెలిసిపోయింది.
1: దిస్ న్యూస్ స్ప్రెడ్ టు ది ఎంటైర్ లంకా సిటీ అండ్ వెంట్ రైట్ అప్ రావణ.
0: చాలా వీరులంతా పంపిస్తూ వచ్చాడు.
1: రావణ బిగాన్ సెండింగ్,
0: వచ్చిన వారందరినీ కూడా చక్కగా సరైనటువంటి ఒక పరిస్థితికి తెచ్చాడు.
1: హనుమాన్ బిగాన్ పనిషింగ్ ఆల్
0: వారితో పోరాడి వారి ప్రాణమంతా తీసేశాడు.
1: హీ ఫాట్ విత్ దెమ్ కిల్ దెమ్.
0: ఈ విధమైనటువంటి ఒక క్రూర కృత్యం తాను తెలుసుకోవటం చేత రావణుడు మరింత ఉగ్రుడయ్యాడు.
1: రావణ వాజ్ ఫర్దర్ ఎన్రేజ్ వన్స్ హీ రియలైజ్డ్ దట్ హనుమాన్ వాజ్ కిల్లింగ్ సో మెనీ సోల్జర్స్.
0: తన కుమారుడిని పంపించాడు.
1: హీ సెంట్ హిస్ సన్.
0: అతను పోయేటప్పటికి కూడాను తాను కొంతవరకు లొంగినట్టుగా నటన చేశాడు.
1: హనుమాన్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హీ సబ్డ్యూడ్ బై
0: ఇంద్రజిత్తు అనేటువంటి వాడు ఎవరంటే కేవలం అనేక మోసములతో కూడినటువంటి వాడు.
1: దిస్ ఇంద్రజిత్ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రిక్స్.
0: వాడి పేరు ఇంద్రజిత్. అన్ని మోసములుగా చేసేటువంటి వాడు.
1: దిస్ ఇంద్రజిత్ నేమ్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ హీస్ వన్ హూ ఈస్
0: అతని బలములకు అసాధ్యం కావటం చేత కొంతవరకును బ్రహ్మాస్త్రాన్ని కూడా వేశాడు.
1: యాజ్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ ఇంద్రజిత్ టు కాన్కర్
0: హనుమంతుడు లొంగినట్టుగా తాను లొంగిపోయాడు.
1: హీ హనుమాన్ బిహేవ్డ్ యాజ్ ఇఫ్ హీ సబ్డ్యూడ్ బై.
0: అతన్ని తీసుకుని పోయి రావణ్ ముందు నిలిపాడు.
1: ఇంద్రజిత్ టు హనుమాన్ అండ్ మేడ్ హిమ్ స్టాండ్ బిఫోర్.
0: అక్కడ కూడా హనుమంతుడు తన యొక్క దీంట్లో ఏమాత్రమూ తగ్గలేదు. రాముడు దగ్గర మాత్రమే తాను దాసుడు కాని రావణుడి దగ్గర మహావీరుడుగా నిలిచాడు.
1: హనుమాన్ బిహేవ్డ్ లైక్ ఎ సర్వెంట్ ఓన్లీ బిఫోర్ రామ. బిఫోర్ రావణ హీ వాజ్ క్వైట్ ప్రౌడ్.
0: తాను చెప్తూ వచ్చాడు, రాముల దగ్గర నేను దీనుడను, రావణ దగ్గర మహావీరుడను అన్నాడు.
1: బిఫోర్ రామ ఐఎమ్ ఎ సర్వెంట్ హంబుల్ మ్యాన్ బట్ బిఫోర్ రావణ ఐఎమ్ ఎ హీరో ఐ కెన్ నెవర్ బెండ్ డౌన్ మై హెడ్.
0: అక్కడ కూర్చోబెట్టేటప్పటికి రావణుడు అడిగాడు, నీవెక్కడి నుంచి వచ్చావు?
1: రావణ ఆస్క్ హనుమాన్ ఫ్రమ్ వేర్ ఇట్ యు కమ్.
0: నేను మా ప్రభు అయిన రామనాథ్ను నడుచుకునే నిమిత్తమే ఈ లంకలో ప్రవేశించానన్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు కంప్లై విత్ ద కమాండ్ ఆఫ్ మై లార్డ్ ఐ హావ్ ఎంటర్డ్ లంక. దట్స్ వాట్ హనుమాన్ టోల్డ్ రావణ.
0: వచ్చావు కానీ ఫలములంతా ఎందుకు తిన్నావు అన్నాడు.
1: ఇట్స్ ఆల్ రైట్ యూ హావ్ కమ్ బట్ వై డిడ్ యూ ఈట్ ది ఫ్రూట్స్.
0: ఆకలి వేసింది తిన్నాను అన్నాడు.
1: ఐ వాజ్ హంగ్రీ దేర్ఫోర్ ఐ ఏట్.
0: ఆ పువ్వులు గివ్వులంతా కూడా ఎందుకు తీసి పారవేసేసావు అన్నాడు.
1: వై డిడ్ యూ రిమూవ్ ఆల్ దోస్ ఫ్లవర్స్ ఫ్రమ్ ద ట్రీస్.
0: అప్పుడు తాను చెప్పాడు, ఆ పువ్వులు నీవి నావి కాదు, నా ప్రభువు సృష్టించినటువంటివి.
1: దోస్ ఫ్లవర్స్ బిలాంగ్ నైదర్ టు యూ నాట్ టు మీ.
0: నీకెంత అధికారం ఉందో నాకంత అధికారం ఉంది అన్నాడు.
1: ఐ హావ్ ఈక్వల్ రైట్స్ విత్ యూ.
0: అయితే ఈ చెట్లంతా ఎందుకు పెరిగి పారవేశావు అన్నాడు.
1: వై హావ్ యూ అప్రూటెడ్ సో మెనీ ట్రీస్ అండ్ త్రో దెమ్.
0: ఇది నా సహజము అన్నాడు.
1: సెడ్ ఇట్ ఇస్ న్యాచురల్ ఫర్ మీ.
0: అయితే మా యొక్క రాక్షసులందరిని ఎందుకు చంపివేశావు అన్నాడు.
1: దెన్ వై డిడ్ యూ కిల్ సో మెనీ డెమాన్స్.
0: వారు నన్ను చంపడానికి వచ్చారు, నేను రక్షించుకోవటం నేను వారిని చంపానన్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు డిఫెండ్ మై సెల్ఫ్
0: ఒక్కదానికి ఈ విధమైన సమాధానం ఇస్తూ వచ్చాడు హనుమంతుడు. ఏ ఒక్క పదమునందు కాని అసత్యము కాని ఇంకే విధమైనటువంటి మోసం కాని ఒక్కటి లేదు. రామాజ్ఞను శిరసావహించి సత్యవాక్ పరిపాలన చేస్తూ వచ్చాడు.
1: ఒబేయింగ్ ది కమాండ్స్ ఆఫ్ రామ హి ఆల్వేస్ ఫాలోడ్ ది పాత్ ఆఫ్ ట్రూత్. హి నెవర్ అటెంప్టెడ్ ఎ లై.
0: నా ప్రభు శ్రీరామచంద్రమూర్తి.
1: మై లార్డ్ ఈజ్ శ్రీరామచంద్ర.
0: నేను అతని దాసుడను.
1: ఐఎమ్ హిస్ సర్వెంట్.
0: అతని ఆజ్ఞనే నాకు ప్రధానమైనటువంటిది.
1: హిజ్ కమాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: అని ఈ విధంగా భక్తి ప్రపత్తులు లోకానికి చాటినటువంటి వాడు హనుమంతుడు.
1: హనుమన్ వాజ్ వన్ హూ షో టు ద వరల్డ్ వాట్ డివోషన్ అండ్ సరెండర్ ట్రూలీ మీన్.
0: కనుక ఈనాడు ప్రభువు ఎలాంటి వాడో దాసులు అలాంటి వారుగా తయారు కావాలి.
1: టుడే ఆల్సో ది డివోట్ డిసైపుల్
0: సాయి భక్తులు మనం చెప్పుకోవటము,
1: యూ సే దట్ యు ఆర్ ది
0: దానికి విరుద్ధమైన మార్గమును అనుసరించటము,
1: యూ ఫాలో ది పాత్ కాంట్రరీ టు ఇట్,
0: ఇది కేవలము ఒక అసత్య మార్గమును ప్రవేశించిన వారం అవుతాం.
1: దిస్ వుడ్ బి ఫాలోయింగ్ అన్ అన్ట్రూ పాత్.
0: సాయి యొక్క ఆశయాలకు తగినట్టుగా మనం నడుచుకోవాలి.
1: ఫాలో అకార్డింగ్ టు ది ఐడియల్స్ ఆఫ్ సాయి.
0: ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అందించాలి.
1: ఆఫర్ యువర్ లైఫ్ హ్యాస్ ఎన్ ఐడియల్ మోడల్. ఆజ్ఞను
0: శిరసా వహించాలి.
1: ఫాలో ది కమాండ్.
0: ఎన్ని కష్టములైనా ఎన్ని దుఃఖములు వచ్చినప్పటికీ ఆ ఆజ్ఞను మనం నెరవేర్చుకోవటమే మన కర్తవ్యంగా భావించాలి.
1: వాట్ ఎవర్ బి ది నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యూ ఫేస్ యూ షుడ్ ఫాలో అండ్ ఇంప్లిమెంట్ ది కమాండ్.
0: ఆజ్ఞను ప్రవేశించే సమయంలో స్వార్థము స్వప్రయోజనములకు ఏమాత్రమూ అవకాశం ఇవ్వకూడదు.
1: వైల్ ఫాలోయింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ డోంట్ గివ్ రూమ్ ఫార్ సెల్ఫిష్నెస్.
0: అది భక్తికి సరైనటువంటి అర్థం.
1: దాట్ ఈస్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ట్రూ డివోషన్.
0: కనుక త్రికరణ శుద్ధిగా మనం ఈ కార్యంలో మనం ప్రవేశించాలి.
1: ఎంటర్ ఇన్ టు దిస్ పాత్ విత్ ప్యూరిటీ ఆఫ్
0: ఏదో చెప్పినాడే అని ఈ యొక్క డిసిప్లిన్ అంతా కూడా నడుచుకోవాల్సి వస్తుంది, నడుచుకోకపోతే బయట పంపుతారో ఏమో, ఈ భయంతో భ్రాంతితో మాత్రం ఉండకూడదు.
1: డూ నాట్ ఫాలో ది డిసిప్లిన్ అవుట్ ఆఫ్ ఫియర్. యూ షుడ్ ఫాలో
0: నా జీవితం యొక్క కర్తవ్యము, ఇది నా లక్ష్యము అని భావించాలి.
1: యూ షుడ్ కన్సిడర్ దిస్ యాజ్ ది గోల్ ఆఫ్ యువర్ లైఫ్.
0: ఆ విధంగా బలవంతంగా మీరు ఆచరించేటువంటి సమయంలో ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు.
1: If you are following this only with that kind of compulsion, it is no use
0: in the maaku santosham undadu.
1: Neither you will be happy nor will have
0: peace. Discipline sakramanga ikkada aacharinchetundi paddhati undinappude hrudayapurvakanga aacharinchali.
1: You have to follow this discipline of the place with full heart.
0: Ante kaani భయంతో కాని ఇంకే విధమైన దిగులతో కాని ఈ డిసిప్లిన్ లో ప్రవేశించకూడదు.
1: డూ నాట్ ఫాలో దిస్ డిసిప్లిన్ అవుట్ ఆఫ్ ఫియర్.
0: ఆ విధంగా వస్తే నీకు నీవు ద్రోహం చేసుకున్న వాడవే అవుతావు.
1: ఇఫ్ యూ డూ దట్ వే
0: నిన్ను నీవు మోసం చేసుకున్న వాడే అవుతావు.
1: యూ హావ్ డిసీవ్డ్ యువర్ సెల్ఫ్.
0: నిన్నెవరు మోసం చేయటం లేదు.
1: నో వన్ ఇస్ డిసీవింగ్ యూ.
0: కనుకనే తన ఆత్మద్రోహము తాను గావించుకున్న వాడవుతాడు.
1: యూ బి ట్రెచరస్ టు యువర్ సెల్ఫ్.
0: ప్రతి ఒక్క విషయమునంత కూడాను ఇది నా యొక్క భవిష్యత్తు లోపల పవిత్రమైన మార్గమే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి.
1: యూ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఆల్ దిస్ డిసిప్లిన్ ఇస్ మెంట్ ఫర్ ఎ హ్యాపీ ఫ్యూచర్.
0: భక్తి అనుకోవటము,
1: ఇఫ్ యూ మియర్లీ అట్టర్ ద వర్డ్ డివోషన్,
0: అన్యుల మాటల లోపల నువ్వు ప్రవేశించటము,
1: బట్ ఫాలోయింగ్ ఎ కాంట్రరీ.
0: ఈనాడు లోకం ఎట్టుందంటే పవిత్రమైన విషయాలైనా కూడా వాడు ఏమాత్రమూ యోచించడు.
1: టుడేస్ వరల్డ్ డస్ నాట్ సీమ్ టు
0: అపవిత్రమైన విషయాలకు త్వరగా చెవునిస్తూ ఉంటాడు.
1: పీపుల్ లెండ్ దేర్ ఇయర్స్ ఫర్ ఎనీథింగ్ అన్సేఫ్.
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన.
1: వెన్ వీ టెల్ విత్ ఫుల్ హార్ట్
0: చెడ్డ మాట అంటే చెవికి చేరు.
1: ఇఫ్ ఇట్ ఇస్ ఓన్లీ ఎ బ్యాడ్ థింగ్
0: ఇట్టి వారు నన్ను ఎరుగంగానే ఎత్తురా.
1: హౌ కెన్ దీస్ పీపుల్ అండర్స్టాండ్ మీ.
0: ఎట్టి చదువులు ఉన్నా ఏమి ఫలం?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హావింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: మంచి మాటలు మాత్రం వినరు.
1: యూ విల్ నాట్ అండర్.
0: చెడ్డ మాటలు అయితే ఒక క్షణం లోపల చెవికి చేర్చుకుంటారు, చెవి నుంచి హృదయానికి చేర్చుకుంటారు, హృదయం నుంచి ఇంకా చేతిలో వచ్చేసేస్తుంది, పనిలో ప్రవేశించారు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇట్ ఇస్ ఎ బ్యాడ్ వర్డ్ మైండ్ హార్ట్ అండ్ యాక్షన్స్ ఎవ్రీథింగ్ విల్ ఫాలో వన్ అవుట్.
0: కనుకనే త్రికరణ శుద్ధి మనసునందును వాక్కునందును క్రియందుకును ఏకత్వాన్ని మనం నిరూపించాలి.
1: వీ హావ్ టు ప్రూవ్ దేర్ ఇస్ యూనిటీ ఇన్
0: అవర్. ఎంత కాలమైనప్పటికీ నేను భక్తులను భక్తులను భక్తులు అనుకుని జీవితం అంతా భక్తి లోపల జీవితం వ్యక్తం చేస్తే ఇంకా భక్తుడు ఎప్పుడు అవుతాడు?
1: ఇఫ్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎ డివోటీ థ్రూఅవుట్ యువర్ లైఫ్ అండ్ వేస్ట్ యువర్ లైఫ్ ఇన్ సాటిస్ఫైయింగ్ యువర్ ఓన్,
0: కేవలం సమాజాన్ని మోసగించేటువంటి పదవులు.
1: దిస్ డివోషన్ దెన్ వుడ్ బి టు డిసీవ్ ది సొసైటీ.
0: కనుక నీకు నీవు మోసగించుకుంటున్నావు.
1: యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్.
0: నీకు నీవు ఆనందించడానికి తగిన కృషి చేసుకో.
1: డూ ట్రై టు రియలీ సాటిస్ఫై యువర్ సెల్ఫ్.
0: ఈ పంచకోశంలో ఉన్నటువంటి యొక్క కడపటి అయినటువంటి ఆనందాన్ని నువ్వు అనుభవించడానికి ప్రయత్నించు.
1: ట్రై టు మేక్ ఎఫర్ట్ టు రీచ్ దిస్.
0: నీ అంతర్వాణిని నీవు సరైన మార్గంలో నీవు ఉంచుకొని నీవు ఫాలో చేయి.
1: ఫాలో యువర్ ఇన్నర్ వాయిస్ అండ్ కాన్షియన్స్.
0: అదే కాన్షియన్స్.
1: దట్ ఈస్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ నువ్వు ఫాలో చేయాలి.
1: ఫాలో యువర్ ఓన్ కాన్షియన్స్.
0: నీకు నీవు సమర్థించుకోవడానికి ప్రయత్నించడం చేతను నిన్ను నీవు ద్రోహం చేసుకున్న వాడు అవుతావు.
1: ఇఫ్ యూ గో ఆన్ డిఫెండింగ్ యువర్ సెల్ఫ్.
0: నీలో ఉన్నటువంటి దోషాలను నీవు పూర్తి నిర్మూలం గావించడానికి పూనుకోవాలి.
1: యూ షుడ్ ట్రై టు డిస్ట్రాయ్ ఆల్ యువర్ డిఫెక్ట్స్.
0: నీ దోషాలను సమర్థించుకోవడానికి ప్రయత్నించకూడదు.
1: డూ నాట్ గో ఆన్ డిఫెండింగ్.
0: వాడే మహాద్రోహి.
1: అండ్ సచ్
0: అలాంటి వాడి వల్ల దేశం కూడా పాడైపోతుంది.
1: నాట్ మెర్లీ హిమ్ సెల్ఫ్ ది ఎంటైర్ కంట్రీ.
0: అలాంటి వ్యక్తులే అధికంగా కనిపిస్తున్నారు ఈనాడు.
1: టుడే సచ్ పీపుల్ ఆర్ ఓన్లీ సీన్ ఇన్ లార్జ్ నంబర్.
0: విద్యార్థులు,
1: స్టూడెంట్,
0: భావి భారత ఉద్ధారకులు,
1: దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు
0: దేశం యొక్క సౌభాగ్యాన్ని ఆశించేటువంటి యొక్క వీరులు.
1: దీస్ ఆర్ ద హీరోస్.
0: లేత హృదయం అనేటువంటి మీ అందు ఈ పవిత్రమైన భావములు ఈనాడు అభివృద్ది కావాలి.
1: ఇన్ టెండర్ హార్ట్ ఆఫ్ దీస్ స్టూడెంట్.
0: విద్యార్థులారా, భగవత్ ప్రేమను పెంచుకోలేనటువంటి ఒక హృదయము అది కేవలం మరుభూమి ఉంటుంది.
1: ఏ హార్ట్ విచ్ డస్ నాట్ హ్యావ్ ట్రూ డివోషన్ ఫర్
0: దాంట్లో పవిత్రమైన మొక్కలు మచ్చడానికి వీలే ఉండదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫార్ గుడ్ సాప్లింగ్స్ టు గ్రో ఇన్ ఎ డెజర్ట్.
0: కనుకని ఆ ప్రేమ బీజములు నాటుకోండి.
1: సో ద సీడ్స్ ఆఫ్ లవ్.
0: సహన ప్రసూనములు వికసింపచేయండి.
1: లెట్ దర్ బి పేషెన్స్ అండ్
0: శాంతి ఫలములు సమాజమునకు అందించండి.
1: ఆఫర్ ద ఫ్రూట్ ఆఫ్ పీస్.
0: మీరు కూడా శాంతి జీవితం జరపండి.
1: లివ్ ఆల్సో లైఫ్ ఫిల్డ్ విత్ పీస్.
0: అంతేకాని ఈ స్వార్థము చేత అనేక మందిని బాధించడానికి తగినటువంటి కృషి చేయకండి.
1: డూ నాట్ ట్రై టు గివ్ ట్రబుల్ టు అదర్స్.
0: నీకు నీవు బాధపడవద్దు.
1: డూ నాట్ ట్రబుల్ యువర్ సెల్ఫ్ ఆల్సో.
0: నీ నుంచి ఇతరులను బాధ పెట్టవద్దు.
1: డూ నాట్ ట్రబుల్ అదర్స్ ఆల్సో.
0: కనుక ఇదే భక్తులకు తగినటువంటి సరైనటువంటి లక్షణము.
1: దిస్ ఈజ్ ఎ ట్రూ క్యారెక్టరిస్టిక్
0: ఆఫ్ భగవద్గీత. హృదయం నందు ఉంచుకొని
1: కీప్ గాడ్స్ నేమ్.
0: ఏ పని చేసినప్పటికీ అది ప్రేమమయంగానే మారుతుంది.
1: వాట్ ఎవర్ వర్క్ యూ డూ ఇట్ విల్ బి ఫిల్డ్ విత్ లవ్.
0: కనుకనే దైవనామాన్ని నిరంతరం కూడా స్మరిస్తూ చింతిస్తూ దృష్టిని దానిపై నిలిపి జీవితంలో సార్థకంగా గావించుకోండి.
1: చాంట్ ద నేమ్ ఆఫ్ ది లార్డ్ కంటిన్యూస్లీ. రిఫ్లెక్ట్ అండ్ థింక్ ఆఫ్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్.

0: స్మరిస్తూ చింతిస్తూ దృష్టిని దానిపైన నిలిపి జీవితంలో సార్థకంగా గావించుకోండి.
1: చాంట్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ కంటిన్యూస్లీ, రిఫ్లెక్ట్ అండ్ థింక్ ఆఫ్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ థ్యాంక్.

0: ఇచ్చుకొనుడు సేవా, ఇచ్చుకొనుడు సేవా, పుచ్చుకొనుడు ప్రేమ, ఇచ్చుకొనుడు సేవా, పుచ్చుకొనుడు ప్రేమ, అటుల దైవతత్వమరయరండి అటులే అటులే దైవతత్వమరయరండి.
1: వై షుడ్ యూ సర్చ్ ఫర్ గాడ్ ఇదర్ అండ్ ఫిదర్? ఈజ్ హీ నాట్ ప్రెసెంట్ ఇన్ యువర్ హార్ట్? వాట్ యూ షుడ్ గివ్ ఈజ్ సర్వీస్. What you should receive is love. This is the way how you can attain the divinity.
0: Vidyarthinara,
1: students,
0: vidya dadati vinayam anaga vidya yokka lakshyam vinayam.
1: The purpose of education is humility.
0: Vinaya pradhayani vidya.
1: And education is based on this humility.
0: Vinayamanaga kevalamu chetulu kattukoni tala unchi undatam maatramai kaadu.
1: Humility does not merely mean folding hands and bowing down your head.
0: Ahankaramu mamakara rahitamainatundi yokka cheriyale vinayam.
1: Humility means egoless acts without any possessive instinct.
0: Nitya jeevitamunandu ee ahankara mamakara rahitamainatundi oka cheriyalayandu jeevitam gadipinappude atanu sariyaina vidyavantudu kaagaladu.
1: We can consider anyone educated in our daily life if his acts are free from ego and possessiveness.
0: విద్య నేర్చితినంచు విర్రవీగకబోకు, విద్య నేర్చితినంచు విర్రవీగకబోకు, తెలివి తేటలటంచు తిరుగబోకు.
1: Don't pride yourself because of education you acquired. Don't move about as if you are intelligent enough.
0: Tadulanniyu chadivi talaviveekiyai magidi tannerugadu mandamatudu.
1: With all the education being so intelligent and intellectual, he does not know himself, his true nature.
0: Yanta chaduvu chadivi, ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
1: విత్ ఆల్ ద ఎడ్యుకేషన్ హీ మే ఆక్యుపై ఎనీ హై పొజిషన్, యట్ ఏ మీన్ మ్యాన్ విల్ నెవర్ గివ్ అప్ హిజ్ మీన్ హ్యాబిట్స్.

0: చేయడు.
1: విత్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్ హీ ఇండల్జెస్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆర్గ్యుమెంట్స్ బట్ హీ విల్ నెవర్ హ్యావ్ టోటల్ నాలెడ్జ్.
0: తరచి చదువు చదువ తర్కవాదమే కాని
1: ఇట్ ఈస్ ఓన్లీ ఆర్గ్యుమెంటేషన్.
0: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: హీ డజంట్ అక్వైర్ టోటల్ విజ్డమ్.
0: చదువు చదివి చదివి చావంగా నేటికి
1: విత్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ఆల్ హీ ఫేసెస్ దట్ అల్టిమేట్ డెత్.

0: చదువు చదువవలయు.
1: He should study that which will make him immortal, deathless.
0: ఇది భగవద్గీత యందు ఆధ్యాత్మ విద్య విద్యా నాం, నేను ఆధ్యాత్మిక విద్యను అన్నాడు.
1: ఇన్ భగవద్గీత గాడ్ డిక్లేర్స్ దట్ హీఈస్ ది స్పిరిచువల్ విజ్డమ్.
0: ఆధ్యాత్మ విద్య నేనే.
1: ఐఎమ్ స్పిరిచువాలిటీ.
0: దీనికంటే మరొక ప్రత్యేకమైనటువంటి విద్యలు లేవు.
1: దేర్ ఇస్ నో సపరేట్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఈనాటి విద్యలన్నీను ప్రాకృతమైనటువంటి విద్యలు.
1: ఆల్ ది ప్రెసెంట్ ఈజ్ సెక్యులర్ నాలెడ్జ్.
0: ఇవన్నీ బుకిష్ నాలెడ్జ్.
1: దట్స్ ఆల్ బుకిష్ నాలెడ్జ్.
0: కానీ ఆధ్యాత్మ విద్య అనేటువంటిది ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: బట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: కనుక ఈనాటి విద్యలన్నీ కూడాను కేవలము భౌతికమైన, లౌకికమైన, ప్రాప్తమైన, అనిత్యమైన, అశాస్త్రమైన, అసత్యమైనటువంటి విద్యలే.
1: Therefore, the modern education is purely temporary, worldly, physical and secular.
0: దీనిని విద్య అని చెప్పుటకు కూడాను సరి అయినటువంటిది కాదు.
1: You cannot call this education vidya in the true sense of the word.
0: Vidya, vidya.
1: Vidya is vidya.
0: ఏది జ్ఞానమును కలిగించును అదియే విద్య.
1: That which inculcates wisdom is vidya.
0: Vidya, vid anaga jnanam. Vidya yedi. ఏది జ్ఞానమును కలిగించునో అది ఏ విద్య.
1: దట్ విచ్ ఇన్స్టిల్స్ విజ్డమ్ ఇస్ విద్య.
0: కానీ అట్టి విద్యా స్వరూపుడైనటువంటి వాడే భగవంతుడు.
1: గాడ్ ఇస్ వెరీ ఫార్మ్ ఆఫ్ విజ్డమ్.
0: భగవంతుడు ప్రత్యేకంగా లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్.
0: మీరందరూ కూడా భగవత్స్వరూపులే.
1: యూఆర్ ఆల్ డివైన్ ఫార్మ్స్.
0: నీవు దైవాన్ని కావాలని కోరటం లెక్కర్లేదు. నీవే దైవం.
1: You don't need to specially ask for God. You are God.
0: దీనికి నాకు వస్తేనే ఏంటంటే నీవు నిన్ను ఎందుకు ఆశిస్తున్నావు?
1: భగవాన్స్ క్వశ్చన్ ఇస్ దిస్. వై డూ యూ వాంట్ యువర్ సెల్ఫ్? వై డూ యూ వాంట్ యువర్ సెల్ఫ్? వై డూ యూ నీడ్ యువర్ సెల్ఫ్?
0: వై డూ యూ నీడ్ గాడ్ అంటే వై డూ యూ డూ యువర్ సెల్ఫ్?
1: వాట్ డూ యూ మీన్ వెన్ యూ సే వై డూ యూ వీ నీడ్ గాడ్? వై డూ యూ నీడ్ యువర్ సెల్ఫ్?
0: యూ ఆర్ గాడ్.
1: యూ ఆర్ గాడ్.
0: God is not separate from you.
1: God is not separate from you.
0: In you, with you, above you, below you, around you.
1: God is in you, with you, above you, below you, around you.
0: You are God.
1: You are God.
0: ఈ సత్యాన్ని తెలిపేటువంటిదే ఆధ్యాత్మిక విద్య.
1: This truth is taught by spiritual education, spiritual knowledge.
0: ఈ ఆధ్యాత్మికమైనటువంటిది ఎక్కడ అభివృద్ధి అవుతుంది?
1: Where do you find this spiritual knowledge? The place where it develops.
0: విద్యార్థులారా,
1: students,
0: ఒక విత్తనము తీసుకుని వచ్చి
1: to bring a small seed,
0: tinnulo petti,
1: put it in a tin,
0: neeru poste,
1: water it,
0: vittanamu kuldi potundi, mokkaradu,
1: the seed decays.
0: Ade vidhamugane,
1: likewise,
0: adhyatma anetundi dani ende ee prema ane beetamulu natinappude adi e goppa vishwam anetundi prachanga roopondi aanandam anetundi phalam manaku andistundi.
1: But on the other hand, if you sow the seeds of love in the field of spirituality,
0: భూమి యందు ఈ విత్తనము నాటినప్పుడు ఇది ఏమాత్రము అభివృద్ధి కాదు.
1: When the seeds are not sown in the field of spirituality, they will not grow.
0: సాధనమున్న పనులు సమకూరు ధరలోన.
1: It's only out of effort you will be successful on earth.
0: ప్రతి దానికి కూడా సాధన చేయాలి.
1: For everything you should practice.
0: Practice. Walking practice, talking practice, eating practice, doing practice, reading practice, writing practice.
1: Walking, eating, writing, reading, everything is practice.
0: Talking practice.
1: Talking is practice.
0: Amma nerpthundi. Nayana, amma, appa, ani nerpthundi. Ivanni practice valla vachinatundi.
1: It's only your mother that makes you practice the words amma.
0: Deenini Geeta, Sreyohi Jnanam Abhyasat. జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. మనకు శాంతి కావాలనుకున్నాం. శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్. అభ్యాసం చేయి మొదలు.
1: యూ వాంటెడ్ పీస్. గీత సేస్ ప్రాక్టీస్ ఇట్.
0: మీరు ఇక్కడ కూర్చున్నారు పద్మాసనం వేసుకుని.
1: యూఆర్ ఆల్ సీటెడ్.
0: ఈ పద్మాసనం వేసుకుని కూర్చోవటం అలవాటే లేకపోతే, అభ్యాసమే లేకపోతే మీరు కూర్చోలేరు.
1: ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ హౌ టు స్క్వాట్ ఆన్ ద గ్రౌండ్, ఇట్స్ నాట్ సో ఈజీ టు సిట్ లైక్ దాట్.
0: కనుకనే కూర్చోవటం కూడా ఒక ప్రాక్టీసే.
1: sitting also needs practice.
0: జీవితం అంతా కూడాను ఒక ప్రాక్టీస్.
1: The whole life is a matter of practice.
0: ఒక చిన్న డ్రామా వేయాలంటే ఒక 10 దినాల ముందుగానే ప్రాక్టీస్ చేస్తూ వస్తుంటారు.
1: Even to enact a drama, you start practicing earlier.
0: కాబట్టి ఇది వరల్డ్ ఈజ్ లైక్ స్టేజ్.
1: World is like a stage.
0: All are actors. God is director. దీనికంత ప్రాక్టీస్ కావాలి.
1: God is the director. You need practice for all.
0: దైవత్వం అనేటువంటిది ఆధ్యాత్మికమైనందు మాత్రమే మనకు అలవడుతుంది.
1: యు కెన్ ఓన్లీ నో గాడ్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్.
0: ప్రతి మానవుని ఎందు కూడాను మంచితనము అనేటువంటిది ఉన్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ పోర్షన్ ఆఫ్ గుడ్నెస్.
0: మంచితనం అనేటువంటిది జ్ఞానాగ్ని.
1: అండ్ దట్ వెరీ గుడ్నెస్ ఇన్ హిమ్ ఇస్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్.
0: ఆ ఫైర్ అనేటువంటి దానిపైన మనం లక్ష్యంను విస్మరించి దానిని మర్చిపోవటం చేతనే ఆ ఫైర్ నుంచి యాష్ నిమురు కప్పుతూ ఉండాలి.
1: యాజ్ వీ హావ్ ఫర్గాటన్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్, యాజ్ వీ నెగ్లెక్టెడ్ ఇట్, ఇట్ ఈస్ కవర్డ్ బై ది యాష్ అవుట్ ఆఫ్ ద ఫైర్.
0: ఈ యాష్ ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where from has it come?
0: Fire nunchine vachindi.
1: The ash is the product of the fire.
0: Fire nunchi vachinatundi ash fire ne kappi vesindi.
1: Having been born out of the fire, it covers the very fire.
0: Kabatti mani yendu unnatundi manchitanam anuku dinni yeni kappi vestundadi.
1: So goodness within us, what
0: raga dveshamu ee ahankaram anetundi fire nunchi vachinatundi ee nimure kappi vestundadi.
1: Therefore the fire of goodness latent within you is covered by attachment, hatred, ego. Therefore there is goodness in everybody.
0: దీనిని ప్లేటో 3 పదములు చెప్పాడు.
1: ప్లేటో అటర్డ్ 3 వర్డ్స్
0: ట్రూత్
1: గుడ్నెస్
0: అండ్ బ్యూటీ.
1: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: దీనిని భారతీయుల యొక్క ఉపనిషత్తు యందు సత్యం, శివం, సుందరం అన్న.
1: Bharatiyas, as per Upanishad parlance, they call it Satyam, Sivam, Sundaram.
0: Truth.
1: Goodness.
0: That is beauty.
1: Kanukane
0: prati manavuni endukulanu daivattam anetuvanti yokka manchitanam untundadi.
1: Therefore within every man there is present latent goodness.
0: Ee manchitanam anetuvanti manavudu jagattulo ledu.
1: There is no man in this world without this goodness.
0: Kani danini kalpinchukunnatuvanti yokka ragadveshamulu kappivestunnayi.
1: However, because of his own acquired artificial traits such as hatred and attachment
0: covering up,
1: for that reason we are not able to recognize the latent divinity.
0: కనుక అట్టి దైవత్వాన్ని గుర్తించుకోవాలనుకున్నప్పుడు ఈ కప్పుకున్నటువంటి యొక్క అహంకారము లేక రాగము, ద్వేషము ఇత్యాది జూడిని మనము దూరం చేయాలి.
1: Therefore what we have to do is we have to blow off the ash of ego, attachment and hatred.
0: Vidyarthulara,
1: students,
0: aadhyatmikam anta sulabhamaina margam marakati ledu.
1: Students, spirituality is easiest.
0: Intakante sulabhamaina tundi lokamulo ekkada kuda kanipinchadu.
1: In this world there is no other thing easier than this.
0: Ee gulabi pushpamaina nalapadam koncham kashtam kavachchu.
1: Even to rub this tender petal of rose flower is difficult.
0: Aani aadhyatmikanni artham chesukovadam anta sulabham.
1: But to understand spirituality is so easy.
0: Karanam emiti?
1: Why?
0: తన ఎందే ఉన్నది.
1: ఇట్ ఈస్ లేటెంట్ ఇన్ యూ.
0: వెతుకని అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్.
0: అన్వేషణ అనవసరము.
1: సర్చ్ ఈజ్ నాట్ నీడెడ్.
0: అయితే ఎట్ట దీన్ని వెతకాలి?
1: హౌ టు సర్చ్ ఫర్ ఇట్?
0: ఎక్కడో బయట ఉంటే కదా నీ వెతకాలి.
1: ఇఫ్ ఇట్స్ ప్రెసెంట్ అవుట్ సైడ్ యూ కెన్ సర్చ్.
0: ఇది బయట లేదు.
1: ఇట్స్ నాట్ అవుట్
0: సైడ్. తన ఎందే ఉన్నది, తానేగానే ఉన్నాడు.
1: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ అండ్ యూ ఆర్ గాడ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మిమ్మల్ని మీరు ఎక్కడైనా బయట తట్టి వెతుక్కుంటారా?
1: స్టూడెంట్స్, డు యూ సర్చ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఎనీవేర్ అవుట్ సైడ్?
0: మిమ్మల్ని మీరు ఎవరు వెతుక్కోలేరు.
1: నో వన్ విల్ సర్చ్ ఫర్ వన్స్ ఓన్
0: సెల్ఫ్. తనను తాను వెతుక్కునేటువంటి వాడు మూర్ఖుడనే చెప్పవచ్చు.
1: ఎనీవన్ హూ సర్చెస్ ఫర్ హిజ్ ఓన్ సెల్ఫ్ ఇస్ ఎ ఫూల్.
0: కాబట్టి నీవే దైవమై ఉన్నావు.
1: సో యూ ఆర్ గాడ్.
0: అది 3 అంకెలతో వైస్ ఛాన్సలర్ చెప్పాడు.
1: వైస్ ఛాన్సలర్ సెడ్ మీన్ 3 నంబర్స్.
0: జీవాత్మ, పరమాత్మ అని రామకృష్ణ పరమహంస ఏదో ప్రత్యేకంగా చెప్పాడని కొటేషన్ చెప్పాడు.
1: హీ కోటెడ్ రామకృష్ణ పరమహంస యాజ్ ది ఇండివిజువల్ సోల్ అండ్ ద కాస్మిక్ సోల్, జీవాత్మ అండ్ పరమాత్మ.
0: కానీ నా ఉద్దేశం మరొకటి.
1: Bhagavan's view is this.
0: Aham Dehatma. Aham Jeevatma.
1: Aham Paramatma.
0: Aham Dehatma.
1: Aa
0: Dehatma nene. Anukotame ajnanamu.
1: To feel that you are the body is ignorance.
0: Ide dvaitamu.
1: This is dualism.
0: అహం జీవాత్మ. ఇది విశిష్టాద్వైతము.
1: టు కన్సిడర్ దట్ యువర్ ఎన్ ఇండివిజువల్ సోల్ ఈస్ క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం.
0: అహం పరమాత్మ.
1: అహం పరమాత్మ
0: ఇది అద్వైతం.
1: అహం పరమాత్మ ఇస్ నాన్ డ్యువలిజం.
0: అహం దేహాత్మ.
1: అహం దేహాత్మ
0: ది వన్ యూ థింక్ యు ఆర్.
1: అహం దేహాత్మ అమౌంట్స్ టు ద వన్ యూ థింక్ యు ఆర్.
0: అహం జీవాత్మ ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
1: అహం జీవాత్మ ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
0: అహం పరమాత్మ.
1: అహం పరమాత్మ
0: ఐ రియలీ ఆర్.
1: అహం పరమాత్మ ద వన్ యు రియలీ ఆర్.
0: వన్ రియలీ ఆర్
1: ద వన్ హూ రియలీ ఆర్.
0: ఈ తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకున్నప్పుడు
1: దెన్ వీ నో దిస్ క్లియర్లీ.
0: దేహ ఆత్మ.
1: దేహ ఆత్మ.
0: జీవ ఆత్మ.
1: జీవ ఆత్మ.
0: పరం ఆత్మ.
1: పరం ఆత్మ.
0: ఈ దేహం జీవం పరం మూడు వేరైపోయినాయి. ఆత్మ ఆత్మ ఆత్మ ఒక్కటే అయిపోయింది.
1: దేహం బాడీ జీవం ది ఇండివిజువల్ ద పరం స్పిరిచువల్ దర్ సపరేట్. ఆత్మ
0: గాయత్రీ మంత్రం అందు కూడాను ఓం భూర్ భువ స్వహ. ఓం భూర్ భువ స్వహ
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ గాయత్రీ. భూర్
0: భూలోకము.
1: భూలోక
0: ఏమిటి ఈ భూలోకం అంటే?
1: వాట్ ఈస్ దిస్?
0: అంత పదార్థమయమైనటువంటిదే ఈ భూలోకము.
1: హోల్ అర్త్ ఇస్ మెటీరియల్.
0: అంత మెటీరియలైజేషన్.
1: దిస్ ఇస్ ఆల్ మెటీరియలైజేషన్.
0: మెటీరియలైజేషన్ అదే బాడీ.
1: దట్ ఈస్ ద బాడీ.
0: భూమ్ అనగానే అదే బాడీ.
1: భూర్ మీన్స్ దట్ ద బాడీ.
0: ఓం భూర్ బాడీ.
1: ఓం భూర్ ద బాడీ.
0: భువః
1: భువః
0: ఈ బాడీని ఆడిస్తూ ఉంటుంది అది. అది ఏ జీవతత్వము?
1: The individual
0: soul. దాని వైబ్రేషన్.
1: దిస్ ఇస్ కాల్డ్ వైబ్రేషన్.
0: ఈ వైబ్రేషన్ అనేటువంటిది లోపల ఉంటుండగానే దేహం అంతా సంచరిస్తూ ఉంటుంది.
1: As the vibration is present within, it makes the body.
0: Body materialization.
1: Body is materialization.
0: జీవుడు వైబ్రేషన్.
1: The individual soul is vibration.
0: ఆత్మ రేడియేషన్.
1: The real spirit is radiation.
0: Materialization.
1: Materialization.
0: Vibration.
1: Vibration.
0: Radiation.
1: Radiation.
0: ఈ మూడు మన యందే ఉంటున్నాయి.
1: All the three are within you.
0: ఇంక ఎక్కడ నీవు వెతికేది?
1: Where do you search?
0: ఎందుకు వెతకాలి?
1: Why should you search?
0: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే సర్వము నీవే అయిపోతావు.
1: When you know this truth, everything amounts to your own self.
0: అందువల్లనే ఒకానొక సమయమునందు
1: at one time
0: కబీర్.
1: కబీర్.
0: బీదవాడు.
1: Poor man.
0: ఏదో పాప బట్టలు నేసి ఆ వచ్చిన డబ్బు తోపల ఏదో 10 మందికి అన్నం పెట్టి తాను తినేటువంటి వాడు.
1: హీఈస్ ఎ వీవర్. హీ వీవ్స్ యార్న్ అండ్ క్లాత్ అండ్ లీడ్స్ హిస్ డైలీ లైఫ్.
0: ఎప్పుడు చూసినా కూడా రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని నేసేటువంటి వాడు నేత పని.
1: యాజ్ యూ వీవ్ హీ రిపీట్స్ గాడ్స్ నేమ్ రామ్ రామ్ వీవింగ్ వీవర్.
0: ఈ నామంతో నేసినటువంటి వస్త్రములకు ఎంతో విలువగా ఉండేటువంటిది.
1: As weaving process went on, he repeated God's name. Therefore, they were
0: kani tanu profit kosam ye matramu kaachukovatam ledu.
1: But he didn't do that for profit purpose.
0: Daniki enta cost antaku matrame ammeetunti vaadu.
1: But without any profit, he just sold it.
0: Vaari sthitigatanu gurtinchukunnattu samayam lopala chaala beedavariga unte ooriki ni icheetunti vaadu. Aanaadu pastu padundeetunti vaadu.
1: Sometimes he used to offer them free of cost if the poor people come to him.
0: Oka chinna udaharanam.
1: A small example.
0: గ్రీక్ పీపుల్ ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు
1: హియర్ డివోటీస్ ఫ్రమ్ గ్రీస్ ఆర్ హియర్.
0: 25 మంది గ్రీక్ పీపుల్స్ ఉంటారు కూడాను.
1: 25 గ్రీస్ పీపుల్
0: బెంగళూరులో ప్లేన్ లో దిగారు.
1: దే గాట్ డౌన్ దేర్ ఎట్ బెంగళూరు ఎయిర్పోర్ట్.
0: పెద్ద లగేజ్ నీపు కట్టుకున్నారు.
1: హ్యూజ్ లగేజ్ టైట్ టు దేర్ బ్యాగ్.
0: 2 సంకల్లో కూడాను వాటర్ కావాలి వారికి నీరు. ఆ యొక్క నీరు బాటిల్స్ అంతా తగిలించుకున్నారు.
1: దే ఆల్సో వర్ క్యారింగ్ ది స్లేరీ బాటిల్స్ డ్రింకింగ్ మినరల్ వాటర్.
0: వారి భక్తి భక్తి.
1: That is their devotion.
0: Akkada nunchi by walk.
1: Right from the airport Bangalore, they started walking.
0: Om Sat Sai Narayan Babaaya Namaha. Om Sat Sai Babaaya Namaha. Om Sat Sai Babaaya Namaha. Ani okkoka aduku kudanu Sat Sai Babaaya Namaha. Sat Sai Babaaya Namaha. Ani aa padam cheppi adukulu petti puttabattiki vachi cheraru.
1: Right from airport, right to the spot, they reached walking every step, repeating God's name, Om Sri Sat Sai Babaaya Namaha.
0: వస్తానే నేను చక్కగా దగ్గరికి వెళ్లి రిసీవ్ చేసుకున్నాను.
1: భగవాన్ అప్రోచ్ దెమ్ అండ్ బ్లెస్ దెమ్.
0: కాళ్ళు నొప్పిగా ఉందా అన్నాను.
1: యు ఫీల్ పెయిన్ ఇన్ యువర్ లెగ్స్?
0: అయ్యో ఇంకా 10 మైళ్ళైనా మేము నడుస్తాం స్వామి, చాలా ఆనందంగా ఉంటుంది అది.
1: The devotees from Greece said, we can still walk further and further as this is a chance.
0: Mem carlo kurchoni ochunte ee naamanni smarinchundeetundi vaalam kaadu.
1: Had we traveled by car, we wouldn't have chanted it.
0: Anduvalle prachina kaalamlo kashte phali annaru, kashtapadinappude phalam vastundi.
1: Therefore ancient said, unless you struggle hard,
0: attane kadir kudanu prati samayam nandu kudanu adugu pettedanu ram ram ram రామ్ రామ్ రామ్ అని ఆ విధంగా అడుగులు పెట్టి నడిచేటువంటి వాడు.
1: హీ ఆల్సో యూస్ టు వాక్ లైక్ దట్ ఎవ్రీ స్టెప్ రిపీటింగ్ రామ్స్ నేమ్.
0: ఇతని యొక్క భక్తి ప్రపత్తులంతా కూడాను దేశమంతా వ్యాప్తి అయిపోయింది.
1: హిస్ డివోషన్ స్టెడ్ఫాస్ట్నెస్ ఆర్ నోన్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ ద కంట్రీ.
0: ఆ దేశపు రాజు కూడాను ఇది తెలుసుకున్నాడు.
1: ద కింగ్ ఆల్సో కేమ్ టు నో ఆఫ్ దిస్.
0: పాపం చాలా బీదవాడు.
1: హిస్ వెరీ పూర్.
0: ఇతనికి ఎవరూ దిక్కు లేరు.
1: హి హస్ నో వన్ టు సపోర్ట్.
0: అనాథి అనాథుడు అన్నాడు.
1: హిస్ ఓన్లీ అలోన్.
0: అట్టి అనాథునికి తీసుకుని పోయి ఇదిగో ఈ పదార్థాలంతా ఇవ్వండిని ఒక పెద్ద పల్లకి నిండుకు బట్టలు తినుబండారము అన్ని నింపి ఆ యొక్క కబీర్ ఇంటికి పంపించాడు.
1: హ్యాస్ హి హస్ నన్ టు సపోర్ట్ ద కింగ్ సెంట్ ఇన్ ఎ పిలాంక్విన్ ద రిచెస్ట్ అండ్ సో మెనీ ప్లెజర్స్.
0: నదికి వెళ్లి స్నానం చేసి వచ్చాడు కబీర్ చూచాడు.
1: కబీర్ హ్యాడ్ బాన్ దేర్ ఇన్ ద రివర్ అండ్ రిటర్న్డ్
0: సో పల్లకి
1: హి సా బిగ్ పిలాంక్విన్
0: పల్లకిని నలుగురు మోసుకుని వచ్చారు.
1: ఫోర్ బ్రాట్
0: కావలసినంత సామాగ్రి అంతా అందులో నిండి ఉంటుండాలి.
1: సో మెనీ ఆర్టికల్స్ ఆర్ దేర్.
0: ఆశ్చర్యంగా విచారించాడు ఈ నలుగురిని కూడా.
1: హి ఆస్క్డ్ దెం విత్ అటర్ సర్ప్రైజ్.
0: మా ఇంట్లో ఉండేది మేమిద్దరే.
1: ఓన్లీ టూ స్టే హియర్ ఎట్ అవర్ హోమ్.
0: ఈ నలుగురు మూసే పల్లకి తీసుకుని వచ్చారే, మేము ఇద్దరు క్షేమంగానే ఉన్నాము అన్నారు.
1: వై హావ్ యూ బ్రాట్ దిస్ పెలాంక్విన్ క్యారీడ్ బై ఫోర్ పీపుల్? వీ టు ఆర్ ఫైన్ హియర్.
0: నలుగురు పీపుల్ మోసేటువంటిది ఏమిటి? డెడ్ బాడీని.
1: ఓన్లీ డెడ్ బాడీ ఇస్ క్యారీడ్ బై ఫోర్ పీపుల్.
0: కాబట్టి మేము క్షేమంగా ఉన్నామని రాజుగారికి చెప్పండి అన్నాడు.
1: ప్లీజ్ ఇన్ఫార్మ్ ద కింగ్ దట్ వీఆర్ ఫైన్ హెల్ అండ్ హెల్దీ.
0: కాదు కాదు కబీర్ స్వామి.
1: దే సెడ్ నో కబీర్ స్వామి.
0: ఇదిగో మీరు చాలా బీదవారు.
1: యు ఆర్ వెరీ పూర్.
0: అనాథులు.
1: యు ఆర్ లెఫ్ట్ ఆల్ అలోన్.
0: రాజుగారి ఆజ్ఞ అదే.
1: దిస్
0: ఆ అనాథునికి కొండ పోయి దీన్ని అందించండి అన్నాడు. అదే వర్డ్స్ యూజ్ చేశారు వీళ్ళు.
1: దే యూజ్ సేమ్ వర్డ్స్ సెడ్ బై ద కింగ్ హిమ్సెల్ఫ్. హీస్ అనాథ లెఫ్ట్ విత్ నో సపోర్ట్. గివ్ హిమ్ దీస్ థింగ్స్.
0: ఓహో రాజుగారు చెప్పారా, అనాథునికి ఇవ్వమని చెప్పారా? మంచిది, అయితే నేను అనాథుని కాదు.
1: Say that I am not anatha, I am not forlorn, I am not
0: bhagavantudu rabudu naaku naathudiga unnadu.
1: I have got my master Rama.
0: Nenu anathudu kaadu.
1: I am not left alone.
0: Ramude anathudu, athariki ingo naathudu ledu.
1: Rama has no other master above him.
0: Kondi ivanni teeskunpai athariki ichcheseyindi anna.
1: Better you pass on all these things to Rama.
0: Suchara kabir aa padamulo enta artham untundali.
1: Those words contain a lot of
0: ఎవరు జగత్తులో అనాథుడు లేడు.
1: ఇన్ దిస్ వరల్డ్ నన్ ఆర్ ఫోర్ లో.
0: అనాథుడనగా ఎవరు? భగవంతుడు ఒక్కడే అనాథుడు.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ లెఫ్ట్ ఆల్ అలోన్.
0: అందరికి ఒక్కొక్క మాస్టర్ ఉంటున్నాడు.
1: ఎవ్రీ వన్ హెస్.
0: కానీ గాడ్ కి ఇంకొక మాస్టర్ లేడు.
1: బట్ దేర్ నో మాస్టర్ టు గాడ్.
0: అతను మాస్టర్ కాదు.
1: ఈజ్ నాట్ మాస్టర్.
0: అతను కింగ్ కాదు.
1: ఈజ్ నాట్ ఎ కింగ్.
0: అతను కింగ్ మేకర్.
1: ఈజ్ నాట్ ద కింగ్ బట్ గాడ్ ఈజ్ కింగ్ మేకర్.
0: కనుక అనాథుడు అనేటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
1: ఇఫ్ యూ ఆర్ టు సే ఫోర్ లాన్ ఇస్ గాడ్.
0: అనేక మంది అట్టంటుంటారు, స్వామి నన్ను అనాథుని చేయొద్దండి.
1: సమ్ ప్రే స్వామి డోంట్ మేక్ మీ ఫోర్ లాన్ లెఫ్ట్ విత్ నో సపోర్ట్ ఈదర్.
0: నీవు కాదు నాయన అనాథుడు, నేను అనాథుడిని.
1: యు ఆర్ నాట్ అనాథ, ఇన్ఫాక్ట్ ఐఎమ్ అనాథ.
0: కనుక నీవు నా అనాథుడు అని చెప్పవద్దు అంటుంటా.
1: నెవర్ సే సో.
0: అదే విధంగానే ప్రతి ఒక్క భక్తుడు కూడాను దైవం యొక్క తత్వాన్ని దైవం యొక్క యథార్థాన్ని గుర్తించుకునలేక అనేక విధములుగా అపోహలు పడతారు. వాళ్ళ ఆవేశం లోపల ఒక విధమైనటువంటి భావమును అనేక విధంగా పొంగింప చేసుకుంటారు.
1: As devotees are not able to understand the true nature of the divinity because of their temper and emotion and they imagine different ways.
0: కాన భగవంతుని నమ్మినటువంటి వాడికి ఏ విధమైనటువంటి యొక్క లోటు ఉండదు.
1: The one who has got full faith in God will not have any shortage
0: of that. మనం యొక్క దివ్యత్వం అనేటువంటి జ్యోతి వెలగాలనుకుంటే మన యందు ఈ రాగ ద్వేషాన్ని ముందు దూరం చేయండి.
1: In order to illumine the latent divinity within you, give up all this attachment and hatred.
0: కనుక ప్రేమ తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోండి.
1: Develop love.
0: అహంకార మమకారం ఉండకూడదు.
1: Do not have ego and
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: దీనికంతా నేనే చక్కని ఆదర్శం.
1: భగవాన్ సెట్స్ ది బెస్ట్ ఐడియల్.
0: ఐడియల్
1: ఐడియల్
0: ఎట్లా? మీరందరూ కూర్చున్న దగ్గరనే కూర్చోండి.
1: You are all seated where you are.
0: నేనే నడుచుకొని వచ్చి
1: భగవాన్ వాక్స్
0: నడుము వంచి
1: హి బెండ్
0: చెయ్యి చాపి
1: స్ట్రెచెస్
0: మీ దగ్గర నుంచి లెటర్స్ తీసుకుంటూ ఉంటుంటారు
1: అండ్ పిక్స్ అప్ లెటర్స్ ఫ్రమ్ యూ.
0: లేకపోతే నేను అహంకారంతో ఒక దగ్గర కూర్చొని మీరందరూ వచ్చి నాకు లెటర్స్ ఇవ్వండి అంటే ఎందుకు ఇవ్వకూడదు? మీరు ఇవ్వవచ్చు కాదని అహంకారం ఉండకూడదు. నీవు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళు వెళ్ళు వెళ్ళు అని చక్కగా ఆదర్శాన్ని అందించటమే సాయి యొక్క ఐడియల్. ఇన్ని వేల మంది ఇంత ప్రదేశం నుంచి ఇన్ని మైళ్ళ దూరం నడుచుకుని వచ్చినటువంటి వారి దగ్గర ఇంత స్వామి దగ్గరికి రాలేరా? రాగలరు. కానీ నాది అహంకారం లేదు అనేటువంటిది నిరూపించే నిమిత్తమై నేను ఈ విధమైనటువంటి యొక్క కర్మను మీకు బోధిస్తూ ఉంటున్నాను.
1: భగవాన్ టీచర్స్ త్రూ హిజ్ ఎగ్జాంపుల్ ద బెస్ట్ ఐడియల్. ఇన్ ఫ్యాక్ట్ హ్యాడ్ హీ వాంటెడ్ యూ టు కమ్ టు హిమ్ అండ్ గివ్ లెటర్స్ యూ వుడ్ హ్యావ్ డన్ ఇట్ బట్ టు షో దట్ హీ హస్ నో ఈగో అట్ ఆల్.
0: వీరు నా వారు వారు నా వారు వీరు నా వారు అని ఈ అభిమానమే లేదు.
1: భగవాన్ హ్యాస్ నో అటాచ్మెంట్ లైక్ మైన్ అండ్ థైన్.
0: అందరూ నా వారే.
1: ఆల్ బిలాంగ్.
0: నేను మీ వాడని.
1: అండ్ హీ ఈజ్ యువర్స్.
0: ఈ సత్యాన్ని ప్రతి భక్తుడు విద్యార్థికుడు గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ మస్ట్ బి నోన్ బై ఎవ్రీ డివోటీ.
0: మమాత్మ సర్వభూతాత్మ.
1: బికాస్ ఇట్స్ ఓన్లీ గాడ్ స్వామి ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్.
0: మమాత్మ
1: ఓన్లీ భగవాన్
0: సర్వభూతాత్మ
1: ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
0: అందరి ఎందు ఉన్నది ఒక్కటే.
1: సేమ్ థింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: అయితే ఎందుకు కనిపించకూడదు అందరికి?
1: దెన్ వై నాట్
0: ఒకరు దగ్గరగా ఉంటారు ఒకరు దూరంగా ఉంటారు.
1: వై సమ్ ఆర్ క్లోజ్ సమ్ ఆర్ డిస్టెన్స్.
0: భగవంతుని యొక్క ఇది కాదు.
1: ఇట్స్ నాట్ గాడ్స్ యాక్షన్.
0: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క వ్యామోహములు వారిని చుట్టి కట్టి పెట్టి ఉండటం చేతనే ఈ విధమైనటువంటి యొక్క దీంతో మునిగిపోతున్నారు.
1: బికాస్ దే ఆర్ బౌండ్ అండ్ టైడ్ అప్ బై వరల్డ్లీ డిజైర్ దే కీప్
0: అందులో. ఈనాటి యువకులకు
1: పర్టికులర్లీ
0: ఉడుకు రక్తము వేగంగా ప్రవహిస్తుంటాది.
1: బాయిలింగ్ బ్లడ్.
0: ఈనాటి మాటలు ఆటలు పాటలే వాళ్లకు మోజు పోజు.
1: They have got all this liking mozu and they have got all the pose. Pose also because only words and the pain upon their hands.
0: విద్యార్థులు మరిగిపోవడం చేతనే ఈనాటి పిచ్చి పిచ్చి పాటలు పిచ్చి పిచ్చి ఆటలు పిచ్చి పిచ్చి మాటలు లైక్ చేస్తున్నారు.
1: అండ్ బికాస్ ఆఫ్ దిస్ పోజ్ దే బిగిన్ టు లైక్ ఆల్ ది మీనింగ్లెస్ సాంగ్స్ మీనింగ్లెస్ స్టోరీస్ ఇన్ ది నావెల్స్ ది మెటీరియల్.
0: దైవత్వం అంటే దైవ చింతన అంటే దైవ ప్రసంగం అంటే దైవ భజనంటే
1: భజన్
0: వారికి అంతా ఈ సూటిగా చేరవు.
1: దే ఆర్ నాట్ రెడీ. దే ఆర్ నాట్ ప్రిపేర్ టు హియర్.
0: కొంతమందికి ఇక్కడ విని ఇక్కడ వెళ్లిపోతుంది.
1: సమ్ హియర్ త్రూ వన్ ఇయర్ అండ్ లీవ్ ఇట్ త్రూ ది అదర్ ఇయర్.
0: భోజరాజు సమయంలో
1: టైమ్స్ ఆఫ్ కింగ్ భోజ
0: శిల్పి
1: స్కల్ప్చర్
0: మూడు విగ్రహాలు తీసుకుని వచ్చి పెట్టాడు.
1: బ్రాట్ త్రీ ఐడల్.
0: శిల్పి చక్కగా మూడు కూడాను ఒకే విధమైనటువంటి రీతిగా చూడడానికి ఉంటున్నాయి.
1: స్కల్ప్చర్ కార్వ్డ్ ది త్రీ ఐడల్స్ ఇన్ ఎగ్జాక్ట్లీ
0: అన్ని సుందరంగానే ఉంటున్నాయి.
1: ఆల్ ది త్రీ ఆర్ బ్యూటిఫుల్.
0: మంత్రిని పిలిచాడు.
1: హి సమన్డ్ ది మినిస్టర్.
0: మంత్రి
1: మినిస్టర్
0: ఇది ఏది చాలా ఫస్ట్ క్లాస్ సరైనటువంటి ప్రయోజనం అందించడానికి ఏది సరైనటువంటిది నీవు నిర్ణయించమన్నాడు.
1: మినిస్టర్ డిసైడ్ నౌ ఆఫ్ ది త్రీ ఐడల్స్ హియర్ విచ్ వన్ ఈస్ ద బెస్ట్ to receive the award.
0: Prabhuji, chaminchandi, 5 nimishallo vastanu annadu.
1: Minister, oh lord, just excuse me, I'll be back in 5 minutes.
0: Vigraharik munti inkenduku 5 nimishalu neeku bathroom povala inge pani untundadi neeku?
1: When the idols are here, why do you need 5 minutes time? Should you go to bathroom or what?
0: Lopaliki veldadu inta tarra oka kaddi teesukoni vachadu. Inapa kaddi.
1: He went in and brought and a wire.
0: Oka wire teesukoni vachadu.
1: A wire.
0: ఒక విగ్రహంలో షోలో పెట్టాడు.
1: ఈ పియర్స్ ఇన్ టు ది ఇయర్.
0: ఇక్కడ పెట్టేటప్పటికే ఇక్కడ వచ్చింది అది.
1: అండ్ ది సేమ్ వైర్ కేమ్ అవుట్ ఆఫ్ ది అదర్ ఇయర్.
0: ఇది వర్స్ట్ అన్ను తీసుకెళ్ళి
1: వర్స్ట్ టైప్.
0: రెండో విగ్రహంలో ఒక చెవులో పెట్టాడు.
1: ద సెకండ్ ఐడల్ ఓవర్ దేర్ ఇన్సర్టెడ్ ఇన్ వన్ ఇయర్
0: వచ్చింది.
1: ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ ది మౌత్.
0: ఇది సెకండ్ ప్రైజ్ అన్నాడు.
1: దిస్ ఈస్ ద సెకండ్ వన్.
0: ఇంకొకటి విగ్రహంలో చెవులో పెట్టాడు.
1: ఇన్ థర్డ్ ఐడల్ ఇస్ ఇన్సర్టెడ్ ఇయర్.
0: అది లోపల పోయింది.
1: ఇట్ హస్ గాన్ ఇన్సైడ్.
0: ఇట్ ఇస్ ఫస్ట్ అన్నాడు.
1: హి సెడ్ దిస్
0: ఇస్ ఫస్ట్ ప్రైజ్ అన్నాడు.
1: దిస్ స్టాండ్స్ ఫర్.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: విన్న విషయాలు లోపలికి తీసుకోవటమే ఫస్ట్ ప్రైజ్.
1: ఫస్ట్ ప్రైజ్ మీన్స్ ఆల్ దోస్ హర్డ్ మస్ట్ బి టేకెన్.
0: కనుకనే ఈ విధమైనటువంటి యొక్క నవీన కాలం నందు ఆధునిక యుగమునందు కొందరు ఈ చెవితో వింటారు, ఈ చెవితో వేడవిస్తారు.
1: That's what is happening in this modern age. They listen with one ear.
0: కొంతమంది గ్రంథములో చదివినటువంటివి, స్వామి చెప్పినటువంటివి వాక్కు లోపల ఉచ్చరిస్తారు చిలక పలకల వలె.
1: Some repeat like a parrot what all they hear from Bhagavan.
0: మరికొంతమంది విన్నటువంటి విషయాన్ని లోపల తీసుకుని జీర్ణించేసుకుంటారు.
1: Whereas some take it in the digest, assimilate.
0: దీనికంత మార్గం ఏమిటి?
1: What's the path?
0: ఏది భేదము?
1: What's the body?
0: ప్రకృతి భేదమా? కాదు కాదు.
1: Is there a difference? No.
0: ప్రకృతి ప్రకృతిగానే ఉంటుండాలి.
1: The nature remains same.
0: నీ లైక్ లో ఉంటుండాలి ఈ యొక్క మార్పు.
1: Every the change. That's the main.
0: ఈ లైక్ ఎక్కడ నుంచి వస్తుండాలి?
1: Where from does it come?
0: సంఘ దోషం నుంచి చేరుతుండాలి.
1: Because it depends on the company.
0: ప్రతి వ్యక్తి కూడాను నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అని కోరుతుంటాడు.
1: Everyone desires to be happy at the individual level and also his family.
0: ఇది ఎంత పిచ్చితనము.
1: What madness is it?
0: ఓ పిచ్చివాడా,
1: ఓ మ్యాడ్‌క్యాప్,
0: నీవు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి,
1: యువర్ ఫ్యామిలీ షుడ్ బి గుడ్
0: అంటున్నావు. నీవెక్కడున్నావు? ఎవరిపైన ఆధారపడి ఉన్నావు?
1: వేర్ ఆర్ యూ? On whom do you depend?
0: నీవు నీ కుటుంబం పైన ఆధారపడి ఉన్నావు.
1: You depend on your family.
0: నీ కుటుంబం ఎవరిపైన ఆధారపడి ఉంది?
1: On whom does your family depend?
0: సమాజం పైన ఆధారపడి ఉంది.
1: It depends on society.
0: సమాజం బాగుంటేనే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటేనే నీవు బాగుంటావు. కాబట్టి నీవు నీ కుటుంబమే కాదు సమాజము.
1: If society is good, your family will be good. If your family is good, you will be good. Therefore, society is important.
0: సంఘ సంక్షేమాన్ని మనం ఆశించినప్పుడే మన క్షేమము సంఘ క్షేమంలో ఆధారపడి ఉంటుంది.
1: So long you desire the welfare and the prosperity of the society, your prosperity in turn depends on that.
0: లోక సమస్త సుఖినో భవంతు.
1: Therefore, we pray that everybody should be happy.
0: అందరూ సుఖంగా ఉన్నప్పుడే మనము సుఖంగా ఉండగలము.
1: When everyone is happy, so do I.
0: ఈ విధమైనటువంటి యొక్క వేదాంత ప్రబోధలు ఇంత పవిత్రమైనటువంటి యొక్క మూల సూత్రాన్ని బోధిస్తూ వచ్చినాయి.
1: The Vedantic teachings speak of these primal principles.
0: కానీ ఈనాటి దురదృష్టవశాత్తు
1: unfortunately today
0: బోధకులు సరైనటువంటి బోధనలు చేయటం లేదు.
1: We don't have proper teachers.
0: వినేటువంటి వారికి సరైన ఇంట్రెస్ట్ లేకుండా ఉంటుంది.
1: And the listeners also don't have that much
0: interest. ఉంటుంటాదో అక్కడే మనకు లభ్యమవుతుంది.
1: వేర్ దేర్ ఇస్ ఇంట్రెస్ట్ దేర్ విల్ బి ఇంట్రెస్ట్.
0: కానీ ఈనాడు ఇంట్రెస్ట్,
1: బట్ టుడే వీ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ బట్ వీఆర్ ఇంట్రెస్ట్.
0: ఇంట్రెస్ట్ కావాలి.
1: ఇంట్రెస్ట్ ఈజ్ నెసెసరీ.
0: అదే మనలో మనకు కావాల్సినటువంటి.
1: దట్స్ వాట్ ఈస్ నీడెడ్ నౌ.
0: ఇంట్రెస్ట్ లో ఉంటున్నాడు అనగా సోంబరిపోతుగా ఉంటున్నాడు.
1: బట్ వీఆర్ ఆల్వేస్ ఇంట్రెస్ట్ లైక్ ఎ లేజీ మ్యాన్.
0: ఇది మనకు పని రాదు.
1: ఇస్ దట్ గుడ్?
0: సంఘం మంచి దాంతో మనం చేరాలి.
1: వీ షుడ్ బి
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: Tell me your company, I shall tell you what you are.
0: నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చయతత్వం, నిశ్చయతత్వే జీవన్ముక్తి. సత్సంగత్వే నిస్సంగత్వం, సత్సంగంతో మనం చేరాలి.
1: Therefore, we should be in good company.
0: Good company.
1: Good company is needed.
0: ఏమిటి ఆ గుడ్ కంపెనీ అంటే?
1: What is this good company?
0: Good company అంటే ఏమి? విశేష సంబంధమైనటువంటి దాన్ని ఏమాత్రం కూడా అధికంగా పెట్టుకోకుండా దైవత్వాన్ని అధికంగా చింతించేటువంటిది గుడ్ అనేటువంటిది పెట్టారు.
1: Good company means which is away from the sensual pleasure. Kanukune
0: every good work is God's work annaru.
1: Therefore every good work is God's work.
0: Yet God's work annaru.
1: How do you call it?
0: G O O D. Good.
1: The spelling of good is G O O D.
0: You chakkaga vicharam chesi
1: inquire clearly.
0: Ee prapancham anta emiti?
1: What is this all this world?
0: Emi led
1: nothing whatsoever.
0: పునరపి జననం, పునరపి మరణం. పుట్టడం చావటం, పుట్టడం చావటం, పుట్టడం చావటం.
1: ఇట్ ఇస్ ఓన్లీ లైఫ్ ఆఫ్టర్ లైఫ్, రిపీటెడ్ బర్త్ అండ్
0: పునరపి జననీ జఠరే శయనం.
1: స్టేయింగ్ దేర్ ఇన్ మదర్స్ వూమ్ అగైన్ అండ్ అగైన్.

0: One finds it so difficult to cross this ocean of family life, and then he prays to God.
1: ఏమి లేదు,
0: నథింగ్ వాట్స్
1: రావటం పోవటం రావటం పోవటము.
0: ఇట్స్ ఓన్లీ కమింగ్ అండ్ గోయింగ్.
1: అందుకోసమే దీనికి జగత్ అని పేరు పెట్టారు.
0: దేర్ఫోర్ దిస్ ఇస్ కాల్డ్ జగత్.
1: జగత్ అనగా ఏమిటి? జగత్, జగత్, జగత్, రావటం పోవటం రావటం పోవటమే ఉంటుండాలి.
0: జగత్ మీన్స్ జా కమింగ్, గత్ మీన్స్ గోయింగ్, కమింగ్ అండ్ గోయింగ్.
1: ఏమీ లేదు ఇందులో,
0: నథింగ్ హియర్.
1: ఇదంతా ఒట్టి జీరో,
0: ఎవ్రీథింగ్ ఇస్
1: కాబట్టి ఒక జీరో నీవు మైనస్ చేయి.
0: సో డిడక్ట్ వన్ జీరో,
1: ఓ ఓడిలో ఒక జీరో మైనస్ చేస్తే గాడ్ అయిపోయింది.
0: నవ్ అవుట్ ఆఫ్ దిస్ జీఓడి మైనస్ వన్ ఓ ఈస్ జీఓడి గాడ్.
1: కనుకనే మనకు గాడ్ ఎక్కడుందంటే జగత్ ఉండినంత వరకు గుడ్ అవుతుంది. జగత్తును కొంతవరకు మనం చేస్తే గాడ్ అయిపోతుంది.
0: So it is good so long you have got the feeling towards the nature.
1: జగత్తుని విడువనక్కర్లేదు.
0: You don't need to give up nature.
1: నీ కుటుంబాన్ని నీవు పోషించుకో.
0: Take care of your
1: నీ
0: family.
1: నీ కర్తవ్యాలను నీవు నిర్వర్తించుకో.
0: Do your duty.
1: నీ ఆఫీస్ వర్క్ నీవు చూసుకో.
0: Attend to your office work.
1: కానీ అన్ని కూడా నువ్వు దైవాత్మిక భావంతో చూసుకో.
0: But take it with a spirit of total surrender to God.
1: Not surrender.
0: Look after work as if it's God's work.
1: Everything is God's work.
0: Everything is God's work.
1: అందువల్లనే మనం ఏది చేసినా కానీ work will be transformed into worship.
0: With this work will be transformed into worship.
1: Akkada worship e lekapothe nee work kuda sarigu cheyalevu.
0: When there's no worship you can't work properly.
1: Nee office work untundali. Aa office work paina oka vidhamainatundi worship e lekapothe office work nu alakshyam chestam.
0: If you don't have worship, a kind of devotion to your office
1: work, worship ante kevalam bhagavantuni
0: worshipame
1: kaadu, work nu kuda worship cheyali.
0: Worship doesn't mean worshiping God. Work also you should worship.
1: Kaabatti prati work nu,
0: ఎవ్రీ వర్క్,
1: ప్రతి విషయాన్ని,
0: ఎవ్రీ మ్యాటర్
1: మనం వర్షిప్ చేయాలి.
0: యూ హ్యావ్ టు వర్షిప్.
1: అప్పుడే దాని యొక్క ఫలితము చక్కగా మనకు లభ్యం అవుతుంది.
0: దెన్ ఓన్లీ రిజల్ట్స్ విల్ బి పాజిటివ్.
1: ఒక పని చేస్తూ దానిపైన మనసు పెట్టకుండా పోతే ఆ పని పాడైపోతుంది.
0: వై డూయింగ్ సమ్ వర్క్ ఇఫ్ యూ డోంట్ కాన్సన్ట్రేట్ ఇట్ విల్ గెట్ స్పాయిల్డ్.
1: కనుకనే మన వర్క్ పైన వర్షిప్ చేయాలి.
0: సో వీ హావ్ టు వర్షిప్ అవర్ వర్క్.
1: కాబట్టి వర్షిప్ అంటే ఒక దేవుడు మాత్రమే వర్షిప్ చేయటం కాదు.
0: వర్షిప్ డజంట్ మీన్ వర్షిప్
1: ప్రతి ఒక్కటి కూడా మానవుడు తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకు చేసే సర్వ పనులు కూడా వర్షిప్లే.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ ఎవ్రీ యాక్టివిటీ ఇస్ వర్షిప్.
1: పొట్ట కోసం తింటున్నాం,
0: వీ ఈట్ ఫర్
1: అగ్ని కూడా వర్షిపే,
0: దట్స్ ఆల్సో వర్షిప్.
1: బ్రహ్మార్పణం, బ్రహ్మహవిన్, బ్రహ్మాగ్ను, బ్రహ్మనాహుతం, బ్రహ్మైవ దేవ గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన, అంత బ్రహ్మార్పణం.
0: ఈవెన్ యూ ఈటింగ్ ఈజ్ ఆఫరింగ్ టు గాడ్.
1: నీవు అక్కడ బ్రహ్మార్పణం అనేటువంటిది చేయకపోతే నీవు తిన్న అన్నం ఎట్ట నీకు జీర్ణం అయిపోతా ఉంది.
0: ఇఫ్ యూ డోంట్ ఆఫర్ టు గాడ్ ద ఫుడ్ యూ ఈట్, హూ ఈస్ గోయింగ్ టు డైజెస్ట్ ఇట్?
1: అక్కడ లోపల ఉన్న అహం వైశ్యా నరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త అచాం నంద్యం చతుర్భం అహం వైశ్వానరో భూత్వ. అయ్యా, నీ కడుపులో నేను వైశ్వానుడుగా ఉండి దాన్ని చక్కగా ఇడ్లీ పిండి రుబ్బినట్టుగా రుబ్బి చక్కగా దాన్ని మసం చేసి దాని సర్వాంగములకు సప్లై చేయటం వల్లే నువ్వు తిని తిరిగి మంత పుష్టిగా సంతృష్టిగా నువ్వు జీవించగలుగుతున్నావు.
0: యూ గెట్ ది రిప్లై ఫ్రమ్ ఇన్ సైడ్. ఐఎమ్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర్ ఇన్ యువర్ స్టమక్. ఐ గ్రైండ్ ఆల్ ద ఫుడ్ యూ ఈట్ మేకింగ్ ఇట్ ఇన్ ఎ సెన్స్ ఆఫ్ యువర్ బాడీ.
1: సప్లై చేసే వాళ్ళు ఎవరు?
0: Who is going to supply all the essentials?
1: నువ్వు ఏ విధంగా నీవు ప్రయత్నం చేస్తున్నావు?
0: What effort you are making?
1: ఏమి చేయటం?
0: Nothing.
1: గుండె కొట్టుకుంటూ ఉండాలి.
0: The heart beats.
1: దీనికి నీ ప్రయత్నం ఏమిటి?
0: What is your effort?
1: అదే దైవం యొక్క సంకల్పం.
0: That is God's will.
1: అయ్యో, నా సంకల్పం లేకపోతే ఎట్లా జరుగుతుంది అని అహంకారి విరవీగుతాడు.
0: If you are egoistic,
1: నీ గుండె కొట్టుకోవటంలో నీ యొక్క ప్రయత్నం ఏమిటి ఉండాలి?
0: Yes, what attempt you are making to make your heart beat?
1: నీ సర్క్యులేషన్ లోపల నీ ప్రయత్నం ఏమిటి ఉండాలి?
0: What is your effort? What is your activity there?
1: నీ పల్స్ లోపల నీ యొక్క ప్రయత్నం ఏమిటి ఉండాలి?
0: Well, in the pulse rate, what is your attempt?
1: నీదేమీ లేదు.
0: Nothing.
1: అంతా దైవమే.
0: Everything is divine.
1: ఆ దైవమే ఈ యొక్క ఇన్నంతా కూడాను గుండె నాడిస్తున్నాడు.
0: God is only God who makes the heart beat. And he pumps the heart.
1: ఈ లంగ్స్ లో వచ్చి తెలికే దీనికి ఆక్సిజన్ చేస్తున్నాడు.
0: It's only God who purifies blood there.
1: సర్వాంగానికి సప్లై చేస్తున్నాడు.
0: And it's only God who supplies oxygen.
1: Import and export అంతా రెండు కూడా తానే చేస్తున్నాడు.
0: So God takes care of import and export all over the body.
1: ఆ దైవత్వమే లోపల లేకపోతే నీవు ఏ పని చేయలేవు.
0: Without the divinity within you cannot do anything.
1: కనుక ఆ దివ్యత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించుకోవాలి.
0: సో వీ హావ్ టు నో దిస్ డివినిటీ ఇన్ ద ఫస్ట్.
1: మనం నమ్మినా నమ్మకపోయినప్పటికీ తన పనేమో తాను చేస్తున్నాడు.
0: బిలీవ్ ఇట్ ఆర్ నాట్ గాడ్ డస్ ఆన్ హిస్ ఓన్.
1: అయితే నమ్మి చేస్తే నీకు మరింత ఆనందం ఉంటుంది.
0: బట్ ఇఫ్ యూ డూ ఇట్ ఇన్ ఫుల్ ఫెయిత్ యూ విల్ బి బ్లిస్ఫుల్.
1: తెలిసి మ్రొక్కు, చూచి త్రొక్కు అన్నారు.
0: ఆఫర్ ఆల్ ప్రేయర్ ఇన్ ఫుల్ అవేర్నెస్ అండ్ వాచ్ యువర్ స్టెప్.
1: మనం ప్రతి ఒక్కటి తెలుస్తానని అనుభవించాలి.
0: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫుల్ నాలెడ్జ్.
1: అగ్ని ఉంది.
0: Here is fire.
1: అగ్ని ఉంటుంటే మనము తెలుసుకుంటే దానిపైన చేయి పెట్టాం మనం.
0: If you know there is fire, you don't touch it.
1: తెలుసుకోకుండా పోయినప్పుడు ఎక్కడో చూసుకుంటూ దానిపైన పెడితే కాలిపోతుంది.
0: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఆర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ఇట్ యు విల్ గెట్ యువర్ సెల్ఫ్ బర్న్.
1: తెలిసి రామ చింతన చేయవి ఓ మనసా, తెలిసి రామ చింతన చేయవే.
0: ఓ మైండ్ ప్రే టు ద లార్డ్ రామ ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఇన్ ఫుల్ అవేర్.
1: తెలిసి ఆ భగవత్ చింతన చేయి.
0: ఇన్ ఫుల్ నాలెడ్జ్ థింక్ ఆఫ్ గాడ్.
1: ఎట్లా?
0: హౌ?
1: సర్వము తన యందే ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ యు.
1: ఆ దైవాజ్ఞ లేకుండా
0: వితౌట్ గాడ్స్ విల్ నథింగ్ విల్
1: హ్యాపెన్. శివలో బ్రహ్మలో
0: రైట్ ఫ్రమ్ అండ్ టు బ్రహ్మ
1: శివ కేశవాదులలో
0: ఆల్సో ఇన్ శివ అండ్ కేశవ
1: ప్రేమ మీర వెలసియుండే.

0: వాట్ ఫార్ షుడ్ ఐ లివ్? ఇస్ ఇట్ ఫర్ ది ప్రైజ్ ఆఫ్ ది వరల్డ్? రామ
1: ప్రతి ఒక్కటి కూడాను దైవం యొక్క చేతనే అన్ని పరిపూర్ణమైన యొక్క స్వరూపాన్ని పొందుతున్నాయి.
0: ఎవ్రీథింగ్ బికమ్స్ టోటల్ అండ్ హోలిస్టిక్ విత్ ద డివైన్.
1: ఈ జ్ఞానాన్ని పొందే నిమిత్తమై విద్య కావాలి.
0: We need this vidya, the knowledge only to have this vidya.
1: Ramayanam anta ee vidya kosam cheptunnanu.
0: The whole thing is said, Bhagavan said only to teach it.
1: Yeah. Edi gnanaanni bodhisthunu adi vidya.
0: Vidya means that which teaches you wisdom.
1: Ee gnanam idi.
0: What sort of wisdom?
1: Padartha gnanama?
0: Material?
1: Padartha gnanam nandu kuda nu reaction untundadi.
0: Even for material
1: anninti endu reaction, resound and reflection.
0: Everything there is reaction, reflection and resound.
1: Ippudu idi oka padartham.
0: Here is matter.
1: Balla.
0: Table.
1: అనుకుంటున్నాను.
0: When you thump the desk, you will feel the pain.
1: నేను బల్లను కొట్టినాను అని నేను చెప్తున్నాను.
0: You say that you thumped the table.
1: బల్ల కూడాను నిన్ను కొట్టింది.
0: It also has beaten you.
1: ఇది చక్కగా పిల్లలు అర్థం చేసుకోవాలి.
0: Boys should understand this well.
1: బల్లను కొట్టా అనగా ఏంటి? బల్ల కూడా నిన్ను కొట్టింది.
0: When you say that you feel pain.
1: నీ మాత్రమే బల్లను కొట్టడం కాదు, బల్ల కూడా నిన్ను కొట్టింది.
0: You have not only thumped the table.
1: అక్కడ రీసౌండ్, రియాక్షన్, రిఫ్లెక్షన్ వస్తుంది.
0: హియర్ యూ ఫైండ్ ఆల్ ద త్రీ, రియాక్షన్, రిఫ్లెక్షన్, రిసౌండ్.
1: కనుకనే మనం ఏమి చేస్తామో, ఏమి చెప్తామో, ఏమి తలుస్తామో అదంతా మనకు రీసౌండ్ గా, రిఫ్లెక్షన్ గా, రియాక్షన్ గా వస్తుంది.
0: సో వాట్ ఎవర్ వీ డూ, వాట్ ఎవర్ వీ సే, వాట్ ఎవర్ వీ లిసన్ టు,
1: కనుకనే మంచి చేసి, మంచి చూచి, మంచి విని, మంచి తలంచి మంచిని అనుభవించు.
0: దేర్ఫోర్ లెట్ అస్ సీ గుడ్, లెట్ అస్ హియర్ గుడ్, లెట్ అస్ స్పీక్ గుడ్, లెట్ అస్ థింక్ గుడ్ అండ్ ఎక్స్పీరియన్స్ గుడ్.
1: అందువల్లే మంచి పని చేసేది మానవత్వం యొక్క ప్రధానమైన లక్ష్యం.
0: Therefore to do good is the main quality of mankind.
1: మానవుని యొక్క లక్ష్యం ఏమిటి?
0: What is the quality aim of man?
1: మానవుడై పుట్టి,
0: having been born a human,
1: గొప్ప తెలివితేటలు కలిగి ఉంటుండి,
0: being highly intelligent,
1: మేధాశక్తిగా భావించి,
0: an intellectual,
1: గొప్ప విద్యావంతుడని విశ్వసించి,
0: థింకింగ్ హైలీ ఎడ్యుకేటెడ్,
1: గొప్ప ఉద్యోగంలో పనిచేస్తూ,
0: ఆక్యుపైయింగ్ ఎ పొజిషన్ ఆఫ్ అథారిటీ,
1: సామాన్యమైనటువంటి పసిపక్షులు కాదు వలె ప్రవహిస్తుంటే ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ వన్ బిహేవ్స్ లైక్ దట్ ఆఫ్ ఎ బీస్ట్, అనిమల్ ఆర్ బర్డ్ ఆర్ ఇన్సెక్ట్, వాట్ ఇస్ ది యూజ్?
1: నీకున్న ఆకలి చిన్న చీమకు కూడా ఉంటుంది.
0: ద హంగర్ యు హ్యావ్ ఈజ్ వెరీ సేమ్ యాజ్ ద హంగర్ ఆఫ్ ఎన్ యాంట్.
1: నీకున్నటువంటి భయము ఆ చిన్న చీమకు కూడా ఉంటుంది.
0: ద ఫియర్ ఇన్ యూ ఇస్ వెరీ మచ్ సేమ్ యాజ్ ద ఫియర్ ఇన్
1: డిజైర్స్ అనిమల్స్ అంతా ఉంటుంది.
0: ద డిజైర్స్ ఆర్ కామన్.
1: బజారులో పోయే కాకులకు, గద్దలకు, కుక్కలకు, నక్కలకు, కోతులకు అన్నిటి కూడా ఉంటున్నాయి నీ యొక్క డిజైర్స్.
0: The crows, the foxes, the dogs everywhere around have desires.
1: నీవు మానవుడిగా పుట్టి,
0: and we been born a
1: human, పశుపక్షి మృగాదులు ఆంచలవలే నీవు కూడా కొన్ని ఆంచల లోపల మునిగిపోతే నీ యొక్క ప్రత్యేకత ఏమిటి?
0: Being a human being, if you drown yourself in desire like animals, birds, bees around you, at one time
1: జనక మహారాజు పెద్ద యాగం చేస్తున్నాడు.
0: King Janaka was performing a very big ritual yaga.
1: పండిత సమావేశం ఏర్పడినాడు.
0: He convened an assembly of scholars.
1: ఈ పండిత సమావేశం అని చెప్పని గొప్ప గొప్ప పండితులకు అందరికి ఆహ్వానాలు పంపించారు.
0: Great scholars of those times were invited.
1: గొప్ప గొప్ప పేరు పొందినటువంటి పండితులందరూ అక్కడ ప్రవేశించారు.
0: Men of repute and fame and name.
1: కౌలందరూ ప్రవేశించారు.
0: One
1: శాస్త్రజ్ఞులతో ప్రవేశించారు.
0: ఆల్ శాస్త్రీ స్కాలర్స్ అటెండెడ్.
1: వేద శాస్త్ర, ఇతిహాస పురాణ ప్రమాణములను నిరూపించేటువంటి యొక్క శక్తులంతా వచ్చారు.
0: ది ఇంటెలెక్చువల్స్ ఆర్ ఎక్స్పర్ట్స్, ఎక్స్పోనెంట్స్ ఆఫ్ దేర్ బ్రాంచ్గా
1: కూర్చున్నారు అందరూ.
0: దే ఆర్ ఆల్ సిటింగ్ సైలెంట్.
1: ఆ సభ లోపల మధ్యలో ఒకడు వంకర టింకరి ఉండేటువంటి దేహంతో తాను నడుచుకుంటూ వస్తున్నాడు రాజు దగ్గరికి.
0: దేర్ ఇన్ ద మిడ్స్ట్ there came a person with full of bends all over the body and approaching the king.
1: అందరి దృష్టి అతని పైన పడింది.
0: All looked at him.
1: ఏదో సామాన్యంగా వస్తే పర్వాలేదు, వంకర టింకర దేహంతో వస్తే అందరూ దాన్ని చూడటానికి ఒక విచిత్రంగా ఉంటుంది.
0: If he is just normal, it would have been all right, but he has got so many bends and twists all over the body.
1: తక్షణమే అందరూ నవ్వారు.
0: Everybody laughed.
1: ఆ రూపాన్ని చూసేటప్పటికి అందరికీ నవ్వు వచ్చింది.
0: ది వెరీ ఫార్మ్ వాస్ క్వైట్ ఫన్నీ.
1: వారందరూ ఎంత నవ్వినారో అంతకు పదింతలు ఆ వ్యక్తి కూడా నవ్వాడు.
0: దిస్ పర్సన్ ఆల్సో లాఫ్డ్ 10 times మోర్ దాన్ ది అదర్.
1: రాజు చాలా ఆశ్చర్యపడ్డాడు.
0: కింగ్ వాస్ సర్ప్రైజ్డ్.
1: రండి, తమరు దయచే ఇండియన్ కు ఉన్నత ఆసనం ఇచ్చాడు.
0: హీ ఆస్క్డ్ హిమ్ ప్లీజ్ కమ్ ఇన్ అండ్ మేడ్ హిమ్ సిట్.
1: పండిత మహాశయ,
0: హిస్ ఎ గ్రేట్ నోబుల్ సోల్.
1: వీరందరూ నవ్వటంలో ఒక కారణం ఉంటుంది.
0: All people are laughing, there is some reason.
1: Endukaraga,
0: the reason is
1: mee dehamu chaala vankarluga tirigindi.
0: Your body is twisted with so many bends.
1: Mee pere emiti?
0: What's your name?
1: నా పేరు అష్టావక్రుడు అన్నాడు.
0: హి సెడ్ మై నేమ్ ఇస్ అష్టావక్ర.
1: అనగా ఎనిమిది వంపులు తిరిగినటువంటిది ఈ దేహము.
0: అష్టావక్ర మీన్స్ ద బాడీ విత్ ఎయిట్ బెండ్స్.
1: దీనిని చూచి వారంతా పండితులు నవ్వారు.
0: ఆల్ స్కాలర్స్ లాఫ్డ్ ఎట్ హిమ్.
1: అప్పుడు అష్టావక్రుడు లేచాడు.
0: దెన్ అష్టావక్ర గాట్ అప్.
1: ప్రభు,
0: ఓ లార్డ్,
1: మీరు పండిత సమావేశము అనేటువంటి వార్త నాకు పంపటం చేత నేను ఇక్కడికి వచ్చాను.
0: ఓ లార్డ్, ఐ హావ్ కమ్ హియర్ ఆన్ హియరింగ్ దట్ యు హావ్ కన్వీన్డ్ ఎ మీటింగ్ ఆఫ్ స్కాలర్స్.
1: పండితులే ఉంటారనేటువంటి ఒక పిచ్చి భావంతో నేను వచ్చాను.
0: ఐ కేమ్ విత్ ది మ్యాడ్ ఫీలింగ్ దట్ హియర్ వి ఫైండ్ ఆల్ స్కాలర్స్.
1: ఒక్కడైనా పండితుడు లేడు.
0: నాట్ ఈవెన్ వన్ స్కాలర్ ఇస్ హియర్.
1: చర్మకారులు ఉంటున్నారు అన్నాడు.
0: ఆల్ ఆర్ కాబ్లర్స్ హియర్.
1: చర్మకారులు అన్నాక చెప్పులు కుట్టేటువంటి వాళ్ళంతా వీళ్ళందరూ.
0: ఆల్ ఆర్ కాబ్లర్స్ హియర్.
1: ఎందుకు ఇంత పెద్దటి మాట అంటున్నావి?
0: ఈ
1: పండితులందరూ కూడా చెప్పులు కుట్టేటువంటి వాళ్ళ.
0: డూ యూ థింక్ దట్ ఆల్ ది స్కాలర్స్ ఆర్ కాబ్లర్స్?
1: చెప్పులు కుట్టేటువంటి వారికి చర్మం యొక్క ఇన్ని చక్కగా తెలుసును.
0: ఓన్లీ ఎ కాబ్లర్ నో ది నేచర్ ఆఫ్ హి స్కిన్.
1: కనుక వీళ్ళందరికీ నా స్కిన్ చూస్తున్నారు వాళ్ళు.
0: సో ఆల్ పీపుల్ హియర్ వాచ్ మై స్కిన్.
1: నా హృదయాన్ని చూడటం లేదు.
0: దే ఆర్ నాట్ వాచింగ్ మై హార్ట్.
1: నా పవిత్రతను చూడటం లేదు.
0: దే డోంట్ నో మై సెక్యూరిటీ.
1: కాబట్టి ఇలాంటి చర్మకారులకందరికీ పండితుల్ని ఆహ్వానం చేశావా అని నాకు పెద్ద నవ్వు వచ్చింది అన్నాడు.
0: ఐ లాఫ్డ్ లౌడ్లీ రిపీటెడ్లీ బికాస్ దిస్ నాట్ అసెంబ్లీ ఆఫ్ స్కాలర్స్ బట్ అసెంబ్లీ ఆఫ్ కాబ్లర్స్. ఒక
1: దృష్టి ఒక్కొక్క రకమైన పిటిదిగా ఉంటుంటది.
0: ఈచ్ వన్ థింగ్స్ ఇన్ వన్ వే ఆర్ అదర్.
1: ముండే మతిర్ భిన్న. ఒక్కొక్క దృష్టి ఒక్కొక్క రకంగా తోస్తుంటారు.
0: టేస్ట్ వేరీ, హెడ్స్ డిఫర్, థాట్స్ డిఫర్.
1: కనుక ప్రపంచం లోపల ఇట్టి వికృతమైనటువంటి ఒక భావాలతో ఈ జీవితం జరుగుతూ ఉంటుండాలి.
0: వి ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ సో మెనీ పర్వర్టెడ్ నోషన్స్.
1: ప్రతి ఒక్కరు కూడాను హృదయ తత్వాన్ని గుర్తించాలి.
0: ఎవ్రీవన్ షుడ్ నో వన్స్ ఓన్ హార్ట్ ఫస్ట్.
1: గొప్ప పండితులు అనుకుంటారు,
0: వన్ స్కాలర్
1: గొప్ప కవులు అనుకుంటారు. భగవంతుడు ఈ పాండిత్యాన్ని ఈ కవిత్వాన్ని ఏమాత్రము ముట్టడు, కళ్ళతో కూడా చూడడు.
0: గాడ్ విల్ నెవర్ లుక్ ఎట్ యువర్ స్కాలర్షిప్. God will never be bothered of your poetry or composition.
1: Bhava priyude kani bahya priyudu kaadu.
0: God is carried away by your feeling, not by the external.
1: Ayya enta mandiki nee anna daanam chesavu?
0: How many people you served food?
1: Nenu 5000 mandiki anna daanam chesanu.
0: I served food to 5000 people.
1: 2000 mandiki cheralu ichanu.
0: I distributed sarees to
1: 2000.
0: After all,
1: దీన్ని పేరు పెట్టుకోవటమా? ఈ 2000 మందికి చీరలు ఇవ్వటము, 5000 మందికి అన్నదానం ఇవ్వటము, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ దగ్గర పోయి నీవు అడ్వాన్స్ చెప్పించుకో, అంతేకాదు నా దగ్గర చెప్పనక్కర్లేదంటాడు భగవంతుడు.
0: గాడ్ విల్ టెల్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సారీస్ టు 2000 అండ్ ఫీడింగ్ 5000 పీపుల్ యూ బెటర్ అకౌంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్.
1: నాకు చూపనక్కర్లేదంటే
0: యూ డోంట్ నో నీడ్ టు షో మీ ద అకౌంట్.
1: నాకు చూపోసింది నీ హృదయ పవిత్రమే చాలు.
0: వాట్ యూ షుడ్ షో మీ ఇస్ ద సాంక్టిటీ ఆఫ్ యువర్ హార్ట్.
1: కనుక హృదయ పవిత్రతను చూచేటువంటి వాడు భగవంతుడు కాని దీన్ని దాన్ని చూచేటువంటి వాడు కాదు భగవంతుడు.
0: గాడ్ విల్ లుక్ ఎట్ యువర్ హార్ట్ విచ్ ఇస్ సీక్రెట్, నథింగ్ ఎల్స్.
1: అది అష్టావక్రుడు చక్కగా ఈ ప్రజలకు ఈ పండితులకు బోధించినటువంటి ఒక బోధ.
0: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ అష్టావక్ర టు ఆల్ పీపుల్ అండ్ ద స్కాలర్స్.
1: నా పాండిత్యాన్ని చూడమని.
0: సీ మై స్కాలర్షిప్.
1: పండితుడు అనగా ఏమిటి?
0: హూ ఈజ్ ఎ పండిట్ స్కాలర్?
1: పండిత సమదర్శన.
0: The equal minded.
1: Equal minded panditun.
0: Equal minded one is a pandit or scholar.
1: Kabatti ekkadundi mee daggara equal minded?
0: Where do you have? Where is this equal minded?
1: Mee daggara salavala kappukoni kankanalu veskoni mittadarsam veskoni vachi kuttutunnaru photo kosamai.
0: You have got only shawls and bracelets and come over there.
1: Ee kaadu panditchamu.
0: It's not scholarship.
1: Nee hrudayamunu vippi
0: open up your heart.
1: జగత్ యొక్క సత్యాన్ని నిరూపించి
0: ప్రూవ్ ది ట్రూత్ టు ది
1: దైవత్వం యొక్క నిత్యాన్ని మనం చాటాల్సి రాపు. అదే నిజమైన పాండిత్యం.
0: అండ్ ఆల్సో పబ్లిసైజ్ హౌ ఎఫిమరల్ ట్రాన్సియెంట్ ద వరల్డ్ ఈజ్. దట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ స్కాలర్.
1: అలాంటి పాండిత్యాన్ని మనం ఈనాడు ప్రకటించాలి, వికసింపజేయాలి, ప్రచార ప్రబోధన సల్పాలి.
0: వీ హావ్ టు డెవలప్ సచ్ ఎ స్కాలర్షిప్. వీ హావ్ టు బ్లాసమ్ విత్ సచ్ స్కాలర్షిప్, ప్రొపగేట్ అండ్ పబ్లిసైజ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఓ గ్రేడ్ తెచ్చుకోండి.
0: Secure O grade.
1: మంచిగా చదవండి.
0: రీడ్ వెల్.
1: గోల్డ్ మెడల్ తీసుకోండి.
0: సెక్యూర్ గోల్డ్ మెడల్.
1: నాకు చాలా ఆనందమే. కానీ దానితో పాటు
0: అలాంగ్ విత్ దాట్
1: ఒక దైవ విశ్వాసాన్ని కూడా పెంచుకోండి.
0: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఆ విశ్వాసమే లేకపోతే
0: విదౌట్ దట్ ఫెయిత్
1: దేనిని సాధించలేవు.
0: యు కెనాట్ అచీవ్.
1: దేనిని సాధించి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ విత్ రెస్ట్?
1: ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమైన.
0: ఆల్ విల్ బి ఇన్ వెయిన్.
1: ఈ అన్నింటితో పాటు
0: అలాంగ్ విత్
1: దైవానుగ్రహాన్ని కూడా పొందినప్పుడు నీవు సార్థకత పొందుతావు.
0: ఇఫ్ యూ ఆల్సో బి ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ యూ విల్ రిడీమ్ యువర్ లైఫ్.
1: ఎన్ని ఉండినా దీనిలో ప్రయోజనం లేదు.
0: With all the rest of things, without God, everything is useless.
1: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు,
0: at the time of birth,
1: కంఠమాలలవేమి కానరావు.
0: నో గోల్డ్ చైన్ ఇస్ నోటీస్డ్.
1: మంచి ముత్యపు సరుల్ మచ్చునకును లేవు.
0: దెర్ ఆర్ నో గుడ్ పర్ల్స్ రౌండ్ ద నెక్.
1: మేల్మి బంగారు దండ మెడకు లేదు.
0: దెర్ ఇస్ నో గోల్డ్ చైన్ రౌండ్ ద నెక్.
1: ముత్యాల హారము మించగాలేదు, పచ్చల పెళ్లను పొతకలేదు.
0: దెర్ ఆర్ నో చైన్స్ ఆఫ్ పర్ల్స్ డైమండ్స్ ఆర్ వాట్స్ ఎవర్.
1: రత్నాల హారము రంజిల్లగాలేదు, గోమేదికపు మాట కూడలేదు.
0: దెర్ ఆర్ నో చైన్స్ ఆఫ్ ప్రెషస్ స్టోన్స్.
1: కలదు కలదొక్క మాల మీ కంఠమందు, కంఠమందు.
0: హౌఎవర్ దెర్ ఇస్ వన్ చైన్ డెఫినెట్లీ రౌండ్ యువర్ నెక్. దెర్ ఇస్
1: కలదు కలదొక్క మాల మీ కంఠమందు.
0: దెర్ ఈస్ డెఫినెట్లీ ఏ చైన్ రౌండ్ యువర్ నెక్.
1: పూర్వ జన్మాల కర్మలు పొందుపరచి,
0: ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది యాక్షన్స్ ఆఫ్ ది పాస్ట్ లైవ్స్ ఆర్ బ్రాట్ టుగెదర్.
1: మంచి అయినను చెడుగైన త్రుంచకుండా,
0: వితౌట్ బ్రేకింగ్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: బ్రహ్మ మీకిచ్చి పంపెను బరువు మాల.
0: బ్రహ్మ సెండ్స్ యూ ఇన్ టు దిస్ వరల్డ్.
1: ఆ మాల ప్రతి ఒక్కరి కంఠమందు ఉంటుండాలి.
0: దట్ నెక్లెస్ ఎవ్రీవన్ హ్యాస్.
1: కానీ అది కనిపించదు.
0: బట్ దట్స్ నాట్ సీన్ అవుట్ సైడ్.
1: కనిపించినటువంటి మాల ఉంటుండాలి మీలో.
0: దేర్ ఇస్ వన్ నెక్లెస్ చైన్.
1: మాల మంచి మాలగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి గుడ్ వన్.
1: సుగంధపు మాలగా ఉండాలి.
0: ఇట్ షుడ్ వన్
1: దుర్గంధపు మాలగా ఉండకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి వన్ ఆఫ్ మిజరీ.
1: కనుక ఈ విషయ వాసనలు సాధ్యమైనంత వరకు చల్లబరచుకోండి.
0: Therefore, reduce your sensual pleasures.
1: వైరాగ్యం ఎట్ట రావాలి?
0: హౌ టు డెవలప్ డిటాచ్మెంట్?
1: చాలా మంది మా పిల్లలకంట అనుకుంటుంటారు, స్వామి దీనిపైన ఆశపోతుంది, దానిపైన ఆశపోతుంది, దీనిపై ఇవన్నింటిపైన వైరాగ్యం అత్యవసరమన్నారు.
0: భగవాన్ సేస్ యూ షుడ్ డెవలప్ రెనన్సియేషన్ డిటాచ్మెంట్ వైల్ బాయ్స్ సే వి వాంట్ దట్.
1: మీరు విద్యావంతులు, మనుషులు, మానవులము, మనం దైవభక్తి గలవారము అనేటువంటి భావమే దృఢంగా ఉంటే ఈ వైరాగ్యంతో మీ మనసు మారిపోతుంది.
0: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ యూ కాల్ యువర్ సెల్స్ హ్యూమన్ బీయింగ్స్ ద స్టూడెంట్స్ అండ్ ద నేచురల్ విత్ దిస్ రెనన్సియేషన్ యూ విల్ గివ్ అప్ ఎవ్రీథింగ్.
1: ఏమిటి వైరాగ్యం అంటే?
0: వాట్ ఈస్ దిస్?
1: కక్కిన అన్నమును తిరిగి వాళ్ళు భుజించరు.
0: నో వన్ వుడ్ ఎవర్ ఈట్ ద వామిటెడ్ ఫుడ్.
1: ఈ కక్కిన అన్నమును ఏ విధంగా త్యజిస్తావో అట్టనే విషయాన్ని త్యజించాలి.
0: Just as you don't look at that food which is vomited out, you should also
1: ee vishayavasam enaina vaste mundu idi nenu kakkina annam,
0: then you should take it as vomited food.
1: Deeni chudakoddu.
0: You should not look at it.
1: Chudatame manaku ishtam undadu.
0: You don't feel like
1: danni etta bujisthavu nevu.
0: Then how do you eat?
1: Etta nevu daani aragisthavu.
0: How do you accept it?
1: Kanukane vairagyam anetundi kakkina annani visarjinchinattuga neevu ee tuchyamaina bhavalni visarjinchali.
0: Just as vomited food is just neglected and thrown out,
1: edaina vishayavasanam
0: vachindi, so also detachment.
1: పిల్లలు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ వయసు పిల్లలంతా చాలా చెడ్డ చెడ్డవన్నీ చూడటానికి ప్రయత్నిస్తుంటారు, చెడ్డ చెడ్డవన్నీ తలచడానికి ప్రయత్నిస్తుంటారు.
0: స్టూడెంట్స్ షుడ్ హియర్ వెరీ కేర్ఫుల్లీ బికాస్ దే థాట్
1: వచ్చినప్పుడు తచ్చి ఇది
0: విచ్ ఇస్ వామిటెడ్ అవుట్ యు షుడ్ ఆల్సో
1: ఈ విషయవాసం ఏదైనా వస్తే ఇది నేను కక్కిన అన్నం,
0: దెన్ యూ షుడ్ టేక్ ఇట్ యాస్ వామిటెడ్ ఫుడ్.
1: దీన్ని చూడకూడదు.
0: యూ షుడ్ నాట్ లుక్ ఎట్ ఇట్.
1: చూడటమే మనకి ఇష్టం ఉండదు.
0: యూ డోంట్ ఫీల్.

0: ఇస్ వామిటెడ్ అవుట్
1: దుర్గంధము.
0: ఇట్స్ ఫుల్ ఫౌల్ స్మెల్.
1: ఇది చాలా చెడ్డది.
0: ఇట్స్ వెరీ బ్యాడ్.
1: కడుపులో ఉండడానికే తనకి ఇష్టం లేకుండా కక్కి వేసేశాడు.
0: హి డజంట్ వాంట్ టు స్టే దేర్ ఇన్ ద స్టమక్, దేర్ ఫర్ ఇట్.
1: అలాంటి దాన్ని నేను ఎట్ట ఆశించగలను?
0: హౌ ఎమ్ ఐ టు ఆస్క్?
1: ఇది నిజమైన వైరాగ్యము.
0: దిస్ ది ట్రూ డిటాచ్మెంట్.
1: అప్పుడే మంచి పవిత్రమైన మార్గంలో ప్రవేశిస్తావు.
0: దెన్ యూ స్టెప్ ఇన్ టు ద సీక్రెట్ పాత్.
1: ఆ పవిత్రమైన మార్గంలో వచ్చినప్పుడే దైవం నిన్ను ఆనందంగా దగ్గర చేర్చుకుంటాడు.
0: వెన్ యూ ట్రెడ్ అలాంగ్ దట్ సీక్రెట్ పాత్, గాడ్ విల్ సర్టన్లీ ఎంబ్రేస్ యూ.
1: అంతకంటే సన్నిధి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ప్రాక్సిమిటీ.
1: అంతకంటే పెన్నిధి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ వెల్త్ బియాండ్ దిస్.
1: అది ఏ నిజమైన జీవితానికి ఆశయము.
0: దట్ ఈస్ ది ట్రూ పర్పస్.
1: మానవుని యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ అదే.
0: దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: వచ్చినందుకు దాన్ని సాధించాలి.
0: లెట్ అస్ అచీవ్ ఇట్ ఫర్ హావింగ్ బీన్ బోర్న్.
1: మంచి పేరును తెచ్చుకోవాలి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: గుడ్ నేమ్.
0: గుడ్ నేమ్.
1: గుడ్ నేమ్.
0: గుడ్ నేమ్ ఇస్ ఇంపార్టెంట్.
1: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గో.

0: దివ్యాత్మ స్వరూపులారా, శంకరుల భక్తులైనటువంటి ఆనంద అనేటువంటి ఒక శిష్యునితో ఈ శ్లోకం ప్రారంభమైంది. అయితే ఈ ఆనందుడు అనేటువంటి వాడు మందబుద్ధుడు ఒకట చేత తనతో కూడినటువంటి విద్యార్థులందరూ కూడాను ఈ మందబుద్ధికి తగినటువంటి అర్థము గిరి గిరి అని పిలుస్తూ వచ్చారు. గిరి అనగా మందబుద్ధి. అట్టి మందబుద్ధితో చేరినటువంటి ఆనందుడు కనుక ఇతనికి ఆనందగిరి అని కూడాను ఒక పేరు పెట్టినారు.
1: ఈవెన్ రెసిటేషన్ ఆఫ్ ఎ వెరీ స్మాల్ పోర్షన్ ఆఫ్ ది గీత, ఈవెన్ ఇఫ్ వీ టేక్ ఇన్ ఎ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ది సేక్రెడ్ వాటర్స్ ఫ్రమ్ ది గ్యాంజెస్, ఈవెన్ ఇఫ్ వీ పెర్ఫార్మ్ ది పూజ ఆఫ్ విష్ణు వన్స్ అలోన్, టు సచ్ ఎ పర్సన్ ఎట్ ది టైమ్ ఆఫ్ హిస్ డెత్ వాట్ క్యాన్ ది లార్డ్ ఆఫ్ డెత్ యమ సే? He cannot ask him any questions. Divyatma Swarupas, Shankara had, along with his disciples, given us the Bhajagovinda. One of his principal disciples, Ananda, gave this particular verse. Ananda was a dull-minded disciple. Therefore, he was being called by his associates by the name Giri. Giri means dull-minded individual. This got attached to his name Ananda and he became Anandagiri.
0: Aite itti mandabuddhudainatvanti giri nirantaramu guru bhakti lopale munigi guru yokka sevalu maatrame talupuchu guru aagnalu sirasa vahinchi tana kaalamantayikudunu guruvunuku arpitam cheseyatvanti chittamunandu tana yokka jeevitamunu గడుపుతూ వచ్చాడు.
1: దిస్ డల్ మైండెడ్ ఆనందగిరి వాజ్ హ్యావింగ్ ది సోల్ పర్పస్ ఆఫ్ సర్వింగ్ హిస్ గురు. హీ వాజ్ స్పెండింగ్ ఆల్ హిస్ టైమ్ విత్ హిస్ గురు. దిస్ వాజ్ ది ఓన్లీ ఎయిమ్ అండ్ హీ వాజ్ సర్వింగ్ హిస్ గురు అట్ ఆల్ టైమ్స్.
0: గురువు చెంత చేరినటువంటి మిగిలినటువంటి విద్యార్థులు గురువు చెప్పినటువంటి పాఠమును సాయంకాలమునకే అప్పజెప్పి గురువు యొక్క ఆశీర్వాదములు అందుకునేటువంటి వారు. కాని గిరి అట్లు కాక గురువు చెప్పినటువంటి పాఠములు ఎన్ని నెలలైనా కూడా అప్పచెప్పడానికి సంసిద్ధుడు కాక గురువు యొక్క సేవల యందు మాత్రమే తన యొక్క కాలమును అంకితం చేస్తూ వచ్చాడు.
1: అదర్ ఫెలో స్టూడెంట్స్ హూ వర్ సిట్టింగ్ విత్ ది గురు వర్ సో అటెంటివ్ అండ్ క్లెవర్ దట్ వాట్ ఎవర్ లెసన్స్ వర్ గివెన్ టు దెమ్ దే వర్ ఏబుల్ టు గెట్ దెమ్ బై హార్ట్ and understand them and repeat them to the guru by the very evening. But Anandagiri was so dull that he could not get any of the lessons by heart or recite them as was desired. He was only spending all his time in doing service to the guru.
0: Aite guru nande tana chittamu ankitam cheyatam cheta guru anugraham kudanu konta kalamunaku atana pai prasarinchi aa guru anugraham cheta తనకు ఎక్కడ లేనటువంటి శక్తి సామర్థ్యములు ప్రాప్తించి తోటక వృత్తములనేటువంటి వాటిని గురు స్తోత్రములుగా తాను లిఖించటం చేత అతనికి తోటకుడు అనేటువంటి పేరు కూడాను అందుకున్నాడు.
1: బికాజ్ హీ వాజ్ అట్ ఆల్ టైమ్స్ సర్వింగ్ ది టీచర్ ది గురు, ఆఫ్టర్ సమ్ టైమ్ ది టీచర్స్ గ్రేస్ వాజ్ గివెన్ టు హిమ్. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది టీచర్స్ గ్రేస్ this Anandagiri acquired an extraordinary amount of strength and he was able to give a set of verses called the Totaka verses and therefore he has been referred to as the Totaka.
0: ee Totakunu yokka lakshyamu sarva vidyalu yokka saramu aatmanveshana aneetvanti yokka satyamulo tana jeevithanni visvasinchukuntu vachadu.
1: The aim of putting up these verses, the Totaka verses, was that he would understand the essence of all disciplines and as a result he would go and understand the aspect of the Atma.
0: Migilina shishyulandaru kudanu పుస్తకంలో ఉన్నటువంటి విషయములు మస్తకంలో చేర్చుకుని మస్తకమును కూడాను ఒక పుస్తకంగా మార్చుకున్నారు. కాని ఈ తోటకుడు అట్లు కాక గురువు అనుగ్రహం అనేటువంటి యొక్క సారమును హృదయ కమలము నుండి ఏ యొక్క తుమ్మెద పోయి ఆరగించునో ఆ విధముగా గురువు యొక్క హృదయము నుంచి ఆ అనుగ్రహం అనేటువంటి మకరందాన్ని గ్రోలినటువంటి వాడుగా తయారయ్యాడు.
1: ఆల్ ఆఫ్ ద డిసైపుల్స్ వర్ సచ్ దట్ దే వర్ రీడింగ్ సో మెనీ బుక్స్ అండ్ టేకింగ్ ది కంటెంట్స్ ఆఫ్ దోస్ బుక్స్ ఇన్ టు దర్ హెడ్స్ సో మచ్ దట్ దే హెడ్ కన్వర్టెడ్ ఈచ్ వన్ ఆఫ్ దర్ హెడ్స్ ఆల్సో ఇన్ టు ఎ బుక్. బట్ ఆనందగిరి వాజ్ నాట్ లైక్ దాట్. ఆనందగిరి వాజ్ సర్వింగ్ అండ్ వాజ్ attending on the guru in such a way that he turned himself into a bee which would go and take the sweet honey inside the heart, inside the flower, the heart flower of the guru.
0: దీనిని చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగడి తన్నెడుగరు మందమతుడు.
1: This is what is described by saying that the certain people whose minds are not very sharp, they go on reading all kinds of books, but they would not acquire any knowledge.
0: Yanta chaduvu chadivi yeniti unnanu heenuni gunambu manaledu.
1: However much may one go on reading from books, whatever he may have acquired by way of study, a bad man, a person who does not understand good behavior, he can never give up his bad behavior.
0: Tarachi chaduvu chaduva takka vadame kaani purna gnanam bepudu pondaledu.
1: Such a person by going on reading books can only develop his capacity to argue. He will become argumentative. He will never acquire the necessary knowledge.
0: Chaduvu chadivi chadivi chavanganeetiki chavuleni chaduvu chaduva valayu ani artham chesukunnadu.
1: He understood that why should he go on reading books and read such books until you reach your death. It is much better to understand such education which will not lead you to death but which will give you immortality.
0: Anduvalane taanu pavitramainatvanti bharatiya sanskruti yokka rasamunu grolinatvanti bhagavad geetanu okka pari manam patinchinappudunu chaalannadu.
1: That is why Anandagiri in this verse said that Bhagavad Gita, which contains the essence of Indian culture, even if you read once a small portion of it is enough.
0: ఆకలైనటువంటి వ్యక్తికి ప్రపంచమునందు అభివృద్ధి అయినటువంటి పంటలన్నీ కూడాను తాను ఆరగించనక్కరలేదు. తన జానడు పొట్టకు పట్టెడు అన్నము చిక్కితే చాలు అనేటువంటి యొక్క లక్ష్యమునందు భగవద్గీతను అంతయునూ మనము ఉచ్చరించనక్కరలేదు, ఒక్క శ్లోకమును మనం ఆచరణలో పెడితే చాలని కూడాను ఆ తోటకుడు విశ్వసించాడు.
1: ఎ పర్సన్ హూ ఇస్ హంగ్రీ, ఇన్ ఆర్డర్ దట్ హీ మే రిలీవ్ హిస్ హంగర్, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ ఫర్ హిమ్ టు గో అండ్ ఈట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది వరల్డ్. ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ హీ హ్యాస్ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్ విచ్ విల్ రిలీవ్ హిమ్ ఆఫ్ హిస్ హంగర్. ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ఆనందగిరి సెడ్ that you do not have to read all the verses of Bhagavad Gita. It is enough if you take one verse out of this and understand the significance of it.
0: Intiye kaadu rogam vachinatundi vyaktiki prapanchamulo kotta koladi perlato abhirudhi ayinatundi mandulantai kudunu araginchanakkaraledu. Tana rogamunuku taginatundi okka aushadamunu okka deenini araginchite chaalu tana rogam nivarana avutundi.
1: Not only this, a man who is sick and who wants some medicine to cure his sickness, he does not have to go and take all the different kinds of crores of medicines that are available in this world. He has only to take in that appropriate medicine which will cure his sickness.
0: Adine lakshyamunu unchukoni Gita gangodakam pitva punarjanmam navidyati annadu.
1: It is in this context, and having this in his aim, he said, if one can take in the sacred waters of the Ganges, then you will acquire the necessary knowledge.
0: Neeku dahamuga undinatvanti samayamunandu oka tumbler neeru taagite chaalu ganga nadinanta kudanu pottalo posukonakkarledu.
1: When you are thirsty, all that you need to do is to take one glass of water to quench your thirst. You don't have to drink up the entire Ganges river.
0: అదే విధముగానే ఈ తోటకుడు భగవత్ అనుగ్రహం అనేటువంటి కిరణము ఒక్కటి నా హృదయం పైన ప్రసరిస్తే చాలు, సర్వశక్తిమయుడనై నేను ఈ జగత్తునికంతా కూడాను ఒక ఆత్మస్వరూపునిగా నేను నిరూపణ చేయవచ్చును అనేటువంటి దృఢ విశ్వాసము ఆ యొక్క ఆనందగిరి యందు ఉండినటువంటిది.
2: ఇన్ ది సేమ్ మేనర్ తోటక బిలీవ్డ్ దట్ ఇఫ్ వన్ సింగిల్ రే ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ కుడ్ షైన్ ఆన్ హిస్ హార్ట్ దట్ ఈస్ క్వైట్ ఎనఫ్ ఫర్ హిమ్ టు డెమోన్స్ట్రేట్ టు ది వరల్డ్ ది నేచర్ ఆఫ్ ఆత్మ. హీ హ్యాడ్ సో మచ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఇన్ దిస్ దట్ హీ బిలీవ్డ్ అండ్ ఆనందగిరి థాట్ దట్ వన్ రే ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఈస్ క్వైట్ సఫిషియంట్ ఫర్ హిమ్.
0: అట్టి దృఢ విశ్వాసం కలిగినటువంటి యొక్క శిష్యుడు అవుట చేతనే తోటకుని బద్రి అనేటువంటి యొక్క స్థానమునకు పీఠాధిపతిగా నియమించాడు శంకరులు. బద్రి,
2: ఇట్స్ బికాస్ ది గురు హ్యాడ్ సచ్ ఎక్స్ట్రాడినరీ అమౌంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ డిసైపుల్ తోటక, ది గురు ఎస్టాబ్లిష్డ్ ఏ పీఠ ఇన్ బద్రి అండ్ ఆస్క్డ్ తోటక టు బి ఇన్ చార్జ్ ఆఫ్ దిస్ పీఠ.
0: శంకరుల వారికి నలుగురు ప్రత్యేకించినటువంటి ప్రథమ శిష్యులుగా ఏర్పడినారు.
2: There were four principal disciples for Shankara.
0: పద్మపాదుడు, సురేశు, తోటకుడు, అస్తామలకుడని నలుగురు ప్రథమ శిష్యులుగా నిలిచారు. ఈ నలుగురిని మన భారతదేశమునకు నలుమూలల ఒక ఆధ్యాత్మిక అద్వైత సిద్ధాంతమును స్థాపించే నిమిత్తమై నాలుగు పీఠములుగా నియమించి నాలుగు పీఠములకు ఈ నలుగురు ప్రత్యేకమైనటువంటి శిష్యులను అధికార స్థానంలో ఉంచాడు.
2: Shankara had four principal disciples, Padmapada, Suresh, Totaka and Asthana. All these four disciples were chosen by Shankara to head four principal pithas all over this country.
0: Aa mandala misrunne Sureshudu ani kudanu pilustu vachadu.
2: The person whose name was Mandana Mishra was also called Suresh.
0: Ee mandana misrunu cheta Shankarulu varu అన్ని రకములైనటువంటి విద్యలతో తర్కములు గావించి ఆ శాస్త్రమునందు విజయమును సాధించి ఆ మండన మిశ్రునితో వేసుకున్నటువంటి పోటీని జయించి ఆ మండన మిశ్రుని అయినటువంటి గృహస్థుడైనటువంటి మండల మిశ్రునికి సన్యాసాశ్రమం కూడాను అందించాడు. అతని భార్యయే ఉభయ భారతి.
2: శంకర హ్యాడ్ సెవరల్ ఆర్గ్యుమెంట్స్ విత్ మండన మిశ్ర ఆన్ వేరియస్ రిలీజియస్ మ్యాటర్స్. After having these arguments, he was victorious in the contest which he had chosen with Mandana Mishra. Mandana Mishra was a family man. But after these arguments and acquiring victory, Shankara gave sannyasa to Mandana Mishra. Mandana Mishra's wife is called Ubhaya Bharati.
0: Mandana Mishra samasta shastramulu, samasta vedamulu kudanu, chakkaga grahinchinatuvanti vadu. నిజముగా అతడు ఒక జ్ఞానస్వరూపుడని చెప్పవచ్చును, సర్వ విద్యా నిలయుడని కూడాను అనవచ్చును.
2: మండన మిశ్ర వాజ్ అ వెరీ లెర్నెడ్ మ్యాన్. హీ వాజ్ లెర్నెడ్ ఇన్ ఆల్ ది శాస్త్రాస్, హీ వాజ్ లెర్నెడ్ ఇన్ ఆల్ ది వేదాస్. ఇన్ ట్రూత్ వీ కుడ్ రిగార్డ్ హిమ్ యాజ్ ఎ వెరీ లెర్నెడ్ పర్సన్ ఆర్ ఎ జ్ఞాని.
0: ఇట్టి పవిత్రమైనటువంటి శిక్షణను అందుకున్నటువంటి శిష్యుని యందు శంకరుల వారు అందించినటువంటి గురుబోధ ఎట్టిది అనేటువంటి దాన్ని మనం చక్కగా విచారించవలసినటువంటి అవసరం.
2: There is a need for us to understand clearly and know what is the kind of teaching which Shankara handed over to this sacred disciple whom he considered as a very important disciple.
0: Atti gurutvam kani eka chittulainatundi shishyatvam kani nedu labhyamagutam lekapovata chetane itti paristhiti bharat deshamunaku sampraptamainadi.
2: Because today we neither have such gurus as Shankara, nor do we have such single-minded disciples like Mandana Mishra. This is the reason why our country has come to this particular stage.
0: Bodhalu rendu rakamulu.
2: Teaching is of two kinds.
0: Notuto cheppi, manasunu marchi, pravartana yendu imitchetuvantidi okati.
2: One of them is to teach with the mouth, and convey it to your mind and change your outlook and put you on the right path.
0: Aithe bodhinchadam cheta shravanamu chesi manasunu kontha varakunu marchukotaniki prayatnam salpavachunu adi kontha aacharana leki raavatam kashtam.
2: By listening to the various teachings which one gives, one can change to some extent one's mind and one's outlook, but to put them into practice is much more difficult.
0: Inka rendava margamu తాను చేసి ఇతరులకు చూపించి చేయించేటువంటి దానికి ప్రయత్నం చేయటము రెండవ మార్గం.
2: ఎ సెకండ్ కైండ్ ఆఫ్ టీచింగ్ కన్సిస్ట్స్ ఇన్ ది గురు హింసెల్ఫ్ డూయింగ్ సర్టన్ థింగ్స్ షో టు అదర్స్ వాట్ హ్యాస్ టు బి డన్ అండ్ మేక్ అదర్స్ డూ వాట్ ఈస్ రైట్.
0: మనము చేయటం చేత అనుసరించేటువంటి వానికి సర్వాంగములు కూడాను అందులో లయమునొచ్చేటువంటి యొక్క సద్బుద్ధి కూడాను కలుగుతుంది. చెప్పటం చేత కేవలము శ్రోత్రములు మాత్రమే ఆనందపడి హృదయం వరకు చేర్చి తదుపరి దానిని అంతర్ధానమవుతుంది.
2: బై ది గురు టేకింగ్ ది సెకండ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ అండ్ దట్ ఈస్ హింసెల్ఫ్ డూయింగ్ అండ్ అదర్స్ వాచ్ హిమ్ డూ ఏ థింగ్ లైక్ దట్ విల్ ఇన్వాల్వ్ ది ఎంటైర్ సిస్టమ్ ఆఫ్ ఆర్గన్స్ ఆఫ్ ది డిసైపుల్ బీయింగ్ అటెంటివ్ అండ్ దేర్ఫోర్ దేర్ ఈస్ సమ్ స్ట్రెంగ్త్ ఇన్ దిస్ మెథడ్ ఆఫ్ టీచింగ్. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ వన్ టీచర్స్ ఓన్లీ బై వర్డ్ ఆఫ్ మౌత్ the ears are only attentive, other organs do not get involved in the process of teaching and learning.
0: Aithe Shankarulu varu tana shishyulu maha buddhi kusalatato erparchinatvanti shlokamulanu taanu sulabhanga angikarinchaka prati shlokamunaku antarartham emito tana yokka uddesham emito telusukotaniki kudanu parichistu vachadu shishyulnu.
2: Shankara did not readily accept the verses that had been composed by his disciples. He used to examine the disciples. He used to ask for the inner meaning that is contained in the verse before he accepted these verses of his disciples.
0: Anandagiri daggara pilichi giri kinchit bhagavad gita ra patanamu annav bhagavad gita koncham chadivite chalan cheppave inta 700 shlokamulu ga unnatundi bhagavad gitanu కొంచెం చదివితే చాలని చెప్పావు, దీని ఉద్దేశం ఏమిటి? కొంచెం చదివితే నీ యొక్క మనస్సు సంస్కరింపబడుతుందా, లేక నీ హృదయము కొంతవరకు నువ్వు పరిశుద్ధమవుతుందా, లేక భగవద్గీత యందున్నటువంటి సర్వశాస్త్రముల యొక్క సారము, సర్వగమ్యముల యొక్క మూలము, సర్వధర్మముల యొక్క స్థానము కూడాను అందులో గ్రహించడానికి వీలవుతుందా, నీ ఉద్దేశం ఏమిటో తెలపమని కోరాడు.
2: శంకర కాల్డ్ ఆనందగిరి and addressed him, Giri, what is it you mean by saying in your verse that by reading even a small portion of the Bhagavad Gita, that would be enough to change your mind? Bhagavad Gita contains 700 verses. How can the reading of one small verse change your mind or change your heart? How is it possible that the Shastras and the essence that is contained of the Shastras in 700 verses be conveyed to you by reading only one single verse? Can you explain to me the inner meaning of what you said in this particular verse?
0: Anduku Anandagiri ముచ్చటైనటువంటి పలుకులు ముచ్చటించాడు. ఏమని? స్వామి, భగవద్గీత 700 శ్లోకములతో చేరినటువంటిది కనుక మొదటి అధ్యాయం నుంచి 18 అధ్యాయములు కూడా చదవండి అని చెప్పినప్పుడు మందబుద్ధులైనటువంటి నాబోటి వారు ఇంత పెద్ద గ్రంథము నేను చదవగలనా అని ప్రప్రథములోనే తాను దూరం కావచ్చును భగవద్గీతకు. కనుకనే మొట్టమొదట భగవద్గీతను చదవడానికి కొంచెమైనా ప్రారంభం చేస్తే ఆ అభిరుచి కొంతవరకు హృదయమునకు చేరి దినదినమును దానిని పఠించాలనేటువంటి అభిష్టము వారిలో కొంతవరకు అభివృద్ధి కావచ్చును. ఏ విధముగనగనగా చిన్న పిల్లవాడికి అన్నప్రాసం చేసే సమయం లోపల ఒకే తూరి అన్నము, మజ్జిగ, సాంబార్, రసం అంతా అందిస్తే తినలేడు. కనుక మొట్టమొదట తీయని పదార్థాన్ని మెత్తగా చేసి వారి నోటికి అందించినప్పుడు క్రమక్రమేణ ఆ రుచిని మరిగి తదుపరి తట్టలలో ఉన్నటువంటి పదార్థాన్ని కూడా పొట్టన వేసుకోవటానికి ప్రయత్నం చేసినట్టుగా ఈ మందబుద్ధి కలిగినటువంటి వారికి భగవద్గీత పరిచయము కొంతైనా చేస్తే ఆ భగవద్గీత యొక్క తత్వాన్ని క్రమక్రమేణ వారు అభివృద్ధి పరచుకోవచ్చుననేటువంటి ఉద్దేశంతో కించిత్ భగవద్గీత పఠనము అని రాశాను అని చెప్పాడు.
2: Anandagiri gave a very sweet reply. The reply was indeed very attractive. Anandagiri said, yes, Bhagavad Gita is a very big text. It has 700 verses. It begins with the first chapter, ends with the 18th chapter. If I had told them to read the whole of Bhagavad Gita, dull-minded people like me would simply be frightened by the fact that they have to read 700 verses and 18 chapters. They would rather go away and not even make a beginning. On the other hand, when I tell them that it is enough, even if you read one verse, then they will read one verse because it is quite small, but they will develop a taste for Bhagavad Gita, and day after day, they may, of their own accord, begin to read other verses. This is like when we want to feed a small boy, when he begins to eat, we do not give him all at once food, buttermilk, sambar and all those things in one plate. We give a small amount of soft, sweet material and give him the taste. Once he gets the taste, afterwards he will, of his own accord, develop taste for food, for buttermilk, for sambar, and he will go and take the entire food that is contained in the plate.
0: Inka ganga jalam yokka saramunu manam grolinappudu అది కొంచెం మాత్రమే గ్రోలాలని చెప్పావే, ఇందులో ఉన్నటువంటి భావం ఏమిటి అని కూడాను తిరిగి శంకర్ల వారు ప్రశ్నించాడు.
2: అగైన్ శంకర ఆస్క్డ్ ది క్వశ్చన్, యు సెడ్ దట్ వెన్ వి వాంట్ టు టేస్ట్ గ్యాంజెస్ వాటర్ ఇట్ ఇస్ క్వైట్ ఎనఫ్ ఇఫ్ యు టేస్ట్ ఎ స్మాల్ క్వాంటిటీ, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్?
0: గంగ మహాపవిత్రమైనటువంటిది, భారతదేశ మాతృవర్తి, ప్రపంచ వ్యాప్తి పవిత్ర కీర్తిని ఆర్జించినటువంటిది గంగా మాత. ఆ గంగా జలము ఎన్ని సంవత్సరములు మనం పెట్టినప్పటికీ చెడిపోనటువంటి పదార్థము. ఇంతయే కాక ఆ జలమునందు పవిత్రమైనటువంటి కొన్ని అనగా కొన్ని ఆకుశక్తులు చేరటం చేత ఆ యొక్క జలము ఆరోగ్యమును కూడాను అందించటమే కాకుండా ఎన్ని దినములు పెట్టినప్పటికీ చెడిపోనటువంటి పదార్థముగా ఉండి ఈశ్వరుని యొక్క శిరస్సు నుండి, విష్ణువు యొక్క పాదముల నుండి ఉద్భవించినటువంటి యొక్క పవిత్ర భావముతో తాను ఒక్క డ్రాప్, ఒక్క చుక్క నీరు త్రాగినప్పటికీ చాలు అనేటువంటి యొక్క ఉద్దేశంతో తాను ఈ యొక్క పదమును ఉచ్చరించాడు.
2: గ్యాంజెస్ ఈజ్ ఎ వెరీ సేక్రెడ్ రివర్. సో ఫార్ ఎస్ అవర్ కంట్రీ ఈస్ కన్సర్న్, గ్యాంజెస్ ఈస్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ ది మదర్ టు అవర్ సెల్వ్స్. ఇట్ హ్యాస్ స్ప్రెడ్ this feeling of being a mother to our country throughout the entire world. It has established our reputation and our traditions have been valued on account of the Ganges. Moreover, we know that the water from Ganges can remain unspoiled over any length of time. If we drink this water, it is so sacred and it contains certain elements that they give us the health and the strength. It comes from the head of Ishvara. It comes from the Vishnupada. This has such sacred history that even if you take one drop of this Ganges water, it is good enough. That is why I have said so.
0: Trikala Triloka Trigunamulu yandu kudanu sajeevamainatvanti swaroopamulo pravahincheatvanti yokka pavitramainatvanti ee ganga anaga swargamunandu mandakini aneatvanti peruto bhulokamunandu భగీరథి అనేటువంటి పేరుతో, పాతాళ లోకమునందు భోగవతి అనేటువంటి పేరుతో ఒకే గంగా ప్రవహిస్తూ ఉంటుండాలి. అనగా భూత, భవిష్యత్, వర్తమానములు ఎందు కాని ఇంకా కొన్ని రకములైనటువంటి యొక్క ఉత్తమ, మధ్యమ, అధమ లోకములందు కాని సత్వ, రజో, తమో గుణములు ఎందు కాని ఏకత్వంగా ప్రవహించేటువంటి యొక్క భారతీయ సంస్కృతియే మహా పవిత్రమైనటువంటి గంగా ప్రవాహము అని కూడాను ఈ యొక్క ఆనందగిరి గురువుతో చెప్పాడు.
2: నాట్ ఓన్లీ దిస్, అట్ ఆల్ ది త్రీ పాసిబుల్ టైమ్స్, ఇన్ ఆల్ ది త్రీ పాసిబుల్ వర్డ్స్, విత్ ఆల్ ది త్రీ పాసిబుల్ క్వాలిటీస్ డస్ దిస్ సీక్రెట్ గ్యాంజెస్ రివర్ ఫ్లో. వెదర్ ఇట్ ఈస్ ఇన్ ది హెవెన్, ఇట్ ఫ్లోస్ విత్ ది నేమ్ ఆఫ్ మందాకిని. ఆన్ ది ఎర్త్ ఇట్ ఫ్లోస్ విత్ ది నేమ్ ఆఫ్ భాగీరథి. వేర్ యాజ్ ఇన్ ది Netherlands or in Patala, it flows with the name of Bhogavati. With these three different names, it is the same river which is flowing either in heaven or on earth or in Patala. Similarly, whether it is the Sattvaguna or the Rajoguna or the Tamoguna, all the three gunas are contained in this river. In the same manner, whether it is in the past or the present or the future, all three possible divisions of time, it is the same river that is flowing. These are the extraordinary qualities of this Ganges river.
0: Kani ee Anandagiri yokka antarathamu intatito trupti kaaka Shankarla varu marinta lotunaku adanni vicharistu vellaadu.
2: Shankara was not satisfied with the inner meaning that has been explained by Anandagiri. Shankara went further and began to question Anandagiri with a view to go deeper in the context of this.
0: Swarga, Madhya, Patala Lokamulu, Moodu Unnava, Ivi Ye Roopamulo Unnavi, Manavuniki Ye Vidhamga Anubhavaniki Vastayi Ani Kudanu Mari Prashninchadu.
2: Shankara asked, is there a heaven? Is there a earth where people live? Is there a patala? In what manner does man experience these three different states? Shankara asked Anandagiri.
0: Appudu Anandagiri పిపీలకాది బ్రహ్మ పర్యంతం కూడాను ఏకత్వమైనటువంటి ఆత్మ దివ్యత్వంగా ప్రకాశిస్తున్నదనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి స్వర్గలోకవాసిగా నేను భావిస్తున్నాను. అనగా నిరంతరము కూడాను శాంతి సుఖములతో ఆనంద స్వరూపుడై సత్యభావమును ప్రేమ కిరణముల ద్వారా ఆరగించినటువంటి యొక్క వ్యక్తిగా గుర్తించినటువంటి ఉత్తమ స్థానమే స్వర్గము అన్నాడు.
2: Anandagiri gave the reply that whatever the being may be, starting from an ant, going up to the very creator, one who recognizes that the Atma that is present in all these beings is just one and the same. The one who recognizes at all times and is happy, he is having peace and he is in bliss. The one that recognizes this truth of oneness, he will be called the individual who is equivalent to Swarga or heaven.
0: పసి పక్షు మృగ క్రిమ కీటకాదుల యొక్క భేదభావములను పురస్కరించుకుని మానవుడు ప్రత్యేకించినటువంటి ఒక వ్యక్తిగా భావించుకున్నంత వరకు కూడాను వాడు మిథ్యలోకమైనటువంటి మధ్యస్థానములకు చేరినటువంటి వాడన్నాడు.
2: సో లాంగ్ యాజ్ వన్ మేక్స్ ది డిస్టింక్షన్ బిట్వీన్ అనిమల్స్ బిట్వీన్ బర్డ్స్ బిట్వీన్ క్యాటిల్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ థింగ్స్ దట్ మ్యాన్ ఈజ్ ఎ సెపరేట్ సిగ్నిఫికెంట్ అండ్ డిస్టింక్టివ్ బీయింగ్ సెపరేట్ ఫ్రమ్ అనిమల్స్ అండ్ బర్డ్స్ హీ విల్ బిలాంగ్ టు ది ప్లేస్ వేర్ హ్యూమన్ బీయింగ్స్ లివ్ ది మర్త్యలోక.
0: ఇంకా పాతాళ లోకం అనేటువంటి దానికి చక్కని ఆధారాన్ని అందించాడు. మానవత్వమునే మరచి కేక ప్రకృతి యొక్క తత్వాన్ని కూడాను విస్మరించి వేదశాస్త్ర ఇతిహాస ప్రమాణములను ఏమాత్రము కూడా లెక్కించక తన యొక్క స్వార్థమునే లక్ష్యమునందుంచుకొని తన జీవితమే ఆధారం అనేటువంటి యొక్క మార్గమునందు ప్రవర్తించేటువంటి వారు అందరూ కూడాను పాతాళ లోకవాసులేను అని కూడాను తాను ప్రబోధించాడు.
2: He then went on to say that if an individual forgets the human nature in him, he becomes an animal, he forgets the world, he does not pay any heed to the Vedas or to the Shastras, he is fully and entirely selfish, he lives for himself. Such people will be in the Patala.
0: Kana, prati okka vishayamunandu kudanu, manasuni yokka bhavamullone, ee yokka sthanamulanta kudanu, హెచ్చు పల్లములనేటువంటివి మనకు కనిపిస్తూనే ఉంటుంటాయి. మానవుని యొక్క దేహము ఏ రకముగా హెచ్చు పల్లములుగా ఉంటుండదో దానిలో నివసించేటువంటి మనస్తత్వం కూడాను అదే హెచ్చు పల్లములుగానే ఉంటుంటుంది. మనసు మనిషి హెచ్చు పల్లములు లేనటువంటిది లోకములో మనకు కనిపించదు.
2: ఆల్ అవర్ ఐడియాస్ వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ మైండ్ జస్ట్ లైక్ అవర్ బాడీ యు ఫైండ్ హై అండ్ లో యు ఫైండ్ థింగ్స్ బీయింగ్ హై అండ్ లో సో వీ హ్యావ్ టు కన్క్లూడ్ either for a man's mind or for a man's behavior there is always high and low, it is not an even thing.
0: Oke manavuni yandu sattva rajas tamo gunamulu moodu kudanu nivasistu aaya samayamunu puraskarinchukoni aaya gunamulu vidrinbindindu undatamu manavuniki nityanubhavamlo satyamainatundi swaroopamulu.
2: It's a matter of daily experience to man. It is something which everyone understands that in him these three kinds of gunas, sattva, raja, tamo, are all present, and depending upon the time, depending upon the circumstances, what comes up will be decided by the environment. It may be a mixture of all these three gunas.
0: Anaga anandamuga sukhamuga undinatvanti samayamu lopala sattvikamainatvanti shanta bhavamulu manavuniki కొంతవరకును పైకి రావటం, తిరిగి తన అభిష్టమునకు విరుద్ధమైనటువంటి యొక్క క్రియలు జరిగినప్పుడు తాను ఉద్రేకవంతుడై తన యొక్క మానవత్వాన్ని కూడాను మరచి కొంతవరకును ఆవేశమునకు గురి కావటము, లేక పొట్ట నిండుకు మెక్కినప్పుడు ఎట్టి పరిస్థితులు ఎందుకును తాను చింతించక తాను తమోగుణ స్థితుడైపోయి అనగా చల్లగా తాను నిద్రావస్థ ఎందు చేరటము, ఒక్క మానవుని ఎందే ఈ మూడు గుణములు ఎట్టు నివసిస్తూ ఉన్నవో ఈ మూడు గుణములకు మూడు దేహములు ఎట్టు లేకుండా ఉన్నవో అదే విధముగానే మానవుని యందు స్వర్గ మధ్యలోకం పాతాళ లోకములనేటువంటివి కూడాను మానసిక తత్వములను పురస్కరించుకుని బయలుదేరుతూ ఉంటాయి.
2: జస్ట్ యాజ్ వెన్ ఎ మ్యాన్ ఈజ్ ఇండీడ్ హ్యాపీ అండ్ వెన్ హీ ఈజ్ ఇన్ గుడ్ సర్కమ్స్టెన్సెస్ హిజ్ ఐడియాస్ టూ విల్ బీ ఆఫ్ ది నేచర్ ఆఫ్ సత్వ హిజ్ ఐడియాస్ విల్ బీ సాఫ్ట్ On the other hand, when something goes against his own wish, something bad happens, he gets immediately excited and the rajoguna appears. On the other hand, when he has eaten well, eaten heavily, he will slowly and quietly go to sleep and the tamoguna appears. In this way, all the three gunas are in the same man. Each guna does not have a separate body. In one body, all the three gunas coexist and they come up according to the situation and circumstances. So also, swarga, martya, patala, the heaven, the earth and the patala, all the three are present in one and the same individual.
0: దీనిని ఆస్తిక యాస్తిక ఆస్తిక నాస్తిక నాస్తిక అనేటువంటి యొక్క స్థానములు కూడాను దీన్ని విభజించినారు.
2: The same thing has been divided into so many parts, believing, non-believing, believing, non-believing and so on.
0: నీవు నాస్తికుడైనా కూడాను మంచిదే కాని ఆస్తిక నాస్తికుడు మాత్రం కాకూడదన్నారు.
2: You may be a non-believer. It is better to be a non-believer than being a believing non-believer.
0: కనుక నీవు రెండు గుర్రముల సవారి మాత్రం చేయటానికి నీవు ఏమాత్రం కూడా నువ్వు పూనుకోకు. గుర్రం సవారి నీకు తెలియనప్పుడు నీవు గుర్రమును ఎక్కకపోయినను పర్వాలేదు, లేక ఒంటి గుర్రమును ఎక్కినా మంచిదే. రెండు గుర్రముల పైన నీవు సవారి చేయటము చాలా ప్రమాదమని కూడాను ప్రబోధించాడు. ఈ యొక్క శ్లోక అర్థం ఉంది.
2: In this verse, it has been conveyed that you should never ride two horses. If you do not know to ride a horse, it's better not to ride a horse. If you know how to ride a horse, you should ride one horse. But it is most dangerous to ride two horses at the same time.
0: ఇది అంతయ కూడాను మానవునిలో దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మ ప్రవాహమే ఈ గంగా ప్రవాహము అని. కనుక భారతదేశమునందు పవిత్రమైనటువంటి యొక్క గంగకును మానవుని హృదయమునందు నిష్కల్మషమైనటువంటి యొక్క సత్యభావములకు ఇది సన్నిహిత సంబంధం ఏర్పడినటువంటిది. కనుక భారతీయుని ధర్మము గంగా ప్రవాహం వంటిది. కనుక అట్టి గంగా ప్రవాహం వంటి అనగా మాలిన్యపడక అపవిత్రము కాక చెడిపోక నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆకారమును ధరించేటువంటి యొక్క స్వరూపమే భారతీయ ధర్మము. ఈ యొక్క లోకమునకు గంగా స్వరూపము లోపల దిగి వచ్చినటువంటిది.
2: All this relates to the connection of man to divinity. In man, the Atma is flowing like a clear stream, in the same manner in which water is flowing as a clear stream in the river Ganges. It simply means that the Indian culture is such and it has been flowing through people like water flows through Ganges and maintains itself in a clean manner. It does not get sullied very easily. It does not get impure and it flows permanently. That is how Indian culture has been flowing in the world, like the clear water of the Ganges River.
0: శంకరుల వారు అందించినటువంటి ఈ పవిత్రమైనటువంటి రత్నములలో స్వార్థరహితమైనటువంటిది ఏ విధముగానగా గంగా ప్రవాహము తనకు తాను ఆరగించేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోదు. మంచి ఫలవృక్షము తన ఫలములను ఆ వృక్షమే తాను ఆరగించడానికి పూనుకోదు. అదే విధముగాని మహనీయులైనటువంటి వారు వారి యొక్క సర్వశక్తులు కూడాను వారి నిమిత్తమై వినియోగపరచక లోక కళ్యాణ నిమిత్తమై త్యాగము చేసినటువంటి మహామూర్తులు.
2: The verses that have been handed over to us by Shankara are clear in the sense that they are not at all selfish. How? The Ganges River, when it flows, it does not make any attempt to enjoy the sweet water that is flowing through itself. A good tree gives you fruits, but the tree never enjoys the fruits. In the same manner, all the great maharshis and all the great people of this country have given us all their strength for the purpose of benefiting others. They have never utilized anything of their own capacity for their own benefit.
0: Inka moodavadi Vishnu puja okapari kavinchina atanini yemudu emani సాధించును. అనగా అతనిని ఈశ్వరుడుగా అయినటువంటి వాడు యముడితత్వంలో చేరినటువంటి వాడు ఏమని ప్రశ్నించడానికి ఆధారం ఉంటుండాలి. కనుక అతనితో యమునికి కూడా నువ్వు తర్కించడానికి ఏమాత్రం కూడా అధికారం లేదన్నాడు. ఆ విష్ణుత్వం అనగా దాంట్లో ఉన్నటువంటి అర్థము సర్వవ్యాపకత్వమే. విష్ణుత్వాన్ని ఒక్కతూరి నీవు చింతిస్తే, అనగా సర్వవ్యాపకత్వమును ఒక్కతూరి నీవు చింతిస్తే అంతే చాలు అన్నాడు.
2: ఇన్ ది థర్డ్ లైన్ ఆఫ్ ది వర్స్ ఆనందగిరి సెడ్, ఇఫ్ యూ పెర్ఫార్మ్ విష్ణు పూజ ఈవెన్ వన్స్ దెన్ యూ విల్ అటైన్ ఎ స్టేట్ వేర్ ది ఈశ్వర ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది లార్డ్ ఆఫ్ డెత్ Yama cannot come near you, cannot ask you any question. What is it that he is going to argue with you if you are really in one with the Vishnu Puja? Vishnu stands for omnipresence. It means if you understand even once the aspect of omnipresence, Yama cannot come and argue with you at all.
0: విష్ణు అనగా కేవలము శంఖ చక్ర గదా పద్మములతో చేరినటువంటి వాడు కాదు. విష్ణుత్వం అనగా సర్వవ్యాపకత్వం.
2: The word Vishnu does not mean here in this context one who has got the usual insignia, the Shankha, Chakra, Gada and Padma. Vishnu here stands for omnipresence.
0: Ataniki roopam ledu kani ataniki swabhavam aneetvantidi madhuramainatvantidi ga untundadi.
2: He has no particular form, but his aspect, the idea associated with him is something exceedingly sweet.
0: మధురత్వమైనటువంటి యొక్క ఆనంద తత్వమే విష్ణుత్వం అనేటువంటి దానికి కూడా ఒక అర్థం.
2: ది బ్లిస్ దట్ వి విల్ ఎంజాయ్ యాజ్ ఎ స్వీట్ బ్లిస్ ఈజ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ విష్ణు.
0: దీనికి ఆనందగిరి చక్కని ఒక ఉదాహరణను కూడా అందించాడు.
2: ఆనందగిరి గేవ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ టు ఎక్స్ప్లెయిన్ దిస్.
0: స్వామి, బియ్యమును పిండి చేసి మనము జిక్వయో ధరించినప్పుడు దానికి ఎట్టి రుచి కూడాను మనం అనుభవించుకోవటానికి అవకాశం లేదు. లేక గోధుమలను పిండి చేసి దానిని మనం రుచి చూడటానికి నాలుగు పైన పెట్టుకున్నప్పుడు అందులో కూడాను ఏమాత్రం కూడాను రుచి మనకు చిక్కదు. ఇంకా బేడలు పిండి చేసి ఆ పిండిని మనము జిహ్వలో ధరించినప్పుడు దానికి కూడాను ఏమాత్రం కూడాను రుచి చిక్కదు. అయితే చక్కెరను బియ్యపు పిండిలో వేసి అనేక తీయనైనటువంటి పదార్థములుగా మనం చేసుకుంటూ దానికి రూపనామములు కల్పిస్తూ ఉంటున్నాము. ఇదే చక్కెరను మనము బేడల పిండిలో వేసి దానినే బూందీలని లాడని అనేక రకములుగా చేసుకున్నప్పుడు అందులో తన యొక్క స్వభావమైనటువంటి యొక్క మధురత్వం మనకు అందిస్తూ ఉంటుండాలి. గోధుమ రవ్వ లోపల ఈ చక్కెరను కలపటం చేత ఇది రవ్వలాడు అనేటువంటి రీతి కింద కూడా ఒక తయారవుతుండాలి. కనుక దానికి స్వభావమైనటువంటిది గోధుమలు ఎందు కాని బియ్యమందు కాని బెడల ఎందు కాని ఈ మధురత్వం లేకపోయినప్పటికీ ఈ మధురమును అందించేటువంటి యొక్క చక్కెర అందులో చేరటం చేత దానికి కూడాను మధురత్వాన్ని అందిస్తూ వచ్చింది. కనుకనే విష్ణుత్వం అనేటువంటిది ఏ యొక్క జడమైనటువంటి పదార్థమునందు కూడాను మనము స్మరించటం చేత ఆ జడ పదార్థము కూడాను మధురమైనటువంటి యొక్క దైవత్వంగా కూడాను మనకు రూపొందుతుంది.
2: ఆనందగిరి సెడ్, if you take rice and convert it into rice flour and put it on your tongue, you don't feel the taste at all. If you take wheat, convert it into wheat flour and put it on your tongue, you don't get any taste at all. If you take some pulses and convert them into flour, put them on your tongue, you don't get any taste at all. But if you mix some sugar with either the rice flour or the wheat flour or the pulses and then make some kind of a sweet out of that, call it a ladu or call it a rava ladu or a bundi and so on, and put it on your tongue, then you get the natural sweetness given to the rice, given to the wheat, given to the pulses. Although there is no inherent sweetness in either rice, wheat or pulses, the moment you give sugar, sugar gives the taste to the rice flour and pulses as well. In the same manner, when the Vishnutva is joined, associated even to a lifeless thing in this world, then that gives you the feeling of Vishnu or omnipresence. This is how you can impart, Vishnu attitude can impart the omnipresence to lifeless things as well.
0: మనము ఆరగించేటువంటి తీపులకు అనేక రూపనామములు ఉండినప్పటికీ అన్ని తీపుల యందు కూడాను చక్కెర ఒక్కటి అనేటువంటి యొక్క సత్యం మనకు ఎట్లా మనం గుర్తిస్తున్నామో అదే విధముగానే జగత్తునందు అనేక రూపనామములు ధరించినటువంటి వ్యక్తులుగా ఉండినప్పటికీ సర్వుల యందు కూడాను విష్ణుత్వం అనేటువంటి యొక్క మధురమైనటువంటి ఆత్మతత్వము అందులో ఉండటం చేతనే ఈ యొక్క ప్రేమ అనేటువంటి యొక్క స్వరూపములో ఒకరికొకరు సంబంధము అనుబంధము ప్రతిబంధములకు కూడాను మూల కారణమైంది.
2: Although the sweets which we make and eat in this world have many different forms and many different names, the one truth is that all of them contain sugar. Just as we realize this truth, we should also realize that in this world there are so many individuals with different forms and different names. But the one truth that is contained in all of them is the Vishnu Tattva or the Atma Tattva which is present in all of them. It is the realization of this oneness that will enable you to develop prema between one individual and another. And that is responsible for all the connections, for all the affection or for all the disaffection that will come about between one and another.
0: ఈ మధురమైనటువంటి విష్ణుత్వమును మనము కొంతవరకును విచారణ చేసి కానీ లేక పెద్దల యొక్క ప్రబోధనల వల్ల కానీ గ్రంథ పఠనం వల్ల కానీ లేక సద్గురువుల యొక్క దర్శన స్పర్శన సంభాషణల చేత కాని ఈ మధురత్వాన్ని కొంతవరకును అర్థం చేసుకుని సర్వవ్యాపకత్వం అనేటువంటి విష్ణుత్వాన్ని కూడా నువ్వు గుర్తించటము వ్యక్తిత్వానికి ప్రప్రథమంలో ప్రధానమైనటువంటిది.
2: ఇట్ ఈస్ ఏ నెసెసరీ థింగ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ టు రియలైజ్ దిస్ స్వీట్ ఆస్పెక్ట్ ఆఫ్ విష్ణుత్వ, దట్ ఈస్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎవ్రీ వన్. Either you may realize it yourself or with the help of what the elders tell you or by reading books and shastras or by having darshana, sparshana and sambhashana of great people.
0: Itti dinini Narada varu kudanu okanoka samayamlo Krishna chintaki velli Krishna edo oka murkhamainatundi yokka bhavamato mudattamainatundi vishwasamato బృందావన గోపికలందరూ కూడాను నీ యొక్క తత్వమును గుర్తించక పెడమార్గములు పట్టి ఏదో వారి వ్యామోహము యొక్క దీని లోపల వారు బంధితులవుతున్నారు. తమరు సెలవిచ్చిన నేనొక్కతోరి బృందావనకు వెళ్లి వారికి కృష్ణతత్వమును చక్కగా వారికి బోధించి వారి యొక్క హృదయములను జ్ఞానతత్వంగా మార్చడానికి నేను ప్రయత్నం చేయాలని సంకల్పించుకున్నాను. అందుకు తమరు ఆజ్ఞను దయచేయాలి అని ప్రార్థించాడు.
2: Narada went to Krishna and told Krishna that all the gopikas in Vrindavan seem to be having some foolish ideas about you, some irrational ideas about you. I like to go and tell them what the truth about your aspect is. They are getting unnecessarily tied up. They do not seem to understand what the main aspects of you are. Please give me permission to go and explain to the gopikas what the essence of Krishna Tattva is.
0: దీనికి కృష్ణుడు తనలో తాను నవ్వుకున్నాడు. అయ్యో, భక్తి యందు మూఢత్వం అనేటువంటిది ఒకటి లేక బుద్ధిమంతుని తత్వం అనేటువంటిది ఒకటి రెండుగా ఉన్నదా? ఈ మూఢత్వంలో ఉన్నటువంటి యొక్క ఆనందము ఈ విచారణ తత్వంలో ఏమాత్రం కూడా నువ్వు తాను విచారణ చేయటం లేదు. కాని గోపికలు మూఢులని కాని లేక గోపికలు తెలియలేనటువంటి వారని కాని ఈ నారదుడు భావించుకోవటం నారదుని యొక్క మూర్ఖత్వము, నారదుని యొక్క మూఢత్వము. అంతేకాని గోపికలకు తెలిసినంత కృష్ణతత్వము మరొక్కరికి ఎవ్వరికి కూడా తెలియదనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నటువంటి కృష్ణుడు ఈ నారదునికి గుణపాఠం నేర్చే నిమిత్తమై నారద తప్పక వెళ్లిరమ్మని ఆజ్ఞ ఇచ్చాడు.
2: కృష్ణ స్మైల్డ్ విద్ ఇన్ హింసెల్ఫ్ అండ్ హీ టోల్డ్ హింసెల్ఫ్, కెన్ దేర్ బి టూ కైండ్స్ ఆఫ్ భక్తి? In these two kinds of bhakti, one is appropriate to intelligent people and the other one is appropriate to foolish and irrational people. Narada seems to think that gopikas are foolish and irrational. Unfortunately, Narada is foolish in thinking so. There is no one who can exceed gopikas in the bhakti which they have developed. Let Narada go. I want to teach him a lesson. So Krishna said, yes, you think that gopikas are foolish. I want to teach you a lesson. I give you permission to go and tell the gopikas what you wish to.
0: Kudanu narudu raavatam cheta krishnuni yokka vaartalu emaina kudanu telustayo emo ane uddeshamto andaru daggara cheraru. Daggara cheretappatiki narudu ee krishna tattvanni varninchadaniki poonukunnadu. Oh murkulaina gopikalara, krishna tattvam meeku teliyadu, ye shastramu kaani ఏ యొక్క వేదము యొక్క సారము కాని మీకు అర్థం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యం మీలో లేదు. కనుక మీరు కూర్చోండి, మీకు కృష్ణతత్వాన్ని చక్కగా బోధిస్తాను అని చెప్పాడు.
2: As soon as Narada got the permission from Krishna, he moved on and met the gopikas. The gopikas, seeing Narada,
1: they were very anxious to know if he has brought any news about Krishna. They all came close to him and surrounded him. Narada then said, "You are foolish women. You do not know the aspect of Krishna. You are too ignorant to understand the essence of Shastras and Vedas. I will teach you, sit down, the aspect of Krishna."
0: అందులో ఒక గోపిక లేచి, "నారద, కాలమును వ్యర్థం చేసుకునేటువంటి ప్రయత్నానికి నీవు పూనుకోవద్దు. కృష్ణుని యొక్క వార్త ఏమైనా మా బృందావనంకు వచ్చేటువంటి యొక్క విషయం ఏమైనా ఉన్నదా లేదా అది ఒక్కటి మాత్రమే చెప్పి నీవు వెళ్లిపోమన్నారు."
1: వన్ ఆఫ్ ది గోపికాస్ గాట్ అప్ అండ్ టోల్డ్ నారద, "డూ నాట్ వేస్ట్ యువర్ టైమ్. There is no question of your telling us anything about the Krishna Tattva. Have you any news about Krishna coming to Vrindavan? If so, tell us, otherwise you can go your way."
0: అందుకు నారదుడు, "గోపికలారా, కృష్ణుని యొక్క తత్వమునే మీకు ప్రబోధించే నిమిత్తమై నేను వచ్చాను. కృష్ణుని రాక విషయం నాకు తెలియదు" అన్నారు. అనేటప్పటికీ గోపికలందరూ లేచి, "నిరంతరము మధుర మృదురమైనటువంటి యొక్క నామముతో మా కాలమును ఎంత ఆనందముగానో గడుపుతున్నాము. అట్టి ఆనందమును నీవు వ్యర్థం చేసే నిమిత్తమై మా కాలమునకు అడ్డు తగులుతున్నావు నారద. నీవు వచ్చిన దారి పట్టుకుని వెళ్ళు. మా యొక్క చిత్తముల లోపల కృష్ణుని యొక్క ప్రేమ హత్తుకుని పోయింది. అలాంటి కృష్ణునికి మాకు ఏనాటికి కూడాను ఎడబాటు రాదు. కనుక అట్ని విష్ణుత్వాన్ని మేము గుర్తించాము" అని కూడాను ఒక గోపిక లేచింది. అందరూ లేచి వెళ్లిపోయారు.
1: నారద రిప్లైడ్ that he has come there only to teach them in a proper manner the various aspects of the tattva of Krishna. He does not know anything about whether Krishna was going to come to Vrindavan and if so when. Then the Gopika said, "We are always happy and we are in bliss uttering the name of Krishna. Why do you waste our time with something else and prevent us from uttering the name of Krishna? In our minds, the Krishna Tattva has been imprinted firmly. You better go away and not waste our time."
0: అప్పుడు నారదుడు ఈ గోపికల యొక్క చిత్తము యొక్క తత్వాన్ని గుర్తించుకుని, "చీచి, నేనే మూర్ఖుడను. నిరంతరము తన హృదయమునందు భగవంతుని యొక్క చింతన గావించేటువంటి యొక్క సాత్విక భావం కంటే ఇంకా కృష్ణతత్వం వేరొకటి ఉన్నదా? కృష్ణుడు సర్వవ్యాపకుడు, సర్వభూతాంతరాత్మ. అలాంటి సర్వజ్ఞత్వాన్ని గుర్తించుకోలేనటువంటి నేను వీరికి కృష్ణతత్వాన్ని బోధించటం అనేటువంటిది నా యొక్క బలహీనతే" అని తనకు తాను చంపలు వేసుకుని, ఈ బృందావన గోపికల యొక్క దివ్య జ్ఞానమనేటువంటి యొక్క దీపికలు లోకమునకంతా కూడాను ప్రసరించుగాక అని ఆశీర్వదించి తాను తిరిగి మధురకు వెళ్లాడు.
1: నారద కుడ్ ఈజీలీ అండర్స్టాండ్ అండ్ రియలైజ్ దట్ హిస్ మైండ్ వాజ్ ఎ ఫూలిష్ మైండ్. He told himself, "I seem to be the foolish person. The Gopikas know very well that God is present everywhere. God is in their heart. They have a sattvic feeling as a result of God being present always in their heart. The omnipresence of God has been realized by them and not by me. May this aspect, the realization of the omnipresence of God by the Gopikas, spread all over the world." And Narada left by giving that blessing.
0: వారి హృదయముల యందు కృష్ణుడు స్థిర నివాసుడై ఉండటం చేతనే ఆ గోపికలకు ఎట్టి భయము కాని, ఎట్టి అభిమానము కాని, ఎట్టి లోకముతో భేదభావములతో కూడినటువంటి క్రోధ తాపములు కాని వారి యందు చెలరేగేటువంటివి కాదు.
1: బికాస్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ది గోపికాస్ కృష్ణ వాజ్ ఆల్వేస్ రిసైడింగ్, దీస్ గోపికాస్ నెవర్ హ్యాడ్ ఎనీ ఫియర్ ఆఫ్ ఎనీథింగ్. They were not worried about worldly matters. They never had hatred or jealousy between one another. This was because Krishna always lived in their hearts.
0: దీనిని పురస్కరించుకునే నారదుడు ఒక చిన్న శ్లోకంగా రాశాడు.
1: It is in this context that Narada wrote a small verse.
0: అత్తలు మొత్తుకున్న మరి బత్తలు కత్తులు నూరుచున్న నోరెత్తరు, కోపగించరు, ఎటకేగరు, బీతిలపోరు గోపికల్, పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు అన్నారు. అనగా ఒక పుస్తకము లోపల ఒక కాగితం పైన ఏదైనా ఒక కృష్ణుని యొక్క పిక్చర్ ఒక ఒత్తినప్పుడు ఆ యొక్క కాగితము కాని ఆ బొమ్మకు కాని వేరు చేయడానికి సాధ్యము.
1: కృష్ణ ఆల్వేస్ లివ్డ్ ఇన్ దర్ హార్ట్స్.
0: దీనిని పురస్కరించుకునే నారదుడు ఒక చిన్న శ్లోకంగా రాశాడు.
1: It is in this context that Narada wrote a small verse.

0: సాధ్యము కానట్టు రీతిగా ఈ గోపికల చిత్తం అనేటువంటి యొక్క కాగితం పైన కృష్ణ అనేటువంటి బ్లాక్ ను ఒత్తినారట. కనుక అప్పుడు చిత్తమని కాని కృష్ణుడని కాని వేరు చేయటానికి సాధ్యము కానటువంటి స్థితిలో ఉంటున్నారట. అనగా అక్కడనే బ్రహ్మ విద్బ్రహ్మైవ భవతి అనేటువంటి సత్యాన్ని గోపికలు లోకమునకు చాటినారు.
1: నారద ఇన్ దిస్ వర్స్ డిస్క్రైబ్ ది గోపికాస్ ఇన్ ది ఫాలోయింగ్ మేనర్. వెన్ దేర్ మదర్స్ ఇన్ లా బికమ్ యాంగ్రీ విత్ దెమ్ ఆర్ వెన్ దేర్ హస్బెండ్స్ ప్రిపేర్ టు హర్ట్ దెమ్, they do not raise their voice at all. They are not worried either at the anger of their mothers-in-law or of their husbands, because in their hearts Krishna has been imprinted in the following manner. As you would put a print of Krishna on a piece of paper, after doing that you cannot separate the print from the paper. The print and the paper go together. That is how Krishna's print and the hearts of gopikas are inseparable. This can be explained by saying Brahma vit Brahma iva bhavati. One who knows Brahman, he is himself Brahman. The hearts of gopikas are themselves Krishna.
0: అట్టి విష్ణుత్వాన్ని గుర్తించినటువంటి గోపికల యొక్క తత్వాన్ని కూడాను ఈ యొక్క ఆనందగిరి గురువుల వారికి చక్కగా తెలిపాడు.
1: ఇట్ ఈస్ ది ఫ్యాక్ట్ దట్ దీస్ గోపికాస్ హ్యావ్ రియలైజ్డ్ దిస్ ఆమ్నిప్రెసెన్స్ ది విష్ణుత్వ, దిస్ ఈస్ వాట్ హ్యాస్ బీన్ కన్వేడ్ ఇన్ ఎ వెరీ నైస్ మేనర్ బై ఆనందగిరి టు ది గురు.
0: దీనిని పురస్కరించుకునే తిరిగి ఆనందగిరి మరొక శ్లోకాన్ని కూడా చెప్తూ వచ్చాడు.
1: It is in this context that Anandagiri gave also another verse.
0: Yachinta bhuvi putra pautra bharana vyapara sambhashane yachinta dhanadhanya bhoga yasasam labhe sada jayate kachinta bhuvi nandanandana pada dvandaravinde chane chane chane sachinta yamaraja bhima sadana dwara prayane prabhu annadu. Anaga ye yokka dana dhanya bhoga yasasura nimittamai enta chinta chestunnaro manavudu, పుత్ర పౌత్ర భరణ వ్యాపారముల యొక్క నిమిత్తమై మానవుడు ఎంత చింత చేస్తున్నాడో ఆ కాలములో క్షణకాలము నందనందన పదద్వంద్వారవిందే క్షణే క్షణి, క్షణము ఆ నందనందన యొక్క పదముల పైన ఆ చింతలు చేసేటువంటి కాలములో వెయ్యింట ఒక భాగమైన ఆ క్షణకాలాన్ని ఆ చింతలో మనం పెట్టితేమా? భీమసదన ద్వార ప్రయాణే ప్రభో, భయంకరమైనటువంటి యొక్క యముని యొక్క ద్వారములు కూడాను తమంతగా తామే తెరుచుకుని వారికి స్వాగతమును అందిస్తాయట. కనుక భగవత్ యొక్క భక్తి కాని విష్ణుత్వంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వం యొక్క సారమును కాని తెలుసుకున్నటువంటి వ్యక్తికి ఎట్టి భయమును కాని ఎట్టి చింతకు కాని ఎట్టి విచారమునకు కాని అవకాశం లేదని కూడాను ఈ ఆనందగిరి బోధ చేశాడు.
1: ఆనందగిరి ఇన్ ది వర్స్ విచ్ హస్ జస్ట్ బీన్ రిఫర్డ్ టు సెడ్ దట్ We spend so much time in thinking about our families, about our relations, about our children and about our grandchildren. We spend so much time and effort in thinking about the wealth that we have to amass, about the manner in which we have to keep this money and the way in which we should preserve this. If only we can spend 1,000th part of the time and effort which we put in thinking about our families, children, grandchildren, wealth and so on, about the Nandanandana, that is Krishna, and we can think of his feet, then all fears will go. For such people, even the most fearful area where Yama resides, such doors will be opened without any effort. People who have developed this aspect will have no fear at all about anything in this world.
0: ఈ కలియుగమునందు కాలము యొక్క విలువను గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు అభివృద్ధి అవుతున్నారు. కారణమేమనగా అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క విషయ సంబంధముల కోసమై యావత్ కాలమును కాయమును కూడాను అంకితం చేసి వ్యర్థులైపోతున్నారు. కనుక ఏ యొక్క చిన్న పవిత్రమైన కార్యము చేయాలన్నప్పటికీ వారికి వ్యవధి చిక్కదు. కాని అపవిత్రమైనటువంటి యొక్క పనులు యందు దినముల తరబడి వారముల తరబడి నెలల తరబడి కూడాను వారు జీవితాన్ని గడుపుతూ ఉంటుంటారు. ఒక్క చిన్న ఉదాహరణ, ఇలాంటి సత్సంగం ఏమైనా జరిగిందంటే అయ్యా అర్ధగంట సత్సంగంలో నువ్వు పాల్గొనడానికి వీలుంటాదా అనేటప్పటికీ అబ్బా అర్ధగంట రావటం ఇక్కడే అర్ధగంటకి నాకు టైం లేదు అంటారు. కానీ క్లబ్ లో పోయి 6 గంటల నుంచి కూడాను తెల్లవారుజామున 3 గంటల వరకు కూడాను పేకాట ఆడటంలో వాళ్ళకి నిద్ర కూడా రాదు. ఇంతే కాకుండా

0: మనము ఒక చిన్న ఒక ఇంచి సాలిగ్రహానికి మనం ఒక స్పూనుడు నీరుతో అభిషేకం చేయవయ్యా అంటే ఆహా అది నాకు టైం లేదు, చిన్న సాలిగ్రహానికి స్పూనుడు నీరు పోయడానికి మాత్రమే వ్యవధి లేదంటారు. కానీ దున్నపోతలను నీరు పోసి బాగా కడిగి కడిగి కడిగి కడిగి శుభ్రం చేయడానికి పూనుకుంటారు. వీడి తలవ్రాత ఆ రీతిగా ఉంటుంటాది. కనుకనే మంచి కార్యముల యందు ఏమాత్రము కూడాను ఇచ్చిన శక్తి కలుగదు, చెడ్డ కార్యము లోపల మహా ఉత్సాహమైనటువంటి శక్తి కూడాను కలుగుతూ ఉంటుంటాది. అందువలననే మొన్న కూడాను నేను చెప్పాను, సత్యం జన విరోధాయ అసత్యం జనరంజనం, సురా విక్రేయతే స్థానే దద్యాధికం క్షీరం గృహే గృహే అన్నారు. అనగా మనము పాలు పెరుగు అనేటువంటి వారు ఇంటింటికి తెచ్చి అమ్మినప్పటికీ మాకు వద్దులేండి వెళ్ళండి అంటారు. కానీ ఊరికి దూరంగా పెట్టుకున్నటువంటి మద్యపానం దగ్గరికి వీళ్లు కాళ్లతో నడిచి ఒక విధమైనటువంటి ఒక శమలైనా పడి అక్కడికి వెళ్లి ఆ చెడగొట్టేటువంటి ఒక పదార్థాన్ని రోలి వస్తుంటారు. కనుక మానవుని యొక్క తత్వం అనేటువంటిది సత్యమేమిటి అసత్యమేమిటి, మానవుని యొక్క జీవితం లోపల ఇది ఏది మంచిది ఏది ఉపేక్ష ఏది అపేక్ష అనేటువంటి యొక్క విచారణ శక్తి శూన్యం కావటం చేతని మానవుడు కేవలము ఒక మానవత్వానికి సైగినటువంటి గౌరవాన్ని అందించలేకపోతున్నాడు.
1: ఇన్ దిస్ కలియుగ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ కమింగ్ అప్ హూ డూ నాట్ నో అండ్ రియలైజ్ ది వాల్యూ ఆఫ్ టైమ్. వీ స్పెండ్ సో మచ్ టైమ్ ఆఫ్టర్ గోయింగ్ టు ఫుల్ఫిల్ అవర్ వరల్డ్లీ డిజైర్స్. We do not find any time to do good things. We are willing to spend days, weeks and even months in trying to do bad things. When someone comes and tells you to do something good, you say you have no time. For example, if someone comes and says, participate in a satsang like this for half an hour in the day, you say that you have no time. But you are willing to go to a club and spend the time in the club from 6 p.m. to 3 a.m. even if you do not have half an hour's time for a good thing. In a house, if someone suggests that you have a spoonful of water and do abhishekam to a saligram, the general reply is, oh, there is no time for doing this. But they are willing to go and wash the buffaloes outside with water, however large the surface for washing may be. This is their misfortune. For good things, we have no faith and we have no time. For doing bad things, we have faith and we have strength. That is why I said the other day that truth is something which is not welcomed by people generally. Untruth, they are willing to accept readily. For example, if someone is selling intoxicating liquids like toddy, even several miles away from your house, you are willing to walk all the way and pay a high price for it and drink the toddy. But if someone comes to your own house, wants to sell buttermilk or curd at cheap price, you would not look at it. This is the position by which man has mixed up truth and untruth. Man is not able to decide what is good and what is bad. That is the reason why we have landed ourselves into this pitiable position.
0: Kanuka, manamu satyasatyamula yokka vishayanni manam gurtinchukoni ee vishnutvam aneetundi yokka sarvavyapakatvanni kodanu manam kontha varaku అనుభవించుకోవటానికి తగినటువంటి ప్రయత్నములు సలపాలి. అట్టి ప్రయత్నము సలిపినప్పుడే మన యొక్క జీవితం అనేటువంటిది చక్కగా మానవత్వానికి తగినటువంటి అర్థాన్ని కూడాను అందిస్తుంది. అట్లు కాకుండా ఏదో సంసార సంబంధమైనటువంటి బాధ్యతలు అనేకంగా ఉన్నాయని, లేక వ్యవహార సంబంధమైనటువంటి బాధ్యతలు అంత అధికంగా ఉన్నాయని, ఇంకా ఉద్యోగ సంబంధమైనటువంటి యొక్క నిబంధనలు చాలా ఉన్నవని, అట్టి స్థితిలో నేను ఇట్టి సత్సంగమునకు చేరడానికి సాధ్యం కాదని అనేక రకములైనటువంటి నెపమును చెప్పేటువంటి వ్యక్తులు కూడాను అనేక మంది ఉంటుంటారు. కానీ నిజముగా ఆ బాధ్యతలు ఇతనిని బంధిస్తున్నవా, లేక ఇతనే ఆ బాధ్యతలను బంధించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడా అనేటువంటి సత్యాన్ని కూడా మనం విచారణ చేయాలి.
1: దేర్ఫోర్ వి మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ అండ్ ఎ సిన్సియర్ అటెంప్ట్ టు డిస్టింగ్విష్ ట్రూత్ ఫ్రమ్ అన్ట్రూత్. వి మస్ట్ రియలైజ్ ది ఆమ్నిప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఎన్ అటెంప్ట్ made like that will make our life happy and purposeful. On the other hand, many people go on complaining that they have several family responsibilities, that they have lot of work of different kinds to do, that in their profession there are certain formalities and controls, therefore I cannot participate in a satsang. we have to make an inquiry here and understand whether really the controls and the responsibilities and the type of work is tying him down and preventing him from participating in satsang, or whether he himself is taking all these responsibilities and tying himself by his own effort so that he may not go and participate in these satsangs.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: There is a small example for this.
0: మన భారతదేశమందు కోతులను పట్టేటువంటి ఒక విచిత్రమైనటువంటి విధానం ఉంటున్నది.
1: ఇన్ అవర్ కంట్రీ దేర్ ఇస్ ఎ వెరీ పిక్యూలియర్ మెథడ్ ఆఫ్ గెటింగ్ ఎట్ ది మంకీస్.
0: ఒక పెద్ద కడవను మాత్రం తీసుకుని వచ్చి దానికి చిన్న మూతిగా ఉండేటువంటి యొక్క కడవను తయారు చేసి ఆ కడవ లోపల కోతికి అతి ఇష్టమైనటువంటి పదార్థాలంతా పెట్టడం. అప్పుడు కోతి వచ్చి ఆ పదార్థములు తీసుకుని నిమిత్తమై చెయ్యిని తాను లోపల పెట్టి ఆ చేతి నిండుకును ఆ పదార్థములు పట్టుకోవటం చేత ఆ యొక్క చెయ్యి మరి బయటకు రాకుండా పోతుంది. అప్పుడు కోతి భ్రమిస్తుందట, ఓ లోపలెవరో నన్ను బంధించారు అని ఆ కడవను కూడాను ఎత్తుకుని పోవటానికి చేతగానటువంటి స్థితి లోపల అక్కడే తబ్బిబోతుండగా దీనిని పట్టేటువంటి వాడు వచ్చి దాన్ని తన వల్ల వేసుకుని పోతుంటాడు. ఈ రకంగా కొన్ని అభ్యాసములు జరుగుతుంటాయి.
1: This is the process of catching monkeys. You take a big pot with a small mouth, and inside the big pot you put in something, some material which is of attraction to a monkey. The monkey will see that and puts its hand inside that vessel, catches hold of a considerable amount, a handful of this material which has been kept in the pot, and tries to pull its hand out. Because the hand is full, the mouth is narrow, the hand does not come out. Then the monkey begins to think, oh, someone inside this pot is tying me up to this pot. And then it makes an attempt to carry away the pot along with its hand and move away with the pot. It's not able to do so because the pot is heavy. The man who has laid the trap then comes and catches the monkey.
0: ఈ యొక్క పాత్రలో ఎవరు ఈ కోతిని బంధించలేదు. తానే ఆ పదార్థమును అధికంగా పట్టుకోవటం చేత బంధింపబడింది. ఆ పదార్థమును విడిచిన తాను బయట వస్తుంది.
1: No one has tied up this monkey in the pot. The monkey has used its hand, taken such a lot of material which it likes. The hand has become big and it has tied itself. The moment it just lets its hand go, the grip is loosened, it can free itself.
0: అదే విధముగానే ఈ బ్రహ్మాండమైనటువంటి పెద్ద పాత్ర లోపల సంసారం అనేటువంటి చిన్న మూతిని పెట్టి అక్కడ సుఖ సంతోషం అనేటువంటి యొక్క పదార్థములు వేయటం చేత ఈ వ్యక్తి ఆ సుఖ సంతోషముల నిమిత్తమై తాను అందులో చిక్కులుకుని పోతున్నాడే కాని తాను ఏమాత్రం కూడాను తనను ఆ సుఖ సంతోషములు అనేటువంటిది బంధించటం లేదు. ఈ మానవుడు తానై తానే ఆ యొక్క పదార్థముల పైన పడి బంధితుడైపోతున్నాడు. అంతేకాని ఆ పదార్థములు కాని సంసారములు కాని బాధ్యతలు కాని ఇతన్ని ఏమాత్రము బంధించటం లేదు. దానిని వదలన తాను బయటపడిపోతాడు. అందువలననే ఈ విషయ సంబంధమైనటువంటి కర్తవ్య కర్మలు మనం చేసుకుంటూ మనసును మాత్రము ఆ భావమునందు ఇమిడ్చకుండా చేసుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి.
1: ఇన్ దిస్ మేనర్, ఇన్ దిస్ బిగ్ పాట్ ఆఫ్ దిస్ వరల్డ్ విత్ ఎ నారో మౌత్ లైక్ ది ఫ్యామిలీ, వన్ గెట్స్ ఇన్వాల్వ్డ్ in the pleasures of the world. As soon as he gets involved in the pleasures of the world, he is not able to free himself. It is not the individual, any other individual, who is tying him up. His own attachment to the pleasures of the world in the narrow mouth of the family are tying him up. The moment he gives up these pleasures, he frees himself. There is no one tying him to this world. In this manner, if we want to free ourselves, we have to participate in these worldly pleasures, but not involve ourselves and keep our mind free. That is the way to be free from these bondages.
0: Ide bandhanaku sariyainatundi arthamu andincheetundi gajendra mocham kudanu chakkaniga untundadi.
1: In the same manner, what gives you the true meaning of bondage, there is a good story, gajendra moksha.
0: Anaga jeevitam aneetundi dattamainatundi aranyamulo మదగజం వంటి మనస్సు స్వేచ్ఛా విహారం సలుపుతూ ఉంటుంటుంది.
1: దిస్ మీన్స్ ఇన్ ది థిక్ ఫారెస్ట్ ఆఫ్ లైఫ్ ఎన్ ఎలిఫెంట్, ఎ వైల్డ్ ఎలిఫెంట్ విచ్ ఇస్ ది మైండ్, విచ్ ఇస్ ది మ్యాన్స్ మైండ్, ఇట్ ఈస్ సింప్లీ రోమింగ్ అబౌట్ ఇన్ దిస్ థిక్ ఫారెస్ట్ ఆఫ్ లైఫ్.
0: ఆ యొక్క దట్టమైనటువంటి అరణ్యంలో స్వేచ్ఛా విహారం సలుపుతున్నటువంటి ఈ మదగజం వంటి మనసు విషయ సంబంధమైనటువంటి దాహము వేస్తుంది దానికి.
1: దిస్ మైండ్ విచ్ ఇస్ రోమింగ్ అబౌట్ లైక్ ఎ వైల్డ్ ఎలిఫెంట్ ఇన్ అవర్ లైఫ్ విచ్ ఇస్ లైక్ ఎ థిక్ ఫారెస్ట్ ఇట్ బికమ్స్ థర్స్టీ. థర్స్టీ ఫర్ వాట్? థర్స్టీ ఫర్ సెన్సుయస్ ప్లెజర్స్.
0: అట్టి విషయ సంబంధమైనటువంటి దాహం వేసినప్పుడు ఈ సంసారం అనేటువంటి కొలం లోపల త్రాగడానికని ప్రారంభిస్తుంది.
1: వెన్ దిస్ వైల్డ్ ఎలిఫెంట్ బికమ్స్ థర్స్టీ ఫర్ సెన్సుయస్ ప్లెజర్స్ ఇట్ బిగిన్స్ టు డ్రింక్ ఇన్ ది లేక్ ఆఫ్ ది ఫ్యామిలీ.
0: అందులోపల కాలు పెట్టేటప్పటికీ తాను అభిమానము అనేటువంటి ముసలి దానిని పట్టేసేసిస్తుంది.
1: ది మోమెంట్ దిస్ ఎలిఫెంట్ puts its foot in this lake, then this attachment, a crocodile called the attachment, catches hold of its leg.
0: ఈ యొక్క అభిమానం అనేటువంటి యొక్క ముసలి పట్టిన తక్షణమే దాని నుంచి ఇంక ఇడిపించుకోవటానికి సాధ్యం కాదు ఈ మదగజం వంటి మనసుకు.
1: The moment this attachment, the crocodile of an attachment, catches hold of its leg, this wild elephant cannot free itself from this family.
0: అప్పుడు కొంతకాలము ఆ యొక్క అభిమానంతో పోరాడి పోరాడి పోరాడి కట్ట కడపడకు నీవే తప్ప నితప్పరం బెరుగా, ఓ భగవంతుడా ఇంక నాకు ఏమాత్రం కూడా ఈ సంసారంతో అక్కరలేదు, నన్ను ఎట్లయినా రక్షించి ఈ కొల నుంచి ఈ యొక్క ముసలి యొక్క బాధ నుంచి నన్ను తప్పించమని తన దృష్టిని ఈశ్వరుని వైపున మరలుస్తాడు. అప్పుడు ఈశ్వరుని దృష్టి తనపైన మరలుస్తాడు. దీనినే సుదర్శనము అన్నారు. సుదర్శనం అనేటువంటి చక్రము కాదు, సుదర్శనము మంచి దృష్టి. ఈశ్వర దృష్టి ఈ యొక్క గజమునకు వచ్చిన తక్షణమే ఈశ్వర దృష్టి గజము పైన ప్రాకింది, తక్షణమే బంధ విమోచన జరిగింది.
1: విత్ దిస్ అటాచ్మెంట్ ఇన్ ది ఫ్యామిలీ, వెన్ ది క్రోకడైల్ ఆఫ్ అటాచ్మెంట్ హెస్ కాట్ ఇట్స్ లెగ్, ఇట్ స్ట్రగుల్స్, ది ఎలిఫెంట్ స్ట్రగుల్స్ అండ్ ఫైట్స్ విత్ దిస్ అటాచ్మెంట్ ఫర్ సమ్ టైమ్ అంటిల్ ఇట్ బికమ్స్ వీక్. వెన్ ఇట్ బికమ్స్ వీక్ హీ సేస్, ఓ గాడ్, you are the only one who can now save me. I cannot save myself. Please save me from this crocodile. And the elephant then turns its vision to God. When the elephant turns its vision to God, God's vision is also turned towards this elephant. This process is referred to as Sudarshana. Sudarshana is not a chakra which is anything separate. It is good vision. As soon as the elephant turns its vision to God, then that is called Sudarshana.
0: కనుక ఈనాడు మనము సుదృష్టి రావాలి, సుదర్శనము కలగాలి. అప్పుడే ఆ భగవంతుని యొక్క అనుగ్రహ కిరణములు కూడాను మనపైన ప్రసరించడానికి వీలవుతుంటుంటది.
1: సో టుడే వీ షుడ్ గెట్ గుడ్ విజన్, సుదర్శన. వీ షుడ్ సీ అట్ ది లార్డ్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ది లార్డ్ టు స్ప్రెడ్ హిస్ గ్రేస్ టువర్డ్స్ అస్.
0: నేను అధిక కాలమును తీసుకుని మీకు శ్రమ పెట్టడానికి నేను ఏమాత్రం కూడాను ఒప్పుకోను. అయితే ఇది సమయం వచ్చినది కనుక ఈనాటి శ్లోకమునకు పురస్కరించుకుని దానికి సంబంధించినటువంటిది ఏంటి కనుక ఒక్క ప్రాపంచంలో గజేంద్ర మోక్షం వరకు మనం పోనక్కర్లేదు. ఒక వ్యక్తి తన జీవితమును సుఖము నుంచి తన వాంఛ నుంచి కట్ట కడపటి వరకు కూడాను ఏ విధంగా మారినాడు అనేటువంటిది స్వామి చింతనే అట్టి అనుభవానికి కూడాను ఒక ఆదర్శమైనటువంటి ఉపమానం ఉన్నది.
1: ఐ జనరలీ డు నాట్ లైక్ టు టేక్ too much of your time and talk too long. However, since the particular verse which we have been expounding is of relevance, there is no need to go as far as the story of Gajendra Moksha in this world. There is an individual case in my own experience and in the presence of Swami himself, how he has completely changed, how he was immersed in worldly pleasures and how he had completely changed his life. I would tell you this instance.
0: 20 samvatsaramulaku puramu oka vidyarthi na daggariki vachadu.
1: 20 years ago one student came to me.
0: Swami, nenu class lo first class ku raavali ani prarthinchadu.
1: He prayed that he should come first in his class.
0: మంచిది నాయన, నీవు చదవాల్సిన రీతిగా చదవాలి, నీ ప్రయత్నం కూడా ఉంటుండాలి, తప్పక యత్న ప్రయత్నములు మానవ ధర్మము, జయాపజయములు దైవాధీనము, నీ యత్న ప్రయత్నములు పురస్కరించుకుని దైవానుగ్రహం కూడా ఉంటుంటాది, తప్పక నీ ప్రయత్నం చేయమని ధైర్యాన్ని అందించాను.
1: ఐ టోల్డ్ హిమ్ యెస్ ఇట్ ఈస్ గుడ్, ఐ గేవ్ హిమ్ కరేజ్, ఐ సెడ్ యెస్ దేర్ మస్ట్ బి యువర్ ఎఫర్ట్ ఆల్సో, everyone must make his own effort, and after making the effort, the result is in God's hands, but I give you the necessary courage, make your own effort.
0: తదుపరి తాను పాస్ అయ్యాడు. తాను చాలా సంతోషించి రెండవ సంవత్సరము, స్వామి నేను 6 నెలల నుంచి కూడా పాస్ అయ్యి డిగ్రీ చేతిలో పట్టుకుని నేను ఉద్యోగం లేక అవస్థ పడుతున్నాను, తమరు ఎట్లయినా అనుగ్రహించి నాకు ఒక ఉద్యోగం చిక్కేటట్టు చెయ్యాలి అని ప్రార్థించాడు.
1: He passed as he desired, and he came after some time and said, I have passed and I have a degree in my hands for the past 6 months. I have been going about without a job. Please give me the blessing that I shall get a job.
0: తిరిగి అతని యొక్క అదృష్టవశాత్తు ఒక నెల లోపలనే ఉద్యోగం చిక్కింది.
1: By his good luck, within 1 month he got a job.
0: తిరిగి 3 నెలలకే మరి నా దగ్గరకు వచ్చాడు. ఏమైనా ఉద్యోగం చిక్కిందా అని ప్రశ్నించాను. చాలా సంతోషంగా మంచి ఉద్యోగమే చిక్కింది స్వామి, అయితే మా ఆఫీస్ లోపలనే ఒక టైపిస్ట్ ఉంటుండాలి, ఆమె నేను పెళ్లి చేసుకోవాలని ఉంది అన్నాడు.
1: He came back to me in 3 months and I asked him, what happened? Are you happy? Have you got a job? He said, yes, I am very happy indeed. I got a job within 1 month. I have come back now to tell you that in my own office there is a typist girl whom I want to marry.
0: నాయనా, మీ తల్లిదండ్రులకు ఏమైనా ఇష్టం ఉన్నదా, లేక వారికి విరుద్ధమైనటువంటి రీతిగా పోవటం మంచిది కాదు అని అనేక రకములుగా కూడా అతనికి చాలా బోధించాను.
1: I asked him, my dear boy, is this agreeable to your father and to your mother? It is not desirable that you should do something which is not accepted by your parents. In so many different ways, I told him a few good things.
0: కానీ ఆ పిల్లవాడు ఏమాత్రం కూడా దారికి రాలేదు. విరుద్ధమైనా చేసుకుని పోయి ఆ యొక్క బిడ్డను పెళ్లి చేసుకోవటానికి సంసిద్ధుడై ఉంటున్నాడు. ఆ బిడ్డనే పెళ్లి చేసుకోకుండా పోతే నేను ప్రాణమైన ఈడుస్తాననేటువంటి యొక్క మూర్ఖము లోపల ఉంటున్నాడు. అట్లైనప్పుడు నేను అతన్ని చాలా ఖండించి తిరిగి, సరే నాయన, నీవు కొంత విచారించి మీ తల్లిదండ్రులు ఎట్లయినా ఒప్పించడానికి నువ్వు పూనుకో, వారి ఇష్టమైనప్పుడు తప్పక నేను కూడా ఇష్టపడతాను, నా ఆశీర్వాదములు ఎప్పుడు కూడా ఉంటున్నాయని చెప్పి పంపించాను.
1: The boy was not inclined to listen to me. He was saying that even if his parents did not agree, even if it meant his transgressing what his parents desired, he would rather marry that particular girl. He would die if he would not marry that particular girl. Under those conditions, I no doubt criticized him, but I advised him that it is better he goes and speaks to his father and mother and convince them of the situation and then only go through the marriage.
0: సరే, ఎట్లయినా మా తల్లిదండ్రులను ఒప్పించుకుంటానని చెప్పని వెళ్లినాడు. ఇంకా తల్లిదండ్రులకు అనేక హింసలంతా పెట్టడం చేత బిడ్డ యొక్క సుఖాన్ని కోరి ఎక్కడైనా ప్రాణం తీసుకుంటాడో ఏమని వారు కూడా నిర్బంధంగా ఒప్పుకున్నారు పాపం.
1: He went back to his father and mother, and because he brought large amount of pressure of different kinds on the father and mother, they were rather afraid that this boy might kill himself if they did not agree. Somehow or other, they said, all right, you can go and marry.
0: సరే, మ్యారేజ్ జరిగిపోయింది. తిరిగి 1 సంవత్సరం అయిన తర్వాత మరి ఇద్దరు కలిసి వచ్చారు.
1: మ్యారేజ్ వాజ్ ఓవర్ అండ్ ఆఫ్టర్ అబౌట్ 1 ఇయర్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ కేమ్ టు మీ.
0: ఏమైనా పెండ్లైందా? పెండ్లైంది స్వామి, కానీ ఒక కొడుకు కావాలా అని వచ్చాడు.
1: ఐ ఆస్క్ దెమ్, ఇస్ ది మ్యారేజ్ ఓవర్ ఆర్ యూ మ్యారీడ్? దే సెడ్ యెస్, వి ఆర్ మ్యారీడ్ బట్ వి ఆర్ డిజైరస్ ఆఫ్ హావింగ్ ఎ సన్.
0: సరే, మరి 2 సంవత్సరాల తర్వాత కొడుకు కూడాను పుట్టాడు. ఈ కొడుకు పుట్టేటప్పటికి ఆమె ఉద్యోగాన్ని వదిలిపెట్టింది పెళ్లైతానే. ఇంటిలో ఖర్చులు అధికమవుతూ వచ్చేసేసినాయి. అప్పుడు మరీ 3వ సంవత్సరం మరి నా దగ్గరకు వచ్చాడు. స్వామి, 6 ఏళ్లు అయిపోయింది నేను ఉద్యోగంలో చేరి, నాకు ప్రమోషన్ రాలేదు, ప్రమోషన్ కావాలి అని వచ్చాడు.
1: ఆఫ్టర్ 2 ఇయర్స్ దే హ్యాడ్ ఎ సన్, బట్ దెన్ యాజ్ సూన్ యాజ్ దే వర్ మ్యారీడ్ దిస్ గర్ల్ గేవ్ అప్ హర్ జాబ్, and therefore their income became less and the family was growing, expenses were growing. So after 6 years they came back to Swami and they said, expenses have been growing and how can we meet this situation?
0: Aithe aa pillavadu ee yokka prapancha sambandhamainatunte vishayallo murkhanga undina Swami vishayamlo maatramu chaala bhakti shraddhalato undetunte vaadu.
1: When he came after 6 years asking for promotion, it was evident that while in regard to these worldly matters he was somewhat foolish, Yet in regard to matters relating to Swami, he was having considerable faith and he was having great respect.
0: Sari tirigi nayana edo nu badalu padutunnavu tappaku nu manchiga nu nadchukuntundale ani cheppi nenu anugrahisthan pomani cheppanu nee adrishtam kodanu cheralani tarigi vellin tachame promotion vachindi paapam.
1: I told him that anyhow you are having your own troubles in your family, but you are a good boy. I will certainly give you my blessing. You better go back. And he went back and he got his promotion.
0: తదుపరి ఒక 5 సంవత్సరములు రాలేదు.
1: After that he did not turn up for 5 years.
0: ప్రమోషన్ వచ్చినంత కొంత కాలం లోపల మాత్రం చాలా ఆనందంగా ఉంటున్నాడు. కానీ ఈ ఆఫీసులో ఎంత ప్రమోషన్ వచ్చిందో ఇంటిలో కూడా నువ్వు బిడ్డల ప్రమోషన్ కూడా ఎక్కువైపోయింది. 5 మంది పిల్లలు అయిపోయారు.
1: హీ వాజ్ క్వైట్ హ్యాపీ ఫర్ సమ్ టైమ్ ఆఫ్టర్ హీ గాట్ ప్రమోషన్. బట్ జస్ట్ యాజ్ హీ గాట్ ప్రమోషన్ ఇన్ హిస్ ఆఫీస్ వర్క్, సో ఆల్సో ఇన్ డొమెస్టిక్ మ్యాటర్స్ హీ వాజ్ గెటింగ్ ప్రమోషన్. ది నంబర్ ఆఫ్ చిల్డ్రన్ బికేమ్ 5.
0: సరే, తిరిగి 6 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చాడు. స్వామి, నాకు ఈ సంసారమే వద్దు, నేను తమ ఆశ్రమంలో ఏదైనా చిన్న పని ఇస్తే నేను ఇక్కడ పని చేసుకుంటూ ఉంటాను, సంసారం చాలా కష్టంగా ఉంటుండాది, పిల్లల పోరు నేను భరించుకోలేను, ఈ భార్య నా పైన అనేక రకములైనటువంటి నిందలు మోపి మా ఇద్దరికి కూడా నువ్వు ఏమాత్రం కూడా నువ్వు సుఖం లేకుండా ఉంటుండాదని చాలా ఏడ్చుకున్నాడు.
1: ఆఫ్టర్ 6 ఇయర్స్ హి టర్న్డ్ అప్ అండ్ హి సెడ్ స్వామి, ఐ డు నాట్ వాంట్ దిస్ ఫ్యామిలీ అట్ ఆల్. I want to get out of this family. I want to join your ashram. These children are giving me enormous amount of trouble. The wife is quarreling with me at every time and is accusing me of one thing and another.
0: Samsaram anetvadi maha sarpanga pattukundi nannu ani annadu.
1: He said that the family had caught hold of him as if a serpent had caught hold of him.
0: అప్పుడు నేను చెప్పాను, నాయన నీవే నీవే కోరి ఆ సర్పాన్ని పట్టుకుంటావా లేక ఆ సర్పము నిన్నొచ్చి పట్టిందా చెప్పమన్నాను.
1: I asked him, did you of your own accord go and catch hold of that snake, or did that serpent come and catch hold of you?
0: Kanuka ee yokka chinna vayasunandu manchi cheddalu aneetundi vichachana leka vivekam shunyam ayipoyi nityanitya vishe parisilana cheyaleneetundi yokka murkhatvamlo padipoyi manam aneka rakamulaina kashtamulaku dukkhamulaku guri ayipothunnam. Kanuka manam atti murkhatvaniki ye maatram kuda nu guri kaaka దైవత్వమును విస్మరించి కొంతవరకు విశ్వసించి తల్లిదండ్రుల యొక్క బాధ్యతలను కూడా నువ్వు గుర్తించి మన యొక్క గౌరవ మర్యాదలను కూడా నువ్వు నిలుపుకునేటువంటి యొక్క పరిస్థితికి మనము విద్యను గడుపుకోవాలి. కానీ విద్య విద్య విద్య అనుకుని కేవలం తల్లిదండ్రులను ధిక్కరించి నీతి నియమాలంతా కూడా నువ్వు విసర్జించి గౌరవ మర్యాదలను మంటగలిపి మన స్వార్థమునకే మన జీవితమును నిప్పులో వేసుకోవటానికి పూనుకోకూడదు.
1: You must learn to distinguish between good and bad. You must develop the capacity to see what is true and what is untrue. You must not become foolish. You must have some respect for divinity. You must also listen to what your parents say. You must lead a respectful life. You must use the education through which you are going for the purpose of developing faith in God, for the purpose of developing respect to your parents. You should not think that the entire education is only to overthrow what your parents tell you and develop disrespect for them and become selfish, ultimately land your life into foolish troubles.
0: మన యొక్క జీవితము నీతి నిజాయితీల పైన జీవించాలి.
1: అవర్ లైఫ్ షుడ్ రెస్ట్ ఆన్ మొరాలిటీ అండ్ ట్రూత్.
0: కనుక మన జీవితము రాని రాలని, ధనము చిక్కని చిక్కకపోయిని, మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. నీవు ఆ నీతి నిజాయితీని పెంచుకోవటానికి ప్రయత్నం చేయాలి. కానీ మన యొక్క జీవితము లోపల గౌరవ మర్యాదలు పాడైపోయినా మన జీవితము లివింగ్ డెత్, జీవించి కూడాను తాను గతించినటువంటి వ్యక్తిగా తయారైపోతాడు.
1: అవర్ లైఫ్ మే ఆర్ మే నాట్ గో త్రూ. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు రియలైజ్ దట్ దీస్ టూ ఎసెన్షియల్స్ కాన్స్టిట్యూట్ ది బేసిస్ అవర్ లైఫ్, మొరాలిటీ అండ్ ట్రూత్. మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. యూ మస్ట్ రిమెంబర్ దట్ అన్లెస్ యూ రెస్పెక్ట్ దీస్ టూ ఎసెన్షియల్స్, మొరాలిటీ అండ్ ట్రూత్, లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్.
0: కనుక నీవు సత్య మార్గంలో ప్రవేశించి సహనము, త్యాగము, ఒక అన్యోన్యత అనేటువంటి దానిని అభివృద్ధిపరచుకుని నీ యొక్క శీలమును అనగా గుణమును ప్రధానమైన లక్ష్యం అందు పెంచుకున్నప్పుడు తప్పక ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమును సుఖింప బ్రహ్మ విద్య, ధర్మ విద్య బ్రహ్మ విద్యలేందు కూడాను నీవు చక్కని ఒక ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తిగా తయారు అవుతావు.
1: యూ మస్ట్ దేర్ఫోర్ ఫాలో ది కరెక్ట్ పాత్. యూ మస్ట్ డెవలప్ ఫర్ బ్యారెన్స్. యూ మస్ట్ నో వాట్ సాక్రిఫైస్ ఈస్. యూ మస్ట్ డెవలప్ మ్యూచువల్ రెస్పెక్ట్. ఇన్ దిస్ మేనర్ ఇఫ్ యూ కెన్ లీడ్ యువర్ లైఫ్ అడాప్టింగ్ రైచువస్ కాండక్ట్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ దిస్ వరల్డ్. Understanding Brahman, Atma, that will help you in the next world.
0: Kanuka, meeru vidyavantula ainappatikini, goppa goppa udyogamulu yelinappatikini, deshamunaku nayakuluga meeru tayarainappatikini, chaala santoshame. Ainappatikini, mee yokka hrudayanni maatramu, nirantaramu, parishuddhamainatunte reetikinda undi, Bhagavat anugrahaniki, సరి అయినటువంటి ప్రయత్నం లోపల, ప్రవర్తన లోపల మీ జీవితాన్ని అంకితం చేసుకోవాలి. ఎట్టి విద్యలు లేనటువంటి యొక్క ఆనందగిరికి గురు కటాక్షం చేత ఎట్టి మహాపండితుడిగా తయారైపోయి బద్రీ ఆశ్రమానికి, బద్రీ పీఠమునకు తాను అధిపతిగా కూడాను తయారయ్యాడు. కనుక గురు కటాక్షం కాని, భగవత్ అనుగ్రహం కాని పొందేటువంటి అవకాశములకు మీరు సరి అయినటువంటి ప్రయత్నాలు సలిపినప్పుడు ఎట్టి దాని ఎందుకును మనము విజయాన్ని సాధించడంలో ఎట్టి సందేహము ఉండదు.
1: It's a matter of pleasure to see that you get educated. It is certainly a matter of pleasure when you occupy positions of responsibility. You may become leaders of various aspects in this country, but in all these things, try and keep your heart clean and pure. Then you will get the grace of God. Do you see that Anandagiri, though an uneducated and foolish person, he had the grace of Guru and the grace of God. He became a big scholar and he became the head of the Badri Pitha. Thus, grace of God can do everything for you.

చిట్ట చోరా బృందావన సంచార బడా చిట్ట చోరా బృందావన సంచార గోపాల గోపాల హే మురళీ గోపాల గోపాల గోపాల గోపాల గోపాల హే

కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ జీ బోలో కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ బోల్ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ జీ బోలో కృష్ణ కృష్ణ కృష్ణ నిత్య నిత్యం చెప్పి కృష్ణ నామ జీ బోలో నిత్య నిత్యం చెప్పి హరి హరి హరి హరి హరి హరి జీ బోలో బోలో హరి హరి హరి హరి హరి హరి జీ బోలో సత్యనామ సత్య

0: that what you say is present is not there in the true sense. That what you deny is really present. It's only Brahman that exists all the time. And this universe, this world, is fleeting, transient. Know this.
1: Drishyamunaku, Adrishyamunaku, Prakriti Tattvamu, భేదమును ఇస్తుంది కాని ఆధ్యాత్మిక తత్వము దృశ్య అదృశ్యములకు రెండింటిని కూడాను సమత్వంగానే భావిస్తుంది.
0: ఫ్రమ్ ది ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ దర్ ఇస్ వైడ్ డిఫరెన్స్ బిట్వీన్ దాట్ విచ్ ఇస్ అపేరెంట్ అండ్ దాట్ విచ్ ఇస్ నాట్ అపేరెంట్ బట్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ బోత్ ఆర్ వన్ నాట్ మచ్ ఆఫ్ ఎ డిఫరెన్స్.
1: ప్రకృతి దృష్టిలో చూచినప్పుడు ఇది ఎంతై కూడాను ప్రకృతిగా కనిపిస్తుంది.
0: ఫిజికల్లీ ఎవ్రీథింగ్ ఇస్ నేచర్.
1: పరతత్వంతో చూచినప్పుడు అంతైకుడును పరబ్రహ్మ స్వరూపంగా నిరూపిస్తుంది.
0: స్పిరిచువల్లీ ఎవ్రీథింగ్ ఇస్ ద వన్ ఆఫ్ పరబ్రహ్మన్ ఓన్లీ.
1: ఎవరిది ఎట్టి దృష్టియో అట్టి సృష్టిగా కనిపిస్తుంది.
0: యాజ్ ఈజ్ యువర్ విజన్ సో ఈజ్ ది టైప్ ఆఫ్ క్రియేషన్ యూ ఎక్స్పీరియన్స్.
1: ఎవరు ఎట్టి రంగు అద్దాలు వేసుకుంటుందో అట్టి వారికి అట్టి రంగుగానే కనిపిస్తుంది ఈ ప్రపంచము.
0: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద గ్లాసెస్ యూ పుట్ ఆన్ సో ఇస్ ఇట్ కలర్డ్ విజన్ యూ హ్యావ్.
1: ప్రేమ దృష్టితో చూచేటువంటి ప్రతి వ్యక్తి కూడాను బాహ్య ప్రపంచము జ్ఞాన దృష్టిగానే కనిపిస్తుంది.
0: ఇఫ్ యూ హ్యావ్ ద లుక్స్ ఆఫ్ లవ్ నేచురల్ ఎవ్రీథింగ్ వుడ్ అపియర్ టు బి ద వన్ ఆఫ్ విజ్డమ్.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను ప్రేమ దృష్టిని అలవర్చుకోవాలి.
0: Therefore, everyone should develop this vision of love.
1: Arvan appude sarvamu brahmamayanga roopondutundi.
0: Then everything would appear to be the one of Brahman.
1: Shankarla varu brahma satyam jagat mithya annaru.
0: Shankara said brahma is truth while universe is mithya or illusion.
1: Ee vedanta siromanini patinchinatvanti oka vidyarthi naa daggariki vachi swami brahma satyam జగత్ మిథ్య అని శంకరులు వారు చెప్పారు. ఏది సత్యము ఏది మిథ్యము అన్నారు.
0: ఎ స్టూడెంట్ ఆఫ్ ఫిలాసఫీ కేమ్ టు స్వామి అండ్ సెడ్ స్వామి ఇట్ ఈ శంకర హూ సెడ్ దట్ బ్రహ్మం ఇస్ ఆల్ ట్రూత్ వైల్ దిస్ యూనివర్స్ ఈస్ ఇల్యూషన్ వాట్ ఈస్ కరెక్ట్.
1: పిచ్చివాడా, ఏది సత్యమో ఏది అసత్యమో ఈ ప్రకృతికి వదిలిపెట్టు, అదే నిర్ణయం చేస్తుంది. మొట్టమొదటి నీవు సత్యమా కాదా నీవు తెలుసుకోమన్నాను.
0: Swami said, know what is truth and what is false. First know whether you are there or not, whether you are true or not.
1: అది ప్రకృతికి వదిలిపెట్టు.
0: Leave that to the nature.
1: ప్రకృతే నిర్ణయం చేస్తుంది.
0: The nature will decide.
1: ఈ యొక్క ప్రకృతి యొక్క తత్వము నీవు ఏమాత్రము విచారించనక్కర్లేదు.
0: Don't bother about the nature.
1: వాదించనక్కర్లేదు.
0: Don't argue.
1: మొట్టమొదటి నీవు సత్యమో కాదో తెలుసుకోమని చెప్పాను.
0: First know whether you are true or not.
1: తాను సత్యమో కాదు అని తెలియనటువంటి ఒక వ్యక్తి ప్రపంచమంతా సత్యము మిథ్యము అని చెప్పడానికి ఏ విధంగా అర్హుడవుతాడు?
0: ద వన్ హూ డస్ నాట్ నో వెదర్ హీస్ ట్రూ ఆర్ నాట్ వాట్ రైట్ హ్యాస్ హీ టు డిసైడ్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్.
1: కనిపించే దేహమునే సత్యముగా భావిస్తున్నాడు.
0: హీ కన్సిడర్స్ ద ఫిజికల్ బాడీ విచ్ ఇస్ అపేరెంట్.
1: కనిపించినటువంటి దేహిని అసత్యంగా విశ్వసిస్తున్నాడు.
0: బట్ ది ఇన్వెలర్ హూ ఇస్ నాన్ అపేరెంట్ కన్సిడర్స్ ఇట్ యాస్ ఫాల్స్.
1: కనిపించనిదే తినిపించునని కర్మల ఫలమును మర్మము జీవ.
0: That
1: ఏది కనిపించదో అదే నీ యొక్క సుఖదుఖములకు మూల కారణము.
0: దట్ విచ్ ఇస్ నాట్ సీన్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ద ప్లెజర్ అండ్ ద పెయిన్.
1: అందము ప్రాయము ఉంది శక్తి ఉందని నిక్కకు రోరన్నా. అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్నా.
0: ఓ మ్యాన్ డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ బ్యూటీ యూత్ అండ్ ఆల్సో ది సెన్సెస్ దట్ ఆర్ స్ట్రాంగ్.
1: ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మని ముసుళ్ల పండగ.
0: దేర్ లైస్ అహెడ్ ది అడ్వాన్సింగ్ ఓల్డ్ ఏజ్.
1: ఇప్పటికీ ఇది సత్యమని నీవు భావిస్తున్నావు.
0: యు కన్సిడర్ ద ప్రెసెంట్ యాజ్ ట్రూత్.
1: కొన్ని దినములకు ఇది సత్యమా అసత్యమా?
0: ఆఫ్టర్ సమ్ టైమ్ యు నో వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్.
1: దృశ్యకల్పితమైన జగత్ అంతైకుడును మార్పు చెందునదే.
0: ఆల్ దట్ అపేరెంట్ వరల్డ్ చేంజెస్.
1: మార్పు చెందినది ఏదియో అదే సత్యము.
0: That which is changeless is truth.
1: పిల్లలు చాలా మందికి ఈ యొక్క ఆధునిక యుగం లోపల ఇది ఒక గొప్ప ఫ్యాషన్ గా ఉంటాడు.
0: Students in this modern age consider this as a matter of fashion.
1: ఒక సినిమా చూడటము లేక టీవీ చూడటము లేక వీడియో చూడటము ఇవి లేకపోతే వారు ఉండలేరు.
0: The students, they watch TV, video and cinema.
1: సినిమాలో టికెట్ తీసుకుని లోపల ప్రవేశిస్తారు.
0: దే పర్చేస్ ది టికెట్ అండ్ గెట్ ఇన్ ది థియేటర్.
1: పోయినది తచ్చడమే, తెల్లటి ఒక పెద్ద స్క్రీన్ కనిపిస్తుంది.
0: దే ఫైండ్ దేర్ వెరీ వైడ్ బిగ్ వైట్ స్క్రీన్.
1: కానీ ఆ స్క్రీన్ పైన బొమ్మలు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు.
0: బట్ దే విల్ బి వెయిటింగ్ ఫర్ ద పిక్చర్స్ టు బి ప్రొజెక్టెడ్ ఆన్ ది స్క్రీన్.
1: బొమ్మలు వచ్చినా అతనికి ఆనందం, ప్రాణం వచ్చినట్టుగా అనిపిస్తుంది.
0: ద మూమెంట్ ద పిక్చర్ స్టార్ట్ అపియరింగ్ ఆన్ ది స్క్రీన్ హిల్ బి ఎంథూజియాస్టిక్.
1: బొమ్మలు వచ్చినాయి,
0: పిక్చర్స్ ఆర్ దేర్,
1: వచ్చినాయని ఆనందిస్తున్నట్టుగానే ఆ బొమ్మలు పోతున్నాయి.
0: యాజ్ హీస్ హ్యాపీ వాచింగ్ దెమ్ దే వానిష్ ఇన్ డ్యూ కోర్స్.
1: మరొక బొమ్మలు వచ్చి మరొక రీతిగా అందులో యాక్ట్ చేస్తుంది.
0: అదర్ పిక్చర్స్ ఫాలో అండ్ ఆల్సో
1: ఈ విధంగా వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది ఈ బొమ్మలు.
0: ది పిక్చర్స్ కమ్ అండ్ గో ఆఫ్ అండ్ ఆన్.
1: కానీ అదే రీతిగాని ఈ జగత్ అనే దృశ్యము రావటము పోవటము, రావటము పోవటము జరుగుతుంది.
0: లైక్ వైజ్ దిస్ సీన్ ఆఫ్ ది జగత్ వరల్డ్ కమ్స్ అండ్ గోస్.
1: ఈ రావటం పోవటం దేని ఆధారంతో మనం చూడగలుగుతున్నాము?
0: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ యూ టు అబ్జర్వ్?
1: స్క్రీన్ ఆధారంతో చూడగలుగుతున్నాము.
0: ఆన్ ది బేసిస్ ఆఫ్ ది స్క్రీన్ యుల్ బి ఏబుల్ టు అబ్జర్వ్.
1: స్క్రీన్ రావటం లేదు, పోవటం లేదు.
0: స్క్రీన్ నైదర్ గోస్ నాట్ కమ్స్.
1: స్క్రీన్ సత్యము, బొమ్మలు మిథ్యము.
0: స్క్రీన్ ఇస్ ట్రూత్ while pictures are false.
1: Aithe ade shankarla varu sarvam kalvidam brahma anta brahma swarupame annaru.
0: But same Shankara said that everything is brahman only.
1: Aithe ee mithyamainatundi bommalu kudanu bhagavat swarupame na?
0: Then do you consider the pictures that are false, do you consider
1: avunu,
0: that divine?
1: Avunu.
0: Yes.
1: Etla?
0: How?
1: Satyamainatundi oka screen paina mithyamaina bommalu padinappudu ఈ బొమ్మలలో కూడా స్క్రీన్ ఉంటుండాలి.
0: When these pictures are projected on the screen which is all true, there is the screen in the pictures also.
1: స్క్రీన్ లేకపోతే బొమ్మలే కనిపించవు.
0: Without the screen you can't see the pictures.
1: కనుకనే బొమ్మలకు ఆధారమైనటువంటిది స్క్రీనే, బొమ్మలలో కనిపించేటువంటిది స్క్రీనే.
0: Therefore it is the screen which is the background behind all these pictures, and there the picture you find the screen there.
1: కనుకనే సర్వం కలివిదం బ్రహ్మ.
0: So he said సర్వం కలివిదం బ్రహ్మ.
1: ఇట్టి సత్యాన్ని గుర్తించుకునేటువంటి యొక్క వ్యక్తిత్వము ఈనాటి ఆధునిక యుగంలో చాలా దిగజారిపోయింది.
0: దర్ ఆర్ వెరీ ఫ్యూ హూ అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ఇట్.
1: దేహము సత్యమని భావిస్తున్నారు.
0: దే కన్సిడర్ ద బాడీ ట్రూ.
1: దేహి అసత్యమని విశ్వసిస్తున్నారు.
0: దే కన్సిడర్ ఇండివిజువల్ ఫాల్.
1: కానీ దేహముతోనే దేహిని మనం కనుక్కోవాలి.
0: బట్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ బోత్ ద బాడీ అండ్ ఇండివిజువల్.
1: దేహం ఎట్టిది?
0: What sort of body is this?
1: ఈ దేహమునకు మూడు విధములైనటువంటి స్థితులు ఉంటున్నాయి.
0: Body has three states.
1: ఒకటి వాత.
0: The first one is vata. Air, bile and phlegm.
1: వాత, పిత్త, శ్లేషం మూకులు ఉన్నాయి.
0: The wind, bile and phlegm.
1: ఈ వాతం అనేటువంటిది ప్రతి మానవునికి ఆ దేహము లోపల 80 రకములైనటువంటి వ్యాధిని తెప్పిస్తుండాలి.
0: The wind, vata is responsible for 80 types of diseases.
1: పైత్యము, పిత్తం అంటారు దీన్ని.
0: And the next one is the bile.
1: ఇది 82 రకములైనటువంటి రోగములను ఈ దేహంలో కలిగిస్తూ ఉంటుండాలి.
0: This is responsible for 82 types of diseases.
1: శ్లేషము,
0: phlegm.
1: ఇది 224 యొక్క రోగములను కల్పిస్తుంటుండాలి.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ 224 టైప్స్ ఆఫ్ డిసీజెస్.
1: ఇవన్నీ చేరితే 386 రకములైనటువంటి యొక్క రోగములు మానవుల్లో ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ 386 టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఇన్ మ్యాన్ కైండ్.
1: ఇన్ని రోగములతో కూడినటువంటి ఈ దేహం పైన ఎందుకు ఇంత భ్రాంతి?
0: వై డు యూ హావ్ సో మచ్ ఆఫ్ అటాచ్మెంట్ ఆన్ దిస్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిసీజెస్?
1: కనుకనే ఆనాటి మహర్షులందరూ కూడాను దేహం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి ఈ దేహం పైన భ్రాంతిని వదలి క్రమక్రమేణా ఉన్నంత వరకు వీరి క్షేమాన్ని మాత్రం కాపాడుకుంటూ వచ్చారు.
0: Therefore sages and saints in those days have understood the nature of the body very well and how false it is, how fleeting it is, and they maintained it.
1: మనకు కనిపించే రోగములు ఏమి కావే? కొందరు చాలా హాయిగా ఉంటుంటారు, మంచి ఫుట్బాల్ మాదిరి ఉంటుంటారు, పకోడా వలే ఉంటుంటారు, రోడ్ రోలర్ వలే ఉంటుంటారు, కానీ రోగాలు మాత్రం కనిపించవు.
0: సమ్ అపియర్ టు బి వెరీ ఫైన్, వెరీ ఫ్యాటీ, లైక్ రోడ్ రోలర్ అండ్ పకోడా, బట్ యెట్ దే హ్యావ్ డిసీజెస్.
1: దాహము ఒక రోగమే.
0: థర్స్ట్ ఈజ్ ఎ డిసీజ్.
1: ఆకలి ఒక రోగమే.
0: హంగర్ ఈజ్ ఎ డిసీజ్.
1: కదలిక ఒక రోగమే.
0: మూవ్మెంట్ ఇస్.
1: ఉచ్ఛ్వాస నిశ్వాసములు రోగమే.
0: బ్రీతింగ్
1: మాటలు రోగమే. పాటలు రోగమే. ఆటలు రోగమే. నడకలు రోగమే. నవ్వులు రోగమే. చిందులు నవ్వులే. అంత రోగములే.
0: ద హంగర్, ద థర్స్ట్, ద వాకింగ్, స్మైల్స్, ఎవ్రీథింగ్ ఇస్ డిసీజ్.
1: ఎక్కువ నవ్వద్దురా, గుండె పడుతుంది అంటారు. ఆ నవ్వుతోనే గుండెలు వస్తున్నాయి, నొప్పులు.
0: Say that don't laugh so much because you'll suffer the pain.
1: కనుక రోగం అనేటువంటిది ఏది రోగము ఏది ఆరోగ్యం అనేటువంటిది ఎవరు కూడా చెప్పడానికి వీలు కాదు.
0: So nobody can decide what is sickness and what is health.
1: రోగముల యొక్క గంప ఈ దేహం.
0: The body is just full of diseases.
1: అంతే కాదు, నిమిష నిమిషములకు నీచులూరునే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: మినిట్ టు మినిట్ ఇట్ ఎమిట్స్ ఫౌల్ స్మెల్ బట్ నాట్ ది అరోమా అండ్ ఫ్రాగ్రెన్స్.
1: ఇలాంటి దేహం లోపల మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ యూరిన్ ఫీకల్ మ్యాటర్ అండ్ బ్లడ్ బట్ నథింగ్ సెన్స్ వాట్.
1: ఇది మానవుని యొక్క దేహం యొక్క స్వభావం.
0: దిస్ ఈస్ ది క్వాలిటీ నేచర్ ఆఫ్ హ్యూమన్.
1: దేహము పంచభౌతికము.
0: బాడీ ఫుల్ ఆఫ్ సెన్స్.
1: దేహము కూలక తప్పదు ఎప్పుడు.
0: ఇట్స్ బౌండ్ టు డై వన్ డే ఆర్ అదర్.
1: ఇది కూలిపోయేటువంటిది, రాలిపోయేటువంటిది, కాలిపోయేటువంటిది.
0: ఇట్ ఇస్ షూట్ టు ఫాల్ డౌన్, ఇట్ షూట్ బి బర్న్డ్.
1: కానీ దేహి అనేటువంటి నిత్యము సత్యమై ఉండేటువంటిది.
0: బట్ ది ఇండ్వెలర్ ఇస్ అన్ ఎటర్నల్ ట్రూత్.
1: ఈ అనిత్యమైనటువంటి దేహం ద్వారా నిత్య సత్యమైనటువంటి ఆత్మను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: విత్ దిస్ టెంపరీ బాడీ వి హావ్ టు అండర్స్టాండ్ ది ఇండ్వెలర్ దట్ స్టాండ్స్ ఫర్ ఎటర్నల్ ట్రూత్. దేహానికి
1: సంబంధించిన అనుకూలముల కోసమే మనం అనేక మితుగా పాటు పడుతున్నాము.
0: We struggle hard to provide conveniences to this body.
1: Kani dehi yokka aanand nimittamai manam e maatramaina manam vicharam chestunnama.
0: But do we ever bother about the delight and the joy?
1: Nee santosham kosamani, nee anukoolam kosamani, nee aanand nimittamai nee praakulaadutunnave kaani dehi yokka trupti emiti? Daivam yokka trupti emiti? Daivam yokka vaanchi emiti? Daivam yokka lakshyam emiti aneetundi e maanavudu kudanu vicharinchatam ledu.
0: You are simply bothered about your own happiness, your own joy and the conveniences. But have you ever thought of what is that makes God happy?
1: దైవం యొక్క హ్యాపీ ఏమిటి?
0: What is that makes him happy?
1: జీవుల యొక్క ఆనందమే దైవం యొక్క ఆనందము.
0: Your happiness is the happiness of God.
1: కనుక నీవు హ్యాపీగా ఉంటుండు.
0: So be happy.
1: I want happy అంటారు.
0: Everyone says I want to be happy.
1: ఎక్కడ నుంచి వస్తుంది?
0: Where from you get
1: it? వస్తువు నుంచి వస్తుందా? విషయం నుంచి వస్తుందా? వస్తువాహనాల నుంచి వస్తుందా?
0: ఆర్ అవుట్ ఆఫ్ కన్వీనియన్స్?
1: కాదు కాదు. హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: సో ట్రూ హ్యాపీనెస్ లైస్ ఇన్ ది యూనియన్ విత్ గాడ్.
1: అక్కడ నుంచి వస్తుంది ఇదంతా.
0: దేర్ ఓన్లీ గెట్ దిస్ హ్యాపీనెస్.
1: అయ్యా, ఈ బిల్డింగ్ కరెంట్ ఎక్కడ నుంచి వస్తుందా అది అంటే,
0: ఇఫ్ యూ జస్ట్ ఆస్క్ వేర్ ఫ్రమ్ యూ గెట్ దిస్ కరెంట్.
1: ఈ కరెంట్ ఎక్కడ నుంచి వస్తుందని ఆ బల్బ్ దగ్గర నుంచి నువ్వు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళు.
0: యూ ట్రావెల్ రైట్. Right from the point of the bulb where it is put there.
1: ఆ వైర్ ఎక్కడ పోయి చేరుతుందో చూడు.
0: See where does it reach.
1: అక్కడ జనరేటర్. అక్కడ నుంచి వస్తుండాలి కరెంట్.
0: There is the generator behind from which you get the current.
1: కాబట్టి ఈ చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, చెవులు ఇవన్నీ కూడా బల్బుల వంటివి.
0: So all our hands, the legs, the nose, they're all like bulbs.
1: ఇవన్నిటిని నీవు ఆధారం చేసుకుని ప్రయాణం చేయి.
0: You travel facing on them.
1: ఎక్కడ పోయి చేరుతుంది?
0: Where do you go?
1: హృదయం దగ్గరికి పోయి చేరుతుంది.
0: They reach heart.
1: కనుకనే ఒక కారు ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ కార్.
1: కారుకు లైట్ కనిపిస్తున్నాయి.
0: యు ఫైండ్ ది లైట్.
1: హార్న్ వినిపిస్తుండాలి.
0: హార్న్ యు లిసన్.
1: టైర్ తిరుగుతుండాలి.
0: టైర్స్ మూవ్.
1: ఇంజన్ పని చేస్తుండాలి.
0: ఇంజన్ వర్క్స్.
1: అన్ని జరుగుతూ ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్.
1: దేని వల్ల జరుగుతుండాలని చక్కగా అన్ని వైర్లు గిని విచారణ చేస్తే అక్కడ ఒక బ్యాటరీ ఉంది. ఆ బ్యాటరీ కనెక్షన్ అయి ఉంటుండాలి.
0: If you begin to examine how the different parts of the car has been functioning, you'll find
1: ఆ
0: బ్యాటరీ
1: యొక్క హృదయము.
0: దిస్ బ్యాటరీ ఇస్ ది హార్ట్.
1: ఆ హృదయ స్థాయిని ఈనాడు మర్చిపోతున్నారు.
0: వి హావ్ ఫర్గాటెన్ ది ఎగ్జాల్టెడ్ పొజిషన్.
1: అన్ని హృదయం ద్వారానే జరిగిపోతుండాలి.
0: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్.
1: ఈనాటి మానవుడు హృదయము లేని, అనగా ప్రేమ లేని ఒక విధమైనటువంటి బండ గుండుగోలే కనిపిస్తుండాలి.
0: టుడే మ్యాన్ ఇస్ లైక్ దాట్, విదౌట్ ఎనీ హార్ట్, ఎ స్టోనీ మ్యాన్.
1: ప్రేమరహితమైనటువంటి మరుభూమిగా ఉంటుండాలి ఈనాటి మానవుని యొక్క హృదయాలు.
0: Human heart is like that without any love, a barren land.
1: ప్రేమ ఉండినట్టుగా కనిపిస్తుందారే కానీ, నటిస్తున్నారే కానీ ప్రేమ కించిత్తైనా కూడా కనిపించటం లేదు.
0: దే అపియర్ యాజ్ ఇఫ్ దే హ్యావ్ లవ్ బట్ నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ లవ్ దే హ్యావ్.
1: ఏదైనా కనిపించినప్పుడు నమస్కారం అండి అంటారు, నవ్వినట్టుగా ఉంటుంటారు.
0: దే ప్రిటెండ్ అండ్ స్మైల్.
1: ఈ నవ్వులు హృదయం నుంచి వచ్చింది కాదు, సినిమా నవ్వులు, యాక్టింగ్ చేయటం.
0: బట్ దీస్ స్మైల్స్ ఆర్ ఆర్టిఫిషియల్ సినిమాటిక్.
1: లోపల నుంచి వచ్చేటువంటి యొక్క ఆనందము, హృదయం నుంచి చేరినటువంటి ఆనందము ముఖములో నిరూపిస్తుంది.
0: ద ఇన్నర్ జాయ్,
1: ఇన్నర్ బీయింగ్,
0: ద ఇన్నర్ ఫీలింగ్ రిఫ్లెక్ట్స్ ఆన్ ది ఫేస్, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆనందమును పొందే నిమిత్తమై మనం దేహిని మర్చిపోతున్నాము.
0: In order to be happy, we have forgotten the indweller.
1: దైవం యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: We have to know the nature of the divinity.
1: ఈ దేహం యొక్క తత్వం ఇన్ని రోగములతో కూడినటువంటిది.
0: The body is full of diseases.
1: మనినపు కొంప.
0: It's dirty.
1: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
0: It's a basket of diseases.
1: జాత సంచలనము పొందు దుంప.
0: It berenates life
1: of a man. అవసాగరమేదిగలేని కంప.
0: It cannot cross across the ocean of life.
1: మెప్పు దలంప.
0: It's full of bone.
1: నేను స్థిరమని నమ్మబోకు మనసా, హరిపాదములు ఆశ్రయించవే అన్నాడు.
0: ఓ మైండ్, నెవర్ థింక్ దట్ దిస్ బాడీ ఇస్ పర్మనెంట్. సరెండర్ టు ది లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్.
1: ఏమిటి ఈ దేహము?
0: వాట్ ఇస్ దిస్ బాడీ?
1: మనం పొందే నిమిత్తమై మనం దేహిని మర్చిపోతున్నాము.
0: ఇన్ ఆర్డర్ టు బి హ్యాపీ, వీ హావ్ ఫర్గాటన్ ది ఇన్వెలర్.
1: దైవం యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: వీ హావ్ టు నో ద నేచర్ ఆఫ్ ది డివినిటీ.

0: ఏమిటి ఈ దేహము?
1: వాట్ ఇస్ దిస్ బాడీ?
0: కుళ్ళిపోయినటువంటి యొక్క ఉల్లిపాయ ఎంత కంపు కొడుతుందో అట్ట కంపు కొడుతుంది ఈ యొక్క దేహము.
1: The body smells foul, something like an onion that decays.
0: రోగముల సేవక గంప, ఇదంతా కూడా అన్ని రోగములతో నింపుకున్నటువంటి ఒక గంప మాదిరి ఉంటుండాలి ఈ దేహము.
1: ద బాడీ ఈజ్ లైక్ ఎ బాస్కెట్ ఆఫ్ డిసీజెస్.
0: ఇంకా అంబుల పదలంబు మన మెప్పు దలంప, ఎక్కడ చూసినా గానీ ఇక్కడ చూసిన ఎముకలు, అక్కడ చూసిన ఎముకలు, అక్కడ అంతా కూడా అంబుల పొదల మాదిరి ఉంటుండాలి ఎముకలు.
1: That is full of bones passing across this body.
0: ఏమిటి ఈ దేహంలో ఉండినటువంటి ప్రత్యేకత?
1: What is the speciality in this body?
0: ఈ దేహంలో ఉండినటువంటి ప్రత్యేకత ఒక్కటే, ఆ దేహియే అన్నిటినీ సంరక్షిస్తుండాలి.
1: There is one thing that is special and particular, that is the indwella within the body.
0: ఎముకలను పోషిస్తుండాలి.
1: It does sustain the bones.
0: కండలకు బలం ఇస్తుండాలి.
1: It gives strength to the muscles.
0: రక్తాన్ని పరిశుద్ధం చేస్తుండాలి.
1: And blood is purified.
0: నిజంగా దీని యొక్క విచిత్రం చూస్తే మహా చిత్రంగా ఉంటుంది.
1: It's mystery. ఇది
0: భగవంతుని యొక్క సృష్టి స్థితి లయముల యొక్క మూల కారణాలు.
1: These are characteristics, the features of the divinity.
0: Chitrambulu.
1: They're peculiar.
0: Enta chitranga untundadi.
1: How peculiar are they? Wonderful.
0: Loka pavitrambulu.
1: That's sacred to the world.
0: Vardanala mitrambulu.
1: And Dashan
0: mitrambulu. Muni jana vana pautrambulu. Vishnudevu charitrambulu.
1: Stories of the divinity are so near and dear. They're peculiar and mysterious.
0: Trailokya pavitrambulu vichitrambulu.
1: They're sacred to all the three worlds and wonderful.
0: Inta vichitramu. ఇంత పవిత్రము అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని ఏ మానవుడైనా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడా?
1: Is there any man who wants to know the divinity that is full of wonder and grandeur?
0: 9 తిల్లుల తోలుచిత్తిని పట్టుకొని ఆట ఆడుతున్నావు.
1: He has got this just a bag with 9 holes.
0: అందుకోసమనే మహనీయులంతా ఆనాడు జాగ్రత్త జాగ్రత్త అని లేపుతూ వచ్చారు.
1: That's the reason why noble souls wanted you to get up, wake up from slumber.
0: Tai tai tai tai tai bomma dini tamasha judara tol bomma.
1: You're only a puppet just dancing like that.
0: Yevi tamasha.
1: What is this?
0: Kannulu masakalu vastunnayi.
1: Eyes naturally they suffer from cataract.
0: నొసట మడతలు పడుతున్నాయి.
1: యు ఫైండ్ రింకిల్స్ ఆన్ ద ఫేస్.
0: పళ్ళు ఊడుతున్నాయి.
1: అండ్ టీత్ ఆల్సో డ్రాప్ డౌన్. అండ్ హెయిర్ టర్న్స్ గ్రే.
0: ఇది ఎవరి కారణము?
1: హు ఇస్ రెస్పాన్సిబుల్?
0: ఏది కారణము?
1: వాట్ ఇస్?
0: ఇవన్నీ రోగాలు కాదా?
1: ఆర్ దే నాట్ డిసీజెస్?
0: ఇవన్నీ రోగాలే.
1: దే ఆర్ ఆల్ డిసీజెస్.
0: కనుకనే ప్రతి దాని ఎందుకు నువ్వు ఈ దేహము అంత రోగములతో నిండినటువంటిది.
1: సో ఇన్ ఎవ్రీ మ్యాటర్ యు విల్ అండర్స్టాండ్ ద బాడీ ఫుల్ ఆఫ్ డిసీజెస్.
0: ఈ రోగములను మంచి రోగంగా మనం ప్రయత్నం చేసుకోవాలి.
1: బట్ హౌఎవర్ వి హావ్ టు ట్రాన్స్ఫార్మ్ దెం ఇంటు గుడ్.
0: ఎట్టి రోగం?
1: వాట్ టైప్?
0: దైవం వైపున మరల్చేటువంటి రోగాన్ని మనం ప్రయత్నం చేసుకోవాలి.
1: వి హావ్ టు డైవర్ట్ డైరెక్ట్ టువర్డ్స్ గాడ్.
0: దైవము కొందరిపైన అనుగ్రహం అధికంగా చూపుతుంటాడు.
1: God shows excess of grace towards
0: kondara paina edo choopi choopunattiga untadu.
1: It appears as though he is not showing it.
0: Kondara paina choopunattigane kanipistadu.
1: God appears as if he is not showing grace.
0: Kaani ni brantiye kaani marokati kaadu. Daivamunaku andaru samanule.
1: It's all your illusion. All are equal to God.
0: ప్రతి ఒక్కరూ ఒక అద్దం పట్టుకుని పెట్టి చూడండి.
1: ఎవ్రీవన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మిర్రర్.
0: అద్దము చూసినప్పుడు దీని వెనుక వైపు కనిపిస్తుంటాయి కానీ మీకు మీ ముఖం మీకు కనిపించదు.
1: You find, if you stand in front of a glass, you'll find those things after, beyond.
0: ఆ గ్లాస్ మరొక వైపున ప్రేమ అనేటువంటి రసాయనము ఆ యొక్క మెర్క్యూరీ పూసినప్పుడు నీ ప్రతిబింబం అందులో కనిపిస్తుంది.
1: But to the glass, if you smear the mercury of love, you'll be able to see your reflection.
0: కాబట్టి ఎవరి హృదయానికి ఈ ప్రేమ అనేటువంటి మెర్క్యూరీ వెనకలు తగిలిచుంటారో వాళ్ళ దగ్గర మాత్రమే ఇది కనిపిస్తుంది.
1: Therefore, the one who applies this mercury of love will be able to see.
0: ఇతరులు కనిపించలేదంటే కనిపించకపోవటం దైవం తొక్కు దోషం కాదు, నీవు ఆ మెర్క్యూరీ పోయలేదు.
1: When some say that they have noticed, it means they have not applied love.
0: మరొక రోగం ప్రారంభమవుతుంది.
1: That leads to another disease.
0: ఏమిటి ఆ రోగము?
1: What's that?
0: Jealousy.
1: That leads to another disease called jealousy.
0: Asuya.
1: Jealousy.
0: పటేలు బాబా 10వ సంవత్సరం లోపల ఆ పిల్లవాడిని తీసుకుని వెంకుశ దగ్గరికి వెళ్ళాడు.
1: పటేల్ asked Baba, age 10 at that time, and took him to
0: పటేల్. స్వప్నంలో వచ్చింది.
1: పటేల్ డ్రీమ్.
0: పటేల్, ఇంకా నీవెంత కాలము ఉండవు.
1: ఐ వోంట్ స్టే
0: లాంగ్. నీవు పెంచినటువంటి ఈ పసిపిల్లను ఇంక ఎవరూ సాకలేరు. నీవు పలానా చోట వెంకుస అనే ఉంటుంటాడు, అతని దగ్గర తీసుకెళ్లి వదిలిపెట్టామని చెప్పారు.
1: నోబడీ కెన్ టేక్ కేర్ ఆఫ్ హిమ్, డ్రాప్ హిమ్ దేర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ వెంకుస.
0: అతను ఒక గురువు వలె పితల్లకంతా కూడా పిల్లలకంతా చాలా చక్కని ఆధ్యాత్మిక తత్వాలు ప్రబోధిస్తూ వచ్చేవాడు.
1: వెంకుస వాజ్ ఎ గ్రేట్ టీచర్.

0: స్పిరిచువల్ థింగ్స్ టు ఎవ్రీబడి అరౌండ్.
1: ఈ పిల్లవాడు వస్తూ ఉండగానే దారి కాచుకున్నట్టుగా కనిపించింది వెంకు సార్.
0: వెంకు సార్ ఇట్ లుక్ యాజ్ దో హి హస్ బీన్ వెయిటింగ్ ఆల్ అలాంగ్.
1: అవుజీ అవుజీ అవుజీ అవుజీ అని పిలిచారు.
0: హి సెడ్ ప్లీజ్ కమ్ అలాంగ్ కమ్ అలాంగ్ హి సెడ్.
1: దగ్గర కూర్చోబెట్టుకున్నాడు.
0: హి మేడ్ హిమ్ సిట్ క్లోజ్ బై.
1: తల నిమిరాడు.
0: అండ్ హి ప్యాటెడ్ హిమ్.
1: భుజాలు నిమిరాడు.
0: అండ్ ఆల్ టచ్డ్ హిస్ షోల్డర్స్. ఇంత కాలం
1: నీకోసం కాచుకున్నాను నాయన.
0: ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యు సో లాంగ్
1: అని అనేక విధములుగా అతన్ని చక్కగా ముచ్చట్లాడి లోపలికి వెళ్లి భోంచేసి రాపో.
0: హి స్పోక్ టు హిమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు హావ్ హిస్ ఫుడ్ అండ్ రిటర్న్.
1: సరే అప్పటి నుంచి ఈ పిల్లవాడిపైన వెంకుసాకు ప్రేమ అధికమవుతూ వచ్చింది.
0: వెంకుసా హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ దిస్ బాయ్.
1: ఈ ప్రేమను చూచి ఇంకా ఉండినటువంటి విద్యార్థుల్లో గుసగుసలు ప్రారంభమైంది.
0: ది అదర్ స్టూడెంట్స్ స్టార్టెడ్ విస్పరింగ్ ఆన్ దిస్.
1: ఏమి మేము ఇన్ని సంవత్సరం నుంచి ఇక్కడ ఉంటున్నామే, మా వైపును చూడటం లేదే, మాతో మాట్లాడటం లేదే, అప్పటికప్పటికే వచ్చాడు, ఈ పిల్లవాడితో ఎందుకు ఇంత మాట్లాడుతున్నాడు, ఇంత ప్రేమను చూపుతున్నాడు అని వీళ్ళలో వీళ్ళ కొంత కలతలు జరిగింది.
0: ది అదర్ బాయ్ స్టార్టెడ్ టాకింగ్ లైక్ దిస్ బాయ్ హు హావ్ బీన్ హియర్ ఓవర్ ఇయర్స్ బట్ హి నెవర్
1: లుక్డ్ అట్ హర్. మంచి అభిప్రాయాన్ని అందించారు. ఏమో అతని అదృష్టము, అతని జన్మాంతర సుకృతము అని కొంతమంది అన్నారు.
0: సమ్ సెడ్ ఇట్స్ ఆల్ హిస్ గుడ్ ఫార్చ్యూన్ గుడ్ లక్.
1: కొంతమంది ఆ పటేల్ ధనవంతుడు, అతని దగ్గర నుంచి ఏమైనా డబ్బు వస్తుంది అనుకోని ఏమైనా ఆశిస్తున్నాడు ఏమో అని మరి కొంతమంది విద్యార్థులు అన్నారు.
0: సమ్ స్టూడెంట్ సెడ్ దట్ పటేల్ ఇస్ ఎ రిచ్ మ్యాన్ పర్హాప్స్ వెంకూసా ఇస్ ఎక్స్పెక్టింగ్ మనీ ఫ్రమ్ హిమ్.
1: ఈ విధంగా ఒక్కొక్కరు ఒకటి ముండే ముండే మతిర్ భిన్న. తలలు వేరు వేరైనప్పుడు తలంపులు వేరు వేరుగానే వస్తుంటాయి.
0: యాజ్ ద హెడ్స్ వేరీ థాట్స్ ఆల్సో వేరీ.
1: దీనిని తమిళ్లో కూడా చెప్తారు.
0: దిస్ ఇస్ సెడ్ ఇన్ తమిళ్.
1: ఎందుకంటే యద్భావం తద్భవతి సంస్కృతం ఇది.
0: ఇన్ సంస్కృత్ ఇట్ సెడ్ యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది కాన్సిక్వెన్స్.
1: భావముల కొద్దీ కూడా మన యొక్క ఊహలు బయలుదేరుతుంటాయి.
0: వీ స్టార్ట్ ఇమాజినింగ్.
1: లోకో భిన్న రుచి, లోకో భిన్న రుచి,
0: టేస్ట్ డిఫర్.
1: వారి వారి టేస్ట్ ని బట్టి ఈ యొక్క తెలివితేటలను వేస్ట్ చేసుకుంటారు.
0: బికాజ్ బేసింగ్ ఆన్ దేర్ టేస్ట్ దే వేస్ట్ దేర్ ఇంటెలిజెన్స్.
1: దీని దినానికి ఈ వెంకుసాకు ఈ బాబాకు సాహసాన్ని సంబంధం అధికమైపోతూ వచ్చింది.
0: వెంకుసా అండ్ బాబా దే ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఇంటిమేట్ డే బై డే.
1: ఒకనాడు
0: వన్ డే
1: పిక్లారా అనేటువంటి అడవికి ఇద్దరు వెళ్లిపోతున్నారు.
0: వన్ డే దేవర్ ప్రొసీడింగ్ విత్ ఫారెస్ట్ బై నేమ్ పిక్లారా.
1: పోయిన తర్వాత ఈ పిల్లలంతా ఒక ప్లాన్ వేశారు.
0: ఇన్ ద మీన్ టైమ్ ద అదర్ బాయ్స్ ప్లాన్డ్.
1: ఇప్పుడు సరి అయినటువంటి సమయం ఇది.
0: దిస్ ద రైట్ టైమ్.
1: ఈ పిల్లవాడిని చంపాలి అని ప్రయత్నం చేశారు.
0: దే వాంటెడ్ టు కిల్ దిస్ బాయ్.
1: అప్పుడు గాని ఈ వెంకుసా మన పైన ఒక ప్రీతిని చూపడనుకున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ దెన్ దే థాట్ దట్ వెంకుసా విల్ లవ్ దెమ్.
1: అక్కడికి నడిచి నడిచి పోయారు.
0: దే వాక్ ద డిస్టెన్స్.
1: ఆ యొక్క ఒక గుడిసె ఉంటే గుడిసె ప్రక్కన కూర్చున్నారు అలసి.
0: As they were very much tired, they were sitting by the side of a hut nearby.
1: 5-6 mandi pillalu plan vesaru.
0: 5-6 boys.
1: Idi purvame mundugane master plan veskonu unnaru.
0: There was master plan ready even earlier.
1: Oka ittuku teeskunnaru peddaga visiraadu oka manchi pedda balavantudaina vidyarthi.
0: A fellow with strength picked up
1: his brick and baba chirastu vachetadiga kanipinchindi.
0: And the brick started tight approaching
1: baba
0: the head of baba.
1: Pranamu ee mahanaspatiki.
0: వెంకుసా లవ్స్ బాబా వెరీ మచ్
1: తక్షణ దాన్ని తన శక్తితో ఆ ఇటుకును తన వైపు తిప్పుకున్నాడు.
0: ఇమీడియట్లీ డైరెక్టెడ్ ది బ్రిక్ టువర్డ్స్ హిమ్.
1: అనగా ఎట్లా బాబాకు ముందుకు వచ్చి నిలుచుకున్నాడు. ఇట్లా
0: మీనింగ్ హీ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాబా.
1: బాబాకు తగలవలసినటువంటిది వెంకుసాకు తలగట్టలేదు.
0: ద స్టోన్ దట్ షుడ్ హావ్ హిట్ ది బాబా ఇట్ హాడ్ యాక్చువల్లీ హిట్ ది వెంకుసా.
1: తక్షణమే రక్తం కారుతూ వచ్చింది.
0: బ్లడ్ స్టార్టెడ్ బ్లీడింగ్.
1: అప్పుడు బాబా కట్టుకున్నటువంటి ఒక దీంతో కించి దాన్ని తలకు కట్టాడు.
0: బాబా ఇమీడియట్లీ టోర్ ఎ పీస్ ఆఫ్ క్లాత్ ఆఫ్ దట్ వాచ్ వాట్ హీ వాస్ వేరింగ్.
1: ఈ విధంగా ఇరువురు కూడా ఈ రక్తాన్ని చూస్తుంటూ బాబా ఏం స్వామి గురుజీ నీకు ఇట్లా తగిలింది అని ఇద్దరు మాట్లాడుతూ ఉండగానే ఆ పిల్లవాళ్ళు ఇద్దరు పరిగెత్తొచ్చారు ఒక డెడ్ బాడీని తీసుకుని.
0: వెన్ దే వర్ టాకింగ్ అబౌట్ దిస్ బ్లడ్ దట్ హస్ బీన్ బ్లీడింగ్ ఎట్ ద టైమ్ ద రెస్ట్ ఆఫ్ ద బాయ్స్ కేమ్ దేర్.
1: ఎవరు ఆ డెడ్ బాడీ?
0: దే బ్రాట్ ది డెడ్ బాడీ. వాట్ ఇస్ దట్?
1: బాబాను కొట్టడానికి ఎవరు ఇటుకు వేశాడు వాడే చనిపోయాడు తక్షణమే.
0: దట్ బాయ్ హూ హాడ్ పెల్టెడ్ స్టోన్స్ ఎట్ బాబా, దట్ బాయ్
1: చెడపకురా చెడదవు,
0: నెవర్ రూయిన్ యూ విల్ బి రూయిన్,
1: పరులో తిట్టినంత పాప ఫలం బప్పు.
0: ఇఫ్ యు అక్యూజ్ ఎనీబడీ యూ విల్ బి కమిటింగ్ ఎ సిన్.
1: విడువదన్నటికి నీ వేగమందు.
0: యు కెన్ నెవర్ ఎస్కేప్ ఫ్రమ్ దట్ సిన్.
1: పరులు పరులు కాదు, పరమాత్ముడగునయ్యా.
0: ద సో కాల్డ్ అదర్స్ ఆర్ నాట్ అదర్స్, దే ఆర్ డివైన్.
1: కనుకనే తక్షణమే తీసుకుని వచ్చేటప్పటికి గురూజీ మా దోషాన్ని క్షమించమని పాదాలపైన వేశారు.
0: దే సాట్ పార్డన్ అండ్ దే ఫెల్ ఎట్ హిస్ ఫీట్ ఆఫ్ ది గురుజీ.
1: అప్పుడు వెంకుస చెప్పాడు.
0: దెన్ వెంకుస సెడ్,
1: నాయన నేను వృద్ధాన్ని అయిపోయాను, వృద్ధుణ్ణి అయిపోయాను,
0: ఐఎమ్ ఓల్డ్,
1: నా యొక్క సర్వస్వం కూడాను ఈ యొక్క పిల్లవాడే అని ప్రేమిస్తున్నాను.
0: ఐ కన్సిడర్ దిస్ బాయ్ యాజ్ మై లైఫ్.
1: కనుక ప్రేమ, నిర్మలమైన ప్రేమ ఎక్కడ ఉందో అక్కడనే మిమ్మల్ని రక్షిస్తుంది, కానీ ఇంకొకరు దీన్ని రక్షించలేరు.
0: ఇట్ ఇస్ ఓన్లీ ప్యూర్ లవ్ దట్ విల్ ప్రొటెక్ట్ యూ, నథింగ్ ఎల్స్.
1: ఈ మాట వినేటప్పటికీ బాబా పాదాలపైన వేశారు ఆ చనిపోయిన పిల్లవాడిని.
0: అండ్ దే జస్ట్ కెప్ట్ దిస్ దట్ బాడీ ఆఫ్ దిస్ బాయ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ బాబా.
1: బాబా పక్కున నవ్వాడు.
0: బాబా స్మైలింగ్.
1: ఎందుకు నవ్వాడు? మాకు చంపాడే, చంపడానికి ప్లాన్ వేసినటువంటి వాడు చచ్చినాడేని ఆనందంతో కాదు.
0: Not that out of joy that the fellow who pelted stones died.
1: Tetavarshamula daaka mitamu jeppiri kaani nammarada maata nemmanamuna.
0: Though 100 years lifespan is prescribed,
1: manavuniki moodu sambandham antunnaru idi nammaranattu.
0: You should never believe this statement.
1: Purano,
0: either village,
1: adavino,
0: forest,
1: udaka madhyambuno,
0: midst of water,
1: yappudo vidachedi erukaledu,
0: when the body drops nobody can decide,
1: balyamando,
0: young age,
1: leka prayamando,
0: youth,
1: leka mudimiyando,
0: or old age,
1: leka musaliyando,
0: or old advanced age,
1: yappudo vidachedi erukaledu,
0: when one would die nobody can say.
1: Idantha kodunu deham yokka lakshanalivi ani haasyanga navvinadu.
0: He was smiling because that's quite natural.
1: ఆ చిన్న వయసునకి అట్టి పరమ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు.
0: బాబా రియలైజ్డ్ దిస్ ట్రూత్ అట్ హిస్ దట్ టెండర్ ఏజ్ ఇట్సెల్ఫ్.
1: కానీ బాబాకు వయసు అక్కర్లేదు.
0: బట్ బాబా ఇస్ బియాండ్ ఏజ్.
1: తనకు మొదటి నుంచినే తెలుసు.
0: హి నోస్ ఫ్రమ్ ద బిగినింగ్.
1: ఎందుకంటే సమస్త సృష్టిని హస్తమునందుంచుకున్నటువంటి.
0: బికాస్ ఎవ్రీ క్రియేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ హ్యాండ్స్.
1: తక్షణమే మీకు ఏం కావాలనుకుని వచ్చారు? ఈ డెడ్ బాడీ రేపటి దినం ఇతను, నేడు రేపటి దినం మీరు.
0: He said, what for have you come here? What shall I do with this dead body? No one is permanent.
1: అప్పుడు ఆ పిల్లలు చెప్పారు, మేము ఈ తల్లిదండ్రులకు ఏమని చెప్పాలి?
0: What reply should we give to our parents?
1: అప్పుడు బాబా చెప్పాడు, జరిగింది చెప్పండి అన్నారు.
0: బాబా said, tell the truth what had happened.
1: జరిగింది చెప్తే అవమానము.
0: It's a matter of shame to tell the truth.
1: జరగంది చెప్తే అసత్యము.
0: They cannot tell that what had not happened. It's false.
1: కనుక అసత్యాన్ని చెప్పమని బాబా చెప్పలేదు.
0: బాబా never asked them to tell.
1: అవమానం మీకు జరిగించాలని కూడా బాబా కోరలేదు.
0: బాబా doesn't want them to be humiliated.
1: ఏమిటి?
0: What is to be done? What do you want?
1: ఈ పిల్లవాడిని బ్రతికించండి.
0: And they bring back to life this boy.
1: తక్షణమే తాను ఆ పిల్లవాడి యొక్క తలను తన తొడపైన పెట్టుకున్నారు. తల నిమురుతూ ఉన్నాడు. పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం భక్తాభిక్షం ప్రజం దేవం సాయినాథం నమామిహం. పత్రిగ్రామ సముద్భూతం, నేను పత్రిలో పుట్టినటువంటి వాణ్ణి.
0: ఐఎమ్ బోర్న్ ఇన్ దిస్ పత్రి విలేజ్.
1: పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసనం, ఇప్పుడు ఉండేటువంటిది ద్వారకామాయిలో ఉన్నాను.
0: ద ప్రెసెంట్ ప్లేస్ ఇస్ ద్వారకామాయి.
1: భక్తాభిష్టం ప్రదం దేవం, మీ అభిష్టాన్ని నెరవేర్చడానికి నేను ఇప్పుడు పూనుకుంటున్నాను.
0: ఐ హావ్ డిసైడెడ్ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్.
1: భక్తాభిష్టం ప్రదం దేవం సాయినాథం నమామ్యం, సాయినాథునికి శరణ దొచ్చండి అన్నాడు.
0: సరెండర్ యువర్ సెల్ఫ్ టు సాయినాథ.
1: అప్పుడు అందరూ పాదాలపైన, తక్షణమే ఆ పిల్లవాడు లేచాడు.
0: ఆల్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్. దెన్ దిస్ బాయ్ గాట్ అప్.
1: అప్పటి నుంచి,
0: సిన్స్ దెన్,
1: బాబా యొక్క ప్రభావ ప్రచారములన్నీ కూడాను లోకంలో అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: సిన్స్ దెన్ బాబా ఇస్ నోన్ ఎవ్రీవేర్, హిజ్ రెప్యుటేషన్ నేమ్.
1: కనుక ఈ జగత్తునందు సత్యం అనేటువంటిది ఎంతో కనిపించకుండా ఉంటుంటుంది.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఇస్ ట్రూత్ ఇన్ ఎ హిడెన్ వే.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనం నివసించేటువంటి ఈ భూమి అందు సర్వత్రా జలం ఉంటుండాలి.
0: దిస్ అర్త్ యు ఫైండ్ ది వాటర్ ఎవ్రీవేర్.
1: ఒక చోట చాలా లోతుగా ఉండవచ్చు, ఒక చోట చాలా పైన మనకు లభ్యం కావచ్చు.
0: వాటర్ మే బి ప్రెసెంట్ ఇన్ ది గ్రేట్ డెప్త్స్ ఆఫ్ ద గ్రౌండ్.
1: కానీ జలము లేనటువంటి భూమి ఎక్కడ కనిపించదు.
0: బట్ దట్ వాటర్ విచ్ ఇస్ ఫ్రమ్ ద డెప్త్ యు డోంట్ సీ.
1: ఆ జలం మనకు కావాలంటే ఎట్లా?
0: హౌ టు డ్రా దట్ వాటర్?
1: జలం మనకు కంటికి కనిపించడం లేదు.
0: యు డోంట్ సీ.
1: కానీ జలం ఉంది.
0: బట్ దేర్ ఈస్ వాటర్.
1: ఏమి చేయాలి?
0: వాట్ ఈస్ టు బి డన్?
1: ఆ జలమునకు మన దృష్టికి మధ్యనున్నటువంటి మట్టిని తీసివేయాలి.
0: We have to remove all the mud that appears between that water and you.
1: ఆ మట్టిని తీసివేస్తూ వస్తే జలం కనిపిస్తుంది.
0: If we go on removing all the mud on the way, you find water.
1: అజ్ఞానము.
0: That mud is ignorance.
1: ఆ మట్టియే అహంకారము.
0: Ego.
1: ఆ మట్టియే అసూయ.
0: This mud of jealousy.
1: ఈ మట్టియే రాగము.
0: It's attachment.
1: ఈ మట్టియే ద్వేషము.
0: A hatred.
1: సర్వము ఈ మట్టియే.
0: Everything is mud only.
1: అంతా మట్టి నుంచి పుట్టినటువంటిది.
2: ఎవ్రీథింగ్ ఇస్ బోర్న్
1: అంతా మట్టిమయమే.
2: ఎవ్రీథింగ్ ఇస్
1: మన దేహమే మట్టిమయము.
2: ద బాడీ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ దిస్ మట్
1: ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజం ప్రాణి కోటికి.
2: ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్ ఫర్ ద మ్యాన్ కైండ్ టు రిటర్న్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
1: చిన్న ఉదాహరణము,
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక పాట్ నీ చేతిలో ఉంది, మట్టి పాట్.
2: యు హావ్ గాట్ ఎన్ ఎర్దన్ పాట్ ఆన్ హ్యాండ్.
1: ఆ పాట్తో పని నీవు నీళ్లు తీసుకుపోతున్నావు.
2: యు ఫెచ్ వాటర్
1: వంటలు చేసుకుంటున్నావు.
2: అండ్ యు కుక్
1: ఇంకా అనేక రకమైనటువంటి పదార్థాలు దాంతో నిల్వ చేస్తున్నావు.
2: యు ఆల్సో స్టోర్ మెటీరియల్.
1: కానీ నీవు నీరు తీసుకుని పోతుంటే చేయి జారి కింద పడిపోయింది.
2: యాజ్ యువర్ క్యారింగ్ వాటర్ ఆన్ వన్ డే దిస్ పాట్ డ్రాప్డ్
1: కింద పడిపోయి ముక్కలు ముక్కలు అయిపోయింది.
2: ఇట్ బ్రోక్ టు పీసెస్.
1: దాన్ని తీసుకుని పోతావా నీవు?
2: కెన్ యూ క్యారీ ది పీసెస్?
1: అక్కడే వదిలేస్తావు.
2: యూ హావ్ టు లీవ్ దెమ్ దేర్.
1: వదిలేసినప్పుడు ఏమైపోతుంది?
2: దెన్ వాట్ హ్యాపెన్స్?
1: దానిపైన కార్లు, బస్సులు, లారీలు, మనుషులు అందరూ నడిచిపోవటం వల్ల ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు అయిపోయి కట్టకట్టి మట్టిగా మారిపోతుంది.
2: యాజ్ ద కార్స్ అండ్ ద లారీస్ అండ్ యూ అండ్ ఐ స్టార్ట్ మూవింగ్ ఓవర్ దాట్ దే గెట్ బ్రోకెన్ టు ఫర్దర్ పీసెస్, స్మాలర్ పీసెస్.
1: ఎక్కడ నుంచి వచ్చింది?
2: దట్స్ ఫ్రమ్ యు గాట్ ఇట్.
1: మట్టి నుంచి వచ్చింది.
2: దిస్ ఇస్ ఓన్లీ అవుట్ ఆఫ్ మడ్.
1: కట్టకట్టి ఏమైంది? మట్టిగా పోయింది.
2: సో ఇట్ వాస్ మడ్ ఇన్ ద బిగినింగ్ అండ్ అల్టిమేట్లీ.
1: ఒక విత్తనం భూమిలో నాటావు.
2: You have sown a seed in
1: the ground. There germinated
2: a plant.
1: ఆ మొక్క నుంచి క్రమక్రమేణా వృక్షమైంది.
2: It has grown.
1: ఈ వృక్షం నుంచి కొమ్మలు రెమ్మలు అభివృద్ధి అయిపోయినాయి.
2: The tree has branches.
1: కొమ్మ కొమ్మలోన లక్షలు వేలు ఆకులు తయారైపోయినాయి.
2: Branches have lakhs and lakhs of
1: leaves. ఈ ఆకులాకుల మధ్య లోపల పువ్వులు పుడుతూ వచ్చాయి.
2: And they have flowers.
1: ఈ పువ్వులు ఒక్కొక్కటి రాలిపోయినప్పుడంతా పిండిగా తయారైనాయి.
2: And these flowers transform into unripe fruits.
1: ఈ పిండిలు, కాయలు, పువ్వులు, ఆకులు, కొమ్మలు, రెమ్మలు ఇవన్నీ ఏమిటి?
2: What are they actually? The leaves and the unripe flowers and the flowers, the bud and the fruit, what are they?
1: Anta mattiye.
2: Everything is mud only.
1: Binna roopalu gaani kanipistunnayi kaani anta matti mayame.
2: They have different forms as you find it, but everything is mud.
1: అదే విధంగానే ఈ జగత్ అంతా ఒక్కటే కట్టగడపటికి రూపనామములు భిన్న భిన్నంగా కనిపించినప్పటికీ మట్టి మట్టే.
2: Though the names and forms vary,
1: matti galpunu janmambu manavundu.
2: And man ruins his life and becomes mud ultimately.
1: Matti nunchi vachinatundi vaade.
2: Yes, come out of the mud.
1: Etta vachinadu matti nunchi.
2: How does he come?
1: Oka chinna udaharanam.
2: A small example.
1: Manu oka manta vesukunnam chali kosam ani.
2: Supposing you have got the fireplace.
1: Winter. Konni chettalu techukunnam manta vesukunnam.
2: Your fireplace there being winter.
1: Yetti manta.
2: As is the fire.
1: Atti poga.
2: As is the fire, so
1: yetti pogano
2: is the smoke. As is the smoke,
1: atti meghamu.
2: So is the cloud.
1: Yetti meghamu.
2: As is the cloud,
1: atti varshamu.
2: So is the rain.
1: Yetti varshamu.
2: As is the rain,
1: atti panta.
2: So is the crop.
1: Yetti pantano.
2: As is the crop,
1: atti vanta.
2: So is the preparation.
1: Yetti vantano.
2: As is the food. So is the body.
1: కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? పంట నుంచి, మన తిన్నటువంటి ఆహారం నుంచి ఈ దేహాలు పుట్టున్నాయి.
2: So everything is the result of the food that we have partaken.
1: కనుకనే ఫుడ్ నుంచి వచ్చింది ఇది, మట్టి నుంచి వచ్చింది ఇది, మట్టిలో కరిపోతుంది. ఆ ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుంచినే వచ్చింది.
2: యు డ్రా గెట్ ద ఫుడ్ అవుట్ ఆఫ్ దిస్ మడ్, అల్టిమేట్ ది బాడీ గోస్ బ్యాక్ ఇన్ ది మడ్.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి మహనీయులే దేహాన్ని త్యాగం చేసి దైవాన్ని విశ్వసించి నిజమైనటువంటి దేహిని ఆరాధిస్తూ వచ్చారు.
2: ద సెయింట్స్ అండ్ సీయర్స్ హూ హావ్ రికగ్నైజ్డ్ దిస్ ట్రూత్, they have sacrificed their body and sustained in
1: the spirit of the divinity. Nen cheppatam ledhu.
2: Bhagavan never wants you to sacrifice
1: your body. Deenni kaapaadukondi chakkaga.
2: You have to protect and maintain.
1: Sadvinyogam cheskondi.
2: Make proper use of it.
1: Sanmargamlo pravesh pettandi.
2: See that it goes along the right path.
1: Sattini andukondi.
2: Get a good name.
1: Saduddesamto neevu jeevinchandi.
2: Lead the life with good thoughts and
1: deenni chakkani. Antakuni chetulo katti unte andar pranalu teestadu.
2: If a person, the murderer, has got a knife on hand, he will kill everybody.
1: Doctor chetulo katti unte rogani nivaran chestadu.
2: But a doctor with his knife will cure the disease.
1: Kabatti katti dosham kadadi.
2: No mistake with the knife.
1: Danni pattina vaani dosham undadi.
2: Is the one, the holder, the mistake lies with him.
1: Bazaar lo poye samayalo kottu kottu vaadu ఒక్కొక్క బీడి కొట్టువాడు, లేకపోతే ఫోటోలు కొట్టువాడు, ఒక మంగలి కొట్టువాడు, ఒకరికొకరు కొట్లాడుకొని కొంచెం కొట్లాడుతున్నారు.
2: Along the street there are so many shops over there and they started fighting one day.
1: Edo chinnaga koncham cheti paina oka koncham katla rasukundi katti.
2: There is a slight cut there.
1: తక్షణమే పోలీస్ వస్తాడు, ఈ కేసును రిజిస్టర్ చేస్తాడు, వాడిని కొండపై జైల్లో వేస్తాడు.
2: ఇమీడియట్లీ పోలీస్ కమ్స్ దేర్ అండ్ రిజిస్టర్ ద కేస్ అండ్ పుట్ హిమ్ ఇన్ ప్రిజన్.
1: చిన్నది రక్తం కూడా అంత కనిపించడం లేదు.
2: నాట్ దట్ మచ్ ఆఫ్ బ్లడ్ ఇస్.
1: దానికి ఇంత పెద్ద పోలీస్ కేసుగా వచ్చింది.
2: బట్ ఎ బిగ్ పోలీస్ కేస్ ఇస్ రిజిస్టర్డ్.
1: కారణం ఏమిటి?
2: వై?
1: వీడికి కత్తితో కొట్టే అధికారం లేదు.
2: హి హస్ నో రైట్ టు హోల్డ్ ద నైఫ్.
1: ఒక డాక్టర్ ఉన్నాడు.
2: ఎ డాక్టర్ ఇస్ దేర్.
1: అయ్యా రేపటి దినము 9 గంటలకు మీ పొట్టకు వస్తాను, ఆపరేషన్ చేస్తాను అని ఇచ్చాడు, డిక్లేర్ చేశాడు.
2: డాక్టర్ డిక్లేర్ టుమారో ఐఎమ్ గోయింగ్ టు ఆపరేట్, ఐఎమ్ గోయింగ్ టు కట్ యువర్ స్టమక్ విత్ దిస్ నైఫ్.
1: బంధువులు మిత్రులు అందరూ వచ్చేసారు.
2: ఆల్ రిలేషన్స్ ఫ్రెండ్స్
1: ఆపరేషన్ రూమ్ లో తీసుకెళ్లారు.
2: ద బాడీ ఇస్ టేకెన్
1: ఆఫ్ ది థియేటర్. కోశాడు బాగా.
2: Yes, cut the stomach.
1: అంతా కోశాడు. ఆ దోషం ఏమిటో నివారణ చేశాడు, కుట్లు వేశాడు, ఇంటెన్స్ కేసు లో పెట్టేసేసాడు.
2: And then the operation is conducted successfully, stitches are over, and the body is kept in the intensive care unit.
1: బాగైపోయింది.
2: And everything is rectified.
1: చూచారా, చిన్నగా కొంచెం ఖర్చు పడేటప్పటికే వాడిని పోలీస్ స్టేషన్ లో పెట్టారు. 20 inches కోసినటువంటి డాక్టర్ ని కూడా ఎందుకు పెట్టకూడదు?
2: A slightest simple cut, for that reason a fellow is imprisoned.
1: ఈ డాక్టర్ మంచి చేశాడు.
2: Doctor has done good.
1: కానీ వాడు చెడ్డ చేశాడు.
2: But what he has done?
1: చేసిన పనుల్లో ఉంటుంది మంచి చెడ్డలు.
2: So it is only work that decides.
1: హనుమంతుడు.
2: హనుమాన్
1: వెళ్ళాడు.
2: ఈ వెండర్
1: సీతాన్వేషణ కోసం లంకలో ప్రవేశించాడు.
2: ఈ వెండర్
1: దంతశాలలు వాడమేడలు దంతు చేసిన దంతవనం కాంతకేళి గృహములర్శనమని సంత సంబన వీధి వీధులు.
2: ఈ వెండర్ రౌండ్ ఎవ్రీ స్ట్రీట్
1: దంతశాలలు వాడమేడలు రంతు చేసడి ధనుజవర్ణను కాంతకేళి గృహములర్శను అన్నింటికీ అగ్గిపెట్టాడు.
2: Yes, set everything on fire, all the mansions, the palaces, everywhere.
1: రాత్రంతా పట్ట పగులు వలె కనిపిస్తుంటుంది లంక.
2: దట్ పిచ్ డార్క్ నైట్ అపియర్ టు బి యాస్ దో ఇట్ ఇస్ బ్రైట్.
1: కానీ అట్టి హనుమంతుని కూడాను హనుమంతుడు మహానుభావుడు అని నమస్కారం చేస్తున్నారు.
2: బట్ వీ డూ నమస్కార్ టు హనుమాన్ హూ హస్ సెట్ లంక ఆన్ ఫైర్. వై?
1: అతను చేసింది మంచిది.
2: బట్ హి హస్ డన్ గుడ్.
1: దుర్మార్గులను ఇన్ని విధాలుగా హింసించాడు.
2: అండ్ హి హస్ పుట్ దిస్ వికెట్ పీపుల్ టు సఫరింగ్.
1: అదే ఒక చిన్న పిల్లవాడు అమాయకుడు దోవలో పోతూ బీడు దాగేసేసి ఒక కుప్ప పైన వేస్తే ఆ కొట్ట మంటుకుంది.
2: On the other hand, an innocent boy, while smoking his beedi or cigarette, just throws it on a heap of grass. Everybody will catch hold of this boy.
1: మంచిని కాల్చిన వాడు ఈ పిల్లవాడు, చెడ్డని కాల్చింది హనుమంతుడు.
2: ఇట్ వాజ్ ఓన్లీ హనుమాన్ హూ హాస్ పుట్ ఆన్ ఫైర్ ద బ్యాడ్.
1: కనుక మనలో ఉండినటువంటి చెడ్డని కాల్చండి.
2: సో లెట్ అస్
1: దుర్గుణములు,
2: దురాలోచనలు, దుర్బుద్ధులు,
1: దుశ్చింతలు, అనసూయలు, అసూయలు, క్రోధములు, తాపములు ఇవన్నింటినీ కాల్చివేసేయండి.
2: లెట్ అస్ బర్న్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ప్లాన్స్, బ్యాడ్ థింగ్స్.
1: సద్గుణము, సదాచారము, సత్ప్రవర్తన, సత్శీలము ఇలాంటి దానిని పెంచండి.
2: లెట్ అస్ డెవలప్ గుడ్ క్యారెక్టర్, గుడ్ ఫీలింగ్, గుడ్ సెంటిమెంట్.
1: అప్పుడు కూడా ఎంతో ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందుతారు.
2: దెన్ యూ విల్ బి ఐడియల్ స్టూడెంట్స్.
1: ఒక కోతికి అంత ఘనకీర్తి వచ్చింది.
2: ఏ మంకీ కుడ్ గెట్ దట్ గుడ్ నేమ్.
1: వాణి పేరేమిటి? వానరా.
2: Name is Vanara.
1: Vanara.
2: Vanara.
1: Chusava, Vanara. Moodaksharalu.
2: Vanara, three-lettered.
1: Manuviki va teesesaru vidu narayanadu.
2: Human being has got only nara without va.
1: Enduku athanu vanarudu? Valamundi kabatti vanarudu annaru.
2: Why is he Vanara? Va means valamu, tail.
1: Meeku valam ledu kabatti nara annaru.
2: Since you have no valamu, tail, you are nara the human.
1: Kani tokapoyindi gari buddhulu inka poledu.
2: Though tail is not there, but the attitude of a monkey is still persisting.
1: ఎప్పుడు తోకపోయిందో అప్పుడు బుద్ధులు కూడా పోవాలి.
2: The moment there is no tail,
1: వానర కృత్యములు అన్ని కూడా పోవాలి.
2: We should give up all monkey habits.
1: కృత్యములు రావాలి.
2: We should only
1: నర జీవితాన్ని జయించాలి.
2: We should conquer
1: నర జన్మాన్ని సార్థకం చేసుకోవాలి.
2: We should redeem our lives, human life.
1: ఆదర్శవంతమైనటువంటి మహర్షులు ఆనాది కాలం నుండి భారతదేశంలో ప్రచార ప్రబోధన సల్పుతూ వస్తూ వచ్చారు.
2: దిస్ ఇస్ ది సీక్రెట్ టీచింగ్ గివెన్ టు మ్యాన్కైండ్ బై ది సెయింట్స్ ఆఫ్ దోస్ డేస్.
1: కనుక మనము నరులము వానరులు కాదు.
2: వీఆర్ నరాస్ హ్యూమన్స్, నాట్ వానర్.
1: శివదేవాలయానికి మీరు వెళ్ళండి.
2: యు గో టు ఎనీ టెంపుల్,
1: శివుడు అక్కడ ఉంటే దానికి ఎదురుగా నంది ఉంటుంటాడు.
2: దేర్ ఇన్ శివ టెంపుల్ ఇన్ ఫ్రంట్ యూ ఫైండ్ ఎ బుల్, నంది.
1: బుల్, నంది.
2: నంది
1: మొట్టమొదట అక్కడ శివదేవాలయం పోయిన వాళ్ళంతా నందికి నమస్కారం చేసుకుని ముందు లోపలికి వెళతారు.
2: ఫస్ట్ యూ డూ నమస్కార్ టు నంది ద బుల్ అండ్ దెన్ గెట్ ఇన్ టు శివాస్ టెంపుల్.
1: ఎందుకోసం ఈ ఎద్దుకు నమస్కారం చేయాలి?
2: వై షుడ్ డూ నమస్కార్ టు నంది బుల్?
1: అనగా దాని దృష్టి దైవం వైపు ఉంటుంది.
2: బికాస్ ద బుల్ హాస్ కాన్సన్ట్రేటెడ్ ఇట్స్ అటెన్షన్.
1: అది ప్రకృతి వైపు చూడటం లేదు.
2: ఇట్ డజంట్ లుక్ హిదర్ అండ్ థిదర్.
1: అంతా ఈశ్వరుని పైనే పెట్టింది.
2: ఇట్ కాన్సన్ట్రేటెడ్ ఇట్స్ లుక్ ఆన్ ఈశ్వరుని.
1: సత్తు కలిగినటువంటిది కాబట్టి అనిమిలైన కూడా దానికి వందనం వచ్చేసింది.
2: యాజ్ దిస్ బుల్ హాస్ గాట్ గుడ్ లుక్స్, వి వర్షిప్ ఇట్ ఆల్సో.
1: మన దృష్టి దైవం వైపు పెట్టినప్పుడు మనము ఒక ఆదర్శ పురుషులుగానే రూపొందుతాము.
2: వెన్ అవర్ లుక్స్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్, వి బికమ్ ఐడియల్.
1: రామునుకు హనుమంతుడు సేవకుడు.
2: హనుమాన్ ఇస్ ది సర్వెంట్ ఆఫ్ రామ.
1: ఏ పని చెప్పినప్పటికి కాదు, అవును, లేదు అనేటువంటి పదమే అతనికి రాదు.
2: హి నెవర్ సెడ్ నో ఆర్ యెస్, నెవర్ క్వశ్చన్డ్.
1: రామును చూస్తే హనుమంతుడు ఎంత దీనుడుగా నిలుస్తాడు.
2: ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామ హనుమాన్ ఇస్ వెరీ వెరీ హంబల్.
1: ఇత్త కట్టుకోడు.
2: ఇస్ వెరీ వెరీ హంబల్.
1: దీనుడు.
2: He considers himself very low.
1: రావణుడి దగ్గరికి పోయేటప్పటికి ధీరుడు.
2: But in front of Ravana is Dhira, the one of
1: valor. Chattavana daggara dheerudai nilchadu.
2: Before bad fellow is Dhira, the one of valor.
1: Dheerudai nilchadu.
2: Whereas before Rama is Dina, very humble.
1: Anduvalle Hanumantuni neevu Sita anveshinchu poi Rama ani cheppadu.
2: Therefore Hanuman is assigned this task to go in search of Sita.
1: Kani Hanumantudu ee maatramu sandehaniki avakasam ivvaledu.
2: But Hanuman never doubted.
1: Daivagna
2: is God's command.
1: ఆ శక్తి నాకు ఇచ్చే నాకు చెప్పిన వాడు ఆ శక్తి కూడా తానే ఇస్తాడు.
2: ద వన్ హూ కమాండెడ్ మీ విల్ గివ్ మీ ది నీడెడ్ స్ట్రెంగ్త్.
1: ఆ యొక్క హనుమంతునకు.
2: హనుమాన్ హస్ గాట్ దట్ టైప్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఫెయిత్.
1: కోతిని ఇన్ని మైళ్ళ దూరం లంకను దాటాలని ఈ సముద్రాన్ని దాటాలని నా చేత కాదే, ఎందుకోసం నన్ను ఇట్లా బాధ పెడుతున్నాడు రాముడు అని ఏమాత్రము విచారం చేయలేదు.
2: హీ నెవర్ వరీడ్ వాట్ ఇస్ ఇట్ దట్ హీ హస్ సెంట్ మీ సో లాంగ్, ఐ హావ్ టు క్రాస్ సో మెనీ మైల్స్ హియర్, హూ కెన్ ఐ ఎవర్ రీచ్.
1: ఆజ్ఞ చేసిన రాముడు శక్తిని కూడా తానే ఇస్తాడు.
2: రామా హూ కమాండెడ్ విల్ గివ్ ది నీడెడ్ స్ట్రెంగ్.
1: నీ ఆజ్ఞను శిరసా వహించడమే నా యొక్క ప్రధాన ప్రమాణము.
2: I will follow your command, that is my life, most important.
1: నమస్కారం చేశాడు.
2: He did namaskar.
1: వెళ్ళాడు.
2: And he started.
1: Anaga emiti anta vishwasam gaadha vishwasam.
2: He has got an intense faith, strong faith.
1: Ayyo ilanti etta chesedi ilanti chestano cheyenu naaku shakti undo ledu nenu ee vidhamaina enti paristhiti పోతాను అని ఏమాత్రం సందేహానికి అవకాశం లేదు.
2: హీ నెవర్ డౌటెడ్ వెదర్ యుడ్ బి సక్సెస్ఫుల్ ఆర్ నాట్, వెదర్ యు ఏబుల్ టు అకంప్లిష్ ఆర్ నాట్.
1: కానీ ఈనాటి ప్రజలంతా కూడాను,
2: దేర్ఫోర్ పీపుల్ ఈవెన్ టుడే,
1: మంచి మాట వినరు,
2: దే డోంట్ లిజన్ టు గుడ్ వర్డ్,
1: మనసిచ్చి చెప్పిన
2: హోల్ హార్టెడ్లీ ఈవెన్ ఇఫ్ యు టెల్ గుడ్ దే డోంట్ లిజన్,
1: మాటలట్లే చెవికి చేరు,
2: దే ఆర్ రెడీ టు హియర్ ఆల్ బ్యాడ్ థింగ్స్.
1: ఎట్టివారు నన్ను ఎరుగంగా నెత్తురా.
2: Such people, can they ever know me?
1: Yetti vidya undi emi phalamu.
2: What is the value of this education?
1: Yetti varu.
2: Such people.
1: Yetti varu nannu eruganga nettura. Enta chaduvu undi emi phalamu.
2: What is the use of all this education? Do you think that such people will ever know me?
1: Manchi maata vinaru.
2: They don't listen to good words.
1: Manasichi cheppina.
2: Even wholeheartedly.
1: Premato. Manasato. Cheppinappudu aa manchi maatalu vinaru.
2: With love, wholeheartedly even if I say it.
1: Chedda maatalante chevini cheru.
2: All bad things will get into ear.
1: సూటిగా వెళ్లిపోతాయి.
2: ఇట్ విల్ గో స్ట్రైట్.
1: ఆ చెవులో వెళ్లినటువంటి సూటిగా వెళ్లిన మాటలు హృదయాన్ని కుచ్చుకుంటాయి.
2: దే విల్ సడన్లీ గో స్ట్రైట్ ఇన్ యువర్ హార్ట్.
1: ఇలాంటి కలియుగ ప్రభావము ఇంతటి అనాగరికతగా ఉంటుండాలి.
2: దీస్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ ఏజ్ కలి.
1: దీనిని నాగరికత అని పేరు.
2: వి కాల్ ఇట్ నాగరికత, సివిలైజేషన్.
1: సార్థకమైనటువంటిది కాదు.
2: ఇట్ ఇస్ నాట్ ద కరెక్ట్ నేమ్.
1: కలియుగం కాదు ఇది.
2: ఇట్ నాట్ కలి ఐదర్.
1: కలహయుగము.
2: ఇట్ ఇస్ కలహయుగ.
1: కల్మషయుగము. కల్మషయుగము.
2: ఇట్ ఇస్ కల్మష, పొల్యూటెడ్, ఫుల్ ఆఫ్ పాయిజన్.
1: కనుకనే ఇట్టి దీనిని మనము ఎంత సులభంగా సాధించాలి.
2: సో హ్యావ్ టు అకంప్లిష్ ఇట్ మై
1: ఎస్సీ. అది సులభము.
2: హౌ వుడ్ యు సే ఇట్స్ ఈజీ?
1: భగవత్ ప్రేమకు పాత్రుడు కావాలి.
2: డిజర్వ్ ఆ బీ ద రిసిపియెంట్ ఆఫ్ గాడ్స్ లవ్. వెన్ వన్స్ యు రిసీవ్ హిస్ లవ్,
1: ఎంతటి ఘన కార్యమైన మనం సాధించవచ్చు.
2: యు కెన్ అచీవ్ ఎనీ మైటీ థింగ్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఇది చేత అవుతుంది ఇది కాదు అనే సందేహానికి అవకాశం ఉండదు.
2: నెవర్ డౌట్ వెదర్ యుడ్ బి ఏబుల్ టు డూ ఆర్ నాట్.
1: కనుక ప్రేమకు పాత్రుడు కావాలి.
2: సో రిసీవ్. Be the recipient
1: of God's love. పాత్రులు కావాలి.
2: హౌ?
1: ఆ ప్రేమ మీ యందు కూడా ఉంటుండాలి.
2: దట్ లవ్ ఈస్ విత్ ఇన్ యూ.
1: ఆ రెండు ప్రేమల యొక్క ఏకత్వానికి మనం ప్రయత్నం చేయాలి.
2: యూనిఫై, కంబైన్ బోత్ ది ఫార్మ్స్ ఆఫ్ లవ్.
1: ఐ అండ్ యు ఆర్ వన్ అని.
2: దట్స్ వాట్స్ ద మీనింగ్. ఐ అండ్
1: రెండు దేహములు ఒక ప్రాణము.
2: బాడీస్ ఆర్ టూ బట్ వన్ లైఫ్.
1: అది నిజమైన ఆదర్శము.
2: దట్స్ ద ట్రూ ఐడియల్.
1: అదే ఏకాత్మ సర్వభూతాత్మ.
2: It is only one spirit atma present everywhere in all creatures.
1: Ekatma.
2: Only one atma.
1: Sarvabhutatma.
2: It is present in all creatures.
1: Enta chakkaga untundadi.
2: How easy, how nice it is.
1: Sarva Vedanta grandala saramanta.
2: The essence of all sacred important texts.
1: Okka vakyana cheppudu okka sari.
2: I'll tell you at one instance the essence of all the sacred texts.
1: Sarva Vedanta గ్రంథాల సారమంత.
2: ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ వేదాంత టెక్స్ట్.
1: వ్యాఖ్యాన చెప్పుదు ఒక్కసారి.
2: అట్ వన్ ఇన్స్టెన్స్ ఇన్ వన్ సెంటెన్స్ ఐ టెల్ యూ.
1: నీ అందు ఉండినటువంటి ఆత్మ నేను ఒక్కటే అని మనసున నిలుపవలయు.
2: ఆత్మ ఇన్ యూ ఇస్ భగవాన్ హింసెల్ఫ్. యు హ్యావ్ ఇట్ ఇన్ యువర్ మైండ్.
1: ఆత్మ భగవాన్ నేనే ఒక్కటే.
2: Atma in you and Bhagavan are one and the same.
1: All are one, be alike to everyone.
2: All are one, be alike to everyone.
1: ఇట్టి తత్వాన్ని ఏనాడు కలుగుతుందో అప్పుడే ఇది ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది.
2: ద మూమెంట్ యు అండర్స్టాండ్ దిస్ ఎసెన్స్
1: వేదాంత గ్రంథాల సారమంతా
2: దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ టెక్స్ట్
1: ఒక్క వాక్యంలో నిలిచిపోయింది.
2: ఇట్స్ ఆల్ కంటైన్ ఇన్ వన్ సెంటెన్స్.
1: అందరందున్నటువంటి ఆత్మ నీవు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని నీవు విశ్వసించి
2: ఆత్మ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి ఈస్ వెరీ సేమ్ యాజ్ ఆత్మ ఇన్ యూ.
1: వాడే దైవాన్ని పొందడానికి అర్హుడు అవుతాడు.
2: హీ ఓన్లీ డిజర్వ్స్.
1: అప్పుడు దైవము అతనికే దాసుడైపోతాడు.
2: అండ్ గాడ్ బికమ్స్ హిస్ సర్వెంట్.
1: పూర్వమంతా అప్పుడు భక్తుడు ఏ విధంగా ప్రార్థిస్తాడు?
2: వాట్ వాస్ ది ఎర్లియర్ ప్రేయర్స్?
1: దాసను దాసుడను కావలెనురా.
2: ఐ షుడ్ బికమ్ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్స్.
1: నేని దాసులకు సేవనే చేయవలెరా.
2: ఐ షుడ్ సర్వ్ యువర్ సర్వెంట్స్.
1: దాసను దాసుడను కావలెనురా.
2: ఐ షుడ్ బికమ్ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్స్.
1: నేని దాసులకు సేవనే చేయవలెరా.
2: ఐ షుడ్ సర్వ్ యువర్ సర్వెంట్స్.
1: ఆలు బిడ్డలు కూడి వేళ వేళల యందు
2: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ ఆల్
1: అందరి కుటుంబం అంతా కూడా చేరి ఒక్కతూరి వేళ వేళల్లో పడకూడదు. మీ యొక్క సేవ చేసుకుంటే ఆ మా కుటుంబం అంతా కూడాను మీ యొక్క అర్పితమైపోతుంది.
2: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ దే యాజ్ ఎ ఫ్యామిలీ యాజ్ ఎ గ్రూప్ యాజ్ ఎ హోల్.
1: అందువల్లనే భగవంతునికి భక్త పరాధీనుడు అన్నాడు.
2: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు హిస్ డివోటీ.
1: భక్తునికి ఆధీనుడైపోతాడు.
2: హీ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ఏ డివోటీ.
1: ఒక్క నిము క్షణమైన కూడా తాను ఏమాత్రం భక్తుడు కోరంది ముందుగానే ఒక అడుగు వేయడు.
2: He will not proceed without asking.
1: అంతటి సులభప్రియుడు భగవంతుడు.
2: God is so simple and easy.
1: అంత చాలా ప్రసన్నుడైపోయేటువంటి వాడు.
2: He just appears in front of you.
1: వెన్ననైనా కాల్చాలంటే కొంచెం వేడి చూపించాలి.
2: To melt this butter you should.
1: కానీ భగవంతునికి ఏ వేడి చూపనక్కర్లేదు.
2: But such heat is not necessary.
1: కరిగిపోతాడు, కదిలిపోతాడు, కరిగి ప్రవహిస్తాడు.
2: God melts, God moves and proceeds.
1: దేనికి? ఆ ప్రేమకి.
2: What for? For that love.
1: ప్రేమ ముదిత మనసే కహో.

పుష్పమధ్యే యదా గంధం ఫలమధ్యే యదా రసం.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నూనె యందు నూనె ఉండినట్టుగా,
1: జస్ట్ యాజ్ యూ హ్యావ్ ద ఆయిల్ ఇన్ టిల్ సీడ్స్,
0: క్షీర మధ్యే యథా గృహం, పాలయందు నెయ్యి ఉండినట్టుగా,
1: యాజ్ ఘీ ఇస్ ప్రెసెంట్ ఇన్ మిల్క్,
0: పుష్ప మధ్యే యథా గంధం, పూనందు సుగంధం ఉండినట్టుగా,
1: జస్ట్ లైక్ ద ఫ్రాగ్రెన్స్ ఇన్ ఎ ఫ్లవర్,
0: ఫల మధ్యే యథా రసం, ఫలమునందు మధురమైన రసం ఉండినట్టుగా,
1: జస్ట్ యాజ్ ఎ స్వీట్ జ్యూస్ ఇన్ ఎ ఫ్రూట్,
0: కాష్టాగ్నివత్ ప్రకాశేన, కట్టెల యందు నిప్పు ఉండినట్టుగా,
1: యాజ్ యు ఫైండ్ ద ఫైర్ ఇన్ వుడ్,
0: తల్లింగం

0: దృశ్యకల్పితమైన ఈ జగత్తంతా ఇక్కడను భగవంతుడు నిండి ఉంటున్నాడు.
1: యు ఫైండ్ గాడ్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్ విచ్ ఇస్ అపారెంట్ అండ్ ఫిజికల్.
0: ఇట్టి సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుని గుర్తించవలనన్న మన జీవితంలో నిత్య జీవితంలో కూడాను మనం భగవంతుని యొక్క ఉనికిని మనం గుర్తించవచ్చు.
1: We can recognize the existence of the divinity all over the universe.
0: కన్నులయందు చూపు వచ్చినట్టుగా,
1: just as there's vision in our eye.
0: చెవులయందు శబ్దం వచ్చినట్టుగా,
1: just as you listen to the sound.
0: దేహమునందు చైతన్య స్వరూపుడైన భగవంతుడు ప్రకటితమవుతున్నాడు.
1: God manifests himself by way of awareness in human body.
0: దైవం లేని స్థానం జగత్తునందు కానరాదు.
1: There's no place in this world where there's no God.
0: కనుకనే దైవము సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి ఒక శక్తి.
1: The divine power is present all over the universe.
0: సృష్టి అనగా ఈశ్వరేచ్ఛకు ప్రకటనయే.
1: Creation means the manifestation of the divine.
0: అనగా ఈశ్వర స్వరూపమే.
1: It is the very form of God.
0: దీని పేరే ప్రకృతి.
1: The name is prakriti or nature.
0: ప్రకృతి నందు పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈశ్వర స్వభావములే ఆవిర్భవించాలి.
1: Everyone born in this nature should carry the divine qualities.
0: ఇట్టి చైతన్య స్వరూపుని వ్యక్తీకరణ చేసే నిమిత్తమై మానవుడు ఆవిర్భవించాడు.
1: Man is born to express in the manifest the divine quality.
0: విత్తు నుండి మొక్క అలుబడి తద్వారా సుగంధాన్ని అందించేటువంటి పుష్పము రూపొందినట్టుగా,
1: జస్ట్ యాజ్ ద సీడ్ జర్మినేట్స్ ఇన్ ద ప్లాంట్ దట్ ప్రొడ్యూసెస్ ది ఫ్లవర్స్ విత్ ఫ్రాగ్రెన్స్,
0: పువ్వులు కొమ్మలు కాయలు అన్నీ కూడాను ఈ పుష్పములకు ఆధారమైన పరిణామములే.
1: It's only change, the transformation of the flower that grows into a tender fruit and the fruit thereafter.
0: ఈ సమస్త సృష్టికి కూడాను భగవంతుడు బీజం వంటి వాడు.
1: For the entire universe, God is the seed.
0: ప్రతి మానవుని యందు కూడాను ఈ సంకల్పం అనేటువంటి బీజము ఆవిర్భవించి తద్వారా కొమ్మలు రెమ్మలనేటువంటి గుణముల చేత రాగద్వేషములనేటువంటి ముండ చేత పెంపొందింపబడి సచ్చిత్ ఆనందమనేటువంటి పుష్పంగా రూపొందుతున్నాడు భగవంతుడు.
1: ఇట్ ఈస్ ఎ టైనీ సీడ్ దట్ గ్రోస్ ఇన్ ఏ ట్రీ విత్ ఆల్ ద బ్రాంచెస్ అండ్ ద ఫ్లవర్స్ అమిడ్స్ట్ దిస్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ విచ్ ఆర్ ద థార్న్స్ విత్ ది ట్రూత్ అండ్ బ్లిస్ అండ్ దట్ అవేర్నెస్ హస్ ఫ్రూట్స్ దేర్ బై.
0: దీనికి వేదము ప్రత్యేకమైనటువంటి ప్రమాణములను బోధిస్తూ వచ్చింది.
1: ద వేద స్పీక్స్ అబౌట్ ఇట్.
0: సత్యం భూయాత్, సత్యమనే చెప్పు.
1: స్పీక్ ట్రూత్.
0: ఇది నైతికమైనటువంటి విలువ.
1: ఇట్స్ ఎ మోరల్ వాల్యూ.
0: ప్రియం భూయాత్, ఈ సత్యము కూడాను ప్రియమైనటువంటి సత్యముగా నీవు ఉచ్చరించు.
1: ద స్పీక్ షుడ్ బి స్పోకన్ ఇన్ అన్ అక్సెప్టబుల్ వే.
0: ఇది ధార్మికమైనటువంటి యొక్క మానవత్వము.
1: ఇట్స్ ఎ రైచియస్ వే.
0: భూయాత్ సత్యం అప్రియం. అతనికి ప్రియం కదా అని అసత్యాన్ని చెప్పకూడదు.
1: Just as it is released, never utter a lie.
0: సత్యం అనేటువంటిది ప్రియము చేతను ఒక విధమైనటువంటి ఆకర్షణ చేతను ఆనందము చేతను సత్యము ఆవిర్భవించింది.
1: The truth has got all that acceptability, attraction and bliss.
0: కనుకనే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేతే. నైతికము ధార్మికము ఆధ్యాత్మికము మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవుడు.
1: మ్యాన్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, మొరాలిటీ, రైచియస్నెస్ అండ్ స్పిరిచువాలిటీ.
0: అట్టి పవిత్రమైన మానవుడు ఈనాడు నైతికమును కోల్పోయి ధార్మికమును విస్మరించి ఆధ్యాత్మికమును ఏమాత్రం కూడాను మనసు నందు తలంచటం లేదు.
1: సచ్ ఎ సీక్రెట్ మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ టుడే ద మొరాలిటీ and has lost all the righteous conduct and there's no trace of spirituality.
0: Manavattam anaga entati pavitramainatundido vicharinchinappudu manavulaku chaala sikkestundi.
1: In fact, when we inquire and find out how sacred the human life, it is shameful as we find today.
0: ఈశ్వర సంకల్పంతో కూడినటువంటి యొక్క సచ్చిత్ ఆనందం అనేటువంటి స్వరూపమే మానవుడు.
1: మ్యాన్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ట్రూత్ అవేర్నెస్ అండ్ బ్లెస్.
0: ఈనాటి మానవుడు తన మానవత్వాన్ని కూడా విస్మరించి కేవలం పశుత్వాన్ని వరించి దానవత్వాన్ని ప్రకటిస్తున్నాడు.
1: మ్యాన్ టుడే హ్యాస్ ఫర్గోటన్ హిస్ హ్యూమన్ క్వాలిటీ, ఈస్ ఫాలోయింగ్ ద బీస్టియల్ టెంపర్మెంట్ అండ్ యాక్టింగ్ లైక్ ఎ డెమన్.
0: ఈనాటి పెద్దల యొక్క వాక్యములు కాని ఉపదేశములు కాని ఏమాత్రం కూడాను గౌరవించటం లేదు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ రెస్పెక్టింగ్ ద టీచింగ్స్ ఆఫ్ ద నోబుల్ సోల్స్ ఎల్డర్స్.
0: ఈనాటి పెద్దల యొక్క పేర్లు అనేటువంటిది షేర్ మార్కెట్ గా పెట్టి విక్రయిస్తున్నారు.
1: ద టీచింగ్స్ ఆఫ్ ద ఎల్డర్స్ ఈజ్ సోల్డ్ యాజ్ ఇన్ ఎ షేర్ మార్కెట్.
0: ఇది ఈనాటి మానవుని యొక్క ఫ్యాషన్.
1: దిస్ ఈజ్ ది మోడర్న్ ఫ్యాషన్ ఆఫ్ ద మోడర్న్ మ్యాన్.
0: మానవుని గౌరవించినప్పుడే మానవత్వం అనేటువంటిది మనకు ఆవిర్భవిస్తుంది.
1: వెన్ మ్యాన్ ఇస్ రెస్పెక్టెడ్, ద హ్యుమానిటీ ఇస్ రెస్పెక్టెడ్ బై అండ్ లార్జ్.
0: కానీ ఈనాటి పెద్దల వాక్యములను ఏమాత్రం కూడా గౌరవించటం లేదు.
1: టుడే నో వన్ ఇస్ రెస్పెక్టింగ్ ద టీచింగ్స్ ఆఫ్ ఎల్డర్స్.
0: ఇదియే ఈనాటి మానవుని యొక్క ప్రధాన ధర్మం.
1: దిస్ ఈస్ ద మెయిన్ క్వాలిటీ దట్ మ్యాన్ షుడ్ కల్టివేట్.
0: సత్యము, ప్రేమ, సహనము, దయ, సానుభూతి ఇత్యాది గుణములతే వర్ధిల్లించినటువంటి యొక్క ఈ భారతదేశమునందు,
1: ఇన్ దిస్ భారత్ వేర్ దేర్ ఇస్ ట్రూత్ లవ్ ఫర్బేరెన్స్ కంపాషన్ అండ్ టాలరెన్స్,
0: నిర్దయ స్వార్థము కఠినము మానవత్వం అనేటువంటిది ఏమాత్రం కూడా లేకుండా ప్రవర్తిస్తుండాలి ఈనాటి భారతదేశం.
1: టుడే వీ ఫైండ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ దోస్ వాల్యూస్ యు ఫైండ్ ద క్రూయల్టీ, ద సెల్ఫిష్నెస్, అబ్సెన్స్ ఆఫ్ కంపాషన్ ఆల్ ఓవర్.
0: ప్రేమ అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించటం లేదు.
1: దేర్ ఇస్ నో లవ్ ఎనీవేర్.
0: ప్రేమ ఉండినట్టుగా నటిస్తున్నామే కానీ అది ప్రేమ కాదు.
1: వీ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ దేర్ ఇస్ లవ్ అండ్ ఇట్స్ నాట్ ట్రూ లవ్ అట్ ఆల్.
0: స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగించేటువంటి యొక్క కుచితమైనటువంటి యొక్క సంకుచిత భావం.
1: ఇట్ ఇస్ ఎ నారో మైండెడ్నెస్, నారో వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఈనాడు ప్రపంచంలో మహనీయుల యొక్క విగ్రహములను ప్రతిష్ఠిస్తున్నారు.
1: టుడే వీ ఇన్స్టాల్ ద స్టాచ్యూస్ ఆఫ్ నోబుల్ పీపుల్.
0: విగ్రహాలను ప్రతిష్ఠ చేస్తున్నారే కానీ ఆ మహనీయులు చెప్పినటువంటి వాక్యములను భూమిలో బూడ్చిపెడుతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ ఇన్స్టాలేషన్ ఆఫ్ స్టాచ్యూస్ ఇస్ టేకింగ్ ప్లేస్ బట్ దేర్ మెసేజ్ ఇస్ బరీడ్.
0: ఎందుకు ఈ విధమైనటువంటి యొక్క ఆడంబరమైనటువంటి యొక్క నాటకం?
1: వై దిస్ పాంప్ అండ్ షో, ద హోల్ డ్రామా?
0: విగ్రహములను పూజించటము, కేవలం వాక్యములను విస్మరించటము, ఇది మానవునికి సహజం కాదు.
1: ఇట్స్ నాట్ నేచురల్ టు మ్యాన్ కైండ్ టు వర్షిప్ ది స్టాచ్యూ అండ్ ఫర్గెట్ ద టీచింగ్.
0: మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి వర్తించడమే నిజమైన మానవత్వం.
1: ద ట్రూ హ్యూమన్ క్వాలిటీ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ టు మ్యాన్.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వరని పిలుపుతుందాం.
1: వీ స్పీక్ ఆఫ్ ది ట్రినిటీ, బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి వారిని, ఆకార రూపులైనటువంటి వారిని ఈ జగత్తులో ఎవ్వరు కూడా చూడలేదు.
1: We cannot see anyone without a form.
0: Aithe ee Brahma Vishnu Maheshwara yokku upadhulu emiti?
1: What is the vesture, the form of the Trinity?
0: Prathi manavuni endukodanu undinatvanti yokka sattva rajo tamo gunamule ee Brahma Vishnu Maheshwara yokku upadhulu.
1: The Trinity, the Brahma Vishnu Maheshwara are the very three qualities, the attributes present in mankind.
0: Ishwarudanaga evaru?
1: Who is Ishwara?
0: Anaga deenine vedamulu ఆత్మ అని వర్ణిస్తూ వచ్చింది.
1: వేద రిఫర్స్ టు ఈశ్వర యాజ్ ది సోల్ ఆర్ ఆత్మ.
0: హృదయమునే ఆత్మ అని ప్రకటిస్తూ వచ్చింది.
1: హృదయ ఎక్స్ప్రెసెస్ ఆత్మ.
0: ఈ హృదయం అనేటువంటిదే ఈశ్వర స్వరూపము.
1: హృదయ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ఈశ్వర.
0: ఇటువంటి ఈశ్వర సర్వభూతానాం, అన్ని భూతములు ఎందుకు ఉన్నటువంటిది ఈ ఈశ్వరత్వమే.
1: ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: అనగా హృదయమునకే ఈశ్వరుడు అని పేరు.
1: హృదయ ఇస్ కాల్డ్ ఈశ్వర.
0: కనుకనే అతనికి హృదయేశ్వర అన్నారు.
1: దేర్ఫోర్ గాడ్ ఇస్ కాల్డ్ హృదయేశ్వర.
0: ఈ హృదయం యొక్క సంకల్పమే మనసు.
1: అండ్ ద మైండ్ ఇస్ ద రిఫ్లెక్షన్.
0: ఈ మనసే విష్ణు స్వరూపుడు అన్నాడు.
1: మైండ్ స్టాండ్స్ ఫర్ విష్ణు.
0: విష్ణు అనగా సర్వవ్యాపకుడు అని దీని అర్థం.
1: విష్ణు మీన్స్ దాట్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: కనుకనే మనస్సు కూడాను సర్వత్రా ఉంటుండాలి.
1: మైండ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: మనోమూలం మిథం జగత్. జగత్ అంతా మనసు యొక్క మయమే.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ మైండ్.
0: ఈ మనస్సు నుంచి వచ్చేటువంటి సంకల్పములే ఈశ్వరత్వము.
1: ద థాట్స్ దట్ ఒరిజినేట్ ఆఫ్ ద మైండ్ స్పీక్స్ ఆఫ్ ఈశ్వర.
0: అది ఏ వాక్.
1: దట్ ఈస్ ద స్పీచ్ ఫ్యాకల్టీ ఆర్ టాక్.
0: కనుకనే ఏ తర్వాత ఆత్మ అనగా హృదయము, మనస్సు, వాక్కు, ఈ మూడింటి యొక్క తత్వము మానవత్వం.
1: దేర్ఫోర్ హ్యూమన్ క్వాలిటీ హ్యాస్ గాట్ దీస్ త్రీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్, ద సోల్, ద మైండ్ అండ్ ద.
0: ఈ మూడింటి యొక్క పవిత్రతను మనం చేసుకోవటమే త్రికరణ శుద్ధి.
1: Sanctifying these three is the real purity.
0: కనుకే విష్ణువు వేరే ప్రదేశంలో లేడు.
1: విష్ణు ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎ
0: సెపరేట్ ప్లేస్. మనసే విష్ణువు.
1: అవర్ మైండ్ ఇస్ విష్ణు.
0: విష్ణు అనేటువంటి ఈ మనసును పవిత్రమైనటువంటి, నిర్మలమైనటువంటి, నిశ్చలమైనటువంటి ఒక స్వరూపంగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: మైండ్ విచ్ ఇస్ విష్ణు షుడ్ బి షేప్డ్ ఇన్ ఎన్ ఐడియల్ వే దట్ ఇస్ స్టడీ ప్యూర్.
0: హృదయమే దీనికి ఈశ్వరత్వము.
1: హార్ట్ స్టాండ్స్ ఫర్ ఈశ్వర.
0: మన వాక్కే అనగా సంకల్పంలే, తలంపులే బ్రహ్మత్వం.
1: దట్ ఈస్ బ్రహ్మ.
0: కనుక నీ వాక్కు నుంచి వచ్చినటువంటిదే ఈ బ్రహ్మతత్వం.
1: దేర్ ఫోర్ టాక్ సిగ్నిఫైస్ బ్రహ్మ.
0: కనుక ఈ బ్రహ్మను మనం ఏ విధంగా కొలుస్తూ వచ్చాం?
1: హౌ డు వీ వర్షిప్ దిస్ బ్రహ్మ?
0: శబ్ద బ్రహ్మమయీ.
1: ద సౌండ్.
0: చరాచరమయీ.
1: మొబైల్ అని మొబైల్.
0: జ్యోతిర్మయీ వాంగ్మయీ. జ్యోతిర్మయీ వాంగ్మయీ.
1: The light and the thought.
0: కనుక అట్టి మూడింటి యొక్క స్వరూపంలో ప్రతి మానవుని యందు కూడా ఉంటున్నది.
1: These three are present in every man.
0: అట్టి మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
1: Such a human quality is forgotten today.
0: ఏదో భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క కర్మలను మాత్రమే ఆచరిస్తూ ఉంటున్నాం.
1: We are carried away by the physical, ephemeral, transient activities.
0: ఇది కాదు మనం ఆచరించవలసినటువంటిది.
1: He is not that.
0: అంతర్భావంతో కూడినటువంటి యొక్క ఆచరణలు అత్యవసరం.
1: యాక్టివిటీ విత్ ఇన్నర్ ఫీలింగ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: భావశుద్ధి లేక కేవలము మాట శుద్ధి మాత్రమే ఉపయోగించిన ప్రయోజనం లేదు.
1: వితౌట్ ది ప్యూరిటీ ఆఫ్ థాట్ ఆఫ్ ద మైండ్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ మెయింటైనింగ్ ప్యూరిటీ ఇన్ వర్డ్.
0: ఈనాడు నూతన సంవత్సరం.
1: టుడే ఇస్ ద న్యూ ఇయర్.
0: ఈ సంవత్సరం పేరు ఈశ్వరనామ సంవత్సరము.
1: This year is called Ishwara year.
0: Ishwara anaga emti? Sakalaishwarya swarupudu.
1: Ishwara has got all the forms of wealth.
0: Idu kotta samvatsaramu manaku kotta vidhamainatundi oka sukamulu, aanandamulu, saubhagyamulu chekurustundani bhavistunnam.
1: We consider that new year will grant us new prosperity, new wealth.
0: Mana yokka manchi chedalu kaani, paapa punyamulu kaani, keerti pratishthalu kaani samvatsaram manaku teesukoni raavatam ledu.
1: Good or bad, reputation or disrepute are not brought by the new year.
0: మానవుడు చేసినటువంటి యొక్క ప్రతి కర్మల యొక్క ఫలితమును మనకు క్షణ క్షణం కూడా అందిస్తూనే ఉంటున్నది.
1: These are all the results of our past actions.
0: సంవత్సరమునకు భగవంతుడు అని పేరు.
1: Year, samvatsara, is the other name of God.
0: అట్టి భగవంతుడు కాలముతో కూడినటువంటి వాడు కనుకనే కాలాత్మకుడు అని కూడా భగవంతుడికి మరొక పేరు.
1: God is time, time is God, kalatmaka.
0: కనుకనే కాలాత్మకుడైనటువంటి నూతన సంవత్సరము మనకు ఏదో మంచి చెడ్డ తెస్తుందని భావించకూడదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ దట్ న్యూ ఇయర్ ఇస్ గోయింగ్
0: టు మనం చేసినటువంటి మంచి చెడ్డల కర్మ ఫలితమే మనకు అందిస్తుంటుండాలి.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ బేస్డ్ ఆన్ అవర్ ఓన్ యాక్షన్స్.
0: కనుక సంవత్సరం నిమిత్తమై మనం కాచుకోనక్కరలేదు.
1: వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ద న్యూ ఇయర్.
0: నిత్యం కూడాను, క్షణ క్షణం కూడాను మనం నూతనమైనటువంటి క్షణములే.
1: ఎవ్రీ మూమెంట్ ఈజ్ న్యూ ఫర్ దట్ మ్యాటర్.
0: కనుక ఈ సంవత్సరము ప్రపంచం ఏ పరిస్థితిలో ఉంటుందో, ఏ విధమైనటువంటి కష్టములకు నష్టములకు గురి అవుతుందో అని అనేక మంది భావిస్తుంటారు.
1: మెనీ పీపుల్ స్టార్ట్ వండరింగ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ దిస్ న్యూ ఇయర్, ద హార్మ్ అండ్ ద డేంజర్ దట్ లై అహెడ్.
0: మన సుఖములకు, కష్టములకు, దుఃఖములకు, ఆనందములకు సంవత్సరము కాదు కారణం.
1: ఫర్ అవర్ పెయిన్ అండ్ ప్లెజర్ ద ప్రాఫిట్ అండ్ లాస్ ఇయర్ ఇస్ నాట్ ద కాజ్.
0: మన యొక్క నడతలే దీనికి మూల కారణం.
1: అవర్ బిహేవియర్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: మనం మంచిగా నడుచుకుంటే మంచి ఫలితమే వస్తుంది.
1: యు ఆర్ గుడ్, యు విల్ హ్యావ్ గుడ్ రిజల్ట్స్.
0: దుర్గుణంతో మనం ప్రవేశించినప్పుడే దీనికి చెడు మనకు ప్రాప్తిస్తుంది.
1: అవర్ బ్యాడ్ క్వాలిటీస్ గివ్ అస్ బ్యాడ్ రిజల్ట్స్.
0: మంచి చెడ్డలు కేవలము కాలంలో ఉంటున్నవి కానీ, కర్మలో ఉంటున్నవి కానీ అని భావిస్తున్నాము. కాదు కాదు.
1: వి థింక్ దట్ గుడ్ అండ్ బ్యాడ్ లైక్ ఇన్ ఎన్ ఇయర్, సర్టెన్లీ నాట్.
0: మన యొక్క సంకల్పంలోనే కూడి ఉంటున్నవి.
1: దే ఆర్ విత్ అవర్ థాట్స్.
0: కనుక సత్సంకల్పంలో మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
0: సత్ప్రవర్తనలో మనం ప్రవేశించాలి.
1: వీ షుడ్ హావ్ గుడ్ కాండక్ట్.
0: సద్భావములను పెంచుకోవాలి.
1: వీ షుడ్ హావ్ గుడ్ ఫీలింగ్.
0: సత్సంగమును చేరాలి.
1: వీ షుడ్ బీ ఇన్ గుడ్ కంపెనీ.
0: ఈనాడు భారతదేశము బీదది అనుకుంటున్నాము.
1: వీ థింక్ దట్ ఇండియా ఇస్ ఎ పూర్ కంట్రీ.
0: ఈ బీదరికానికి మూల కారణం ఏమిటి?
1: What is the cause for this poverty?
0: మన సోమరతనమే దీనికి మూల కారణం.
1: Our laziness is the cause for this
0: poverty. ఈ మానవుడు కాలం ఎంతో విలువైనటువంటిదిగా ఉంటుండాలి.
1: Time is highly valuable.
0: ఈ ఉన్న కాలము లోపల
1: in the existing time
0: 300 కాలమును మనం దుర్వినియోగం చేస్తున్నాము.
1: We are wasting 3 parts of it.
0: 24 గంటల దినంగా ఉంటున్నటువంటి దానికి 23:55 దుర్వినియోగం చేస్తున్నాము. ఏదో అంతో ఇంతో సద్వినియోగం చేస్తున్నాము.
1: ఇన్ ఎ డే ఆఫ్ 24 అవర్స్ వీ ఆర్ మిస్యూజింగ్ 23 అవర్స్ 55 మినిట్స్.
0: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దిస్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: కాలమునంతా కూడా సద్వినియోగపరచాలి.
1: What is the cause for this poverty?
0: మన సోమరతనమే దీనికి మూల కారణం.
1: అవర్ లేజినెస్ ఈస్ ద కాజ్ ఫర్ దిస్.
0: మానవుడు కాలం ఎంతో విలువైనటువంటిదిగా ఉంటుండాలి.
1: టైమ్

0: వ్యర్థం చేసుకుంటుంటే మన యొక్క కర్మలన్నీ వ్యర్థమైపోతాయి.
1: We waste time, you'll be wasting all the human activity.
0: కాలకాల ప్రబన్నానాం కాలక్యం కరిష్యతేని, కాలమును మనం ఏనాడు మనం గౌరవిస్తామో ఆనాడే కాలం మనల్ని గౌరవిస్తుంది.
1: The day when you value time, you will be valued.
0: కనుక కాలం చేత గౌరవింపబడేటువంటి మానవుడిగా నీవు తయారు కావాలి.
1: యూ షుడ్ బి మ్యాన్ హూ షుడ్ బి వాల్యూడ్ బికాస్ యూ వాల్యూ టైం.
0: కాలాన్ని నీవు దుర్వినియోగం చేసుకుంటే కాలం కూడా నిన్ను హింసిస్తుంది.
1: ఇఫ్ యూ వేస్ట్ టైం ద టైమ్ ఆల్సో విల్ నాట్
0: దేశం యొక్క మంచి చెడ్డ సౌభాగ్యములంతా కూడాను మానవుని యొక్క ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటున్నాయి.
1: ద ప్రాస్పెరిటీ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ద బిహేవియర్ ఆఫ్ మ్యాన్.
0: దేశ ప్రజలన్నీ కూడాను దాన ధర్మముల చేత సత్య ప్రవర్తనల చేత ప్రవర్తించినప్పుడే దేశం మంచి సుభిక్షంగా ఉంటుంది.
1: The country will prosper and progress when people have the qualities like compassion, righteousness and truth.
0: భారతీయ ప్రధానమైన సంస్కృతి సత్యం వద ధర్మం చర, సత్యమును పలకటము ధర్మమును ఆచరించటం.
1: The culture of Bharat wants you to observe these two, speak truth and follow righteousness.
0: ఎందుకనగా ధర్మస్వరూపుడు నీ హృదయము.
1: Because your heart is the very embodiment of righteousness.
0: Plus daya hrudaya adi eni yokka ishwara sthanam.
1: The heart, hrudaya, hrut plus daya is the center.
0: Manavudu dayamayudu ga roopondali.
1: Man should be one of compassion.
0: Kathinudu kaakudadu.
1: He should not be stone hearted.
0: Karu andaru endu undinatundi oke daya kanukani karukani ikkada unity anetundi danni mana Sivaram cheppadu.
1: Since the same compassion is uniformly present in everyone and is called unity by Sivaraj Patel.
0: Sivaraj Patel యూనిటీ కావాలి, ప్యూరిటీ కావాలి అన్నారు.
1: శివరాజ్ పాటిల్ ప్రేడ్ ఫర్ యూనిటీ.
0: యూనిటీ ప్యూరిటీ ఉండినంత మాత్రం చాలదు, దీనికి ప్రేమ కూడాను చేరాలి అన్నారు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ దేర్ ఇస్ ప్యూరిటీ అండ్ యూనిటీ.
0: యూనిటీ ప్యూరిటీ ప్రేమ మూడింటి యొక్క ఏకత్వం చేతనే డివినిటీ రూపొందుతుంది.
1: అవుట్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ యూనిటీ ప్యూరిటీ అండ్ లవ్ యూ హ్యావ్ ది డివినిటీ.
0: యూనిటీ
1: వేర్ ఇస్ యూనిటీ?
0: దేశమునకు దేశము మధ్య జగడం జరుగుతుండాలి.
1: వేర్ ఇస్ యూనిటీ ఇన్ దిస్ కంట్రీ?
0: ఇంటికి ఇంటికి మధ్య వ్యవహారం జరుగుతుండాలి.
1: దేర్ ఇస్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఫ్యామిలీ టు ఫ్యామిలీ.
0: స్టేట్ కు స్టేట్ కు మధ్య కూడా కేవలం ద్వేషం జరుగుతుండాలి.
1: దేర్ ఇస్ హేట్రెడ్ బిట్వీన్ స్టేట్ టు స్టేట్.
0: ఒకే స్టేట్ లోపల కూడా అనేక విధమైన రూపు పొందుతున్నాయి జగడములు.
1: సో మెనీ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ఫైట్స్.
0: ఎక్కడ ఉంది యూనిటీ?
1: వేర్ ఇస్ యూనిటీ?
0: మహారాష్ట్ర దేశం అనుకుంటే కర్ణాటక దేశంలో ఒక బార్డర్ దగ్గర జగడం వస్తుండాలి.
1: దేర్ ఇస్ బార్డర్ డిస్ప్యూట్ ఎవ్రీవేర్ బిట్వీన్ మహారాష్ట్ర అండ్ కర్ణాటక.
0: కర్ణాటకం అనుకుంటే ఆంధ్ర స్టేట్ కు మధ్య బార్డర్లకు జగడం వస్తుండాలి.
1: దేర్ ఇస్ బార్డర్ డిస్ప్యూట్ బిట్వీన్ కర్ణాటక.
0: రాష్ట్రము ఒక్కొక్క దీనిగా ఉండేటువంటి వీరికే ఇన్ని విధమైనటువంటి దేశంగా ఉంటే దేశమంతా ఎంత యూనిటీగా వస్తుంది?
1: వెన్ దేర్ ఇస్ హేట్రెడ్ ఇన్ దీస్ ప్రావిన్సెస్ హౌ డు ఎక్స్పెక్ట్ యూనిటీ ఇన్ ది ఎంటైర్?
0: మనం అందరూ కూడా ఒక అన్నదమ్ములమే.
1: వీఆర్ ఆల్ బ్రదర్స్.
0: మనమందరూ మానవ స్వరూపులమే.
1: వీఆర్ ఆల్ వెరీ ఫార్మ్.
0: మనం ఏకత్వాన్ని పొందాలి.
1: వీ షుడ్ డెవలప్ యూనిటీ.
0: దేశమునకు విశాలమైనటువంటి యొక్క కీర్తిని సంపాదించాలి.
1: వీ షుడ్ బ్రింగ్ గుడ్ నేమ్ టు దిస్ కంట్రీ.
0: అలాంటి యొక్క ఏకత్వ భావము అందరూ పెంచుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ దట్ యునైటెడ్ ఫీలింగ్.
0: ఎవరు కూడా ఈ స్టేట్ ని పుట్టించలేదు.
1: నో వన్ ఇస్ ద కాస్ట్.
0: ఎవరు ఈ స్టేట్ ను ఒక విధమైన కొనుక్కోలేదు.
1: నో వన్ పర్చేజ్ ఎనీ.
0: సర్వులకు సమానమైన హక్కు ఉంటుండాలి.
1: ఆల్ హ్యావ్ ఈక్వల్ రైట్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: ఇస్ ఓన్లీ వన్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది క్రియేషన్.
0: ఇలాంటి విశాలమైన భావాన్ని మనం అభివృద్ధి పరచుకుంటే ఈ జగడములకు అవకాశమే ఉంటుండదు.
1: వెన్ వీ డెవలప్ సచ్ బ్రాడ్ feelings and thoughts,
0: కేవలం స్వార్థము స్వార్థము స్వార్థము.
1: ఎవ్రీవేర్ వీ ఫైండ్ సెల్ఫిష్.
0: ఈ స్వార్థము చేతనే ఇన్ని విధమైనటువంటి కలహములు ఈ ప్రపంచంలో అభివృద్ధి అవుతున్నాయి.
1: ఇట్ ఇస్ ది సెల్ఫిష్నెస్ విచ్ ఇస్ ది మెయిన్ కాజ్ ఫర్ ఆల్ ఇన్ ఫైట్స్.
0: అందరూ మానవులమే.
1: ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్.
0: కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
1: ద కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
0: రిలిజన్ ఆఫ్ లవ్.
1: రిలిజన్ ఆఫ్
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
1: ద లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకోవాలి.
1: వీ షుడ్ నో దిస్ ట్రూత్.
0: నీ ఎందు పంచభూతములున్నవి, నా ఎందు పంచభూతములున్నవి.
1: ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ యూ.
0: మన ఇరువురు సమానమే.
1: బోత్ ఆర్ ఈక్వల్.
0: ఇంకా భేదం ఎందుకు?
1: దెన్ వై షుడ్ దేర్ బి డిఫరెన్స్?
0: మనిషికి మనిషికి మధ్యలో ఎందుకు ఈ భేదములు?
1: వై షుడ్ దేర్ బి డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ టు మ్యాన్?
0: ఇది ఏ మానవత్వంతో కోల్పోయి పశుత్వంగా అనుభవిస్తున్నాం.
1: దిస్ ద రీజన్ వై వీ లాస్ట్ ద హ్యూమన్ క్వాలిటీ అండ్ బికమ్ ఎన్ అనిమల్.
0: కనుక మనం సంవత్సరముల కోసం మనం ప్రాకులాడనక్కర్లేదు.
1: సో వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎ న్యూ ఇయర్.
0: మనలో సద్భావములు ఆవిర్భవించినప్పుడు జగత్ అంతా కూడా సన్మార్గంలో కనిపిస్తుంది.
1: ద డే వెన్ న్యూ థాట్స్ అరైజ్ విత్ ఇన్ ఎవ్రీ వన్ ఇట్ ఇస్ ద న్యూ ఇయర్.
0: ఎక్కడ చూసినా భక్తులుగా కనిపిస్తూనే ఉన్నారు.
1: ఎవ్రీవేర్ వీ ఫైండ్
0: డివోటీస్. ఇంకా అందరూ భక్తులైతే ఈ కలహాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దేర్ ఆల్ ట్రూ డివోటీస్ వై షుడ్ బి ఫైట్?
0: ఈ భేదములంతా ఎక్కడి నుంచి పుడుతున్నాయి?
1: వేర్ ఇస్ ది స్కోప్ ఫర్ హేట్రెడ్?
0: ఈ అసూయలు ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నాయి?
1: వై షుడ్ దేర్ బి జెలసీ అట్ ఆల్?
0: కాదు కాదు.
1: నో,
0: భక్తులు మనం అనుకుంటున్నారే కానీ అది వాళ్ల భ్రమ.
1: దే థింక్ దే ఆర్ డివోటీస్ దట్స్ ఆల్ దేర్ ఇమాజినేషన్.
0: భక్తులకు తగినటువంటి యొక్క గుణములు మనలో ఉంటున్నాయా లేదా అని విచారణ చేసుకోవాలి.
1: ఎవ్రీ వన్ షుడ్ ఇన్వెస్టిగేట్.

0: whether one has the qualities
1: ee prapancham nunchi ee samajam nunchi naaku emi upakaram ani prati vyakti kudanu arulu chaatunnadu.
0: Everyone waits for the returns from the society.
1: నా నుంచి ఈ సమాజమునకు సహాయం ఏమిటి, నా నుంచి ఈ సహాయమునకు ఈ సమాజమునకు ఉపయోగం ఏమిటి అని ఎవ్వరు కూడా ప్రశ్న వేసుకోవటం లేదు.
0: నో వన్ పుట్స్ ఎ క్వశ్చన్ దిస్ వే, వాట్ సార్ట్ ఆఫ్ ఎ హెల్ప్ దట్ ఐ కెన్ డూ రెండర్ టు ద సొసైటీ.
1: కనుక నీవు సమాజమునకు తగినటువంటి హెల్ప్ గా నీవు ప్రారంభించు.
0: సో వీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ డే టు హెల్ప్ ద సొసైటీ.
1: కానీ ఎక్కడ పోయినప్పటికీ నీ సమాజం నుంచి నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి.
0: బట్ ఎవ్రీవేర్ ఎవ్రీ టైమ్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద సొసైటీ.
1: అందులోన ఇప్పుడు కలి ప్రభావం చేత
0: బికాజ్ ఎఫెక్ట్స్
1: రెండు విధమైనటువంటి రోగములు మితిమీరిపోతున్నాయి.
0: Two types of diseases are ever on the rise.
1: Dhanadahamu,
0: thirst for money.
1: ఈ సిటీలో పోతే ఎక్కడ చూసినా ఒకే రష్ గా ఉంటుంది. ఇక్కడ పోయే కారు, అక్కడ పోయే కారు, ఇక్కడ పోయే మనిషి, అక్కడ పోయే మనిషి, అంతా బిజినెస్.
0: There in the city you find a heavy rush.
1: ఎందుకు చూసినా కానీ ధనం కోసం ప్రాకులాడుతున్నాడు, ధనం కోసం ఆరాట పడుతున్నాడు, ధనం కోసం సంచరిస్తున్నాడు, ధనం కోసమే జీవిస్తున్నాడు.
0: ఆల్ ద టైమ్ హి స్పెండ్స్ ఇన్ బిజినెస్ యర్నింగ్ పైనింగ్ ఫర్ మనీ.
1: ధనము కావాల్సిందే,
0: మనీ ఇస్ నెసరీ,
1: కానీ మనకి ఎంతనో అంతవరకు కావాలి.
0: బట్ ఇట్స్ నీడెడ్ టు ఎ లిమిటెడ్ ఎక్స్టెంట్.
1: మితిమీరిన ఆశపోవటం చేతనే మతి తప్పిపోతున్నాడు మానవుడు.
0: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ డిజైర్ హీ బికమ్స్ మ్యాన్.
1: ఈ మానవుడు దానవుడిగా రూపొందుతున్నాడు.
0: మానవ మ్యాన్ బికమ్స్ దానవ ద డెమన్.
1: కనుక ప్రతి మనిషి కూడాను ధనము ధనము ధనము ధనము, ఇది ఒక పిచ్చి మాదిరి తయారైపోతుంది.
0: Thirst for money has become a sort of
1: madness. ఈ మనీ ఏమైనా సద్వినియోగం చేస్తున్నారా? ఏ మాత్రమూ చేయటం లేదు.
0: ఈజ్ హీ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ మనీ? నో.
1: తుదకు దొంగలకిత్తురో దొరలకవును.
0: వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి టేకెన్ అవే బై థీవ్స్ ఆర్ సంబడీ.
1: ధనమును ఆశించు, ఆ ధనమును సద్వినియోగం గావించు.
0: Earn money and make proper use.
1: సమాజం నుంచి పొందినటువంటి నీ ధనమును సమాజమునికే ఉపయోగించు.
0: Having received money from the society, make use of it.
1: అది ఏ మానవునికి ప్రధానమైన విలువ.
0: That is the main human
1: value. రెండవది అధికార దాహము.
0: The second, the thirst for position, authority.
1: అధికారం అధికారం అధికారం దాహం. ఎంత నీరు తాగినా, గంగను తాగినా కానీ తృప్తి లేదు అతనికి.
0: Even if he drink the whole Ganges, his thirst is not quenched.
1: ఈ విధమైనటువంటి పిచ్చులు మానవునికి ప్రవేశించి జగత్తంతైకును ఒక పిచ్చి జగత్తుగా మార్చుతుండాలి.
0: These two are responsible for the madness in the entire world.
1: కనుక ప్రతి వ్యక్తి ఎందుకు ఆశ ఉండాలి.
0: ఎవరి ఇండివిజువల్
1: ప్రతి వ్యక్తి కూడా ధనం కావాలి.
0: ఎవరి ఇండివిజువల్ నీడ్స్
1: ప్రతి వ్యక్తి కూడా అధికారం చెలాయించాలి.
0: ఎవరివన్ షుడ్ హావ్ పొజిషన్.
1: తప్పు లేదు.
0: నో
1: మనీ, సక్రమమైన మార్గంలో ప్రవేశించు.
0: బట్ ఇట్ షుడ్ బి అబ్టైన్డ్ ఇన్ ఏ ప్రాపర్ వే.
1: నీవు ఏ స్థానంలో ఉన్నావో ఆ స్థానానికి తగినటువంటి గౌరవాన్ని నీవు సాధించు.
0: You should achieve, accomplish appropriately the position you occupy.
1: Prime Minister ki enta adhikaramo cheppu kutteetundi variki tana pallo tanaku anta adhikaram untundali.
0: Just as the Prime Minister has got his own right, every corporator has got his own right.
1: Nee duty nu sakramanga chey.
0: Do your duty.
1: Nee chinna vaadu vaadu pedda vaadani bhavinchakoddu.
0: There is nothing like small and big.
1: Nee pani neeku pedda, adana pani adaniki pedda.
0: Your job is great. To you.
1: కనుక డూ యువర్ డ్యూటీ సిన్సియర్.
0: డూ యువర్ డ్యూటీ సిన్సియర్.
1: ఈ విధమైనటువంటి భావాన్ని ప్రతి మానవుడు కూడా కలిగి ఉండాలి.
0: దిస్ సార్ట్ ఆఫ్ ఫీలింగ్ షుడ్ బి దేర్ ఇన్ ఎవరీ.
1: నా పని నేను చేసుకోవాలి.
0: ఐ షుడ్ డూ మై వర్క్.
1: నా పనిలో ఎట్టి దోషములు లేకుండా చూసుకోవాలి.
0: ఐ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నో డిఫెక్ట్.
1: కానీ ఒక్కొక్క వ్యక్తి కూడాను తన యొక్క పని యొక్క శ్రద్ధను అభివృద్ధి పరుచుకున్నప్పుడు అందరూ కూడా లోక సమస్త సుఖినో భవంతు.
0: If everyone acts sincerely, without any mistake, the whole world will progress.
1: లోక సమస్త సుఖినో భవంతు అంటున్నాము.
0: We say that you are
1: to be సమాచారం ఏమాత్రం విచారించడం లేదు.
0: బట్ వీఆర్ నాట్ బాదర్డ్ వాట్
1: తన లోకమే తనకు.
0: హీ థింక్స్ ఆఫ్ హిజ్ ఓన్
1: సెల్ఫ్. సంకుచితమైన భావంతో మానవుడు చంచరిస్తున్నాడు.
0: మ్యాన్ ఈస్ మూవింగ్ అబౌట్ టుడే విత్ దట్ నారో ఫీలింగ్.
1: కాదు కాదు, ఇది ఈశ్వర నామ సంవత్సరము.
0: దిస్ ఇయర్ ఇస్ ఈశ్వర ఇయర్.
1: కనుక ఈ సంవత్సరంలోనైనా కూడాను అందరికీ ఈశ్వభావము కలిగి అందరూ ఐకమత్యంగా ఉంటుండి అన్యోన్య చేత మన యొక్క కర్తవ్య కర్మలను నిర్వర్తించాలి.
0: As this year is named as Ishwara year, everyone should carry the divine thoughts, divine feelings and stand united.
1: Kalaga prathi manavuni endukodanu divine anaga divyattam anetundi untundadu.
0: There is divinity in every man.
1: Prathi manavudu uhinchavalsindi okati naa hrudayame Ishwarudu.
0: Everyone should feel like this.
1: Ishwarudu naa hrudaya sthayi.
0: Ishwara dwells in my heart.
1: Aa Ishwara yokka sankalpame manasu.
0: And the mind is nothing.
1: ఈ మనసే విష్ణువు.
0: దిస్ మైండ్ ఇస్ విష్ణు.
1: కనుక విష్ణు అయినటువంటి వాడిని ఎంత గౌరవించాలో మనసును కూడా అంత గౌరవించాలి.
0: జస్ట్ యాజ్ యూ రెస్పెక్ట్ లార్డ్ విష్ణు, యూ షుడ్ రెస్పెక్ట్ యువర్
1: మనసును. తుచ్చమైనటువంటి కర్మలపైన ప్రవేశపెట్టకూడదు.
0: వీ షుడ్ నాట్ అలౌ అవర్ మైండ్
1: ప్రవేశపెట్టకూడదు.
0: వీ షుడ్ నెవర్ యూజ్ ఇట్ ఇన్ ఎ మీన్ వే.
1: ఎందుకనగా మనస్సు విష్ణు స్వరూపుడు.
0: బికాజ్ మైండ్ ఇస్ అ వెరీ ఫార్మ్ ఆఫ్ లార్డ్ విష్ణు.
1: కనుకనే మనసును విష్ణువుగా భావించాలి.
0: కన్సిడర్ యువర్ మైండ్ యాజ్ విష్ణు.
1: ఈ విష్ణువు యొక్క నాభి నుండినే ఉద్భవించినటువంటి వాడే బ్రహ్మ.
0: అండ్ బ్రహ్మ హాస్ టేకెన్ బర్త్ ఫ్రమ్ ద నావెల్ ఆఫ్ విష్ణు.
1: అనగా విష్ణువు యొక్క నాభి నుండి వచ్చినటువంటి ఏమిటది? అదే వాక్కు.
0: వాట్ ఇస్ దట్ హాస్ కమ్ అవుట్ ఆఫ్ ద నావెల్ ఆఫ్
1: కనుకనే వాక్కే బ్రహ్మ.
0: సో ద వెరీ స్పీచ్ ఫ్యాకల్టీ
1: మనసే విష్ణువు,
0: మైండ్ ఇస్ విష్ణు,
1: హృదయమే ఈశ్వరుడు,
0: హార్ట్ ఇస్ విష్ణు.
1: ఈ త్రిమూర్తులంతా నీలోనే ఉంటున్నారు.
0: ఆల్ ది త్రీ ట్రినిటీ ఆర్ ఇన్ యూ.
1: ఆ విధమైనటువంటి నమ్మకాన్ని మనం పెంచుకున్నప్పుడే మన దృష్టి బహిర్ముఖంగా పోకుండా అంతర్ముఖంలో అభివృద్ధి అవుతుంది.
0: When you have full conviction in such a truth, you will turn inward.
1: ఈశ్వరుని చూడాలని కైలాసం పోయేది.
0: To see Ishwara, you go to Kailasa.
1: ఎక్కడ ఉంది కైలాసము?
0: Where is Kailasa?
1: నీ హృదయమే కైలాసం.
0: Your very heart is Kailasa.
1: ఎక్కడికెక్కడికో తిరుగుతున్నాం మనం, దేవాలయములకంతా తిరుగుతున్నాము, యాత్రలంతా చేస్తున్నాము, ప్రయోజనమేమిటి?
0: We go around pilgrim centers. We visit many temples. What is the use?
1: ఈనాడు సైన్స్ కూడాను అదే రీతిగా చెబుతుండాలి.
0: That is the situation with science.
1: లక్షల మైళ్ళు అంతరిక్షయానం చేస్తున్నాడు కానీ ఆశించేమైన హృదయాంతరాన్ని పోతున్నాడా?
0: They undertake space travel to lakhs and lakhs of miles. But would he ever travel half?
1: ఈనాడు భక్తులు కూడాను యాత్రలు చేస్తున్నాడు, ఈ మఠము ఆ మఠము ఆ మఠము.
0: Today
1: ఎన్ని మఠములు తిరిగి ప్రయోజనం ఏమిటి?
0: Today the devotee goes around you ఆశించినటువంటి
1: దేవుడు నీ హృదయంలోనే ఉంటున్నాడు.
0: In fact, God dwells in your heart, within you.
1: కనుక నీ హృదయ స్థాయిని నీవు చూసుకో.
0: కన్సిడర్ యువర్ ఓన్
1: నీ హృదయం లోపల ఎలాంటి భావములు ఆవిర్భవిస్తున్నాయో విచారణ చేసుకో.
0: ఎంక్వైర్ వాట్ థాట్స్ కమ్ దేర్.
1: అప్పుడే నీవు సరి అయిన మార్గంలో ప్రవేశిస్తావు.
0: దెన్ యూ కెన్ ట్రెడ్ అలాంగ్.
1: హృదయంలో చూస్తే మాలిన్యము,
0: హార్ట్ ఇస్ డర్టీ, పొల్యూటెడ్.
1: బయట చూస్తే మాధవ నామం.
0: Outside they chant the name of God.
1: సరి అయిన భక్తియే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ప్రాపర్ ప్రొసీజర్.
1: మొట్టమొదటి నీవు బయట నీవు ప్రదర్శించకపోయినప్పటికీ హృదయంలో నీవు పవిత్రం గావించుకో.
0: Even if you don't turn outwards, turn inward and inquire.
1: కనుక భగవత్ చింతన అనేటువంటిది హృదయమునందు చక్కని పవిత్రమైనటువంటి గుణములుగా పెంచుకోవాలి.
0: యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ సీక్రెట్ వే.
1: ఇది మానవతా గుణములు.
0: దీస్ ఆర్ హ్యూమన్ వాల్యూస్.
1: దైవం సర్వత్రా ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
1: ఎందు చూసినా కనిపిస్తూనే ఉన్నాడు.
0: యూ కెన్ సీ హిమ్ ఎనీవేర్.
1: సహస్ర శీర్ష పురుష, ఇదంతా కూడా దైవ స్వరూపాలే.
0: ఆల్ ఆఫ్ యూ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
1: ఋషికేశ హృదయం దైవ దర్శనం. అనగా ఋషికేశ దర్శనం, సర్వులు కూడా ఋషికేశులే.
0: ఆల్ ఆర్ డివైన్.
1: ఋషిక ఈశ ఋషికేశ. కనుక ప్రతి వ్యక్తి కూడాను దైవ స్వరూపమే.
0: సో ఎవ్రీ వన్ ఈజ్ ఎంబాడీమెంట్ ఆఫ్
1: గాడ్. ఎవరికి మనం ద్రోహం చేయకూడదు.
0: వి షుడ్ నాట్
1: ఎవరికి మనం మోసం చేయకూడదు.
0: వి షుడ్ నాట్ డిసీవ్ ఎనీబడీ.
1: ఎవరిని మనసు నొప్పించకూడదు.
0: వి షుడ్ నాట్ హర్ట్ ఎనీ.
1: నీవు నొప్పించకుండా ఉండాలి.
0: అండ్ సీ దట్ యు ఆర్ నాట్ హర్ట్.
1: కనుకనే ఈ పవిత్రమైనటువంటి గుణాలను మనం పెంచుకుంటే ఇంతకంటే మించిన భక్తి మరొకటి లేదు.
0: అండ్ వన్స్ వి డెవలప్ దీస్ సీక్రెట్ క్వాలిటీస్ దెన్ నథింగ్ మచ్ మోర్ దాన్ దిస్.
1: 18 పురాణములు రాసినటువంటి వ్యాసుడు,
0: వ్యాస హస్ కంపోజ్డ్ 18 ఎపిక్స్,
1: కట్టగలబడికి ఈ పురాణములు చదివేటువంటి వాడు ఎక్కడున్నాడు?
0: Where are those people who can go through all
1: this? విశ్రాంతి కూడా లేదు.
0: I have no time to read.
1: చాలా మంది అనుకుంటారు ఏదో పురాణం చదవాలనుకుంటే నాకు కాలం తక్కువగా ఉంది.
0: They say we have no time to read any epic.
1: ఏదైనా వ్రతం చేయాలంటే నాకు సమయమే చిక్కటం లేదు.
0: I have no time to do japa.
1: నాకు ఆఫీస్ పనులంతా ఉంటున్నాయి.
0: And busy with
1: నాకు బిజినెస్ పనులంతా ఉంటున్నాయి.
0: Business schedule.
1: నాకు చదువుకునే పనులంతా ఉన్నాయి.
0: హౌ టు స్టడీ.
1: ఈ విధంగా వారి వారి స్థాయికి తగినటువంటి రీతిగా వారు చెప్పుకుంటూ వస్తుంటారు.
0: ఎవ్రీ వన్ హ్యాస్ గాట్ హిజ్ ఓన్ ఎక్స్క్యూజ్ టు సే.
1: ఇది కేవలము ఒక అసత్యంతో కూడినటువంటి పలుకులే.
0: ఇట్ ఈస్ నాట్ ట్రూ.
1: నిజం కానీ సత్యం కానీ దైవ చింతన చేయాలనుకుంటే కావాల్సినంత టైం ఉంటుంది. అది నీకు
0: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ యూ వాంట్ థింక్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ టైం.
1: నుంచి వస్తాడు, టైర్డ్ అయిపోయినాన్ని చేరిపైన కూర్చుంటాడు.
0: He returns saying that he is tired and relaxes on the chair.
1: నూతన సంవత్సరము ఇంత పూజా మందిరానికి పోయి వస్తామంటే అబ్బే నాకు టైం లేదు, నేను చాలా టైర్డ్ అయిపోయినాను అంటాడు.
0: When one says this being New Year's Day, let's go to the temple, he says I'm
1: not sober.
0: He's a pakka lazy man.
1: చైర్ పైన కూర్చున్నటువంటి వాడు రెస్ట్ తీసుకుంటున్నాడా లేదే టీవీ వేసుకుని కూర్చుంటాడు.
0: Is he relaxing on the easy chair? No, he watches TV.
1: టీవీ చూడటానికి మీరు టైర్డ్ కాలేదా?
0: Are you not tired to watch TV?
1: లేకపోతే క్లబ్ కు పోయి కార్డు రావడానికి టైర్డ్ కాలేదా?
0: ఆర్ నాట్ టైర్డ్ టు ప్లే కార్డ్స్?
1: ఇది ఆ చెప్పేటువంటిది నాకు సమయం లేదని. కావాల్సినంత సమయం ఉంది.
0: లాట్ ఆఫ్ టైం.
1: సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
0: యు ఆర్ వేస్టింగ్ టైం.
1: కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు.
0: యు ఆర్ మిస్యూజింగ్ టైం.
1: కనుక ఆ వ్యర్థం చేసే దాంతో సార్థకం గావించుకోండి.
0: అండ్ యూ షుడ్ మేక్ ప్రాపర్ యూస్.
1: అది నిజమైనటువంటి మానవతా విలువ.
0: దట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ వాల్యూ.
1: కాలమును మనం పవిత్రం చేసుకోవాలి.
0: వి షుడ్ సెంక్
1: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైం ఈజ్ గాడ్.
0: Don't waste time. Time waste is life waste. Time is God.
1: కనుక టైం మనం సరైన రీతిగా ఉపయోగించుకోవాలి.
0: We should make proper use of time.
1: అది ఏ నిజమైన సంవత్సర స్వరూపుడు.
0: That God is time.
1: అట్టి సంవత్సర స్వరూపుని కోసము మనం ఒక సంవత్సరం అంతా వెతుకునక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ గాడ్ ఫర్ హోల్ వన్ ఇయర్.
1: చాలా క్షణం కూడా నువ్వు దైవానికి ప్రార్థన చూసుకోవాలి.
0: ఎవ్రీ మూమెంట్
1: ఏ పని చేసినా కూడా నువ్వు ఇది భగవత్ కర్మగానే భావించుకోవాలి.
0: వాట్ ఎవర్ యూ మే డూ ఇట్ టేక్ ఇట్
1: నీ ఇంటిని నువ్వు శుభ్రం చేసుకో, ఇది భగవత్ కర్మని.
0: క్లీన్ యువర్ ఓన్ హౌస్, టేక్ ఇట్
1: డివైన్. దేవో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన.
0: బాడీ ఇస్ ద టెంపుల్, గాడ్ ఇస్ ఇన్ డ్వెల.
1: దేవుడు తిరుపతిలో ఉన్నాడు, దేవుడు వైకుంఠంలో ఉన్నాడు, దేవుడు బద్రీలో ఉంటున్నాడు, దేవుడు అమరనాథ్లో ఉన్నాడు. ఈ విధంగా ఇంతకాలం ఎందుకు నువ్వు తిరగాలి?
0: వై డు యూ గో అరౌండ్ ది ప్లేసెస్ థింకింగ్ దట్ గాడ్ ఇస్ దేర్?
1: ఇంత సంకుచితమైపోయి ఉంటుంది అది.
0: హ్యూమన్ మైండ్ హస్ బికమ్ సో నారో.
1: బద్రీనాథ్కైనా ప్రయాణం చేస్తాడు, అమరనాథ్కైనా ప్రయాణం చేస్తాడు, కానీ సమీపంలో ఉన్నటువంటి హృదయం వైపు ఇతర మనసు తిప్పటం లేదు.
0: హీ గోస్ టు బద్రీనాథ్ అండ్ అమర్నాథ్, హీ డజంట్ గో ఇన్ ఇంటు హిస్ హార్ట్.
1: హృదయంలో ఉన్నటువంటి భగవంతుని చూడలేని వాడు ఏ దేవాలయంకి వెళ్ళినప్పటికీ వాడు కేవలం ఒక విధమైన కాలం వ్యర్థం చేసిన వాడి.
0: ద వన్ హూ కెనాట్ సీ గాడ్ ఇన్ హిజ్ ఓన్ హార్ట్ విల్ బి వేస్టింగ్ టైమ్ బై గోయింగ్ అరౌండ్ ద పిల్గ్రిమ్ సెంటర్.
1: దైవం ఎక్కడికి బయట లేదు.
0: గాడ్ ఈజ్ నాట్
1: నీవే దైవము.
0: యు ఆర్ గాడ్.
1: నీ హృదయమే నీ దైవ మందిరము.
0: యువర్ హార్ట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: కనుక నీ బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: Body is the temple of God.
1: కరుకు ఇంత పవిత్రమైన మానవత్వం మనకు ప్రసాదించినప్పటికీ మనం దీనిని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టుకోవటం లేదు.
0: Though sacred human life is gifted to us, we are not making proper use of it.
1: మానవునిగా ప్రవర్తించకుండా పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
0: We are not conducting ourselves like a human being.
1: పశువు కన్నా నియమనిష్టలు ఉంటున్నాయి.
0: At least animal has got some discipline.
1: మానవునికి నియమము లేదు, నిష్ట లేదు.
0: Man has no discipline, no
1: regulation. ఇష్టమే. నిష్టను పక్కకు తిప్పాడు. ప్రవేశపెట్టాడు.
0: హి ఫాలోస్ హిజ్ ఓన్ లైట్స్.
1: ఏమిటి నీ ఇష్టము?
0: వాట్ ఆర్ యువర్ లైఫ్?
1: తుచ్చమైన క్షణికమైన అస్థిరమైనటువంటి యొక్క జీవితం కోసం నీవు ఇంత ప్రాకులాడటమా?
0: వై షుడ్ యు స్ట్రగుల్ ఫర్ దిస్ లైఫ్ విచ్ ఇస్ ఆఫ్టర్ ఆల్ టెంపరరీ.
1: సత్యమైనటువంటి దైవత్వం కోసం నీవు ప్రాకులాడు.
0: వర్క్ అండ్ స్ట్రగుల్ ఫర్ గాడ్.
1: సమాజం సేవ చేయి.
0: సర్వ్ సొసైటీ.
1: సజీవులను నీవు పూజించు.
0: అండ్ యూ వర్క్
1: నిర్జీవమైనటువంటి రాతులను నీవు పూజించవద్దు.
0: And you don't need to worship anyone.
1: ఈనాటి మానవుడు నిర్జీవమైనటువంటి శిలను పూజిస్తున్నారే కానీ సజీవమైనటువంటి మానవుడిని గౌరవించడం లేదు.
0: Man today is not respecting a human being. On the other hand, you worship
1: మానవుని గౌరవించలేనటువంటి పూజలు ఇది ఒక పూజల.
0: If you cannot respect a fellow human being,
1: మానవుని గౌరవించి వారికి తగినటువంటి సహాయం చేయలేనటువంటి దానము దానముల.
0: If you cannot help a fellow human being, then you call yourself a devotee.
1: మానవుడు దైవ స్వరూపంలో ఉంటున్నాడు.
0: Human
1: దైవం మానవ స్వరూపంలో ఉంటున్నాడు.
0: God is present in a human being.
1: కనుకనే వేదము దైవం మానుష రూపేణా అని.
0: Therefore Veda says God takes human form.
1: మనుషులకు నమస్కారం చేయొచ్చునా అనుకుంటారు చాలా మంది.
0: Can we do namaskar to another man?
1: ఇంకెవరికి చేయాలి నీవు నమస్కారము? దయ్యాలకు చేయాలనా?
0: Are you going to respect do namaskar to
1: demons? ఒక సమయం లోపల అశోక చక్రవర్తి మంత్రితో కూడి విహారం చేస్తూ పోయాడు.
0: At one time emperor Ashoka along with the minister.
1: మధ్య మార్గములో ఒక బుద్ధ గురువు వచ్చాడు.
0: On the way they met a sadhu of Buddhism.
1: ఈ అశోక చక్రవర్తి పరిగెత్తిపోయి తన శిరస్సు ఆ బుద్ధ గురువు యొక్క పాదముల పైన పెట్టాడు.
0: ఎంపరర్ అశోక ప్రాస్ట్రేటెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ సాధు బుద్ధిస్ట్ మంక్.
1: మంత్రి చూచాడు.
0: మినిస్టర్ సా దిస్.
1: చాలా కష్టపడ్డాడు.
0: హి ఫెల్ట్ సో సాడ్.
1: అశోక చక్రవర్తి యొక్క శిరమును, విలువైనటువంటి శిరమును ఆ సన్యాసి యొక్క పాదముల పైన పెట్టడమా?
0: ది హెడ్ ఆఫ్ ది ఎంపరర్ జస్ట్ ప్రాస్ట్రేటెడ్.
1: చాలా కష్టపడ్డాడు ఈ మంత్రి.
0: ది మినిస్టర్ ఫెల్ట్ వెరీ సాడ్.
1: తాను మంత్రి మాత్రమే కానీ సంకుచితమైన బుద్ధులు.
0: బీయింగ్ ఎ మినిస్టర్ హాస్ గాట్ నారో మైండ్.
1: ఆ విశాలమైనటువంటి బుద్ధి లేదు ఆ మంత్రికి.
0: హి హాస్ నో బ్రాడ్ ఫీలింగ్స్.
1: సమయం చూచాడు.
0: హి వెయిటెడ్ ఫర్ టైమ్.
1: ఇంటికి వెళ్లిన తర్వాత మహారాజా నాకు చాలా కష్టంగా ఉంటుంది అన్నాడు.
0: హావింగ్ రిటర్న్ హి సెడ్ ఓ కింగ్ ఐ డోంట్ అండర్స్టాండ్
1: వాట్ హ్యాపెన్. మంత్రి, దేనికోసం నీకు కష్టంగా ఉంది?
0: The king asked, why are you worried?
1: అశోక చక్రవర్తి మహా విలువైనటువంటి శిరస్సు.
0: ది హెడ్ ఆఫ్ దట్ ఎంపరర్ అశోక ఇస్ హైలీ వాల్యుబుల్.
1: అట్టి విలువైనటువంటి శిరస్సును ఒక సన్యాసి పాదముల పైన పెట్టటమా?
0: సచ్ ఎ వాల్యుబుల్ హెడ్ ఆఫ్ ది ఎంపరర్ కెన్ నాట్ బి దేర్ ఆన్ ది ఫీట్ ఆఫ్ ఎ మంక్.
1: అశోక చక్రవర్తి జవాబు ఇవ్వలేదు.
0: ఎంపరర్ డిడ్ రిప్లై.
1: నవ్వినాడు, వెనక్కి వెళ్ళాడు.
0: హి సింప్లీ స్మైల్డ్ అండ్ లెఫ్ట్.
1: ఈ సమయానికి కాచుకొని ఉంటున్నాడు అశోక చక్రవర్తి.
0: ఎంపరర్ ఇస్ వెయిటింగ్ ఫర్ ద ప్రాపర్ టైం.
1: కొన్ని దినములు జరిగిన తర్వాత
0: ఆఫ్టర్ ఫ్యూ డేస్
1: మంత్రి ఇటు రా అన్నాడు.
0: And he summoned the minister.
1: నాకు మూడు శిరస్సులు కావాలి అన్నాడు.
0: He said, I want three heads.
1: ఏమిటి స్వామి? తప్పక నేను తీసుకుని వస్తాను అన్నాడు.
0: He said, what are they? I'll certainly bring.
1: ఒకటి మేక శిరస్సు.
0: One that of a goat.
1: రెండవది టైగర్ శిరస్సు.
0: That of a tiger.
1: మూడవది మనిషి శిరస్సు.
0: Third one, the head of a human.
1: ఈ మూడు తీసుకుని రా అన్నాడు.
0: Bring the three heads.
1: వెళ్ళాడు.
0: He went.
1: ఏదో ఒక దగ్గరికి వెళ్ళాడు, మేకకు కొట్టాడు, శిరస్సు తెచ్చాడు.
0: He brought the head of a goat.
1: అడవికి వెళ్ళాడు, వేటాడాడు, పులి శిరస్సు తీసుకుని వచ్చాడు.
0: He went to the forest, brought the head of a tiger.
1: శ్మశానానికి వెళ్ళాడు, బూస్తున్నటువంటి ఒక శవం యొక్క శిరస్సును తీసుకుని తీసుకొచ్చాడు.
0: And he has beheaded, brought the head of a dead body.
1: ఈ మూడు తీసుకుని వచ్చి రాజుకు చెప్పాడు, రాజా నీ ఆజ్ఞ ప్రకారం నేను తీసుకుని వచ్చాను.
0: He told the king, here are the three heads. Brought to you as
1: a command. ఈ మూడింటిని రేపు మార్కెట్ తీసుకుని అమ్ముకొని రా అన్నాడు.
0: And this is good. Sell them out there in the market.
1: మార్కెట్ కి పోయిన తక్షణమే మేక శిరస్సు ఎవరో బిరిని కొనుక్కున్నారు, కింది పోతున్నారుగా కొనుక్కున్నారు.
0: The head of a goat was immediately purchased there in the market, sold out.
1: ఈ పులి శిరస్సు దీన్ని కూడా కొనుక్కుని స్టఫ్ గా చేసుకుని డోర్ పైన వేసుకుందామని దాన్ని కూడా కొనుక్కున్నారు.
0: The head of a tiger was also purchased.
1: కానీ ఈ మనిషి శిరస్సును ఎవరూ కొనలేదు.
0: Human head was not bought by anybody.
1: తిరిగి వెనుకకు వచ్చాడు.
0: He returned.
1: చక్రవర్తి గారు ఈ శిరస్సును ఎవరు కొనలేదు అన్నాడు.
0: ఓ ఎంపరర్, నోబడి పర్చేస్ ది హ్యూమన్.
1: సరే, కొనకపోతే ఊరికే ఇచ్చేసి రాపో అన్నాడు.
0: హి సెడ్ జస్ట్ గివ్ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
1: ఫ్రీ,
0: ఫ్రీ, గివ్
1: నో కాస్ట్, నో కాస్ట్, ఇచ్చేసి రా అన్నాడు.
0: యెస్, గివ్ ఇట్ టు హిమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
1: దీన్ని కూడా ఎవరు అంగీకరించలేదు.
0: నోబడి వాస్ ప్రిపేర్డ్ టు రిసీవ్.
1: అప్పుడు తిరిగి వచ్చి మహారాజా ఊరికి ఇచ్చినా కూడా ఎవరు తీసుకోవటం లేదన్నాడు.
0: సో ఓ ఎంపరర్, దో ఐ యామ్ ప్రిపేర్డ్ టు ఆఫర్ హిమ్ ఆఫ్ కాస్ట్, నోబడి వాస్ రెడీ టు.
1: ఈ జీవం ఉన్నంత వరకు ఈ శిరస్సుకు నువ్వు విలువ.
0: The head has got the value so long
1: there is life. పోతానే ఈ శిరస్సు కూడా ఆ శిరస్సు వెళ్ళనే వస్తుంది అన్నాడు.
0: The moment life is gone, the head also loses its
1: value. విలువ ఉండినప్పుడే మహనీయుల యొక్క పాదములు పుట్టి ఆ పాదముల పైన శిరస్సును పెట్టి ఆ పవిత్రతను నీవు అందుకో.
0: Therefore, while alive, bend in front of the noble souls and be benefited by their teaching.
1: జీవముండినప్పుడే ఈ శిరస్సును సద్వినియోగం చేసుకోవాలి.
0: మేక్ యూజ్ ఆఫ్ దిస్ హెడ్ వైల్ అలైవ్.
1: పెద్దలకు నమస్కారం చేస్తే ఏం తప్పు వచ్చింది?
0: వాట్ మిస్టేక్ ఈస్ దేర్ ఇఫ్ యూ.
1: దీన్ని అనేక మంది నాస్తికులు కానీ యాస్తికులు కానీ దీనికి విమర్శిస్తూ ఉంటారు.
0: అండ్ ఎథీస్ క్రిటిసైజ్ సచ్ ఎ ట్రెండ్.
1: ఇది కేవలం తెలివి తక్కువ పని.
0: ఇట్ ఈస్ ద ఫూలిష్ వే ఆఫ్ థింకింగ్.
1: శరీరంకు కావలసినటువంటి గౌరవం ఇదే. పెద్దల పాదదర్శనమే సరైనటువంటి విలువ.
0: వీ షుడ్ సడన్లీ పే అవర్ రెస్పెక్ట్ టు ద ఫీట్ ఆఫ్ ద నోబుల్ సోల్స్.
1: కనుక శిరస్సు అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ హెడ్?
1: శిరస్సు అంటే సంపూర్ణ తెలివితేటలతో కూడినటువంటిది.
0: ఇట్ ఈస్ కాంప్రిహెన్సివ్ ఇంటెలిజెన్స్.
1: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: అండ్ దిస్ ఇస్ ప్రజ్ఞాన అవేర్నెస్ బ్రహ్మ.
1: ప్రజ్ఞానంతో కూడినటువంటి శిరస్సు
0: ఇస్ వన్ స్పిరిచువల్ అవేర్నెస్.
1: ఎంతవరకు ప్రాణం ఉండినంత వరకే ప్రజ్ఞానం.
0: అండ్ దిస్ ప్రజ్ఞాన ఇస్ దేర్ సో లాంగ్
1: ప్రాణం పోతానే ప్రజ్ఞానం లేదు.
0: ద మూమెంట్ లైఫ్ ఇస్ గాన్ దేర్ ఇస్ నో మోర్ ప్రజ్ఞానం.
1: పాండవులు కౌరవులు యుద్ధం జరిగింది.
0: అట్ వన్ టైమ్ దిస్ వార్ బిట్వీన్ పాండవస్ అండ్ కౌరవ.
1: దుర్యోధన్ కింద పడగొట్టారు.
0: అండ్ దుర్యోధన ఫెల్ ఆన్ ద
1: భీముడికి పాత కోపం అంతా కూడా తీర్చుకోవడానికి చాలా కోపంగా వస్తున్నాడు.
0: బికాస్ ఆఫ్ ది కాన్ఫ్లిక్ట్ ఇన్ ద ఫైట్ ఆఫ్ ఎర్లియర్ టైమ్స్ ద రివెంజ్ వాస్ డన్.
1: కొంత ప్రాణం ఇంకా ఉంటుండాలి దుర్యోధనికి.
0: సమ్ లైఫ్ ఇస్ స్టిల్ లాస్ట్.
1: అప్పుడు భీముడు వచ్చి తన కాలుతో ఆ శిరస్సును తన్నుతున్నాడు.
0: అండ్ దెన్ భీమా కేమ్ స్టార్టెడ్ హిటింగ్ ది హెడ్ ఆఫ్ దుర్యోధన విత్ హిస్ లెగ్.
1: దుర్యోధన్ చెప్తున్నాడు,
0: దుర్యోధన స్టార్టెడ్
1: భీమా,
0: భీమా,
1: నా ప్రాణం ఉండినప్పుడు నీవు తన్నింటే అప్పుడు నేను చూచింది.
0: సో లాంగ్ ఐఎమ్ అలైవ్ ఇఫ్ యూ స్టార్ట్ డూయింగ్
1: దట్. నేను పడినప్పుడు నీవు పాదంతో తన్నడం గొప్పతనమా?
0: As I fell down on the battlefield,
1: నీవే కాదు కొన్ని నిమిషంలో తర్వాత కాకులు గద్దలు కూడా నన్ను కాళ్ళతో దంతాయన్నాడు.
0: నాట్ ఓన్లీ యూ, ఈవెన్ ద క్రోస్ అండ్ ద ఈగల్ ఆల్సో విల్ హిట్ మీ.
1: ప్రాణం ఉండినప్పుడు శిరస్సును కాపాడుకోవాలి.
0: వైల్ అలైవ్ వీ షుడ్ ప్రొటెక్ట్.
1: ప్రాణం ఉండినప్పుడు ఈ శిరస్సుకు విలువను అందించుకోవాలి.
0: సో లాంగ్ దేర్ ఇస్ లైఫ్ వీ షుడ్ కన్సిడర్ ద హెడ్ వాల్యూ.
1: శిరస్సు మహనీయుల యొక్క పాదముల పైన పట్టి దాని ద్వారా ఈ శిరస్సును పవిత్రం గావించుకోవాలి.
0: సో వీ షుడ్ బెండ్ అవర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఎల్డర్స్.
1: అష్ట అంగము అన్నారు.
0: దిస్ ఈస్ కాల్ సా అష్ట అంగ.
1: కనుక మనకు మనము పవిత్రమైనటువంటి భావాన్ని పెంచుకుని హృదయాన్ని అభివృద్ధి పరచుకొని దివ్యమైనటువంటి ప్రేమతో మనం జీవించాలి.
0: సో వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్ అండ్ ద డివైన్ ఫీలింగ్స్ ఇన్ అవర్ హార్ట్, లీడ్ ద డివైన్ లైఫ్.
1: కనుక ఈ యొక్క జీవితం ఉండినంత వరకే బంధువులందరూ మన వెంట వస్తారు.
0: సో లాంగ్ వీఆర్ అలైవ్ వీ హావ్ అవర్ రిలేషన్స్.
1: బంధువులందరూ వాకిటి దాకను వల్లకాటికే వత్తురు.
0: All our relations will fall out to the doorstep into the burial ground.
1: Bandhamadchinin bayani aapat bandhu bhagavan namemara.
0: The only the refuge of the forlorn, the God's name will be there. Ekkada
1: nenu venta janta inta kanta undi kaapadeetunte vaadu bhagavantude.
0: Only God who will protect you is with you, above you, below you, in you, around you.
1: కానీ బంధువులంత ప్రాణం ఉన్నంత వరకు చూసుకోవచ్చు.
0: రిలేషన్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
1: తర్వాత ఎవరు కూడా చూడరు.
0: లేటర్ నోబడి విల్ బి బాదర్డ్.
1: కనుక నీ ప్రాణం సత్యం కాదు.
0: లైఫ్ ఇస్ నాట్ ట్రూ.
1: జీవితం శాశ్వతం కాదు.
0: లైఫ్ ఇస్ నాట్ పర్మనెంట్.
1: మనం చేసిన కర్మలే సత్యమైనటువంటివి, శాంతమైనటువంటివి.
0: అవర్ యాక్షన్స్ ఆర్ పర్మనెంట్.
1: కనుక మనకు శాంతము, సత్యము, గుణము మన యొక్క కర్మల ద్వారానే మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ ద ట్రూత్ అండ్ పీస్ అండ్ వర్చ్యూ కెన్ బి
1: అటైన్డ్ ఓన్లీ బై అత్యంత సమీపులు కావాలి మనము.
0: వన్ షుడ్ బి వెరీ క్లోజ్ టు గాడ్.
1: అగ్నికి దగ్గర పోతే వేడి మాత్రం తగ్గుతుంది కానీ మనం అగ్నిగా రూపొందము.
0: When you are near the fire, you will feel the heat, but you don't become fire.
1: ఆ అగ్నితో మనం సంబంధంగా చేరినప్పుడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఆ అగ్ని ఈ బొగ్గులో కూడా చేరి తప్పక అగ్నిగా మారిపోతుంది.
0: Then once you are in the fire, the coal becomes fire automatically.
1: కనుక మనం దైవ సన్నిధితో చేరి మనం కూడా దైవ స్వరూపులుగా రూపొందాలి. పెంచుకుంటే నేను దైవము దైవము అనుకుంటావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ గాట్ సిన్సియర్ డివోషన్, యూ విల్ ఫీల్ యువర్ సెల్ఫ్ గాడ్.
1: కనుక నీవు మానవుడు అనుకోవటం సత్యం కాదు.
0: సో ఫీలింగ్ ఆఫ్
1: భ్రమ
0: ఇస్ యువర్ ఇమాజినేషన్.
1: నేను దైవము అనుకోవటమే సత్యం.
0: ద ట్రూత్ ఈస్ టు కన్సిడర్ యువర్ సెల్ఫ్
1: అహం బ్రహ్మాస్మి.
0: అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ గాడ్.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ.
1: తత్వం అసి.
0: తత్వం అసి.
1: అది నేనే.
0: ఐఎమ్ దట్.
1: ఈ విశాలమైనటువంటి ధైర్యము సాహసము ప్రీతి ఈ యొక్క విశ్వాసం రావాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కరేజ్ ఇన్ ద వ్యాలర్ ఇన్ ద కన్విక్షన్.
1: ఎవరైనా అస్ట్రాలజర్ వచ్చి ఏదో చెప్పినాడంటే దానికి ఎంతో నమ్మకాన్ని పెట్టుకుంటాం.
0: ఇఫ్ అస్ట్రాలజర్ టెల్స్ యూ సంథింగ్, యూ విల్ బిలీవ్ ఇట్.
1: దీంట్లో కూడా ఒక న్యాక్ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ సమ్ న్యాక్ హియర్.
1: ఒక పెద్ద ఆఫీసర్ వెళ్ళాడు.
0: ఎ బిగ్ ఆఫీసర్
1: లేక అధికారి వెళ్ళాడు.
0: హి వెంట్ దేర్.
1: శ్రీమంతుడు వెళ్ళాడు.
0: ఎ రిచ్ మ్యాన్ వెంట్
1: అస్ట్రాలజర్ దగ్గరికి.
0: దే కన్సల్టెడ్ అస్ట్రాలజర్.
1: అంత బాగా చెప్తున్నాడని అంత ప్రచారం జరిగింది.
0: బికాజ్ దేర్ వైడ్ పబ్లిసిటీ అబౌట్ హిస్ ఫోర్కాస్ట్.
1: ఆ యొక్క ప్రచారం చేత రాజు కూడాను అస్ట్రాలజర్ ని తన యొక్క ప్యాలెస్ పిలిపించాడు.
0: బికాస్ ఆఫ్ వైడ్ పబ్లిసిటీ ఈవెన్ కింగ్ వాంటెడ్ టు కన్సల్ట్ అస్ట్రాలజర్.
1: ఈ అస్ట్రాలజర్ వచ్చాడు మంచి రాజుగారు పిలిపించాలని అహంకారము.
0: బికాజ్ హి వాస్ హైలీ ఎగోయిస్టిక్ సిన్స్ హి వాస్ ఇన్వైటెడ్ బై కింగ్.
1: అస్ట్రాలజర్స్ కారు నుంచి తల వరకు పెద్ద అహంకారమే.
0: ఆల్ అస్ట్రాలజర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఈగో ఫ్రమ్ టాప్ టు టో.
1: ఇంత తప్ప వాళ్ళకి వేరే ప్రాపర్టీ ఏమి ఉండదు.
0: దే డోంట్ హావ్ ఎనీ అదర్ ప్రాపర్టీ.
1: అహంకారమే శాశ్వత ప్రాపర్టీ వాళ్ళకు.
0: ఈగో ఈజ్ దేర్ పర్మనెంట్ ప్రాపర్టీ.
1: అక్కడికి పోయేటప్పటికి
0: వెన్ హి హస్ గాన్ దేర్
1: చూచాడు, జాతకం చూచాడు,
0: హస్ గాన్ త్రూ ఆల్ దాట్.
1: ఈ గర్వం చేత ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా పలకాలి అనేటువంటి విజ్ఞానం శూన్యమైపోయింది.
0: హి హస్ నో కామన్ సెన్స్. హి కుడ్ నాట్ టెల్ వాట్ ఈస్ టు బి టోల్డ్.
1: చూచాడు రాజా,
0: హి సా ద హారోస్కోప్ అండ్ సెడ్ ఓ కింగ్,
1: మీ కుమారులందరూ త్వరగానే చచ్చిపోతారు అన్నాడు.
0: యువర్ సన్స్ విల్ డై వెరీ సూన్.
1: రాజుకు కోపం వచ్చింది.
0: కింగ్ వాజ్ యాంగ్రీ.
1: వచ్చేసేసి ఇంత గర్వపోతా వీడు, నా కుమారులంతా త్వరలో చచ్చిపోతారంటున్నాడే అని అతను తీసుకుపోయి జైల్లో పెట్టమన్నాడు.
0: ద కింగ్ వాజ్ ఫెల్ట్ లైక్ దిస్, హౌ ఇస్ దిస్ అస్ట్రాలజర్ సో ఈగోయిస్టిక్ అండ్ సో హీ ఇంప్రిజన్డ్ హిమ్.
1: కానీ అది నిజమే.
0: Yes, it is true.
1: ఆ నిజమైన కూడా చెప్పవలసిన రీతిలో చెప్పాలి.
0: ఈవెన్ ద ట్రూత్
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: ఈవెన్ ద ట్రూత్ షుడ్ బి సెడ్ ఇన్ అన్ అక్సెప్టబుల్ వే. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లై.
1: ఇంకొక అస్ట్రాలజర్ ని పిలిపించాడు.
0: ఈ సమన్యమా
1: కాదా అని తెలుసుకోవడానికి.
0: యూ వాంటెడ్ టు వెరిఫై ద ట్రూత్.
1: ఆ అస్ట్రాలజర్ కొంత వినయంగా వచ్చాడు.
0: దట్ అస్ట్రాలజర్ కేమ్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ.
1: చూచాడు,
0: హీ సా ద హారోస్కోప్.
1: జాతకం చూచాడు,
0: హీ సా ద హారోస్కోప్.
1: మహారాజా,
0: ఓకే,
1: మీకు దీర్ఘకాలం జీవిస్తారు అన్నాడు.
0: యూ విల్ లివ్ లాంగ్.
1: దానిని ఈ విధంగా మార్పు చెప్పి తెచ్చాడు.
0: హీ జస్ట్ చేంజ్ ఇట్ దిస్ వే.
1: మీరు దీర్ఘకాలం జీవిస్తారు అన్నాడు.
0: యూ విల్ లివ్ లాంగ్.
1: అయితే మీరు జీవించినంత కాలం మీ పిల్లలు జీవించరు అన్నాడు.
0: హౌఎవర్ యువర్ చిల్డ్రన్ విల్ నాట్ లివ్ దట్ లాంగ్ యాజ్ యూ లివ్.
1: ఇది కొంతవరకు అతనికి తృప్తికరంగా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ లిటిల్ బిట్
1: సాటిస్ఫై. మాటల లోపలనే ఉంటుండాలి మాధుర్యం,
0: ద స్వీట్నెస్ ఇన్ అవర్ టాక్.
1: మొదటి వచ్చినటువంటి వాడు, నీ పిల్లలందరూ చచ్చిపోతారు, నీవు చాలా కాలం ఉంటావు అన్నాడు.
0: ఫస్ట్
1: ఎంత కఠినంగా ఉంటాది చెప్పండి.
0: ఫస్ట్ అస్ట్రాలజర్ సెడ్ యువర్ సన్స్ విల్ డై సూన్, యూ విల్ లివ్ లాంగ్.
1: కనుక ఉన్న సత్యమనైనా కూడాను ప్రీతికరంగా కూడాను హితకరంగా కూడాను బోధించాలి.
0: దో ఇట్స్ ట్రూత్ ఇట్ హాస్ టు బి కన్వేడ్ ఇన్ అక్సెప్టబుల్ స్వీట్ వే.
1: మనలో దోషం ఉంటుంటాది.
0: There is mistake.
1: ఇప్పుడు అక్కడ గుడ్డివాడు ఉంటాడు.
0: Here is a blind man.
1: అతన్ని మనము గుడ్డివాడు నిజమే.
0: He is blind man, it's true.
1: ఓ గుడ్డివాడు రా అంటే వాడికి చాలా కష్టమేస్తుంది, కొంచెం బాధపడతాడు.
0: We can't say, oh, blind man, get up. He'll feel sad.
1: అట్టు కాకుండా దగ్గరికి వెళ్ళి, ఓ సూర్యదాసు రండి అంటే ఎంత ఆనందం ఇస్తుంటాడు.
0: Other than if you go close to him and say, oh, సూర్యదాస్, follow me, he'll be happy.
1: కనుకనే పలకవలసినటువంటి పలుకులు కూడా చాలా మధురంగా ఉంటుండాలి.
0: అవర్ వర్డ్
1: ప్రీతికరంగా ఉంటుండాలి.
0: అవర్ వర్డ్ షుడ్ బి సాఫ్ట్.
1: ఆ ప్రీతికరం రావాలంటే హృదయంలో ప్రేమ ప్రారంభం కావాలి.
0: దేర్ షుడ్ బి లవ్ ఇన్ అవర్ హార్ట్, సో టు స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్.
1: కనుకనే ప్రేమను పెంచుకున్నటువంటి వాడే మానవుడు.
0: ఈజ్ ఓన్లీ ట్రూ హ్యూమన్ ఇఫ్ హీ డెవలప్స్ లవ్.
1: ప్రేమ లేనటువంటి మానవుడు ప్రేతము.
0: And the man without love is a dead body, corpse.
1: కనుక మనం ప్రతిదానికి తొందరపాటు పడకూడదు.
0: So we should not be in a hurry for everything.
1: మనమే దైవం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని మనం దినదినాభివృద్ధి గావించుకోవాలి.
0: Realize the feeling and the thought of divinity within you.
1: కనుక ఈనాడు కొత్త సంవత్సరము.
0: టుడే ఇస్ ద న్యూ ఇయర్.
1: ఈశ్వర నామ సంవత్సరము.
0: కాల్డ్ ఈశ్వర.
1: సకలైశ్వర్య స్వరూపమైన సంవత్సరము.
0: ఇట్ హస్ గాట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ వెల్.
1: దివ్యమైనటువంటి యొక్క హృదయానికి చేరినటువంటి సంవత్సరము.
0: ఇస్ వన్ రిలేటెడ్ ద డివైన్ హార్ట్.
1: కనుక ఈనాడు హృదయాన్ని ఏదో అంతో ఇంతో మాలిన్యంగా ఉంటే పరిశుద్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: లెట్ అస్ క్లెన్స్ అవర్ హార్ట్స్ ఇఫ్ ఇట్ హాస్ డర్ట్ ఎ ఫ్రాక్షన్.
1: ఎట్ట దీన్ని పరిశుద్ధం చేసుకోవాలి.
0: We have to re-examine ourselves.
1: దైవ చింతన ఒకటి.
0: We should think of God.
1: సమాజ సేవ మరొకటి.
0: We should serve society.
1: ఈ రెండింటి ద్వారానే మన యొక్క చిత్తశుద్ధి కలుగుతుంది.
0: With these two we can have purity.
1: దైవ ప్రేమను మనం సాధించామంటే సర్వమును సాధించిన వారం అయిపోతాం.
0: If you win the love of God you can achieve anything.
1: ఎందుకంటే నీ యందు కూడా నువ్వు ప్రేమ ఉంటుండాలి.
0: Because there is love within you.
1: ఆ ప్రేమను ప్రేమ నిమిత్తమై మనం ప్రార్థించాలి.
0: Love should be spent for love.
1: దివ్యాత్మ స్వరూపులారా, లోకంలో అనేక మంది దైవాన్ని ప్రార్థిస్తుంటారు.
0: మెనీ ప్రే టు గాడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ దేనికోసం ప్రార్థిస్తున్నారు?
0: వాట్ ఫార్ ద
1: లౌకికమైన భౌతికమైన ప్రాప్తమైన కోరికలు సంసిద్ధి కావడం కోసం.
0: They pray to God for the fulfillment of mundane physical worldly desire.
1: అది కాదు సరైన జవాబు.
0: It's not the proper thing.
1: దేవుణ్ణి ఎందుకోసం ప్రార్థిస్తున్నావు?
0: Why should you pray to God?
1: ఇవన్నీ కావాలని కాదు నేను కోరేది.
0: Not for these things.
1: ఆ దేవుని ప్రేమ కోసం నేను ప్రార్థిస్తున్నాను.
0: You should pray to God for the divine love, God's love.
1: ఆ దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటిది.
0: The divine love is permanent.
1: దేవుని యొక్క ప్రేమ అమరమైనటువంటిది.
0: Divine love is immortal.
1: దేవుని యొక్క ప్రేమ అఖండమైనటువంటిది.
0: Divine love is
1: ఆ అఖండ ప్రేమను కావాలని ప్రార్థిస్తున్నానని కోరాలి.
0: Pray to God for the infinite divine love.
1: ఇంకా దేవునికి రెండవ గుణము.
0: God has second attribute.
1: ఆనందమయుడు.
0: Is one of bliss.
1: సచ్చిత్ ఆనంద స్వరూపుడు.
0: Is embodiment of
1: God. భగవంతుని ప్రార్థిస్తున్నావు ఎందుకంటే ఆ ఆనందము నాకు పంచమని కోరుతున్నాను.
0: యూ ప్రే టు గాడ్ సో హ్యాస్ టు బి బ్లిస్ఫుల్ స్టే.
1: ఈ భౌతికమైన ఆనందాలు కాదు.
0: ఇట్స్ నాట్ ది వరల్డ్లీ హ్యాపీనెస్.
1: వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి.
0: వరల్డ్లీ హ్యాపీనెస్ కమ్స్ అండ్ గోస్.
1: పాసింగ్ క్లౌడ్స్.
0: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: కనుక పర్మనెంట్ క్లౌడ్ నాకు కావాలి.
0: ఐ వాంట్
1: భగవంతుని ఎవరు ప్రార్థించినప్పటికీ నీ ప్రేమ కావాలి, నీ ఆనందం కావాలని ప్రార్థించిన వాడే నిజమైన భక్తుడు.
0: A true devotee is the one who prays to God like this.
1: Not
0: oh God, I want your love. I want your bliss.
1: వాడు భక్తుడే కాదు.
0: If he prays for worldly mundane things,
1: వచ్చిన ఎట్టైనా మనకు తప్పింది కాదు.
0: You cannot escape from the conflict.
1: వచ్చిన ఎంతకాలం ఉంటాయి?
0: How long they come?
1: ఇవి కాదు మనం కోరవలసింది.
0: It's not the one that you
1: should. నిత్యమైన సత్యమైన శాశ్వతమైనటువంటి యొక్క దీనిని మనం ఆశించాలి.
0: You should aspire for that which is permanent.
1: కనుక భక్తి అంటే భగవంతుని ప్రేమను కోరాలి.
0: Devotion means
1: భగవంతుని ఆనందాన్ని ఆశించాలి.
0: Pray for love and
1: దివ్యత్వాన్ని మనం ఆవిర్భవింప చేసుకోవాలి.
0: Your divine feelings within
1: you. మనలో ఆ దివ్యత్వం ఆవిర్భవిస్తే జగత్తంతా బ్రహ్మమయమే, జగత్తంతా ఆనందమయమే.
0: When once the divinity is awakened within you, the whole universe is full of divinity.
1: కనుక నీ జగత్తు యొక్క ఆనందాన్ని కోరిన వారమైపోతాం మనం.
0: Desire for the bliss and happiness of the world.
1: కనుక నీవు ఆనందాన్ని అనుభవించి ఈ ఆనందాన్ని తిరిగి అందరికీ పంచు.
0: Enjoy the bliss within you and share this bliss with everybody.
1: ఈ ఆనందం అనేటువంటి నేత్రంతో నీవు చూస్తే సర్వము ఆనందంగానే కనిపిస్తుంది.
0: And once you have that vision of bliss,
1: నీకు ద్వేష నేత్రంతో చూస్తే జగత్తంతా ద్వేషంగానే మారిపోతుంది.
0: When you look to the world full of hatred, everything would be like that.
1: మొట్టమొదట మీ దృష్టిని మార్చుకోండి.
0: First, change your vision or object.
1: నీవు సృష్టిని మార్చడానికి ప్రయత్నం చేయవద్దు.
0: You don't need to change creation.
1: సృష్టి భగవంతుని యొక్క సృష్టియే.
0: It's God's creation.
1: దాన్ని ఎవరూ మార్చలేరు.
0: No one can change.
1: కనుక నీవు మార్చుకోవాల్సిన నీ దృష్టియే.
0: What you have to change is your
1: outlook. మార్చుకోవాలి. ఈ పాడు దృష్టి, పీడ దృష్టి, చెడ్డ దృష్టిని నీవు నిర్మూలం గావించుకుని ప్రేమ దృష్టి, శాంత దృష్టి, సహన దృష్టి, ఆనంద దృష్టిని పెంచుకోవాలి.
0: యూ షుడ్ చేంజ్ యువర్ బ్యాడ్ లుక్స్, యూ షుడ్ చేంజ్ యువర్ వికెట్ లుక్స్, యూ షుడ్ చేంజ్ యువర్ బ్యాడ్.
1: అప్పుడు జగత్తంతా కూడా అదే రూపంగా రూపొందుతుంది.
0: దెన్ వన్స్ దే టర్న్ గుడ్, ద హోల్ వరల్డ్ వుడ్
1: నీవు రెడ్ గ్లాసెస్ వేసుకో, జగత్తంతా రెడ్ గా కనిపిస్తుంది.
0: దెన్ వన్స్ యూ పుట్ ఆన్ రెడ్ గ్లాసెస్,
1: నీవు బ్లూ గ్లాసెస్ వేసుకో, జగత్తంతా బ్లూ గా కనిపిస్తుంది.
0: ఇఫ్ యూ వేర్ బ్లూ గ్లాసెస్ ద హోల్ వరల్డ్ లుక్స్ బ్లూ.
1: కనుకని నీ యొక్క హృదయము ప్రేమమయమైనప్పుడే నీ దృష్టి బ్రహ్మమయంగా మారిపోతుంది.
0: దెన్ వన్స్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్, ద హోల్ యూనివర్స్ వుడ్ బికమ్ బ్రహ్మన్.
1: కనుకని సర్వులు బ్రహ్మమయంగా మనం భావించాలి.
0: కన్సిడర్ ఎవ్రీవన్ యాస్ ది
1: డివైన్. ఎవరు మనకు విరోధులు లేరు.
0: దేర్ ఆర్ నో ఎనిమీస్.
1: ఎవరు మనకు ద్వేషులు కారు.
0: వి డోంట్ నీడ్ హేట్ ఎనీబడి.
1: అందరూ నా స్వరూపులే.
0: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
1: స్వరూపులే.
0: ఆల్ ఆర్ ఫార్మ్స్
1: ఆఫ్ గాడ్. ఆ భావాన్ని దినదిన అభివృద్ధి గావించుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ ద కన్విక్షన్ డే బై డే.
1: ఎన్ని సంవత్సరం మనం చేసినప్పటికీ ఈ విశాల హృదయం మనకు రావటం లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ ఇయర్స్ ఆఫ్ డివోషన్ వి డోంట్ డెవలప్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
1: విశాల హృదయమే లైఫ్.
0: ద బ్రాడ్ ఫీలింగ్స్ ఇస్ ద
1: లైఫ్. సంకుచిత హృదయమే చావు.
0: ద నారో మైండెడ్నెస్ ఇస్ డెత్.
1: కనుకనే కంట్రాక్షన్ లవ్ అనేటువంటి చావు. ఎక్స్పాన్షన్ లవ్ ఇస్ లైఫ్.
0: కంట్రాక్షన్ ఆఫ్ లవ్ ఇస్ డెత్. ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్ ఇస్ లైఫ్.
1: కనుక ఎక్స్పాన్షన్ లవ్, విశాలమైనటువంటి యొక్క ప్రేమను పెంచుకోవాలి.
0: ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్.
1: ఎవరైనా ఏమైనా అనుకోని
0: దట్ ఎనీ వన్ థింగ్
1: ఐ కేర్ చేయనక్కర్లేదు.
0: డోంట్ బి బాదర్డ్.
1: ఎందుకు మనలో దోషం లేదు? మనం మంచి మార్గంలో పోతున్నాం.
0: ఐఎమ్ స్టడీ.
1: భయమేందుకు?
0: దెన్ వై షుడ్ యు బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి?
1: దీనికి భయపడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఫియర్.
1: మనం ధైర్యంగా ఉంటుండాలి.
0: have all courage.
1: ఎప్పుడు ధైర్యం వస్తుంది?
0: When can you be courageous?
1: మంచి పని చేసినప్పుడే మనకు ధైర్యం వస్తుంది.
0: When you do good deeds, you will be courageous.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: so embodiments of love,
1: మీరందరూ కూడాను ప్రేమను పెంచుకోండి.
0: Develop love, grow love.
1: ఈ క్షణభంగురమైనటువంటి ప్రేమ కాదు మనకు కావాల్సింది.
0: Not momentary love.
1: శాశ్వతమైనటువంటి ప్రేమ కావాలి. ఆ సత్యమైన ప్రేమ మనకు కావాలి.
0: That love which is truth.
1: అది ఏ శాశ్వతంగా ఉంటుంది? అదే అమృతత్వము.
0: That love is immortal, that is permanent.

0: విచ్ ఇస్ ది మదర్ ల్యాండ్ ఆఫ్ అవర్స్, ఈజ్ ద వన్ విచ్ హాజ్ ఎర్న్ ఫేమ్ ఇంటర్ కాంటినెంటల్. అవర్స్ ఇస్ ద ల్యాండ్, భారత్ ఇస్ ద ల్యాండ్ విచ్ హాజ్ డిఫీటెడ్ ఆల్ ఫారిన్ ఎనిమీస్ అండ్ వన్ విక్టోరియస్ బ్యాటిల్స్. అవర్స్ ఇస్ ద వన్, భారత్ ఇస్ ద ల్యాండ్ విచ్ హాజ్ ఎర్న్డ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ నేమ్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఆల్ అదర్ ఫైన్ ఆర్ట్స్. భారత్ హ్యాస్ గివెన్ బర్త్ టు యూ అండ్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు సీ దట్ ది ధర్మ, ద ఆనర్ అండ్ ధర్మ ఆఫ్ భారత్ ఈజ్ ప్రొటెక్టెడ్, ఫాస్టర్డ్ అండ్ డెవలప్డ్. డివోటీస్, దిస్ ఈజ్ యువర్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: భరత దేశంబు ఆరంజి పండు పోల్చ.
0: ది ల్యాండ్ ఆఫ్ భారత్ కెన్ బి కంపేర్డ్ టు ఎన్ ఆరెంజ్ ఫ్రూట్.
1: కనగా జాతులు మతములు తొనలు కాదే.
0: ది ఇన్సైడ్ ద పీసెస్ విచ్ కాన్స్టిట్యూట్ ది ఆరెంజ్ ఫ్రూట్ మే బి కంపేర్డ్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్స్ విచ్ ఆర్ దేర్.
1: భిన్న తెగలును వృత్తులు అవి ఎన్ని ఉన్నా,
0: దేర్ మే బి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ హూ ఫాలో డిఫరెంట్ ప్రొఫెషన్స్ అండ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ మే బి దేర్.
1: భరత దేశాన పుట్టుటే భాగ్యమగును కాదా మరి?
0: ఈజ్ ఇట్ నాట్ ఎ గ్రేట్ గుడ్ ఫార్చ్యూన్ టు బి బర్న్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ భారత్ టు విచ్ అవర్ కమ్యూనిటీ అండ్ రిలీజియన్ అండ్ క్యాస్ట్ యు బిలాంగ్ టు?
1: ఐకమత్యంబు జ్ఞానమును అందజేయు, దివ్యజ్యోతిని వెలిగించు దేశమిదియే.
0: దిస్ ఇస్ ద ల్యాండ్ విచ్ కెన్ మేక్ ద యూనిటీ అండ్ ద డివినిటీ షైన్ ఇన్ ఇట్స్ ఫుల్నెస్.
1: పవిత్రమైన భారతదేశము అనాది కాలము నుండి ఆస్తిక్యాన్ని ప్రబోధిస్తూ ప్రచార ప్రబోధన చేత ఆచరణను అందిస్తూ వచ్చింది.
0: ఫ్రమ్ ది టైమ్స్ ఇన్ మెమోరియల్ భారత్ ఇస్ ద ల్యాండ్ విచ్ హెస్ బీన్ టీచింగ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ హెస్ బీన్ ప్రూవింగ్ బై బోత్ వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ ప్రాక్టీస్.
1: లోక సమస్త సుఖినో భవంతు అన్నదే హైందవ సాంప్రదాయం యొక్క లక్ష్యము.
0: ద ట్రెడిషన్ ఆఫ్ హిందు ల్యాండ్ ఈజ్ దాట్ ఎవ్రీ వన్ ఇన్ ద వరల్డ్ షుడ్ బి హ్యాపీ, ఆల్ ద వరల్డ్ షుడ్ బి హ్యాపీ.
1: ఇట్టి పవిత్ర భారతదేశమునందు జన్మించినటువంటి భారతీయుల యొక్క సుకృతము అదృష్టము ఎంతయో కొనియాడదగినది.
0: ఇన్ సచ్ ఎ గ్రేట్ ల్యాండ్ ఆస్ భారత్ ద పీపుల్ హూ హ్యావ్ బీన్ బోర్న్ ఇన్ దట్ పర్టికులర్ ల్యాండ్ హౌ ఫార్చునేట్ దే ఆర్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్. అన్ని శిరస్సులు, అన్ని నేత్రములు, అన్ని పాదములు అతని యొక్క అంగములే.
0: ఆల్ ద హెడ్స్, ఆల్ ద ఐస్, ఆల్ ద ఫీట్ ఆర్ ద లింబ్స్ ఆఫ్ ద కాస్మిక్ పర్సన్.
1: విశ్వమే విష్ణు స్వరూపము.
0: ద వరల్డ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద లార్డ్.
1: ప్రతి పదార్థమునందు కూడాను అస్థి భాతి ప్రియ నామ రూపములనేటువంటి ఐదు తత్వములు కూడి ఉన్నవి.
0: ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ దేర్ ఆర్ ఫైవ్ ప్రిన్సిపుల్స్, అస్థి భాతి ప్రియం నామ అండ్ రూప.
1: మొదటివి మూడైనటువంటి సత్ చిత్ ఆనందములే మానవుని యొక్క నిజస్వరూపములు.
0: ద ఫస్ట్ త్రీ ప్రిన్సిపుల్స్ సత్ చిత్ ఆనంద్ ఆర్ ద రియల్ ఫామ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: నామ రూపములు కల్పితములు.
0: ది నేమ్ అండ్ ఫామ్ ఆర్ క్రియేటెడ్ వన్స్.
1: నిజముగా మానవుని యొక్క స్వభావము చాలా పవిత్రమైనటువంటిది.
0: ట్రూలీ స్పీకింగ్ ద నేచర్ ఆఫ్ హ్యూమానిటీ ఈజ్ మోస్ట్ సీక్రెట్.
1: నిర్మలమైనటువంటిది,
0: ఎక్స్ట్రీమ్లీ ప్యూర్,
1: నిస్వార్థమైనటువంటిది,
0: అబ్సల్యూట్లీ సెల్ఫ్లెస్.
1: కానీ ప్రాకృత దోషమును కొట్టడం పడిచిన చేత మానవత్వంలో మాలిన్యం ఏర్పడుతూ వచ్చినది.
0: బట్ అన్ అకౌంట్ ఆఫ్ ద సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ నేచర్ ఆన్ మ్యాన్ దేర్ ఆర్ డిఫెక్ట్స్ ఇన్ హిమ్.
1: మానవుని యందు ఆవిర్భవించినటువంటి ఈ సచ్చిత్ ఆనందం యొక్క తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించడం అత్యవసరము.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ బేసికలీ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ హీ కాన్స్టిట్యూట్స్ సచ్చిత్ అండ్ ఆనంద.
1: మానవుని ఆవరించినటువంటి ఈ అజ్ఞానం అనేటువంటిది కేవలం మాటలతో పోవున్నది కాదు.
0: ఇగ్నరెన్స్ విచ్ హెస్ ఎన్గల్ఫ్డ్ ద మ్యాన్ కెనాట్ బి రిమూవ్డ్ బై మియర్ వర్డ్స్.
1: ఎంత సంపద కలిగినప్పటికీ, ఎన్ని ఉత్తమమైనటువంటి యొక్క అధికారములు చేపట్టినప్పటికీ, ఎంత విద్యావంతుడైనప్పటికీ, మనసునందు ఆవరించినటువంటి ఈ అశాంతిని ఏమాత్రం కూడా నువ్వు తొలగించలేవు.
0: హౌఎవర్ మచ్ వెల్త్ వన్ మే ప్రొసెస్, వాట్ ఎవర్ హై పొజిషన్ వన్ మే ఆక్యుపై, అండ్ వాట్ ఎవర్ హై ఎడ్యుకేషన్ వన్ మే హ్యావ్, ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు రిమూవ్ ఇగ్నరెన్స్ విచ్ ఈస్ ఇన్ వన్స్ హార్ట్.
1: ఈ అజ్ఞాన రోగమును తొలగించేటువంటి యొక్క దివ్యోషధము ఆత్మజ్ఞానం ఒక్కటి మాత్రమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ విచ్ కెన్ రిమూవ్ ఇగ్నరెన్స్ ఫ్రమ్ ద హార్ట్.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడీమెంట్
1: మానవులకు లభించేటువంటి యొక్క సంతోషము కాని, ఆనందము కాని, సుఖము కాని, ఐశ్వర్యము కాని, వీటిని చూచి మనం మురిసిపోరాదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, వీ షుడ్ నాట్ బి ఓవర్ జాయ్డ్ బై మియర్లీ లుకింగ్ అట్ ద వెల్త్ దట్ వన్ హ్యాస్ అండ్ ది జాయ్ దట్ వన్ మే గెట్ అండ్ ది హ్యాపీనెస్ దట్ వన్ మే గెట్ అండ్ ఈవెన్ దట్ కైండ్ ఆఫ్ టెంపరీ బ్లిస్ దట్ వన్ మే గెట్.
1: ఇది కేవలం వచ్చును మాత్రమే కాదు, పోవుట కూడా జరుగుతున్నది.
0: ఇట్ ఈస్ నాట్ మియర్లీ దట్ దీస్ హ్యాపెన్ టు కమ్ టు అస్ బట్ దే గో అవే ఫ్రమ్ అస్.
1: ఈ సుఖ దుఃఖములు అనేటువంటిది వచ్చిపోయే బంధువుల వంటి మాత్రమే.
0: Joy and sorrow may be compared to the relatives who visit us now and then.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని విస్మరించక, క్షణికమైనటువంటి యొక్క లౌకిక భోగ భాగ్యములకు లొంగక, తన యొక్క స్వస్వరూపాన్ని తాను గుర్తించుకున్నట్టుగా తగిన ప్రయత్నం చేయాలి.
0: Therefore, man has to make an effort to see that his real nature is recognized without falling a prey to the temporary joy that may be there. Therefore, he has to manifest divinity within himself.
1: Manavuni yokka dehamu neeti budaga vantidi.
0: Man's body may be compared to a water bubble.
1: దీనిని ఆశ్రయించి మాత్రం మనం జీవించరాదు.
0: వీ షుడ్ నాట్ టేక్ షెల్టర్ అండర్ దాట్ అండ్ గో ఆన్ లివింగ్ ఎ లైఫ్.
1: సుఖమునకు ఎట్టి వికారము, దుఃఖమునకు అట్టి వికారమే.
0: వాట్ ఎవర్ ది ఫామ్ దట్ యు గెట్ ఇన్ జాయ్ ద సేమ్ థింగ్.
1: సుఖ దుఃఖములు రెండు కూడా వికారములతో కూడినటువంటివి.
0: జాయ్ అండ్ సారో ఆర్ ఫుల్ ఆఫ్ దేర్ ఆల్సో వన్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ఎ హ్యూమన్ నేచర్.
1: ఇట్టి వికార స్వరూపమైనటువంటి యొక్క భావములను ఆవరించి వరించి సత్యమైనటువంటి యొక్క స్వభావమును తాను మరచడం మానవుని యొక్క కర్తవ్యం కానేరదు.
0: వన్ షుడ్ నాట్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ రాంగ్ హ్యూమన్ ఫామ్ దట్ వన్ ఈజ్ లైక్లీ టు గెట్ అండ్ వన్ షుడ్ నాట్ ఫర్గెట్ హిజ్ రియల్ నేచర్ అండ్ హిజ్ రియల్ డివినిటీ.
1: సర్వం నిత్యం సర్వగతం అనగా ఆత్మ అనేటువంటిది నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది, దేశకాలమునకు అతీతమైనటువంటిది.
0: ఆత్మ ఈజ్ బేస్డ్ అపాన్ ట్రూత్ అండ్ పర్మనెంట్ ఎంటిటీ. ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ ద థింగ్స్ విచ్ రిలేట్ టు ఏ పర్టికులర్ సిచ్యువేషన్ అండ్ ఏ కంట్రీ.
1: ఆత్మజ్ఞాన విచారణమే సనాతన ధర్మము.
0: సనాతన ధర్మ ఈజ్ బేసికలీ ఎన్క్వైరీ ఇన్ టు ఆత్మజ్ఞాన.
1: ఇట్టి ఆత్మజ్ఞాన విచారణ స్వరూపమైనటువంటి యొక్క సనాతన ధర్మమును అనుసరించడమే జీవుని యొక్క కర్తవ్యము.
0: హ్యూమన్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ టు ఫాలో దిస్ సనాతన ధర్మ.
1: అంతవంత ఇవే దుఃఖ దేహ. ఈ దేహం యొక్క తత్వం అనేటువంటిది అంతమయ్యేటువంటిది.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ది బాడీ ఈజ్ వన్ దట్ కమ్స్ టు ఎన్ ఎండ్. ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్.
1: మలినపు కొంప,
0: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ డర్టీ ఓడర్స్.
1: రోగముల మ్రగ్గెడు సేవక గంప,
0: ఇట్ ఈస్ ఎ బాస్కెట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ డిసీజెస్.
1: జాత సంచలనము పొందు దుంప,
0: దిస్ ఇస్ ద వన్ విచ్ అండర్ గోస్ డిఫరెంట్ చేంజెస్ ఫర్ పీరియడ్ ఆఫ్ టైమ్.
1: భవసాగర మీదగా లేని కంప.
0: దిస్ ఇస్ ద వన్ విచ్ కెనాట్ హెల్ప్ యూ టు ట్రావెల్స్ ది టు క్రాస్ ది ఓషన్ ఆఫ్ భవ.
1: అమ్ముల పదలమ్ము మనం ఎప్పుదలంప.
0: ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ థింక్ ఆఫ్ ఇట్ ఎ లిటిల్ కేర్ఫుల్లీ, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ పియర్స్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఆరోస్.
1: నేను నిశ్చలమని నమ్మబోకు మనసా, అది పాదములు ఆశ్రయించవే అన్నారు.
0: ఓ మైండ్ డోంట్ కన్సిడర్ దిస్ బాడీ యాజ్ ఎ పర్మనెంట్ థింగ్, టేక్ షెల్టర్ అండర్ ద ఫీట్ ఆఫ్ హరి.
1: పంచభూతములు పాంచభౌతిక దేహములు మాత్రమే బాధించవచ్చును కాని పంచభూతములకు అతీతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఇవి ఏమాత్రం కూడా కదిలించలేవు.
0: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ మే కాజ్ పెయిన్ టు ద బాడీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్, బట్ ఇట్ కెనాట్ టచ్ ఆత్మ విచ్ ట్రాన్సెండ్స్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: మానవుడు అనగా విశ్వాసం కలిగినటువంటి వాడు.
0: మ్యాన్ ఎసెన్షియలీ మీన్స్ వన్ హూ హ్యాస్ ఫెయిత్.
1: విశ్వసించదగినటువంటిది మానవత్వము.
0: టు హ్యావ్ ఫెయిత్, దాట్ ఈస్ ది నేచర్ ఆఫ్ హ్యుమానిటీ.
1: పవిత్రమైనటువంటిది మానవత్వము.
0: హ్యుమానిటీ ఈజ్ ఎసెన్షియలీ సేక్రెడ్.
1: జీవించదగినటువంటిది మానవత్వము.
0: హ్యుమానిటీ లివ్స్ ఫర్ ఎవర్.
1: లక్ష్యమును వీడక,
0: వితౌట్ ఫర్గెటింగ్ ద గోల్ ఆఫ్ లైఫ్,
1: మానవత్వమును సార్థకం గావించుకోవటమే తమ యొక్క కర్తవ్యము.
0: యువర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు శాంక్టిఫై యువర్ లైఫ్ అండ్ శాంక్టిఫై యువర్ ఆపర్చునిటీ.
1: శరీరము మనసు ఆత్మల యొక్క కూడికనే మానవత్వము.
0: మానవత్వ ఆర్ హ్యూమన్ బీయింగ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ కాంబినేషన్ ఆఫ్ అవర్ కమింగ్ టుగెదర్ ఆఫ్ బాడీ మైండ్ అండ్ ఆత్మ.
1: ఈ మూడు మానవుని యొక్క స్వభావం నిరూపించుచున్నది.
0: ఆల్ దీస్ త్రీ ప్రూవ్ ది హ్యూమన్ నేచర్.
1: మానవత్వాన్ని ఉన్నత స్థితికి గోనుకోవచ్చున్నది.
0: దీస్ త్రీ హెల్ప్ హ్యూమన్ బీయింగ్స్ టు ట్రావెల్స్ అప్వర్డ్స్.
1: వీటిని చేయుట, తెలుసుకునుట, ఉండుట అని దీనికి ఒక అర్థము.
0: అనదర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈస్ డూయింగ్, బికమింగ్ అవేర్ ఆఫ్ ఇట్ అండ్ రీచింగ్.
1: చేయుట అనగా శరీర మాధ్యం కలుధర్మ సాధకం. ఈ శరీరము చేతనే అన్ని కర్మ ధర్మములు కూడాను ఆవరించుచు, అనుసరించుచు, ఆచరించుచు వచ్చుచున్నది.
0: డూయింగ్ రిఫర్స్ టు ద యాక్టివిటీ ఆఫ్ ది బాడీ. ఆల్ ద డ్యూటీస్ విచ్ ఆర్ ఎంజాయిడ్ ఆన్ ద హ్యూమన్ బీయింగ్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ద బాడీ.
1: దేహమే లేకుండా ఎట్టి ధర్మ కర్మలు కూడాను ఆచరించటకు వీలు కాదు.
0: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ బాడీ, యూ కెనాట్ పర్ఫార్మ్ ఎనీ డ్యూటీస్ ఎంజాయిడ్ ఆన్ ద హ్యూమన్ బీయింగ్.
1: కనుకనే సమస్త కర్మలు కూడాను ఆచరించడానికి అనుకూలమైనటువంటి యొక్క కరణము ఈ యొక్క దేహము.
0: దేర్ఫోర్ బాడీ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ హెల్ప్స్ యూ టు పర్ఫార్మ్ ఆల్ ది డ్యూటీస్ ఎంజాయింగ్ ఆన్ యూ.
1: రెండవది మనస్సు.
0: ద సెకండ్ వన్ ఇస్ మైండ్.
1: సంకల్ప వికల్పాత్మకం మనః.
0: మైండ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ ప్రాసెస్ ఆఫ్ థాట్.
1: నిరంతరం కూడా సంకల్ప వికల్పం చేతనే కూడి ఉంటున్నది.
0: మైండ్ ఇన్ మైండ్ థాట్స్ విల్ బి అకరింగ్ అండ్ డిసపియరింగ్ కంటిన్యూస్లీ.
1: మనోమూలం ఇదం జగత్. జగత్ అంతా కూడా మనోమయంగానే ఉంటున్నది.
0: ద ఎంటైర్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ మైండ్ అలోన్.
1: మనస్సు లేనటువంటి యొక్క పదార్థం కాని, వ్యక్తి కాని, విషయం కాని ఇందులో కానరాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కమ్ అక్రాస్ ఎనీ పర్సన్ ఎనీథింగ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎ మైండ్ అట్ ఆల్.
1: మంచి చెడ్డల విచారణ కూడాను మనస్సు ద్వారానే జరుగుతున్నవి.
0: ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద మైండ్ యూ కెన్ ఎన్క్వైర్ ఇన్ టు ది గుడ్ అండ్ ద బ్యాడ్ ఆఫ్ ద
1: నిత్యానిత్య విషయ పరిశీలన కూడాను మనసు వల్లనే జరుగుతున్నవి.
0: ఇట్ ఈస్ ఓన్లీ త్రూ మైండ్ యూ కెన్ ఫైండ్ అవుట్ అండ్ డిస్క్రిమినేట్ బిట్వీన్ పర్మనెంట్ థింగ్స్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్.
1: కనుకనే మనసు తెలుసుకునుట అని దీనికి ఒక అర్థము.
0: దట్ ఈస్ వై మైండ్ మే బి రెఫర్ టు యాజ్ నోయింగ్.
1: అర్థమయంగానే ఉంటున్నది.
0: ద ఎంటైర్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ మైండ్ అలోన్.
1: మనస్సు లేనటువంటి యొక్క పదార్థం కాని, వ్యక్తి కాని, విషయం కాని ఇందులో కానరాదు.

0: చేసుకునుట అని దీనికి ఒక అర్థము.
1: దట్ ఈస్ వై మైండ్ మే బి రెఫర్డ్ టు యాజ్ నోయింగ్ ఆర్ బికమింగ్ అవేర్.
0: ఇంకా ఆత్మ, ఇది నిత్యమై సత్యమై నిర్మలమై నిస్వార్థమైనటువంటి యొక్క ప్రకాశవంతమైనటువంటి యొక్క స్వరూపము.
1: Then next is Atma, which is a permanent entity, which is never dying, which is effulgence.
0: ఇది ఎట్టి కూర్పుల చేత కాని మార్పుల చేత కాని మార్పు చెందినది కాదు.
1: Atma is one which doesn't undergo any change, either by addition of things or by subtraction of
0: ఇది మానవుని అంతరాత్మ యందు పరంజ్యోతిగా వెలుగుతున్నది.
1: In the inner core of the heart of man, this will be shining effulgently.
0: దానినే దైవత్వం అని కూడా పిలుచబడుతున్నవి శాస్త్రములు.
1: ది స్క్రిప్చర్స్ హావ్ బీన్ డిస్క్రైబింగ్ దట్ యాస్ డివినిటీ ఇట్సెల్ఫ్, గాడ్ హెడ్.
0: భారతీయుల పవిత్రమైన శాస్త్రములు చరిత్రములు కూడాను ఇట్టి అంతరాత్మను ప్రబోధించడమే జరుగుతూ వస్తున్నది.
1: ద సేక్రెడ్ స్క్రిప్చర్స్ అండ్ హిస్టరీ ఆఫ్ భారత్ హాస్ బీన్ ఎక్స్పౌండింగ్ దిస్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ థింగ్స్ అండ్ థాట్స్.
0: భగవంతుడు ఆత్మస్వరూపం అని కూడాను శాస్త్రములు బోధిస్తూ వచ్చినవి.
1: స్క్రిప్చర్స్ హావ్ బీన్ ఆల్సో టీచింగ్ దట్ లార్డ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
0: హృదయ కుహరమునందు ఆత్మస్వరూపుడై ఉన్నాడు అని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి.
1: ఉపనిషత్స్ హావ్ బీన్ ఎక్స్పౌండింగ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ లివింగ్ ఇన్ ద కేవ్ ఆఫ్ హార్ట్.
0: హృదయము పవిత్రమైనప్పుడే దైవత్వాన్ని పొందుటకు సాధ్యమవుతుందని బైబిల్ వర్ణిస్తూ వచ్చింది.
1: Bible has been describing that you will be able to just get divinity only when you purify your own heart.
0: Pavitra karyamu acharinchi hrudayamunu nirmalamainatundi sthitilo unchukovatame divyattamainatundi daivattamu ani Muhammadiyulu anaga Quran bodhisthu vachinadi.
1: Quran also has been describing that by purifying your heart with such activity which can purify your heart, you can find divinity within yourself.
0: Sadbhavamula chetanu సత్కర్మల చేతను సత్ప్రవర్తన చేతను మానవత్వాన్ని నిరూపించడము హృదయమే ప్రధానమని చెప్పిన కూడాను గురునానక్ బోధిస్తూ వచ్చాడు.
1: గురునానక్ ఆల్సో హాస్ థాట్ దట్ బై గుడ్ థాట్స్, గుడ్ డీడ్స్ అండ్ గుడ్ బిహేవియర్ యూ బి ఏబుల్ టు రీచ్ డివినిటీ.
0: ఏ తావాత సర్వ మతముల యొక్క సారము, సర్వ మార్గముల యొక్క కర్మము, దమ్యము గమ్యము అన్ని కూడాను హృదయం యొక్క పవిత్రతనే నిరూపిస్తూ వచ్చినది.
1: The sum and substance of all this is that all the scriptures, all the religions and everyone has been expounding the fact that one must have pure heart.
0: Kanuka prema annatvantidi leka satyamu annatvantidi dehamunku maatrame sambandhinchinadi kaadu hrudayamunku sambandhinchinatvantidi.
1: Love and truth are not so much with reference to the physical body as such, but they are essentially associated with one's heart.
0: Manavudu nijamuga atma swaroopude.
1: Truly speaking, man is the very embodiment of atma.
0: Aithe tana yokka itti swaroopanni marchipoyi chanikamainatvanti chudramainatvanti laukikamainatvanti ee bhoga bhagyamulaku murisipoyi bhagavantunni marchipothunnadu.
1: But being swayed by things which are temporary, which are worldly, he is forgetting his own true nature, unfortunately.
0: ee laukika sukamulanu aashinchu nimittamai aneka prayatnamulaku guri avutunnadu manavudu.
1: Desiring the happiness and joy of the world, he has been putting himself to innumerable problems and troubles.
0: Kadaku tana prayatnamulu phalinchaka sadhinchinatvanti danini poorthiga anubhavinchaleka nirashache nispruhache అసంతృప్తితో జీవితాన్ని గడుపుతున్నాడు.
1: అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్ హీస్ నాట్ బీన్ ఏబుల్ టు సాటిస్ఫైడ్ విత్ ఆల్ ది అంబిషన్స్, హీస్ నాట్ బీన్ ఏబుల్ టు రియలైజ్ దెమ్ అండ్ హీస్.
0: కానీ 190 వంతులు మానవులు నిర్విరామ కృషిచే నిరంతర తాపత్రయములతో అంతులేని ఆశలతో అర్థం కాని ఆవేదనలతో అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాప్తులాడుచూ తమ అశాంతిని అందుకుంటున్నారు.
1: మోర్ దాన్ 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ సీజనస్లీ వర్కింగ్ ఫర్ థింగ్స్, not knowing what they will have to work for, not knowing what is correct, and in a confused state.
0: Intatito tana yokka prayatnamu viraminchuta ledu.
1: Even with that, he is not putting an end to his own efforts.
0: Manavuni endu undinatvanti manavatvanni daivatvanni marchipothunnadu.
1: He is forgetting the human nature which is embedded in him and also the divinity which he is.
0: Danavatvanni pempondimpa chesukuntunnadu.
1: He is developing the demonic nature in him.
0: తనకు తాను పతనమవుకుటయే కాక తోటి మానవులు కూడా పతనం

0: సాధించుతున్నాడు. నాట్ మెయిన్లీ హీఈస్ డిస్ట్రాయింగ్ హిమ్సెల్ఫ్, హీఈస్ బికమింగ్ ది కాజ్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఆల్ హిస్ బ్రదర్.
1: దీని అన్నింటికి మూల కారణము,
0: ద ప్రైమరీ రీజన్ అండ్ కాజ్ ఫర్ ఆల్ దిస్ ఈజ్
1: ధర్మబద్ధమైన నియమబద్ధమైనటువంటి ఒక జీవితమును అలక్ష్యము చేయటమే.
0: ఇగ్నోరింగ్ ఎ లైఫ్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ రైట్ కాండక్ట్ అండ్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ సమ్ డిసిప్లిన్.
1: ధర్మ ఏవ అతో మూలం, ధర్మము అన్నింటికి నీ మూలమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ధర్మ, ద రైచియస్ కాండక్ట్ విచ్ ఇస్ ది రూట్ అండ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ ద అదర్ థింగ్స్.
1: ధర్మమే గొప్ప సుగుణము.
0: ధర్మ ఈజ్ ఎ గ్రేట్ వర్చ్యూ.
1: ధర్మమనగా కేవలము మానవుడు నిత్య జీవితంలో తమ తమ కర్తవ్యమును గుర్తించుకోవటము ఆచరించటం మాత్రమే కానేరదు.
0: ధర్మ డస్ నాట్ నెసెసర్లీ రిఫర్ టు ఓన్లీ ద కాండక్ట్ విచ్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు డే టు డే లైఫ్.
1: అనేక మంది ధర్మమనగా నీతికి పర్యాయ పదముగా భావిస్తూ వస్తున్నారు.
0: మెనీ పీపుల్ కన్సిడర్ ధర్మ యాజ్ ఎ సినానిమ్ ఆఫ్ మొరాలిటీ.
1: ఇది నిజమైన ధర్మము కానేరదు.
0: బట్ దిస్ ఇస్ నాట్ ట్రూ ధర్మ.
1: మానవుని యందు ఆవిర్భవించేటువంటి చైతన్యమును ఏకంగా సత్యపరముగా పట్టి ఉంచటమే నిజమైన ధర్మము.
0: ద ట్రూ ధర్మ రిఫర్స్ టు ద కెపాసిటీ ఆఫ్ ద మ్యాన్ టు మేనిఫెస్ట్ ద డివినిటీ అండ్ ద లైఫ్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ దేర్ ఇన్ హిమ్.
1: మానవుని యొక్క చైతన్య తత్వమును అహంకార భావం చే, అహంకార సూత్రం చే తట్టినప్పుడే ఇది త్రిగుణ స్వరూపమైనటువంటి ధర్మంగా ఏర్పడుతుంది.
0: వెన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ చైతన్య విచ్ ఇస్ ఇన్ మ్యాన్ ఈజ్ బౌండ్ బై ద త్రీ గుణాస్ ఇన్ హిమ్, దెన్ ఓన్లీ హీ డెవలప్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రాబ్లమ్.
1: సృష్టి చైతన్యమునే ఈశ్వరబద్ధంగా మనం భావించినప్పుడు ఇదే నిజమైన ఆత్మధర్మంగా రూపొందుతుంది.
0: ఇట్ బికమ్స్ ఆత్మధర్మ ఇఫ్ యూ ఓన్లీ రికగ్నైజ్ దాట్ ది నేచర్ క్రియేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ట్యూన్ విత్ ది ఆత్మ ఇట్ సెల్ఫ్.
1: ఏకాత్మ భావమును పొందటమే నిజమైన ధర్మము.
0: ద ట్రూ ధర్మ ఈజ్ సీయింగ్ ద సెల్ఫ్ ఇన్ ఎవ్రీ వన్.
1: బాహ్యమైన లౌకికమైన ఈ జగత్ సంబంధమైనటువంటి యొక్క కర్తవ్యములన్నీ కూడాను ఇవి కేవలము త్రిగుణ స్వరూపమైనటువంటి ధర్మములే.
0: ఆల్ ది అదర్ డ్యూటీస్ విచ్ ఆర్ విత్ రెఫరెన్స్ టు ద ఎక్స్టర్నల్ వరల్డ్ ఆర్ అసోసియేటెడ్ విత్ త్రీ గుణాస్.
1: స్వధర్మము అనగా స్వ అనగా ఆత్మధర్మమే.
0: స్వధర్మ రిఫర్స్ టు ద ఆత్మధర్మ.
1: పరధర్మం అనగా దేహధర్మమే.
0: ది అదర్ పరధర్మ రిఫర్స్ టు ధర్మ రిలేటింగ్ టు ద బాడీ.
1: దేహధర్మములు అనిత్యములు.
0: ధర్మ రిలేటింగ్ ద బాడీ ఈజ్ ఇంపర్మనెంట్,
1: మార్పులతో కూడినటువంటివి.
0: ఇట్ ఈజ్ సబ్జెక్ట్ టు నంబర్ ఆఫ్ చేంజెస్.
1: యుగ యుగములందు కూడా ఇట్టి మార్పులు జరుగుతూనే వస్తున్నవి.
0: ఫ్రమ్ ఏజ్ ఆఫ్టర్ ఏజ్ అండ్ ఏజ్ టు ఏజ్ దెన్ వి చేంజెస్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ధర్మ.
1: కానీ ఇట్టి ధర్మములు ఆత్మధర్మములుగా మనం విశ్వసించరాదు.
0: సచ్ ధర్మ రిలేటింగ్ టు ద బాడీ విచ్ అండర్గోస్ చేంజ్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఆత్మధర్మ.
1: ఈ ధర్మములు ఎందే కూడాను గృహస్థ ధర్మములు, ఆశ్రమ ధర్మములు, వర్ణ ధర్మములు అనేటువంటి అనేక రకంగా ఉంటుంటాయి.
0: అమంగ ధర్మాస్ దేర్ ఆర్ ధర్మాస్ అసోసియేటెడ్ విత్ ది స్టేజ్ ఇన్ లైఫ్ లైక్ గృహస్థ ధర్మ.
1: ఇవి కేవలము మానవుని యొక్క జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటి మాత్రమే.
0: ఆల్ దీస్ ధర్మాస్ హ్యావ్ టేకన్ దేర్ బాత్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు ఈక్ అవుట్ హిస్ లైవ్లీహుడ్.
1: జీవిత పరమావధి సంబంధమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఆత్మధర్మాన్ని మనం అనుసరించాలి.
0: బట్ వీ హావ్ టు ఫాలో ఆత్మధర్మ విచ్ విల్ హెల్ప్ అస్ టు రీచ్ ది గోల్ ఆఫ్ లైఫ్.
1: కేవలం దేహధర్మములు మాత్రమే అనుసరించడం చేతనే మనం మృగములుగా తయారవుతున్నాము.
0: యాజ్ వీ హావ్ బీన్ ఫాలోయింగ్ ధర్మ రిలేటెడ్ టు ద బాడీ వీఆర్ బికమింగ్ అనిమల్స్.
1: ఇంకా మనోధర్మమును ఆచరించినప్పుడు ఇది కేవలము తాత్కాలికమైనటువంటి మానవత్వంగా నిరూపిస్తూ వస్తున్నది.
0: ఇఫ్ యూ ఫాలో ధర్మ విత్ రిఫరెన్స్ టు ద మైండ్ వీ మే బి ఏబుల్ టు జస్ట్ సాటిస్ఫై థింగ్స్ రిలేటింగ్ టు టెంపరీ.
1: శారీరక మానసికములు రెండు కూడాను కూడి ఆత్మతో అనుబంధం చేర్చుకున్నప్పుడే ఇది దైవత్వాన్ని పొందింపచేస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ జాయిన్ ద బాడీ అండ్ ద మైండ్ టు ఆత్మ యూడ్ బి ఏబుల్ టు జస్ట్ పర్ఫార్మ్ ఆత్మధర్మ.
1: దేహము చేయుట, మనసు ఆలోచించుట.
0: మైండ్ బాడీ అండర్ టేక్స్ వర్క్, మైండ్ అండర్ టేక్స్ థింకింగ్.
1: ఆత్మ సాక్షిభూతమై ఉండుట,
0: ఆత్మ విల్ రిమైన్ యాజ్ విట్నెస్.
1: ఈ మూడింటి యొక్క కర్తవ్యము వివిధములుగా ఉండినప్పటికీ
0: ఆల్ దీస్ త్రీ మే బి అపీరింగ్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్.
1: ఇది వేరు వేరు మార్గములు ప్రవర్తించినప్పటికీ
0: దే మే బి టేకింగ్ త్రీ డిఫరెంట్ పాత్స్.
1: అన్నింటికి అన్యోన్యాశ్రయం అనేటువంటిది ఒకటి ఉన్నది.
0: బట్ దెర్ ఈస్ ఎ బేసిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్.
1: ఈ మూడు కూడా అవినాభావ సంబంధం అయినప్పుడే మానవత్వాన్ని సార్థకంగా గావించుకోవచ్చు.
0: ఓన్లీ వెన్ యూ ఇంటిగ్రేట్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ యూ బి ఏబుల్ టు జస్ట్ అచీవ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే పూర్ణత్వం అనేటువంటి ఒక మార్గమును అనుసరింపజేస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ యూనిఫై దీస్ థింగ్స్ యూ బి ఏబుల్ టు రీచ్ ద ఫుల్నెస్.
1: ధర్మార్థ కామ మోక్షములు పురుషార్థములు.
0: ధర్మ అర్థ కామ అండ్ మోక్ష ఆర్ ఫోర్ గోల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ఈ ధర్మం అనేటువంటి దీనితోనే అర్థం ఆశించాలి.
0: దిస్ ధర్మ హ్యాస్ టు బి అసోసియేటెడ్ విత్ అర్థ.
1: అర్థకామములు రెండు కూడా ధర్మమును అనుసరించినప్పుడే ఇవి సార్థకం అవుతుంది.
0: వెన్ అర్థ అండ్ కామ ఫాలో ధర్మ దెన్
1: ధర్మమును మాత్రం విసర్జించి అర్థకామములు ఎందే అరులు చాచినప్పుడు మన యొక్క జీవితం అనేటువంటిది అశాంతికి గురి అవుతుంది.
0: యూ గో against dharma and follow artha and karma, you will be going on the wrong track.
1: artha kaamamulu anetundi dharmamulu aacharinchinappudu mocham maaku sahasiddhanga yerpadutundi.
0: When artha and kama follow dharma, you will be able to reach moksha easily.
1: mohachayame mocham anetundi oka sulabha margaanni manamu anusarinchochu.
0: freedom from infatuation is moksha. This we can achieve by that path.
1: kanuka manavattam anetundi kevalamu ఈనాడు నూతనంగా ఏర్పడినటువంటిది కాదు.
0: హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమానిటీ ఈజ్ నాట్ ద వన్ విచ్ ఇస్ ఫార్మ్డ్ టుడే.
1: మా అనగా కాదు.
0: మా రెఫర్స్ టు నో.
1: నవ అంటే కొత్తది.
0: నవ రెఫర్స్ టు
1: మానవ అంటే ఇది కొత్తది కాదు అని దీని అర్థము.
0: మానవ మీన్స్ దట్ దిస్ ఈజ్ నాట్ సంథింగ్ న్యూ.
1: ఎన్నో జన్మల నుంచి వచ్చేటువంటిది పాతదే, రోతదే.
0: దిస్ ఈజ్ ద వన్ which has been coming from a number of births, very old one.
1: కనుక ఎంతకాలమైన కూడాను మన యొక్క మానవత్వాన్ని పాతగానే రోతగానే అనుభవిస్తుంటే ఇంకా నిజమైనటువంటి యొక్క స్వరూపాన్ని ఏనాడు మనం అనుభవించేది?
0: ఇఫ్ యూ గో ఆన్ ఎంజాయింగ్ దిస్ హ్యూమన్ నేచర్ ఇన్ ద ఓల్డ్ ఫ్యాషన్ ఇన్ ద రాటన్ ఫ్యాషన్, వెన్ ఆర్ వీ గోయింగ్ టు ఫాలో ద రైట్ పాత్?
1: కనుకనే సర్వమును బ్రహ్మమయమైనటువంటి యొక్క స్వరూపాన్ని మనం నిరూపించాలి.
0: Therefore, we have to undertake to prove the fact that everything consists of Brahma only. Everything is Brahma.
1: మన సమాజంలోనే సర్వస్వరూపమైనటువంటి ఈశ్వరత్వాన్ని ఆవిర్భవింపు చేసుకోవాలి.
0: We have to manifest the ఈశ్వరతత్వ in the society itself.
1: కనుకనే ఈశావాస్యం ఇదం సర్వం.
0: That is why it is said that God exists everywhere.

0: the stars are Brahma, sun is Brahma, moon is Brahma.
1: స్వర్గమన్నను బ్రహ్మ వైకుంఠమది బ్రహ్మ
0: వాటర్
1: తల్లి అన్నను బ్రహ్మ తండ్రి బ్రహ్మ
0: వాటర్ ఇస్ బ్రహ్మ హెవెన్ ఇస్ బ్రహ్మ వైకుంఠ ఇస్ బ్రహ్మ ఫాదర్ ఇస్ బ్రహ్మ మదర్ ఆల్సో ఇస్ బ్రహ్మ
1: సంపదంతయు బ్రహ్మ దుర్లభ్యమది బ్రహ్మ
0: వెల్త్ ఇస్ బ్రహ్మ అండ్ గుడ్ ఆబ్జెక్ట్స్ ఇస్ ఆర్ బ్రహ్మ
1: పుట్టించుటది బ్రహ్మ పోషించుటది బ్రహ్మ
0: ఇట్ ఇస్ బ్రహ్మ
1: పుట్టించుటది బ్రహ్మ గృహిణి బ్రహ్మ
0: ఇట్ ఇస్ బ్రహ్మ విచ్ కాజెస్ బర్త్ ఇట్ ఇస్ బ్రహ్మ విచ్ ప్రొటెక్ట్స్ ఇట్ ఇస్ బ్రహ్మ విచ్ పుట్స్ అన్ ఎండ్ టు ద లైఫ్
1: కాలమంతయు బ్రహ్మ కాయము అది బ్రహ్మ
0: ద ఎంటైర్ టైమ్ ఇస్ బ్రహ్మ యువర్ బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఆల్సో బ్రహ్మ
1: ప్రకృతి అంతయు బ్రహ్మ ప్రాణంబు బ్రహ్మ
0: ద ఎంటైర్ నేచర్ ఇస్ బ్రహ్మ లైఫ్ ఇట్సెల్ఫ్ ఇస్ బ్రహ్మ
1: సర్వమును బ్రహ్మ మరియు ఈ సభయు బ్రహ్మ
0: ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మ అండ్ దిస్ అసెంబ్లీ ఇట్సెల్ఫ్ ఇస్ బ్రహ్మ
1: సత్యమును బ్రహ్మ
0: రూత్ ఇస్ బ్రహ్మ
1: తెలుపు ఈ సాయి బ్రహ్మ
0: Sai, who is telling all this, is himself Brahma.
1: Sarvamnu Brahmamayami.
0: Everything is full of Brahma.
1: Brahmaku vereinatvanti oka padartham marokati ledu.
0: There is nothing which is different from Brahma.
1: Sarvamu Bhagavat Swarupakanga undinappudu manam vetukute ekkada, taanu chikkute ekkada.
0: When everything is the manifestation of Brahma, where have to search Brahma? And how can he be found elsewhere?
1: Vishwamanta prana vibhuni mandiramaina vidivakli ekkada.
0: If the entire world is an open building, how can you find a door for that?
1: Vishwamanta mandiramainappudu vidiki inkekkada sthanam unnadi. Vidiye lenappudu inka vakali deenekenduku.
0: If the entire world is only a bungalow, where is the street for you? There is no street at all.
1: Vishwavibhude nee hrudayeshwarudu.
0: The lord of the universe is the lord of your heart also.
1: Veena tantrulu meedi prana tantrulu naati aananda bhashmamuto aatmarpanam cheya adiye vaikuntham adiye daivatvam.
0: If you play upon the strings of your heart as if you are playing on the strings of veena and offer your own heart to himself, then you will find Vaikuntha there itself.
1: Bhagavantuni yokka sampadalu kaani bhagavantuni yokka aishwaryamulu kaani manaku anukoolamainatundi margamlo andistu vachadu.
0: God has been giving the entire wealth and prosperity relating to God in the way that it is most appropriate.
1: Aishwaryamulaku varasule meerandaru.
0: You are all the heirs apparent for this particular wealth and prosperity of God.
1: ఐశ్వర్యం ఏమిటో మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: But you have to make a first to recognize what that real wealth is.
1: తాయికున్నట్టి ఐశ్వర్య సంపదలకు
0: the wealth and properties of Sai.
1: సాటి ఐశ్వర్యమున్నది ఎచ్చోటనైనా
0: the Sai's wealth and ప్రాపర్టీ
1: సాయి ఐశ్వర్యమేమన్నా స్వార్థరహిత నిత్య నిర్మల ప్రేమయే నిజము నిజము
0: ఇఫ్ యు ఆస్క్ వాట్ ఈస్ ది వెల్త్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ సాయి ఇట్ ఈస్ ఓన్లీ లవ్
1: సాయి యొక్క ఐశ్వర్యములు ఈ భవనములు ఈ యొక్క మందిరములు ఇవి కాదు సాయి ఐశ్వర్యములు సాయి యొక్క ఐశ్వర్యం అనేటువంటిది నిస్వార్థమైన నిర్మలమైన పవిత్రమైన ప్రేమ ఒక్కటి మాత్రమే
0: సాయి
1: ఆ ప్రేమకు మీరు వారసులై ఆ ప్రేమను మీరు అనుభవించి ఆ ప్రేమను మీరు అందుకొని ఆ ప్రేమను మీరు సరి అయినటువంటి రీతిగా జగత్తునకు చాటటమే ఇది మీ యొక్క ప్రధాన కర్తవ్యము
0: సాయి వెల్త్ అండ్ ప్రాపర్టీ డస్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ all these bungalows అండ్ టెంపుల్స్ ఇట్ ఈస్ బేసికలీ ఆల్ హిస్ ప్రాపర్టీ ఈస్ సెల్ఫ్ లెస్ ప్యూర్ లవ్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ అండ్
1: సర్వవ్యాపి సర్వజ్ఞుడైనటువంటి సర్వశక్తిమైనటువంటి భగవంతునికి మీరు అర్పితం చేసేది ఏమిటి?
0: God who is omniscient, omnipresent and omnipotent, what is there which can offer to such a one?
1: Branti matrame manasika trupti nimittamai meeru inni vidhamulainatundi yokka arpitamulu gavistu vastunnaru.
0: All the things which you are offering is only an illusion which you are having. It is only for your own satisfaction that you are offering things to the Lord.
1: Brahmandamantata bravalu chundedi tanaku ఆలయం గుణమర్చ అలవియ గుణం.
0: ఫర్ ద వన్ హూ ఆక్యుపైస్ ది ఎంటైర్ కాస్మాస్ కెన్ యూ కన్స్ట్రక్ట్ టెంపుల్స్ ఫర్ సచ్ ఎ వన్?
1: కోటి సూర్యుల కాంతి మేటి గల్గిన తనకు ప్రమిద ద్వీపము ఎవరు పట్టగలరు?
0: హూ కెన్ హోల్డ్ ఏ స్మాల్ ల్యాంప్ టు ద వన్ హూ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఎఫల్జెన్స్ ఆఫ్ a billion suns?
1: ajaharadulakaina alavikani tattvamu alavi rajulakaina andani vaadunu tana roopu ganugana nevari taramu.
0: Who can find out the form which is not accessible for ajaha and hara to find out?
1: Sarva jeevulayandu sancharinchedi tanaku సరి అయిన పేరిడ సాధ్యమగున.
0: ఈజ్ ఇట్ పాసిబుల్ టు గివ్ ఎన్ అప్రోప్రియేట్ నేమ్ ఫర్ ద వన్ హూ ఈజ్ మూవింగ్ ఇన్ ఆల్
1: బ్రహ్మాండమంతయు బొజ్జలోనున్నట్టి బచ్చ బొజ్జము తనకు పెట్టదగున.
0: ఫర్ ద వన్ ఇన్ హూజ్ స్టమక్ ద ఎంటైర్ కాస్మాస్ ఇస్ దేర్ హౌ కెన్ యూ ఆఫర్ ఎనీ ఫుడ్ ఫర్ సచ్ ఎ వన్?
1: బ్రతుకు కోసము బహుబాధ బద్దులైరి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ యు ఆర్ బౌండ్.
1: ఇది కేవలము మానవ జీవితం యొక్క ధన్యత కోసమై ఈ విధమైన మార్గమును అనుసరిస్తూ వస్తున్నారే కాని నిజముగా భగవంతుడు ఒక స్థానము ఒక పేరు ఒక రూపము అన్నటువంటిది ఎక్కడ కూడా కానరాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ దే గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్ అండ్ గివింగ్ ఎ నేమ్ గివింగ్ ఎ ప్లేస్.
1: సర్వత పాణిపాదం తస్సర్వతోచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తిస్తతి. భగవంతుణ్ణి ఏ భావము చేత ఏ హృదయము చేత ఏ వాంఛన చేత ఆరాధింతురో ఆచరింతురో ఆశింతురో ఆ రూపనామముల్ని భగవంతుని యొక్క దీనిని గుర్తించడానికి వీలవుతుంది.
0: గాడ్స్ ఫామ్ ఈజ్ రికగ్నైజ్డ్ బై డిఫరెంట్ పీపుల్ డిపెండింగ్ అపాన్ వాట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ దే హావ్ వాట్ టైప్ ఆఫ్ అప్రోచ్ దే హావ్ వాట్ టైప్ ఆఫ్ వర్షిప్ దే ఆఫర్.
1: భగవంతుడు కల్పవృక్షము కామధేనువు.
0: గాడ్ ఈజ్ విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ అండ్ సెలెస్టియల్ కౌ.
1: ఎవరు ఆర్తి అర్థార్థి జిజ్ఞాసి జ్ఞాని తమ యొక్క స్థాయి నుండి తాము ఏ విధమైనటువంటి యొక్క దీనిని ప్రాప్తింపజేసుకుందరో దానినే తాను అనుగ్రహిస్తూ చేస్తున్నాడు.
0: గాడ్ ఈజ్ వన్ హూ గోస్ ఆన్ కన్ఫరింగ్ టు ఆల్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ సీకర్స్ ఆర్తి అర్థార్థి జిజ్ఞాసు అండ్ గాని జ్ఞాని డిపెండింగ్ అపాన్ వాట్ యూ ఆర్ ఆస్కింగ్ ఫర్.
1: భగవంతుని సులభంగా పొందుటకు ఒక్క ప్రేమ మాత్రమే ప్రధానమైన మార్గము.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ టు రీచ్ గాడ్ ఇట్ ఈస్ ఓన్లీ లవ్ విచ్ ఈస్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఇన్స్ట్రుమెంట్.
1: ప్రకాశించేటువంటి యొక్క చంద్రుని మనం చూడవలనందే చంద్రుని యొక్క కాంతి చేతనే చంద్రుని చూడవచ్చును కాని ఆ చంద్రుని చూచుటకు ఏ పెట్టమాక్స్ లేటో ఏ అరికన్ గంటనో ఏ టార్చ్ లేటో మనకు అవసరం లేదు.
0: ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ the shining moon, there is no need for any other type of help like a torch light or another lamp to enjoy the effulgence of moon.
1: Bhagavantudu prema swaroopudu kanuka aa prema swaroopunni premachana dwarane manamu gurtinchalaniki prayatninchali.
0: As God is the very embodiment of love, you have to recognize God only through love.
1: Kanuka premane mana yokka pranamuga manam visvasinchali.
0: We have to firmly believe that it is the love which is our life.
1: మానవుని నుండి మొట్టమొదట ఆవిర్భవింపచేసేటువంటిది ఆవిర్భవించేటువంటి కూడా ఒక్క ప్రేమ మాత్రమే.
0: Right from the beginning it is the only love which manifests itself.
1: తదుపరి అన్ని గుణములు కూడాను ఆవిర్భవిస్తున్నవి.
0: It is only later on the other qualities have emerged.
1: కనుక ప్రేమ రహితమైనటువంటి యొక్క హృదయములుగా ఉండకూడదు.
0: Therefore యువర్ హార్ట్ షుడ్ నాట్ బి ద వన్ విచ్ ఈస్ డివైడ్ ఆఫ్ లవ్.
1: ప్రేమమయమైనటువంటి యొక్క జీవితాన్ని గడపాలి.
0: యు మస్ట్ స్పెండ్ లవ్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
1: మానవుని యొక్క భావములు అనేక విధమైనటువంటి రాగముల చేత కూడి ఉంటుంటాయి.
0: ది ఫీలింగ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఫుల్ ఆఫ్ అటాచ్మెంట్స్.
1: రాగద్వేషములే మానవునికి ప్రధానమైనటువంటి యొక్క రాహుకేతువులు.
0: ది ట్రూ రాహుకేతుస్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
1: నవగ్రహములు నవగ్రహములని మనం భావిస్తున్నామే కానీ ఇది భ్రాంతి మాత్రమే. రెండు గ్రహములే మనల్ని బాధిస్తున్నాయి, అదే రాగద్వేషములు.
0: We are thinking that there are 9 planets, Navagrahas. They are giving us trouble. It is not these 9, only 2. That is Raga and Dvesha.
1: Shankara vare shishyullo totakudu anetuvanti vaadu prashnistadu okati.
0: Totaka, a disciple of Shankara, questioned Shankara thus.
1: Gurudeva, ee jagattulo dikvijayamunu sadhinchinatuvanti vaadu evadu annadu.
0: He asked, ఓ మాస్టర్, హూ ఇస్ ద పర్సన్ హూ హాస్ కాంకర్డ్ ద వరల్డ్.
1: కేవలం రాజ్యములు సాధించినటువంటి వాడు విజయుడు కానేరదు.
0: ద వన్ హూ హాస్ కాంకర్డ్ ఎ కింగ్డమ్ కెనాట్ బి కన్సిడర్డ్ విక్టోరియస్.
1: హిమాలయ పర్వతం నెక్కి మొట్టమొదట అక్కడ ఒక ఫ్లాగ్ను చెక్కి ఇందులో గొప్ప వీరుడు అని భావించుకోవటము ఇది ఒక వీరత్వం కానేరదు.
0: టు గో అండ్ ఎస్టాబ్లిష్ ఎ ఫ్లాగ్, పుట్ ఎ ఫ్లాగ్ ఆన్ ద టాప్ ఆఫ్ హిమాలయ.
1: సముద్రము ఎదగలిగినటువంటి వాడు విజయాన్ని సాధించిన వాడు కానేరడు.
0: వన్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ పర్సన్ హూ హాస్ అచీవ్డ్ ఆల్ సక్సెస్ ఇఫ్ హి స్విమ్స్ ద ఓషన్.
1: ఆటల పాటల యందు విజయత్వాన్ని సాధించినటువంటి వాడు విజయుడు కానేరడు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ద వన్ హూ హాస్ వన్ ఎ నంబర్ ఆఫ్ ప్రైజెస్ ఇన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్.
1: హిరణ్యకశిపుడు సముద్రములందు దిగి దానిని శోధించినటువంటి వాడు.
0: Hiranyaksha was one who entered into the depths of the ocean and conquered the oceans.
1: Ninnu nundi mannu mannu nundi minnunu kuda nu jayinatuvanti vaadu.
0: He is the one who has conquered the earth and the sky together.
1: Kaani sarvatra kuda nu taanu sancharinchi daivatvanni guttimpu cheyadaniki taginatuvanti krushulu chalipinatuvanti vaadu.
0: He is the one who went round all the worlds to find out where divinity is.
1: Kaani atti vaadu kodanu vijayanni sadhinchalekapoyadu.
0: Even that one was not able to achieve success and become victorious.
1: Nijamainatuvanti vijayudu evaru?
0: Who is the one who has achieved real victory?
1: Indriyamulanu nigrahinchinatuvanti vaade nijamaina vijayudu.
0: Only the one who has controlled his senses is the one who has succeeded.
1: Barudainatuvanti prahladudu kodanu inta goppa vijayanni sadhinchinatuvanti Hiranyakashipuniki oka prashna vestunnadu.
0: ప్రహ్లాద హూ వాజ్ ఎ స్మాల్ బాయ్ పుట్ ఎ క్వశ్చన్ టు హిరణ్యకశిపు హూ హాడ్ కాంకర్డ్ ఎ నంబర్ ఆఫ్ కింగ్డమ్స్.
1: లోకములన్నీ గడియలోన జనించిన వాడవు, లోకములన్నీ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియాలోకము చిత్తము గెలువ నేరవు.
0: యు ఆర్ ద వన్ హూ హాడ్ కాంకర్డ్ ఆల్ ద వరల్డ్స్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎ మోమెంట్. But you have not been able to conquer your own senses and your own chitta.
1: Tandri, shudramainatuvanti kshanikamainatuvanti ee rajyamunu neevu sadhinchadaniki jayinchadaniki neevu prayatnistunnavu.
0: Oh father, you have been trying to conquer the worlds which are temporary, which are after all
1: yuddhamulo cheyali. Adavilo sancharinchetunte mrugamunu kada champinattuga manavulu champinanta matramuna veerudu kaaneradu.
0: One does not become a hero by merely killing people as if they are merely animals or to be hunted in a forest.
1: Nee endu undinatuvanti mrugamunu neevu samharinchadaniki tagina krushi cheyamannadu.
0: Only when you destroy the animals inside your own heart you would be able to.
1: Nee durgunamulanetuvanti indriyamulu neevu mottamotta jayinchamannadu.
0: He asked his father to conquer the bad qualities in him and his own sense organs.
1: Loni shatruvulaku లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్లు పట్టగలడు.
0: ద వన్ హూ ఈజ్ సబ్డ్యూడ్ బై ద ఇన్నర్ ఎనిమీస్ హౌ కెన్ హీ కాంకర్ ద ఔటర్ ఎనిమీస్.
1: లోపల శత్రువులకే లొంగిపోయినటువంటి వాడు బయట శత్రువులను ఏ రీతిగా తాను విజయం సాధించగలడు?
0: ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ డిఫీటెడ్ బై ది ఎనిమీస్ ఇన్ సైడ్ హౌ కెన్ హీ కాంకర్ ది ఎనిమీస్.
1: అసాధ్యము,
0: దిస్ ఈజ్ ఇంపాసిబుల్.
1: లోని శత్రువులను సంహరించాలంటే, లోని శత్రువులను జయించాలంటే ఒక్క ప్రేమాస్త్రం మాత్రమే సరైనటువంటి ఆస్త్రము.
0: ఇఫ్ యూ వాంట్ టు డిఫీట్ ద ఇన్నర్ ఎనిమీస్ అండ్ ఎస్టాబ్లిష్ యువర్ కింగ్డమ్ ఫర్మ్లీ, ఇట్ ఈస్ ఓన్లీ త్రూ లవ్ యూ బి ఏబుల్ టు డూ ఇట్.
1: కనుక ప్రేమ చేతనే మన యొక్క జీవితమును సార్థకం గావించుకుని, ప్రేమ చేతనే మనకు అడ్డు తగిలేటువంటి యొక్క ఈ అర్షద్వర్గములను జయించుకుని, దివ్యత్వమైన దైవత్వాన్ని మనం పొందడానికి తగిన కృషి చేయటము అత్యవసరము.
0: కాంకర్ ఆల్ అవర్ ఇన్నర్ ఎనిమీస్ అండ్ వి హావ్ టు కాంకర్ ద సిక్స్ ఎనిమీస్ విచ్ ఫేస్ అస్ అండ్ ఎస్టాబ్లిష్ అవర్ ఓన్ సెల్ఫ్ ఫర్మ్లీ.
1: మనుజ అనగా మను చక్రవర్తి యొక్క సంతతి వారు మనుజులు అని దీనికి అర్థము.
0: ది వర్డ్ మనుజ టెల్స్ అస్ దట్ వి ఆర్ ఆల్ వి హావ్
1: అతని యొక్క సంతతి వారు అతని యొక్క ఆస్తినే మనము ఆశ్రయించాలి.
0: వి బిలాంగ్ టు ద లీనేజ్ ఆఫ్ మను అండ్ వి హావ్ ఇన్హెరిటెడ్ ఆల్ ద వెల్త్.
1: ధర్మము, సత్యము, ప్రేమ, సహనము, సానుభూతుల యొక్క గుణములే అతని స్వభావములు.
0: హిజ్ నేచర్ ఈజ్ మొరాలిటీ, ట్రూత్, లవ్, కంపాషన్, పేషెన్స్ అండ్ పర్సివరెన్స్.
1: ఇలాంటి దీన్ని మనం అనుసరించినప్పుడే అతని సంతతికి, అతని దీనికి మనం వారసులుగా అవటానికి అధికారం ఉంటుంటుంది.
0: ఓన్లీ వెన్ వీ ఫాలో దిస్ పర్టికులర్ పాత్ కెన్ వీ క్లెయిమ్ అవర్ సెల్వ్స్ టు బి ద ఇన్హెరిటర్స్ ఆఫ్ అండ్ ది పర్సన్స్ బిలాంగింగ్ టు ద లీనేజ్ ఆఫ్ మను.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్,
1: అందరూ భగవంతుని బిడ్డలే.
0: ఆల్ ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ వన్ గాడ్.
1: రూపనామములు ఎందుకని, వేష భాషలు ఎందుకని వేరు వేరు మార్గములను అనుసరించినప్పటికీ అందరు కూడా అందరికీ ఒక్క ప్రభువు మాత్రమే ఉన్నాడు.
0: People may be following different faiths, people may be having different names and forms, but there is only one Lord
1: Tandri okkade,
0: there is only one Father.
1: Kanukane brotherhood of man, fatherhood of God, ee endikini manam sadhinchali.
0: That is why we have to achieve the brotherhood of man and fatherhood of God.
1: Ee aadu lokamulo aneka vidhamulaina ashantilu cheta, akramamulu cheta, anacharamulu cheta, అధర్మముల చేత మానవుడు కుళ్ళి కృశించి కురికిపోతున్నాడు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ సఫరింగ్ ఇన్ అన్టోల్డ్ అగోనీ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఆల్ ద కేఆస్, కన్ఫ్యూజన్, అన్రైచియస్ కాండక్ట్ అండ్ అజిటేషన్.
1: ఇలాంటి దుష్ట పరిస్థితి యందు మానవులు భగవత్ విశ్వాసమును అభివృద్ధి గావించుకుని, మానవత్వాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమే ప్రేమాశ్రమును చేతబట్టి దివ్యమైనటువంటి సమాజములో ప్రవేశించి సేవకావృత్తి యందు ఈ జీవితం సార్థకం గావించుకోవాలని నేను ఆశిస్తున్నాను.
0: అట్ సచ్ ఏ టైమ్ వెన్ ది వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ టర్మాయిల్ యూ హావ్ టు టేక్ అప్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ లవ్ అండ్ యూజ్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ లవ్ టు సర్వ్ హ్యుమానిటీ అండ్ రిమూవ్ ఆల్ ది ల్యాక్ ఆఫ్ పీస్ ఎట్సెట్రా ఇన్ ది వరల్డ్.
1: కేవలం దేహమునే ఆశ్రయించకండి.
0: Don't take shelter only in the body.
1: Dehamunu maatrame kaaka manasunu kudanu meeru aashrayinchakandi.
0: You don't even accept the mastership of mind.
1: Deha manasulu yokka tattvam cheta aatmanu aashrayinchandi.
0: Taking body and the mind, take real shelter only under atma.
1: Atti aatmanu aashrayinchinatunti vaade danyudu kaagaladu.
0: Only that one who takes refuge with atma would be able to sanctify his own life.
1: Adi eenaadu manam cheyavalsinatvantidi jarapavalsinatvantidi sevalu.
0: This is the real service which we'll have to undertake and perform.
1: Manavattvamlo pratyekamainatvanti sadhanalu cheyakapoyinappudiki sevana bhavam anetvanti dintlo sevaka vrutti lopala jeevithanni sarthakam chesukovali.
0: You may not be able to undertake any other activity, but sanctify your life undertaking service as the activity.
1: Navavida margamullo prana samanamainatundi madhyasthayato koodinatundi ee seva.
0: Among the nine types of devotion, it is the service which comes very close to the last one.
1: Ee seva dwarane aatmaarpitam jarugutundi.
0: It is only through service one would be able to offer his own atma to the Lord.
1: Ee aatmaarpitam jariginappude sneham prarambhamavutundi.
0: Only when one offers oneself completely, one would be able to perform
1: ee sneham chetane aikyataku cherutundi.
0: Only through service one would be able to achieve unity.

0: శ్రవణం, లిజనింగ్ అండ్ హియరింగ్ ద స్టోరీస్ ఆఫ్ ద లార్డ్, సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, రిమెంబరింగ్ ద లార్డ్, డూయింగ్ పాద సేవ అండ్ సర్వీస్ ఆఫ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఆఫరింగ్ వందనం టు ద లార్డ్ అండ్ వర్షిపింగ్ ద లార్డ్, ఫ్రెండ్షిప్ టు ద లార్డ్ అండ్ ఆఫరింగ్ వన్స్ ఓన్ ఆత్మ టు ద లార్డ్.
1: కనుక సర్వమానములు ఎందు కూడాను ప్రకాశించేటువంటి పరతత్వము ఇది ఆత్మతత్వం అని విశ్వసించండి.
0: యూ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ ఇట్ ఈస్ ఓన్లీ ది సేమ్ ఆత్మ విచ్ ఈస్ షైనింగ్.
1: ఎవరిని మీరు గౌరవించినప్పటికీ, ఎవరిని మీరు నమస్కరించినప్పటికీ ఇది దైవమునికే చెందుతుందనేటువంటి భావాన్ని మీరు విశ్వసించాలి.
0: యూ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ టు హూమ్ సో ఎవర్ యూ ఆఫర్ వర్షిప్ ఆర్ ఒబేసాన్స్ ఆర్ యూ టు హూమ్ సో ఎవర్ యూ.
1: ఇది భారతీయ శాస్త్రములందు సర్వజీవ నమస్కారము కేశవం ప్రతిగచ్చతి అన్నారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ద స్క్రిప్చర్స్ ఆఫ్ భారత్ సే దట్ వెన్ యూ ఆఫర్ ది నమస్కార్ టు పీపుల్ ఇట్ అల్టిమేట్లీ రీచెస్ కేశవ ఓన్లీ.
1: అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి, ఎవరిని మనం తిరస్కరించినప్పటికీ అది కూడా భగవంతుడికి చేరుతుందన్నారు.
0: సిమిలర్లీ హూమ్ సో ఎవర్ యూ క్రిటిసైజ్ ఇట్ విల్ అల్టిమేట్లీ రీచ్ ది సేమ్ గాడ్ అండ్ కేశవ.
1: కనుక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయ భేదములు, ద్వేషములు ఎన్ని ఉండినప్పటికీ ఆత్మతత్వాన్ని మాత్రము ఏకత్వంగా మనం భావించాలి.
0: దేర్ కుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ బట్ యూ హ్యావ్ టు జస్ట్ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ ఆత్మ ఇన్ ఎవ్రీ వన్ ఈస్ ద సేమ్.
1: ప్రేమ ముదిత మనసు కహో.

0: సాత్మానం నచేరత శివయేవ సదా జీవం. ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: జ్ఞానమనగా అనేక గ్రంథముల పరిచయం కాదు.
1: విజ్డమ్ డస్ నాట్ మీన్ ఫెమిలియారిటీ ఆఫ్ ద టెక్స్ట్.
0: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క విషయములను సమస్తమును తెలుసుకోవటం కాదు.
1: విజ్డమ్ ఈజ్ నాట్ సెక్యులర్ నాలెడ్జ్.
0: జీవేశ్వరి ఏకత్వాన్ని గుర్తించినటువంటి వాడే నిజమైన జ్ఞాని.
1: ఈజ్ ద వన్ ఆఫ్ విజ్డమ్ హూ అండర్స్టాండ్ ద యూనిటీ ఆఫ్ ది ఇండివిజువల్ విత్ ద డివైన్.
0: వ్యక్తికి సమష్టికి మధ్యనున్నటువంటి యొక్క ఏకత్వమే నిజమైన జ్ఞానం.
1: ద ట్రూ విజ్డమ్ ఇస్ ద వన్ దట్ బ్రింగ్స్ యూనిటీ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ ద కాస్మిక్ ఎంటిటీ.
0: మానవుడు తనలోని మానవత్వాన్నే గుర్తించలేనప్పుడు తన యందున్న దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: వెన్ మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు నో ద హ్యూమన్ క్వాలిటీ, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ద డివైన్ నేచర్ విద్ ఇన్ హిమ్?
0: కనుక ప్రప్రథమంలో మానవుడు తన యందున్న మానవత్వాన్ని గుర్తించాలి.
1: దేర్ఫోర్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వన్ హ్యాస్ టు రికగ్నైజ్ ద హ్యూమన్ క్వాలిటీ విద్ ఇన్.
0: దీనిని పురస్కరించుకునియే బుద్ధుడు సమ్యక్ దృష్టి అన్నాడు. సమ్యక్ దృష్టి, పవిత్రమైన దృష్టి మానవునికి అత్యవసరం.
1: బేసింగ్ ఆన్ దిస్ బుద్ధ సెడ్ సమ్యక్ దృష్టి, ద గుడ్ విజన్, ద గుడ్ అవుట్లుక్.
0: మంచి చూపు ఉండినప్పుడే మానవుని అందలి మనోవాక్ కర్మల యొక్క మాలిన్యమును దూరం చేసుకోగలడు.
1: సో లాంగ్ దేర్ ఆర్ గుడ్ లుక్స్ యూ కెన్ ప్యూరిఫై యువర్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: పవిత్రమైనటువంటి దృశ్యం ఉండినప్పుడే మానసిక మాలిన్యమును కర్మ మాలిన్యమును దేహ మాలిన్యమును కూడాను నిర్మూలము గావించుకోగలడు.
1: విత్ దీస్ గుడ్ లుక్స్ యూ కెన్ గివ్ అప్ ద మెంటల్ పొల్యూషన్ అండ్ ఆల్సో ద పొల్యూషన్ ఇన్ హ్యూమన్ యాక్టివిటీ అండ్ ద ఫిజికల్ బాడీ.
0: కనుక మానవునకు మొట్టమొదట సమ్యక్ దృష్టి.
1: Therefore, for man, the good look, the good vision is needed.
0: Rendavadi, samyak sankalpam, pavitramaina sankalpamlu undali.
1: The second, good thoughts, samyak sankalpa, are needed.
0: Samyak drishtini alavarchukunnatvanti vyaktiki maatrame ee yokka samyak sankalpam, pavitramaina sankalpamlu aavirbhavinchagalavu.
1: The one with good outlook can easily entertain good thoughts.
0: Manavunaku samyak drushti samyak sankalpam tho paatu samyak karma pavitramaina karmalu kudanu aacharinchali.
1: Along with the good looks, good thoughts, one has to involve in good activity.
0: Ee pavitramaina karmala dwara manavudu తన మానవత్వాన్ని కొంతవరకు గుర్తించుకోగలడు.
1: ద గుడ్ యాక్షన్స్ విల్ ఫెలిసిటేట్ మ్యాన్ టు నో ద హ్యూమన్ క్వాలిటీ లేటెంట్.
0: మానవుడనగా కేవలము దేహధారి మాత్రమే కాదు.
1: ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఎ హ్యూమన్ మియర్లీ బై ఫామ్.
0: దివ్యమైన భావములతే, దివ్యమైన సంకల్పములచే, దివ్యమైన దృష్టిచే మానవత్వాన్ని మాధవత్వంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: There is every scope to transform the human into the divine if one develops sacred thoughts, the good outlooks, the good vision and good action.
0: నాలుగవది సమ్యక్ శృతి, మంచి పవిత్రమైనటువంటి విషయాలను వినాలి.
1: One has to listen to sacred things. Fourth thing,
0: అపవిత్రమైనటువంటి శ్రవణం చేసినప్పుడు మానవునకు అపవిత్రమైనటువంటి సంకల్పములే ఆవిర్భవిస్తాయి.
1: When he listens to unsacred things, naturally he develops unsacred thoughts.
0: ఐదవది సమ్యక్ జీవనం అన్నాడు.
1: The fifth one, సమ్యక్ జీవన, good life.
0: జీవితం అంటే ఏమిటి?
1: What is life?
0: కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క జీవితమును గడుపుకోవటం, ప్రాకృతమైనటువంటి యొక్క సహవాసంతో మనం జీవితాన్ని అపవిత్రము గావించుకోవటం, ఇది కాదు జీవితం.
1: ద లైఫ్ డస్ నాట్ మీన్ క్యారింగ్ ఆన్ ద లైఫ్ సోజర్న్ ఆన్ దిస్ ఎర్త్.
0: అన్నింటి ఎందుకూడను ఆదర్శమైనటువంటి యొక్క కర్మల చేత మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
1: వన్ హ్యాస్ టు శాంక్టిఫై ద హ్యూమన్ లైఫ్ through good sacred action, ideal life.
0: కనుక ఆదర్శవంతమైనటువంటి ఒక నడతలు కలిగి ఉండాలి మానవుడు.
1: So man must possess this ideal behavior, the conduct.
0: తదుపరి సమ్యక్ సౌకర్యం అనగా సాధనం అన్నారు. సమ్యక్ సాధనం, సాధనం అనగా ఒక విధమైనటువంటి మానవుని ఎందుండేటువంటి యొక్క దుర్భావమును దూరము చేసుకుని సద్భావాలను పోషించుకోవటమే సాధన.
1: ద నెక్స్ట్ వన్ ఇస్ సమ్యక్ సాధన, విచ్ మీన్స్ గివింగ్ అప్ ఆల్ ద బ్యాడ్ థాట్స్ అండ్ డెవలపింగ్, ఫాస్టరింగ్ గుడ్.
0: మనసునందరి మాలిన్యమును దూరం గావించుకోవటమే సాధన.
1: గివింగ్ అప్ ఆల్ దాట్ ఈస్ పొల్యూటెడ్ ఈస్ ద ట్రూ సాధన.
0: సాధనగా జపము, ధ్యానము, భజన ఇత్యాది సత్కర్మలు మాత్రమే సాధన కాదు.
1: స్పిరిచువల్ పర్సూట్ డస్ నాట్ మీన్ going through a sacred text or doing bhajans.
0: మనసులో చేరిన మాలిన్యమును నిర్మూలం గావించుకోవటమే సాధన.
1: Removing all the dirt, the filth in the mind is the true spiritual pursuit.
0: దీని తరువాతనే సమ్యక్ సమాధి అన్నారు, నిర్వాణం.
1: The next comes సమ్యక్ సమాధి, నిర్వాణం.
0: సమాధి అనగా ఏమిటి?
1: What is meant by సమాధి?
0: సుఖదుఃఖే సమీకృత్వా లాభోలా విజయాది, సుఖదుఖమును సమంగా భావించుకోవటమే సమాధి.
1: సమాధి ఈజ్ ఎ స్టేట్ వెన్ వన్ డెవలప్స్ ఈక్వానిమిటీ డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్.
0: సమాధి ఇదే సమాధి.
1: సమాధి మీన్స్ సమాధి, ఈక్వల్ మైండెడ్నెస్
0: అనగా చీకటి వెలుగును, నిందాస్తుతులను, లాభ నష్టములను, సుఖ దుఃఖములను రెండింటిని కూడాను సమత్వంగా భావించుకోవాలి.
1: సమాధి మీన్స్ టు కన్సిడర్ or to develop equal mindedness without any distinction in times of day and night, the profit and loss, the pleasure and the pain.
0: ఏకత్వ భావమును మానవుడు ఎప్పుడు కరుగునో ఇదియే నిర్వాణము అన్నారు.
1: This equal mindedness is the state of nirvana.
0: ఇట్టి పవిత్రమైన మానవుని యందుండినటువంటి యొక్క సర్వాంగముల యొక్క సార్థకతను గుర్తించుకోవటమే నిజమైన మానవత్వము.
1: Human life becomes really sacred if only it makes use of all the senses in the proper way.
0: Mana motta motta mana nalukanu pavitram gavinchukovali.
1: First we should make our tongue sacred.
0: Dinni samyak vaku annaru.
1: Making the tongue sacred means talking good.
0: Mana vakunu kudanu asatyam adakunda, parulannu nindinchakunda, parulannu bhavin dushinchakunda ee nalukaku sari ainatvanti oka divyatvanni andinchali.
1: It means we should never utter a lie, we should never blame, we should never criticize. That makes our tongue sacred.
0: Motta modatidi samyak darshanam.
1: The first one, samyak darshanam.
0: Pavitramaina danini darshinchali.
1: We should see only sacred things.
0: Edi mana yokka conscience ku triptiga untundo danini maatrame manam chudali.
1: We should see that which satisfies our conscience.
0: Prakrutamainatundi drishyamunanta kudanu దృశ్యములు కాదు.
1: ఆల్ ది వరల్డ్ ఈ సినారియో ఆర్ నాట్ సీన్స్ ఇన్ ది స్ట్రిక్ట్ సెన్స్.
0: కనుక మొట్టమొదట బుద్ధుడు చాటినటువంటిది సమ్యక్ దృష్టి.
1: ద టీచింగ్ ఆఫ్ బుద్ధ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ ఇస్ గుడ్ లుక్స్.
0: సమ్యక్ దృష్టిని మనం అవలంబించినప్పుడు సమ్యక్ భావము మనలో ప్రారంభమవుతుంది.
1: వెన్ వన్స్ వీ హ్యావ్ గుడ్ అవుట్లుక్స్ వీల్ డెవలప్ గుడ్ థాట్స్ దేర్ బై.
0: సమ్యక్ వాక్,
1: దెన్ గుడ్ వర్డ్స్.
0: మన కన్నులు ఉన్నవి కదా అని అందరినీ చూడకూడదు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ వీ హావ్ ఐస్, వీ షుడ్ నాట్ లుక్ ఎట్ ఎవ్రీవన్.
0: అన్నింటినీ చూడకూడదు.
1: వీ షుడ్ నాట్ సీ ఆల్.
0: తద్వారా అనేక విధములైనటువంటి యొక్క దోషములు, పాపములు కూడాను మనలో ప్రవేశిస్తుంటాయి.
1: బై సీయింగ్ వాచింగ్ ఎవ్రీవన్ అరౌండ్ నేచురల్ యూ క్యారీ ద సిన్ అండ్ ద డిఫెక్ట్.
0: కన్నులను దివ్యమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క సాత్వికమైనటువంటి యొక్క దృశ్యమును మాత్రమే మనం చూడాలి.
1: సో ఐజ్ షుడ్ వాచ్ ఆల్ దట్ ఈస్ సీక్రెట్ అండ్ డివైన్.
0: అన్ని అవతారములు ఎందు కూడాను అనేక విధమైనటువంటి ఆదర్శాలు బోధించినప్పటికీ ఈనాటి మానవులు అవతారముల యొక్క జన్మదినోత్సవం మాత్రమే జరుపుకుంటున్నారు, కానీ అవతారములు బోధించినటువంటి యొక్క వాక్యములను ఆచరణలో పెట్టడం లేదు.
1: ఇన్ ఆల్ ఏజెస్ డివైన్ ఇన్కార్నేషన్స్ హావ్ సెట్ ఎన్ ఐడియల్ అండ్ గేవ్ ఎ సీక్రెట్ టీచింగ్. వి సెలబ్రేట్ దేర్ బర్త్ డేస్ బట్ వి డోంట్ ఫాలో దేర్ టీచింగ్.
0: బుద్ధుడు, యజ్ఞములు, యాగములు, క్రతువులు ఇత్యాది దానిని తాను విశ్వసించడం లేదు.
1: బుద్ధ హ్యాడ్ నో ఫెయిత్ ఇన్ రిచువల్స్ లైక్ యజ్ఞ అండ్ యాగ.
0: కారణమేమనగా మొట్టమొదటి మానవునికి అనుగ్రహించినటువంటి యొక్క ఈ పంచేంద్రియములు కూడాను పవిత్రం గావించుకోవాలి.
1: ద రీజన్ ఈస్ వీ హావ్ టు మేక్ అవర్ ఫైవ్ సెన్సెస్ సీక్రెట్ ఫస్ట్.
0: కనుకనే బుద్ధునికి మొట్టమొదట మనోవికల్పం కలగడానికి మూల కారణమేమిటి?
1: వాట్ ద రీజన్ ఫర్ ద డిస్టార్షన్ ఆఫ్ ద మైండ్ ఆఫ్ బుద్ధ ఎట్ ద బిగినింగ్?
0: కష్టజీవులను చూచి తాను భరించలేదు.
1: హీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్ ఆఫ్ పూర్ పీపుల్.
0: వృద్ధులను చూచి అనగా వయసైనటువంటి ఒక దేహములను చూచి తాను చాలా బాధపడేటువంటి వాడు.
1: హీ ఫెల్ట్ సో సాడ్ వాచింగ్ ద ఓల్డ్ పీపుల్.
0: మృత్యుదేహమును చూచి తాను విస్మరించేటువంటి వాడు.
1: హీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ లుకింగ్ అట్ ద డెడ్ బాడీ.
0: లోకములో ఈ ప్రాకృతమైనటువంటి ఒక సహజములు తనకు ఏమాత్రం కూడాను మనసునకు సంతృప్తి కలిగించలేదు.
1: నన్ ఆఫ్ ది న్యాచురల్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ ఎవర్ సాటిస్ఫైడ్ హిమ్.
0: తనలోని మూలభావము సూర్య చంద్రాదులు మొదలుకొని పంచభూతముల వరకు కూడాను ఉన్నటువంటివన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి సహజములు అని తాను విశ్వసించాడు.
1: బుద్ధ కన్సిడర్డ్ ఆల్ ద ప్లానెట్స్ ద సన్ అండ్ ద మూన్ అండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ న్యాచురల్.
0: వీటికి అతీతమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించాలని అనేక సాధనలు సల్పాడు.
1: He has undertaken many spiritual practices to know the transcendental principle.
0: కడపటికి అతనికి విసుగు పుట్టి అనేక మహనీయులు కూడాను దర్శించి ఈ విధమైనటువంటి పరిహారమునకు ఆధారమును కోరాడు.
1: He was disgusted, approached many people to know the primal principle.
0: ఎవ్వరు అతని యొక్క సందేహమునకు తగినటువంటి సమాధానములు అందించలేదు.
1: None could clarify his doubts.
0: కడపటికి గయను చేరి అక్కడ వటవృక్షం కింద కూర్చొని అనేక విధములుగా కూడాను తాను పరిశోధనలు విచారణలు సలుపుతూ వచ్చాడు.
1: అల్టిమేట్లీ హీ రీచ్డ్ గయా, సాట్ అండర్ ద బనియన్ ట్రీ అండ్ ఎంక్వైర్డ్.
0: కనుక ఒక వేదములు కాని యజ్ఞయాగాది కృతములు కాని తాను విశ్వసించకపోవటం చేత అందరు కూడాను బుద్ధుని నాస్తికుడు అని పిలుస్తూ వచ్చారు.
1: As Buddha had no faith in Veda and spiritual rituals like yajna and yaga, people considered him an atheist.
0: ఇది పరమ అధర్మము.
1: It is wrong to say so.
0: బుద్ధుడు పవిత్రమైనటువంటి చిత్తం కలిగినటువంటి వాడు.
1: Buddha had a sacred heart.
0: అతనికి పుట్టినప్పుడే ఒక విధమైనటువంటి జ్యోతిష్యుడు వచ్చి ఇతను గొప్ప మహారాజైనా కావాలి లేక పూర్ణ వైరాగ్యైనా కావాలి అని బోధించాడు.
1: At the time of his birth, an astrologer predicted that he would be a king in future or a renunciant.
0: ఈ విషయాన్ని విన్నటువంటి యొక్క శుద్ధోదనుడు ఈ యొక్క బుద్ధునకు అనేక విధమైనటువంటి ప్రాకృతమైనటువంటి వికారములు చూడకుండా ఉండేటువంటి పరిస్థితికి ఏర్పాటు చేశాడు.
1: Listening to this, the father Suddhodana has taken every precaution that Buddha would not see anything.
0: Nirantaram kudanu buddhudu itaru chethi himsimpabadeetunti varin chuchi baada padeetunti vaadu.
1: Buddha felt so sad watching the suffering of people around.
0: Peddalu chinnallu baadinchadamu, adhikarulu tana yokka kinda varini baadinchadamu, pedda chepalu chinna chepalanu mringatamu ityadi vikaramulanni kudanu adane manasunu chaala vikaram oka vidhamaina vicharamlo munchayi.
1: Buddha felt so sad because elders made youngsters suffer, bosses made their people suffer, and a big fish swallowing the smaller one.
0: Evvarini vinchinchakodadu, idiye nijamainatundi dharmamu ani gurtinchadu.
1: నో వన్ షుడ్ హార్మ్ ఎనీ వన్, దిస్ ఇస్ ట్రూ రైచియస్నెస్.
0: కనుకనే అహింస పరమో ధర్మ అన్నాడు. నిజమైన ధర్మం ఏమిటంటే అహింసనే.
1: ద ట్రూ ధర్మ ఇస్ అహింస.
0: ఎవరిని కూడాను శారీరకంగా మాటక ఒక విధమైనటువంటి ఒక మనసుతో బాధించడానికి ప్రయత్నించకూడదు.
1: వి షుడ్ నాట్ హార్మ్ ఎనీబడి ఎయిదర్ ఎట్ ద ఫిజికల్ లెవెల్ ఆర్ బై వర్డ్ ఆర్
0: మనోవాక్ కర్మల చేత పరులను బాధించినటువంటిది నిజమైన ధర్మము అన్నాడు.
1: ద ట్రూ ధర్మ ఇస్ ద వన్ విచ్ విల్ నాట్ అలవ్ యూ టు పుట్ సఫరింగ్ ఎనీ వన్ బై వర్డ్ థాట్ ఆర్ డీ.
0: సత్యమే భగవంతుడు.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: కనుక సత్యాన్ని మనము ఈ జగత్తులో చాటాలి, అనుభవించాలి అని బోధించాడు.
1: బుద్ధ టాట్ దట్ వీ షుడ్ అడ్హియర్ టు ట్రూత్ అండ్ ప్రాపగేట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్.
0: కనుక అతని యొక్క బోధన లోపల ప్రధానమైనటువంటిది సత్యము ధర్మము.
1: Therefore the main teachings of Buddha are these two.
0: Aadina maata tappakoodadu, ahimsa cheyakoodadu, idi satyam vada dharmam chara ani vedam kudanu bodhinchindi.
1: Therefore one should not go back by the promise given. Why one should hold
0: jamaina dharmam unnadu.
1: The true dharma is the one which will not allow you to put to suffering anyone by word, thought or deed.
0: Satyame bhagavantudu.
1: Truth is God.
0: Kanuka satyanni manam

0: promise given. Why one should hold on to truth and follow dharma?
1: ఇతనికి మొట్టమొదట పుట్టినప్పుడు పెట్టినటువంటి పేరు సర్వార్థ సిద్ధుడు అని పేరు.
0: At the beginning he was christened like this as Sarvartha Siddha.
1: అప్పుడు సుప్రబుద్ధుడు అనేటువంటి యొక్క శుద్ధోదని బావమర్దిని కుమార్తెను తెచ్చి యశోధర అనేటువంటి అమ్మాయిని వివాహం చేశాడు శుద్ధోదనుడు.
0: శుద్ధోదన గాట్ బుద్ధ మ్యారీడ్ టు ద డాటర్ ఆఫ్ సుప్రబుద్ధ, ది బ్రదర్ ఇన్ లా ఆఫ్ శుద్ధోదన.
1: కారణమేమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: ఈ విధమైనటువంటి విచారణ చేత తాను ఒక విరక్తి కావచ్చును లేక వైరాగ్యం పూనవచ్చును అనేటువంటి భయం చేతనే శుద్ధోదనుడు ఈ బుద్ధునకు ఈ విధమైనటువంటి యొక్క వివాహం కట్టిపెట్టాడు.
0: Father got him married because he thought that he would be detached totally by constant inquiry.
1: కడపటికి సత్యాన్ని గుర్తించినటువంటి యొక్క బుద్ధుడు ఇది సరైనటువంటిది కాదు.
0: Buddha realized the truth at the end and felt the defect.
1: మానవుడు ఈనాటి లోకము లోపల అనేక విధమైనటువంటి బంధములకు మూల కారణము లోకమే.
0: Man is put to suffering because he is bound by this world.
1: బంధువులు మిత్రులే బంధములకు మూల కారణము.
0: The friends and relations are the cause for the bondage.
1: లోకములో ఉన్నటువంటి మానవులే ఈ దుఃఖములకు మూల కారణము.
0: The company and the people around are responsible for the misery.
1: కనుకనే తాను సర్వం దుఃఖం దుఃఖం అన్నాడు.
0: Therefore he declared everything is misery, sadness alone.
1: సర్వం క్షణికం క్షణికం క్షణికం అన్నాడు.
0: He said everything is fleeting, momentary.
1: సర్వం నశ్యం నశ్యం నశ్యం.
0: Everything is bound to perish.
1: ఇది ఏది కూడాను సత్యం కాదు.
0: Nothing is true.
1: తల్లిదండ్రులు పిల్లలను అనేక విధములైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశపెట్టి వారికి అనేక బంధములకు కూడాను కట్టిపెట్టి తాము తమ బిడ్డలు కూడాను భరించలేని బాధలకు గురి అవుతున్నారు.
0: The parents will put their wives, the children, to various kinds of bondage. Ultimately, they suffer.
1: ఒక వయసు వస్తానే పిల్లలకు వారికి వివాహం చేయాలి, వారిని ఒక బంధంలో ఉంచాలి అనేటువంటి ఒక దుర్గుణమైనటువంటి ఒక భావములు తల్లిదండ్రుల్లో ప్రారంభిస్తుంటాయి.
0: At the right age, the parents decide to get the son married.
1: ఈ మ్యారేజ్ వల్ల వచ్చేటువంటి సుఖం ఏమిటి అనేటువంటిది తల్లిదండ్రులకు కూడా తెలియదు.
0: Even parents do not know the happiness behind.
1: కారణం ఏమిటి? అదే పెద్ద అజ్ఞానం.
0: Because it's a big ignorance.
1: ఆ తల్లిదండ్రులు ఎంతవరకు సుఖం అనుభవించారు?
0: To what extent the parents
1: ఏ సుఖం అనుభవించారు?
0: What happiness they experienced?
1: శారీరక సుఖమా లేక మానసిక సుఖమా లేక ప్రాకృతిక సుఖమా?
0: Is it physical happiness or mental happiness? What kind of happiness?
1: ఎంతటి మేధావి అయినా కూడాను ఈ విషయాన్ని తాను తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: One may be a great intellectual, but he doesn't make an attempt.
1: Goppa vidyavantudu kudanu ilanti apavitramainatundi margamlo praveshistunnadu.
0: One may be highly educated, but he treads along the sacred path. Chanikamainatundi
1: indriya sukhamna maatrame aashistunnadu kani indriyaatheetamainatundi oka divyatvanni aashinchatam ledu.
0: He wants this fleeting pleasure, but not the transcendental.
1: Na talli, na tandri, na bandhuvulu, na prajalu andaru chere naaki bandhamnu kattaru ani బుద్ధుడు చాలా విచారించాడు.
0: బుద్ధ ఫెల్ సో సాడ్ దట్ హిస్ పేరెంట్స్ ద రిలేషన్స్ అండ్ ద పీపుల్ అరౌండ్.
1: అర్ధరాత్రి సమయం లోపల యశోదరను రాహుల్ను త్యజించి తాను వెళ్లిపోయాడు.
0: హి హస్ గివెన్ అప్ హిస్ వైఫ్ యశోదర అండ్ ద సన్ రాహుల్ ఇన్ మిడ్ నైట్ అండ్ లెఫ్ట్ ద ప్యాలెస్.
1: తన హృదయానికి బోధించుకున్నాడు, మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
0: హీ టాక్ టు హిమ్సెల్ఫ్ దిస్ వే, దేర్స్ నో మదర్ నో ఫాదర్ నో రిలేషన్ నో ప్రాపర్టీ నో ఫ్యామిలీ నథింగ్ వాట్స్ ఎవర్ దేర్ ఫార్ వన్ షుడ్ బి కేర్ఫుల్.
1: అతీతమైన తత్వాన్ని గుర్తించాలి అని ఒక విధమైనటువంటి సత్సంకల్పాన్ని అభివృద్ధి పాలించుకున్నాడు.
0: హీ హస్ డిటర్మిన్డ్ టు నో ద ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్స్ బిహైండ్ దిస్.
1: ఏమిటి ఈ జీవితం?
0: వాట్ ఈస్ దిస్ లైఫ్?
1: జన్మ దుఃఖం.
0: Life is misery.
1: Jara dukkham.
0: Old age is sad.
1: Janma dukkham, jara dukkham. Rendu dukkhamule.
0: The life, the birth and the old age. Both give you the
1: Jaya
0: pain.
1: Jaya dukkham punapuna.
0: And it is repeated time and again.
1: Antyakale mahanga dukkham. Tasma jagrata, jagrata, jagrata.
0: At the end you will face that infinite misery. Therefore be careful.
1: Yemiti ee okka sukhamu?
0: What is this?
1: Samsaramlo sukhama? Ujjogamlo sukhama? వ్యాపారంలో సుఖమా? ఇంకే విధమైనటువంటి విద్యలో సుఖమా? దేంట్లో సుఖం లేదు.
0: వెర్ ఇస్ హ్యాపీనెస్? ఇస్ దర్ హ్యాపీనెస్ ఇన్ ఫ్యామిలీ?
1: ఇవన్నీ

0: గవర్న్ బిజినెస్,
1: క్షణికమైనటువంటి సుఖములు.
0: దాట్స్ ఆల్ మొమెంట్.
1: మానవుడిగా పుట్టి మాధవత్వాన్ని తల్లియందు ఉంచుకొని ఈ అల్పమైన స్వల్పమైనటువంటి విషయాలకు అరులు చాచి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు మానవుడు.
0: హ్యావింగ్ బీన్ బోర్న్ వన్ షుడ్ బికమ్ డివైన్ బట్ హీ వేస్ట్ హిస్ లైఫ్ బికాస్ ఆఫ్ దీస్ మీన్ థింగ్స్.
1: ఇది అంతైకుడును, మిథ్యము మిథ్యము మిథ్యము.
0: ఆల్ దిస్ ఇస్ ఇల్యూషన్.
1: సత్యము ఒక్కటే.
0: ట్రూత్ ఇస్ వన్.
1: అది ఏ నిర్వాణం.
0: ద ట్రూత్ ఇస్ నిర్వాణం.
1: నిర్వాణం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ నిర్వాణం?
1: ఏకాత్మతత్వమే నిర్వాణం అన్నాడు.
0: దట్ యునైటెడ్నెస్, దట్ సింగిల్ మైండెడ్నెస్ ఇస్ నిర్వాణం.
1: ఈ మనస్సును దివ్యమైనటువంటి భావంలో ప్రవేశపెట్టడమే నిర్వాణం అన్నాడు.
0: మేకింగ్ అవర్ మైండ్ సీక్రెట్ అండ్ ట్రెడ్ అలాంగ్ దట్ పాత్ ఇస్ నిర్వాణ.
1: తాను కొన్ని గంటలలో నిర్మాణమయ్యేటువంటి స్థితి లోపల తన భావమైనటువంటి యొక్క ఆనంద బుద్ధుని దగ్గరికి వచ్చి తాను ఏడుస్తుంటే చెప్పాడు బుద్ధుడు.
0: బిఫోర్ అటైనింగ్ ద స్టేట్ ఆఫ్ నిర్వాణ ఫ్యూ అవర్స్ బిఫోర్ ఈ సమండ్ హిస్ ఆనంద బుద్ధ అండ్ టోల్డ్ హిమ్
1: తమ్ముడు
0: ఈ సమండ్ హిస్ బ్రదర్ అండ్ టోల్డ్ హిమ్
1: తన పిల్లతల్లి అయినటువంటి యొక్క గౌతమి అతన్ని అనేక గరాహంగా పెంచింది.
0: అండ్ గౌతమి టుక్ కేర్ ఆఫ్ హిమ్ సో మచ్ ఎర్లియర్.
1: బుద్ధుడు పుట్టినటువంటి ఏడవ దినమే మాయాదేవి మరణించింది.
0: ఆన్ ద వెరీ సెవెంత్ డే ఆఫ్ ద బర్త్ ఆఫ్ బుద్ధ మాయాదేవి డైడ్.
1: శుద్ధోదనుడి రెండో భార్య అయినటువంటి యొక్క గౌతమే ఈ బుద్ధుణ్ణి పెంచి పెద్ద చేసింది.
0: ఇట్ వాస్ గౌతమి ది సెకండ్ వైఫ్ శుద్ధోదన హు హస్ టేకెన్ కేర్ ఆఫ్ బుద్ధ.
1: కనుక గౌతమ పెంచడం చేత అతనికి గౌతమ బుద్ధుడు అని పేరు పెట్టారు.
0: బికాస్ హీ వాస్ ఫాస్టర్డ్ బై గౌతమి ఈస్ కాల్డ్ గౌతమ లేటర్.
1: 28వ వయసు లోపల సర్వసంగ పరిత్యాగై అరణ్యములకు ప్రవేశించాడు.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 28 హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్, సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
1: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ దిస్?
1: సంఘం శరణం గచ్చామి, హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్.
0: సంఘం శరణం గచ్చామి, హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ అండ్ హెడ్ ఇన్ ది ఫారెస్ట్.
1: తాను ఫారెస్ట్ లో ఉన్నాడు.
0: హి స్పెంట్ హిస్ లైఫ్ ఇన్ ది ఫారెస్ట్.
1: ఈ సంఘం యొక్క సుక్షేమం కోసమని అనేక విధమైనటువంటి యోచనలు చేస్తున్నాడు.
0: హి మేడ్ ఇంక్వైరీ ఇన్ డెప్త్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ.
1: ఫస్ట్ ధర్మం శరణం గచ్చామి.
0: ఫస్ట్ వన్ హ్యాస్ టు సరెండర్.
1: ఏమిటి ధరణము, ధర్మము?
0: వాట్ ఈస్ దిస్ ధర్మ?
1: అది ఏ అహింస పరమో ధర్మ.
0: దట్ ఈస్ అహింస, నాన్ వైలెన్స్.
1: బాధించకూడదు.
0: డోంట్ హర్ట్ ఎనీబడి.
1: ఈ బాధించినటువంటి ఒక జీవితమే నిజమైన జీవితం అన్నాడు.
0: ద లైఫ్ దట్ వుడ్ నాట్ మేక్ ఎనీ వన్ సఫర్ ఈస్ ద ట్రూ లైఫ్.
1: కనుక ఈ రెండింటి యొక్క మూల సూత్రములను ఆధారం చేసుకుని బుద్ధుడు యావత్ ప్రచారమంతా చేస్తూ వచ్చాడు.
0: బేసింగ్ ఆన్ దీస్ ట్విన్ ప్రిన్సిపల్స్ బుద్ధ ప్రాపగేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: టిబెట్, చైనా, బర్మా, జపాన్ ఇత్యాది పెద్ద పెద్ద రాజ్యములు యందు కూడాను ఈ బుద్ధ సమాచారము ప్రచారం జరుపుతూ వచ్చింది.
0: ద టీచింగ్స్ ఆఫ్ బుద్ధ హావ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ లైక్ టిబెట్, చైనా, బర్మా, జపాన్.
1: ఇంతే కాకుండా తాను మరణించి నిర్వాణమైన తర్వాత ఈ బుద్ధి ఒక జాతి లోపల ఉన్నటువంటి వారు ఒకరికి ఒకరికి ద్వేషము కలిగించుకొని
0: లేటర్ వాట్ హ్యాపెండ్ వాస్ దేర్ వాస్ ఇన్ ఫైటింగ్ అమంగ్ ద ఫాలోవర్స్ ఆఫ్ బుద్ధ.
1: క్రమక్రమేణ బుద్ధ మతమును క్షీణింప చేస్తూ వచ్చారు.
0: అండ్ దట్ వాస్ ద కాజ్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ బుద్ధిజం.
1: భౌతికమైనటువంటి వాటిని ఆధారం చేసుకున్నారు కానీ
0: దే హావ్ గాన్ బై ది టెంపరరీ
1: ఎఫెమెరల్. చెప్పినటువంటి యొక్క సాక్షాత్ సత్యవాక్కులను ఎవ్వరు కూడా ప్రచారంలో పెట్టలేదు.
0: బట్ నో వన్ అబ్జర్వ్డ్ ఇన్ ప్రాక్టీస్ ద ట్రూ టీచింగ్ ఆఫ్ బుద్ధ.
1: దృష్టి చూస్తే చాలా చెడ్డ దృష్టిలుగా రూపొందుతూ వచ్చాయి.
0: ఇఫ్ యు టేక్ దేర్ అవుట్లుక్స్ దే ఆర్ వెరీ బ్యాడ్.
1: కనుకనే మొట్టమొదట సమ్యక్ దృష్టి అన్నాడు తాను.
0: దేర్ఫోర్ బుద్ధ సెట్ ఫస్ట్ హ్యావ్ గుడ్ లుక్స్.
1: దృష్టిని అదుపులో ఉంచుకుంటే సృష్టి అంతా నీ చేతిలో నిలిచిపోతుంది అన్నాడు.
0: దెన్ వన్స్ యూ హావ్ గాట్ ఎ కంట్రోల్ ఓవర్ యువర్ లుక్స్ యూ కెన్ కంట్రోల్ ద హోల్ క్రియేషన్.
1: మన దృష్టియే సృష్టి.
0: దేర్ఫోర్ దృష్టి విజన్ ఈ సృష్టి
1: ప్రత్యేకంగా లేదు.
0: It is not separate.
1: నీవు చెడ్డ దృష్టి చూస్తే చెడ్డ ప్రకృతి.
0: If you have bad looks, the whole creation looks
1: మంచి
0: bad.
1: దృష్టి చూస్తే ఇది పవిత్రమైన ప్రకృతి.
0: If you have good outlook, everything is sacred.
1: కాబట్టి మంచి చెడ్డ రెండు నీ దృష్టిలో ఉన్నాం కానీ సృష్టిలో లేవు.
0: So good and bad lie in your vision, not in creation as such.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దృష్టిని సరైన అదుపులో ఉంచుకోవాలి.
0: Therefore every human being must exercise control.
1: దీనివల్లనే మనోవాక్ కర్మలంతా మాలిన్యమైపోతున్నాయి.
0: Because of the looks of the body, the mind and the word, they are all polluted, adulterated.
1: కనుక ఈ మాలిన్యంకు మూల కారణము మన దృష్టియే.
0: For all this pollution, it's only our vision that is the cause. ఫార్
1: కనులు ఎందుకు ఇచ్చారు భగవంతుడు
0: వై గాడ్ హెస్ గివెన్ అస్ ద ఐస్
1: పవిత్రమైనటువంటి దీనిని పరీక్షించే కోసమని
0: ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు సీ సీక్రెట్ థింగ్స్ అరౌండ్
1: అందరినీ చూచే కోసం కాదు
0: నాట్ టు సీ ఎవ్రీబడీ
1: ఈ విధంగా దృష్టిని అనేక విధములుగా కూడాను ప్రసరించ చేయటం చేతనే మానవుడు మాలిన్యుడైపోతున్నాడు
0: బికాస్ ఆఫ్ అవర్ లుక్స్ విచ్ ఆర్ నాట్ ప్రాపర్ ది హ్యూమన్ లైఫ్ ఇట్సెల్ఫ్ ఇస్ పొల్యూటెడ్
1: దృశ్యములంతా కూడాను తనలో నిలిచిపోతున్నాయి
0: ఆల్ ది అవుట్లుక్స్ ఆల్ ది సినారియో ఇస్ అబ్సార్బ్డ్ విదిన్
1: కనుక మనం సరియైన దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి
0: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ గుడ్ లుక్స్
1: ఈ దృష్టిని అభివృద్ధి పరచుకున్నప్పుడే సృష్టి అంతా కూడా సార్థకమవుతుంది
0: దెన్ వన్స్ వీ డెవలప్ గుడ్ అవుట్లుక్స్ ద హోల్ క్రియేషన్
1: రెండవది వాక్ శుద్ధి
0: ద నెక్స్ట్ వన్ ఇస్
1: సమ్యక్ వాక్
0: నెక్స్ట్ వన్ ఇస్ గుడ్ వర్డ్స్
1: ఈనాడు ఎదురు పడినటువంటి వాడితో అంతా మాట్లాడటమే ఎవడు చిక్కితే వాడితో అంతా మాట్లాడ ఇది ఎంత చెడ్డ పని
0: టుడే వాట్ వీ డూ ఇస్ వీ టాక్ టు ఎవ్రీబడీ దట్ వీ మీట్ ఆన్ ద వే
1: దివ్యత్వమైనటువంటి ఎనర్జీని ఎంత వేస్ట్ చేసుకుంటున్నావు
0: యు ఆర్ వేస్టింగ్ లాట్ ఆఫ్ డివైన్ ఎనర్జీ
1: అన్నెసరీగా ఎందుకు ఇతరితో నీకు మాటలు
0: వై డూ యూ టాక్ అన్నెసరీ విత్ అదర్స్
1: నీ మాటల యొక్క శక్తిని నీవు అపవిత్రం చేసుకుంటున్నావు
0: యు ఆర్ మేకింగ్ దట్ ది స్ట్రెంగ్త్ ఇన్ ది ఎనర్జీ ఆఫ్ ది
1: వల్ల మాటల వల్ల మనిషి రాక్షసునిగా మారిపోతున్నాడు
0: బికాజ్ ఆఫ్ దిస్ అన్నెసరీ గాసిప్ యు బికమ్ ఎ డెమన్
1: మనుష్యత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని మరచి పశుత్వాన్ని పెంచుకుంటున్నాడు
0: ది డివినిటీ అండ్ హ్యుమానిటీ ఆర్ ఫర్గాటన్ ది బీస్ట్ టెంపరమెంట్ ఇస్ ఆన్ ద రైజ్ యు షుడ్ బి రెడీ ఫర్ మోర్
1: ఇది సత్ సంకల్పం
0: The next one is good thought, satsankalpa.
1: అది సమ్యక్ సంకల్పం
0: దట్స్ గుడ్ థాట్ సమ్యక్ సంకల్పం
1: దీనిని పురస్కరించుకుని సమ్యక్ సాధన అన్నారు
0: బేసింగ్ ఆన్ దిస్ గుడ్ పర్సూట్ గుడ్ పాత్
1: ఈ సమ్యక్ సాధన అనేటువంటిది చాలా మానవునికి అత్యవసరము
0: ద గుడ్ స్పిరిచువల్ పాత్ ఈస్ వెరీ ఎసెన్షియల్
1: తద్వారా మానవుని ఎందున్నటువంటి మానవతా గుణములు అభివృద్ధి అవుతాయి
0: బికాస్ ఆఫ్ దిస్ ట్రూ స్పిరిచువల్ పాత్ The human qualities, values will improve.
1: మానవుని యొక్క మానవతా గుణములు అభివృద్ధి అయినప్పుడే మానవుని యందు దాగి ఉన్నటువంటి యొక్క దైవత్వం కూడా మనకు సాక్షాత్కరిస్తుంది
0: Then once human values develop, the divinity will blossom.
1: మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి మానవతా గుణములే తన కనిపెట్టుకోలేనప్పుడు మానవత్వాన్ని ఏ రీతిగా కనిపెట్టగలడు
0: Then once the human values are not recognized, how do you expect him to know the
1: divine? అసలు మానవుడు అంటే ఏమిటి
0: Then who is the human being?
1: ఇది సమ్యక్ దర్శనం
0: This is what's called samyak
1: darshana. అనగా ఏంటి? The proper study of mankind is man.
0: It means proper study of mankind is man.
1: Thoughts, words, action. మూడింటిని అదుపులో నుంచుకోవాలి.
0: It only means exercising control over our thoughts, words and deeds.
1: అప్పుడే వాడు నిజమైన మానవుడు.
0: Then he becomes true human.
1: దృష్టిని, వాక్కును, చేతులను సరైనటువంటి దీంట్లో పెట్టుకోకుండా పోవటం చేత వాడు మానవుడి కంటే దానవుడిగా మారిపోతున్నాడు. బుద్ధుడు లౌకికమైన సాధనలు లౌకికమైన శాస్త్రములు లౌకికమైన వేదములు తాను ఉచ్చరించలేదు
0: బుద్ధ డిడ్ నాట్ స్టడీ ద వరల్డ్లీ నాలెడ్జ్ ద వరల్డ్లీ ఇన్ఫర్మేషన్
1: ఇవన్నీ ప్రవృత్తి యొక్క లక్షణాలు
0: దే ఆల్ రిఫ్లెక్ట్ ది అవుట్వర్డ్ ట్రెండ్
1: కానీ అతని యొక్క హృదయము నివృత్తి దీంతో ప్రవేశించింది
0: బట్ హిస్ హార్ట్ వాస్ ఆల్వేస్ ఇన్ వర్డ్
1: ఒక్క దైవమని కాని లేక ఒక విధమైన యొక్క శాస్త్రమని కాని తాను ఉచ్చరించలేదు
0: He did not refer to single God or a single sacred text.
1: యజ్ఞం అంటే ఏమిటని తాను భావించాడు.
0: He did not consider యజ్ఞ.
1: యజ్ఞం అనగా త్యాగమే అని విశ్వసించాడు.
0: He had full faith that యజ్ఞ is an act of sacrifice.
1: యజ్ఞం అంటే మంత్రాలు చేసి అర్పితం చేయటం కాదు.
0: యజ్ఞ is not offering with mantras.
1: త్యాగేనేకి అమృతత్వ మానసు.
0: యజ్ఞ means a sacrifice that confers immortality.
1: కనుక మానవుని యందు మొట్టమొదట త్యాగం అభివృద్ధి కావాలి
0: సో మ్యాన్ హ్యాస్ టు డెవలప్ దిస్ సాక్రిఫైస్ ఫర్
1: దేనికి నీ త్యాగం చేయటం లేదు
0: యు ఆర్ నాట్ సాక్రిఫైసింగ్ ఎనీథింగ్
1: దేనినైనా త్యాగం చేసినప్పుడే మానవుడు ముందుకు వెళ్ళగలడు
0: యు కెన్ మార్చ్ అహెడ్ గో ఫార్వర్డ్ ఇఫ్ ఓన్లీ యు సాక్రిఫైస్
1: ఉదాహరణ
0: స్మాల్ ఎగ్జాంపుల్
1: మానవుడు ఈత ఆడుతూ ఉంటాడు
0: యు స్విమ్
1: స్విమ్ అప్పుడు ముందున్నటువంటి యొక్క జలమును వెనుక్కు నెట్టినప్పుడే తాను ముందుకు పోగలడు
0: You have to push all the water backward, then only you can go forward.
1: Tyagamu chesinappude yogam anetundi daniki munduku pogalam.
0: When once you do this tyaga, sacrifice, you will have yoga the deservedness.
1: Yogame nirvanamu.
0: And this yoga deservedness is nirvana.
1: Ee nirvanam ane yogamulo praveshinchalante tyagam kavali.
0: For this nirvana, tyaga sacrifice is essential.
1: Annintiki nee prema pradhanamu.
0: For everything, love is most important.
1: ప్రేమ లేకుండా దేనిని మనం సాధించలేము
0: విదౌట్ లవ్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్
1: ఎట్టి ప్రేమ
0: వాట్ సార్ట్ ఆఫ్ లవ్
1: లౌకికమైన ప్రేమ
0: ఇస్ ఇట్ వరల్డ్లీ లవ్
1: లేక భౌతికమైన ప్రేమ
0: ఆర్ ఫిజికల్
1: లేక ధార్మికమైన ప్రేమ
0: ఆర్ ఎనీథింగ్ ఆఫ్
1: లేక వైజ్ఞానికమైన ప్రేమ
0: ఆర్ సైంటిఫిక్
1: కాదు కాదు దివ్యమైన ప్రేమ.
0: ఇట్ ఈస్ డివైన్ లా.
1: కనుక ఈనాడు బుద్ధుడు చెప్పిందంటే ప్రతి మానవుడు కూడాను ప్రతి వ్యక్తిని కూడాను బంధంలో ముంచుతున్నాడు, కానీ అతనికి ఒక విముక్తిని కలిగించడం లేదు.
0: వాట్ బుద్ధ సేస్ ఇస్ దిస్, వీఆర్ పుట్టింగ్ ఎవ్రీవన్ ఎన్కేస్డ్ విత్ ఇన్ ద బాండేజ్.
1: పెద్దలంతా పిల్లలను బంధంలో ముంచుతున్నారు.
0: ది ఎల్డర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్.
1: ప్రేమ అని భావిస్తున్నారు.
0: They take it as love.
1: అది ప్రేమ కానే కాదు.
0: It's not love at all.
1: ఒక కుమారుడు ఉంటాడు.
0: It is a son.
1: నాయన నీ పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో.
0: He insists that his son should get married. Is that love?
1: కాదు కాదు.
0: No.
1: వాడికి ఇష్టం ఉంటే వాడే చేసుకుంటాడు.
0: If he wants him to marry.
1: నీవెందుకు వాడిని ఫోర్స్ చేయటం?
0: Why should you force him?
1: ఈ ఫోర్స్ ఒక పెద్ద బంధన.
0: This sort of enforcement is bondage.
1: Outside force ఉండకూడదు, inside source ఉండాలి.
0: There should not be outside force, there should be inside source.
1: అది ఏ బుద్ధుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క బోధ.
0: ది ఇన్సైడ్ సోర్స్ ఇస్ ద మెయిన్ టీచింగ్ ఆఫ్ బుద్ధ.
1: నా త్యాగమునకు అడ్డు తగిలి,
0: యు ఆర్ కమింగ్ ఇన్ ద వే ఆఫ్ మై సాక్రిఫైస్,
1: కేవలం నన్ను నాకు వివాహం చేసి,
0: యు గెట్ మీ మ్యారీడ్,
1: నన్ను ఈ బంధంలో ముంచినారు,
0: అండ్ యు డ్రౌన్ మీ ఇన్ దిస్ బాండేజ్.
1: బంధువులు ఎవరిని నమ్మకూడదు.
0: సో వీ షుడ్ నాట్ బిలీవ్ ఎనీ రిలేషన్.
1: ఏమాత్రము నమ్మకూడదు.
0: వీ షుడ్ నాట్ హావ్ ఫెయిత్ ఇన్ ఎనీ పర్సన్.
1: నువ్వు బంధంలో ముంచేటువంటి ఒక వ్యక్తిని.
0: దే విల్ టేక్ అస్ టు బాండేజ్.
1: కష్టకరపడికి శుద్ధోధన దగ్గరికి వచ్చాడు.
0: శుద్ధోధన కేమ్ అట్ ది ఎండ్.
1: శుద్ధోధనుడు బోధించాడు, నాయన నీవు మహారాజుగా రావాల్సినటువంటి వాడవు, నీవు ఈ బిచ్చం ఎత్తుకుని తిరగటం ఏమిటి?
0: ద ఫాదర్ సెడ్ యు ఆర్ ఎన్ ఎంపరర్, హౌ ఇస్ దట్ యు ఆర్ బెగింగ్?
1: నేను మహారాజును,
0: ఐ యామ్ ఎన్ ఎంపరర్.
1: నీవు బుచ్చగాడిగా ఉంటున్నావు.
0: యు ఆర్ లీడింగ్ ది లైఫ్ ఆఫ్ ఎ బెగర్.
1: నీకు తగదు అని బోధించాడు తండ్రి.
0: ఫాదర్ సెడ్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు బి సర్వ్.
1: బుద్ధుడు చక్కని సూట్ అయినటువంటి ఆన్సర్ ఇచ్చాడు.
0: బుద్ధ గేవ్ హిమ్ స్ట్రైట్ ఆన్సర్.
1: అయ్యా నీవు బ్రహ్మనే, నేను బ్రహ్మనే.
0: హి సెడ్ యు ఆర్ డివైన్, ఐఎమ్ ఆల్సో డివైన్.
1: తండ్రి కాదు, నేను కొడుకు కాదు.
0: యు ఆర్ నాట్ ద ఫాదర్ అండ్ ఐఎమ్ నాట్ ద సన్.
1: ఇద్దరు కూడా నువ్వు బ్రహ్మనే.
0: బోత్ ఆఫ్ అస్ ఆర్ డివైన్.
1: అయితే ప్రాకృతమైనటువంటి జీవితంలో నీవు మహారాజ సంతతిలో పుట్టావు.
0: బట్ ఫ్రమ్ ది వరల్డ్లీ సెన్స్ యు ఆర్ బోర్న్ ఇన్ ద క్లాన్ ఆఫ్ కింగ్.
1: నేను వైరాగ్య సంతతిలో నేను పుట్టాను.
0: ఐఎమ్ బోర్న్ ఇన్ ద క్లాన్ ఆఫ్ రెనన్షియన్స్.
1: కాబట్టి నా యొక్క ఆదర్శమైనటువంటి వారంతా కూడాను విరాగులే.
0: Therefore, all my ideals are one of renunciation.
1: నీ యొక్క వంశమంతా కూడా రాగులే.
0: The whole of your clan is full of
1: రాగము. ఇది విరాగము.
0: That is raga attachment. This is viraga attachment.
1: అదే ఒక పెద్ద రోగము.
0: So this raga attachment is a roga.
1: విరాగము ఉన్నటువంటి వాడికి ఇదే ఒక పెద్ద నిర్వాణము.
0: This viraga detachment is nirvana, liberation.
1: ఈ విధంగా తండ్రిని, భార్య అయినటువంటి యశోదరును అందరినీ దగ్గరికి పిలిచి వారికి కూడా ఈ విధమైన బోధన చేశారు.
0: He taught his father and the wife Yashodhara equally.
1: కనుక బుద్ధుడంటే కేవలము సామాన్యమైనటువంటి మానవుల లోపల ఏదో బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం, ఇది కాదు ప్రధానము.
0: బుద్ధిజం, బుద్ధి టీచింగ్ షుడ్ నాట్ బి లిమిటెడ్ టు దీస్ త్రీ సెంటెన్సెస్. సంఘం శరణం గచ్చామి,
1: ధర్మం శరణం గచ్చామి. మన బుద్ధిని ఎక్కడ దీనికి శరణాగతి చేయాలి?
0: Where should we surrender our intellect, buddhi?
1: Buddham saranam gacchami. Next, dharmam saranam gacchami. Dharmamulo ee buddhini pravesh pettali.
0: It means our intellect should follow the path of righteousness.
1: Tadupari em cheyali?
0: Then what should we do?
1: Ee yokka dharmam aneetundi dani kevalam pravesh pettinanta maatramu chaladu.
0: It's not enough if we follow righteousness.
1: Sangham saranam gacchami. Ee dharmanni sanghamlo pravesh pettali.
0: This righteousness should be put to use in sangha.
1: Buddhini dharmamulo, dharmamulo sanghamlo pravesh pettinappude ఇది సార్థకం అయిపోతుంది.
0: Therefore, బుద్ధి ఇంటలెక్ట్ షుడ్ ఫాలో ధర్మ రైచ్యూస్నెస్ ఇన్ సంఘ.
1: సంఘమంతా కూడా పవిత్రమైనటువంటి రూపంగా పొందుతుంది.
0: ద హోల్ సొసైటీ విల్ బి సీక్రెట్.
1: కనుకని సొసైటీలో మనం ఒక మెంబర్స్ గా ఉన్నాము.
0: వీఆర్ మెంబర్స్ ఇన్ దిస్ సొసైటీ.
1: సొసైటీ బాగుపడినప్పుడే మనం బాగుపడగలం.
0: ఇఫ్ సొసైటీ ఇస్ గుడ్, యూ విల్ బి గుడ్.
1: కనుక అవతార పురుషుల యొక్క తత్వాన్ని చరిత్ర చదివినంత మాత్రమున, వర్ణించినంత మాత్రమున, పారాయణం చేసినంత మాత్రమున చాలదు.
0: It's not enough if we go through the biography of incarnations, repeat in verbatim.
1: మనం ఆచరణలో పెట్టాలి.
0: We should put them into practice.
1: ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టాలి.
0: At least we should practice one or two of the teachings.
1: మనం క్రమక్రమేణ ప్రాకృతమైనటువంటి ప్రేమనే పెంచుకుంటున్నామే కానీ దైవ సంబంధమైన ప్రేమను పెంచుకోవటం లేదు.
0: We are developing day by day the worldly love but not the divine love.
1: ఎన్ని దినములైనప్పటికీ ప్రాకృతమైన ప్రేమనే పెరిగిపోతుండాలి.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ వీఆర్ అటాచ్డ్ టు ద వరల్డ్.
1: క్రమేణ కొంత వైరాగ్యములో మనం ప్రవేశించాలి.
0: స్లోలీ వీ షుడ్ డెవలప్ డిటాచ్మెంట్.
1: గ్రంథాలు చదవాలి.
0: వీ షుడ్ గో త్రూ ద టెక్స్ట్.
1: చదివినంత మాత్రమే చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్. యు షుడ్ రీడ్.
1: చదివిన దాన్ని అర్థం తెలుసుకోవాలి.
0: వీ షుడ్ నో ద మీనింగ్ వెల్.
1: తెలుసుకున్నంత మాత్రమే చాలదు.
0: నాట్ ఎనఫ్ ఇఫ్ యు నో.
1: దాని సరైనటువంటి యొక్క మననం చేయాలి.
0: వీ షుడ్ రిపీట్ రికాపిచులేట్.
1: మననం చేసినంత మాత్రం చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్.
1: ప్రాక్టికల్ లో పెట్టాలి.
0: యూ షుడ్ ఆల్సో పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
1: బుకిష్ నాలెడ్జ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా మారిపోతుంది.
0: బికాస్ ఆఫ్ దిస్ ది బుకిష్ నాలెడ్జ్ బికమ్స్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: అది ప్రయోజనం లేదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ నీకు దింపాలి.
0: బుకిష్ నాలెడ్జ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ ఆర్ యూస్లెస్.
1: పుస్తకం మస్తకంగా మారిపోతుంది. మస్తకం ప్రాక్టికల్ గా రేయవది.
0: దేర్ఫోర్ ది బుక్ హ్యాస్ బికమ్ ద హెడ్ బట్ ద హెడ్ హ్యాస్ నాట్ బీన్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్. అండ్ హియర్
1: హెడ్ అండ్ గాడ్.
0: And here we find the three steps: food, head, and God.
1: E God, daivam yokka tattvanni manu pettukovali.
0: We should know the nature of God very clearly.
1: God ante emiti?
0: Who is God then?
1: G O D.
0: God spelling G O D.
1: G anaga emiti?
0: What do you mean by G?
1: Manamu enno rakamuga bhavistunnamu.
0: We take it in a different sense.
1: Kani G ante manaku sariyana arthanni telusukovali.
0: We should know the correct meaning of G.
1: G ante emiti?
0: What is G?
1: ఇది కేవలం సృష్టికి మూల కారణమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ద వన్ ద కాజ్ ఫర్ క్రియేషన్ జనరేషన్
1: జనరేషన్ కాబట్టి జీ అంటే జనరేషన్.
0: జీ స్టాండ్స్ ఫర్ జనరేషన్.
1: ఓ అంటే ఆర్గనైజేషన్.
0: ఓ స్టాండ్స్ ఫర్ ఆర్గనైజేషన్.
1: డి డిస్ట్రక్షన్.
0: డి డిస్ట్రక్షన్.
1: ఇది జీ ఓ డి.
0: దిస్ ఇస్ జీ ఓ డి.
1: స్థితి లయము.
0: దిస్ ఇస్ జనరేషన్ ఆర్గనైజేషన్ డిస్ట్రక్షన్ జీ ఓ డి గాడ్.
1: కనుక ఈ తత్వాన్ని చక్కగా మనం గుర్తించినప్పుడే మనలో ఉండేటువంటి ఒక దివ్యత్వం ఆవిర్భవిస్తుంది.
0: When once we know this latent meaning, the divinity will blossom where?
1: సృష్టికి బ్రహ్మ అని, రక్షణకు విష్ణు అని, లయమునకు ఈశ్వరుడని ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవ్వరూ చూడలేదు.
0: In fact, none of us have ever seen the creator Brahma.
1: ఈ మూడు కూడా మనందే ఉంటుంది.
0: The trinity
1: generation మనందే ఉంటుంది.
0: Generation is
1: organization మనందే ఉంటుంది.
0: Organization is within us.
1: మన దగ్గరే ఉంటుంది.
0: So also the destruction.
1: Destruction అనేటువంటిది మనలోనే ఉంటుంది.
0: The destruction is within us.
1: కాబట్టి అంతా మనమే మనమే మనమే.
0: Everything
1: హృదయమే దివ్యత్వము.
0: This is divinity.
1: ఆ యొక్క దివ్యత్వాన్ని మనం పూర్తిగా నమ్మాలి.
0: We should have full faith in this divinity.
1: అది నమ్మకుండా లోకాన్ని నమ్ముతున్నాము.
0: బట్ వీ బిలీవ్ ద వరల్డ్.
1: ఈ లోకమంతా కూడా కేవలము ఒక విధమైనటువంటి గాలి మేడలే.
0: దిస్ వరల్డ్ ఇస్ సంథింగ్ లైక్ క్యాసిల్స్ ఇన్ ది ఎయిర్.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక మిరాజ్. మిరాజ్.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ మిరాజ్.
1: కంటికి కనిపిస్తుంది అది, కానీ అక్కడ జలం లేదు.
0: యూ సీ విత్ ది ఐ బట్ దేర్ ఇస్ నో వాటర్ దేర్.
1: జలం ఉందంటే కానీ కనిపిస్తుంది అది, కానీ జలం కాదది.
0: ఇట్ అపియర్స్ యాస్ దౌ దేర్ ఇస్ వాటర్ బట్
1: ఈ మ్యారేజ్ అనేటువంటిది మిరాజ్. развитие.
0: So marriage is a mirage.
1: దీన్ని పట్టుకొని మనం లేని అవస్థలకు గురి అయిపోతున్నాము.
0: బేసింగ్ ఆన్ దిస్ వీ సఫర్.
1: ఎందుకు ఇంద్రియాన్ని నిగ్రహించుకోకూడదు?
0: వై డోంట్ యూ అండర్స్టాండ్?
1: నువ్వు మానవుడై పుట్టి పశువు కాదు కదా.
0: యూఆర్ నాట్ అనిమల్.
1: పశువులే నిగ్రహించుకుంటుంటే ఈనాడు మానవులు కూడా నిగ్రహించుకోవటం లేదు.
0: అనిమల్ హ్యాస్ గాట్ సమ్ కంట్రోల్.
1: చదువు ఎందుకు కాల్చనా?
0: దెన్ వై షుడ్ యూ
1: స్టడీ? తెలివితేటలు ఎందుకు కాల్చనా?
0: వై ఇంటెలిజెన్స్?
1: గొప్పతనం ఎందుకు కాల్చనా?
0: వై ఆల్ దిస్ గ్రేట్?
1: ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమైనటువంటివి.
0: దట్స్ ఆల్ ఎ వేస్ట్.
1: చదువు చదివి చదివి చావందనేటికి.
0: హావింగ్ స్టడీడ్ ఇన్ స్టడీడ్ అల్టిమేట్లీ యూ డై.
1: చావులేని చదువు చదవవాలి.
0: యూ షుడ్ స్టడీ ఇన్ సచ్ ఎ వేస్ టు బి ఇమ్మోర్టల్.
1: ఆ చదువు ఏమిటి? అదే నిర్వాణ చదువు.
0: వాట్ ఈస్ ద స్టడీ? దట్ ఇస్ ద స్టడీ ఆఫ్ లిబరేషన్.
1: ఏ స్కూలుకు పంపిస్తే బుద్ధుడు ఏమైపోతాడో అని శుద్ధోధనుడు ఎక్కడికి పంపలేదు.
0: శుద్ధోధన హ్యాస్ నాట్ సెంట్ బుద్ధ టు ఎనీ స్కూల్.
1: బయటికి పోతే ఏ యొక్క వృద్ధులు చూస్తాడో అని భయపడి చదివించలేదు.
0: హి వాస్ అఫ్రైడ్ బికాజ్ బుద్ధ మైట్ వాచ్ ఎనీ ఓల్డ్ మ్యాన్ ఆర్ ఎ డెడ్ బాడీ.
1: ఈ విధంగా సుఖంగా పెట్టి పెట్టి పెట్టి కట్టగట్టు ఏమైపోయింది?
0: He was brought up in all comfort and pleasure. What
1: మూసిపెట్టి పాసిపాయ అన్నట్టుగా మూసిపెట్టడం వల్ల అది పూర్తి పాసిపోయింది.
0: ఆల్ దట్ ఈస్ ట్రెజర్డ్ బికమ్స్ రాటన్.
1: కనుకనే జగత్తుకంతా కూడా ఒక విధమైన సత్యాన్ని బోధించడానికి కంకణం కట్టుకున్నాడు బుద్ధుడు.
0: బుద్ధ డిటర్మిన్ టు ప్రాపగేట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ ఇన్ ద వరల్డ్.
1: ట్రూత్ ట్రూత్ ట్రూత్.
0: హి టాట్ ట్రూత్ అండ్
1: సత్యాన్ని చాటాలి.
0: ట్రూత్ మస్ట్ బి.
1: ఏమిటి ఈ సత్యము?
0: వాట్ ఇస్ దిస్?
1: దైవం ఒక్కటే సత్యము.
0: గాడ్ ఇస్ ట్రూత్.
1: ఏది ధర్మము?
0: వాట్ ఇస్
1: అహింసనే ధర్మము. ఎవరిని హింసించకూడదు. ఎందుకనగా అందరి యందు దైవమే ఉంది.
0: వి షుడ్ నాట్ హార్మ్ ఎనీబడి. వి షుడ్ నాట్ హర్ట్ ఎనీబడి బికాస్ గాడ్ ఈజ్ ఇన్ ఎవరీవన్.
1: ఎవరిని హింసించినా దైవాన్ని హింసించినట్టే.
0: హూమ్ సో ఎవర్ యూ హార్మ్ ఇట్ అమౌంట్స్ టు హార్మింగ్ గాడ్.
1: కానీ దృష్టిని దైవం వైపు మరల్చు.
0: దేర్ఫోర్ టర్న్ యువర్ లుక్స్ టువర్డ్స్ గాడ్.
1: ఈ జగత్తు వైపు మరల్చకూడదు.
0: నాట్ టువర్డ్స్ ద వరల్డ్.
1: జగత్ అంతా కూడా కేవలం మార్పు చెందేటువంటిది.
0: ద హోల్ వరల్డ్ ఇస్ బౌండ్ టు చేంజ్.
1: ఈ జగత్ అంటే అర్థము.
0: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్
1: జగత్?
0: జగత్
1: జా కమింగ్.
0: జా కమింగ్.
1: గత్ గోయింగ్.
0: గత్ గోయింగ్.
1: కమింగ్ అండ్ గోయింగ్. కమింగ్ అండ్ గోయింగ్. కమింగ్ అండ్ గోయింగ్.
0: జగత్ మీన్స్ దాట్ విచ్ ఇస్ కమింగ్ అండ్ గోయింగ్.
1: రావటం పోవటం, రావటం పోవటమే.
0: ఇట్ కమ్స్ అండ్ గోస్ కాన్స్టెంట్.
1: పుడుతున్నాడు చస్తున్నాడు, పుడుతున్నాడు చస్తున్నాడు.
0: He is born and he dies later.
1: ఇది శంకర్ల వారు కూడా చెప్పారు.
0: This is the teaching of Shankara.

0: నథింగ్ నో వన్ విల్ ఎవర్ కమ్ టు యువర్ రెస్క్యూ నన్ కెన్ ప్రొటెక్ట్ యూ నో ఇట్స్ నో యూజ్ ఆఫ్ లర్నింగ్
1: విజయనంతా మనకు కాపాడుతున్నాయా
0: Do you think that you will be protected by these things?
1: కట్టకడపడికి పోయే సమయం ఎవరు రక్షిస్తున్నది?
0: As you leave this world, what is that you carry?
1: ఏది మన వెంట వస్తుందది?
0: What is that follows you?
1: ఎవడు రక్షించడం లేదు.
0: No one will ever.
1: ఏది మన వెంట రావటం లేదు.
0: Nothing will follow you.
1: కట్టకడపడికి నీ ఒక్కడే.
0: You remain alone.
1: వెంట వచ్చేది, వెంట ఉండేది, కంట ఉండేది, వెంట ఉండేది, జంట ఉండేది, దైవత్వం ఒక్కటే. కనుక దైవతత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
0: టు అండర్స్టాండ్ క్లియర్లీ ద నేచర్ ఆఫ్ డివినిటీ.
1: ఈ ప్రాకృతమైనటువంటి కూడాను మనం ముంచేటువంటివి.
0: ద వరల్డ్లీ థింగ్స్ విల్ డ్రౌన్ యూ ఇన్ సఫరింగ్.
1: కానీ మొట్టమొదట తీయగా కనిపిస్తుంది జగత్తు.
0: ద వరల్డ్ అపియర్ సో ఫైన్ ఎక్స్టర్నల్.
1: ఎట్లా కనిపిస్తుంది?
0: హౌ డస్ ఇట్ లుక్?
1: తేనె పూసిన కత్తి వలె కనిపిస్తుంది.
0: యాజ్ ఇఫ్ లైక్ ఎ స్వోర్డ్ స్మియర్డ్ విత్
1: హనీ. తేనె నాపుతూ నాపుతూ పోతే నాలుగు కోసేస్తుంది.
0: యాజ్ యు గో ఆన్ లికింగ్ ద హనీ స్మియర్డ్ ఓవర్ ద స్వోర్డ్ యువర్ టంగ్ విల్ బికమ్. ఇది
1: నిమురు కప్పిన నిప్పు వలె ఉంటుండాలి జగత్తు.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ ఫైర్ కవర్డ్ బై యాష్.
1: ఆ నిమురు ఉందని కన్నా చేయబెడితే చేయి కాలిపోతుంది.
0: ద మూమెంట్ యూ టచ్ దిస్ యాష్ ఇట్ Your hand gets burned.
1: ప్రాకృతమైనటువంటి దీంతో ఏది మనకు సుఖం లేదు.
0: సో దేర్ ఇస్ నో ప్లెజర్ ఇన్ ద వరల్డ్.
1: శరీర సుఖం అనుకుంటున్నాడు. ఈ శరీర ఇంద్రియములు అనుభవించే కొలది కూడాను వాడు బలహీనుడవుతున్నాడే కానీ బలవంతుడు కావటం లేదు.
0: యూ థింక్ ఆఫ్ ఫిజికల్ హ్యాపీనెస్ యాజ్ యూ ఎంజాయ్ దిస్ విత్ ఆల్ ది సెన్సెస్ యూ బికమ్ వీక్.
1: మనం ఏ విధంగా ఉంటుండాలి?
0: హౌ షుడ్ వి బి?
1: మన మానవుని యొక్క జీవితం ఎట్లా ఉండాలి?
0: హౌ షుడ్ బి అవర్ హ్యూమన్ లైఫ్?
1: వెన్నెల వంటి హృదయము.
0: Our heart should be like moonlight.
1: Venna vanti paduku.
0: Our words should be soft like butter.
1: Tene vanti shruti.
0: And then
1: drishti unda. Idi kavali. Venna vanti drishti undali.
0: We should have looks like that of a butter.
1: Vennala vanti hrudayam undali.
0: And heart should be like
1: tene vanti paduku undali.
0: Our words should be like
1: moonlight.
0: These are important.
1: Deenni abhivruddhi parchukovali.
0: We should develop
1: that. Kaani ee naadu maata maatadte భయంకరమైనటువంటిగా మాట వస్తుంది.
0: టుడే యాజ్ వి స్పీక్ వి ఆర్ వెరీ హార్ష్ ఇన్ అవర్ వర్డ్.
1: హృదయములో ఏ మాత్రం కూడా ఒక విధమైన మెత్తదనం లేదు.
0: దేర్ ఇస్ నో సాఫ్ట్నెస్ ఇన్ అవర్
1: హార్ట్. వెన్న వంటి హృదయంగా ఉండాలి.
0: అవర్ హార్ట్ షుడ్ బి సాఫ్ట్ లైక్ బటర్.
1: మెత్తగా ఉండాలి.
0: బి సాఫ్ట్.
1: పవిత్రంగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి సేక్రెడ్.
1: నిర్మలంగా ఉంటుంది.
0: ఇట్ షుడ్ బి ప్యూర్.
1: అది ఎక్కడ ఉంది?
0: వేర్ ఇస్ ఇట్?
1: కఠిన హృదయము.
0: ఇట్ నో స్ట్రాంగ్.
1: పాషాణ హృదయము.
0: లైక్ ఎ స్టోన్.
1: పాయిజన్ హృదయము.
0: ఇట్ లైక్ ఎ స్టోన్.
1: దీన్ని హృదయం అని చెప్తామా?
0: కెన్ యు కాల్ ఇట్ ఎ హార్ట్?
1: ప్రతి దయా హృదయం. కరుణతో కూడినటువంటిది హృదయం.
0: హృదయ హార్ట్ మీన్స్ హృత్ ప్లస్ దయా.
1: కరుణ ఉండాలి మనలో.
0: దేర్ షుడ్ బి కంపాషన్.
1: కనుకనే ప్రతి ఆస్తికుడు కూడాను
0: ఎవ్రీ థియస్ట్
1: హృదయమును కరుణతో నింపుకోవాలి.
0: ఫిల్ హిస్ హార్ట్ విత్ కంపాషన్.
1: వాక్కును ఒక విధమైనటువంటి యొక్క మృదుమధురమైన వాక్కుగా ఉండాలి.
0: అవర్ వర్డ్ షుడ్ బి సాఫ్ట్ అండ్ స్మూత్ అండ్ స్వీట్.
1: కఠినమైన వాక్కుగా
0: ఉండకూడదు.
1: మృదుమధురంతో పాటు సత్యం కూడా ఉంటుండాలి.
0: ద వర్డ్ షుడ్ బి సాఫ్ట్ అండ్ స్వీట్ అండ్ ఫుల్ ఆఫ్ ట్రూత్.
1: అప్పుడే మానవత్వం చెప్పడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్.
1: ఎప్పుడు చూచినా కానీ అశాంతి అశాంతి అశాంతి.
0: వి ఫైండ్ రెస్ట్లెస్నెస్.
1: ఈ అశాంతికి ఎవరు కారణము?
0: హూ ఇస్ ద కాజ్?
1: మీ అశాంతికి నీవే కారణం.
0: యు ఆర్ ద కాజ్ ఫర్ ద ఆల్ దిస్.
1: కారణము
0: యువర్ రిజల్ట్స్.
1: మీ దుస్సంకల్పములే కారణం.
0: యువర్ బ్యాడ్ కంపెనీ.
1: మీ దృష్టియే కారణం.
0: యువర్ బ్యాడ్ లుక్స్.
1: మీ సంకల్పాలతో కూడిన దృష్టి చేరటం చేతని అశాంతి మనలో ఆవిర్భవిస్తుంది.
0: బికాస్ ఆఫ్ ద బ్యాడ్ లుక్స్ అండ్ బ్యాడ్ థాట్స్ యువర్ లైఫ్ ఇస్ రెస్ట్లెస్.
1: బుద్ధుడు
0: బుద్ధ
1: జగత్తుకు ఒక విధమైన సత్యాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: బుద్ధ టాట్ ట్రూత్ టు దిస్ వరల్డ్.
1: ఈ వేదములు శాస్త్రములు చెప్పినటువంటి సత్యము ధర్మం కాదు.
0: ఇట్స్ నాట్ ద వన్ టాట్ బై వేద.
1: కనుక మనం ఈనాడు రెండు మనం దృష్టిలో పెట్టుకోవాలి.
0: టుడే వీ షుడ్ కీప్ ఇన్ యూ టూ ఇంపార్టెంట్ థింగ్స్.
1: అహింస పరమో ధర్మ. అహింస ఎవరిని మనసుకుతో కాని దేహంతో కాని కార్యంతో కాని హింసించకూడదు.
0: అహింస నాన్ వయలెన్స్ నాట్ హర్టింగ్ ఎనీవన్ బై థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: మన నాలుగునిచ్చింది సత్యం సత్యం.
0: ద టంగ్ ఇస్ గిఫ్టెడ్ టు అటర్ ట్రూత్.
1: దీన్ని చైతన్యులు వారు కాని మానీయులు కాని చెబుతూ వచ్చారు.
0: ద సేమ్ థింగ్ ఇస్ ప్రొపగేటెడ్ బై నోబుల్ సోల్స్ లైక్ చైతన్య.
1: జయదేవుడు చెప్పాడు.
0: జయదేవ సెడ్
1: జిహ్వే రసగ్ని మధుర

0: ఓ నాలుక,
1: ఓ టంగ్,
0: నీవెందుకుంటున్నావు?
1: వై ఆర్ యు దేర్?
0: కేవలం రుచికరమైన పదార్థములు తింట కోసమా?
1: ఇట్స్ ఓన్లీ టు టేక్ డెలీషియస్ ఐటమ్స్.
0: పరులను నిందించే కోసమా?
1: ఆర్ ఆర్ యు దేర్ టు అక్యూజ్ అదర్స్?
0: లేదు, పరదోషం చేసే కోసమా?
1: ఆర్ టు క్రిటిసైజ్?
0: కాదు కాదు కాదు కాదు. నీవు మధురమైనటువంటి దానివి.
1: యు ఆర్ సో స్వీట్.
0: గౌరవనీయమైనటువంటి దానివి.
1: రెస్పెక్ట్ఫుల్.
0: చాలా పవిత్రమైనటువంటి దానివి.
1: యు ఆర్ వెరీ సేక్.
0: నీవు చేయవలసిన పని ఏమిటి?
1: వాట్ ఇస్ యువర్ జాబ్?
0: గోవింద దామోదర మాధవేతి.
1: You should chant the name of God, sacred name of God, Govinda, Damodara,
0: Madhava.
1: It is for that purpose tongue is gifted.
0: తినటం కోసం కాదు.
1: నాట్ మియర్లీ టు పార్టేక్.
0: పరమను దూషించే కోసం కాదు.
1: నాట్ టు క్యూ.
0: పరమను నిందించే కోసం కాదు.
1: నాట్ టు బ్లేమ్.
0: నీవు నీ హృదయవాసి అయినటువంటి యొక్క దైవాన్ని స్మరించు.
1: Tongue is given to chant the glory of God, who is the indweller.
0: ఎన్ని మతములైనప్పటికీ,
1: irrespective of number of religions,
0: గమ్యము ఒక్కటే.
1: All religions are one.
0: మతములన్నీ చేరి మార్గంబు బోధించే, మతములన్నీ చేరి,
1: all religions together,
0: మార్గంబు బోధించే,
1: taught to different paths,
0: వస్త్ర భేదము వేరని వస్తువు తెలిపే.
1: Though yarn is different, the cloth is one.
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్.
0: పశువుల వన్నెలు వేరు పాలు ఒకటే.
1: ది కలర్ ఆఫ్ ది కౌస్ వేరే, బట్ ది మిల్క్ ఇస్ వన్.
0: జీవజంతులు వేరు జీవుండు ఒక్కడే.
1: ద బీయింగ్స్ ఆర్ మెనీ,
0: జాతి రీతులు వేరు జన్మం ఒకటే.
1: దేర్ మే బి డిఫరెంట్ స్పీషీస్ బట్ బర్త్ ఇస్ వన్.
0: పూల జాతులు వేరు,
1: ఫ్లవర్స్ ఆర్ మెనీ,
0: పూజలొకటే.
1: వర్షిప్ ఇస్ వన్.
0: దర్శనములు వేరు,
1: పాత్స్ ఆర్ మెనీ,
0: దైవంబు ఒక్కడే.
1: గాడ్ ఇస్ వన్.
0: తెలియలేకను మానవులు తెలివి తప్పి,
1: బికాస్ మ్యాన్ హెస్ లాస్ట్ ఆల్ హిస్ ఇంటెలిజెన్స్.
0: బ్రతుకు కోసము బహుబాధ బద్దులైరి.
1: టు క్యారీ అవుట్ హిస్ డైలీ లివింగ్ టు ఎర్న్.
0: బ్రతుకు కోసము, ఈ తుచ్చమైన బ్రతుకు కోసము ఇన్ని మార్గాలు పొందుతున్నాం.
1: ఫర్ ఇస్ దిస్ మీన్ లైఫ్, లో లైఫ్ హి లీడ్స్ సచ్ లైఫ్. ఏంటి
0: ఈ బ్రతుకు? ఈ బ్రతుకు ఒక బ్రతుక?
1: ఇస్ దిస్ ఎ ట్రూ లైఫ్ అట్ ఆల్?
0: కాదు కాదు.
1: నో.
0: దైవాన్ని స్మరించిన బ్రతుకు బ్రతుక?
1: కెన్ యూ కాల్ దట్ ట్రూ లైఫ్ ఇఫ్ డస్ నాట్ థింక్ ఆఫ్ దివ్యత్వాన్ని
0: అనుభవించినటువంటి బ్రతుకు బ్రతుక?
1: కెన్ యూ కాల్ దట్ లైఫ్ ఇఫ్ డస్ నాట్ థింక్ ఆఫ్ దివ్యత్వాన్ని?
0: పవిత్రమైన జీవితాన్ని గడపనటువంటి బ్రతుకు బ్రతుక?
1: ఇస్ దట్ ద లైఫ్ అట్ ఆల్?
0: నీతి నిజాయితీ లేకుండా బ్రతికే బ్రతుకు బ్రతుక?
1: కెన్ యూ కాల్ ఇట్ ఎ లైఫ్ అట్ ఆల్? నో.
0: నీతి నిజాయితీలే నిర్వాణమునకు మూల కారణం.
1: యాక్చువల్లీ స్పీకింగ్, ఇట్స్ ద మొరాలిటీ అండ్ ఆనెస్టీ దట్
0: నీతి నిజాయితీ, ద మొరాలిటీ అండ్ ట్రూత్.
1: ద మొరాలిటీ అండ్ ట్రూత్ విల్ గివ్ యూ లిబరేషన్,
0: నిర్వాణం.
1: దిస్ ఇస్ నిర్వాణ లిబరేషన్.
0: మీరెన్నింటినీ వదిలిపెట్టినారు ఇప్పుడు.
1: వి హావ్ గివెన్ అప్ దీస్ టూ నౌ.
0: ఏమైపోతుండాలి? నిర్వాణం లేదు, మానం అయిపోతుండాలి.
1: దేర్ ఇస్ నో నిర్వాణ లిబరేషన్ బట్ మాన క్యారెక్టర్ ఇస్ గాన్.
0: ఎందుకంటే అందరు కూడా అవధూతలు కావాలి.
1: ఎవ్రీ వన్ షుడ్ బికమ్ అవధూత.
0: ఎవరు అవధూత?
1: హూ ఇస్ అన్ అవధూత?
0: నీతి నిజాయితీ గలవాడే అవధూత.
1: ద వన్ హూ హాస్ గాట్ దిస్ మొరాలిటీ.
0: యమదూతనే.
1: Without these two, the morality and truth is not avadhuta, but is yamadhuta, the messenger of death.
0: కనుక మనం యమదూతలు కాకూడదు, అవధూతలు కావాలి.
1: We should not be yamadhuta, the messenger of death, but we should be avadhuta, the renunciant.
0: కావాలి.
1: We should be
0: దైవదూతలు కావాలి.
1: We should be avadhuta.
0: దయ్యాలకు దూత కావకూడదు.
1: We should not be messenger of demon or daya.
0: అందుకే జీసస్ కూడాను I am the messenger of God అన్నాడు.
1: So Jesus
0: దైవదూతగా మారాడు.
1: That he is the messenger of God.
0: కనుక మెసెంజర్ ఆఫ్ గాడ్ కావాలి.
1: సో వీ షుడ్ బికమ్ ద మెసెంజర్.
0: అందరూ మెసెంజర్స్ కావాలి.
1: ఆల్ షుడ్ బి ద మెసెంజర్స్ ఆఫ్ గాడ్.
0: అప్పుడే మానవత్వం సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ అవర్ హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ పవిత్రమైనటువంటి బుద్ధ జయంతి దినము,
1: ఆన్ ది సీక్రెట్ డే ఆఫ్ బుద్ధ జయంతి.
0: కానీ ఇది బుద్ధ పౌర్ణిమ అని చెప్తూ వచ్చారు.
1: వీ ఆల్సో కాల్ ఇట్ బుద్ధ
0: పౌర్ణిమ. పూర్ణిమ అంటే ఏమిటి? మొట్టమొదటి దాన్ని తెలుసుకోవాలి.
1: వాట్ ఈస్ పూర్ణిమ? ఫుల్ మూన్ డే.
0: పూర్ణమైనటువంటి యొక్క తత్వమే పూర్ణిమ.
1: దట్ విచ్ ఇస్ టోటల్, దట్ విచ్ ఇస్ హోలిస్టిక్ ఇస్ పూర్ణ. ఫుల్
0: హృదయం చంద్రమా మనసోజాత చచ్చో సూర్యోజాయత. మన మనసే చంద్రుడు.
1: అవర్ మైండ్ ఈస్ ద మూన్.
0: ఈ మనసు అనేటువంటిది పరిపూర్ణమైన ప్రేమతో ఉండినప్పుడు ఇది పూర్ణిమ.
1: దట్ డే విన్ ద మైండ్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్, దట్ ఈస్ ఫుల్ మూన్ డే. పూర్ణిమ
0: మనసును అంధకారంలో ముంచుకొని
1: విత్ ఆల్ దట్ డార్క్నెస్ విత్ ఇన్ ది
0: హార్ట్. పూర్ణిమ, పూర్ణిమ అంటే ఏమిటి? పూర్ణిమ,
1: వాట్ ఈస్ దట్ ఫుల్ మూన్ డే? దే
0: ఇది పూర్ణిమ కాదు,
1: ఇస్ నాట్ ఫుల్ మూన్.
0: పేరు పూర్ణిమ,
1: ఇస్ ద నేమ్ సే,
0: కానీ అనుభవానికి చీకటి.
1: బట్ ఇన్ ప్రాక్టీస్
0: అంధకారమే,
1: డార్క్నెస్ ఓన్లీ.
0: అంధకారాన్ని తీసుకోవాలి, దూరం చేయాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ డిస్పెల్ ద
0: రామచరితంలో మీకు అందరికీ తెలుసును,
1: యు నో దిస్ ఇన్ రామచరిత.
0: హనుమంతుడు లంకకు అగ్గి పెట్టాడు.
1: హనుమాన్ హెస్ సెట్ లంక ఆన్ ఫైర్,
0: లంక అంతా కూడా మండిపోతుంటుండాలి.
1: ఫ్లేమ్స్ ఆల్ అరౌండ్ ఇన్ లంక.
0: లంకలో ఎక్కడ చూసినా గానీ పట్ట పగులు వలె కనిపిస్తుంది మంటలు.
1: Because the flames, the Lanka appeared as if it's a broad daylight.
0: Kani Lanka pattapagulugale kanipistundadi kani Ravani hrudayam chimma chigidiga kammukundadi.
1: The whole Lanka was like broad day, but the heart of Ravana is pitch dark.
0: Chusara Lanka velugayipoyi em prayojanam?
1: What is the use of light outside?
0: Hrudayam velugu kavali.
1: The heart should be of light.
0: అది కాకుండా ఎన్ని దీపములు వెలిగించినా ప్రయోజనం లేదు.
1: వితౌట్ లైట్ ఇన్ ద హార్ట్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ లైటింగ్ ల్యాంప్స్.
0: మన హృదయములో ఆ దైవ చీకటిని పోగు వెలిగించాలి.
1: వి షుడ్ లైట్ ద ల్యాంప్ ఆఫ్ ద డివినిటీ ఇన్ అవర్ హార్ట్.
0: ప్రాకృతమైనటువంటి యొక్క భావాలు కొంతవరకు దూరం కావాలి.
1: వి షుడ్ గివ్ అప్ ద వరల్డ్లీ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
0: ఈ ద్వేష అసూయలు కూడా రెండు పోవాలి.
1: వి షుడ్ గివ్ అప్ ది హేట్రెడ్ అండ్ జెలసీ.
0: మానవునికి రెండే రెండు గ్రహములు.
1: దేర్ ఆర్ టూ ప్లానెట్స్.
0: రాగ ద్వేషములు రెండు గ్రహములు పట్టాయి.
1: దీస్ టూ ప్లానెట్స్ విల్ పుట్ అస్ టు సఫర్.
0: ఈ రెండు గ్రహములే మానవుని అనేక విధమైనటువంటి అపమార్గంలో ప్రవేశపెడుతున్నాయి.
1: దీస్ టూ విల్ పుట్ అస్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: ఈ రెండు కూడా నువ్వు పోగొట్టుకోవాలంటే ప్రేమను పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు డిస్కార్డ్ దెమ్ వి షుడ్ డెవలప్ లవ్.
0: ప్రేమ

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 34th అండ్ ఫైనల్ డిస్కోర్స్ ఆన్ గీత భగవాన్ డెలివర్డ్ ఆన్ 16th సెప్టెంబర్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ ఎక్స్పౌండ్స్ ద ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ కాయా బాడీ, కర్మ వర్క్ అండ్ ధర్మ రైటియస్నెస్. హీ ఆల్సో రీవిజిట్స్ అండ్ రీఎంఫసైజెస్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వర్డ్సెస్ ఆఫ్ గీత. శ్రీ భగవాన్ వాచ,
1: కర్మానుబంధీని మనుష్యలోకి జగత్తు బ్రహ్మమయము. ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్. బ్రహ్మమయమైన జగత్తు కర్మమయము. సచ్ ఎ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్ ఈజ్ ఆల్సో సాచురేటెడ్ విత్ యాక్షన్. సృష్టి అనున్నదే కర్మ. క్రియేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ యాక్షన్. కనుక దేహమే కర్మ. Therefore, body itself is as good as action.
2: Karma naga jeeva shaktiye.
1: Action refers to the power of life.
2: Jeeva shakti upadhule dehamulu.
1: The manifestations of this power of life is bodies.
2: Upadhulnu dharinchatam chetane dehamunaku karma ani peru.
1: As it has worn these bodies, it has been described as action.
2: కర్మానుసారంగా దేహములు ఏర్పడుచున్నవి.
1: బాడీస్ ఆర్ ఫార్మింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యాక్షన్ పర్ఫార్మ్.
2: ఈ కర్మల యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై కాయములు ధరిస్తున్నాయి.
1: వీఆర్ టేకింగ్ హ్యూమన్ బాడీస్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
2: కనుకనే కర్మానుబంధీని మనుష్యలోకి.
1: Therefore, it is said that I am bound, binding human beings by action.
2: Manushyattam anaga kevalamu mumuchchottamto kudinatundi maatrame kaaka karma tho anubandhamainatundi ga kudanu manamu gurtinchali.
1: When we think of humanity, we have to think humanity as associated not merely with liberation of action but also with action.
2: మానవత్వము కర్మపూరితమైనటువంటిది.
1: హ్యుమానిటీ ఈజ్ అసోసియేటెడ్ ఎసెన్షియలీ విత్ యాక్షన్.
2: తాను పూర్వము చేసినటువంటి కర్మ యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై తాను దేహమును ధరిస్తున్నాడు.
1: ఎ పర్సన్ గెట్స్ ఎ హ్యూమన్ బాడీ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ ఇన్ ది లేబర్.
2: తర్వాత కర్మ అనగా దేహం అనే దీని యొక్క అర్థము.
1: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ యాక్షన్ మీన్స్ బాడీ.
2: కర్మక్షేత్రం అనగా దేహమే.
1: ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ ఆల్సో ఈజ్ బాడీ.
2: ధర్మక్షేత్రం అనగా బ్రహ్మమే.
1: ద ఫీల్డ్ ఆఫ్ ధర్మ ఈజ్ బ్రహ్మన్.
2: దేశకాలములు ప్రకృతి వికారములు.
1: ద టైమ్ అండ్ ప్లేస్ ఆర్ అసోసియేటెడ్ విత్ నేచర్.
2: సమస్తము కూడాను కర్మముల యొక్క ఫలితములే.
1: ఆల్ ద థింగ్స్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ యాక్షన్.
2: కనుకని తస్మై నమః కర్మణే అని మొదలు కర్మకు నమస్కరించాలని ఉపనిషత్తు చెప్తూ వచ్చింది.
1: దట్ ఈస్ ది రీజన్ వై ఉపనిషత్స్ హావ్ డిక్లేర్డ్ ఆఫర్ యువర్ ప్రాస్ట్రేషన్స్ టు కర్మ.
2: మంచి కాని చెడ్డ కాని,
1: బీట్ గుడ్ ఆర్ బ్యాడ్,
2: పాపం కాని పుణ్యం కాని,
1: బీట్ సిన్ ఆర్ వర్చ్యూ,
2: ఇవి రెండు కూడాను భగవత్ విభూతులే.
1: దీస్ ఆర్ ఆల్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ద లార్డ్.
2: కనుకనే యోగి అయినటువంటి వాడు మంచి చెడ్డలను లక్ష్యం చేయక ఏది లభించినప్పటికీ అది భగవత్ విభూతిగానే భావించి తాను అనుభవించటకు సిద్ధముగా ఉంటాడు.
1: దట్ ఈస్ ద రీజన్ వై ఏ యోగి వితౌట్ కేరింగ్ వెదర్ ఇట్ ఇస్ ఎ గుడ్ థింగ్ ఆర్ ఎ బ్యాడ్ థింగ్ ఈజ్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ టు హిమ్ యాజ్ ద విష్ ఆఫ్ ద లార్డ్.
2: కర్మను ఆచరించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా గుర్తిస్తాడు.
1: హీ కన్సిడర్స్ పర్ఫార్మింగ్ యాక్షన్ యాజ్ హిస్ ప్రైమరీ డ్యూటీ.
2: ఈ కర్మాచరణ జన్మ సార్థకత కోసం.
1: పర్ఫార్మింగ్ యాక్షన్ ఈజ్ టు శాంక్టిఫై వన్స్ లైఫ్.
2: ఈ జన్మ సార్థకము భగవత్ అనుగ్రహం చేతనే లభిస్తుంది.
1: గెటింగ్ శాంక్టిఫైంగ్ ది కెపాసిటీ టు శాంక్టిఫై లైఫ్ వీ కెన్ గెట్ బై గ్రేస్ ఆఫ్ గాడ్.
2: భగవత్ వాగామృతం చేతనే ఇది లభిస్తుంది.
1: ఓన్లీ బై ది టీచింగ్స్ ఆఫ్ ద లార్డ్ వన్ కెన్ గెట్ ఇట్.
2: కనుకనే మొట్టమొదట దీనికి భగవద్గీత అని ఒక పేరు వచ్చింది.
1: దట్ ఈస్ ది రీజన్ వై దిస్ పర్టికులర్ స్క్రిప్చర్ హెస్ గాట్ ద నేమ్ భగవద్గీత.
2: గీత అనగా పాట.
1: గీత రెఫర్స్ టు సాంగ్.
2: ఎవరి పాట? భగవంతుడు పాడే పాట.
1: హూ సాంగ్ ఈస్ దిస్? ఇట్ ఇస్ ది సాంగ్ ఆఫ్ ద లార్డ్.
2: ఈ పాటను విన్న వారికి దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి అని నిర్ణయించింది.
1: ఇట్ హెస్ ఆల్సో ఎస్టాబ్లిష్ దాట్ ఫర్ పీపుల్ హూ లిసన్ టు దిస్ పర్టికులర్ సాంగ్ దే విల్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ది గ్రీఫ్ అండ్ ఎంజాయ్.
2: ఈ పాట రుద్రభూమి యందు భద్రభూమి యందు సర్వత్రా పాడేటువంటి పాట కనుకనే ఇవి రెండు కూడా విభూతుల యొక్క లక్షణాలే అని కూడా నిరూపించింది.
1: వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆర్ ఇన్ ద ఫీల్డ్ అదర్వైజ్ దిస్ సాంగ్ ఈజ్ సంగ్.
2: సదకర్మ భగవత్ ప్రీత్యార్థమని మనం ఏమి చేసినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా చేసినప్పుడే అది యోగంగా మారుతుంది.
1: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ వెన్ దే ఆర్ ఆఫర్ టు గాడ్ ఇట్ బికమ్స్ యోగ.
2: తిరుత్తండాళ్వార్ ఒక విషయాన్ని హెచ్చరించాడు.
1: తిరుత్తండాళ్వార్ హ్యాస్ వార్న్డ్ ఆర్ కాషన్డ్ అబౌట్ ఎ పర్టికులర్ థింగ్.
2: ఈశ్వర నా ఆత్మనే నీవు.
1: హీ సెడ్ దట్ ఓ లార్డ్ ఈశ్వర యు ఆర్ మై ఆత్మన్.
2: నా బుద్ధియే నీ అర్ధాంగి అయిన పార్వతి.
1: మై ఇంటెలిజెన్స్ ఈజ్ యువర్ వైఫ్.
2: నా దేహమే నీ ఇల్లు.
1: మై బాడీ ఈజ్ యువర్ హౌస్.
2: నా నిత్య జీవితంలో ఆచరించేటువంటి సర్వ కర్మలు కూడాను నీ పూజా విధానములు.
1: ఆల్ ది యాక్షన్స్ ఐ పర్ఫార్మ్ యాజ్ మై రొటీన్ డ్యూటీస్ ఆఫ్ ద డే దే ఆర్ ఆల్ ఆఫరింగ్స్ అండ్ వర్షిప్.
2: నా ప్రాణములు నీ గణములు.
1: మై లైఫ్ బ్రెత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యువర్ ప్రేయర్.
2: నేను ఎక్కడ సంచరించినప్పటికీ నీ ప్రదక్షిణి.
1: Wherever I just go about, that is circumambulating yourself.
2: నా మాటలన్నీను నీ మంత్రములే.
1: Whatever word I utter, these are all
2: నా చర్యలన్నీను నీ పూజలే.
1: All my actions are worship for
2: you. ఈ విధముగా సర్వేంద్రియముల యొక్క చైతన్యమును భగవత్ అర్పితము గావించడం చేతనే తాను గొప్ప యోగిగా మారిపోయాడు.
1: He became a great yogi by offering all the actions performed by the sense organs as worship to the Lord.
2: మానవుడు చేసేటువంటి సర్వ కర్మలు కూడాను భగవత్ అర్పితముగా చేసినప్పుడు ఇది అనాసక్తి కర్మగా రూపొందుతుంది.
1: వెన్ మ్యాన్ పర్ఫార్మ్స్ ఆల్ యాక్షన్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్ ఇట్ బికమ్స్ అనాసక్తి యోగ.
2: అనాసక్తి యోగం నందే పవిత్రమైనటువంటి ఆత్మతత్వం ఇమిడి ఉన్నదని గుర్తించారు యోగులు.
1: యోగీస్ హ్యావ్ రికగ్నైజ్డ్ దట్ ఇన్ అనాసక్తి యోగ ఆల్ ది గ్రేట్నెస్ ఈజ్ ఇన్హరెంట్.
2: ఒక చిన్న ఉదాహరణ.
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
2: అర్జునుడు భగవత్ ఆజ్ఞను శిరసావహించి యుద్ధమును ఆచరించాడు.
1: ఒబేయింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ హీ హాస్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
2: మామను స్మరయుద్ధచ అన్నాడు. నన్ను స్మరించుచునే నీవు యుద్ధము చేయమన్నాడు.
1: హాస్ కమాండెడ్ థింకింగ్ కంటిన్యూస్లీ ఆఫ్ మీ యు ఫైట్ ఇన్.
2: ఏది చేసినా నాకు అర్పితమైనటువంటి భావంతో నీవు చేయమన్నాడు.
1: వాట్ ఎవర్ యూ డూ ఇట్ యాజ్ అన్ ఆఫరింగ్ టు మీ. దిస్ వాజ్ ద కమాండ్.
2: ఆ విధమైనటువంటి అర్పితం నాకు ప్రీతికరమవుతుంది అన్నాడు.
1: దిస్ పర్టికులర్ ఆఫరింగ్ ఐ లైక్.
2: భగవత్ ప్రీతి లేకుండా భక్తుడు ఏ విధమైనటువంటి యొక్క గమ్యతను చేరుకొనలేడు.
1: వితౌట్ హ్యావింగ్ లవ్ ఆఫ్ ద లార్డ్ నో డివోటీ వుడ్ బి ఏబుల్ టు రీచ్.
2: భగవంతుని ప్రసన్నం చేయటమే భక్తుని యొక్క లక్షణం.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ ఆఫ్ ఎ డివోటీ ఈజ్ టు ప్లీజ్ ద లార్డ్.
2: భగవంతుని తృప్తిపరచటమే భక్తుని యొక్క ప్రధాన కర్తవ్యము.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఎ డివోటీ ఈజ్ టు సాటిస్ఫై ద లార్డ్.
2: కనుక నీ కర్తవ్యాలను నిర్వర్తించమని నా ఆజ్ఞను శిరసావహించమని బోధించాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ టాట్ పర్ఫార్మ్ యువర్ డ్యూటీస్ ఒబే మై కమాండ్స్.
2: ఈ విధమైనటువంటి ఆజ్ఞను శిరసావహించి యుద్ధము ఆచరించినప్పుడు ఈ యుద్ధమే ఒక యజ్ఞంగా రూపొందింది.
1: Obeying the commands of the Lord, when he fought in the war, it itself became a yagna.
2: Kani Dakshudu yagnamuto prarambhinchadu.
1: On the other hand, Daksha wanted to do yagna.
2: Ishwarunni tiraskarinchadu.
1: He disobeyed and disrespected Ishwara.
2: Rishula agnanu kudanu ullanghinchadu.
1: He disobeyed and violated the commands of rishis.
2: Mamakara ahankaram cheta yagnamu prarambhinchadu.
1: With a sense of egoism and attachment he commenced yagna.
2: Ee ahankara tattvam anetundi idu oka yuddhamuga maaripoyindi.
1: This egoism converted the yagna into a battle.
2: Bhagavat agnate యుద్ధమును ఆచరించినటువంటి కృష్ణుని అర్జునునికి అది యజ్ఞముగా మారిపోయింది.
1: ఫైటింగ్ బికేమ్ యజ్ఞ ఫర్ అర్జున హూ ఒబేడ్ ది కమాండ్ అండ్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్.
2: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి ఆచరించినటువంటి ఒక యజ్ఞము యుద్ధముగా మారిపోయింది.
1: యజ్ఞ విచ్ ఇస్ పర్ఫార్మ్డ్ వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ ఇట్ బికేమ్ ఎ బ్యాటిల్.
2: కనుక ఏది యుద్ధము ఏది యజ్ఞము?
1: వాట్ ఈస్ ద వార్ అండ్ వాట్ ఈస్ యజ్ఞ?
2: భగవత్ అర్పితము గావించినటువంటి సమస్త కర్మలు కూడాను యజ్ఞముగానే రూపొందుతాయి.
1: ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్ విల్ బికమ్ యజ్ఞ.
2: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి
1: వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్,
2: శాస్త్ర విరుద్ధమైనటువంటి ప్రవర్తనలో ప్రవేశించి,
1: యాక్షన్స్ అండర్ టేకన్ వయలేటింగ్ స్క్రిప్ట్,
2: అహంకార ఆడంబరముల చేత కర్మలు ఆచరించి,
1: యాక్షన్స్ పర్ఫార్మ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ ఈగోయిజం అండ్ పాంపాసిటీ,
2: రాగద్వేషములను విజృంభింపజేసినప్పుడు,
1: when he allows his own hatred and attachment,
2: yagnamainappudiki yuddham gaane maarutundi.
1: Even if it is yagna, it becomes a war and a battle.
2: Tana hudayamunandunnatundi yokka paritapamune bahirmukhamainappudu idi oka vidhamainatundi yokka vaadopavadamulaga roopondutundi.
1: When the anguish which is in the person takes the form of a word, it becomes an argument and counter argument.
2: Kanukane naa aagnanu sirasavahinchi neevu ఈ దేహాత్మభావమును దూరం చేసుకోమన్నాడు.
1: ఒబేయింగ్ మై కమాండ్ రిమూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ ఆర్ ఐడెంటిఫైయింగ్ వన్ సెల్ఫ్ విత్ బాడీ.
2: అర్జున
1: అర్జున
2: మలమూత్ర దుర్గంధ మాంస రక్తముతో కూడిన
1: దిస్ పర్టికులర్ బాడీ ఫుల్ ఆఫ్ మ్యూకస్
2: అండ్ క్షణికమైనటువంటి దేహము నీవు కాదు.
1: You are not this body which is very temporary and transient.
2: Satchibhutudainatundi aatmane neevu.
1: You are only the witness which is in the form of aatman inside you.
2: Kevalamu aar adugulu ettu galiginatundi okka deham ee astapanjaramu neevu kaadu.
1: This particular physical frame which is 6 feet tall, this is not yourself.
2: Vishvatmaka swaroopudu neevu.
1: You are a cosmic personality.
2: Chaavu puttukalato koodinatundi ఈ శరీరము నీవు కాదు.
1: దిస్ బాడీ విచ్ ఈజ్ సబ్జెక్ట్ టు డెత్ అండ్ బర్త్, యు ఆర్ నాట్ దిస్ బాడీ.
2: జనన మరణములు లేని శాశ్వత స్వరూపుడమైనటువంటి ఆత్మవే నీవు.
1: యు ఆర్ ఆత్మన్ విచ్ ఈజ్ బర్త్లెస్ అండ్ డెత్లెస్.
2: కాలము యొక్క చెప్పు చేతులలో కర్మలు ఆచరించేటువంటి యొక్క క్షుద్ర స్వరూపుడు నీవు కాదు.
1: యు ఆర్ నాట్ సచ్ ఎ మీన్ పర్సన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు ది యాక్షన్స్, సబ్జెక్ట్ టు ది ప్యాసేజ్ ఆఫ్ టైమ్.
2: కాలమును చప్పరించేటువంటి, కాయమును ధరించినటువంటి కాంతి స్వరూపుడు నీవు.
1: యు ఆర్ ది వెరీ ఎఫల్జెంట్ ఫారం విచ్ హస్ కాంకర్డ్ అండ్ విచ్ హస్ మాస్టర్డ్ ఇట్సెల్ఫ్.
2: ఈ అనిత్య నిత్యము యొక్క తత్వాన్ని బోధించి,
1: టీచింగ్ దిస్ పర్టికులర్ డిస్క్రిమినేషన్ ఆఫ్ పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్,
2: జ్ఞానాజ్ఞానముల యొక్క తత్వమును విచారించమని,
1: ఆస్కింగ్ హిమ్ టు ఎన్క్వైర్ ఇంటూ విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్,
2: ఈ నిత్యానిత్య సత్యమును గుర్తించమని,
1: ఆస్కింగ్ హిమ్ టు రికగ్నైజ్ ది డిస్క్రిమినేట్ అండ్ డిస్క్రిమినేట్ బిట్వీన్,
2: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలవని,
1: బిట్వీన్ ట్రూత్ అండ్ అన్ట్రూత్ దెన్ ఓన్లీ విల్ బికమ్ స్థితప్రజ్ఞ,
2: సుఖ దుఃఖములను సమత్వంగా భావించమని,
1: ఆస్కింగ్ హిమ్ టు ట్రీట్ ఈక్వలీ సారో అండ్ జాయ్,
2: నిందాస్తుతులు దేహమునకే గాని ఆత్మకు కావని,
1: సెన్షన్ అండ్ ప్రైజ్ ఆర్ అసోసియేషన్ విత్ ద బాడీ అండ్ నాట్,
2: లాభ నష్టములు కర్మలతో కూడినటువంటివే కాని కాంతికి సంబంధించినవి కావని,
1: ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ అసోసియేటెడ్ విత్ యాక్టివిటీ అండ్ నాట్ విత్ ది ఆత్మన్,
2: ఇంటి సమత్వమైన చిత్తమును అభివృద్ధి పరచుకోమని,
1: ఆస్కింగ్ హిమ్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్,
2: అప్పుడే నీ కర్తవ్యంలో సార్థకతను సాధించగలవని,
1: దెన్ ఓన్లీ యుడ్ బి ఏబుల్ టు అచీవ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ యువర్ యాక్షన్.
2: ఈ విధముగా అనేక విధములుగా కూడాను ఈ నిత్యానిత్య విషయ పరిశీలన యందు ఆ అర్జునుడిని ప్రవేశపెట్టాడు.
1: ఇన్ దిస్ వే హీ ఇంట్రడ్యూస్ అర్జున ఇన్ టు ది డిస్క్రిమినేషన్ ఆఫ్ ట్రూత్ అండ్ అన్ ట్రూత్, పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్ ఇన్ నంబర్ ఆఫ్ వేస్.
2: కనుకనే దైవము ఒక్క దేహముతో మాత్రమే కూడిన వాడు కాదని,
1: దేర్ఫోర్ గాడ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ బాడీ అలోన్,
2: ఇది ఉపాధులతో కూడినటువంటి ఒక శక్తి కాదని,
1: గాడ్ ఈజ్ నాట్ ఎ పవర్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఓన్లీ అట్రిబ్యూట్,
2: సర్వత్రా ఉండి
1: అండ్ నాట్ విత్ ది ఆత్మ,
2: ఇంటి సమత్వమైన చిత్తమును అభివృద్ధి పరచుకోమని,
1: ఆస్కింగ్ హిమ్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్,
2: అప్పుడే నీ కర్తవ్యంలో సార్థకతను సాధించగలవని,
1: దెన్ ఓన్లీ యుడ్ బి ఏబుల్ టు అచీవ్ ఫుల్ఫిల్.

0: associated with only attribute.
1: Sarvatra undinatvanti yokka samatattvam ani.
0: This is a principle which is all pervasive and omniscient.
1: Idi kevalam devaki vasudevulaku puttinatvanti deham kadani.
0: This particular body is not merely born of Devaki and Vasudeva.
1: Dasaratha Kauravulaku Kausalyaku janminchinatvanti vaadu kadani.
0: This is not the body which is born of Dasaratha and Kausalya.
1: Ee upadhi maatrame neeku ఆదర్శప్రాయంగా నిరూపించుచున్నదని.
0: దిస్ బాడీ ఈజ్ ఓన్లీ హోల్డింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ అండ్ మోడల్ ఫర్ యూ.
1: దైవత్వం సర్వత్వమైనటువంటి ఆత్మతత్వం అని.
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్ అండ్
1: పదే పదే బోధిస్తూ వచ్చాడు.
0: రిపీటెడ్లీ అగైన్ అండ్ అగైన్ దిస్ హెస్ బీన్ టాట్ టు హిమ్.
1: అందువలన అర్జున, నేను ఈ భగవద్గీతను పూర్వం సూర్యునకు బోధించాను.
0: That is why he addressed Arjuna and said, well Arjuna, I have taught this Bhagavad Gita in the first instance to
1: Surya dwara Manu vinagalagadu.
0: From sun god Manu heard.
1: Manu nunchi Ichchukudu vinnadu.
0: Ichchuka came to know of this particular thing from
1: Akkada
0: Manu.
1: Nunchi rajayogula praveshamaindi.
0: From them onwards the royal
1: status came to know. Idi paduguna padindi.
0: Slowly and gradually this was hidden.
1: అట్టి పవిత్రమైనటువంటి యొక్క జ్ఞానమును నీకు ఉపదేశిస్తున్నానన్నాడు.
0: టుడే సచ్ ఎ సీక్రెట్ నాలెడ్జ్ ఐ ఎమ్ టీచింగ్ యూ, హీ టోల్డ్ అర్జున.
1: ఈ విషయం లోపల అర్జునునకు అనేక విధమైనటువంటి సందేహములు మనసులో చేరాయి.
0: వెన్ హీ హర్డ్ దిస్ అర్జున గాట్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్ ఇన్ హిస్ మైండ్.
1: సూర్యుడు ఏనాటి వాడు, కృష్ణుడు ఏనాటి వాడు, ఈనాటి కృష్ణుడు ఆనాటి అరుగు సూర్యునకు ఏ విధంగా బోధించాడు అని కొంత ఆలోచనలో మునిగాడు.
0: హీ బిగాన్ థింకింగ్ హౌ సన్ ఈజ్ అన్ ఏన్షియంట్ వన్, కృష్ణ ఈజ్ ఓన్లీ రీసెంట్లీ బోర్న్ వన్, హౌ కుడ్ కృష్ణ టీచ్ టు సన్ హూ ఈజ్ ద ఏన్షియంట్ వన్.
1: అర్జున, నీ సందేహం నాకు తెలుసు.
0: కృష్ణ ఇమీడియట్లీ సెడ్, వెల్ అర్జున, ఐ నో యువర్ డౌట్.
1: మనసు నెరిగిన మాధవుడు కనుక అతని చిరునవ్వు చేత, అర్జున, ఈ దేహం మాత్రమే నేను కాదు.
0: He said with a smile, as he knows all the minds and all the hearts, well Arjuna, I am not this particular body.
1: Na nenu ajudu.
0: I am one who does not have birth.
1: Sarvantaryami.
0: I am omniscient.
1: Sarvagnudanu.
0: I am omnipresent.
1: Desa kalamunaku emattam kudunu baddudu kaanatuvanti vaadanu.
0: I transcend all the time and place and space.
1: Sarva kalamulu endu kudunu nenu unnanu.
0: I exist in all times.
1: Kevalam kayamunu maatrame nee pramanamga teesukoni ఈ ద్వాపర యుగమునకు చెందినటువంటి వాడుగా నీవు భావిస్తున్నావు.
0: బేసింగ్ యువర్ థాట్స్ ఆన్ మై బాడీ యు ఆర్ థింకింగ్ దట్ ఐ బిలాంగ్ టు ద్వాపర ఏజ్.
1: యుగములన్నీ నాలోనే ఉన్నవి.
0: ఆల్ దీస్ ఏజెస్ అండ్ ఆల్ దీస్ ఏమ్స్ ఆర్ ఇన్ మై సెల్ఫ్.
1: కనుక ఈ దేహమునకు ఆ కాలమునకు సంబంధం ఏమాత్రం కూడా జమకట్టకు.
0: డు నాట్ ట్రై టు ట్యాగ్ ఆన్ దిస్ పర్టికులర్ బాడీ టు ద టైమ్ ప్రిన్సిపల్.
1: కాయము మారుతుండవచ్చు,
0: బాడీ మే బి చేంజింగ్.
1: ఆ కాలమునందు నేను ఆయా కాలమును కాయములను ధరించి కర్మాచరణ నిమిత్తమై నేను ఇందులో ఉద్భవిస్తున్నాను.
0: అట్ డిఫరెంట్ టైమ్స్ ఐ టేక్ డిఫరెంట్ బాడీస్ అండ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి అర్జునుడు దైవత్వం యొక్క సర్వజ్ఞత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకున్నాడు.
0: ది మూమెంట్ హీ హర్డ్ దిస్ పర్టికులర్ థింగ్, హీ రికగ్నైజ్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: సర్వజ్ఞత్వం అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యం కాదు.
0: ఆల్ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఆమ్నిసియన్స్ ఆఫ్ గాడ్.
1: కేవలము బాహ్యమైనటువంటి చర్యను ఆధారం చేసుకుని,
0: బేస్డ్ అపాన్ ఎక్స్టర్నల్ యాక్షన్స్ ఆఫ్ ద లార్డ్,
1: ఈ బాహ్య కర్మలను మాత్రమే మనం లక్ష్యం ఉంచుకొని,
0: కీపింగ్ అన్ వ్యూ ఓన్లీ ది ఎక్స్టర్నల్ యాక్షన్స్,
1: దీని యొక్క భవిష్యత్తును మనము ఆలోచిస్తున్నాము.
0: విల్ బి థింకింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ డివైన్ ప్రిన్సిపల్.
1: కాదు కాదు, నీవు విశాల హృదయుడై అభివృద్ధి కావాలి అన్నాడు.
0: ఈ సే కమాండెడ్ డెవలప్ ఎ బ్రాడ్ మైండ్ అండ్ దెన్ డెవలప్ యువర్ సెల్ఫ్.
1: మొదలు నీవు వ్యక్తితో ప్రారంభం కా.
0: యూ స్టార్ట్ విత్ ఇండివిజువల్ పర్సనాలిటీ.
1: ఈ వ్యక్తిత్వం నుంచి సమాజంలో ప్రవేశించు.
0: ఫ్రమ్ ఇండివిజువల్ టు సొసైటీ యూ ఎంటర్.
1: నిరంతరము కూడా నీ వ్యక్తిత్వంలోనే నీ జీవితం నిరంతరంగా చేయించుకునకు.
0: డూ నాట్ వేస్ట్ యువర్ ఎంటైర్ లైఫ్ థింకింగ్ ఆఫ్ ఓన్లీ అన్ ఇండివిజువల్.
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది కేవలము ఒక రూపనామముతో మాత్రమే కూడి ఉంటుంది.
0: ఇండివిజువాలిటీ ఆర్ పర్సనాలిటీ ఆర్ అసోసియేటెడ్ విత్ నేమ్ అండ్ ఫామ్.
1: రూపనామమునకు అతీతమైనటువంటి ఒక విశాల తత్వాన్ని నీవు చేరాలి.
0: యూ హ్యావ్ టు రీచ్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విత్ ట్రాన్సెండ్స్ నేమ్ అండ్ ఫామ్.
1: అక్కడి నుంచి సర్వాత్మభావమైనటువంటి ఒక ధర్మస్వరూపాన్ని నీవు అనుభవించాలి.
0: యూ షుడ్ దెన్ ఎక్స్పీరియన్స్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ ధర్మ.
1: ఎప్పుడు నీవు ద్వైతంతోనే ఉండటం చేత నీ యొక్క జీవితం

0: కేవలం ఒక విధమైన ద్వంద్వంతో కూడి ఉంటారు.
1: యాజ్ యు ఆర్ సింప్లీ అసోసియేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద డ్యూయాలిటీ, యువర్ లైఫ్ ఈజ్ ఆల్సో మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్.
0: ఈ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించు.
1: ట్రావెల్స్ ఫ్రమ్ ద్వైత టు విశిష్టాద్వైత.
0: విశిష్టాద్వైతం నుంచి అద్వైతమే నీ గమ్యంగా భావించు.
1: కీప్ అద్వైత యాజ్ గోల్ ఫ్రమ్ విశిష్టాద్వైత.
0: కనుకని బుద్ధుడు కూడాను వేదం యొక్క విషయం తెలియకపోయినప్పటికీ వేదము యొక్క భావములను, వేదము యొక్క ఆశయాలను తాను ఆచరించి నిరూపించాడు.
1: బుద్ధ మైట్ నాట్ హ్యావ్ టోల్డ్ ఎనీథింగ్ అబౌట్ వేద, బట్ ద ఫీలింగ్స్ అండ్ ద ఇన్నర్ స్పిరిట్ ఆఫ్ వేద హీ ఎక్స్పీరియన్స్ అండ్ హీ డెమోన్స్ట్రేటెడ్.
0: బుద్ధం శరణం గచ్చామి అన్నాడు మొట్టమొదట.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ హీ సెడ్ బుద్ధం శరణం గచ్చామి.
0: ఇది కేవలము వ్యక్తిగతమైనటువంటిది.
1: దిస్ ఈజ్ ఇండివిజువలిస్టిక్.
0: క్రమక్రమేణ సంఘం శరణం గచ్చామి అన్నాడు.
1: గ్రాడ్యువలీ హీ మెన్షన్ సంఘం శరణం గచ్చామి.
0: కేవలము వ్యక్తిగతమైనటువంటి యొక్క భావములు ఇది సంకుచితమైనటువంటి భావములుగా ఉంటాయి.
1: ఫీలింగ్స్ అసోసియేటెడ్ విత్ ఇండివిజువల్ అండ్ పర్సనల్ దే ఆర్ మియర్లీ సెల్ఫిష్ అండ్ నారో.
0: దీనిని సర్వస్వంగా నీవు భావించొద్దు.
1: యూ షుడ్ నాట్ కన్సిడర్ దిస్ యాజ్ ఆల్.
0: సముద్రంలో ఏ నీటి బిందువు వంటిదో ఇది.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ డ్రాప్ ఇన్ ద ఓషన్.
0: కనుక సంఘం శరణం గచ్చామి. నీ సంఘం లోపల ఒక సంఘస్వరూపుడుగా నీవు విశాల హృదయాన్ని ఏర్పరచుకోమన్నాడు.
1: దేర్ఫోర్ హీ కమాండెడ్ యూ డెవలప్ ఎ హార్ట్ విత్ ఎ బ్రాడ్ మైండెడ్నెస్ విత్ ఇన్క్లూడింగ్ ఎంటైర్ సొసైటీ విత్ ఇన్ యువర్ స్కోప్.
0: సంఘమునకు రూపము లేదు.
1: సొసైటీ డస్ నాట్ హ్యావ్ ఎ ఫార్మ్.
0: కేవలం వ్యక్తుల యొక్క సమూహమే సంఘం.
1: సొసైటీ కన్సిస్ట్ ఆఫ్ ఇండివిజువల్స్.
0: కనుక వ్యక్తిత్వం అనేటువంటిది అనేకత్వంగా చేరినప్పుడే ఇక్కడ సంఘము అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది.
1: వెన్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ జాయిన్ టుగెదర్ ఇట్ బికమ్స్ సొసైటీ.
0: లైఫ్ ఇంటూ యూనిట్, ఒక విశాలమైనటువంటి ఆత్మతత్వాన్ని చేసుకున్నప్పుడు ఎంతో విశాలమైనటువంటి తత్వంగా రూపొందుతుంది.
1: వెన్ లైఫ్ ఈజ్
0: ఇన్ఫినిటీ అన్నారు. లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ,
1: లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ ఇట్ బికమ్స్ వెరీ బ్రాడ్ అండ్ ఇట్ బికమ్స్ డివినిటీ.
0: ఇది దైవత్వం.
1: దిస్ ఈజ్ డివినిటీ, దిస్ ఈజ్ దైవత్వం.
0: కనుకని సంఘం శరణం గచ్చామి. నీవు సంఘములో విశాలమైనటువంటి హృదయుడుగా కమ్మన్నాడు.
1: దేర్ఫోర్ హి సెడ్ ఇన్ ది సొసైటీ యూ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: అయితే ఈ సంఘము ఏదో కొంత గుంపుతో మాత్రమే కూడి ఉంటాది.
1: దిస్ సొసైటీ మే కన్సిస్ట్ ఆఫ్ ఎ ఫ్యూ ఇండివిజువల్స్.
0: ఒక దేశము సంఘము మరొక దేశములకు సంఘమునికి ఏమాత్రము సంబంధం ఉండదు.
1: సొసైటీ ఇన్ ఎ పర్టికులర్ కంట్రీ మే బి డిఫరెంట్ అండ్ ఇట్ మే హావ్ నథింగ్ టు డూ విత్ సొసైటీ.
0: ఒక పేరుతో ఉండినటువంటి సంఘము మరొక పేరుతో ఉండినటువంటి సంఘానికి సంబంధం ఉండదు.
1: A society by a particular name may have anything to do with society by another name.
0: కనుక సంఘము కూడాను ఒక విధమైనటువంటి యొక్క హద్దులు ఉంటుంటాయి.
1: There are limits even for society.
0: ఈ హద్దుతో కూడినటువంటి చేరినటువంటి ఈ సంఘములు అంత గొప్పవి కాదు.
1: Do not consider the society which has limits as very great.
0: కనుకని సర్వాత్మ భావమును ధరించినటువంటి యొక్క ధర్మం శరణం గచ్చామి అన్నాడు.
1: Therefore he said, take shelter in dharmam which has got a very broad connotation.
0: Dharayatiti dharma, jagatune dharinchinatvanti ee dharmam.
1: Dharmam refers to the one which has borne the entire world.
0: Dharmam ante emiti aneetvanti manam kontha vicharisthe aa padarthamu yokka gunami.
1: When we are try to find out the meaning of dharmam,
0: ee padarthamu yokka gunamu.
1: Dharmam refers to the nature of the object. Which object?
0: Parathamu yokka guna gunamu idi yokka yadarthamu.
1: The real meaning of dharmam is the attributes of paramatma.
0: Parathame ee yokka vastuvu.
1: Parartham refers to this particular object.
0: Adhe parabrahma tattvamu.
1: This is the very principle of parabrahman.
0: Parabrahma tattvamunu aadharamuga chesukunnade dharmam.
1: Dharma is based upon parabrahma tattva.
0: Mayopadi bhagavantudani antaru kaani kaadu, dharmopadi bhagavantudu.
1: It is said that God has the body of maya, but he doesn't have the
0: body. కనుకనే కృష్ణుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు.
1: Dharma is the body of God and therefore he has just said, for establishing dharma I come again and again.
0: కనుకనే ధర్మస్వరూపుడు భగవంతుడు.
1: God is the very form of dharma.
0: కనుక ధర్మం అనగా విశాలమైనటువంటి యొక్క దైవత్వాన్ని నిరూపించేటువంటిది ధర్మము.
1: Dharmam is one which proves broad nature and aspects of divinity.
0: కాన నీవు ఈ వ్యక్తిత్వం నుండి కొంతవరకు కూడాను దివ్యమైనటువంటి భావములో ప్రవేశించమని చెప్పాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ కమాండెడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ పర్సనల్ ఇండివిజువాలిటీ.
0: ఈ దేహమును మాత్రమే నీ లక్ష్యం నందు ఉంచుకోకు.
1: డూ నాట్ కీప్ దిస్ బాడీ యాజ్ ది ఎంటైర్ బేసిస్.
0: ఇది కేవలము నీ దృశ్యమునకు కనిపించేటువంటి ఒక ఉపాధి.
1: దిస్ ఇస్ ఓన్లీ ఎ ఉపాధి విచ్ యూ కెన్ సీ త్రూ యువర్ మార్టల్ ఐ.
0: నీ దృష్టిని విశాలము గావించుకోమన్నాడు.
1: బ్రాడన్ యువర్ విజన్ హీ కమాండెడ్.
0: దృష్టి బ్రహ్మమయమైనప్పుడే జగత్తు సర్వమయమైపోతుంది.
1: వెన్ ది విజన్ బికమ్స్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్ అండ్ ది ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ ఫుల్
0: లేక నీ దృష్టి ధర్మమయమైనప్పుడే బ్రహ్మము సర్వమయమైపోతుంది.
1: వెన్ యువర్ విజన్ ఈజ్ ఫుల్ ఆఫ్ ధర్మం ది ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ బ్రహ్మ ఫర్ యూ.
0: జగత్తును బ్రహ్మమయంగా నీవు చూడాలనుకున్నప్పుడు నీ దృష్టిని ధర్మమయం చేసుకోమన్నాడు.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ ది ఎంటైర్ క్రియేషన్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ యువర్ విజన్
0: నీ ధర్మం ఏమిటి?
1: యువర్ విజన్ మస్ట్ బి
0: వ్యక్తిగతంగా నీవు క్షత్రియుడవు.
1: ఇండివిజువలీ పర్సనలీ యు ఆర్ క్షత్రియ.
0: ఈ క్షత్రియత్వమునకు తగినటువంటి కర్తవ్యము యుద్ధమే.
1: ఫైటింగ్ అండ్ వార్ వేజింగ్ అ వార్ ఈ
0: నీవు కాలం త్రుక్కి కయ్యాన్ని తీసుకోనక్కర్లేదు.
1: యూ నీడ్ నాట్ ఇన్వైట్ బ్యాటిల్.
0: కౌరవులే నీ కాలం దొక్కి కయ్యానికి సిద్ధమయ్యారు.
1: ఇట్ ఇస్ ది కౌరవాస్ హు హావ్ డిక్లేర్డ్ ఎ వార్ అగెన్స్ట్ యూ.
0: కనుక నేను నీకు ఆజ్ఞాపించేటువంటిది నీ కర్తవ్యాన్ని నిర్వర్తించమన్నాడు.
1: మై ఓన్లీ కమాండ్ ఈజ్ యూ ఫాలో యువర్ డ్యూటీ.
0: ఈ కర్తవ్యాన్ని నా యొక్క ఆజ్ఞను శిరసా వహించి నీవు చెయ్యాలి అన్నాడు.
1: ఈవెన్ వైల్ పర్ఫార్మింగ్ యువర్ డ్యూటీ ఒబేయింగ్ మై కమాండ్ యూ పర్ఫార్మ్ యువర్ డ్యూటీ.
0: ఈ ధర్మం యొక్క స్వరూపాన్ని కూడా నువ్వు నిరూపించాడు.
1: హెస్ ఆల్సో ప్రూవ్డ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ధర్మ.
0: అర్జున, అగ్నికి దహన శక్తి తాని ధర్మం.
1: అర్జున, ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఫైర్ టు బర్న్.
0: దహన శక్తియే లేకుండా అది బొగ్గవుతుంది కాని అగ్ని కాదు.
1: If fire does not have the power to burn, it is a coal, it is not fire.
0: మనుషుకు చల్లదనము దాని యొక్క ధర్మము.
1: Similarly, ice has the nature of
0: ఆ చల్లదనముని కోల్పోయినప్పుడు అది మంచు కానేరదు.
1: If it is not cold, you cannot call it ice.
0: అదే విధముగానే ప్రతి కాయమునకు కూడాను మరణం అనేటువంటిది దాని ధర్మము.
1: In the same way, death is natural for every human body.
0: కనుక తాను సహజధర్మాన్ని అనుభవించినప్పుడు దీనికి సంకోచం గాని విచారం గాని ఎందుకు?
1: When it takes its natural form and shape, why should one be worried about it?
0: చక్కెరకు తీపి దాని సహజధర్మం.
1: It is natural taste and natural dharma for sugar.
0: ఈ తీపిని లేకపోతే అది ఉప్పు అవుతుంది.
1: If it is
0: చక్కెర కాదు.
1: If sweetness is not there for sugar, it may be salt, but it is certainly not sugar.
0: కనుకనే అగ్నికి దహన శక్తి ఎట్టిదో మంచుకు చల్లదనం ఎట్టిదో పుట్టినటువంటి దేహమునకు చావు అట్టిది.
1: Just as burning and is natural for fire, coolness is natural for ice, so also death is natural for every human body.
0: కనుక నీ బంధువులు మిత్రుల యొక్క పరిస్థితిని ఏమాత్రము కూడాను లక్ష్యమునందు ఉంచుకొనక యుద్ధములో ప్రవేశించు.
1: Without caring therefore about your the bodies of your relatives, you should enter into
0: ఏ విధంగా నీవు ప్రవేశించాలి ఈ స్థిత ప్రతిలక్షణాన్ని దృష్టి ఎందుంచుకో.
1: కీపింగ్ ది వేరియస్ అట్రిబ్యూట్స్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ.
0: నీ మోహములు నిర్మూలము గావించుకో.
1: యు డిస్ట్రాయ్ ఆల్ యువర్ మోహ.
0: నిర్మమో నిరహంకార సతాంతి మధగచ్చతి. శాంతి అనేటువంటిది నీవు పొందాలనుకున్నప్పుడు ఈ అహంకారము ఈ మోహము అనేటువంటిది నిర్మూలము గావించుకోమన్నాడు.
1: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ పీస్, యూ విల్ హావ్ టు డిస్ట్రాయ్ యువర్ ఈగో, ఈగోటిజం అండ్ ఆల్సో అటాచ్మెంట్.
0: కనుక దైవత్వాన్ని నీవు విస్మరించకు.
1: Do not give up God.
0: దైవాజ్ఞను ఉల్లంఘించకు.
1: Do not disobey the command of the Lord.
0: నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో.
1: Recognize your humanity.
0: ఈ మానవత్వంలో ఉండినటువంటి మాయను నిర్మూలం గావించటమే.
1: All that is inherent in humanity is to destroy the maya.
0: అదే మొన్న చెప్పాను, మానవత్వం అనగా MAN, man.
1: The other day Swami has just said మానవత్వం refers to MAN.
0: M అనగా మాయా రిమూవ్.
1: M stands for removal of maya.
0: A, atma, see.
1: A stands for seeing of atman.
0: N, nirvanam attain.
1: N stands for attaining nirvana.
0: Mayanu nirmoolamu gavinchi,
1: removing the ruining, I mean destroying maya.
0: Daivanni darshinchi,
1: take darshan of God.
0: Nirvanam ane atma anandamulo leenamu kavatame manavattvam yokka kartavyam.
1: Merging in the joy of atman, that is the very duty of man.
0: Deenini pade pade neevu chintistura.
1: Repeatedly, again and again, you should contemplate on this.
0: Shanti anetuntidi manaku bazaarulo labhinche padartham kaadu.
1: Peace is not an object which is available in the market.
0: Leka nee rajyam lopala neevu sampadinchetuntidi kaadu.
1: Is not a thing which can be earned in your kingdom.
0: Leka nee bandhu mitrulu evaraina kuda neeku presentation chesetuntidi kaadu.
1: It is not a gift which can be given by your relatives.
0: Neeku kavalsinatundi shanti nee yende untunnadi.
1: Peace is inherent and in, it is within you.
0: నీ యందే నీవు వెతుక్కున్నప్పుడే నీకు శాంతి లభిస్తుంది.
1: Only when you search for it within yourself you will be able to get it.
0: కనుక నీవు లోక దృష్టిని ఏమాత్రం కూడా నీ ఉంచుకొనక అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమన్నాడు.
1: Therefore, not having any type of external vision, you develop internal vision, introverted
0: vision. బయట దృష్టి కలిగినటువంటి పశువు.
1: Extroverted vision only an animal has.
0: అంతర్దృష్టి కలిగినటువంటి వాడే మానవస్సు.
1: A man has introverted vision.
0: కనుక ఈ మానవత్వాన్ని నీవు సార్థకం కావించుకోమన్నాడు.
1: He commanded, you sanctify, fulfill this particular aspect of humanity.
0: ఒకానొక సమయంలో,
1: once upon a time,
0: నారదుడు
1: నారద
0: ఎన్నో విద్యలను అభ్యసించి,
1: ఆఫ్టర్ లెర్నింగ్ క్వైట్ ఎ ఫ్యూ థింగ్స్,
0: 64 విద్యలనంతా అభ్యసించినాడు.
1: ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ 64 టైప్స్ ఆఫ్ లెర్నింగ్,
0: ఇన్ని విద్యలు నేర్చినప్పటికీ,
1: ఈవెన్ ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ దిస్ 64 స్కిల్స్,
0: కానీ అతను నిరంతరం కూడాను ఏదో ఒక విచారగ్రస్తుడై ఉండేటువంటి వాడు.
1: కంటిన్యూస్లీ హీ వాస్ హావింగ్ సమ్ కైండ్ ఆఫ్ వరీ ఆర్ ది అదర్.
0: దుఃఖమునకు కానీ ఈ అశాంతికి కానీ కారణం ఏమిటని అనేక విధములుగా విచారిస్తూ వచ్చాడు.
1: హీ బిగాన్ థింకింగ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ వరీ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్
0: సర్వ విద్యలకు నేను ఆలవాలమై ఉంటున్నాను.
1: I have mastered all the types of learning.
0: సమస్త విషయములు కూడాను నేను గుర్తించాను.
1: I have recognized all the aspects.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: బట్ వాట్ ఇస్ ది యూస్?
0: నా దుఃఖాన్ని నేను నివారణ చేసుకోలేకపోతున్నాను.
1: ఐ నాట్ బీన్ ఏబుల్ టు రిమూవ్ మై ఓన్.
0: దీనికి ఏమి కారణమని సనత్ కుమారు దగ్గరికి వెళ్లాడు.
1: హి వెంట్ టు సనత్ కుమార్ అండ్ ఆస్క్డ్ హిమ్ వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్.
0: సనత్ కుమార్ చక్కగా సూటిగా తన హృదయానికి నాటుకుని పోయేటట్టుగా బోధించాడు.
1: సనత్ కుమార్ టాట్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ నారద వాస్ ఏబుల్ టు అండర్స్టాండ్.
0: నారద నీ క్వాలిఫికేషన్ ఏమిటి అన్నాడు.
1: సనత్ కుమార్ ఆస్క్డ్ నారద వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్స్.
0: సమస్త విద్యను నేను నేర్చుకున్నాను.
1: I have learned all the types of education.
0: నాకు తెలియనటువంటి విద్యలు ఏమిటి లేవు ఇంకా జగత్తులో.
1: There is nothing which I have not learned.
0: సనత్ కుమార్.
1: He said so far so good. Well, have you learned ఆత్మ విద్య?
0: అది తప్ప అన్ని నాకు తెలుసు అన్నాడు.
1: He said accepting the ఆత్మ education.
0: అందులోనే తప్ప శాంతి మరొక దీంట్లో లేదు అని చెప్పాడు సనత్ కుమార్.
1: You can get peace of mind only in the knowledge of ఆత్మ.
0: పట్టాలో దానిని పట్టినప్పుడే సర్వమును పట్టిన వారం అవుతావు.
1: When you catch hold of that particular thing by holding which you held out,
0: దేనిని తెలుసుకోవాలో దానిని తెలుసుకున్న తర్వాతనే సర్వమును గుర్తించినటువంటి వారం అవుతాము.
1: If you learn a particular thing by learning which you have learned everything else, then only you would have learned.
0: తెలుసుకోవాల్సిన దానిని తెలుసుకోనకుండా అనవసరమైనటువంటి ఎన్ని తెలుసుకోని కానీ ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లర్నింగ్ మెనీ థింగ్స్ వితౌట్ అండర్స్టాండింగ్ అండ్ లర్నింగ్ ది థింగ్ విచ్ ఇస్ ఎసెన్షియల్.
0: ఒక గ్రామంలో,
1: ఇన్ ఎ పర్టికులర్ విలేజ్,
0: ఇరుగు పొరుగు ఇంటిలో,
1: ఇన్ ద నైబర్హుడ్
0: పెళ్లి ప్రారంభమైంది.
1: దేర్ వాజ్ ఎ మ్యారేజ్.
0: పక్కింటి ఆమెతో ఈ పెళ్లింటి ఆమె చెప్పుతూ ఉండాలి.
1: దిస్ పర్టికులర్ లేడీ వేర్ ది మ్యారేజ్ ఇస్ సెలబ్రేటెడ్, షీ వాజ్ టెలింగ్ ది నైబరింగ్ లేడీ,
0: అమ్మా మేము పెళ్లి చాలా మా బిడ్డకు చాలా వైభవంగా చేయాలనుకుంటున్నాము.
1: అమ్మా, వీ వాంట్ టు సెలబ్రేట్ ది మ్యారేజ్ ఇన్ ఎ గ్రాండ్ వే.
0: గొప్ప గొప్ప తంజావూరు బ్యాండ్ అంతా పిలిపించాము.
1: వీ హావ్ ఇన్వైటెడ్ తంజావూరు బ్యాండ్ సెట్.
0: గొప్ప గొప్ప ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇట్లాంటి వాళ్ళంతా మ్యూజిక్ మేము పిలుచుకున్నాము.
1: వీ ఇన్వైటెడ్ గ్రేట్ నంబర్ ఆఫ్ లర్నెడ్ మ్యూజిషియన్స్ లైక్ ఎంఎస్ సుబ్బలక్ష్మి.
0: సౌత్ కెనడా నుంచి వచ్చారు మాకంత మంచి మంచి వంట వాళ్ళు. మంగళూరు బ్రాహ్మణులంతా వచ్చారు.
1: The cooks have come from South Kerala, Mangalore Brahmins have come.
0: Meer kudanu maa inti bhojananiki raavali.
1: She invited her also. You please
0: maa bidda vaibhavalanta meeru chudali.
1: So just enjoy all the grandeur.
0: Goppa vishalamaina pendalanta vestunnamu.
1: We are going to put on a very big pendal.
0: ఆ పక్కింటాను అన్ని బాగానే ఉంటుండాలి, అబ్బాయి ఏ ఊరు వాడు, ఏం చదివాడు అని ప్రశ్నించింది.
1: ఆఫ్టర్ హియరింగ్ ఆల్ దీస్ థింగ్స్ ది నైబరింగ్ లేడీ షీ క్వశ్చన్ హూ ఇస్ ది బ్రైడ్ గ్రూమ్.
0: అదే ఇంకా నిర్ణయం కాలేదు.
1: And this lady said, well, that is not yet fixed.
0: పెళ్లికి పెళ్లి కొడుకు చాలా ప్రధానం.
1: ఫర్ ద మ్యారేజ్ బ్రైడ్ గ్రూమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: పెళ్లి కొడుకును నిర్ణయించుకోకుండా బ్యాండ్లు వంట వాళ్ళు పెండాలు వేసి ఎవరికి పెళ్లి చేస్తారు?
1: Without fixing the bride groom, whom are you going to just marry?
0: అదే విధంగానే మానసికం నందు శాంతి లేకుండా ఎన్ని విద్యలు చదివితే గాని వచ్చిన ఫలితం ఏమిటి?
1: ఇన్ ద సేమ్ వే, వితౌట్ హ్యావింగ్ పీస్ ఆఫ్ మైండ్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లర్నింగ్ సో మెనీ స్టడీస్?
0: కనుకని నీకు శాంతి అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మభావమునందు మాత్రమే తప్ప అన్య మార్గంలో నీకు లభించదని సనత్ కుమారుడు నారదుని బోధించాడు.
1: సనత్ కుమార్ టాట్ నారద ఓన్లీ ఇన్ బై అక్వైరింగ్ ఆత్మిక్ నాలెడ్జ్ అండ్ ఓన్లీ బై అక్వైరింగ్.
0: ఈ నాటి మానవుడు,
1: టుడేస్ మ్యాన్,
0: రాగద్వేషములకు గురి కావచ్చు.
1: హీ సబ్జెక్ట్ టు అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్,
0: మమకార అభిమానములతో కూడటం చేత
1: హీ ఈజ్ ఆల్సో సబ్జెక్ట్ టు పొసెసివ్ నేచర్ అండ్
0: తాను ఏం చేస్తున్నాడో
1: వాట్ హీఈస్ డూయింగ్
0: ఏ విధమైన స్థితిలో ఉంటున్నాడో
1: ఇన్ వాట్ స్టేట్ హీఈస్
0: తాను ఏమాత్రం కూడా విచారించలేకపోతున్నాడు.
1: హి హస్ నాట్ బీన్ ఏబుల్ టు థింక్ ఎనీథింగ్ అబౌట్ దీస్ థింగ్స్.
0: అంతటికీ తానే గొప్పగా భావిస్తున్నాడు.
1: హి ఇస్ కన్సిడరింగ్ హింసెల్ఫ్ టు బి ది మోస్ట్ ఇంపార్టెంట్.
0: నాకు మించినటువంటి శక్తి మరొకటి లేదని భ్రమిస్తున్నాడు.
1: హి డెల్యూడ్స్ హింసెల్ఫ్ విత్ ద ఫీలింగ్ దట్ దేర్ ఇస్ నో గ్రేటర్.
0: ఈ భ్రమల చేత నిత్యానిత్య విజ్ఞానం కోల్పోతున్నాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ డెల్యూషన్ హి ఇస్ లూజింగ్ హిస్ డిస్క్రిమినేటింగ్ పవర్.
0: అంతా నేనే చేస్తున్నానని భావిస్తాడు.
1: హి కన్సిడర్ దట్ హి ఇస్ డూయింగ్ ఎవ్రీథింగ్.
0: ఏదో ప్రపంచాన్నంతా తానే అద్దెకు తీసుకున్నట్టుగా అనుకుంటాడు.
1: Things as if he has heard the entire world.
0: ప్రపంచాన్ని నడిపేటువంటిది తాను కాదు.
1: ఇట్ ఈస్ నాట్ హీ హూ ఈస్ గోయింగ్ టు రన్ ది వరల్డ్.
0: ప్రపంచం యొక్క మంచి చెడ్డలను తీర్చేటువంటి అధికారం తనకు లేదు.
1: హీ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు ఫర్ ది గుడ్ ఆఫ్ ద బ్యాడ్ ఆఫ్ ద వరల్డ్.
0: ఎవరు దీనికి సృష్టికర్తనో,
1: హూ ఎవర్ ఈస్ ది క్రియేటర్ ఆఫ్ దిస్ పర్టికులర్ వరల్డ్.
0: ఎవరు దీనికి రక్షణకర్తనో,
1: హూ ఎవర్ ఇస్ ద ప్రొటెక్టర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: ఎవరు దీనికి యజమానుడో,
1: హూ ఎవర్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ద వరల్డ్.
0: ఎవరు దీనికి నాథుడో,
1: హూ ఎవర్ ఈస్ ది ఫాదర్.
0: ఎవరు దీనికి పితనో,
1: హూ ఎవర్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: అతనికి ఈ అధికారం ఉండాలి.
1: ఓన్లీ హీ హ్యాస్ ద పవర్ అండ్ అథారిటీ ఫర్ దిస్.
0: పితాసి లోకస్య చరాచరస్య అని చరాచర జగత్తునకుడును నాథుడు ఒక్కడే ఉంటున్నాడు.
1: ఫర్ ది మూవబుల్ అండ్ ఇమూవబుల్ వరల్డ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ మాస్టర్.
0: ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హాస్ టు రికగ్నైజ్.
0: తాత్కాలికమైనటువంటి యొక్క ఆవేశములకు కానీ,
1: ఫర్ టెంపరీ ఎక్సైట్మెంట్స్,
0: తాత్కాలిక సంబంధమైనటువంటి యొక్క క్రోధములకు కానీ,
1: ఫర్ యాంగర్ విచ్ ఇస్ టెంపరీ,
0: మానవుడు బలహీనుడు కారాదు.
1: వన్ షుడ్ నాట్ గివ్ వన్ సెల్ఫ్.
0: ఇది తరతరముల నుండి మానవుల్లో అణిగిపోయినటువంటి ఒక బలహీనత.
1: ఫర్ జనరేషన్స్ టుగెదర్ దిస్ ఈస్ ఎ గ్రేట్ వీక్నెస్.
0: కష్టములు,
1: వెన్ దెర్ ఆర్
0: నష్టములు,
1: సారోస్
0: బాధలు,
1: పెయిన్
0: విచారములు,
1: వరీస్,
0: మనకు పరీక్షా ఘట్టములు.
1: దిస్ ఆర్ ఆల్ టెస్టింగ్ ఇన్స్టెన్సెస్.
0: మన ఎందున్నటువంటి ఒక బలహీనత బయటపడడానికి ఇది ఒక కారణములు.
1: ఇన్ ఆర్డర్ టు త్రో అవుట్ ఆల్ ద వీక్నెస్.
0: ఇలాంటి పరిస్థితులలో నీ ఓపికను, నీ ధైర్యమును, నీ నమ్మకాన్ని నీవు నిలబెట్టుకుంటావా లేదా అనేటువంటిది పరీక్షా ఘట్టంగా ఉంటుంటాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టెస్ట్ విచ్ టెస్ట్ వెదర్ యు ఆర్ హావింగ్ ద ఫర్మ్ ఫెయిత్, వెదర్ యు ఆర్ హావింగ్ పేషెన్స్.
0: కనుక కళాశాల పరీక్షల్లో లేక కాలే ఇంకే విధమైనటువంటి విద్యా సంస్థల్లోని పరీక్షల్లో మనం పాస్ అయినంత మాత్రమన్న ప్రయోజనం కాదు.
1: దెర్ ఇస్ నో యూజ్ మియర్లీ బై పాసింగ్ ది ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ యూనివర్సిటీస్.
0: కనుకనే చిన్నటి ఉపమానంగా చెప్తూ వచ్చాడు వేమన.
1: That is why Vemana has given a very good
0: chadugulanni uche nerchi chaala viveki ai magidi tannirugudu mandamathudu.
1: It is the fools who will not be able to recognize their own mind after learning all types.
0: Enta chadugu chadivi ee niti unnanu heenuni gunambu manaledu.
1: Whatever learning one might have, a mean person will not be able to have good
0: tarachi chadugu chaduva tarkavadame gaani poorna gnanam eppudu pondaledu.
1: After learning a lot of education there could be only arguments and counter arguments.
0: Chadugu chadugu chadivi chavanganeetiki chaavuleni chadugu chaduvu aliyunnadu.
1: What is the use of studying so much which does not have any value at all? It is better we learn which does not have death.
0: Kanuka chaavuleni chaduvu emiti?
1: What is that education which does not have death?
0: Adi atma chaduvu.
1: That is authentic knowledge.
0: దానికి చావు లేదు.
1: ఇట్ డస్ నాట్ హ్యావ్ డెత్.
0: పుట్టుకు ఉంటే కదా దానికి చావు.
1: యాజ్ దర్ ఇస్ నో బర్త్ దర్ ఇస్ నో డెత్ ఆల్సో.
0: కనుక పుట్టుకు ఉండినటువంటి ప్రతి పదార్థమునకు కూడాను మార్పు ఉంటుండాలి.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ విచ్ హాస్ బర్త్ దర్ ఇస్ మోడిఫికేషన్.
0: ఈ ప్రపంచం అంతా కూడాను ఒక ఆకారంతో కూడినటువంటిది.
1: దిస్ ఎంటైర్ వరల్డ్ హ్యాస్ ఎ పర్టికులర్
0: ఆకారమునకు ఏనాడైనా కూడాను భిన్నం కలగక తప్పదు.
1: యాజ్ ఇట్ హ్యాస్ ఎ ఫారం దెర్ విల్ బి చేంజ్ అండ్ దెర్ విల్ బి మోడిఫికేషన్.
0: కనుక ఎట్టి ఆకారము లేనిటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం లక్ష్యంగా ఉంచుకున్నప్పుడే దీనికి ఎట్టి మార్పు కూడా లేనటువంటి యొక్క పరిస్థితిని మనం పొందగలుగుతాం.
1: వుడ్ బి ఏబుల్ టు రీచ్ ఎ స్టేట్ వేర్ దర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్. ఓన్లీ వెన్ వి కీప్.
0: ఏమీ తెలియనటువంటి ఒక పల్లెటూరు మనిషి రైల్లో ప్రయాణమై ఎక్కడో వెళ్ళడానికి వచ్చాడు.
1: A particular person, a villager who was a little ignorant, he wanted
0: to go by train. ఈ యొక్క ప్రయాణికుడు రైలు ఎక్కినటువంటి వాడు కాదు.
1: This particular person had not travelled by train earlier.
0: ఒక పెద్దగా పెట్టెలు కనిపించుకుని వచ్చింది ఒక రైలు.
1: A train came with a number of bogies and wagons.
0: ఇది ఎంత పెద్దది, ఇన్ని పెట్టెలు కనిపించుకొని కన్నులతో చూచుకుంటూ లైన్ పైన వెళ్లిపోతుండాలని చాలా ఆశ్చర్యపడ్డాడు పాపం.
1: హి వాస్ సర్ప్రైజ్డ్ అట్ దిస్ పర్టికులర్ థింగ్. హి థింకింగ్ దట్ దిస్ ఇస్ హావింగ్ ఎ నంబర్ ఆఫ్ క్యారేజెస్.
0: మనిషి కూడాను ఆ రైలు పైన కమ్మీల పైన సరిగా నడచడానికి వీలు కాదే, ఈ జడమైనటువంటిది ఎంత కరెక్ట్ గా నడుచుకుని పోతుండాలని ఆశ్చర్యపడ్డాడు.
1: హి వాస్ సర్ప్రైజ్డ్ ఈవెన్ ఎ హ్యూమన్ బీయింగ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గో ఆల్. ఆన్ దోస్ రైల్స్.
0: ఈ రైల్లో ఎక్కడానికి నూర్ల మంది ప్రయాణికులు స్టేషన్ లో కాచుకొని ఉంటున్నారు.
1: హండ్రెడ్స్ ఆఫ్ ప్యాసింజర్స్ ఆర్ వెయిటింగ్ టు బోర్డ్ ద ట్రైన్.
0: వాళ్ళ లగేజ్ అంతా చూస్తే ఓ పెద్ద పెద్ద లారీలకు తగినట్టుగా లగేజ్ గా ఉంటుండాలి.
1: ద లగేజెస్ విచ్ దీస్ ప్యాసింజర్స్ హడ్ బ్రాట్ వర్ వెరీ హ్యూజ్ అండ్
0: తనలో తాను అనుకుంటున్నాడు.
1: హీ వాస్ థింకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్,
0: ఇంత మందిని ఎక్కించుకొని ఇంత సామాను అందులో పెట్టుకుని ఎట్లా మోస్తుంది ఇది అని యోచన చేస్తున్నాడు.
1: హీ వాస్ వండరింగ్ హౌ దిస్ ట్రైన్ వుడ్ బి ఏబుల్ టు క్యారీ సో మెనీ ప్యాసింజర్స్ అండ్ సో మచ్ ఆఫ్ లగేజ్.
0: ఈ ప్రయాణికులు తక్కువ సామానైనా తీసుకుని ఉండకూడదా, పాపం ఈ రైలుకి ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు అని ఆలోచన చేసుకున్నాడు.
1: హీ వాస్ ఆల్సో థింకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ వై షుడ్ దీస్ ప్యాసింజర్స్ గెట్ సో మచ్ ఆఫ్ లగేజ్.
0: ఇంత మంది లోపల నేను కూడా దానికి ఎందుకు బాధ పెట్టాలని చెప్పని ఆ రైల్లో అందరూ ఎక్కుతుంటే తాను ఎక్కాడు. అందరూ ఎక్కడ సామాన్లు అక్కడ పడేసేసారు.
1: All those he also entered the train along with so many passengers. The passengers kept the luggage in the train.
0: ఎవరి పాటికి వారు సీటు పైన పండుకున్నారు.
1: They began relaxing in the seats.
0: ఎంత నిర్దయులు ఈ ప్రయాణికులు.
1: How cruel these passengers are.
0: ఇంత సామాను దానికి అడ్డగట్టి వారు నిశ్చింతగా నిద్రపోతున్నారని తాను తెచ్చుకున్న సామాన్ తన తలపైన పెట్టుకుని కూర్చున్నాడు.
1: He was wondering why these people should give so much of burden to the train by throwing the luggages in the compartment and relaxing.
0: Endukante naa baru daniki em mattham ivvakoodadu anukunnadu.
1: He kept the entire luggage on his own head thinking
0: naa saamaanu neene mostunnanani bhaminchadu paapam.
1: He deluded himself that he was carrying all his luggage.
0: Evaro prakkara unnatvanti vyakti hetcharinchadu emitayya nee avastha nee saamaanu nee talapaina pettukovatam emiti kinda pettakoodada annadu.
1: The co-passenger asked him, Sir, why are you carrying this particular luggage on your own head? Why should you not keep it down?
0: అయ్యో ఇంత సామాను మోస్తుంటే నా సామాను కూడా దానికి ఎందుకు బరువు పెట్టాలని నేను మోస్తున్నానన్నాడు.
1: When the train is carrying so much of luggage, I do not want to add my own luggage
0: also. ఇవాడ నిన్ను నీ సామాను అన్నింటినీ మోసేటువంటి ఈ రైలు నీ తలపైన పెట్టుకున్నంత మాత్రం ఆ బరువు రైలుకి ఏమాత్రం సంబంధం లేకుండా ఉందా?
1: ఓ స్ట్రేంజ్ పర్సన్ ఇట్ ఈస్ ది ట్రైన్ ఇస్ క్యారీయింగ్ యూ అండ్ యువర్ లగేజ్ బై కీపింగ్ ది లగేజ్.
0: దయాదాక్షిణ్యం ఉన్నది కానీ వివేకం లేదు పాపం ఆ యొక్క మానవుని యందు.
1: హి హాస్ కైండ్నెస్ అండ్ కంపాషన్ బట్ హి డస్ నాట్ హావ్ ఇంటెలిజెన్స్ అండ్ డిస్క్రిమినేషన్.
0: అదే విధంగా అర్జున నీకు అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యం ఉంటున్నాయి.
1: ఇన్ ద సేమ్ వే అర్జున యు ఆర్ హావింగ్ డిఫరెంట్
0: గొప్ప విద్యావంతుడవే,
1: యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్
0: నీ నిగ్రహం కలగాడవే,
1: యు హావ్ గాట్ సెల్ఫ్ కంట్రోల్
0: మహాశక్తిని సాధించినటువంటి వాడవు,
1: యు హావ్ అకాంప్లిష్డ్ గ్రేట్ టాస్క్ అండ్
0: దైవత్వాన్ని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నావు.
1: బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
0: ఈ దైవత్వాన్ని అర్థం చేసుకోలేనంత వరకు కూడాను నీకు ఈ విషాదం తప్పింది కాదు.
1: యాజ్ లాంగ్ యాజ్ యూ డు నాట్ అండర్స్టాండ్ దిస్ డివినిటీ యూ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ సారో.
0: నీవి విషాదాన్ని తప్పించుకుని నీ కర్తవ్యాన్ని ఆచరించాలంటే మొట్టమొదట నా యొక్క అనుగ్రహానికి పాత్రుడై నా ఆజ్ఞను శిరసావహించన్నాడు.
1: ఇఫ్ యూ వాంట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సారో అండ్ అర్న్ ద గ్రేస్ ఆఫ్ ద గాడ్ దెన్ యూ హావ్ టు ఒబే మై కమాండ్.
0: దేహము నీవు కాదు,
1: యు ఆర్ నాట్ ది బాడీ.
0: ఇంద్రియాలు నీకు సంబంధించినటువంటివి కాదు.
1: ది సెన్స్ ఆర్గన్స్ హావ్ నో కనెక్షన్ విత్.
0: ఇంద్రియాలు దేహంతో కూడినటువంటివి.
1: దే ఆర్ అసోసియేటెడ్ విత్ ద బాడీ. సెన్స్ ఆర్గన్స్
0: దేహము కర్మతో చేరినటువంటిది.
1: బాడీ ఈజ్ అసోసియేటెడ్ విత్
0: కర్మ. ఫలితమే ఈ దేహము.
1: బాడీ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ యాక్షన్.
0: కర్మను ఆచరించుకుంటున్న దేహం సార్థకం కాదు.
1: ఇఫ్ బాడీ డస్ నాట్ పర్ఫార్మ్ యాక్షన్ ఇట్ ఇస్ నాట్
0: కర్మణ్యేవ అధికారస్య. ఈ కర్మను ఆచరించడంలోనే నీకు అధికారం ఉంటున్నది.
1: యూ హావ్ ఎవ్రీ రైట్ టు పర్ఫార్మ్ యాక్షన్.
0: మిగిలినవన్నీ నాకు అర్పితం చేయి.
1: ఆల్ ది రెస్ట్ యూ ఆఫర్ ఇట్ టు మీ.
0: లెమ్ము
1: గెట్ అప్ అరైజ్.
0: లెమ్ము ధనుంజయ.
1: అరైజ్ ఓ ధనుంజయ.
0: ఇది బలీయము.
1: ఫేట్ ఈస్ వెరీ
0: పవర్ఫుల్. న్యాయము గెలుచు. న్యాయము గెలుచు.
1: జస్టిస్ ఆల్వేస్ ట్రిమ్స్.
0: నశించు స్వార్థము.
1: సెల్ఫిష్నెస్
0: సదా యుగ ధర్మం ఇదే కదోయి.
1: దిస్ ఇస్ ది
0: ధర్మిక
1: ఫ్రమ్ ఏజ్ ఆఫ్
0: నూరు గురు బిడ్డల తండ్రికైనా
1: ఈవెన్ ఫర్ ఎ పర్సన్
0: అంత్యమున్న పిండమిలో దిక్కుగలగరట ప్రారంభమని ఏమిటో.
1: అట్ ద ఎండ్ ఇస్ నాట్
0: నా యాజ్ఞ నీవు శిరసా వహిస్తే ఈ కౌరవుల యొక్క విషయం నేను చూసుకుంటాను.
1: ఇఫ్ యూ ఒబే మై కమాండ్ ఐ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్.
0: నూరు మంది బిడ్డలు ఉండినటువంటి యొక్క ధృతరాష్ట్రునికైనా కట్టగనబడికి ఇంత పిండం ఇచ్చేటువంటి దిక్కు కూడా లేకుండా పోతారు.
1: For a person like Dhritarashtra who has 100 sons in the end, he will not be having even one to perform the
0: karanam entanaga.
1: What is the reason for this?
0: Dhritarashtruni biddalu.
1: Because these are the children of
0: Dhritarashtra. Iti hi Dhritarashtram. తనది కానటువంటి దాన్ని తనదిగా భావించుకునేటువంటి వాడు ధృతరాష్ట్రం.
1: ధృతరాష్ట్ర ఈజ్ వన్ హూ కన్సిడర్స్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ హిజ్ అస్ హిజ్.
0: నీవు కూడా అతనికి సోదరుడుగా తయారవుతున్నావు.
1: యు ఆర్ ఆల్సో బికమింగ్ ఎ బ్రదర్ టు హిమ్.
0: దేహము నీవు కానటువంటి వాడు నాది అనేటువంటి దీంతో నువ్వు భ్రమిస్తున్నావు.
1: యు ఆర్ డెల్యూడింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ వెన్ ది బాడీ ఈజ్ నాట్ యువర్స్ రియలీ.
0: దేహము కానటువంటి నీవు దేహమును అని భావించుకోవటమే నీవు ధృతరాష్ట్రం యొక్క దృష్టి అన్నాడు.
1: You are developing the vision of Dhritarashtra by thinking that you are the body when the body is not in you.
0: Ajnanam.
1: This is ignorance.
0: ఈ అజ్ఞానమును దూరం చేసుకుంటే కానీ ఈ జ్ఞానం నిన్నులో ప్రవేశించదు.
1: Unless you drive away ignorance, you will not be able to get wisdom.
0: ఈ ప్రవేశించడానికి నీవు కొంతవరకు నువ్వు విచారణ శక్తి చేయాలి అన్నాడు.
1: You have to develop discrimination enquiry. The wisdom should enter you.
0: హృదయముందు దేహమందు,
1: heart is within the body.
0: జీవుడుండు దేహమందు,
1: the indweller is also in the body.
0: హృదయమందు దేవుడుండు,
1: in the heart there is God.
0: రెండు కూడి ఆటలాడి,
1: these two will be playing together.
0: ఒకరినొకరు వీడుచుందురు,
1: they will be living separate.
0: ఆటలాట బొమ్మలాటలాడించే,
1: there is one who makes this play.
0: సూత్రధారి ఒకడు కలడు,
1: there is a director who conducts this play.
0: మంచి చెడ్డ బొమ్మలుండు,
1: there will be bad and good which will be.
0: రెండులోనే ఒకటి ఉండు అన్నాడు.
1: Inside both good and bad there is only one entity.
0: కనుక జీవుడుండు దేహమందు, హృదయమందు దేవుడుండు, ఈ రెండు కూడా ఒక చోటనే ఉంటున్నాయి.
1: There is the indweller jiva inside the body, there is God inside the heart, both are in the body.
0: దేహాన్ని నీవు ఆధారంగా చేసుకుని నువ్వు వారిని అనుభవిస్తున్నావే కానీ దేహమే ఆధారం లేకపోతే వాళ్ళు సర్వాత్మక భావంతో ఉంటారు.
1: You are enjoying them on the basis of the body. If there is no body at all, they are all
0: పరమ దేహప్రాంతిని దూరం చేసి,
1: if you remove the delusion
0: జీవ బ్రహ్మ ఐక్యానుసంధానములో,
1: if you want to bring about the unity of jiva,
0: నిత్యానందమును అనుభవించమన్నాడు.
1: You have to enjoy the eternal bliss,
0: బ్రహ్మానందములో చేరమన్నాడు.
1: Enter into the ananda,
0: అద్వైతానందాన్ని అర్థం చేసుకోమన్నాడు.
1: Understand the ananda of advaita.
0: ఈ విధంగా బోధించి కట్టకడపటికి అతనికి ఒక విధమైనటువంటి స్థితప్రజ్ఞ దృష్టిని అందించాడు.
1: After teaching in this particular way, he has been able to impart the knowledge.
0: స్థితప్రజ్ఞుల్లో ఉండినటువంటి ప్రధాన లక్షణాలు ఏకాత్మ భావమే.
1: Feeling or a sense of same entity all over, this is the
0: indriyalaku em artham kodunu vasham kaaka,
1: not being subject to the senses,
0: samadhi chittudai,
1: having an heart of
0: sukadukkamulanu,
1: sorrow and
0: jnana abhimanamulanu,
1: attack
0: nindastulanu,
1: censure and praise,
0: okkatiga bhavinchukuneetundi,
1: that is a feeling of treating all
0: ee anni kodunu bhagavat vibhutulaga visheshinchetundi.
1: Believing firmly that all these are the manifestations of divinity.
0: Attivade nijamaina sthitapragnudu.
1: Satya person alone is real sthitapragna.
0: Ituvanti sthitapragnudai naa aagnanu neevu tirsavadinchamannadu.
1: You become such a sthitapragna and carry out my command, he said.

యువకులైన వారు యుక్తగతిని చిత్తమునకు స్థిరత చేకూరకున్నచో

చిత్తమునకు స్థిరత చేకూరకున్నచో వ్యర్థ జీవుడగును వ్యథలనొందు. లేత వయస్సునందు ఈ తరుణమునందు యువకులైన వారు యుక్తగతిని

0: at this tender age, at this moment, youth, in a proper direction, if they do not have steady mind, they'll be wasting their life, ruins their life, and will be facing many difficulties.
1: Divyatma Swarupunaina Vidyarthi Vidyarthiniyulara.
0: Embodiments of divine Atma, students, men and women.
1: Chittam yokka nischalatvamuniki maroka peru shanti ani.
0: The steadiness of mind has another name, peace.
1: Ee shanti atma swarupame.
0: The peace is very form of the self.
1: Shanti pavitramainatunti yokka sugunamu.
0: Peace is a sacred virtue.
1: ఇది దివ్య మానవులకు ఆభరణము.
0: దిస్ ఇస్ ఎ ప్రెషస్ జ్యువెల్ టు డివైన్ హ్యూమన్ బీయింగ్స్.
1: ఇది స్వార్థపరులను చూడలేదు.
0: ఇట్ విల్ నెవర్ బి దేర్ విత్ సెల్ఫిష్ పీపుల్.
1: నిస్వార్థుల యొక్క హృదయమే దీని నిలయము.
0: ద సెంటర్ ఆఫ్ దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ది సెల్ఫ్లెస్ పీపుల్.
1: ఇట్టి నిత్య సత్యమైనటువంటి శాంతిని, పవిత్రమైన ఆభరణమును మానవుడు ఈనాడు కోల్పోయి అనేక విధములైనటువంటి యొక్క అశాంతులకు గురి అవుతున్నాడు.
0: దిస్ ఎటర్నల్ పర్మనెంట్ ట్రూత్, ద ప్రెషస్ జ్యూవెల్ ఈజ్ లాస్ట్ అండ్ దేర్ఫోర్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ రెస్ట్లెస్.
1: ఈ దృశ్యకల్పితమైన ఈ ప్రపంచము,
0: దిస్ వరల్డ్ విచ్ ఇస్ టెంపరీ,
1: త్రిగుణాల వికారము చేతనే సృష్టింపబడి పోషింపబడి సంహరింపబడుతున్నది.
0: ఈజ్ క్రియేటెడ్, సస్టైన్డ్ అండ్ ఎన్హిలేటెడ్ బికాస్ ఆఫ్ ది త్రీ అట్రిబ్యూట్స్.
1: ఈ మాయా లీలావతి అయిన ఈ ప్రపంచమునకు ఈ త్రిగుణములే ప్రాణములు.
0: దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఇల్యూజన్, ద త్రీ అట్రిబ్యూట్స్ ఆర్ ద వెరీ లైఫ్.
1: ఈ ప్రపంచం యొక్క కార్యకలాప సముదాయం అంతా కూడాను ఈ త్రిగుణములపైననే ఆధారపడి ఉంటున్నది.
0: ఆల్ ది యాక్టివిటీస్ ఇన్ దిస్ వరల్డ్ దే ఆర్ బేస్డ్ ఆన్ ది త్రీ అట్రిబ్యూట్స్.
1: కానీ మానవుడు దుష్టగుణములైన ఈ త్రిగుణములను విశ్వసించి కేవలం మిత్రుని గావించుకొని తన యొక్క దివ్యమైన ఆభరణం అనేటువంటి శాంతిని కోల్పోతున్నాడు.
0: మ్యాన్ రియలైజ్ హిస్ ఫుల్ ఫెయిత్ ఆన్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ అండ్ హీ ఫర్గెట్స్ ది ట్రూ సెల్ఫ్, ద పీస్.
1: మానవుడు దుస్సంగమునకు అతి దూరంగా ఉండుటకు ప్రయత్నించాలి.
0: మ్యాన్ షుడ్ మేక్ అన్ అటెంప్ట్ టు బి అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.

0: run away from the bad company, join the good company, day and night do good activity, ever all the time fervently think of the eternal and ephemeral things.
1: దుర్జన సంసర్గాన్ని దూరం చేసుకోవాలి నేటి యువకులు.
0: The modern youth should get away from the bad company.
1: దుస్సంఘము కేవలము దుష్టత్వమును మాత్రమే అందించడం కాదు.
0: The bad company not only makes you
1: మానవత్వాన్ని నిర్మూలముగా విస్తుంది.
0: It ruins the human quality.
1: మానవుని యొక్క విలువలను కేవలము నిరర్థకము చేస్తుంది.
0: The human values are devalued.
1: ఈనాడు మానవుని యొక్క విలువలు కోల్పోవటం చేతనే ఆకార మానవునిగా రూపిస్తున్నాడే కాని ఆచరణ మానవుడిగా కనిపించటం లేదు.
0: As the human values are lost, he is just a human being by form but not in reality.
1: ఇది దుర్జన సంసర్గము విషపురుగుతో సమానం.
0: The bad company is equal to a poisonous germ.
1: రాముని కూడాను విభీషణుని చూచినప్పుడు విభీషణ దుర్జనుల యొక్క సంహాసము కంటే నరకములో నివసించటమే హాయి అన్నాడు.
0: Rama said to Vibhishana, instead of living in the bad company, the hell is much better.
1: దుర్జన సంసర్గము చేత తనలో ఉండినటువంటి యొక్క సద్గుణములను సదాచారములను సత్ప్రవర్తనను కూడాను క్షణములో నిర్మూలము గావించుకుంటాడు.
0: Because of the bad company, all the good behavior, good thoughts, good feelings are lost in a moment of time.
1: ivanni kudunu manasika vikaramulu yokka swabhavamule.
0: That's all the nature of the aberrations of the mind.
1: Manassu aneka vidhamulu gainatunte swaroopanni dharinchi manavattumulo praveshinchi manavude anetunte sarthaka namaniki nirarthakam chestundadi.
0: Mind assumes different forms and enters into human life and then spoils the human quality.
1: దుర్జనుడి యొక్క మాటలు అతి మధురంగా ఉంటాయి.
0: The words of bad people are sweet.
1: మాటలందు మాత్రమే మధురం కాని మనసంతకుడను విషస్మయమైనటువంటిది.
0: Their words are sweet but their mind is poisonous.
1: కాని మానవుడు వాడు కాదు.
0: They are no human beings.
1: చెప్పు మాటలకును చేసేది చేతలకును సమ్యమున్నది వాడే మానవుడు.
0: హీ ఈజ్ ఓన్లీ ట్రూ హ్యూమన్ బీయింగ్ వెన్ హీ హాస్ నాట్ దిస్ యూనిటీ బిట్వీన్ వాట్ హీ సేస్ అండ్ వాట్ హీ డస్.
1: మనసులోని మాట మాటలో క్రియలు చేతు ఎందు చేర్చ చేరు మనిషి.
0: వాట్ ఈస్ దేర్ ఇన్ ద మైండ్ వాట్ హీ సేస్ మస్ట్ బి దేర్ ఇన్ యాక్షన్.
1: మనసు మాట చెయ్యి మూడు ఏకం కావాలి.
0: దేర్ షుడ్ బి పర్ఫెక్ట్ యూనిటీ బిట్వీన్ ద థాట్ ద వర్డ్.
1: ఇది మంచివాని యొక్క సుగుణములు.
0: దిస్ ఇస్ ది గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్.
1: అతనే నిజమైన మానవుడు.
0: హి ఇస్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: దట్స్ వాట్ స్వామి సేస్, ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: కనుక ఈనాటి యువకుడైనటువంటి మీరు,
0: యూత్ టుడే,
1: దివ్యమైన భావాలను పెంచుకుని,
0: డెవలప్ డివైన్ ఫీలింగ్స్,
1: నవ్యమైనటువంటి యొక్క గుణములను చేర్చుకుని,
0: హ్యావ్ న్యూ థాట్స్,
1: పవిత్రమైనటువంటి క్రియల్లో పాల్గొని,
0: పార్టిసిపేట్ ఇన్ సెక్రెట్ యాక్టివిటీ,
1: ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి.
0: అండ్ యూ షుడ్ లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
1: కానీ దుష్ట సంబంధం అనేటువంటిది వ్యక్తులతో కూడినంత మాత్రమే కాదు.
0: ద బ్యాడ్ కంపెనీ డజంట్ మీన్ మియర్లీ అసోసియేషన్ విత్
1: భావములను చేర్చుకోవటం కూడా దుష్ట సంఘమే.
0: టు హ్యావ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ ద మైండ్ ఇస్ బ్యాడ్ కంపెనీ.
1: అహంకారము, ఆడంబరము, అసూయ, అసత్యము ఇత్యాది దుష్టభావములను కూడాను హృదయంలో చేర్చుకున్నట్టుకు విద్యార్థులు ఏమాత్రం కూడాను ప్రయత్నించకూడదు.
0: స్టూడెంట్ షుడ్ నెవర్ గివ్ స్కోప్ టు ఎంటర్టైన్ దీస్ ఫీలింగ్స్, ఈగో, పాంప్, జెలసీ అండ్ లైస్.
1: దుష్టభావములు మానవునికి ప్రధానమైన శత్రువులు.
0: బ్యాడ్ ఫీలింగ్స్ ఆర్ ద మెయిన్ ఎనిమీ టు ఎ హ్యూమన్ బీయింగ్.
1: ఈ శత్రుత్వములు పూర్తి నిర్మూలన గావించినప్పుడే మానవత్వం రాణిస్తుంది.
0: When you kill the enemy totally, the human life will shine.
1: కనుకనే శత్రు శేషము, అగ్ని శేషము, రుణ శేషము, రోగ శేషము లేకుండా చూసుకోమని చెప్పి బోధించింది వేదాంతం.
0: Therefore Vedanta said, you should not have any enemy, you should not have any remains of fire, any remnant of loan or disease.
1: రుణమంతా తీరినప్పటికీ ఏ కొద్ది మాత్రము ఉండినప్పుడు క్రమక్రమేణ ఇది వడ్డీ రూపంలో పెరిగి తిరిగి స్వస్థానము చేరుతుంది.
0: If the loan is not entirely paid back, if something is remaining still, it will increase because of interest.
1: పూర్తి దానిని తీర్చుకోవాలి. ఏ మాత్రం కూడా నువ్వు శేషం ఉంచుకోరాదు.
0: You should pay back the loan completely. There shouldn't be left any trace.
1: రోగం నివారణ అయి ఆసుపత్రి యందు ఉంటుండి డాక్టర్ యొక్క సలహాతో ఔషధములు సేవించి నివారణ అయినదని ఏ కొద్ది మాత్రమో జ్వరం ఉండినప్పుడు ఇంటికి వస్తే అపత్యం చేసి అలక్ష్యం చేసి తిరిగి రోగం ప్రారంభం కావచ్చు.
0: Similarly, when one is treated because of a sickness in the hospital, and when he is cured, and if he has got some trace of the disease still left, and when he is discharged from the hospital, man should return from the hospital after total cure. The fire is extinguished, put off. If little fraction of the fire is left, as the wind is blown, it may again burn.
1: కనుక అగ్నిశేషం కూడా ఉండకూడదు.
0: Therefore there shouldn't be remnants of fire.
1: మూడవది శత్రుశేషం.
0: Third enemy remains.
1: ఈ శత్రుత్వం అనేటువంటి దాన్ని పూర్తి నిర్మూలము గావించినప్పుడే మానవులకు శాంతి చేకూరుతుంది.
0: When you remove the enmity in full, man will be peaceful.
1: శాంతి అనగా ఏమిటి?
0: What do you mean by peace?
1: ఈ మూలాధారమైనటువంటి యొక్క సత్వరజో తమగుణములు అణుచుకొనుకు చేసినప్పుడు అణిగించుకున్నప్పుడే శాంతి మనలో ఆవిర్భవిస్తుంది.
0: పీస్ రియల్లీ ఒరిజినేట్స్ విత్ ఇన్ అస్ వెన్ వి సబ్డ్యూ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ద పాయస్ డల్నెస్ అండ్ ప్యాషన్.
1: ఈ మూడు గుణములపైన
0: బేసింగ్ ఆన్ దీస్ త్రీ
1: విరక్తి ఉపేక్ష అనాసక్తి ఈ మూడింటిని మనం పెంచుకుంటూ ప్రయత్నించాలి.
0: దెన్ వీ షుడ్ ట్రై టు డెవలప్ దీస్ త్రీ క్వాలిటీస్ డిటాచ్మెంట్ అండ్ ది నెగ్లెక్ట్ అండ్ ఆల్సో ఇంట్రెస్ట్.
1: సర్వ పదార్థములు కూడాను భయమును చేకూర్చుతున్నవే కాని ఒక్కటి మాత్రమే అభయాన్ని అందిస్తుంటుండాలి.
0: ఎవ్రీథింగ్ గివ్స్ ఫియర్, ఓన్లీ వన్ గెట్స్ ది హ్యాపీనెస్.
1: అది ఏ వైరాగ్యము,
0: దట్ ఈస్ డిటాచ్మెంట్.
1: వైరాగ్యంతో భయం ఏమాత్రము ఉండదు. రాగము కలిగినటువంటి వానికే ఈ భయభ్రాంతులు.
0: ద వన్ విత్ అటాచ్మెంట్ విల్ హ్యావ్ దిస్ ఫియర్ అండ్ ఇల్యూజన్.
1: ఎందుకు ఇది భయం చేకూర్చుతున్నది?
0: వై ఈస్ ఈ ఫియర్ స్ట్రికెన్?
1: ఈ రాగముగా ప్రారంభమై క్రమక్రమేణ రోగంగా రూపొందుతున్నది.
0: ఇట్ స్టార్ట్స్ విత్ అటాచ్మెంట్ రాగ, ఎండ్స్ విత్ రోగ డిజీజ్.
1: కనుక కామక్రోధములు అనేటువంటివి చిన్న చిన్న అలలుగా ఉండినప్పుడే దానిని అణిచివేయటానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వెన్ దే స్టార్ట్ ఏ స్మాల్ వేవ్స్ వీ మస్ట్ హావ్ ఫుల్ కంట్రోల్.
1: వాటిని మనం మొదటినే అలక్ష్యం చేసినప్పుడు అది క్రమక్రమేణ ఒక సముద్రంగా రూపొందుతుంది.
0: When we neglect them at the beginning, later they shape into a mighty ocean.
1: Chinna daane indi mokka ivanganappudu chettai ivangutunda antaru. Kalakini mokka ga undinappude daanu chakkarain kutti margamulo pravesha pettali.
0: When it is a tender plant, you should keep it straight. Later you cannot correct it. Idi
1: pedda vruchamaina tarvata dinini ye maatram kodunu manamu adupulo pettutaku veelu kaadu.
0: When it grows into a gigantic tree, it is impossible to control it.
1: Kalakini leta vayasunandu ఈ తరుణము నందే యువకులైన వారు యుక్తమైన.
0: సో ఎట్ దిస్ టెండర్ ఏజ్, ఎట్ దిస్ మూమెంట్ ద మోడర్న్ యూత్ ఇన్ ద ప్రాపర్ వే
1: చిత్తమును కొంతవరకును అదుపులో పెట్టుకున్నటకు తగిన కృషి చెయ్యాలి. అది నిజమైన విద్యా విధానం.
0: దే షుడ్ హ్యావ్ ద స్టెడీనెస్ ఇన్ ద మైండ్, దట్ ఇస్ ది ట్రూ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: విద్య అనగా ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై ఎడ్యుకేషన్?
1: జ్ఞానము అనుకుంటారు.
0: వీ థింక్ ఇట్స్
1: కాదు కాదు, చిత్తమును శిక్షింపజేసుకోవటమే విద్య.
0: ఇట్ ఈస్ ది ట్రైనింగ్ ఆఫ్ ది మైండ్.
1: ఎన్ని విద్యలు నేర్చి ఎంత మేధాశక్తిని సంపాదించుకుని ఎంత ఉన్నత స్థాయిని మీరు సాధించినప్పటికీ చిత్తము స్వాధీనము లేకుండా ఈ జీవితం అంతా వ్యర్థమైపోతుంది.
0: యు మే అక్వైర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ ఆల్ ఇంటెలెక్ట్, యు మే ఆల్సో ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్. ఇఫ్ యూ నో కంట్రోల్ ఆఫ్ ద మైండ్,
1: చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి?
0: Therefore, the purity of the mind, what for is worship?
1: Atma shuddhi leni pakamela.
0: Without the cleanliness of the container, why cooking?
1: Atma shuddhi leni acharam adiyela.
0: Without the purity of the self, why tradition?
1: Kanuka mottamota manamu chitta shuddhi gavinchukovali.
0: Therefore, we should have purity of mind.
1: Durbhavamulanu duralochanalu duschintanalu hrudayamulo praveshinchukunda chuchukovali.
0: We should take care to see that there will not be bad feelings and bad thoughts in our heart.
1: మనమున్న గది లోపల విషపురుగు సంచరిస్తుంటే మనం ఏమాత్రమైనా మనం శాంతితో మనం జీవించగలమా?
0: When poisonous snakes move about in our room, can you ever have a sound sleep?
1: కాదు కాదు, దానిని పట్టి బయటైనా పంపించాలి, లేక కొట్టి దానిని ప్రాణమైనా తీయాలి.
0: Either we should catch hold of it and throw it out or kill it completely.
1: కనుకని చిత్తమనేటువంటి విషపురుగు మన యొక్క హృదయంలో సంచరిస్తూనే ఉంటుండాలి.
0: Therefore this mind which is a poisonous germ is moving about.
1: దీనిని మనము కొంతవరకు దూరము గావించుకున్నట్టు తగిన కృషి చేయాలి.
0: We should make an effort to keep it at a distance.
1: ఈనాటి యువకులు,
0: the youth today,
1: చిత్తం అంటే ఏమిటో, హృదయం అంటే ఏమిటో, మనసంటే ఏమిటో, మనమున్న గది లోపల విషపురుగు సంచరిస్తుంటే మనం ఏమాత్రమైనా మనం శాంతితో మనం జీవించగలమా?
0: When poisonous snakes move about in our room, can you ever have a sound sleep?
1: కాదు కాదు.

0: హృదయం అంటే ఏమిటో, మనసు అంటే ఏమిటో, మనిషి అంటే ఏమిటో అని కూడా తెలుసుకోలేకపోతున్నారు.
1: The modern youth are not able to understand what is meant by the mind, the heart and man.
0: ఎవరు ఈ మనిషి?
1: Who is man?
0: మనసు గలవాడే మనిషి.
1: The one with mind is a human being.
0: ఈ మనసు అంటే ఏమిటి?
1: What do you mean by mind?
0: సంకల్ప వికల్పం యొక్క స్వరూపమే మనసు.
1: The mind is a bundle of thoughts.
0: ఈ సంకల్పం ఎట్టివో మన ప్రవర్తన అట్టివిగా ఉంటాయి.
1: As is the thought, so is our behavior.
0: కనుకనే సత్సంకల్పమును మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు మన నడతలు సరి అయినట్టివిగా ఉంటాయి.
1: Therefore, when we develop good thoughts, our behavior will be correspondingly
0: good. కానీ హృదయం పవిత్రమైనప్పటికీ దుస్సంగము చేత అనేక విధమైనటువంటి దుర్గుణములను ప్రవేశిస్తాయి.
1: The heart may be pure. Because of bad company, bad thoughts begin.
0: ఇది నిప్పు.
1: This is fire.
0: ఇది బొగ్గు.
1: This is coal.
0: ఇది బొగ్గు బొగ్గుగానే ఉంది, నిప్పు నిప్పుగానే ఉంటుంది.
1: ఫైర్ అండ్ కోల్ రిమైన్ యాజ్ దే ఆర్.
0: దగ్గర చేర్చినప్పుడు
1: వెన్ యు బ్రింగ్ దెమ్ టుగెదర్,
0: ఈ బొగ్గులో ఉండినటువంటి యొక్క అంధకారం పోయి నిప్పు యొక్క ప్రకాశం అందులో ప్రవేశిస్తుంది.
1: ద బ్లాక్ కలర్ ఆఫ్ ది కోల్ విల్ గో అండ్ ద రెడ్ కలర్ ఆఫ్ ద ఫైర్ విల్ ఎంటర్.
0: అయితే ఎంతవరకు ఇది ప్రవేశిస్తుంది?
1: టు వాట్ ఎక్స్టెండ్ దే ఎంటర్?
0: ఈ నిప్పుతో ఎంతవరకు కలిసి ఉన్నదో అంత మాత్రమే ఇది నిప్పుగా మారుతుంది.
1: ద పార్ట్ ఆఫ్ ద కోల్ విచ్ ఇస్ ప్రెసెంట్ విత్ ద ఫైర్ ఓన్లీ కన్వర్ట్.
0: పైన మనం ఫ్యాన్ వేసినప్పుడు బొగ్గు నిప్పు రెండు ఒకటైపోతాయి.
1: వెన్ యు పుట్ ఆన్ ద ఫ్యాన్ అబౌవ్, ద కోల్ అండ్ ఫైర్ బికమ్ వన్.
0: దీనిని బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
1: This is called the knower of Brahman.
0: సత్సంగమందు ఈ విధమైనటువంటి ఒక సద్భావములు ఏర్పడుతుంటాయి.
1: In good company you will have good feelings.
0: సత్సంగమునకు సమీపుడు కావాలి.
1: One should be close to good company.
0: సమీపుడైనంత మాత్రమే కాదు, సత్సంగాన్ని ప్రేమించాలి.
1: Is not enough if you are close to good company, you should love good company.
0: కనుకనే near fan dear, near and dear గా ఉండినప్పుడే బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి అవుతుంది.
1: Therefore two should be near, they should be dear, then the knower of
0: Brahman. సత్సంగం కూడాను ఆ విధంగా జరుగుతుంది.
1: It happens in the case of bad company.
0: ఒక పుష్పమును మన చేతిలో పెట్టుకున్నాం.
1: You have flower on hand.
0: ఆ పుష్పములో సుగంధమే ఉంటుంటే,
1: if there is fragrance in the
0: flower, ఆ సుగంధము మన చేతులకు, మన వస్త్రములకు, మన ఇంటిలోని గోడలకు కూడాను ఈ సుగంధం ప్రవేశిస్తుంది.
1: If the flower has got good smell, the same smell will have to the hand and the cloth.
0: అదే పుష్పము దుర్గంధంగా ఉంటున్నప్పుడు,
1: if it has foul smell,
0: ఆ దుర్గంధము మన వస్త్రములకు, మన దేహములకు, మన ఇంటిలోని గోడలు కూడాను ప్రవేశిస్తుంది.
1: ద సేమ్ ఫౌల్ స్మెల్ విల్ గో టు అవర్ బాడీ, ది హ్యాండ్.
0: కనుక మంచి చెడ్డలు రెండు కూడాను ఈ విధమైనటువంటి ప్రసరింపజేసేటువంటి ఒక శక్తి కలిగినటువంటివి.
1: దేర్ఫోర్ గుడ్ అండ్ బ్యాడ్ హ్యాస్ గాట్ ద ప్రాపర్టీ ఆఫ్ పెర్కులేషన్.
0: నీవు దుష్టుడైనావంటే దీనికి కారణం ఏమిటి? దుష్టంగమే దీనికి మూల కారణం.
1: వెన్ యు ఆర్ బ్యాడ్, వాట్ ఇస్ ద రీజన్? బ్యాడ్ కంపెనీ.
0: నీవు ఎలాంటి వాడివో చెప్పాలనుకుంటే, నీవు సంఘం ఎలాంటిదో తెలుసుకుంటే నీ యొక్క గుణము చెప్పవచ్చును.
1: టు డిసైడ్ వాట్ యు ఆర్ ఇట్ కెన్ బి సెడ్ taking care of your company.
0: కనుకనే ఐన్స్టీన్ చెప్పాడు, tell me your company, I shall tell you what you are అని.
1: So Einstein said, tell me your company, I shall tell you what you are.
0: కనుక మన యొక్క మంచి చెడ్డలు మన సంఘముతోనే ఏర్పడుతుంటుండాలి.
1: Therefore our good and bad rest on the company.
0: భుజబలంబు మంచి బుద్ధి బలముండి దైవ బలము లేక దాసుడగును.
1: With all the strength of the body, with all the strength of the intellect, if he has no power of God, he becomes a slave.
0: Karnudantati vaadu kadapatike vayye.
1: Such a mighty one, Karna, what happened ultimately?
0: Marachi pokuditti manchi maata.
1: Never forget such good word.
0: Marachi pokudu itti manchi maata.
1: Do not forget this good word.
0: Karnudu mahabalashali.
1: Karna is might powerful.
0: Mahabuddhimantudu.
1: Is intelligent.
0: Mahavidyashaktivantudu.
1: He is highly educated.
0: కానీ దుష్టుల సంగత్వం చేతనే,
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ,
0: దుర్మార్గుడైనటువంటి దుర్యోధన దుశ్శాసన యొక్క సహవాసం చేతనే,
1: బికాస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విత్ వికెట్,
0: దైవాన్ని విస్మరించి,
1: హి ఫర్గాట్ గాడ్,
0: దుస్సంగాన్ని విశ్వసించి,
1: హాడ్ ఫెయిత్ ఇన్ బ్యాడ్ కంపెనీ,
0: దుష్ట పేరులో ఒక్కడైపోయాడు.
1: హి బికేమ్ వన్ అమంగ్ ది ఫోర్ వికెట్.
0: దైవమును దూరం గావించుకున్నాడు.
1: హి ఇస్ అవే ఫ్రమ్ గాడ్.
0: దైవ బలం ఉండినప్పుడే సర్వబలములు కూడా చేకూరుతాయి.
1: ఇఫ్ హస్ గాట్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్,
0: ధర్మ బలం ఉండినప్పుడే సర్వబలములు కూడా మనకు చేకూరుతాయి.
1: ఇఫ్ హస్ ద డివైన్ పవర్, ద అదర్స్ విల్ ఫాలో.
0: కానీ దైవ బలమును ధర్మ బలమును ఈనాడు దూరం గావించుకుంటున్నారు విద్యార్థులు.
1: అండ్ టుడే వీ డూ నాట్ హావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్
0: మైండ్. దుష్ట బలములను పెంచుకుంటున్నారు.
1: వీ డెవలప్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ద మైండ్.
0: దురాలోచనలో మునుగుతున్నారు.
1: వీ డ్రింక్స్ అవర్ సెల్ఫ్ ఇన్ బ్యాడ్ థాట్స్.
0: దుష్ప్రవర్తనలో సంచరిస్తున్నారు.
1: వీ హావ్ బ్యాడ్ బిహేవియర్.
0: జీవితమే ఒక విధమైన దుర్గంధమైనటువంటి యొక్క రూపాన్ని ధరిస్తుండాలి.
1: ద లైఫ్ హస్ బికమ్ ఎ ఫౌల్ లైఫ్.
0: ఇది కాదు మానవుని యొక్క వికాసం.
1: దిస్ ఇస్ నాట్ బ్లాసమింగ్ ఆఫ్ హ్యూమన్.
0: ఇది

0: మానవుని యొక్క ప్రకాశము.
1: దిస్ ఇస్ నాట్ ద లైట్ ఆఫ్ లైఫ్.
0: ఇది కాదు మానవుని యొక్క విశిష్టత.
1: దిస్ నాట్ గ్రేట్నెస్ ఆఫ్ లైఫ్.
0: మానవత్వం అనగా దివ్యత్వాన్ని పెంచుకునేటువంటి ఒక స్థితిలో మానవుడు అభివృద్ధి కావాలి.
1: హ్యూమన్ లైఫ్ మెంట్ డెవలపింగ్ ద డివినిటీ విత్ ఇన్.
0: శాంతి,
1: పీస్
0: ఎప్పుడు మనకు చిక్కుతుంది? శాంతి,
1: వెన్ కెన్ యూ హ్యావ్ పీస్?
0: ఈనాటి ప్రతి సమావేశములందు కూడాను, ప్రతి సభల యందు కూడాను లోకములో శాంతి కావాలి, శాంతి కావాలి, శాంతి కావాలి.
1: ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ఎవ్రీ కాన్ఫరెన్స్ పీపుల్ సే వీ వాంట్ పీస్.
0: శాంతి,
1: వేర్ ఇస్ దిస్ పీస్?
0: అస్తమున అణుబాంబు ఉంచుక,
1: హోల్డింగ్ ఆటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్,
0: అరచుచుందురు శాంతి శాంతిని,
1: పీపుల్ షౌట్ పీస్ ఇన్ పీస్.
0: చంద్రుజేడగ కలిగి కూడాను చంద్రజాలను శాంతి సుఖములు.
1: దే రీచ్ మూన్ బట్ యట్ దే డోంట్ హ్యావ్ పీస్ అండ్ సెక్యూరిటీ.
0: ఏమిటిది? దుర్మార్గం అనేటువంటి దుష్టభావం హస్తంలో ఉంచుకుని శాంతి శాంతి శాంతి ఎట్లా చిక్కుతుంది? శాంతి,
1: హావింగ్ ఆల్ బ్యాడ్ ఫీలింగ్స్ ఆన్ హ్యాండ్ స్టిల్ దే షౌట్ ఫర్ పీస్.
0: దుష్టభుణములు విసర్జించినప్పుడే శాంతి మనలో ప్రవేశిస్తుంది.
1: వెన్ యూ డ్రాప్ బ్యాడ్ క్వాలిటీస్ యూ విల్ హ్యావ్ పీస్.
0: కనుక మొట్టమొదట వ్యక్తి శాంతి స్వరూపాన్ని పొందాలి.
1: Therefore, individual must have peace.
0: వ్యక్తిలో ఉన్నటువంటి దుష్టగుణాలను దూరం చేయవ గావించుకోవాలి.
1: You should get away from all bad qualities.
0: వ్యక్తి శాంతిమయుడైనప్పుడే గృహం కూడాను శాంతిమయంగా అవుతుంది.
1: When the individual is at peace, there will be peace at home.
0: కనుక మొట్టమొదట వ్యక్తి యొక్క శాంతిని గృహములో ప్రసరింపచేయి.
1: Therefore, peace at the individual level must go to the family.
0: గృహం అంతా శాంతిగా ఉండినప్పుడు ఈ శాంతిని నీ యొక్క గ్రామంలో ప్రవేశపెట్టవచ్చు.
1: When there is peace in the family, it will go to the village.
0: గ్రామములన్నీ కూడాను శాంతిమయంగా ఉండినప్పుడు రాష్ట్రమంతా శాంతిమయమవుతుంది.
1: If their entire village is at peace, the whole state is
0: peaceful. రాష్ట్రాలు శాంతిగా ఉండినప్పుడు దేశం శాంతి స్వరూపాన్ని ధరిస్తుంది.
1: When states are peaceful, the country will have peace.
0: కానీ ఈనాడు ఇట్టి శాంతిని దేశవ్యాప్తిగా ప్రసరింపచేయటానికి పూనుకోవటం లేదు.
1: But today we are not spreading the peace at the
0: country. తనకేమైనా వ్యక్తికి అశాంతి కలిగితే ఆ అశాంతి ఇంటి అంతా కూడా అశాంతిమయం చేస్తుంటాడు.
1: The restlessness of the individual spreads to the family.
0: ఆ ఇల్లు అశాంతిమయమైనప్పుడు గ్రామం అంతా అశాంతిమయంగా కనిపిస్తుంది.
1: When the family is disturbed, the whole country is disturbed.
0: ఈనాటి మానవుడు, ఈనాటి విద్యావంతుడు, ఈనాటి విద్యాధికారులు కూడా కేవలం అశాంతిని ప్రసరింపజేస్తున్నారే కానీ శాంతి సుఖములను ప్రసరింపజేయడానికి తగిన కృషి చేయటం లేదు.
1: Therefore, human beings, the educated people, people in authority spread restlessness, not peace.
0: కనుక ఈనాటి విద్యార్థులు భావి భారతోద్ధారకులు.
1: Therefore, students today are the leaders tomorrow.
0: ఈ విద్యార్థులు ఈనాడు శాంతి భద్రతలకు తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
1: స్టూడెంట్స్ టుడే షుడ్ డిటర్మిన్ టు ఎస్టాబ్లిష్ పీస్ అండ్ సెక్యూరిటీ.
0: దేశం యొక్క మంచి చెడ్డలన్నీ కూడా విద్యార్థుల యొక్క తలవ్రాత పైన ఆధారపడి ఉంటుంది.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ దిస్ కంట్రీ రెస్ట్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ యూత్.
0: కనుక ఈనాటి విద్యార్థులు,
1: స్టూడెంట్స్ టుడే,
0: మనస్సును అదుపులో ఉంచుకొని,
1: కంట్రోలింగ్ ద మైండ్,
0: సత్యభావమును అభివృద్ధి పరచుకుని,
1: డెవలపింగ్ గుడ్ థాట్,
0: నిత్య జీవితంలో తన యొక్క సక్రమాన్ని తాను సాధించుకుంటూ పోవాలి.
1: యూ షుడ్ క్యారీ ఆన్ ద డైలీ రొటీన్.
0: విద్యార్థులకు కర్తవ్యమే ప్రధానమైనటువంటి ధర్మము.
1: దిస్ ఈస్ ది మెయిన్ రైచస్ క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్.
0: కానీ ఈనాటి విద్యార్థులు,
1: బట్ స్టూడెంట్స్ టుడే,
0: కర్తవ్యాన్ని విస్మరించారు.
1: దే హావ్ ఫర్గాటన్ దట్
0: రైట్ కై ఫైట్ పడుతున్నారు.
1: దే ఆర్ ఫియర్ స్ట్రికెన్.
0: విద్యార్థులారా, విద్యార్థినీయులారా, మానవులకు అధికారం అనేటువంటిదే లేదు.
1: Students, men and women, man has no authority.
0: ఈ అధికారం అనేటువంటిది మనకు మనమే పంచుకుంటున్నామే కానీ మానవునికి కర్తవ్యమే ప్రధానమైనటువంటి యొక్క ధర్మం.
1: Authority is the one that we develop ourselves.
0: అదే నిజమైనటువంటి యోగము.
1: That is true yoga.
0: కనుకనే కర్తవ్యం యోగం ఉచ్యతే.
1: Discharging duty is yoga.
0: కర్తవ్యాన్ని విస్మరించి,
1: forgetting the duty,
0: అధికారాన్ని విశ్వసించి,
1: having faith on the position,
0: మానవత్వాన్ని పెడమార్గం పట్టిస్తున్నారు.
1: Human life is on perversion.
0: కాదు కాదు కాదు.
1: No.
0: మన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించుకుంటూ పోతే అధికారం మనమల్నే వరిస్తుంది.
1: When we discharge our duty properly, the positions will run after you.
0: Right and responsibility rendu kudalu pachiki rendu rekkala vantivi.
1: Right and responsibility are the pair of wings of a bird.
0: రథములకు రెండు చక్రముల వంటివి.
1: దట్ టూ వీల్స్ ఆఫ్ ఎ చారియట్.
0: అదే మానవ జీవితానికి కూడా ఒక ఆధారమైనటువంటి ఒక ధర్మ సూత్రములు.
1: దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ రైట్నెస్ ఫర్ హ్యూమన్ లైఫ్.
0: రెస్పాన్సిబిలిటీ రెండు ఉంటుండాలి.
1: సో రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ షుడ్ బి దేర్.
0: కానీ ఈనాడు రెస్పాన్సిబిలిటీ అనే రెక్కను తెగొట్టారు.
1: బట్ టుడే వి హావ్ కట్ ఆఫ్ ద వింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ.
0: కర్తవ్యాన్ని ఏమి చేస్తున్నాం మనం?
1: What responsibility we
0: discharge? కర్తవ్యాన్ని పూర్తి విస్మరిస్తున్నాము.
1: We have forgotten responsibilities totally.
0: Right, right, right అని ఫైట్ చేస్తున్నాము.
1: We fight for rights.
0: ఇది కేవలం అధర్మ సంబంధమైనటువంటి ఒక యుద్ధమే.
1: This is unrighteousness battle.
0: ఈ రైట్ కు ఫైట్ చేయడానికి నీకు అధికారమే లేదు.
1: You have no right to fight for rights.
0: నీవు అధికారాన్ని సంపాదించాలంటే,
1: If you want position,
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: You must do your duty.
0: ఏమిటి నీ కర్తవ్యము?
1: What is your responsibility?
0: మానవత్వాన్ని సమాజం స్థితికి వరకు కూడా నువ్వు తీసుకుని పోవాలి.
1: To take the human life, the human nature, to the state of economy.
0: నేను నా కుటుంబం అనేటువంటి యొక్క సంకుచితమైన మార్గంలో నేను నిలిచిపోరాదు.
1: You should never remain stable between I and my family.
0: దీని సమాజం వరకు కూడా నువ్వు మన యొక్క నడక ప్రారంభం కావాలి.
1: We should travel to the position of society.
0: సమాజం నుంచి కూడా మనం దేశంలో ప్రవేశించాలి.
1: Right from society we should go to the country.
0: అప్పుడే మన యొక్క మానవత్వము సార్థకం చేసుకున్న వారమవుతాం.
1: Then human life objective will be fulfilled.
0: శరీరవాద్యం కలు ధర్మ సాధకం. ధర్మ సాధనలో మనం ప్రవేశించాలి.
1: Body is for righteous actions.
0: శరీరం ఎందుకోసం వచ్చింది?
1: What for? The body is gifted.
0: మనం కర్మాచరణ కోసం వచ్చింది.
1: To discharge the duty.
0: అందువల్లనే బుద్ధుడు కూడా చెప్పాడు మొట్టమొదట.
1: Is that the reason Buddha also said in the beginning?
0: Yemiti dharmam saranam gacchami.
1: The first thing, dharmam saranam gacchami.
0: Ee kattakalapadi.
1: This is the ultimate.
0: Eppudu manam dharmam kosam manu praveshinchali.
1: When should we take this righteous act?
0: Buddham saranam gacchami. Mottamoti neevu buddhiki saranagutudu kavali.
1: First you should surrender to the intellect.
0: ఈ బుద్ధిని పవిత్రమైన యొక్క చిత్తంగా మార్చుకోవాలి.
1: యూ షుడ్ మేక్ దిస్ ఇంటెలెక్ట్ సీక్రెట్.
0: అప్పుడే నీవు బుద్ధిమంతుడవుతావు.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఇంటెలిజెంట్ వన్.
0: ఈ బుద్ధిని సరైన మార్గంలో పెంచుకున్న తర్వాత సంఘం శరణం గచ్చామి. ఈ బుద్ధిని సంఘంలో ప్రవేశపెట్టాలి.
1: ఆఫ్టర్ డెవలపింగ్ ది ఇంటెలెక్ట్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ సొసైటీ.
0: ఈ సంఘంలో సమాజాన్ని సక్రమమైన రీతిగా తీర్చిదిద్ది తదుపరే నీవు ధర్మం శరణం గచ్చామి.
1: After shaping the society along the righteous way, ee samajam
0: dharma margamlo pravesh pettali.
1: This in society there should be righteousness.
0: Sarika motta motta buddhi,
1: first intellect,
0: rendavadi samajamu,
1: second society,
0: moodavadi dharmamu,
1: third righteousness.
0: Sharira madhyam kalu dharma sadakam, dharmamlo praveshinchalante deeniki munduga karmamlo praveshinchali.
1: Therefore if the body is to go into righteousness, it should enter into dharma.
0: Kalu kuni upanishattulanni kudanu.
1: Therefore all upanishads,
0: ఈ కర్మమునకు ప్రధానమైనటువంటి ఒక స్థానం అందించారు.
1: I've given special place to karma, action.
0: ఈ కర్మమునకు ప్రధానమైనటువంటి యొక్క దీనిని అందించడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: What is the significance by giving special place to action?
0: ధర్మం అంతా కూడా కర్మమయంగా ఉంటుండాలి.
1: The entire righteousness is full of action.
0: ఆతో బ్రహ్మ జిజ్ఞాస అనింది.
1: You think of Brahman after.
0: Brahma jignasa manaku kavalante munduga manam em tayar cheskovali.
1: You have the inquiry of Brahman, what is it you should have in the beginning?
0: Oka pelliki manam povalanukuntunte edo koni nagalu ustralu koni bag lo enna pettukoni manam tayar avutunnam.
1: To attend a wedding we get ready with a bag carrying the jewelry and the clothes.
0: Oka cinema kaina vellalante edo 5 rupayalo 10 rupayalo jobilo pettukoni siddham avutunnam cheppulu dharinchi.
1: To go to cinema we carry in our pocket 5 rupee or 10 rupee
0: varying footwear. Nee walking aina manam cheyalanukuntunte cheppulu walking stick aina manam chethilo pettukoni daniki siddham avutunnamu.
1: Even for walking you need a walking stick and also chappal.
0: Ee naadu neevu pendiki povalanukunte ishtam lekapothe cancel chesukovachu.
1: We don't want to attend wedding, you can cancel as well.
0: Lek cinema ku povalanu sankalpinchukunte neevu postpone chesukochu repu dinam povachunani.
1: When you want to go to cinema you can postpone either.
0: Kaani ivanni kudunu పోస్ట్పోన్ చేసుకోవచ్చును, క్యాన్సిల్ చేసుకోవచ్చును. అంత్య ప్రయాణానికి మీరు ఏ విధంగా చేస్తున్నారు ప్రసిద్ధము?
1: దీస్ థింగ్స్ యూ కెన్ ఐదర్ పోస్ట్పోన్ ఆర్ క్యాన్సిల్ ఫర్ ద లాస్ట్ జర్నీ. లాస్ట్ జర్నీ
0: యాచింతా భూ పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణి.
1: That kind of thought you have got on the business and the daily life on the family and
0: యాచరిటా ధన ధాన్య భోగయస్య సాభయ సదా జాయతి.
1: You always think of the family and the reputation and the wealth.
0: కాచింతా యమరాజ భీమ సద్వార ప్రయాణే ప్రభో.
1: అట్ ది టైమ్ ఆఫ్ లాస్ట్ జర్నీ
0: కాచింత భువి నందనందన పదద్వంద్వార విందే క్షణే క్షణే క్షణే.
1: అవుట్ ఆఫ్ ఆల్ దట్ ఇఫ్ యు స్పెండ్ ఫర్ ఎ మూమెంట్
0: సంబంధమైన యొక్క విషయములను సాధించే నిమిత్తమై నీవు ఎంత శ్రమ పడుతున్నావు?
1: How much you exert yourself?
0: ఎన్ని బాధలు అనుభవిస్తున్నావు?
1: How you suffer?
0: ఎన్ని విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నావు?
1: How much of effort?
0: ఎంత కాలాన్ని వ్యర్థం చేస్తున్నావు?
1: How much of time you're wasting?
0: కానీ భగవంతుని చింత చేయటానికి 2 నిమిషాలైనా కూడా నీవు దాన్ని వ్యక్తం చేయటం లేదు, అనగా సార్థకం గావించుకోవటం లేదు.
1: టు థింక్ ఆఫ్ ద లార్డ్ యు డోంట్ స్పెండ్ ఈవెన్ 2 precious moments.
0: ఎంత కాలమో వ్యర్థం చేస్తున్నావు.
1: సో మచ్ ఆఫ్ టైం
0: ఎంత ధనమునో వ్యర్థం చేస్తున్నావు.
1: యు వేస్ట్ మనీ.
0: ఎంత శ్రమలో నీవు అనుభవిస్తున్నావు.
1: యు సఫర్.
0: కానీ భగవంతుని పొందడానికి ఏ కించిత్తైనా కూడా నీవు దీనికి త్యాగం చేయటం లేదు.
1: టు హ్యావ్ గాడ్ యు ఆర్ నాట్ సాక్రిఫైసింగ్ ఈవెన్ ది లీస్ట్.
0: కనుక నీ ఈ ప్రాకృతమైనటువంటి అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క ఈ జగత్ వ్యవహారములు యందు మాత్రమే మన కాలమును కర్మను కార్యమును కూడాను అంకితం చేస్తున్నావు.
1: Therefore we dedicate our body, the time and the activity only for this eternal momentary life.
0: విద్యార్థి విద్యార్థినియులారా,
1: Therefore students men and women,
0: మీ జీవితము క్షణభంగురమైనది కాదు.
1: Your life is not momentary.
0: Long journey, దీర్ఘ ప్రయాణము.
1: Your life is a long journey.
0: దేహాలు మారినా కూడాను జీవుడు మారటం లేదు.
1: Bodies may change but beings won't change.
0: ఈ దేహములు అనేటువంటి వస్తువులుగా విడిచిపెట్టున్నావు.
1: Bodies you just drop like
0: clothing. Death is the dress of the life.
1: Death is the dress of life.
0: దీన్ని మార్చుకుంటున్నావే కానీ నీ జీవిత ప్రయాణం మాత్రం నిలిచిపోవటం లేదు.
1: You change but your life journey won't come to an end.
0: సాగిపోతుంటుంది.
1: It goes on.
0: కనుకని ఈ దీర్ఘ ప్రయాణం లోపల మనం ఏమి చేయాలి? సులభంగా ప్రయాణం సాగాలనుకుంటే,
1: ఇన్ దిస్ లాంగ్ జర్నీ టు ట్రావెల్ ఈజీలీ, వాట్ షుడ్ యు డు?
0: లగేజ్ని తక్కువ చేసుకోవాలి.
1: యు షుడ్ హావ్ లెస్ లగేజ్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అంటారు.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: ఈ లగేజ్ ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ లగేజ్?
0: డిజైర్స్ ఏ లగేజెస్.
1: Desires are luggages.
0: మన డిజైర్స్ తగ్గించుకోవాలి.
1: We should reduce our desires.
0: క్రమక్రమేణ ఎంత అవసరమో అన్ని డిజైర్స్ మనకు ఉండవచ్చును.
1: We should have the desires necessary.
0: ఇది మితిమీరిపోవటం చేతనే అశాంతికి గురి అయిపోతున్నాము.
1: Because of excessive desire we are restless.
0: మానవుడు ఆశలను అదుపులో ఉంచుకోవాలి.
1: Man should have a control over the desires.
0: నీకు జీవితముకు అవసరమైనటువంటి ఆశలను నువ్వు పెంచుకోవచ్చు, తప్పులేదు.
1: You can have the desires needed for life.
0: దురాశలుగా మారకూడదు.
1: It should not be excessive.
0: కనుకనే శంకరుల వారు కూడా చెప్పాడు.
1: సో శంకర్ ఆల్సో సెడ్,

0: Oh man, you will never quench the thirst for wealth.
1: ఎంతవరకు దరదాహం ఉంటుండాలి? కొంతవరకు మాత్రమే ప్రయాణం చేయాలి ధనంలో.
0: To satisfy the thirst of wealth, you should have the lifted

0: Have satisfaction with all the lot you have. Oh foolish man, repeat Lord's name, Hari Govinda, Hari Govinda.
1: మనం ఏమి చేస్తున్నాం? డుక్కుంకరణే డుక్కుంకరణే అని పాండిత్యాన్ని ప్రచారం చేస్తున్నాడు ఒక పండితుడు.
0: వాట్ ఆర్ వీ డూయింగ్? ద స్కాలర్ ఈస్ రిపీటింగ్ డుక్కుంకరణే.
1: అతని దగ్గరికి పోయి ఇదే చెప్పాడు భజ.

0: నహి నహి నహి రక్షతి దుఃఖంకరణే భజ గోవిందం.
1: That's what he said to the scholar. Chant the name of the Lord, Bhaja Govindam, O foolish man, at the time of death, at the last journey, at the last minute, this grammar will not come to your rescue.
0: ఏ విధమైనటువంటి గోవిందుడు నీకు అర్థం రాడు.
1: At the last moment, no one will come.
0: నీవు చేసినటువంటి యొక్క మంచి కార్యమే నీకు అదుపులో ఉంచుకుని దీన్ని సాక్షాత్కరిస్తుంది.
1: It's only good you have done will manifest in front of you.
0: కనుక ఈ విద్యలన్నీ కూడాను కేవలం ప్రాకృతమైనటువంటి విద్యలే.
1: All the education is worldly.
0: ఇవన్నీ కూడాను ఈ జగత్తునకు మాత్రమే జీవించడానికి అనుపాయం చేసేటువంటివి.
1: దే మేక్ యూ టు క్యారీ ఆన్ ఏ లివింగ్.
0: ఇవన్నీ అవిద్యలే కాని విద్యలు కావు.
1: దే ఆర్ జస్ట్ అవిద్య, నో ఎడ్యుకేషన్ బట్ నాట్ ట్రూ ఎడ్యుకేషన్.
0: కానీ ఆత్మ విద్యను కూడా నీవు కొంతవరకు అభ్యసించాలి.
1: బట్ యూ షుడ్ లెర్న్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఆత్మ విద్యను చేకూర్చున్నటువంటిది ఈ పవిత్రమైనటువంటి సద్భావములు.
1: ది ఎడ్యుకేషన్ ఆఫ్ ద సెల్ఫ్ విల్ గివ్ యూ గుడ్ థాట్స్.
0: ఇవన్నీ కూడాను ఆ లౌకిక విద్యలు తనతో చేరినటువంటివి.
1: ఆల్ దిస్ వరల్డ్ ఎడ్యుకేషన్ రిలేట్ టు ద హెడ్.
0: ఆత్మ విద్యలు హృదయంతో కూడినటువంటివి.
1: ఎడ్యుకేషన్ ఆఫ్ ది సెల్ఫ్.
0: ప్రతి మానవుడికి హృదయము తల రెండు ప్రధానమైనటువంటివి.
1: సో ఫర్ ఎవ్రీ మ్యాన్ హెడ్ అండ్ హార్ట్ ఆర్ ఇంపార్టెంట్.
0: తలతో వచ్చినటువంటివన్నీ ప్రవృత్తులు.
1: ద హెడ్ ఈస్ అవుట్ వర్డ్.
0: హృదయంతో పుట్టినవన్నీ నివృత్తులు.
1: ద హార్ట్ ఈస్ ఇన్ వర్డ్.
0: ఈ ప్రవృత్తి నివృత్తుల యొక్క సమ్మిళితమైనటువంటి భాగమే మానవ జీవితము.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ అవుట్ వర్డ్ అండ్ ఇన్ వర్డ్.
0: కనుక కామ క్రోధ లోప మోహమలు మాత్సల్యములు అన్ని కూడాను ఈ యొక్క ప్రవృత్తి మార్గంలో పుట్టున్నాయి.
1: Therefore anger and the lust and the greed, they are outward.
0: ప్రేమ సత్యము త్యాగము సహనము సానుభూతి ఇవన్నీ కూడాను హృదయం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
1: లవ్ కంపాషన్ ట్రూత్ సాక్రిఫైస్ దే కమ్
0: ఫ్రమ్ ద హార్ట్. హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సద్గుణములను మనం సాధనంగా తీసుకున్నప్పుడే ఈ ప్రవృత్తిలో మనం సార్థకతను మనం పొందవచ్చును.
1: When we take these virtues that come out from within, then we can enter into the outer world.
0: కనుక ప్రవృత్తి కూడాను మనకు ఉండవలసింది.
1: Therefore the outer world is also necessary.
0: ఇషమున సుఖీంప హేమతారక విద్య పరమున సుఖీంప బ్రహ్మ విద్య.
1: To enjoy the world of knowledge, we should learn all these things, and to enjoy thereafter Brahma knowledge.
0: ఉత్తీర్ణుడు కావాలి.
1: We should be successful in both the aspects.
0: ఉత్తీర్ణుడు కావాలంటే మనం ఏం చేస్తున్నాము?
1: What should we do to pass?
0: అనేక శ్రమల చేత మనము చదవటం ప్రారంభిస్తున్నాము.
1: We exert and start reading.
0: ఇది కాదు.

0: హ్యావింగ్ లెర్న్ ఎ లాట్ ద ఫూలిష్ వన్ డస్ నాట్ నో హిజ్ ఓన్ ట్రూ సెల్ఫ్.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
0: With all the education he may be in any way, the mean man will never leave his mean quality.
1: Tarachi chaduvu chaduva tarkavadame kani.
0: If we inquire, the education is merely argumentation.
1: Purna gnanam eppudu pondaledu.
0: You will never have comprehensive knowledge.
1: చదువు చదువు చదివి చావంగ నేటికి చావులేని చదువు చదువవలయు.
0: వై షుడ్ వి స్టడీ అండ్ డై? వి షుడ్ స్టడీ టు రీచ్
1: ఇమ్మోర్టాలిటీ. చచ్చే చదువులే.
0: ఆల్ దిస్ ఎడ్యుకేషన్,
1: చావటం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ డెత్?
1: నేర్చినవన్నీ మర్చిపోతున్నాం.
0: ఆల్ దట్ వి లెర్న్ వి ఫర్గెట్.
1: ఏది ప్రాణంతో ఉండేటువంటివి కాదు.
0: నథింగ్ ఈజ్ ఇన్ ద టైమ్.
1: కానీ చావని చదువు ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ ఎడ్యుకేషన్?
1: సోహం. సోహం, ఆ విద్యను నేర్చుకోవాలి.
0: వీ షుడ్ నో దట్ ఎడ్యుకేషన్. సోహం,
1: ఏమిటి ఈ విద్య యొక్క అంతరార్థము?
0: వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
1: సోహం. సోహం, నేనే అది, తత్వం.
0: సోహం, ఐఎమ్ దట్ తత్వం.
1: నేనే దైవము, నేనే దైవము, నేనే దైవము. ఈ సహజమైన విద్య నీకు స్వస్వరూపంగా నీవు వెలుగుచుతూ ఉంటుండాలి.
0: ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్, దిస్ ఎక్స్ప్రెసెస్ నాచురలీ.
1: ఈ ఐఆమ్ గాడ్ అనేటువంటిది ఎన్ని పర్యాయం నీకు ప్రబోధిస్తుండాలి.
0: హౌ మెనీ టైమ్స్ దిస్ లెసన్ దట్ ఐఎమ్ గాడ్ ఇస్?
1: దినమునకు 21,600 పర్యాయములు నేనే దైవము, నేనే దైవము, నేనే దైవము ఉచ్ఛ్వాస నిశ్వాసంతో నీకు ప్రబోధిస్తుండాలి.
0: Every day 21,600 times this lesson that I am God is taught.
1: కాని ఈ విద్యను నీవు అభ్యసించడానికి పూనుకోవటం లేదు.
0: బట్ యు ఆర్ నాట్ లెర్నింగ్ దట్ ఎడ్యుకేషన్.
1: ఈ బుకిష్ నాలెడ్జ్ ను మనం తీసుకుని తద్వారా నీ వాదోపవాదంలో ప్రవేశిస్తున్నావు.
0: బేసింగ్ ఆన్ ది బుకిష్ నాలెడ్జ్ యు స్టార్ట్ ఆర్గ్యూయింగ్.
1: ఇది కాదు నీకు ప్రధానమైన విద్య.
0: This is not true education.
1: Practical knowledge kavali.
0: You need practical knowledge.
1: Nitya jeevitamlo aanandanni andinche vidya kavali.
0: You need education that confers bliss.
1: Ee bhautika vidyato paatu atma vidyanu kuda nu abhyasinchali.
0: Along with formal education you need education of the self.
1: Kanuka ee vidyalannitiki kuda nu laukika vidyalaku manase kaaranam.
0: For the worldly knowledge mind is responsible.
1: Atma vidyaku premane kaaranam.
0: The knowledge of the self relates to love.
1: Ee prema tattvanni manam penchukovali.
0: We should develop love.
1: ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ద్వేషం ఉండదు.
0: వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ నో హేట్రెడ్.
1: ద్వేషము లేని చోటు ప్రశాంతత ఏర్పడుతుంది.
0: వేర్ దెర్ ఇస్ నో హేట్రెడ్ దెర్ ఇస్ నో దెర్.
1: ఆ ప్రశాంతిని మనం జగత్తుకంతా కూడాను పంచిపెట్టాలి.
0: దట్ వీ షుడ్ షేర్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: ఈనాడు దేశం ప్రశాంతంగా ఉండాలనుకుంటే మన ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: Establish peace in the country, we should have
1: love. Hello, hello, hello, hello. Idi kaadu prema tattvam.
0: The nature of love is not merely saying hello, hello.
1: Ekatma bhavanni manam penchukovali.
0: We should develop the feeling of oneness.
1: Andar yendu undinatundi yokka atma tattvam okkate aneetundi dani atmanu premistiva sarvullu preminchina vaadavutao.
0: Knowing fully well the same self is in everyone. If you love that, then you can love everyone.
1: Deenini upanishattulandi kudanu.
0: This Upanishads.
1: Sarva jeeva namaskaram kesavam pratigacchate anindi. Anaga evariki neevu namaskaram chesina kesavudiki namaskaram chesinatti endukitte athari endu ee kesavudu untunnadu.
0: The Upanishads say whomsoever you offer your salutations they go to Lord.
1: Maruni endukunu atma swaroopuga untunnadu bhagavantudu.
0: God is present in the form of self in every human being.
1: ఈ ఎవరికి వ్యక్తికి నీవు నమస్కరిస్తున్నావని భావించకూడదు.
0: We are not paying our respects to an individual.
1: ఆ దేహం అనేటువంటి ఒక దేవాలయంలో నివసించేటువంటి ఆత్మకు నేను నమస్కరిస్తున్నాను.
0: We are offering our salutations to the self in the body that is the temple.
1: ఈ దేహం అనేటువంటి దేవాలయం కూడా నువ్వు స్థిరమైన దేవాలయం కాదు.
0: This body which is the temple is not steady.
1: Moving temple, కదిలిపోయేటువంటి దేవాలయం.
0: Body is a moving temple.
1: కనుక స్థిరమైన దేహంతో రాళ్లతో మట్టితో జున్నంతో కట్టినటువంటి దేవాలయములు మనం ప్రదర్శన చేసే బదులు సజీవమైనటువంటి ఒక దేహానికి మనం ఎంత సేవ చేయొచ్చు?
0: Instead of going round the temple made up of rock and stone and the mortar, why don't you go to the live temple? దానికంటే
1: సజీవమైనటువంటి ఒక జీవులను మనం పోషించడానికి సేవించడానికి తగిన కృషి చేయాలి.
0: We should make an effort to serve and worship the living God in human form.
1: విద్యార్థులలో ఈ జాతీయత భావం అనేది క్షీణించిపోయింది.
0: The feelings of nationalism are lost among the youth today.
1: మన దేశము,
0: our country,
1: మన మతము, మన మానవత్వము అనేటువంటి యొక్క దివ్యత్వంగాన్ని మనం పెంచుకోవాలి.
0: We should develop the divinity. We are human beings.
1: అందరూ మానవులందరూ కూడా ఒక మతం వారే.
0: All human beings belong to us.
1: మనమందరూ ఈ పవిత్రమైన భారతదేశంలో పుట్టినటువంటి వారమే.
0: We are all born here.
1: అట్టి జాతీయత భావము విద్యార్థులలో తరిగిపోతుండాలి, దినదినములకు క్షీణించిపోతుండాలి.
0: ద నేషనల్ ఫీలింగ్స్ ఆర్ ఆన్ డిక్లైన్ అమంగ్ ది యూత్ టుడే.
1: మంచిది కాదు,
0: ఇట్స్ నాట్ గుడ్.
1: ఏ దేశంలో పుట్టాము, ఈ దేశంలో పెరిగాము, ఈ దేశంలో జీవిస్తున్నాము, ఆ దేశానికి తగిన గ్రాటిట్యూడ్ కృతజ్ఞతను మనం అందించాలి.
0: You should show gratitude to the country in which you are born, in which you are grown, in which you live.
1: ఈ విశాలమైనటువంటి భావాలు విద్యార్థుల్లో ఈనాడు అభివృద్ధి కావాలి.
0: So among students, broad feelings should develop.
1: అందువల్లనే ఏ దేహంలో ఉండేటువంటి ఆత్మకు నీవు నమస్కారం చేసినా పరమాత్మకి నమస్కారమే.
0: Therefore, if you offer salutations to the self in any body, it goes to God.
1: ఉపనిషత్తు మరొకటి కూడా చెప్పింది, సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చితే. ఎవరిని మనం తిరస్కరించినప్పటికీ మనం భగవంతుని తిరస్కరించినటువంటి వారమే అవుతాం.
0: సేమ్ ఉపనిషత్ సెడ్ ఇన్ ద సేమ్ టోన్, హూమ్సోఎవర్ రిజెక్ట్ ఆర్ హూమ్సోఎవర్ డిజెక్ట్, ఇట్ అమౌంట్స్ టు డిజెక్ట్ ఫర్ ద లార్డ్.
1: మధ్యలోపలే మన జీవిత ప్రవాహం జరిగిపోవాలి.
0: అవర్ లైఫ్ ఫ్లో షుడ్ గో ఇన్ బిట్వీన్ ద టూ.
1: భగవద్గీత కూడా ఇదే బోధించింది.
0: భగవద్గీత ఆల్సో టాట్ ద సేమ్ థింగ్. వాట్
1: జీవితం అంటే గొప్ప ప్రవాహంతో సమానము.
0: The human life is a flow.
1: ఈ ప్రవాహం అనేటువంటిది ఏ యొక్క అనుగ్రహం అనే సాగరంలోకి చేరడానికి ప్రయత్నించిపోతుండాలి.
0: This flow, the river, may merge in ocean grace.
1: కానీ దీనికి హద్దులు లేకపోతే ఇవి గ్రామములంతా ముంచి వేస్తుంది ఈ జీవితం అనే ప్రవాహము.
0: If it has no boundaries, the whole thing will be flooded.
1: మానవత్వాన్ని కూడాను నశింపజేస్తుంది.
0: The entire human quality will be lost.
1: కనుక ఈ ప్రవాహమునకు ఇటువైపున అటువైపున రెండు గట్లు కట్టుకోమని చెప్పింది.
0: Therefore, we should have bunds on either side of the edges.
1: ఏమిటి ఒకవైపున గట్టు మరొక వైపున గట్టు?
0: What are these two bunds on either side?
1: శ్రద్ధావాం లభతే జ్ఞానం అష్టాక్షరనామం ఒకవైపున గట్టు.
0: The one bun is eight-headed.
1: శ్రద్ధావాం లభతే జ్ఞానం, ఈ ఎనిమిది అక్షరాలతో కూడిన శ్రద్ధతో మనము జీవితాన్ని ప్రవహింపచేసుకోవాలి.
0: We should allow this life flow with all sincerity, steadfastness.
1: ఇది ఒకవైపున హద్దు.
0: This bun on one side.
1: రెండవది సంశయాత్మ వినశ్యతే. సంశయాత్మ వినశ్యతే అష్టాక్షరరావు మరొక వైపున.
0: Another side, the eight-lettered one, సంశయాత్మ వినశ్యతే.
1: దేనిని మనం సంశయించకూడదు.
0: We should not doubt anything.
1: నమ్మకము కలిగినటువంటి వాడే మానవుడు నరుడు.
0: The one with faith is a human being, man.
1: నమ్మకమే లేకపోతే క్షణమైన మనం ఈ జగత్తులో మనం ఉండలేము.
0: If we have no faith, we cannot live for a moment.
1: అన్ని నమ్మే జీవిస్తున్నాం.
0: You live in full faith.
1: మార్కెట్ కి పోయి కూరగాయలు తీసుకుని వస్తా అంటే కూరగాయలు తీసుకుని నేను ఇంటికి వస్తాను అని నమ్మకమే లేకపోతే నువ్వు మార్కెట్ కే పోలేవు.
0: You go to the market with full faith that you would return with vegetables.
1: ఏ చిన్న పని చేసినా నువ్వు నమ్మి చేస్తున్నావు.
0: Everything you do in
1: full faith. కానీ భగవంతుని నమ్మడానికి మాత్రం మనం వెనుకంజ వేస్తాం.
0: But we just go backward in relation to God.
1: మనలో ఉండేటువంటి బలహీనత.
0: This is weakness among us.
1: భగవంతుడు లేక ఏమీ లేదు ఈ జగత్తులో.
0: In this world there's nothing without God.
1: విశ్వమంతా విష్ణుమయమే.
0: Entire universe is the form of God.
1: సర్వము భగవంతుని యొక్క స్వరూపమే.
0: Everything is the form of God.
1: కనుకనే ఇలాంటి సర్వత్రా ఉండేటువంటి భగవత్ తత్వాన్ని నమ్మలేకపోతున్నాం.
0: We are not able to believe all pervasive divinity.
1: అతుచ్చమైన విషయాలను మనం నమ్మి జీవిస్తున్నాము.
0: We carry our daily life having in full faith the routine, mean, low thing.
1: జగత్తు జగత్తు
0: the universe.
1: ఇదంతా కూడా దైవంగా భావించుకోవాలి.
0: We have to take the universe as a
1: form. నీవే దైవము.
0: You are God.
1: నీకంటే ప్రత్యేకమైన దైవం మరొకటి లేదు.
0: There is no separate God far from you.
1: సుగుణాలను పెంచుకుంటే నీవే దైవం.
0: If you develop, you are God.
1: ఆ యొక్క సుగుణములు నీలో లేకపోతే నీవే దయ్యము.
0: When you don't develop virtues in you, you are the demon.
1: దయ్యము నీవే, దైవము నీవే.
0: You are the demon and you are God.
1: సత్తుములే దైవములకు సాక్షి.
0: Virtues are the witness to demon.
1: దయ్యానికి సాక్షి.
0: Bad qualities are the witness to demon.
1: దయ్యము కావాలన్నా దైవం కావాలన్నా నీ యొక్క సాధనలు సరైన గుణములు సరైనట్టుగా ఉంచుకోవాలి.
0: Therefore, to become a demon or God, your habits should be proper.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: దైవ చింతన మాత్రం దూరం చేయకండి.
0: Never be away from thinking of the Lord.
1: సర్వములకు దైవమే సాక్షి.
0: God is eternal witness.
1: సర్వములకు దైవమే మూలము.
0: God is the basis.
1: దైవాన్ని ప్రేమించండి.
0: Love God.
1: సర్వములను ప్రేమించండి.
0: Love everybody.
2: You just heard Bhagwan Baba revealing the means to achieve something which everyone wants. Peace. It was a summer course test course Bhagwan delivered on 26th May 1993.

రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద సమ్మర్ కోర్స్ డిస్కోర్స్ ఆఫ్ భగవాన్ బాబా డెలివర్డ్ ఇన్ ద మార్నింగ్ ఆఫ్ 20th May 1993. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ ఎక్స్ప్లెయిన్స్ ద వేరియస్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ టేకింగ్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్. హీ షోస్ వాట్ స్టాపింగ్ మ్యాన్ ఫ్రమ్ రియలైజింగ్ హిజ్ ఓన్ డివినిటీ అండ్ హౌ హీ కెన్ ఓవర్కమ్ ఇట్.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అధ్యాపకులారా, విద్యార్థినియులారా, విద్యాబోధకులారా,
1: టీచర్స్, స్టూడెంట్స్, ద మెన్ అండ్ విమెన్,
0: మానవుడు రాత్రింపగలు శరీర సుఖముల నిమిత్తమై అనేక శ్రమలు పడుతున్నాడు.
1: Man struggles day and night for the comfort of the body.
0: ఆత్మ శరీరము కంటే భిన్నమైన సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి ఈ బాధలకు గురి కాడు.
1: An individual who recognizes the self, Atma, is separate from the body will never suffer this way.
0: నిజముగా ప్రపంచంలోని ప్రతి మానవుడు తన యొక్క మానవత్వాన్ని, తమ మానవతకు అర్థమును చక్కగా గుర్తించిన ఈ విధమైనటువంటి శ్రమలే జగత్తులో ఉండేటువంటివి కాదు.
1: ఇఫ్ మ్యాన్ రికగ్నైజ్ ద వెరీ పర్పస్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ, హీ విల్ నాట్ సఫర్ ఇన్ దిస్ వరల్డ్.
0: మానవ జీవితమునందే పుట్టి, మానవ జీవితమునందే పెరిగి, మానవ సమాజమునందే జీవితాన్ని అనుభవిస్తూ మానవుడు అనే పదమునకు అర్థము తెలుసుకొనకుండినా అట్టి మానవుడు పశుపక్షి మృగాదుల కంటే హీనమని కూడాను ఉపనిషత్తులు బోధిస్తూ వచ్చాయి.
1: Having been born as a human being, having been brought up in human society, if he does not realize the meaning of a human being, the Upanishad says that is much worse than the beasts and birds.
0: మానవత్వం అద్భుతమైనటువంటిది,
1: అనంతమైనటువంటిది,
0: అర్థవంతమైనటువంటిది.
1: Human life is mysterious, excellent and meaningful.
0: మానవుడనగా కేవలం భౌతిక శరీరధారి మాత్రమే కాదు.
1: Human being does not mean the one with the physical body alone.
0: శరీరము, మనసు, ఆత్మల యొక్క చేరికే మానవత్వం.
1: The human life is the combination of the body, mind and the self, Atma.
0: శరీరంతో కర్మలు ఆచరించటం, మనసుతో దానిని తెలుసుకోవటము, ఈ రెండింటికి సాక్షిభూతగా ఆత్మ ఉండటం, ఈ మూడింటి యొక్క చేరికే మానవత్వం.
1: The human life, the meaning is that the activity must be undertaken by the body and it should be comprehended by the mind while the self remains a witness.
0: చేయుట, తెలుసుకొనుట, ఉండుట, ఈ మూడు యొక్క త్రిశక్తి యొక్క బాధ్యతే, అవ్యక్తమే ఈ యొక్క మానవత్వము.
1: The human life has got in it the hidden meaning, that is doing, knowing and remaining existence.
0: కనుక మానవత్వం అనగా కేవలం ఏదో శరీరధారి మాత్రమే అని భావించటం పూర్ణ అజ్ఞానము.
1: It is absolute ignorance to think that human life is just the body.
0: మానవుడు తన యొక్క మానవత్వాన్ని ఏ విధంగా వ్యక్తం చేసుకోవాలి, ఏ విధంగా గుర్తించాలి, ఏ విధంగా వర్తించాలి అనేటువంటి త్రిమార్గములను ప్రప్రథమములో విద్యార్థులు గుర్తించాలి.
1: The students, in the first instance, should realize how a human being should recognize the conduct and behave himself as a human being.
0: మొదటిది మనస్సు. ఈ మనస్సు కలవాడే మనిషి.
1: First one is manas, the mind. The one with manas, the mind, is manava, the human being.
0: Yat bhavam tad bhavati hini. Manasu ettido manishi attivadu.
1: As is the mind, so is the human being.
0: దీనిని ఆంగ్లం నందు కూడాను సో థింక్ ఎ ది మ్యాన్ సో ఈజ్ ది మ్యాన్ అన్నారు.
1: దిస్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో సెడ్ ది హ్యూమన్ బీయింగ్ విల్ బి యాజ్ హి థింక్స్.
0: కనుక మానవత్వం యొక్క విశిష్టత ఎంత విశాలమై ఉన్నదనేటువంటి సత్యాన్ని విద్యార్థులు గుర్తించాలి.
1: Henceforth, students will have to recognize the significance of the human life.
0: మానవుడు అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, ఆనందమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఈ 5 కోశముల చేతనే కప్పబడి ఉంటున్నాడు.
1: Man is encased by 5 sheets, the food sheet, the life, the mind, the bliss and the wisdom sheet.
0: భౌతికమైన శరీరము ఆహారం చేత నిర్మింపబడుతూ వచ్చింది.
1: ద ఫిజికల్ బాడీ ఈజ్ అవుట్ ఆఫ్ ద ఫుడ్.
0: కనుకనే దీనికి స్థూల శరీరం అని పేరు పెట్టారు.
1: సో ఇట్ ఈస్ కాల్డ్ ద గ్రాస్ బాడీ.
0: రెండవది ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు మూడింటి యొక్క ఏకత్వం చేతనే సూక్ష్మ శరీరము ప్రకటింపబడుతూ వచ్చింది.
1: The next aspect is the combination of the life sheet, the sheet of the mind and the sheet of the wisdom, which is the subtle body.
0: Idiye manavuni yokka sukadukkamulaku aadharam.
1: This is the basis for the pleasure and the pain of man.
0: Manavudu anubhavinchetuvanti sarvaanubhamulu kudanu ee sukshma shariram dwarane anubhavistunnadu.
1: Man experiences of all sorts out of this subtle body.
0: దీని తరువాత ఆనందమయ కోశం.
1: నెక్స్ట్ ఈజ్ దట్ ఆఫ్ ద షీట్ ఆఫ్ బ్లెస్.
0: ఇది ప్రపంచమునకే మూలాధారమైనటువంటిది.
1: దిస్ ఇస్ ది వెరీ బేసిస్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఏ విధముగా అనగా
1: హౌ?
0: అన్నమయ కోశమునందు చైతన్యములో ప్రకాశించేటువంటి ఆత్మతత్వములకు
1: ద సెల్ఫ్ ద సైన్సెస్ అవేర్నెస్ the self in the sheath of food,
0: bodily consciousness annaru,
1: is called body consciousness.
0: Anaga shariramunandu kudanu atma prakashistune untunnadi.
1: Meaning the self shines in the body also.
0: Ika prana chetanamunandu meligetuvanti yokka atmaku bodily consciousness annaru.
1: That the self which is present in the sheath of the life sheath is called bodily consciousness.
0: దీనిని nervous consciousness అని కూడా అన్నారు.
1: This is also called nervous consciousness.
0: ఇది కేవలము ఒక ప్రాణతత్వమును మాత్రమే గుర్తించడం కాక ప్రాణాధారం యొక్క తత్వాన్ని కూడాను తాను ప్రకటిస్తూ వస్తుంది.
1: This not only expresses the life source and also speaks of the basis of life.
0: మూడవది మానసిక చేతనమునందు మెలిగేటువంటి యొక్క ఆత్మ.
1: ద నెక్స్ట్ వన్ ఈస్ ద సెల్ఫ్ దట్ షైన్స్ ఫోర్త్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద మైండ్.
0: దీనిని శారీరకమైనటువంటి యొక్క చైతన్య తత్వము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ అవేర్నెస్ రిలేటింగ్ టు ద బాడీ.
0: ఇంకా నాలుగవది విజ్ఞానమయ కోశం.
1: ద ఫోర్త్ వన్ ఈస్ ది షీత్ ఆఫ్ విజ్డమ్.
0: ఇది ప్రపంచమునకి మూలాధారమైనటువంటిది.
1: దిస్ ది వెరీ బేసిస్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఇది చిత్ తపస్సుతో కూడినటువంటిది.
1: దిస్ హాస్ గాట్
0: దీనిని సర్వ చైతన్యాకృతము అని కూడాను పేరు పెడుతూ వచ్చారు.
1: దిస్ హాస్ గాట్ టూ ఆస్పెక్ట్స్ ద చిత్ అవేర్నెస్ అండ్ ద తపస్ పెనెన్స్.
0: దీనిని మరొక విధంగా కూడా మనం విచారణ చేసినప్పుడు
1: వెన్ వి ఎంక్వైర్ ఇన్ ద అదర్ వే
0: ఇది సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దివ్య శక్తిగా రూపొందుతూ వస్తుంది.
1: ఇట్ షేప్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ది ఆల్ పర్వేసివ్ పవర్.
0: ఇలాంటి తత్వమును ఈనాడు మానవుడు గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ దిస్ ఆస్పెక్ట్.
0: దీని తరువాత
1: లేటర్
0: ది ప్యూర్ డివైన్ సెల్ఫ్ అన్నారు. ఇదియే పవిత్ర పురుషార్థము అన్నారు.
1: Later comes the pure divine self, which is the main objective of human life.
0: ఇందులో ఒక విధమైనటువంటి యొక్క విశ్వాధారమైనటువంటి శక్తి కూడా ఇమిడి ఉంటున్నది.
1: హియర్ ఎ సార్ట్ ఆఫ్ పవర్ ఫర్ ది ఎంటైర్ యూనివర్స్ కంటైన్డ్
0: ఆల్ ఎఫెక్టివ్ సోల్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ఆల్ ఎఫెక్టివ్ సోల్
0: ఇన్ఫినిట్ ఆల్ ఎఫెక్టివ్
1: ఇన్ఫినిట్
0: విల్ ఆల్ ఎఫెక్టివ్ విల్
1: ఆల్ ఇన్ఫినిట్ విల్.
0: ఈ తత్వమే లోకమును సంరక్షిస్తూ వస్తుండాలి.
1: ఇట్ ఈస్ దిస్ దట్ ప్రొటెక్ట్స్ ద వరల్డ్.
0: దాని తరువాత
1: లేటర్
0: ఇట్టి ఆనందమయ కోసమును కూడాను గుర్తించడానికి తగిన ప్రయత్నం చేస్తూ వచ్చారు మహర్షులు.
1: సెయింట్స్ స్టార్టెడ్ మేకింగ్ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ ద షీప్ ఆఫ్ బ్లిస్.
0: ఈ ఆనందం అనేటువంటి దానిని ప్రతి మానవుడు కూడా ఆశిస్తున్నాడు.
1: దిస్ బ్లిస్ ఇస్ ఎస్పైర్డ్ ఫర్ బై ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ఈ ఆనందం ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
1: హౌ కెన్ వీ అక్వైర్ దిస్ బ్లిస్?
0: మొట్టమొదట మనము మానవుడు అనే పదమునకు చక్కగా అర్థం తెలుసుకోవాలి.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ షుడ్ నో క్లియర్లీ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ హ్యూమన్.
0: మానవ మానవుడు అనగా ఆత్మ అనే అర్థం.
1: మానవ హ్యూమన్ బీయింగ్ మెన్స్ సెల్ఫ్ ఆత్మ.
0: ఈ ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటివే ఆకాశాది పంచభూతములు.
1: అవుట్ ఆఫ్ దిస్ సెల్ఫ్ ఓన్లీ ఇమనేటెడ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచభూతముల యొక్కను మానవుడు స్వాధీనమునందించుకున్నాడు.
1: Man has under his control all the five elements.
0: కనుకనే మానవుడు మాస్టర్ కాగలిగాడు.
1: So man could become master.
0: ఈనాటి మానవుడు మానవత్వం యొక్క అర్థాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే ఈ యొక్క ఐదు ఇంద్రియములకు కూడాను దాసుడైపోతున్నాడు.
1: As man could not know the mere meaning of his life, he has become a slave to his senses.
0: మానవ పదములకు అర్థము తెలుసుకున్నటువంటి వాడే మాధవత్వాన్ని తెలుసుకోవటానికి శక్తి కలిగినటువంటి వాడవుతాడు.
1: యూ హ్యావ్ ద రియల్ కెపాసిటీ టు నో ద వెరీ క్వాలిటీ ఇఫ్ హీ నోస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ.
0: వేదాంతమునందు తన్ను తాను తెలుసుకున్నటువంటి వాడే సర్వమును ఎరిగినటువంటి వాడవుతాడు.
1: దిస్ ఇన్ వేదాంత సెట్ వన్ వుడ్ బి ఏబుల్ టు నో ఎవ్రీథింగ్ ఇఫ్ హీ ఇస్ టు నో హిస్ ఓన్ సెల్ఫ్. నిన్ను
0: తెలుసుకున్నట్టు తగిన కృషి చేయాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో థై సెల్ఫ్.
0: నీవనగా ఎవరు?
1: హూ ఆర్ యూ?
0: ఇది బహిర్దృష్టిని మనం దూరపరచుకోవాలి.
1: వీ షుడ్ బి అవే ఫ్రమ్ దిస్ ఎక్స్టర్నల్ వ్యూ.
0: కన్నులతో చూచినది, చెవులతో విన్నది, మనస్సుతో అనుభవించినది, చిత్తంతో ఆనందించినది ఇవన్నీ కూడా కేవలము బాహ్యమైనటువంటి యొక్క అనుభూతులే.
1: ఆల్ దట్ సీన్ విత్ ది ఐ, ఆల్ దట్ హర్డ్ త్రూ ద ఇయర్, ఆల్ దట్ హస్ బీన్ ఎక్స్పీరియన్స్ విత్ ద మైండ్, they are all external.
0: ivanni kudunu kevalamu elevation annaru. lopalu unnatundi yokka divya shakti yokka pratibimbamule.
1: all this come under one aspect, elevation, which is the reflection of the inner one.
0: ilanti deenini manu satyamani gurtinchi satyamainatundi yokka divyatvanni vismarinchi manavattamu vyaktam chesukuntunnadu.
1: man is wasting his life taking this as the truth, forgetting the divinity.
0: కనుక మానవత్వము మనసు ద్వారా ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఎఫర్ట్ షుడ్ బి మేడ్ టు నో ద డివినిటీ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ త్రూ ద మైండ్, విత్ ద మైండ్.
0: మనసే హేతు.
1: ద మైండ్ ఇస్ ద రీజన్.
0: మనుజుని మనుగడకను దుఃఖమునకు మాన్యతకును.
1: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద నేమ్, ఫర్ ద పెయిన్ అండ్ ద ప్లెజర్.
0: మనసే ముక్తికి మూలము.
1: మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ లిబరేషన్.
0: మనసే నరకంబు తెచ్చు మై మరపించు.
1: ఇస్ ద మైండ్ దట్ గివ్స్ ఆల్ ద ప్లెజర్, మేక్స్ యు ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: ఈ మనస్సు యొక్క తత్వమే మానవత్వంగా మారి మానవత్వమే ఒక దివ్యత్వాన్ని మరిపించి ఈ యొక్క జగత్తును సత్యముగా విశ్వసింపజేస్తున్నది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది మైండ్ దట్ టేక్స్ ద మ్యాన్ టు ద స్టేట్ ఆఫ్ డివినిటీ అండ్ మేక్స్ యు ఫర్గెట్ ది ఎంటైర్ వరల్డ్.
0: కనుక ఈ యొక్క జగత్తు అనేటువంటిది ఈ పదమునందే కూడా దీని అర్థం కూడా ఇమిడి ఉంటున్నది.
1: జగత్ యూనివర్స్ హాస్ గాట్ ది మీనింగ్ ఇన్ దట్ వెరీ వర్డ్ ఇట్సెల్ఫ్.
0: ఇది సత్యం కాదు.
1: ఇట్స్ నాట్ ట్రూ.
0: జగత్, జగత్ వచ్చిపోయేటువంటిది, రాకపోకలతో కూడినటువంటిది ఈ జగత్.
1: జగత్ యూనివర్స్ ద వర్డ్ సేస్ జ దట్ విచ్ కమ్స్, గత్ దట్ విచ్ గోస్.
0: రాకపోకలు లేనటువంటి వాడు మానవుడు.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ హూ నీదర్ కమ్స్ నార్ గోస్.
0: ధరించిన దేహము మార్పు చెందవచ్చును.
1: The body that he has may change.
0: క్షీణించవచ్చును.
1: May decay.
0: కానీ మానవుడు మార్పు చెందేవాడు కాదు, నశించేటువంటి వాడు కాదు.
1: బట్ హ్యూమన్ బీయింగ్ షల్ నెవర్ పెరిష్, హి షల్ నెవర్ చేంజ్.
0: కనుకనే అతనికి నరహ అన్నారు.
1: సో హి ఇస్ ఆల్సో కాల్డ్ నరహ.
0: రహ అనగా నాశనము.
1: రహ మీన్స్ దట్ ది జనరేషన్.
0: నా అనగా లేనటువంటి వాడు.
1: నా ద వన్ హూ హాస్ నో డెత్.
0: నరహ అనగా నాశనము లేనటువంటి వాడే నరుడు.
1: నరహ మీనింగ్ ద వన్ హూ హాస్ నో డెత్. హి ఇస్ హ్యూమన్ బీయింగ్ నర.
0: అట్టి నాశనము లేనటువంటి ఒక తత్వమే ఆత్మతత్వము.
1: That which is deathless is the nature of the self, Atma.
0: కనుకని మానవుడనగా ఆత్మస్వరూపుడే కాని కేవలము భౌతిక శరీరధారి కాదు.
1: So when he says manava, human being, he is the very true self, not the body.
0: ఇది మనస్సు యొక్క ప్రభావము చేతనే అనేక విధములైనటువంటి యొక్క మార్పులు చెందుతూ ఉంటున్నది.
1: The very same thing changes differently because of the effects of the mind.
0: ఈ మనసు కూడాను నాలుగు విధమైనటువంటి స్థితిలో ఉంటుంటది.
1: ద మైండ్ ఆల్సో ఎగ్జిస్ట్ ఇన్ ఫోర్ డిఫరెంట్ పొజిషన్స్.
0: మొదటిది సూపర్ మైండ్ అన్నారు.
1: ద ఫస్ట్ ఈజ్ సూపర్ మైండ్.
0: రెండవది హైయర్ మైండ్ అన్నారు.
1: ద సెకండ్ హైయర్ మైండ్.
0: మూడవది ఇల్యూమినేటెడ్ మైండ్ అన్నారు.
1: థర్డ్ వన్ ఇల్యూమినేటెడ్ మైండ్.
0: ఇంకా నాలుగవది ఓవర్ మైండ్ అన్నారు.
1: ద ఫోర్త్ వన్ ఓవర్ మైండ్.
0: ఈ నాలుగింటి యొక్క రహస్యాన్ని మానవుడు గుర్తించినప్పుడే మానవుడు అనగా ఎవరు అనేటువంటిది తాను అర్థం చేసుకోగలడు.
1: ఇఫ్ మ్యాన్ రికగ్నైజెస్ ద మీనింగ్ ఆఫ్ దీస్ ఫోర్, హీ విల్ అండర్స్టాండ్ హూ ఇస్ మానవ, ద హ్యూమన్ బీయింగ్.
0: సూపర్ మైండ్,
1: ద ఫస్ట్ సూపర్ మైండ్.
0: ఇది అంతర్దృష్టితో మనము విచారం చేయడానికి ప్రయత్నం చేయాలి.
1: బట్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఎంక్వైర్ విత్ ది ఇన్నర్ వ్యూ విజన్,
0: అనగా తన యొక్క భావమును తన యొక్క దృష్టిని బహిర్ముఖములో విస్మరించి అంతర్ముఖంతో విశ్వసించి అందులో విచారణ జరపడానికి తగిన కృషి చేయాలి.
1: అప్రోప్రియేట్ ఎఫర్ట్ హ్యాస్ టు బి మేడ్ టు ఫర్గెట్ ది ఎక్స్టర్నల్ వ్యూ అండ్ షుడ్ హ్యావ్ ది ఇన్నర్ విజన్ అండ్ థింక్ ఆఫ్ ది ఫీలింగ్స్ విత్ ఇన్.
0: మనము చేయవలసినటువంటి ఎంక్వైరీ అంతా కూడా లోపల కానీ బయట కాదు.
1: ఆల్ ది ఎంక్వైరీ దట్ వి హావ్ టు డూ ఈజ్ విత్ ఇన్, నాట్ అరౌండ్.
0: ఇన్నర్ డివైన్,
1: దట్ ఈస్ ది ఎంక్వైరీ ఆఫ్ ది ఇన్నర్ డివైన్.
0: అనగా దేహమా నేను కాదు.
1: Meaning, are you the body? No.
0: దేహం ఒక జడమైనటువంటిది.
1: Body is inert.
0: మనసా నేను కాదు.
1: Am I the mind? No.
0: ఇది ఒక ప్రతిబింబంతో కూడినటువంటిది.
1: This is just a reflection.
0: ఇవన్నింటి యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ త్రీ సౌండ్స్ లే చిత్తము బుద్ధి అహంకారములు.
1: The reaction, reflection, is sound. All these three make the ego and also the mind.
0: మార్పు చెందేటువంటిదే.
1: So all that is external is bound to change.
0: ఇలాంటి మార్పు చెందినటువంటిది ఒకటి ఆధారమై ఉంటున్నది.
1: However, there is a basis which is changeless.
0: ఆ యొక్క అంతర్భావంతో కూడినటువంటి దివ్యత్వమే దీనికి ప్రధానము అని మొట్టమొదట ఊహించాలి.
1: వన్ హ్యాస్ టు ఇమాజిన్, వన్ హ్యాస్ టు వ్యూ దట్ దిస్ ఇన్నర్ డివినిటీ ఈస్ ద మెయిన్ వన్.
0: ఇలాంటి రెండవ తత్వం లోపల తిరిగి కాస్మిక్ డిజైన్ అనేటువంటిది ఉంటారు, డివైన్.
1: Later comes the second aspect, the cosmic divine.
0: Anaga na yendundinatvanti yokka divya tattvame chaitanyame na edutu vyakti endu kuda untunnadi.
1: Meaning the divinity and awareness in me are verily present in the man in front.
0: Ma iruvuri endu undinatvanti yokka divya shaktiye vishwamanandanta untunnadi.
1: The divine power present in both of us is all pervasive in the universe.
0: Sarvatra undinatvanti yokka divya shakti okkate.
1: The divine power is one and the same.
0: దీనికంటే మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో సెకండ్.
0: దేహములు బల్బుల వలె భిన్న భిన్నంగా ఉండవచ్చును.
1: బాడీస్ మే బి డిఫరెంట్ లైక్ బల్బ్స్.
0: కానీ అన్నింటి యందు ఉండినటువంటి ఒక చైతన్య శక్తి ఒక్కటే, అది విద్యుత్ శక్తి.
1: దట్ అవేర్నెస్ ది ఎలక్ట్రిసిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
0: ఈ యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే ఇదే కాస్మిక్ డివైన్ అంటారు.
1: వెన్ వీ ట్రై టు అండర్స్టాండ్ దిస్, దిస్ వీ కాల్ ఇట్ యాజ్ కాస్మిక్ డివైన్.
0: దాని తరువాత
1: ద నెక్స్ట్ వన్,
0: కేవలం నీవు మాత్రమే నీ స్వరూపాన్ని గుర్తించినంత మాత్రం చాలదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు నో యువర్ ఓన్ సెల్ఫ్.
0: నీ ముక్తిని నీవు మాత్రం కోరటం వల్ల సాధ్యం కాదు.
1: ఇస్ నాట్ పాసిబుల్ టు లిబరేట్ యువర్ సెల్ఫ్ బై ఎస్పైరింగ్ ఫర్ ఇట్.
0: భిన్న స్వరూపంతో ఉండినటువంటి విశ్వ స్వరూపాన్ని కూడా నీవు ఏకంగా భావించాలి.
1: యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ యూనివర్సల్ ఫామ్, కాస్మిక్ ఫామ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: కనుకనే ఈ ఏకత్వాన్ని మనం విశ్వసించినప్పుడే
1: when we believe in that oneness
0: మన మానవత్వం మనకు చక్కగా అర్థమవుతుంది.
1: we can understand the human life in full.
0: కాని ఈనాటి పరిణామము, మానవుని యొక్క పరిణామము, పదార్థములు, ప్రాణము, దేహం వరకే ప్రయాణం చేస్తూ ఉన్నది.
1: బట్ టుడే ఆల్ ద మెటీరియల్, ఆల్ ద థాట్స్ జస్ట్ ట్రావెల్ అప్ టు ద బాడీ ఓన్లీ టుడే.
0: దీని తరువాత ఈ ప్రయాణము స్తంభించిపోతుండాలి.
1: Beyond this, the travel comes to a total halt.
0: మనసు వరకు మాత్రమే మానవుడు ప్రయాణం చేస్తున్నాడు.
1: Man travels up to the position of mind.
0: కానీ ఓవర్ మైండ్, ఆ మనసుకు అతీతమైనటువంటి ఒక స్థితిని కూడాను మనం పొందాలి.
1: But there is another, something beyond the mind, over mind, that we should imagine.
0: ఈ మనసు ఎంతవరకు ప్రయాణం చేయగలదు?
1: How far the mind can travel?
0: మనోమూలం విదం జగత్తు, జగత్తు వరకు ప్రయాణం చేయగలదు.
1: The mind can travel up to the universe.
0: ఈ జగత్తులో ఉండేటువంటి యొక్క వస్తువులను, వాహనములను, వ్యక్తులను, విషయములను కూడాను గుర్తించడానికి మనసు ఆధారం కావాలి.
1: Mind should be the basis to understand the various aspects relating to the objects and different things in the world.
0: Manasato vartinchenta varaku kudanu manavudugane untadu.
1: So long he conducts himself with the mind, he remains at the level of a human being.
0: Kani idi amanaskudu kavali.
1: But he should withdraw the mind, amanaska.
0: Amanaskudanaga emi, manasuku atheetamainatundi sthitiki povali.
1: Amanaska means one should reach the state beyond the mind.
0: సూపర్ మైండ్ లో ప్రవేశించాలి.
1: యు షుడ్ స్టెప్ ఇంటూ సూపర్ మైండ్.
0: ఈ సూపర్ మైండ్ అనేటువంటిదే సూక్ష్మదేహం.
1: మైండ్ కెన్ ట్రావెల్ అప్ టు ది యూనివర్స్.
0: ఈ జగత్తులో ఉండేటువంటి యొక్క వస్తువులను, వాహనములను, వ్యక్తులను, విషయములను కూడాను గుర్తించడానికి మనసు ఆధారం కావాలి.
1: మైండ్ షుడ్ బి ది బేసిస్ టు

0: is related to the subtle body.
1: ఈ యొక్క సూక్ష్మదేహమునందు మాత్రమే ఇవన్నీ కూడాను శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవి ఏవీను లేక.
0: ఇన్ ది సెటిల్ బాడీ థింగ్స్ లైక్ ద బాడీ, ద సెన్సెస్, ద మైండ్, ద ఈగో ఆర్ నాట్ ప్రెసెంట్.
1: కేవలము చేతనా శక్తుడై ఉంటుంటాడు.
0: ఈస్ జస్ట్ ద అవేర్నెస్.
1: దీనికి కూడాను అతీతమైనటువంటి కారణ దేహాన్ని మనం ప్రవేశించాలి.
0: బట్ వీ షుడ్ ఆల్సో స్టెప్ ఇన్ టు దాట్ విచ్ ఇస్ బియాండ్ దిస్, ద కాజల్ బాడీ.
1: ఈ కారణ దేహం అనేటువంటి దాని ఎందే,
0: ఇన్ దిస్ కాజల్ బాడీ,
1: శరీరము, మనస్సు, ఇంద్రియములను, బుద్ధిని అన్ని కూడాను కంట్రోల్ చేసేటువంటి పవర్ ఉంటుండాలి.
0: దిస్ కాజల్ బాడీ హెస్ గాట్ దట్ కంట్రోలింగ్ పవర్ ఆఫ్ ద బాడీ, ద సెన్సెస్, ద మైండ్, ఈగో.
1: ఏ తర్వాత సర్వశక్తులు కూడాను మానవుని ఎందే ఇమిడి ఉంటున్నవి.
0: It's all said and done. All capacities are latent in him.
1: మానవుడు అనంతమైనటువంటి శక్తి కలగాడు.
0: Man has got infinite power.
1: మానవుడు అద్భుతమైనటువంటి యొక్క శక్తి కలవాడు.
0: Man has got excellent power.
1: మానవునికు అర్థము కానటువంటి విషయములు జగత్తులో లేవు.
0: In this world there is nothing that man cannot comprehend.
1: కనుకనే అద్భుతమైన, అనంతమైన, అర్థవంతమైనటువంటి వాడు మానవుడు.
0: So man is mysterious, infinite, and that is meaningful.
1: కానీ ఈనాటి మానవుడు,
0: but man today,
1: గొప్ప విద్యావంతుడై,
0: being highly
1: వంతుడై, వైజ్ఞానవంతుడై, సర్వశక్తిమయుడుగా రాణిస్తూ ఉంటున్నాడు.
0: Man today is shining as a highly educated, intellectual, scientific one.
1: కానీ ఇవి కాదు వాని యొక్క భౌతికమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ప్రకటించేటువంటివి.
0: But these secular, physical, worldly things will never manifest, express
1: the self. They
0: only express, manifest the worldly powers.
1: కాని అంతర్శక్తులను ప్రకటించేటువంటి ఒక తత్వము ఒకటి అగాధమై, అగమ్యమై, అగోచరమై, అనంతమై, అవ్యక్తమై ఉంటుండాలి.
0: But the self which is hidden, latent, which is hidden in secret, which cannot be expressed.
1: అది మానవుని ఎందున్నటువంటి కాస్మిక్ పవర్ అంటారు.
0: దట్ ఈస్ ది కాస్మిక్ పవర్ ఇన్
1: యూనివర్సల్ శక్తి.
0: దట్ ఈస్ యూనివర్సల్ పవర్.
1: సర్వత్రా ఉండినటువంటి యొక్క శక్తియే మన యందు, మన యందున్నటువంటి యొక్క శక్తియే సర్వత్రా కూడా ఉంటుండాలి.
0: ద పవర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది యూనివర్స్ ఈస్ విత్ఇన్ అస్ అండ్ ద పవర్ విత్ఇన్ అస్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కానీ ఆకారంను పురస్కరించుకుని ఇది అణువుగాను, విశాలతను పురస్కరించుకుని ఇది అంత్యముగాను మనం భావిస్తున్నాం, అనంతముగాను భావిస్తున్నాం.
0: బట్ బేసింగ్ ఆన్ ఇట్స్ ఫామ్ వీ టేక్ ఇట్ యాజ్ మైక్రోకాజం అండ్ ద మాక్రోకాజం.
1: సర్వత్రా వ్యాపించినటువంటి గాలిని ఒక బెలూన్ లో కట్టి దాన్ని ఊపి పెట్టినప్పుడు ఈ అనంతమైన గాలి బెలూన్ లో ఒక లిమిట్ గా ఉంటుండాలి.
0: ద ఇన్ఫినిట్ ఎయిర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ వెన్ ఇట్స్ బ్లోన్ ఇన్ టు ద బెలూన్ ఇట్ విల్ బి ఇన్ ఎ లిమిటెడ్ ఫామ్.
1: కానీ అనంతమైన గాలిలో ఇది మర్జ్ కావటం లేదు.
0: బట్ ఇట్ డజంట్ మర్జ్ ఇన్ టు ది ఇన్ఫినిట్ ఎయిర్ అరౌండ్.
1: ఎప్పుడు ఇది అనంతమైనటువంటి గాలిలో ఏకమైపోతుంది?
0: వెన్ డస్ ఇట్ బికమ్ వన్ విత్ ది ఇన్ఫినిట్ ఎయిర్?
1: గాలిని మరింత ఊది ఊది ఊదినప్పుడు ఈ ఆకారం అనేటువంటి బెలూన్ బస్ట్ అయిపోతుంది.
0: వెన్ యూ బ్లో అప్ దిస్ బెలూన్ మోర్ అండ్ మోర్ ది బెలూన్ బస్ట్.
1: ఇది బస్ట్ అయినప్పుడు ఇందులో అణుమాత్రంగా ఉండినటువంటి యొక్క గాలి అనంతములో ఏకమైపోతుంది.
0: వెన్ ది బెలూన్ బస్ట్ this air which is so small and little would merge into the infinite air around.
1: కనుక మన దేహములే ఒక బెలూన్ వంటివి.
0: So our bodies are a sort of balloon.
1: ఇందులో నింపుకున్నటువంటి యొక్క అనంత శక్తిగా ఉండినటువంటి యొక్క గాలి అణువుగా మనం భావిస్తున్నాం.
0: The infinite air present within us, we take it as a fraction, as an atom.
1: కానీ ఈ అణువే ఘనములో ఉన్నటువంటి అంశమే.
0: This atom is just a part of the mighty one.
1: అణు రణీయాన్ మహతో మహీయాన్. ఈ రెండింటి యొక్క ఏకత్వం ఒక్కటే.
0: There is oneness in both the microcosm and the macrocosm.
1: కాని మనసు చేసే చింతన,
0: but the thinking of
1: the
0: mind,
1: చేసే పని,
0: the action of the body,
1: ఆత్మ చూచే సాక్షిభూతము,
0: and the self which is
1: witness. ఈ రెండు భిన్న భిన్నంగా కనిపిస్తాయి.
0: They appear to be different.
1: కాదు కాదు, ఇది ఒకదానితో ఒకటి ఏకమై ఉంటుంటాయి.
0: No, they are interrelated.
1: ఆకారములో భిన్నమే కాని,
0: they may be different in form.
1: ఆనందములో ఏకమే.
0: But in bliss, just one.
1: దీనినే ఉపనిషత్తులు,
0: this Upanishads,
1: అనంతములోని ఏకత్వమే, అనేకత్వములోని ఏకత్వమే అని విశ్వసిస్తూ వచ్చారు.
0: Upanishads taught that this is unity in diversity.
1: కనుక మానవత్వం అనగా,
0: so human life,
1: దైవత్వానికి భిన్నమైనటువంటిది కాదు.
0: So humanity is in no way different.

0: డివినిటీ.
1: మానవత్వము దివ్యత్వము రెండు ఒక్కటే.
0: ది హ్యూమానిటీ అండ్ ది డివినిటీ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుకనే రెండవ స్థాయి లోపల ఈ విషమకాలమైనటువంటి యొక్క భావాన్ని మనం అభివృద్ధి పరచుకున్నప్పుడు,
0: ఇన్ ది సెకండ్ స్టేజ్ వెన్ వీ డెవలప్ దట్ బ్రాడ్ ఫీలింగ్,
1: దేవుడైన నేను దేవుడైన విశ్వము రెండు కూడా ఒక్కటే అనేటువంటి సమత్వానికి వస్తుంది.
0: ఇట్ కమ్స్ టు దట్ వన్నెస్, ది ఈక్వాలిటీ. ఐఎమ్ గాడ్, ది యూనివర్స్ ఈజ్ గాడ్, బోత్ ఆర్ వన్.
1: ఇది డివైన్ యూనివర్సల్ ఫామ్ అన్నారు.
0: దిస్ ఈజ్ కాల్డ్ డివైన్ యూనివర్సల్ ఫామ్.
1: ఈ యూనివర్సల్ ఫామ్ అనేటువంటిది ఎట్లా చేరింది?
0: హౌ డు యూ గెట్ దిస్ యూనివర్సల్ ఫామ్?
1: వస్తువుల యొక్క భిన్నత్వంతో కాదు.
0: ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ డిఫరెన్స్.
1: శక్తి యొక్క ఏకత్వంతోనే.
0: ఇట్స్ ఓన్లీ ఆఫ్ వన్నెస్, యూనిటీ.
1: కనుక శక్తి తత్వాన్ని మనము క్వాలిటీగా తీసుకోవాలి.
0: So we should take this power as quality.
1: దేహములు కేవలము ఒక క్వాంటిటీగా భావించాలి.
0: We should take the body as quantity.
1: క్వాంటిటీ కావలసినంత ఉండవచ్చును.
0: There may be plenty of quantity.
1: క్వాలిటీనే మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: But we should take quality as the chief one.
1: అది ప్రతి మానవుని యందు ఉండినటువంటి యొక్క చైతన్యము, కాన్షియస్నెస్.
0: It is the consciousness in every man.
1: కనుక ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది,
0: this consciousness,
1: సర్వత్రా వ్యాపించినటువంటిది,
0: is present everywhere.
1: మనం గాలిని తీసుకుంటున్నాము.
0: వీ బ్రీత్.
1: ఈ గాలి నీకు ప్రత్యేకంగా, ఇతనికి ప్రత్యేకంగా, అతనికి ప్రత్యేకంగా రావటం లేదు.
0: ది బ్రీత్, దిస్ ఎయిర్, ఈజ్ నాట్ సెపరేట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. హియర్
1: ఉండేటువంటి గాలి లోపలే ఎవరి కెపాసిటీకి తగినట్టుగా వారు తీసుకుంటున్నారు.
0: ద ఎయిర్ ప్రెజెంట్ ఆల్ ఓవర్, ఈ జస్ట్ ఇన్హేల్ డిపెండింగ్ ఆన్ కెపాసిటీ.
1: ఈ దేహములకు సంబంధించినటువంటిది ఒక లిమిట్ గా విశ్వసిస్తున్నాము.
0: దట్ వీ బ్రీత్ ఇన్ టు అవర్ బాడీ, వీ టేక్ ఇట్ ఎస్ లిమిటెడ్ కెపాసిటీ.
1: కనుకనే మానవత్వము చాలా అణుమాత్రంగా భావించి, అల్పంగా భావించి, కేవలము తాను ఒక దీనుడిగా విశ్వసిస్తున్నాడు.
0: టేకింగ్ దిస్ హీ కన్సిడర్స్ హింసెల్ఫ్ వెరీ హంబల్, ఈజ్ వెరీ సింపుల్.
1: కాదు కాదు, మానవుడు అల్పుడు కాదు, అనంతుడు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ సో లిమిటెడ్, బట్ హీస్ ఇన్ఫినిట్.
1: కనుకనే అట్టి ఇన్ఫినిట్ గా ఉండినటువంటి మానవత్వాన్ని,
0: దట్ హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ ఇన్ఫినిట్,
1: ఈనాడు మనం దేహరీతిగా దానిని అదుపులో ఉంచటం చేతనే,
0: బికాస్ వీ లిమిట్ టు ద బాడీ,
1: ఈ దివ్యత్వమైనటువంటి యొక్క విశాలత్వాన్ని మనము అర్థం చేసుకోలేకపోతున్నాం.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ బ్రాడ్ ఐడెంటిటీ విత్ ద డివినిటీ.
1: మొట్టమొదట నీ దివ్యత్వాన్ని నీవు గుర్తించాలి.
0: ద ఫస్ట్ ఇన్స్టెన్స్, అండర్స్టాండ్ యువర్ డివినిటీ.
1: నీవెవరో నీవు అర్థం చేసుకోవాలి.
0: అండర్స్టాండ్ హూ యు ఆర్ ఫస్ట్.
1: కానీ ఈనాటి విద్యా విధానం లోపల,
0: బట్ ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్,
1: తనను తాను వదలి,
0: లీవింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్,
1: విశ్వాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: దే మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ యూనివర్స్.
1: ఇది పెద్ద అజ్ఞానం.
0: దిస్ ఇస్ బిగ్ ఇగ్నోరెన్స్.
1: ఈనాడు విజ్ఞానం ఎంత పెరిగినదో,
0: టుడే ది సైన్స్ హెస్ ప్రోగ్రెస్,
1: ఎంత విశాలమైనదో,
0: ఇట్ ఈస్ సో వాస్ట్,
1: ఎంత విజృంభించినదో,
0: ఇట్ ఈస్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్.
1: దాని ప్రక్కలో అజ్ఞానం కూడా అంత విజృంభిస్తూ వస్తుండాలి.
0: బట్ ఇన్ సేమ్ హ్యాండ్, అలాంగ్ విత్ దట్, ఇగ్నోరెన్స్ ఇస్ ఆల్సో ఆన్ ద రైజ్.
1: ఈ అజ్ఞానమును చూడటం లేదు మానవుడు.
0: మ్యాన్ ఇస్ నాట్ అండర్స్టాండింగ్ దిస్ ఇగ్నోరెన్స్.
1: తాను తాను గుర్తించినటువంటి యొక్క విజ్ఞానమును మాత్రమే దృష్టి అందించుకుంటున్నాడు.
0: హీ కీప్స్ ఇన్ వ్యూ ఆల్ హిస్ అచీవ్మెంట్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్.
1: నిజమైన విజ్ఞానము కాదు.
0: దిస్ ఇస్ నో ట్రూ విజ్డమ్.
1: ఇది అజ్ఞానంలోని ఒక భాగమే,
0: జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఎంతవరకు మానవులకు భేదములు, భిన్నత్వములు, శరీరం యొక్క కృషులు ఉంటున్నాము, అంతవరకు వీడు అజ్ఞానియే కాని విజ్ఞాని కాదు.
0: సో లాంగ్ మ్యాన్ హ్యాస్ గాట్ ది ఫీలింగ్స్ ఆఫ్ డిఫరెన్సెస్ అండ్ డైవర్సిటీస్, ఈజ్ జస్ట్ ఇగ్నోరెంట్, బట్ నాట్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
1: ఓవర్ మైండ్, ఈ యొక్క లిమిట్ ను మనం దాటిపోవాలి.
0: సో హీ షుడ్ రీచ్ దట్ స్టేట్ ఓవర్ మైండ్ ఫ్రమ్ ఫైనైట్ టు ఇన్ఫైనైట్.
1: ఇది సాధ్యమా అని ప్రశ్నించవచ్చు.
0: వన్ మే క్వశ్చన్, ఈజ్ దట్ పాసిబుల్?
1: తప్పక సాధ్యమే.
0: సర్టెన్లీ ఇట్ ఈస్ పాసిబుల్.
1: మానవుడు సాధించలేనిటువంటిది జగత్తులో ఒక్కటి లేవు.
0: There is nothing in this world that man cannot accomplish.
1: సర్వమును సాధించవచ్చును.
0: Everything he can accomplish.
1: కాని అట్టి విశ్వాసం మానవుల్లో లేకపోవటం చేతనే సాధించలేకపోతున్నాడు.
0: As man has no such confidence within him, he is not able to achieve.
1: ఈ శరీరం యొక్క పరిమితిని మాత్రమే భ్రమించి,
0: he goes by the limited body.
1: ఈ పరిమితమైన దేహంతో నేను ఇంత ఘనకార్యం చేయగలనా అని కొంతవరకు సందేహిస్తున్నాడు.
0: హి డౌట్స్, ఇస్ దట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ ద ఇన్ఫైనైట్ విత్ దిస్ ఫైనైట్ బాడీ.
1: పరిమితమే కాని నీవు పరిమితుడు కాదు, అపరిమితుడు.
0: బాడీ ఈజ్ లిమిటెడ్ బట్ యు ఆర్ లిమిట్లెస్.
1: కనుక నేను నేను అనేటువంటిది అపరిమితమైనటువంటి యొక్క శక్తి.
0: సో దిస్ ఐ ఈజ్ ఇన్ఫినిట్ పవర్.
1: నేను అనేటువంటి అపరిమితమునకు,
0: దిస్ ఐ విచ్ ఇస్ ఇన్ఫినిట్,
1: ప్రక్కలో దేహము అనేటువంటిది పెట్టినప్పుడు,
0: వెన్ వీ కీప్ ద బాడీ బై ఇట్ సైడ్,
1: నేను దేహము అయిపోతున్నాడు.
0: దెన్ ఇట్ బికమ్స్ ఐఎమ్ ద బాడీ.
1: దేహము పరిమితమైనటువంటిది.
0: బాడీ ఈజ్ లిమిటెడ్.
1: నేను అపరిమితమైనటువంటి.
0: ఐఎమ్ లిమిట్లెస్.
1: కాబట్టి అపరిమితమైనటువంటి దానికి ప్రక్కలో పరిమితమైన దానిని పెట్టుకుని పరిమితమనే విశ్వసించి అపరిమితమను తాను విసర్జిస్తున్నాడు.
0: కీపింగ్ ది లిమిటెడ్ బై ది సైడ్ ఆఫ్ లిమిట్లెస్, హీ ఫర్గెట్స్ ది లిమిట్లెస్ ఆస్పెక్ట్ అండ్ గోస్ బై దిస్ లిమిటెడ్ ఆస్పెక్ట్.
1: మన బలహీనతలకు, మన సందేహములకు, మన యొక్క డౌట్స్ కు అన్నింటికి మూల కారణము ఈ దేహమే.
0: ఫర్ ఆల్ అవర్ డౌట్స్, ఫర్ ఆల్ అవర్ క్వశ్చన్స్, బాడీ ఇస్ ద కాజ్.
1: కనుక దేహము పాంచభౌతికము.
0: Body has got all the five senses.
1: దేహము కూలక తప్పది ఎప్పుడు.
0: Body is bound to fall.
1: దేహి నిరామయుండు.
0: But indwella
1: గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనాల ముద్రలు లేవు.
0: The indwella has neither birth nor death.
1: నిజము చూడ.
0: Truly
1: ఆ దేహియే దేవదేవుడు.
0: That indwella is verily God.
1: నీవు దేహివి కానీ దేహం కాదు.
0: You are the indweller but not the body.
1: నీవు శరీరి కానీ శరీరం కాదు.
0: You are the indweller in the body but not the body.
1: నీవు ఆత్మవే కాని క్షేత్రజ్ఞుడే కాని క్షేత్రం కాదు.
0: యు ఆర్ ద నోవర్ బట్ నాట్ ద నోన్.
1: కానీ క్షేత్రజ్ఞుడే లేకపోతే క్షేత్రం అంటే పేరు ఎట్లుస్తుంది?
0: వెన్ యు ఆర్ నాట్ ది నోవర్ హౌ డు యూ గెట్ దిస్ నేమ్ ద క్షేత్ర.
1: కనుకనే బాడీ క్షేత్రము.
0: బాడీ క్షేత్ర.
1: ఈ క్షేత్రం అనే పేరు దేనికి వచ్చింది?
0: హౌ డు యూ గెట్ దిస్ నేమ్ క్షేత్ర?
1: ఏదో ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి అందులో ఉండటం చేతనే దీనికి క్షేత్రం అని పేరు వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇట్ హాస్ ద నేమ్ క్షేత్ర.
1: తిరుపతి క్షేత్రము.
0: క్షేత్ర తిరుపతి.
1: తిరుపతిలో వెంకటేశ్వరుడు దివ్యంగా ఉండటం చేతనే దీనికి ఒక క్షేత్రం అని పేరు వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ద డివినిటీ వెంకటేశ్వర ఇట్ ఇస్ కాల్డ్ క్షేత్ర.
1: బద్రి క్షేత్రము. అమర్నాథ్ క్షేత్రము.
0: బదరి క్షేత్ర, అమర్నాథ్ క్షేత్ర.
1: ఇలాంటి క్షేత్రాలకంతకును ఒక దివ్యమైన శక్తి అక్కడ ఆధారమై ఉంటున్నది.
0: ఇన్ ఆల్ దీస్ క్షేత్రస్ పిల్గ్రిమ్ సెంటర్స్ దిస్ డివైన్ పవర్.
1: అదే విధంగానే దేహము ఒక క్షేత్రము.
0: బాడీస్ క్షేత్ర.
1: ఈ క్షేత్రములకు ఎవరో ఒకడు ప్రధానుడు ఉండాలి కదా క్షేత్రజ్ఞుడు.
0: దేర్ మస్ట్ బి ది క్షేత్రజ్ఞ. ద నోవర్
1: క్షేత్రజ్ఞుడు. అతనే ఆత్మస్వరూపుడు.
0: ఈజ్ క్షేత్రజ్ఞ. ద నోవర్ ద సెల్ఫ్ ఆత్మ.
1: ఆ క్షేత్రజ్ఞుడు ఉండచేతనే ఈ దీనికి క్షేత్రం అనే పేరు వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ద నోవర్ విత్ ఇన్ దిస్ ఇస్ కాల్డ్ క్షేత్ర.
1: కనుక విద్యార్థులు మొట్టమొదట క్షేత్రజ్ఞుడిని గుర్తించాలి.
0: సో స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్
1: క్షేత్రజ్ఞుని యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: దే షుడ్ డెవలప్ ద ఫుల్ ఫెయిత్ ఇన్ క్షేత్రజ్ఞ.
1: విశ్వాసం ఉండినప్పుడే సర్వం కూడా మనకు లభ్యమవుతాయి.
0: When they have that self confidence they can accomplish anything.
1: ఆత్మవిశ్వాసము లేనటువంటి వాడికి ఏది కూడా సాధ్యం కాదు.
0: Without self confidence nothing is possible.
1: ఏ కార్యము కూడా చేయలేడు.
0: He cannot do anything.
1: కనుకనే ఆత్మవిశ్వాసము విద్యార్థులకు అత్యవసరం.
0: So this self confidence is most essential to students.
1: ఈ ఆత్మవిశ్వాసం అనేటువంటిది నేనే ఆత్మను అనేటువంటి విశ్వాసం గాఢంగా రావాలి.
0: This self-confidence means, I am the true self. నాకు
1: నా ఎదుటి వ్యక్తికి ఉండేటువంటి మధ్యన ఉన్నటువంటి గోడ త్రుంచి వేయాలి.
0: We should remove the barrier that stands in between me and the person in front.
1: నీకు నీ ఎదుటి వ్యక్తికి ఉండేటువంటి భేదము ఒక అడ్డము ఏది? అది దేహం.
0: What is that obstacle between you and the man in front? That is the body.
1: ఈ దేహములు ఉపాధులను మనం దూరం చేసినప్పుడు,
0: when we get away from this body,
1: రెండు ఏకమైపోతాయి.
0: Both become one.
1: కనుక ఏకత్వంలో ఉండేటువంటి ఆనందమే నిజమైనటువంటి ఆనంద కోసం యొక్క ప్రతిబింబము.
0: ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది షీట్ ఆఫ్ బ్లిస్ లైస్ ఇన్ దిస్ యూనిటీ వన్నెస్.
1: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ ఆనంద కోసములు మానవుడికి ఉపాధులే కాని మానవుడు కాదు.
0: సో ఆల్ దీస్ ఫైవ్ షీట్స్, ద షీట్ ఆఫ్ ఫుడ్, ద షీట్ ఆఫ్ ద మైండ్, ద షీట్ ఆఫ్ ద లైఫ్, ద షీట్ ఆఫ్ ది బ్లిస్ అండ్ షీట్ ఆఫ్ విజ్డమ్, దే ఆర్ ఆల్ జస్ట్ మెన్షన్. ఎన్నో
1: షర్ట్స్ ఉండవచ్చును, ఎన్నో ప్యాంట్స్ ఉండవచ్చును.
0: You may have many shirts, many pants.
1: Kaani ivanni nee dressle kaani neevu kadavu kaadu.
0: They are merely your dress but you are not that.
1: Kaarlo neevu prayanam chesinanta varakunu kaaru neevu avutava?
0: Simply because you travel by car you cannot be the car.
1: Kaadu kaadu, kaaru rathamu, neevu rathikudu.
0: Car is the chariot, you are the charioteer.
1: నీవు ఇంటిలో ఉండినంత మాత్రం ఇల్లు నీవవుతావా?
0: సింప్లీ బికాస్ యూ ఆర్ రెసిడెంట్ ఇన్ ద హౌస్ యూ కెనాట్ బి ది హౌస్.
1: నీవు ఇల్లు యజమానుడవు, ఇల్లు నీకు ప్రత్యేకమైన ఒక కట్టడము.
0: యు ఆర్ ది ఓనర్ ఆఫ్ ది హౌస్, ద హౌస్ ఇస్ మియర్లీ కన్స్ట్రక్షన్.
1: అదే విధంగానే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహమనేటువంటి ఇంటి లోపల ఈ యొక్క దేవుడు అనేటువంటి వాడు ఉండటం చేతనే నీవు దేహాన్ని విశ్వసించి దేహిని విస్మరిస్తున్నావు.
0: బాడీ ఈస్ జస్ట్ ద హౌస్, ద ఇన్వెలర్ ఇస్ వెరీ గాడ్. యు ఆర్ జస్ట్ క్యారీడ్ అవే బై ద బాడీ. And you forget the indweller.
1: నీవు దేహము కానే కాదు.
0: You are not certainly not the body.
1: నీవు దేహము ధరించినటువంటి ఉపాధి.
0: You have just put on this vesture, the body.
1: ఇది ఏనాటికైనా కూడా నీవు మార్పు చేయవచ్చును.
0: One day or other you may change.
1: కానీ మార్పు కానటువంటి వాడే నీవు.
0: You are really the changeless.
1: నీవు నిత్యుడవు, సత్యుడవు.
0: You are eternal and all truth.
1: ఇలాంటి విశ్వాసం మానవుల్లో అభివృద్ధి కావాలి.
0: యు షుడ్ హావ్ సచ్ ఫెయిత్ ఇన్ డెవలప్.
1: ఇలాంటి విశ్వాసానికి తగినటువంటి యొక్క ఆధారాలు కూడా మనం సాధనలో నిరూపించాలి.
0: యు షుడ్ ఆల్సో ప్రూవ్ ఇన్ అవర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ద బేసిస్ ఫర్ సచ్ ఎ ఫీలింగ్.
1: కానీ ప్రతి మానవుడు కూడాను నేను నేను నా దేహం అని భావనతో ఈ పదములు ఉపయోగపెడుతున్నాడే కానీ మానవుడంటే ఎవరు అనేటువంటిది ఎవరికి అర్థం కావటం లేదు.
0: బట్ ఎవ్రీవన్ మేక్స్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ మై బాడీ బట్ హీ డజంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ మానవ.
1: మానవుడు అనేటువంటి పదములకు అర్థం తీసుకోవాలి.
0: వి షుడ్ టేక్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ.
1: ఈనాడు అర్థము తెలియనటువంటి పదములు ఎన్నో మానవుడు ఉపయోగపెడుతున్నాడు.
0: మ్యాన్ ఈస్ మేకింగ్ యూజ్ ఆఫ్ మెనీ థింగ్స్ మెనీ వర్డ్స్ హీ డజంట్ నో ది మీనింగ్
1: డిక్షనరీలో చూస్తున్నాడు.
0: బట్ హీ జస్ట్ రిఫర్స్ టు ది డిక్షనరీ.
1: నీ డిక్షనరీ ఎక్కడ ఉంటుండాలి?
0: వేర్ లైస్ ప్రెసెంట్ యువర్ డిక్షనరీ?
1: అది నీ యొక్క హృదయ తత్వము.
0: ద డిక్షనరీ ఇస్ వెరీ హార్ట్.
1: అది నీ యొక్క అంతర్భావంతో కూడినటువంటి శక్తి.
0: ఇట్ ఈస్ ద పవర్ అవుట్ ఆఫ్ ది ఇన్నర్ విజన్
1: ఇన్ఫినిట్. ఆ యొక్క డివైన్ శక్తిని మనం చూసుకోవాలి.
0: దట్ ఈస్ ద డివైన్ పవర్ ద ఇన్ఫినిట్.
1: ఆ కాస్మిక్ పవర్ అంతా మనలోనే ఉంటుండాలి.
0: ది ఎంటైర్ కాస్మిక్ పవర్ ఈస్
1: ఒక వేలులో ఎంత శక్తి ఉంటుండదని నీవు చక్కగా పరీక్ష చేస్తే
0: if you examine clearly the power in one finger
1: yavat prapanchamlo undinatundi samasta shaktulu kodanu oka veli ande maatrame untundali
0: the entire power all over the world is present in a finger
1: neevu finger nu aadharam chesukovatam cheta adi balaheenanga nik kanipistundali
0: because you just look into that finger it appears to be weak
1: ee aakaraanni nu chudavaddu
0: never go by form
1: ee aakaram cheta manavudu kavachunu kaani
0: one may become a human being by form
1: ఆచరణ చేత మానవుడు కావాలి.
0: బట్ హియర్ టు బి హ్యూమన్ బీయింగ్ ఇన్ ప్రాక్టీస్.
1: ఈనాడు 99 మంది అంతా కూడా ఆకార మానవులే కనిపిస్తున్నారు కానీ ఆచరణ మానవులు కనిపించడం లేదు.
0: ఇన్ ద వరల్డ్ టుడే 99% పీపుల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ జస్ట్ ఇన్ ఫామ్ బట్ నాట్ ఇన్ ప్రాక్టీస్.
1: మనం మానవుడు కావాలి.
0: వి షుడ్ బికమ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇన్ ప్రాక్టీస్.
1: దీనే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు. థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం జరగాలి.
0: దిస్ స్వామి కాల్స్ ఇట్ ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. దేర్ షుడ్ బి హార్మనీ బిట్వీన్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: ఈ విధమైనటువంటి శక్తి మానవుడి లేకపోతే ఎన్ని విధమైనటువంటి యొక్క దీనిని నూతనమైనటువంటి అద్భుతాలను సాధిస్తూ వస్తున్నాడు మానవుడు.
0: వితౌట్ దిస్ డివైన్ పవర్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు అకంప్లిష్ సో మెనీ ఆఫ్ ది థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుక మానవుని యందు ఒక విధమైనటువంటి యొక్క రాక్షసత్వము పశుత్వము అభివృద్ధి అవుతుండాలి.
0: ఇన్ మ్యాన్ ఎ సార్ట్ ఆఫ్ డెమోనిక్ క్వాలిటీ, యానిమల్ క్వాలిటీ ఆర్ ఆన్ ద రైజ్.
1: ఈ యొక్క పశుత్వమునకును ఈ రాక్షసత్వానికి ఉండినటువంటి డిఫరెన్స్ ఏమిటి?
0: Where lies the difference between the demonic quality?
1: Binnattam, binnattam.
0: Diversity, diversity.
1: దీని వలనే ఈ పశుత్వం పెరిగిపోతుండాలి.
0: Because of that, the animal quality is on the rise.
1: ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది.
0: Today, the technological developments are in progress, rapid strides.
1: కానీ ఎలక్ట్రాన్ ఇంకా కంప్యూటర్స్ ఇలాంటి దీంతో ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటివి జరుగుతూ ఉంటుండాలి.
0: దర్ మెనీ సర్ప్రైజింగ్ థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అటామిక్ లెవెల్ ఎలక్ట్రానిక్స్.
1: అద్భుతాన్ని సాధిస్తూ వచ్చారు.
0: మ్యాన్ హెస్ అకంప్లిష్డ్ ఇన్ ది రెల్మ్స్ ఆఫ్ స్పేస్.
1: ఆటమ్ బాంబులు, హైడ్రోజన్ బాంబుల లోపల కూడా మహా అద్భుతమైనటువంటి యొక్క శక్తిని కూడా సాధించారు.
0: హీ రీచ్డ్ ది స్టేట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ డిస్కవరింగ్ ది అటమ్ బాంబ్ అండ్ హైడ్రోజన్ బాంబ్.
1: వైపున పెరిగిపోతూ ఉంటుండాలి.
0: దే ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
1: మరొక వైపున
0: ఆన్ వన్ హ్యాండ్
1: నైతికంగా,
0: మోరల్,
1: భౌతికంగా,
0: ఫిజికల్,
1: ఆధ్యాత్మికంగా,
0: స్పిరిచువల్,
1: ధార్మికంగా,
0: ధార్మిక్
1: దినదినములకు దిగజారిపోతుంది.
0: డే బై డే ఇట్ ఆర్ డిక్లైనింగ్.
1: ఒకవైపున చూస్తే ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావము,
0: ఎఫెక్ట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆన్ వన్ సైడ్.
1: మరొక వైపున కులమతముల యొక్క భిన్నత్వము,
0: దేర్ ఇస్ డిఫరెన్సెస్ బికాస్ ఆఫ్ కమ్యూనిటీ.
1: ఇంకొక వైపున ప్రాంతీయ దురభిమానములు,
0: బికాస్ ఆఫ్ ది మిస్డైరెక్ట్ అటాచ్మెంట్ టు రీజనల్.
1: విద్యార్థుల యొక్క ఆందోళనలు,
0: ది అజిటేషన్స్ అమంగ్ స్టూడెంట్స్.
1: ఇవి మరొక వైపున పెరుగుతూ వస్తుంటుంది.
0: దే ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే ఆన్ వన్ హ్యాండ్.
1: ఈ విధమైన యొక్క భిన్నత్వమైన రెండింటి యొక్క అభివృద్ధులకు మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ దాట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిఫరెన్సెస్?
1: దీనిలో మానవత్వంలో ఒక పశుత్వం శేషించడం చేతనే ఈ భిన్నత్వం జరుగుతూ ఉండాలి.
0: బికాస్ ది యానిమల్ క్వాలిటీ విచ్ ఇస్ స్టిల్ ప్రెసెంట్ యాజ్ ఎ రెమనెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్.
1: దైవత్వము, మానవత్వము, పశుత్వము, దానవత్వము నాలుగు శక్తులు ఇమిడి ఉంటున్నాయి.
0: Within a man, all these four faculties are present. The animal quality, the human quality, the divine quality and the demonic quality as well.
1: కనుక ఈ యొక్క నాలుగు యొక్క శక్తుల లోపల కూడాను మానవ క్వాలిటీ మరిగిపోతున్నాయి. మిగిలినటువంటి క్వాలిటీలు అభివృద్ధి అవుతున్నాయి.
0: As is forgotten the human quality, the other qualities are increasing.
1: మన తెలివితేటలను పెంచుకుంటున్నామే కానీ
0: we are developing our intelligence.
1: మన యొక్క ఆత్మతత్వాన్ని పెంచుకోవటం లేదు.
0: We are not developing the nature of the self.
1: మన యొక్క స్కిల్ ఏ విధంగా చేస్తున్నాము?
0: How are we making use of this skill?
1: మన నాలెడ్జి, మన విజ్ఞానం, తెలివితేటలను కొంత స్కిల్ చేసినప్పుడే ఇది క్రమక్రమేణా కూడాను ఒక అంతర్భావంగా రూపొందుతుంది.
0: When we develop, when we skill our knowledge, naturally leads to innovation.
1: ఈ మానవుడి యందు నాలుగు రూపములు ధరిస్తూ ఉంటుందని.
0: All these four powers latent in man assume four forms.
1: మొదటిది knowledge.
0: The first one, knowledge.
1: రెండవది skill.
0: The second skill.
1: మూడవది balance.
0: Third, balance.
1: నాలుగవది insight.
0: Fourth, insight.
1: ఈ నాలుగింటి లోపల మొట్టమొదటి నాలెడ్జీ పెరుగుతుండాలి.
0: Among these four, the first one, knowledge, it is increasing, ever increasing.
1: కానీ మూడవదైన balance తప్పిపోతుండాలి.
0: But third one, the balance is lost.
1: మానవుడు బ్యాలెన్స్ పైనే ఉంటున్నాడు జీవితం అంతా.
0: Human life rests on this balance.
1: బ్యాలెన్స్ చెడిపోవటానికి కారణం ఏమిటి?
0: What is the reason for this balance that
1: knowledge ని skill చేయటం లేదు విద్యార్థులు, knowledge ని kill చేస్తున్నారు.
0: Students are not skilling their knowledge, they are killing their knowledge.
1: Knowledge ని kill చేయటం వల్లే బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
0: As they kill the knowledge, the balance is lost.
1: ఈ బ్యాలెన్స్ తప్పిపోవటం వల్లే ఇన్సైట్ పోయి అవుట్ లుక్స్ వస్తుండాలి.
0: As this balance is lost, the inner view, insight is gone, he develops external vision.
1: ఈ యొక్క అవుట్ లుక్స్ కు మూల కారణం ఇదే.
0: This is responsible for all the outlooks, external
1: view. నిరంతరం కూడాను బయట దృష్టిలోనే ఉంటున్నాం.
0: Continuously we indulge in the external vision.
1: కాదు, బయటది ప్రత్యేకమైనటువంటిది కాదు, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్, దీని తత్వాన్ని గుర్తించాలి.
0: Certainly not. All that you find outside is not there. It is just the reflection of the inner being.
1: కనుక ఈ రిఫ్లెక్షన్ ని చూసి నువ్వు రియల్ గా నీవు భావిస్తున్నావు.
0: యు ఆర్ క్యారీడ్ అవే బై ది రిఫ్లెక్షన్, టేకింగ్ ఇట్ యాస్ ది రియల్.
1: రియల్ ను మర్చిపోతున్నావు.
0: యు ఆర్ ఫర్గెటింగ్ ది రియల్ వన్.
1: చేతిలో ఉన్నటువంటి పిట్టనే పొట్టలో ఒక విధమైనటువంటి దీంట్లో పొదలో కనిపిస్తుంటుంది.
0: ద బర్డ్ ఆన్ హ్యాండ్ అపియర్స్ ద సేమ్ ఇన్ ద బుష్ దేర్.
1: కానీ ఈనాటి మానవుడు పొదలో ఉన్న పిట్టను పట్టే కోసం చేతిలో ఉన్న పిట్టను వదిలిపెడుతున్నాడు.
0: మ్యాన్ టుడే లూజెస్ ద బర్డ్ ఆన్ హ్యాండ్ వ్యూయింగ్ ద బర్డ్ ఇన్ ద బుష్.
1: ఇంత అజ్ఞానిగా మారిపోతున్నాడు మానవుడు.
0: మ్యాన్ హ్యాస్ బికమ్ సచ్ అన్ ఇగ్నోరెంట్ వన్.
1: కాదు కాదు, ఇది కాదు మానవత్వానికి సరైన విశిష్టత.
0: దిస్ ఇస్ నాట్ ది ట్రూ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్.
1: దానిని కూడా నువ్వు తనపైన తాను విశ్వసించాలి.
0: హీ షుడ్ హావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఎక్కడెక్కడో దీనిని తమను విశ్వసించడానికి ప్రయత్నించకూడదు.
0: లెట్స్ నాట్ హావ్ ఫెయిత్ అబౌట్ ఎవ్రీథింగ్ ఆల్ అరౌండ్.
1: నీవెవరు నీవెవరు నీవెవరని చూచిన వాళ్ళంతా ప్రశ్నిస్తూ పోతున్నాం.
0: టుడే వీ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ హూమ్ సో ఎవర్ యూ మీట్.
1: కానీ నేనెవరు అనేటువంటి ప్రశ్న నీవు తెలుసుకోలేకపోతున్నావు.
0: బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హూ ఎమ్ ఐ, హూ రియల్లీ యు ఆర్.
1: కనుకనే ఈ దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియం, అంతఃకరణ, ఈ అన్నింటినీ కూడా మనం ప్రశ్నలు వేసుకుంటూ పోతున్నాం.
0: సో వీ గో ఆన్ పుట్టింగ్ క్వశ్చన్స్ ద బాడీ, ద మైండ్, ద ఇంటెలెక్ట్ అండ్ ద ఇన్నర్ సెన్సెస్.
1: ఇవన్నీ నీ ఉపాధులే.
0: దే ఆర్ ఆల్ మెయిర్లీ యువర్ క్వశ్చన్స్.
1: నీ ప్రాపర్టీస్.
0: యువర్ ప్రాపర్టీ.
1: నీవే దానికి ఓనరు.
0: యు ఆర్ ద ఓనర్.
1: దిస్ ఇస్ మై బాడీ, మై బుద్ధి, మై చిత్తము, మై ఇంద్రియము, మై అంతఃకరణ, ఈ మై, అదే నీవు మాస్టర్.
0: When you say my body, my mind, my senses, my inner senses, meaning
1: ikkada
0: you are the master.
1: Ikkada my body, my mind, my buddhi, my chitta, my indriya. But who am I? Question vesukunte neeku teliyatam ledu.
0: Then when you say my body, my intelligence, my intellect, then you question yourself, who am I? You don't know who you are.
1: Nee illu antunnavu.
0: You say this is my house.
1: Nee evaru dehamane nenu anukotam kalagadu nee aa bhavana padutunnavu.
0: Because you mistake yourself with the body, because you have that feeling.
1: Ee yokka inti paina edaina oka cinema wall poster ni kanipisthe nu vaanto jagada vestunnavu.
0: If any wall poster is stuck to the wall, you fight with him.
1: Idi enta varaku nee abhimanamu?
0: How far you have
1: ee illu naadi naadi ane abhimanam undinanta varaku athanto nee jagada vestunnavu.
0: You fight with that person because you have got the identity attached with your house.
1: Aa illu nu ammi vesthe దానిపైన బాంబు పడి పగిలి లేకుండా నీ విచారణ చేయవు.
0: వెన్ వన్స్ యూ సెల్ అవుట్ యువర్ హౌస్, ఈవెన్ ది హౌస్ ఇస్ బాంబ్డ్, యు ఆర్ నాట్ మైండ్ఫుల్.
1: ఆనాడు విచారానికి, ఈనాడు అవిచారానికి కారణమేమిటి? అది నాది కాదు అనేటువంటి అభిమానం, అది నాది అనే అభిమానం. ఈ అభిమాన దురభిమానులే దీనికి మూల కారణం.
0: At one time you had pleasure, later you grieve. What is that responsible? It is only attachment.
1: ఈ యొక్క అభిమానం అనేటువంటిది ఇంటిపైన ఒక విధమైన దేహం పైన ఉండకూడదు.
0: You should not have attachment on the house or the body.
1: Nee paina neeku abhimanam unte deham kuda nu sukshemanga perugutundi.
0: If you have got that attachment on the self, the body also will grow.
1: Kaani nee paina neeku vishwasam leka,
0: without faith in yourself,
1: inke migilina dannanta abhruthi pachalante idi asadhyamu asadhyam.
0: If you want to develop other aspects, it's impossible.
1: Adhe nijamainatundi goppatanam.
0: That's real greatness.
1: Nee paina neeku vishwasamu,
0: faith in yourself.
1: Atma paina vishwasamu,
0: faith in the self.
1: Faith in you, faith in God. This is the secret of greatness.
0: Faith in you, faith in God is the secret of greatness.
1: ఈ గ్రేట్నెస్ మనం తెలుసుకోవాలి.
0: We should understand that greatness.
1: ఈ సీక్రెట్ మనం తెలియటం ప్రయత్నించడం లేదు.
0: We are not making an effort to know that secret.
1: విద్యార్థులారా,
0: students,
1: సమస్త విశ్వము కూడా మీలోనే ఉంటుండాలి.
0: The entire universe is in you.
1: మీరు కేవలం అల్పులమని కానీ,
0: you should not take consideration of me.
1: కేవలం ఒక మానవ శరీరధారులు కానీ భావించకూడదు.
0: యూ షుడ్ నాట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ద బాడీ.
1: దేహాలు కేవలం వాటర్ బబుల్స్ వంటివి.
0: బాడీస్ ఆర్ మియర్లీ వాటర్ బబుల్స్.
1: దీని తర్వాత మైండ్ ఉంటుంది, ఇది మ్యాడ్ మంకీ వంటిది.
0: దెన్ కమ్స్ ద మైండ్ విచ్ ఇస్ మ్యాడ్ మంకీ.
1: కనుక మంకీ వంటి మైండ్ ను,
0: ద మైండ్ దట్స్ లైక్ ఎ మంకీ,
1: వాటర్ బబుల్ వంటి దేహాన్ని,
0: ద బాడీ ద వాటర్ బబుల్
1: విశ్వసించవద్దు.
0: యూ నెవర్ రిలై ఆన్ దట్.
1: నీ విశ్వసించవలసింది ఏమిటి? నీ కాన్ఫిడెన్స్.
0: What you should have faith is on conscience.
1: Ee atma vishwasam kalagali.
0: You should have self confidence.
1: Adi lekunda enni vishwasam untundi emi prayojanam?
0: Without that there is no use in having faith in other aspects.
1: Chakkaga alankaranga untundadi.
0: The body is highly decorated.
1: Kavalsinta nagalanta dharinchinaamu.
0: You have got so much of jewelry.
1: Manchi manchi vastralu dharinchinaamu.
0: You have got very good dress.
1: Kaani uchchwasa vishwasam lekapothe deeniki emi vilugu untundadi?
0: But when there is no breathing, inhalation, exhalation, what value the body has?
1: Adi reetigane.
0: Similarly,
1: విశ్వాసం అనేటువంటిదే మన శ్వాసము.
0: సో ద ఫెయిత్ ఈస్ ద బ్రెత్.
1: విశ్వాసం లేనిటువంటి దేహం ఎన్ని ఘనకార్యం చేసినా ఇది శ్వాసం లేని దేహమే.
0: Without faith, even if the mighty things are accomplished with the body,
1: ప్రాప్త శక్తులు దీన్ని అడిస్తూ ఉంటుందనే కానీ
0: ఓన్లీ ది ఫిజికల్ పవర్
1: ఆడేటువంటిది కాదు.
0: దే డోంట్ డాన్స్ ఆన్ దేర్ ఓన్.
1: క్లాక్ దానికి కీ ఇచ్చి పెట్టినప్పుడు ఆ మూడు ముళ్ళు తిరుగుతూ ఉంటున్నాయి.
0: When you apply the key to the clock,
1: life ఉందనా?
0: Because the hands move, can you call it alive?
1: ఈ ఉన్నంత వరకు తిరుగుతుంది.
0: The hands move, the, because of the key.
1: ఆ క్లాక్ కు కీ నే లైఫ్.
0: The key is the life of the clock.
1: కనుక మన మానవుడు ఇన్ని పనులు చేస్తున్నాడు, ఇన్ని విచారణలు జరుపుతున్నాడు, ఇన్ని విధమైనటువంటి ఘనకార్యం సాధిస్తున్నాడు.
0: Man does so many things, accomplishes, investigates.
1: ఏది లైఫ్ సోర్స్?
0: What is the life source?
1: అది ఆత్మ.
0: That is the self.
1: అదే కాన్షియస్నెస్.
0: That is consciousness.
1: ఆ కాన్షియస్నెస్ అనేటువంటి లోపల ఉండటం చేతనే ఈ దేహం ఇన్ని పనులు చేస్తూ ఉంటుండాలి.
0: Because of the consciousness that is latent, he is able to do many. This consciousness.
1: నీవు అని నీకు బోధిస్తుండాలి.
0: It only teaches you that you are the consciousness.
1: ఆ కాన్షియస్నెస్ భౌతిక రూపంలో ఏ రీతిగా నీకు వ్యక్తమవుతుండాలి?
0: How does that consciousness express?

0: ఇదియే మన యొక్క కాన్షియస్నెస్. సో హమ్, సో దట్, దట్ మీన్స్ గాడ్. హమ్ ఐ, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్. ఈ కాన్షియస్నెస్ నీకు అంతర్వాడిగా బోధిస్తూ ఉంటుండాలి.
1: ది కాన్షియస్నెస్ ఎక్స్ప్రెసెస్ ఫిజికలీ బై వే ఆఫ్ ది సోహం ఇన్ అవర్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: ఇది దీనిని హంస గాయత్రి అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై స్వాన్? హంస
0: అనగా మంచి చెట్టును విభాగం చేసేటువంటిది. హంస
1: దాట్ విచ్ డిఫరెన్షియేట్స్ గుడ్ అండ్ బ్యాడ్,
0: అనగా దేహాత్మభావమును జీవాత్మభావమును వేరుగా చేస్తుండాలి.
1: మీనింగ్ ఇట్ సెపరేట్స్ ద బాడీ ఫీలింగ్ అండ్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది సెల్ఫ్.
0: అనగా ఇది ఉపాధి, దేహము.
1: This is vestia, the body.
0: ఇది ఆధారము, దేహి.
1: This is the basis.
0: దేహి దేహమును రెండింటిని కూడా విభాగం చేసేటువంటి హంస.
1: It is only swan that distinguishes the
0: గాయత్రి. ఏమిటి ఈ గాయత్రి?
1: Next comes గాయత్రి. What is
0: that? గాయత్రి అనగా master of senses.
1: గాయత్రి meant master of senses.
0: ఈ గాయత్రికి రెండవ పేరు సావిత్రి.
1: The second name of గాయత్రి is
0: సావిత్రి. Master of life.
1: That is master of life.
0: ఈ గాయత్రికి సరస్వతి అని మూడవ పేరు.
1: The గాయత్రి is third name. సరస్వతి,
0: సావిత్రి, సరస్వతి. సరస్వతి మీన్స్ వాగ్దేవతా స్వరూపిణి.
1: సరస్వతి ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ద వరల్డ్.
0: కనుకనే ఈ సెన్సెస్ కు మాస్టర్, లైఫ్ కు మాస్టర్, ఇంకా వాక్కు మాస్టర్ అయినటువంటి ఒక తత్వము గాయత్రి తత్వం నీలో ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉంటుండాలి.
1: మాస్టర్ ఆఫ్ ద బాడీ, మాస్టర్ ఆఫ్ ద లైఫ్, మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్ ఇస్ జస్ట్ లైస్ ఇన్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: భూర్భువస్వః అన్నాడు గాయత్రి.
1: This in Gayatri Mantra is also called Bhur Bhuvasvaha.
0: Bhur, body.
1: The first Bhur, body.
0: Bhuvaha, life.
1: Second Bhuvaha, life.
0: Mudodhi, prajna.
1: Third awareness, prajna.
0: Dhirini, radiation, vibration, materialization annar.
1: This is also called
0: radiation, adhe prajna sakti.
1: Radiation, that is awareness.
0: వైబ్రేషన్, అదే ప్రాణశక్తి.
1: వైబ్రేషన్ ద లైఫ్ ఫోర్స్.
0: దేహమే మెటీరియలైజేషన్.
1: బాడీ స్టాండ్స్ ఫర్ మెటీరియలైజేషన్.
0: భూర్భువస్వః, ఎక్కడో భూలోకము, భూర్లోకము, స్వర్గలోకము కాదు, మన దేహమే భూర్భువస్వర్లోకము.
1: దేర్ఫోర్ భూర్భువస్వః ఆర్ నాట్ ది త్రీ వరల్డ్స్ లయింగ్ అపార్ట్ ఫ్రమ్ యూ.
0: మూడు లోకములు మన యందే ఉంటుంది.
1: ఆల్ ది త్రీ వరల్డ్స్ ఆర్ ఇన్ యూ.
0: ముమ్మూర్తులు మన యందే ఉంటుంది.
1: ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఇన్ యువర్ బాడీ.
0: మూడు కాలములు మన యందే ఉంటుంది.
1: ఆల్ ద త్రీ టైమ్స్ ఆర్ ఇన్ యూ.
0: కనుకనే మానవుడు సామాన్యుడు కాదు.
1: సో హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఆర్డినరీ.
0: మానవుడు సాక్షాత్ చైతన్య స్వరూపుడే.
1: ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్.
0: ఇట్ ఇస్ కాస్మిక్ డివైన్.
1: ఈజ్ కాస్మిక్ డివైన్ ఫార్మ్.
0: అలాంటి దివ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మనము అలక్ష్యం చేస్తున్నాము.
1: ద హ్యూమన్ ఫార్మ్ విచ్ ఇస్ వెరీలీ ది వెరీ డివైన్
0: అల్పమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క సుఖం నిమిత్తమై ఈ యొక్క దివ్యత్వాన్ని మనము పాడు చేసుకుంటున్నాం.
1: వి ఆర్ వేస్టింగ్ దిస్ డివినిటీ ఫర్ మీన్ లో ఫిజికల్ సెన్షన్.
0: మాణిక్యముల వంటి మానవత్వాన్ని మనం మసిబొగ్గులు అనేటువంటి సుఖానికి అమ్ముకుంటున్నాం.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద ప్రెషస్ జెమ్ ఇస్ సింప్లీ సోల్డ్ అవుట్ ఫర్ కోల్.
0: కనుక మనము దీనికి కాదు అమ్ముకోవాల్సినటువంటి.
1: ఇట్స్ నాట్ ఫర్ దాట్ వీ షుడ్ సెల్ ఇట్ అవుట్.
0: సర్వము మాణిక్యం, మాణిక్యంగానే ఉంటుంటాయి.
1: ద జెమ్ షుడ్ రిమైన్ ఎ జెమ్.
0: అది నిరంతరము ప్రకాశించేటువంటిది.
1: ఇట్ షైన్స్ కంటిన్యూస్లీ.
0: దీనికి ఏ యొక్క సమయమునందు కానీ ఏ విధమైన మార్పులు రావు.
1: ఎనీ టైమ్ ఇట్ అండర్గోస్ నో
0: దానిని సత్ అన్నారు.
1: దట్ ఇస్
0: అనగా బీయింగ్, బీయింగ్ ఉన్నది, ఉన్నది, ఉన్నది, మార్పు చెందేటువంటిది కాదు.
1: దట్ ఈస్ ది సత్ బీయింగ్, బీయింగ్ చేంజ్లెస్.
0: కనుక అట్టి మానవత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద హ్యూమన్.
0: మానవుడు సామాన్యుడు కాదు.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
0: మానవుడు మాధవుడే.
1: Human being is very God.
0: దేవుడు అనగా వేరు, దేశమందు లేదు.
1: God is not present in a foreign land.
0: దేవుడు అనగా తనదు దేహమందే.
1: God is present in his body.
0: పాపం అనగా వేరు, పరదేశమును లేదు.
1: Sin is not present in a foreign land.
0: తాను చేయు పనుల తగిలియుండు.
1: It lies in the actions he does.
0: కనుక పుణ్యం కాని పాపం కాని అన్ని మన యొక్క యాక్షన్ లోనే ఉంటుంది.
1: So the merit and the sin, they lie in one's own actions.
0: మనము దివ్య భావంతో ఉంటుంటే మంచి కార్యములే చేస్తాం.
1: If you have divine feelings, you will certainly undertake good actions.
0: మనం కేవలం ఒక పశు భావంతో ఉంటుంటే పశు కార్యములు చేస్తాం.
1: If you have animal feelings, you do animal activity.
0: కనుక మనలో ఉన్నటువంటి భావ మార్పులు కలగాలి.
1: So there should be change.
0: మన పరిణామం అనేటువంటిది మనస్సుకు అతీతంగా పోవాలి.
1: So this progress advancement should be beyond the mind.
0: ఈ మనస్సుతో ఉండినంత కాలం కూడా మనల్ని మాలిన్యమే చేరి ఉంటుంటారు.
1: So long it centers around the mind, there is bound to be dirt.
0: ఈ మాలిన్యం పోవాలంటే
1: to get away from this dirt,
0: పరిశుద్ధమైనటువంటి ఒక చిత్ స్వరూపంతో దీన్ని పరిశుద్ధం గావించాలి.
1: You should purify with that awareness.
0: చిత్, చిత్, చిత్. ఏమిటి ఈ చిత్?
1: What is this chit awareness?
0: ఇది చిత్తుకు అవేర్నెస్ పేరు. అంతే
1: చిత్ ఇస్ ఆల్సో కాల్డ్ అవేర్నెస్.
0: అవేర్నెస్ అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై అవేర్నెస్?
0: పరిపూర్ణమైనటువంటి అండర్స్టాండింగ్ అవేర్నెస్.
1: ఇట్ ఈస్ టోటాలిటీ కాంప్రిహెన్సివ్ అండర్స్టాండింగ్.
0: ఇది ఏమిటి అని మిమ్మల్ని ప్రశ్న వేసినప్పుడు ఇది పీస్ ఆఫ్ క్లాత్ అంటారు.
1: ఇఫ్ యు పుట్ ఎ క్వశ్చన్ వాట్ ఇస్ దిస్ యు సే ఇట్స్ పీస్ ఆఫ్ క్లాత్.
0: ఇది కాదు అవేర్నెస్.
1: దిస్ ఇస్ నాట్ అవేర్నెస్.
0: ఈ పీస్ ఆఫ్ క్లాత్ అనేటువంటి చెప్పటం వల్ల సర్వము తెలిసిందని అనుకోకూడదు. ఇది అహంకారం.
1: బై సేయింగ్ దట్ ఇట్ ఇస్ పీస్ ఆఫ్ క్లాత్ అండ్ ఫీలింగ్ దట్ యు నో ఎవ్రీథింగ్ ఇట్ ఇస్ ఈగో.
0: ఇది పూర్తి విప్పి చూసినప్పుడు ఇది హ్యాండ్ కర్చీఫ్. ఇది అవేర్నెస్.
1: వెన్ యు అన్ఫోల్డ్ ఇట్ దెన్ యుల్ అండర్స్టాండ్ హ్యాండ్ కర్చీఫ్. దట్ ఇస్ అవేర్నెస్.
0: దీని స్వరూపాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి అప్పుడే అవేర్నెస్ అంటారు.
1: ద టోటాలిటీ ఫుల్ అండర్స్టాండింగ్ ఇస్ అవేర్నెస్.
0: మానవత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడే దీనిని అవేర్నెస్ అని చెప్పవచ్చు.
1: సో హ్యూమన్నెస్ షుడ్ బి అండర్స్టాండ్ ఇన్ ఫుల్. దట్ ఇస్ అవేర్నెస్.
0: ఈనాడు మానవత్వం అంటే ఏమిటో తెలియటం లేదు.
1: టుడే నో వన్ నోస్ వాట్ ఇస్ హ్యూమన్ క్వాలిటీ.
0: నేను అన్ని తెలుసుకున్నాను అనుకోవటం కేవలం వెర్రితనము.
1: ఇట్స్ ఓన్లీ ఫూలిష్నెస్ టు ఫీల్ దట్ హీ నోస్ ఎవ్రీథింగ్.
0: కనుక ఇది అవేర్నెస్ కింద రాదు.
1: దిస్ డజంట్ కమ్ అండర్ అవేర్నెస్.
0: అవేర్నెస్ ఎప్పుడు సత్తుతో కూడి ఉంటుంటాడు.
1: అవేర్నెస్ ఇస్ ఆల్వేస్
0: క్షణమైనప్పుడు అవేర్నెస్ ఉండదు.
1: Awareness doesn't lie apart for a moment.
0: Alaga awareness eppudu shashtamaina danto cheri untuntadu.
1: So awareness is always in combination with that permanent one.
0: Inni satti chittu ani rendittiki sambandham pocharu.
1: That's why it is said sat and chit.
0: Sattiki pakkalo chittu unde untuntadu.
1: The chit is by the side of the sat.
0: Kanukane ee sattiku shashtamainatundi oka tattvam.
1: So being is permanent.
0: ఈ చిత్తు కూడా నువ్వు శాశ్వతమైనటువంటి ఒక ప్రజ్ఞానము.
1: దిస్ అవేర్నెస్ ఇస్ ఆల్సో పర్మనెంట్.
0: రెండింటిని మనం అర్థం చేసుకున్నప్పుడే
1: వెన్ వి అండర్స్టాండ్ బీయింగ్ అండ్ అవేర్నెస్
0: ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ద బ్లిస్ ఒరిజినేట్స్ విత్ ఇన్ యూ.
0: దీనిని సత్ చిత్ ఆనందం అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ బీయింగ్ అవేర్నెస్.
0: దీనిని వేదాంతిక్ పరిభాషలో అస్థి భాతి ప్రియము అన్నారు.
1: దిస్ ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ కాల్డ్ అస్థి భాతి ప్రియం.
0: ఈ రెండింటికి మధ్య లోపల రూపనామములు చేరటం చేత
1: ఇన్ బిట్వీన్ ది టూ బికాస్ ఆఫ్ ద నేమ్ అండ్ ఫామ్
0: ఈ యొక్క సత్య చిత్త ఆనందం యొక్క ప్రకాశములు కూడాను కొంతవరకు కోల్పోతున్నాయి.
1: ద రేడియన్స్ ద బ్రిలియన్స్ ఆఫ్ ది బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లిస్ ఆర్ ఆల్సో లాస్ట్.
0: కనుక మనము ఆకారమును ఆధారంగా తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ నాట్ రిలై ఆన్ ద ఫామ్.
0: మా వైస్ ఛాన్సలర్ మానవత్వములకు మాధవత్వములకు ఉండినటువంటి సంబంధ బాంధవ్యాన్ని స్వామి కొంతవరకు ప్రబోధించాలి అన్నారు. దీనికి ఏమాత్రం భిన్నత్వమే లేదు.
1: వైస్ ఛాన్సలర్ ప్రేడ్ స్వామి టు ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ రిలేషన్షిప్ బిట్వీన్ హ్యుమానిటీ అండ్ ద డివినిటీ.
0: రిలేషన్షిప్ లేదు అక్కడ.
1: దేర్ ఇస్ నో రిలేషన్షిప్.
0: రియాలిటీ ఉంటుండాలి.
1: ఓన్లీ రియాలిటీ లైస్ దేర్.
0: అది ఒకటి ఇది ఒకటి వేరుగా ఉన్నప్పుడే రిలేషన్షిప్ వస్తుంది.
1: వెన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సెపరేట్ లై అపార్ట్
0: ఒకటైనప్పుడు రిలేషన్షిప్ ఎక్కడ ఉంటుంది?
1: వెన్ బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్ వేర్ ఇస్ రిలేషన్షిప్?
0: మానవుడు దేవుడు.
1: మ్యాన్ ఇస్ గాడ్.
0: జీవుడు దేవుడు.
1: ఇండివిజువల్ ఇస్ గాడ్.
0: క్షేత్రము క్షేత్రజ్ఞము.
1: ఇట్స్ ఓన్లీ ది ఫీల్ నోవేర్ అండ్ నో.
0: అన్ని ఏకత్వంతోనే ఉంటున్నాయి.
1: ఆల్ లైస్ ఇన్ యూనిటీ.
0: కనుక ఏకత్వాన్ని గుర్తించాలి.
1: వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దిస్ వన్నెస్.
0: అప్పుడే నిజమైనటువంటి యొక్క మానవత్వం మనకు అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ యు కెన్ అండర్స్టాండ్ ది హ్యూమన్నెస్.
0: ఇలాంటి విశాల భావము ఈనాడు గుర్తించుకోలేకపోవటం చేతని ప్రపంచంలో అనేక భిన్నత్వములు అనేక ద్వేషములు అనేక విధమైనటువంటి బాధలు అభివృద్ధి అవుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ సచ్ బ్రాడ్ ఫీలింగ్స్ ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ జెలసీస్ హేట్రెడ్ అండ్ డిఫరెన్సెస్.
0: అశాంతి
1: ఎవ్రీవేర్.
0: ఎక్కడ చూసినా భయము.
1: ఎవ్రీవేర్ దిస్ ఫియర్.
0: ఎక్కడ చూసినా కూడా నువ్వు దిగులు. ఎక్కడ చూసినా కూడా ఒక విధమైనటువంటి ఆందోళన బయలుదేరుతుండాలి.
1: దేర్ ఇస్ ఎజిటేషన్ ఆల్ ఓవర్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: దీనికి మూల కారణం భిన్నత్వమే.
1: ద మెయిన్
0: భేదము భేదము
1: డిఫరెన్స్.
0: ఈ భేదము ఎప్పుడు కలుగుతుండాలి?
1: వెన్ యూ ఫైండ్ డిఫరెన్స్.
0: స్వార్థం అభివృద్ధి కాయినప్పుడే భేదం ఆవిర్భవిస్తుండాలి.
1: వెన్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ ఆన్ ద రైజ్ యూ ఫైండ్ డిఫరెన్సెస్.
0: కనుక మానవత్వంలో ఉన్నటువంటి ఈ స్వార్థం నశించాలి.
1: దేర్ఫోర్ దిస్ సెల్ఫిష్నెస్ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్.
0: పెంచుకోవాలి.
1: వన్ షుడ్ డెవలప్ ది స్పిరిట్.
0: యథార్థాన్ని గుర్తించాలి.
1: వన్ షుడ్ అండర్స్టాండ్ దట్.
0: ఈ నానార్థంలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ది డిఫరెంట్ ఆస్పెక్ట్స్.
0: కనుక అన్నింటికి సత్యం సత్యం సత్యం.
1: For everything the truth is.
0: సత్యం అందరికి ఒక్కటి.
1: The truth is one for everybody.
0: ఇది విద్యార్థి సత్యము, ఇది గృహస్థుని సత్యము, ఇది వానప్రస్థుని సత్యము, ఇది సన్యాస సత్యం అని దీనికి విభాగం లేదు.
1: The truth cannot be distinguished. It cannot be called, cannot be limited to a
0: celibate. లేక ఇది అమెరికన్ సత్యము, ఇది ఇటలీ సత్యము, లేక ఇది పాకిస్తాన్ సత్యము, చైనా సత్యము, ఇండియా సత్యం అని దీనికి భేదాలు లేవు.
1: Truth cannot be identified with any region either as China.
0: సత్యం ఒక్కటే, ఒక్కటే సత్యం.
1: Truth is one, one
0: alone. Truth is God.
1: Truth is God.
0: ఆ సత్యమైనటువంటి మార్గాన్ని మనం ప్రవేశపెట్టాలి.
1: We should tread along this path of truth.
0: కనుకనే భారతీయ సంస్కృతి యందు ప్రాచీన కాలం నుండి కూడా సత్యం వద ధర్మం చర ఈ రెండినే రెండు నేత్రాలుగా భావించి ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
1: Therefore, in Indian culture since ancient times, these two things are taught. Speak truth and unrighteous action. ఈనాడు
0: మానవునకు ఈ రెండు కన్నులు పోయినాయి.
1: Man has lost both the eyes today.
0: కనుక నీ తనను తాను రక్షించుకోలేకపోతున్నాడు.
1: So he is not able to protect himself.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: దృష్టి లేదు.
1: Because he has no vision.
0: ఈ దృష్టి లోపల కారణం ఏం లేకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: What is the reason behind this blindness?
0: తాను కేవలం సృష్టిలో ఉన్నాను అని భ్రమిస్తున్నాడు.
1: He is just deluded that he is in creation.
0: సృష్టిలో నీవు లేవు, నీలోనే సృష్టి ఉంటుంది.
1: You are not in this creation. The creation is in you.
0: నీవు సృష్టిలో ప్రవేశించడం లేదు.
1: You are not in creation.
0: నీవి నుంచినే సృష్టి ప్రవేశిస్తూ ఉంటుంది.
1: క్రియేషన్ కేమ్ అవుట్ ఆఫ్ యూ.
0: కనుక ఇలాంటి సత్యాన్ని గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ హ్యాస్ టు బి రియలైజ్డ్.
0: నేను జీవుడిగా ఉండి దేవునిలో ప్రవేశిస్తున్నాను సాధన చేత అని భ్రమించకూడదు.
1: బీయింగ్ ఎన్ ఇండివిజువల్ ఐ గెట్ ఇన్ టు ది డివినిటీ, యూ షుడ్ నాట్ హ్యావ్ దట్ డెల్యూషన్.
0: నీవు ఆత్మలో ప్రవేశిస్తున్నానని భ్రమించకూడదు.
1: యూ షుడ్ నాట్ బి డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్
0: యు ఆర్ ఆత్మ. నీవు ప్రవేశించావు ఈ జగత్తుకు, ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: యు కేమ్ అవుట్ ఆఫ్ దట్ ఆత్మ ఇన్ టు దిస్ వరల్డ్, దట్ ట్రూత్ హ్యాస్ టు బి రియలైజ్డ్.
0: ఆత్మ నుండి వచ్చినటువంటి వాడు కానీ ప్రకృతి నుంచి ఆత్మలో ప్రవేశించేవాడు కాదు.
1: You came out of that atma, but you are not getting into atma from this nature.
0: You may worship a picture as a god, but not God as a picture.
1: So Swami says you may worship picture as God, but not God as the picture.
0: This cloth is God.
1: This cloth is God.
0: This flower is God.
1: This flower is God.
0: The plate is God.
1: This plate is God.
0: ఈ అన్నింటినీ పైకి పంపించేసి,
1: just take them up to the heights.
0: అంతేకాని God is flower, God is cloth, God is plate. కిందికి దింపదు దీన్ని.
1: So don't bring down God, calling it as God is flower, God is cloth. No.
0: Look up. Adi nee yokka state.
1: So Swami says, look up. That is the main thing.
0: Unnata sthayilo nee povali.
1: Go to noble heights.
0: Low aim is crime. Adi nee paapam.
1: Low aim is crime. That is sin.
0: Nee lopaliki digavaddu. Paiki pampinchandi.
1: Never go down. Take it up.
0: ఇది ఉన్నత స్థాయి, ఊర్ధ్వమూలం అతశాఖ అని భగవద్గీత చెప్తూ వచ్చింది.
1: గీత ఆల్సో రిఫర్స్ టు రీచింగ్ ద నోబుల్ హైట్స్.
0: కనుక ఎవరిని ఏ విధంగా కూడా మనం బాధించకూడదు.
1: వీ షుడ్ నాట్ హర్ట్,
0: ఎవరిని ఏ విధంగా కూడా మనం హింసించకూడదు.
1: వీ షుడ్ నాట్ బి వైలెంట్ టువర్డ్స్ ఎనీవన్.
0: అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: ద సెల్ఫ్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుక మానవత్వం లోపల ఇంకా ఎలాంటి పవిత్రమైన శక్తులు ఉంటున్నాయి అనేటువంటిది మున్ముందు మనం విచారించుకుందాం.
1: In the coming days we will be certainly thinking of the sacred powers latent in human life.
0: ఇప్పుడు కేవలము ఒక విధమైనటువంటి అవుట్లైన్స్ మాత్రమే.
1: Swami has given outline to the topic this morning.
0: ఇదంతా ఓన్లీ ఒక మాస్టర్ ప్లాన్ మాత్రమే.
1: Swami has designed the master plan.
0: ఇదంతా కేవలం రా మెటీరియల్ మాత్రమే.
1: Swami has placed in front of us the raw material.
0: ఈ రా మెటీరియల్ మనం ప్రోగ్ చేసుకున్నాము.
1: We collected the raw material.
0: ఇంకా యథార్థమైనటువంటి స్వరూపాన్ని మనం ప్రొడక్షన్ చేయాలి.
1: Then we should project the true form.
0: Production. Not projection.
1: Production next step, the true form.
0: దీన్ని ఒక పదార్థంగా రూపొందింప చేయాలి.
1: We should make it into a material, an object.
0: ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించి,
1: the students should know this.
0: జగత్తుకు ఆదర్శప్రాయులుగా నిలిచి,
1: they should be ideal to the world.
0: ఈ సత్యాన్ని యావత్ ప్రపంచానికి కూడాను చాటి,
1: they should also publicize this.
0: ప్రపంచంలో శాంతి భద్రతను నెలకొల్పాలి.
1: And establish the peace and security.
0: మనము ఏ కేవలం ఒక భారతదేశమే శాంతిగా ఉండాలని కోరకూడదు.
1: వీ షుడ్ నెవర్ ప్రే దట్ భారత్ షుడ్ బి పీస్ఫుల్.
0: అదే నారో మైండ్.
1: దట్ ఈస్ నారో మైండ్.
0: విశాలమైన భావం. లోక సమస్తా సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి.
1: యూ షుడ్ హావ్ ఎ బ్రాడ్ ఫీలింగ్, లెట్ ఎవ్రీవన్ బి హ్యాపీ.
0: అప్పుడే అందరి సుఖంలోనే నీ సుఖం కూడా ఆవిర్భవిస్తుంది.
1: యువర్ హ్యాపీనెస్ లైస్ ఇన్ అదర్స్.
0: అంతేకాకుండా లోకం ఎట్ల పోతే ఏమి, నా సుఖం నాకు కావాలని ఆ విధంగా ప్రార్థించకూడదు.
1: యూ షుడ్ నెవర్ ప్రే విత్ ది ఫీలింగ్ వాట్ ఇఫ్ వాట్ మే హ్యాపెన్ టు ది వరల్డ్ బట్ ఐ షుడ్ బి పీస్ఫుల్ అండ్ హ్యాపీ.
0: లోకంలో ఉండే అందరికీ ఎందుకు, నీవు ఒక వ్యక్తి.
1: యు ఆర్ ఆల్సో ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఇలాంటి సమస్తి భావంతో,
1: విత్ ద కమ్యూనిటీ,
0: ఇలాంటి విశాల భావంతో,
1: దట్ బ్రాడ్ ఫీలింగ్,
0: ఇలాంటి అనంతమైన భావంతో,
1: ఇన్ఫినిట్ ఫీలింగ్,
0: మీరు కొంతవరకు భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ దట్ బ్రాడ్ ఫీలింగ్స్.
0: కేవలం లౌకిక చదువులు చదివినంత మాత్రమే చాలదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ దిస్ వరల్డ్ ఎనఫ్.
0: కేవలం ఈ చదువులంతా కూడాను దేనికి?
1: వాట్ ఫర్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
0: జ్ఞానం పొట్ట కోసం.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ద స్టమక్ టు ఫిల్ ద బెల్లీ.
0: ఈ స్టమక్ ని ఫిల్అప్ చేసుకోవడానికి ఇంత చదువు చదవాలనా?
1: టు ఫిల్అప్ దట్ మచ్ ఆఫ్ స్టమక్ షుడ్ యు హావ్ ఎడ్యుకేషన్?
0: మనం పొందాలనా?
1: షుడ్ యు హావ్ ఆల్ దీస్ థింగ్స్?
0: ఇంత ప్రపంచంలో మనం ఈ ఉద్యోగాల కోసం వెతకాలనా?
1: షుడ్ యు సెర్చ్ ఫర్ ఎ జాబ్ ఫర్ ఆల్ దిస్?
0: వెతకనక్కర్లేదు.
1: నాట్ నెసెసరీ.
0: చదవనక్కర్లేదు.
1: యు నీడ్ నాట్
0: తిరగనక్కర్లేదు.
1: యు నాట్ మూవ్ అబౌట్.
0: నీవు నీ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే అక్కడే సాక్షాత్కారం.
1: యు నో యువర్ ఓన్ ట్రూత్, దేర్ ఇట్ మానిఫెస్ట్.
0: చదువులన్నీ చదివి,
1: having studied all,
0: చాలా వివేకి అయి,
1: being highly intelligent,
0: మగిడి తన్నరి కూడా మందమతుడు,
1: is a foolish one who does not know himself.
0: ఎంత చదువు చదివి,
1: with all the scholarship,
0: ఏ నీతి ఉన్నను,
1: he may be in any way.
0: హీనుని గుడంబు మానలేడు.
1: Mean man shall never change his
0: mind. చదువు చదువా.
1: With all the education.
0: తర్కవాదమే కానీ.
1: It's just argumentation.
0: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: You will never get comprehensive
0: knowledge. చదువు చదువు చదివి చావంగనేటికి. చావులేని చదువు చదువాలే.
1: Why should one die with all this education? He should study to be deathless.
0: ఏమిటి ఈ ఎడ్యుకేషన్?
1: What is your education?
0: ఈ ఎడ్యుకేషన్ ఎక్కువ కావటం వల్ల ఎడ్యుకేషన్ కూడా ఎక్కువైపోతుంటుంది.
1: Because of education is more, there is more of agitation also.
0: ఈ ఎడ్యుకేషన్ లో ఎలివేషన్ కావాలి మనకు.
1: Education should lead to elevation.
0: అదే మన ఆదర్శము.
1: That is the ideal.
0: అదే నిజమైనటువంటి విద్య.
1: That is the true education.
0: ఆధ్యాత్మిక విద్య విద్యానాం.
1: The spiritual education is the true education.
0: ఈ లౌకిక విద్యలు కూడా కావాల్సిందే.
1: The world education is necessary.
0: దీన్ని వద్దని చెప్పకూడదు.
1: You should not say no.
0: దానితో పాటు
1: along with that
0: దీన్ని కూడా చేయాల్సింది.
1: You should do this also.
0: భుజించాలంటే అన్నం ఒకటి ఉండాలి.
1: To eat food
0: is ప్రధానమైనటువంటి మ్యాటర్.
1: That is main.
0: అది ఇంపార్టెంట్ మెయిన్.
1: That is important item.
0: అయితే దాంట్లోకి పులుసో రసమో పచ్చడో పెరుగో ఇవన్నీ కొన్ని అవుట్ సైడ్ ఉంటూ ఉండాలి కదా కొన్ని కలుపుకోవటానికి.
1: అలాంగ్ విత్ ది రైస్ యూ నీడ్ పులుసు సాంబార్ రసం టు మిక్స్ అండ్ ఈట్.
0: అదే విధంగానే ఆధ్యాత్మిక విద్య అనేటువంటి అన్నాన్ని మనం తయారు చేసుకోవాలి.
1: సౌ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్
0: లౌకిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక ఇవన్నీ కూడా ఈ కూరలు వంటివిగా దాన్ని చేర్చుకోవాలి.
1: సో మోరల్ ఎథికల్ ఫిజికల్ సైంటిఫిక్ ఆర్ ఐటమ్స్ లైక్
0: ఇవన్నీ కేవలం మన టేస్ట్ జిహ్వ చాపల్యం కోసం చేస్తున్నావు.
1: దే ఆల్ విల్ యాడ్ టు యువర్ టేస్ట్.
0: నీ భ్రాంతుల కోసం చేస్తున్నావు.
1: అడ్జస్ట్ ఫర్ యువర్
0: నీ రుచుల కోసం చేస్తున్నావు.
1: బికాజ్ యూ లైక్ ఇట్.
0: నీ వాంఛన కోసం చేస్తున్నావు.
1: బికాజ్ యూ డిజైర్.
0: ఈ విధంగా వాంఛన చల్లార్చుకున్నప్పుడే
1: వెన్ యూ పాసిఫై డిజైర్
0: మనస్సు స్తంభించిపోతుంది.
1: దెన్ మైండ్ వుడ్ కమ్ టు హోమ్.
0: అప్పుడే అమనస్కుడైపోతావు.
1: దెన్ యూ విత్డ్రా ద మైండ్.
0: అప్పుడే ఓవర్ మైండ్.
1: దట్ ఈస్ ఓవర్ మైండ్.
0: ఈ ఓవర్ మైండ్ అనేటువంటి దాన్ని
1: దిస్ ఓవర్ మైండ్
0: ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటి దాన్ని
1: దిస్ ఇల్యూమినేషన్ మైండ్
0: ఇంకా హయ్యర్ మైండ్ అనేటువంటి దాన్ని
1: హయ్యర్ మైండ్
0: ఇంకా సుపీరియర్ మైండ్ అనేటువంటి దాన్ని
1: అండ్ సుపీరియర్
0: మైండ్ ముందు మనం తెలుసుకోవాలి.
1: వీల్ హ్యావ్ టు నో ఇన్ ఫ్యూచర్.
0: అన్నింటి యొక్క అర్థములు మనం గుర్తించిన తర్వాతనే పూర్ణతత్వం ఏకమైపోతుంది.
1: వెన్ యూ అండర్స్టాండ్ మీనింగ్స్ ఆఫ్ ఆల్ దీస్ దెన్ యూ విల్ హ్యావ్ ది టోటల్ అండర్స్టాండింగ్.
0: కనుక ఆధ్యాత్మిక మార్గము అత్యవసరమైనటువంటిది.
1: Spiritual path is most essential.
0: ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని మీకు చక్కగా విపులంగా విభజించి చెప్పే నిమిత్తమే ఈ సమ్మర్ క్లాసులు పెట్టుకోవటం.
1: ఓన్లీ టు టీచ్ యూ క్లియర్లీ the spiritual part, the summer classes are held.
0: భౌతిక విద్యలంతా కూడా మీ క్లాసురూమ్ లో మీ అధ్యాపకులతో జరుగుతూనే ఉంటున్నాయి నిత్యం.
1: The world education you will have in your daily routine.
0: కానీ ఇది ప్రధానమైనటువంటిది.
1: But this is chief one.
0: నదీనాం సాగరో గతి. నదులు అనేక నదులుగా ఉంటుంది, అనేక రూపనామంతో ప్రవహిస్తాయి.
1: The rivers have different names, they flow in different
0: directions.
1: ఓషన్ ఇస్ వన్.
0: కాబట్టి మీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు ఇవన్నీ కూడా ఒక్కొక్క నదులు వంటివి.
1: దేర్ఫోర్ ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, ఇంగ్లీష్ దే ఆర్ లైక్ రివర్స్.
0: ఇవన్నీ చేరి ఆధ్యాత్మ విద్య అనే సముద్రంలో ఏకమైపోవాలి.
1: అల్టిమేట్లీ దే షుడ్ యూనిఫై విత్ దట్ ఓషన్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
0: అదే యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: That is unity in diversity.
0: మీరందరూ చూస్తూనే ఉంటున్నారు.
1: Here you are all watching.
0: ఇక్కడే మీరు యూనిటీ ఇన్ డైవర్సిటీని మీరు చక్కగా గుర్తించవచ్చును.
1: Here you can clearly recognize unity in diversity.
0: ఒక ప్రశ్న వేసుకోండి.
1: You put your question one.
0: Beings are many. But breath is one. చూసారా? ఈ గాలి ఒక్కటిగానే ఉంటుండదు అందరికీ.
1: The air is one to everybody.
0: మీ గాలి నా గాలి వేరు లేదు.
1: My air is not separate from yours.
0: అదే రీతికని అన్నింటిని ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: So we should understand this unity.
0: ఈ విధమైనటువంటి ఏకత్వం లోపల
1: in this
0: దైవచింతన చేస్తూ
1: thinking of the Lord
0: ఈ యొక్క సమ్మర్ క్లాస్ లోపల నీ హృదయాల్ని పవిత్రమైన పరివర్తన చేసుకుని తద్వారా ఈ లోకానికి తగిన రీతిలో చాటడానికి పూనుకోవాలి.
1: We should sanctify, we should purify, change our hearts and show an ideal
0: world. Selfless జీవితాన్ని గడపాలి.
1: We should lead selfless life.
0: ఈ విధంగా గడపడానికి ఒక ఆధ్యాత్మిక తత్వం తప్ప మరొక మార్గంలో ఈ సెల్ఫ్ లెస్ చేయడానికి వీలే కాదు.
1: టు లీడ్ సెల్ఫ్ లెస్ లైఫ్ స్పిరిచువల్ పాత్ ఈస్ ది ఓన్లీ వే.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 33rd డిస్కోర్స్ ఆన్ గీత, భగవాన్ డెలివర్డ్ ఆన్ 15 సెప్టెంబర్. In this discourse, Bhagawan explains in detail the secret behind performing action without the expectation of its result. Sri Bhagawan Vacha.
1: Karmendriyani Samyamyaya Aste Manasa Smaran. కర్మలను ఆచరించటంలో కానీ కర్మలను ఆచరించకపోవటంలో కానీ ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరము ఉండదు.
2: దెర్ ఈస్ నో అబ్జెక్షన్ వాట్స్ ఎవర్ ఎయిదర్ ఇన్ పర్ఫార్మింగ్ యాక్షన్ ఆర్ ఇన్ నాట్ పర్ఫార్మింగ్ ఎనీ యాక్షన్.
1: చిత్తమునందు వాసనలను వేరు చేయుటే ప్రధానమైనటువంటి అంశము.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు రిమూవ్ ద టెండెన్సీస్ విచ్ ఆర్ ఇన్ ద హార్ట్.
1: మనసునందులి మాధుల్యమునను దూరము చేయుటే ప్రధానము.
2: అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు డ్రైవ్ అవే ద డర్ట్ ఫ్రమ్ ద మైండ్ అండ్ ఫ్రమ్ ద హార్ట్.
1: చిత్తమునందులి రాగద్వేషములను నిర్మూలము గావించుటే దీని యొక్క ఆశయము.
2: The object and the goal is to root out the attachment and delusion from the heart.
1: ఇవి ఏవియు చేయకుండిన కేవలం ప్రపంచమును వెలిచి పారిపోయి గిరిగుహలయందు ఏకాంత వాసము చేసినప్పటికీ, ఎట్టి కర్మలను ఆచరించకపోయినప్పటికీ వాడు బద్ధుడే.
2: Without doing any such exercise, if one runs away to a forest or to a cave and if one wants to just think of all these things, one is bound by all such thoughts and actions.
1: Karanam manasunandali malinyamulu aneka vidamulainatvanti bhavamulanu purikolpuchu untayi.
2: The reason is the dirt and such accumulated tendencies in the heart will be prompting a number of thoughts in the man.
1: హృదయం నందలి వాసనలు అనేక విధములైన సంకల్ప వికల్పములను సృష్టించుతుంటాయి.
2: ది హిడెన్ థాట్స్ అండ్ సీడ్స్ ఇన్ ద హార్ట్ విల్ బి మేకింగ్ ఎ పర్సన్ టు థింక్ డిఫరెంట్ వేస్.
1: చిత్తమునందలి రాగద్వేషములు మానవత్వాన్ని మరుగు చేస్తూ ఉంటాయి.
2: అటాచ్మెంట్ అండ్ హేట్రేట్ ఇన్సైడ్ ద హార్ట్ విల్ బి మేకింగ్ ఎ మ్యాన్ ఫర్గెట్ హిజ్ ఓన్ హ్యూమన్ నేచర్.
1: కనుకనే మనసునందలి మాలిన్యము, హృదయం నందలి వాసన, చిత్తమునందరి రాగద్వేషములను ఎవరు నిర్మూలము గావించుకొని ప్రశాంత హృదయులై జనమధ్యమును సంచరించుచున్నప్పటికీ, ఎట్టి కర్మలు ఆచరించుచుండినప్పటికీ అట్టివారే నిజయోగులని భగవద్గీత నిరూపించినది.
2: భగవద్గీత హ్యాస్ ప్రూవ్డ్ దట్ రిమూవింగ్ ఇంప్యూరిటీస్ ఇన్ ద మైండ్ అండ్ రిమూవింగ్ అటాచ్మెంట్ అండ్ హేట్రేట్ లైకింగ్ అండ్ డిస్లైకింగ్ ఇన్ ద హార్ట్ ఇఫ్ వన్ కెన్ పర్ఫార్మ్ ఎనీ యాక్షన్ whatever may be the action, he will not be bound by that. He will be free from the fruits thereof.
1: Aithe itti satyamunu gurtinchaleni manavulu karma sanyasamunu pooni kevalamu kalamu vyarthamu gavinchatalo tama kartavyamani bhavistuntaru.
2: People who do not recognize this particular truth renounce action and indulge in laziness.
1: ఆధ్యాత్మిక రంగంలో సోమరత్వములకు ఎట్టి అవకాశము ఉండదని గీత పదే పదే హెచ్చరిస్తూ వచ్చింది.
2: గీత హాస్ రిపీటెడ్లీ వార్న్డ్ దట్ ఇన్ ది ఏరియా అండ్ ది వరల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ లేజినెస్.
1: కనుకని భగవద్గీత యందు నిజమైనటువంటి యోగము అనాసక్తి యోగమని నిరూపిస్తూ వచ్చింది.
2: ఇన్ దట్ కాంటెక్స్ట్ ఓన్లీ భగవద్గీత హెస్ బీన్ టీచింగ్ ద యోగా ఆఫ్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యోగా టు బి ప్రాక్టీస్డ్.
1: అది ఏ అనాసక్తి, ఆసక్తి లేనటువంటి యొక్క దివ్యమైనటువంటి మార్గమే అనాసక్తి.
2: దట్ ఈస్ ద యోగా ఆఫ్ అనాసక్తి, డిస్ఇంట్రెస్టెడ్నెస్, నాట్ హ్యావింగ్ ఎనీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఇన్ ద థింగ్స్ దట్ ఆర్ పర్ఫార్మ్.
1: ఈ సాంఖ్యయోగమునందు నిష్కామ కర్మను ప్రత్యేకించి ప్రకటిస్తూ వచ్చింది.
2: ఇన్ ది చాప్టర్ సాంఖ్య యోగ స్పెషల్ ఎంఫసిస్ హెస్ బీన్ లెయిడ్ ఆన్ పర్ఫార్మింగ్ యాక్షన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
1: ఎట్టి సాధకుడు కాని దుష్కర్మల నుండి నిష్కామ కర్మలకు ఎగరాకటం ఇది సాధ్యము కాని పని.
2: నో పర్సన్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ రీచ్ ఎ స్టేజ్ ఆఫ్ నిష్కామ కర్మ ఇఫ్ హిస్ టెండెన్సీస్ ఆర్ బ్యాడ్.
1: నిష్కామ కర్మ నుండి సద్గుణ కర్మలకు, అనగా సదాచార కర్మలలో ప్రవేశించి సత్కర్మలలో ప్రవేశించి తద్వారా నిష్కామ కర్మను చేరడానికి ప్రయత్నించాలి.
2: ఎ పర్సన్ విల్ హావ్ టు ట్రావెల్స్ ఫ్రమ్ బ్యాడ్ క్వాలిటీస్ టు గుడ్ క్వాలిటీస్ అండ్ గుడ్ యాక్షన్స్ ఫ్రమ్ గుడ్ యాక్షన్స్ దెన్ హీ హాస్ టు రినౌన్స్ ద ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
1: కర్మలను ఆచరించుటలో ఉండినటువంటి యొక్క అంతరార్థం ఏమిటి?
2: వాట్ ఈస్ ది ఇన్నర్ సీక్రెట్ ఆఫ్ పర్ఫార్మింగ్ యాక్షన్స్?
1: ఈ కర్మల వల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుందని గీతా వాక్యము.
2: ఇట్ ఈస్ గీతాస్ ప్రొక్లమేషన్ దాట్ అన్ అకౌంట్ ఆఫ్ యాక్షన్ అండ్ త్రూ యాక్షన్ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్ కెన్ బి అటైన్డ్.
1: చిత్తస్య శుద్ధయే కర్మ, చిత్తశుద్ధి నిమిత్తమై కర్మలు ఆచరించమని ఆదేశించింది.
2: ది కమాండ్మెంట్ ఈస్ దట్ వన్ హాస్ టు పర్ఫార్మ్ యాక్షన్ ఫర్ ది సేక్ ఆఫ్ అటైనింగ్ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్.
1: అయితే ఎట్టి కర్మల చేత చిత్తశుద్ధి ఏర్పడుతుంది?
2: ఎ పర్సన్ విల్ హావ్ టు ట్రావెల్స్ ఫ్రమ్ బ్యాడ్ క్వాలిటీస్ టు గుడ్ క్వాలిటీస్ అండ్ గుడ్ యాక్షన్స్ ఫ్రమ్ గుడ్ యాక్షన్స్ దెన్ హీ హాస్ టు రినౌన్స్ ద ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
1: కర్మలను ఆచరించుటలో ఉండిన

0: భక్తి కర్మల చేత చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
1: బై డూయింగ్ వాట్ టైప్ ఆఫ్ యాక్షన్ వుడ్ ఏ పర్సన్ బి ఏబుల్ టు అచీవ్?
0: ఈశ్వరార్పణ తో కావించినటువంటి కర్మల వల్లనే చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
1: వన్ వుడ్ బి ఏబుల్ టు అటైన్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఓన్లీ బై పర్ఫార్మింగ్ యాక్షన్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
0: ఈ ఈశ్వరార్పణ బుద్ధితో గావించినటువంటి ప్రతి కర్మ కూడాను ఇది చిత్తమునందు పవిత్రత ఏర్పరుస్తుంది.
1: ఎవ్రీ యాక్షన్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ విల్ బ్రింగ్ అబౌట్ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్.
0: వండినటువంటి భోజనము మనం భుజించుటకు ప్రయత్నించుటలో ఇది కేవలం ఆహారంగా రూపొందుతుంది.
1: వెన్ ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్ ఈస్ టేకన్ యాజ్ ఈస్ ఈటన్ ఇట్ బికమ్స్ ఓన్లీ ఫుడ్.
0: ఈ ఆహారమునే భగవత్ అర్పితము గావించి భుజించటం చేత ఇది ప్రసాదంగా రూపొందుతుంది.
1: ఇఫ్ ది సేమ్ ఫుడ్ ఈస్ ఆఫర్డ్ టు ద లార్డ్ ఫస్ట్ అండ్ దెన్ టేకన్ ఇట్ బికమ్స్ ప్రసాదం.
0: కనుకనే మానవుడు సకర్మల ద్వారా ఆచరించేటువంటి ప్రతి ఒక్క క్రియ కూడాను ఇది కర్మరూపాన్ని ధరిస్తుంది.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ ఇస్ యాక్షన్ ఇస్ పర్ఫార్మ్ బై మ్యాన్ ఇట్ బికమ్స్ మియర్ యాక్షన్ అండ్ కర్మ.
0: దైవార్పిత బుద్ధితో గావించినటువంటి ప్రతి చిన్న కర్మ కూడాను ఇది కర్మయోగంగా కాని లేక పవిత్రమైనటువంటి యొక్క యజ్ఞముగా కాని రూపొందుతుంది.
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ స్మాల్ యాక్షన్ ఇఫ్ ఇట్ ఇస్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ ఇట్ బికమ్స్ కర్మయోగ ఏ యోగా ఆఫ్ యాక్షన్ అండ్ ఆల్సో యజ్ఞ ఇట్సెల్ఫ్.
0: ఇట్టి కర్మయోగము చేతనే చిత్తశుద్ధి ప్రాప్తిస్తుంది.
1: ఓన్లీ త్రూ సచ్ యోగా ఆఫ్ యాక్షన్ వుడ్ ఏ పర్సన్ బి ఏబుల్ టు అటైన్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
0: భగవంతునికి అర్పితంగా ఆవించవలసినటువంటి కర్మలు ఎట్టి స్థితిలో ఉండాలి?
1: ఇన్ దట్ కేస్ వాట్ ఆర్ ది క్వాలిఫికేషన్స్ అండ్ వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ యాక్షన్స్
0: పవిత్రమైనటువంటివిగా ఉండాలి?
1: హౌ సేక్రెడ్ షుడ్ దే బి?
0: సామాన్యమైన మానవులకు ఏదో చిన్న పదార్థమును మనం అందించినప్పుడే అది ఉత్తమమైనటువంటిదిగాను పవిత్రమైనటువంటిదిగాను కొంత ఉపయోగకరమైనటువంటిదిగాను ఉంటుండాలి.
1: ఈవెన్ వెన్ small object is offered to an ordinary individual, the object must be having some utility and some purity and some sacredness.
0: అలాంటి స్థితిలో దైవమునకు అర్పించేటువంటి కర్మలు ఇంకెంత పవిత్రమైనటువంటిగా ఉండాలి?
1: దట్ బీయింగ్ సో ఇఫ్ యు ఆర్ ఆఫరింగ్ టు ద లార్డ్ హింసెల్ఫ్ హౌ ప్యూర్ అండ్ సేక్రెడ్
0: ఎంతటి పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి?
1: హౌ ప్యూర్ దే షుడ్ బి?
0: ఎంతటి సార్థకమైనటువంటిగా ఉండాలి?
1: హౌ ఎక్స్ట్రీమ్లీ సెల్ఫ్ ఫుల్ఫిల్ షుడ్ దే బి?
0: భగవంతునికి అర్పించుట లోపల ఏ పని అంటే ఆ పని, ఎట్టి వస్తువు అంటే అట్టి వస్తువును అర్పించుటకు ప్రయత్నించరాదు.
1: వన్ షుడ్ నాట్ మేక్ ఎన్ ఎఫర్ట్ ఆన్ ఆఫరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
0: కనుకనే భగవంతునికి అర్పించినటువంటి కర్మలు సత్కర్మలగను పవిత్రమైన కర్మలగను ఆదర్శవంతమైన కర్మలగను రూపొందించుకోవాలి.
1: Therefore, if you want to offer actions to the Lord, you must make them pure, you must make them sacred, you must make them great before you offer.
0: ఒక భగవంతునికి ఒక పుష్పము అర్పితం చేయాలంటే ఆ పుష్పమునందు ఉండేటువంటి క్రిములను మనం వేరు చేసి దానిని పరిశుద్ధపరిచి ఆ పుష్పమును భగవత్ అర్పితంగా ఇస్తాం.
1: If you want to offer a flower to the Lord, you remove the insects in the flower and make it pure, then only you offer it to the Lord.
0: కనుక మనము చేయు ప్రతి కర్మ కూడాను భగవత్ అర్పితమైనటువంటి పుష్పంగా రూపొందాలి.
1: ఎవ్రీ యాక్షన్ విచ్ యు పర్ఫార్మ్ షుడ్ బికమ్ ఎ ఫ్లవర్ విచ్ కెన్ బి ఆఫర్డ్ టు ద లార్డ్.
0: పుష్పములో సుగంధము చేరినట్టుగా మన కర్మల్లో పవిత్ర భావములు చేరాలి.
1: జస్ట్ యాజ్ ఫ్రాగ్రెన్స్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ ద ఫ్లవర్ ఆఫర్డ్ టు గాడ్, సో ది యాక్షన్స్ మస్ట్ బి సేక్రెడ్.
0: పుష్పము ఏ విధమైనటువంటి అందాన్ని అలంకరింపుచుందో అదే విధంగాని మానవుని యొక్క కర్మలు కూడాను పరిశుద్ధమైనట్టుగాను ఒక మార్గదర్శకమైనట్టుగాను నిరూపించాలి.
1: Just as a flower which is to be offered to the Lord must be pure and beautiful, so also the action must be sacred and pure.
0: Itti karmalanu bhagavat arpitamu gavinchatame bhagavad gita yokka nija yogamu.
1: The true yoga of bhagavad gita is to prompt us to offer such actions to the Lord.
0: Gnana agnanamunu veru chesi
1: distinguishing between wise things and unwise things,
0: gnanamunu agnanamunu telusukoni
1: understanding wisdom and ignorance,
0: gnanamunu gnanamuto layamu gavinchatame sankhyam.
1: Sankhya refers to merging wisdom with wisdom.
0: Kanuka sankhya yoga managa gnanamunu gnanamuto layamu gavinchukuneetundi vidhaname sankhyam.
1: Sankhyam refers to the method of merging wisdom with wisdom.
0: ఈశ్వరానుభూతిని పొందగోరు వారు మొట్టమొదట కొన్ని ప్రధానమైనటువంటి లక్ష్యములను కూడాను కలిగి ఉంటుండాలి.
1: పీపుల్ హూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద లార్డ్.

0: must develop and have a few important characteristic features.
1: ఓర్పు.
0: The qualities are patience,
1: పట్టుదల,
0: determination,
1: శారీర మానసిక పరిశుద్ధము,
0: ప్యూరిటీ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్,
1: ఆవేదనతో కూడినటువంటి ప్రేమ,
0: లవ్ ఫుల్ ఆఫ్ ఎర్నింగ్,
1: షట్ సంపత్తి. ఇది శమ, దమము, ఉపరితి, తితిచ్ఛ, శ్రద్ధ, సమాధానం.
0: ద సిక్స్ టైప్స్ ఆఫ్ వెల్త్, శమ, దమ, ఉపరితి, తితిచ్ఛ, శ్రద్ధ, సమాధానం.
1: ఇక్కడ ఓర్పు,
0: పేషెన్సియో.
1: ఓర్పు అనేటువంటిది ప్రతి మానవునికి ప్రధానముగా ఉండవలసినటువంటి లక్షణం.
0: పేషెన్స్ అండ్ ఫర్బరెన్స్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ విచ్ ఎవరీ పర్సన్ షుడ్ హ్యావ్.
1: ఈ ఓర్పును కోల్పోవటం చేతనే రాజులు భ్రష్టులయ్యారు.
0: కింగ్స్ హావ్ బీన్ డిస్ట్రాయిడ్ బికాస్ దే హావ్ లాస్ట్ దిస్
1: ఫర్బరెన్స్. ఈ ఓర్పును కోల్పోవటం చేతనే ఋషులు కూడాను భ్రష్టులయ్యారు.
0: గ్రేట్ రిషీస్ ఆల్సో వర్ డిస్ట్రాయిడ్ బికాస్ దే లాస్ట్ దిస్ పర్టికులర్ క్వాలిటీ ఆఫ్ పేషెన్స్.
1: ఓర్పును కోల్పోవటం చేతనే పండితులు కూడాను పతనమయ్యారు.
0: Scholars also came to ruin because they lost this particular
1: quality. ఈ ఓర్పు అనేటువంటిది ప్రధానమైన కవచంగా మనం తీసుకోవాలి.
0: This particular quality of patience must be taken as an important shield and armor.
1: ఓర్పునే లేకుండా మానవత్వమునకి ఏమాత్రము విలువ రాణించదు.
0: There would be no value whatsoever to humanity and human beings if they do not have patience.
1: ఓర్పు అనేటువంటిది కేవలం స్థితప్రజ్ఞులకు ప్రధానమైనటువంటి యొక్క గుణంగా రూపొందుతుంది.
0: This particular quality of patience is an important quality for స్థితప్రజ్ఞ.
1: ఈ ఓర్పునే లేకుండా మనము దీనిని సాధించలేము.
0: వితౌట్ హ్యావింగ్ దిస్ పర్టికులర్ క్వాలిటీ ఆఫ్ పేషెన్స్ వి వుడ్ నాట్ బి ఏబుల్ టు అటైన్ దట్.
1: ఈ ఓర్పునకు మనము పట్టుదల అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్షణము.
0: రెజల్యూట్ నేచర్ అండ్ డిటర్మినేషన్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రీకండిషన్.
1: పట్టుదలను కేవలము మూర్ఖమైనటువంటి పట్టుదలగా ఉంటుండకూడదు.
0: ద రెజల్యూట్ నేచర్ షుడ్ నాట్ బి అసోసియేటెడ్ విత్ ఫూలిష్నెస్.
1: పవిత్రమైన కార్యములు యందు,
0: ఇన్ ది సేక్రెడ్ టాస్క్,
1: సారమాత్మకమైనటువంటి విషయములందు,
0: ఇన్ ది మ్యాటర్స్ రిలేటింగ్ టు స్పిరిచువాలిటీ,
1: ఇది ఏమాత్రం కూడాను తాము చలించక, భ్రమించక, స్థిరత్వమును కలిగి ఉండేటువంటి యొక్క భావమును మానవునికి పట్టుదల అని చెప్తూ వచ్చారు.
0: మ్యాన్స్ ఫర్మ్నెస్ అండ్ రెజల్యూట్ నేచర్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ద వన్ విచ్ ఇస్ అన్డెల్యూడెడ్, విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫర్మ్నెస్ విచ్ ఇన్ దీస్ రెస్పెక్ట్.
1: ఎన్ని విధములైనటువంటి ఇబ్బందులు మనకు ప్రాప్తించినప్పటికీ,
0: వాట్ ఎవర్ అబ్స్టకల్స్ యు మే గెట్,
1: ఎన్ని విధములైనటువంటి యొక్క అనానుకూలం మనకు సంభవించినప్పటికీ,
0: వాట్ ఎవర్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ మే ఫేస్,
1: పట్టిన పవిత్రమైన కార్యమును సాధించేటువంటి విషయంలో మనకు పట్టుదల అత్యవసరము.
0: వి షుడ్ హ్యావ్ దట్ ఫర్మ్నెస్ ఇన్ అచీవింగ్ అండ్ అకాంప్లిషింగ్ ద టాస్క్ విచ్ వి హావ్ అండర్టేకన్.
1: పట్టుదలనే లేకుండా ఓర్పునకు బలమే ఉండదు.
0: ఇఫ్ వి డు నాట్ హ్యావ్ డిటర్మినేషన్ ది పేషెన్స్ విల్ నాట్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్.
1: ఓర్పు పట్టుదల రెండు కూడాను ఒక జమట బిడ్డలు.
0: పేషెన్స్ అండ్ డిటర్మినేషన్ ఆర్ లైక్ ట్విన్స్.
1: ఇది ఒకదానిని ఒకటి వీడి ఉండలేవు.
0: వన్ కెనాట్ లివ్ వితౌట్ ది అదర్.
1: పట్టుదల వీడింది మా ఓర్పు అనేటువంటి మనం బలహీనం పొందుతాం.
0: వితౌట్ డిటర్మినేషన్ ది పేషెన్స్ విల్ నాట్ బి ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ఇట్ సెల్ఫ్.
1: ఓర్పును కోల్పోతే మా పట్టుదల అనేటువంటిది అంతర్ధానం అయిపోతుంది.
0: ఇఫ్ యు లూజ్ పేషెన్స్ డిటర్మినేషన్ ఆల్సో విల్ నాట్ బి దే.
1: ఇంకా శారీర మానసిక పరిశుద్ధములు.
0: దెన్ ప్యూరిటీ ఆఫ్ ది బాడీ అండ్ మైండ్.
1: శారీరమును మనం ఏ విధంగా పరిశుద్ధం గావించుకుంటున్నామో, మానసిక సంబంధమైనటువంటి యొక్క ప్రవర్తనలు కూడాను, భావములు కూడాను మనం పరిశుద్ధం గావించుకున్నట్టుకు తగిన ప్రయత్నం చేయాలి.
0: జస్ట్ యాజ్ వి అండర్టేక్ వేరియస్ యాక్ట్స్ టు ప్యూరిఫై అవర్ బాడీ, సో ఆల్సో వి షుడ్ అండర్టేక్ సర్టన్ యాక్ట్స్ టు ప్యూరిఫై అవర్ మైండ్.
1: ఇందులో రాగద్వేషములు,
0: ఇన్ దాట్ అటాచ్మెంట్ అండ్ లైకింగ్ అండ్ డిస్లైక్,
1: అభిమాన మమకారములు,
0: ఈగోనెస్, ఈగోయిజం,
1: ఇలాంటి భావములను మనసునందు నుంచి మనం వేరు చేయాలి.
0: వి షుడ్ రిమూవ్ దీస్ క్వాలిటీస్ ఫ్రమ్ అవర్ మైండ్.
1: అప్పుడే మనకు ఒక ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ వుడ్ బి ఏబుల్ టు గెట్ సెల్ఫ్ కంట్రోల్.
1: కూర్మం ఏ విధంగా తన యొక్క అవయవములను ఇష్టం వచ్చినట్టుగా వదులుకోవటము, ఇష్టం వచ్చిన సమయంలో తాను మడుచుకోవటము జరుపుతుండను, అదే విధంగానే మన ఇంద్రియములను మనం స్వాధీనమునందుంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి.
0: జస్ట్ యాజ్ టార్టాయిస్ వుడ్ బి ఫ్రీ టు లూజన్ ఇట్స్ లిమ్స్ అండ్ కమ్ అవుట్ అండ్ దెన్ ఆల్సో విత్డ్రా ఇట్ సెల్ఫ్, వీ షుడ్ హ్యావ్ ఇన్ సేమ్ వే సెన్స్ కంట్రోల్.
1: ఈ ప్రధానమైనటువంటి గుణములు స్థితప్రజ్ఞ యొక్క లక్షణములు అని నిరూపించింది గీత.
0: గీత హ్యాస్ ప్రూవ్డ్ దట్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఆఫ్ స్థితప్రజ్ఞ.
1: కనుక మానవుడు ఎట్టివాడు అనేటువంటి విషయాన్ని నిరూపించేటువంటిదే కర్మక్షేత్రము.
0: ది ఏరియా అండ్ ద ఫీల్డ్ ఆఫ్ కర్మ ఆర్ యాక్షన్ ప్రూవ్స్ వాట్ టైప్ ఆఫ్
1: కర్మ. ఇందులో నిష్కామ కర్మకు చాలా ప్రధానతను అందించింది.
0: ద దట్ ఈస్ ది వెరీ రీజన్ వై సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇస్ గివన్ ఫర్ నిష్కామ యాక్షన్.
1: అర్థము మన ముఖం యొక్క స్వరూపాన్ని ఏ విధంగా నిరూపిస్తుందో,
0: జస్ట్ యాజ్ మిర్రర్ ప్రూవ్స్ ది టైప్ ఆఫ్ ఫేస్ దట్ వీ హ్యావ్,
1: మన దేహము నందల టెంపరేచర్ ని ఏ విధంగా థర్మామీటర్ నిరూపిస్తుందో,
0: జస్ట్ యాజ్ థర్మామీటర్ గివ్స్ ది రీడింగ్ ఆఫ్ ది టెంపరేచర్ ఆఫ్ అవర్ బాడీ,
1: మానవుని యొక్క మంచి చెడ్డలను కర్మకలాపంలో నిరూపిస్తుంది.
0: యాక్షన్ ప్రూవ్స్ వాట్ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ ఏ పర్సన్ హ్యాస్.
1: కనుక మానవుడు ఎట్టివాడు అనేటువంటి విషయాన్ని తాను చేసేటువంటి కర్మల ద్వారానే మనకు గుర్తింపు చేసుకోవచ్చు.
0: వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ వాట్ టైప్ ఆఫ్ పర్సన్ ఏ పర్సన్ ఈజ్ బై సీయింగ్ హిజ్ యాక్షన్స్.
1: ఒకరు చూచుటకు మహా సాత్వికంగా కనిపించవచ్చును,
0: యూ వన్ మే అపియర్ టు బి ఏ సాత్విక్ పర్సన్,
1: మహాత్యాగిగా గోచరం కావచ్చును,
0: హీ మే అపియర్ టు బి ఏ పర్సన్ ఆఫ్ గ్రేట్
1: పవిత్రమైన హృదయుడుగా మనకు విశ్వసించవచ్చును,
0: వీ మే బిలీవ్ దట్ హీ ఇస్ ఏ పర్సన్ విత్ సేక్రెడ్ హార్ట్,
1: కానీ అతను చేయు కర్మలయందు మహాపశుత్వాన్ని రాక్షసత్వాన్ని కూడాను గోచరింప చేస్తుంది.
0: బట్ ఇఫ్ హిజ్ యాక్షన్స్ మైట్ ప్రూవ్ అదర్వైజ్ షోయింగ్ ఎనిమాలిటీ అండ్ డెమానిక్ నేచర్, ఇట్ కుడ్ బి ఈజీలీ అండర్స్టూడ్.
1: మరికొందరు చూచుటకు చాలా కఠినుడిగా మనకు కనిపించవచ్చు,
0: సమ్ అదర్ పీపుల్ మే బి అపియరింగ్ టు బి వెరీ క్రూయల్,
1: నిర్దయ నిర్దాక్షిణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా మనం నిరూపించవచ్చు,
0: వి మే ఫీల్ దట్ దే ఆర్ క్రూయల్ అండ్ కరప్ట్,
1: కానీ కర్మ మార్గములో వారు సాత్వికమైన దయాప్రేమల చేత ఆచరించేటువంటి వృత్తులను బండి పట్టి అతను సాత్వికుడని భావించవచ్చు.
0: బట్ ఇఫ్ దోస్ పీపుల్ ఇన్ దర్ యాక్షన్స్ టేక్ ఎగ్జిబిట్ కంపాషన్ అండ్ సచ్ అదర్ గ్రేట్ క్వాలిటీస్, దే మే బి డిస్ప్లేడ్ యాజ్ సాత్విక్.
1: రజోగుణం నందున్నాడా లేక సాత్వికం నందున్నాడా తామసికం నందున్నాడా అనేటువంటి విషయాన్ని వారు ఆచరించేటువంటి కర్మల ద్వారానే మనకు స్పష్టమవుతుంది.
0: ఇఫ్ యూ వాంట్ టు డిసైడ్ వెదర్ ఎ పర్టికులర్ పర్సన్ ఈజ్ సాత్విక్ నేచర్ రాజసిక్ ఆర్ తామసిక్ బేస్డ్ అపాన్ ది యాక్షన్ దే పర్ఫార్మ్, యూ కెన్ డిసైడ్ సో.
1: కనుక కర్మక్షేత్రం అనేటువంటిది మానవుని యొక్క ధర్మ ప్రవృత్తులను నిరూపించేటువంటి యొక్క శక్తి సామర్థ్యం కలిగినటువంటి అనేటువంటిది భగవద్గీత స్పష్టం చేసింది.
0: భగవద్గీత హాస్ క్లారిఫైడ్ దట్ ఇట్ ఇస్ ది ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ విచ్ షోస్ వెదర్ ఎ పర్టికులర్ పర్సన్ ఈజ్ ఏ సాత్విక రాజసిక తామసిక్.
1: మానవుని యొక్క నిత్య జీవితం లోపల నిత్య కార్యాపరములందు తాను ఆచరించవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యాలు నిరూపించేసినటువంటిది భగవద్గీత.
0: భగవద్గీత హ్యాస్ ప్రూవ్డ్ దట్ వాట్ టైప్ ఆఫ్ యాక్షన్స్ యూ హావ్ టు బి పర్ఫార్మ్ ఇన్ డైలీ లైఫ్.
1: సర్వసంగ పరిత్యాగై లేక అరణ్యములు చేరమని లేక సన్యాసములు పుచ్చుకోమని భగవద్గీత ఆదేశించటం లేదు.
0: భగవద్గీత హ్యాస్ నాట్ కమాండెడ్ టు రినౌన్స్ ఆల్ ద థింగ్స్ టు టేక్ సన్యాస ఆర్ టు గో టు ఫారెస్ట్.
1: కర్మ మార్గము మానవునికి ప్రధానమైనటువంటి ధర్మం అని కూడా నిరూపించింది.
0: ఇట్ హాస్ ఆల్సో ప్రూవ్డ్ ఇట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు అండర్టేక్ యాక్షన్.
1: ధర్మ మార్గమును ప్రవర్తించడమే జీవితం యొక్క మర్మం అని కూడా బోధించింది.
0: ద సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈస్ టు టేక్ టు ద పాత్ ఆఫ్ ధర్మ, దిస్ హెస్ బీన్ ప్రూవ్డ్.
1: జన్మ యొక్క ధర్మమును ధర్మం యొక్క మర్మమును గుర్తించడమే మానవుని యొక్క కర్తవ్యం అని కూడా స్పష్టం చేసింది.
0: ఇట్ ఆల్సో హాస్ ప్రూవ్డ్ దట్ ఇట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ టు రికగ్నైజ్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్ అండ్ సీక్రెట్ ఆఫ్ ధర్మ.
1: కర్మను వదలి క్షణమైన కూడాను కాయము నిలుచుటకు వీలు కాదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు సస్టైన్ బాడీ విత్ లీవింగ్ ఎంటైర్ యాక్షన్.
1: కర్మాచరణ యందే తన యొక్క కర్తవ్యం ఇమిడి ఉన్నదని సత్యాన్ని నిరూపించింది.
0: ఇట్ హాస్ ఆల్సో ప్రూవ్డ్ ది ట్రూత్ దట్ ది సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ యాక్షన్.
1: కనుకనే సామాన్యమైనటువంటి మానవుడు సామాన్యమైన సాధకుడు మొట్టమొదట కర్మ మార్గం నందు తాను ప్రవేశించాలి.
0: దేర్ఫోర్ ఎవ్రీ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ అండ్ సాధక షుడ్ ఎంటర్ ఇన్ ది ఏరియా ఆఫ్ యాక్షన్.
1: ఈ కర్మలు యందు పవిత్రమైనటువంటి కర్మలుగా మనం నిరూపించాలి.
0: అమంగ్ ద యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ వీ మస్ట్ ప్రూవ్ దట్ దే ఆర్ సేక్రెడ్.
1: పరోపకార సంబంధమైనటువంటి వృత్తులుగా మనం పెంపొందించాలి.
0: వీ హావ్ టు డెవలప్ దీస్ యాక్షన్స్ ఇంటూ యాక్షన్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ టు
1: అదర్స్. ఆదర్శవంతమైనటువంటి కర్మలను మనం ఆదేశించాలి.
0: వీ హావ్ టు పర్ఫార్మ్ యాక్షన్స్ విచ్ ఆర్ ఐడియల్.
1: ఆచరించాలి.
0: వీ హావ్ టు ప్రాక్టీస్ దెమ్.
1: అప్పుడే ఇవి క్రమక్రమేణా సాత్విక భావంలో ప్రవేశించి తదుపరి నిష్కామ కర్మలో అవి ప్రకాశిస్తాయి.
0: ఓన్లీ దెన్ దీస్ యాక్షన్స్ విల్ ఎంటర్ ఇన్ టు ది ఏరియా ఆఫ్ సాత్విక్ అండ్ దెన్ దే మే బికమ్ నిష్కామ యాక్షన్స్.
1: వాంఛలు లేకుండా ఎట్టి మానవుడు కూడా కర్మను ఆచరించలేడు.
0: నో పర్సన్ విల్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ యాక్షన్ వితౌట్ డిజైర్.
1: అయితే ఈ వాంఛలు భగవత్ప్రీత్యార్థమైనటువంటి వాంఛలుగా మనం రూపొందింప చేసుకోవాలి.
0: విల్ హావ్ టు జస్ట్ డెవలప్ దీస్ యాక్షన్స్ అండ్ డిజైర్స్ ఇన్ టు డిజైర్స్ విచ్ విల్ బి ఫర్ ది సీకింగ్ ఆఫ్ గాడ్.
1: కనుకని దీనిని అనాసక్తి యోగం అని కూడాను పదే పదే నిరూపిస్తూ వచ్చాడు.
0: దిస్ హెస్ ఆల్సో బీన్ ప్రూవ్డ్ రిపీటెడ్లీ దట్ దిస్ బిలాంగ్స్ టు ది యోగా ఆఫ్ అనాసక్తి డిస్ఇంట్రెస్టెడ్నెస్.
1: ఇక్కడ మాయా అనేటువంటిది కొంతవరకు ఆవరిస్తుంది.
0: హియర్ దిస్ విల్ బి ది స్పెల్ ఆఫ్ మాయా.
1: ఆవరణ విక్షేపములు అనేటువంటిది దీనికి మూల కారణంగా నిలుస్తున్నాయి.
0: There are two important things which form the basis of avarana and vichhepa.
1: ee avarana vichhepam loku roopam ledu.
0: There is no particular form for these two avarana.
1: Avarana managa avarinchinatundi kappabadinatundi.
0: Avarana refers to the one which covers.
1: ee vidhanga kappabadinatundi.
0: How does it cover?
1: Denito kappabadinatundi.
0: With what does it cover?
1: Ee yokka kappabadinatundi danni manam ee vidhanga denni తీసివేయాలి.
0: హౌ కెన్ వీ జస్ట్ అన్కవర్ దిస్ పర్టికులర్ థింగ్ విచ్ ఇస్
1: రూపమే లేనటువంటి దానిని మనం కప్పబడటం ఏమిటి, దీన్ని తీసివేయటం ఎట్లా?
0: ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఫార్మ్ ఇట్ సెల్ఫ్, హౌ డస్ ఇట్ కవర్, హౌ కెన్ ఇట్ బి రిమూవ్డ్?
1: ఇదియే మాయ యొక్క స్వభావం.
0: దిస్ ఈస్ ది వెరీ నేచర్ ఆఫ్ మాయా.
1: దారి ఎందు పడినటువంటి త్రాడును,
0: ఎ రోప్ విచ్ ఇస్ లయింగ్ ఆన్ ద రోడ్,
1: చీకటిగా ఉన్న సమయంలో,
0: ఇన్ ది టైమ్ ఆఫ్ డార్క్నెస్,
1: ఇది పాము అని మనం భ్రమించాము.
0: వి ఆర్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ ఇట్ ఇస్ ఎ స్నేక్.
1: అయితే ఇక్కడ ఆవరణం ఏమిటి?
0: దెన్ వాట్ ఈస్ ఇట్ దట్ హస్ కవర్డ్?
1: ఉన్న త్రాడును పాము చేత కప్పబడినట్టుగా భ్రమిస్తున్నాము.
0: వి ఆర్ డెల్యూటెడ్ విత్ ద ఫీలింగ్ దట్ ఎ రోప్ ఈస్ కవర్డ్ విత్ ది.
1: కానీ పాము ఉన్నదా?
0: ఈస్ దేర్ స్నేక్?
1: లేదు.
0: దేర్ ఇస్ నో స్నేక్ దేర్.
1: లేని దానిని కప్పబడించుకోవటము ఇది ఒక విధమైనటువంటి భ్రాంతి.
0: How can that rope be covered with the thing which does not exist? It is delusion.
1: ఈ భ్రాంతి ఏ సమయంలో మనకు ఆవరించినటువంటిది?
0: Under what circumstances does it use its own influence on us?
1: ఇది చీకటి యందు ఆవరించినది.
0: In darkness there is this particular feeling.
1: అయితే త్రాడును పాము ఆవరించినదా లేక మనందరం భ్రమ ఆవరించినదా?
0: Whether snake has covered the rope or delusion has covered us.
1: పామును త్రాడును పాము ఆవరించలేదు.
0: Snake has not covered the rope.
1: మానవుని మనసును భ్రమ ఆవరించింది.
0: ఇట్ ఇస్ ది డెల్యూజన్ విచ్ హెస్ కవర్డ్ ద మైండ్ ఆఫ్ మ్యాన్.
1: కనుక ఈ భ్రమనే ఒక మాయ.
0: దిస్ డెల్యూజన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మాయా.
1: దీనిని ఒక జ్యోతితో లేక ఒక వెలుతురుతో దానిని వేసి చూసినప్పుడు ఇక్కడ పాము లేదు.
0: వెన్ యూ పుట్ ఎ టార్చ్ ఆర్ వెన్ యూ లైట్ ఎ ల్యాంప్ దేర్ అండ్ సీ యూ డోంట్ ఫైండ్ ఎ స్నేక్ దేర్.
1: ఉన్నది త్రాడే.
0: దేర్ ఇస్ ఓన్లీ రోప్ దేర్.
1: కనుక ఆవరణం పోయినది.
0: Then this delusion has disappeared.
1: Unna padartham kanipistundali.
0: The real object is seen there.
1: Idi vichhepam.
0: This is vichhepa.
1: Unnadi eppatiki undide.
0: A thing which is existing is always
1: no emarpulu kudanu undavu.
0: There is no change whatsoever in that.
1: Bhramalu raavatam povatam idi kevalam oka vidhamainatundi bandhutvanga bhavinchukovachunu.
0: It is the delusion which comes and goes. It is something like
1: maya kani.
0: బీట్ మాయా.
1: బాధలు కానీ,
0: బీట్ పెయిన్స్,
1: నిందలు కానీ,
0: బీట్
1: నిష్క్రూరములు కానీ,
0: సెన్షర్,
1: ఇవన్నీ కూడాను కేవలం రాకపోకలతో ఉండినటువంటి బంధుత్వం వంటివి.
0: ఆల్ దీస్ థింగ్స్ కమ్ అండ్ గో లైక్ రిలేటివ్స్.
1: వచ్చిన బంధువులు శాశ్వతంగా మన ఇంటిలో నిలవరు.
0: రిలేటివ్స్ హూ హావ్ కమ్ టు అవర్ హౌస్ విల్ నాట్ స్టే దేర్ పర్మనెంట్.
1: రావటం పోవటం,
0: దే కమ్ అండ్ గో.
1: ఇదే విధంగానే మాయా అనేటువంటిది కేవలం మానవుని యొక్క భ్రాంతిగా రావటం పోవటం జరుగుతుంది.
0: ఇన్ ద సేమ్ వే దిస్ మాయా కమ్స్ అండ్ గోస్ యాజ్ ద డెల్యూజన్ ఫర్ ది హ్యూమన్ బీయింగ్.
1: ఉన్న త్రాడును కప్పబడినటువంటిది పాము.
0: ఇట్ ఈస్ ది స్నేక్ విచ్ కవర్స్ ద రోప్.
1: ఇదే ఆవరణం.
0: దిస్ ఈజ్ ఆవరణ.
1: కానీ కప్పబడినటువంటి పాము వెలుతురుతో మనం చూడగలిగినప్పుడు లేకపోవటము, ఉన్న త్రాడు ఉండటమే విక్షేపము.
0: ఇట్ ఈస్ విక్షేప విచ్ మేక్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ లైట్ టు సీ రోప్ యాజ్ రోప్ అండ్ స్నేక్ డిసపియర్స్.
1: అయితే ఆవరణం ఒక పర్యాయము, విక్షేపం ఒక పర్యాయము జరుగుతుందా అని మనం విచారించవచ్చు.
0: దెన్ విల్ హావ్ టు జస్ట్ ఎన్క్వైర్ వెదర్ ఆవరణ అండ్ విక్షేప కమ్ అట్ టు డిఫరెంట్ టైమ్.
1: ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క పర్యాయం కూడాను గోచరం కావచ్చును, కానీ రెండు కూడాను ఒకే పర్యాయం గోచరం కావచ్చు.
0: ఇట్ ఈస్ పాసిబుల్ దట్ దే మే అపియర్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఆర్ అట్ ద సేమ్ టైమ్ ఆల్సో.
1: రావటం పోవటం అప్పుడే ఆవరణ విక్షేపం రెండు కూడా జరగవచ్చు.
0: కమింగ్ ఆర్ గోయింగ్ బోత్ ఆఫ్ ఆవరణ అండ్ విక్షేప మే టేక్ ప్లేస్ అట్ ది సేమ్.
1: కనుక అర్జునుడికి కప్పబడినటువంటి అజ్ఞానం అనేటువంటి ఆవరణాన్ని ఈ సాంఖ్యయోగమునందు జ్ఞాన బోధ చేత అర్జునుడు దానిని తీసి, కృష్ణుడు దానిని తీసి పారవేసి అర్జును యొక్క స్వప్రకాశమైనటువంటి యొక్క స్వభావమైనటువంటి యొక్క స్వసంకల్పమైనటువంటి యొక్క స్వస్వరూపమైనటువంటి యొక్క దీనిని నిరూపింపు చేసుకున్నాడు.
0: Krishna, by teaching wisdom to Arjuna, he has been able to free him from this delusion and make him find in his self-effulgence.
1: Kani manamu పై దృష్టిలు మాత్రమే మనము అభివృద్ధిని గావించుకుంటున్నాము.
0: ఇఫ్ వి మే బి డెవలపింగ్ ఓన్లీ సూపర్ఫిషియల్ అండర్స్టాండింగ్.
1: అంతర్దృష్టి ప్రధానమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ది ఇన్నర్ విజన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: అది శాశ్వతమైనటువంటిది.
0: దట్ అలోన్ ఈస్ పర్మనెంట్.
1: అట్టి సత్యమైన నిత్యమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని మనం మరచి కేవలం నశ్వరమైన అస్థిరమైన చంచలమైన మార్పు చెందినటువంటి ఈ జగద్దృష్టిని మనం అభివృద్ధి గావించుకోవటం చేతనే మనకు నిజతత్వాన్ని మనము దూరం చేసుకుంటున్నాం.
0: వీఆర్ బికమింగ్ డిస్టెంట్ టు ది ట్రూ ఫీలింగ్ అండ్ ట్రూ అండర్స్టాండింగ్ బికాస్ వీఆర్ డెవలపింగ్ ఎన్ ఔటర్ విజన్ విచ్ ఈస్ ఇంపర్మనెంట్ అండ్ ఫర్గెటింగ్ ది ఇన్నర్ విజన్ విచ్ ఈస్ ట్రూ అండ్ విచ్ ఈస్ సేక్రెడ్.
1: భగవంతుడు చేసేటువంటి పని అది.
0: ఇట్ ఈస్ దిస్ విచ్ గాడ్ పర్ఫార్మ్స్ అండ్ డస్.
1: నాయన, ఎంతకాలం ఈ జగత్తునందు నీవు జీవించినప్పటికీ, ఎన్ని విధములైనటువంటి కర్మలు ఆచరించినప్పటికీ, ఇవి క్షణభంగురము.
0: చైల్డ్, ఫర్ వాట్ ఎవర్ టైమ్ యు మే లివ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ వాట్ ఎవర్ యాక్షన్స్ యు పర్ఫార్మ్,
1: బంధుత్వమును అభిమానమును మమకారమును అభివృద్ధి చేసుకుందువో ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయేటువంటివి.
0: వాట్ ఎవర్ రిలేషన్షిప్, వాట్ ఎవర్ అటాచ్మెంట్, వాట్ ఎవర్ ఈగోయిజం యూ డెవలప్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు డిసపియర్.
1: ఈ జీవిత ప్రవాహములో సర్వము కూడా ఇందులో కొట్టుకుని పోయేటువంటివి.
0: ఇన్ ది ఫ్లో ఆఫ్ లైఫ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి వాష్డ్ అవే.
1: కొట్టుకుని పోయేటువంటి యొక్క ఈ పదార్థములు మనం పట్టుకున్నప్పుడు ఇవి మనం రక్షించగలవా?
0: If you catch hold of things which are themselves subject to this flow, how can they give you
1: పట్టుకున్న పదార్థము కొట్టుకుని పోవుచున్నది.
0: The thing which you are catching also is washed away.
1: పట్టబడినటువంటి పదార్థము కొట్టుకుని పోవుచున్నది.
0: The person catching also is washed away.
1: పట్టుకున్నవాడు కొట్టుకుని పోతున్నాడు.
0: Person who is catching these things also will be
1: washed. దీనిని పట్టుకుని ప్రయోజనం ఏమిటి?
0: What is the use of catching hold of this?
1: కనుకనే మనము ఈ అనిత్యమైనటువంటి యొక్క విషయములు యందు పటుత్వమును మనం అభివృద్ధి పరచుకొని మన యొక్క జీవిత తత్వాన్ని మనం మరుగు చేసుకుంటున్నాం.
0: డెవలపింగ్ ఫర్మ్ కన్విక్షన్ అండ్ ఫర్మ్ ఫెయిత్ అండ్ అటాచ్మెంట్ టు టెంపరీ థింగ్స్ వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్.
1: కనుక శాశ్వతమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం శరణు చొచ్చినప్పుడే మనకు నిజమైనటువంటి యొక్క ఆనందం లభిస్తుంది.
0: ఓన్లీ వెన్ వీ సరెండర్ టు ద పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ ది డివినిటీ విల్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్ అండ్ పర్మనెంట్ జాయ్.
1: కనుక అర్జున, నీకు ఆవరించినటువంటి ఈ అజ్ఞానము దూరము గావించుకొని, ఇంద్రియములను నిగ్రహించుకుని, నీవు రాగద్వేషములను దూరం చేసుకుని, మనసునందరి మాలిన్యమును కొంతవరకు తుడుచుకోమని ఆదేశించాడు కృష్ణుడు.
0: కృష్ణ హస్ కమాండెడ్ ఓ అర్జున, రిమూవ్ ది ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ కవరింగ్ యూ, ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద అటాచ్మెంట్ అండ్ ద డెల్యూజన్ అండ్ ప్యూరిఫై యువర్ ఓన్ హార్ట్ అండ్ ఫీలింగ్స్ టు సమ్ ఎక్స్టెంట్. అట్లీ
1: మానవ జీవితమునకు కర్మకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
0: దెర్ ఇస్ నో అదర్ రాయల్ రోడ్ ఫర్ హ్యూమన్ లైఫ్ అదర్ దాన్ యాక్షన్.
1: కర్మను ఆధారం చేసుకునియే నీవు భక్తి యందు నీవు ప్రవేశించాలి.
0: యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద ఏరియా ఆఫ్ డివోషన్ ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ యాక్షన్.
1: భక్తిని నీవు కొంతవరకు అభివృద్ధి పరచుకునియే జ్ఞానములో ప్రవేశించాలి.
0: ఓన్లీ ఆఫ్టర్ డెవలపింగ్ డివోషన్ యూ విల్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ద ఏరియా ఆఫ్ విజ్డమ్ అండ్ జ్ఞాన.
1: కనుక మానవుని యొక్క విశిష్టత గాని, మానవుని క్రింద తోయుట గాని, ఉన్నత స్థాయికి కొనుకోవడది కాని కర్మని.
0: ఇట్ ఇస్ ది యాక్షన్ విచ్ టేక్స్ ఎ మ్యాన్ టు ఎన్ ఎలివేటెడ్ స్పాట్ అండ్ ఎలివేట్స్ హిమ్ ఆర్ బ్రింగ్స్ హిమ్ డౌన్ టు ద డెప్త్స్ ఆఫ్ సారో.
1: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలన్నీ కర్మ చేత కట్టబడినటువంటివి.
0: బి ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆఫ్ మ్యాన్, ఇట్ ఇస్ ఇన్ఎక్స్ప్లికబ్లీ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
1: ఈ కర్మల చేత యజ్ఞ యాగాది కృతువులు కానీ, దాన ధర్మాది వృత్తులు కానీ మనం ఆచరించవచ్చు.
0: బై యాక్షన్ వీ మే పర్ఫార్మ్ యజ్ఞ యాగ ఎట్సెట్రా.
1: అయితే యజ్ఞ యాగాది క్రతువుల యొక్క ఫలితం ఏమిటి?
0: వాట్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ పర్ఫార్మింగ్ యజ్ఞ అండ్ యాగ?
1: కేవలం మోక్షమును చేర్చడం మాత్రమే, స్వర్గమును చేర్చడం మాత్రమే.
0: ఆల్ దీస్ థింగ్స్ కెన్ టేక్ యూ ఓన్లీ అప్ టు హెవెన్.
1: కానీ ఇంతకంటే ఉన్నతమైనటువంటి స్థాయి మరొకటి ఉన్నదని కృష్ణుడు హెచ్చరించాడు అర్జునుకు.
0: కృష్ణ హాస్ వార్న్ అర్జున దట్ దేర్ ఇస్ ఎ స్టేజ్ ఫార్ బియాండ్ హెవెన్స్.
1: యోగ కర్మ సుకౌశలం అన్నాడు. కౌశలం అనే కాదు, సుకౌశలం అన్నాడు.
0: Performing action skillfully is yoga.
1: ఇంతకంటే ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి స్థానం మరొకటి ఉన్నది నాయన.
0: There is a stage which is far beyond, far more sacred than this.
1: ఈ స్వర్గమే సత్యము నిత్యమని నీవు భావించకు.
0: Do not consider this heaven as a permanent.
1: క్షీణే పుణ్య మధ్య లోకం విశంతి, ఇది కొంతకాలంలో తిరిగి దిగిరావలసి వస్తుంది.
0: At the end of the exhaustion of the merits, you will have to come down to earth.
1: ఇది తాత్కాలికమైనటువంటి క్యాంపు.
0: దిస్ ఇస్ ఓన్లీ ఏ టెంపరీ క్యాంప్.
1: ఇందులో నీవు శాశ్వతంగా జీవించడానికి వీలు కాదు.
0: యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు పర్మనెంట్లీ లివ్ ఇన్ దాట్.
1: ఏదో దేహ సంబంధమైన ఇంద్రియ సంబంధమైనటువంటి భోగభాగ్యములు లభించునని నీవు భావించవచ్చు.
0: యూ మే బి థింకింగ్ దట్ యూ కెన్ గెట్ ఏ ఫ్యూ ప్లెజర్స్ ఆఫ్ ద బాడీ అండ్ ఏ ఫ్యూ ప్లెజర్స్
1: ఏ భోగభాగ్యం నీవు ఆశించుతావో దీనికంటే కొంత ఉత్తమమైన క్రియగా ఉండవచ్చును. అంతేకాని అంతకు మించి మరొక సుఖములు అక్కడ లేవు.
0: ద ప్లెజర్స్ అండ్ లగ్జరీస్ విచ్ యు మే గెట్ ఇన్ హెవెన్ మే బి ఎ లిటిల్ మోర్ గ్రేటర్ దాన్ వాట్ యు గెట్ ఆన్ ఎర్త్.
1: కనుక దీనికంటే ఉన్నతమైనటువంటి ఒక స్థానం వరకున్నది.
0: దేర్ ఇస్ అ స్టేజ్ విచ్ ఇస్ ఫార్ బియాండ్ ఫార్ మోర్ సీక్రెట్ దాన్ దిస్.
1: అది ఏ దైవాత్మ తత్వం.
0: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఐడెంటిఫైంగ్ వన్ సెల్ఫ్.
1: ఇది బ్రహ్మ సంయోగము.
0: This is also mergence with Brahman.
1: ఇది ఆత్మానుసంధానము.
0: This is association with Atma.
1: కనుక ఇట్టి దివ్యమైనటువంటి స్థితిని నీవు పొందుటకై నీవు కర్మలు యందు నిష్కామ కర్మను ఆచరించమన్నాడు.
0: For attaining this particular state, you better perform actions without expecting the fruits thereof.
1: నీవు ఏదైనా ఒక కర్మను ఆచరించినప్పుడు దానికి ఫలితం ఉండనే ఉంది.
0: When you perform any action, there will certainly be a fruit for the action.
1: అది నీవే అనుభవించాలనేటువంటి ఒక సిద్ధాంతం ఇక్కడ లేదు.
0: There is no rule which says that you alone should enjoy the fruit of it.
1: Manu tata garu oka maamidi chettu paati undavachunu mana peretlo.
0: Our grandfather might have sown a seed and developed.
1: Adi vruchamai kaayalu gaache samayaniki tata garu povachunu.
0: The grandfather might have died by the time the tree gives fruits.
1: Kaani aa phalamulu tana manamallu tana kodukulu tana manamarallu kudanu anubhavinchochu kada.
0: The fruits of the tree may be enjoyed by the grandchildren of this particular person.
1: కనుక కర్మను ఆచరించినటువంటి వ్యక్తి దీనిని అనుభవించకపోయినప్పటికీ దాని ఫలితమేమో ఉంటున్నది.
0: ఎ పర్సన్ హూ పర్ఫార్మ్స్ ది యాక్షన్ మైట్ నాట్ ఎంజాయ్ ది ఫ్రూట్స్ దేర్ఆఫ్.
1: ఆ ఫలితమును ఎవరైనా కూడా అనుభవించవచ్చు.
0: బట్ దేర్ విల్ బి ఫ్రూట్స్ అండ్ దట్ విల్ బి ఎంజాయ్డ్ బై సమ్వన్.
1: అదే విధముగానే ఆ తాతగారు ఈ మామిడి వృక్షము పెద్దదైపోయి దీని ఫలమును నేను అనుభవించాలి అనేటువంటి ఉద్దేశంతో తాను పాతలేదు.
0: The grandfather who developed that particular plant, he did not undertake this particular task in the hope
1: mana peratiloni uchchamu enaatikaina phalamun istundi adi mana vaaru evaraina bujistaru aneetundi oka vishala bhavamtho nenu naati undachu.
0: With a broad mind that the tree in the courtyard would give the fruits to someone or other, he might have undertaken this.
1: Itti vishalamaina bhavamtho paatinaatundi vruchyam yokka phalitame tana kutumbamulu anubhavistuntaru.
0: It is the fruits of such great actions which would be reaped by the members of the family.
1: ఆ తాతగారు ఏ ఉద్దేశంతో అనుభవించారు నా కుటుంబీకులైనా అనుభవించవచ్చు అక్కడ కూడా ఒక విధమైనటువంటి సంకుచితమైనటువంటి అభిలాష కలిగి ఉంటున్నాడు.
0: విత్ వాట్ ఆబ్జెక్టివ్ అండ్ మోటివ్ డిడ్ హీ జస్ట్ గ్రో దట్ పర్టికులర్ ట్రీ? హీ మైట్ హావ్ డన్ ఇట్ ఫర్ ది సేక్ ఆఫ్
1: సంకుచితమైనటువంటి ఆసక్తితో నాటాడు.
0: హీ హాస్ డన్ ఇట్ విత్ ఎ సెల్ఫిష్ మోటివ్ దట్ మైట్ బి ఎంజాయ్డ్ బై ది మెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ.
1: కానీ స్వార్థమైనటువంటి తనను తాను అనుభవించుకోవాలనేటువంటి స్వార్థం కంటే కొంతవరకు కుటుంబాన్ని కూడా విశాలం చేసుకోవటం ఇది కొంత ఉత్తమమైనటువంటి భావమే.
0: సెల్ఫిష్నెస్ విచ్ ఇస్ కన్ఫైన్ టు హిజ్ ఓన్ ఎంజాయ్మెంట్ ఈజ్ మచ్ స్మాలర్ కంపేర్డ్ టు
1: అయితే ఇంతకంటే ఉత్తమమైనటువంటి భావము ఎవరైనా అనుభవించని అనేటువంటి దీంట్లో భావం అభివృద్ధి పరచుకోవటం మరింత ఉత్తమమైనటువంటి స్థితి.
0: ఏ ఫీలింగ్ విచ్ makes a person to undertake action for the sake and welfare of anyone else, this is a great action, great feeling.
1: దీనిని దైవార్పిత భావంతో చేయటము మరింత విశాలంగా ఉంటుంటాడు.
0: Performing any action as an offering to the God is the greatest of all the actions.
1: కనుకనే అన్నింటికంటే నిష్కామ కర్మ యందు ఆచరించవలసినటువంటిది దైవార్పితమైనటువంటి భావంతో సర్వకర్మలు కూడా మనం అనాశక్తితో మనం ఆచరించాలి.
0: దేర్ఫోర్ వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ బై us, we have to perform it as an offering to the God without expecting the fruits of action.
1: కనుక బుద్ధి యోగము కంటే కూడాను అనాశక్తి యోగం అనేటువంటిది మహా పవిత్రమైనటువంటి దాన్ని కూడాను ఇందులో నిర్ణయం అవుతుంది.
0: One can find out from this that it is anasakti yoga is far superior to buddhi yoga.
1: Buddhi yoga nandaina kontha vicharana shakti kalugutundi.
0: In buddhi yoga there may be room for some kind of enquiry.
1: Kani buddhi grahyam ati indriyam.
0: But intelligence grasps things far beyond the mind.
1: Kanuka ikkada buddhi kante unnatamainatundi uttamamainatundi anasakti.
0: Therefore అనాసక్తి ఈజ్ గ్రేటర్ దాన్.
1: అయితే ఇట్టి అనాసక్తి సామాన్య మానవులకు సాధ్యమయ్యేటువంటిది కాదు.
0: బట్ ఇట్ ఈస్ నాట్ ఈజీలీ అవైలబుల్ అండ్ యాక్సెసిబుల్ ఫర్ ఆర్డినరీ పీపుల్.
1: సాధ్యం కాదని మనం విసర్జించరాదు.
0: జస్ట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ వీ షుడ్ నాట్
1: క్రమక్రమేణా దానికి మనం సాధించడానికి ప్రయత్నించాలి.
0: గ్రాడ్యువల్లీ వీ షుడ్ మేక్ అన్ ఎఫర్ట్ టు అచీవ్ ఇట్.
1: మనకు అసాధ్యమైనటువంటి కార్యములు ఎన్నింటినో మనం సాధన చేత సాధిస్తూ ఉన్నాము.
0: విత్ ఎఫర్ట్స్ క్వైట్ ఎ ఫ్యూ ఇంపాసిబుల్ థింగ్స్ ఆర్ అచీవ్డ్.
1: సాధనమున పనులు సమకూరు ధరలోన.
0: విత్ ప్రాక్టీస్ వుడ్ బి ఏబుల్ టు అచీవ్ మెనీ థింగ్స్.
1: అయితే ఒక్కటి మాత్రం మనం లక్ష్యం అందించుకోవాలి.
0: బట్ వి షుడ్ కీప్ వన్ థింగ్ ఇన్ అవర్ వ్యూ.
1: ఎక్కడ చూసినప్పటికీ ఉండినటువంటిది ఒకే తత్వము అనేటువంటి సత్యాన్ని గుర్తింపు చేసుకోవాలి.
0: వి హావ్ టు రికగ్నైజ్ దట్ ఇట్ ఇస్ ది సేమ్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఆల్
1: సర్వత్రా పంచభూతాని.
0: ఆల్ అరౌండ్ దేర్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్ అలోన్.
1: అష్టం ఈ ఆరోది లేనే లేదు అనేటువంటి దానిని మనం నిరూపించాలి.
0: వి షుడ్ లెట్ టు ప్రూవ్ టు అవర్సెల్ఫ్ దట్ దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎ సిక్స్త్ వన్.
1: ఎక్కడ చూసినప్పటికీ నపాతాళే నభూతలే, పాతాళం నందు కానీ భూతలం నందు కానీ ఎక్కడికూడను ఐదు భూతముల కంటే మించినటువంటివి లేవు.
0: వేర్ ఎవర్ యు సీ బీట్ ఇన్ ద నెదర్ వరల్డ్ ఆర్ ఆన్ ద ఎర్త్ యు విల్ ఫైండ్ ఓన్లీ దిస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ భూతములు కూడను పరమాత్మని యొక్క ప్రతిబింబములే.
0: దిస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆల్సో ఆర్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్.
1: అంశములే.
0: దీస్ ఆర్ ఆల్ హిస్ ఆస్పెక్ట్స్.
1: కనుక అన్నింటిని కూడాను ఈ పంచభూతాత్మకంగా మనం భావించుకోవటము ఇదే భగవత్ ప్రీతి అర్థం కూడా అవుతుంది.
0: కన్సిడరింగ్ ఆల్ దీస్ థింగ్స్ యాస్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్, దిస్ బికమ్స్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్.
1: ఇలాంటి ఉన్నత భావమును ఉన్నత లక్ష్యమును మన యొక్క దృష్టి ఎందుకొని కర్మలు ఆచరించటం లోపల మనము సార్థకమైనటువంటి జీవులుగా తయారు కావాలి.
0: We become sanctified human beings by performing the action, keeping such lofty ideals, lofty thoughts in our view.
1: Manam pai pai drushtini maatrame avruddhi parchukoraadu.
0: We should not develop only external vision.
1: Okanoka samayamlo Janaka Maharaju Pandita Mahasavanu erpaadu chesadu.
0: Once upon a time King Janaka had called the assembly of great scholars.
1: Indulo goppa goppa panditulantaru kudanu andulo praveshincharu.
0: Great scholars participated in it.
1: ప్రతివాద భయంకరులు కూడా ప్రవేశించారు.
0: పీపుల్ హూ ఆర్ ఫ్రై
1: వాగ్ద్వారం లోపల జగత్తునంతా ఆడించేటువంటి ఒక శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు కూడా ప్రవేశించారు.
0: పీపుల్ హూ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఆర్టికులేట్ ఇన్ దర్ ఆర్గ్యుమెంట్స్ ఆల్సో పార్ట్.
1: భూమిని కదిలింప చేసేటువంటి వారు కూడా ప్రవేశించారు.
0: పీపుల్ హూ ఆర్ కంపేర్డ్ టు జస్ట్ ఫ్రైట్నింగ్ ఇన్ ద వరల్డ్ దే ఆల్సో జస్ట్
1: వీరి ప్రతిజ్ఞలు పట్టుకు చూస్తే చాలా భయంకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. సామాన్యమైనటువంటి మానవులు అందులో ప్రవేశించడానికి ఏమాత్రం అవకాశం లేదు.
0: The assembly was such that there was no room for ordinary people to enter into.
1: అందులో జనక మహారాజు యొక్క సమావేశము లోపల ఇది గొప్ప గొప్ప వారికి అవకాశం ఉంటుంటది కానీ సామాన్యులకు ఇందులో ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
0: In the assembly and in the meetings which are conducted by King Janaka, only great accomplished people will have an opportunity.
1: ఇటువంటి మహా అద్భుతమైనటువంటి మహాసభ లోపల అష్టావక్రుడు ప్రవేశించడానికి ప్రయత్నించాడు.
0: In such a great magnificent assembly, Ashtavakra tried to enter.
1: అష్టావక్రుణ్ణి వదిలేటువంటి వారెవరు?
0: హూ వాజ్ ప్రిపేర్ టు లీవ్ అష్టావక్ర టు ఎంటర్?
1: అతనికి ఎట్టి రికమెండేషన్ లేదు.
0: హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ రికమెండేషన్ వాట్స్ ఎవర్.
1: అతనికి ఎట్టి సహాయము లేదు.
0: హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ హెల్ప్.
1: అతనికి దైవ సహాయం ఒక్కటే.
0: ది ఓన్లీ హెల్ప్ దట్ హీ హ్యాడ్ వాజ్
1: దాని నమ్మినటువంటి వారికి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి యొక్క నష్ట కష్టములను ప్రాప్తించవు.
0: హూ ఎవర్ హ్యాస్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ గాడ్ విల్ నాట్ బి పుట్ టు ఎనీ సర్ప్రైజ్.
1: తాత్కాలికంగా అడ్డులు తగిలినప్పటికీ అది మున్ముందు విజయాన్ని సాధింపజేస్తుంది.
0: టెంపరరీలీ దేర్ మే బి సమ్ ఆబ్స్టకల్స్ అట్ ద ఎండ్ హీ షుడ్.
1: కానీ మూడు దినములు జనక మహారాజు ద్వారం దగ్గర కావలిగాచాడు.
0: త్రీ డేస్ హీ హ్యాడ్ టు వెయిట్ అట్ ద డోర్ ఆఫ్ జనక.
1: ఈ సమావేశంలో పాల్గొనటకై వెళ్లేటువంటి యొక్క మహా వీరులను కూడాను పండితులను కూడాను చూస్తూ వచ్చాడు.
0: హీ వాజ్ అబ్జర్వింగ్ ఆల్ దోస్ గ్రేట్ స్కాలర్స్ హూ ఆర్ గోయింగ్ టు అటెండ్ దిస్ మీటింగ్.
1: ఇది గొప్ప గొప్ప మహనీయులకంతా ఇటు ప్రాప్తి లభిస్తుండాలి, నాకు కూడాను సాధ్యమైతే లభించవచ్చునని కొంతవరకు సంకల్పాన్ని బలహీనం చేసుకోకుండా ఉన్నాడు.
0: హీ వాజ్ నాట్ ప్రిపేర్ టు గివ్ అప్ హిస్ రెజల్యూషన్ థింకింగ్ దాట్ గ్రేట్ స్కాలర్స్ ఆర్ అఫ్ కోర్స్ ఎంటరింగ్, ఐ విల్ ఆల్సో గెట్ ఎ ఛాన్స్.
1: కానీ ఎవరో ఒక మహనీయుడు ఇతని యొక్క పరిస్థితిని చూచి జనక మహారాజునికి చెప్పాడు.
0: One great person among the scholars looked at this particular person and his condition and he informed this to King Janaka.
1: Vayo vruddhudu kaadu.
0: He is not an elderly person.
1: Madhya vayaskuduga untunnadu.
0: He is a person of the middle age.
1: Itaniki ye maatram kudano anubhavam lenattuga kanipistundali.
0: He does not seem to have much of experience.
1: Kaani anubhavam niragamam anantundi nirnayinchadam saadhyam kaadu.
0: It is difficult to say whether he is having experience or he doesn't have.
1: Etti puttalo etti paamundunu.
0: We do not know what type of person he is.
1: Kanaka elanti vyakti rendu elanti pavitramainatundi yokka vishayamulu velavadutundayo gurtinchukovalani Janaka Maharaju atanlo lopala pravesha pettadu. Janaka Maharaju tana yokka sthanamlo aasinudayyadu.
0: King Janaka took his seat.
1: ఈ సమయం లోపల అష్టావక్రుడు ప్రవేశించాడు ఈ సమావేశంలో.
0: At that time Ashtavakra entered the hall.
1: ఇతని రూపమును చూచిన తక్షణమే ఈ యొక్క సమావేశంలో ఉండేటువంటి గొప్ప గొప్ప పండితులందరూ కూడాను పక్కున నవ్వినారు.
0: ఆల్ దోస్ గ్రేట్ స్కాలర్స్ హూ వర్ ఇన్ ద మీటింగ్ అండ్ ఇన్ దట్ పర్టికులర్ గ్యాదరింగ్ దే ఆల్ లవ్డ్ అట్ హిమ్ ది మోమెంట్ దే సా హిస్ ఫామ్.
1: కానీ జనకుడు కన్ను వార్చకుండా చూస్తున్నాడు, తాను నవ్వలేదు.
0: కింగ్ జనక వాస్ కీన్లీ అబ్జర్వింగ్ దిస్ పర్టికులర్ పర్సన్, హీ వాస్ నాట్ ప్రిపేర్డ్ టు లవ్.
1: ఈ లోపల అష్టావక్రుడు ఈ పండితుల కంటే అధికంగా గట్టిగా నవ్వాడు.
0: Meanwhile, what happened was, Astavakra began laughing louder than the
1: కానీ పండితులకు ఆశ్చర్యం వేసింది.
0: The scholars were surprised.
1: మేము నవ్వటంలో ఒక కారణం లేకపోలేదు.
0: There is a reason for our laughing. There is no.
1: కానీ ఇతరు నవ్వడానికి కారణం ఏమిటి? ఇది ఒక పెద్ద సమస్యగా ఏర్పడింది.
0: It became a big problem for them as to why this man should laugh at us.
1: ఇలాంటి వికార ఆకారమును చూచిన తక్షణమే ఎట్టి మనిషికైనా కూడాను తనకు తెలియకుండానే ఒక విధమైనటువంటి నవ్వు ప్రారంభం కావచ్చు.
0: Whoever he be, when he looks at a crooked appearance and an appearance which is rather ugly, people will be forced to laugh.
1: ఇది కేవలం అమాయకత్వంగా కూడాను మనం భావించవచ్చు.
0: This may be considered as ignorance.
1: ఒక తల్లి చంటి బిడ్డను ఎత్తుకుని పోతుంటే వెనక ఎవరైనా వస్తుంటే వాళ్ళని చూచి నవ్వుతుంది ఈ చంటి బిడ్డ.
0: An innocent child may be laughing at a person who is coming behind when mother is carrying
1: it. Chanti navvina takshame elanti vaarikudaina vaaru kuda teliyakundani navvutaru.
0: When a child smiles, every other person who looks at the child will be forced to smile.
1: Amayakatvamlo undinatundi pavitrata.
0: This is the great test and sacredness of
1: kaani ikkada pavitratalo undinatundi amayakatvam ga roopondutundi.
0: There is sacredness which is inherent in innocence.
1: Panditulandaru kuda chaala goppavaru.
0: Scholars assembled them, they were
1: very great. అమాయకత్వం ఏమాత్రం కూడా చేరలేదు వాళ్ళు.
0: There is no innocence there.
1: కనుక వారు ఈ యొక్క వ్యక్తి నవ్వటంలో కారణం ఏమిటో అని గుర్తించాలని అందరూ కాచుకొని ఉంటున్నారు.
0: They were eagerly waiting to find out what the cause for this particular person laughing so loud.
1: ఒక పండితుడు సాహసించి, నాయన నీవెవరో కానీ ఈ రూపం చూస్తే మాకు చాలా నవ్వు వస్తుంటుండాలి, కానీ దీని వల్లనే మేమందరూ నవ్వాము, కానీ నీవు నవ్వడానికి కారణం ఏమిటి?
0: వన్ అమంగ్ ద స్కాలర్స్ మేడ్ బోల్డ్ టు సే దట్ ఓ పర్సన్ హూ ఆర్ యూ, వీ డు నాట్ నో, వెన్ వీ లుక్ అట్ యూ యువర్ ఫారం మేడ్ అస్ లాఫ్, వై ఆర్ యూ లాఫింగ్ ఇన్ రెస్పాన్స్ టు అవర్ లాఫ్టర్.
1: అయ్యా, నేను ఇక్కడ ఏదో గొప్ప పండితుల మహాసభ జరుగుతుండాలని నేను ప్రవేశించాను.
0: Well, sir, I entered this particular assembly thinking that this is an assembly of great scholars.
1: ఇలాంటి వారంత ఈ యొక్క సమావేశంలో ఉంటున్నారంటే నేను ఈ జనక మహారాజ సమావేశానికి వచ్చి ఉండేవాడిని కాదు.
0: If only I had known such people are in this assembly, I would not have come to this.
1: నేను గొప్ప గొప్ప మహా పండితులంతా ఉంటారని చెప్పి ప్రవేశించాను.
0: I entered here thinking that there are great scholars.
1: కానీ ఇక్కడంత చర్మకారులు మాత్రమే ఉంటున్నారు.
0: But there are only cobblers here.
1: ఈ మాట వినేటప్పటికి పండితులకు చాలా కోపం వచ్చింది.
0: Those scholars who assembled there were very angry when he uttered like this.
1: Charmakarulu ante cheppulu kutteetunte varu ani dini artham.
0: Charmakarulu refers to a cobbler who stitches.
1: Inta kathinamainatundi padam upayogapedutunnava ani andaru kodanu chaala ugrulainaru.
0: All those scholars were very angry for using such an abusive or insulting word.
1: Astavakrudu cheppadu.
0: Astavakrudu
1: mee cheryalaku ee padame sariyainatundi padam annadu.
0: This is a proper word to describe your action, he said.
1: చెప్పులు కుట్టేటువంటి వారికి చర్మం యొక్క విషయం బాగా తెలుస్తుంది, కానీ మిగతా వారికి ఏమాత్రమూ తెలియదు.
0: ఓన్లీ కాబ్లర్స్ విల్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ది వాల్యూ ఆఫ్ ద స్కిన్, అదర్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్.
1: కాబట్టి మీరందరూ నా చర్మాన్ని చూసి నవ్వుతున్నారు.
0: ఆల్ ఆఫ్ యు ఆర్ లవింగ్ అట్ మై స్కిన్.
1: నా యొక్క పాండిత్యాన్ని చూడటానికి మీరు ప్రవేశపెట్టలేదు.
0: యూ హావ్ నాట్ కేర్ టు ఫైండ్ అవుట్ మై
1: చేయలేదు.
0: యూ హావ్ నాట్ మేడ్ ఎనీ ఎఫర్ట్స్ టు నో మై స్కాలర్షిప్.
1: కనుక పండితులైనటువంటి వారు అంతర్దర్శనము కలిగి ఉంటుండాలి.
0: Pandits should have the capacity to look inward.
1: కనుక ఈ అంతర్దర్శనమే లేనటువంటి ఒక తత్వము ఇది పాండిత్యానికి ఒక ఏమాత్రం కూడా అవకాశం కాదన్నాడు.
0: A person who does not have an inner vision cannot be described as a scholar at all, he said.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి జనకుడు ఇతన్ని ప్రవేశపెట్టి ఇతనితో పాండిత్యం యొక్క విషయాన్ని ప్రదర్శించమని కోరాడు.
0: కింగ్ జనక హూ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆస్క్డ్ హిమ్ టు ఎంటర్ ఇంటు ది అసెంబ్లీ అండ్ ఆస్క్డ్ హిమ్ టు.
1: అదే విధముగాని లోకములో ఎంతటి గొప్పవారైనప్పటికీ బాహ్య దృష్టిని మనం అభివృద్ధి పరుచుకుంటాము, కానీ అంతర్దృష్టిని ఏమాత్రం కూడా మనం ప్రయత్నపూర్వకంగా సాధించడం లేదు.
0: ఇన్ ది సేమ్ వే ఇన్ ద వరల్డ్ హౌఎవర్ గ్రేట్ వీ మే బి వీ డెవలప్ ఓన్లీ ఎక్స్టర్నల్ విజన్ అండ్ నాట్ ది ఇన్వర్డ్ విజన్.
1: కనుక నీ యొక్క దేహ సౌందర్యము దేహ పటుత్వము దేహం యొక్క శక్తి సామర్థ్యములు నీవు ఊహించవచ్చును, కానీ దైవము మానసిక పరిశుద్ధమే,
0: యువ
1: యొక్క ప్రభావమే.
0: యు మే టేక్ ఇన్ టు అకౌంట్ అండ్ రికగ్నైజ్ ఓన్లీ ద ఫిజికల్ ఫీచర్స్, ద ఫిజికల్ పవర్, ది ఎడ్యుకేషన్ ఎట్సెట్రా. బట్ గాడ్ లుక్స్ టు
1: హృదయం యొక్క శాంత స్వభావం అనే తాను పరిశీలిస్తాడు.
0: God looks to the purity of the heart and the inner peace of the heart.
1: కనుకనే మన అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరచుకొని అంతర్భావములను కొంతవరకు ప్రశాంతమైనటువంటి రీతిగా మనము చూసుకోవాలి.
0: We should develop inner vision and develop inner peace.
1: ఎట్టి సమయమునందు కానీ మనం ఉద్రేకములకు కానీ ఇంకే విధమైనటువంటి యొక్క దీనికి కానీ మనం ఆవేశానికి కానీ మనము గురి కారాదు.
0: And what ever circumstances be it, we should not be subject to easy excitement.
1: వారి ఎంత ఉండినటువంటి భావములు బయట రాని.
0: ది ఫీలింగ్స్ విచ్ ఆర్ ఇన్సైడ్ విల్ హావ్ టు
1: మ్యాచ్. ఎవరైనా నిన్ను దూషించారనుకో,
0: సమ్వన్ వుడ్ జస్ట్ లెట్ అస్ సే ఇన్సల్ట్ యు.
1: ఈ దూషించడం వల్ల నీకు ఒరిగేటువంటిది ఏమి లేదు, తరిగేటువంటిది ఏమి లేదు.
0: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు లూజ్ ఆర్ బై దట్ కైండ్ ఆఫ్
1: ఇన్సల్ట్? నీవు ఏమాత్రం కూడా ఆవేశపూర్వకంగా నీవు ఉద్రేకం తెప్పించుకోరాదు.
0: For such insults, you should not respond with excitement.
1: శాంతంగా ఉంటుంటే నీ పైన అతని కలిగినటువంటి ద్వేషం ఏమిటో అదంతా ఒక్కతూరి బయటపడిపోని.
0: If you are peaceful, all the anger that he has may be poured out.
1: కానీ దానిని నిలపడానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఇది ప్రమాదాన్ని చేకూరుస్తుంది.
0: If you try to obstruct that particular feeling of anger and expression, then it will lead to dangerous situation.
1: ఏదైనా ఒక వ్యక్తికి వామిటింగ్, వాంతులు ప్రారంభమవుతాయి.
0: Let us just presume that a particular person is vomiting.
1: ఈ వాంతులు దేని వల్ల మనకు వాంతులు కలుగుతున్నాయి?
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ వామిటింగ్?
1: ఈ యొక్క ప్రేగుల లోపల ఏదో ఒక మలిన పదార్థం చేరటం చేత, లైక్ యాసిడ్ ఫామ్ కావటం చేత ఈ వాంతులు ప్రారంభమవుతాయి.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఎంట్రింగ్ ఆఫ్ సమ్ ఇంప్యూరిటీస్ ఇన్ టు ద స్టమక్.
1: ఎక్కడ మలినము చేరునో అక్కడ పురుగులు చేరుతాయి.
0: వేర్ ఎవర్ దేర్ ఇస్ ఇంప్యూరిటీ దేర్ విల్ బి ఇన్సెక్ట్స్.
1: ఎక్కడ మరణము పురుగులు చేరునో అక్కడ అనారోగ్యం ప్రారంభమవుతుంది.
0: Where there is impurity and inside there will be lack of good health.
1: కనుక దేహములో ఏ భాగమునందు కూడా మనం మాలిన్యం చేర్చుకోవడానికి ఏమాత్రం కూడా పూనుకోకూడదు.
0: Therefore we should be careful to see that no impurities enter into our body.
1: కనుకనే లోపల ఉండినటువంటి మాలిన్యం చేతనే ఈ విధమైనటువంటి వామిటింగ్ వస్తుంటారు.
0: On account of some impurity inside the system there will be vomiting.
1: ఈ సమయం లోపల మనం వానికి ఈ వాంతులను నిలపడానికి మందులు ఇవ్వరాదు.
0: At such a time we should not give medicine to stop his vomiting.
1: Mandulu isthe em avutundi edo tatkalikanga adu nilichipothundi kani aa yokka malinyam lopana mundinanta varaku tirigi eppudaina mari raavachchu.
0: If you give medicine the vomit may not come out but that will be there in the stomach.
1: Kanuka aa malinyam bayata padeyanta varaku niyu ఏ మాత్రం కూడా మందులు దానికి ఇవ్వరాదు.
0: యూ షుడ్ అలౌ ఆల్ ది ఇంప్యూరిటీస్ టు కమ్ అవుట్ అండ్ యూ షుడ్ నాట్ అబ్స్ట్రక్ట్ బై గివింగ్ మెడిసిన్.
1: పూర్తి వచ్చిన తర్వాత ఆ బలహీనత కావాల్సింటే నీవు బలాన్ని చేకూర్చు.
0: ఆఫ్టర్ ఆల్ దీస్ ఇంప్యూరిటీస్ ఆర్ కమ్ అవుట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వామిటింగ్ దెన్ యూ కెన్ జస్ట్ గివ్ సమ్ మెడిసిన్ టు గివ్.
1: ఈ యొక్క వాంతులు అయిన తర్వాత తాను బలహీనుడైపోతాడు.
0: ఆఫ్టర్ దిస్ వామిటింగ్ హి బికమ్స్ వీక్.
1: ఈ బలహీనుడైనప్పుడు మనం ఏమి చెప్పినా వింటాడు.
0: వన్స్ హి బికమ్స్ వీక్ వాట్ ఎవర్ యూ సే హి విల్ ఒబే.
1: ఈ పద్ధతిని మనం అవలంబించాలి.
0: వి హావ్ టు ఫాలో దిస్ పర్టిక్యులర్ ప్రొసీజర్.
1: వారు ఏమైనా చెప్తున్న సమయంలో దాన్ని మనం అడ్డు తగలకూడదు.
0: వెనెవర్ ఎ పర్సన్ ఇస్ టెల్లింగ్ సంథింగ్ డోంట్ అబ్స్ట్రక్ట్.
1: చెప్పుకొని తనలో ఉన్నటువంటి మాలిన్యం ఎంతవరకు అంత బయటపడిపోని.
0: వాట్ ఎవర్ హి వాంట్స్ టు సే లెట్ హిమ్ సే యాస్ లాంగ్ యాస్ హి వాంట్స్ టు లెట్ హౌ
1: శాంతాన్ని వహించాలి.
0: అంటిల్ సచ్ టైమ్ యు షుడ్ హావ్ పీస్.
1: ఈ శాంతమే మనకు సౌఖ్యము.
0: దిస్ గివ్స్ యు జాయ్.
1: ఈ సౌఖ్యమే మనకు సంతోషము.
0: ది సేమ్ జాయ్ గివ్స్
1: యు హ్యాపీనెస్. ఈ సంతోషమే మనకు స్వర్గము.
0: దిస్ ఇట్సెల్ఫ్ ఇస్ హెవెన్.
1: ఇలాంటి స్వర్గతుల్యమైనటువంటి ఒక భావాన్ని మనం దూరం చేసుకుని ఏదో మనం అనవసరమైనటువంటి ఉద్రేకాల్లో మనం ప్రవేశించరాదు.
0: వై షుడ్ వి బికమ్ డిస్టెంట్ టు సచ్ హెవెన్లీ ఫీలింగ్స్ అండ్ వై షుడ్ వి గెట్
1: ఓర్పు అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క గుణం.
0: దిస్ క్వాలిటీ ఆఫ్ పేషెన్స్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్.
1: ఉన్న సద్గుణములు అన్నింటికంటే కూడా ఇదే చాలా గొప్ప గుణం.
0: ఆఫ్ ఆల్ ద క్వాలిటీస్ గుడ్ క్వాలిటీస్ ఎ పర్సన్ కెన్ హ్యావ్ పేషెన్స్
1: పర్యాయం చెప్తాను.
0: స్వామి హాస్ సెడ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్
1: క్షమ సత్యం.
0: Forbearance is truth.
1: Chama dharmamu.
0: Forbearance is dharma.
1: Chama vedamu.
0: Forbearance is veda.
1: Chama ahimsa.
0: Forbearance is non-violence.
1: Chama dharmambo.
0: Forbearance is dharma also.
1: Chama santoshamu.
0: It also is joy.
1: Chama sarvamu.
0: It is everything.
1: Chama sarvasvamu sarvalokamulandu.
0: It is everything in all the worlds put together.
1: Ee chamanu manamu kaligi undinappude వానికి దమము ఉపరితి అన్ని కూడా ప్రవేశిస్తాయి.
0: వెన్ ఎ పర్టికులర్ పర్సన్ హ్యావ్ దిస్ క్షమా దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు అక్వైర్ ది అదర్ థింగ్స్ లైక్ దమా ఉపరితి అండ్ ఆల్ ది అదర్ థింగ్స్.
1: కనుక దీనిని మనం లోపల పవిత్రమైనటువంటి యొక్క పరిశుద్ధంగా మనం భావించాలి.
0: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎన్ ఇమ్యూరిటీ.
1: దుర్గుణమును మనం ఏనాడు మనం దూరం చేసుకుందామో అదే లోపల పరిశుద్ధం.
0: ఓన్లీ వెన్ వి ఫ్రీ అవర్సెల్స్ ఫ్రమ్ బ్యాడ్ క్వాలిటీస్ దట్ విల్ బ్రింగ్
1: పైపైన సోపులు పౌడర్లు వేసుకుని తిక్కుని కేవలం పవిత్రంగా ఒక వాసన ఉన్నంత వేసుకుని ఉండినంత మాత్రమే అది పరిశుద్ధం కాదు.
0: ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆఫ్ సోప్ పౌడర్స్ ఎట్సెట్రా అండ్ సచ్ పెర్ఫ్యూమ్స్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ప్యూరిఫై యూ ఇంటర్నల్.
1: పైన శుద్ధం ప్రతి ఒక్కరూ గావించుకోవచ్చును.
0: ఎక్స్టర్నల్లీ వీ మే ప్యూరిఫై అవర్సెల్స్
1: కానీ అంతర్శుద్ధి అతి అవసరమైనటువంటి.
0: ఇన్నర్ ప్యూరిటీ
1: కారణం ఏమనగా అంతర్బహిత సర్వవ్యాప్య నారాయణ, భగవంతుడు లోపల బయట ఉంటున్నాడు.
0: ది రీజన్ ఈస్ లార్డ్ ఈస్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: కనుక భగవంతుడు ఉన్నటువంటి ప్రదేశాన్ని పవిత్రమైనటువంటి ప్రదేశంగా మనం నిరూపించాలి.
0: ది ఎంటైర్ ప్లేస్ వేర్ లార్డ్
1: ఇది పరిశుద్ధమైనటువంటి స్థానంగా మనం ఏర్పరచుకోవాలి.
0: వీ హావ్ టు ప్యూరిఫై.
1: బయట ప్రపంచం నందు ఉండేటువంటి ప్రపంచంలో భగవంతుడు మనకు గోచరం కాదు.
0: ది లార్డ్ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్
1: మీరు అంతర్భావం నందు ఉన్నటువంటి భగవంతుడే మనకు సర్వత్రా వెంట జంట ఇంట కంటి రెప్పవలే కాపాడుతూ ఉంటాడు.
0: ది ఇన్డ్వెల్లింగ్ గాడ్ అలోన్ విల్ బి ఏబుల్ టు గివ్ యూ ఆల్ ప్రొటెక్షన్ బీట్ వేర్ ఎవర్ యు గో.
1: కనుక ఇక్కడ స్థితప్రజ్ఞ లక్షణం లోపల మానవుడు ఎట్టి గుణములను కలిగి ఎట్టి స్వభావముల చేత తాను ఆదర్శవంతమైనటువంటి ఒక వ్యక్తిగా రూపొందింప చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ సాంఖ్య యోగంలో అమితంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: కృష్ణ హాస్ టాట్ ఇన్ సాంఖ్య యోగ వాట్ ఆర్ ద క్వాలిటీస్ విచ్ విల్ మేక్ ఎ పర్సన్ అన్ ఐడియల్ పర్సన్ అండ్ స్థితప్రజ్ఞ.
1: ఇక్కడ శమం,
0: టేక్ వన్ శమం,
1: మనశ్శాంతి,
0: ఇట్ ఈస్ పీస్ ఆఫ్ మైండ్.
1: దమము,
0: దమం,
1: ఇంద్రియ నిగ్రహం,
0: ఇట్ ఈస్ సెన్స్ కంట్రోల్.
1: ఉపరతి,
0: ఉపరతి,
1: ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క ఆవేదన.
0: ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ యాంగ్విష్,
1: అనగా ఒక విధమైనటువంటి పవిత్రమైనటువంటి భావంతో కూడినటువంటిది ఉపరతి.
0: ఇట్ ఈస్ యాంగ్విష్ అసోసియేటెడ్ విత్ ఎ సేక్రెడ్ ఫీలింగ్.
1: తితిక్ష,
0: తితిక్ష,
1: ఎట్టి క్లేశ సమయంలందైనా కూడాను అచంచలమైనటువంటి ఒక స్థిరత్వాన్ని కలిగి ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఎ ఫీలింగ్ ఆఫ్ స్టడీనెస్ అండ్
1: ఎలాంటి బాధలు ఎలాంటి దుఃఖములు ఎలాంటి విచారములు సంభవించినప్పటికీ ఏమాత్రం కూడా చెలించినటువంటి యొక్క బుద్ధిని భ్రమించినటువంటి మనసును కలిగి ఉంటుండాలి.
0: వాట్ ఎవర్ బి ది టెస్ట్, వాట్ ఎవర్ బి ది ట్రిబులేషన్స్, వాట్ ఎవర్ బి ది ట్రైయింగ్ సర్కమ్స్టెన్సెస్, హ్యావింగ్ ఎ స్టడీ మైండ్ అండ్ అన్డెల్యూటెడ్ మైండ్ అండ్ అన్ అన్వేవరింగ్ మైండ్, దిస్ ఈస్ ఉపరతి.
1: ఉపరితి అనగా వాంఛలు ఎందుకు త్యాగము చేర్చుకోవటం.
0: ఉపరతి మీన్స్ రినౌన్సింగ్ డిజైర్స్.
1: శ్రద్ధ అనగా గురువునందు కాని పండితులు ఎందు కాని తాను విశ్వసించినటువంటి పరమాత్మను ఎందు కాని నిశ్చలత్వం, ఆ వాక్యాన్ని ఒక శాస్త్రవాక్యమో భగవత్ వాక్యాన్నో గాఢంగా విశ్వసించేటువంటి ఒక స్థితిని శ్రద్ధ అంటారు.
0: శ్రద్ధ రెఫర్స్ టు హ్యావింగ్ ఎ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద గురు, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద స్క్రిప్చర్, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్.
1: సమాధానం,
0: సమాధానం,
1: ఈ సమాధానం అంటేనేగా ఏమిటంటే అన్నింటి ఎందుకు సంతృప్తి కలిగి ఉంటుండాలి.
0: సమాధాన రెఫర్స్ టు హ్యావింగ్ కంటెంట్మెంట్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ అండ్ ఇన్ ఆల్ థింగ్స్.
1: ఇంతేకాదు చిత్తేకాగ్రత అత్యవసరం.
0: నాట్ మెయిన్లీ దాట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ ఈజ్
1: ఈ చిత్తేకాగ్రత ఉండినప్పుడే
0: ఓన్లీ వెన్ ఎ పర్సన్ హ్యాస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్
1: మానవుని ఎందు అచంచలత్వము ఏర్పడుతుంది.
0: Man would be able to have firmness, steadiness.
1: అచంచలత్వం ఏర్పడినప్పుడే
0: ఓన్లీ వెన్ హీ హాస్ స్టడీనెస్
1: మానవుని యందు ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క శ్రద్ధ మనకు చేకూరుతుంది.
0: దెన్ ఓన్లీ హీ విల్ బి ఏబుల్ టు డెవలప్ ఫర్మ్ ఫెయిత్.
1: ఈ తీవ్రమైనటువంటి శ్రద్ధ బయలుదేరినప్పుడే వాంఛలు యందు కొంతవరకు విరక్తి కలుగుతుంది.
0: ఓన్లీ వెన్ హీ హాస్ ఇంటెన్స్ ఫెయిత్ హీ విల్ బి ఏబుల్ టు డెవలప్
1: వాంఛలు యందు విరక్తి కలిగినప్పుడే ఇంద్రియమును తమంతటి తామే నిగ్రహించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
0: When one has disgust for desires of the objects of the world,
1: ఇంద్రియ నిగ్రహం కలిగినప్పుడే మనశ్శాంతి చేకూరుతుంది.
0: Then only he will have sense control and then only
1: మనశ్శాంతి చేకూర్చినప్పుడు అంతర్బహిర్ పరిశుద్ధం ఏర్పడుతుంది.
0: When there is peace of mind, there is inner and outer purity.
1: అంతర్బహిర్ పరిశుద్ధం ఏర్పడినప్పుడు ఓర్పు సహజంగా మన స్వరూపం అయిపోతుంది.
0: When there is inner and outer purity, patience will become automatic second nature.
1: కనుకొని ఈ ఐదు విధములైనటువంటి భావములు సాధకుడు అత్యవసరంగా సాధించాలి అని నిరూపించాడు.
0: దేర్ఫోర్ ఎవ్రీ సాధక హాస్ బీన్ ఆస్క్డ్ టు ప్రాక్టీస్ దీస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్.
1: కేవలం శ్లోకములు కంఠస్థం చేసినంత మాత్రమున మనకు ఏమాత్రము ఫలితం రాదు.
0: బై హార్ట్ అండ్ మెమరైజింగ్ ది శ్లోకమ్స్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్.
1: కంఠస్థము చేయటంతో పాటు ఒకటి రెండు విషయాలైనా మన నిత్య జీవితంలో మనము నిరూపించాలి.
0: అలాంగ్ విత్ మెమరైజింగ్ ది శ్లోకమ్స్ వన్ ఆర్ టూ థింగ్స్ అట్లీస్ట్ షుడ్ బి ప్రాక్టీస్డ్ ఇన్ డైలీ లైఫ్.
1: అప్పుడే గీతా మకరందము మన హృదయమును చేరగలదు.
0: దెన్ ఓన్లీ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ గీతా విల్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు అవర్ హార్ట్.
1: కనుక ప్రతి దినము కూడాను మీరు అనుభవించేటువంటి ఈ ఆనందమును క్రమక్రమేణ అంతర్ముఖం గావించుకున్నటకు తగిన కృషి చేయాలని నేను ఆశిస్తున్నాను.
0: స్వామి ఈజ్ జస్ట్ విషింగ్ దట్ ఆల్ దిస్ గ్రేట్ జాయ్ విచ్ యూ ఆర్ ఎంజాయింగ్ ఎవ్రీ డే విల్ హావ్ టు ప్రాక్టీస్ బై మేకింగ్ ఇట్ ఇన్వర్ ప్రాపర్టీ ఆఫ్ అవర్ ఓన్ సెల్ఫ్.
2: దాట్ వాజ్ ద 33rd ఇన్ ఎ సిరీస్ ఆఫ్ 34 డిస్కోర్సెస్ భగవాన్ డెలివర్డ్ ఆన్ గీతా ఇన్ 1984. In this discourse, which was delivered on 15th September 1984, Bhagawan explained the secret behind performing action without the expectation of its result.

రేడియో సాయి ప్రెజెంట్స్ నెక్స్ట్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 9th ఆఫ్ ఏప్రిల్ 2005 ఆన్ ది ఒకేషన్

0: సత్యంబునందుండి సర్వంబు సృష్టించే సత్యంబునందడగే సర్వసృష్టి సత్యమహిమలేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వమిదియే చూడరయ్యా, శుద్ధ సత్వమిదియే చూడరయ్యా.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ట్రూత్ ద హోల్ క్రియేషన్ ఒరిజినేటెడ్ అండ్ ది ఎంటైర్ క్రియేషన్ వుడ్ గో బ్యాక్ అండ్ మర్జ్ ఇంటూ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్. దేర్స్ నో ప్లేస్ విదౌట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ అండ్ దిస్ ఈస్ ప్యూర్ అన్సలీడ్ ప్రైమార్డియల్ ట్రూత్ ఇట్ సెల్ఫ్.
0: సత్యము పాంచభౌతికము సత్యము కూడక తప్పదెప్పుడు. సత్యము నిరామయుండు గణుతింపగా

0: It is the body with the senses that is bound to perish and fall. But the truth is eternal, immortal. It has neither beginning nor an end. It is neither in bondage nor liberated.
1: Prema Saruplara.
0: Embodiments of love.
1: నేటి ఉదయం హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు మృదుమధురంగా శ్రవణానందాన్ని అందించారు.
0: దిస్ మార్నింగ్ డివోటీస్ ఫ్రమ్ హైదరాబాద్ మేడ్ ఎ ప్రెజెంటేషన్ ఎ మ్యూజిక్ ప్రోగ్రామ్ విచ్ ఇస్ క్వైట్ మెలోడియస్.
1: ఇది కేవలము శ్రవణానందమే కాకుండా ఇది మననానందం కూడాను కలిగించింది.
0: ఇట్స్ నాట్ మియర్లీ ఫీస్ట్ టు ది ఇయర్, ఇట్ ఆల్సో ఫీస్ట్ టు ది మైండ్.
1: ప్రేమకు మించినటువంటి పదార్థం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ మెటీరియల్ బియాండ్ ది లవ్.
1: ఇట్టి ప్రేమను గురించి ఎవరన్నీ చెప్పినను ఇదికి తక్కువే అవుతుంది, కానీ దీనికి మించినటువంటిది కానే లేదు.
0: హౌఎవర్ వెల్ వన్ ట్రైస్ టు నారేట్, ఎక్స్టోల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డెప్త్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్, ఇట్ వుడ్ బి ఇన్సఫిషియంట్ అండ్ ఇన్అడిక్వేట్.
1: ప్రేమ లేని మానవుడు, ప్రేమ లేని జీవుడు జగత్తులో కానరాదు.
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ you don't find any human being or a creature without this love.
1: దేని స్థాయికి తగినటువంటి ఒక బరువు ఆ స్థాయికి తగినటువంటిదిగా ఉంటుంది.
0: The intensity and the profundity, depth of love depends upon the stature and the level.
1: ముఖ్యముగా ప్రేమ ఇట్టిది అట్టిది అని ఎవరు చెప్పలేరు.
0: Most importantly, none can estimate or declare with all the decision the state of love, this way or that way.
1: Chimalo brahmalo sivakesha vadamalo prema mira velasi unde mirdu vahinchina rama nannu brovara annadu Tyagaraja.
0: It was Saint Chagaya who sang in praise of the principle of divinity that exists right from an end to the cosmic Brahman. And there is this divinity in Shiva and Keshava. O Rama, you are present in all of them and you are my refuge.
1: Shiva yokka rupamu ettidi, Brahma yokka rupamu ettidi ani vicharinchutu pote Brahmamu akanda jyoti vale velugutu untundadi. Shiva అత్యంత స్వల్పమైనటువంటి రేపాన్ని ధరించి తిరుగుతూ ఉండాలి.
0: వాట్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ అన్ ఎంట్, వాట్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్? ద బ్రహ్మన్ ఈజ్ అన్ ఇన్ఫినిట్ ఎఫల్జెన్స్, బ్రిలియన్స్ ఆఫ్ లైట్, వైల్ ఎంట్ ఈజ్ సో స్మాల్ అండ్ సటిల్ క్రీచర్ మూవింగ్ అరౌండ్.
1: ఈ విధముగా ఒకదానికొకటి పోల్చి చూచిన దీనికి పోలికనే చేరదు.
0: Therefore, we cannot compare anyone with any other.
1: ఒకానొక సమయంలో
0: at one time
1: ఎలుగు బంటుకు ఆకలి వేసింది.
0: The bear was very hungry.
1: ఆ ఎలుగు బంటు ఆ చీమల పుట్టల దగ్గరికి వచ్చి నాకు అలా ఆకలి వేస్తుండాలి, నేను ఇంక భరించుకోలేను, నాకేదైనా కొంత మీరు దాచినటువంటి ఆహారంలో కొంత ఇచ్చి నన్ను ఆహారం తీర్చండి అని అడిగింది.
0: The bear approached the ant hill and went on pleading with all the ants, telling that I am very hungry, I want you to serve me little food to continue to live.
1: చీమకు నవ్వు వచ్చింది.
0: At one time
1: ఎలుగు బంటుకు ఆకలి వేసింది.
0: The bear was very hungry.
1: ఆ ఎలుగు బంటు

0: నేనెక్కడా, నీ స్వరూపం ఎక్కడా? ఈ స్వరూపాన్ని పెంచేటువంటి యొక్క ఇది నా దగ్గర ఉన్నదా? లేదు. నేను చాలా అల్పస్వరూపాన్ని అల్పంగా తీసిపెట్టుకుంటున్నాను, అంతే తప్ప నిన్ను పోషించేటువంటి యొక్క శక్తి నాకు లేదు అని చెప్పింది.
1: And went on smiling and said, O bear, what is your form? How big you are? How small I am? I don't have sufficient food to feed you.
0: Kani, ee chimmala yokka sahajamu, aaru nellanta kudanu, tama bhavishyattuku taginatuvanti yokka aaharanni kudabettukuntundi.
1: Ants are quite strategic in storing the food spread over 6 months period for future use.
0: అలాంటి నా శక్తిని ఈ యొక్క ఇది బంటు వర్ణించడము చాలా హీనంగా ఉంటుండది.
1: It will be belittling if the bear goes on praising my capacities because I am so simple.
0: చీమ లోపల వెళ్ళింది, కావలసినంత ఆహారాన్ని తమ స్నేహితుల ద్వారా తెప్పించుకొని పైకి అందించింది.
1: The ant has gone in and brought forward plentifully all the food collected by it and also its associates.
0: అప్పుడు ఈ ఎలుగుబంటుకు చాలా ఆశ్చర్యం వేసింది.
1: The bear was very much surprised on this.
0: ఈ చిన్న చూపు, ఈ చిన్న చీమ ఇంత ఆహారాన్ని ఏ విధంగా కూడబెట్టుకున్నది? ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండాలి అని చాలా ఆశ్చర్యపడింది.
1: The bear was very much surprised at this incident, thinking that such a tiny creature like an ant, how is it possible for it to amass so much of food plentifully?
0: కూడబెట్టుకున్నవారిని ఆశనే కలిగిన ఎటువంటి స్వరూపమైనా కూడాను దాన్ని కూడగట్టుకుంటుంది.
1: If one has this desire to amass, whatever may be the form, one would amass, collect, gather.
0: కానీ ఈనాటి మానవుడు, చాలా అఖండ తెలివి కలిగినటువంటి మానవుడు,
1: man being highly intelligent today,
0: తన ఆనాటికి తగినటువంటి యొక్క తిండిని తాను కూడబెట్టుకోలేకపోతున్నాడు.
1: He is not able to gather the food which is essential for his daily life.
0: దీంట్లో మనం ఆశ్చర్యపడనక్కర్లేదు.
1: You don't need to be surprised at this.
0: జంతువు నామ నరజన్మ దుర్లభం అన్నారు.
1: It is said that human life is the rarest among all of the living beings.
0: మనము భగవంతుడు అందించినటువంటి యొక్క ఆహారమును అంతో ఇంతో తిని దానిలోని భాగమునంతా కూడా కూడబెట్టుకుని పోషిస్తూ వస్తున్నాము.
1: However, we acquire the food that is essential for us and partake to the extent we need and carry on our life sojourn.
0: ఈ తెలివితేటలు చీమ ద్వారా మానవుడు గుర్తించుకోగలుగుతున్నాడు.
1: This intelligent man can, certainly intelligence can be noticed in the life of an ant.
0: ఇంత తెలివి కలిగినటువంటి ఒక చీమ ఇంతటి ఫుడ్ను తయారు చేసుకుని, ఇంత ఫుడ్ను భుజించి, ఇంత ఫుడ్ను మిత్రులకు పెట్టి తాను ఇంకా దాచిపెట్టుకోగలుగుతున్నాడు.
1: దిస్ యాంట్స్ ఆర్ ఏబుల్ టు హ్యావ్ దేర్ ఓన్ ఫుడ్ బిసైడ్ షేరింగ్ విత్ అదర్స్ అండ్ యట్ స్టోర్ ఫర్ ఫ్యూచర్.
0: ఈ విధంగా జగత్తులో వెతికి చూచిన మానవుడి కంటే గొప్ప తెలివితేటలు గలవాడు ఈ జగత్తులో కాలరాడు.
1: If you inquire and investigate, you do not find any other living being or creature more intelligent than human being himself.
0: కానీ అట్టి మానవుడు తన యొక్క తెలివితేటలను అధికంగా పెంచుకోలేకపోతున్నాడు.
1: Man being intelligent, but he is not able to grow to the stature of an intellectual.
0: ఈ పెంచుకుని దాచిపెట్టుకుని 10 మందికి తిరిగి అందించుకోవటం ఈ తెలివితేటలు ఓ చీమ ఎందు మాత్రమే ఉంటున్నది.

0: God of ordinary intelligence of gathering the food essential for one's own life and to store for future is present in an ant itself, a tiny creature.
1: ఈ విధంగా మనము యోచన చేస్తూ జగత్తునంతా కూడా చుట్టి చుట్టి తిరిగినప్పుడు ఎంతయో గొప్ప తెలివితేటలు మానవుని అందు ఉంటున్నవి.
0: We'll certainly understand that man is highly intelligent, endowed with intellect, and he is parallel to none.
1: ఇట్టి తెలివితేటలు ఉండి కూడాను మానవుడు అల్పుడై తిరుగుతున్నాడు.
0: Being highly intelligent, man considers himself so low and mean and moves about.
1: స్వార్థ సప్రయోజనములు అధికంగా పెంచుకోవటం చేతనే మానవుడు ఈ హీనస్థితికి దిగజారిపోతున్నాడు.
0: Man has come down in stature, so mean and so low, because of selfishness and selfish interest.
1: మానవునకు జగత్తులో ఏది తక్కువ?
0: In fact, what is that he runs short of? There is no dearth, there is no shortage, in fact, for man.
1: అన్ని కూడాను ఉన్నవి, కానీ దేనిని ఎప్పుడు దేనిని ఉపయోగపెట్టుకోవాలి అనేటువంటి విధి విధానమును గుర్తించుకోలేకపోతున్నాడు.
0: Having been endowed with abundance of all the material available around him, he is not able to know and decide how much has to be used when.
1: ఈ మానవత్వంలో ఉండేటువంటి యొక్క అల్పమైనటువంటి గుణమును అధికం చేసుకోలేకపోతున్నాడు మానవుడు.
0: Man is not able to improve himself out of his mean qualities.
1: చీమలను చూచి దోమలను చూచి మానవుడు నేర్చుకోగలుగుతున్నాడు తెలివితేటలను.
0: In fact, there's wide scope to learn from ants and mosquitoes.
1: ఇంత చిన్న చీమ ఎక్కడో కారిక కుట్టితే తల వరకు కూడా ఈ తెలివితేటలు పోయి ఈ చీమను చంపడానికి ప్రయత్నిస్తాడు.
0: When the ant bites you, you'll certainly feel the sensation all over the body and you'll attempt to kill it.
1: కానీ తనకు తాను తెలుసుకోలేకపోతున్నాడు.
0: But he is not able to know his own inborn intelligence.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ప్రేమకు మించినటువంటి పదార్థము, ప్రేమకు మించినటువంటి యొక్క శక్తి ఎక్కడ చూసినా కూడా లేదు.
0: In this vast universe, there is no greater power, there is no higher material than love.
1: ఎక్కడ చూసినను ప్రేమ ఒక్కటి మాత్రమే గొప్ప శక్తిగా మనకు కనిపిస్తున్నది.
0: Everywhere, wherever you notice, you'll find the most powerful love existent.
1: ఒక ప్రేమ ఇంటి దగ్గర ఉన్నటువంటి యొక్క తోటమాలతో చేరి ఇల్లును కాపాడుతూ వస్తుంటుంది.
0: And this love certainly takes care of the residences of homes.
1: ఈ విధంగా తాను కాపాడుకుంటూ పోవటం లోపల ఎంతటికైనా త్యాగం వచ్చి తాను పరిశుద్ధంగా ఉంటాడు.
0: సో ఈజ్ రెడీ టు సాక్రిఫైస్ అండ్ ప్రిపేర్ టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్.
1: మానవులకు స్వార్థము స్వప్రయోజనము మితిమీరి పోవటం చేతని ఈ తెలివితేటలు గతి తప్పి దారి తప్పిపోతున్నది.
0: మ్యాన్స్ ఇంటెలిజెన్స్ ఇస్ మిస్డైరెక్టెడ్ పర్వర్టెడ్ బికాస్ ఆఫ్ ఇంక్రీజింగ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
1: ఈ స్వార్థం అన్నటువంటిది మనం దూరం చేసినప్పుడే మనలో ఉన్నటువంటి చిన్న శక్తి అయినా కూడాను గొప్ప శక్తిగా రూపొందుతుంది.
0: When once we distance ourselves from selfishness, even small virtues, qualities would certainly increase.
1: కనుక మన యందున్నటువంటి యొక్క చిన్న తెలివిని కూడాను మనం ఘనంగా మార్చుకోవచ్చు.
0: You may be intelligent to a little extent, but you can be mighty intelligent which is in your hands.
1: మానవునకు ఏ విధమైనటువంటి తెలివితేటలు తక్కువ కాలేదు.
0: Man is not short of his intelligence.
1: మానవునకు కావలసినంత తెలివితేటలు శక్తి కుశలత అభివృద్ధిగానే ఉంటున్నది.
0: He has got all the intelligence that he deserves and the power.
1: ఇంత ఉండి కూడాను తాను ఏ విధంగా దాన్ని కాపాడుకోవాలి, ఎక్కడ దీన్ని దాచుకోవాలి, ఏ సమయంలో దీన్ని ఉపయోగించుకోవాలి అనేటువంటి విధి విధానం ఏమాత్రమో గుర్తించడానికి ప్రయత్నించలేదు.
0: మ్యాన్ ఈజ్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ హౌ టు మేక్ యూజ్ ఆఫ్ హిస్ లేటెంట్ ఎనర్జీ అండ్ ద పవర్ అండ్ ఇంటెలిజెన్స్ ఇన్ వాట్ డైరెక్షన్ ఇట్ హస్ గాట్ టు బి యూజ్డ్ వెన్ వేర్ అండ్ హౌ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈనాటి విద్యార్థులు ఎన్నో పాఠములను చదువుతున్నారు.
0: స్టూడెంట్స్ టుడే స్టడీ ఎ లాట్.
1: ఆ చదివి చదివి ఆ విద్యార్థులు చదవనటువంటి ఒక పుస్తకంలో గర్వించడం లేదు.
0: ఇన్ఫాక్ట్ వి డోంట్ కమ్ అక్రాస్ బుక్స్ విచ్ ఆర్ నాట్ రెడ్ అవుట్ బై అవర్ స్టూడెంట్స్.
1: పుస్తకముల నుండి మస్తుగా చదువుండే.
0: దేర్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ బుక్స్.
1: మస్తకము నుండి మట్టి మెండు.
0: ద పుస్తక బుక్ హ్యాస్ గాట్ మస్తుగా ప్లెంటిఫుల్లీ నాలెడ్జ్ బట్ మస్తక ద హెడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మడ్ ఆర్ మట్టి.
1: అనుగా ఉపయోగము లేనటువంటి పదార్థములను తన తలలో చేర్చుకున్నాడు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ హీ స్టఫింగ్ హిస్ హెడ్ విత్ ఆల్ అన్నెసెసరీ మెటీరియల్.
1: మానవుడు జీవితమునకు అవసరమైనటువంటి యొక్క శక్తిని తాను దుర్వినియోగం చేస్తున్నాడు.
0: మ్యాన్ ఈజ్ మిస్యూజింగ్ ది ఎనర్జీ విచ్ ఇస్ నెసెసరీ ఫర్ హిస్ డైలీ లైఫ్.
1: కనుక మానవుని ఇచ్చినటువంటిది శక్తి చదువు సజ్జలు తమ యొక్క సరి అయినటువంటి ఉపయోగములకే ఇచ్చాడు.
0: దర్ఫోర్ ద నాలెడ్జ్ ఈస్ గివెన్ టు స్టూడెంట్స్ దట్ దే గ్యాదర్ ఫ్రమ్ బుక్స్ టు లీడ్ ఏ ప్రాపర్ లైఫ్.
1: చదువు చదువు చదివి చావంగ నేటికి చావులేని చదువు చదువులేవు.
0: హ్యావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్ హ్యావింగ్ ఎక్వైర్డ్ నాలెడ్జ్ ఆఫ్టర్ ఆల్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్ వన్ హ్యాస్ టు డై ఇన్ఎవిటబులీ. We have to learn so as to be immortal.
1: Kanuka manamu chaavulene chadugu chadukovali.
0: We have to be learned or educated so as to be immortal or deathless.
1: Evaru adigithe daniki taginattuga javabu cheppetuvanti buddhini unnichukunnaru kaani dani sariyina samayamlo upayoginchukovadaniki tagina prayatnam cheyaledu.
0: You have got good answers to questions put to you. But you do not know how to make use of these things in your life at an appropriate time.
1: MA-lu, BA-lu, pass ayyavachiyu, peru ganchina pedda varalaina.
0: Having had the degrees like BA and MA, you may be reputed elderly people.
1: Sampadalundiyu, saddana parulaina, pudavakirtini ganna punyulaina.
0: You may be virtuous now, reputed with all the wealth and property, being known as a man of charity.
1: Ayura arogyambu anavasantam undi paripurna balulagu varaina.
0: You may be physically strong and blessed with a long life.
1: Kani inni chaduvulu chadivi kadapatiki tana chaduvu evadiku dilturadi.
0: In what way all the knowledge education one has received would come to his rescue ultimately.
1: ఈ నిత్య జీవితం లోపల పరలోక సద్వినియోగపరిచేటువంటి యొక్క విధానంలో దీన్ని ఉపయోగించుకోవాలి.
0: We have to make use of our education in service to others.
1: లోకములో మానవునికు ఇచ్చినటువంటి సంపదలన్నీ కూడాను పరులకై ఉపయోగించుకునే నిమిత్తమై అందించాడే గాని తన స్వార్థ సప్రయోజనముల నిమిత్తమై తాను తీసుకోమని చెప్పలేదు.
0: గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ అస్ ఆల్ ద వెల్త్ ప్లెంటిఫుల్లీ ఓన్లీ టు షేర్ విత్ అదర్స్ అండ్ నాట్ టు అమాస్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: ఏదైనా ఒకదాన్ని మనం చూసినప్పుడు అది ప్రతిదానికి కూడాను పరోపకారం చేస్తూ వస్తుండాలి.
0: ఇఫ్ యూ వాచ్ ఎనీథింగ్ యూ విల్ ఫైండ్ ద స్పిరిట్ ఆఫ్ సర్వీస్.
1: పరోపకారార్థం ఇదం శరీరం.
0: The body is meant to serve.
1: శరీరం ఇచ్చినటువంటిది తిని తిరగటం కోసం కాదు.
0: The body is not merely for eating and drinking.
1: తినిగి తిని తిరుగుతేటలను పెంచుకొని వాటిని సద్వినియోగపరిచి మానవత్వాన్ని పైకి తెప్పించుకోవటం కోసం అని ఇచ్చాడు.
0: The body is gifted to eat and to maintain the body, to improve one's own intelligence and know one's own nature.
1: కనుక మనం చదివే చదువులు కానీ తెలుసుకున్న తెలివితేటలు కానీ అన్నీ కూడాను తన నిమిత్తం కాదు.
0: Therefore, the knowledge, education and intelligence ఈజ్ నాట్ టు బి సెల్ఫ్ సెంటర్డ్.
1: సమాజం యొక్క సద్వినియోగమునకై, సమాజం యొక్క తోడ్పడటం కై కోసమని ఈ యొక్క తెలివితేటలను మనం ఉపయోగించాలి.
0: వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ అవర్ ఇంటెలిజెన్స్ ఫర్ సొసైటీ టు సర్వ్ ఎవ్రీబడి ఇన్ ద నేబర్హుడ్.
1: ఈ సత్యాన్ని విసర్జించి ఏదో కొత్తది తెలుసుకున్నానని దాని ముందుకు వచ్చి అనేక రకములుగా పాటుపడుతున్నాడు.
0: Man has forgotten this basic fundamental truth and he is under false impression that he has come to know something new and leading a perverted life.
1: మానవత్వం అనగా ఏమిటో తనకి ఇంతవరకు కూడా ఏమాత్రం అర్థం చేసుకోలేదు.
0: Man has not understood, truly speaking, till now what humanness, human quality is till this day.
1: అసలు మానవుడు అంటే ఏమిటి అని కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు.
0: He is not able to understand the meaning of this very word, manava.
1: Manava.
0: Manava.
1: Ma anaga manchi telivitetalu.
0: Ma means good intelligence.
1: Na anaga vaatini lekunda.
0: And man, without this good intelligence,
1: va vartinchatamu.
0: Man is
1: conducting manchi telivitetalu undi kudanu vaatini telusukokunda pravartistunnadu manavudu.
0: With intelligence, man is behaving as a dunce because he has not realized that he is intelligent enough.
1: Kana manavattvam yokka divyattvamu pavitramu ee daivattvam yokka keerthi nunchine dinni baiki teppinchukovali.
0: Therefore it's at the instance of the divine, at the grace of God only, one can lead a sacred life and manifest the latent divinity.
1: ఏ చిన్నది మానవుని నుండి కూడాను వెలువడినప్పటికీ ఇది ఏమిటి, ఎందుకు ఈ విధంగా నా నుంచి వచ్చింది అని దైవం యొక్క ఇచ్చిన ప్రసాదం అనిగా భావించుకొని ఈ ప్రసాదాన్ని యొక్క విలువను మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ ఫౌండ్ విత్ ఇన్ యూ, వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ ఇట్స్ గాడ్స్ గ్రేస్, గాడ్స్ గిఫ్ట్ అండ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్.
1: ఏ పదార్థం కానీ, ఏ తెలివితేటలు కానీ, ఏ బుద్ధి కుశలత కానీ భగవంతుడు అందించేది లోక సంరక్షణ కోసమని, పరోపకార సత్వమని దీన్ని మనం ఉపయోగించుకొని తద్వారా మన మానవత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: Therefore all the affluence, the material wealth, intelligence are given to mankind to serve everybody for the welfare of the vast humanity.
1: ఆ విధమైనటువంటి మార్గాన్ని వదిలాడు మానవుడు.
0: Man has given up that path.
1: దానిని వదలి దానికి విరుద్ధమైన మార్గాన్ని వెతుకుతూ తాను చెడిపోతున్నాడు.
0: He has left that sacred path and just treading in the opposite direction and is ruining himself.
1: ఒక పశువు కూడాను మానవునికి ఎన్నో సేవలు చేసి తద్వారా తన పొట్ట నింపుకొని మానవులకు తగినటువంటి ఒక ఆనందాన్ని అందిస్తుంటాయి.
0: Even a cow also knows how to serve, how to feed itself, and how to lead a comfortable life.
1: ఈ మాత్రము మానవుడు గుర్తించుకోలేకపోవటం చాలా పొరపాటు.
0: It's a big mistake that man is not able to know this such a simple thing.
1: మానవత్వము చేరి మంచినే బోధించి.
0: And in fact, humanity teaches the lesson of goodness.
1: తెలిసి మెలగవలను తెలివితోడ.
0: యూ హ్యావ్ టు మూవ్ అబౌట్ బీయింగ్ ఇంటెలిజెంట్.
1: మానవత్వమే లేకుండా దానవత్వం అనేటువంటి దాన్ని పెంచుకొని దీనత్వం అనేటువంటి దానికి దిగిపోయి క్రమక్రమేణా కూడాను మానవుడిగా రూపొందింపు చేసుకుంటున్నాడు.
0: మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిస్ హ్యూమన్ క్వాలిటీ అండ్ హి హ్యాస్ డెవలప్డ్ దానవత్వ ద డెమోనిక్ నేచర్ అండ్ లీడింగ్ దీనత్వ ఏ మీన్ లైఫ్, ఏ లో లైఫ్.
1: ఈనాటి మానవుడు వ్యక్తి ప్రతిష్ట అనగా సమష్టి అనేటువంటిది దైవత్వం, వ్యక్తి అనేటువంటిది మానవత్వం.
0: వ్యక్తి ది ఇండివిజువల్ ఈజ్ హ్యూమన్నెస్, సమష్టి ది కమ్యూనిటీ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: కనుక సమష్టి అనేటువంటి దాన్ని మనం తెలుసుకున్నప్పుడు వ్యష్టి యొక్క తత్వము చక్కగా సులభంగా అర్థమవుతుంది.
0: When once we understand the collective form clearly, you can understand the individual nature.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరు చదివిన చదువులు,
0: ఆల్ ది ఎడ్యుకేషన్ యూ రిసీవ్డ్,
1: తెలుసుకున్న తెలివితేటలు,
0: ది ఇంటెలిజెన్స్ యూ హావ్ అక్వైర్డ్,
1: ఏదో చిన్న చిన్న పశుపక్షి మృగాదులు కూడా నేర్పి మనము దాన్ని సార్థకం గావించుకోవాలి. కానీ పశుపక్షి మృగాదుల నుంచి మనం నేర్చుకోవాల్సి వచ్చింది ఈనాడు.
0: కెన్ ఈవెన్ బి లర్న్డ్ బై క్లోజ్ ఆబ్జర్వేషన్ ఆఫ్ టైనీ క్రీచర్స్ ద బర్డ్స్ బీస్ అండ్ ఎనిమల్స్ ఇన్ నేచర్.
1: ఇట్టి సత్యాన్ని టీచర్స్ బోధించడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ టీచర్స్ టు టీచ్ దిస్ ట్రూత్.
1: ఆ టీచర్స్ కూడా తమ తెలుసుకోకుండా తమలో ఉన్నటువంటి దైవత్వాన్ని తాము మర్చిపోతున్నారు.
0: ఈవెన్ టీచర్స్ ఆల్సో హ్యావ్ ఫర్గాటన్ ది లేటెంట్ డివినిటీ ఇన్ దెమ్.
1: కనుక మనం నేర్చుకున్నదంతా కూడాను మన పొట్టలో నింపుకొని ఏదో మనం పొట్టను పెంచుకోవటం కోసం కాదు, దీనిని 10 మందికి పంచి దానిని ఆనందపరిచి తద్వారా మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవాలి.
0: Therefore, all the knowledge education we received is not for our daily living. We must learn how to share and lead a blissful life and be exemplary in understanding the human quality, rising to the level of the divinity.
1: Manavatvam samatvam nundi povali.
0: The manavatva, the human nature, should proceed along the direction of samatva, equality.
1: Ee samatvame povunappudu inka ee maatram kodanu manavatvam nundi prayojanam ledu.
0: Without this samatva equality, manavatva, the humanity, is useless.
1: Kanuka mottamotta manam samatvanni teeskovali.
0: Therefore, we should consider basically this principle of samatva equality.
1: Ee samatvam ane manavatvamlo lekapoyinappudu ee divyatvam anedi undi kodanu prayojanam ledu.
0: Without this samatva equality, the manavatva, the humanity, will not be able to understand divyatva, the divinity within.
1: Divyatvam anaga emiti?
0: What is divyatva, divinity?
1: Divyamainatvanti shaktito koodinatvanti divyatvam.
0: Divyatva, divinity has got this latent divine power.
1: Idi daiva shakti.
0: This is the power of God.
1: Ee daiva shakti prati manavuni endukodanu nindi nimrukratvai unnadi.
0: This divine power is immanent in every human being.
1: Kani dani andukoleka avarudaipoyi తాను దాన్ని వదిలిపెడుతున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు బి బెనిఫిటెడ్ బై ద లేటెంట్ డివినిటీ విత్ ఇన్ హిమ్సెల్ఫ్, ఈజ్ నాట్ ఏబుల్ టు రిసీవ్.
1: కనుక మనం డివినిటీని మనము చక్కని భావంతో మనం దీన్ని డెవలప్ చేసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హ్యావ్ టు డెవలప్ ద లేటెంట్ డివినిటీ విత్ వెరీ గుడ్ ఫీలింగ్స్ అండ్ సెంటిమెంట్స్ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: మానవత్వము ఎంతటి కాలం నుండియో పెరుగుతూ వస్తూ ఉంటుంది.
0: Humanity has been growing since ages.
1: ఈనాటిది కాదు ఈ మానవత్వం.
0: Human being is not of today.
1: ఏదో తల్లి గర్భం నుండి పుట్టిన తక్షణమే మానవుడుగా పుట్టాడని భావించుకోకూడదు.
0: We cannot consider ourselves humans by just being born to a mother.
1: తల్లి గర్భం నుండి ఆకారం మాత్రం పుట్టింది, కానీ మానవత్వం అనేటువంటిది తన సహజంగానే ఉంటుంది.
0: Therefore, one is just a human being at the time of birth in form, and the humanity has got to be achieved in subsequently.
1: Kanuka prati manavuni endukunu ee divyatvam anetundi undane undani.
0: Therefore every human being has got this divyatva, the divinity.
1: Ee divyatvani gurtinchukolekapoyinatundi chetane manavatvani kodanu marchipothunnadu.
0: Man is not able to know the latent divinity, and therefore he has forgotten even humanness or human quality.
1: Kanuka manamu human quality ni mattumattu gurtinchukovali.
0: Therefore we have to recognize the human quality to begin with.
1: Ee naadu manamu manavatvanni telusukunnamu ani anukuntunname, gaani em telusukunnam manavatvam ante.
0: Today we think that we have known manavatva, the human quality, but to what extent have we known?
1: కేవలం ఆకారం మాత్రం తెలుసుకోవటం మాత్రమే కాదు.
0: ఇస్ నాట్ ఇనఫ్ ఇఫ్ యు నో ఎ హ్యూమన్ బీయింగ్ బై హిస్ ఫార్మ్.
1: ఈ ఆకారం తెలుసుకున్నంత మాత్రమే ఆచరణ లేకపోతే ప్రయోజనం ఏమిటి?
0: జస్ట్ ఆకార ద ఫార్మ్ ఈజ్ నాట్ ఇనఫ్, ఆచరణ ద ప్రాక్టీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: కనుక ఆ ప్రాక్టీస్ కూడా మనం తెలుసుకోవాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు లెర్న్ హౌ టు ప్రాక్టీస్.
1: అప్పుడే మానవత్వము సార్థకమవుతుంది.
0: దెన్ ఓన్లీ హ్యూమన్ లైఫ్ ఈజ్ రిడీమ్డ్.
1: మానవత్వాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమై ఈ లోకము లోపల ఇన్ని రకములైన శాస్త్రములు ఉపనిషత్తులు.
0: సో మెనీ సీక్రెట్ టెక్స్ట్ లైక్ ఉపనిషత్ శాస్త్రాస్ ఆర్ గివెన్ టు మ్యాన్ కైండ్ సో యాజ్ టు డిజర్వ్ దిస్ టైటిల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
1: ఈ లేకపోతే ఈ శాస్త్రములు ఈ ఉపనిషత్తులు ఇవన్నీ ఎందుకు మనకు?
0: ఆర్ ఎల్స్ వాట్స్ ది యూజ్ ఆఫ్ ఆల్ దీస్ సీక్రెట్ టెక్స్ట్ లైక్ ఉపనిషత్స్?
1: ఇవన్నీ కూడా మానవుని ముందు దాచబడినటువంటి యొక్క దివ్యత్వాన్ని పైకి లాగటమే.
0: దీస్ సీక్రెట్ టెక్స్ట్ లైక్ ఉపనిషత్స్ విల్ బ్రింగ్ అవుట్ ద హిడెన్ ట్రెజర్స్ ఆఫ్ డివినిటీ ప్రెసెంట్ విద్ ఇన్.
1: అందుకోసమనే ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి దాంట్లో ఎడ్యుకేర్ అని కూడా చెప్పారు.
0: That's why Bhagwan has introduced educare apart from education.
1: Education anaga sahajanga vachetvanti yokka swarupamu.
0: And this educare is one which is natural.
1: Educare anaga lopala daagabadinatvanti deeni paiki laagatam.
0: Educare is to bring out that which is latent within.
1: Mana yendu daachabadinatvanti educare.
0: Educare is that which is hidden within us.
1: చదివితే లభించేటువంటిది ఎడ్యుకేషన్.
0: ఎడ్యుకేషన్ ఇస్ ద వన్ యూ కెన్ అక్వైర్ బై గోయింగ్ త్రూ బుక్స్.
1: చదివినటువంటిది మాత్రం అప్పటికప్పటికి ఉపయోగపెట్టుకోవచ్చు.
0: యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ది నాలెడ్జ్ దట్ యూ రీడ్ దెన్ అండ్ దేర్ ఇట్సెల్ఫ్.
1: కానీ ఎడ్యుకేర్ అనేటువంటిది మనలో ఆవిర్భవించినటువంటిది కాకుండా మనలో రక్తంతో కూడినటువంటిదిగా ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎడ్యుకేర్ ఈస్ ప్రెసెంట్ పెర్క్యులేటింగ్ ఆల్ ఓవర్ బ్లడ్ బోన్ అండ్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: కనుక మనము ఎడ్యుకేషన్ చేయటం గొప్పది కాదు, ఎడ్యుకేర్ దాన్ని మనం లాగాల పైకి.
0: సో నథింగ్ గ్రేట్ అబౌట్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేర్ ఈజ్ గ్రేటర్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరు ప్రధానంగా నేర్చుకోవాల్సినటువంటిది ప్రతి మానవుని ఎందుకు అడుగడుగున కూడాను క్షణం కూడాను గడిగడి ఎందుకు మనకు కనిపిస్తూనే ఉంటుండది.
0: In fact, you find the divinity in every atom, in every fraction of your body, in every moment of your life.
1: దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం.
0: That we are not able to recognize.
1: దాన్ని తెలుసుకున్నటువంటి వాడే నిజమైన చదువు.
0: In fact, you can call yourself educated if you can understand, experience the divinity present in every atom of your body.
1: Divinity అనేటువంటిది లేకుండా ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమాత్రమో ప్రాప్తించదు మనకు.
0: In fact, without this divinity, you cannot be educated.
1: Kanuka ee naadu chadive chadulanni kudanu kevalam education ga kanipistundadi kaani educare aneetundi danni manam gurtinchukolekapothunnam.
0: The formal education, the secular knowledge prevailing today relates to education only and nothing to do with educare.
1: Education ante kevalam చదువు లోపల గ్రంథాల్లో నుంచి కంఠస్థం చేసుకుని చెప్పేటువంటి పదములే.
0: ఎడ్యుకేషన్ ఇస్ ఎక్వైరింగ్ నాలెడ్జ్ బై గోయింగ్ త్రూ ద బుక్స్, గెటింగ్ ద హోల్ థింగ్ బై హార్ట్.
1: ఎడ్యుకేర్ అనేటువంటిది మన యందు స్థిరంగా మొదల నుంచి మన రోజు నుంచి పుడుతూ ఉండాలి.
0: వేరస్ ఎడ్యుకేర్ ఇస్ పర్మనెంట్ స్టడీ విద్ ఇన్ అస్.
1: ఇది బయటకు తెప్పించేటువంటిదే గొప్ప శక్తి.
0: The real power, the capacity lies in bringing out this latent educare.
1: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలము మనము నేర్చుకున్నటువంటిది.
0: Education is obtained by learning.
1: Educare అనేటువంటిది మనలో నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: Educare is the one that manifests.
1: నిరంతరం కూడా అతని యందు ఇది కనిపిస్తూనే ఉంటుండాలి.
0: In fact, it is present continuously within.
1: ఇది ఒక గ్రంథం నుంచి మనం అందుకునేటువంటి కాదు.
0: Educare is not the one that could be received by formal reading.
1: కనుక educare ఈనాడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
0: So we should make every attempt to have this educare.
1: కనుక educare అనేటువంటిది సహజమైనటువంటిది.
0: Therefore, the educare is quite natural.
1: Education అనేటువంటిది మనకు కేవలం నేర్చుకుంటే లభించేటువంటిది.
0: Whereas education is obtained by formal learning.
1: Educare అనేటువంటిది తప్పక మనకు వెంటనే జంటనే ఇంటనే ఉంటుంది, మనం వెంటాడుతూ ఉంటుంటుంది.
0: Whereas educare is within you, following you throughout.
1: కనుక మనము చదివేటువంటి చదువులన్నీ కూడా కేవలము గ్రంథపరిచయంలో మాత్రమే కాదు.
0: Therefore, learning should not be confined to textual information.
1: కనుక ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుని మనం లభించేటువంటిది ఏం లేదు, ట్రాన్స్ఫర్మేషన్ కావాలి.
0: Therefore, out of information, nothing you can get. Bhagavan says, information is not enough. Transformation is most important.
1: మానవుని యందు ఉండేటువంటి ఒక తెలివితేటలన్నీ కూడాను ట్రాన్స్ఫర్మేషన్ కావాలి.
0: Therefore, our intelligence should bring about transformation.
1: అది లేనప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ తీసుకుని కూడాను అంత వేస్ట్.
0: Without transformation, all this information is merely a waste.
1: కనుక మనము ఈ వేస్ట్ అయ్యేటువంటి చదువును మనము టేస్ట్గా తీసుకుంటున్నాము.
0: This information which is a waste, we have developed a taste towards it.
1: అది కాదు మనకు.
0: That should not happen.
1: నిజంగా ఎడ్యుకేషన్ అనేటువంటిది మనం ఎందు ఆవిర్భవించుకుంటూ క్షణ క్షణములకును మన వెంట జంట వస్తుంటుంటుంది.
0: The educator which is within should manifest, should be brought out, so that it would follow us wherever we go.
1: మానవుని యందు ఉన్నటువంటి తెలివితేటలు, బుద్ధి కుశలతలు, ఇవన్నీ కూడా దైవం యొక్క ప్రాధాన్యపడలే, ఇవి దైవం యొక్క ప్రసాదములే.
0: Therefore, this intelligence, the intellect, are God's gift.
1: కనుక దైవం ఇచ్చినటువంటి యొక్క ఈ శక్తిని మనం దాచిపెట్టుకుని తగిన రీతిగా దాన్ని ఉపయోగపెట్టుకోవాలి.
0: Therefore, God-given powers, the intelligence, intellect, have got to be preserved and improved upon for our use.
1: నిజముగా మన యందు ఇచ్చినటువంటి ఒక శక్తి ఎంతనో ఉంటుండాలి భగవంతుడు ఇచ్చినటువంటి.
0: God has given lot immense power to everybody.
1: ఇది ఇంతే అట్టదని ఎవరు కూడా కొలిచి చెప్పలేరు.
0: None can estimate, because divine power is beyond all
1: ఈ పవర్ కు మించినటువంటి పవర్ మరొకటి లేదు.
0: There is no other greater power than the divine power.
1: ఈ ప్రేమ తత్వం అనేటువంటిది చాలా గొప్పది.
0: Love is most powerful and greatest.
1: అలాంటి దాన్ని మనం ఈనాడు సులభంగా వదిలిపెట్టేస్తున్నాము.
0: But we are dropping that love in a simple way.
1: కానీ లవ్ లవ్ అంటే ప్రేమించటమని మాత్రమే పలుకుతున్నాము.
0: But we think of love in the ordinary worldly sense.
1: అది కాదు ప్రేమ.
0: It's not true love.
1: నీ ఎందున్నటువంటి ప్రేమ, ఎదుటి వ్యక్తి ఎందున్నటువంటి ప్రేమ, రెండింటినీ ఏకం చేసేటువంటి అది నిజమైన ప్రేమ.
0: ద ట్రూ లవ్ డిమాండ్స్ ద యూనిఫికేషన్ ఆఫ్ లవ్ ఇన్ యూ విత్ ద లవ్ విత్ అదర్స్.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ప్రేమతత్వము.
0: కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ స్పీక్ అబౌట్ ద ట్రూ నేచర్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ అని మనం అందరూ మనం పలుకుతూనే ఉన్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ we utter this word love repeatedly.
1: కాని ఆ ప్రేమకు ఎట్టి రూపం ఉన్నది, ఎట్టి గుణం ఉన్నది, ఎట్టి విధముగా దాన్ని ఉపయోగించుకోవాలి.
0: What form the love has, in what way the love has got to be used.
1: ప్రేమ ఎవరిని బాధించదు.
0: Love will never hurt anybody.
1: ఎంతకాలం నీ ఉంచుకున్నప్పటికీ నీకునే సహాయం చేయను, కానీ అది ఎవరిని బాధించదు.
0: ఇట్ విల్ నెవర్ హర్ట్ ఎనీబడీ, ఇట్ విల్ హెల్ప్ యూ బీయింగ్ విత్ ఇన్ యూ.
1: కనుక ప్రేమ అనేటువంటిది ఎప్పుడు కూడా నువ్వు హెల్ప్ చేసేటువంటిది.
0: లవ్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్.
1: అది ఇట్టిది అని చెప్పినప్పుడు దాని ఉపయోగము పాడైపోతుంది.
0: వెన్ యూ వాంట్ టు ఎస్టిమేట్ అండ్ డిసైడ్ అపాన్ ఇట్ ద వెరీ పర్పస్ ఈజ్ డిఫీటెడ్.
1: కనుక ప్రేమను మనం ప్రధానమైనటువంటి ఆస్తిగా మనం తీసుకోవాలి.
0: We have to consider love as our main property.
1: ఇంతకంటి మించినటువంటి ప్రాపర్టీ ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా కాదు.
0: In this world there is no greater higher property than love.
1: భగవంతుడు అందించినటువంటి ప్రేమ అనేటువంటి ప్రాపర్టీ ఎంత కొలిచినప్పటికీ, ఎంత తూచినప్పటికీ అది ఏమాత్రము తక్కువ కాదు.
0: You may make use of this love to any extent and share with anybody, but love will never diminish because God has granted us this infinite love to everybody.
1: దైవం ఇచ్చినటువంటి ఈ ప్రేమనే మనం దుర్వినియోగం చేస్తుంటే ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రేమను మనం ఎంత దుర్వినియోగం చేస్తాం.
0: When we misuse this divine love, what will happen to the human love present in everybody?
1: భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేమను మనము సెన్స్ ద్వారా అనగా ఇంద్రియముల ద్వారా పాడు చేసుకుంటున్నామే కానీ దాని సరైన పవిత్రత దానికి అందించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద డివైన్ లవ్ ఈజ్ మిస్యూజ్డ్ ఫర్ సెన్సువల్ ప్లెజర్ అండ్ ఇట్ హ్యాస్ నాట్ బీన్ పుట్ ఇన్ ది రైట్ వే.
1: కనుక నిజంగా భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేమను సద్వినియోగం చేయాలి.
0: దేర్ఫోర్ ద గాడ్స్ గిఫ్ట్ లవ్ హ్యాస్ టు బి మేడ్ యూజ్ ఆఫ్ ప్రాపర్లీ.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: దీనికి హెల్ప్ మనం చేస్తూ రావాలి.
0: వీ షుడ్ గో ఆన్ హెల్పింగ్.
1: దీనికి మించినటువంటి యొక్క దాన ధర్మములు మరొకటి లేవు.
0: దేర్ కెనాట్ బి గ్రేటర్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ బియాండ్ దిస్.
1: ప్రేమ స్వరూపురాల
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ప్రతి ఒక్కరికి ఏమి అది భద్రమై శాశ్వతంగా నిలిచినటువంటిది.
0: లవ్ ఇస్ సో సేఫ్ సో స్టడీ అండ్ పర్మనెంట్.
1: కానీ అట్టి ప్రేమను మనము ఏదో ఒక చెల్లాటగా ఆడుకుంటూ దాన్ని ఎగరవేసిన కర్ర వలె దాన్ని తిప్పుతున్నాము.
0: బట్ వీ కన్సిడర్ లవ్ యాజ్ సో సింపుల్ లైక్ ఎ టైనీ టాయ్ అండ్ గో ఆన్ ప్లేయింగ్ విత్ ఇట్.
1: కనుక మనము ఈ ప్రేమతత్వాన్ని భద్రంగా మనం ఉపయోగించుకోవాలి.
0: Therefore, we have to make proper use safely this love.
1: పరమాత్మ ఇచ్చినటువంటి ప్రేమ తత్వాన్ని ఎత్తి కొలతలు వేసినప్పటికీ అది తగ్గదు.
0: The divine love is beyond all known measure. Then it will never diminish.
1: ఇట్టి ప్రేమను మనము సరైన విధం లోపల అర్థం చేసుకోలేకపోతున్నాం.
0: We are not able to understand this infinite love in true spirit.
1: ప్రేమ ప్రతి ప్రాణికిని అది ప్రధానమైనటువంటి యొక్క ప్రాణ సమానమే.
0: దేర్ఫోర్ లవ్ ఇస్ లైఫ్ టు ఎవ్రీ క్రీచర్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని మనము అర్థం చేసుకోవాలంటే ప్రేమలోనే మునగాలి.
0: ఇన్ ఆర్డర్ టు నో లవ్ యూ హ్యావ్ టు లవ్ ఓన్లీ. దట్స్ ఓన్లీ వే.
1: ప్రేమలో మునిగినప్పుడే ప్రేమతత్వం మనకు అర్థమవుతుంది. కానీ ప్రేమకు పైపవిత్ర తెలియజేయడంలో ప్రేమతత్వం ఏమాత్రం అర్థం కాదు.
0: When you grow in love, when you are so loving, then only you can understand in depth what love is.
1: ఈనాటి ప్రపంచ ప్రేమ అంతా కూడా నువ్వు కేవలము మనము చవిచూచి వదిలిపెట్టినటువంటిదంత.
0: All the worldly love must have been tasted at one time or other and simply dropped.
1: కానీ ఈ ప్రేమ అట్టిది కాదు.
0: But the divine love is not such.
1: అన్నింటినీ కూడినటువంటిది ఇది.
0: It includes all.
1: ప్రేమమయుండు శ్రీధరుడు.
0: గాడ్ ఈజ్ లవ్.
1: ఆ ప్రేమయ అతని ప్రాపర్టీ.
0: అండ్ దిస్ లవ్ ఈజ్ గాడ్స్ ప్రాపర్టీ.
1: కనుకని ఈ దైవం యొక్క ప్రాపర్టీని మనం ఎట్లా రక్షించుకోవాలి అనేటువంటి విధానాన్ని మొట్టమొదట మీరు గుర్తించాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు రికగ్నైజ్ ద బేసిక్ ట్రూత్ దట్ హౌ టు సేఫ్ గాడ్ దిస్ ట్రెజర్ ఆఫ్ డివైన్ లవ్.
1: ప్రేమే దైవము.
0: లవ్ ఈజ్ గాడ్.
1: దైవమే ప్రేమ.
0: గాడ్ ఈజ్ లవ్.
1: కనుక ఈ ప్రేమనే దైవము, దైవము ప్రేమ ఉన్నప్పుడు ఇది ఎట్టు మనం విభాగం చేసేయవుతుంది.
0: When God is love, when love is God, how can you separate them?
1: Live in love.
0: Therefore, Bhagavan says, live in love.
1: అప్పుడే మనకు దాని యొక్క అర్థము పూర్తి మనం గుర్తించిన వారం అవుతాం.
0: Then only we'll be knowing the meaning of love.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: ప్రేమ తత్వం అనేటువంటి పలుకుటమును చాలా సులభంగా పలకవచ్చు.
0: It's quite easy to spell out, to utter this word love.
1: దాని అర్థం చేసు చాలా కష్టము.
0: But it's very difficult to know its meaning.
1: కనుక మీరు ప్రేమను గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయండి.
0: Therefore, you should make every effort to know and recognize this love.
1: నీ ప్రేమను నీవు అర్థం చేసుకుంటే ఇతరుల యొక్క ప్రేమను సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు.
0: If you know the nature of your own love, it is quite possible and so easy to know the love of others.
1: కనుక మొట్టమొదట తన ప్రేమను తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వన్ మస్ట్ అండర్స్టాండ్ వన్స్ ఓన్ లవ్.
1: తన ప్రేమ తన చుట్టూ, తన ప్రక్కల, తన చుందు ఎక్కడ చూసినా ఉన్నటువంటి ప్రేమనే.
0: దేర్ఫోర్ దిస్ లవ్ ఈజ్ అరౌండ్ హిమ్, ఇన్ హిమ్, అబౌవ్ హిమ్, బిలో హిమ్, ఇన్ ద వెసినిటీ.
1: కనుక ప్రేమ అనేటువంటి తత్వాన్ని మొట్టమొదట మీరు తెలుసుకోండి.
0: దేర్ఫోర్ దిస్ లవ్ హ్యాస్ టు బి నోన్ ఇన్ ద బిగినింగ్.
1: ఈ ప్రేమను తెలుసుకుంటే మనమే ప్రేమ స్వరూపులం అయిపోతాం.
0: When once you know what love is, you become the embodiment of love.
1: నీ ప్రేమను నీవు తెలుసుకోలేకుండా పోయినప్పుడు ప్రేమను నీవు ప్రేమ స్వరూపులారా అని ఏ విధంగా చెప్పడానికి అర్హత ఉంటుంది.
0: If you do not know your own love, how do you call yourself the embodiment of love?
1: కనుక ప్రేమ అనేటువంటి దానికి అర్థమే తెలియనటువంటి వాడు ఆ ప్రేమను ఉచ్చరిస్తుంటాడు.
0: Therefore, the one who does not understand what love is an experience, but he goes on spelling out, speaking about it.
1: విద్యార్థులారా.
0: Students.
1: ఈ ప్రేమతత్వాన్ని ఎంత పెద్దగా చేసుకుంటారో అంత గొప్పవారైపోతారు మీరు.
0: Therefore, if you consider love in its profundity, in its depth, you certainly become great.
1: కనుక ప్రేమతత్వాన్ని మొట్టమొదట గుర్తించండి.
0: Understand the nature of love in the beginning.
1: అప్పుడే మీ యొక్క ప్రేమతత్వము పరలోకం అర్థమవుతుంది.
0: Then it is possible for others to learn from you and understand love.
1: ఈ రామాయణం లోపల రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురే కాకుండా వీరు ధర్మపత్రులు కూడాను ఈ రామాయణంలో ప్రధానమైనటువంటి పాత్రలు వహించారు.
0: Besides the four brothers of this great epic Ramayana, their concerts also played a major role.
1: వారందరూ కూడాను వారి జీవితంలో ఉన్నటువంటి యొక్క సారమును తీసి ప్రపంచానికి పంచుతూ వచ్చారు.
0: In fact, the essence they have had out of their life experience is shared with everybody.
1: రామును మాత్రమే గొప్పవాడని చాలా మంది పలుకుతూ ఉంటారు. కాదు కాదు కాదు కాదు.
0: Many think that Rama is greatest.
1: ఇందులో ప్రతి ఒక్క వ్యక్తి కూడాను రాముల కంటే గొప్పవారు.
0: In fact, every character in this epic is so important and equally great.
1: మీరు విని ఉంటారు సుమిత్ర.
0: Sumitra, you must have heard of.
1: Sumitra ఏమి పనికిరాని మనిషిగా మీరు భావిస్తున్నారు.
0: We consider Sumitra as a minor role.
1: రామాయణంలో సుమిత్ర అంటే ఏమిటి? మంచి స్నేహితురాలు అని.
0: ద వర్డ్ సుమిత్ర మీన్స్ ఎ గుడ్ ఫ్రెండ్.
1: కాదు, దేనిలో గుడ్ ఫ్రెండ్?
0: ఇన్ వాట్ సెన్స్?
1: అన్నింటి ఎందుకును ఆనందాన్ని చేకూర్చేటువంటిది ఈ సుమిత్ర.
0: సుమిత్ర షేర్స్ బ్లిస్ ఆర్ హ్యాపీనెస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ విత్ అదర్స్.
1: కైకకు ఒకే కొడుకు.
0: కైక హ్యాస్ వన్ సన్.
1: కౌసల్యకు ఒకే కుమారుడు.
0: కౌసల్య హ్యాస్ ఓన్లీ సన్.
1: కానీ సుమిత్రకు ఇద్దరు బిడ్డలు.
0: సుమిత్ర హ్యాస్ టూ సన్స్.
1: ఈ ఇద్దరు పుట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్?
1: కైక తనకు పుట్టినటువంటి కుమారుడికే రాజ్యం వస్తుందని ఆమె స్వయంగా భావిస్తూ వచ్చింది.
0: కైక కన్సిడర్ దట్ హర్ సన్ ఈస్ ద లీగల్ హెయిర్ టు ద కింగ్డమ్.
1: కౌసల్యకు తప్పక ఇది లభించేటువంటిది నా కుమారుడికి అని ఆమె దృఢంగా ఉంటుండాలి.
0: కౌసల్య వాజ్ ఈక్వల్లీ సర్టన్ దట్ హర్ సన్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ కింగ్.
1: కానీ సుమిత్రకు ఇది లభిస్తుందే లభించదా అనేటువంటి యోచనే లేదు.
0: బట్ సుమిత్ర హ్యాస్ నో థాట్ ఇన్ దిస్ వే.
1: ఆమె అలక్ష్యంగా ఏదో భగవత్ ప్రసాదం అని పుచ్చుకోవడానికని మిద్ది పైన ఎక్కింది. గాలి వీస్తుంటే శిరస్నానం చేసింది. ఆ శిరస్సును ఆర్చుకుంటూ వచ్చింది.
0: She is not bothered of the kingdom. And what she did was she had a head bath on one day, climbed up the staircase and she was drying her hair.
1: ఆ వెంట్రుకలు ఆరబోసుకుంటున్నప్పుడు గ్రద్ద వచ్చింది. ఆ వెండి కప్పు లోపల పోసినటువంటి పాయసాన్ని ఎత్తుకొని పోయింది.
0: In the meantime, some eagle came over there and picked up that vessel with pudding.
1: ఇది తీసుకొని పోయింది.
0: It has taken it away.
1: కట్టగడపటికి అంజలి దేవి యొక్క భవనం లోపల వదలింది.
0: And it has dropped at the place of the Anjani.
1: అప్పుడు ఆమె దీనిని చూచి ఎంత మధురంగా ఉంటుండో అది, దేనికోసం ఈ మాధుర్యం, మానవునికి ఇంత మాధుర్యమే ఉంటుంటే ఎంతటి పుణ్యం భావించేటువంటి వాడు అని తనలో తాను తలుచుకుంటూ ఉంటుండో అది.
0: She was extremely happy because of the taste of the pudding and she started wondering how man would be ecstatic if he were to receive it.
1: అప్పుడు ఆమె చెప్పింది, వారు గొప్ప రాజులు కావచ్చు, నాకు పుట్టేటువంటి ఇద్దరి నేను పుట్టేస్తే ఒకరిని నేను కౌసల్య కుమారునికి దాసుడిగా పెడతాను, ఇంకొకరిని కైక కుమారునికి దాసుడిగా పెడతాను. వారిద్దరూ ఇది దాసత్వం చేస్తుంటే ఎంతనో పవిత్రులైపోతారు.
0: Then Sumitra thought, after two sons, one son will follow the son of Kausalya, the other son will follow the son of Kaika.
1: కనుకనే ఇద్దరు పుట్టిన తర్వాత పుట్టినటువంటి పిల్లలు ఇద్దరు కూడాను పాలే త్రాగటం లేదు, నీరే తీసుకోవటం లేదు, కన్నే మూచటం లేదు. ఈ రకంగా నిద్రాహారములు మానేసేసి నిరంతరములు ఏడుస్తూ వచ్చారు.
0: The newborn babes refused milk. They did not accept any milk at all. They were sleepless and went on crying.
1: అప్పుడు వశిష్ఠుడి వారు వచ్చినప్పుడు వశిష్ఠుడి వారి దగ్గరికి ఈ సుమిత్ర ఈ బిడ్డలిద్దరిని తీసుకెళ్లింది.
0: Vasishtha happened to be there and Sumitra pleaded with him.
1: అప్పుడు ఆయన చెప్పాడు, అమ్మా మీరేమి ఏడవనక్కర్లేదు, ప్రతి ఒక్కటి దైవ సంకల్పం చేత కలిగేటువంటివి.
0: He said, "Don't cry anymore. Everything happens according to God's will."
1: రెండో పిల్లవాడిని మీరు కైకకు పుట్టినటువంటి యొక్క కుమారుడి ప్రక్కలో పండబెట్టండి.
0: He said that you keep your second son in the company of the son of Kaika.
1: మొదట పుట్టినటువంటి కుమారుణ్ణి కౌసల్యకు పుట్టినటువంటి కుమారుడి తట్టలోపల పెట్టమని చెప్పింది.
0: Let the first son be kept by the side of the son of Kausalya.
1: కౌసల్యకుగా ఉయ్యాల లోపల లక్ష్మణుడు పెట్టేటప్పటికీ లక్ష్మణుడు నిద్రాహారములు అన్ని కూడా నువ్వు వదిలిపెట్టి చక్కని ఆనందంతో ఆడుకుంటూ ఉన్నాడు.
0: ద మూమెంట్ లక్ష్మణ ఇస్ కెప్ట్ బై ది సైడ్ ఆఫ్ రామ ఇన్ ద సేమ్ క్రీడల్ ది లక్ష్మణ స్టార్టెడ్ డ్రింకింగ్ మిల్క్ అండ్ స్లీపింగ్ జాయ్ఫుల్లీ.
1: భరతుడు ఇంకా మరొక రీతి లోపల ఈ శత్రుఘ్నుడు పుట్టినటువంటి శత్రుఘ్నుడు దీంట్లో పోయి పండుకునేటప్పటికీ ఆ యొక్క భరతుడు కూడాను చాలా ఆనందాన్ని అనుభవించాడు.
0: Similarly is the thing with Shatrughna, who was asked, who was kept by the side of Bharata. He too had his share of the milk and slept happily.
1: రెండవ దినం నుంచి ఈ యొక్క సుమిత్రకు ఏమీ పని లేదు.
0: And from the next day Sumitra had no work to do.
1: అయ్యో నాకు ఇలాంటి పరమ పుత్రులు అయినటువంటి కుమారులు కలిగారు.
0: I am really blessed to have these two sacred sons.
1: వీరిరువురే దేశాన్నంతా కూడా సంరక్షించేటువంటి వారు.
0: They are going to protect this country in future.
1: వీరిని నేను కాపాడుకోవటమే నా యొక్క కర్తవ్యము.
0: It's my duty to take care of them today.
1: అని అనుకుని శ్రీరాముని ప్రక్కలో ఈ మొదటి కుమారుని పండబెట్టేసింది.
0: And she made Lakshmana lie by the side of Sri Rama.
1: ఇంకా కైకకు పుట్టినటువంటి యొక్క శత్రుఘ్న దీని లోపల భరతుడిని పండబెట్టింది.
0: And Shatrughna was made to lie by the side of Bharata.
1: ఈ నలుగురు కూడా ఆనందంగా జరుగుతున్నారు కాలం.
0: ఆల్ ది ఫోర్ సన్స్ దే స్టార్టెడ్ గ్రోయింగ్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
1: కానీ ఈ నలుగురికి ఉండేటువంటి ఆనందము ఒక సుమిత్రకు మాత్రమే కలిగింది.
0: ఆల్ ద బ్లెస్ ద జాయ్ ఆఫ్ ఆల్ ది ఫోర్ సన్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై సుమిత్ర అలోన్.
1: దూరం నుంచి చూచి ఈమె చాలా ఆనందాన్ని అనుభవించేటువంటిది.
0: షీ వాజ్ వెరీ హ్యాపీ వాచింగ్ దెమ్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్.
1: కనుక ఈ విధంగా ఒక్కొక్కటి చెప్పినప్పుడు భగవంతుడు ఏ కారణం చేతను ఏ కార్యమును ఎందుకోసం ఎప్పుడు ఎక్కడ ఆవిర్భవింప చేస్తాడు అనేటువంటిది ఎవరికి తెలియదు.
0: నో వన్ కెన్ ఎవర్ నో వాట్ గాడ్ డస్, వై హీ డస్, వెన్ హీస్ గోయింగ్ టు డూ, ద రీజన్ బిహైండ్ ఇట్.
1: కనుకనే క్రమక్రమేణా కూడాను పెరుగుతూ పెరుగుతూ రాముడు వెంట లక్ష్మణుడు తిరుగుతూ వచ్చాడు.
0: As the days went on, Lakshmana followed Rama.
1: శత్రుఘ్నుని వెంట భరతుడు తిరుగుతూ వచ్చాడు.
0: And Shatrughna followed Bharata.
1: ఈ భరతుడు లక్ష్మణుడు మహాశక్తివంతులు.
0: Bharat and Lakshmana are very powerful.
1: వీరిరువురే లేకుండా రామాయణమే లేదు.
0: Ramayana is incomplete without these two characters.
1: కనుక మొట్టమొదటి లక్ష్మణుడు.
0: ఇన్ ద ఫస్ట్ ప్లేస్ లక్ష్మణ.
1: రాములు పుట్టిన తక్షణమే లక్ష్మణుడు.
0: అండ్ లక్ష్మణ వాజ్ బోర్న్ సూన్ ఆఫ్టర్ రామ వాజ్ బోర్న్.
1: భరతుడు పుట్టిన తక్షణమే శత్రుఘ్నుడు.
0: శత్రుఘ్న లైక్ వైజ్ వాజ్ బోర్న్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ భరత.
1: ఈ శక్తి భరతుడి దగ్గర ఉంటుండాలి.
0: అండ్ దిస్ పవర్ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ భరత.
1: ఈ ప్రేమతత్వము లక్ష్మణుడి దగ్గర ఉంటుండాలి.
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఈజ్ దేర్ విత్ లక్ష్మణ.
1: కనుకని ఎక్కడ పోయినప్పటికీ లక్ష్మణుడు పక్కన ఉంటుండాలి.
0: దేర్ఫోర్ లక్ష్మణ వాజ్ ఆల్వేస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ రామ వేర్ ఎవర్ హీ వెంట్.
1: ఇంకెక్కడ పోయినప్పటికీ శత్రుఘ్న చేతిలో భరతుడు ఉండటం.
0: సో ఆల్సో శత్రుఘ్న ఫాలోడ్ భరత వేర్ ఎవర్ హీ హాస్ గాన్.
1: కనుక మనం ఏదో వారికి పుట్టారు వీరికి పుట్టారు అనుకుంటున్నామే కానీ ఇది సరైనటువంటిది కాదు.
0: వీ జస్ట్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీనియేజ్ బట్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్.
1: ఈ విధంగా నలుగురు ఒకరికొకరు చేరుకొని
0: All the four together,
1: anyonyanga,
0: with intimate association,
1: anukulanga,
0: conveniently,
1: ekanga,
0: unitedly,
1: kaalam gadupthu vacharu,
0: spent their time.
1: Appude idi ramayana poorthi ayindi.
0: Then only ramayana is complete.
1: Rama ayanam.
0: Rama ayanam.
1: Ramayanam.
0: Ramayana.
1: Kanukane rama ayanam anaga enduku ramulu రాములకు తగినటువంటి యొక్క భరతుడు, భరతుడు తగినటువంటి యొక్క శత్రుఘ్నుడు, శత్రుఘ్నుడు తగినటువంటి ఒక లక్ష్మణుడు.
0: రామాయణ మీన్స్ లక్ష్మణ హూ ఇస్ బిఫిట్టింగ్ టు ద స్టేచర్ ఆఫ్ రామ అండ్ శత్రుఘ్న హూ ఇస్ ఆఫ్ ఈక్వల్ లెవెల్ ఆఫ్ భరత.
1: కనుక నలుగురు చేరి ఒక పదార్థం యొక్క విభాగమనే తప్ప అన్యము కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద ఫోర్ ఆర్ వన్ ఓన్లీ, దే ఆర్ నాట్ ఫ్రాగ్మెంటల్ ఆర్ సెగ్మెంటల్.
1: కనుక కౌసల్య, సుమిత్ర, కైకేయుడు ముగ్గురు కూడాను.
0: సో ఆల్సో కౌసల్య, సుమిత్ర, కైకేయి,
1: వీరు ముగ్గురు కూడాను మూడు వంతులు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద త్రీ ఇండివిజువల్స్ టూ త్రీ అట్రిబ్యూట్స్,
1: వీరి యొక్క పవిత్రమైనటువంటి యొక్క ప్రాప్తి ఈ రకంగా లభిస్తూ వచ్చింది.
0: దే కుడ్ ఎర్న్ దిస్ బ్లెస్సింగ్ దిస్ వే.
1: కనుక రాముడు ఉన్నాడుంటే ప్రక్కలోపల అచ్చరుడు ఉండాలి.
0: వేర్ దేర్ ఇస్ రామ బై హిస్ సైడ్ ఇస్ డెఫినెట్లీ ప్రెసెంట్ లక్ష్మణ.
1: శత్రుడు ఉన్నాడంటే ప్రక్కలోపల భరతుడు ఉండాలి.
0: వేర్ ఎవర్ యూ ఫైండ్ శత్రుఘ్న దేర్ యూ విల్ ఫైండ్ భరత ఆల్సో దేర్.
1: కనుక ఈ నలుగురికి ఏకత్వమే నిజమైనటువంటి రామాయణము.
0: Therefore, unity among these four brothers is strictly speaking the sense of Ramayana.
1: ఈ రామాయణం యొక్క ప్రభావము ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు కాదు.
0: None can estimate, declare the strength and the message of Ramayana.
1: కనుక వీరు ఒక్కొక్క దాన్ని కాపాడుకుంటూ రావటం చేతనే ఈ లోకము ఇన్ని విధాల అభివృద్ధి కావస్తూ వస్తుంది.
0: As each one is taking care of each of the aspects of the human life and its quality and its betterment, the world has progressed.
1: Manavata swarupamu,
0: the human form,
1: kevalamu,
0: merely
1: aakaram maatrame kaadu,
0: not limited to form only,
1: hrudayamu, hrudayamku taginatundi manasu, manasuku taginatundi chittamu, chittamu taginatundi indriyamudu.
0: Therefore there should be the heart as per the mind, there should be the intellect as per the heart, and there should be sentiment and feeling.
1: కనుక రామాయణాన్ని తెలుసుకోవటము కేవలం ఎంతకాలమైనప్పటికీ రామాయణం తెలుసుకోవటం వీలు కాదు.
0: యు మే రీడ్ టు ఎనీ ఎక్స్టెంట్ టు ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు నో ఇన్ డెప్త్.
1: వారి ఒకరికొకరికి ఆప్యాయత ఎట్టిదనగా దాన్ని కూడా పోల్చుకోవటం వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు నో ద మ్యూచువల్ లవ్, ద ప్రివైలింగ్ లవ్ ఎగ్జిస్టెడ్ అమంగ్ దెం.
1: ఒకనాడు కౌసల్య ఏదో పని చేసుకుంటూ ఉంటుంటే రాముడు పరిగెత్తి వచ్చాడు.
0: వన్ డే వెన్ కౌసల్య వాజ్ డూయింగ్ సమ్ వర్క్ రామ కేమ్ దేర్ రన్నింగ్.
1: కౌసల్య ఒడిలో పడి ఏడుస్తూ ఉన్నాడు.
0: అండ్ రామ ఫెల్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ కౌసల్య అండ్ స్టార్టెడ్ క్రైయింగ్.
1: ఏమిటి రాముడు ఏడ్చటం ఏమిటి అని ఆమె చాలా ఆశ్చర్యపడింది.
0: అండ్ షీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ వై రామ వాజ్ క్రైయింగ్.
1: ఆశ్చర్యపడుతూ ఉండినట్టే లక్ష్మణుడు వచ్చాడు.
0: అండ్ ఇన్ ద మీన్ టైమ్ కేమ్ దేర్,
1: ఆయన కూడా వచ్చి ఈ యొక్క కౌసల్య ఒడిలో పడి ఏడుస్తున్నాడు.
0: అండ్ లక్ష్మణ ఆల్సో స్టార్టెడ్ క్రైయింగ్ సిట్టింగ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్.
1: ఏమిటి దీనికి విచారణ చేస్తే అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు, అమ్మా ఎప్పుడు కూడాను మేమే జయిస్తూ ఉంటుంటాము, రాముడు ఎప్పుడు కూడాను ఓడిపోతూ ఉంటుంటాడు.
0: ఆన్ ఎంక్వైరీ ఇట్ ఈస్ సెడ్ ఎవ్రీ టైమ్ వీ ఓన్లీ విన్ అండ్ రామా ఇస్ ద లూజర్.
1: కనుకనే ఈనాడు మేము చాలా బాధపడుతున్నాము.
0: టుడే వీ ఫీల్ వెరీ సాడ్.
1: రాముడు జయించాడు,
0: రామ వన్,
1: లక్ష్మణుడు ఓడిపోయాడు,
0: లక్ష్మణ ఇస్ డిఫీటెడ్.
1: కనుక ఈనాడు మాకు చాలా ఆనందం కలిగింది.
0: అండ్ టుడే వీఆర్ హ్యాపీ, దట్స్ వాట్ దే సెడ్.
1: కనుక రామ లక్ష్మణుడు ఏమిటి ఇరువురు ఎందుకు ఒకే ఆత్మతత్వము ఆనందాన్ని అనుభవిస్తుంటుంది.
0: దేర్ఫోర్ రామ లక్ష్మణ సింబలైజ్ ద యూనిఫైడ్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్లిస్.
1: భరత శత్రుఘ్న కూడా ఉంటే
0: సో ఆల్సో ఇస్ ద కేస్ విత్ భరత శత్రుఘ్న.
1: వారు కూడా ఒకరినొకరు అన్యోన్యంగా అనురాగంగా ఆనందంగా అనుభవించేటువంటి వారు.
0: దే వర్ టుగెదర్ సో ఇంటిమేట్, సో క్లోజ్, సో లవింగ్.
1: ఇట్టి రామాయణాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు?
0: హూ కెన్ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ద మెసేజ్ ఇన్ రామాయణ.
1: రాముడి యొక్క తత్వము గురించి లక్ష్మణుడికి మాత్రమే తెలుసు కానీ అంజునుడికి తెలియదు.
0: ద నేచర్ ఆఫ్ రామ ఈజ్ వెరీ వెల్ నోన్ టు లక్ష్మణ ఓన్లీ అండ్ నో వన్ ఎల్స్.
1: శత్రుఘ్నుని యొక్క తత్వము భరతుడికి మాత్రమే తెలుసు కానీ మరొకరికి తెలియదు.
0: సో ఆల్సో ద నేచర్ ఆఫ్ శత్రుఘ్న ఈజ్ వెరీ వెల్ నోన్ టు భరత అండ్ నో వన్ ఎల్స్.
1: కనుక ఈ రామతత్వం అనేటువంటిది ఎన్ని విధాలు మనం ఉపయోగపెట్టుకున్నా, ఎన్ని విధాలు మనం యోచించినప్పటికీ ఇవన్నీ అతీతమైనటువంటి తత్వములు.
0: దేర్ఫోర్ ద నేచర్ ఆఫ్ రామ ఈజ్ బియాండ్ ట్రాన్సెండెంటల్.
1: అట్టి రామాయణాన్ని మనము ఈనాటికి ఆనాటికి ఏనాటికైనా కూడా చదువుతూనే పోవాలి.
0: వన్ హ్యాస్ టు రివియర్ అడోర్ గో త్రూ సేక్రెడ్లీ ద స్క్రిప్చర్ ఎపిక్ రామాయణ.
1: కనుక రామాయణం యొక్క తత్వము రామునికి తెలుస్తుంది కానీ అంజునికి అర్థం కాదు.
0: రామ సింబలైజెస్ రామాయణ అండ్ నో వన్ కెన్ కంప్రహెండ్.
1: ఈ స్త్రీల లోపల కూడా అంత గోప్యంగా ఉండేటువంటి వారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది విమెన్ ఆల్సో ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్.
1: ఇది ఎట్టయిపోయిందంటే ఒకనొక సమయం లోపల లక్ష్మణుడి భరతుడు అరణ్యకు వెళ్ళిపోయినాడు.
0: అండ్ ఇట్ వన్ టైమ్ ఇట్ సో హ్యాపెండ్ దట్ లక్ష్మణ హ్యాడ్ టు గో టు ద ఫారెస్ట్ యాజ్ డిసైడ్ బై భరత.
1: నీ అన్న అయినటువంటి రాముడు అరణ్యానికి వెళుతున్నాడు, నీవు కూడా వెంట పోమన్నాడు.
0: యువర్ బ్రదర్ రామ ఇస్ గోయింగ్ టు ద ఫారెస్ట్ బెటర్ యూ ఆల్సో ఫాలో హిమ్.
1: తప్పక పోతాను.
0: లక్ష్మణ సెడ్ ఐ విల్ డూ ఇట్.
1: కానీ రాముని వెంట పోవటంలో ఎంతనో ఆనందం చిక్కింది లక్ష్మణుకు.
0: లక్ష్మణ వాజ్ మైటీ హ్యాపీ బికాస్ హీ కుడ్ ఫాలో రామ.
1: భరతుని జత లోపల శత్రుఘ్నుడు ఎంతనో అయి అన్యోన్యంగా పోయాడు.
0: అండ్ శత్రుఘ్న వాజ్ ఆల్వేస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ భరత.
1: ఈ శత్రుఘ్నుడు ఏమిటి?
0: వాట్స్ మీనింగ్ ఆఫ్ శత్రుఘ్న?
1: శత్రుఘ్నుడు శత్రువులను నాశనం చేసేటువంటి వాడు.
0: మీనింగ్ ద కిల్లర్ ఆఫ్ ఆల్ ది ఎనిమీస్.
1: ఇలాంటి భరత శత్రుఘ్నులు రామ లక్ష్మణులు ఎంతో ఆదర్శప్రాయులు.
0: దేర్ఫోర్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న ఆర్ ఐడియల్స్ టు సొసైటీ.
1: ఇట్టి ఆదర్శప్రాయులను మనం అనుభవించాలి కానీ కేవలము ఆదర్శాన్ని అనుభవిస్తే ప్రయోజనం లేదు.
0: వీ షుడ్ ఫాలో దీస్ ఐడియల్ పీపుల్. వీ షుడ్ నాట్ లిమిట్ అవర్ సెల్స్ బై నోయింగ్ ఐడియల్స్.
1: వాళ్ళ అన్యోన్యతను మనం అనుభవించి ఆనందించి అన్యులకు అందించాలి.
0: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ది సేమ్ లవ్ దట్ ఎగ్జిస్టెడ్ అమంగ్ దోస్ బ్రదర్స్ and share with others.
1: Kanuka Ramayanam ante kevalam okari katha kathaga maatrame kaadu.
0: Therefore epic Ramayana is not merely a story.
1: Idi aatma yokka antaratham.
0: It is a revelation of the self.
1: Ee aatma yokka anyonya bhagamulanu avarambinchi aadarshanni andinchetuvantivi.
0: It is the limitless intimate reflection manifestation of the self and sets an ideal for everybody.
1: It is reflection, reaction, resound.
0: It carries the three principles, reaction, reflection and resound.
1: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని భరత శత్రుఘ్నుడు ఎంత ఆనందంగా అనుభవించారు.
0: And this is very well noticed by brothers Bharata and Shatrughna.
1: కనుక మనం ప్రతి రామాయణం యొక్క తత్వాన్ని కూడాను మనము చక్కగా అర్థం చేసుకుని దాన్ని వర్తించేటట్టుగా నడుచుకోవాలి.
0: Therefore we should understand the message of Ramayana clearly and follow their examples.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: కాబట్టి రామాయణం అనేటువంటిది కేవలము గ్రంథముతో పోల్చేటువంటిది కాదు.
0: Ramayana is not merely a text.
1: ఇది గంధముతో కూడినటువంటిది.
0: It is one of gandha or fragrance.
1: ఇట్టి మనస్తత్వాన్ని అందరూ కూడా కలిగినప్పుడే దేశము అన్యోన్యంగా అనుకూలంగా ఆనందంగా మనం ఉద్దీతమవుతారు.
0: వెన్ వన్స్ ద ఫ్రాగ్రెన్స్ ద అరోమ ఫ్లేవర్ ఆఫ్ రామాయణ ఇస్ అండర్స్టూడ్ అండ్ షేర్డ్ విత్ ఎవ్రీబడి వన్ కెన్ లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
1: ఇప్పుడు కాదు, ఇంకా కొన్ని సంవత్సరముల లోపలనే,
0: నాట్ ఓన్లీ నౌ ఇన్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ టు కమ్.
1: ఎక్కువ కాలం కూడా కాదు,
0: నాట్ వెరీ లాంగ్,
1: అత్యంత స్వల్పకాలం నుందే,
0: ఇన్ వెరీ షార్ట్ టైం,
1: యావత్ ప్రపంచం అంతా కూడాను
0: ద హోల్ వరల్డ్
1: రామాయణ కథగా పావెళ్తుంది.
0: విల్ అండర్స్టాండ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ద ఎపిక్ రామాయణ ఇట్సెల్ఫ్.
1: అంతర్యందు ఉండేటువంటి యొక్క ఆత్మతత్వము రామధర్మంగానే ఉంటుంది.
0: అండ్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ ఎవ్రీబడి ఈజ్ ద క్వాలిటీ ద నేచర్ ఆఫ్ రామ.
1: ఇప్పుడు ఈనాడు ఇన్ని కులములు, ఇన్ని మతములు, ఇన్ని జాతులు ఉన్నాయని మనం అనుకుంటున్నాము.
0: We find so many religions, communities, sects today.
1: Kaadu, kaadu, kaadu, kaadu.
0: Certainly not.
1: Kontha kaalam lopalle,
0: within a short time,
1: okkate jaati, okkate matamu rupandipadestundi.
0: Very shortly, you will notice only one religion, one caste, one humanity.
1: Kanuka manavatvamlo unnatundi okkate okkati.
0: Therefore there is only one that is present in humanity.
1: Itti manavatvanni ekatvanga bhavinchukotame ramayanam chape chaatinatundi oka goppa bodha.
0: So the message of ramayana is this, the observance of unity in humanity.
1: ఈ యూనిటీ చేరినప్పుడే,
0: when once this unity is there,
1: పవిత్రత ఏర్పడుతుంది.
0: Then you will find purity.
1: ప్యూరిటీ వచ్చినప్పుడే,
0: once there is purity,
1: అన్యోన్యత కలుగుతుంది.
0: And there will be intimate association.
1: ఈ అన్యోన్యత కలిగినప్పుడే,
0: when once there is intimacy,
1: ప్రపంచమంతా కూడా ఒకటే ఆనందాన్ని అనుభవిస్తుంది.
0: The whole world will uniformly experience bliss.
1: కనుక అందరికీ ఆనందము ఇచ్చేటువంటిది రామాయణం ఒక్కటే.
0: Therefore it's only Ramayana that will make everybody blissful.
1: కనుక ప్రతి మానవుడు కూడా రామ రామ రామ రామ అని మీరు భావిస్తూ రండి.
0: Therefore everyone should chant and sing the glory of Rama.
1: కానీ వీరి ధర్మపత్రులు కూడాను అట్టి అన్యోన్యత కలిగి ఉంటున్నారు.
0: And their concerts also had that intimate and spiritual purity.
1: అన్యోన్యత కలుగుతుంది.
0: And there will be intimate association.
1: ఈ అన్యోన్యత కలిగినప్పుడే,
0: when once there is intimacy,
1: ప్రపంచమంతా కూడా ఒకటే ఆనందాన్ని అనుభవిస్తుంది.

0: వీరి ధర్మపత్రులు కూడాను అట్టి అన్యోన్యత కలిగి ఉంటున్నారు.
1: And their concerts also had that intimate understanding and relationship.
0: ఒకానొక సమయం లోపల,
1: at one time,
0: లక్ష్మణ భార్య,
1: the wife of Lakshmana,
0: ఆమె గొప్ప పెయింటర్.
1: She is a great painter.
0: కానీ రామాయణ సమయం లోపల ఈమె రాములకు ఏదో ఒకటి ఇవ్వాలని గొప్ప రాములకు పెయింట్ వేస్తున్నది.
1: And at that time she was painting the picture of Rama.
0: ఆ సమయం లోపల లక్ష్మణ భార్య లోపల ప్రవేశించింది.
1: And it is at that time the wife Lakshmana stepped in.
0: ప్రవేశించగానే ఆ యొక్క పెయింట్ అంతా ఉలికిపోయింది.
1: And the whole paints spilled out.
0: అప్పుడు అయ్యో, నేను రాముని యొక్క సౌందర్యాన్ని జగత్తునికి అందించాలని చేస్తే ఈ పెయింట్ అంతా ఈ రకంగా మారిపోయిందా?
1: When I wanted to paint the whole picture of Ramachandra, the paint has spilled out of this. It has become wasteful now.
0: కనుక ఇదే కాకుండా లక్ష్మణ భార్య,
1: లైక్వైజ్ ది వైఫ్ ఆఫ్ లక్ష్మణ,
0: లక్ష్మణ భార్యకు ఈ విధమైనటువంటి యొక్క ఆటంకం జరిగింది.
1: అండ్ సచ్ ఎ సిచ్యువేషన్ వాజ్ ఫేస్డ్ బై హర్.
0: ఈ లక్ష్మణ భార్య ఎప్పుడు కూడాను సౌమిత్రి.
1: అండ్ షీ ఈజ్ ఆల్వేస్ ఫ్రెండ్లీ.
0: ఈమె చాలా దయా కలిగినటువంటి యొక్క హృదయము.
1: షీ హాడ్ ఎ కంపాషనేట్ హార్ట్.
0: ఇంకా ఇద్దరు కూడున్నారు.
1: అండ్ దట్ టు మో,
0: సీత లక్ష్మణుడు.
1: అండ్ వి ఆల్సో ఫైండ్ అదర్ రోల్స్ లైక్ సీత అండ్ లక్ష్మణ అండ్ సో ఆన్.
0: కానీ సీత, సౌమిత్రి వీరందరూ కూడాను ఒకరినొకరు ఎడబాయకుండా ఉండేటువంటి వారు.
1: సీత అండ్ సుమిత్ర వర్ ఆల్వేస్ టుగెదర్, దే వర్ నెవర్ సెపరేటెడ్.
0: అట్టి సమయంలో
1: అట్ దట్ టైమ్
0: వీరిద్దరు కూడాను బయట వెళ్ళినారు.
1: దే హ్యాపెన్ టు గో అవుట్.
0: ఏం చేసేది, అన్నగారు అరణ్యకు వెళ్ళి అన్న వెంట తమ్ముడు పోయాడు, దానికి మన గతి ఏమిటి అని ఈ యొక్క భార్యను చాలా విచారిస్తున్నారు.
1: The wives were feeling very sad because elder brother left and younger brother followed the elder one.
0: ఈ విధంగా నలుగురు కూడాను ఈ ఆడవారంతా కూడా ఏకమైపోయి,
1: ఆల్ ది ఫోర్ లేడీస్,
0: ఈ నిరంతరం కూడాను రామచింతనే చేస్తూ వచ్చేటువంటి,
1: థింకింగ్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ,
0: ఈ చింతన చేస్తూ ఉంటుంటే,
1: యాజ్ దే వర్ థింకింగ్ ఆఫ్ రామ,
0: దైవత్వం యొక్క ఏకత్వము అందరికీ చక్కగా అర్థమైపోయింది.
1: దే కుడ్ అండర్స్టాండ్ ది యూనిటీ ఇన్ డివినిటీ.
0: ఈ ఏకం కావటం చేతనే మరింత వారికి బలం అభివృద్ధి అయింది.
1: దే కుడ్ పికప్ ఎవ్రీ కరేజ్ బికాస్ ఆఫ్ డివినిటీ.
0: కనుక ఈ విధంగా రామాయణం యొక్క తత్వము, వారి యొక్క సోదరుల యొక్క తత్వము, వారి యొక్క భార్యల యొక్క తత్వము అంతా కూడా విచారణ చేస్తే అంత ఏకంగా ఉండేటువంటిది.
1: Therefore, the message of Ramayana, the experiences of intimate relationship between the brothers and their wives, teach this principle of unity, oneness.
0: Kani, okanoka samayam lopala, ee Hanumantudu, thanu, adiga lakshmana mochi kosamani, mandu tevatam kosamani, Simhat Parvatham paina pothunnadu.
1: But at one time, Hanuman had to bring the medicine that was required for Lakshmana, and he left.
0: ఆ వచ్చి ఆ లక్ష్మణుడు తిరిగి దాన్ని తీసుకుని వచ్చేసేసి,
1: అండ్ హీ కుడ్ రీచ్ లక్ష్మణ్ అండ్ బ్రింగ్ హిమ్ బ్యాక్ టు లైఫ్.
0: కౌసల్య ఉన్నటువంటి ఒక భవనం దగ్గర వదిలాడు.
1: అండ్ హీ వాస్ లెఫ్ట్ దేర్ నియర్ ది ప్లేస్ వేర్ కౌసల్య స్టేడ్.
0: అప్పుడు కౌసల్య తాను హెచ్చరించింది, నాయన మీరెవరు?
1: దెన్ కౌసల్య కాషన్డ్, హూ ఆర్ యూ?
0: నేను ఫలాని రామచంద్రుని యొక్క భక్తుడను.
1: And he has introduced himself, I am so and so, I am devotee of Rama.
0: Mari ikkada padivesina vaadu evaru?
1: And then who dropped this body here?
0: Hanumantudu.
1: It was Hanuman.
0: Ramayana puraskarinchukoni.
1: And he paid all his respects to Ramayana.
0: Aa yokka parvatamlo undunnatundi mandunu teesukoni vastunnadu.
1: And he brought all this important medicinal herbs from the Sanjeeva mountain.
0: Teesukochetappudiki, అయ్యో నా కుమారుడు మరణించినాడా, మూర్చి చెందాడా అని కౌసల్య చాలా గొల్లు ఏడ్చింది.
1: అండ్ ద మదర్ ఫెల్ట్ సో సాడ్ బికాస్ హర్ సన్ ఫెయింటెడ్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
0: అప్పుడు సుమిత్ర చెప్పింది, అక్క మీరు రాముల కోసమని ఇంత తపిస్తున్నారా, తపించకండి, రాములకు ఎప్పుడు ఎట్టి ఆపత్తులు రావు.
1: దెన్ ది యంగర్ సిస్టర్ టోల్డ్ కౌసల్య, యూ మే బి వరీడ్ ఆఫ్ రామ, లెట్ మీ అష్యూర్ యూ నథింగ్ కెన్ ఎవర్ హ్యాపెన్ టు రామచంద్ర.

0: అని ఒకరికొకరు ఆ విధమైనటువంటి ధైర్యాలు చెప్పుకుంటూ కాలాన్ని గడుపుతూ వచ్చారు.
1: సో ఈచ్ వన్ వాస్ షేరింగ్ దేర్ ఓన్ ఒపీనియన్, ద స్పీకింగ్ అప్ కరేజ్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: ఈ విధంగా రామాయణాన్ని చూస్తూ పోతుంటుంటే ఒకదానికొకటి పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ ఎంతనో ఆనందాన్ని అందిస్తుంది.
1: దేర్ఫోర్ ఆల్ ది ఎపిసోడ్స్ ఇన్ రామాయణ విల్ మేక్ అస్ బ్లిస్ఫుల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: దీన్ని ఎంత చెప్పే కొద్దీ ఇంకా తనివి తీరదు.
1: దిస్ ఎపిక్ రామాయణ కెన్ నెవర్ బి ఎగ్జాస్టెడ్, ఇట్ కెన్ బి సెట్ టు ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్.
0: కనుక మనం రామలక్ష్మణుడు మాత్రమే తలుచుకుంటున్నాం, కానీ ఇందులో ఒక్కొక్క భాగాన్ని తీసుకున్నప్పుడు ఎంతనో విచిత్రమైనటువంటి చిత్రములు ఎంతో జరుగుతూ ఉంటుంటాయి.
1: వీ స్టడీ ది హోల్ ఎపిక్ టుగెదర్ కలెక్టివ్లీ, బట్ వెన్ యూ అబ్జర్వ్ ఎవ్రీ రోల్, ఎవ్రీ క్యారెక్టర్, ఇట్ ఇస్ సిగ్నిఫికెంట్.
0: చిత్రములు త్రైలోక్య చిత్రములు,
1: దే ఆర్ వెరీ పెక్యూలియర్ అండ్ మిస్టీరియస్.
0: వజ్రాల విత్తములు,
1: అండ్ దే ఆర్ సో ఇంటిమేట్ టు సెయింట్స్.
0: కానీ అంతేకాదు, ముని జన వన పౌత్రములు,
1: అండ్ దే ఆర్ సో సీక్రెట్, సో ఇంపార్టెంట్ టు సెయింట్స్ అండ్ సియర్స్.
0: రామచంద్రుడి చరిత్రములు,
1: దట్ ఈస్ ద స్టోరీ అండ్ ద హిస్టరీ ఆఫ్ రామచంద్ర.
0: ఈ చరిత్ర అట్టిది ఇట్టిది అని చెప్పడానికి వీలు కాదు.
1: ద స్టోరీ ఆఫ్ రామచంద్ర కెనాట్ బి ఎస్టిమేటెడ్.
0: కనుక ఇట్టి చిత్ర విచిత్రములైనటువంటి యొక్క రామచంద్రుడి యొక్క చరిత్రను అందరు కూడాను నిరంతరం కూడాను ఏ యొక్క జాతి అయినా ఏ యొక్క మృతి అయినా దాన్ని అనుసరించడము అత్యంత అవసరము.
1: దేర్ఫోర్ దిస్ మిస్టీరియస్ ఇన్ఎక్స్ప్లికబుల్ ఎపిక్ రామాయణ హ్యాస్ గాట్ టు బి రెడ్ అవుట్ థరోలీ, దట్ వన్ హ్యాస్ టు ఫాలో ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ మెన్షన్ ఇన్ ది ఎపిక్.

విసుకు పాలించి కించిన కనుకత పాలిని దృచి

0: విద్యకు మించిన నేత్రములు ఈ జగత్తున కానరావు.
1: ఇన్ దిస్ యూనివర్స్ యు డోంట్ ఫైండ్ ఐస్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్.
0: విద్యని మానవులకు నిజమైన నేత్రములు.
1: దిస్ నాలెడ్జ్ ఈస్ ద ట్రూ ఐ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: నాస్తి సత్య సమం తప. సత్యమునకు మించిన తపస్సు మరొకటి కానరాదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దెన్ ద ట్రూత్ విచ్ ఇస్ ద పెనెన్స్.
0: అన్నపానాదులు వదలి ఆకులలములే మేసి అడవులు సంచరించినంత మాత్రమున తపస్సు కానేరదు.
1: బై మియర్లీ ఫర్సేకింగ్ డ్రింక్ అండ్ ఫుడ్ మూవింగ్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్ ఇట్ డజంట్ అమౌంట్ టు పెనెన్స్.
0: సత్యమే నిజమైన తపస్సు.
1: ట్రూత్ ఇస్ ద ట్రూ పెనెన్స్.

0: మానవులకు కోరికలకు మించినటువంటి దుఃఖం మరొకటి లేదు.
1: ఫర్ హ్యూమన్ బీయింగ్స్ దేర్ ఇస్ నో అదర్ మిజరీ అదర్ దాన్ ద డిజైర్.
0: కోరికలు ఒకదానితో తీరునవి కాదు.
1: డిజైర్స్ విల్ నాట్ బి ఫుల్ఫిల్డ్ ఆల్.
0: తరంగముల వలె ఒకదాని తరువాత మరొకటి ఆవిర్భవిస్తుంటాయి.
1: డిజైర్స్ కమ్ ఒరిజినేట్ లైక్ వేవ్స్ వన్ ఆఫ్టర్ ద అదర్.
0: కనుక కోరికలను అదుపులో ఉంచుకోవటమే నిజమైనటువంటి ఆనందం.
1: The true bliss lies in exercising a control over the desire.
0: కోరికలను అదుపులో ఉంచుకొనకున్నా దీనికంటే మరింత దుఃఖం మరొకటి లేదు.
1: There is no other misery other than the state when we don't have ceiling on desire.
0: నాస్తి త్యాగ సుఖం. త్యాగం కంటే మించిన సుఖము ఈ జగత్తులో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో అదర్ హ్యాపీనెస్ అదర్ దాన్ సాక్రిఫైస్.
0: కనుకనే వేదం న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు.
1: That's why the Veda says it is a sacrifice that confers immortality to human beings.
0: కనుక మానవునకు త్యాగము ప్రధాన ప్రాణము.
1: So for a human being, sacrifice is the chief life force.
0: ఈ త్యాగమే నిజమైన యోగము.
1: This sacrifice is the true yoga.
0: ఈ త్యాగ భోగ యోగములను నేర్పినటువంటిది వేదము.
1: It's Veda that teaches the sacrifice and the pleasure and yoga.
0: Vid అను ధాతువు నుండి వచ్చినటువంటిది వేదం.
1: Veda is the derivative out of that vid.
0: వేదమనగా అనేక విధములైనటువంటి అర్థములు ఉంటున్నవి.
1: Veda has many meanings.
0: మానవులకు నిత్య జీవితములో సత్య జీవితాన్ని గడుపుకునే నిమిత్తమై కొన్ని విధములైనటువంటి నిబంధనలు అత్యవసరము.
1: టు లీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ సర్టన్ స్టిప్యులేషన్స్ రెగ్యులేషన్స్ ఆర్ నీడెడ్ ఫర్ హ్యూమన్ సొసైటీ.
0: కనుక వేదమనగా తెలివి.
1: సో వేద మెంట్ ఇంటెలిజెన్స్
0: జ్ఞానము
1: విజ్డమ్
0: ఎరుక
1: అవేర్నెస్
0: తనను తాను తెలుసుకునేటువంటి యొక్క దివ్యతత్వానికి ఎరుక అత్యవసరము.
1: That kind of awareness as to know one's own self is very necessary.
0: కనుక తెలివితేటలను పెంచుకున్నంత మాత్రమున చాలదు.
1: So it's not enough if we have excessive of intelligence.
0: తెలివి క్రమమైన తెలివిగా ఉంటుండాలి.
1: The intelligence should be proper.
0: ఎరుకను గుర్తింపజేసేటువంటి తెలివిగా ఉంటుండాలి.
1: We should have that intelligence as to bring in this sort of awareness.
0: జ్ఞానమును పోషించేటువంటి తెలివిగా ఉంటుండాలి.
1: ది ఇంటెలిజెన్స్ షుడ్ ఫాస్టర్ విజ్డమ్.
0: ఈ జగత్తునందు ఉన్నటువంటి సమస్త జ్ఞానము కూడాను జ్ఞానమని చెప్పుటకు వీలు కాదు.
1: వీ కెనాట్ కాల్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ విజ్డమ్.
0: ఈ పదమునందే ఉంటున్నది ఇది సత్య జ్ఞానము కాదని.
1: ది వెరీ వర్డ్ ఇంప్లైస్ ద మీనింగ్ దట్ ఈస్ నాట్ ఆల్ ట్రూత్ అండ్ విజ్డమ్.
0: జ్ఞానం.
1: It has two here, one jnana.
0: Jnanamu. Na, kaadu. Idi nijamaina jnanamu kaadu ani jnanam cheptundadi.
1: Jna means wisdom, na means negation. It's not true wisdom.
0: Trikala jnanamu, jnanamu.
1: Which is indivisible in all the three times is wisdom.
0: Advaita jnanamu, jnanamu.
1: Non-dualism is wisdom.
0: Itti jnanamu, okka daivame.
1: That wisdom is just the divine.
0: ఆ దైవమే సత్యముతో కూడినవాడు.
1: ద డివైన్ ఇస్ ఆల్ ట్రూత్.
0: ఇది అనంతమైనటువంటిది.
1: దట్ ఈస్ ఇన్ఫినిట్.
0: కనుకనే సత్య జ్ఞానం అనంతం బ్రహ్మాన్న.
1: దట్స్ ఫర్ దట్ రీజన్ ద బ్రహ్మ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద ట్రూత్ విజ్డమ్ అండ్ ఇన్ఫినిట్.
0: మానవుని జీవితములో తన యొక్క పరిపూర్ణతను పొందటకు వేదము అనేక విధములుగా తోడ్పడుతూ ఉన్నది.
1: Veda helps to have this comprehensive fullness vision of life.
0: వేదమనగా కేవలం కొన్ని మంత్రములతో కూడినటువంటి స్వరూపమని భావించవచ్చు.
1: We may consider that Veda is the form of mantras.
0: అనాది మంత్ర ద్రష్టలైనటువంటి మహనీయులు ఆవిర్భవించినటువంటి ఆవిష్కరించినటువంటి సత్యవాక్య స్వరూపమే వేదము.
1: The Veda is the very form of the word which is exhibited by the ancient visionaries.
0: ఇట్టి సత్యవాక్ స్వరూపమైనటువంటి ఈ వేదము త్రిలోకములు ఎందు కూడాను త్రికాలములు ఎందు కూడాను మానవోద్ధరణ జరుపుతూ ఉంటున్నది.
1: This Veda emancipates the human race in all the three times and in all the three worlds.
0: త్రిలోకములకు యోగక్షేమమును కలిగించేస్తుంది.
1: It also ensures the safety and security for all the world.
0: సమాజములకు సత్యమైనటువంటి జ్ఞానమును శాంతిని అందిస్తున్నది.
1: It also hands over the peace and the truth to society.
0: మానవుని ఇష్టములను నెరవేర్చుకున్నటకై అయిష్టములను త్యజించుటకు ఈ వేదము అనేక విధములైనటువంటి ఉపాయమును నేర్పుతున్నది.
1: Veda also teaches several devices to sacrifice all our dislikes and to achieve our likes.
0: మానవుని సుఖమునకు దుఃఖమునకు వేదమే మూల కారణము.
1: For the pleasure and the pain is the Veda that's responsible.
0: వేదమును అనుసరించినప్పుడు మనకు సుఖమే, దానిని ఉల్లంఘించినప్పుడు అదే మనకు దుఃఖము.
1: When we follow Veda, we'll have all happiness. When we transgress, we'll have misery.
0: వేదము అనంతమైనటువంటిది.
1: Veda is infinite.
0: ఈ అనంతమైన వేదమును మానవుడు సామాన్యమైన తన జీవితంలో అధ్యయనము చేయటం చాలా కష్టమే.
1: To learn this infinite Veda in the ordinary human life, it's very difficult.
0: మానవులకు కేటాయించిన ఆయు ప్రమాణము అల్పమౌట చేత ఈ అనంత విధములను అధ్యయనం చేయటం దీనికి కాలము చాలకపోయినది.
1: As the life span is quite limited, it becomes very difficult to learn the entire Vedic text.
0: వేదమును అధ్యయనము చేసినంత మాత్రమే చాలదు.
1: It's not enough if we learn Veda.
0: దీనిని ఆచరించుటకు కాలము లేదు.
1: There's no time to practice it.
0: ఈ విధమైనటువంటి యొక్క సమస్యలను గుర్తించే వ్యాసులు వేదమును చిన్న చిన్నదిగా విభజిస్తూ వచ్చాడు.
1: Having understood these problems, Saint Vyasa divided Veda into small sections.
0: అనంత వేదములలో ఉన్నటువంటి రుక్కులను వేరు చేసి దీనికి రుక్ సంహిత అని పేరు పెట్టాడు.
1: He separated Rukhs from Veda and called it రుక్ సంహిత.
0: ఈ రుక్ సంహితము రుక్కును మాత్రమే వేరు చేసినటువంటిది.
1: This రుక్ సంహిత is the one that separated out రుక్కులు.
0: తరువాత యజుసంహితములను వేరు చేసి దీనికి యజుస్ సంహితము అని పేరు పెట్టాడు.
1: లేటర్ హీ సెగ్రిగేటెడ్ యజుస్ సంహిత అండ్ కాల్ ఇట్ యజుస్ సంహిత.
0: సామములను వేరు చేసి దీనికి సామ సంహితము అని పేరు పెట్టాడు.
1: హీ క్లాసిఫైడ్ అండ్ సెగ్రిగేటెడ్ ద సామ ఆస్పెక్ట్ ఆల్సో.
0: అధర్వణ మంత్రములను వేరు చేసి దీనిని అధర్వణ సంహితము అని పేరు పెట్టాడు.
1: ఆల్ మంత్రాస్ ఆఫ్ అధర్వణ ఆర్ సెపరేటెడ్ అవుట్ అండ్ కాల్డ్ అధర్వణ సంహిత.
0: అయితే ఈ వేదములు నాలుగు అయినప్పటికీ ఇందులో యజుర్వేదములో కృష్ణ యజుర్వేద సంహితము శుక్ల యజుర్వేద సంహితమని రెండుగా విభజిస్తూ వచ్చాడు.
1: దో వేదాస్ ఆర్ ఫోర్, దిస్ యజుర్వేద హ్యాస్ టూ ఆస్పెక్ట్స్. వన్ ఇస్ శుక్ల యజుర్వేద.
0: ఏ తర్వాత ఐదు వేదములుగా రూపొందుతూ వచ్చాయి.
1: విత్ ఆల్ సెడ్ అండ్ డన్ దేర్ ఆర్ ఫైవ్.
0: ప్రతి సంహితమునకుడు మూడు భాగములుగా విభజిస్తూ వచ్చాడు.
1: హీ క్లాసిఫైడ్ ఎవరీ సంహిత ఇన్ టు త్రీ పార్ట్స్.
0: దీని బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తులు అని.
1: దీస్ త్రీ ఆర్ బ్రాహ్మణ, ఆరణ్యక అండ్ ఉపనిషత్.
0: ఈ బ్రాహ్మణ భాగం అంతా కూడాను మంత్రములతో కూడినటువంటిది.
1: ద ఫస్ట్ పార్ట్ బ్రాహ్మణ ఈజ్ ఫుల్ ఆఫ్ మంత్రాస్.
0: ఈ మంత్రములు యజ్ఞయాగాది క్రతువులను సూచింపజేసేటువంటిది.
1: These mantras will indicate all sorts of rituals.
0: దాన ధర్మాలకు కూడాను ఇది తోడ్పడేటువంటిది.
1: ఇట్ ఆల్సో హెల్ప్స్ ఆల్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
0: మంత్రమనగా మననత్రాణ సమ్మిళితం ఇది మంత్ర అని. మనన ముందు తాన శక్తిని కూడాను కూర్చి ఉచ్చరించేటువంటిది మంత్రము.
1: Mantra is the one which has got this life force behind recapitulation and repetition.
0: నియమించిన అర్థమును వివరింపజేసేటువంటిది మంత్రము.
1: That which explains the complete meaning is mantra.
0: ఈ మంత్రములన్నీ కూడాను దైవ సంబంధమైనటువంటి మంత్రములు.
1: All these mantras relate to the divine.
0: ఇంకా రెండవది ఆరణ్యకము.
1: The next one is ఆరణ్యకము.
0: మానవుడు గృహస్థాశ్రమమును గడిపి వానప్రస్థములో ప్రవేశించి అరణ్యములో సంచరిస్తూ కందమూలాదులను భుజిస్తూ కాలము గడుపుతున్నటువంటి సమయంలో అధ్యయనము చేసినటువంటివి ఈ ఆరణ్యకములు.
1: Having spent the state of householder, having taken the state of a recluse, spending time in the forest, consuming all roots, he learns this part of Veda, Aranyaka.
0: ఇందులో ఎక్కువ కర్మకాండకు అవకాశం ఉంటున్నది.
1: There is wide scope for ritualistic aspects.
0: ఇది మంత్రముతో సమానముగా కర్మలకుడును ఆచరించినప్పుడు ఈ మంత్ర కర్మల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపముచే దైవత్వాన్ని ప్రాప్తింపజేసుకోవచ్చు.
1: It lays much emphasis on mantra, the repetition, and also the karma, the activity.
0: శ్రవణ మనన నిత్యధ్యాసల వల్ల ఏ విధమైనటువంటి ఒక సత్యాన్ని మనం పొందగలుగుతున్నామో అదే విధముగానే ఈ కర్మ మంత్రముల చేత మనము దివ్యత్వాన్ని అనుభవించవచ్చు.
1: Just as all the consequences, positive results we get out of listening and recapitulation and practice, we'll also have the same out of this action and mantra.
0: మధుర పదార్థముల యొక్క పేరును విన్నంత మాత్రమున మనము దాని యొక్క రుచిని మనము అనుభవించిన వారం కాలేము.
1: By merely listening, we cannot claim to have enjoyed the taste of it.
0: మధుర పదార్థమును భుజించినప్పుడే దాని మాధుర్యం మనకు స్వానుభవానికి వస్తుంది.
1: When sweet is actually consumed, partaken, you'll know the taste.
0: కనుకనే కేవలం మంత్రముల చేత ఉచ్చరించినంత మాత్రమున మధుర పదార్థముల యొక్క విషయాన్ని విన్నంత మాత్రమే అవుతుంది.
1: By merely reciting, it amounts to mere listening only.
0: దీనిని ఆచరించినప్పుడు ఇది తిన్నంత మాత్రం అవుతుంది.
1: When it is practiced, it amounts to eating.
0: వినటం వేరు, తినటం వేరు.
1: Listening is one thing and eating another.
0: కనుక అంధకారం వెళ్ళ హతమారునే చూడ వసుదలో దీపపు వార్త వలన.
1: Will all the darkness be dispelled by merely listening to the news of light?
0: రోగపీడితుని బల్ రోగము తీరున ఔషధ మహిమంబు అంత విన్న.
1: By merely listening to the efficacy of the drug, do you think that you will be cured out of all ailment?
0: నిరుపేదవారి పేదరికంబు పోగున విత్త ప్రభావంబు విన్నయంత.
1: Will ever the poverty, will ever leave by merely listening to the finance and economy?
0: Agunna manavuni aakali teeruna panchabhachyambula paakamu vina.
1: Will hunger of any man be appeased by merely listening to the menu?
0: Ee paakamunu manam bhujinchinappude mana aakali teerutundi.
1: When all the dishes are partaken, then only hunger would be appeased.
0: Shaktivantamainatundi ఔషధములు సేవించినప్పుడే మన రోగము నివారణ కలుగుతుంది.
1: When powerful medicine is taken, one will be cured of the illness.
0: అంధకారముగా ఉండేటువంటి ఈ చీకటి నందు దీపమును వెలిగించినప్పుడే మనకు చీకటి దూరం అవుతుంది.
1: The entire darkness will be dispelled if only we light the lamp.
0: అదే విధముగానే వేదములను ఉచ్చరించినంత మాత్రమున చాలదు.
1: Similarly, it's not enough if we just repeat, chant Veda.
0: ఈ వేదాధ్యయనము చేత దానిని ఆచరణ కూడా ఉంచినప్పుడే మనకు ఈ మధురానందము మనకు అర్థమవుతుంది.
1: Along with the learning of Veda, one has to take to practice, then only they will enjoy.
0: ఈ సత్యానుభూతిని పొందినప్పుడే మనం నిజమైనటువంటి యొక్క ద్రష్టలం అవుతాం.
1: When we have the experience of truth, then you will be a visionary.
0: కనుక వేదాధ్యయనం అనేటువంటిది మానవునకు ఒక గమ్యస్థానమును చేర్చేటువంటి రాజమార్గమే.
1: లర్నింగ్ ఆఫ్ వేద ఈజ్ ఎ రాయల్ రోడ్ దట్ విల్ టేక్ యూ టు ద డెస్టినేషన్.
0: ఇటువంటి రాజమార్గమును ఈనాడు విస్మరించి కేవలము కష్ట నష్టములకు గురి అయ్యేటువంటి ఒక రాళ్లబాట ఎందు మనం ప్రయాణం చేస్తున్నాం.
1: వీ హావ్ ఫర్గాటన్ దిస్ రైట్ రాయల్ రోడ్ బట్ we are treading along the road of all stones.
0: Sati manavuniki kudanu gamyamu atyavasaram.
1: Destination is essential for every
0: cheraka tappadu.
1: One must reach someday.
0: Manavuni yokka lakshyame adi.
1: దట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ మ్యాన్.
0: కనుక మనము వేదమును ఉచ్చరించాలని కాదు, వేదమును అధ్యయనం చేసేటువంటి వారి దగ్గర మనఃపూర్వకంగా శ్రవణం చేసినప్పుడు కూడా చాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ లిసన్ టు వేద చాంటింగ్ ఆఫ్ వేద హోల్ హార్టెడ్లీ.
0: ఇది వేదము, ఇది వాణి.
1: వేద ఇస్ వాయిస్.
0: ఈ వాణి ఎందే ఉంటున్నది సర్వసారం.
1: ఇన్ దిస్ వాయిస్ లైస్ ది ఎసెన్స్.
0: అది శబ్ద బ్రహ్మము అన్నారు.
1: దట్ ఈస్ ది ఇన్ఫినిట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్.
0: ఆ శబ్ద బ్రహ్మం ఎక్కడ ఉంది? సర్వత్రా ఉంటుండాలి.
1: దట్ ఇన్ఫినిట్ సౌండ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఎలాంటి శక్తులతో కూడి ఉంటుండాలి?
1: వాట్ ఫ్యాకల్టీస్ డస్ ఇట్ పొసెస్?

0: ఈ శబ్ద బ్రహ్మము నవ విధములైనటువంటి ఒక రూపమును ధరించి నవ మార్గములలో ప్రవేశించి గమ్యమైన ధన్యతను అందిస్తుంది.
1: దిస్ ఇన్ఫినిట్ ప్రైమల్ సౌండ్ ఈస్ అలాంగ్ ది 9 పాత్స్ అండ్ విల్ సర్టన్లీ టేక్ ఎవ్రీవన్ టు ద డెస్టినీ.
0: ఇట్టి వేదమయమైనటువంటి యొక్క వాణి నాదము సర్వత్రా వ్యాపించి ఉంటుంది.
1: ద సౌండ్ ఆఫ్ వేద ఈజ్ ఆల్ ప్రవేసివ్.
0: ఈనాడు లోకములో అనేక విధములైనటువంటి యొక్క అశాంతులకు, అక్రమాలకు, అనాచారములకు, దుర్మార్గములకు ఆలవాలమైన ఈ పరిస్థితి యందు వేదవాణి ఎంతైనా మనం వ్యాపింపచేయాలి ఈ యొక్క విద్యుత్ తరంగములతో.
1: ఇన్ దిస్ ట్రబుల్ టౌన్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీస్ ట్రబుల్స్ అండ్ మిజరీ అండ్ వికెడ్ యాక్ట్స్ దేర్ ఇస్ ఎవ్రీ నీడ్ టు స్ప్రెడ్ ద వాయిస్ ఆఫ్ వేద.
0: త్రాగే నీరు మలినమైనది.
1: ద డ్రింకింగ్ వాటర్ ఇస్ పొల్యూటెడ్
0: పీల్చే గాలి మలినమైనది.
1: ద ఎయిర్ దట్ వీ బ్రీద్ ఇన్ ఇస్
0: భుజించే ఆహారం మలినమైనది.
1: ద ఫుడ్ ఇస్ పొల్యూటెడ్
0: మాట్లాడే శబ్దం మలినమైనది.
1: దర్ ఇస్ సౌండ్ పొల్యూషన్.
0: ఒకటేమిటి, మానవుని మనసే మలినమైనది.
1: ద మైండ్ ఈజ్ ఆల్సో పొల్యూటెడ్
0: ఈ మలినమైనటువంటి యొక్క ఈ జగత్తునందు మనము మలినమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్ వీ లీడ్ ఎ పొల్యూటెడ్ లైఫ్.
0: ఇంకా పవిత్రమైన, నిత్యమైన, సత్యమైన జీవితాన్ని ఏ రీతిగా గడపడానికి వీలవుతుంది?
1: దెన్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు లీడ్ ఎ సీక్రెట్ ఎటర్నల్ ప్యూర్ లైఫ్?
0: మనం పీల్చుకునే గాలి మలినమే.
1: ది ఎయిర్ దట్ వీ బ్రీద్ ఇన్ ఇస్ పొల్యూటెడ్
0: ఇంకా హృదయం ఎట్లా పరిశుద్ధమవుతుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ ద ప్యూరిఫికేషన్?
0: గాలి పరిశుద్ధం కావాలి.
1: ది ఎయిర్ షుడ్ బి ప్యూరిఫైడ్.
0: నీరు పరిశుద్ధం కావాలి.
1: ద వాటర్ షుడ్ బి ప్యూర్.
0: శబ్దం పరిశుద్ధం కావాలి.
1: సౌండ్ షుడ్ బి ప్యూర్.
0: ఇది మనం చేసేటువంటి కర్మలతో ఆధారపడి ఉంటుండాలి.
1: ఆల్ దీస్ ఆర్ బేస్డ్ ఆన్ అవర్ యాక్షన్స్.
0: మనం ఎక్కడ ఏ పదములు ఉచ్చరించినప్పటికీ ఆ పదములు శబ్దములో విద్యుత్ తరంగముల వలె సర్వత్రా వ్యాపించిపోతున్నాయి.
1: వాట్ ఎవర్ వర్డ్ దట్ వీ అటర్ ఇట్ విల్ స్ప్రెడ్ లైక్ ఎలక్ట్రిక్ వైబ్రేషన్స్.
0: ఈ శబ్ద తరంగములకు మరణమే లేదు.
1: దీస్ సౌండ్ వైబ్రేషన్స్ ఆర్ డెత్లెస్.
0: సర్వత్రా ఉంటుండది.
1: దే ఆర్ ఎవ్రీవేర్.
0: కనుక నీ వేదమంత్రముల చేత, పవిత్రమైనటువంటి భగవత్ నామముల చేత ఈ యొక్క వాతావరణమును పవిత్రము గావించినప్పుడే ఆ పవిత్రమైనటువంటి గాలి మనలో ప్రవేశించి పవిత్ర హృదయాలుగా మారుతుంది.
1: దేర్ఫోర్ ది ఎంటైర్ అట్మాస్ఫియర్ హ్యాస్ టు బి శాంక్టిఫైడ్ బై ద రిపిటేషన్ ఆఫ్ ద వేద సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
0: మనం ఒక్క ప్రదేశంలో ఈ పవిత్రమైనటువంటి శబ్దం ఉచ్చరించినప్పుడు ఇది ప్రపంచమంతా కూడా వ్యాపిస్తుండాలి.
1: When there is sacred chanting here, the everything will be purified.
0: Oka chinna udaharanam.
1: A small example.
0: Delhi lopala ee 5.5 gantaku edo aakashavaanilo oka program pettaru.
1: There in Delhi at 5:30 there is radio program.
0: Kaani aa program ippudu mana pracharanamlo kuda nu vinipistundi.
1: You can listen to that program even here
0: in Delhi kuda vinipistundi.
1: ఆల్సో యూ లిసన్
0: మెడ్రాస్ లో వినిపిస్తుంది.
1: ఇట్ కెన్ బి లిసన్
0: అమెరికాలో వినిపిస్తుంది, జపాన్ లో వినిపిస్తుంది.
1: యూ కెన్ హియర్ దేర్ ఇన్ అమెరికా అండ్ జపాన్.
0: ఈ శబ్దం ఏ రీతిగా ప్రయాణం చేస్తుంది? అది
1: హౌ డస్ ద సౌండ్ ట్రావెల్?
0: విద్యుత్ తరంగములతో చేరి
1: హావింగ్ బిన్ మిక్స్ విత్ ఎలక్ట్రిక్ వేవ్స్
0: అతి శీఘ్రముగా వ్యాపింపచేస్తుంది.
1: ద స్ప్రెడ్ వెరీ ఫాస్ట్.
0: దీని యొక్క వ్యాప్తి వెలుతురు కంటే అతి శీఘ్రంగా పోతుండాలి.
1: ద వే హౌ ది స్ప్రెడ్ ఇస్ ఫాస్టర్ దాన్ ద లైట్.
0: అదే విధంగానే మనము పవిత్రమైనటువంటి యొక్క మంత్రముల చేత మన కాలము సార్థకం గావించుకున్నప్పుడు దేశానికి ఎంతో మనము పవిత్రతను అందించిన వారం అవుతాం.
1: బై రిసైటింగ్ ద సీక్రెట్ మంత్రస్ విల్ బి శాంక్టిఫైంగ్ ది ఎంటైర్ అట్మాస్ఫియర్ అండ్ హెల్పింగ్ ద కంట్రీ.
0: కనుకనే ఆనాటి మంత్రద్రష్టలైన మహర్షులు అడవులలో ప్రవేశించి వేదాధ్యయనం చదువుతూ ఆ యొక్క వాతావరణమును పరిశుద్ధం గావిస్తూ వచ్చారు.
1: ఫర్ దిస్ రీజన్ ద విషనరీస్ అండ్ సెయింట్స్ స్పెంట్ ద టైమ్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ రిసైటెడ్ లర్న్డ్ వేద.
0: ఇటువంటి పవిత్రము గావించినటువంటి ఈ వేదములను ఈనాడు మనము అపవిత్రము గావిస్తున్నాము.
1: వేదాస్ విచ్ ఆర్ రియల్లీ సీక్రెట్ ఆర్ మేడ్ టుడే అన్సీక్రెట్.
0: నిజముగా భారతీయులు వేదం యొక్క శక్తి సామర్థ్యములను చక్కగా గుర్తించలేదని చెప్పవచ్చు.
1: It can be said that Bharatiyas have not understood the potentialities and the capacities of
0: గుర్తించే ఉండినా వీటిని ఇంత సులభంగా వదిలి ఉండేటువంటి వారు కాదు.
1: హ్యాడ్ దే రియలైజ్ దే వుంట్ హావ్ లెఫ్ట్ ఇట్ సో ఈజీలీ లైక్ దిస్.
0: చలగి మధుము గ్రోల చేదు రుచించునా.
1: హావింగ్ రిలీజ్డ్ ఆల్ ద స్వీట్నెస్ వుడ్ ఎవర్ ఎనీబడీ యాక్సెప్ట్ ద బిటర్నెస్.
0: ముద్ద ఖర్జూరం తినేటటువంటి వాడికి చింతపండు రుచి.
1: ద వన్ హూ రిలీజెస్ దట్ కైండ్ ఆఫ్ ద గ్రేప్ విచ్ ఇస్ ఆల్ స్వీట్ విల్ నెవర్ యాక్సెప్ట్ ద టామరిండ్.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క వేదం యొక్క మాధుర్యాన్ని వేదాధ్యయనం చేసేటువంటి వారు కూడా గుర్తించలేదని చెప్పవచ్చు.
1: ద స్వీట్నెస్ ఆఫ్ వేద ఈజ్ నాట్ రియలైజ్డ్ బై దోస్ హూ లర్న్ వేద.
0: ఏదో జీవనోపాధి నిమిత్తమే దీనిని ఉపయోగించుకుంటున్నారు, కానీ జీవిత పరమావధి నిమిత్తమే ఏర్పడినటువంటిది వేదమనే సత్యాన్ని అర్థం చేసుకోవటం లేదు.
1: దే హావ్ నాట్ రియలైజ్డ్ ద ఫ్యాక్ట్ దట్ ది వేద ఇస్ మెంట్ ఫర్ లైఫ్ నాట్ టు క్యారీ ఆన్ ఏ లివింగ్.
0: ఇంకా ఉపనిషత్తులు,
1: ద నెక్స్ట్ ఉపనిషత్స్,
0: ఈ ఉపనిషత్తులన్నీ కూడా మానవ జీవితంలో ధర్మ అర్థ కామ మోక్షమనే చతుర్విధ పురుషార్థములను ప్రబోధించే నిమిత్తం వచ్చినవి.
1: ఉపనిషత్స్ ఆర్ మెంట్ ఫర్ దీస్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ద రైటియస్నెస్, ద డిజైర్, ద లిబరేషన్.
0: వేదములు ద్వైతము.
1: వేద ఇస్ డ్యూయలిజం.
0: వేదాంతము అద్వైతం.
1: ద వేదాంత ఇస్ నాన్ డ్యూయల్.
0: కనుక ఉపనిషత్తులు వేదాంతములు.
1: ఇస్ ఉపనిషత్ ఇస్
0: వేదములకు అంత్యములో ఉండేటువంటి కనుక వేదాంతములు అని కూడా మరొక పేరు.
1: యాజ్ దే ఆర్ టువర్డ్ ది ఎండ్ ఆఫ్ వేద ఇస్ కాల్డ్ వేదాంత.
0: అయితే ధర్మ అర్థ కామం ఈ మూడింటిని మాత్రమే మానవుడు తన యొక్క ప్రయత్నముతో, తన యొక్క సాధనల చేత, తన యొక్క సంకల్పముల చేత పూర్తి గావించుకునవచ్చు.
1: Man can accomplish, achieve with his own devices and plans the righteousness, the desire.
0: Vidya vidyanam chetane labhyamavutundi.
1: It is quite possible through education.
0: Upanishadullo rendu vidhamainatvanti vidyalu unnai.
1: In Upanishad there are two forms of learning.
0: Apara vidya, para vidya.
1: One is apara, the second one is para.
0: Dharmartha kamamulanta kudalu apara vidyalu.
1: These three, the righteousness, the desire and wealth, are
0: మోక్షం మాత్రమే పరవిద్య.
1: Liberation is only పరవిద్య.
0: కనుక అట్టి పరవిద్యను మాత్రం మనం పొందాలనుకున్నప్పుడు దానికి ఈ ప్రాకృతమైనటువంటి యొక్క విద్యలు కాని, అభ్యాసములు కాని, సాధనలు కాని దీనికి అక్కరలేదు.
1: To have this spiritual knowledge, the other practices and the secular knowledge are not needed.
0: ఇవన్నీ కూడాను ద్వైతమునకు సంబంధించినటువంటివి.
1: They are all related to the principle of dualism.
0: Satya drishti matrame ee yokka paravidyaku pariki vastundi.
1: The vision of truth is needed for the spiritual
0: life. Prachina kalamu nundi bharatiyulu ee vedamulanu aneka vidhamuluga adhyayanam chestu danini tama jeevitaadharamuga bhavinchi jeevistu vacharu.
1: Since ancient times bharatiyas have taken the learning of veda, the very breath, the very life principle.
0: వేదములకు తొమ్మిది పేర్లు ఉన్నాయి.
1: వేద హ్యాస్ నైన్ నేమ్స్.
0: ఒకటి శృతి.
1: వన్ శృతి.
0: రెండవది అనుస్వరం.
1: సెకండ్ అనుస్వర.
0: మూడవది త్రయి.
1: థర్డ్ వన్ త్రయి.
0: నాలుగవది ఆమ్నాయము.
1: ఫోర్త్ వన్ ఆమ్నాయ.
0: ఐదవది సమామ్నాయము.
1: ఫిఫ్త్ సమామ్నాయ.
0: ఆరవది ఛందస్సు.
1: సిక్స్త్ ఛందస్సు.
0: ఏడవది అధ్యాయం.
1: సెవెంత్ అధ్యాయం.
0: ఎనిమిదవది నిగమం.
1: ఎయిత్ వన్ నియమం.
0: తొమ్మిదవది ఆగమం.
1: నైన్త్ వన్ ఆగమం.
0: ఈ తొమ్మిది రకములైనటువంటి పేర్లతో ఈ యొక్క వేదము జగత్తులో సంచరిస్తూ ఉంటుండాలి.
1: దిస్ వేద ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ విత్ ఆల్ దిస్ నైన్ అట్రిబ్యూట్స్ ద నేమ్.
0: శృతి అనగా
1: శృతి మెంట్
0: గురు శిష్యుల సంపర్కం చేత గురువు చెప్పినట్టుగా నడుచుకొని గురువు చెప్పినటువంటి స్వరమునే తాను ఉచ్చరించి ఆ స్వరమును అనుసరించి తద్వారా నేర్చుకోవటం.
1: Sruti meant is an association between the preceptor and the disciple. The disciple follows the rhythm and the meter as revealed to him by the preceptor.
0: దీనికి ఆ కాలంలో కొన్ని గ్రంథములు కాని, ఇంకే విధమైనటువంటి ఒక టేప్ రికార్డ్స్ కాని, గ్రామ్ఫోన్ ప్లేట్లు కాని ఉండేటువంటివి కాదు.
1: Those days there were no text, nor gramophone plate, nor tape recorder.
0: రాత్రింపగలు గురువును అనుసరిస్తూ గురువు పైన ఉన్నటువంటి భక్తి ప్రపత్తుల చేత అదే స్వరమును ఉచ్చరిస్తూ దాని దారి తప్పకుండా అదే పదములను తాను ఉచ్చరిస్తూ ఉంటుండాలి.
1: డే అండ్ నైట్ దే షుడ్ ఫాలో ద ప్రిసెప్టర్ రిపీటింగ్ ద సేమ్ రిథమ్ అండ్ ఫాలో హిమ్.
0: పదములు కొంత అటు ఇటు జరిగినప్పటికీ కొంత పర్వాలేదు, కానీ స్వరం మాత్రం తప్పకూడదు.
1: ద వర్డ్స్ there may be some dislocation in the order of the words.
0: స్వరబద్ధమైనటువంటిది ఈ యొక్క వేదం.
1: But to tune the meter is necessary.
0: కనుకనే గురువు యొక్క ఉచ్చారణను సక్రమంగా సహేతువుగా తాను ఉచ్చరించి నేర్చుకున్నటువంటిది కాబట్టి దీనికి విని నేర్చుకున్నది కనుకనే శృతి అనుశ్రవం అని పేరు వచ్చాయి.
1: As he listens to the way how it is recited, how it is said and chanted, it is called Shruti, Anuswara.
0: Inga, Trayi.
1: The next one, Trayi.
0: Anadu, Moodu Vedamulakne, Ekku Pradhanati Stuchar.
1: In those times, importance is given to three Vedas.
0: Adarvada Vedaniki Evaru Patinchaledu.
1: Nobody took any interest in other
0: Vedas. Karuka Rugvedamu. యజుర్వేదము సామవేదము ఈ మూడు వేదములకు మాత్రమే ప్రధానత ఇవ్వటం చేత దీనికి త్రయి అని పేరు పెట్టారు.
1: సిన్స్ దీస్ త్రీ వేదాస్ ఋగ్వేద యజుర్వేద సామవేద ఆర్ వైడ్లీ స్ప్రెడ్ ఇట్ ఇస్ కాల్డ్ త్రయి.
0: ఇంకా మ్నా అనగా అభ్యాసము.
1: మ్నా అండ్ ప్రాక్టీస్
0: అభ్యాసము చేత దీనిని నిరంతరం కూడాను స్వప్న సుశక్తులు అంటూ కూడా దీనిని అభ్యాసం చేస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ఈవెన్ ఇన్ ద డ్రీమ్ అండ్ ద డీప్ స్లీప్ స్టేట్స్.
0: ఏ నిమిషము దీని అభ్యాసం మానినా దీని యొక్క మర్చిపోతామో ఏమో అని జాగ్రత్త స్వప్నం ఎందుకు కూడా దీనిని అభ్యాసం చేస్తూ వచ్చారు.
1: దే వర్ ఆల్వేస్ అఫ్రైడ్ దట్ ది మూమెంట్ దే స్టాప్ ద ప్రాక్టీస్ దే మైట్ ఫర్గెట్.
0: ఆమ్నాయము అని పేరు పెట్టారు.
1: సో ఇట్స్ ఆల్సో కాల్డ్ ఆమ్నాయము.
0: దీనిని హృదయంలో స్థిరం చేసుకుంటారు చేత సమామ్నాయము అని కూడా దీనికి పేరు వచ్చింది.
1: యాజ్ ఇట్ ఇస్ ప్రిజర్వ్డ్ ఇన్ ద హార్ట్ ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ సమామ్నాయ.
0: ఇంకా సామవేదం అనేటువంటి దాంతో ఛందోబద్ధమైనటువంటిది కనుక దీనికి ఛందస్సు అని పేరు పెట్టారు.
1: యాజ్ సామవేద ఇస్ బేస్డ్ ఆన్ ద మీటర్ ఇట్ ఇస్ కాల్డ్ ఛందస్సు.
0: ఇంకా ప్రాచీన కాలము నుండి కూడాను
1: since ancient times
0: taratarulaga kudanu idi prakutu vachinatundi kanuka
1: as it is passed on over generations after generations
0: taatalu taatalu tanrulu kodukulu manamallu munimu ee vidhanga taratarulato kudanu vachinatundi kanuka
1: as it is passed on since generations fathers forefathers and grandfathers
0: deeniki swadhyayamu ani peru pettaru.
1: This is also called swadhyayamu.
0: Inka nigamam agamam.
1: The next one, Nigamam and Agam.
0: భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసములు కనుకనే తీసుకోవటము వదలటము దీనివల్ల ఏర్పడినటువంటిది కనుకని ఈ వేదము దీనికి నిగమాగమం పేరు వచ్చింది.
1: As it is equal to the inhalation and exhalation of the Lord of God himself, it is called Nigamagama.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములే వేద స్వరూపములు.
1: The inhalation exhalation of God is this Veda.
0: ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి.
1: Take a small example.

0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఎంత సత్యం ఉంటుందో చూడండి.
1: ఇన్ దిస్ బ్రీతింగ్ ప్రాసెస్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ట్రూత్.
0: సో సో అంటే పూరించటము, తీసుకోవటము.
1: సో మీన్స్ ఫిల్లింగ్ అప్, ఇన్హలేషన్.
0: హమ్ వదలటము.
1: హమ్ అండ్ ఎక్సలేషన్ లీవింగ్ అవుట్.
0: సో మీన్స్ దట్, అది.
1: సో మీన్స్ దట్.
0: హమ్ నేను.
1: హమ్ అండ్ ఐ.
0: సో హమ్ అదే నేను.
1: ఇట్ మీన్స్ దట్ దౌ ఆర్ట్.
0: అనగా ఏమి? తత్వం అసి అనేటువంటి మహావాక్యానికి ఇది సరైనటువంటి అర్థమవుతుంది.
1: ఇట్ అమౌంట్స్ టు ది కరెక్ట్ మీనింగ్ టు దిస్ మహావాక్య తత్వం.
0: ఈ సోహం సోహం అనేటువంటిది దినమునకు 21,600 పర్యాయం జరుగుతూ ఉండాలి.
1: దిస్ సోహం వీ డూ ఇట్ రిపీటెడ్ 21,600 టైమ్స్ ఎవ్రీ డే.
0: ఆ అర్థం ఏమని బోధిస్తుండాలి?
1: What is the lesson that is taught?
0: Soham, soham, I am that, I am God, I am God, I am God, I am God. Nene gaadu, nene daivamu, aneetundi uchcharistunnadu.
1: The lesson taught by this exercise is I am that, I am God.
0: Kanuka daivamu yokka uchchvasa nishwasamule kaadu, sarimanamuni yokka uchchvasa nishwasamulu kudanu sakramamaina yokka daivatvanni uchcharistunnadu.
1: It is not merely the breath of God himself, it is the breath of every human being.
0: అది కూడాను వేదవాక్యమే.
1: ఇట్ ఈస్ ఆల్సో ద వర్డ్ ఆఫ్ వేద.
0: ఈ వేదవాక్యమైనటువంటి సోహమే లేకపోతే జీవితమే లేదు.
1: వెన్ ది సోహమ్ ఇస్ నాట్ దేర్ దేర్ ఇస్ నో లైఫ్.
0: కనుక ఏ తర్వాత వేదమే మన జీవితము.
1: విత్ ఆల్ సెడ్ అండ్ డన్ ది వేద ఇస్ వెరీ అవర్ లైఫ్.
0: మన శ్వాసనే ఈ యొక్క వేదము.
1: ద బ్రెత్ ఈస్ ద రూట్స్.
0: ఈ యొక్క వేదమును మనము ఇంత ప్రాణ సమానంగా తీసుకున్నప్పుడే.
1: వెన్ వీ టేక్ వేద ఈక్వల్ టు అవర్ లైఫ్.
0: పూర్వకాలమునందు
1: ఇన్ ఏన్షియంట్ టైమ్
0: రామ కృష్ణ గోవింద అనేటువంటి పేర్లు లేకుండా
1: వితౌట్ ది నేమ్స్ ఆఫ్ రామ కృష్ణ గోవింద
0: మహాకర్మణే మహాపురుషులందరూ కూడాను తస్మై నమహాకర్మణే అనగా ఏమని నమస్కరించేటువంటి వాడు? ఓ సుఖపురుషుడా నీకు నమస్కారము అన్నారు.
1: ఆల్ దోస్ నోబుల్ పీపుల్ ఇన్ ది ఏన్షియంట్ టైమ్ సెడ్ ఓ ద మ్యాన్ ఆఫ్ ప్లెజర్ వి ఆఫర్ యువర్ సాల్యుటేషన్.
0: సుఖపురుషుడు ఎక్కడ ఉంటున్నాడు?
1: వేర్ ఇస్ ద వన్ ఆఫ్ ప్లెజర్?
0: అనేక మంది ఋషులు తపస్సు చేసి
1: మెనీ ఆఫ్ ది సెయింట్స్ ఆఫ్ అండర్టేకింగ్ పెనెన్స్
0: ఈ దివ్యతత్వాన్ని గుర్తించాలని అనేక సాధనలు సల్పారు.
1: టు నో ద నేచర్ ఆఫ్ ది డివినిటీ ది అండర్ టుక్ మెనీ ప్రాక్టీసెస్.
0: ఏ కొంతమంది దీనిని పట్టుపట్టి సాధించారు.
1: ఓన్లీ ఫ్యూ అకంప్లిష్డ్ ఇట్.
0: వేదాహమేతం పురుషం మహాత్మ ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. మేము చూచాము భగవంతుణ్ణి.
1: వీ హ్యావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచాము?
1: వేర్ హ్యావ్ యూ సీన్ హిమ్?
0: లేదు, బయట చూచారా, లోపల చూచారా?
1: హ్యావ్ యూ సీన్ హిమ్ అవుట్ సైడ్ ఆర్ విత్ ఇన్?
0: తమస పరస్తాత్, అంధకారం అనేటువంటి అజ్ఞానమునకు అవతల ఉంటున్నాడు.
1: హీఈస్ కవర్డ్ బై ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: తమస్సుకు అవతల ఉంటున్నాడు.
1: Is beyond this darkness.
0: Ekkada tamassu?
1: Where is this darkness?
0: Deha brantiye tamassu.
1: The body identification is tamas.
0: Indriya brantiye tamassu.
1: Detachment to senses.
0: Indriyulanu anusarinchadame tamassu.
1: Following senses is darkness.
0: Atmanu anusarinchadame tapassu.
1: To follow the one's own self is penance.
0: Kanuka ee dehaatma bhavamulaku avatala untunnadu bhagavantudu.
1: God lies beyond this body identification.
0: Tamasah parastat.
1: He is beyond all this darkness of ignorance.
0: Ee vidhanga prati vedamulandu kudanu ati sulabhamga kudanu bodhisthu vachindi.
1: Like this many things are taught easily in Veda.
0: Inka vedamu vedamulanta bodhinchindani cheptuntaru.
1: Some say that Veda taught differently.
0: వీరు ఉచ్చరించకూడదు, వీరు ఉచ్చరించాలి, వీరు దీనికి అర్హుడు, వీరు దీనికి అర్హుడు కాదు అనేటువంటి భేదములు వేదములో ఏనాడు లేదు.
1: సమ్ సే సమ్ కెన్ చాంట్, సమ్ షుడ్ నాట్. దిస్ షుడ్ బి సెడ్ బై సమ్ నాట్ అదర్స్. దేర్ ఇస్ నో సచ్ థింగ్ ఇన్ వేద.
0: మొట్టమొదటి మంత్రం మీరు చక్కగా తీసుకోండి.
1: యు టేక్ ది ఫస్ట్ క్యాంటో ఇన్ వేద.
0: సహనా భవతు, సహనా భునక్తు, సహ వీర్యం కరవావహి, తేజస్విన సహనాభవతు. ఎంత సహనంగా చెప్పింది.
1: హౌ క్లియర్లీ ఇట్ స్టేటెడ్.
0: దీనిని సక్రమంగా మీరు చక్కగా అర్థం తెలుసుకుంటే వేదములో ఎట్టి భేదము లేదు.
1: If you understand it clearly, there are no differences in Veda at all.
0: Vedam unnadi, Vedam kaadu.
1: It is no Veda if it entertains differences.
0: Kalasi melasi perugudam.
1: Let's grow together.
0: కలసి మెలసి తిరుగుదాం.
1: లెట్స్ మూవ్ అబౌట్ టుగెదర్.
0: కలసి మెలసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్ us develop the intelligence which we have learned.
0: కలసి మెలసి కలత లేక చెలివితో జీవించుదాం అనింది.
1: లెట్ us live together without any conflict.
0: కలత లేక తెలివితో జీవించుదాం.
1: లెట్ us live in friendship without conflict.
0: ఎంత విశాలంగా బోధించింది.
1: With all vastness, broad-mindedness, he taught.
0: కనుకనే మొట్టమొదటి అర్థాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: So we should make an effort to know the meaning first.
0: ఏ కించిత్ అర్థం తెలుసుకున్నా కూడా మనకు చాలు.
1: It's enough if we know the fraction of the meaning.
0: గొప్ప అర్థాలు మనం తెలుసుకోనక్కర్లేదు.
1: We don't need to know the lot of meaning there.
0: కనుక వేదము లోపల ఎంత సూక్ష్మమైనటువంటి విషయంలో కూడా సమత్వాన్ని, ఏకత్వాన్ని, పవిత్రతను ప్రబోధిస్తూ వచ్చింది.
1: దేర్ ఆర్ సటిలిటీస్ ఇన్ వేద దట్ ప్రొపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, ది ఈక్వానిమిటీ అండ్ ది ఈక్వాలిటీ.
0: ఇవి ఒక్కొక్క వేదము అనేక శాఖలతో కూడి ఉంటున్నాయి.
1: ఈచ్ వేద హ్యాస్ సో మెనీ బ్రాంచెస్.
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఋగ్వేదము లోపల 28 శాఖలు ఉండేటువంటివి.
1: ఇన్ ఋగ్వేద దేర్ ఆర్ 28 బ్రాంచెస్.
0: దురదృష్టవశాత్తు 28 శాఖల లోపల 26 కాలగర్భంలో కలిసిపోయినాయి. 2 శాఖలు మాత్రమే ఉంటున్నాయి.
1: అన్ఫార్చునేట్లీ అవుట్ ఆఫ్ ది 28 బ్రాంచెస్ 26 ఆర్ లాస్ట్, ఓన్లీ 2 ఆర్ ప్రెసెంట్.
0: యజుర్వేదము లోపల 17 శాఖలు ఉండేటువంటిది.
1: దేర్ ఆర్ 17 బ్రాంచెస్ ఇన్ యజుర్వేద.
0: అక్కడ కూడా 2 మాత్రమే నిలిచిపోయాయి.
1: ఓన్లీ 2 విచ్ స్టుడ్ ది టెస్ట్ ఆఫ్ టైం.
0: సామవేదము లోపల 1000 శాఖలు.
1: ఇన్ సామవేద దేర్ ఆర్ 1000 బ్రాంచెస్.
0: 1000 శాఖలుగా ఉంటుంటే 998 మాత్రం పోయినాయి, ఇంకా 2 ఉన్నాయి.
1: 998 ఆర్ లాస్ట్, 2 ఆర్ సర్వైవింగ్.
0: నిజముగా ఈ అన్ని శాఖలు కూడా ఉండింటే ఎంత దివ్యమైనటువంటి శక్తిగా ఉండేటువంటిదో ఈ ప్రపంచం.
1: ఇన్ దిస్ వరల్డ్ యుడ్ హావ్ బీన్ మైటీ పవర్ఫుల్.
0: ఉన్న ఈ కొన్ని శాఖల చేతనే ఇంత గొప్ప శక్తిని మనం సంపాదించుకుంటున్నాం.
1: వీ కుడ్ అకంప్లిష్ అండ్ గెట్ సో మెనీ ఫ్యాకల్టీస్ బై లెర్నింగ్ ది ఫ్రాక్షనల్ నాలెడ్జ్.
0: కనుక మనము క్రమక్రమేణా వీటిని కూడా పోగొట్టుకుంటామో ఏమో అని చాలా భయంగా ఉంటుండాలి.
1: విత్ ది కోర్స్ ఆఫ్ టైమ్ వీ మే లూజ్ దీస్ థింగ్స్ ఆల్సో.
0: పవిత్రమైన భారతదేశము వేదభూమి, త్యాగభూమి, మంత్రభూమి, కర్మభూమి.
1: సీక్రెట్ భారత్ ఇస్ ది ల్యాండ్ ఆఫ్ పెనెన్స్, ఇస్ ద ల్యాండ్ ఆఫ్ యాక్షన్, ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ఆల్ సీక్రెట్.
0: ఇలాంటి త్యాగభూమి, యోగభూమి, కర్మభూమి అయినటువంటి భారతదేశాన్ని భోగభూమిగా తిప్పుకుంటూ ప్రయత్నిస్తున్నాం.
1: This land of action, this land of all Veda, we have transformed into the land of enjoyment.
0: ఆశ్చర్యం చేతనే అనేక రోగములకు గురి అయిపోతున్నాం మనం.
1: బికాస్ వీ వాంట్ ఆల్ దిస్ ఎంజాయ్మెంట్ భోగ, వీ సఫర్ విత్ ఆల్ రోగ ఆర్ డిజీజ్.
0: భోగము కాదు మన జీవితము, యోగం.
1: ఇట్స్ నాట్ ది ఎంజాయ్మెంట్ భోగ, ఇట్ ఈస్ యోగ ద ప్రాక్టీస్ ఇంపార్టెంట్.
0: కనుక వేద విద్యలేనిటువంటిది చాలా అనంతమైనటువంటి అర్థములతో కూడినటువంటిది.
1: The Vedic knowledge has infinite meanings.
0: Samasta desamunu samasta lokamunu kudanu vedamule poshistunnayi.
1: All countries in all world sustain up to
0: Veda. Idara desastulku veda sambandha teliyakapoyinappudikini adi oka vidhamainatundi shabda tarangamulato vyapinchipothundadi.
1: The foreigners may not be aware of this Veda, but they are spread by way of
0: కేవలం వేదం ఒక భారతదేశమునందు మాత్రమే ఉన్నదని భావించరాదు.
1: నెవర్ కన్సిడర్ ద వేద ఇస్ లిమిటెడ్ టు భారత్.
0: సర్వత్రా ఉంటుండాలి శబ్ద తరంగములు.
1: ద సౌండ్ వేవ్స్ ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: భూమికి ఆకర్షణ శక్తి ఉందని,
1: దట్ ఎర్త్ హస్ గాట్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ.
0: ఏదో ఒక విదేశీయుడు కనిపెట్టాడు,
1: ఎ ఫారినర్ డిస్కవర్డ్.
0: కానీ ఆ విదేశీయుడు ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని కనిపెట్టక పూర్వము కూడాను ఈ భూమికి ఆకర్షణ శక్తి లేదా?
1: Even prior to the discovery of the gravitational force, that it existed.
0: Ah, Newton anetunti vaadu daniki pratyekamainatundi sadhana chesi dani kani pettadu.
1: Newton discovered with special device.
0: Ante kani sadhana chesina vaadiki prati vaadiki idi sadhyam avutundi.
1: The one who takes to practice can accomplish.
0: Adi vidhamgane Bharata desham lopala maharshulandaru kodaru ee veda shabda tarangamulanu vaaru sadhana chesi dani sadhincharu.
1: Similarly, ancient saints could accomplish all the sound vibrations spread everywhere.
0: వీరు సాధించినటువంటి మహర్షులు భారతదేశంలో ఉన్నారు.
1: There are many present in Bharat.
0: దానం సాధించినటువంటి ఒక మహర్షి ఒక విదేశంలో ఉంటున్నాడు.
1: There is also one saint present in the foreign land.
0: వ్యక్తులు దేశంలో మార్పున్నది కానీ శక్తి సర్వత్రా ఒక్కటే.
1: There is a difference in the land, but the capacities are one and same.
0: నీవు అమెరికాలో పోయి దీన్ని సాధన చేయి, అక్కడ కూడా నీకు ప్రత్యక్షం అవుతుంది.
1: యు గో టు అమెరికా అండ్ ప్రాక్టీస్, యు కెన్ అకంప్లిష్.
0: దేశ కాల పాత్రకు అతీతమైనటువంటిది ఇది.
1: దిస్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: కనుకనే ఇది సత్య స్వరూపము.
1: ఇట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: సత్యమనగా త్రికాల భాగ్యం సత్యం.
1: ట్రూత్ ఇస్ బియాండ్ ఆల్ ద త్రీ టైమ్.
0: మూడు కాలములు ఎందుకు మారనటువంటిది సత్యము.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్.
0: అట్టి సత్య స్వరూపము వేదము.
1: వేద ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: ఇట్టి వేదాన్ని మనము ఈనాడు అలక్ష్యం చేసుకుంటున్నాము.
1: టుడే వీఆర్ నెగ్లెక్టింగ్ దట్ వేద.
0: హాస్యం చేస్తున్నాము.
1: వీఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఇట్.
0: ఏదో నోటితో ఉచ్చరించేటువంటి ఒక మంత్రములే తప్ప దీనిలో ప్రయోజనం లేదని మనము అవిశ్వాస పడుతున్నాము.
1: వీ హావ్ నో ఫెయిత్ ఇన్ ఇట్. వీ టేక్ ఇట్ యాజ్ ద వన్ రిపీటెడ్ జస్ట్ వెర్బలీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీకు అక్షరము తెలియకపోయినప్పటికీ పర్వాలేదు.
1: Doesn't matter even if you don't know letters.
0: ఆయొక్క శబ్దమును మీరు శ్రవణం చేస్తే చాలు, అందులోనే ఉంటుండాలి ఆనందం.
1: Listen to the sound, there lies happiness.
0: పుట్టిన చంటి బిడ్డను ఊయల్లో వేసి అమ్మ పాట పాడుతూ కమ్మని కంఠంతో జోలలు పాడుతుంటాది.
1: When the child is kept in the cradle and mother goes on singing the lullaby.
0: కానీ ఆ చంటి బిడ్డకు అమ్మ పాడేటువంటి పదముల యొక్క అర్థం తెలుసునా?
1: Does the child is aware of the meaning of the lullaby sung by the mother?
0: తెలియదు. కానీ ఆ రాగం చేతనే ఆ చంటి బిడ్డ చక్కగా చల్లగా నిద్రపోతుంది.
1: Because of the singing of the tune of the song, the child sleeps.
0: అదే విధముగానే మీకు అర్థం తెలియకపోయినప్పటికీ పర్వాలేదు, ఆ వేదోచ్చరణ చక్కగా మీరు చేస్తుంటే వాళ్ళు ఆనందంగా శ్రవణం చేయండి.
1: సిమిలర్లీ డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో ది మీనింగ్,
0: శ్రవణం చేతనే మీకు ఆనందం కలుగుతుంది.
1: అవుట్ ఆఫ్ దట్ లిసనింగ్ యూ విల్ హ్యావ్ ఆల్ ది ప్లేస్.
0: ఆ శ్రవణమే మననం చేయండి.
1: దట్ లిసనింగ్ హ్యాస్
0: నిత్యాసగా రూపొందుతుంది.
1: దట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ప్రాక్టీస్.
0: కనుక శ్రవణంలో కూడా ఎంతో ఆనందం ఉంటుండాలి.
1: దట్స్ గ్రేట్ బ్లిస్ ఇన్ లిసనింగ్.
0: అది ఒక నాదము.
1: ఇట్ ఇస్ ఎ సౌండ్.
0: ఈ నాదం అనేటువంటి దాంట్లో ఎంతో ఘనమైనటువంటి శక్తి ఉంటుండాలి.
1: ద సౌండ్ ఈస్ హైలీ పవర్ఫుల్.
0: మన దేవాలయంలో కూడా గంటలు పెడుతుంటాం.
1: వి హావ్ ద బెల్స్ ఇన్ టెంపుల్స్.
0: పోయిన వారంతా ఒకసారి గంట అక్క కొడతారు.
1: ఎవ్రీవన్ దట్ గోస్ దేర్ రింగ్స్ ద బెల్.
0: ఎందుకోసం గంటలు పెట్టారు?
1: వై ఆర్ ద బెల్స్ కెప్ట్?
0: ఏ భగవంతుడు ఏదో నిద్రపోతుంటాడు, అతన్ని మేల్కొల్పడం కోసం పెట్టారా?
1: ఆర్ ద మెన్ మియర్లీ టు వేక్ అప్ ద గాడ్ హూ ఈస్ స్లీపింగ్?
0: కాదు కాదు కాదు. వేదము రాని వాళ్ళు ఇది ఒక నాదమే వేదమని భగవంతుని చేతులు వినిపిస్తుంటారు.
1: దోస్ హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ వేద విల్ రింగ్ ద బెల్ అండ్ టేక్ ఇట్ ఇస్ ద సౌండ్ ఆఫ్ వేద.
0: అంతేకాదు, భగవంతుడు సర్వరక్షకుడు.
1: నాట్ ఓన్లీ దట్, గాడ్ ప్రొటెక్ట్స్ ఎవ్రీవన్.
0: అనేక విధములైనటువంటి యొక్క విషయం లోపల తాను అనేక విధమైనటువంటి యొక్క శ్రవణము జరుపుతుంటుంటాడు.
1: హీ లిజన్స్ టు ఎవ్రీథింగ్.
0: పరధ్యానంలో కూడా ఉండొచ్చును, పరులను రక్షించేటువంటి దీంట్లో కూడా ఉండవచ్చును.
1: హీ మే బి అబ్సెంట్ మైండెడ్ బట్ స్టిల్ ప్రొటెక్ట్ పీపుల్.
0: మనం ఎవరైనా ఇప్పుడు మారినండి, ఆధునిక యుగం లోపల మనం ఒక ఇంటికి పోయిందంటే ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి పంపిస్తాం అతనికి.
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ వెన్ వీ విజిట్ ఎనీబడీ వీ సెండ్ అవర్ విజిటింగ్ కార్డ్.
0: ఓ పలాని వారు వచ్చారా అని అతను లోపల నుంచి బయటకు వస్తాడు.
1: సో సో అండ్ సో హస్ కమ్ దేర్ఫోర్ హీ కమ్స్ అవుట్.
0: ఆ విజిటింగ్ కార్డే ఇవ్వకపోతే లోపల ఉన్నటువంటి పెద్ద మనిషి బయటికి రాడు.
1: ఇఫ్ దట్ విజిటింగ్ కార్డ్ ఈస్ నాట్ హ్యాండెడ్ ఓవర్ ద పర్సన్ వుడ్ నాట్ కమ్.
0: అదే విధంగానే దేవాలయంలో ఉండేటువంటి ఈ పెద్ద భగవంతుడు బెల్లు కొడితే అదే విజిటింగ్ కార్డు, ఎవర్రా బెల్లు కొట్టాడు అని చూస్తాడు. రక్షించేటువంటి దీంట్లో కూడా ఉండవచ్చును.
1: హీ మే బి అబ్సెంట్ మైండెడ్ బట్ స్టిల్ ప్రొటెక్ట్ పీపుల్.
0: మనం ఎవరైనా ఇప్పుడు మారినండి, ఆధునిక యుగం లోపల మనం ఒక ఇంటికి పోయిందంటే

0: బెల్లు కొడితే అదే విజిటింగ్ కార్డు, ఎవర్రా బెల్లు కొట్టాడు అని చూస్తాడు.
1: Similarly, mighty God is present in the temple. Then once you ring the bell, God will look at you.
0: భగవంతుని దృష్టిని ఈ శబ్దం ద్వారా తనపైన మరల్చుకుంటున్నాడు.
1: The vision of God can be directed towards us by ringing the bell.
0: అది కూడా ఏదంటే అది శబ్దం చేయకూడదు.
1: We should not make any kind of sound.
0: ఆ నాదము చక్కగా అకార ఉకారముతో కూడినటువంటి ఓంకారం రావాలి.
1: It should be proper sound. Combination of akar
0: adi atanu sareinaatundi address,
1: that is his correct address.
0: Urke tattakonda mikotte evado pillalu order chestunnara kottu ani cheptadu.
1: If you just ring the bell whimsically, it is something like a child's play.
0: Kanuka aa omkaram kudalu entano saumyanga sweetiga maduranga sunnitanga palakari.
1: Omkara should be repeated softly and sweetly.
0: Adi ekkada nunchino vachi దగ్గర చేరి తిరిగి ఎక్కడికో పోతున్నట్టుగా ఉంటుండాలి. నిత్యం వింటారు పట్టణ వాసులు, ప్లేను ఎక్కడి నుంచినో వచ్చే సమయంలో కొంచెం శబ్దం వినిపిస్తుంది.
1: Many the urban people know as the plane lands,
0: దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్కువ శబ్దం వినిపిస్తుంది.
1: As it is nearer, you can hear louder.
0: ఈ పోయే సమయంలో తక్కువ తక్కువ తక్కువగా వినిపిస్తూ పోతుంది.
1: As it leaves, takes off, you can hear this sound.

0: ఇది తక్కువగా పైకి పోవాల, మరి ఇది నిజమైనటువంటి ఒక స్వరం.
1: దేర్ఫోర్ ఇట్ షుడ్ అసెండ్ అండ్ రీచ్ అండ్ గ్రాడ్యువల్లీ స్లో డౌన్.
0: దీనికి స్పెల్లింగ్ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ద స్పెల్లింగ్
0: GOD పెట్టే గాడ్ అంటున్నాము.
1: ఇఫ్ ది స్పెల్లింగ్ ఇస్ GOD గాడ్
0: అదే విధంగా ఓంకు అకార ఉకార మకారం చేస్తే ఓంకారం అయిపోయింది.
1: సిమిలర్లీ త్రూ త్రీ లెటర్స్ అకార ఉకార మకార
0: స్పెల్లింగ్ నేర్చుకోవడానికి ఇందులో ఓంకారంలో ప్రయత్నం చేయకూడదు.
1: సో వీ షుడ్ నాట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు పిక్ అప్ ది స్పెల్లింగ్.
0: ఓంకారంలో స్పెల్లింగ్ల కోసం ప్రయత్నించారు. ఇది కాదు ఓంకారము.
1: ఇఫ్ దే డూ ఇట్ ఆ ఊమా రిడిక్యులస్లీ ఇట్స్ నాట్ ఓంకార.
0: లోపల నుంచి రావాలి.
1: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద నేవల్.
0: ఊ టంగ్ నుంచి రావాలి.
1: ద ఊ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద టంగ్.
0: పెదవుల నుంచి పోవాలి.
1: దెన్ వన్స్ వీ సేడ్
0: కనుకలే ఈ మూడు ఏకం కావాలి, మధ్యలో గ్యాప్ రాకూడదు.
1: ఆల్ ది త్రీ షుడ్ బి యూనిఫైడ్ వితౌట్ ఎనీ గ్యాప్.

0: మూడు అందులో చేరిపోవాలి.
1: ఆల్ ది త్రీ షుడ్ బి
0: స్వరబద్ధమైనటువంటి యొక్క రాగము,
1: దట్ ఈస్ ది ప్రాపర్ ట్యూన్.
0: ఇలాంటివన్నీ కూడా చక్కగా వేదము మంచిగా బోధిస్తుంది.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ క్లియర్లీ టాట్ బై వేద.
0: తెలపటమే కాకుండా బోధించటమే కాకుండా
1: నాట్ ఓన్లీ ఎక్స్ప్రెసింగ్,
0: ఆదరిస్తుంది వేదము.
1: ఇట్ ఆల్సో సపోర్ట్స్,
0: ఆనందాన్ని అందిస్తుంది వేదము.
1: ఇట్ గివ్స్ బ్లిస్,
0: అభిష్టాన్ని నెరవేరుస్తుంది వేదము.
1: వేద ఫుల్ఫిల్స్ ద డిజైర్.
0: ఈ సత్యాన్ని ఈనాడు గుర్తించుకోలేకపోతున్నారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రియలైజ్ టుడే.
0: అయ్యో వేదం చదివితే మా పుట్టగుడి కరిగేదెట్లా, మా జీవితం జరిగేదెట్లా అని కాన్వెంట్ కు పంపిస్తున్నారు వేద పండితులు తమ తమ పిల్లలు.
1: Many Vedic scholars send their children to convents because by learning to Veda they cannot have their daily living.
0: ఆ పవిత్రమైనటువంటి విశ్వాసమే ఉంటుంటే తప్పక వాడికి లభిస్తుంది, వాడి జీవితం ఎందుకు జరగదు?
1: If they have that strong feeling of faith, it will certainly uphold them.
0: మహర్షులు కాని బ్రాహ్మణులు కాని వీరికి ఏ విద్యను నేర్చుకున్నారు?
1: Ancient saints and Brahmins, how have they learned?
0: వేదం వేదం వేదం.
1: So they carried their living by Veda.
0: కనుక దీనికి తగినటువంటి ప్రోత్సాహం ఉత్సాహం లేకపోవటం చేత,
1: because of lack of encouragement,
0: ఈ వేదాంతాన్ని సక్రమైన రీతిలో ప్రచార ప్రబోధం సల్పటం చేత, లేకపోవటం చేత,
1: because it's not publicized in the proper way,
0: వేదము దినదినానికి తరిగిపోతుంటుండాలి.
1: Veda is declining day by day.
0: కనుక ఈ ఉన్న కొన్ని సేకరణలైనా కూడాను దీన్ని పోషించి తిరిగి మన యొక్క వేద భూమి అనేటువంటి దానికి తగినటువంటి పునరుద్ధరణ చేస్తారని నేను ఆశిస్తున్నాను.
1: Swami expects that we will certainly uphold and preserve the faster, the limited

0: సస్టైనింగ్ బ్రాంచెస్ ఆఫ్ వేద.
1: మా విద్యా సంస్థలో
0: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్
1: 1700 మంది పిల్లలు ఉంటున్నారు.
0: దెర్ ఆర్ 1700 స్టూడెంట్
1: ప్రైమరీ స్కూల్ హైయర్ సెకండరీ స్కూల్ ఇన్స్టిట్యూట్. వీళ్ళ అందరికీ తెలుసు నీ వేదం.
0: All students, primary school, higher secondary school, institute, all students know Veda.
1: మీరు ఇప్పుడే కొంత నిమిషం ముందుగా చూచారు ఆ ప్రైమరీ స్కూల్ పిల్లలు 5 సంవత్సరముల పిల్లలు ఎంత స్వచ్ఛంగా చెప్పారు.
0: You must have seen primary school children aged 5. How clearly they chanted Veda.
1: అన్ని విద్యలతో పాటు వేద విద్య కంపల్సరీగా దాన్ని చదివి తీరాలని పెట్టాం.
0: It is prescribed along with other learning and education. Learning a Veda is compulsory.
1: ఇది బలవంతము కాదు.
0: It's not out of force.
1: పిల్లలే ఆనందంగా వచ్చి నేర్చుకుంటున్నారు.
0: Children are learning with pleasure.
1: మిగతా వేద పాఠశాలలో మీకు 50 రూపాయలు ఇస్తాము 500 రూపాయలు ఇస్తాం నేర్చుకుంటే తీసుకుంటారు వెళ్లిపోతున్నారు.
0: In other Vedic schools, they are paying 50 rupees, 500 rupees. They receive money and get out.
1: కారణం ఏమిటి? వాళ్ళకి ఆ అభిరుచిని వాళ్ళకి బోధించడం లేదు.
0: What is the reason?
1: దాంట్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని వాళ్ళకి అందించడం లేదు.
0: They are not motivated. They don't recognize the sweetness.
1: కనుకనే ఇక్కడ ఈ పిల్లలు మేము నేర్చుకోవాలి ఉత్సాహంగా వస్తున్నారు.
0: బట్ హియర్ స్టూడెంట్స్ లర్న్ ఎంథూజియాస్టికలీ.
1: ఈ ఉత్సాహంగా వచ్చేటువంటి వేదమే సరైనటువంటి వేదం.
0: ఇట్ ఈస్ ట్రూ వేదా ఇఫ్ యూ లర్న్ విత్ ఆల్ ఎంథూజియాజం.
1: బయట తట్టంతా కూరేది, ఇక్కడ నుంచి ఊరేది.
0: అవుట్ సైడ్ ఇట్ ఇస్ టఫ్డ్, హియర్ ఇట్ ఊజెస్ అవుట్.
1: అది ఊరేటువంటి దాంట్లో ఏనాటికి తరగదు.
0: దాట్ విచ్ ఊజెస్ అవుట్ విల్ నెవర్ ఫాల్స్.
1: ఊరేది ఏదో కొంతసేపు కూరిన తర్వాత తిరిగి అంతా బయటపడిపోతుంది.
0: ఇఫ్ యూ గో ఆన్ స్టఫింగ్ ఇట్స్ బౌండ్ టు కమ్ అవుట్ అట్ వన్ టైం.
1: శేషం కూడా ఉంటుండదు ఇంకా.
0: దేర్ నెవర్ బి రెమినెంట్ ఆర్ రెసిడ్యువల్ దేర్.
1: కనుక ఆ విధంగా వేదాధ్యయనం చేయకూడదు.
0: వన్ షుడ్ నాట్ లర్న్ వేదా.
1: వారికి ఉత్సాహం రావాలి పిల్లలకు కూడా.
0: దే షుడ్ హ్యావ్ ఆల్ ది ఎంథూజియాజం జీల్.
1: కనుక మన భారతదేశాన్ని అనాది కాలం నుండి సంరక్షిస్తూ సరైనటువంటి స్థితిలో పోషించినటువంటిది వేదమే.
0: ఇట్ ఇస్ వేదా దట్ హాస్ ప్రొటెక్టెడ్ భారత్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
1: దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఈ సత్యాన్ని గుర్తించుకునలేకపోవటం చేతనే మన భారతదేశం దురవస్థని ఈ గతి పట్టిపోతుంటారు.
0: అన్ఫార్చునేట్లీ ది గవర్నమెంట్ హాస్ నాట్ అండర్స్టుడ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ వేదా. దేర్ఫోర్ దిస్ ఈస్ ది ప్రజెంట్ పొజిషన్.
1: కనుక పబ్లిక్ అనగా వ్యక్తిగతమైనటువంటి ఒక మీరైనప్పుడు దీనిని తగినటువంటి శ్రద్దను పూని దీనికి తగినటువంటి ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందించాలి.
0: Therefore, the public at the individual level should support and encourage.
1: ఇంక వేదంలో ఎంతో విలువైన రత్నాలంతా ఉంటున్నాయి.
0: In Veda there are many valuable precious gems.
1: రేపటి నుంచి
0: from tomorrow
1: ఈ వేద సారమైనటువంటి
0: the essence of Veda
1: ఉపనిషత్తులు
0: the Upanishads.
1: ఈ ఉపనిషత్తులను గురించి మనం కొంతవరకు విన్నప్పుడు ఈ ఉపనిషత్తు అనేటువంటిది మన జీవితం యొక్క ప్రధాన ప్రాణమని మీకు కూడా అర్థమవుతుంది.
0: When we listen to Upanishads, we will understand that Upanishad is our very life.
1: Mahabharatam idi.
0: It's Mahabharat.
1: Bharata desam idi.
0: This is
1: Mahabharatam lo anetundi madhyalo undinatundi okka naadi vantidi Bhagavad Gita.
0: The Bhagavad Gita is the navel in this Mahabharat.
1: ఈ యొక్క భగవద్గీత అనేటువంటిది ఉపనిషత్తుల యొక్క సారము.
0: భగవద్గీత ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్స్.
1: ఆ ఉపనిషత్తుల యొక్క సారమే దీని యొక్క బ్రహ్మసూత్రము.
0: ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్.
1: ఒకదాని నుంచి ఒకటి వడగట్టి పెట్టినటువంటిది ఎందుక.
0: దే జస్ట్ ఫిల్టర్డ్ వన్ ఫ్రమ్ ది అదర్.
1: కనుక రేపటి నుంచి ఉపనిషత్తుల గురించి మనము మాట్లాడుకుందాం.
0: బిగినింగ్ ఫ్రమ్ టుమారో విల్ డిస్కస్ ఉపనిషత్.
1: అందులో చక్కగా కథలు కూడా ఉంటున్నాయి.
0: సో మెనీ స్టోరీస్.
1: మహర్షులు ప్రజలకు సులభ మార్గంలో అందించడానికి కొన్ని సూక్ష్మమైనటువంటి యొక్క దీన్ని కూడా కనిపెడుతూ వచ్చారు.
0: ద సెయింట్స్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఈజీ వే దే హావ్ సింపుల్ పాత్స్ ఆల్సో.
1: ఉపనిషత్తులు కూడా ఎన్నో ఉపనిషత్తులు ఉంటున్నాయి.
0: దర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఉపనిషత్స్.
1: 8 ఉపనిషత్తులు ఉంటాయి.
0: దర్ 1008.
1: కానీ వాటిని కూడా ఒకదానికోటి కుదించి
0: but we have to sum up them.
1: 11 ఉపనిషత్తులు గా నిర్ణయం చేశారు.
0: అండ్ దర్ ఆర్ 11 ఉపనిషత్స్.
1: అందులో మొదటి ఉపనిషత్తు
0: the first of them
1: ఈశావాస్యోపనిషత్తు
0: is ఈశావాస్యోపనిషత్.
1: దీని పేరే మొట్టమొదటి ప్రారంభంలో ఈశావాస్యమిదం సర్వం అని వచ్చేసేస్తుంది.
0: ద ఫస్ట్ వర్స్ ఇస్ ఈశావాస్య.
1: సర్వము అందులోనే ఉంటుంది. అది
0: ఎవ్రీథింగ్ లైఫ్
1: ఈశావాస్యమిదం సర్వం.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: ఈశావాస్యమిదం జగత్.
0: అందులోనే
1: ఉంటుంది. అది
0: ఎవ్రీథింగ్ లైస్ దేర్.
1: కనుక మీరు భారతీయుల యొక్క పవిత్రమైనటువంటి చరిత్రలు పురాణములు మీరు చదువుకోవడం లేకపోవటం చేతనే మీకు ఆధ్యాత్మికం అంటే ఏమిటో అర్థం కాకుండా పోతుంది.
0: Since you have not studied the sacred stories of Bharat, you have no knowledge of spirituality.
1: Samasta grandhamulu kuda sanskrutamto undetvantivi.
0: All texts of Bharat is written in Sanskrit.
1: Sanskrutaniki avakasam andinchatam ledu, inga chadavadam em chadutaru.
0: We don't give any scope for Sanskrit, then how do you expect you to learn?
1: Meer chadukosinatundi ee English vidyalu chadukondi tappaledu.
0: There is no mistake in having English education.
1: Kani mana desham yokka sanskrutini నిలబెట్టేటువంటిది, మన యొక్క సంస్కారమును నిలబెట్టేటువంటిది, మన యొక్క జీవితాన్ని పోషించేటువంటిది, దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
0: We should also understand this, which really upholds our culture, gives all kinds of refinement.
1: సంస్కారమే లేకపోతే కేవలం మానవత్వమే కాదు.
0: Without culture, it cannot be the human life.
1: సంస్కరింపజేసేటువంటిది సంస్కారము.
0: That which refines is culture.
1: కనుక ఈ ఉపనిషత్తులన్నీ కూడాను చక్కగా మానవుని సంస్కరింపజేసి చక్కని ఒక దివ్యమైనటువంటి మూర్తిగా తయారు చేస్తూ వచ్చున్నాయి.
0: It refines and purifies into a noble one.
1: కనుక రేపటి నుంచి ఉపనిషత్తుల గురించి మనము విచారిస్తాం.
0: So from tomorrow we shall discuss Upanishads.
2: భజన వినాశక శాంతి నహి.

హరి భజన వినాశ శాంతి నదీ.

Let's be friends.

పద్య గద్యంబులను కూర్పగలిగియున్నా చిత్తశుద్ధియు లేకున్నా చెడును వాడు మరువబోకుడు

0: One may get by heart all sacred texts, Vedas, and one may compose beautiful poetry and even write a beautiful book. But without purity in heart, he spoils himself. Never forget this good word.
1: Divyatma Swarupulara.
0: Embodiments of divine Atma.
1: Prachina Kalamunundi, భారతీయ సంస్కృతి ధర్మార్థకామ మోక్షములనే పురుషార్థముల యొక్క తత్వములు చరిత్రకెక్కినటువంటి వేద వేదాంగములు కూడాను వల్లె వేస్తూ వస్తూ ఉన్నది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ దిస్ కంట్రీ భారత్, ఇన్ పర్స్యూట్ ఆఫ్ ది ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్, రైచియస్నెస్, వెల్త్, డిజైర్ అండ్ లిబరేషన్, పీపుల్ హ్యావ్ గోన్ త్రూ ఆల్ సీక్రెట్ టెక్స్ట్ లైక్ వేదాస్.
1: యోగ భ్రష్టు అయినటువంటి మహనీయులు తమ యొక్క అనుభూతి నుండి ఆవిర్భవించినటువంటి యొక్క సత్య సూక్తులే వేదములు.
0: వేద ఈజ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ట్రూత్ ఎక్స్పీరియన్స్డ్ బై సీయర్స్ అండ్ సెయింట్స్ ఆఫ్ దోస్ టైమ్స్.
1: విత్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చినటువంటిదే వేదము.
0: వేద ఈజ్ ద డెరివేటివ్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ దిస్ విత్.
1: వేదమనగా జ్ఞానము.
0: వేద మీన్స్ విజ్డమ్.
1: ఈ జ్ఞానం అనేటువంటిది త్రికాలములు ఎందుకుడను, త్రిలోకములు ఎందుకుడను మానవుని యొక్క యోగక్షేమమును గురించి, దివ్య జీవితాన్ని గురించి అనేక విధములుగా కూడాను ప్రకటిస్తూ వచ్చింది.
0: వేద ఎక్స్ప్రెసెస్ ఆల్ ది టైమ్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఇన్ ఆల్ ది త్రీ వరల్డ్స్. It speaks of the welfare and security of mankind while ensuring the divine life.
1: Kanuka prakrutamainatundi jeevitanni prayojanavantamainatundi jeevitanni prakrutamainatundi karmala chetane dinni prabodhistu vachindi.
0: For the benefit of the world, it referred to worldly acts for the worldly comforts.
1: Vedamulaneetundi కేవలము అవిద్యకు సంబంధించినటువంటివి.
0: వేద పర్టైన్స్ టు అవిద్య.
1: ద్వైతములకు సంబంధించినటువంటివి.
0: ఇట్ రిఫర్స్ టు డ్యువలిజం.
1: కారణమేమనగా పురుషత్వమును పురస్కరించుకొని మానవత్వమును వెంట తీసుకొని నిత్యకర్మలలో ప్రవేశింపజేసి ధర్మార్థకామ మోక్షములను ప్రబోధిస్తూ వచ్చింది.
0: బేసింగ్ ఆన్ ది డివినిటీ, it speaks to the entire humanity, the daily routine and the rituals in pursuit of the objectives of life.
1: ee vedamulu motta modata okkati gaane untundeetundi.
0: The veda in the beginning was one only.
1: Ananto vai vedaha aneetundi antu ekam vedam.
0: Veda is one.
1: Inta pedda vedamunu prachina kaalamunandu కేవలం ఋషులు మాత్రమే దీనిని అధ్యయనం చేస్తూ ఈ విధమైనటువంటి గురు శిష్యుల యొక్క పరంపరంగా దీనిని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
0: సచ్ స్టూపెండస్ వేద ఈజ్ టాట్ జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ అండ్ ఈ స్ప్రెడ్.
1: ఆనాటి మానవ యొక్క తత్వము చాలా చిన్నదిగా ఉండేటువంటిది.
0: ది హ్యుమానిటీ క్యారీడ్ విత్ ఇట్ and it was limited in its population.
1: Itti vedam dwarane manava jeevitamu madhya lokamunandu aneka vidhamaina aadarshani nirupinchavachunani uddeshamuto ee anantamaina tundi vedamulanu ekamaina tundi vedamunu kramakramina moodu vedamulaga vibhajistu vachadu.
0: The veda, which is one and infinite, that teaches important divine ideals to mankind in due course of time, is divided into three.
1: ee moodu okka vedamulu yendu kodanu motta modata rugvedamu yajurvedamu samavedamu moode.
0: There are only three in the beginning: rugveda, yajurveda and samaveda.
1: Tarupadi ee yajurvedamunandu rendu vedamulaga vibhajinchabadinatuntivi.
0: Later yajurveda is subdivided into two:
1: shukla yajurvedamu, తర్వాత కృష్ణ యజుర్వేదము.
0: శుక్ల యజుర్వేద అండ్ కృష్ణ యజుర్వేద.
1: తదుపరి ఈ యొక్క నాలుగు వేదముల తర్వాత నాలుగవదైనటువంటి యొక్క ఋగ్వేదమును అనగా అథర్వణ వేదమును ఆరంభించాడు.
0: లేటర్ కేమ్ ద ఫోర్త్ వేద అథర్వణ వేద.
1: కనుక ఈనాడు లోకములో ఆచార ప్రచారముతో ఉండినటువంటివి ఐదు వేదములు.
0: వాట్ ఆల్ దట్ ఈస్ ప్రాక్టిస్డ్ అండ్ ప్రొపగేటెడ్ టుడే ఆర్ ఫైవ్ వేదస్.
1: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఈ యొక్క యజుర్వేదంలో ఉండేటువంటి శుక్ల యజుర్వేదము.
0: ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద అండ్ శుక్ల యజుర్వేద.
1: అయితే ఈ వేదములకు తొమ్మిది పేర్లు విభజిస్తూ వచ్చాడు.
0: వేద హ్యాస్ గాట్ నైన్ నేమ్స్.
1: మొట్టమొదటిది శృతి.
0: ద ఫస్ట్ వన్ శృతి.
1: ఈ శృతి అనేటువంటిది ఏమిటి? ఆనాటి కాలమునందు పేపర్ కాని లేక ప్రింటింగ్ కాని బుక్స్ కాని ఉండేటువంటివి కాదు.
0: ఇన్ దోస్ టైమ్స్ పేపర్ అండ్ ప్రింటింగ్ మెషినరీ వర్ నాట్ అవైలబుల్.
1: కేవలం గురు శిష్యుల యొక్క పరంపరంగా శ్రవణం చేసి నేర్చుకున్నటువంటిది.
0: దే ఆర్ లెర్న్డ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ బై మియర్లీ లిసనింగ్.
1: కనుకనే దీనిని శ్రవణం అన్నారు.
0: దేర్ఫోర్ ది ప్రాసెస్ ఇస్ లిసనింగ్.
1: ఈ యొక్క శ్రవణం చేసి నేర్చుకున్నటువంటి దాన్ని శృతి అన్నారు.
0: That which is learnt by the process of listening is called anusravanam. Second, anusravanam.
1: Moodavadi amnayamu.
0: Third one, amnayam.
1: Nalugavadi samamnayamu.
0: Fourth one, samamnayam.
1: Aidavadi chandassu.
0: Fifth, chandassu.
1: Aarodi adhyayamu.
0: Sixth,
1: adhyasa.
0: Adhyasa.
1: Yedavadi gamanam.
0: Seventh, gamanam.
1: Nigamagamam.
0: Nigamagamam.
1: ఈ విధమైనటువంటిది తొమ్మిది. నిగమం, ఆగమం, ఇవి రెండు చేరి ఒక్కటి.
0: నిగమ ఆగమ.
1: నిగమాగమం అంటే ఏమిటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం లే నిగమాగమం.
0: నిగమాగమం అండ్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్
1: అనగా భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములకే నిగం ఆగమం అన్నారు.
0: ఇట్ ఈస్ ద బ్రీతింగ్ ప్రాసెస్ ఆఫ్ గాడ్ ఈస్ కాల్డ్ నిగమాగమ.
1: అయితే ఈ వేదములన్నీ కూడాను కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తుకు మాత్రమే సంబంధించినట్టుగా ఉన్నాయి.
0: However, all the Veda refers to the entire world and worldly affairs.
1: ఒక్కొక్క వేదమునకు మూడు సంహితములు అని విభజిస్తూ వచ్చారు.
0: Each Veda is classified into three samhitas.
1: Samhita.
0: Samhita. Samhita.
1: ఈ సంహితం లోపల మూడు భాగములు బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు.
0: In Samhita, there are three parts again, Brahmana, Aranyaka and Upanishad.
1: ఈ బ్రాహ్మణం అనేటువంటిది కేవలము మంత్రస్వరూపమైనటువంటిది.
0: బ్రాహ్మణము ఇస్ ఫుల్ ఆఫ్ మంత్రాస్.
1: ఇది యజ్ఞయాగాది క్రతములకు, శుభకార్యములకు దీనిని ఉపయోగించి తద్వారా శుభమును పొందేటువంటి యొక్క యోగం, శుభమును అందించేటువంటి యోగము.
0: బ్రాహ్మణ కంటెయిన్ ఆల్ మంత్రస్ that speaks of all rituals of yajna and yaga for all auspicious occasions.
1: Inka aranyakamu anetvantidi
0: aranyakamu
1: grahasthasamu tarvata manavudu vanaprasthamlo poi bharya sametanga aranyamulo sancharistu aranyamulo undinanta kalam kudanu taanu ee vedamunu adhyayanam chestu raavatam chetane deeniki aranyakamu ani peru vachindi.
0: Aranyaka is that part which speaks of an householder. Later, he enters into the stage what we call Vanaprastha. He is accompanied by his wife
1: Vanaprastha
0: and stays there in the forest. Vanaprastha is full of austerity.
1: Sanyasamunaku purvam Vanaprastham.
0: Vanaprastha comes even before sanyasa.
1: Vanaprastham lopala sariyainatvanti yokka aacharanalu pravartanalu sakramamainatviga undinappude సన్యాసం లోపల సరి అయిన మార్గం అనుసరించడానికి వీలవుతుంది.
0: వెన్ దిస్ స్టేజ్ ఆఫ్ వానప్రస్థ సాలిట్యూడ్ ఈస్ పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్ విల్ బి ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు సన్యాస.
1: అనగా ఇరువురే గృహమును విడిచిపెట్టాలి.
0: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ లీవ్ దేర్ హోమ్.
1: వదలినటువంటి యొక్క భార్యాభర్తలు ఉత్తర దిశ వైపునే ప్రయాణం చేస్తూ పోవాలి.
0: హ్యావింగ్ లెఫ్ట్ దేర్ హోమ్స్ the couple should travel
1: northward to what extent maraninchunanta varaku kudanu uttaram vaipune prayanam cheyali
0: until
2: they die, they should walk along north direction.
1: ఏ యొక్క ప్రదేశం ముందు కానీ ఒక గోడలు టాపు వేసినటువంటి ఇంటిలో నివసించకూడదు.
2: They should not live at any place where there are walls and a roof.
1: వానకు తడిచి ఎండకు ఎండి ఏ విధమైనటువంటి అవస్థలు వచ్చినప్పటికీ దానిని సహించుకొని భరించుకొని తట్టుకొని నిట్టుకొని ముందుకు సాగినటువంటి జీవితమే ఈ వానప్రస్థ జీవితం.
2: ద లైఫ్ ఆఫ్ వానప్రస్థ ఇస్ దట్ హీ విల్ బి ఎక్స్పోజ్ టు ఆల్ ద రెయిన్ ఫాల్ అండ్ టు ద హీట్ ఆఫ్ ది సన్, బట్ యెట్ హీ రెసిస్ట్స్.
1: అరణ్యమునందు ఉండినప్పటికీ భార్యాభర్తలు సోదర సోదరి మండలి వలె జీవించేటువంటి వారు.
2: స్టేయింగ్ దేర్ ఇన్ ద ఫారెస్ట్, హస్బెండ్ అండ్ వైఫ్ lead the life as if they are brothers and sisters.
1: Brother and sister. Intiye kaaka pournami dinamu okkokka pircha maatrame taggistu raavali tana aaharanni.
2: On full moon day, commencing from that day, they should be start cutting off a morsel of food every day.
1: Amavasya dinamunaku poorthi viraminchali aa bhojanam.
2: By dark night, by the time they reach that dark night,
1: అమావాస్య నుంచి తిరిగి ఒక్కొక్క పిడ్చ అభివృద్ధి చేసుకుంటూ పోవాలి.
2: ఫ్రమ్ దట్ డే దే షుడ్ స్టార్ట్ యాడింగ్ ఆన్ ఏ మార్సల్ ఆఫ్టర్నూన్.
1: పౌర్ణమి దినం వచ్చేటప్పటికి పూర్తి దాన్ని విరమించాలి.
2: బై ది టైమ్ దే రీచ్ ఫుల్ మూన్ డే దే షుడ్ స్టాప్ పార్టేకింగ్.
1: ఎవరైనా దయాదాక్షిణ్యం కలిగిన గృహస్థులు వీరికి భోజనం పెట్టాలంటే తట్టలో తెచ్చి పెట్టకూడదు.
2: ఎనీవన్ విత్ కంపాషన్ cannot serve food on a plate.
1: వేట వారి ఇంటిలో ప్రవేశించి భోజనం చేయకూడదు.
2: దే షుడ్ నాట్ డైన్ అట్ అదర్స్ రెసిడెన్సెస్.
1: ఒక ఆకులో మాత్రమే తీసుకుని
2: ఇట్ షుడ్ బి క్యారీడ్ ఆన్ ఎ లీఫ్.
1: దానిని బయటనే భుజించి
2: దే షుడ్ సీ ఈట్ అవుట్ సైడ్.
1: ఆ ఆకును పారవేసేటువంటి వారు.
2: అండ్ దే షుడ్ త్రో అవుట్ ద లీఫ్.
1: ఈ విధమైనటువంటి ఒక కఠిన చర్యల చేతనే వానప్రస్థమును గడుపుకుంటూ వచ్చారు.
2: స్ట్రిక్ట్ ఆస్టెరిటీస్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ వానప్రస్థ.
1: ఇవన్నీ కూడా కేవలము గృహస్థాశ్రమునకు, బ్రహ్మచర్యమునకు, వానప్రస్థమునకు, సన్యాసమునకు ఈ నాలుగు కూడాను ఈ ప్రాకృతమైనటువంటి చర్యలే.
2: ఆల్ యాక్షన్స్ దట్ రిలేట్ టు ఆల్ దీస్ ఫోర్ స్టేజెస్ ఆర్ అబ్సల్యూట్లీ వరల్డ్లీ.
1: ఇవన్నీ కూడాను మనస్సు నిగ్రహం కోసమనే చేసినటువంటి పనులు.
2: దే ఆర్ ప్రిస్క్రైబ్డ్ టు కంట్రోల్ ద మైండ్.
1: అంతే కాని దైవాన్ని సాక్షాత్కరింపజేసుకునేటువంటిది కాదు.
2: దే ఆర్ నాట్ ద యాక్ట్స్ దట్ వుడ్ మేక్ యూ eligible to enjoy the manifestation of the Lord.
1: ఇది ఈ పురుషార్థమునకు ఆవరణ ఉన్నటువంటి ఒక మహాపురుషార్థమైనటువంటి ఒక పరభక్తి కాదు.
2: ఇట్ ఈస్ నాట్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ విచ్ ఇస్ సుప్రీం.
1: పరానుకనే వేదములు కేవలము ప్రాప్తమైన జీవితం వరకు మాత్రమే పరిమితమైపోయింది.
2: Therefore, Vedas have limited themselves to the earthly sojourn.
1: వేదాంతము.
2: Then comes వేదాంతం.
1: ఇదియే చాలా ప్రధానమైనటువంటిది.
2: దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఆధ్యాత్మికులకు సరి అయిన గమ్యము ఇదియే సరి అయినటువంటి ప్రారంభము.
2: ఇట్ ఈస్ ది గోల్ అండ్ ఇట్స్ ద బిగినింగ్ ఫార్ స్పిరిచువల్ ఫీల్డ్.
1: ఇది ప్రారంభము అంత్యము రెండు కూడా ఒక్కటే.
2: ద బిగినింగ్ అండ్ ది ఎండ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: ఇలాంటి వేదాంతం యొక్క సహస్రమైనటువంటి యొక్క స్థితులను మనం తెలుసుకోవటం చాలా కష్టమవుతుంది.
2: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నో ది డిఫరెంట్ లెవెల్స్ ప్రిస్క్రైబ్డ్ బై వేదాంత.
1: కనుక వేదాంతం అంతా కూడా మూడు విధమైనటువంటి యోగములో దీన్ని చేర్చబడినటువంటిది.
2: ది ఎంటైర్ వేదాంత ఈజ్ సమ్డ్ అప్ ఇంటూ త్రీ.
1: మొట్టమొదటిది
2: ద ఫస్ట్.
1: మనం అన్నింటినీ తెలుసుకునేదానికి ఈ మూడింటిని చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి. పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా వినాలి.
2: స్టూడెంట్ షుడ్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. ఇట్స్ ఎసెన్షియల్ టు నో దీస్ త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్.
1: ఇందులో ప్రధానమైనటువంటిది మనము గుర్తించవలసినటువంటివి ఈ మూడే కూడా.
2: మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ దీస్ త్రీ దట్ వీ హావ్ టు నో.
1: మొదటిది తారకం.
2: ఫస్ట్ వన్ తారకం.
1: తారకం
2: తారకం తారకం.
1: రెండవది సాంఖ్యము.
2: సెకండ్ సాంఖ్యము.
1: మూడవది అమనస్కము.
2: థర్డ్ వన్ అమనస్కము.
1: ఇవి మూడే వేదాంతం యొక్క గమ్యములు, వేదాంతం యొక్క అంత్యములు, వేదాంతం యొక్క సారములు.
2: These are the three states which mark the end of Vedanta and the essence of Vedanta.
1: Tarakam ante emiti?
2: What do you mean by tarakam?
1: Dinni kechari, bechari, madhyama.
2: Kechari, bechari, madhyama.
1: Tarvata nijamainatuvanti okka tattvamu Bhagavati.
2: And Bhagavati.
1: ఈ నాలుగింటి యొక్క తత్వములను చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: One must make an attempt to know the nature of these facts.
1: ఈ తారకం అంటే ఏమిటి?
2: What do you mean by తారకము?
1: అనేక మంది అనేక విధమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వస్తుంటారు.
2: Many people interpret in their own way.
1: ఇందులో పంచాత్మకమైనటువంటి యొక్క ముద్రలు ఐదు ఉంటున్నాయి. పంచముద్రలు.
2: There are five signs, పంచముద్రాస్. పంచముద్రాస్ five signs.
1: ఈ పంచముద్రముల యొక్క తత్వమని చక్కగా గుర్తించి
2: One should know clearly these five signs.
1: దీన్ని పరిశోధన ప్రమాణముల చేత
2: with all investigation
1: పరిశీలించి
2: examine
1: దానిని అనుభవించి
2: experience
1: ఇది అవసరమైనది కాదు
2: and then
1: అది దానిని త్రోసివేసి
2: and feel that it's not necessary and brush it aside
1: నాదబిందు అనేటువంటి దానిని దర్శించి
2: have the vision of నాదబిందు
1: నాదబిందు
2: నాదబిందు
1: తదుపరి
2: లేటర్
1: నిజమైనటువంటి తత్వం లోపల హంసత్వం గురించి హంసత్వము
2: హంసత్వ
1: గురించి
2: అబౌట్ దాట్ హంసత్వ
1: ఈ పరమ తత్వమైనటువంటి ఒక సత్చిత్ ఆనంద తత్వాన్ని అనుభవించినటువంటి ఒక జగత్తునందు అది ఏ తారకము అంటారు
2: అండ్ ద ఎక్స్పీరియన్స్ దట్ స్టేట్ ఆఫ్ సచ్చిదానంద ఆన్ అర్త్
1: మానవుని యొక్క మనస్సు సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమతత్వం నందు పరిపూర్ణ జ్ఞానం నందు ఈ మనస్సును లీనం చేయటమే ఇది ఒక తారకము
2: టు అలౌ ద మైండ్ మర్చ్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ సచ్చిదానందం ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ తారకము
1: దాని యందు మనస్సును లగ్నం చేయటం
2: టు కాన్సన్ట్రేట్ ద మైండ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్
1: రెండవది సాంఖ్యము
2: ద సెకండ్ వన్ సాంఖ్యము
1: ఈ సాంఖ్యమనగా
2: సాంఖ్యము మీన్స్
1: పంచేంద్రియ పంచప్రాణ పంచభూత పంచకోశము మనసు బుద్ధి చిత్తము అంతఃకరణ జీవము ఇవన్నీ చేరినప్పుడు 25 తత్వములుగా రూపొందుతుంది
2: సాంఖ్యము రిఫర్స్ టు దీస్ ఫైవ్ సెన్సెస్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్ ఫైవ్ ఎలిమెంట్స్ ఫైవ్ లైఫ్ షీట్స్ ద మైండ్ బాడీ ఇంటెలెక్ట్ ఇన్నర్ సెన్సెస్ మేక్ ఏ టోటల్ ఆఫ్ 25
1: అప్పుడు వీటిని అన్నింటినీ ఒక్కొక్క దాన్ని కూడా చక్కగా పరిశీలించి
2: ఎగ్జామినింగ్ ఎవ్రీవన్
1: ఇది ఏది కూడా నేను కాదు నేతి నేతి నేతి నేతి అని దానిని విమర్శించి
2: ఇన్వెస్టిగేషన్ షుడ్ మేక్ యు నో దిస్ నథింగ్ ఈజ్ ద రియాలిటీ
1: దీని వలన ఆ యొక్క ఆత్మతత్వం ఏమాత్రము గుర్తించుకోవడానికి వీలు కాదని విశ్వసించి
2: అండ్ యూ విల్ హ్యావ్ ఫెయిత్ దట్ యూ కెనాట్ నో యువర్ ఓన్ ఆత్మ
1: దానికి ఆవరణ ఉన్నటువంటి ఒక సచ్చిదానంద పరిపూర్ణ తత్వం
2: అండ్ దట్ విచ్ ఇస్ బియాండ్ ట్రాన్సెండెంటల్ సచ్చిదానంద ప్రిన్సిపల్
1: అది ఏ ఆత్మ అని గుర్తించి
2: and the knowledge that is a real atma
1: aa atma ne nenu aneetundi dani telusukovali
2: the total identity of this I with that atma is to be known
1: idi e sankhya yogamu annaru
2: this is called sankhya yoga
1: anaga
2: meaning
1: idi kevalamu bahirmukhamainatundi antarmukhamainatundi oka sarveendriyamulu kodunu manam vicharana cheyali
2: it only means a thorough inquiry of the external and internal senses
1: తదుపరి అమనస్కము
2: నెక్స్ట్ వన్ ఇస్ అమనస్కము
1: ఈ అమనస్కం అంటే ఏమిటి
2: వాట్ డూ మీన్ బై అమనస్కం
1: ఈ పంచభూతములతో చూచినటువంటి ఈ ప్రపంచమంతై కూడాను దృశ్యకల్పితమైనటువంటి ప్రపంచమంతై కూడాను బ్రహ్మనే తప్ప మరొకటి లేదు రెండవది లేదు అది ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు
2: యు సీన్ దిస్ వరల్డ్ విత్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఓవర్ దేర్ ద ఫ్లీటింగ్ ద ట్రాన్సియంట్ వరల్డ్ అవుట్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ బ్రహ్మ అలోన్ ఓన్లీ వన్ బ్రహ్మ నాట్ టూ ఇట్స్ ఓన్లీ వన్
1: బ్రహ్మ బ్రహ్మనే
2: ది ఎంటైర్ క్రియేషన్
1: రెండవ పదార్థమే లేదు
2: దేర్ ఇస్ నో సెకండ్ వన్ దేర్
1: అలాంటి స్థితి లోపల విచారించేటువంటి మనసు కూడా లేదు
2: వీ డోంట్ హ్యావ్ దట్ మైండ్ టు థింక్ దట్ డీప్ ఎనఫ్
1: సంకల్ప వికల్పం ఉండినప్పుడే ఈ జగత్తులో అనంతం కనిపిస్తుంది
2: వెన్ దేర్ ఆర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ యూ ఫైండ్ ది ఇన్ఫినిటీ ఓవర్ దేర్
1: అనంతం లేక ఏకంగా ఉండినప్పుడు మనస్సే లేదు
2: when that infinity becomes only unity
1: ఏది చూసినా బ్రహ్మని
2: whatever you see is
1: brahmani ఏది విన్నా బ్రహ్మని
2: whatever you listen to
1: ఏది దర్శనా బ్రహ్మని
2: whatever you think is brahmani
1: ఏది పలికినా బ్రహ్మని
2: whatever you speak
1: ఏది చేసినా బ్రహ్మని
2: whatever is done is brahmani
1: ఎక్కడ నడిచినా బ్రహ్మని
2: wherever you go is brahmani
1: కనుకని అంతా బ్రహ్మమయమైనప్పుడు ఇంకా మనస్సు అనేటువంటిది లేనే లేదు
2: when everything is brahman there is no mind
1: రెండవది ఉండినప్పుడే అప్పుడు ఈ యొక్క సంకల్ప వికల్పం బయలుదేరుతుంటాయి
2: వెన్ వన్స్ యు ఫైండ్ ది సెకండ్ వన్ ఎగ్జిస్టింగ్ దెన్ దేర్ విల్ బి స్కోప్ ఫర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్
1: కనుకనే థాట్స్ కు అవకాశం లేదు కనుకనే ఇది అమనస్కము అన్నారు. అనగా మనసు లేనటువంటి స్థితి.
2: Since there is no scope for thoughts, it is called amanaskam or withdrawal of the mind.
1: ఈ పరిస్థితి యందు ఒక్క ప్రేమ మాత్రమే ఉంటుంటది.
2: At this stage only love exists.
1: ఆ ప్రేమనే సత్యము.
2: That love is truth.
1: Truth to love ఈ రెండు ఒకటే అని.
2: The truth and love are one.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే సర్వము కూడాను శూన్యమైపోతుంది జగత్.
2: Because of the combination of love and truth, the whole world comes down to nothingness.
1: చిన్న ఉదాహరణము,
2: a small example.
1: యశోద వీధి వీధి తిరుగుతూ ఉంటుంది.
2: Yashoda was moving about street to street.
1: ఎక్కడ కృష్ణుడు ఉన్నాడు, ఎక్కడ పోయినాడు కృష్ణుడు అని వెతుకుతూ ఉంటుంది.
2: She is in search of Krishna where he has gone.
1: అనగా కృష్ణుడు ఒకే శరీరంతో ఉన్నాడు కనుకనే ఇక్కడ సెర్చింగ్.
2: Krishna has got one body, this word searching has come.
1: కరుకు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ వచ్చింది.
2: She has been in continuous search of Krishna.
1: ఎక్కడ చూసినా కృష్ణుడే ఉంటే వెతకనక్కర్లేదు కదా.
2: Since Krishna is everywhere, you don't need to search.
1: కానీ ఒకే దేహంతో ఉండటం చేత ఈమె దాన్ని వెతుకుతూ వెతుకుతూ పోతుండాలి.
2: Since she has put on one body, she is in search of him.
1: ఎదురు వచ్చింది రాధ.
2: Radha came in front of her.
1: అమ్మా రాధమ్మ, మా బారుణ్యమేనా మీరు చూచారా, మా గోపాలుడు ఏమైనా మీ ఇంటికి వచ్చాడా అని ప్రశ్నించింది.
2: యశోదాస్ రాధ, హ్యావ్ యూ సీన్ కృష్ణ, హ్యాస్ హీ కమ్ టు యువర్ హోమ్.
1: అన్ని వీధులు తిరిగాను.
2: ఐ వెంట్ రౌండ్ ఆల్ స్ట్రీట్.
1: అందరి ఇంటి చూచాను.
2: ఐ హావ్ సీన్ ఎవ్రీవేర్.
1: కానీ ఎక్కడా కనిపించలేదు నా కృష్ణుడు.
2: ఐ కుడ్ నాట్ ఫైండ్ కృష్ణ ఎనీవేర్.
1: మీకు ఎక్కడైనా కనిపించాడా అనింది.
2: డిడ్ యూ సీ హిమ్.
1: ఒక్కతూరి కన్నులు మూసుకుంది, కృష్ణాని స్మరించింది ప్రేమతో.
2: షీ క్లోజ్డ్ హర్ ఐస్. With intense love, she just chanted name Krishna.
1: ఒక్క క్షణంలో కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ.
2: In a moment's time, Krishna appeared there.
1: చూచింది యశోద.
2: యశోద saw.
1: కృష్ణుడు కేవలము నా కుమారుడు.
2: Krishna is my son.
1: కృష్ణుడికి నేను తల్లి.
2: I am his mother.
1: తల్లి ప్రేమ కంటే అన్యుల ప్రేమ ఏమాత్రమూ పెద్దది కాదని భావించాను ఇంతకాలము.
2: I considered so long that no love exceeds.
1: నాకంటె అమితంగా కృష్ణుని ప్రేమించేటువంటి వారు జగత్తులోనే లేరని అహంకారపడ్డాను.
2: I am highly egoistic because of the feeling that no one would love as much I love him.
1: కాని నీ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదని నేను గ్రహించుకోలేకపోయాను.
2: I could never understand the mighty power of your love.
1: ఈ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదా? స్మరించిన తక్షణమే ప్రేమతో సాక్షాత్కరించటం అనేటువంటి జరుగుతూ ఉండాలి.
2: You find the manifestation by mere thought of that.
1: Aithe ee prema ettidi radha prema.
2: What sort of love is that of radha?
1: Parishuddhamaina,
2: pure,
1: pavitramaina,
2: sacred,
1: ahankara rahitamainatundi prema kalukoni appadikappudike saakshatkarinchadu.
2: Egoless, therefore Krishna manifested there.
1: Hrudayamulo emaina malinyam unte, ahankarame indulo unte, ఎన్ని గంటలో ఎన్ని దినములో ఎన్ని సంవత్సరంలో ఎన్ని యుగములు ప్రయత్నించినప్పటికీ భగవంతుడు సాక్షాత్కరించాడు.
2: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ట్రేస్ ఆఫ్ ఈగో ఇన్ హర్ హార్ట్, షీ మైట్ ప్రే ఫర్ అవర్స్ అండ్ డేస్ మంత్స్ అండ్ ఇయర్స్, గాడ్ విల్ నెవర్ అపియర్.
1: యశోద రాధ చేతులు రెండు గట్టిగా పట్టుకుని, అమ్మా ఇంతకాలము నాలో ఉండినటువంటి అహంకారమును ఈనాడు అజ్ఞానమనేటువంటి యొక్క నేత్రములు నాకు తెరిపించావు.
2: యశోద కాట్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ రాధ అండ్ సెడ్, You opened my eyes because I was always in darkness of this
1: attachment. నాకంటే అమితంగా ప్రేమించేటువంటి వారు జగత్తులో ఎన్నో మంది ఉంటున్నారు.
2: In this world there are many many lots of people who love Krishna more than I love him.
1: కరక నేనే నాకే పెద్ద ప్రేమ అని భావించుకున్నాను ఇంతకాలం.
2: I considered that my love is supreme and topmost.
1: ఇది నా పొరపాటు.
2: It's my mistake.
1: కనుక నీ వంటి యొక్క ప్రేమను నాకు కూడాను బోధించమని చెప్పింది యశోద.
2: యశోద asked Radha to teach the same principle of love.
1: Radha cheppindi, amma idi okaru bodhinchetundidi kaadu.
2: Radha said it can
1: okaru deenini andinchetundidi kaadu.
2: It can not be passed on by anybody.
1: Kanuka idi tama yokka tattvamunu taamu gurtinchukoni krishnuni paripurnanga vishwasinchinappude ee prema neeku abhirudhi avutundi annadu.
2: Each one has to understand, experience for one's own self with full love.
1: Tarvata krishnudu intiki vachin tarvata
2: అప్పుడు కృష్ణ రిటర్న్,
1: కృష్ణుణ్ణి గట్టిగా పట్టుకుని,
2: షీ హగ్డ్ హిమ్.
1: కృష్ణ పెట్టినది తినవు.
2: కృష్ణ యు డోంట్ ఈట్ వాట్ ఐ సర్వ్.
1: పెట్టినది తినవు.
2: యు డోంట్ ఈట్ వాట్ ఐ సర్వ్.
1: వల్లల పుట్టలకును పోయి పట్టెళ్ళుగా లో గుట్టున తినదవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
2: యు విజిట్ ద హౌసెస్ ఆఫ్ కౌహర్డ్ బాయ్స్ అండ్ ఈట్ సీక్రెట్లీ ఫిస్ట్ ఫుల్ ఆఫ్ బటర్.
1: నే పెట్టితే తినవు వెన్న.
2: యూ డోంట్ ఈట్ ద బటర్.
1: మన ఇంటి నిండుకు వెన్న ఉంటుండాలి.
2: వి హావ్ సో మచ్ ఆఫ్ బటర్.
1: మన ఇంటి వెన్న నీవు భుజించవు.
2: యూ డోంట్ ఈట్ అవర్ ఓన్ బటర్.
1: కానీ ఇతరుల ఇంటికంతా పోయి వారు తరుముకొని వస్తున్నప్పుడు నువ్వు వారి వెన్న నీవు భుజిస్తున్నావు.
2: దో పీపుల్ ఆర్ హంటింగ్ యూ, దే ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ యూ, స్టిల్ యూ ఈట్ ఇన్ సీక్రెట్.
1: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
2: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్?
1: తల్లి అయినా తన ఇల్లు అయినా కూడాను తనకు ప్రీతి కాదు, భక్తుల యొక్క ప్రీతినే తనకు చాలా ప్రీతి.
2: ఇట్ ఓన్లీ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ద మదర్, ఇట్ ఈస్ నాట్ హిస్ హోమ్ దట్ ఆర్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ ది హార్ట్ ఆఫ్ ద డివోటీ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: కనుకనే అహంకారరహితమై నిర్మలమై నిస్వార్థమై ఉండిన ప్రేమను మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు తక్షణమే క్షణం కూడా ఇంకా కాలం అక్కర్లేదు, అప్పటికప్పటికే దైవం ప్రత్యక్షమవుతాడు.
2: వెన్ వన్స్ వీ డెవలప్ that egoless, sacred, pure, selfless love, God will manifest in a moment of time.
1: ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఒక దేహ సంబంధమైనటువంటి భ్రాంతి చేతనే ఇన్ని విధమైనటువంటి అవస్థలు గురి అయిపోతున్నారు భక్తులు కూడా.
2: Devotees suffer because of their body attachment.
1: కొన్ని మిలియన్ల ఇయర్స్ ముందుగా,
2: prior to millions of years ago,
1: సూర్యుడు పగిలినాడట. హీలియం అనేటువంటి ఎక్కువ ఇదైపోయి సూర్యుడు పగిలిపోయాడట.
2: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ హీలియం సన్ బర్స్ట్.
1: భూమంతా పగిలిన సూర్యుడు పగిలిపోయినప్పుడు అవన్నీ ముక్కలు ముక్కలుగా తయారైపోయినాయట.
2: సన్ బర్స్టెడ్ ఇన్ టు పీసెస్.
1: ఆ ముక్కలు ముక్కలుగా తయారైనటువంటివే స్టార్స్.
2: దట్ దీస్ పీసెస్ ఆఫ్ సన్ ఆర్ ద స్టార్స్.
1: ఆ స్టార్స్ మాత్రమే కాదు,
2: నాట్ ఓన్లీ స్టార్స్,
1: ది మిల్కీ వేస్ అంటున్నారు,
2: ది మిల్కీ వేస్,
1: అవి కూడా సూర్యుడు పగిలిపోయినప్పుడు ఆరంభమైనటువంటి యొక్క బిందువులే.
2: దే ఆర్ ఆల్సో ది పీసెస్ ఆఫ్ ది సన్.
1: అయితే ఎప్పుడు దీనికి జననము మరణము ఉంటాయి?
2: దెన్ వెన్ కెన్ యూ డిసైడ్?
1: ఒక ఆకారం ఉండినప్పుడే దీనికి జనన మరణాలు ఉంటుంటాయి.
2: వెన్ దేర్ ఇస్ ఎ ఫామ్ దేర్ ఇస్ ఎ బర్త్ అండ్ డెత్.
1: కానీ ఆకారం పోయినప్పటికీ కూడా ఇది శాశ్వతంగా ఉంటుంటాయి.
2: దో ద ఫామ్ ఈస్ గాన్ ఇట్ రిమైన్స్ పర్మనెంట్.
1: ట్రూత్ ఉన్నాడు,
2: దట్ ఈస్ ట్రూత్ హీ సెడ్.
1: ఎట్ అనగా ఒక చిన్న ఉదాహరణము,
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఆవు అని ఒక పేరు పెట్టాం మనం, కౌ.
2: వీ హావ్ గివెన్ ఎ నేమ్, ఆవు కౌ.
1: ఆ ఆవు మరణించిన తర్వాత కూడా నువ్వు ఆవు అనే శబ్దం మరణించదు.
2: ఈవెన్ ఆఫ్టర్ ది కౌ డైస్ ద నేమ్ ఆఫ్ ఎ కౌ రిమైన్స్.
1: మనిషి అనేటువంటిది ఉన్నప్పుడు మనిషి మరణించినా కానీ ఆ పదం మరణించదు.
2: ద నేమ్ హ్యూమన్ రిమైన్స్ ఈవెన్ ఆఫ్టర్ ది హ్యూమన్ బీయింగ్ డైస్.
1: అదే రీతిగానే ఆత్మ అనేటువంటిది ఒక ఆకారం ధరించినప్పుడు ఆకారం పోయినప్పటికీ ఆ ఆత్మ అనేటువంటిది మరణించదు.
2: దేర్ఫోర్ ఆత్మ విని టేక్స్ అపాన్ ఎ బాడీ, ఇట్ మే రిమైన్ బట్ ఇట్ ఎగ్జిస్ట్ ఈవెన్ ఆఫ్టర్ ద బాడీ ఈస్ గాన్.
1: అంతేకాకుండా సత్యాన్వేషణ సల్పాలని జూమ్ సాబ్ చెప్పాడు.
2: జూమ్ సాయ్ ఆల్సో సెట్ వన్ షుడ్ బి ఇన్ సచ్
1: అన్వేషణ సల్పాలి, సత్యం
2: సర్చ్
1: ట్రూత్
2: సర్చ్ ట్రూత్.
1: కానీ సత్యాన్ని మనం అన్వేషించనక్కర్లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ నీడ్ టు బి ఇన్ సచ్.
1: సర్వత్రా ఉండినటువంటి సత్యాన్ని ఎక్కడనే మనం అన్వేషించేది?
2: వెన్ ట్రూత్ ఈస్ ఎవ్రీవేర్ వేర్ డూ యూ సర్చ్?
1: ఏ చోట అయితే మనం అన్వేషించాలి?
2: అట్ ఎ ప్లేస్ ఇట్ ఇస్ నాట్ ప్రెసెంట్ యూ కెన్ సర్చ్ ఎల్స్వేర్.
1: కనుక సత్యం అనేటువంటి పలికిన పలుకు మాత్రం నాశనం కావచ్చు, కానీ సత్యం నాశనం కాదు.
2: ద వర్డ్స్ ఆఫ్ ట్రూత్ వాట్ యూ స్పీక్ మే వానిష్ బట్ నాట్ ద ట్రూత్ యాజ్ సచ్.
1: అదే విధముగానే
2: లైక్ వైజ్
1: ఈ బ్రహ్మతత్వం అనేటువంటిది ఏనాటికి కూడా మార్చేటువంటిది కాదు, మారేటువంటిది కాదు.
2: లైక్ వైజ్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్ ఈజ్ చేంజ్లెస్.
1: ఎప్పటికీ ఉండేటువంటిది ఏ బ్రహ్మతత్వం?
2: ఇట్ ఎగ్జిస్ట్ ఆల్ ది టైమ్.
1: శబ్ద రూపంలో ఉంటుంటాది,
2: ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్.
1: కాంతి రూపంలో ఉంటుంటాది,
2: ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్.
1: చలన శక్తిలో ఉంటుంటాది,
2: ఇన్ ది ఫార్మ్ వైబ్రేషన్.
1: నాట్ వైబ్రేషన్, మూవ్మెంట్, చైతన్యం,
2: అవేర్నెస్.
1: అవేర్నెస్,
2: అవేర్నెస్
1: దాంట్లో ఒక కాన్షియన్స్,
2: కాన్షియన్స్,
1: కాన్షియస్నెస్,
2: కాన్షియస్నెస్
1: ఇవన్నింటి రూపంలో కూడా ఉంటుంటాది.
2: ఇట్ ఇస్ ఆల్ ఇన్ ఆల్ దీస్ వేరియస్ ఫార్మ్స్.
1: ఏ రూపమైన దాన్ని మనం నిర్ణయించే అవుతుంది?
2: హౌ డు యు డిసైడ్ ఇట్ స్పెసిఫిక్ ఫార్మ్?
1: అన్ని రూపములు కూడా ఈ యొక్కది సత్యమే.
2: ఆల్ ఫార్మ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ట్రూత్.
1: దీనిని వేదాంతం ప్రబోధిస్తూ వచ్చింది.
2: దిస్ ఇస్ టాట్ బై వేదాంత.
1: దీనిని మరొక రీతి లోపల గొప్ప యోగి,
2: ఏ గ్రేట్ సేజ్,
1: ఇతనికి ఆంధ్రప్రదేశంలో చాలా వరకు పేరు విని ఉంటారు.
2: హిస్ నేమ్ ఇస్ వెరీ వెల్ నోన్
1: బ్రహ్మం గారు అంటారు. అతను బ్రహ్మం.
2: హిస్ నేమ్ ఇస్ బ్రహ్మం గారు.
1: అతను బోధించినటువంటి సూక్తుల లోపల,
2: ఇన్ హిస్ టీచింగ్,
1: ఎరుకుమరి పనకుండా జాగ్రత్త నిరతం ఒక స్వప్నాశ సూక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగరు జీవాత్మ జడివిడే తారకం తారకం తారకం. ఎరుకు మన పడకుండా జాగ్రత్త నిరతమకు స్వప్నాశ సూక్తులో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకొని జీవాత్మ జడివిడి తారకం. ఇది తారకం. ఎరుకు మరుపు అనకుండా,
2: వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఆర్ ఫర్గెట్ఫుల్నెస్, వితౌట్
1: నిరతము స్వప్న సుశక్తిలో కూడాను, స్వప్న సుశక్తి లేని కూడాను,
2: ద వేకింగ్ స్టేట్, డ్రీమింగ్ స్టేట్ అండ్ డీప్
1: అరమరాలు లేకుండా ఎప్పుడు,
2: వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆర్ డిస్టర్బెన్స్,
1: తరచుగాను,
2: quite frequently,
1: jeevaatma jadividi tarakam annadu.
2: It is the individual soul atma that is tarakam,
1: anaga ee panchindriyam panchindriyamato kaani,
2: not with the five senses,
1: ee panchabhootamulato kaani,
2: not with the five
1: elements, panchakosamulato kaani,
2: not five
1: panch pranamulato kaani,
2: not five life breaths,
1: kudinidi kaadu ee tarakam.
2: Taraka is not one with these factors,
1: prana apana vana udana samana, ee panch pranamulu kudunu sambandhinchinatundi kaadu,
2: is nothing to do with these life principles, five of them.
1: ప్రాణ అపాన
2: అపాన
1: వ్యాన
2: వ్యాన
1: ఉదాన
2: ఉదాన
1: సమాన, ఈ రకమైనటువంటి ప్రాణములంతా కూడా కేవలం దేహమును మాత్రమే సంబంధించినటువంటివి.
2: దీస్ లైఫ్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ పర్టైన్ టు ద బాడీ,
1: కనుక దీనికి ఏమాత్రము సంబంధం ఉండేటువంటిది కాదు.
2: బట్ దిస్ ఇస్ దిస్ ఆత్మ
1: బ్రహ్మత్వమైనటువంటిది సర్వత్రా ఉండేటువంటిది.
2: దిస్ బ్రహ్మ నేచర్ బ్రహ్మ ఇస్ ఆల్ పర్వేసివ్,
1: అన్ని రూపములు ఎందుకు ఉన్నది బ్రహ్మనే.
2: బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఫార్మ్,
1: అన్ని పదార్థములు ఎందుకు ఉండనేటువంటిది బ్రహ్మనే.
2: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాటర్,
1: కనుకనే ఈ మ్యాటర్ అనేటువంటిది అంతా మ్యాటరే.
2: So everything is matter.
1: ఈ దేహం అని అనుకుంటున్నారు, దేహం కూడా ఒక మ్యాటర్.
2: యూ థింక్ ఇట్ ఇస్ బాడీ, బాడీ ఇస్ ఆల్సో మ్యాటర్.
1: ఈ బాడీ ఎట్లా మ్యాటర్ అని చెప్పడానికి వీలవుతుంది?
2: హౌ డు యూ సే ద బాడీ ద మ్యాటర్?
1: ఈ మ్యాటర్ అనే బాడీ కావాలనుకుంటే డాక్టర్స్ కూడా మీరు చక్కగా విచారించండి.
2: ఇఫ్ యూ వాంట్ టు నో దిస్ బాడీస్ మ్యాటర్ యూ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ డాక్టర్స్.
1: 4 lakh soaps,
2: 4 lakh soaps,
1: 9 2-inch nails,
2: 9 2-inch nails,
1: 2 buckets of water,
2: 2 buckets of water,
1: 1 bucket of chunnamu,
2: 1 bucket of chunnam or lime,
1: 900 matchsticks,
2: 900 matchsticks phosphorus,
1: తర్వాత 5 pencils lead,
2: and lead present in 5 pencils,
1: ఆ పైన 8 cells యొక్క ఇది చూసము
2: జింక్,
1: ఇవన్నీ చేరితేటప్పటికీ ఇది ఒక దేహంగా తయారవుతుంది. అది
2: ఆల్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ద బాడీ.
1: ఈ మ్యాటర్స్ అంతా చేస్తే కూడా 2 rupees వేల కూడా ఉంటుంది.
2: ద వాల్యూ ఆఫ్ ది టోటల్ మ్యాటర్ ఇస్ నాట్ ఈవెన్ వర్త్ 2 rupees.
1: 2 rupees మ్యాటర్ లోపలనే మిలియన్స్ ఆఫ్ వాల్యూ చేసేటువంటి బాడీ తయారవుతుందని.
2: విత్ దిస్ 2 rupees ఆఫ్ మ్యాటర్ మిలియన్స్ కాస్ట్ వర్త్ ఆఫ్ ది బాడీ.
1: బాడీ చేయవచ్చును ఈ పదార్థములతో,
2: కానీ
1: ఈ బాడీకి వైబ్రేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అది?
2: బట్ వేర్ ఫ్రమ్ యూ గెట్ వైబ్రేషన్ దట్ గోస్ ఇన్ టు ద బాడీ?
1: అదే బ్రహ్మతత్వము,
2: దట్ ఈస్ బ్రహ్మ.
1: ఈ యొక్క బాడీ అనేటువంటిది మ్యాటర్ తో కూడినటువంటిది 4 nelada 9 dinamulu జరిగిన తర్వాత ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమైపోతుంది తల్లి గర్భంలో.
2: ద వైబ్రేషన్ ఎంటర్స్ ఇన్ టు ద వూంబ్ ఆఫ్ ది మదర్ వెన్ ది చైల్డ్ ఈస్ 4 months 9 days.
1: అప్పుడే ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమవుతుంది ప్రాణశక్తి.
2: దెన్ వైబ్రేషన్ దిస్ లైఫ్ బిగిన్.
1: అంతవరకు కేవలము ఒక ఫుట్బాల్ మాదిరి ఉంటుంటుంది.
2: Till then it is in the form of a football.
1: అది ఇది ఒక ఓవల్ ఇది కూడా కాదు.
2: It is not even oval shape.
1: ఫుట్బాల్ మాదిరి ఉంటుంటుంది.
2: It is of the shape of a football.
1: ఎప్పుడు ఈ వైబ్రేషన్ ప్రారంభమైందో అప్పుడు తిరగడానికి ప్రారంభమవుతుంది.
2: As vibration enters it starts movement.
1: ఈ తిరగటం ప్రారంభమైన తర్వాత ఓవల్ షేప్ అవుతుంది.
2: As it starts to move it becomes oval
1: shape. ఈ వైబ్రేషన్ ఎక్కడ నుంచి వస్తుందది?
2: Where from you get
1: it? తల్లి ఏమైనా లోపలికి పంపిస్తుందా?
2: Has mother sent in anyway?
1: ఎవరు పంపించేటువంటిది కాదు.
2: No one can send it in.
1: ఇది కేవలము ఈ మ్యాటర్ నుంచి ఆ యొక్క ఎనర్జీ అక్కడ లోపల ప్రారంభమవుతుంది.
2: ది ఎనర్జీ స్టార్టెడ్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాటర్ విత్ ఇన్.
1: ఈ మ్యాటర్ ప్లస్ ఎనర్జీ రెండు చేరినప్పుడే బాడీ తయారవుతుంది.
2: మ్యాటర్ ప్లస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ద బాడీ.
1: ఈ బాడీ యొక్క తత్వం లోపల బ్రహ్మతత్వము మాయాతత్వము ఈ రెండు కూడా ప్రవేశిస్తుంటాయి.
2: ఇన్ దిస్ బాడీ యు ఫైండ్ దీస్ 2 principles, వన్ ఆఫ్ బ్రహ్మన్, ద అదర్ వన్ ఆఫ్ ఇల్యూజన్.
1: దాన్ని ఇల్యూజన్ అనకూడదు, కానీ మాయను మాయనిగానే చెప్పాలి.
2: మాయా
1: ఇటువంటి రెండింటి యొక్క చేరికత అనేటువంటిదే తారకంగా రూపొందుతుంది.
2: దేర్ఫోర్ కాంబినేషన్ ఆఫ్ బ్రహ్మ అండ్ మాయా ఇస్
1: ఇది వేదాంతమునందు చాలా రహస్యమైనటువంటి సూత్రములు.
2: ఇన్ వేదాంత దేర్ ఆర్ సీక్రెట్స్, సటిల్ సీక్రెట్స్.
1: ఇలాంటి యొక్క తత్వాన్ని మానవత్వంగా మనం విశ్వసిస్తున్నాం.
2: వీ టేక్ ఇట్ యాజ్ ది హ్యూమన్ లైఫ్ అండ్ ది
1: ఇది మానవత్వం కాదు బ్రహ్మత్వమే.
2: ఇట్ ఇస్ నాట్ సింప్లీ హ్యూమన్, ఇట్ ఇస్ బ్రహ్మన్.
1: ఇక్కడ ఒక మైక్ ఉంటుండాలి.
2: హియర్ యు ఫైండ్ ద మైక్.
1: అయితే ఈ మైక్ లో నేను మాట్లాడుతుంటే మీ అందరికి వినిపిస్తుండాలి.
2: యాజ్ భగవాన్ స్పీక్స్ హియర్ యు ఆర్ ఆల్ ఏబుల్ టు హియర్.
1: మైక్ ఉంది.
2: దేర్ ఇస్ మైక్.
1: నేను మాట్లాడుతున్నాను.
2: భగవాన్ స్పీక్స్.
1: కానీ కరెంటే లేకపోతే మీకు ఎవరికి వినిపించదు.
2: వెన్ దేర్ ఇస్ నో కరెంట్ ఆర్ పవర్ యు కెనాట్ హియర్.
1: ఈ మైకే మ్యాటర్.

0: మైక్ ఇస్ మ్యాటర్,
1: కరెంటే ఎనర్జీ.
0: ద కరెంట్ ఈస్ ఎనర్జీ.
1: ఈ రెండింటి యొక్క చేరిక చేతని నా వాక్కు సర్వత్ర వ్యాపించిపోతుంటుండాలి.
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది టూ, భగవాన్స్ వాయిస్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్ అండ్ ఈస్ హర్డ్ వేర్.
1: కనుక ఈ బ్రహ్మ మాయా అనేటువంటిది రెండు చేతి బృహత్ స్వరూపాన్ని పొందిపోతున్నాయి.
0: సో బ్రహ్మ అండ్ మాయా ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాస్మిక్ ఫామ్.
1: కనుకనే బృహస్వరూపం అనగా వ్యాపించిపోయేటువంటి శక్తి.
0: ది కాస్మిక్ ఫామ్ ఇస్ ఎవర్ ఎక్స్పాన్సివ్.
1: ఇది ఎంతవరకు ఉంటుందో అంతవరకు వ్యాపించిపోతుంటాయి.
0: ఇట్ విల్ ఎక్స్పాండ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ మాక్సిమం.
2: సకల శాస్త్ర పురాణ సంగ్రహవేత్త వేదాంత వేద్యుడౌ విభుదుడైన.
0: మైక్ ఇస్ మ్యాటర్,
1: కరెంటే ఎనర్జీ.
0: ద కరెంట్ ఈస్ ఎనర్జీ.
1: ఈ రెండింటి యొక్క చేరిక చేతని నా వాక్కు సర్వత్ర వ్యాపించిపోతుంటుండాలి.
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది టూ, భగవాన్స్ వాయిస్ స్ప్రెడ్స్.

0: వేదాంత వేద్యుడవు విభుదుడైనా.
1: He may be expert of all the sacred texts and epics of all Vedas.
0: రక్తియ పారగ రమ్య హర్మ్యంబుల రమయంతు రాజచంద్రముడునైనా.
1: With all the beauty and the comfort, he may be king living in a big mansion or palace.
0: రణరంగమందు పరాభూతరిపుడవుచు వెలుగొందు జగదేక విదురుడైనా.
1: He may be the one of valor and the courage, fighting well in the war field.
0: సాటిరారు భక్తులకు ఏనాటికైనా.
1: Any day they will never equal a devotee.
0: నీదు ప్రేమయ లేకనే రాదు ముక్తి.
1: Without love you cannot attain liberation.
0: ఎన్ని వేదాంతములను వెల్లించినప్పటికీ ప్రేమ అనేటువంటిది లేకపోతే ఇది ఏ మాత్రం కూడా నువ్వు ప్రవేశించదు.
1: యు మే గెట్ బై హార్ట్ ఆల్ వేదాంత బట్ వితౌట్ లవ్ యూ కెన్ నెవర్ అటైన్ లిబరేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ఇక్కడ చూస్తున్నారు.
1: ఆల్ ఆఫ్ యు వాచ్ భగవాన్.
0: ఇక్కడ చూడకండి.
1: డోంట్ సీ హియర్.
0: ఇన్సైడ్ చూడండి.
1: సీ విదిన్ ఇన్సైడ్.
0: పశ్చన్న పిచాన పశ్చటి మూడో. బయట దృష్టిని మీకు ప్రయోజనం లేదు.
1: Outer vision is useless.
0: ప్రపంచాన్నంతా చూస్తున్నారు క్షణ క్షణము మీరు బయట తట్టు.
1: ఎవ్రీ మూమెంట్ యు సీ అవుట్వర్డ్.
0: కానీ దాని లోపలగా చూసుకోండి.
1: బట్ సీ విదిన్ ఇన్వర్డ్.
0: ఎప్పుడు లోపల చూస్తావో,
1: అండ్ వన్స్ యూ సీ విదిన్,
0: అప్పుడే నీ యొక్క స్వరూపం అక్కడ ప్రారంభమవుతుంది.
1: దెన్ యూ విల్ సీ యువర్ ట్రూ ఫామ్ విదిన్.
0: కనుక మీరు చూడవలసింది బయట కాదు, లోపల చూడాలి.
1: సో యూ షుడ్ నాట్ లుక్ అవుట్వర్డ్, యూ షుడ్ లుక్
0: బయట. ఉన్నదంతా పనికిరానేటువంటివన్నీ ఉంటాయి.
1: ఆల్ దట్ ఈస్ అవుట్ సైడ్ ఈజ్ యూస్లెస్.
0: ఒక ఇంటి యజమాని ఉంటుంటాడు.
1: As the master, the householder.
0: ఆ ఇంటి యజమాని లోపల పనికిరానటువంటి బుట్టలు చట్టలు పరకలు పాపలు అంతా బయట పడేసేస్తాడు.
1: All the waste matter, the baskets and the paper, they're all thrown out.
0: ఇది విలువలేనటువంటి వస్తువులంతా బయట వేసేస్తాడు.
1: In fact, all the matter thrown out has no value.
0: కానీ చాలా విలువైనటువంటి వస్తువులంతా కూడా లోపల గాడ్ రేజ్ లోపల పెట్టి లాక్ చేస్తాడు.
1: బట్ ది వాల్యుబుల్స్ ఆర్ కెప్ట్ ఇన్ సేఫ్ కస్టడీ ఇన్ గాడ్ రేజ్ అల్మైరా.
0: ఇంటిలో పనిచేసేటువంటి వ్యక్తులు బయట ఉన్నటువంటి యూజ్లెస్ మ్యాటర్స్ చూస్తారు తప్ప లోపల ఉండేటువంటి విలువైనటువంటివి తెలియదు.
1: సర్వెంట్స్ సీ ఓన్లీ ద మ్యాటర్ థ్రోన్ అవుట్ విచ్ హెస్ నో వాల్యూ.
0: కనుకనే ఎవరు బయట చూసేటువంటిది?
1: హూ ఇస్ ద వన్ దట్ సీస్ అవుట్ సైడ్?
0: కేవలం లేబరే.
1: ఓన్లీ లేబర్.
0: కేవలం ఇంటి పని మనిషే.
1: ఓన్లీ సర్వెంట్స్.
0: ఈ సర్వెంట్ బయట అంతే చూస్తున్నాడు.
1: సర్వెంట్ సీస్ ఆల్ దట్ ఈస్ అవుట్ సైడ్.
0: కానీ యజమానునికి మాత్రమే లోపలవన్నీ తెలుస్తుంటాది.
1: బట్ ఓన్లీ ది మాస్టర్ నోస్ వాట్ ఆర్.
0: ఈ విలువైనటువంటి వజ్రవైఢూరి మరక్తమాణిక్య గోమేధిక పుష్పరాగాలంతా కూడా ఆ ఇంటిలో ఉన్నటువంటి వారికి తెలుస్తుంది.
1: ఆల్ ది వాల్యుబుల్ డైమండ్స్, ద పర్ల్స్ అండ్ ద ప్రెషస్ స్టోన్స్ ఆర్ వెరీ వెల్ నోన్ టు ద మాస్టర్.
0: ఈనాడు మీరందరూ కూడా బయట ప్రపంచంలో ఉండేటువంటి వాటి పట్టి నేను చూస్తున్నారు. కాబట్టి మీరందరూ సర్వెంట్సే.
1: ఆల్ ఆఫ్ అస్ సీ దోస్ థింగ్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ అవుట్ సైడ్, దేర్ ఫోర్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ సర్వెంట్.
0: ఈ లోపలనే ఎంత విలువైనటువంటివిగా ఉంటున్నాయి.
1: మోస్ట్
0: ఈ తారకము, ఈ సాంఖ్యము, అమనస్కము, ఇది మహా విలువైనటువంటి యొక్క వజ్రముల వంటివి.
1: సో మోస్ట్ వాల్యుబుల్స్ ద తారకము, సాంఖ్యము, అమనస్కము,
0: ఇవన్నీ ఉంటున్నాయి.
1: దే ఆర్ విదిన్ యూ.
0: కానీ నీకు తెలియటం లేదు.
1: బట్ యూ డు నాట్ నో.
0: కారణం ఏమిటి?
1: వై?
0: నీ ఓనర్ కు సంబంధం కాలేదు.
1: బికాస్ యూ హావ్ నాట్ బికమ్ ఎన్ ఓనర్ యెట్.
0: నీ ఓనర్ కు సంబంధం అయిపోతే నీకు కూడా ఈ విలువైనటువంటి చూడటానికి అవకాశం ఉంటుంటాయి.
1: దెన్ వన్స్ యూ బికమ్ ఓనర్ యూ కెన్ సీ.
0: ఓనర్ ఎవరు? పరమాత్ముడే.
1: దట్ ఓనర్ ఈస్ గాడ్.
0: పరమాత్మకు సంబంధమైనటువంటి వాడుగా నీవు మారినప్పుడే ఈ విలువైనటువంటి యొక్క తత్వం అన్ని నీకు అర్థమవుతాయి.
1: వెన్ వన్స్ యూ బిలాంగ్ టు గాడ్ ద ఓనర్ యూ కెన్ అండర్స్టాండ్ ద వాల్యుబుల్.
0: కనుకనే ఓనర్ ను ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
1: సో హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ ది ఓనర్.
0: ఎట్ట మనం చేసుకోవాలి?
1: హౌ టు డెవలప్ ఫ్రెండ్.
0: వేదాంతం ఎందుకు చక్కని ఇది ఉంటుండాలి. అయితే పిల్లలకంతా అర్థం కావాలి కనుక చిన్న దీంట్లో నేను దిగి ప్రవేశపెట్టి దీన్ని బోధిస్తున్నాను.
1: భగవాన్ మెర్సిఫుల్లీ కమ్స్ డౌన్ టు అవర్ లెవెల్ సో హ్యాస్ టు మేక్ థింగ్స్ అండర్స్టూడ్.
0: యజమానుడు మిద్దె పైన ఉంటున్నాడు, పైన ఉన్నాడు.
1: ద మాస్టర్ ఇస్ ఆన్ ద టెరెస్.
0: నీవు ఆ పరమాత్మని చూడాలని, యజమానిని చూడాలని నీవు పోతున్నావు.
1: యు ఆర్ గోయింగ్ దేర్ టు మీట్ ద మాస్టర్.
0: కానీ ద్వారం దగ్గర పెద్ద అల్సేషన్ కుక్క ఒకటి ఉండాలి.
1: అట్ ద డోర్ దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ అల్సేషన్ డాగ్.
0: అదే మాయా.
1: That Alsatian dog is Maya.
0: అది లోపల ప్రవేశింపచేయలేదు.
1: ఇట్ విల్ నాట్ పర్మిట్ యూ గో.
0: అప్పుడు నువ్వేం చేయాలి?
1: Then what should you do?
0: ఆ మాయను నీవేమైనా వశం చేసుకుంటే లోపల ప్రవేశించడానికి వీలవుతుంది.
1: Then once you are able to control that Alsatian dog Maya, you can get in.
0: లేక
1: అదర్వైజ్
0: కింద నుంచి నీవు పైకి పిలుచు, సార్ సార్ సార్ అని పిలుచు.
1: Or else you shout from below, from the bottom, sir sir, to the pitch of your voice.

0: అటువంటి యొక్క ఆ యజమానుడు బయట వచ్చి చూస్తాడు.
1: Then master will come and watch.
0: ఓ హలో నీ వచ్చావా అని తాను కిందికి దిగి వస్తాడు.
1: Then he will say hello you are here, he'll come down.
0: అప్పుడు కిందికి దిగి వచ్చినప్పుడు అతనితో పాటు ఇతను లోపలికి తీసుకెళ్తే కుక్క ఏమన్నది.
1: When once he comes down escorts you in, you need not be troubled.
0: యజమానుడితో నీవు చేరిపోతే కుక్క ఏమన్నది.
1: When once the master is there,
0: ఒంటరిగా పోతివా నిన్ను లోపల రానివ్వదు.
1: If you go alone, the dog will attack you.
0: అన్నింటి యందు సర్వసాక్షిగా ఉండేటువంటి భగవంతుడు ఉన్నత స్థాయిలో ఉంటున్నాడు.
1: Therefore God the eternal witness is present at a higher level.
0: అతని ఎంట్రన్స్ లోపల మాయా అనేటువంటి దాన్ని నియమించాడు.
1: At the entrance he appointed this maya.
0: ఈ మాయను వశము చేసుకోవటమే జ్ఞానము.
1: To have a control over this maya is jnanam.
0: మాయను ఎట్ట వశం చేసుకోవాలి?
1: How to have control?
0: మాయ ఎవరు నిర్మించినటువంటిది?
1: Whose creation is maya?
0: యజమానుడు నిర్మించినటువంటిది. ఈ డాగ్ను యజమానుడు పెట్టుకున్నాడు అక్కడ.
1: This dog is appointed, kept there by the master.
0: కనుకని యజమానుని యొక్క తత్వాన్ని నీవు గురించి చెప్పుకుంటూ అంటే అప్పుడు ఈ మాయ నిన్ను లోపల విడుస్తుంది.
1: When once you know the master very well, you will not be affected by this maya.
0: తాను యజమానుడు ఒక్కటైనటువంటి ఒక తత్వాన్ని తాను గురించి చెప్పుకోవాలి.
1: Then you have to introduce yourself that you and the master are one.
0: అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు.
1: This vision of non-dualism is true wisdom.
0: అట్టు లేకుండా
1: otherwise
0: కింద నుంచి రామ కృష్ణ గోవింద నారాయణ అని కేకలు వేస్తే ఆ యజమానుడు ముందు వచ్చి చూస్తాడు.
1: ఆర్ యూ కెన్ షౌట్ ఫ్రమ్ ద బాటమ్ ఫ్రమ్ బిలో షౌట్ టు ద పిచ్ ఆఫ్ యువర్ వాయిస్.
0: తాను కిందికి వచ్చి
1: హీ హింసెల్ఫ్ విల్ కమ్ డౌన్.
0: నిన్ను వెంట తీసుకుని పోతాడు.
1: హీ విల్ ఎస్కార్ట్ యూ ఇన్.
0: అప్పుడు ఈ మాయ నిన్నేమీ చేయదు.
1: దెన్ యూ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై మాయ.
0: ఆ యజమానుడిని భగవంతుని పొందాలనుకుంటే ఒకవైపున జ్ఞానము లేక మరొక వైపున భక్తియో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంటే తప్పక నీవు యజమాని చూడవచ్చు.
1: Therefore, in order to see the Master God Himself, either you should have jnana, wisdom, or bhakti, devotion.
0: కనుకనే ఎరుకు మరపునకుండ జాగ్రత్త నిత్యము స్వప్న సుషుప్తిలో ఎరుకు మరపు స్వప్న సుషుప్తిని ఎందుకు నిరంతరం కూడా దైవ చింతనతోనే ఉంటుంటాం. ఈ విధంగా ఉంటుంటే వంటలేం చేసేది, ఇంట్లో పనెవరు చేస్తారు, ఇంటి యజమాని యొక్క కర్తవ్యాలంతా ఎట్ట నిర్వర్తించుకునేది అని మీరు కొంచెం భయపడవచ్చును. మేము కాలేజీ పిల్లలం కదా, మేము చదువుకోవాలి, పాఠాలంతా కూడా జ్ఞప్తి అందించుకోవాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ భగవంతుని చింత చేస్తుంటే మేము ఎట్ట పాస్ అవుతామని మీరు అనుకుంటవచ్చు.
1: లిసనింగ్ టు దిస్ యూ మే ఫీల్ హౌ టు కుక్ ఎట్ హోమ్, హౌ టు డిశ్చార్జ్ ద డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎట్ హోమ్. As college students who have got to study, we must remember all these subjects.
0: Sandeham naku avakasame ledhu.
1: Never doubt.
0: నీవు చేస్తున్న పనంతా కూడా భగవంతుడి పనిగా భావించు.
1: Consider every act as divine.
0: వంట చేస్తున్నావు.
1: You cook.
0: పాత్రకు తగినటువంటి ఒక పదార్థం వెయ్యి.
1: Have the material equal to that of the vessel.
0: వంటకు తగిన మంట పెట్టు.
1: And have the flame needed.
0: పాత్ర చిన్నదిగా ఉంటుంటే
1: ఇది వెసల్ ఇస్ స్మాల్,
0: దీంతో ఒక అరసేరు బియ్యం వేస్తే దీనికి సరిగా సరిపోతుంది అన్నము.
1: అండ్ ద స్మాల్ వెసల్ విల్ హ్యావ్ ద రైస్ ఇన్ ఎ
0: పాత్ర. చిన్న పాత్ర లోపల రెండు సేర్లు ఇది రైస్ పోసిందంటే అన్నం కాదు అక్కడ.
1: ఇఫ్ యూ ఫిల్ ఇట్ అప్ ది స్మాల్ వెసల్ విత్ ఎక్స్ట్రా రైస్ యు కెన్ దట్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ ద ఎంక్వైరీ ఆఫ్
0: మంట కూడా పెట్టాలి.
1: యూ షుడ్ హ్యావ్ ద ఫ్లేమ్ నీడెడ్ ఫర్ కుకింగ్.
0: పాత్ర చిన్నదిగా ఉంటుంది, మంట పెద్దదిగా పెట్టేసరికి చాలా మాడిపోతుంది.
1: ఇఫ్ ది వెసల్ ఇస్ సో స్మాల్ బట్ ద ఫ్లేమ్ ఈజ్ ఇన్ ఎక్సెస్, ఎవ్రీథింగ్ విల్ స్పాయిల్.
0: పరిపక్వ స్థితికి వచ్చేంత వరకు తిరిగి మంటను కూడా క్రమక్రమేణా తీస్తూ రావాలి.
1: Until it reaches final stage, you should extinguish fire gradually.
0: నదిని దాటిన తర్వాత తెప్పతో నీకు పని లేదు.
1: When once you cross the river, you don't need the boat.
0: మంట పూర్తి అయిన తర్వాత మంటతో నీకు పని లేదు.
1: When once cooking is over, you don't need the fire any longer.
0: అదే విధంగానే ఆకలి తీరేంత వరకు అన్నం కావాలి.
1: You need food until the hunger is satiated.
0: అన్నం నీకు అక్కర్లేదు.
1: When once hunger is appeased,
0: అదే విధంగా దైవానుగ్రహాన్ని పొందేంత వరకు ఇవన్నీ మనం చేయాల్సింది.
1: Until you are the recipient of God's grace, you must do everything.
0: Neeru daati teppa nippulo badaveyu neeti bhakti anta butakamulu.
1: After crossing the river, they will put the boat in fire and burn it.
0: Mana gratitude vare ee teppa manam neetini daatinchindi ani daniki gauravanga oka gattunu pettali inka evaraina daani daatutaru.
1: You should express gratitude to this boat because it helped you so that others also can make use of it.
0: ee paropakara sambandhamainatundi okka prabhavamu ee teppa paina manam choopali.
1: And we should show this sort of expression of
0: gratitude.
1: Kaani meeru
0: nenu daatinaanu kada ani aa teppanu oyi nippulo veste emi prayojanam.
1: I have finished my job and if you burnt it off, what is the use of it?
0: Kaadu kaadu bhagavat tattvanni manam anubhavinchin tarvata manalo manam aanandanni aa bhagavat tattvamlo leenam kavali.
1: When once you recognize this spirituality, you experience yourself.
0: నీవు చదివేది, రాసేది, నడిచేది, చూచేది అన్నింటినీ కూడా అనవసరమైన ఇతర మాటల కంటే ఈ చింత నీవు చేసుకుంటూ పో.
1: Reading and writing, walking and other things you do, instead of involving in the vain gossip, better you inquire in this
0: way. అన్నసరి మాటలంతా కూడా నువ్వు అభివృద్ధి చేసుకుంటున్నారు కానీ దైవ సంబంధమైనటువంటి మాటలు ఎందుకు మీరు అభివృద్ధి చేసుకోకూడదు?
1: యూ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ యూస్లెస్ వర్డ్స్ అండ్
0: యూస్లెస్
1: ఇట్స్ యూస్లెస్ యూస్లెస్ 100% యూస్లెస్.
0: కనుకనే మనం ఇట్టి మాటలకు అవకాశం ఇవ్వకుండా
1: వీ షుడ్ నాట్ యూస్ సచ్
0: యూస్. చదవలసిన చదువు కరెక్ట్ గా,
1: రీడ్ వాట్ యూఆర్ సపోజ్ టు.
0: ఈ అవకాశం చిక్కినప్పుడు నీవు మంచి పవిత్రమైన భావాన్ని అభివృద్ధి పరచుకో.
1: వెన్ యూ ఫైండ్ టైమ్, ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్.
0: అది ఏ నిజమైనటువంటి ఎరుకు మరపనకుండా జాగ్రత్త నడుస్తున్న ఒక సప్నాశ శక్తులు, అది ఏ నిజమైనటువంటి ఎరుక.
1: That is the true awareness, eruka.
0: Awareness ante emti?
1: What is awareness?
0: Ade chittu.
1: That is chit.
0: Ah, chit ante emti?
1: What do you mean by chit?
0: Ade parama purnamainatu jnanamu.
1: That is comprehensive total wisdom.
0: Jnanamu.
1: It's a total wisdom.
0: Kalukani ee naadu amitanga maatadam chetane ee jnanam anekuntu kuda manaku chendalekapothundadi.
1: By talking too much, we are no way anywhere around wisdom.
0: Kalukani maniyandu unnatundi ee vibration anekuntu shakti, ee radiation anta kuda vyaktham aipothundadi.
1: The power of the vibration and radiation is wasted.
0: Ante kaadu ఏ చిన్న మాటలైనా కూడా అన్నెసరీ మాటలు మనం ఉపయోగపెట్టకూడదు.
1: లెట్ ఇస్ నాట్ యూజ్ అన్నెసరీ వర్డ్స్.
0: మన మనసు చెలించుకోకుండా పోవచ్చును, కానీ ఎదుటి వాని మనసు చెలించవచ్చు.
1: అవర్ మైండ్ మే నాట్ వేవర్ బై అవర్ యూస్లెస్ టాక్, ద మైండ్ ఆఫ్ అదర్స్ మే వేవర్.
0: కనుక ఈ రెండు ఎరుకు మరుపు ఎదుటి వాడిది నీది రెండు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో యూ హ్యావ్ టు నో యువర్ ఓన్ అండ్ ఆల్సో ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: నేను పాపం చేయలేదు, ఆ ఎదుటి వాడు పాపం చేశాడు అంటే వాడు పాపం చేస్తున్నది నీవు చూస్తున్నావు కదా, ఆ పాపంలో నీకు కూడా అది హాఫ్ షేర్ ఉంటుండాలి.
1: ఐ హావ్ నాట్ కమిటెడ్ ఎ సిన్, వేర్ ఇస్ ద అదర్ మ్యాన్ హాస్ కమిటెడ్ ఎ సిన్. Yes, you watched it, therefore you have committed half of the sin.
0: కనుకని ఈ వేదాంతంలో ఇంత సూక్ష్మమైనటువంటి ఒక జ్ఞానములంతా ఉంటుంటాయి.
1: సో ఇన్ వేదాంత దేర్ సో మెనీ సటిలిటీస్ లైక్ దాట్.
0: మహా నిండు సభలోపల
1: in a big congregation
0: దుర్యోధనుడు ద్రౌపదిని పరాభవం చేస్తున్నాడు.
1: దుర్యోధన వాస్ హ్యూమిలియేటింగ్ ద్రౌపది.
0: అప్పుడు అందరినీ ప్రార్థించింది.
1: షీ ప్రేడ్ టు ఎవ్రీబడీ.
0: కానీ భీష్ముడు ఉన్నాడు,
1: దట్ ఇస్ భీష్మ.
0: ద్రోణాచార్యుడు ఉన్నాడు,
1: ద్రోణాచార్య.
0: కృపాచార్యుడు,
1: కృపాచార్య.
0: అందరూ కూడా ఉంటున్నారు,
1: ఆల్ ఓవర్ దేర్.
0: కానీ ఒక్కరైనా ఒక సమాధానం చెప్పలేదు.
1: నాట్ ఈవెన్ వన్ కుడ్ రిప్లై.
0: కనుకనే కృష్ణుడు తర్వాత చెప్పాడు,
1: కృష్ణ సెడ్ లేటర్,
0: భీష్మ నీవు మహాజ్ఞానిగా ఉంటున్నావు.
1: భీష్మ యూఆర్ ద వన్ ఆఫ్
0: ద్రోణాచార్య, నీవు మహా ఉపాచార్య అనగా అధ్యాపకుడుగా ఉంటున్నావు.
1: ద్రోణాచార్య యూఆర్ ఎ ప్రొఫెసర్, ఎ గ్రేట్ టీచర్.
0: కేవలము అధ్యాపకులుగా ఉంటున్నటువంటి వారు మీరు అధ్యాపకులే కాదు, గురు సమానులు.
1: యూఆర్ నాట్ మియర్లీ టీచర్, యూఆర్ ఎ గురు.
0: ఆచార్యులు మీరు.
1: యువర్ ఆచార్య.
0: ఆచార్యుడు అనగా ఏమిటి?
1: వాట్ డు మీన్ బై
0: ఆచరించి నిరూపించినటువంటి వాడు ఆచార్యుడు.
1: ఆచార్య ఇస్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ డెమాన్స్ట్రేట్స్.
0: కనుక నీవు ఆచార్యుడు ఉంటున్నావు, నీవు కూడా నోరెత్తడం లేదు.
1: బీయింగ్ ఆచార్య యువర్ సెల్ఫ్, యూ డోంట్ నో.
0: కనుక దుర్యోధనుడు చేసినటువంటి పాపం దుర్యోధనుడికి మాత్రమే కాదు రావటము.
1: దేర్ ఫోర్ ది సిన్ ఇస్ నాట్ కంప్లీట్లీ లిమిటెడ్ టు దుర్యోధన.
0: ఈ పాపాన్ని పురుకునటువంటి మీకు పాపమే.
1: సిన్స్ యూ ఆల్సో స్టూడ్ ఇన్ అబ్సల్యూట్
0: చెప్పకుండా ఉండటం ఇది పాపమే.
1: హావింగ్ నోన్ ఇట్ యూ హావ్ నాట్ అబ్జెక్టెడ్ టు ఇట్, ఇట్స్ ఆల్సో సిన్.
0: వీడు చేసినటువంటి పరమ హింసలు నీవు కన్నులతో చూస్తున్నావు, నీకు పాపమే.
1: యూ హావ్ వాచ్డ్ ఆల్ ది వయలెన్స్ దట్ వెంట్ ఆన్, యూ హావ్ ఆల్సో.
0: భీష్మాచార్య కూడా చెప్పాడు, నీకు జ్ఞానం తెలిసి కూడా నీవు ఏమాత్రమో జవాబు చెప్పకుండా ఉంటున్నావు, కాబట్టి నీవు కూడా పాపమే.
1: And he told Bhishma, you are the one of wisdom, you know everything, but you never raise your voice.
0: చేసిన వాడు, చూచిన వాడు, పుకలిపిన వాడు, అనుభవించినటువంటి ఈ నలుగురు కూడా పాపులేనని చెప్పాడు.
1: Therefore the one who committed the sin, the one who is the witness over there, the one who encouraged to commit this sin, they are all sinners.
0: ఎవరో తప్పు చేస్తున్నటువంటి వాడికి మాత్రమే కాదు ఈ దోషము.
1: Is not the one who merely commits a mistake.
0: తప్పు చెప్పకుండా ఉన్నటువంటి వాడికి కూడా దోషమే.
1: The one who does not correct it.
0: ఈ తప్పును చూస్తున్నటువంటి వాడికి దోషమే.
1: The one who watches the sin.
0: ఈ తప్పును పురికొల్పినటువంటి వాడికి కూడా దోషమే.
1: The one who encourages such.
0: కనుకని ద్రోణాచార్య, భీష్మాచార్య, శుక్రాచార్య వీళ్ళందరూ కూడా దోషులే కనుకని కట్టగడబడికి ఏ విధంగా మరణం పొందారు?
1: ద్రోణాచార్య, శుక్రాచార్య, భీష్మాచార్య, వాట్ వాజ్ ద ఫేట్, డెస్టినీ ఎట్ ది ఎండ్?
0: చూచారా, భీష్ముడు 56 దినములు శరతల్పం పైన చాలా బాధలతో జీవి మరణించాడు.
1: భీష్మ హ్యాడ్ టు లై ఆన్ ద బెడ్ ఆఫ్ ఎరోస్ ఫర్ 56 డేస్.
0: మహాజ్ఞాని తాను,
1: వన్ ఆఫ్ విస్డమ్.
0: ఇతనికి ఇలాంటి మరణం ఎందుకు రావాలి?
1: వై షుడ్ హి ఫేస్ సచ్ అన్ ఎండ్?
0: అనగా దోషమని తెలిసి కూడా చెప్పకుండా పోయినటువంటి ఒక పాపమే ఇతనికి ఈ పాపానికి మూల కారణం.
1: హావింగ్ నోన్ ఎ మిస్టేక్ హీ కుడ్ నాట్ కరెక్ట్ ఇట్, దట్ ఈస్ ద సిన్.
0: ఇంకా ద్రోణాచార్యుడు,
1: ద్రోణాచార్య
0: మహా ఆచార్యుడు, తను
1: ఇస్ వన్ గ్రేట్ ఆచార్య.
0: కట్టగడపడికి ఏమైపోయినాడు?
1: వాట్ హ్యాపెన్ అట్ ది ఎండ్?
0: అస్త్రశస్త్ర విద్యలంతా కూడా ఈ యొక్క పాండవులకు కౌరవులకు నేర్పినటువంటి వాడు.
1: ఇట్ వాజ్ వన్ హూ టాట్ ఆల్ ద ఆర్కెస్ట్రీ టు ది పాండవస్ అండ్ కౌరవాస్.
0: కేవలం ధర్మరాజు అశ్వత్థామ అత కుంజరహ అని చిన్నగా చెప్పేటప్పటికీ ఈ పుత్ర వాత్సల్యం చేత తాను అస్త్రశస్త్రములకు సన్యాసం చేశాడు.
1: వెన్ ధర్మ చేశాడు అశ్వత్థామహత కుంజరహ సాఫ్ట్లీ ద్రోణాచార్య లెఫ్ట్ ద బాడీ దేర్ ఓన్లీ.
0: కానీ ఈ అభిమానమే ఈ మూల కారణము.
1: దిస్ అటాచ్మెంట్ ఈస్ ద మెయిన్ కాజ్.
0: కనుక ఈ యొక్క మూడు వ్యాహమోహనం ఉంటున్నాయి, ధనేషణ ధారేషణ పుత్రేషణ.
1: దేర్ ఆర్ త్రీ
0: వేదాంతమునకు ప్రధానమైనటువంటి యొక్క మంత్రములు.
1: దేర్ ఆర్ త్రీ సార్ట్స్ ఆఫ్ అటాచ్మెంట్, ధనేషణ ద మనీ, ధారేషణ వైఫ్, పుత్రేషణ ద సన్.
0: దీని వల్ల కూడా మనం అనేక విధమైనటువంటి పాపం చేస్తున్నాము.
1: బికాస్ ఆఫ్ దీస్ త్రీ వీ కమిట్ మెనీ మిస్టేక్స్.
0: ఇది వేదాంతం, ఇది తారకంలో ప్రధానమైన సూత్రము అన్నారు.
1: దిస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ తారకం.
0: అనగా ఈ ఐదు తంత్రములు యందు, ఐదు మంత్రములు యందు, ఐదు విధమైన ముద్రల యందు కూడాను ఏకాత్మతో మనం చింతించినప్పుడు దైవత్వం తప్పక మనకు సాక్షాత్కరిస్తుంది.
1: Therefore, in all the five mantras we chant, in all the five mudras are the signs. If we got that one point of concentrated attention, God will manifest in front of you.
0: Kanuka divyamainatunte yokka brahma tattvam sarvulu yendu untundali.
1: That the divine principle of Brahma is present in everyone.
0: Kanukane
1: so
0: Arjunudu cheppadu.
1: Arjuna he said.
0: Krishnudu.
1: Krishna told.
0: Arjuna.
1: Arjuna.
0: Neevu kevalamu ee yuddhamlo nenu ee vidhanga nannu smarinchunnanu antunnavemo.
1: You may feel how to think of you.
0: నన్ను స్మరించు, నీకు యుద్ధంలో కూడా విజయమే చేకూరుతుంది.
1: You pray to me, you are bound to win in this.
0: మామను స్మర యుజ్జచ.
1: You think of me and fight.
0: యుద్ధంలో కూడా నన్నే స్మరించు.
1: There in the war field you think of me.
0: నేను చూసుకుంటాను.
1: I'll take care of you.
0: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ. విశ్వాసం రావాలి ఆ మాటలపైన.
1: You should have full faith in the words that you say.
0: చాలా మందికి మా పిల్లలకంత అనేక పర్యాలను చెప్పాను.
1: భగవాన్ tells students repeatedly.
0: అమావాస్య దినం యుద్ధం ప్రారంభమైంది.
1: War started on the dark night, Amavasya.
0: కాని చతుర్దశి దినము యుద్ధమునకు సంబంధించినటువంటి ఒక ఏర్పాట్లంతా చేయాలని అర్జునుడు చాలా ఒక విధమైన నిరాశతో నిలిచిపోయాడు.
1: చతుర్దశి ఫోర్త్ డే అర్జున వాజ్ టు మేక్ ఆల్ ప్రిపరేషన్స్ ఫర్ ద వార్ అండ్ హి వాజ్ టోటలీ ఫ్రస్ట్రేటెడ్.
0: అర్జునుడు ఎంతనో దీన్ని ఒత్తిడి చేశాడు కృష్ణుడి.
1: ఇన్ ఫ్యాక్ట్ హి అప్లైడ్ ఆల్ ప్రెషర్ అండ్
0: ఈ యుద్ధమునకు ఏమాత్రం కూడా యుద్ధమే మనం సిద్ధమవుకుందాం.
1: You don't go Krishna as an
0: రాయబారమే నువ్వు చేయవద్దు అన్నాడు.
1: నథింగ్ లైక్ ఎన్ ఇన్ అంబాసిడర్ ఆర్ కాంప్రమైజ్.
0: అలాంటి వాడు రేపటి దిన యుద్ధము అనేటప్పటికే కుంగిపోయాడు.
1: When the war is to take place the next day, he was totally frustrated and dumb.
0: అతని చింతను కొంతవరకు నివారణ చేసి ధైర్యోత్సాహాలు అందించాలనే ఉద్దేశంతో ముందు గీతను బోధించాలి.
1: To encourage him, to give him all the courage.
0: జ్ఞానబోధ.
1: That is the teaching of
0: బోధ చేయడానికి వీనికి దీనిపై విశ్వాసం ఉందా లేదా అని మొట్టమొదటి టెస్ట్.
1: బిఫోర్ హీ స్టార్టెడ్ టీచింగ్ హిమ్ ద లెసన్ ఆఫ్ విజ్డమ్ హీ టెస్టెడ్ హిమ్ బిఫోర్.
0: అడవిలో తీసుకుని పోతున్నాడు.
1: వాస్ టేకింగ్ హిమ్ అలాంగ్ ద పాత్.
0: చీకటి అయిపోయింది.
1: ఇట్ వాస్ పిచ్ డార్క్.
0: ఇంటికి వెళ్దామని తిరిగారు.
1: దేవర్ రిటర్నింగ్ హోమ్.
0: అర్జున, అర్జును, ఆ నెమలి ఎంత అందంగా ఉంటుందో అని అర్జున్ యొక్క మనసును మార్చే నిమిత్తమై ఈ టాక్ ను ప్రారంభించాడు.
1: In the process of testing to change his mind, Krishna told Arjuna, see that peacock, how beautiful it is.
0: Avunu Swami, chaala andanga undi.
1: He said, Swami,
0: nemali annadu.
1: This peacock is so beautiful, Swami.
0: Ayyo pichivada, adi nemali kaadu.
1: No, it's not peacock.
0: Adi pedda garuda.
1: It is Garuda, the bird.
0: Avunu Swami, adi garude.
1: He said, yes, Swami, it's a bird.
0: Mari chindi vippani kottadu.
1: He patted him on the back.
0: Pichivada, adi nemala. గరుడ అనేటువంటిది ఏమాత్రం యోచించుకోకుండా ఉంటున్నావు. చూడు, అది గరుడ కాదు, ఈ యొక్క నెమలి కాదు, అది కేవలం ఒక విధమైనటువంటి యొక్క
1: డోంట్ యు నో వెదర్ ఇట్స్ ఈగిల్ ఆర్ పీకాక్ బట్ ఇట్స్ యాక్చువల్లీ పిజియన్. డోంట్ యు నో దాట్
0: ఇది పావురము అన్నాడు.
1: ఎస్ ఇట్స్ పిజియన్.
0: అవును స్వామి, పావురమే.
1: హి సెడ్ yes it is.
0: నీకు బుద్ధి లేదా?
1: ఆర్ యు ఫూలిష్?
0: విచక్షణ జ్ఞానం లేదా?
1: డోంట్ యు డిస్క్రిమినేట్.
0: ఎక్కడ నువ్వు యోచిస్తున్నావు?
1: వేర్ ఆర్ యు థింకింగ్?
0: నిజంగా అది నెమల లేక గద్దన లేక పావురమా అనేటువంటి విచారణ లేకుండా పోతున్నావే.
1: డోంట్ యు నో దట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ వెదర్ ఇట్స్ ఎ పీకాక్ ఆర్ ఈగల్ ఆర్ పిజియన్?
0: అప్పుడు కృష్ణుడు చెప్పాడు.
1: దెన్ కృష్ణ సెడ్.
0: అర్జునుడు.
1: అర్జున సెడ్.
0: కృష్ణ.
1: కృష్ణ.
0: అది నెమలి కాదు అని నేనంటే నీవు నెమలిగా మార్చవచ్చు.
1: If I say it is not peacock, you may transform, change into peacock.
0: గ్రద్ద కాదు అని అంటే నీవు గ్రద్దగా మార్చవచ్చు.
1: If I say it is not eagle, you will make it eagle.
0: పావురము కాదు అంటే పావురంగా నీవు మార్చవచ్చు.
1: If I say it is not a pigeon, you will transform it. So you can change it.
0: నాకు నీ మాటనే ముఖ్యం, కానీ ఇది పావురమైతే నాకేమి, లేక ఒక నెమలైతే నాకేమి, లేక గ్రద్ద అయితే నాకేమి.
1: What you say is most important to me. I am not bothered whether it is pigeon or eagle.
0: నా వాక్యముల పైన ఇంత విశ్వాసం ఉంటుందని.
1: Then Krishna was convinced that Arjuna had full faith in his words.
0: తల గట్టిగా వచ్చాడు.
1: Then he pressed
0: me. మన్నా భవమద్భక్తో మధ్యాజి మాం నమస్కరి మామే వైశేషి సత్యం తే ప్రతియానే ప్రయోజిమే. ఇప్పుడు నీవు నా భక్తుడు.
1: Now you are my devotee.
0: ఎడదంపా.
1: Let's go now.
0: తన పైన తన మాట పైన ఇంత విశ్వాసం ఉన్నదని దీనిని గుర్తించిన తర్వాతనే కృష్ణుడు గీతను బోధించడానికి ప్రారంభించాడు.
1: ఆఫ్టర్ డిసైడింగ్ దట్ అర్జున హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ వాడు
0: గీతను బోధించి ప్రయోజనం ఏమిటి?
1: ఆర్ ఎల్స్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ టీచింగ్ గీతా టు హిమ్ ఇఫ్ హి హస్ నో సచ్ ఫెయిత్.
0: కనుకనే మొట్టమొదట ఈ వేదాంతం పైన గొప్ప విశ్వాసం రావాలి.
1: Therefore, on this Vedanta, one should have intense faith.
0: And
1: once you have strong, intense faith, you will be able to come
0: back. Let it be
1: anyone. Paripurna
0: vishwasamto.
1: With total faith.
0: నిరంతరమైనటువంటి ఒక చింతనతో
1: కంటిన్యూస్ థాట్
0: స్వామి ఆజ్ఞను సరిసా వహించారంటే ఒక్క క్షణం లోపల మీకు సాక్షాత్కారం ప్రాప్తిస్తుంది.
1: విత్ కంటిన్యూస్
0: ఒక్క క్షణం ఒక్క క్షణం
1: విత్ కంటిన్యూస్ థాట్ ఇన్ ద మైండ్ విత్ ఇంటెన్స్ ఫెయిత్ ఇఫ్ యూ ఫాలో స్వామిస్ కమాండ్ ఇన్ ఎ మూమెంట్ యు విల్ హావ్ స్వామి.
0: సాంఖ్యం యోగం అనేటువంటి దాంట్లో ఈ యొక్క దీని తత్వాన్ని పరిపూర్ణంగా భావించారు.
1: దిస్ ఇస్ టాట్ ఇన్ ది సెకండ్ పార్ట్.
0: ఈ సంఖ్యలతో కూడినటువంటిది కాబట్టి దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
1: దట్ ఇస్ యాజ్ ఇట్ ఇస్ రిలేటెడ్ టు ది సంఖ్య ద నంబర్
0: పంచభూతములు
1: ద ఫైవ్ ఎలిమెంట్స్
0: పంచేంద్రియములు
1: ఫైవ్ సెన్సెస్
0: పంచ ప్రాణములు
1: ద ఫైవ్ లైఫ్
0: ప్రిన్సిపల్స్ పంచకోశములు
1: ఫైవ్ లైఫ్ షీట్స్
0: 20 అయిపోయింది
1: 20
0: మనస్సు బుద్ధి చిత్తము అహంకారము 4 అయింది
1: 4
0: తర్వాత వైబ్రేషన్ లైఫ్
1: ద లైఫ్
0: ఇవంతా చేరితే 25 అయిపోయినాయి.
1: ఆల్ మేక్ ఎ టోటల్
0: 25 అంకెలతో కూడినటువంటిది కనుకనే దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
1: యాజ్ ది టోటల్ ఇస్ 25 నంబర్
0: ఇవన్నీ ఇప్పుడు భగవత్ అర్పితంగా భావిస్తూ పోవాలి.
1: వీ షుడ్ సరెండర్ దెమ్ ఆల్ టు గాడ్.
0: కనుకనే ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని మొట్టమొదట ప్రతి ఒక్క విషయంలో కూడాను ఈ వేదాంతంలో మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ దీస్ ఫ్యాక్టర్స్ ఇన్ వేదాంత.
0: వేదాంతం అనేటువంటిది చాలా సులభమైనటువంటిది.
1: Vedantam is so easy.
0: తెలియకుండా పోవటం చేతనే కాలం కన్ఫ్యూజన్ అయిపోతుంది అది.
1: యాజ్ ఇట్ ఈస్ నాట్ నోన్ వీఆర్ ఫుల్లీ కన్ఫ్యూజ్.
0: ఈ కన్ఫ్యూజన్ అయినా పర్వాలేదు డిప్రెషన్ వస్తుంటుంది.
1: ఇట్ డజంట్ ఎండ్ అప్ దేర్.
0: ఈ కన్ఫ్యూజన్ డిప్రెషన్ రెండు చేరి ఫ్యూజ్ అయిపోతుంటుంది.
1: కన్ఫ్యూజన్ అండ్ డిప్రెషన్ విల్ లీడ్ టు ది టోటల్ లాస్ ఆఫ్ ది ఫ్యూజ్.
0: తెలుసుకుంటే చాలా సులభమైనటువంటిది వేదాంతం.
1: ఇఫ్ యూ నో ఇఫ్ యూ వాంట్ టు నో ఇట్స్ సో ఈజీ సింపుల్.
0: ఈ రేఖనైనా నలపటం కొంచెం కష్టం అవుతుంది.
1: It may be even difficult to press the petals of the rose flower.
0: కానీ వేదాంతాన్ని అనుసరించడం దానికంటే సులభం.
1: But to follow Vedanta is much easier than that.
0: దానినైనా కొంచెం నలపటం కొంచెం కష్టం అవుతుంది.
1: To press the butter it may be little difficult.
0: కానీ దానికంటే సులభమైనటువంటి వేదాంతం.
1: But Vedanta is much simpler than that.
0: వెన్న చాలా మెత్తగానే ఉంటుంది అది.
1: The butter is so soft.
0: విద్యార్థులారా చక్కగా గుర్తించండి.
1: Students know fully well clearly.
0: వెన్న చాలా మెత్తగా ఉంటుంది అది.
1: Butter is very soft.
0: కానీ మెత్తగా ఉంటుంది అది. కానీ కరగాలంటే వేడి చూపించాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ఇట్ మెల్ట్స్ యూ షుడ్ ఎక్స్పోజ్ ఇట్ టు హీట్.
0: భగవంతుడు చాలా మెత్తని వాడే.
1: గాడ్ ఈస్ సో సాఫ్ట్
0: చాలా సాఫ్ట్ అండ్ స్వీట్.
1: గాడ్ ఈస్ సో సాఫ్ట్ అండ్ స్వీట్.
0: కానీ మీరు అనుభవించాలనుకుంటే
1: బట్ ఇఫ్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్
0: కొంచెం జ్ఞానాగ్ని కొంచెం చూపించాలి.
1: యూ షుడ్ ఎక్స్పోజ్ ఇట్ టు ది ఫైర్ ఆఫ్ విజ్డమ్.
0: అగ్నిని చూపినప్పుడే ఈ మెత్తని వెన్నైనా కరిగిపోతుంది.
1: వెన్ వన్స్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్ టు దిస్ ఫైర్ ఆఫ్ విజ్డమ్ ద సాఫ్ట్ బటర్ మెల్ట్.
0: దీనిని ఆనాటి వానప్రస్థులు అనేటువంటి వారు దీనిని చక్కని ఆదర్శంగా తీసుకున్నారు.
1: దిస్ ఇస్ టేకెన్ యాజ్ అన్ ఐడియల్ బై వానప్రస్థ.
0: ఒకనాడు భార్య మూడు రాళ్లు పెట్టింది, పాత్ర దానిపైన పెట్టి ఇంట్లో బియ్యం పోసి నీరు పోసి మంట వేసింది.
1: వన్ డే ద హౌస్ వైఫ్ వాట్ షీ డిడ్ వాస్ షీ బ్రాట్ త్రీ స్టోన్స్ అండ్ కెప్ట్ ది వెసల్ ఓవర్ దేర్ విత్ ద రైస్ అండ్ స్టార్టెడ్ కుకింగ్.
0: నిరంతరం కూడా బ్రహ్మ చేస్తున్నటువంటి ఆ యజమానుడు, బ్రహ్మ చింతన చేస్తున్నటువంటి యజమానుడు దీనినే పెద్ద జ్ఞానంగా తీసుకున్నాడు.
1: Where the husband has taken the entire process as the principle of Brahman.
0: ee moodu raallu
1: the three stones there
0: sattva rajo tamo gunamulu
1: are the three attributes sattva rajas
0: tamo. ee paina pettinatvanti okka paatra naa dehamu.
1: the vessel above this is my body.
0: ఇందులో వేసినటువంటి ఒక జలము నా ప్రేమ జలము.
1: ద వాటర్ ఇన్ సైడ్ ది వెసల్ ఇస్ ద వాటర్ ఆఫ్ లవ్.
0: దీంట్లో వేసినటువంటి బియ్యము నా డిజైర్స్ బియ్యము.
1: రైస్ ఇన్ సైడ్ ఆర్ మై డిజైర్స్.
0: దాని క్రింద పెట్టినటువంటి అగ్ని విజ్డమ్ ఫైర్.
1: ద ఫైర్ బీనీత్ ఈస్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్.
0: ఈ విజ్డమ్ ఫైర్ కింద పెట్టేటప్పటికే
1: బికాస్ ఆఫ్ ది
0: ఈ ఫైర్
1: ఫైర్ ఆఫ్ విజ్డమ్
0: డైరెక్ట్ గా బియ్యానికి తగిలిందా?
1: Will the fire reach the rice directly?
0: Manam endukosam nippu pettam kinda.
1: Why did you keep fire beneath?
0: Biyam udakalani pettam.
1: In order to boil the rice.
0: Kaani ee yokka fire direct ga biyaniki cheraledu.
1: But the fire will not reach the rice directly.
0: Ee heat motta motta paatrani heat chesindi.
1: This heat will heat the vessel first.
0: Tarvata water nu heat chesindi.
1: Then water also will be heated.
0: Aa water ee rice ni heat chesindi.
1: It is the hot water that will heat the rice in turn.
0: Kabatti motta motta dehaniki ఈ వేడి కనిపించాలి.
1: దిస్ హీట్ టు ది బాడీ
0: నియర్ నియర్ నియర్ అనేటువంటిది.
1: దిస్ అమౌంట్స్ టు దిస్ వర్డ్ నియర్ నియర్.
0: దాని తర్వాత ప్రేమ అనేటువంటి ఈ పాత్ర నుంచి ఆ ప్రేమ అనేటువంటి జలానికి వేడి కావాలి.
1: అండ్ దెన్ ది హీట్ ఈస్ రిక్వైర్డ్ టు దిస్ వాటర్ ఆఫ్ లవ్.
0: ఈ వాటర్ అనేటువంటి వేడి అయినప్పుడే ఈ డిజైర్స్ అనేటువంటి యొక్క బియ్యం ఉడికిపోతాయి.
1: వెన్ వన్స్ ది వాటర్ ఈస్ హాట్ ఎనఫ్, the rice, the desire will be boiled in us.
0: Kalukane motta motta dehamu near.
1: So body is near,
0: manasu dear,
1: mind dear,
0: rendu okate ayipoyinappudu desires spoil, desires disappear.
1: So when once near and dear together disappears, so vanish, disappear.
0: Desires and I
1: desires disappear.
0: Desires
1: disappear.
0: ఇది వేదాంతం యొక్క తత్వం అని తాను గుర్తించుకున్నాడు.
1: దిస్ ది టీచింగ్ ఆఫ్ వేదాంత.
0: ఎంత సులభం చెప్పండి.
1: హౌ సింపుల్ ఇట్
0: ఇస్. నిత్య జీవితంలో గ్రంథాలు చదవనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ రీడ్ ఎనీ బుక్.
0: ఏ యొక్క సాధనలో మనం చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు అండర్టేక్ ఎనీ స్పిరిచువల్ పాత్.
0: ఇంత చిన్న సులభమైన మార్గంలో ఆనాటి వేదాంతం ప్రారంభమైంది.
1: వేదాంత ఇస్ టాట్ ఇన్ ఎ సింపుల్ పాత్ ఇన్ దోస్ డేస్.
0: కనుక ఇంకను వేదాంతం లోపల చిన్న చిన్న పదములంతా ఉన్నాయి.
1: There are very simple words.
0: ఇంత చిన్న మూడు అక్షరముల పదము లోపల
1: ఇన్ త్రీ లెటర్డ్ వర్డ్
0: 300 గ్రంథాలు రాయవచ్చు.
1: 300 వాల్యూమ్స్ కెన్ బి రిటన్.
0: ఎట్లా?
1: హౌ?
0: మనకి ఇంగ్లీష్ లెటర్స్ అంతా 26 లెటర్స్ ఉన్నాయి.
1: ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దర్ ఆర్ 26 లెటర్స్.
0: ఈ 26 లెటర్స్ లోపల ఇంత పెద్ద గ్రంథాన్ని రాయవచ్చు.
1: విత్ ఆల్ దీస్ 26 లెటర్స్ యూ కెన్ రైట్ ఎ వెరీ బిగ్ వాల్యూమ్.
0: అంత ఇంత గ్రంథంలో కూడా ఆ 26 లెటర్స్ ఉన్నాయి.
1: సచ్ ఎ బిగ్ వాల్యూమ్ ఇస్ ఫుల్ ఆఫ్ దీస్ 26 లెటర్స్.
0: వయలిన్ ఫోర్ వైర్స్ ఉంటుంది. అది వయలిన్ లో
1: ద వయలిన్ విల్ హ్యావ్ ఫోర్ స్ట్రింగ్.
0: కానీ 40 ట్యూన్స్ అంతా మనం దాన్ని ఆడించవచ్చు.
1: బట్ యూ కెన్ ప్లే 40 ట్యూన్స్ ఆన్ ది వయలిన్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: మన యొక్క దివ్యత్వం అనేటువంటిది ఈ విశ్వాసము ప్రేమ.
1: బట్ ది డివినిటీ దీస్ టూ
0: రెండు ఉంటే భగవంతుడు మీ చేతిలోపల ఆటబొమ్మగా తయారైపోతాడు.
1: విత్ ఫెయిత్ అండ్ లవ్ ఈవెన్ గాడ్ విల్ బి పపెట్ ఇన్ యువర్ హ్యాండ్.
0: ఇన్ యువర్ హ్యాండ్.
1: ఇన్ యువర్ హ్యాండ్.
0: యు ఆర్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్.
1: యు ఆర్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్.
0: హీస్ ఇన్ యువర్ హ్యాండ్.
1: హీస్ ఇన్ యువర్ హ్యాండ్.
0: అందువల్లనే దైవత్వం సర్వత్రా ఉండినట్టుగా ఉంటుంది. అది
1: డివినిటీస్ ఎవ్రీవేర్.
0: అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉంటున్నారు. ఒక్కొక్కరి హృదయం లోపల ఒక్కొక్క ఆత్మ అనేటువంటిది ఉంటుంది. అదే
1: హి సెడ్ దట్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.
0: కానీ నాకు ఆ ఉద్దేశం కాదు.
1: బట్ భగవాన్ డజంట్ అగ్రీ.
0: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీ వన్.
1: బట్ భగవాన్ సేస్ ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీ వన్.
0: అందరూ భగవంతుని బిడ్డలే అన్నాడు ఆయన.
1: హి సెడ్ ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: కాదు, భగవంతుని బిడ్డలు కాదు, అందరు కూడా భగవంతులే.
1: భగవాన్ సేస్ ఫర్దర్, ఆల్ ఆర్ నాట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యూఆర్ ఆల్ గాడ్, యూఆర్ డివైన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: ఈ చిన్న సూక్ష్మంలో మీరు చక్కని అర్థాన్ని కనుక్కోవచ్చు.
1: యు కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్ ది ఇంటర్ప్రిటేషన్.
0: నీవు ప్రేమికుడు కావద్దు.
1: నెవర్ బి ఎ లవర్.
0: లవర్
1: లవర్
0: లవర్ అయితే ఎవరో ఒకరినో ఇద్దరినో లవ్ చేస్తావు.
1: ఇఫ్ యూఆర్ ఎ లవర్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ వన్ ఆర్ టూ.
0: కాబట్టి లవర్ అనేటువంటిది చాలా లో క్లాస్.
1: సో ది లెవెల్ ఆఫ్ లవర్ ఇస్ సో లో.
0: నీవు లవ్ కా,
1: బికమ్ లవ్ ఇట్ సెల్ఫ్.
0: నువ్వు లవ్ అయిపోతే ఎంతమందినైనా నువ్వు ప్రేమించచ్చు.
1: వెన్ వన్స్ యూ బికమ్ లవ్ యూ కెన్ లవ్ ఎనీ నంబర్ ఆఫ్
0: పీపుల్. లవర్ కేవలం ఒకటో ఇద్దరునో ప్రేమిస్తాడు.
1: లవర్ లవ్స్ వన్ ఆర్ టూ.
0: కనుక నీవు లవర్ కావద్దు.
1: సో నెవర్ బి
0: లవ్ కా,
1: బికమ్ లవ్.
0: లవ్ అయిపోతే అందరూ దీన్ని లవ్ చేస్తారు.
1: వెన్ వన్స్ యూ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు లవ్ యూ కెన్ లవ్ ఆల్.
0: ఏకాత్మ భావం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్
0: అందరికంటూ ఉండినటువంటిది ఈ ప్రేమ ఒక్కటే.
1: ది లవ్ ఇస్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీవన్.
0: ఈ ప్రేమ తత్వమే వేదాంతం ఎక్కువ బోధిస్తూ వచ్చింది.
1: దిస్ లవ్ ఇస్ టాట్ ఇన్ వేదాంత.
0: ప్రతి దాని ఎందుకు ప్రేమనే లేకపోతే ఏమాత్రం అవకాశం ఇది ఉంటుంది పొందడానికి.
1: If love is not there, you cannot acquire it. You don't like it any longer.
0: ఎట్టి ప్రేమ ఉండాలి?
1: What sort of love should be there?
0: దేహ సంబంధం కాదు, మనసు సంబంధం కాదు, అన్ని విధాలా భగవంతుని ప్రేమించాలి.
1: It's not that of the body, it's not that of the mind. You should love God in every perspective, every way.
0: దాని పాటి అదే కొంచెం అవసరం లేనటువంటి తొలగిపోతాయి.
1: Unnecessary things will vanish on their own accord.
0: ఇది అద్వైత సిద్ధాంతం అన్నారు.
1: This is the principle of non-dualism.
0: ఒక చెరకు ఉంటుండాలి.
1: Here sugar cane.
0: చెరకు అనేక వంపులు ఉంటుండాలి.
1: Sugar cane has so many
0: చెరకు వంపులు రావచ్చు కానీ దాని జ్యూస్ కంత వంపులు లేవు.
1: Sugar cane has సో మెనీ బెండ్స్ బట్ ది జ్యూస్ హ్యాస్ నో సచ్ బెండ్స్.
0: కనుక నీ థాట్స్ అంతా కూడా నువ్వు బెండ్ బెండ్స్ అయిపోయి పోవచ్చు.
1: యువర్ థాట్స్ మే బి జిగ్ జాగ్.
0: ఈ ప్రేమను చేర్చుకో.
1: సీ దట్ దేర్ ఇస్ లవ్ విదిన్.
0: రసమునకు ఏమాత్రము బెండ్స్ లేవు.
1: This juice has no bends.
0: అదే రసో వైసహా అదే బ్రహ్మతత్వము.
1: దట్ ఎసెన్స్ ది జ్యూస్ ఇస్ బ్రహ్మన్.
0: అది ఆ రసమే భగవత్ స్వరూపము.
1: దట్ రస ది ఎసెన్స్
0: స్వరూపుడు.
1: గాడ్ ఇస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రస. ది ఎసెన్స్
0: రసం అనేటువంటిది ఏదో పాదరసము కాదు.
1: దట్ ఇస్
0: ప్రేమరసము.
1: ఇట్ ఈస్ నాట్ పాదరస ఆర్ మెర్క్యూరీ. ఇట్ ఇస్ ప్రేమరస, ద రస ఆఫ్ లవ్.
0: మెర్క్యూరీ పాదరసం అంటారు.
1: వీ సే పాదరసం ఇస్ మెర్క్యూరీ.
0: అది ఎక్కడ వేసినా కానీ ఒకదాంతో కలవదు, గుండు గుండుగా పరిధి చేరిపోతుంటుంది.
1: ఇఫ్ యూ పుట్ ఇట్ ఎనీవేర్ ఇట్ జస్ట్ బ్రేక్స్ ఇన్ స్మాల్ స్మాల్ బాల్స్.
0: ప్రేమరసం అట్ట కాదు, అన్నింటిలోనూ చేరిపోతుంటాయి.
1: బట్ దిస్ రస ది ఎసెన్స్ ఆఫ్ లవ్ విల్ జాయిన్ విత్ ఎవ్రీథింగ్.
0: కనుక వేదాంతం అనేటువంటిది ఈనాడు కేవలం కొంచెం ప్రారంభించాము. నిజముగా ఒక్కొక్క పదము ఒక్కొక్క మంత్రము ఎంతో సారముంటుంది. చాలా సులభమైనటువంటిది వేదాంతము.
1: భగవాన్ స్టార్టెడ్ వేదాంత ఇన్ ఎ సింపుల్ వే టుడే. But every mantra has got stupendous magnificent meaning.
0: ఒక్క శ్లోకాన్ని ఒక్క పదాన్ని తీసుకుని దాన్ని చక్కగా మీకు అర్థమయ్యే రీతిగా వివరిస్తాను.
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ వర్డ్ ఇన్ డీటెయిల్ సో యాజ్ టు మేక్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అండర్స్టాండ్ ఇన్ డెప్త్.
0: కడపటికి
1: అల్టిమేట్లీ
0: ఆ వేదాంతం యొక్క తత్వం అంతా కూడా ఒక చిన్న ఒక ఇంచు కూడా ఉంటుండదు.
1: ది ఎంటైర్ వేదాంత ఇస్ నాట్ ఈవెన్.
0: దాంట్లో ఇన్ని 15,000 మంత్రములంతా ఉంటుంటాయి.
1: 15,000 మంత్రాస్ ఆర్ దేర్.
0: చూసారా 15,000 మంత్రములంతా ఉంటుంటాయి.
1: 15,000 మంత్రాస్ ఆర్ దేర్.
0: అది కూడా మీకు తీసి చూపిస్తాను.
1: దట్ ఆల్సో స్వామి విల్ షో టు యూ.
0: ఇది నిజమైనటువంటి ఒక దైవత్వంతో జరిగేటువంటి తప్ప అన్యులతో ఇది సాధ్యమయ్యేటువంటి కాదు. సామాన్యంగా ఈ రూపాన్ని చూచి మీరు కేవలం మానవత్వం కదా అని సహజంగా మీరు దీన్ని అలక్ష్యం చేస్తూ ఉండవచ్చును, లేక ఒక విధమైనటువంటి ఒక ప్రేమభావంతో చుట్టూ పోవచ్చును, మానవత్వంగా మీరు విశ్వసించవచ్చు. కాదు కాదు, నేను దేహం కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, నేను చిత్తం కాదు, నేను అంతఃకరణం కాదు, ఏదీ కాదు నేను.
1: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ ఫర్ గాడ్ టు షో ఆల్ 15,000 మంత్రాస్. నో హ్యూమన్ కెన్ డూ ఇట్ బికాస్ యూ ఫైండ్ భగవాన్ విత్ మూవింగ్ విత్ అస్ సో frequently and closely, we may take him as a human. No, no, he is not the body, he is not the mind.
0: ఇదే మనకు కేవలం మీ నిమిత్తమై వచ్చినటువంటిది.
1: The body of Bhagavan has come for the humanity.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంటుంది.
1: A small example.
0: ఈ టంబ్లరే లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలుస్తాయి?
1: Without this tumbler, how do you expect the water to stay there?
0: ఈ నీరు నిలిచే కోసమని టంబ్లర్ ఒకటి కావాలి మనకు.
1: To hold water, you need a tumbler.
0: ప్రణతి నూనె ఒట్టి కలదు.
1: You need the container, the oil and the wick.
0: కానీ దీపపు వెలుగు కలుగున.
1: But do you get the light?
0: ముట్టిచ్చేవాడు ఒక ఉండాలి కదా.
1: There should be someone to light it.
0: పూలు సూది దారముంది పుష్పమాల తానగున.
1: The flower, needle, thread is there. Can it be a garland?
0: దాన్ని కుచ్చేవాడు ఒక ఉండాలి కదా.
1: There should be one maker.
0: విద్య కలదు, బుద్ధి కలదు.
1: Education, knowledge, intellect.
0: జ్ఞాన సిద్ధి కలుగున.
1: But do you have the wisdom?
0: ఆ బుద్ధి ఉండినప్పటికీ చెప్పేటువంటి ఒక గురువు ఉండాలి కదా.
1: దో దేర్ ఇస్ అతని టీచర్ దేర్ యు నీడ్ ఎ గురు.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: అన్ని ఉంటున్నాయి.
1: ఆల్ ఆర్ ప్రెజెంట్.
0: ఇది నిజము, ఇది బ్రహ్మము, ఇది మిథ్యము, ఇది సత్యము అని నిరూపించే దానికోసమే ఈ దేహం వచ్చింది.
1: భగవాన్ ఈజ్ అమిడ్స్ట్ us టు టెల్ us వాట్ ఈజ్ ట్రూత్, వాట్ ఈజ్ బ్రహ్మన్, what is eternal, what is that is fleeting, what is transient.
0: మీరు నిజంగా ఏదో నేను అహంకారం అని చెప్పుకోరాదు, నా సత్యాన్ని నేను వెల్లడి చేసుకుంటున్నాను.
1: భగవాన్ ఇస్ డిక్లేరింగ్ హిజ్ ఓన్ ట్రూత్ టుడే.
0: మీకు ఏమాత్రము నా సంగతి కించిత్తైనా ఇంకా తెలుసుకోలేదు.
1: యూ హావ్ నాట్ లెర్న్డ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ భగవాన్స్ నేమ్.
0: నా తత్వం ఇట్టిది అట్టిదని ఎవరికీ అర్థం కాదు.
1: నోబడి కెన్ ఎస్టిమేట్ భగవాన్.
0: నేను మగవారిలో మగవారిగా ఉంటాను.
1: That is a man among men.
0: అనగ వారితో చూసినప్పుడు మగవారిగా ఉంటాను.
1: Among men is a man.
0: ఆడవారిలో ఆడవారిగా ఉంటాను.
1: Is a woman among women.
0: పిల్లల్లో పిల్లలుగా ఉంటుంటాను.
1: Is a child among children.
0: ఒంటరిగా ఉన్నప్పుడు బ్రహ్మగా ఉంటాను.
1: All alone Bhagavan is Brahman.
0: ఇది నా యొక్క సత్యం.
1: This is the truth of Bhagavan.
0: ఎందుకంటే వీరికి వీరిగా నటించాలి, వారికి వారిగా నటించాలి, పిల్లలకు పిల్లలుగా నటించాలి.
1: బికాజ్ హీ షుడ్ బి అప్రోప్రియేట్ టు ద కంపెనీ వేర్ హీ ఇస్ ఇన్.
0: కనుకనే ఈ వేదాంతంలో ఎట్ట ఉంటుండాలంటే ముసలివాడు బొమ్మలు పెట్టుకుని ఆడుతుంటే పిల్లలంతా నవ్వుతారు.
1: ఓల్డ్ పీపుల్ వెన్ దే ప్లే విత్ టాయ్స్ చిల్డ్రన్ యంగ్స్టర్స్ విల్ మేక్ ఫన్ ఆఫ్ దెమ్.
0: చిన్న పిల్లవాడు కట్టిపెట్టుకుని అదురుతూ అదురుతూ నడుస్తూ ఉంటే పెద్దవాళ్ళంతా చూసి నవ్వుతారు.
1: When a young boy walks with a walking stick, elders will make fun of him.
0: కాబట్టి ఓల్డ్ మ్యాన్ స్టిక్ పట్టుకొని నడచాలి.
1: So old man should walk with a
0: stick. పిల్లలు బొమ్మలు పెట్టుకొని నడచాలి.
1: Kids should play with
0: toys. అదే రీతిగా పిల్లల దగ్గర నేను బొమ్మలు పెట్టి చూచినట్టుగా వాళ్ళకి అవి ఇవి ఇవ్వటం చేయటం ఈ విధంగా వాళ్ళ పిల్లలను సంతోష పెట్టుకుంటారు.
1: So among children he has got all the play of a child.
0: వేదాంత పిపాసులైనటువంటి వారికి వేదాంతమే బోధిస్తుంటాను.
1: Those who have got the deep yearning for Vedanta.
0: గృహస్థ ధర్మాన్ని ఆశించేటువంటి వారికి గృహస్థ ధర్మాన్ని బోధిస్తుంటాను.
1: He teaches the code of conduct to the household.
0: ఎవరికి తగినటువంటి వారికి బోధిస్తుంటాను.
1: హీ టీచెస్ అప్రోప్రియేట్
0: టు ఇవన్నీ దేనికోసము?
1: వాట్ ఫర్ ఆల్ దిస్?
0: స్వామిలో చేర్చుకునే కోసమని.
1: ఓన్లీ టు సీ దట్ యు విల్ ఆల్ బి ఇన్ స్వామి విత్ స్వామి.
0: ఇది అంతా కూడా మీ అదృష్టవశాత్తు లభించినటువంటిది.
1: ఇట్ ఈస్ ఆల్ యువర్ గుడ్ ఫార్చ్యూన్ దట్ యు కుడ్ బి హియర్.
0: ఏ అవతారం నందు కూడా ఇలాంటి భాగ్యం ఎవరికి లభ్యం కాలేదు.
1: సచ్ ఎ గుడ్ ఫార్చ్యూన్ వాస్ నాట్ దేర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: ఇలాంటి పరిస్థితి లోపల మీరు చక్కగా తెలిసినటువంటి దాన్ని చెప్పినటువంటి దాన్ని మీరు నడుచుకుంటారంటే ఎంతైనా మీ యొక్క భాగ్యం పండుతుంది.
1: రియల్లీ స్పీకింగ్ ఇఫ్ యూ ఫాలో వాట్ ఆల్ దట్ యూ హియర్ యూ కెన్ రిడీమ్ యువర్ లైఫ్స్.
0: ఇంకా క్రమక్రమేణా మున్ముందంతా వచ్చేటువంటి దాన్ని చూస్తే మీరు గురుడివారు కూడాను కేవలం తెలివినేటువంటి వాడు కూడాను స్వామి గాడ్ అనేటువంటిది అనిపిస్తాను.
1: ఇన్ ది డేస్ టు ఫాలో ఇన్ ఫ్యూచర్ the blind people, absolute fools, dunces also should declare that Bhagavan, Swami is God.
0: Manushyattam lopala appudu ee maya cheripoyi aneka rakamuluga test chestu untadi.
1: Because of maya that gets into the mind.
0: Maya test meer em matramu longakandi.
1: Never succumb yourself to the test of maya.
0: Meer neggandi.
1: Win in the test of God.
0: అప్పుడే మీరు అన్ని విధాలు కూడా దైవం యొక్క టెస్ట్ మీకు టెస్ట్ గా మారిపోతుంది.
1: Then the test of God will transform to the taste in our lives.
0: మీ ప్రేమ తత్వంలో మునిగిపోతుంది.
1: Drown yourself in that love.
0: ఇది అట్టిది ఇట్టిదని ఎవరు వర్ణించడానికి వీలు కాదు.
1: Nobody can decide this way or that.
0: కనుక వేదముల కంటే వేదాంతం చాలా అవసరమైనటువంటిది.
1: So more than Veda, Vedanta is very essential.
0: ధ్యానము జపము యోగముల కంటే కూడా ప్రేమ తత్వం చాలా సులభమే.
1: More than that of penance, chanting and meditation, love is most important.
0: ఎంత ఇచ్చావు బీదలకు, ఏ చీరలు ఇచ్చావు బీదలకు, ఎంతమందికి ఎంత అన్నం పెట్టావు అని భగవంతుడు చూడడు.
1: God will never take into consideration how many sarees you distributed, how much of food you served, nothing.
0: Enni mootalu biyam bedalaku pettavu, enni cheeralu idalaku ichavu, ivanni kuda income tax officer ki ee list anta pampinchu.
1: Bhagavan will never consider the bags of rice you distributed and the number of sarees distributed. Better you show to the income tax officer.
0: Kaani naaku pampichestundi bhavame.
1: But what you should send to Swami is your feeling.
0: Chinnaga koncham pettinappudiki adi bhavamu nenu chustanu. Ee bakyamunu, ee muntalu, ee cheerlu, ee baglu ivanni nenu chudanu.
1: Even if you serve little, he is not bothered of the quantity, he will see the quality.
0: కలుకని స్వామి కోరేది ఓటి క్వాలిటీ.
1: సో స్వామి వాంట్స్ క్వాలిటీ.
0: చిన్నదైనా సరియే.
1: లెట్ ఇట్ బి స్మాల్ ఏ ఫ్రాక్షన్.
0: కేవలం రుక్మిణి దేంతో తూచింది కృష్ణుణ్ణి?
1: వాట్ ఈస్ దట్ రుక్మిణి యూస్డ్ ఎట్ దట్ టైమ్ టు బ్యాలెన్స్ కృష్ణ?
0: చిన్న తులసి దళంతో చూచి.
1: ఏ స్మాల్ లీఫ్ ఆఫ్ తులసి ప్లాంట్.
0: కృష్ణుని ప్రేమకు కృష్ణుని అనుగ్రహానికి ఈ కుచేరుడు ఎంతవరకు ఇచ్చాడు? పిటికడు అటుకులు ఇచ్చాడు.
1: కుచేల వాట్ ఈస్ దట్ హెస్ ఆఫర్డ్ టు కృష్ణ? ఓన్లీ ఫిష్ ఫుడ్.
0: దుర్వాసుడు వచ్చి పరీక్షించడానికి అడవులకు వచ్చినప్పుడు ద్రౌపది ఏమి చేస్తుంది? ఏమి చేయదు. కృష్ణా నీవే గతి అన్నింది.
1: వాట్ ఈస్ ద్రౌపది దట్ వాట్ ఈస్ ఇట్ దట్ షీ కుడ్ డూ ఎట్ ద టైమ్?
0: పాత్రకు కాల్చుకున్నటువంటి చిన్న ముక్క రైస్ ముక్క చేతిలో పెట్టింది.
1: ఆఫ్టర్ ఆల్ షీ గేవ్ జస్ట్ ఎ రైస్ గ్రెయిన్.
0: అక్షయం అక్షయంగా మారిపోయింది.
1: ఇట్ బికేమ్ ఇన్ఫినిట్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్.
0: కనుక అన్ని అవతారములందు కూడా ఇలాంటివి చిన్న చిన్న దాంతోనే అనంతమైనటువంటి యొక్క తత్వాన్ని పొందుతూ వచ్చారు.
1: In the times of every incarnation, out of the little a fraction, you find the infinite coming out of it.
0: కనుక మనసులో ఉన్నటువంటి దోషములను మీరు దూరం చేసుకోండి.
1: So give up all the defects.
0: అహంకారమనేటువంటి దాన్ని నిర్మూలం చేయండి.
1: Kill the ego totally.
0: అత్యుతమనేటువంటి దాన్ని మీరు నేర్చుకోండి.
1: Develop the spirit of surrender.
0: అప్పుడే మీకు ఆనందమనేటువంటి భాగ్యం లభిస్తుంది.
1: Then only you will have the good fortune of enjoying the bliss.

సాయిరామ్. యు ఆర్ లిస్నింగ్ టు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 31st of July 1996.

అతి శుద్ధ బుద్ధికే ఆత్మ

0: A person without purity of heart and mien, how do you expect him to understand the nature of the spirit or atma? Impossible. It is only for the man of pious nature, pure heart can only understand the nature of atman. Never forget this good word.
1: ఆత్మతత్వము సాధించవలనని ఆశ కలిగినటువంటి వాడు,
0: ది వన్ హూ ఎస్పైర్స్ టు నో ది నేచర్ ఆఫ్ ది స్పిరిట్,
1: సాధించి దానిని అన్యులకు ప్రబోధించాలని ఆశ కలిగినటువంటి మానవుడు,
0: ది వన్ హూ డిజైర్స్ టు అకంప్లిష్ అండ్ షేర్ విత్ ద సొసైటీ,
1: మొట్టమొదట చిత్తశుద్ధిని గావించుకోవాలి.
0: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ షుడ్ హ్యావ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: చిత్తశుద్ధియే లేనటువంటి మానవుడు ఆత్మతత్వాన్ని ప్రబోధించే అర్హుడు కాదు.
0: ద వన్ వితౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు ప్రొపగేట్ ద ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: ఆత్మతత్వం కూడా తాను తెలుసుకోలేడు.
0: అండ్ హీ కెనాట్ కాంప్రిహెండ్ ద నేచర్ ఆఫ్ ది సోల్.
1: వెలుగు లేని గది ఎందే విషక్రిములైనటువంటి పాములు తేళ్లు ప్రవేశిస్తాయి.
0: ఇట్స్ ఓన్లీ ఇన్ ద డార్క్ రూమ్ where there is no scope for the light to enter, you find the germs and the snakes move around.
1: Velugutho koodinatundi gadilo itti vishakrimulu praveshinchutaku veelu kaadu.
0: A room with enough of light there will give no scope for the germs to enter.
1: Hrudayamunandu paripurna prema unnatundi vaadu paripurnamainatundi oka hruday prema hrudayudainatundi vaaniki కామక్రోధ లోభ మోహమును మాత్సర్యమైనటువంటి అహంకారమైనటువంటి విషక్రిములు అందులో ప్రవేశించుటకు వీలుండదు.
0: ద వన్ విత్ టోటల్ లవ్ ఎట్ హార్ట్ విల్ గివ్ నో స్కోప్ ఫర్ ద జర్మ్స్ ఆఫ్ లస్ట్ గ్రీడ్ ఎవరిస్ అండ్ యాంగర్ టు ఎంటర్.
1: ఎవని హృదయమునందు ఈ పరిశుద్ధమైన పవిత్రమైన ప్రేమ ఉండదో అట్టివాని హృదయమునందే ఈ రాగద్వేషములు ప్రవేశిస్తుంటాయి.
0: దట్ హార్ట్ బెరెఫ్ట్ ఆఫ్ ప్యూరిటీ అండ్ సీక్రెట్నెస్ విల్ బి ద సెంటర్ ఆఫ్ ఆల్ దీస్ జర్మ్స్.
1: మానవత్వము కేవలము పరిశుద్ధమైన హృదయంగా, పవిత్రమైన హృదయంగా, ప్రేమమయమైన హృదయంగా, దయాహృదయమైనటువంటి హృదయంగా అభివృద్ధి గావించుకోవాలి.
0: ఇన్ హ్యూమన్ లైఫ్ we should develop all the purity and the sanctity, love and compassion.
1: Prati manavuni hrudayamu daya hrudayam kavali.
0: The heart of everyone should be one
1: prema hrudayam kavali.
0: It should be filled with love.
1: Sahana hrudayam kavali.
0: It should be full of forbearance.
1: Sanubhuti hrudayam kavali.
0: One of sympathy.
1: Santosha hrudayam kavali.
0: And it should be one of bliss.
1: Appude ee parishuddhamainatundi aatma tattamu అతనికి సులభంగా అర్థమవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ దెన్ హీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద సోల్.
1: అట్టి అర్థం చేసుకున్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని అన్యులకు ప్రబోధించే అర్హుడు కూడా అవుతాడు.
0: దెన్ ఓన్లీ హీ డిజర్వ్స్ హ్యావింగ్ ఎంజాయ్డ్ ద స్పిరిట్ ఆఫ్ ఆత్మన్ హీ కెన్ ప్రాపగేట్ అండ్ షేర్ విత్ ద సొసైటీ.
1: కేవలము విద్యల వల్ల కాని, మరి ఏ పాండిత్యం వల్ల కాని, మరి ఏ మేధాశక్తి వల్ల కానీ లభ్యమయ్యేటువంటిది కాదు ఈ ఆత్మతత్వం.
0: ద నేచర్ ఆఫ్ ది స్పిరిట్ కెనాట్ బి కాంప్రిహెండెడ్ బై ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ ఆర్ ఇంటెలిజెన్స్.
1: చిత్తశుద్ధియే దీనికి అత్యవసరం.
0: ఇట్ ఇస్ ది ప్యూరిటీ ఆఫ్ హార్ట్ విచ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
1: రామకృష్ణ పరమహంస, కబీరు, సూరదాసు ఇత్యాది వ్యక్తులందరూ కూడాను ఎట్టి విద్యను నేర్చిరి.
0: రామకృష్ణ పరమహంస, కబీర్, సూరదాస్, వాట్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దే హ్యావ్ హ్యాడ్.
1: ఎంతటి మేధాశక్తి వారి ఎందు ఉండెను.
0: హౌ ఇంటెలిజెంట్ దే ఆర్.
1: అతను పండితుడు కారు.
0: హీఈస్ నాట్ ఎ స్కాలర్.
1: పామరులో అత్యంత అడుగునటువంటి పామరుడు ఈ రామకృష్ణ పరమహంస.
0: రామకృష్ణ పరమహంస ఈజ్ వెరీ వెరీ ఇన్నోసెంట్.
1: కానీ అట్టి పామరుడైనటువంటి రామకృష్ణ పరమహంస యొక్క పేరు విశాల ప్రపంచమునందు దేదీప్యమానంగా ఈనాడు వెలుగుతున్నదనగా దీనికి కారణమేమిటి? చిత్తశుద్ధియే దీనికి మూల కారణం.
0: దట్ ఇల్లిటరేట్ ఇన్నోసెంట్ Ramakrishna Paramahamsa's name has spread far and wide down this day because of the purity of heart.
1: Kanukane natapamsi natithanam nasastrana japanahi samsara sagaroktare sajjanam sevanam vina. నతపాంసి నతీర్థానాం. ఇట్టి చిత్తశుద్ధి కలగాలంటే తపస్సు చేయనక్కర్లేదు.
0: టు హ్యావ్ దట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వన్ నీడ్ నాట్ అండర్టేక్ పెనెన్స్.
1: వేద శాస్త్ర ఇతిహాస పురాణములను పఠించనక్కర్లేదు.
0: వన్ నీడ్ నాట్ గో త్రూ సీక్రెట్ టెక్స్ట్.
1: ఏ జపమును ఏ ధ్యానమును చేయనక్కర్లేదు.
0: నో మెడిటేషన్ ఇస్ రిక్వైర్డ్.
1: కానీ భగవంతుని యొక్క ప్రేమను హృదయమునందు నిరంతరము స్మరిస్తుంటే ఇంతకంటే మించిన ఫలితం మరొకటి లేదు.
0: But if he constantly contemplates, reflects upon the divine love in his heart, it is enough.
1: Itti prema gala hrudayame nijamaina manava hrudayamu.
0: His only heart full of love is a human heart.
1: Itti prema hrudayam manalo abhruti kavalananna deeniki aahara paaniyamulu atyavasaram.
0: To develop the spirit of love in our heart, it's most essential to have regulation over food and drink.
1: Meeru bhujinche aaharamu thura roopamulo malamuga visarjinchutunnaru.
0: The food partaken, gross part of it is excreted.
1: Madhya rakamainatundi oka ee aaharamu manavuni oka shariramunandu kandaramula vale raktamula vale roopondutu untundadi.
0: However, that which is of middle form will get into our muscle and blood.
1: Ati sukshmamainatundi aaharame mind ga marutundadi manasu ga marutundadi.
0: The subtlest form of a food transforms into mind.
1: Kana kanuka mana yokka manchi chettala manasu yokka prabhavamunaku aaharame moolakaranam.
0: Therefore, for the good and bad of the mind,
1: yetti aaharamo atti manasu.
0: As is the food, so is the mind.
1: కనుక సాత్వికమైన పవిత్రమైన హితమైన మితమైన ఆహారమును భుజించటము అత్యవసరం.
0: Therefore it's absolutely essential to have food in a limited quantity, in an acceptable, palatable way.
1: ప్రాచీన కాలం నుండి మహర్షులు గ్రామములు విసర్జించి పల్లెలు విసర్జించి కాలనులలో జీవిస్తూ కందమూలాదులు భుజించుకుంటూ తమ యొక్క జీవితమును తాను ప్రశాంతంగా గడుపుతూ వచ్చారు.
0: The ancient rishis, sages and seers have spent their time far from the madding crowd, partaking the tubers and the leaves.
1: ఆ కందమూలాదుల్లో ఉండినటువంటి ఒక సాత్వికమైనటువంటి తత్వము మీకు తెలియదు.
0: You do not understand the sattvic nature, the pious quality.
1: రామలక్ష్మణ సీతలంతా కూడాను ఆ అరణ్యములో సంచరిస్తూ ఆ అరణ్య ఫలములు వారు భుజిస్తూ ఎంతటి ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
0: Moving about there in the forest, Rama and Sita, they were blissful, partaking
1: aanandam aaharam nendu untunnadi.
0: Therefore the bliss is there in food that we eat.
1: Bhautika sukhamunandu kaani bhautika padarthamulu yendu kaani bhautikamainatundi vishayamulu yendu kaani panchabachcha paramannamulu yendu kaani ee aanandam chikkadu manaku.
0: This sort of happiness is not there in the physical comfort and conveniences material or the sensual pleasure.
1: దైవం యొక్క సహజ సృష్టితో కూడినటువంటి యొక్క ఈ ఆహారమునే ఫలపుష్పాలునే వారు భుజిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
0: The sages, they have partaken the food which is one of divine creation as it is.
1: ఇంకా పానీయం.
0: Then the drink.
1: త్రాగు నీరు.
0: Water.
1: త్రాగు నీరు కూడా పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి.
0: The drinking water must be pure.
1: ఈ యొక్క త్రాగేటువంటి యొక్క నీరు స్థూల రూపంలో మూత్రంగా విసర్జిస్తున్నారు.
0: The major part of the water that we drink is excreted as urine.
1: ఈ జలములోని సూక్ష్మ స్వరూపమే ప్రాణము.
0: The subtle form of water that we drink is the life.
1: కనుక మానవుని యందు ఉన్నటువంటి ప్రాణము జలముతో ఏర్పడినటువంటిది.
0: Therefore
1: మానవుని యందు ఉన్నటువంటి మనసు ఆహారంతో చేకూరినటువంటిది.
0: So mind is the product of the food, while life is the product of water.
1: మానవునికి మనసు ప్రాణము రెండు ప్రధానమైనటువంటివి.
0: For mankind, the mind and life are most important.
1: ప్రాణం ఉండినంత వరకు మనసు ఉండాలి, మనసు ఉండినంత వరకు ప్రాణం ఉండాలి.
0: సో లాంగ్ దేర్ ఇస్ లైఫ్ మైండ్ షుడ్ బి దేర్. సో లాంగ్ దేర్ ఇస్ మైండ్
1: అమనస్కుడైన తర్వాత ప్రాణంతో ఏమాత్రం మనకు అవసరం లేదు.
0: ద మూమెంట్ దేర్ ఇస్ నో మైండ్ వీ డోంట్ నీడ్ ఎనీ లైఫ్ ఎనీ లాంగర్.
1: కనుక నిత్య జీవితంలో సత్యమైన మార్గాన్ని మనం అనుభవించవలనన్నా ఆహార పానీయములు అత్యవసరము, అతి ప్రధానమైనటువంటివి. అవి ఏ పరిశుద్ధమైనటువంటివి, అవి ఏ పవిత్రమైనటువంటివి.
0: Therefore, to tread along the path of truth, good food and good drink, drinking water, are absolutely essential and very important.
1: నిజముగా మానవుని యొక్క మనోశక్తి కేవలము కొన్ని భౌతికమైనటువంటి యొక్క ప్రకృతిమైనటువంటి యొక్క పదార్థముల చేత ఏర్పడుచున్నదని భ్రమిస్తున్నారు.
0: We are carried away with the feeling that the mental strength depends on the physical food.
1: భగవంతుని యొక్క శక్తి సామర్థ్యమును కూడాను ఎంతో ఆనందముగా తాండవమాడుతూ వచ్చేటువంటిది.
0: ఇట్స్ ద డివైన్ పవర్ దట్ ఇస్ ఇన్ఫినిట్.
1: హిమాచల పర్వతంపైన జీవించేటువంటి శివశక్తులు రెండు కూడాను ఈ ఆహారం యొక్క ప్రభావం చేతనే వారు అంతటి తాండవమాడుతూ వచ్చారు.
0: శివ అండ్ శక్తి who are engaged in the divine celestial cosmic dance
1: వారు మాత్రమే తాండవమాడటం కాకుండా భక్తులు కూడాను తాండవమాడిచ్చారు.
0: They also made the devotees dance.
1: భక్తులు మాత్రమే కాకుండా జగత్తునే తాండవమాడించారు.
0: The whole cosmos danced as well.
1: మౌళిగుల్కెడు

0: with the continuous flow right from the head and with the broad forehead.
1: కుదురుదిచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాదరంబుతోడ.
0: With kumkuma dot on the forehead and also the redness on the tongue.
1: Tadahema.

0: ఈ భగవత్స్వరూపం అనేటువంటిది శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా ఆనంద ఆహ్లాదమును అందుకొని
1: ఆన్ ద ఫోర్ హెడ్ అండ్ ఆల్సో ద రెడ్నెస్ ఆన్ ద టంగ్.

0: ఆధ్యాత్మికంగా లౌకికంగా ఆనంద ఆహ్లాదమును అందుకొని అనుభవించి పనులకు అందించాలంటే ఆహార పానీయములే ప్రధానము.
1: In order to experience physically, mentally, spiritually, intellectually, the divinity is all based on the food and drink.
0: కనుక విద్యార్థులు ఈ ఆహార పానీయములందు ఏమాత్రం కూడాను అశ్రద్ధను చూపకూడదు.
1: Therefore, they should never be careless or negligent regarding the food and the drink.
0: భవిష్యత్తు అంతయి కూడాను ఆహార పానీయములందే ఆధారపడి ఉంటున్నది.
1: The entire future depends on the food and the drink.
0: మానవుని యొక్క దివ్యతత్వం అనేటువంటిది గుర్తించాలనుకుంటే ఈ ఆహార విహారములు పరిశుద్ధంగా ఉండాలి.
1: Therefore, in order to attain the divinity, we should have a regulation over food and drink.
0: ఇట్టి పరిశుద్ధమైనటువంటి దాని వల్ల పవిత్రమైనటువంటి ప్రేమ మనలో ఆవిర్భవిస్తుంది.
1: Out of this regulated food and drink, we'll have the sacred love.
0: ఈ ప్రేమకు రూపము లేదు కానీ అనుభూతిని మనకు చక్కగా అందిస్తుంది.
1: Love has no form as such, yet it could be experienced.
0: పుష్పము యొక్క వాసనకు రూపము లేదు.
1: The fragrance of a flower has no form.
0: వాసనకు రూపము లేదు కానీ వాసన అందించేటువంటి పుష్పానికి రూపం ఉంది.
1: Though the aroma of the flower has no form, but yet the flower that gives this aroma,
0: ఈ ఆనందమునకు రూపము లేదు కానీ ఈ ఆనందాన్ని అందించేటువంటి యొక్క ప్రేమకు రూపం ఉంది.
1: The bliss has no form, but yet the one that delights this bliss full of love has a form.
0: మనం ఒక ముఖమునందే వర్తింప చేస్తుంది.
1: It's love that expresses
0: reflection of the inner being.
1: It's all the reflection of the inner being.
0: మానవుడు ఆనందాన్ని అనుభవించే సమయంలో తనకు తెలియకుండానే తన ఆనందాన్ని తాను పొందుతూ ఉంటాడు.
1: One enjoys and delights unknowingly.
0: దానినే చెప్పారు నిత్యానందం.
1: So it is said, the eternal
0: పరమసుఖదం,
1: supreme happiness,
0: కేవలం జ్ఞానమూర్తిం,
1: is one of wisdom.
0: నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం.
1: That eternal bliss,
0: ఈ మూడింటి యందు ఉండినటువంటి యొక్క ఆనందము మరొక ప్రాకృతమైనటువంటి యొక్క పదార్థములు ఎందుకు కానీ, ప్రాకృతమైనటువంటి విషయములు ఎందుకు కానీ, ప్రాకృతమైనటువంటి యొక్క కార్యములు ఎందుకు కానీ మనకి ఏనాటికి కంటికి కనిపించదు.
1: This kind of eternal bliss and supreme happiness, which is non-dual and the one of wisdom, is not noticed in the worldly matter, the worldly action.
0: ఇది నివృత్తి ఎందు మాత్రమే మనకు ప్రత్యక్షమవుతుంది, ప్రవృత్తిలో మనకు ఏమాత్రము ప్రత్యక్షం కాదు.
1: This manifests and comes to our experience in the inward body.
0: జాగ్రత్త అవస్థ ఎందు మనకు మనసు పరిపూర్ణంగా ఉంటుంది.
1: In the waking stage, everything is perfect.
0: మనసు ఉండినంత వరకు ప్రకృతి మనకు గోచరమవుతుంటది.
1: So long there is mind, you see the nature.
0: ప్రకృతి మనకు గోచరమయ్యేంత వరకు మనకు సుఖదుఃఖం తప్పింది కాదు.
1: So long the nature is apparent, you are bound by this grief.
0: కాబట్టి ఈ సుఖదుఃఖములకు ఏది కారణము?
1: So what is the cause behind this?
0: ఈ ప్రకృతి దృశ్యమే కారణము.
1: It is only the scenario of the
0: ఈ ప్రకృతి దృశ్యములకు ఏది కారణము?
1: What is the cause for the scene?
0: జాగ్రత్త అవస్థనే మనకు కారణము.
1: It is only the waking state that is the main cause.
0: అది నిద్రావస్థయందు
1: in sleeping state
0: manasu ledu,
1: there is no mind,
0: prapancham ledu,
1: there is no world,
0: sukadukkamulu ledu,
1: no pain or pleasure for that matter.
0: Manasu undinappude prapancham, prapancham undinappude sukadukkamu.
1: When there is mind, there is this world. When there is world,
0: aa manasu ye vidhamga cheri povali,
1: in what direction
0: mind be vaisaha panakamulo chakkari ye vidhamga sarvatra vyapinchipoyindo aa vidhamga ఈ దృశ్య కల్పితమైన ఈ జగత్తునందు ఈ యొక్క ప్రేమ అంత ఆవిర్భవించింది.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద షుగర్ దట్ హెస్ బిన్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద సిరప్, ద లవ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ద యూనివర్స్.
0: ప్రేమ లేని స్థానం కానీ ఆనందం లేనటువంటి జగత్తు కానీ కంటికి కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వితౌట్ బ్లిస్ ఆర్ లవ్ ఫర్ దట్ మ్యాటర్.
0: సర్వత్రా ఉండినటువంటిది ఆనందమే.
1: It is the bliss which
0: sarvavyapakamainatundi premani,
1: its love that is ever expansive.
0: Prema leka manavattu undaledu, leka ye jeevattumu undaledu.
1: There is no living creature on earth without love.
0: Meeku pooram cheppanu,
1: Bhagavan said earlier,
0: Mahabharata yuddham jarugutundadi, chaala ghoranga jarugutundadi.
1: It was the battle times of Mahabharata.
0: Deeni oka thuri palikimpa cheyalani Vyasudu vastunnadu.
1: In order to see this, Vyasa was coming there.
0: ఆ మార్గమధ్యం లోపల చిన్న క్రిము చాలా వేగంగా పరిగెత్తిపోతుండాలి.

0: way sage Vyasa noticed a small insect running along.
1: త్రికాలజ్ఞాని అయినటువంటి వాడు కనుక వ్యాసుడు రథం నిలిపాడు.
0: As Vyasa is omniscient, he stopped his chariot.
1: దానికి ప్రజ్ఞాన శక్తిని ప్రసాదించాడు.
0: అండ్ హీ గిఫ్టెడ్ దట్ అవేర్నెస్ టు దట్ ఇన్సెక్ట్.
1: ఏ క్రిము, ఎందుకు నీవింత వేగంగా పరిగెత్తిపోతున్నావు, ఏమి నీకు ఈ ఆపత్తు సంభవిస్తుందని అని ప్రశ్నించాడు.
0: సేజ్ వ్యాస ఆస్క్డ్, ఓ ఇన్సెక్ట్, వై డు యు రన్ లైక్ దట్ సో ఫాస్ట్, వాట్ ఇస్ ద డేంజర్ దట్ లైస్ అహెడ్.
1: ఓ మహాప్రభో,
0: ఓ లార్డ్,
1: మహాభారత యుద్ధం చాలా ఘోరంగా జరుగుతుందాది.
0: Now the bitter war of Mahabharata.
1: కొన్ని క్షణాల లోపల అర్జున్ యొక్క రథం ఈ మార్గంలో వస్తుందాది.
0: In a moment of time the chariot of Arjuna is forthcoming.
1: అతని యొక్క రథం యొక్క వేగం ఇట్టిది అట్టిదిని ఎవరు చెప్పలేరు.
0: The speed with which the chariot of Arjuna runs fast no one can estimate.
1: కనుక ఆ రథం రాక పూర్వమే నా ప్రాణాన్ని నేను సంరక్షించుకోవటం కోసమని నేను ఇంత వేగంగా వెళుతున్నానని.
0: Before the chariot of Arjuna approaches I want to run away from this.
1: ప్రాణాన్ని రక్షించుకోవటం క్రిమికీటకాదులకు కూడా ఉంటుందాది, మానవునికే కాదు.
0: To save God, one's own life, is there even an insect?
1: Tama alubiddalu chudalaneetundi okka aasa kimikeetu kaadulu kuda untundadi manushulku maatrame kaadu.
0: That desire to take care of one's own family, wife and children, is there among insects?
1: Tama kshemanga untundalaneetundi aasa kimikeetu kaadulu kuda untundi kaani manavuniki maatrame kaadu.
0: That sense, that life king for happiness, praniki
1: kudanu sukhanni anubhavinchali, aanandanni anubhavinchali, పరిపూర్ణమైనటువంటి తృప్తిగా ఉండాలి అనేటువంటి ఆశ ప్రతి జీవికి కూడా ఉంటుండాలి.
0: ఎవ్రీ లివింగ్ క్రీచర్ వాంట్స్ టు బి హ్యాపీ, బ్లిస్ఫుల్ అండ్ లివ్ ఇన్ టోటల్ సాటిస్ఫాక్షన్.
1: అది ఏ ప్రేమతత్వము,
0: దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమ సర్వ ప్రాణులు యందు ఉంటుండాలి.
0: దట్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్.
1: కనుకనే ఈ ప్రేమ ఎట్టిదిగా ఉంటుండాలంటే జగత్తును మీరు చూస్తున్నారు.
0: ఇన్ వాట్ ఫార్మ్ షుడ్ ఇట్ బి? యు సీ ద వరల్డ్.
1: ఒకడు జగత్తును చూస్తున్నాడు, ఇది జగత్తు అని నిర్ణయం చేస్తున్నాడు.
0: One watches this world and declares that it's the world.
1: ఆధ్యాత్మిక చింతనలో మునిగినటువంటి వ్యక్తి వస్తున్నాడు, పశ్చన్న పిచాన పశ్చతి మూఢో. ఓ మూర్ఖుడా, నీవు చూసేది జగత్తు కాదు, జగదీశ్వరుని చూస్తున్నావు అన్నాడు.
0: బట్ ఎ స్పిరిచువలిస్ట్ సేస్, ఓ ఫూలిష్ మ్యాన్, ఇట్ ఈస్ నాట్ ద నేచర్ దట్ యు సీ, ఇట్ ఈస్ ఓన్లీ గాడ్ దట్ యు సీ.
1: విష్ణు కారకుడు, జగత్తు కార్యము, కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: God is the cause, this world is the effect, that is the relationship.
1: దైవము లేని జగత్తు లేదు.
0: There cannot be this world without God.
1: కనుక చూచేదంతా కూడాను దైవాన్నే.
0: So what all that you see is God himself.
1: అనగా వారి వారి మనోభావములను పురస్కరించుకొని,
0: బేసింగ్ ఆన్
1: వారి వారి విశ్వాసములను పురస్కరించుకొని ఈ విధంగా ఉంటుంటాయి.
0: They declare so basing on the levels of their mental.
1: ఈనాటి విద్యా విధానమునందు ఈ విధమైన విశ్వాసం అనేటువంటిది అంత గాఢంగా లేకపోవటం చేతనే ప్రపంచము అనేక విధములైనటువంటి అశాంతికి గురి అయిపోయి అల్లకల్లోలములతో భద్రత లేక చాలా బలహీనతగా కనిపిస్తుండాలి.
0: ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ దేర్ ఇస్ నో పాసిబిలిటీ టు ఇన్స్టిల్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్, దేర్ ఫోర్ వీ ఫైండ్ రెస్ట్లెస్నెస్, అజిటేషన్, ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఇన్ ద వరల్డ్.
1: ఒక పెద్ద మనిషి,
0: ఎన్ ఎల్డర్లీ పర్సన్,
1: తన కుమారుణ్ణి ఒక స్కూల్లో చేర్చాలని తీసుకుని వెళ్లాడు.
0: వాంటెడ్ టు అడ్మిట్ హిస్ సన్ ఇన్ స్కూల్.
1: ఆ హెడ్ మాస్టర్ ని చూచాడు.
0: హి సా ద హెడ్ మాస్టర్.
1: హెడ్ మాస్టర్ గారు,
0: హి సెడ్, సర్ హెడ్ మాస్టర్,
1: మా పిల్లవాడికి అన్ని తెలుసు.
0: మై సన్ నోస్ ఎవ్రీథింగ్.
1: చాలా తెలివితేటలు గలవాడు.
0: హి ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
1: వాడికి తెలియనివే లేవు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ హి డజంట్ నో
1: అని చెప్పాడు.
0: హి సెడ్.
1: ఆ యొక్క హెడ్ మాస్టర్ కూడా కొంచెం తెలివితేటలు గలవాడే, తాను చెప్పాడు అన్ని తెలిస్తే ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు మీరు, ఇంటికి తీసుకెళ్ళండి అన్నారు.
0: The headmaster also is very intelligent. If your son knows everything, why should you bring him here? Take him home.
1: Kani rendu teliyavu annadu.
0: But the father said he doesn't know two.
1: Emitadi?
0: What are they?
1: Okar cheppite viradu taanu telusukodu, ee rende mukhyattu untundayandi.
0: He lacks only two. He does not know all by himself, nor does he listen to others.
1: Ninaati prati vidyavantunu kudanu naaku anni telusu ani viraveegutunnadu.
0: Every student today prides himself that he knows everything. What is that he knows?
1: తనం తానే ఎరుగునటువంటి ఒక మూర్ఖునికి జగత్తంతా ఏ రీతిగా చెప్పగలడు?
0: A fool who does not know himself, how does he know the nature outside?
1: ఎంఏలు బిఏలు పాసై వచ్చియు పేరుగాంచిన పెద్దవారలైనా.
0: There may be reputed elders having acquired high degrees like MA and BA.
1: సంపద నుండియు సద్గాన పరులైనా పుడమి కీర్తిని గన్న పుణ్యులైన.
0: There may be meritorious people on earth full of wealth and affluence and one of charity.
1: ఆయురారోగ్యంబు ఆయురారోగ్యంబు అనవరత. నుండి పరిపూర్ణ బలులగు వారులైన.
0: వన్ మే బి ఫిజికలీ స్ట్రాంగ్ ఎండోడ్ విత్ లాంగ్ లైఫ్.
1: సతతంబు జపములు తపములు చేయుచు వేదములను నేర్పు విప్రులైన.
0: దే మే బి ప్రీస్ హూ ఇండల్జ్ అండ్ స్పెండ్ ద టైమ్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: ఏనాటికి ఈ ఆధ్యాత్మిక తత్వమునకు
0: దే ఆర్ నో మ్యాచ్ టు దిస్ స్పిరిచువాలిటీ.
1: దైవ భక్తి లేనిదే కాదు ముక్తి.
0: వితౌట్ డివోషన్ టు గాడ్ యూ కెన్ నెవర్ అటైన్ లిబరేషన్.
1: ఇంతకన్నను వేరెత్తి ఎరుగా పరతు.
0: వాట్ మోర్ ఈస్ టు బి కన్వేడ్.
1: సాధు సద్గుణ గణ్యులవు విద్యార్థులారా విద్యార్థునారా.
0: This assembly of noble students.
1: మనం ఏమో నేర్చుకుంటున్నాం అనుకున్నాం. ఏమో నేర్చామనుకుంటున్నాము.
0: We think we have learned.
1: గొప్ప తెలివితేటలు కలవారనుకుంటున్నాము.
0: We think we are highly intelligent.
1: నిజంగా తెలివితేటలు కలిగినటువంటి వాడు ఆ విధంగా భావించడు.
0: Truly intelligent man will never.
1: తెలివితేటలు లేనటువంటి వాడు నేను గొప్ప మేధావిని అనుకుంటాడు.
0: It's only a dunce who thinks that he is intelligent.
1: కనుక దైవప్రీతి అనేటువంటి దాన్ని మనం పెంచుకున్నప్పుడే ఈ జగత్తులో మన జీవితము గొప్ప ప్రకాశంగా ప్రకాశిస్తుంటుంది.
0: When once we develop this love for God, our life will be effulgent and brilliant.
1: కనుక మానవుడు ప్రతి దీన్ని ఎందుకు ఆదర్శప్రాయుడుగా తయారు కావాలి.
0: Therefore everyone should mold himself as an ideal.
1: ముఖ్యంగా ఈ జగత్తునందు ఆత్మతత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి.
0: Most important thing is in this world we should know the nature of the spirit.
1: ఈ ఆత్మ తత్వం అనేటువంటిది ప్రతి మానవుని యొక్క స్వరూపమే ఆత్మ తత్వం.
0: In fact every form here is really the spirit being.
1: కేవలం నీ దేహ అభిమానం చేత దాని తత్వాన్ని నీవు మర్చిపోతున్నావు.
0: Because of the attachment to the body you have forgotten atma.
1: ఒక్క తూరి నీ దేహ అభిమానాన్ని వదిలి ఆత్మాభిమానంలో ప్రవేశించు ఆ ఆనందం నీకు ప్రాప్తిస్తుంది.
0: When once you give up the attachment to the body you will delight yourself in this.
1: ప్రపంచంలో మూడు రకములైనటువంటి జీవులు ఉన్నాయి.
0: Then there are present three types.
1: నిరంతరము కూడాను జలములోనే సంచరించేటువంటి జీవులు కొన్ని.
0: There are some that live only in water, aquatic.
1: కానీ కొన్ని జలములకు గట్టుపైన ఉండి జీవించేటువంటి మరికొన్ని.
0: While some are amphibious, they live on shore also.
1: జలములోన ఉంటాయి గట్టుపైన ఉంటాయి ఆ విధంగా జీవించేటువంటి కొన్ని.
0: The first category are aquatic, second category amphibious.
1: అదే విధంగా పరిపూర్ణమైనటువంటి యొక్క జీవతత్వాన్ని నిరంతరమును ఆత్మచింతనలోనే కాలమును గడిపేటువంటి యొక్క వ్యక్తులు మహనీయులు పుణ్యులు ఇలాంటి వారు కొంతమంది ఉంటారు.
0: However, there are certain noble souls, the great souls, who spend all the time in the investigation of the spirit or atma.
1: కాని ప్రాకృతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ
0: they also lead a worldly life.
1: ఆధ్యాత్మిక జీవితంలో కొంతవరకు ప్రవేశించి
0: they also know
1: ఇదో అటు ఇటు టూ హార్స్ రేస్ మాదిరి కొంతవరకు జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటుంటారు.
0: There are some who live the life with both the things in view.
1: Two horse race. ప్రకృతి యందు ఒక కారు ఆధ్యాత్మికమందు ఒక కారు.
0: One foot on the nature, another on the divine.
1: మరి కొంతమంది ఉంటుంటారు.
0: Next category.
1: ఈ ఆధ్యాత్మికమే వారికి గిట్టదు.
0: The next category.
1: దాని వాసన కూడా వాళ్ళకి ఏ మాత్రం అనుభవించలేరు.
0: దే డోంట్ రిలిష్ ఇవన్.
1: ఎందుకంటే గాఢమైన పడిచం పట్టింది అజ్ఞానం అనే పడిచము.
0: బికాస్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ సివియర్ కోల్డ్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: అలాంటి వాళ్ళకి ఈ సుగంధం అనేటువంటిది వాళ్ళకి ఏమాత్రము అనుభూతికి రాదు.
0: దేర్ఫోర్ దే డోంట్ రిలిష్ ఎనీ ఆఫ్ దిస్ ఫ్రాగ్రెన్స్.
1: కనుకనే ఆస్తిక నాస్తిక యాస్తిక యాస్తిక ఈ విధమైనటువంటి తత్వం లోపల ఉంటుంటారు.
0: దేర్ఫోర్ దే ఆర్ థీస్ట్ అండ్ అథీస్ట్ అండ్ మిక్స్చర్ ఆఫ్ బోత్.
1: యోగి జోగి విరాగి బైరాగి తరాగి ఈ విధమైనటువంటి వారు అనేక రూపంలో జీవిస్తున్నారు.
0: We find the fluent, the renunciant and an ascetic and the one of pleasure. They lead such sorts of life.
1: కానీ అన్నింటికంటే కూడాను ఈ దివ్యమైనటువంటి ఒక మానవత్వం మనకు ప్రాప్తించింది.
0: We are gifted with the divine human life.
1: ఇది అందరికీ అన్ని జన్మంలో ప్రాప్తించేటువంటి ఇది కాదు.
0: It's not given to every creature.
1: ఎంత అదృష్టశాలులకు ఈ మానవత్వం ప్రాప్తించింది.
0: It's out of good fortune you are born as a human
1: being. జంతూనాం నరజన్మ దుర్లభం. జన్మించినటువంటి దాంతో మానవ జన్మం చాలా ఉత్కృష్టమైనటువంటిది సౌజన్యమైనటువంటిది సౌశీల్యమైనటువంటిది.
0: It's only the human life which is rarest, the one of beauty and the one of fragrance.
1: ఇట్టి మాణిక్యం వంటి ఈ మానవత్వాన్ని మసిమగులు కమ్ముకునేటువంటి మూర్ఖులు కూడా ఉంటున్నారు ఈనాడు లోకంలో. మాణిక్యం విలువ తెలిస్తే టేబుల్ పైన పెట్టేస్తాడా?
0: If you really know the value of the gem,
1: దాని ఒక పేపర్ మీద ఉపయోగపెట్టుకుంటాడా?
0: Or do you make use of the paper?
1: గ్లాసు ముక్క అనుకోని

0: వెయిట్ మళ్ళీ ఉపయోగపెట్టుకున్నాడు.
1: దేర్ఫోర్ హి జస్ట్ కన్సిడర్డ్ రాదర్ చీప్ అండ్ మేక్స్ యూజ్ ఆఫ్ హిస్ ప్లేస్.
0: కానీ నిజంగా దాని విలువనే తెస్తే గోడ్రేజ్ లో పెట్టి లాక్ చేస్తాడు.
1: ఇఫ్ హి నోస్ ద వాల్యూ ఆఫ్ ద జెమ్ ఆర్ ద డైమండ్ హి విల్ కీప్ ఇట్ ఇన్
0: ఎన్ అల్మారా. మొట్టమొదట ఆత్మతత్వం యొక్క విలువని మనం గుర్తించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ నో ద వాల్యూ ఆఫ్ ఆత్మ ఆర్ ద సోల్.
0: నామ నిరూపణ మూల రతనతే. రత్నం యొక్క విలువను నీవు గుర్తించాలి.
1: యూ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ ద డైమండ్.
0: నామరతన ధన పయో పయోరేమైనే. నామరత్నము, ఈ తులసిదాసు ఈ నామరత్నమును గొప్ప పవిత్రమైనటువంటి ఒక మణివలే భావిస్తూ వచ్చాడు.
1: సెయింట్ తులసిదాస్ కన్సిడర్ ద నేమ్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ ప్రెషస్ జెమ్, మోస్ట్ వాల్యుబుల్.
0: ఇది ఎవరిచ్చారు?
1: హూ గేవ్ ఇట్?
0: ఇది కేవలము దైవానుగ్రహంతో లభ్యమైనటువంటిదే.
1: ఇట్స్ గాడ్స్ gift out of his
0: daivamee ee ratnamu.
1: In fact this precious gem is God himself.
0: Adi daivam daggara maatrame labhyam avutundi.
1: You can get it from God.
0: Mari ye market ku poyina ye shop lo poyina ee labhyam ayyetundi kaadu.
1: It's not available anywhere in any shop or the market.
0: Deeniki master God e.
1: God is the master of this diamond.
0: Kanukane paramaatmane aashrayinchinappude ee yokka ratnam manaku labhyam avutundi.
1: When once you surrender to God you can have
0: ee ratnam etta untundi telusna?
1: You know how it looks?
0: వెయ్యి సూర్యుల యొక్క కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంటాది.
1: It shines with all the brilliance of thousand suns.
0: కానీ అది కూడా ఇంకా తక్కువే.
1: Yet it is much less.
0: ఆ యొక్క భగవత్ ప్రేమ ఎట్టుంటా తెలుసునా?
1: You know how the divine love is?
0: అమృతానికి పక్కలోపల భగవత్ ప్రేమను పెడితే అమృతము చప్పగా ఉంటుంటాదట. ఆ యొక్క ప్రేమ మరింత మధురంగా ఉంటాదట.
1: If you keep that nectar amruta by the side of the divine love, it would be insipid, tasteless.
0: కనుకనే తులసిదాస్ చెప్పాడు.
1: So తులసిదాస్,
0: వచనం మధురం.
1: The talk is sweet.
0: నయనం మధురం.
1: The eyes.
0: హస్తం మధురం.
1: Hand.
0: హృదయం మధురం.
1: Heart.
0: శ్రవణం మధురం.
1: Ear.
0: మధురాధిపతే మధురం మధురం.
1: He is the sweetest of all the sweets.
0: నీ యొక్క శ్రవణమే ఆనంద మధురము.
1: In fact listening to you is
0: నీ యొక్క వాక్య మధురమైనటువంటిది.
1: Your very talk is sweet.
0: నీ యొక్క హృదయమే మధురమైనటువంటిది.
1: Your heart is all
0: the time. నీ హస్తమే పరమ మధురమైనటువంటిది.
1: Your hand is
0: అంతా మధురమే.
1: Everything is sweet.
0: నాకసిక పర్యంతం కూడాను సంచరించేటువంటి సమస్త రక్తం కూడాను మధురమైనటువంటిది.
1: Entire blood that circulates from top to toe is sweet.
0: ఇట్టి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు ఈ లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన క్షణభంగురమైనటువంటి ఈ జగత్తును ఎవరు ఆశిస్తారు?
1: Those who have got this complete faith in the divine love will never relish this ephemeral transient world which is just momentary.
0: కాని ఆ రుచి తెలియనటువంటి వాడు ఇదే ఆశిస్తాడు.
1: Those that do not know the taste of the divine love, they want this.
0: కారణమేమిటి?
1: Why?
0: జన్మ జన్మాల యొక్క కర్మల యొక్క ప్రాప్తి చేతని ఈ యొక్క జ్ఞానహీనుడైపోయి ఉన్నాడు.
1: ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
0: ఈనాటి మానవుడు ధనము కోసం ప్రాకులాడేటువంటిది, ఉద్యోగం కోసం ప్రాకులాడేటువంటిది, అధికారం ప్రాకులాడేటువంటిది అధికమైపోతూ వస్తుంది. కానీ దైవం కోసం ప్రాకులాడటం ఎక్కడ కనిపించడం లేదు.
1: టుడే వి స్ట్రగుల్ హార్డ్ టు ఎర్న్ మనీ ఫర్ ఎన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఫర్ పొజిషన్, అండ్ వి డోంట్ స్ట్రగుల్ హార్డ్ టు హావ్ గాడ్.

0: లేదు.
1: యు మే డిక్లేర్ విత్ ఆల్ ద ప్రైడ్ దట్ యు ఆర్ ఎఫ్లూయెంట్ అండ్ రిచ్ ఎనఫ్, బట్ దేర్ ఇస్ నో పీస్ ఆన్
0: ఎర్త్. విద్య ఉన్నదని విర్రవీగిన గాని,
1: యు మే ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: ఉడమియంది సుమంత శాంతి లేదు.
1: దేర్ ఇస్ నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ పీస్ ఆన్ ఎర్త్.
0: ధన ధాన్యములు కలిగి ధర్మ గుణం ఉన్న పుడమియంది సుమంత శాంతి లేదు.
1: యు మే బి ది వన్ ఆఫ్ చారిటీ విత్ ఆల్ ద గ్రెయిన్ అండ్ ద మనీ, బట్ యట్ దేర్ ఇస్ నో పీస్.

0: దేర్ ఈస్ పీస్ ఓన్లీ ఎట్ వన్ ప్లేస్.
1: అది చిత్తమను మందిరము.
0: దట్ పీస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది టెంపుల్ ఆఫ్ హార్ట్.
1: ఆ మందిరంలో ఉంటుంది అది శాంతి.
0: దేర్ ఈస్ పీస్ ఇన్ ది టెంపుల్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ఏమిటి శాంతి? పీస్ పీస్ పీస్ పీస్ అంతా పీసెస్. పీస్ ఈస్ హియర్.
0: We say peace, peace, but everything is pieces only. Peace is within.
1: ఈ నిజమైనటువంటి యొక్క శాంతి కోసం ప్రాకులాడేటువంటి వానికి సర్వము లభ్యమైపోతాయి.
0: In fact, if you just work for the true
1: ధనం కూడా వాడిని వెతుకుంటూ వస్తుంది.
0: Money also will be after you.
1: సంపదంతా వాడిని వెతుకుంటూ వస్తుంది.
0: The wealth and prosperity.
1: భోగ భాగ్యములన్నీ వాడిని వెతుకుతూ వస్తుంది.
0: All the pleasure.
1: అధికార కీర్తులన్నీ వాడిని వెతుకుతూ వస్తుంది.
0: Position of power.
1: వెతకనక్కర్లేదు. కాలు కడుపు దాటనక్కర్లేదు. కాలు కడుపు దక్కర్లేదు. కైవల్యం వచ్చి ఉట్టి ఒళ్ళో పడిపోతుంది.
0: You don't need to step forward. The very heaven will fall at your feet.
1: Even heaven.
0: What is heaven?
1: Abba. Dalla bed vesukoni, air condition pettukoni, manchi pillolu vesukoni, mettaga nidrapothu. Idi hai, ide swargamu. Emiti ee swargamu? Papa swargamu.
0: We think the heaven meant the dalla bed and air conditioned room.
1: Manchi bhautikamainatundi shariram anuvistundi kaani neevu kaadu kada.
0: This heaven is experienced by this body but not yourself. Pancha
1: bhautikamu durbalamaina kayambu eppudu vidachedi erukaledu.
0: This physical body is so weak when it drops down you know not.
1: Satavarshamula daaka mitamu jeppiri kaani satavarshamula daaka mitamu jeppiri kaani nammarada maata.
0: Though they have stipulated lifespan over 100 years, you cannot have
1: Balyam
0: faith in it. Either in childhood, or at an age,
1: mudiviyando,
0: old age,
1: musaliyando,
0: or advanced age,
1: urano, adavino,
0: the town or
1: udaka madhyambuno,
0: or the midst of water.
1: Eppudu vidachedi erukaledu.
0: When you are going to die, you cannot say
1: maraname nischayamu.
0: Death is certain.
1: Dehamunnantalo taanu teliyavalayu.
0: While alive,
1: ఇదే మనం తెలుసుకోవాల్సినటువంటిది.
0: This is the thing we should know.
1: మానవత్వాన్ని మనకు ప్రసాదించాడు దైవము.
0: God has given
1: ఈ మానవత్వంలో ఉన్నటువంటి విశిష్టతను గుర్తించాలి.
0: We should know the significance of human life.
1: జీవితమంతా గ్రంథాలు చదువుతూ పోతే ఇంకా ఆచరించేది ఎప్పుడు?
0: If we spend all the time just merely reading and reading, when do we experience?
1: ఏమి ప్రయోజనం లేదు.
0: No use at all.
1: కనుకనే
0: so
1: ఈ కాలము ఒక్క క్షణమైనా మనకు చేతిలో నిలిచేటువంటిది కాదు.
0: After all, the time would not be with
1: ఎప్పుడు ఎక్కడ ఏ క్షణమో.
0: When, where and what moment.
1: దీనిని నిశ్చయంగా ఉంచుకొని మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ పోవాలి.
0: Know that death is certain and discharge your duty in full awareness of it.
1: ఎందుకు పరులంతా మనం బెగ్ చేయాల?
0: Why should we beg others?
1: అందరికీ అందించేటువంటి బిచ్చకుడైనటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా బిచ్చకులే.
0: In fact, everyone is a beggar.
1: అందరికీ ప్రసాదించేటువంటి భగవంతుడు ఒక్కడే అధికారి.
0: There's only one giver, God himself.
1: అతనొక్కడే మాస్టర్.
0: He is the only master.
1: అందువల్లనే
0: so
1: తులసిదాస్ కూడా చెప్పాడు.
0: తులసిదాస్ ఆల్సో సేడ్
1: తన ఇంటికి రాజు పంచభాప్యం అంతా కూడా పంపించినప్పుడు దనకనక వస్తు వాహనాదులు పంపించినప్పుడు ఎవరికి ఇవ్వమని చెప్పారు? అనాథుడికి ఇవ్వమని చెప్పాడు.
0: When king has sent all those things that convenience and comforts needed to him and king wanted those to be given to the poor lord.
1: Anathudu kaadu naaku naathudu unnadu Sri Ram Chandrudu.
0: He said, I am not anath, I am not the poor lord, I have got a master. Athaniki
1: evvaru naathudu ledu athani gondaba ivvandene.
0: Rama has no master above him, you give him.
1: Anath anath naath neki naath anath anath evariki naathudu? నాథునకు నాథుడు, అనాథనాథుడు అతనే భగవంతుడు.
0: గాడ్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ అండ్ ద రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్ లార్డ్.
1: రామ భజన కర ఏం చేయాల? రామ భజన కర
0: థింగ్ ది గ్లోరీ ఆఫ్ రామ
1: దానికి ఉండినంత యొక్క ఫలితము దానిలో లభించేటువంటి యొక్క ఫలితము మరొక దాంట్లో లేదు.
0: ద రివార్డ్ యూ గెట్ బై చాంటింగ్ రిపీటింగ్ హిస్ నేమ్ యూ డోంట్ గెట్ ఎనీవేర్ ఎల్స్.
1: అలాంటి భగవత్ నామాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి.
0: లెట్ us treasure God's name in our heart.
1: ప్రాపంచక సంబంధమైన నీ కర్తవ్యాలు నీవర్తాలు నీవు నిర్వర్తించుకో.
0: లెట్ us discharge our worldly duties.
1: నీవు వదలనక్కర్లేదు.
0: Don't give up anything.
1: అయితే
0: however
1: నీవు మనిషి అనేటువంటి భావాన్ని మాత్రం నువ్వు వదలాలి.
0: బట్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ యుర్ నాట్ మియర్లీ
1: నీవు మనిషి కాదు,
0: యుర్ నాట్ ఎ హ్యూమన్,
1: నీవు తొడుక్కున్న బుష్కోట్ ఇది దేహము.
0: ఆఫ్టర్ ఆల్ ద బాడీ ఇస్ ఎ వెస్చర్ బుష్కోట్.
1: ఇలాంటి బుష్కోట్లు ఎన్ని మార్చినావో.
0: యు మైట్ హావ్ చేంజ్ నంబర్ ఆఫ్ దెమ్ ఎర్లియర్.
1: ఇది కాదు, డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ ది లైఫ్ అని.
0: డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
1: ఈ దేహంకు నీవు ఆశపడుతున్నావు.
0: You just rely by the on the body.
1: నీవు దేహం కాదు,
0: యు ఆర్ నాట్ ద బాడీ.
1: ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్. నేను బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. ఈ యొక్క విషయాన్ని స్వప్నంలో కూడా నువ్వు మర్చకుండా చూసుకోవాలి.
0: యు షుడ్ నెవర్ ఫర్గెట్ ఈవెన్ ఇన్ డ్రీమ్ దిస్ స్టేట్మెంట్ దట్ యు ఆర్ గాడ్.
1: యు ఆర్ బ్రహ్మ స్వరూపులే.
0: ఆల్ ఆర్ డివైన్.
1: బ్రహ్మకు రెండో పదార్థమే లేదు.
0: నాట్ టూ ఓన్లీ
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. నాట్ టూ ఓన్లీ వన్.
0: నాట్ టూ ఓన్లీ వన్.
1: అలాంటి బ్రహ్మతత్వాన్ని మనం పొంది కూడాను ఇంత అల్పత్వాన్ని మనం అనుభవిస్తున్నామంటే నిజంగా ఇది నొసటం రాసిన వ్రాత కన్న కలద అనూరేండు చింతిల్లి నన్ను.
0: Being so mighty and powerful, being Brahman yourself, but we consider ourselves so mean and low.
1: Yeniti unnanu keenuni gunambu manaledu.
0: In spite of all acquisition of knowledge, a mean man would never give up his mean habit.
1: Chaduva tarkavadame kani purna gnanam eppudu pondaledu.
0: After all this education will lead you to argumentation but not the total knowledge.
1: Ee bhautikamaina laukikamaina prakrutamaina anityamaina ashashvitamaina chaduvu chadivi chadivi chavanga netiki chauleni chaduvu chaduvavalayu.
0: What is the fun of acquiring this physical, ephemeral, transient, secular knowledge? You should study so as to be immortal.
1: అంధుడగు వాడు ఎవ్వడి అవని ఎందు ధర్మరాజు క్వశ్చన్ వేశాడు.
0: ధర్మ చేసే క్వశ్చన్, హూ ఇస్ ద బ్లైండ్ మ్యాన్ ఆన్ ఎర్త్.
1: ఎవరికి యక్షునికి క్వశ్చన్ వేశాడు.
0: ఎప్పుడే క్వశ్చన్,
1: అంధుడగు వాడు ఎవ్వడి అవని ఎందు
0: ఆన్ ఎర్త్ హూ ఇస్ ద బ్లైండ్ మ్యాన్.
1: ఆ యక్షు చెప్పాడు,
0: ఎక్సర్సైజ్
1: చదువు కలిగి చెడు గుణము విడువని వాడు.
0: ది వన్ దో
1: చదువుకొని కూడాను చెడ్డ గుణాన్ని విడిచినటువంటి వాడు అంధుడు అన్నాడు.
0: ఎన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ హూ విల్ నాట్ గివ్ అప్ హిస్ బ్యాడ్ క్వాలిటీ ఈస్ ద బ్లైండ్ మ్యాన్.
1: ఈ విధంగా చదువు ఉండినప్పుడు దానిని సరైనటువంటి స్థితిలో మనం ఉపయోగించుకోవాలి.
0: ఆల్ ద నాలెడ్జ్ యూ హ్యావ్ మస్ట్ బి
1: చెడు గుణములు దూరం నెట్టివేయాలి.
0: వీ షుడ్ గివ్ అప్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్.
1: అది ఏ త్యాగం అన్నారు.
0: దట్ ఈస్ సాక్రిఫైస్.
1: త్యాగం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ సాక్రిఫైస్?
1: ఇల్లు వాకిలి ఆలు బిడ్డలు ఆస్తి పాస్తులు అన్ని వదిలిపెట్టిపోవటం కాదు.
0: నాట్ టు రన్ అవే ఫ్రమ్ ద వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ ద ప్రాపర్టీ.
1: మనసునందున్న దుర్భావము వీడి
0: గెటింగ్ రిడ్ ఆఫ్ దాట్ ఫీలింగ్స్ ఇన్ అవర్ మైండ్.
1: అశాంతి ప్రేమలం మరిచిపోయి
0: ఫర్గెటింగ్ ఆల్ ది ఈవిల్ ప్రొపెన్సిటీస్ అండ్ నేచర్.
1: ఇట్టి గుణములు వీడినే త్యాగమగును.
0: టు గివ్ అప్ సచ్ క్వాలిటీ ఇట్సెల్ఫ్ ఇస్ సాక్రిఫైస్.
1: నిజముగా యోగమగును.
0: దట్ ఈస్ ట్రూ యోగా ఆర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: ఆ యోగమే సుకర్మ కౌశలం.
0: దట్ ఈస్ రియల్ యోగా విచ్ హాస్ టు బి డన్ విత్ ఆల్ ద స్కిల్ అండ్ ద టాలెంట్.
1: మనం తెలుసుకోవాలి.
0: దట్ వి హావ్ టు నో.
1: మనలో ఉన్న దుర్గుణాన్ని దూరం చేయాలి.
0: వి హావ్ టు గివ్ అప్ ఆల్ ద
1: దురభ్యాసాన్ని దూరం చేయాలి.
0: బ్యాడ్ హ్యాబిట్స్
1: దురాలోచనలు దూరం చెప్పాలి.
0: బ్యాడ్ థింకింగ్.
1: అటువంటి వాడి దగ్గర భగవంతుడు పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి వస్తుంటాడు.
0: అండ్ గాడ్ విల్ రన్ ఆఫ్టర్ యూ సచ్ ఎ మ్యాన్ హూ గివ్స్ అప్ ద బ్యాడ్ క్వాలిటీ.
1: ఈ భగవంతుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తిని భగవంతుడు అమితంగా ప్రేమిస్తూ వస్తాడు.
0: ద వన్ హూ లవ్స్ గాడ్ విల్ బి లవ్డ్ బై గాడ్ మచ్ మోర్.
1: ఒకానొక సమయంలో చెప్పింది, నేను భక్తునికి రుణపడ్డాను అన్నాడు భగవంతుడు.
0: గాడ్ ఎట్ వన్ టైమ్ సెడ్ ఐఎమ్ ఇండెటెడ్ టు మై డివోటీ.
1: ఎవరితో?
0: టు హూమ్ హెస్ ఇట్?
1: లోకరీతిగా అంతా పార్వతితో అన్నారు. కానీ పార్వతి అంటే ఎవరు? ప్రకృతే పార్వతి.
0: In the world it is said that this address to Parvati is nature.
1: నేను భక్తునికు రుణస్థుడయ్యానని.
0: God says that he is indebted to his devotee.
1: ఏంటి రుణము?
0: What is this?
1: వాడికి ఏ బాకీ తీసుకున్నావు?
0: What is that he has taken loan from him?
1: వాడు నన్ను ప్రేమిస్తున్నాడు, అంత విలువైనటువంటిది నాకు ఇస్తున్నాడు, కనుక అతనికి నేను మోక్షం అనేటువంటి యొక్క ఇంట్రెస్ట్ తో వడ్డీతో అతనికి చెల్లించాలి.
0: Here is a devotee who loves me. And now I should pay him back with interest by granting
1: him a loan. Interest elantidi 18% 14% ee bank lo ichetvanti oka percentage kaadedi 100%. అక్కడ వడ్డీతో ఇచ్చేసేస్తారు.
0: వాట్ సార్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దట్ గాడ్ పేస్ టు ఎవ్రీ డివోటీ, నాట్ బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 100%
1: భగవంతుడు.
0: గాడ్ ఇస్ సో రెడీ విత్ గ్రేస్ ఇన్ఫినిట్.
1: కానీ ఆ సత్యం మీకు తెలియదు.
0: బట్ వీ డోంట్ నో ద ట్రూత్.
1: ఆ రహస్యం మీకు తెలియదు.
0: వీ డోంట్ నో ద సీక్రెట్.
1: అందువల్లనే ఈ భగవంతుని ప్రేమ ఇట్టిది అట్టిదని ఎవరు వర్ణించగలరు?
0: హూ కెన్ మెజర్ ద డివైన్ లవ్?
1: ఇట్టిది అట్టిది ఎట్టిది అంటూ మీరు ఎవరు వర్ణించగలరు? ఎవరు వర్ణించగలరు?
0: హూ కెన్ డిస్క్రైబ్ గాడ్?
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
0: హియర్ దేర్ అండ్ ఎవ్రీవేర్ ఓన్లీ వన్ గాడ్ ప్రెసెంట్.
1: అది అని బిసెంట్ కూడా చెప్పింది.
0: దట్స్ వాట్ అని బిసెంట్ సెడ్.
1: ఆమె బ్రిటిష్ లేడి.
0: ఇస్ ఎ బ్రిటిషర్.
1: ఈమెరా ఇండియా లోపల ప్రతి ఒక్కడు భగవంతుడు భగవంతుడని సత్యాన్వేషణ లోపల ప్రయాణమైపోతున్నాడు.
0: హౌ ఇస్ ఇట్ ఇన్ ఇండియా ఎవ్రీవన్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్? హి ట్రావెల్స్ ఇన్ ది
1: నిజముగా ఇది భక్తుడు భగవంతుని వెతుకుతున్నాడా లేక భగవంతుడు భక్తుని వెతుకుతున్నాడా?
0: ఇస్ ఇట్ ద డివోటీ హూ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఆర్ గాడ్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ డివోటీ?
1: ఎక్కడ చూచినా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎందుకు?
0: వెన్ గాడ్ ఇస్ ఎవ్రీవేర్ వేర్ డు యు సర్చ్ ఫర్ హిమ్?
1: కాబట్టి ఎక్కడ చూసినా నిజమైన భక్తుడు కనిపించటం లేదు, కనుక నిజమైన భక్తుడిని భగవంతుడే వెతుకుతూ వస్తున్నాడు.
0: సో దేర్ ఇస్ నో ట్రూ డివోటీ ఇన్ ది స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ద టర్మ్ అండ్ ద వర్డ్. దేర్ఫోర్ గాడ్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూ డివోటీ.
1: ఈ భక్తి ప్రపత్తులు ఎంత నాటకం ఆడతారు, టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, ఎంత మెరుస్తారు నా ముందు. పాపం బహు పని చేసి ఫలమాపద కలిగిన రోసి కాపాడం నేనంచు కడు నాపైన లేదరోయి.
0: యు కమిట్ ఎ సిన్ అండ్ యు హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్, బట్ యు బ్లేమ్ గాడ్ వెన్ యు సఫర్.
1: పాపం బహు పని చేసి
0: యు కమిట్ ఎ సిన్,
1: ఫలం ఆపద కలిగిన రోసి,
0: అండ్ యూ జస్ట్
1: కాపాడు దేవుడు అనుచు దేవుని పైన మురుగుతుంటారు.
0: బట్ యు సే ఓ గాడ్ యు డోంట్ ప్రొటెక్ట్ మీ అండ్ యు బ్లేమ్ హిమ్ గాడ్.
1: ఏమైనా హక్కు ఉందా?
0: ఇస్ దేర్ ఎనీ మీనింగ్ ఇన్ దట్?
1: ఇలాంటి వారంతా భక్తులని చెప్పడానికి వీలవుతుందా?
0: కెన్ సచ్ ఎ పర్సన్ కాల్ హిమ్ సెల్ఫ్ ఎ
1: డివోటీ?
0: భక్తి,
1: దానికి ఇంకేమాత్రం కామా లేదు, ఫుల్ స్టాప్.
0: భక్తి, దేర్ ఇస్ నో కామా దేర్, ఫుల్ స్టాప్.
1: భగవంతునికి అర్పితమే భక్తి.
0: టోటల్ సరెండర్ టు గాడ్ ఇస్ డివోషన్.
1: అంతా భగవంతుండే.
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్.
1: రెండవది లేనే లేదు.
0: దేర్ ఇస్ నో సెకండ్.
1: రెండవది ఉంటే కదా దానికి స్థానం కావాలి.
0: ఇస్ ద వన్ వితౌట్ ద సెకండ్.
1: అదే చెప్పాను కదా, రాధ కూడా అట్టే చెప్పింది. కనుక రెండో స్థానమే లేదు అక్కడ.
0: సో దేర్ ఇస్ నో సెకండ్ టు ద డివైన్.
1: కనుక భగవంతుని నిరంతరం కూడా నువ్వు స్మరించడం అంటే ఏమిటి? నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ. ఈ యొక్క యథార్థమైనటువంటి యొక్క తత్వాన్ని మీరు నిరంతరం మరవకుండా జపించాలి.
0: Chanting God's name meant the total faith that you are God, you are God.
1: I am so and so, so and so. Faith. దేహానికి పెట్టిన పేర్లు చెప్పుకుంటూ నీకు తిరుగుతున్నారు, చాలా దగా పని.
0: You introduce yourself, I am so and so, the name you are christened.
1: నువ్వు చెప్పుకునే నేను పలానా రామయ్య.
0: You say I am Ramayya.
1: కానీ నీ దేహం పేరు రామయ్య, కానీ నీవు రామయ్య కాదే.
0: Ramayya is the name of your body but not you.
1: కానీ దేహం పేరు చెప్పుకుని నువ్వు బ్రతుకుతున్నావు.
0: But you carry out
1: the దేహం అనిత్యమైనటువంటిది.
0: The body is temporary.
1: నీటి బుడగ వంటిది.
0: It's also just.
1: ఎప్పుడు ఈ బుడగ చనిపోతుందో.
0: It's like a water bubble, when it would fade away.
1: కనుక నీవు చెప్పుకొని తిరగవలసింది ఏమిటి? నేను బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ఎక్కడైనా తిరుగు, నీకు తప్పక జయమవుతుంది.
0: So you should introduce yourself as God. You may go anywhere.
1: దానిని నీవు విశ్వసించాలి.
0: You should have full faith in
1: అప్పుడే భగవంతుడు సర్వత్ర నీలో సాక్షాత్కరింపజేసుకుని.
0: And then you will find the manifestation of the divinity all over.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: నిత్యము మీకు ఈ దేహ సంబంధమైనటువంటి ఒక విరక్తిని గురించి చెప్తుంటే కొంతవరకు మీకు చాలా బాధగా ఉండవచ్చును, కానీ ఇది ఏ సత్యం? మేము ఎప్పుడు కోసమే నేను ఇది రాలేదు.
0: As Bhagavan is speaking,
1: సత్యాన్ని చెప్పడం నా కర్తవ్యం.
0: About the detachment, you may feel
1: sorry. సత్యాన్ని కూడా నువ్వు ఆచరించడం మీ కర్తవ్యం.
0: But Bhagavan speaks of truth and observance of the truth is our duty.
1: ఇక్కడ నాలుగు రకమైనటువంటి సాధన ఉంటుంది.
0: Here there are four spiritual paths.
1: దాసుడైనటువంటి వాడు,
0: the one who is a servant of God.
1: భూశుభ్రత ఒకటి.
0: శుభ్రత,
1: భూశుభ్రత,
0: the clean, భూశుభ్రత.
1: రెండవది,
0: second,
1: భావశుభ్రత.
0: And the clean thoughts.
1: మూడవది దేహ శుభ్రత.
0: The cleanliness of the body.
1: నాలుగవది ఆత్మ శుభ్రత.
0: The purity of the spirit.
1: ఏమిటి ఈ శుభ్రత?
0: What is this?
1: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
0: God is everywhere.
1: అనేటువంటి సత్యాన్ని గురించి, సత్యాన్ని విశ్వసించి అన్ని ప్రదేశములు పరిశుద్ధంగా చేసుకుంటూ పోవాలి.
0: With the feeling that God is everywhere, we should keep
1: అందులో శారీరకంగా మీ ప్రత్యక్షంగా మీరు గోచరించేటువంటి ప్రదేశంలో మరింత శుభ్రంగా ఉంటుండాలి.
0: All that you see around, it should be clean, neat.
1: స్వామి ఉంటున్నాడు, స్వామిని చోటంతా శుభ్రంగా ఉంటుండాలి, నిశ్శబ్దంగా ఉంటుండాలి, నిర్మలంగా ఉంటుండాలి, నిర్మోహంగా ఉంటుండాలి, నిరహంకారంగా ఉంటుండాలి. ఇది ఏ భూశుభ్రత.
0: స్వామి ఈస్ హియర్, సో ఎవ్రీథింగ్ షుడ్ బి నీట్, ఎవ్రీథింగ్ షుడ్ బి ప్యూర్, ఎవ్రీథింగ్ షుడ్ బి ఈగోలెస్.
1: ఇంకా భావశుభ్రత
0: అండ్ ద ప్యూరిటీ ఆఫ్ థాట్.
1: ఈ భావం ఎట్టిదిగా ఉండాలి?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఫీలింగ్ షుడ్ యూ హ్యావ్?
1: భగవంతుడు సర్వవ్యాపకుడు,
0: గాడ్ ఈస్ ఎవ్రీవేర్,
1: కరుణాస్వరూపుడు,
0: అండ్ హీ నో
1: ప్రేమ ప్రకాశకుడు,
0: అండ్ హిస్ మేనిఫెస్టేషన్ ఆఫ్ లవ్,
1: ఇతను కేవలము అగమ్య గోచరుడు,
0: అండ్ హీ
1: అప్రమాణుడు,
0: బియాండ్ ఆల్ మెజర్
1: స్వరూపుడు. ఈ విధమైనటువంటి భావంతో అతన్ని నిరంతరము స్థితిస్తూ రావాలి.
0: యుడ్ ఆల్వేస్ థింక్ ఆఫ్ గాడ్ బియాండ్ ఆల్ మెజర్ బియాండ్ ఆల్ కంపారిజన్.
1: ఆ రూపం నీకు సాక్షాత్కరింపజేస్తుంది.
0: యు మే కాల్ హిమ్ ఇన్ ఎనీ నేమ్, హీ విల్ మేనిఫెస్ట్ ఇన్ దట్ నేమ్.
1: ఇంకా దేహ శుభ్రత
0: అండ్ ద క్లీన్నెస్ ఆఫ్ ద బాడీ.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: భగవంతుని దేహము సర్వత్రా ఉండేటువంటిది.
0: As the divine form is everywhere.
1: సేవలు అతనికి ఏది అవసరమో
0: వాట్
1: దాన్ని మనం శుభ్రం చేసుకుంటూ రావాలి.
0: వాట్ ఆల్ దట్ హీ నీడ్స్ వీ షుడ్ కీప్ దట్
1: థింగ్. ఎక్కడ తింటాడు, ఎక్కడ పండుకుంటాడు, ఎక్కడ తింటున్నాడు, అతనికి అనుకూలమైనటువంటివన్నీ వడ్డించటము, ఇంకే విధమైన ఆహారాన్ని అందించటము, అతనికి సరైన సేవ చేయటం, ఇలాంటివంతా చేయటము, ఇది ఏ దేహ శుభ్రత అన్నారు.
0: Therefore what he needs, where he sleeps, where he sits, everything should be clean.
1: ఆత్మశుభ్రత అంటే ఏమిటి?
0: What do you mean the purity of the soul?
1: సర్వత పాణిపాదం తస్సర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమావృత్తి స్థితి.
0: God is everywhere, the all hands are his, all heads are his, all feet are his.
1: స్థానమే లేదు.
0: There's no place without him.
1: ఎవరికి సేవ చేసినా ఆత్మకే స్థానం. సేవ చేయటము,
0: whomsoever you serve, it amounts to service to spirit.
1: ఎవరితో నీవు ఆనందాన్ని అనుభవించి, అదే దైవం యొక్క ఆనందము.
0: All the bliss is God.
1: నిజమైన ఆనందం దైవంతో మాత్రమే ఉంటుంది, కానీ అన్యులతో మనకు చిక్కదు.
0: True happiness lies in the union with God.
1: అమ్మా నాన్న బిడ్డలు భార్య పిల్లలు ఇవన్నీ కూడాను క్షణికమైనటువంటి ఆనందాలు.
0: All the body relationships, the father and the mother, that's of momentary.
1: కానీ నిత్యానందం ఒక దైవంతోనే మాత్రమే ఉంటుంది.
0: The eternal bliss you get from God.
1: అది ఆనందానికి సేవ చేయాలి.
0: We should serve the embodiment of
1: this. అది ఆత్మ సేవ.
0: That is service to the spirit.
1: ఈ విధమైనటువంటి ఒక మానవత్వాన్ని నిత్య జీవితంలో ఈ క్రియలతో మనం అభివృద్ధి గావించుకుంటూ పోతే నిజముగా మనకంటే ముఖ్యమైనటువంటి, మనకంటే మించినటువంటి దైవత్వం ఇంకోటి లేనే లేదు.
0: In fact, we follow these sacred acts.
1: మీరందరూ దైవస్వరూపులే.
0: You are all divine.
1: కానీ ఆ సత్యాన్ని విశ్వసించి దైవ స్వరూపంలో దైవం యొక్క గుణములే మనం ప్రవర్తించాలి, ప్రవహించప చేయాలి, మన నిత్య జీవితంలో ప్రవర్తించాలి అనేటువంటి భావాలు మనలో రావాలి.
0: With the total faith that you are God, all your actions must be godly, your thoughts must be godly, your conduct must be divine.
1: Bhajana bina sukha shanti na

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మహాభూతముల పంచీకృతం వల్లనే కర్మ జరగటం చేత స్థూల శరీరము ఏర్పడుచున్నది.
1: Because of the activity of the five elements, the gross body is made.
0: సుఖదుఃఖములకు ఈ శరీరమే మూల కారణంగా ఉంటుంది.
1: For the pleasure and pain, the body is responsible.

ఏది తెలియక సర్వంబు తెలియబడదో. అట్టి పరతత్వమెరిగి

0: దట్ ఇఫ్ ఇట్ ఈస్ నోన్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి నోన్ దట్ ఇఫ్ ఇట్స్ నాట్ నోన్ ది అదర్ థింగ్స్ విల్ నాట్ బి నోన్ ఇట్ ఈస్ ఓన్లీ ది హ్యూమన్ బీయింగ్ హూ నోస్ ది స్పిరిచువాలిటీ
1: మానవ జీవితములు ప్రతి మానవుడు కూడా నువ్వు గుర్తించవలసినటువంటి విషయము స్థూల సూక్ష్మ కారణ మహాకారణ తత్వాన్ని అర్థం చేసుకోవాలి.
0: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ ద గ్రాస్ సటిల్ కాజల్ అండ్ సూపర్ కాజల్ బాడీ.
1: అప్పుడే ఈ ప్రపంచం యొక్క వ్యవహారం అంతే కూడాను మానవులకు అర్థం కాగలదు.
0: దెన్ ఓన్లీ మ్యాన్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ లైఫ్.
1: మానవుడనగా ఏమి, ప్రపంచమనగా ఏమి, జీవతత్వము దైవత్వములకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఏమి అనేటువంటి విషయాన్ని చక్కగా బోధపడుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్ విల్ బి క్లియర్లీ అండర్స్టూడ్ the answers for questions like this: who is man, who is God, what is world, what is the relationship between the individual and the divine.
1: Bhautika shariramu jadamu,
0: the physical body is inert.
1: Idi kevalamu padarthamulu yokka cheriga cheta yerpadetuvantadi.
0: This is formed because of the combination of matter,
1: inumu sabbu సున్నము నీరు సీసము ఈ పదార్థముల యొక్క చేరిక చేతనే ఈ దేహం ఏర్పడుతున్నది.
0: ద బాడీ హ్యాస్ గాట్ ద మెటీరియల్ సచ్ యాస్ ఐరన్ ద సోప్ లైమ్ వాటర్ అండ్ సిలికన్.
1: కనుక దీనికి స్థూల శరీరము జడము అని పేరు వచ్చినది.
0: ఫర్ దట్ రీజన్ ద ఫిజికల్ బాడీ ఈజ్ ఇనర్ట్.
1: ఇంకా సూక్ష్మ శరీరము ఇది మాయాస్వరూపము.
0: దెన్ ద సటిల్ బాడీ హ్యాస్ ద ఫార్మ్ ఆఫ్ ఇల్యూజన్.
1: స్వప్నావస్థ యందు మనసు తనను తాను సృష్టించుకోవటమే కాక అనేక సుఖములను దుఃఖములను విచారములను ఆనందములను భయమును కూడాను తానే సృష్టించుకుంటుంది.
0: వైల్ ఇన్ డ్రీమ్ the mind creates its own self, it creates the pain, pleasure, all the happiness and the misery.
1: Kanuka sukshma shariramainatunti yok ee swapnavastha yandu idi antai kudunu mayaga sankalpam cheta sarva srushti kudunu jaruguchundadi.
0: And therefore in the state of dream the entire is one of illusion and imaginary, and so it is illusive.
1: Ivi appatiki maatrame సత్యముగా గోచరిస్తాయి.
0: ఇట్ అపియర్స్ టు బి ఆల్ ట్రూత్ అట్ దట్ పర్టికులర్ మోమెంట్ ఆఫ్ టైమ్.
1: మాయ అనగా ఉన్నదానిని లేనట్టు లేని దానిని ఉన్నట్టు కల్పించేటువంటి యొక్క తత్వమునకే మాయ అని పేరు.
0: ఇల్యూజన్ మీనింగ్ దట్ విచ్ రిప్రజెంట్స్ ది ఎగ్జిస్టెంట్ యాజ్ నాన్ ఎగ్జిస్టెంట్ అండ్ వైస్ వర్సా.
1: ఈ స్వప్నావస్థ యందు మనము అనుభవించినటువంటి సర్వానుభూతులు జాగ్రత్త వ్యవస్థయందు ఇది కేవలము ఒక అసత్యంగా రూపొందుతూ వచ్చాయి.
0: ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద డ్రీమింగ్ స్టేట్ విల్ అపియర్ టు బి ఆల్ ఫాల్స్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు తెరిచిన లేవు కదా.
0: ద మ్యాన్షన్స్ అండ్ ద క్యాసల్స్ వాచ్డ్ ఇన్ డ్రీమ్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: ఇవి కేవలము సత్యమనగా జాగ్రత్త సుషుప్తులు ఎందు కూడాను మారినటువంటిదే ఉంటుండాలి.
0: If they are really true, they should be changeless in all three states: the waking, dreaming, and the deep sleep.
1: Trikala bhagyam satyam, kani idi trikalam yendu led.
0: The truth is changeless in all the three times, but such is not present here.
1: Kalukani sukshma shariram anetundi mayato polchabadinatundi.
0: And hence, the subtle body is compared to illusion.
1: Inka karana dehamu. ఇది కేవలము ప్రతిబింబమే.
0: నెక్స్ట్ కమ్స్ ద కాజల్ బాడీ విచ్ ఇస్ జస్ట్ ద రిఫ్లెక్షన్.
1: దేని ప్రతిబింబము?
0: సో వాట్ ఈస్ ఇట్ దట్ ఇస్ రిఫ్లెక్షన్?
1: మహాకారణం యొక్క ప్రతిబింబమే.
0: ఇట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ సూపర్ కాజల్ బాడీ.
1: కనుక స్థూలము జడము సూక్ష్మము మాయ, కారణము ప్రతిబింబము, మహాకారణమే పరతత్వము.
0: అండ్ దెర్ఫోర్ ద గ్రాస్ బాడీ ఈజ్ ఇనర్ట్, ద డ్రీమింగ్ ఈజ్ జస్ట్ ఇల్యూసివ్, వైల్ ద కాజల్ బాడీ రిఫ్లెక్షన్, వైల్ సూపర్ కాజల్ బాడీ ఈజ్ ద ఆబ్జెక్ట్.
1: కనుక పరతత్వము చేతనే ప్రతిబింబింపబడి సూక్ష్మ శరీరమునందు కేవలము భౌతికమైన ప్రకృతి యందు ఇది కనిపించుతూ వస్తున్నది.
0: బీయింగ్ సూపర్ కాజల్ ఇట్ జస్ట్ అపియర్స్ ఇమాజినరీ ఇన్ ద డ్రీమింగ్ స్టేట్.
1: కనుక మానవత్వములో సర్వత్వము కూడా ఇమిడి ఉన్నదనేటువంటి సత్యాన్ని ఈ యొక్క సూచనలు మనకు చక్కగా బోధింపబడుతూ వస్తున్నాయి.
0: దీస్ ఆర్ ద ఇండికేషన్స్ విచ్ విల్ మేక్ అస్ అండర్స్టాండ్ దట్ ఇన్ ది హ్యూమన్ లైఫ్ ఆల్ ద 3 స్టేట్స్ ఆర్ ప్రెజెంట్.
1: మనసు, మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూజేషన్ మైండ్, ఇవన్నీ కూడాను ఇందులోనే ఇమిడుకున్నవి.
0: విత్ ఇన్ ది హ్యూమన్ లైఫ్ ఆల్ స్టేట్స్ ఆఫ్ మైండ్ ఆర్ ప్రెసెంట్, ద మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్ యాజ్ వెల్.
1: ఈ మైండ్ అనేటువంటిది జాగ్రత్త అవస్థ యందు వినటము, చూడటము, అనుభవించటము, ఆనందించటము సర్వం కూడాను జరుగుతూ వస్తూ ఉంటుంది.
0: This mind in the waking state watches, listens, experiences and delights.
1: దేశ కాల పరిస్థితుల ప్రభావమునకు ఇది కట్టుబడి ఉంటుంది.
0: This mind is bound by the limitations of space and time.
1: ఇంకా నిద్రావస్థ యందు ఉండేటువంటిది కేవలము ఒక ప్రతిబింబంగా, ఒక విధమైనటువంటి యొక్క మాయగా రూపొందుతూ వస్తుంది.
0: In deep sleep state it remains just a reflection.
1: అక్కడ మనసే సర్వమును సృష్టించుకుంటుంది కనుకనే ఇది కేవలము సూపర్ మైండ్ అన్నారు.
0: As it is entirely the creation of the mind, it is called super mind.
1: అది కాలమునకు మాత్రమే సంబంధించి ఉంటుంటది.
0: It is related to the time alone.
1: కారణ కర్తవ్యములు ఏమాత్రం కూడాను అందులో గోచరించవు.
0: No factor such as time and responsibility are apparent.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: a small example.
1: నీవు ఈనాటి రాత్రి బెంగళూరు స్టేషన్ లో రైలు ఎక్కి ఎల్లుండి నీవు బొంబాయి చేరిపోతున్నావు.
0: A small example. Tonight you boarded the train there in Bangalore and reached Bombay the day after tomorrow.
1: ఇక్కడ కాలము, కర్మ, కారణ, కర్తవ్యములు నాలుగింటితో చేరినటువంటిది ఈ మైండ్ యొక్క ప్రభావము.
0: Here you have the effects, all the 4 factors of the mind, the time, the cause, effect and the result.
1: ఎట్లా పోయావు? రైల్లో పోయావు.
0: How did you go? You boarded the train.
1: ఎంత కాలం పట్టింది? 12 గంటల సేపు పట్టింది.
0: How long did you took? 12 hours of time.
1: ఏ విధంగా నీవు చేరావు?
0: How did you reach there?
1: తిరిగి ఎక్కడ చేరావు?
0: Where did you go?
1: బొంబాయి చేరావు.
0: You reached Bombay.
1: ఈ చేరడానికి కారణం ఏమిటి?
0: What is the reason for reaching?
1: అక్కడ ఏదో ఒక ఆఫీసులో పని జరిగింది.
0: You have got some work in the office.
1: కాలము,
0: time,
1: కర్మ,
0: action,
1: కర్తవ్యము,
0: responsibility,
1: కారణము
0: and cause.
1: ఈ నాలుగు చేరినటువంటిదే మనస్సు.
0: The combination of all the 4 is the mind.
1: రాత్రి నీకు స్వప్నం వచ్చింది.
0: You dream in the night.
1: ఆ స్వప్నంలో నీవు బొంబాయి చేరావు.
0: In the dream you reached Bombay.
1: అన్ని దృశ్యములను చూచావు.
0: You have seen that.
1: ఆనందించావు.
0: You delighted.
1: కానీ ఇందులో కాలము, కర్మ, కారణము, కర్తవ్యము నాలుగు లేదు.
0: Here in the dream there's no cause, there's no time, there's no result.
1: ఈ స్వప్నములో ఎట్లా నీవు వెళ్ళినావు?
0: In dream how did you go travel?
1: ఏ కాలంలో వెళ్ళినావు?
0: What time you went?
1: ఏ కారణంతో వెళ్ళావు?
0: What is the reason?
1: ఏమి అక్కడ జరిగింది?
0: How did it happen?
1: ఏమీ లేదు.
0: Nothing whatsoever.
1: అన్ని ఒక 5 నిమిషం లోపల జరిగిపోయింది.
0: Everything happened within 5 minutes of time.
1: ఇది మనసు యొక్క సంకల్ప ప్రభావం చేత జరిగేటువంటి యొక్క చిత్రము, విచిత్రము.
0: This is mystery and the peculiarity of the nature of the mind that shapes.
1: దీనిని సూపర్ మైండ్ అన్నారు.
0: This is called super mind.
1: ఈ సూపర్ మైండ్ కు కాల, కర్మ, కారణ, కర్తవ్యాలు ఏమాత్రం కూడా ఉండవు.
0: The super mind has no such factors like the time, the space, the cause.
1: ఇవి చిత్రంబులు.
0: Peculiar.
1: త్రైలోక్య పవిత్రంబులు.
0: They are sacred for all the world.
1: వృజాలాల విత్రంబులు, సన్మిత్రంబులు, ముని జన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు. ఇవి చాలా విచిత్రమైనటువంటివి ఈ సూపర్ మైండ్ యొక్క ప్రభావములు.
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది సూపర్ మైండ్ ఆర్ రియల్లీ మిస్టీరియస్.
1: కనుక స్వప్నావస్థ యొక్క స్థితిని కల్పించి అనుభవింపజేసి ఆనందింపజేసేటువంటిది అన్ని కూడా క్షణంలో జరిగిపోతుంటాయి.
0: Therefore, in the dreaming state, that which creates, that which experiences, that which delights, all happens in a moment.
1: నలవది సంవత్సరము జరిగినటువంటి యొక్క అనుభూతులు స్వప్నావస్థ లోపల 2 నిమిషములో జరిగిపోతుంటాయి.
0: All our experiences spread over 40 years of time in a waking state will just pass on in a fraction of time in dream.
1: దీనికి చిన్న ఉదాహరణము.
0: For this a small example.
1: జాగ్రత్త అవస్థలో నీవు పుట్టావు.
0: You are born in a waking state.
1: నీకు 25 సంవత్సరాలంతా కూడాను విద్యాభ్యాసం సలిపావు.
0: యు స్టడీడ్ ఫర్ 20 ఇయర్స్.
1: తరువాత 25వ సంవత్సరం లోపల వివాహము జరిగింది.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 25 యు మ్యారీడ్.
1: 30వ సంవత్సరం లోపల పుత్రుడు పుట్టాడు.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 30 యు హావ్ సన్.
1: తిరిగి ఆ పుత్రుణ్ణి నీవు చదివించి
0: యు ఎడ్యుకేట్ యువర్ సన్.
1: అతన్ని విదేశాలకు పంపుతున్నావు.
0: అండ్ యు ఆర్ సెండింగ్ హిమ్ అబ్రాడ్.
1: ఈ విదేశాలకు పంపేటువంటి కాలం ఎంత వరకు అయింది?
0: హౌ లాంగ్?
1: నీవు పుట్టి
0: ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ టైమ్ ఇన్ డ్రీమ్.
1: దీనికి చిన్న ఉదాహరణము.
0: ఫర్ దిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: జాగ్రత్త అవస్థలో నీవు పుట్టావు.
0: యు ఆర్ బోర్న్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: నీకు 25 సంవత్సరాలు

0: నీవు పుట్టి చదివి వివాహమాడి కుమారుడు పుట్టి కుమారుడు విదేశాలకు పంపేటువంటి కాలమంతా 40 సంవత్సరములు అయిపోయింది.
1: All these happenings take 40 years of time right from the moment of your birth, the study, and then got married, and you begot son, and planned to send him abroad.
0: Kani ratri nidrinchavu.
1: But you slept in the night.
0: 3 gantalaku neevu lechavu.
1: You got up at 3 o'clock.
0: Kalakrutyamulu teerchukunnavu.
1: You attended to
0: Nikko. 3-5 nimishamullo tirigi vachi pandukunnavu.
1: Later you returned and slept in the room.
0: 3:10 ఒక స్వప్నం వచ్చింది.
1: At 3:10 you had a dream.
0: ఏమిటి ఆ స్వప్నము?
1: What is the dream?
0: నీవు పుట్టినట్టు,
1: as if you were born,
0: నీవు విద్యాభ్యాసం చేసినట్టు,
1: as if you
0: వివాహం జరిగినట్టు,
1: as if you got married,
0: కుమారుడు పుట్టినట్టు,
1: as if you
0: ఈ కుమారుని విదేశాలకు పంపటము జరగటం వచ్చింది.
1: As if you are sending your son abroad, all the happenings
0: నీవు పుట్టి పెరిగి చదివి వివాహమాడి నీకు కుమారుడు పుట్టి తదుపరి ఆ కుమారుని విదేశాలకు పంపేటువంటి వయసు 40 సంవత్సరములు జరిగింది.
1: All these things happened in a span of 40 years, right from the moment of your birth, your education.
0: స్వప్నావస్థలో 1-2 నిమిషాల్లో వచ్చింది ఈ స్వప్నమంతా.
1: But in a dream, all these things happened just in 2 minutes of time.
0: జాగ్రత్త కాలము 40 సంవత్సరములు అయినప్పుడు స్వప్నావస్థ కాలము 2 నిమిషములుగా ఉంటుంది.
1: In the waking state, all the happenings happened in a range of 40 years, while in a dream just 2 minutes.
0: స్వప్నావస్థలో 2 నిమిషములు జరిగినటువంటిది,
1: that which happens in 2 minutes in dream,
0: జ్ఞానావస్థలో క్షణంగా మారిపోతుంది.
1: It just becomes a moment in the causal state.
0: కనుక స్వప్నావస్థను ఇది సూపర్ మైండ్ అన్నారు.
1: So the dreaming state is called super mind.
0: కాలకర్మ కారణ కర్తవ్యాలతో కలిసినటువంటి ఒక అనుభూతులను అందిస్తుంది ఈ స్వప్నావస్థ.
1: It is only the dream that gives you all the experiences relating to the time, space, cause and effect.
0: కనుక సహజ మనసు కంటే ఈ సూపర్ మైండ్, ఈ యొక్క ఉన్నతమైనటువంటి యొక్క మైండ్స్ మహాశక్తివంతమైనటువంటిది.
1: And therefore, the natural mind, the super mind, is highly powerful.
0: ఇంకా మూడవది higher mind.
1: The third one is higher mind.
0: ఇది నిద్రావస్థ, సుషుప్తి టైం.
1: This is the state of deep sleep.
0: ఇందులో ఏమాత్రం కూడా నువ్వు విచారం అనేటువంటిది ఉండదు, మనసే లేదు.
1: Here there is no worry as such, since there is no mind.
0: ఇంద్రియములు లేవు,
1: no senses.
0: ఎట్టి అనుభూతులు లేవు,
1: no experiences.
0: కానీ
1: బట్
0: ఆ యొక్క నిద్ర నుండి లేచిన తర్వాత మహా ఆనందాన్ని అనుభవిస్తాడు.
1: బట్ ద మూమెంట్ యు గెట్ అప్ ఫ్రమ్ ద డీప్ స్లీప్ యు విల్ బి ఆల్ బ్లిస్ఫుల్.
0: ఈ నిద్రలోప గాఢ నిద్రపోయి నేను చాలా హాయిగా ఉన్నానంటాడు.
1: ఇన్ ద డీప్ స్లీప్ after you wake up and you say that I had a sound sleep.
0: Idi haayini andinchetvantadi.
1: It gives all the comfort.
0: Yetti anubhutulnu andinchaka,
1: without giving an experience,
0: kevalam sukhanantamunu chekurustundi.
1: It confers all the happiness of sound sleep.
0: Kevalam sukhamu aanandamu indriyaatheetamainatundi, manasuku atheetamainatundi.
1: Happiness and bliss, truly speaking, is beyond the mind and
0: ee gaadha nidra yandu jariginatundi kevalam pranam unnadi.
1: In deep sleep state there is life.
0: గాఢ నిద్రలో మనసు లేదు.
1: In deep sleep there is no mind.
0: మనసు లేనప్పుడు సుఖ దుఃఖములు లేవు.
1: When there is no mind there is neither pleasure nor pain.
0: సుఖ దుఃఖములు లేనప్పుడు ప్రపంచమే లేదు.
1: When there is no pleasure and pain there is no world.
0: కేవలం ఒక్క ఆనందం మాత్రమే ఉంటుంది.
1: Only bliss remains.
0: మీకు తెలుసును.
1: You know that.
0: ఎప్పుడు గాఢ నిద్ర లోపల మీకు సుఖమేమిటో దుఃఖమేమిటో రెండు తెలియదు.
1: In a state of deep sleep you do not know what is pleasure.
0: కారణం ఏమిటి? అక్కడ ప్రపంచమే లేదు.
1: What is the reason? There is no world there.
0: ఎప్పుడు మనకు ప్రపంచం గోచరిస్తుంది?
1: When do you find the world?
0: ఎప్పుడు మనకు సుఖ దుఃఖములు అనుభవానికి వస్తాయి?
1: When do you experience pleasure and pain?
0: మనసు ఉండినప్పుడే ఈ ప్రపంచము సుఖ దుఃఖములు మన వెంట ఉంటుంటాయి.
1: When you have the mind, the pleasure, pain, world will follow you.
0: కనుక గాఢ నిద్రయందు మనసే లేదు.
1: So in deep sleep there is no mind.
0: కనుక ఈ మనసుకు అతీతమైనటువంటిది కనుకనే దీనికి హయ్యర్ మైండ్ అన్నారు.
1: As it is beyond the mind, it is called higher mind.
0: ఈ higher mind అనేటువంటిది కేవలము కారణ దేహంతో కూడినటువంటిది.
1: This higher mind relates to the causal body.
0: ఇది కారణము.
1: This is the cause.
0: కానీ
1: but
0: కర్త ఒకడున్నాడు.
1: But there's one doer.
0: కార్యము అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: There's cause.
0: కారణము అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: There's reason.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: The entire world is the relationship between the cause and the effect.
0: కారణము దైవము, కార్యము జగత్తు.
1: కాజ్ ఇస్ డివినిటీ, ది ఎఫెక్ట్ ఇస్ ది యూనివర్స్.
0: ఈ కారణము ఎవరు?
1: కాజ్
0: అదే మహాకారణమైనటువంటి యొక్క దివ్యత్వము.
1: దట్ ఈస్ ద డివినిటీ.

0: ఇది దివ్యత్వమైనటువంటి యొక్క కారణతత్వము. ఈ కార్యాలన్నింటినీ జరుపుతూ వస్తూ ఉండాలి.
1: దిస్ మెయిన్ కాజ్ ద డివినిటీ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద యాక్టివిటీ.
0: దీనిని ఇల్యూమినేటెడ్ మైండ్ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ ఇల్యూమినేటెడ్ మైండ్.
0: అనగా ఆ యొక్క కర్తవ్యాన్ని, తన యొక్క పవిత్రతను జగత్తంతకుడను వ్యాపింపజేసేటువంటి యొక్క దివ్య శక్తియే.
1: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ దట్ ఇల్యూమిన్స్ దట్ స్ప్రెడ్స్ ఇట్స్ ఇఫెక్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: ఈ యొక్క తత్వాన్ని మనం అనుభవించడానికి ఒక విధమైనటువంటి దివ్య స్వరూపాన్ని కూడా మనం ధరించాలి.
1: టు ఎక్స్పీరియన్స్ దట్ వీ నీడ్ డివైన్ ఫామ్ టు.
0: అది సూపర్ డివైన్ సెల్ఫ్ అని.
1: దట్ ఈస్ సూపర్ డివైన్ సెల్ఫ్.
0: అది పురుషత్వము.
1: దట్ ఈస్ కాల్డ్ పురుషత్వ.
0: పురుషత్వం అనగా దైవత్వం అనకు ఒక ప్రధాన అర్థము.
1: పురుషత్వ స్టాండ్స్ ఫర్ డివినిటీ.
0: కనుక మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క దివ్య తత్వము ఓవర్ మైండ్.
1: దేర్ఫోర్ ద మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఓవర్ మైండ్ ఆర్ ఆల్ సేక్రెడ్.
0: ఈ పురుషత్వమే ఓవర్ మైండ్.
1: దిస్ డివినిటీ ఈజ్ ఓవర్ మైండ్.
0: అది ఏ దైవత్వము.
1: దట్ ఈస్ డివినిటీ.
0: ఆ దైవత్వం అనేటువంటి దానికే పురుషత్వము అని పేరు.
1: ద డివినిటీ ఈజ్ కాల్డ్ పురుషత్వ.
0: ఈ పురుషత్వమునందే నేను, నేను, నేను అనే ఉనికి మనకు గోచరమవుతుంటాది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ దిస్ పురుషత్వ ఆల్ ఆఫ్ అస్ క్లెయిమ్ ఐ ఐ.
0: ఈ నేను అనేటువంటిది ఎక్కడ ఉంటున్నది?
1: వేర్ ఈస్ ప్రెసెంట్ దిస్ ఐ?
0: సర్వ జీవుని యందు ఉంటుంది.
1: దిస్ ఐ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: కేవలం కోటి పేద మొదలు కోటీశ్వరుని వరకు ఉంటుంది.
1: రైట్ ఫ్రమ్ ఏ పాపర్ టు ఏ మిలియనేర్ ఐ ఈస్ ప్రెసెంట్.
0: ఒక బిగ్గర్ మొదలు బిగ్గర్ వరకు కూడా ఉంటుండాలి.
1: ఫ్రమ్ ఏ బిగ్గర్ టు ఏ బిగ్గర్ ఐ ఈస్ ప్రెసెంట్.
0: ప్రతి మానవుడు కూడాను నేను, నేను, నేను.
1: ఎవ్రీ మ్యాన్ సేస్ ఐ ఐ.
0: నేను వచ్చాను, నేను చూచాను, నేను చేశాను, నేను అనుభవించాను.
1: ఐ హావ్ కమ్, ఐ హావ్ వాచ్డ్, ఐ హావ్ డన్, ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్.
0: కనుక ప్రతి ఒక్కరి ఎందుకూడాను ఈ నేను అనేటువంటి ఒక ఉనికి ప్రతిబింబిస్తూ వస్తుండాలి.
1: దెర్ఫోర్ ఇన్ ఎవ్రీ వన్ ది సెన్స్ ఆఫ్ ఐ రిఫ్లెక్ట్స్.
0: ఇదే మహాపురుష తత్వము.
1: దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ మహాపురుష.
0: పురుష అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై పురుష?
0: కేవలం ప్యాంటు షర్టు వేసుకున్నటువంటి వాడు కాదు పురుషుడు.
1: పురుష ద మేల్ ఇస్ నాట్ ద వన్ దట్ పుట్స్ ఆన్ ద షర్ట్ అండ్ ప్యాంట్.
0: ఇచ్చా రామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మా రామో భవతి. అనగా దేహమనేటువంటి పురమునందు నాకాశిక పర్యంతము సంచరించేటువంటి యొక్క దివ్య శక్తికే పురుషుడు అని పేరు.
1: పుం మీనింగ్ ద బాడీ విచ్ ఇస్ ద సిటీ, దట్ విచ్ ట్రావెల్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: పుం అనగా పురుషత్వము.
1: పుం స్టాండ్స్ ఫార్ మ్యాన్.
0: ఎందుకు దీనికి పురుషుడు అని పేరు వచ్చింది?
1: వై ఇస్ ఇట్ కాల్డ్ మ్యాన్?
0: దేహమునకు పురము అని పేరు.
1: బికాస్ ద బాడీ ఈస్ కాల్డ్ పుర.
0: పురమునందు నివసించేటువంటిగా వాడు కనుకనే ఇతనికి పురుషుడు అని పేరు.
1: సిన్స్ ఈస్ ది ఇన్ డ్వెలర్ ఇన్ పుర హీస్ కాల్డ్ పురుష.
0: స్త్రీ దేహము కావచ్చు, పురుష దేహము కావచ్చు, ఉపాధి భేదములే కాని ఇవి దేహములంతా ఒక్కటే.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద బాడీ దర్ మ్యాన్ ఎ ఉమెన్ బట్ ది వెస్చర్ ఇస్ సేమ్.
0: అవస్థాత్రయములు అన్ని కూడా ఒక్కటే.
1: ఆల్ ది త్రీ స్టేట్స్ ఆర్ సేమ్.
0: గుణముల యొక్క ప్రభావము కూడా ఒక్కటే.
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఆర్ సేమ్.
0: దుఃఖం వస్తే పురుషుడు ఏడుస్తాడు, స్త్రీని ఏడుస్తుంది.
1: అట్ ద టైమ్ ఆఫ్ పెయిన్ మ్యాన్ అండ్ ఉమెన్.
0: ఆకలి అయితే పురుషుడు తింటాడు, స్త్రీని తింటుంది.
1: వెన్ హంగ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ ఈట్.
0: కోపం వస్తే పురుషుడు కోపిస్తాడు, స్త్రీని కోపడుతుంది.
1: ఇన్ యాంగర్ మ్యాన్ షౌట్స్ ఈక్వల్లీ.
0: కనుక కామ క్రోధ లోభ మోహమధమాశ్చర్యములు అన్ని కూడాను ఇరువురికి సమానమే.
1: అండ్ దెర్ఫోర్ ద యాంగర్ ద గ్రీడ్ ఇన్ ద లాస్ట్ ఆర్ ఈక్వల్ టు మ్యాన్ అండ్ వుమన్.
0: రొట్టుగా అనుభవించవచ్చు, మరొక రొట్టుగా అనుభవించవచ్చు.
1: బట్ వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్ సీక్రసీ, వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్.
0: దుఃఖం వస్తే గుల్లును ఏడ్చవచ్చు, ఒకరు లోపల కంట్రోల్ చేయవచ్చును, కానీ దుఃఖమేమో దుఃఖమే.
1: అట్ ద టైమ్ ఆఫ్ మిజరీ వన్ మే క్రై లౌడ్లీ, వన్ మే క్రై విదిన్.
0: కనుక ఉపాధి భేదములను మాత్రం ఏమాత్రము మనం చూడకూడదు.
1: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ ద డిఫరెన్స్ ఇన్ రిలేషన్ టు బాడీ.
0: దేహములే,
1: ఎవ్రీథింగ్ ఇస్ బాడీ.
0: కనుక ప్రతి దేహమునందు కూడాను
1: ఇన్ ఎవ్రీ బాడీ
0: మహాపురుషుడు అనేటువంటి యొక్క దివ్యత్వము నివసిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ బాడీ ది సూపర్ డివినిటీ ఇస్ ప్రెసెంట్.
0: ఈ ప్రపంచమంతా కూడాను
1: దిస్ ఎంటైర్ వరల్డ్
0: కేవలము స్థూల సూక్ష్మ కారణ స్వరూపముల యొక్క ప్రతిబింబములే.
1: ది ఎంటైర్ వరల్డ్ is merely the reflection of the gross, subtle and causal body.
0: కనుక కారకుడు పరమాత్ముడే,
1: The main cause is God himself.
0: కార్యమే ఈ ప్రపంచము.
1: This entire cause is this
0: world. ఈ కారణ కార్య స్వరూపమే ఈ యొక్క విశ్వము.
1: The effect, the relationship between cause and effect is universal.
0: సమస్త విశ్వమునందు కూడాను ఈ యొక్క స్థూల సూక్ష్మ కారణములు చేరి ఉంటున్నాయి.
1: Therefore in the universe you find the gross, subtle and causal aspects.
0: ఇది ప్రతి మానవునికి నిత్య అనుభూతిలో తాను ఆనందించేటువంటివి.
1: These are present in the daily experience of every man.
0: పంచభూతములు,
1: the five elements,
0: పంచకోశములు,
1: five sheets,
0: పంచేంద్రియములు,
1: the five senses,
0: పంచప్రాణములు,
1: the five life,
0: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము,
1: the mind, the intellect,
0: ఇవన్నీ 24 తత్వములు అవుతాయి.
1: All this comes to 24.
0: ఈ 24 తత్వములతో పల సంచరించేటువంటి మహాపురుషుడు 25వ వాడు అవుతాడు.
1: In all the 24 aspects, the one that dwells is the all divinity.
0: కనుకనే 25 తత్వములతో కూడినటువంటిది ఈ యొక్క మానవ దేహము.
1: So human body has got all these 24 aspects of divinity.
0: ఈ దేహములో 25 తత్వములు ఏ రీతిగా నివసిస్తున్నవో ప్రపంచమునందు కూడాను అవే 25 తత్వములు ఉంటున్నాయి. దేహము, దేశము రెండు బింబ ప్రతిబింబములే.
1: Just as the 25 aspects are present in the body, deha, all these 25 are present in desha, the country.
0: ఈ బింబ ప్రతిబింబములో ఎట్టి భేదములు లేవు.
1: There is no difference between the object and the reflection.
0: కానీ
1: బట్
0: మానవ దృష్టి యందు ప్రాకృతమైనటువంటి యొక్క దృష్టితో దీనిని చూచినప్పుడు అనేక భేదములు మనకు గోచరిస్తుంటాయి.
1: బట్ మ్యాన్ విజువలైజెస్ ఫ్రమ్ ది వర్ల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ హెన్స్ హీ ఫైండ్స్ వేరియేషన్.
0: ఇదంతా కూడా మాయా యొక్క స్వభావమే.
1: ఇట్స్ ఆల్ ద ఇల్యూషన్.
0: కనుకని ఈ మాయతత్వాన్ని మనము కేవలము మర్మమును గుర్తించుకోలేక ఇది ఏ సత్యమని భావించి దీనితో మనం అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాము.
1: We do not understand the secrets of this delusion and hence we suffer.
0: దీనిని రామదాస్ చెప్పాడు.
1: This what Ramdas said.
0: పాటు అయినది చెట్టురా,
1: it is the tree that's decayed.
0: పట్టు అయినది కొమ్మరా,
1: it is the branch that you hold on.
0: పాటు తప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమే చేరురా.
1: If you just leave that hole, you will certainly reach Brahman.
0: సారమైనది చమురురా,
1: the essence is oil.
0: సత్యమైనది ఒత్తిరా,
1: the truth is the wick.
0: వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవరు రారురా.
1: When the light is put off, nobody will follow you.
0: కోట ఏడు చుట్టురా,
1: there is fort all around.
0: కోట లోపల తోటరా,
1: there is a thief within.
0: తోటలోనికి పోదామంటే దారి తెలియదు ఎట్టరా.
1: How to reach that? How do you know that path?
0: మాయ 25 మర్మములతో కూడి మాయ మాయ మాయ మరిబయ్యలేను. 25 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రకృతి అనేటువంటి మాయ.
1: This entire nature is but an illusion with all the 25 aspects. Everything is illusion.
0: ఈ జాగ్రత్త అవస్థ యందు మనమంతా కూడా వింటున్నాము, చూస్తున్నాము, అనుభవిస్తున్నాము.
1: In the waking state, we see, we listen, we experience.
0: నీవు నిద్రించిన తర్వాత ఒక స్వప్నంలో నీవు మునిగిపోయావు.
1: In sleeping state, in the dream, you dream there.
0: ఈ స్వప్నావస్థ యందు ఈ జాగ్రత్త ఎక్కడ ఉంటుండాలి?
1: ఇన్ ద స్టేట్ ఆఫ్ డ్రీమ్ వేర్ ఇస్ ది వేకింగ్ స్టేట్?
0: జాగ్రత్తను పూర్తి మర్చిపోతున్నావు.
1: యు హావ్ ఫర్గాటెన్ ద వేకింగ్ స్టేట్ కంప్లీట్లీ.
0: స్వప్నావస్థనే సత్యముగా విశ్వసిస్తున్నావు.
1: యు కన్సిడర్ ద డ్రీమ్ యాజ్ రియాలిటీ.
0: ఆ స్వప్నం ఎంతవరకు?
1: హౌ లాంగ్ ద డ్రీమ్ లాస్ట్?
0: ఈ జాగ్రత్త అవస్థ వచ్చిన తక్షణమే ఈ స్వప్నము అలక్ష్యం చేస్తున్నావు.
1: ద మూమెంట్ యు వేక్ అప్ యు నెగ్లెక్ట్ ద డ్రీమ్.
0: అది సత్యమా, ఇది సత్యమా?
1: Is that the truth or is this the truth?
0: ఇది పగటి నిద్ర, పగటి కల, అది రాత్రి కల.
1: This is a day dream, that is a night dream.
0: కనుక రెండు కూడాను రెండు స్వప్నముల దృశ్యములే.
1: సో బోత్ ఆర్ ద సీన్స్ ఆఫ్ ద డ్రీమ్.
0: ఒకానొక సమయంలో,
1: ఎట్ వన్ టైమ్,
0: జనక చక్రవర్తి మహాజ్ఞాని, కర్మయోగి,
1: ఎంపరర్ జనక ఇస్ ఎ యోగి ఫ్యాక్షన్,
0: దేహభ్రాంతి లేనిటువంటి వాడు,
1: ఇస్ ద వన్ హూ హాస్ నో బాడీ ఫీలింగ్,
0: రాత్రి భుజించి,
1: after taking food in the night,
0: ఏదో మంత్రులతో సంప్రదిస్తూ ఉంటున్నాడు.
1: హీ వాస్ కన్సల్టింగ్ హిస్ మినిస్టర్స్.
0: తక్షణమే గాఢ నిద్ర ప్రవేశించింది.
1: ఇమీడియట్లీ హీ గాట్ స్లీప్.
0: అక్కడికే బెడ్ తెప్పించి మహారాజుకు అభ్యంతరము కానీ ఆటంకములు కానీ కలగకుండా ఉండాలని అక్కడే పవడింపచేశారు.
1: నాట్ టు గివ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్, ఆల్ బ్రాట్ బెడ్ ఫర్ ది ఎంపరర్ టు లై డౌన్.
0: కొంతసేపటికి అయ్యేటప్పటికి
1: ఆఫ్టర్ సమ్ టైమ్
0: లేచాడు.
1: హీ గాట్ అప్.
0: అది నిజమా, ఇది నిజమా, అది నిజమా, ఇది నిజమా అని కలవరిస్తూ ఉంటున్నాడు.
1: హీ స్టార్టెడ్ రిపీటింగ్, ఇస్ దట్ ట్రూత్, ఇస్ దిస్ ట్రూత్,
0: ఇస్ ఇట్ ట్రూ ఆర్ దట్,
1: ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఇస్ దట్ ట్రూ.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రశ్నల చేత ఎవ్వరు కూడా ఏమి ప్రశ్నించినప్పటికీ జవాబు లేదు. అది నిజమా, ఇది నిజమా, అది నిజమా, ఇది నిజమా.
1: When everyone started questioning, he has no reply because he went on repeating, is that true, is this true.
0: ఈ యొక్క స్తంభించిపోయినటువంటి యొక్క చక్రవర్తిని చూచి మంత్రులు పిలిపించారు.
1: Watching the emperor in that state, other people were some.
0: ఎవ్వరేమి ప్రశ్నించినప్పటికీ నో రిప్లై. అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా.
1: For everyone's questions, he had no reply. Is that true? Is this true? That's the thing. He repeated.
0: Queen ni pilipiste emaina cheppagaladu emu maharani gari kuda pilipinchadu.
1: With the thought that he might reply, the queen was asked to appear there.
0: Chakravarti, emiti mee vichitramu? Enduku ee vidhanga antunnaru? Edi anni meer choocharu? Ani aneka prashnalu vesindi paapam rani garu.
1: The queen started questioning emperor, what is that you dreamt? What is that you have seen?
0: Rani kaadu, right kaadu. ఎవరొచ్చినా ఏ జవాబు లేదు, అది నిజమా ఇది నిజమా.
1: నో మ్యాటర్ క్వీన్ ఆర్ ఫార్మర్, నో రిప్లై. ఇస్ దట్ ట్రూ? ఇస్ దిస్ ట్రూ?
0: తిరిగి వశిష్ఠ మహర్షిని పిలిపించారు.
1: దెన్ సెయింట్ వశిష్ఠ వాస్ టు కమ్ దేర్.
0: అతను యోగ దృష్టితో చూచాడు.
1: హీ జస్ట్ విజువలైజ్డ్.
0: అతను జవాబు చెప్పాడు, మహారాజా.
1: దెన్ హీ గేవ్ రిప్లై,
0: అది నిజము కాదు, ఇది నిజము కాదు, నీవు నిజము అన్నాడు.
1: హీ సెడ్, ఓ కింగ్, దట్ ఈస్ నాట్ ట్రూ, దిస్ ఈస్ నాట్ ట్రూ, బట్ యూ ఆర్ ట్రూ.
0: స్వప్నంలో నీవు అనుభవించావు కొన్ని.
1: యూ ఎక్స్పీరియన్స్ ఇన్ ద డ్రీమ్.
0: జాగ్రత్తలో కొన్ని అనుభవించావు.
1: ఇన్ వేకింగ్ స్టేట్ యూ డ్రీమ్.
0: జాగ్రత్తలో స్వప్నం లేదు.
1: ఇన్ దట్ వేకింగ్ స్టేట్ దేర్ ఇస్ నో డ్రీమ్.
0: స్వప్నంలో జాగ్రత్త లేదు.
1: ఇన్ డ్రీమ్ దేర్ ఇస్ నో వేకింగ్.
0: జాగ్రత్తలో నీవున్నావు, స్వప్నంలోనా నీవున్నావు. యు ఆర్ ట్రూత్.
1: ఇన్ ది వేకింగ్ స్టేట్ యు ఆర్ దేర్, ఇన్ ద డ్రీమింగ్ స్టేట్ యు ఆర్ దేర్, యు ఆర్ ట్రూ.
0: కనుకనే జాగ్రత్తలో స్వప్నం లేదు, స్వప్నంలో జాగ్రత్త లేదు.
1: Therefore, there is no dream in the waking state.
0: జాగ్రత్త స్వప్నం రెండు ఇంటి ఎందుకు అనుభవించిన వాడు నీవే.
1: The experience are in both the states.
0: కనుక యు ఆర్ ఆమ్నిప్రెజెంట్.
1: సో యు ఆర్ ఆమ్నిప్రెజెంట్
0: అనగా మానవత్వం అనేటువంటిది ఆమ్నిప్రెజెంట్, దివ్యమైనటువంటి ఒక జీవితము.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్ లైఫ్, ఆమ్నిప్రెజెంట్.
0: ఇది కేవలము తాత్కాలికమైనటువంటి వర్తమాన కాలం అనుగా మనం అనుసరించకూడదు.
1: వి షుడ్ నాట్ టేక్ ఇట్ యాస్ ప్రెసెంట్ ఎఫెమెరల్ టెంపర్.
0: ఈ వర్తమానంలో మనం ఉందామని భ్రమించకూడదు.
1: వి షుడ్ నాట్ బి డెల్యూటెడ్ బై ద ప్రెసెంట్.
0: భవిష్యత్తులోనా ఉన్నాము.
1: యు ఆర్ దేర్ ఇన్ ఫ్యూచర్.
0: పాస్ట్ దీనిలో గడిచిపోయినటువంటి కాలం నందు ఉంటున్నాము.
1: యు ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ద పాస్ట్.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంతో కూడినటువంటిదే కానీ సామాన్యమైనటువంటిది కాదు.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్ బట్ నాట్ ఆర్డినరీ.
0: ఏ ఉపనిషత్తునందు వేదములు ఎందు కూడాను పవిత్రమైనటువంటి పదములను మనం ఉచ్చరిస్తున్నామో అవన్నీ కూడాను మానవులకు సంబంధించినటువంటివి.
1: ఆల్ ది మంత్రస్ దట్ వి చాంట్ ఇన్ వేద అండ్ ఉపనిషత్స్ దే ఆల్ డిస్క్రైబ్
0: భగవంతుడు అష్టైశ్వర్య స్వరూపుడు అనుకుంటున్నాము.
1: వి కాల్ దట్ గాడ్ హ్యాస్ గాట్ ఆల్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
0: కాదు, మానవుడే అష్టైశ్వర్య స్వరూపుడు.
1: నో మ్యాన్ హ్యాస్ గాట్ ఆల్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: Is permanent, unsullied, eternal and immortal.
0: ఇవన్నీ కూడాను కావలం కేవలం మానవుడు ఒక బలహీన చేత నేను సామాన్య మానవుడు, భగవంతుడు అతీతమైనటువంటి యొక్క దివ్యశక్తి కలవాడు అని మనం భ్రమిస్తున్నాము. ఈ భావాన్ని మనం పూర్తి నిర్మూలన చేయాలి.
1: Man considers himself because of weakness, low, but he is divine. We should get away from that feeling.
0: ఒక వ్యక్తి అనేక విధమైన శక్తులను సాధించి అనేక విద్యను అభ్యసిస్తాడు.
1: An individual may accomplish many powers and may learn many forms.
0: విద్యలు అంతా ఎక్కడి నుంచి వచ్చాయి?
1: Where from the different forms of education?
0: తాను ప్రయత్నపూర్వకంగానే సాధిస్తూ వచ్చాడు.
1: Because he could accomplish wholeheartedly.
0: పుట్టినప్పుడు ఏ మాత్రం కూడాను ABCDలు కూడా రావు.
1: At the time of birth he would not have any accomplishment.
0: కానీ ఆ శ్రద్ధలు లభతే జ్ఞానమని, ఈ శ్రద్ధ చేత ఎంతైనా కూడా మనం సాధించవచ్చు.
1: Out of the steadfastness he can achieve anything.
0: కానీ మన యందు మన యొక్క జీవితం ఎంతవరకు ప్రయాణం చేస్తుండాలి?
1: But how far our life travels?
0: నేను నా కుటుంబము, నేను నా కుటుంబము, ఇటువరకే మనం ప్రయాణం చేస్తున్నాం.
1: Our life travels only between the two positions, I and my family.
0: స్వార్థము స్వప్రయోజనంతో కూడి ఉంటున్నాయి.
1: It's full of selfishness and self-interest.
0: నేను నా కుటుంబము తర్వాత మరొకటి సమాజం ఒకటి ఉంటుంది.
1: Beyond I and my family, there is society.
0: ఆ సమాజమే లేకపోతే నీ కుటుంబం ఎక్కడ, నీవెక్కడ?
1: When there is no society, where are you and your family?
0: Society varaku manam prayanam cheyatam ledhu.
1: We are not travelling up to the position of society.
0: Manukuni manilo undinatundi divyattanu manam artham chesukolekapothunnam.
1: So we are not able to understand the divinity within
0: us. Nee prapanchanni premistunnavu.
1: You love the world.
0: ఈ ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
1: Aspire the world.
0: ఈ ప్రపంచం యొక్క క్షేమాన్ని కోరుతున్నావు.
1: Aspire the welfare of the world.
0: దేనికోసం కోరుతున్నావు?
1: What for?
0: ప్రపంచం కోసం నీ ప్రపంచ క్షేమాన్ని కోరటం లేదు.
1: యు ఆర్ నాట్ డిజైరింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ ద
0: సేక్ ఆఫ్ ద వరల్డ్. సుఖం కోసం నీ ప్రపంచాన్ని ఆశించటం లేదు.
1: యు ఆర్ నాట్ ఎస్పైరింగ్ ద వరల్డ్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్.
0: నీ సుఖ నిమిత్తమై నీ ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
1: ఫర్ యువర్ ఓన్ ప్లెజర్ యు వాంట్ ది వెల్ఫేర్.
0: నీ క్షేమ నిమిత్తమై నీ ప్రపంచం యొక్క క్షేమాన్ని కూడా కోరుతున్నావు.
1: ఫర్ యువర్ ఓన్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ.
0: కాబట్టి నీ క్షేమం అంతకును ప్రపంచం క్షేమయంలోనే ఇమిడి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ యువర్ సెక్యూరిటీ లైస్ ఇన్ ద సెక్యూరిటీ ఆఫ్ ద వరల్డ్.
0: ఆ ప్రపంచమే మన యొక్క సొసైటీ, సమాజము.
1: దట్ వరల్డ్ వెరీలీ ఇస్ అవర్ సొసైటీ.
0: కనుక అంతవరకు మనం ప్రయాణం చేయాలి.
1: సో వీ హావ్ టు ట్రావెల్ టు దట్ ఎక్స్టెంట్.
0: నేను అనేటువంటి దాని నుంచి కుటుంబము, కుటుంబం నుంచి మనం సమాజముకు ప్రవేశించాలి.
1: Therefore we should travel from I to the family and to the society.
0: ఇన్ని సమస్యలకు మూల కారణము ఇదే పెద్ద కారణం.
1: The main thing that is responsible for all the confusion.
0: ప్రతి మానవుడు కూడాను తాను తన కుటుంబం, తాను తన కుటుంబము. ఇంతవరకే తాను విశాలమైనదిగా పోతున్నాడే కాని ఇంకా సొసైటీ, సమాజం అనేటువంటి ఒకటి ఉండదని విశాలమైనటువంటి భావాన్ని తాను ఏమాత్రము అభివృద్ధి చేసుకోవటం లేదు.
1: Every man today has got this narrow feeling, I and my family. He does not recognize the society.
0: ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క సమాజం యొక్క క్షేమాన్ని దృష్టి ఎందుంచుకుని అంతవరకు మనం ప్రయాణం చేస్తే ఈ ప్రపంచంలో సమస్యలే ఉండవు.
1: Therefore if man proceeds towards the society aspiring to the security,
0: samasta vicharamulaku, samasta kashtamulaku, ivanni kudanu ee yokka vishala bhavam lekapotame karanam.
1: For all the losses, for all the troubles and problems, anxieties, that is responsible thing is the absence of
0: vedakalamulandu lokasamasta sukino bhavantu aneetundi vishalamainatundi prarthana prarambhistu vacharu.
1: In ancient times they offered prayer with large heartedness, saying that entire universe be happy.
0: Vedahametam purusham mahantam adityavarnam tamasah parastat anindi vedam anaga vedahametam purusham mahantam nenu mahapurushunni chuchanu.
1: I have seen God.
0: Ekkada chuchavu?
1: Where have you seen?
0: Swapnamlo chuchava?
1: Have you seen in the dream?
0: Ekkada cinema lo chuchava?
1: Or have you seen him in
0: TV lo chuchava?
1: Or you have seen in TV?
0: Kaadu kaadu, tamasah parastat, అజ్ఞానమైనటువంటి చీకటిని తర్వాత ఆ పరమాత్మని నేను చూచాను.
1: నో నో, ఐ హావ్ సీన్ గాడ్ బియాండ్ దట్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ ఇగ్నోరెన్స్, అజ్ఞానం అనేటువంటిది ఎక్కడ ఉంటుండాలి?
1: వేర్ డస్ దిస్ ఇగ్నోరెన్స్ లై?
0: నేను నా కుటుంబం అనుకోవటమే అజ్ఞానము.
1: ద ఇగ్నోరెన్స్ ఇస్ అబ్సల్యూట్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానం దాటిన తర్వాత సమాజము అనేటువంటి విశాల భావంలో ప్రవేశించినప్పుడే దీనికి తమో గుణం దూరమైపోతుంది.
1: ఇఫ్ యూ క్రాస్ దిస్ narrow ignorance and reach the point of society, then you will have that.
0: ప్రతి చిన్న విషయం నందు కూడా మనం చక్కగా విచారణ చేస్తే ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంటుంది.
1: There's wide scope if you understand these small factors.
0: నీవు నీ కుటుంబమే గనిపోతే ఒక అడవిలో ఇల్లు కట్టుకొని ఉండొచ్చు కదా.
1: You and your family, if they are important, you can as well live in a forest.
0: ఎందుకు ఈ విశాలమైనటువంటి ఒక పెద్ద పట్టణంలో నీవు ఇల్లు కట్టుకొని జీవిస్తున్నావు?
1: Why do you construct house in this big city?
0: ఈ సమాజంలో మనం జీవించడం చేత
1: because you live in society,
0: అనేక అనుభూతులు,
1: many experiences,
0: అనేక విధమైనటువంటి అనుకూలములు,
1: many conveniences,
0: అనేక విధమైనటువంటి విశాలతలు,
1: many other comforts
0: ఆవిర్భవిస్తాయి.
1: They come.
0: కనుకని ఈ సమాజంలో మనం చేరి ఉంటున్నాం.
1: Therefore we live in society.
0: దీని వల్లనే మానవత్వం అనేటువంటిది విశాలత్వాన్ని పొందిపోతుంది.
1: And therefore human life expands.
0: ఒక్క వ్యక్తిగా ఉంటున్నాడు.
1: One individual remains.
0: కాని అతను ఒక్క వ్యక్తిగానే జీవితం అంతా గడపడానికి వీలు కాదు.
1: It's not possible to lead the life all alone.
0: వివాహం అవుతాడు,
1: he gets married,
0: ఇద్దరు అవుతారు,
1: they become two,
0: తిరిగి కుమారుడు పుట్టాడు, ముగ్గురు అవుతాడు,
1: have a son, they
0: తిరిగి
1: become three,
0: కుమార్తె పుట్టింది, నలుగురు అవుతారు,
1: then another son four,
0: తిరిగి తన కుమార్తెకు వివాహం చేస్తాడు,
1: when he gets married his daughter,
0: వివాహం అయ్యేటప్పటికి తిరిగి అల్లుడు వస్తాడు, అల్లుని తల్లి వస్తాది, అల్లుని తండ్రి వస్తాడు, భావమరుదులు వస్తారు, ఇంకా అనేక మంది చేరిపోతుంటారు, ఒకదాని కోటి చేరిపోతుంటుండాలి ఇదంతా.
1: When the daughter got married, the son-in-law and their family.
0: ధర్మం యొక్క ప్రధానమైనటువంటి విశాలత.
1: This expansion is important.
0: దీనిని పురస్కరించుకుని ఏ వేదము, సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. సహనాభవ ఎంత అనుకూలంగా చెప్పింది వేదం.
1: The Veda said with in a convenient way.
0: ఇంత విశాలమైనటువంటి దారిని వేదం బోధిస్తూ వచ్చింది.
1: Veda taught in a broad sense.
0: కానీ సంకుచితమైనటువంటి కొంతరు ప్రవేశించి తమ స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై ఈ విశాలత్వాన్ని కేవలము నేరోగా అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
1: The narrow minded people, because of selfishness, self interest, portrayed in that way.
0: సత్యమైనటువంటి వేదము యొక్క స్వభావము విశాలత్వమే.
1: True nature of Veda is vastness.
0: ఏమని చెప్పింది ప్రప్రథమంలోనే మంత్రము?
1: What did Veda teach in the first instance?
0: Kalasi melasi perugudam.
1: Let's grow together.
0: Kalasi melasi tirugudam.
1: Let's move together.
0: Kalasi melasi telisukunna telivini poshinchudam.
1: Let us develop all the intelligence that we acquired.
0: Kalasi melasi kalata leka chelivito jeevinchudam.
1: Let us live together without any conflict or misunderstanding and grow in friendship.
0: Idi anekattamlo unnatundi ekattamu.
1: This is unity in diversity.
0: Idi upanishad yokka saramu.
1: This is the essence of Upanishad.
0: కనుక సర్వ వేదాంత సారమంతా కూడాను ఒక్క వాక్యంలోనే ఉంటుండాలి.
1: Therefore the essence of Veda can be said in one sentence.
0: ఏకాత్మ భావమే ఈ యొక్క దివ్యత్వము.
1: The feeling of oneness is divinity.
0: ఇది ఏ సరైన అద్వైతము.
1: This is non-duality.
0: కేవలం ఈనాడు లోకంలో అనుభవించేటువంటిది తత్వం అసి, ఇది అద్వైతం.
1: What we experience in the world, tatvamasi, that thou art, is non-duality.
0: అహం బ్రహ్మాస్మి.
1: ఐఎమ్ ద బ్రహ్మ.
0: ఇది అద్వైతము అంటున్నాము.
1: వీ సే ఇట్ ఇస్ నాట్ డ్యువాలిటీ.
0: ఇది చాలా మూర్ఖత్వము, అద్వైతం కాదు.
1: ఇట్ ఈస్ ఫూలిష్నెస్.
0: ఇది ద్వైతమే.
1: ఇట్ ఈస్ డ్యువలిజం.
0: కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మ ఒక్కటే. అంటే నేను పెద్ద, పక్కన ఒక్కటి బ్రహ్మ ఉన్నాడే.
1: వీ సే ఐఎమ్ ద బ్రహ్మన్, యూ సే ఐ, బట్ దేర్ ఇస్ బ్రహ్మన్ ఆన్ ద అదర్ హ్యాండ్.
0: ఐ ఆమ్ బ్రహ్మ, నేనే బ్రహ్మను.
1: యూ సే ఐఎమ్ బ్రహ్మ,
0: నేను బ్రహ్మ, రెండు ఉన్నాయి కదా, ఒకటే లేదు ఇక్కడ.
1: నౌ హియర్ దర్ ఆర్ టూ, ఐ అండ్ బ్రహ్మ, నాట్ వన్.
0: ద్వైతమే అవుతుంది కానీ అద్వైతం ఎట్లవుతుంది?
1: ఇట్ ఈస్ డ్యువలిజం. హౌ కెన్ దాట్ బి నాన్ డ్యువలిజం?
0: ఏకాత్మ భావమే అద్వైతం.
1: ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఇస్ నాట్ డ్యువలిజం.
0: ఒకే ఆత్మ సర్వులు ఎందు ఉంటుంది.
1: వన్ సెల్ఫ్ ఇస్ ప్రెజెంట్.
0: దేహంలో నిమిటి బల్బులు అనేకంగా ఉంటున్నాయి.
1: ద బాడీస్ బల్బ్స్ ఆర్ మెనీ.
0: దేహంలో నిమిటి బల్బులు అనేక రంగులు ఉంటున్నాయి.
1: ద బల్బ్స్ ద బాడీస్ ఆర్ డిఫరెంట్.
0: దేహమనే బల్బు లోపల అనేకమైనటువంటి వోల్టేజెస్ ఇంత ఉంటుంది.
1: ద బాడీస్ బల్బ్స్ ఆర్ వేరియింగ్ వోల్టేజ్.
0: కానీ కరెంట్ ఒక్కటే.
1: బట్ కరెంట్ is one.
0: ఈ సత్యాన్ని గుర్తించడమే నిజమైన అద్వైతం.
1: To understand this truth is non-dualism.
0: ఇది ఏ విశ్వస్వరూపము.
1: This is the very form of universe.
0: ఇది మానవత్వం యొక్క విశిష్టత.
1: This is the significance of the
0: universe. ఇది దివ్యత్వం యొక్క అనుభూతి.
1: This is the experience of divinity.
0: ఇది అద్వైతం యొక్క సారము.
1: This is the essence of non-dualism.
0: ఇలాంటి దివ్యత్వాన్ని ఈనాడు బోధించేవారు కానీ వినేటువంటి వారు కానీ లేకపోవటం చేతనే భిన్నత్వం పెరిగిపోతుంటుండాలి.
1: Today there are none to teach non-dualism. There are none to listen to the
0: non-dualism. భిన్నత్వం పెరిగిపోవటం చేతనే ద్వేషములు కూడా అధికమైపోతున్నాయి.
1: Because of differences, the hatred is among
0: us. ఈ మతము నా మతము, ఈ మతముల యొక్క దీంట్లో మతిని చెల్చుకుంటున్నారు.
1: We say this is my religion mata, and therefore they turn mad mati.
0: Mana daivattamu matamullo ledu, matullo untundadi.
1: The divinity is not in mata religion, it is in mati.
0: మతములన్ని చేరి మంచినే బోధించే.
1: ఆల్ రిలీజియన్స్ టుగెదర్ థాట్ గుడ్.
0: తెలిసి మెలుగవలను తెలివి తోడ.
1: యు షుడ్ మూవ్ అబౌట్ ఇంటెలిజెంట్లీ.
0: మతులు మంచివైనా మతమేది చెడ్డది?
1: ఇఫ్ మైండ్స్ ఆర్ గుడ్, విచ్ రిలీజియన్ ఇస్ బ్యాడ్?
0: మన మతులు చెడిపోవటం చేతనే మతముల పైన కూడా చెడ్డ భావాన్ని ప్రచారం చేస్తున్నాం.
1: బికాస్ అవర్ మైండ్స్ ఆర్ పర్వర్స్ మ్యాడ్.
0: ఎవరు మతములు దీనిపైన ద్వేషభావమును ప్రచారం చేస్తారో వాడు మతి చెడినటువంటి వాడే.
1: ద వన్ హూ ప్రాపగేట్స్ హేట్రెడ్ ఈజ్ మ్యాడ్ వన్.
0: కనుక విశాలమైనటువంటి భారతీయ సంస్కృతి,
1: ది ఇండియన్ కల్చర్ విచ్ ఇస్ సో బ్రాడ్,
0: అనంతమైనటువంటి యొక్క భారతీయ పవిత్రత,
1: ది ఇన్ఫినిట్ శాంక్టిటీ,
0: అగాధమైనటువంటి భారతీయ యొక్క ఏకత్వము,
1: ది యూనిటీ ఆఫ్ ఫాథమ్లెస్ డెప్త్,
0: ఎంత దివ్యత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: టీచర్స్ డివినిటీ,
0: ఎంత ఏకత్వాన్ని అనుసరిస్తూ వచ్చింది.
1: ఇట్ ఫాలోస్ వన్నెస్.
0: ఈనాడు ఏకత్వం భిన్నత్వం కావటం చేతనే
1: టుడే యూనిటీ ఇస్ లాస్ట్.
0: మన మానవత్వము మసిగల్చిపోయింది.
1: And therefore humanity is brought down to ashes.
0: మానవత్వమే లేకుండా పోతుంటుంది.
1: There is no human quality.
0: నీతి నిజాయితీనే కోల్పోతున్నాము.
1: There is no honesty and morality.
0: ఇది మానవతామని ఒక పరిణామము.
1: This is the progress now.
0: ఇది కాదు మన పరిణామము.
1: This is not our
0: ఆధ్యాత్మిక పరిణామము.
1: The spiritual progress.
0: ధార్మిక పరిణామము.
1: The progress in
0: నైతిక పరిణామము. ఇది దీన్ని మనం కోరాలి.
1: This we should aspire.
0: ఈనాడు మనము
1: today
0: ప్రపంచాన్ని రక్షించుకోవాలి.
1: Today we have to protect the
0: దేశాన్ని రక్షించాలి.
1: We have to protect the country.
0: అనేక విధములుగా చాటుతూ ఉంటున్నాము.
1: We go on teaching the same thing.
0: ఇది ఒక పెద్ద అజ్ఞానమే.
1: This is a big ignorance.
0: ఈ దేశాన్ని రక్షించనక్కర్లేదు.
1: You need not protect the country.
0: విశ్వాన్ని కాపాడనక్కర్లేదు.
1: You need not protect the country.
0: ఈ రెండింటికి ఆధారమైన సత్య ధర్మాన్ని నీవు రక్షించుకో, విశ్వమే రక్షింపబడుతుంది.
1: You protect truth and righteousness, the entire universe will
0: be protected. ప్రపంచమంతా కూడాను భారతీయ సంస్కృతి సత్యం వద ధర్మం చర ఈ రెండింటి యందే ఆధారపడి ఉంటుండాలి.
1: Therefore Indian culture rests on these two, speak truth and do righteousness.
0: నీవు కాపాడవలసినటువంటి సత్య ధర్మములే కాని జగత్తును కాదు.
1: So you have to protect the truth and righteous conduct, not the world.
0: ee naadu bulb velugutu undali, light manaku kanipistuntundali.
1: And today the bulb illuminates, we see the light.
0: Kaani veligedi bulb ani manam ajnananga manamu uchcharistunnamu.
1: But out of ignorance we say that it is the bulb that illuminates.
0: Gaadu.
1: It's not the bulb that illuminates.
0: Currente.
1: It is the current.
0: అదే విధంగానే దానికి ఆధారమైనటువంటి దాన్ని మనం వెతకటం లేదు.
1: సో వీఆర్ నాట్ ఇన్ సర్చ్ ఆఫ్ ద బేసిక్.
0: ఆధేయాన్ని తీసుకుని మనం అనేక ఆపోహలకు గురి అవుతున్నాము.
1: వీ ఫాలో ద అదర్ వన్ అండ్ వీ ఫర్గెట్ ది బేసిక్.
0: ఆధారం చాలా ప్రధానము.
1: ద బేసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ టేబుల్ ఆధారం లేకపోతే ఈ మైక్ ఏ రీతిగా నిలిచి ఉంది?
1: ఇఫ్ ది టేబుల్ ఇస్ నాట్ ద బేసిస్, హౌ డు ఎక్స్పెక్ట్ ద మైక్?
0: టంబ్లర్ ఆధారం లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలిచినాయి?
1: ఇఫ్ ది టంబ్లర్ ఇస్ నాట్ ద బేసిస్, హౌ డు ఎక్స్పెక్ట్ ద
0: టంబ్లర్? ఆధారము నీరు ఆధేయం.
1: టంబ్లర్ ఇస్ the basis, water is adheya.
0: కనుక దైవమే ఆధారము, జగత్తే ఆధేయము.
1: సో గాడ్ ఈజ్ ఆధార, ద జగత్ ఈజ్ ఆధేయ.
0: కనుక భగవంతుడు జగత్ అంతకుడును కార్యకారణ స్వరూపుడే.
1: సో గాడ్ అండ్ ద వరల్డ్ has got the relationship of cause and effect.
0: విశ్వ స్వరూపమే.
1: The entire universe is the form of
0: God. ఇలాంటి జీవ బ్రహ్మ ఐక్యానుసంధానాన్ని మనం చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
1: We have to understand the principle of unison between the individual
0: and the divinity. జన్మల నుండి కూడాను మనము ఈ దేహభ్రాంతిని మనము పోషించుకుంటూ వస్తున్నాము.
1: Over many long births previously we have been developing
0: ఈ మన ఆచారమని మనం విశ్వసిస్తున్నాము.
1: This we take it as a practice.
0: ఇది ఆచారములు కానే కాదు.
1: There are no practices.
0: ఇవన్నీ అనాచారములే.
1: They are not practices, bad practices.
0: ప్రాణమున్న జీవుని హింసిస్తున్నాము. రాతిలోన ఉన్నాడు, రక్తంలోన ఉన్నాడు, రాణిలోన ఉన్నాడు, రాజులోన ఉన్నాడు.
1: So God is present in a stone, in an emperor, in an individual.
0: అన్ని భగవత్ స్వరూపమే.
1: Everything is the form of God.
0: ఈ విశాలమైన ప్రభావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop the broad field.
0: మంచి చెడ్డ అనేటువంటి జగత్తులో లేనే లేవు.
1: There is no good and bad in the world at all.
0: భగవత్ సృష్టిలో చెడ్డ అనేటువంటి ఒకటి ఉంటుందా?
1: In God's creation can there be anything bad?
0: మీ దృష్టిలో దోషం ఉంది కానీ సృష్టిలో దోషం లేదు.
1: The defect lies in your vision but not in creation.
0: కాల మార్పు చేత ఇవి భిన్నంగా కనిపిస్తూ ఉంటున్నాయి.
1: They appear to be different because of passage of time.
0: సత్య స్వరూపం ఒక్కటే.
1: But the truth is one.
0: ఫలమును తిన్నాము.
1: You have eaten fruit.
0: ఫలము మంచి అంటున్నాము.
1: You call the fruit.
0: ఈ ఫలమే రేపటి దినం ఒక మలం మారిపోయింది.
1: The very fruit that you have eaten.
0: మలము చెడ్డ అంటున్నాము.
1: Becomes feces tomorrow.
0: ఇది అజ్ఞానము.
1: You call it bad, it's ignorance.
0: ఓ పిచ్చివాడా, ఆ ఫలం అనేటువంటి మంచిది మలంగా మారిపోకుండా ఉంటే నీకు శరీరానికి శక్తి ఏ రీతిగా లభిస్తుంటుండాలి?
1: Then you'll know, oh madman, the fruit which you call good, which you have eaten, it has become feces which you call bad.
0: మంచి చెడ్డగా మారిందంటే మంచిని అందించే పిప్పి చెడ్డగా మారిపోయింది.
1: The good has turned into bad, giving you all the good.
0: చెరకు పిప్పి.
1: The sugar cane is just a pill.
0: అది చెడ్డది అనుకుంటున్నాము.
1: You call it bad.
0: కానీ నీకు రసం అందించింది.
1: But it has given the juice.
0: ఆ రసంతో కూడినటువంటిది ఆ చెరకు.
1: And the sugar cane has got the juice.
0: రసమును తీసిన తర్వాత పిప్పి వేరే అయిపోయింది.
1: The moment you squeeze,
0: కాబట్టి రసమునకు ఆ పిప్పియే ఆధారము.
1: Therefore, for the juice, pulp is the base.
0: నీరు దాటి తప్ప నిప్పులో పడవేయు. ఈనాడు మనం రసమును అందుకున్న తర్వాత పిప్పిని బయట పారవేస్తున్నాము.
1: Therefore, you take the juice and throw away the pulp.
0: నీరు దాటిన తర్వాత ఆ తెప్పను నిప్పులో వేస్తున్నాం. ఇది ఏనా మన కృతజ్ఞత?
1: The moment you cross the boat, you put on the
0: దాటించినటువంటి పడవ ఇదియే.
1: This is the boat.
0: నన్ను ఏ విధంగా దాటించిందో పరలోకుడును ఆ విధంగా దాటిస్తుందని ఈ తెప్పను మనం కాపాడుకోవాలి. దీనికి తగిన కృతజ్ఞత అందించాలి.
1: We have to show gratitude to this boat that has helped us to cross this river.
0: కానీ ఈనాడు ఆ కృతజ్ఞతనే కూలిపోయింది.
1: Today there is no gratitude.
0: ఆ కృతజ్ఞతనే కాలిపోయింది.
1: The gratitude,
0: ఈ కృతజ్ఞతనే రాలిపోయింది.
1: The gratitude fell.
0: ఈ కృతజ్ఞతనే మాడిపోయింది.
1: The gratitude is
0: మానవత్వం ఎక్కడ ఉంటుండాలి?
1: Then where is human quality?
0: కనుక మానవత్వం అనేటువంటిది ఈ మహత్తరమైనటువంటి యొక్క దివ్య భావంతో కూడినటువంటిది మానవత్వము.
1: So the human quality lies in the divine power.
0: ఏదో కొన్ని విద్యను నేర్చినంత మాత్రమే మానవుడు అధికుడు కాదు.
1: Because you acquire some forms of education.
0: ఏ విద్యను నేర్చినటువంటి వాడు అల్పుడు కాదు.
1: He is not a low man anyway.
0: కానీ విశాల భావం ఉండినప్పుడే ఆ సత్య మార్గం అనుసరించినటువంటి వాడు సర్వులు కూడా గొప్పవారే.
1: ఇఫ్ యు హావ్ బ్రాడ్ ఫీలింగ్స్ అండ్ ట్రేడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్, యు ఆర్ గుడ్.
0: రామకృష్ణ పరమహంస కాలంలో అనేక మంది పండితులు ఉంటున్నారు.
1: ద టైమ్ ఆఫ్ రామకృష్ణ పరమహంస.
0: కానీ రామకృష్ణ పరమహంస శారదాదేవికి ఒక్క అక్షరమైనా రాదు.
1: బట్ పరమహంస శారదాదేవి ఆర్ ఇల్లిటరేట్.
0: అనేక పర్యాయములు వివేకానంద చెప్పాడు, స్వామి పెన్షన్ అండి అంటే నాకు అవన్నీ తెలీదు, నాకు పెన్సల్ అనేది ఆ పెన్షన్ అనేటువంటి పదం కూడా రాదు రామకృష్ణకు.
1: మెనీ టైమ్స్ వివేకానంద సెడ్ స్వామి ఇట్ ఈస్ పెన్షన్ బట్ రామకృష్ణ పరమహంస సెడ్ పెన్సిల్.
0: అంత విద్యాహీనుడైనటువంటి రామకృష్ణ పరమహంస యొక్క పేరు ప్రఖ్యాతులు జగత్ వ్యాప్తి కావడానికి కారణమేమిటి?
1: సచ్ ఎన్ ఇల్లిటరేట్ రామకృష్ణ పరమహంస ఎర్న్డ్ రెప్యూట్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: సత్య మార్గాన్ని అన్వేషించాడు.
1: హీ సచ్
0: సత్యాన్ని దర్శించాడు.
1: హీ విజువలైజ్డ్ ట్రూత్.
0: సత్యంతోనే జీవిస్తూ ఉంటున్నాడు.
1: అండ్ దేర్ఫోర్ స్పెండ్ ద లైఫ్
0: ఇన్ చేరవలసినటువంటిది నా మాతనే.
1: దట్ వి హావ్ టు రీచ్ దేర్.
0: నేను నా దైవాన్ని నేను చేరాలి.
1: ఐ రీచ్ మై డివైన్.
0: నేను నుండి వచ్చానో దానికి పోయి చేరిపోవాలి.
1: ఐ హావ్ గాట్ గో బ్యాక్ టు ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
0: భాగవతం కూడా బోధిస్తూ వచ్చింది.
1: దట్స్ ఆల్సో టాట్.
0: ఎచ్చట నుండి పుచ్చిటివి నీవు అచ్చటికే కావాలను. ఎచ్చట నుండి వచ్చితివో అచ్చటికే నీవు పోవాలి.
1: యూ షుడ్ గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ యువర్ ఆరిజిన్.
0: అదియే నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దట్ ఈస్ యువర్ చీఫ్ ఎయిమ్.
0: కానీ ఆ రామకృష్ణ పరమహంసకు ఏ విద్యను లేకపోయినప్పటికీ సత్యాన్ని అనుసరించాడు.
1: రామకృష్ణ పరమహంస though he didn't have any formal education,
0: సామాన్యమైనటువంటి మానవులు క్షణక్షణము అసత్య స్వరూపుణ్ణి ఆరాధన చేస్తుంటారు.
1: But the modern man worships
0: అసత్యనారాయణకు పూజలే చేస్తుంటారు.
1: They go on worshiping.
0: వర్షానికి ఒక్కతూరి సత్యనారాయణ పూజ చేస్తారు.
1: Just they offer worship once in a year.
0: క్షణక్షణము కూడా సత్యనారాయణ వ్రతమే.
1: But every moment is an act of worship.
0: ఏమిటి ఈ సత్యనారాయణ వ్రతము?
1: What is this సత్యనారాయణ వ్రత?
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం సత్యస్వరూపం.
1: Truth is the harmony between thought, word and deed.
0: మనస్సన్యత్ వచస్సన్యత్ కర్మణ్యత్ అసత్యరూపం.
1: It is the very form of falsehood. When there is difference between thought, word and deed.
0: ఈనాడు మానవుడు ఈ మూడింటిని ఏకత్వం చేయటం లేదు.
1: Today man is not unifying.
0: దీని ఆంగ్లంలో కూడాను the proper study of mankind is man అన్నాడు.
1: This in English it is said, the proper study of mankind.
0: ఆకారం man మాత్రమే కనిపిస్తున్నాడు కానీ ఆచరణ man లేనే లేడు.
1: He is just a man in form but not in practice.
0: కనుకనే ఆచరణ మ్యాన్ గా మనం తయారు కావాలి.
1: సో వీ షుడ్ బి హ్యూమన్ బీయింగ్ ఇన్ ప్రాక్టీస్.
0: ఇది కేవలం మనము సుప్రీం స్టేజ్ కి పోవాలి.
1: వీ షుడ్ రీచ్ దట్ సుప్రీం స్టేజ్.
0: ఆ సుప్రీం స్టేజ్ కి పోవటం చాలా సులభం.
1: ఇట్స్ వెరీ ఈజీ టు రీచ్.
0: నమ్ముతారో నమ్మరో కానీ స్వామి సులభంగా చెప్పొచ్చును కానీ సామాన్యమైన మా మానవులకు ఇది అంత సులభమా అని? మీకే చాలా సులభం.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్ స్వామి మేక్ ఇట్ వెరీ ఈజీ బట్ యట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్.
0: కానీ ఈజీ మార్గమైనటువంటి సుప్రీం స్టేజ్ కి మీరు పోవడానికి ప్రయత్నించడం లేదు కానీ అనేక కష్టములతో నష్టములతో దుఃఖములతో విచారంతో కూడినటువంటి సుప్రీం కోర్టుకు పోతున్నారు. ఎంత అధ్యాయం చెప్పండి.
1: బట్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ దట్ ఈజీ పాత్ దట్ విల్ టేక్ యూ టు ద సుప్రీం స్టేజ్. బట్ విత్ ఆల్ ద సఫరింగ్ అండ్ ద లాసెస్ యూ గో టు ద సుప్రీం కోర్ట్. ఎన్ని కేసులు
0: ఉండటం వల్ల సుప్రీం కోర్టుకు పోవాలి?
1: ఫర్ వాట్ ఫార్ షుడ్ యు గో టు?
0: ఎన్ని పాపములు చేయటం వల్ల సుప్రీం కోర్టుకు పోవాలి?
1: వాట్ ప్రాఫిట్ విల్ ఇట్ గివ్ యూ?
0: కానీ మనం సుప్రీం కోర్టు కాదు, సుప్రీం స్టేజ్ కి పోవాలి, సుప్రీం స్థానాన్ని పొందాలి.
1: సో వీ షుడ్ రీచ్ సుప్రీం స్టేజ్ బట్ నాట్ సుప్రీం కోర్ట్.
0: అది ది divine self, supreme divine self.
1: That is supreme divine self.
0: అది మానవత్వ రూపాన్ని మనం అనుభవించాలి.
1: We should experience the real human form.
0: పవిత్రమైనటువంటి ఒక దివ్య జీవితాన్ని మనం అనుభవించాలి.
1: We should experience the divine life.
0: కనుక ప్రతి మానవుని ఎందుకూడను,
1: in every human being,
0: ఈ సహజ మైండ్స్,
1: it's natural,
0: సూపర్ మైండ్,
1: సూపర్ మైండ్,
0: ఓవర్ మైండ్, హైయర్ మైండ్,
1: హైయర్ మైండ్,
0: ఎలిమినేటెడ్ మైండ్, అన్ని మానవుని ఎందే ఉంటున్నాయి.
1: ఆల్ ఆర్ ప్రెజెంట్ ఇన్ మ్యాన్.
0: మానవుడు విశ్వస్వరూపుడు.
1: మ్యాన్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ది యూనివర్స్.
0: సర్వము మానవుని ఎందే ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: మానవుడు 5 అడుగులు ఎత్తుంటున్నప్పుడు ఇంత విశ్వం తనలో ఎట్లా ఉంటుండాలి?
1: వెన్ యూఆర్ జస్ట్ 5 feet హైట్, హౌ డు ఎక్స్పెక్ట్ యూనివర్స్ ఇన్ యూ?
0: నీవు అమెరికా చూచి వచ్చావు.
1: You have seen America and return.
0: నీవు జపాన్ చూచి వచ్చావు.
1: You have seen Japan.
0: నీవు జర్మనీ చూచి వచ్చావు.
1: Seen Germany.
0: కానీ నీవు కూర్చొని కన్నులు మూసుకొని ఆ చూచి వచ్చినటువంటి దృశ్యానంతా నీవు తలంచుకో, అవన్నీ నీలో చేరిపోయినాయి.
1: You sit and close your eyes. You will experience all the scenes.
0: నీవు ఉన్నది ఇంత చిన్నవాడైతే ఈ జపాను జర్మనీ ఇవన్నీ కూడా నీలో ఎట్లా ఇమిడి ఉంటున్నాయి?
1: You are so small. But yet how do you expect the Germany, Japan in you?
0: నీవు విశాలమైనటువంటి వాడు.
1: You are really vast.
0: నీ హృదయం చాలా విశాలమైనటువంటిది.
1: You are broad hearted.
0: దేహము చిన్నదే.
1: The body small.
0: అనంతమైన ఆకాశంలో చుక్కలు మెరుస్తుంటున్నాయి.
1: The stars that shine in the infinite sky.
0: చిన్న అద్దము తీసుకుని దాంట్లో చూడు, ఆ ఎంతో ఎత్తులో ఉన్నటువంటి చుక్క ఈ అద్దంలో కనిపిస్తుంది.
1: Take a small mirror. That sky is reflected in that mirror.
0: కనుకనే విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అన్నది పురుషోత్తముడైనటువంటి యొక్క దక్షిణామూర్తి.
1: దక్షిణామూర్తి సెడ్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ అమేజింగ్.
0: విశ్వం దర్పణ దృశ్యమాన నగరే, విశ్వమంతా ఒక అద్దములో చూడవచ్చును మనం.
1: ది హోల్ యూనివర్స్ కెన్ బి వాచ్డ్ ఇన్ ఎ మిర్రర్.
0: అదే విధంగానే మన హృదయమే అద్దము.
1: సో హార్ట్ ఇస్ ఎ మిర్రర్.
0: ఇందు విశ్వమంతా కూడా దీంట్లో మనము చూడవచ్చును.
1: వి కెన్ సీ ది యూనివర్స్ దేర్.
0: కనుక మన హృదయం కంటే మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో లేదు.
1: సో ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్
0: మనకంటే మించినటువంటి దైవత్వం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ డివినిటీ బియాండ్ యు.
0: ఈ విశ్వాసాన్ని ఈనాటి నుంచి మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: యు షుడ్ డెవలప్ దట్ ఫెయిత్ ఫ్రమ్ టుడే.
0: అప్పుడే మనం విశ్వస్వరూపముగా మారవచ్చును.
1: దెన్ యు కెన్ ట్రాన్స్ఫార్మ్.
0: ఎంతకాలమైనా నేను అల్పుణ్ణి, నేను మానవుణ్ణి, నేను మానవుడు అనుకుంటే నీవు అల్పుడే అయిపోతావు, మానవుడే అయిపోతావు.
1: ఇఫ్ యు కన్సిడర్ మీ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ లో అండ్ వీక్, యూ బికమ్ లో.
0: బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి యత్ భావం తద్ భవతి. నీవు ఆ విధంగా భావించకూడదు. నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అనుకో. నీకు ఆ ఎంకరేజ్మెంట్, ఆ యొక్క దివ్యమైనటువంటి భావములు అభివృద్ధి అవుతూ వస్తాయి.
1: యూ షుడ్ ఫీల్ ఐఎమ్ బ్రహ్మ, ఐఎమ్ గాడ్, దెన్ యూ విల్ హ్యావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
0: కనుక ఈ సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, జ్ఞానమైనటువంటి దివ్యత్వాన్ని, అనంతమైనటువంటి దివ్యత్వాన్ని మీరు నిరంతరము చింతిస్తూ రావాలి.
1: సో యూ షుడ్ థింక్ ఆఫ్ దిస్ ఫర్వెంట్లీ, ఇన్సెసెంట్లీ, దిస్ డివినిటీ విచ్ ఇస్ ఆల్ ట్రూత్ విచ్ ఇస్ పవర్.

0: ఉంటే బాసిల్లు చుండును మంచు తెలుపు కంటే మించి ఉండు. ఆకాశమున కన్నా అతి సూక్ష్మమైయుండు సర్వజీవులయందు బర్మియుండు. ఆకాశమున కంటే అతి సూక్ష్మమైయుండు సర్వజీవులయందు బర్మియుండు. బ్రహ్మముడు కానిది ఇలను ఎదియులేదు. బ్రహ్మము కానిది ఇలను ఎదియులేదు సర్వజీవుల యందు సంచరించు. బ్రహ్మయే మీరు మీలోన బ్రహ్మయుండే. బ్రహ్మయే మీరు నీలోన బ్రహ్మయుండే. మీకు బ్రహ్మకు భేదంబు లేకయుండే. మీకు బ్రహ్మకు భేదంబు లేకయుండే ఇంతకన్నను వేదాంతమేమి చెప్పుదు. సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులారా.
1: It is shining more resplendently than the sun itself. It excels in whiteness, the whiteness of ice. It is subtler than the subtlest space, akasha. It is found in every human being. You are Brahma, and Brahma is you. There is nothing in the world which is not Brahman. There is no difference between you and Brahma at all. What other philosophy can I tell you? Oh, dear audience who have assembled here.
0: వెలుగు నేను, వెలుగు నాలోనున్నది, వెలుగు నేనే. నేనే వెలుగును, వెలుగులో నేనయుండు. వెలుగు నాలోనున్నది, వెలుగు నేనే. నేనే వెలుగును, వెలుగును నేనయుండు. అట్టి జ్ఞానము మనసున హత్తుకున్నా అతడే బ్రహ్మము, బ్రహ్మమే అతడే యౌను. అతడే బ్రహ్మము, బ్రహ్మమే అతడే యౌను. బ్రహ్మమే అతడే యౌను.
1: ఇన్ మీ ఇస్ లైఫ్ and I am light. I am essentially light and I am in light. This knowledge, this awareness, if it is established firmly in one's heart, he is himself Brahma and Brahma is he.
0: Divyatma Swarupulara,
1: embodiments of divine atma.
0: భగవంతుని యొక్క మానవ రూపము యొక్క ఉపాధి లేక ప్రతిపాదికము మానవ మాతృడైనటువంటి వాడే గుర్తించడానికి వీరవులు కాని అన్యులు దీనిని తెలుసుకొనలేరు.
1: ఓన్లీ ఏ హ్యూమన్ బీయింగ్ కెన్ అండర్స్టాండ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అండ్ అదర్స్ కెనాట్.
0: కనుక మానవ రూపమునే మనము గౌరవించవలెను,
1: పేర్కొనవలెను. Therefore, we should respect every human being and honor it.
0: దైవం మానుష రూపేణ, భగవంతుడు మనుష్యాకారమును ధరించి జగత్తును వరించి ప్రజలను ప్రీతించి దివ్యత్వముతో అనుగ్రహించే నిమిత్తమై అవతరించును.
1: డోంట్ డిఫెన్స్ ఆన్ అర్త్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు మేక్ హిమ్సెల్ఫ్ అవైలబుల్ టు ఆల్ పీపుల్ టు లవ్ దెమ్ టు బ్లెస్ దెమ్ అండ్ టు గ్రేస్ దెమ్.
0: ఈ ప్రకృతి అంతా కూడాను కేవలము మండునటువంటి గుండు.
1: ది ఎంటైర్ నేచర్ కన్సిస్ట్ ఆఫ్ ఎ మాస్ ఆఫ్ ఎర్త్.
0: ఈ యొక్క మంట గుండులోని లోభాగము వెలుపల భాగము సర్వత్రా కూడా నిండి ఉంటుంది.
1: ఇన్ దిస్ పర్టికులర్ మాస్ దేర్ ఇస్ ఎ ఫ్లేమ్ విచ్ ఇస్ ఇన్సైడ్ అండ్ విచ్ ఇస్ అవుట్ సైడ్ ఆల్సో.
0: అదే విధముగానే అంతర్బహిష్ట సర్వవ్యాప్త నారాయణ స్థిత భగవతత్వం అనేటువంటిది, ఆత్మతత్వం అనేటువంటిది, బ్రహ్మతత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ఇన్ ద సేమ్ వే ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ, ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఫౌండ్ ఆల్ ఓవర్.
0: ఈశావాక్యం ఇదం సర్వం యత్ కించిత్ జగత్ అనగా భగవంతుడు ఈ జగత్తునందు సమస్త పదార్థములు ఎందుకూడను ఉండినటువంటి యొక్క దివ్య శక్తియే.
1: గాడ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ ఇన్ క్రియేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దట్ ఎనర్జీ అండ్ పవర్.
0: అట్టి సర్వత్యా ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని మానవుడు మాత్రమే గుర్తించగలడు, కానీ అన్యులు దీనిని గుర్తించలేదు.
1: సచ్ డివినిటీ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ కెన్ బి రికగ్నైజ్ ఓన్లీ బై మ్యాన్ అండ్ బై నన్ ఎల్స్.
0: దానిని గుర్తింప యత్నించినటువంటి యొక్క మానవుడు కేవలము తాను ఒక వికార కృత్యమును నిర్మించుకుని దానిని గమనించి ఇది ఏ సత్యమని భావించవచ్చు.
1: మ్యాన్ హూ వాంట్స్ టు అండర్స్టాండ్ అండ్ రికగ్నైజ్ దిస్ ఇన్ ది ప్రాసెస్ మే కమ్ అక్రాస్ సిచ్యుయేషన్స్ వేర్ ఇన్ హి మే బి డెల్యూడెడ్.
0: ఈనాడు జగత్తులో ప్రపంచమును గురించి, సమాజమును గురించి, సంఘమును గురించి, అనేక వస్తువులను గురించి ఒక అద్భుతమైనటువంటి యొక్క వైజ్ఞానికంగా ఉపన్యసించవచ్చును.
1: టుడే ఇట్ ఈస్ పాసిబుల్ టు సైంటిఫికలీ ఎక్స్పౌండ్ అబౌట్ ది నేచర్, అబౌట్ ద వరల్డ్, అబౌట్ ది సొసైటీ అండ్ అబౌట్ ఎవ్రీథింగ్ దట్ యు
0: తార్కిక ఘనతను కూడా సాధించవచ్చును.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు అటైన్ పర్ఫెక్షన్ ఇన్ దాట్ పర్టికులర్ వన్.
0: మనుష్యాకారమును ధరించినటువంటి యొక్క దైవత్వము కూడా అనేక విధములుగా విమర్శించవచ్చును.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు కామెంట్ అండ్ క్రిటిసైజ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: కానీ ఇవి అన్ని కూడా కేవలము కల్పనలు మాత్రమే, కానీ ఇందులో యథార్థం ఏమాత్రం కూడా ఏమిటి ఉండదు.
1: బట్ ఆల్ దిస్ థాట్ ఈజ్ ఓన్లీ ఇమాజినేషన్, దర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ఇట్.
0: వాచారుడైన పండితులు ఈ విధమైనటువంటి ప్రగల్పములు చెప్పవచ్చును, కానీ నిజమైన దివ్యత్వాన్ని ఏ మానవుడు కూడాను ఇంతవరకు చూడలేదు, చూడబోదు.
1: స్కాలర్స్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ఎక్స్ప్లెయిన్ దీస్ థింగ్స్ బట్ సో ఫార్ నో వన్ హాస్ బీన్ ఏబుల్ టు సీ డివినిటీ ఇన్ ఇట్స్ ఫుల్నెస్.
0: ఈశ్వరుని యొక్క నిజ స్వరూపాన్ని మానవుడు మాత్రమే, మానవ స్వరూపమునందు మాత్రమే గుర్తించడానికి సాధ్యమవుతుంది. కానీ అన్య మార్గము ఎందుకు, కానీ అన్య సాధనలు ఎందుకు, కానీ ఈ దివ్యత్వాన్ని నిరూపించలేరు, గుర్తించలేరు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు రికగ్నైజ్ అండ్ టు ప్రూవ్ డివినిటీ ఓన్లీ ఇన్ హ్యూమన్ ఫామ్ అండ్ ఇన్ నో అదర్ ఫామ్ కెన్ యూ అటెంప్ట్ టు డూ ఇట్.
0: తాను గుర్తించుకున్నటువంటివి కేవలము తమ యొక్క భ్రాంతులే, తమ యొక్క కల్పనలే.
1: వాట్ ఎవర్ హెస్ బీన్ రికగ్నైజ్ ఆల్సో ఈజ్ ఓన్లీ హిజ్ ఓన్ ఇల్యూజన్ అండ్ హిజ్ ఓన్ ఇమాజినేషన్.
0: ఒక ఏనుగు భగవంతుని అర్చించడానికి ఆశించవచ్చు.
1: An elephant may aspire to worship God.
0: అది తన ప్రకృతి స్వరూపమును పురస్కరించుకుని భగవంతుని ఒక పెద్ద ఏనుగుగా నిర్మించుకునవచ్చు.
1: In the context of its own form, it may imagine God to be mightier than itself.
0: Ante kaani antakante inka veraka swaroopani taanu nirminchukoledu.
1: It is not possible for it to imagine God in any other form.
0: Oka yenuka kudanu bhagavantuni archinchagori tama yokka prakrutini puraskarinchukoni bhagavantuni kudanu tanakante enno rettu brahmandamainatu yenukaga taanu nirminchukovachu.
1: Similar is the case with a rat. A rat may imagine God to be a million fold bigger than itself.
0: అదే విధముగానే మానవుడు కూడాను తమ ప్రకృతిని పురస్కరించుకొని తాను కూడాను మానవాకారమునే నిర్మించుకోవచ్చును తప్ప అన్ని నిర్మలను అనేటువంటిది అతీతమైనటువంటి మానవత్వాన్ని మానవుడు నిర్మించుకున్న సాధ్యము కాదు.
1: Similarly, in the case of man, man can imagine and recognize God only in human form. Probably
0: మానవుడను అనేటువంటి భ్రాంతి ఉండినంత వరకును మానవాతీతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మానవుడిగా గుర్తించుకోవాలి తప్ప అన్య రూపంలో గుర్తించుకుంటే సాధ్యం కాదు.
1: సో లాంగ్ యాజ్ మ్యాన్ ఈజ్ అండర్ ద స్పెల్ ఆఫ్ డెల్యూజన్ దట్ ఈజ్ మ్యాన్, హీ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద ట్రాన్సెండెంటల్ ట్రూత్. హీ కెన్ సీ ఇట్ ఓన్లీ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: కానీ పదవులు ఎందు వాచారుడైనటువంటి వారు అనేక విధమైనటువంటి వర్ణనలు చేయవచ్చును.
1: People who are capable of articulation may describe God in a number of ways.
0: కొంతమంది పండితులు కూడాను భగవంతుడు అప్రమేయుడు, అవాంగ్మానస గోచరుడు, అతీతుడు, నిర్గుణుడు అని వర్ణిస్తారు.
1: Some scholars may describe God as one who cannot be understood by the mind, who cannot be grasped by imagination.
0: కేవలం ఇందులో పదముల యొక్క ప్రాబల్యం అధికంగా కనిపించవచ్చునే తప్ప అందులో ఉన్నటువంటి యొక్క ఇది ఒట్టి నురుగి.
1: ఆల్ దిస్ డిస్క్రిప్షన్ ఈజ్ ఫుల్ ఆఫ్ వర్డ్స్ బట్ నో ఎక్స్పీరియన్స్.
0: కారణమేమనగా ఈ పదములకు అర్థమును వర్ణించవచ్చు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు గివ్ మీనింగ్ ఫర్ వర్డ్.
0: ఈ అర్థములను నానార్థంగా విభజించవచ్చు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ ది మీనింగ్ ఇన్
0: డిఫరెంట్ వర్డ్స్. యొక్క అనుభవం లోపల నిరర్థకమే.
1: బట్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇస్ ఎ బిగ్ జీరో.
0: అనర్థమే.
1: And it is only misunderstanding.
0: యదార్థములు కానేరవు.
1: One can never obtain the truth.
0: ఏ సమయమైందైనా కూడాను మీకు అనుకూలం సంభవించినప్పుడు ఏ పండితుడైనా ప్రశ్నించండి. అయ్యా,
1: whenever you get an opportunity, you can question any scholar about that.
0: అప్రమేయుడనగా ఏమిటి దీని అర్థము అని.
1: You ask him, sir, what is the meaning of aprameya?
0: అనగా ఎట్టి ప్రమాణములకు చిక్కనటువంటి వాడు అని తాను జవాబు చెప్తాడు.
1: He will reply that he cannot be measured by any particular measure.
0: అవాంగ్మానస గోచరుడు భగవంతుడు అని వర్ణిస్తాడు.
1: He will describe him as అవాంగ్మానస గోచర.
0: మనస్సుకు వాక్కు అతీతమైనటువంటి వాడు భగవంతుడు అని అర్థం చెప్పవచ్చు.
1: It is possible to describe that as transcending the word of mouth and the mind.
0: అంతేకాని ఇంతకంటే ఇంకా భగవంతు స్వరూపాన్ని నిరూపించలేడు కదా.
1: Only that much. Beyond that it is not possible to prove about God.
0: నా ఉద్దేశము ఇలాంటి పదములకు అర్థములు నిరూపించి వర్ణించేటువంటి పండితుడి కంటే సామాన్యమైన మానవుడే మేలని అనిపిస్తుంది.
1: ఇన్ మై వ్యూ, ఇన్స్టెడ్ ఆఫ్ కంపేర్డ్ టు ఎ పర్సన్ హూ ఈజ్ సచ్ ఎ గ్రేట్ స్కాలర్ హూ ఆర్టికులేట్, ఎన్ ఆర్డినరీ పర్సన్ హూ హాస్ ఫెయిత్ ఈజ్ మచ్ బెటర్.
0: కారణం ఏమనగా ఈ అర్థములు సామాన్యమైన మానవుడు కూడా చెప్పగలడు.
1: The reason is, even an ordinary man can give these meanings.
0: కానీ ఆ మానవుడు మౌనమును వహిస్తాడు.
1: But an ordinary man keeps quiet, observes silence.
0: Tadwara samajamulo oka shanti yerpadutundi.
1: On account of that silence, there is peace in society.
0: Ee panditulu cheppetundi arthamu valla samajamulandu oka vidhamaithe alagalu yerpadutunnayi.
1: The type of description and interpretation given by the scholar can bring about lack of peace in
0: samajamuloni shantiki viruddha parustunnaru.
1: It also takes away the peace in society. In my view, instead of compared to a person who is such a great scholar who articulates, an ordinary person who has faith is much better.
0: కారణమేమనగా ఈ అర్థములు సామాన్యమైన

0: పీస్ ఇన్ సొసైటీ. ఈ విధముగా సమాజంలో ఉండేటువంటి శాంతి భద్రతను కేవలము ఒక విజృంభింపజేసే దానికంటే దీనికి అర్థము చెప్పకుండా కేవలము ఒక మౌనమును వహించడమే గొప్పతనమే భావించవచ్చు.
1: ఇట్ ఈస్ బెటర్ టు అబ్జర్వ్ సైలెన్స్ అండ్ మెయింటైన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇన్ సొసైటీ రాదర్ దాన్ ఆర్టికులేట్ అండ్ బ్రింగ్ అబౌట్ ల్యాక్ ఆఫ్ పీస్ అండ్ ల్యాక్ ఆఫ్
0: సెక్యూరిటీ. ఈనాటి వరకు ఆనాటి నుండి ఈ యొక్క భగవత్ తత్వమునకు కేవలము పదములు వర్ణించి ఆ పదములకు అనేక విధమైనటువంటి అర్థములు బోధించుతూ వస్తున్నారే కాని దీని యొక్క యథార్థమైన స్వరూపాన్ని ఎవరు కూడాను ఇంతవరకు కూడాను నిరూపించలేదు.
1: ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ టిల్ టుడే పీపుల్ ఆర్ యూజింగ్ ఎ నంబర్ ఆఫ్ వర్డ్స్ టు డిస్క్రైబ్ అబౌట్ గాడ్ బట్ దే డు నాట్ అండ్ దే కెనాట్ డిస్క్రైబ్ దే కెనాట్ గివ్ రియల్ ఎక్స్పీరియన్స్ అండ్ రియల్
0: భగవంతుడు. సర్వము యందు ఉండినటువంటి దివ్యత్వము తానే, సర్వ రూపములు తానే.
1: గాడ్ ఈజ్ ఇన్ ఎవరీ హ్యూమన్ బీయింగ్. గాడ్ టేక్స్ ఆల్ దీస్ ఫారమ్స్.
0: ఇలాంటి దివ్యత్వాన్ని ఏ రీతిగా వర్ణించగలడు, ఏది నిశ్చయమని నిరూపించగలడు, నిర్ణయించగలడు?
1: హౌ కెన్ యు డిస్క్రైబ్ సచ్ హ్యూమన్ సచ్ గాడ్ హూ ఇస్ ఇన్ ఆల్ ఫార్మ్? హౌ కెన్ యు ప్రూవ్ ఇట్?
0: బ్రహ్మ ఇది అని చెప్పగలరు కాని
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు డిస్క్రైబ్ బ్రహ్మ
0: కాదు కాని ఇది అని చెప్పంగా ఎవరి వశము?
1: దిస్ ఇస్ నాట్ బ్రహ్మ. హూ కెన్ డిస్క్రైబ్ బ్రహ్మ?
0: ఈ జగత్తునందు కానిది ఇది అనేటువంటి చెప్పేటువంటి మానవుడు ఎక్కడ కూడా కనిపించటం లేదు.
1: దెర్ ఇస్ నో హ్యూమన్ బీయింగ్ హూ కెన్ కాన్ఫిడెంట్లీ డిస్క్రైబ్ వాట్ గాడ్ ఈజ్.
0: కేవలం చెప్పవచ్చునే కాని ఇది కేవలము మానవత్వం యొక్క బలహీనతలే.
1: వన్ మే గో ఆన్ డిస్క్రైబింగ్ బట్ సచ్ డిస్క్రిప్షన్ ఇస్ ఓన్లీ ఏ హ్యూమన్ వీక్నెస్.
0: పుష్పంలో ఉన్నటువంటి యొక్క సుగంధం వలె మానవుని యందు ఈ దివ్యత్వము సుగంధంగా నిరూపిస్తూ ఉంటుండాలి.
1: లైక్ పర్ఫ్యూమ్ ఇన్ ఎ ఫ్లవర్, దిస్ డివినిటీ ఈజ్ ఫౌండ్ ఇన్ మ్యాన్ సటిల్లీ వితౌట్ బీయింగ్ సీన్.
0: కర్రలోని అగ్ని వలె, తిలల్లోని తైలం వలె మానవుని యందు దివ్యత్వము సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: లైక్ ఫైర్ ఇన్ వుడ్ అండ్ లైక్ ఆయిల్ ఇన్ ఆయిల్ సీడ్, ఈ డివినిటీ ఈజ్ ఫౌండ్ ఆల్ పర్వేసివ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: కానీ ఈ అంతర్తత్వాన్ని గుర్తించుకోలేక కేవలం బహిర్ముఖమైనటువంటి యొక్క రూపములనే భ్రమించి దానిని వరించి అది ఏ సత్యమని భావిస్తున్నారు.
1: నాట్ బీయింగ్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్నర్ మీనింగ్ అండ్ ఇన్నర్ ట్రూత్, పీపుల్ ఆర్ ఎక్స్టర్నలైజింగ్ ద విజన్ అండ్ దే గో ఆన్ డిస్క్రైబింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది థింగ్స్ దట్ దే.
0: ప్రాచీన కాలం నుండి ఇట్టి బోధనలు పురస్కరించుకుని ఏ మానవుడు తన యొక్క అజ్ఞానం మరింత అభివృద్ధి గావించుకుంటూ వస్తున్నాడు.
1: డిస్క్రిప్షన్స్ గివన్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఇగ్నరెన్స్ ఆఫ్ మ్యాన్.
0: పుట్టలకు పాలు పోస్తున్నారు కానీ పామును చూస్తే చంపివేస్తున్నారు.
1: దే ఆర్ పోరింగ్ మిల్క్ ఇన్ యాంకిల్స్ ఫర్ ది స్నేక్ బట్ వెన్ దే సీ ది స్నేక్ దే కిల్ ది స్నేక్.
0: సేవ చేయునట్టి సేద్యపు పశువును చేరి చిదరక ఒట్టు చిత్రముగలు. సేవ చేయునట్టి సేద్యపు పశువును చేరి చిటక ఒట్టు చిత్రముగలు.
1: ది యానిమల్స్ విచ్ హెల్ప్ మ్యాన్ ఇన్ కల్టివేషన్ ఆర్ బీయింగ్ బీటన్ మర్సిలెస్లీ బై మ్యాన్ వెన్ హీ చూసెస్.
0: రాతి ఎద్దును చూచి తానే రక్తితో పూజించు.
1: వెన్ హీ సీస్ ది బుల్లెట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ స్టోన్ హీ గోస్ ఆన్ వర్షిపింగ్ ఇట్.
0: ఇది ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి మన వేదాంతం.
1: దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ ఫిలాసఫీ దట్ హస్ బీన్ గోయింగ్ ఆన్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్.
0: సజీవులను హింసించడము, నిర్జీవులను పూజించడము మన భారతీయుల యొక్క ఒక బలహీనత.
1: One of the weaknesses of our Bharatiyas is to harm and hurt living beings and to go on worshipping the dead ones or the lifeless ones.
0: Akaligonna manavuniki pattadannamaina petti eriginatundi manavudu bhagavantuniki naivedyamunu ruchi ruchina inatundi naivedyamunu arpitam chestuntadu.
1: Man who is not prepared to offer a morsel of food for a hungry soul goes on offering a number of items as naivedya to God.
0: Mudupulantunu dhanamunu mootagatti
1: taking a lot of money as an offering to the God,
0: bichchaganiki metukaina pettakunda,
1: not even giving a naya paise for a beggar,
0: venkateshini gundilo veyyadu.
1: A miser goes to Lord Venkateshwara and goes on putting that particular thing in the hundi.
0: Idi mana prachina sampradayamani bhavistunnaru.
1: People think that this is also an age old tradition.
0: నిజంగా సజీవమైనటువంటి ఆ యొక్క వ్యక్తికి పచ్చడం పెట్టి పోషిస్తే ఎంత సార్థకం.
1: హౌ శాంక్టిఫైడ్ వన్ వుడ్ బి ఇఫ్ వన్ కెన్ ఆఫర్ ఎ మోర్సల్ ఆఫ్ ఫుడ్ టు ఎ లివింగ్ బీయింగ్ హూ ఇస్ హంగ్రీ.
0: కనుకనే దైవం అనేటువంటిది

0: కేవలం మనుష్య రూపంలో ఉన్నదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించాలి.
1: వి షుడ్ రికగ్నైజ్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్ టు బేసిక్ ట్రూత్ దట్ గాడ్ ఇస్ ఫౌండ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: జీవుణ్ణి బాధించటము, దేవుణ్ణి పూజించటము, ఇది మన యొక్క కర్తవ్యం.
1: ఈజ్ ఇట్ అవర్ డ్యూటీ టు హర్ట్ ఎ లివింగ్ బీయింగ్ అండ్ గో ఆన్ వర్షిపింగ్ గాడ్?
0: ఆకాశం నుండి వాయువు ఏ విధంగా లీనమై ఉన్నదో అదే విధంగానే ప్రకృతి ఎంత ఇప్పుడు ఆత్మయందు లీనమై ఉంటున్నది.
1: జస్ట్ యాస్ ద విండ్ ఇస్ ఆల్ పర్వేసింగ్ ఇన్ ఆకాశ ఇన్ ద స్కై, సో ఆల్సో గాడ్ ఈస్ ఫౌండ్ ది ఎంటైర్ హ్యూమన్ బీయింగ్.
0: గాలికి ఆకాశము ఉపాదాన కారణం.
1: ఫర్ ఏ ఇట్ ఇస్ ది స్కై విచ్ ప్రొవైడ్ ది బేసిస్.
0: ఉపాదాన కారణం అనగా దేనివల్ల ఏది సృష్టింపబడుతూ ఉన్నదో ఆ సృష్టింపబడేటువంటిది కాకుండా సృష్టించేటువంటిదే ఉపాదాన కారణం.
1: ద ఉపాదాన కారణ ఈజ్ వన్ విచ్ ప్రొవైడ్ ద బేసిస్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ బట్ వితౌట్ బీయింగ్ క్రియేటెడ్ బై.
0: ఆకాశము ఆశ్రయం, గాలి ఆశ్రయం.
1: స్కై ప్రొవైడ్ షెల్టర్ అండ్ ఇట్ ఇస్ ద బేసిస్.
0: గాలికి ఆశ్రయము ఆకాశము.
1: అండ్ ఫర్ ఎయిర్ ఇట్ ఇస్ స్కై విచ్ ఇస్ ద బేసిస్.
0: ఆకాశమునకు గాలి ఆశ్రయము.
1: అండ్ ఎయిర్ టేక్ షెల్టర్ ఇన్ స్కై.
0: ఇవి రెండు కూడా అవినాభావ సంబంధము.
1: దేర్ ఇస్ ఎ రిలేషన్, మ్యూచువల్ రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ.
0: అన్యోన్యాశ్రయము,
1: దే ఆర్ ఇంటర్ డిపెండెంట్.
0: అది ఏ భగవంతులకు మానవునికి ఉండేటువంటి యొక్క సంబంధం.
1: దట్ ఈస్ ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్.
0: కనుకనే ఆత్మ ఎందు తాను, తన ఎందు ఆత్మ అనేటువంటి అవినాభావ సంబంధాన్ని గుర్తించి వర్తించినప్పుడే ఈ దివ్యత్వం అనేటువంటి మనకు అర్థమవుతుంది.
1: ఓన్లీ వెన్ మ్యాన్ రికగ్నైజెస్ అండ్ కండక్ట్స్ హింసెల్ఫ్ ఇన్ ద లైఫ్ దట్ హీఈస్ ఇన్ ఆత్మ అండ్ ఆత్మ ఈజ్ ఇన్ హిమ్, దెన్ ఓన్లీ లైఫ్.
0: ఈ జగత్తునందు ఐదు విధములైనటువంటి ఒక స్వరూపంతో మానవత్వం అవతరిస్తూ వచ్చింది.
1: దెర్ ఆర్ ఫైవ్ ఫార్మ్స్ విచ్ హ్యుమానిటీ టేక్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఇవన్నీ కూడా కేవలము కళలను పురస్కరించుకుని అవతరిస్తూ వచ్చాయి.
1: ఇట్ ఇస్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది ఆర్ట్ దీస్ ఫార్మ్స్ ఆర్ ఒబ్టైన్డ్.
0: ఒకటి నిత్యావతారం. నిత్యావతారము
1: వన్ ఈజ్ నిత్యావతారం.
0: రెండవది విశేషావతారము.
1: సెకండ్ వన్ ఈజ్ విశేషావతారం.
0: మూడవది అవిశేషాతార అవతారము.
1: ది థర్డ్ వన్ ఈజ్ అవిశేషావతార.
0: నాలుగవది కేవలము లీలావతారము.
1: ద ఫోర్త్ వన్ ఈజ్ లీలావతార.
0: ఐదేది పూర్ణావతారము.
1: ద ఫిఫ్త్ వన్ ఈజ్ పూర్ణావతారం.
0: ఈ లీలావతారం అనేటువంటిది అంశావతారం అని కూడా చెప్పవచ్చు.
1: దిస్ లీలావతార ఈజ్
0: అంశావతారం.
1: దిస్ లీలావతార ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఎన్ అంశావతార, అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
0: నిత్యావతారము, విశేషావతారము, అవిశేషావతారము కేవలము ఒక కొన్ని ఐదు నుంచి తొమ్మిది వరకు ఉండేటువంటి కళల యొక్క స్వరూపములు మాత్రమే.
1: ది అదర్ త్రీ నిత్యావతార, విశేషావతార, అవిశేషావతార ఆర్ ఓన్లీ పార్షియల్. ఇట్ విల్ బి బిట్వీన్ ఫిఫ్త్ అండ్ నైన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ.
0: ఒక పూర్ణావతారం మాత్రమే 16 కళలతో నిండి ఉంటుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది పూర్ణావతార విచ్ హాస్ ఆల్ ది 16 ఆస్పెక్ట్.
0: అట్టి పూర్ణావతారమనే మాత్రము మనం దైవత్వంగా మనం విశ్వసిస్తూ వస్తున్నారు ప్రాచీనులు.
1: ఏన్షియంట్ పీపుల్ హ్యావ్ బిలీవ్డ్ ఓన్లీ సచ్ పూర్ణావతార విత్ 16 ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ అండ్ గాడ్.
0: ఏకావాత ప్రతి మానవుడు కూడా అవతారమే.
1: ద సమన్ సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ అన్ అవతార.
0: అవతరించడం చేతనే అతనికి అవతారము అని పేరు.
1: అవతార రిఫర్స్ టు డిసెండింగ్ ఆన్ ఎర్త్.
0: అంతేకాని దైవం ప్రత్యేకమైన స్వరూపంలో ఈ జగత్తునందు రూపంలో ధరించి వికారం చేత ఈ జగత్తును ఇతను సాక్షాత్కరింప చేయటం లేదు.
1: గాడ్ కెనాట్ బి ఫౌండ్ అండ్ కెనాట్ గివ్ హిస్ విజన్ ఇన్ ఎనీ డిఫరెంట్ ఫారం ఫర్ హ్యూమన్ బీయింగ్.
0: ఒక ఏనుగు, ఏనుక, ఒక మానవుడు భగవత్ సముద్రమునకు వెళ్లి తనయందు ఆ సముద్రం యొక్క అనుగ్రహాన్ని తాను నింపుకుని రాగలడు.
1: An elephant, a rat and a man may go to the ocean of grace and fill their cup with the grace.
0: ఎలుక మానవుడు కేవలం కొన్ని పాత్ర సమానులే.
1: Elephant, rat and man may be compared to vessels.
0: ఆ పాత్రను పురస్కరించుకుని ఆ దైవత్వం అనేటువంటి జలమును నింపుకుని రాగలడు.
1: It is in the context of these vessels the grace of the Lord can be filled.
0: రూపమునందు భేదములు ఉండవచ్చునే తప్ప ఈ పాత్ర యందు ఉండినటువంటి యొక్క జలము భగవత్ తత్వమే.
1: దేర్ ఈస్ ఎ లిటిల్ డిఫరెన్స్ ఇన్ ది కంటైనర్ బట్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ది కంటెంట్.
0: కనుక నే సర్వత పాణిపాదం, సర్వత వచ్చి శిరోముఖం, సర్వత సర్వలోకి సర్వమావతిష్ఠతి, సర్వుని యందు ఉండినటువంటిది భగవంతుడు ఒక్కడే.
1: That is why it is said that it is the same God who is found in all human beings.
0: అందరూ అవతార స్వరూపులే.
1: Everyone is an aspect of avatar.
0: దైవాన్ని వెతుకుటకు మనకి ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశములకు పోలక్కరలేదు.
1: It is not possible and not necessary to go to
0: that. ప్రతి మానవుని మీరు గౌరవించండి.
1: Respect every human being.
0: ప్రతి మానవుని ప్రేమించండి.
1: Love every human being.
0: ఈ ప్రేమ అనేటువంటి ఒక సత్యముతో పండించుకునేటువంటి పంట కాదు.
1: Love is not one which can be cultivated and raised as a crop.
0: లేక ఈ సేమ్ ప్రేమ అనేటువంటిది అంగట్లో పెట్టి అమ్మేటువంటిది కాదు.
1: Love cannot be sold in the market in a shop.
0: ప్రభు కానీ సామాన్య ప్రజలు కానీ,
1: be it government or citizen,
0: అహంకారమును వదలి త్యాగమును పూనినప్పుడే ప్రేమ ఆవిర్భవిస్తుంది.
1: When they give up their ego and prepare themselves for sacrifice, there emerges love.
0: నేను నేనుగా అనున్నంత వరకు నీవు కాదు.
1: So long as you identify yourself with the physical body, you are not you.
0: నీవు నీవుగా ఉండనంత వరకు నేను కాను.
1: Similarly, so long as you are separate from me,
0: నీకు నాకు ఇందులో స్థలము లేదు.
1: There is no room for you in me.
0: నిన్నదొక్కటి హృదయము.
1: There is only one heart.
0: మన హృదయము నీవు నేను అనేటువంటి ఇద్దరు కూర్చునేటువంటి చేరి కాదది.
1: Our heart is not one way. There is room.
0: లేక ఇది డబుల్ సోఫా కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఎ డబుల్ సోఫా బెడ్.
0: లేక ఇది మ్యూజికల్ చైర్ కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఈవెన్ ఎ మ్యూజికల్ చైర్.
0: ఒకటే అదే ఏకం తత్ విప్రావహుదా వదంతి. ఆ నిజమైనటువంటి ఒక తత్వం హృదయమే.
1: అండ్ ది రియల్ ప్రిన్సిపల్ ఈస్ యువర్ ఓన్ హార్ట్.
0: ఆ హృదయం ఒక్కటే కాదు, రెండు కాదు.
1: But that sacred heart is only one. It is not two.
0: నీవు నేను అనేటువంటి భేదమును భేదించి,
1: giving up the different feeling that you
0: are ఏకత్వాన్ని వరించి,
1: and loving divinity,
0: దైవత్వాన్ని భ్రమించి,
1: loving unity and divinity,
0: దివ్యత్వాన్ని అనుభవించినప్పుడే నీవే అవతార పురుషుడవు.
1: When you experience divinity, then you are yourself an అవతార పురుష.
0: ప్రేమ స్వరూపులారా, మానవత్వం అనేటువంటిది కేవలము అసాధ్యమైనటువంటిది కాని, లేక ఒక భ్రమతో కూడినటువంటిది కాని, అజ్ఞానంతో తేరినటువంటిది కానీ మనం భ్రమించరాదు.
1: We should not be under the delusion that humanity is one which is naturally subjected to.
0: ఎంతోనాం నరజన్మ దుర్లభం. ఇది దుర్లభమైనటువంటి మానవ జన్మ.
1: It is difficult to get human birth among all living beings, it is said.
0: ఇది దుర్లభమైన మానవ జన్మం ఎత్తియు.
1: After having obtained this
0: human birth, తన తత్వాన్ని తాను గుర్తించుకునేందుకు ప్రయత్నించగా,
1: if one does not make efforts to recognize one's own real nature,
0: bahya prapanchamulandu bhagavantudu karani bhramichukotam, idiye oka pedda ajnanam.
1: If one goes on deluding oneself, God is external to him, that is the greatest ignorance.
0: Kanuka kalamulu vyaktam cheyaka,
1: therefore do not waste time.
0: Kalamulu sarthakam gaadinchukoni,
1: sanctify the time.
0: Kayamto karmalu aacharinchi,
1: serve with your body.
0: దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి.
1: రికగ్నైజ్ డివినిటీ ఆల్ ఓవర్.
0: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వాన్ని మనం గౌరవించడానికి ప్రయత్నించండి.
1: ట్రై టు ఎక్స్పీరియన్స్ హ్యుమానిటీ ఇన్ దిస్ పర్టికులర్ వే.
0: నిజముగా దైవాన్ని మనం పూజించాలనుకుంటే మానవాకారంతోనే పూజించండి.
1: ఇఫ్ యూ డూ వాంట్ వర్షిప్ గాడ్, యూ కెన్ వర్షిప్ ఓన్లీ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ఏ ఆకారమును మనం భ్రమించినప్పటికీ ఇవి కేవలం ఇవన్నీ కృత్రిములైనటువంటివి.
1: Any other form will be artificial for you.
0: ఇది కల్పనలతో కూడినటువంటివి. ఇవి కల్పనలతో కూడినటువంటివి.
1: దిస్ ఆర్ ఆల్ అసోసియేటెడ్ విత్ కర్మ.
0: ఇది భ్రమలతో చేరినటువంటివి.
1: దిస్ ఆర్ ఆల్ అసోసియేటెడ్ విత్ డెల్యూజన్.
0: ఈ భ్రమను పోయేంత వరకు బ్రహ్మ మనకు సాక్షాత్కరించడు.
1: యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ ది డెల్యూజన్, యూ కెనాట్ రియలైజ్ బ్రహ్మ.
0: ఈ భ్రమలను మనం దూరం చేసుకోవాలి.
1: మేక్ దీస్ డెల్యూజన్ డిస్టెంట్ ఫ్రమ్ యూ.
0: ఎంతమందో ఎన్ని విధములుగానో భగవంతుని వర్ణిస్తూ వస్తున్నారు.
1: సో మెనీ పీపుల్ గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్.
0: పురాణములు ఎందుకు చక్కని ప్రమాణములను బోధిస్తున్నారు.
1: Expounding in scriptures also God in different ways.
0: Upanishadulu Brahma sutramulu endukodunu ee bhagavat tattvani aneka vidhamuga varnistunnaru.
1: The divine principle has been expounded differently in Upanishads and Brahma sutras.
0: Kani ee vachaludu ee yokka varnantone trupti padutunnadu, kani ee varnakaranni taru gurtinchadaniki prayatninchadam ledu.
1: Man is satisfying himself only with these descriptions, but he is not allowing that to experience
0: akaram yevu.
1: What is this particular form?
0: ఒకవేళ దీని ఆకారం నువ్వు చూడగలగని ఇష్టపడతావా?
1: Suppose you think that you can see the form in God,
0: ఇది కేవలం ఒక వికారంగానే రూపొందుతుంది.
1: బట్ ఇట్ విల్ బి ఓన్లీ ది రాంగ్ ఫారం ద విజన్.
0: నీ ఆకారంలో నీవు దైవత్వంగా విశ్వసించుకో.
1: యు కన్సిడర్ యువర్ ఓన్ ఫారం యాజ్ ది
0: విజన్. నీవు గౌరవించుకో.
1: రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్.
0: ఇతరులు గౌరవించు.
1: రెస్పెక్ట్ అదర్స్.
0: నిన్ను నీవు ప్రేమించు.
1: లవ్ యువర్ సెల్ఫ్.
0: ఇతరులు ప్రేమించు.
1: లవ్ అదర్స్.
0: ఇది నిజమైన ఆరాధన.
1: దిస్ ఈజ్ రియల్ వర్షిప్.
0: ఇలాంటి దివ్యమైనటువంటి విశాలమైనటువంటి యొక్క భావాన్ని ప్రాచీన కాలం నుండి కూడా ప్రచార ప్రబోధంలో లేకపోవటం చేతనే మానవుడు ఇన్ని విధములైతే అజ్ఞానంకు గురి అయిపోతున్నాడు.
1: ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ సచ్ కైండ్ ఆఫ్ కరెక్ట్ డిస్క్రిప్షన్ హాస్ నాట్ బీన్ గివెన్. దేర్ఫోర్ మ్యాన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఇగ్నోరెన్స్.
0: భగవంతుడు అవతరించడమే కాని
1: గాడ్ డిసెండింగ్ ఆన్
0: అంచమండటం కానీ ఉండదు.
1: గాడ్ లీవింగ్ ది ఫార్మ్.
0: ధరించిన దేహమును కేవలం నీటి పుడుగల వంటి కొంతకాలం నిలవచ్చును.
1: ద హ్యూమన్ ఫార్మ్ హ్యూమన్ బాడీ మే బి కంపేర్డ్ టు ఏ వాటర్ బబుల్.
0: నీటి ఎందు పుట్టి
1: ఇట్ టేక్స్ బర్త్ ఇన్ వాటర్.
0: నీటి ఎందు పెరిగి
1: ఇట్ గ్రోస్ ఇన్ వాటర్.
0: నీటి ఎందు అణంగు నీటి పుడుగ.
1: ఇట్ మర్జెస్ ఇన్ టు వాటర్. దాట్ ఈస్ ది వాటర్ బబుల్.
0: నరుడు బుద్భుదంబు.
1: Man may be compared to that water bubble.
0: Narayanudu neeru.
1: Narayana may be compared to water.
0: Satyamaina mata sai mata.
1: Sai's word is truth.
0: Ee jalamanundu ee yokka neeti pudaku putti ee jalamanunde tirigi jalamanunde layam aipothundadi.
1: This water bubble takes its birth in water, it grows in water and it merges into water.
0: Manavudu kudunu antiye.
1: Similar is the case of man.
0: బ్రహ్మయందే పుట్టి
1: మ్యాన్ ఇస్ బోర్న్.
0: బ్రహ్మయందే జీవించి
1: హీ లివ్స్ ఇన్ బ్రహ్మ.
0: బ్రహ్మయందే లయమందుతున్నాడు.
1: హీ మర్జెస్ ఇన్ టు బ్రహ్మ.
0: బ్రహ్మ అనగా భ్రమ కలిగే బ్రహ్మ.
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ బ్రహ్మ? బ్రహ్మ ఈస్ దట్ విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ డెల్యూజన్.
0: కనుక మనకి ఈ భ్రమ ఉండటం చేతనే బ్రహ్మ మనకు కనిపించడం లేదు.
1: యాజ్ వీ ఆర్ అండర్ ద స్పెల్ ఆఫ్ డెల్యూజన్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ బ్రహ్మ.
0: జీవితమంతా కూడా భ్రమలతోనే నిండిపోయినది.
1: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ డెల్యూజన్స్.
0: ఈ జీవితం అంతా కూడా భ్రమలతోనే జరుగుతుంది.
1: వీఆర్ స్పెండింగ్ అవర్ లైఫ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్
0: మమత్వం అనే భ్రమ, అహంకారం అనేటువంటి యొక్క మమత.
1: దీస్ టూ టైప్స్ ఆఫ్ డెలివరీన్స్ ఆర్ వన్ ఈజ్ దట్ ఈగో ఐ అండ్ ది అదర్ ఈజ్ ద పొజిటివ్ మైండ్.
0: కనుక దైవత్వాన్ని మనం గుర్తించి దైవత్వాన్ని విశ్వసించి దైవత్వాన్ని ఆరాధించాలని కోరేటువంటి ప్రతి మానవుడు కూడాను మానవాకారమునే ఆరాధించండి.
1: Every man who wants to recognize truth, who wants to love truth, who wants to have faith in truth, who wants to worship truth, worship in human form.
0: విశ్వరూపములో ఉండేటువంటి భగవంతునికి ఏది నీవు ఆరాధన చేయగలవు? ఏది నీవు అర్పితము గావించగలవు?
1: God who is found in everything in the cosmos, in what form can you go on worshipping? What can you offer to him?
0: బ్రహ్మాండమంతట బ్రవలుచుండెడి తనకు ఆలయమున మచ్చనలవియగున.
1: God who is found in the entire cosmos, how can you construct temples for him?
0: Koti suryula kaanti meti galagina tanaku pramida dvipamu evaru pattagalaru.
1: For one who is resplendent equal to the resplendence of the shining of a million suns, how can you offer
0: kaina ajaharadulakaina అందని వాణిని ఏ రూపుని నించ ఎవరి తరము.
1: హూ కెన్ డిస్క్రైబ్ హిమ్ అండ్ గివ్ హిమ్ అ ఫారం వెన్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు బి లెన్ హిమ్సెల్ఫ్ ఫర్ ది డిస్క్రిప్షన్ ఆఫ్
0: జీవులయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున.
1: గాడ్ హూ ఈజ్ ఫౌండ్ ఇన్ ఆల్ హ్యూమన్ ఫార్మ్స్, హౌ కెన్ యూ గివ్ ఎనీ పర్టికులర్ నేమ్?
0: బ్రహ్మాండ మంతట బొజ్జలోనున్నట్టి పచ్చభోజ్యము తనకు పెట్టదగున.
1: ఫర్ గాడ్ ఇన్ హూస్ స్టమక్ ఇస్ ఫౌండ్ ది ఎంటైర్ కాస్మాస్, హౌ కెన్ యూ గివ్ హిమ్ ఎనీ ఫుడ్?
0: వసుద తెరియుచున్నది సాయిబాబాయనుచు.
1: ది అర్త్ ఇస్ డిస్క్రైబింగ్ యాజ్ సాయిబాబా.
0: వసుద తెలియచున్నది శ్రీరామయనుచు.
1: ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ శ్రీరామ.
0: వసుద తెరియుచున్నది శ్రీకృష్ణ ఎనుచు.
1: ఇట్ ఈస్ ఆల్సో ఫౌండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ శ్రీకృష్ణ.
0: వసుద చెప్పుచున్నది జీసస్ అనుచు.
1: సమ్ పీపుల్ ఆర్ డిస్క్రైబింగ్ హిమ్ యాజ్ జీసస్.
0: వసుద తెలియచున్నది అల్లాయటంచు.
1: ఆన్ అర్త్ ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ హివెన్ యాజ్ అల్లా.
0: వసుద చెప్పుతున్నది జోరాష్ట్ర ఎనుచు.
1: అనదర్ నేమ్ హివెన్ ఈస్ జోరాష్ట్ర.
0: వసుద చెప్పుతున్నది శ్రీ బుద్ధుండనుచు.
1: అండ్ అవర్ హస్ బీన్ డిస్క్రైబింగ్ హిమ్ యాజ్ శ్రీ బుద్ధ.
0: ఇంతకంటే వేరేది ఎరుగరయ్యా.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు జస్ట్ సీ ఎనీథింగ్ అదర్ దాన్ దిస్.
0: అంతటను ఉన్నదొక్కటే ఆత్మయను.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఆత్మ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ ఆల్ దిస్ ఫార్మ్స్.
0: కనుక దైవత్వాన్ని సర్వాకాలంలో మనం ఆరాధించి సర్వజ్ఞత్వంతో మనం పూజించి సమర్థతను సేవించుకునేటువంటి భావమే మన యొక్క ఆరాధన.
1: అవర్ రియల్ వర్షిప్ ఈజ్ వర్షిపింగ్ గాడ్ ఇన్ ఆల్ ద ఫారమ్స్ అండ్ సీయింగ్ గాడ్ ఇన్ ఆల్ ద ఫారమ్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
0: భగవంతుని యొక్క ప్రధానమైనటువంటి స్వరూపం ప్రేమనే.
1: ది మోస్ట్ ఎసెన్షియల్ ఫారమ్ ఆఫ్ గాడ్ ఈజ్ లవ్.
0: భగవంతుని యొక్క స్వరూపము సత్యమే.
1: హిజ్ ఫారమ్ ఈజ్ ట్రూత్.
0: అది పరమాణువుల కంటే కూడా అతి సులభంగా సూచమై ఉంటుంది.
1: ఈజ్ సట్లర్ దాన్ ది సట్లెస్ట్ పార్టికల్.
0: కనుకనే ట్రూత్ ఈజ్ మోర్ ఫండమెంటల్ దాన్ ఆటమ్ అన్నారు.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ ట్రూత్ ఈజ్ మోర్ ఫండమెంటల్ దాన్ ఆటమ్.
0: సైంటిస్ట్ చాలా ఆటమ్ ఆటమ్ అని చాలా అది చాలా సూక్ష్మమైనదిగా భావిస్తున్నారు.
1: సైంటిస్ట్ ఈస్ కన్సిడరింగ్ ఆటమ్ యాజ్ అ వెరీ సటిల్.
0: అన్నింటికంటే అతి సూక్ష్మమైనటువంటిది సత్యము.
1: ట్రూత్ ఈజ్ సట్లర్ దాన్ ఆల్ దీస్ థింగ్స్.
0: సత్యమే సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ట్రూత్ ఈజ్ ఆల్ పర్వేసివ్ ఫౌండ్ ఎవ్రీవేర్.
0: అతి సత్య స్వరూపాన్ని మనం గుర్తించి ఆరాధన చేయడం అత్యవసరం.
1: వీ షుడ్ రికగ్నైజ్ దట్ ట్రూత్ విచ్ ఈస్ ఫౌండ్ ఆల్ పర్వేసివ్ అండ్ దెన్ వర్షిప్ ట్రూత్ యాజ్ గాడ్.
0: సత్యాన్ని కేవలం విస్మరించి
1: గివింగ్
0: సత్య స్వరూపాన్ని పూజించడం మాత్రమే నా తాను సత్య స్వరూపుడు కాలేదు.
1: వర్షిపింగ్ ట్రూత్ ఓన్లీ ఇన్ ఎ స్పెసిఫిక్ ఫారం యూ విల్ నాట్ బి ఏబుల్ టు వర్షిప్ ప్రాపర్లీ.
0: కనుక సత్యాన్ని మనం పాలించాలి.
1: వీ షుడ్ అబ్జర్వ్ ట్రూత్.
0: ఈ సత్యం నుంచి ఆవిర్భవించినటువంటిది ధర్మము.
1: రైటియస్నెస్ హ్యావ్ ఎమర్జింగ్ ఫ్రమ్ ట్రూత్.
0: ధర్మం అనగా మన హృదయ స్థాయి నుండి ఏర్పడినటువంటిది.
1: దిస్ రైటియస్నెస్ ఫ్లోస్ ఫ్రమ్ అవర్ హార్ట్.
0: తనకు తాను తృప్తి కల్పించేటువంటిది ధర్మము.
1: ధర్మ గివ్స్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఈ ధర్మం అనేటువంటిది కేవలం కాన్షియస్నెస్, సెల్ఫ్ కాన్షియస్నెస్.
1: ధర్మ ఈజ్ సెల్ఫ్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ ను అనగా ఈ యొక్క ఉత్తమమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం విశ్వసించాలి.
1: వీ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ అండ్ డెవలప్ కాన్ఫిడెన్స్.
0: తన కాన్షియస్ కి ఎవరు కూడా విరుద్ధంగా పోవడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ గో అగెన్స్ట్ హిజ్ ఓన్.
0: విరుద్ధంగా పోవటమే వికృతము.
1: గోయింగ్ అగెన్స్ట్ దాట్ ఈస్ ద రాంగ్ పాత్.
0: దానిని అనుసరించడమే సుకృతము.
1: ఫాలోయింగ్ దిస్ కాన్షియన్స్ ఈస్ ది కరెక్ట్ పాత్.
0: కనుకనే నీ కాన్షియస్ నీవు సరి అయినటువంటి మార్గమును తృప్తి నిందింప చేసుకోవటమే సరి అయిన ఆరాధన.
1: గివింగ్ సాటిస్ఫాక్షన్ అండ్ ఫాలోయింగ్ యువర్ ఓన్ కాన్షియన్స్ దట్ ఇస్ ది కరెక్ట్ పాత్.
0: మనసులో ఒకటి, మాటలో మరొకటి.
1: ఇన్ మైండ్ ఇస్ సంథింగ్ అండ్ ఇన్ యువర్ వర్డ్ యువర్ టెలింగ్ సంథింగ్ డిఫరెంట్.
0: ఇది దివ్యత్వకు సరిహేను సన్నిహితం కాదు.
1: దిస్ కెనాట్ బి క్లోజర్ టు డివినిటీ.
0: కనుక మనసు నందుది, మాటనందును, క్రియ ఎందు కూడా ఏకస్వరూపాన్ని ధరింప చేయాలి.
1: దేర్ షుడ్ బి సింథసిస్ అండ్ హార్మనీ బిట్వీన్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: మన యొక్క బ్రతుకుల నిమిత్తమై మనం ఇన్ని బాధలు పడుతున్నామే కాని
1: ఫర్ ద సేక్ ఆఫ్ మేకింగ్ ఏ లైవ్లీహుడ్ వీఆర్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ అవర్ టైం.
0: దైవం ఒక్కడే.
1: దెర్ ఈస్ ఓన్లీ వన్ గాడ్.
0: నీ ఆచారములు, నీ సిద్ధాంతములు, నీ వ్యక్తిగతమైన కృతివే కాని సమస్త స్వరూపానికి సంబంధించినటువంటివి కాదు.
1: ఆల్ యువర్ ప్రాక్టీసెస్, ఆల్ యువర్ ప్రిన్సిపల్స్ ఆర్ యువర్ ఓన్ పర్సనల్ థింగ్స్. బట్
0: భగవంతు దైవము అనగా దీని యొక్క అర్థం ఏమిటంటే సమస్త స్వరూపమే దైవము అని.
1: What is the meaning of God? It is totality.
0: అందరి యందు ఉండినటువంటి యొక్క ఏకత్వమే నిజమైన దైవత్వం.
1: Divinity is found in the form of unity with
0: ప్రతి వ్యక్తిని ప్రేమ సత్యము నిండి ఉంటుంది.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు.
1: యూ కెనాట్ కమ్ అక్రాస్ అ హ్యూమన్ బీయింగ్ హూ డస్ నాట్ హ్యావ్ లవ్ ఇన్ హిమ్.
0: ఈ ప్రేమను వివిధ మార్గంలో ప్రవేశపెట్టవచ్చునే కాని ప్రేమ మాత్రం ఒక్కటే.
1: లవ్ మే బి అలౌడ్ టు ఫ్లో ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ లవ్.
0: కనుకనే ఆ ప్రేమనే దైవం.
1: అండ్ దట్ లవ్ అలోన్ ఇస్
0: ఆ ప్రేమనే సర్వుడు ఎందు ఉంటున్నటువంటిది.
1: దట్ లవ్ అలోన్ ఇస్ ఫౌండ్ ఇన్
0: ఆ ప్రేమకు విరుద్ధమైన మార్గంలో నీవు అనుసరించవద్దు.
1: డూ నాట్ ఫాలో ది పాత్ అపోజిట్ టు సచ్ లవ్.
0: కనుకనే దైవత్వాన్ని వివిధ రూపంలో మనం ఆరాధించినప్పటికీ ఆ ఆరాధనా తత్వం అనేటువంటిది ఏకత్వమైనటువంటి ఆత్మతత్వంగా విశ్వసించుకోవడం అత్యవసరం.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు వర్షిప్ గాడ్ ఇన్ ఆల్ హ్యూమన్ ఫార్మ్స్ బట్ రికగ్నైజ్ ది బేసిక్ ట్రూత్ దట్ దేర్ ఇస్ అన్ అండర్లైన్ యూనిటీ ఇన్ ఆల్ దీస్ హ్యూమన్ ఫార్మ్స్.
0: కనుకనే పూజలు ఎన్నైనా చేయవచ్చు.
1: ది వర్షిప్స్ మే బి డిఫరెంట్.
0: పూజలు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: బట్ ది అండర్లైన్ వర్షిప్ ఇస్ ఓన్లీ వన్.
0: పువ్వులు ఎన్నైనా ఉండవచ్చు.
1: దేర్ విల్ బి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్.
0: కానీ పూజలు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాలి.
1: రికగ్నైజ్ ది ట్రూత్ బట్ వర్షిప్ ఈజ్ వన్.
0: అదే విధంగానే ఆకారాలు ఎన్నియో ఉండవచ్చును, కానీ అన్నింటి ఎందు ఉండేటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అని గుర్తించాలి.
1: సిమిలర్లీ ది ఫారమ్స్ మే బి ఇన్యూమరబుల్ బట్ ది అండర్లైన్ ప్రిన్సిపల్ విచ్ ఆక్యుపైస్ దెమ్ ఇస్ వన్. దిస్ బేసిక్ యూనిట్
0: మీరు గుర్తించవలసినటువంటిది ఒక్కటి మాత్రమే.
1: దెర్ ఇస్ వన్ థింగ్ విచ్ యూ షుడ్ రికగ్నైజ్.
0: దైవం ఎక్కడో ఏదో స్థానంలో ఉన్నాడనేటువంటి యొక్క భ్రమను మీరు దూరం చేసుకోండి.
1: యూ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది డెల్యూజన్ దట్ గాడ్ ఇస్ ఫ్రమ్ సమ్వేర్ అవే.
0: నేనే దైవము అనేటువంటి యొక్క దీన్ని విశ్వసించండి.
1: Have firm faith that you are yourself
0: God. మీరు దైవంగా మీరు భావించండి.
1: Consider yourself as God.
0: అప్పుడు నీ వ్యక్తి పెడమార్గం కూడా నువ్వు పట్టకు వీలు కాదు.
1: Then you are not likely to go on the wrong path at all.
0: దైవము సరి అయిన మార్గమని అనుసరిస్తూ పోవాలి.
1: God always goes on the right path.
0: ప్రతి మానవుని ఎందుకు నువ్వు దైవం ఉన్నాడని విశ్వసించండి.
1: Firmly believe that God is found in
0: you. ఈశా వాస్యం ఇదం సర్వం.
1: That is the meaning of ఈశా వాస్యం ఇదం సర్వం.
0: కనుకనే వాసుదేవ సర్వమిదం.
1: That is also expounded in another statement.
0: Eko vasi sarva bhutantaratma.
1: That is also the meaning of eko vasi sarva bhutantaratma.
0: Ee vidhamuluga kudanu, ee vedamulu, uparishattulu, inni vidhamuga bodhinchutunnappatikini, deenini sariyainatundi reetiga manam arthamu telusukolaleka, kevalam panditya lopala mana jeevitanni paaru chesukuntunnamu.
1: Although the scriptures, Vedas, Upanishads have been describing the truth in so many words, we are taking the wrong path.
0: పాండిత్యమనగా అనేక గ్రంథములు చదివినంత మాత్రమే పండితుడు కాలేరు.
1: పర్సన్ డస్ నాట్ బికమ్ ఎ స్కాలర్ బై మియర్ అక్వైంటెన్స్.
0: గొప్ప ఉపన్యాసములు ఇచ్చినంత మాత్రమే పండితుడు కాలేరు.
1: బై గివింగ్ గ్రేట్ స్పీచెస్
0: వేద పురాణముల కంఠస్థము గావించినంత మాత్రమే పండితుడు కాలేరు.
1: బై మెమరైజింగ్ ఎ నంబర్ ఆఫ్ స్క్రిప్చర్స్ హి డస్ నాట్ బికమ్ ఎ స్కాలర్.
0: పండిత సమదర్శనః. ఈ సమదర్శనము కలిగినటువంటి వాడే నిజమైన పండితుడు.
1: A person with equal-minded vision alone can be called
0: ఆ సమదర్శనం కలిగినటువంటి పండితుడు ఈ భిన్న మార్గము ఏమాత్రమును అవలంబించడు.
1: A person with that kind of equal-mindedness will not be following different paths.
0: పండితుడు కంకణములు ధరించవచ్చు.
1: They may have the kankanas to show
0: విలువైన శారములు కప్పుకొనవచ్చును.
1: They may be adorning themselves with shawls.
0: కర్ణకుండలాలు ధరించవచ్చును.
1: వాహ్యమైనటువంటి
0: ఆడంబరములు మాత్రమే తప్ప ఆనందమైనటువంటి శూన్యం మాత్రమే.
1: దిస్ ఇస్ ఆల్ ఎక్స్టర్నల్ షో బట్ దేర్ ఇస్ నో స్లిప్ ఇన్ దెమ్.
0: కనుకనే మనము గ్రంథములు రాసేటువంటి ఎందుకు కాని, గ్రంథములు చదివేటువంటి ఎందుకు కాని, దైవత్వం ఒక్కడైనటువంటి సత్యాన్ని విశ్వసించి మనం ఆరాధన చేయాలి.
1: వెదర్ యు ఆర్ రైటింగ్ ఎనీ బుక్ ఆర్ వెదర్ యు ఆర్ రీడింగ్ ఎనీ బుక్, ఫర్మ్లీ బిలీవ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ అండ్ దెన్ యూ అండర్టేక్ ఎనీ సచ్ యాక్టివిటీ.
0: నూరు మనం ఇతరులకు చెప్పుడు కంటే ఒక్కటి చేసి మనం చూపించడం చాలా అవసరం.
1: ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ టెలింగ్ అదర్స్ ఫర్ 100 థింగ్స్, ఇట్ ఇస్ బెటర్ దట్ యు ప్రాక్టీస్ వన్ అట్లీస్ట్.
0: కనుక ఆచారం ప్రధానం కానీ
1: ప్రాక్టీస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: కేవలం ప్రచారం ప్రధానం కాదు.
1: ప్రీచింగ్ అండ్ డిక్లరేషన్ ఆర్ నాట్ వెరీ.
0: ఈ ప్రచారం చేతనే ఈ యొక్క నాస్తికత్వం అభివృద్ధి కావలిస్తూ వస్తున్నారు.
1: దిస్ కైండ్ ఆఫ్ లూజ్ ప్రీచింగ్ అలోన్
0: రాసినామో,
1: వాట్ ఎవర్ బుక్స్
0: విషయములు ప్రబోధించినామో,
1: వాట్ ఎవర్ థింగ్స్ యువర్
0: దానికి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాం.
1: యు ఆర్ కండక్టింగ్ యువర్ సెల్ఫ్ అపోజిట్ టు వాట్ యువర్ రిటన్ అండ్ వాట్ యువర్
0: ప్రీచ్. ఒక విధమైనటువంటి తనకు తాను ద్రోహం చేసుకోవటం.
1: దిస్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ సెల్ఫ్ డిసీట్.
0: ఇలాంటివి మాత్రం మనం దూరం చేయాలి.
1: వి షుడ్ బి ఫ్రీ ఫ్రమ్
0: సర్వను ఒక ప్రభు యొక్క బిడ్డలుగా మనం భావించాలి.
1: కన్సిడర్ ఎవ్రీ వన్ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ వన్ గాడ్.
0: దాని యొక్క అంశములుగానే మనం విశ్వసించాలి.
1: వి షుడ్ ఫర్మ్లీ బిలీవ్ ఇన్ దిస్.
0: మనలో ఉన్నటువంటి అంశములు మనం పెంచుకోవాలి.
1: We should develop good qualities in us.
0: అప్పుడే మనం అవతార పురుషులుగా రూపొందుతాము.
1: దెన్ ఓన్లీ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ అవర్సెల్ఫ్స్ ఇంటు అవతారం.
0: అవతారములకు మీకు ఏమాత్రం వ్యత్యాసం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
0: అన్ని అవతరించినటువంటివి.
1: ఆల్ పీపుల్ హావ్ డిసెండెడ్ ఓన్లీ.
0: కానీ ఈ కళలు ఎందు మాత్రమే భేదం ఉంటుంది.
1: బట్ ఇన్ ది ఆస్పెక్ట్ దేర్ ఇస్ లిటిల్ డిఫరెన్స్.
0: ఈ కళలకు మనం ఆచారం చేతనే అభివృద్ధి గావించుకోవచ్చు.
1: బై ప్రాక్టీసింగ్ థింగ్స్ వీ కెన్ డెవలప్ దోస్ డివైన్ ఆస్పెక్ట్.
0: సమస్తం అనేటువంటి భావాన్ని మనం సమృద్ధి గావించుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్ ఇన్ అస్.
0: పవిత్రమైన ప్రేమను మనం పెంచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ సేక్రెడ్ లవ్ ఇన్ అస్.
0: అప్పుడే అది అభివృద్ధి కాల్చుతుంది.
1: దెన్ ఓన్లీ ది డివైన్ ఆస్పెక్ట్స్ విల్ డెవలప్ ఇన్ అస్.
0: క్షణమునప్పుడు కరిగేటువంటిది
1: ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్ ఇట్ గోస్ ఆన్ డిక్లైన్.
0: క్షణమునకు పెరిగేటువంటిది
1: ఇట్ గోస్ ఆన్ గ్రోయింగ్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్.
0: ప్రేమ కానియర్
1: అండ్ సచ్ ఎ థింగ్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ లవ్.
0: చావు పుట్టుక లేనట్టి జీవు హృదయని.
1: Love does not have birth, love does not have death.
0: నిరంతరము ప్రకాశించేటువంటి వికసించేటువంటిది ఈ ప్రేమ.
1: From moment to moment, it goes on blossoming and it goes on shining. That is
0: Nastamulaku.
1: For joy and sorrow.
0: Leka Ninda Nisturamulaku.
1: For criticism or praise.
0: Leka Varnanulaku.
1: For all types of discussion.
0: Ee pongatamu, pongatamu anetundi bhavam lekunda undetundine nijamaina prema.
1: Getting elated and thinking, that is not a true sign of love.
0: Kani, konni vidhamainatundi labhanastamulaku, pongatamu, pongatamu.
1: For when there is joy or when there is sorrow.
0: Dushana kushalaku krungatamu pongatamu.
1: For praise and censure.
0: Kasta sukamalaku krungatamu pongatamu.
1: For joys and sorrows getting elated.
0: Iti sarilina prema kane kaadu.
1: This is not correct type of love.
0: Yappudu kudu prema kadalaka medalaka nishtalamai nirmalamai untuntadi.
1: Love is permanent. Love is not
0: change. Prema ne nijamaina bhakti. Rendo dinamu parichak bhovali.
1: The second day he had to go for exam.
0: ఆనాడు గాయత్రి పటం పెట్టాడు. సర్వదేవతా స్వరూపుడి గాయత్రి, జియో యువను ప్రచోదయాత్తు, నా బుద్ధిని అభివృద్ధి గావించు.
1: హీ పుట్ ద ఫోటో ఆఫ్ గాయత్రి, హూ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డివినిటీ అండ్ ఆఫర్
0: మళ్ళీ ప్రార్థించి వెళ్ళాడు.
1: అండ్ ప్రే దట్ హిస్
0: ఇంటలెక్చువల్ తన యొక్క పేపర్ సక్సెస్ కాలేదు.
1: ఈవెన్ ఆన్ దట్ డే హీ కుడ్ నాట్ డూ వెల్ ఇన్ ది ఎగ్జామ్.
0: ఇంటికి వస్తానే ఆ ఫోటోను కూడా తీసి ఆ బీరోలో పడేశాడు.
1: ద సెకండ్ డే ఆల్సో హీ పుట్ దట్ ఫోటో ఇన్ ద కబర్డ్.
0: మూడవ దినము మ్యాథమెటిక్స్ చాలా కష్టమైనటువంటి ఒక సబ్జెక్ట్ అతనికి.
1: థర్డ్ డే దేర్ వాజ్ మ్యాథమెటిక్స్, ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్ ఫర్ హిమ్.
0: ఇది ఎట్టైనా కూడా నేను పాస్ చేయాలని చెప్పని
1: హీ రిజాల్వ్ దట్ హీ షుడ్ పాస్ ఇన్ మ్యాథమెటిక్స్.
0: రాముని ఫోటో పెట్టాడు, పూజ చేశాడు.
1: హీ పుట్ ద ఫోటో ఆఫ్ రామ అండ్ హీ ఆఫర్ వర్షిప్.
0: ఆనాడు అసలే మార్కులు రాకుండా ఏ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేదు పాపం.
1: ఆన్ దట్ డే అన్ఫార్చునేట్లీ హీ కుడ్ నాట్ ఆన్సర్ ఈవెన్ వన్ క్వశ్చన్.
0: తిరిగి వచ్చాడు కోపంతో, ఆ ఫోటోను కూడా ఆ బీరోలో పడేశాడు.
1: ద థర్డ్ డే ఆల్సో హీ టుక్ ద ఫోటో అవుట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద కబర్డ్.
0: నాలుగవ దినము అందరూ వెళుతున్నారు, గుంపులు గుంపులుగా పోతున్నారు. ఏ శక్తి లేకపోతే ఎందుకు వెళుతారు, ఏదో ఒక ముట్టుంటాది అనేటువంటి విశ్వాసం చేత సాయిబాబా ఫోటో పెట్టి పూజించాడు.
1: ఫోర్త్ డే హీ పుట్ ద ఫోటో ఆఫ్ సాయిబాబా థింకింగ్ దట్ సో
0: అది అనుమానాస్పదంతోనే పూజించాడు పాపం.
1: ఈవెన్
0: అందరూ వెళుతున్నారు, అందరూ పూజిస్తున్నారు, అందరూ భజన చేస్తున్నారు, నేను చేస్తాం చూస్తామని.
1: సో మెనీ పీపుల్ ఆర్ గోయింగ్, సో మెనీ పీపుల్ ఆర్ ఆఫరింగ్ వర్షిప్, సో మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ భజన్. లెట్స్ మీ ఆల్సో డూ విత్ దిస్ కైండ్ ఆఫ్ డౌట్.
0: అరటిపండు తెచ్చాడు, అక్కడ పెట్టి నైవేద్యం చేశాడు, అగరవత్తు తెచ్చి ముట్టించాడు. ఆ అరటిపండుకే చెప్పాడు పాపం.
1: హీ బ్రాట్ ఏ ప్లాంట్ ఇన్ ఆఫర్డ్ ఇట్ టు గాడ్ అండ్ హీ బ్రాట్ ది సన్ స్టిక్ అండ్ హీ పుట్ దెన్ దేర్.
0: ఆ అగరవత్తుల యొక్క ధూమము ఆ బీరంలో వేసినటువంటి ఫోటోల వైపులో వెళుతూ ఉండాలి.
1: ద స్మోక్ ఫ్రమ్ దోస్ క్యాండిల్ స్టిక్స్ వర్ గోయింగ్ టువర్డ్ ద ఫోటోస్ విచ్ ఆర్ పుట్ ఇన్ ద కబర్డ్.
0: దీనికి కోపం వచ్చింది.
1: హీ బికేమ్ వెరీ యాంగ్రీ.
0: నా అదిష్టము నెరవేర్చినటువంటి ఆ దేవుళ్ళ కథ ఈ నా నేను పెట్టిన అగరవత్తుల ధూమం పోతుండాలి అని పోకూడదు.
1: హీ సెడ్ దట్ దిస్ స్మోక్ ఇస్ గోయింగ్ టువర్డ్ ద ఫోటోస్ విచ్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ మై విషస్. దిస్ యూ షుడ్ నాట్ గో దట్ సైడ్.
0: లోపల వెళ్ళినాడు, ఒక పాట పంచి తీశాడు, చించినాడు.
1: He went inside the house, tore a cloth and
0: chinna chinna mukkalu galinchi aa photo la yokka mukkulu kanta gatti kattettadu.
1: He tore them into small shreds and he tied against the nostrils in the photos of all those dots.
0: Mukkulu katti talupulu biginchadu.
1: After tying against the nostrils, then he closed the cupboard.
0: Takshaname oka sugandham vachindi.
1: There was a perfume.
0: అక్కడ గాయత్రి, సరస్వతి, శ్రీరాములు అతనికి కనిపించినట్టు అయింది.
1: హీ ఫెల్ట్ యాజ్ ఇఫ్ గాయత్రి, సరస్వతి అండ్ శ్రీరామ అప్పుడు బిఫోర్ హిమ్.
0: తెలియపడ్డాడు ఈ విద్యార్థి.
1: హి వాస్ రాదర్ సర్ప్రైజ్డ్
0: అండ్ భక్తితో ప్రేమతో ప్రపత్తితో పూజించినప్పుడు నాకు ప్రత్యక్షం కాలేదు, శిక్షించినప్పుడే వీరు ప్రత్యక్షమైపోయినారు, కనుక భగవంతుని శిక్షించడమే పూజ అనుకున్నాడు.
1: When I offered worship with a lot of love and with a lot of reverence, they did not appear before me. But when I started punishing them, they before...
0: కానీ సత్యాన్ని తెలుసుకోవటం అత్యవసరమని భావించి, స్వామి, నేను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించిన దినము ప్రత్యక్షం కాలేదు, మీరు ఈనాడు ప్రత్యక్షం కావడానికి కారణం ఏమిటన్నారు.
1: Then he questioned them. Well, oh, Swami, when I offered worship with a lot of love and reverence, you did not appear before me. But today you are appearing. Why?
0: ఇంతకాలము మమ్మల్ని నిర్జీవులుగా నీవు భావించి పూజించినావు, ఈనాడు సజీవులు అనుకోవటం చేతనే మాకు ముక్కులు కట్టావు. ఈ సజీవత్వాన్ని ఏనాడు నీవు విశ్వసిస్తావో ఆనాడు నీకు ప్రత్యక్షం అవుతాం
1: అన్నాడు. Until today you were thinking us as lifeless and you offer worship. But today you thought that we are having life and tied close against our nostrils so that we may not breathe. And you are feeling that we are having life is responsible
0: for our vata. Adhiri yukka antarathya nevati. Sajeevule daivaswarupamlu kaadi. Nijjeevamu kaadi. Nijjeevamundu kudalu daivaswam untundadi.
1: What is the meaning of this? If someone comes to all this is that God is found in living beings. Divinity is found in all objects.
0: కాని మానవునికి మానవుతో సమానమైనటువంటి యొక్క సత్సమానమైనటువంటి యొక్క స్వరూపం కనుక దీనినే మనం విశ్వసించాలి.
1: బట్ యాజ్ హ్యూమన్ బీయింగ్ కెన్ ఈజీలీ రికగ్నైజ్ దట్ ఈక్వల్ టు అదర్ హ్యూమన్ బీయింగ్ ఆఫర్ వర్షిప్
0: మానవ సన్నిహితము
1: ద క్లోజ్నెస్ టు హ్యూమన్ ఫామ్
0: ఇట్టి సన్నిహితమైన మానవత్వాన్ని మనం గౌరవించాలి.
1: హూ షుడ్ రెస్పెక్ట్ ద హ్యూమన్ ఎవ్రీ హ్యూమన్ ఫామ్
0: ఆ గౌరవించేటువంటి విధానమును మనము తెలుసుకున్నప్పుడే నిజమైన నిజమైన ఆధారం అవుతుంది, ఆరాధన అవుతుంది.
1: ఓన్లీ వెన్ యు రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ అవర్ వర్షిప్ బికమ్స్ ట్రూ వర్షిప్.
0: కనుకనే సర్వ మానవులు ఎందుకుంటూ ఉండినటువంటి ఒక దైవత్వాన్ని మనం భజించడం అత్యవసరము.
1: యూ షుడ్ వర్షిప్ డివినిటీ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
0: ఇది ఈనాడు మీరు గుర్తించవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయం.
1: దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ షుడ్ రికగ్నైజ్ టుడే.
0: రాములు కృష్ణుడు అనేటువంటిది మానవావతారంలో ధరించినటువంటిది.
1: Rama and Krishna have come down in human form.
0: Prachina kalam nundi manam aaradhana chesetundi prati aaradhana swarupam kudunu manava karame.
1: All the forms which are worshipped right from ancient days are human forms.
0: Kanukani manava karanni manam aaradhana chesi gauravinchatame manavula yokka pradhanamaina pooja.
1: Therefore the most important form of worship for human being is to worship human in human form only.
0: Sarva jeevulu kudunu manam bhagavantuniga visvasinchukovadam kuda avashyame.
1: Consider all human forms as the very form of God.
0: సర్వజీవ నమస్కారం శేషవం ప్రతిగచ్చితే అన్నాడు.
1: ఆఫరింగ్ నమస్కార్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్ గోస్ టు
0: కేశవం అనేటువంటి ఒక పదవిని ఎందుకు ఉపయోగపెట్టాలి?
1: దెన్ వై ఇస్ ఇట్ దట్ ది వర్డ్ కేశవ
0: ఇందులోనే సృష్టి స్థితి లయంలంతా కూడా ఇమిడి ఉంటున్నాయి.
1: ది క్రియేషన్ ది సస్టెనెన్స్ అండ్ ది డిస్ట్రక్షన్ ఆర్ ఆల్
0: కేశవ అనేటువంటి పదంలో కా ఈశావ ఈ మూడు చేతిని కేశవ అయింది.
1: ఇన్ ది వర్డ్ కేశవ దేర్ ఆర్ త్రీ లెటర్స్ కా ట వ.
0: కా ఈశావ
1: కా ఈశావ
0: కా ఈశావ
1: కా ఈశావ
0: ఇది కేశవ. అనగా బ్రహ్మ.
1: కా రెఫర్స్ టు బ్రహ్మ.
0: ఈశా అనగా ఈశ్వరుడు.
1: ఈశా రెఫర్స్ టు ఈశా
0: అనగా విష్ణువు.
1: వా రెఫర్స్ టు విష్ణు.
0: కేశవ అనగా ఏంటి? బ్రహ్మ ఈశ్వర విష్ణు స్వరూపమే కేశవ అని నేను అంతరాక్తం.
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ కేశవ? కేశవ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ బ్రహ్మ విష్ణు అండ్ ఈశ్వర.
0: బ్రహ్మ అనగా సృష్టితత్వం.
1: బ్రహ్మ రెఫర్స్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ క్రియేషన్.
0: మన సంకల్పమే బ్రహ్మతత్వము.
1: అవర్ థాట్ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మతత్వం.
0: ఈశా అనగా ఏమి? హృదయవాసమే.
1: ఈశా రెఫర్స్ టు అవర్ హార్ట్.
0: కనుక మన హృదయమే ఈశత్వము.
1: అవర్ హార్ట్ ఈజ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఈశా.
0: ఇంకా మన బుద్ధితత్వమే సర్వత్రా వ్యాపించేటువంటి యొక్క విష్ణుత్వము.
1: అవర్ ఇంటెలెక్ట్ అండ్ అవర్ మైండ్ ఈ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ విష్ణు.
0: కనుకని దీనిని యంత్ర మంత్ర తంత్రం అనేటువంటి స్వరూపంలో ఈ దేహంలో ప్రత్యేకమైనటువంటి యొక్క విభూతులు కలిగి ఉంటుంది.
1: దిస్ హ్యూమన్ బాడీ ఎంబాడీస్ త్రీ ఇంపార్టెంట్ పవర్స్ ఆఫ్ యంత్ర మంత్ర అండ్ తంత్ర.
0: యంత్రము మన దేహమే ఒక యంత్రము.
1: మెషిన్
0: ఇందులో బాడీ ఒక్కొక్క అంగములు కూడా ఒక్కొక్క దాన్ని అనుసరించే పని చేస్తున్నాయి.
1: ఆల్ దీస్ లింబ్స్ మే కంపేర్ టు ఏ పార్ట్స్ ఆఫ్ ఎ మెషిన్.
0: కనుకని మన దేహం ఒక యంత్రము.
1: That is why our body may be
0: described. Swasamaka mantramu. Toham. Toham. Adhe mantramu.
1: Our breath may be compared to a mantra, inhaling and exhaling. Toham.
0: Inka tantramu. Mana hudayame tantramu.
1: Then tantra. Our heart may be compared
0: to a mantra. Yantra, mantra, tantra sarupamu. Manava akarame.
1: That is why human form is essentially a
0: anya sarupamu. Yantra,
1: mantra, tantra. Yantra, mantra, tantra.
0: కనుక అన్య స్వరూపములు కాదు మన మానవాకారమే దైవ స్వరూపము అనేటువంటి మనం విశ్వసించాలి.
1: ఫర్మ్లీ బిలీవ్ దట్ హ్యూమన్ ఫారం ఇట్సెల్ఫ్ ఇస్ డివినిటీ అండ్ నాట్ ది అదర్.
0: ఈ మానవాకారంతో మనం చేయవలసినటువంటి సత్కర్మలు మనం చేయాలి.
1: వి షుడ్ పర్ఫార్మ్ ఆల్ ది యాక్టివిటీ విచ్ హస్ బీన్ పర్ఫార్మ్.
0: హ్యూమన్ వాల్యూ అనగా ఏమి? దైవత్వమే నిజమైనటువంటి మన వాల్యూ.
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్? ద డివైన్ వాల్యూస్ దెమ్సెల్ఫ్స్ ఆర్ రియల్ హ్యూమన్ వాల్యూస్.
0: అటువంటి విలువను మనం తెలుసుకోవాలి.
1: We should recognize these real values.
0: ఈ విలువలు కొత్తగా వచ్చి మనలో ప్రవేశించినటువంటివి కావు.
1: These values have not entered us as if for the first time.
0: ఏమితో పాటు అవి కూడా ఆనాడే ఆవిర్భవించాయి.
1: Along with the body, all these values also have taken the
0: ground. మన అవసరాన్ని పురస్కరించుకుని దానిని అడగలోపుతూ పోతున్నాం.
1: But depending upon our own requirements, we go on suppressing such human values.
0: స్వార్థమే దీనికి మూల కారణం.
1: The most important point which
0: స్వార్థం వచ్చేటప్పటికి ద్వైతం ప్రారంభమవుతుంది.
1: Selfishness is responsible for this.
0: ద్వైతం వచ్చేటప్పటికి రాగద్వేషములు ప్రారంభమవుతాయి.
1: With this kind of duality, the likes and dislikes.
0: ఈ రాగద్వేషముల చేతనే భవరోగం అనేటువంటిది మనలో ప్రారంభమవుతుంది.
1: On account of this, you develop this bhava.
0: కనుక ఈ రోగమును మనం నివారణ చేసుకోవాలంటే
1: if you want to free yourself from this disease,
0: bhajan bina sukh shanti nahi.

0: బ్రహ్మ సృష్టి చేయు బ్రహ్మాండములయు విష్ణువిన్ని పెంచి వృద్ధి చేయు. బ్రహ్మ సృష్టి చేయు బ్రహ్మాండమంతయు విష్ణువు ఇన్ని పెంచి వృద్ధి చేయు. పరమశివుడు త్రుంచు పాపిష్టి జీవుల ఉన్నమాట తెలుపుచున్నమాట ఉన్నమాట తెలుపుచున్నమాట.
1: బ్రహ్మన్ ద క్రియేటర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ద క్రియేషన్ ఆఫ్ ఆల్ దిస్ కాస్మస్ ఆర్ యూనివర్స్. ఇట్ ఇస్ విష్ణు ద సస్టైనర్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ద సస్టెనెన్స్ అండ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద హోల్ క్రియేషన్. అండ్ ఇట్స్ లార్డ్ శివ ది ఎన్హిలేటర్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ దట్ ఆర్ వికెడ్. దిస్ ఇస్ ది ట్రూత్ డిక్లేర్డ్ బై భగవాన్. ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ విశాల ప్రపంచమునందు అనంతమైన విషయములయందు అగాధమైన చింతలయందు అసంతృప్తి పొందుతున్నటువంటి మానవుడు దేనిని వెతుకుతున్నారు? దేనికోసమై వారు తపిస్తున్నారు?
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ విత్ ఫుల్ ఆఫ్ ఇన్ఫినిట్ మెటీరియల్ and full of fathomless depths of thought and worries, the man being totally worried and totally lost for himself, what is that he is in search of? What is that he really wants?
0: Kondaru praaptamainatvanti chintala nimittamai mari kondaru apraaptam nimittamainatvanti oka chintalu salaputu kaalamulu vyartham chavistunnaru.
1: Some are wasting their time thinking of the world, while some are struggling hard to earn that they do not deserve and waste their time.
0: Kani aadhyatmika margamunandu aneka mandi daivanni darshinchalani daivanni smarinchalani daivanto sambhashinchalani chintinchutunnaru.
1: But in the spiritual field, many of the aspirants, they want to enjoy the proximity to the divine, they want to converse with him, they want to be with him and near him.
0: Brahma Vishnu Maheshwarulani manavulu chintistunnaru kaani ee Brahma Vishnu Maheshwarulu aakara manavulu kaadu.
1: Man worships the triune God in the form of Brahma Vishnu Maheshwara in a human form, but not so.
0: Meeriki aakaramulu levu.
1: They have no forms.
0: ఆధారములు లేవు.
1: There nothing whatsoever.
0: దీని వల్ల లభించేటువంటి ఒక ఆనందము లేదు.
1: And there's no bliss out of such form of worship.
0: అయితే ఈ మూవరు కూడాను ఏ ఆకారంతో ఉన్నారు అని విచారణ చేస్తే ఉపాధులు లేనటువంటి ఒక గుణాకారులై ఉన్నారు.
1: If you want to know their real form, you will understand, though they do not have any vesture whatsoever, they have certain attributes at the functional level.
0: ఏమిటి ఈ యొక్క ఆకారములు?
1: What is the vesture, the form they have put on?
0: ఈశ్వర సర్వభూతానాం అన్నారు.
1: It is said God dwells in all of the creatures.
0: ఈశ్వరుడు అన్ని భూతములు యందు ఉంటున్నాడు.
1: God is present in all of the beings.
0: కాని ఏ ఆకారంతో ఉంటున్నాడు?
1: Yet in what form is he present?
0: ఈ ఆకారం తెలియనటువంటి ఒక రూపమును చింతించి ఏమి ప్రయోజనము?
1: What is that you derive by contemplating on that which has no form?
0: కనుక ఈశ్వరత్వం అనగా కేవలం మానవుని యందు కనిపించేటువంటి వినిపించేటువంటి తలపించేటువంటి మరి మరిపించేటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క శ్వాసనే.
1: Therefore the divinity is that which is present in everyone in a non-apparent way, that which cannot be heard nor felt, that will make you live in this world in the form of very breath.
0: Kani ee shabdamu ye vidhanga manaku gocharistundadi.
1: The sound, how do you able to listen to it?
0: Ee shabdamu raakaranga anubhavinchalante em cheyali?
1: What is to be done to experience sound in the form, in a particular form?
0: Dinne upanishattulu,
1: this upanishads,
0: brahma annaru,
1: call it brahma.
0: Atma annaru,
1: also call it atma.
0: Ilanti ఆకార రహితమైనటువంటి పదములు ఎన్ని చెప్పినప్పటికీ మానవునికి అర్థం కాదు.
1: మ్యాన్ కెనాట్ అండర్స్టాండ్ బై లిసనింగ్ టు దీస్ టర్మ్స్ దట్ హ్యావ్ నో స్పెసిఫిక్ ఫార్మ్స్.
0: అయితే ఈ శబ్దములకు ఆకారం ఏమిటి?
1: యట్ వాట్ ఇస్ ద ఫార్మ్ బిహైండ్ దిస్ సౌండ్?
0: ఇట్టి శబ్దబ్రహ్మమైనటువంటి యొక్క ఈశ్వరత్వాన్ని ఏ ఆకారంగా మనం చింతించాలి?
1: In what form can we think of the divinity that is present in the form of the primordial sound?
0: Dinine ishwarattam annaru.
1: This is the divinity.
0: Ishwarattam anaga artham emiti?
1: What is the meaning of ishwarattva?
0: Mangalakaramaina putti yokka swasa ani artham.
1: That only means the breath which is auspicious.
0: Itti mangalakaramaina putti swasa ee vidhanga manaku praaptistundadi?
1: How do you get this auspicious breath?
0: ఈ ఈశ్వరత్వము మానవుని యొక్క శ్వాస నుండి సోహం సోహం సోహం అనేటువంటి శబ్దంతో మనకు గోచరిస్తుంటుంది.
1: ది డివినిటీ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద వెరీ బ్రెత్ ఆఫ్ మ్యాన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సోహం.
0: అనగా ఆ సో అనేటువంటి దీన్ని నా యొక్క ఆకారం అన్నారు.
1: It is said that very syllable so is my form.
0: Adiye na akaram unnaru.
1: That is my form.
0: Aithe itti akaram manamu gurtinchadaniki veel avutunda?
1: Is it possible to recognize that form?
0: Tanantanu gurtinchukotame ee oka swasa yokka akaram.
1: To know one's own self, to recognize one's own self amounts to recognition of the breath.
0: Ilanti eeswaratvanni manu enta chintinchinappatikini aanandam labhinchadu.
1: In spite of prolonged period of contemplation of the divinity, you can never attain bliss.
0: Kanukane manavattamulandu unnatundi okka ee shabdamu isharattani nirupistu untundadi.
1: This primordial principle of the sound in every man demonstrates, proves the existence of the divinity.
0: Manam shabdamunu gurtinchukonaka kevalam aakaram nundi maatrame lakshyam unchukoni ee shabdam yokka artham emiti ani vicharana chesthe manaki ee maatramu gocharam kaadu.
1: Without thinking of the primal sound, we go by the form only, and so we are not able to know the divinity in reality.
0: Kanuka deeniki oka akaram nirnayinchali.
1: So some form has to be assumed or decided.
0: Ini gunakarame deeniki oka sariyina akaram.
1: The guna or the attribute is the proper form.
0: Anaga idi sattvikamainatvanti gunamu soham.
1: Soham represents the substance, proves the existence of the divinity.
0: Manam shabdamunu gurtinchukonaka kevalam aakaramu nundi maatrame lakshyam unchukoni ee shabdam yokka artham emiti ani

0: సాత్వికమైన పిటిగుణము. సోహం,
1: సోహం represents the sattvic quality, the piousness.
0: ఈ సాత్వికమైనటువంటి ఒక గుణము నిజమైనటువంటి ఒక ఈశ్వరత్వం.
1: The very pious quality is the sign of divinity.
0: అయితే ఈ శ్వాస నుండి మరొకటి కూడా ఆవిర్భవిస్తుండాలి.
1: Out of breath emanates some other thing.
0: అది విష్ణుత్వము అని.
1: That is sustenance, విష్ణుత్వ.
0: అనగా ఈ విష్ణుత్వమునకు ఆకారం ఏమిటి?
1: What is the form of this principle of sustenance?
0: Anaga manasu yokka bhavame.
1: It is at the level of the psyche domain or thought.
0: Idi soham aneetundi shabdam nundi aavirbhavinchinatundi yokka manotattvame.
1: It is the psychology or the mental frame that comes out of this soham, the primal sound.
0: Ee soham anetundi nundi anni rakamaletundi shabdamulu kodanu aarambham avutunnayi.
1: In fact, soham sound, primal sound, is the very origin for the rest of the sounds.
0: Ee shabdamu manasu yokka aakaranga nirupistundadi.
1: And this very sound represents the form of the mind.
0: Idane Vishnuvu annaru.
1: And he is Vishnu or sustainer.
0: Manase Vishnuvu ani.
1: Mind is Vishnu.
0: Ee Vishnu anetundi naabhi nundi kudanu maroka aakaram aavirbhavistundadi.
1: Out of the navel of the sustainer Vishnu arises some other form.
0: Adi e Brahma ani.
1: That is Brahma.
0: Kanukane Ishwarattvamu Vishnuttvamu Brahmattvamu anetundidi సోహం తత్వం నుండి విష్ణుత్వం ఈశ్వరత్వం ప్రారంభిస్తే.
1: Therefore, the three aspects, the creation, the substance, annihilation, begin with the soham principle to begin with.
0: మనసు యొక్క తత్వమే విష్ణుత్వాన్ని నిరూపిస్తుండాలి.
1: Therefore, the principle of sustenance speaks of the nature of the mind.
0: ఈ శ్వాస నుండి వచ్చేటువంటి యొక్క ఈశ్వరత్వం అనగా దైవత్వము బ్రహ్మత్వంగా వచ్చింది.
1: Therefore, the divinity out of this breath speaks of the creation aspect.
0: ఇది వాక్ స్వరూపాన్ని ధరించింది.
1: This has taken the form of the speech faculty.
0: అనగా మన వాక్ నుంచి వచ్చేటువంటి అంతా కూడాను బ్రహ్మత్వమే.
1: All that words that we utter, they represent the brahmatva.
0: ప్రతి వాక్కు కూడాను బ్రహ్మతత్వమే.
1: So every word that we speak represents the creativity.
0: ప్రతి సంకల్పము విష్ణుత్వమే.
1: Every thought is out of the principle of విష్ణుత్వ.
0: ప్రతి శ్వాసత్వము ఇది ఈశ్వరత్వమే.
1: And every aspect is Ishwaratva divinity.
0: Kalakane Ishwaratva me swasa.
1: Therefore Ishwaratva is breath.
0: Unga manasu.
1: Then the mind.
0: Manasu anetvantidi idiye Vishnutvamu.
1: This mind is the principle of sustenance, Vishnutva.
0: Ee Vishnu nundi aavirbhavinchinatvanti oka brahma tattvame ijamainatvanti oka vaakku.
1: Therefore the words that we utter represent that aspect that comes out of the navel of Vishnu.
0: Kanukane దైవత్వం అనగా మన యొక్క శ్వాస నుండి ఆవిర్భవించేటువంటి ఒక సోహం తత్వమే దైవత్వం.
1: దేర్ఫోర్ ద డివినిటీ రిప్రజెంట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సోహం ఆర్ ద ప్రైమల్ సౌండ్.
0: అది ఎప్పటికీ ఏనాటికైనా కూడా మనల్ని వదిలిపెట్టకపోదు.
1: ఇట్ నెవర్ లీవ్ యూ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
0: మనం దేహంతో ఉండినంత వరకు కూడా ఆ యొక్క శ్వాస మనకు ఆవిర్భవిస్తూనే ఉంటుంటుంది.
1: సో లాంగ్ వీఆర్ అలైవ్ ఇన్ దిస్ బాడీ దిస్ బ్రెత్ కంటిన్యూస్.
0: మనస్సు ఇదే సంకల్ప వికల్పంతో కూడినటువంటిది.
1: మైండ్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: ఇదే విష్ణుత్వము అనేటువంటిది.
1: దిస్ ఇస్ విష్ణుత్వ ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సస్టెనెన్స్.
0: ఆ విష్ణుత్వం నుంచి కూడా వచ్చిన నాభి నుండి వచ్చినటువంటి యొక్క శబ్దమే వాక్తత్వము.
1: దేర్ఫోర్ ద కైండ్ ఆఫ్ సౌండ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది నావెల్ ఆఫ్ ది విష్ణుత్వ ఈస్ ద వర్డ్.
0: అది ఏ బ్రహ్మత్వము అని.
1: దట్ ఇస్ బ్రహ్మత్వ ఆర్ క్రియేటివిటీ.
0: ఈ బ్రహ్మత్వమునకు మూల కారణం ఏమిటి?
1: What is responsible for this creativity?
0: శబ్దమును ఆకర్షించినటువంటిది ఈ బ్రహ్మత్వము.
1: And this brahmatva creativity is after the sound.
0: శబ్ద బ్రహ్మమయి చరాచరమయి అన్నది.
1: And one is of sound and the other one is of motility.
0: ఈ శబ్దం అనేటువంటి వాక్కు ద్వారా
1: the sound that comes out by word
0: సరస్వతిని ఆకర్షించాడు.
1: And is drawn by Saraswati.
0: కనుక సరస్వతి దుర్గా లక్ష్మి ఈ ముగ్గురు కూడాను ఈ మూడింటి యొక్క ఆకారములే.
1: Therefore Saraswati, Durga, Lakshmi, the triune aspect of the divinity represent these three principles.
0: కనుక ఆకారంలో మనం ఆరాధన చేసి లభించేటువంటి యొక్క ఆనందం ఏమాత్రము కనిపించదు.
1: Therefore the real bliss you do not experience by merely worshipping the form.
0: ప్రతి మానవుని ఎందుకును శ్వాస ఆడే సమయం లోపల సోహం సోహం ఇది లేకుండా మాత్రము మన శ్వాసనే మాత్రము మనం బంధించలేము.
1: You cannot arrest your breath without carrying this soham.

0: ప్రిన్సిపల్.
1: మనస్సు అనేటువంటి సంకల్పం లేకుండా ఈ మాట అనేటువంటిది రాదు.
0: వితౌట్ థాట్ యు కెనాట్ స్పీక్.
1: కనుకనే మన యొక్క శ్వాస నుంచి వచ్చినటువంటి యొక్క వాక్కు,
0: సో ద వర్డ్ కమ్ అవుట్ ఆఫ్ బ్రెత్,
1: వాక్కు నుంచి వచ్చినటువంటి అంతరాత్మము,
0: అండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది వర్డ్స్,
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే,
0: ది యూనిటీ ఆఫ్ ది త్రీ,
1: అవినాభావ సంబంధము, అన్యోన్య ఆశ్రయము,
0: రిప్రజెంట్ ది ఇంటర్ రిలేషన్షిప్ అండ్ ఇంటర్ డిపెండెన్స్.
1: ఇటువంటి తత్వాన్ని మనము గుర్తించడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము.
0: We are making many, many efforts to know the nature.
1: సాధనల వల్ల లభించేటువంటిది కాదు ఇది.
0: You can't get it by following spiritual pursuits.
1: విచారణ వల్ల లభించేటువంటిది కాదు ఇది.
0: You cannot know by inquiry.
1: పరిశోధనల వల్ల మనం లభించేటువంటిది ఇది.
0: And you have got to experience and investigate.
1: కనుక పరిశోధనలు చదివినప్పుడే
0: పరతత్వం
1: మనకు అర్థమవుతుంది.
0: When you investigate, you can understand spiritual principles.
1: ప్రమాణపూర్వకమైనటువంటి ఒక సత్యాన్ని,
0: the truth which is the standard,
1: సత్య స్వరూపమైనటువంటి నిత్యాన్ని,
0: దాట్ విచ్ ఇస్ ఎటర్నల్ ట్రూత్,
1: ఆనందపరమైనటువంటి సత్యాన్ని,
0: అండ్ దాట్ బ్లిస్ విచ్ ఇస్ ది అల్టిమేట్,
1: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని,
0: ది హార్మనీ ఆఫ్ ది త్రీ,
1: మానవుడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు రికగ్నైజ్.
1: కనుకనే
0: సో
1: మానవుడు ఈనాడు,
0: మ్యాన్ టుడే,
1: ఉపనిషత్తులు ఎన్నియో చదువుతున్నాడు.
0: He goes through many of the Upanishads.
1: Upanishadulu yokka saram emiti?
0: What is the essence of Upanishads?
1: Upanishadulu yokka saramu nee yokka tattvanni bodhinchadame.
0: Upanishad, the essence of Upanishads teaches you your reality.
1: Anekatvamlo unnatundi ekatvanni nirupinchadame.
0: It clearly proves the unity in diversity.
1: Dehamu abhyasinchunnamu.
0: And you have the body.
1: Kaani dehanni poshistunnamu.
0: And you maintain your body.
1: కానీ దేని నిమిత్తమై పోషిస్తున్నాము?
0: వై డూ యూ వాంట్ టు మెయింటైన్ యువర్ బాడీ?
1: ఈ పోషించడం వల్ల లభించేటువంటి ఫలితం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రిజల్ట్ బై దిస్ మెయింటెనెన్స్?
1: ఏమాత్రము లేదు.
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: దేహం ఉన్నంత వరకు భుజించాలి.
0: సో లాంగ్ ద బాడీ లాస్ట్ యూ షుడ్ పార్ట్.
1: భుజించినంత వరకు నిద్రించాలి.
0: యు హావ్ గాట్ టు స్లీప్.
1: నిద్రించినంత వరకు ఆనందాన్ని పొందాలి.
0: అండ్ యూ కెన్ బి హ్యాపీ యాజ్ యూ స్లీప్.
1: తదుపరి లేచిన తర్వాత ఈ ఆనందం ఎక్కడిది?
0: ద మూమెంట్ యూ గెట్ అప్, వాట్ హ్యాపెన్ టు దిస్ హ్యాపీనెస్?
1: కనుకనే ఈ ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనం విస్మరించి,
0: we have forgotten the essence of Upanishads,
1: వికృతమైనటువంటి ఒక అంతరార్థాన్ని మనం ఆశ్రయించి,
0: we are after the perverted interpretation,
1: నామ విషయమైనటువంటి ఒక స్వరూపాన్ని విశ్వసించాలి.
0: we just go by the name and form only.
1: కనుకనే నామమే ప్రధానమైనటువంటిది.
0: So God's name is most important.
1: భగవంతునకు ఎట్టి పేర్లు లేవు.
0: In fact, God has no specific name.
1: అన్ని పేర్లు తనవే.
0: All names are His.
1: అన్ని పేర్లు యందు తానే ఉన్నాడు.
0: He is in every name.
1: తనది కానటువంటిది,
0: there is nothing which He is not.
1: తాను లేనటువంటిది ఎక్కడా మనకు కనిపించదు.
0: There is no place where He is not present.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ముఖ్యంగా భగవంతుని యొక్క తత్వము ప్రేమనే.
0: In fact, the God's nature is this love.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని మనము ఏమాత్రం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: We are not making an attempt to know the nature of love.
1: ఇవన్నీ కూడా ఈ దేహం నుండి మనకు లభిస్తుంటున్నాయి.
0: All these things could be acquired through this body.
1: దేహంలో ఎన్నో రకములైనటువంటి యంత్రములు ఉంటున్నవి.
0: Within this body there's lot of machinery.
1: ఈ మిషనరీని మనం ఎన్ని విధాలు పరిశోధన చేసినా దీని యొక్క అంతరార్థాన్ని గుర్తించుకోలేము.
0: ద మిషనరీ ఇన్ ద బాడీ, ఇట్స్ సిగ్నిఫికెన్స్ కెనాట్ బి నోన్ బై ఎనీ ఇన్వెస్టిగేషన్.
1: అన్నింటికి మెయిన్ స్విచ్ ఒకటి ఉంటుండాలి.
0: దేర్ లైస్ ద మెయిన్ స్విచ్ ఫర్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ద మిషనరీ.
1: కన్నులు చూస్తున్నాయి,
0: ఐస్ వాచ్.
1: అనేక కాంతులు మనకు కనిపిస్తున్నాయి,
0: వీ సీ మెనీ లైట్ రేస్.
1: నాలుక పదార్థాన్ని భుజిస్తున్నాయి,
0: ద టంగ్ ఈట్స్.
1: అనేక రకమైనటువంటి ఒక టెస్ట్ బడ్స్ అనగా టెస్ట్ మనం రుచిస్తున్నాయి,
0: వీ టెస్ట్ మెనీ డిషెస్, మెనీ ఐటమ్స్.
1: కానీ చెవులు ఉంటున్నవి,
0: వీ హావ్ ఇయర్స్.
1: అనేక రకమైనటువంటి శబ్దములు వినిపిస్తుండాలి,
0: వీ లిసన్ టు మెనీ సౌండ్స్.
1: ఈ అన్నిటికీ మూలాధారం ఏమిటి?
0: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ ఆల్?
1: ఇది ఏదో ఒకటి ఆధారమైనటువంటి ఒకటి ఉండటం చేతనే.
0: బికాస్ ఆఫ్ ది సమ్ ఫౌండేషన్ బిహైండ్ ఆల్ దిస్,
1: దీనిని ఫండమెంటల్ అని అన్నారు.
0: ఇట్స్ డిస్క్రైబ్డ్ యాజ్ ది వెరీ fundamental principle.
1: అన్నిటికీ ఒక ఆధారమైనటువంటి ఒకటి ఉండాలి.
0: దేర్ ఇస్ వన్ ఫౌండేషన్ ఆర్ ఫండమెంటల్ బిహైండ్.
1: ఆ ఫండమెంటలే దీనికి తగినటువంటి ఒక ఆధారము.
0: దిస్ వెరీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈస్ ది ఫౌండేషన్ బేసిస్.
1: దానిని మనం ఆత్మ అన్నాము.
0: దిస్ ఫౌండేషనల్ ప్రిన్సిపల్ ఈస్ ఆత్మ.
1: ఈ ఆత్మతత్వం చేతనే,
0: బికాస్ ఆఫ్ ది కాస్మిక్ ప్రిన్సిపల్,
1: మన హృదయం నుండి అనేక రకమైనటువంటి ఒక భావములు ఆవిర్భవిస్తున్నాయి.
0: సో మెనీ థాట్స్ అరైజ్ అవుట్ ఆఫ్
1: ఈ సంకల్పములకు మూల కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది కాజ్ బిహైండ్ థాట్ ప్రాసెస్?
1: ముఖ్యంగా ఈ సంకల్పములు మన హృదయం నుంచి వచ్చేటువంటి,
0: హార్ట్స్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: ఈ హృదయం అనేటువంటిది వేదము.
0: దిస్ హృదయ ఈజ్ వేద.
1: ఈ సంకల్పంలే అనేక రకమైనటువంటి శృతులు.
0: ద థాట్స్ ఆర్ శృతీస్.
1: ఈ శృతుల నుంచి వచ్చేటువంటి ఒక అంతరార్థములే వేదాంతరణం.
0: ద మీనింగ్ ఆఫ్ దీస్ శృతీస్ ఈజ్ వేదాంత ఫిలాసఫీ.
1: కనుకనే వేదములు ఎక్కడో ఉన్నాయని మనం భావించుకోవటం కాదు.
0: నెవర్ కన్సిడర్ వేదాస్ ఆర్ ఫార్ అవే ఫ్రమ్ యూ.
1: సర్వత్రా ఉండేటువంటి ఈ శబ్దములు మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాయి.
0: ద సౌండ్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ సౌండ్ వేవ్స్ ఎవ్రీవేర్ ఆర్ విత్ యూ ఇన్ యూ.
1: కనుక సో మన హృదయం అనేటువంటి యొక్క వేదము నుంచి
0: అవుట్ ఆఫ్ ది హార్ట్ ద వేద
1: మనము ఈ శబ్దములు అనేటువంటిది కొన్ని నామములు అనేటువంటిది మనం గుర్తించుకుంటూ రావాలి.
0: వి హావ్ గాట్ టు రికగ్నైజ్ ద నేమ్స్ బై లిసనింగ్ టు దీస్ వర్డ్స్.
1: ఇట్టి పదములను మనం గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
0: వి షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ దట్ వి యుటర్.
1: ఈ పదముల యొక్క అంతరార్థములే వేదార్థములు.
0: ద సిగ్నిఫికెన్స్ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ స్పెల్ట్ అవుట్ ఈజ్ ది వెరీ ఫిలాసఫీ.
1: సర్వత పాణిపాదం అన్నది.
0: ఇట్ ఈస్ సెట్ సర్వత పాణిపాదం.
1: తత్ సర్వతోక్షి శిరోముఖం అన్నది.
0: తత్ సర్వతోక్షి శిరోముఖం ఇట్ డిక్లేర్స్.
1: ఈ విధమైనటువంటి అంతరార్థాన్ని మనం చక్కగా గుర్తించుకుంటే
0: ఇఫ్ వీ నో ద మీనింగ్ క్లియర్లీ
1: అప్పుడే మనకు ఈ వేదార్థములు మనకు గుర్తుంటుంది.
0: దెన్ యూ విల్ బీ ఎక్స్పర్ట్ ఇన్ ఫిలాసఫీ.
1: తెల్లవారినప్పుడు మన యొక్క పౌరచంద ఆడిటోరియం లోపల వేదమును అనేక రకంగా ఉచ్చరిస్తూ ఉంటారు.
0: In the morning times there in the Purnachandra auditorium you find the chanting of Veda.
1: కానీ ఆ శబ్దం వింటుంటేనే ఒక విధమైనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది.
0: As you listen to Vedic sounds you will experience bliss.
1: కానీ పదములు వింటేంత మాత్రమే ఆనందం కలుగుతుంది గాని పదార్థములు మనకు ఏమాత్రం అర్థం కాదు.
0: You don't understand their meaning but yet you experience the bliss.
1: ఈ మీనింగ్ తీసుకునే ప్రయోజనం ఏమిటి?
0: What is the use in knowing the meaning?
1: పదముల యొక్క శబ్దాన్ని మాత్రమే మనం గుర్తించాలి.
0: Know the power of the sound in the
1: utterance of the meaning.
0: There are lots and lots of meanings for these terms.
1: కానీ నానార్థములలో ఉండు
0: in different meanings
1: అనర్థములు తీసుకొని
0: and you go by the wrong interpretation
1: విశ్వసిస్తున్నాము
0: and you have forgotten the reality.
1: యథార్థాన్ని విస్మరించడం చేతనే మనకు సత్యతత్వం గుర్తించడానికి వీలైనట్టు ఉంది.
0: Because the reality is just forgotten and therefore you are not able to know the
1: ప్రేమ స్వరూపులారా
0: embodiments of love.
1: విద్యార్థులారా
0: students
1: పదమును మనకు అర్థం కాలేదని దీన్ని వదలకూడదు.
0: నెవర్ గివ్అప్ దీస్ వర్డ్స్ ఫర్ ద సింపుల్ రీజన్
1: అనేక రకమైన అర్థం ఉంటున్నాయి.
0: ఎవ్రీ వర్డ్ హ్యాస్ మెనీ మీనింగ్
1: ఎవరెవరికి తగినటువంటి అర్థాన్ని వారు తీసుకోవాలి.
0: ఈచ్ వన్ షుడ్ టేక్ హిజ్ ఓన్ ఇంటర్ప్రిటేషన్.
1: అట్టి సొంత అర్థాన్ని తీసుకున్నప్పుడే
0: when you go by your own path
1: నిజమైనటువంటి యొక్క పారార్థం మనకు అర్థమవుతుంది.
0: You can understand the true spiritual pursuit.
1: ఈ స్పిరిచువల్ పర్సన్ మనం తీసుకోవాలంటే
0: if you want to follow the spiritual pursuit
1: నిజమైనటువంటి యొక్క మౌనం వహించాలి.
0: యూ షుడ్ అబ్జర్వ్ ట్రూ సైలెన్స్.
1: అర్థం తెలుసుకునేటువంటి విచారంలో ప్రవేశించకూడదు.
0: డోంట్ ట్రై టు ఇన్వెస్టిగేట్ టు నో ద మీనింగ్.
1: లేక విమర్శించేటువంటి దీంట్లో మనం ప్రవేశించకూడదు.
0: నార్ వుడ్ యూ ట్రై టు ఇంటర్ప్రెట్.
1: విచారణలో మనం ప్రవేశించాలి.
0: యూ షుడ్ ప్రొసీడ్ ఆన్ ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ.
1: అట్టి విచారణ అనేటువంటిది
0: దట్ ఎంక్వైరీ
1: కేవలం మన అభిష్టమును పురస్కరించుకుని ఉంటుంటాయి.
0: ఈజ్ బేస్డ్ ఆన్ యువర్ విల్ టు నో.
1: మన ప్రేమతత్వం ఏ విధంగా ఉంటుంటుందో
0: just as love is in you
1: దానికి తగినటువంటి ఒక విచారణగా మనకు నిరూపిస్తుంది.
0: దట్ విల్ ప్రాంప్ట్ యూ టేక్ యూ లీడ్ యూ టు ఎంక్వైరీ.
1: కనుక
0: సో
1: మనం విచారణ చేయాలంటే
0: ఇఫ్ యూ వాంట్ టు ఎంక్వైర్
1: మన భావముల యొక్క పురస్కారాన్ని మనం ప్రవేశించుకోవాలి.
0: వీ షుడ్ సీ ద థాట్ ప్రాసెస్ విల్ బి స్టడీ.
1: నిన్న దినం చెప్పాను
0: భగవాన్ సెడ్ ది అదర్ డే
1: ఏ పదార్థం ఎందుకు అని దాని మధురమైనటువంటి తత్వము ఎక్కడి నుంచి వస్తుండాలి.
0: ద స్వీట్నెస్ దట్ యూ ఫైండ్ ఇన్ ఆల్ దీస్ స్వీట్స్ హౌ డు యూ గెట్ ఇట్.
1: అది కేవలం ఒక మానవుడు ఉచ్చరించినటువంటిది కాదు మానవుడు ఉద్భవం చేసినటువంటిది కాదు.
0: ద స్వీట్నెస్ ఇస్ నాట్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ ఎనీ మ్యాన్.
1: కానీ ఇది స్వతసిద్ధంగానే ఆవిర్భవించినటువంటిది.
0: ఇట్ ఈస్ ద నేచురల్ క్వాలిటీ.
1: చెరకు లోపల తీపి ఎక్కడి నుంచి వచ్చింది?
0: హౌ డు యూ గెట్ ద స్వీట్నెస్ ఇన్ షుగర్?
1: వేప లోపలి కారం ఎక్కడి నుంచి వచ్చింది?
0: వై ది చిల్లీస్ ఆర్ హాట్?
1: వేపలోని చేదు ఎక్కడి నుంచి వచ్చింది?
0: అండ్ వై ది నీమ్ ఇస్ బిట్టర్?
1: మల్లెలోని ఒక వాసన ఎక్కడి నుంచి వచ్చింది?
0: అండ్ వై ది జాస్మిన్ ఫ్లవర్స్ ఆర్ ఫ్రాగ్రెంట్?
1: ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క తత్వములు అనుకుంటారు.
0: We think we consider it as natural quality.
1: ప్రకృతి యొక్క తత్వం మనకు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం?
0: హౌ కెన్ యూ నో ద నేచర్?
1: కాదు కాదు, పరమాత్మని యొక్క తత్వమే ఈ ప్రకృతి స్వరూపంగా కనిపిస్తుండాలి.
0: ఇట్ ఈస్ ది వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ దట్ యూ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ నేచర్.
1: కనుకనే ఈ నేచర్ యొక్క తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ నేచర్ క్లియర్లీ.
1: నేచర్ లోపల అనేక రకమైనటువంటి భావాలు ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ నేచర్ దేర్ సో మెనీ సెంటిమెంట్స్,
1: అనేక రకమైనటువంటి భేదములు కూడా ఉంటున్నాయి.
0: దేర్ ఇస్ వెరైటీ ఆఫ్
1: అనేక రకమైనటువంటి అర్థములు కూడా ఉంటున్నాయి.
0: దేర్ సో మెనీ మీనింగ్స్ టూ.
1: ఇలాంటి పరమాత్మ తత్వమైనటువంటి ప్రకృతిని మనం అర్థం చేసుకోవటం ఇది అసాధ్యము.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు కాంప్రహెండ్ ద డివినిటీ ఇన్ దిస్ నేచర్.
1: కనుక పరమాత్మని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే
0: టు నో గాడ్ ఇన్ ఫుల్,
1: పరతత్వంలో మన మనసును ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ సీ దట్ అవర్ మైండ్ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ స్పిరిట్.
1: ఈ మైండ్ అనేది ఎక్కడ నుంచి వస్తుండాలి?
0: వేర్ ఫ్రమ్ ద మైండ్ హస్ కమ్.
1: నీ సంకల్ప వికల్పం నుంచే వచ్చినాయి.
0: మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
1: నీ శ్వాస నుంచే వచ్చాయి.
0: అండ్ ఇట్స్ ద ప్రొడక్ట్ ఆఫ్ బ్రెత్.
1: కానీ ఇందు నుంచి వచ్చినటువంటి యొక్క స్వరములు ఏ విధంగా వస్తున్నాయి?
0: అండ్ సౌండ్స్ హౌ డు దే కమ్?
1: దాని తర్వాత
0: లేటర్
1: మనం ఒక విధమైనటువంటి యొక్క శబ్దం విచారించాలి.
0: అండ్ వీ షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ దిస్ సౌండ్.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క బ్రహ్మతత్వము.
0: అండ్ దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ క్రియేటివిటీ, బ్రహ్మత్వ.
1: ఆ బ్రహ్మతత్వంలో ఉన్నటువంటి సోహం తత్వమే మనకు నిజమైనటువంటి ఆత్మతత్వం.
0: అండ్ ది బ్రీతింగ్ ప్రిన్సిపల్ సోహం ఈజ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్.
1: కనుక ఆత్మిక్ ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకోవాలంటే ఈ శ్వాస తత్వాన్ని మనం ఉచ్చరించుకోవాలి.
0: సో టు నో ది ఆత్మిక్ ప్రిన్సిపల్ వీ షుడ్ నో ది సోహం ప్రిన్సిపల్.
1: సోహం నిమిత్తమే మనం జీవిస్తున్నామే కానీ సోహమే లేకపోతే ఈ జీవితమే అక్కర్లేదు.
0: వితౌట్ బ్రీతింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సోహం యూ కెన్ నాట్ లివ్ ఎనీ లాంగర్.
1: ఏ రకమైనటువంటి శబ్దం వచ్చినప్పటికీ సోహం అనేటువంటి శబ్దం ఒకటి ఉంటుండాలి.
0: ఆల్ సౌండ్స్ హావ్ గాట్ దిస్ సోహం యాజ్ ద బేసిస్.
1: ఈ శబ్దాన్ని పురస్కరించుకుని మనం జీవించడానికి ప్రయత్నిస్తున్నాము.
0: వి జస్ట్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్ బేసింగ్ ఆన్ ది సౌండ్.
1: ఈ సోహం అనే శబ్దమే లేకపోతే మనకు జీవితమే అర్థం కాదు.
0: విదౌట్ దిస్ సోహం ద ప్రైమల్ సౌండ్ యూ కెనాట్ నో యువర్ లైఫ్.
1: కనుకనే మనము జీవించే దేని నిమిత్తమై?
0: Why should we live? What's the purpose?
1: సోహం యొక్క తత్వాన్ని అర్థం గావించుకోవటం కోసమని.
0: The purpose of life is to know the meaning of soham.
1: కనుక దీని అర్థం ఏ విధంగా ఉంటుంటారు?
0: How is its meaning?
1: సోహం.
0: సోహం.
1: ఇది హంస గాయత్రి అని చెప్పారు.
0: The soham is also called హంస గాయత్రి.
1: సో అంటే అది.
0: సో దట్.
1: హం అనగా నేను.
0: హం ఐ.
1: అది నేనే.
0: ఐ ఎమ్ దట్.
1: ఇది అది నేనంటే ఏది?
0: I am that means what is that here?
1: అక్కడ ఏది ఉన్నది అది నేనే అనడానికి.
0: What is present there?
1: అక్కడ మనస్సు ఉన్నది.
0: There lies the mind.
1: ఈ మనస్సే నేను అనుకుంటే.
0: And if you think that you are the mind.
1: ఈ సాధనకు మనస్సు అంతా అడ్డు తగులుతుంటది.
0: And this mind is an obstacle in spiritual path.
1: కాబట్టి మనసే నేను అనుకుంటే ఇది మనసుకు ఏమాత్రం అర్థం లేదు.
0: If you identify with the mind has no meaning at all.
1: మనసు కేవలం ఒక పిచ్చికోతి వంటిది అంటారు.
0: Mind is a mad monkey.
1: అలాంటి మనసును నమ్ముకుని నువ్వు ఏ మార్గంలో పోగలవు?
0: And what is that you can derive out of it?
1: కాదు కాదు, మనసును మనసుగా భావించకూడదు.
0: Don't consider it simply as mind.
1: మనసును దైవంగా మనం విశ్వసించాలి.
0: Consider mind as divine.
1: ఈ మనసే విష్ణు స్వరూపము.
0: This mind is represent sustainer, విష్ణుత్వం.
1: ఆ మనసే లేకపోతే శ్వాసనే లేదు.
0: Without the mind there is no శ్వాస or the breath.
1: శ్వాస ఆడటం చేతనే మైండ్ ఆవిర్భవిస్తున్నాయి.
0: Because of breathing process the mind is functional.
1: ఈ శబ్దం రావటం చేతనే బ్రహ్మసత్వం మనకు ప్రాప్తిస్తుండాలి.
0: Because of this sound, primal sound, you will understand creativity.
1: ఈ విధమైనటువంటి అంతరార్థాలు గుర్తించడానికి పోవాలంటే మనకు ఉపనిషత్తులు ఏమాత్రం కూడా అర్థం కాదు.
0: We cannot understand the Upanishadic principles in depth.
1: ఈ ఉపనిషత్తుల లోపల ఇలాంటి పవిత్రమైనటువంటి అర్థములు ఎన్నో కలిసి ఉంటున్నాయి.
0: There are many many sacred noble interpretations in Upanishads.
1: కానీ ఇలాంటి అర్థం మనకు గోచరించడానికి మనం ఏం చేయాలి?
0: What is that we should know, do now to know the meaning?
1: విచారణ చేయాలి.
0: We should inquire.
1: కూర్చున్నావు.
0: You are seated.
1: కూర్చున్నప్పుడు సోహం వస్తుండాలి.
0: You just find this soham.
1: దీన్ని వాచ్ చేయాలి.
0: Watch the soham.
1: ఏది సో, ఏది హం?
0: What is so? What is hum?
1: ఏ యొక్క నాద్రం నుంచి సో అని వస్తుండాలి.
0: And what is the origin, the beginning place?
1: ఏ ద్వారం నుంచి హమ్ అనేటువంటి దిగుతుండాలి.
0: And what is the nostril through which hum comes
1: out? ఒకటి పోవటము, ఒకటి రావటము.
0: One is inhalation, other is exhalation.
1: కనుకనే ఈ వచ్చిపోయేటువంటి శబ్దం మాత్రమే గుర్తించుకుంటూ పోతే సోహం.
0: And if you watch this inhalation and exhalation process, it is
1: ఒకటి లోపల పోతుండాలి.
0: One goes in breathing.
1: అది ఏ సో.
0: Breathing in is సో.
1: హం.
0: హం.
1: ఇది అహంకారము.
0: దట్ ఈస్
1: అది ఏ బయట పోయేటువంటిది.
0: దట్ ఇస్ అహంకార ఈగో. బ్రీద్.
1: కాబట్టి బయట పోయేటువంటి దాన్ని మనం వదిలిపెట్టాలి.
0: ఆల్ దట్ ఈస్ బ్రీద్ అవుట్ మస్ట్ బి లెఫ్ట్ అవుట్.
1: లోపల పోయి ప్రాణాన్ని అందించేటువంటి దానిని మనం గట్టిగా పట్టుకోవాలి.
0: వీ హావ్ టు హోల్డ్ ఆన్ టు ద లైఫ్ ఆక్సిజన్ దట్ ఈస్ బ్రీద్ ఇన్.
1: కనుకని సో అనేటువంటి తత్వాన్ని మనం గట్టిగా కుంభకం చేయాలి.
0: సో వీ షుడ్ రిటైన్ ద ఆక్సిజన్ దట్ హాస్ బీన్ టేకెన్ ఇన్.
1: కనుకని అనేక మంది సాధన చేసేటువంటి వారు రేచక పూరక కుంభకం అని అంటుంటారు.
0: మెనీ ఆఫ్ ది సీకర్స్ ఇన్ స్పిరిచువల్ పాత్ థింక్ ఆఫ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్.
1: సో అని ఒక నుంచి ముక్కు నుంచి తీసుకోవాలి.
0: బ్రీద్ ఇన్ త్రూ వన్ నాస్ట్రల్,
1: రెండవ ముక్కు నుంచి హమ్ అనేటువంటిది వదిలిపెట్టాలి.
0: త్రూ ది అనదర్ నాస్ట్రల్ యూ బ్రీద్ అవుట్ హమ్.
1: ఈ రెండింటికి మధ్య లోపల కుంభకము కొంతసేపు నిలుపుకోవాలి.
0: ఇన్ బిట్వీన్ ది టూ దేర్ ఇస్ మిడిల్ స్టేజ్ కుంభక, రిటెన్షన్ ఆఫ్ బ్రెత్.
1: ఈ మూడింటి యొక్క తత్వము కాలం ఆధారం చేసుకోవాలి.
0: అండ్ వీ హావ్ టు గో బై ద టైమ్ ఇంటర్వల్ ప్రాసెస్.
1: కాలం యొక్క ప్రమాణాలను మనం గుర్తించుకోకుండా కేవలం ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంటే ఇది ప్రాణాయామం కాదు, ప్రాణానికి అపాయమే.
0: And if we don't go by the timing interval process and think of the maintenance of the time, it is not simply pranayama, breathing process, it is prana apaya, least the danger of your life.
1: కనుక సో అనేటువంటిది ఎంత కాలం నీవు తీసుకుంటున్నావో,
0: the time you take it to breathe in,
1: అంతకాలము దాన్ని కుంభకం చేయాలి, నిలపాలి,
0: must equal for its retention kumbhaka.
1: ఎంతకాలం నీవు నిలిపినావో అంతకాలం దానిని వదలాలి.
0: The time that you take to retain the breath must equal the time that you breathe out.
1: కనుకని కాలస్వరూపాయన మహా అన్నాడు బ్రహ్మను.
0: సో బ్రహ్మ గాడ్ ఈజ్ టైమ్.
1: సోహం అనేటువంటిది బ్రహ్మతత్వమే.
0: సోహం ఈజ్ బ్రహ్మత్వ ఆర్ క్రియేటెడ్.
1: కనుకనే కాలస్వరూపుడైనటువంటి బ్రహ్మతత్వాన్ని కాలానుగుణ్యంగా మనం నడుచుకోవాలి.
0: దేర్ఫోర్ యాజ్ గాడ్ ఈజ్ టైమ్ వీ షుడ్ ప్రొసీడ్ కేర్ఫుల్లీ.
1: ఈ కాలానుగుణ్యంగా నడుచుకోవటం లోపల
0: when we act appropriately,
1: kartavyanni gurtinchukuntu ravali,
0: we have to recognize our duty.
1: Ee kartavyam ante emiti?
0: What is this kartavya?
1: Adi manasu yokka sankalpame.
0: It is just the thought.
1: కాబట్టి మనసు ఎట్టి సంకల్పాలు చెందుతుంది?
0: వాట్ కైండ్ ఆఫ్ థాట్స్ ఆర్ దేర్ ఇన్ ద మైండ్?
1: పవిత్రమైన సంకల్పాలు వచ్చుకుంటారు ఇప్పుడే, అప్పుడు దీని కర్తవ్యం అవుతుంది.
0: అండ్ దెన్ టు ఎంటర్టైన్ సీక్రెట్ థాట్ ఈజ్ యువర్ డ్యూటీ.
1: కనుకనే విష్ణువును సాత్వికుడు అన్నారు.
0: సో విష్ణు రిప్రజెంట్స్ పాయస్నెస్.
1: కనుక సంకల్పములంతా కూడా సాత్వికమైనటువంటివి.
0: ఆల్ థాట్స్ మస్ట్ బి పాయస్.
1: కనుకనే మన సంకల్పములు సాత్వికమైనటువంటి సంకల్పములు రావాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ సీ టు ఇట్ దట్ యు హావ్ పాయస్ థాట్స్.
1: ఈ సాత్వికమైన సంకల్పములు మనం ఆవిర్భవించాలంటే
0: ఇన్ ఆర్డర్ టు ఎంటర్టైన్ సచ్ థాట్స్,
1: ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసములు పవిత్రమైన రీతిలో నడచాలి.
0: ద బ్రీతింగ్ ప్రాసెస్ షుడ్ బి అలాంగ్ ద రైట్ డైరెక్షన్.
1: కాబట్టి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు కూడాను అన్యోన్య ఆశ్రమంలో అవినాభావ సంబంధములు.
0: ద ట్రయూన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డివినిటీ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ ఇంటర్ డిపెండెంట్ అండ్ ఇంటర్.
1: ఇవి కేవలం పేర్లతో వచ్చినటువంటివి కాదు.
0: దట్స్ నాట్ మియర్లీ
1: ప్రవర్తనతో లభించేటువంటివి.
0: ఇట్స్ నాట్ మియర్లీ నామెన్క్లేచర్.
1: ప్రవర్తనతో వచ్చేటువంటివి కాదు.
0: ఇట్ గోస్ బై ఇట్స్ యాక్షన్.
1: పవిత్రతతో చేరేటువంటివి.
0: ఇట్ రిప్రజెంట్ సాంక్టిటీ.
1: పవిత్రతతో చేరేటువంటివి కాదు.
0: ఇట్స్ నాట్ సింప్లీ సో.
1: ఏకత్వంతో లీనమయ్యేటువంటివి.
0: వి ఫైండ్ ద హార్మనీ ఇన్ ద యూనిటీ ఇన్ ఆల్ దీస్ త్రీ.
1: కనుక ఇలాంటి ఏకత్వాన్ని గురించినటువంటి ఒక తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
0: సో వీ షుడ్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు కాంప్రిహెండ్ ద హార్మనీ ఆఫ్ ద యూనిటీ ఆఫ్ ది ట్రినిటీ.
1: ఈ ఉపనిషత్తులు ఎన్ని రకములుగానో ఈ విధంగా వల్లిస్తూ ఉంటుంటాయి.
0: ఉపనిషత్స్ గో ఆన్ ఎక్స్టోలింగ్ అండ్ నరేటింగ్ దీస్ ట్రూత్స్.
1: కానీ ఈ వల్లించినటువంటి ఉపనిషత్తు యొక్క అంతరార్థాన్ని ఎవరు గుర్తించుకోలేకపోతున్నారు.
0: నో వన్ ఈజ్ ఏబుల్ టు కాగ్నైజ్ ద రియల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దీస్ ఉపనిషత్స్.
1: ఒక్కొక్క శ్లోకము దాన్ని వర్ణించాలంటే,
0: if you want to describe every sloka,
1: ఒక్కొక్క శ్లోకము దాని అంతరార్థం బోధించాలంటే,
0: in order to teach the depth of every
1: sloka, కనీసం ఒక్క శ్లోకమునకు ఒక నెలైన అర్థం తీసుకుంటుంది.
0: You require one full month to know the meaning in depth of every sloka.
1: అనగా ఏమిటి? అనేక అర్థములతో కూడినటువంటిది.
0: Meaning it has got so many interpretations.
1: కానీ మన సమయ సందర్భానుసారంగా ఆ సమయానికి తగినట్టు అర్థాన్ని తీసుకోవాలి.
0: But the meaning which that suits that particular situation must be accepted.
1: ఏది చెప్పినా కానీ అది అంతరార్థంగానే ఉంటుంటది.
0: Anything can be said that represents
1: చిన్న పిల్లవాడు ఉంటుంటాడు.
0: Here is a boy.
1: వాడికి మాటలు రావు.
0: And he cannot speak
1: properly. అలాంటి పరిస్థితి లోపల
0: at that moment,
1: ఆ వయో ప్రమాణాన్ని పురస్కరించుకుని రామా అని నీవు చెప్పిస్తే,
0: బేసింగ్ ఆన్ హిస్ ఏజ్ ఇఫ్ యూ వాంట్ హిమ్ టు రిపీట్ రామా,
1: అప్పుడు ఆ పిల్లవాడు లామా అంటాడు.
0: దట్ బాయ్ విల్ సే లామా.
1: అనగా అది కూడా అర్థమే.
0: ఈవెన్ దట్ ఆల్సో హస్ ఎ మీనింగ్.
1: ఆ వయస్సుకు తగినటువంటిది అదే సరి అయిన అర్థం.
0: ఓ ఇట్ ఇస్ అ ప్రాపర్ వే ఆఫ్ స్పెల్లింగ్ స్పీకింగ్ ద వర్డ్.
1: వాడు కూడా చిన్నగా రామా అనుకుంటే అది అర్థం కాదు.
0: అండ్ హీ కెనాట్ సే రామా అట్ దట్ ఏజ్.
1: ఆ వయస్సుకు ఆ సమయానికి ఆ లామా అనేటువంటిది సరి అయిన అర్థం.
0: అట్ దట్ మూమెంట్ అట్ ద టెండర్ డెలికేట్ ఏజ్ బీయింగ్ సో యంగ్ లామా రిప్రజెంట్ ద కరెక్ట్ మీనింగ్.
1: కానీ మన దృష్టి లోపల ఆ లామా అనేటువంటిది తప్పు అంటాము.
0: బట్ ఫ్రమ్ అవర్ వ్యూ పాయింట్ ద లామా ఈజ్ రాంగ్.
1: కానీ ఆ వయస్సుకు ఆ శబ్దములకు ఆ ప్రకృతికి ఇది లామా అనేది రైట్.
0: ఫర్ సచ్ ఎ యంగ్ చైల్డ్ టు సే లామా ఈజ్ క్వైట్ కరెక్ట్ అండ్ అప్రోప్రియేట్.
1: ఇదే విధంగానే
0: లైక్ వైజ్
1: ఆ వయో ప్రమాణము
0: ద ద ఏజ్
1: దేహ ప్రమాణము
0: ద బాడీ
1: సమయ ప్రమాణము
0: అండ్ ద మోమెంట్
1: పద ప్రమాణము
0: అండ్ ద సర్కమ్స్టాన్సెస్
1: అన్ని ప్రమాణమును మనం ఉద్దంగా తీసుకున్నప్పుడే ఇది రైటా తప్ప అనేటువంటిది నిర్ణయం అవుతుంది.
0: షుడ్ బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ యాజ్ వీ డిసైడ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్స్ రాంగ్.
1: ఇప్పుడు అనేక మంది ఉంటున్నారు,
0: హియర్ మెనీ పీపుల్ హియర్,
1: చాలా మంది ఎడ్యుకేటెడ్ బాయ్స్ కూడా ఉంటున్నారు.
0: దేర్ మెనీ ఎడ్యుకేటెడ్ బాయ్స్
1: చాప అని చెప్పమంటే చెప్పలేరు.
0: And if you want to say, all of you to say, chapa, many can't say.
1: Chapa ani cheppante chapa antaru.
0: If I want you to say chapa, you say chapa, the fish.
1: Cha, sa, sa. ఈ మూడింటి యొక్క అర్థం యొక్క తత్వాన్ని గుర్తించాలి.
0: వన్ షుడ్ నో ది డిఫరెన్స్ బిట్వీన్ చా సా సా.
1: కనుకనే మనం కొన్ని విధములు ఎంతనో ప్రయత్నం చేయండి, మీలో మీరు యోచన చేసుకోండి. చాప అన్నాడు. చాప అనడానికి నాలుకే ముఖ్యము.
0: వెల్ to say spell out this word chapa, the tongue is important.
1: Kaani akade enta prayatnam chesinappudiki chapa ani vastundi gaani chapa ani raadu.
0: Chapa the mat, but you say chapa the fish.
1: Cha cha sa saha
0: sha sha saha.
1: ఈ అర్థంలో ఉన్నటువంటి పదములు ఎన్నియో కఠినమైనటువంటివిగా ఉన్నాయి.
0: అండ్ దేర్ వెరైటీ ఆఫ్ మీనింగ్స్ బేసింగ్ ఆన్ దిస్ సాంగ్.
1: మీరు ఇంటికి పోయిన తర్వాత మీరు చెప్పండి చూస్తాము. చాప అన్నాడు, నేను చాప అనగలను అనండి.
0: బెటర్ యూ గో హోమ్ అండ్ ట్రై నౌ. చాప, కెన్ యూ సే దాట్
1: అన్న లేరు.
0: యూ కెనాట్.
1: కానీ చాప యొక్క తత్వం గుర్తించినటువంటి వాడే ఇది చాప అన్నట్టు.
0: బట్ ద వన్ హూ నోస్ ద మ్యాట్ చాప కెన్ సే ఇట్ ఈస్ చాప మ్యాట్.
1: చాప అర్థం తెలియనటువంటి వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అది చాప అని అనలేడు.
0: ద వన్ హూ డస్ నాట్ నో ది మీనింగ్ ఆఫ్ చాప ద మ్యాట్ హీ విల్ బి సేయింగ్ ఓన్లీ చాప.
1: అదే విధంగానే మహాభారత యుద్ధ సమయం నందు
0: ఎట్ ద టైమ్ ఆఫ్ మహాభారత వార్
1: అనేక విధములుగా కూడా కలహములు జరుగుతున్నాయి.
0: దేర్ వాస్ లాట్ ఆఫ్ ఫైటింగ్ దేర్.
1: కానీ గజరాజును రక్షించడానికని విష్ణు బయలుదేరుతున్నాడు.
0: అండ్ విష్ణు స్టార్టెడ్ ఓవర్ దేర్ టు ప్రొటెక్ట్ దిస్ గజరాజ.
1: గజ గజ నిల్చు నిల్చు నేను వస్తున్నాను అన్నాడు.
0: హీ సెడ్ స్టాండ్ హోల్డ్ ఆన్ ఐఎమ్ కమింగ్
1: అనగా పరిగెత్తిపోతున్నాడు విష్ణువు.
0: అండ్ విష్ణు వాస్ జస్ట్ రన్నింగ్ ద వే.
1: లక్ష్మి ప్రక్కన ఉంటుంది, అతను ఎక్కడ పోతున్నావు అని అడగడానికి కూడా టైం లేదు.
0: And Lakshmi didn't find time to ask him where he is proceeding.
1: అప్పుడు ఆమెను వర్ణించడానికి ప్రయత్నం చేశాడు.
0: And then he started describing the moment.
1: అడిగేదన్నని కడి వడిజను. అడిగేదన్నని కడి వడిజను.
0: She is going very fast to know the reason.
1: అడిగిన తన మగడ నుడి నడిడి నుడుగును. వెడ వెడ చిడిముడి తటపడ నడుగుడి నడుగుడి చదివి నడుగుడి అన్నాడు. అడిగేదన్నని కడి వడిజను.
0: She is going very fast to know the reason where
1: adigina thana magadu nuduga nadadadugun tan cheptado cheppaledo.
0: The husband would respond or not.
1: Veda veda chidi mudi tadabada parigetti povadani potunte mudi kuda jari potundadi.
0: And he was running if this in the platform there is dropped down.
1: Nadigina nadigide jarimi nadugidadannadu. Adugu pettadaniki ledu, adugu divadaniki ledu.
0: He cannot proceed nor retreat.
1: Idi chaala sariyainatu samayam kaadu.
0: This is not the right time.
1: పదములు సమయం కానటువంటి సమయంలో వివేచం చేతని ఇది అంతరాత్మంగా పోకుండా వికారమైనటువంటి అంతరాత్మంగా పోతున్నాయి.
0: బికాస్ ద వర్డ్స్ ఆర్ నాట్ యూస్డ్ ఎట్ ద రైట్ టైం వి ఫైండ్ ఆల్ డిస్టార్షన్స్.
1: ఒక్కొక్క దేశము ఒక్కొక్క ప్రాంతం యొక్క భాషలు కూడా ఆ రకంగా ఉంటుంటాయి.
0: అండ్ దిస్ ఇస్ బేస్డ్ ఆన్ ద వెర్నాక్యులర్ లాంగ్వేజ్ బేస్డ్ ఆన్ ద రీజియన్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఉపనిషత్తుల యొక్క అర్థాన్ని గుర్తించాలనుకుంటే కేవలం ఉపనిషత్తులు తెలిసినటువంటి ఒక మహనీయుల చరిత్రకే వెళ్లి దాని అంతరాత్మాన్ని గుర్తించుకోవాలి.
0: ఇఫ్ యూ want to know the meaning of these Upanishads, you should approach the scholars and try to learn.
1: ee sarva upanishattu saram anetundi brahma tattvam nundi vachinetundi.
0: And the essence of Upanishads has come out of Brahma.
1: ee brahma tattvam anetundi vak swaroopame.
0: And this nature of Brahma is a very speech faculty.
1: మనోతత్వం అనేటువంటిది విష్ణు తత్వము.
0: ద మైండ్ రిప్రజెంట్స్ విష్ణు.
1: విష్ణు తత్వం అనేటువంటిది మంచి భావంతో కూడినటువంటిది.
0: అండ్ ద మైండ్ షుడ్ హావ్ గుడ్ థాట్స్.
1: మంచి భావమే ఉండినప్పుడు మంచి పదములే వస్తుంటాయి.
0: వెన్ వన్స్ యు హావ్ గుడ్ థాట్స్ యు స్పీక్ గుడ్ వర్డ్స్.
1: మంచి పదములే వచ్చినప్పుడు మంచి అర్థములే ఇస్తుంటాయి.
0: ద గుడ్ వర్డ్స్ కన్వే గుడ్ మీనింగ్.
1: కనుకనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే ముగ్గురు ప్రత్యేకం కాదు.
0: సో బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ నాట్ సెపరేట్.
1: బ్రహ్మ శ్వాసము.
0: బ్రహ్మ ఇస్ బ్రెత్.
1: విష్ణువు మనస్సు.
0: విష్ణు ఇస్ మైండ్.
1: ఇంకా మహేశ్వరుడు.
0: మహేశ్వర
1: అది ఏ వాక్కు.
0: అండ్ దట్ ఈస్ ద టాకింగ్.
1: కనుక ఆత్మ మనసు వాక్కు మూడింటి యొక్క ఏకత్వమే బ్రహ్మ విష్ణు మహేశ్వరత్వం.
0: దేర్ఫోర్ ద హార్మనీ ద యూనిటీ ఆఫ్ ఆత్మ ద సెల్ఫ్ ద మనసు ద మైండ్ అండ్ ద వాక్ ద టాక్.
1: ఆత్మకు ఏ రీతిగా నీ అర్థాన్ని చెప్పగలవు?
0: అండ్ హౌ కెన్ యూ డిక్లేర్ ఇట్స్ మీనింగ్?
1: వాక్కు ఏ రీతిగా అర్థం చెప్పగలవు?
0: హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంటర్ప్రిటేషన్?
1: వాక్కు నీకు అర్థం చెప్పాలంటే వాక్ రూపంగానే చెప్పాలి.
0: ద వర్డ్ మీనింగ్ కుడ్ బి సెడ్ బై వర్డ్ ఓన్లీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ విధంగా మీకు చెప్తూ పోతుంటే మీకు తలనొప్పిగా వస్తుంటారు.
0: యూ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఇన్ ఫుల్ ఇఫ్ ఇట్స్ థింగ్స్ ఆర్ స్టేటెడ్ ఇన్ ఆల్ సీరియస్నెస్.
1: అర్థంకు తెలియనటువంటి వారు, ఉపనిషత్తులు చూడనటువంటి వారు, ఉపనిషత్తుల యొక్క సారాన్ని గుర్తించలేనటువంటి వారు దీనికి అనేక అనర్థాలు చేసుకుంటారు.
0: నేచురలీ దోస్ పీపుల్ హావ్ నెవర్ హర్డ్ ఆఫ్ ఉపనిషత్స్ నార్ మీనింగ్ ఆఫ్ ఉపనిషత్స్ దే కెనాట్ అండర్స్టాండ్.
1: ఉపనిషత్తు అనేటువంటిది చాలా శాంతంగా,
0: you should know it peacefully,
1: సమయ స్ఫూర్తిగా,
0: at right time,
1: ప్రవర్తన పవిత్రంగా,
0: making the conduct
1: వాక్ శుద్ధిగా,
0: and good towards,
1: అప్పుడే శ్వాస శుద్ధిగా మనం చెప్పాలి.
0: And then you can have the purity,
1: మన శ్వాస కూడా పరిశుద్ధం కావాలి.
0: And the breath should be purified.
1: కనుకనే దీనికి ఉపనిషత్తుల లోపల ఒక విధమైనటువంటి మంత్రం చెప్పారు.
0: In Upanishads, a mantra is said.
1: దీనికి ఒక విధమైనటువంటి ఒక శ్వాసతత్వంలోనే మంత్రం చెప్పారు.
0: అండ్ దిస్ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ ది బ్రీతింగ్ ప్రాసెస్.
1: అనగా దీని వల్ల, ఈ శ్వాస వల్ల, ఈ మంత్రస్వరం వల్ల అనేక రకమైన రోగములు కూడా నివారణ అవుతున్నాయి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది బ్రీతింగ్ ప్రాసెస్ అండ్ ఇట్స్ కంట్రోల్ విల్ బి క్యూరేటివ్ ఫర్ సెవరల్ ది ఎయిల్మెంట్స్.
1: దీని వల్ల ఏమవుతుంది? మొట్టమొదట మన శ్వాస పవిత్రమవుతుంది.
0: దెన్ యు విల్ బి శాంక్టిఫైయింగ్ ద బ్రెత్.
1: పవిత్రం కావటమే కాకుండా,
0: నాట్ ఓన్లీ దాట్,
1: కొలెస్ట్రాల్ అనేటువంటిది అనగా హార్ట్ కు ప్రవహించేటువంటి యొక్క రక్తం యొక్క ప్రసరము కొంచెం థిక్ అయింది.
0: అండ్ బ్లడ్ ఇస్ సో థిక్ బికాస్ ఆఫ్ కొలెస్ట్రాల్.
1: ఆ మంత్రం చెప్పడం చేత ఆ బ్లడ్ కొంచెం థిన్ గా మారిపోతుంది.
0: యాజ్ యూ రిపీట్ దీస్ మంత్రాస్ ద బ్లడ్ బికమ్స్ రాదర్ థిన్.
1: కన్నులకు వచ్చినటువంటి ఒక కేటరాక్ట్ కూడా నివారణ అవుతుంది.
0: అండ్ ఇట్ ఆల్సో క్యూర్స్ ది కేటరాక్ట్ ప్రాబ్లమ్స్.
1: గొంతులో వచ్చినటువంటి యొక్క శబ్దం యొక్క స్వరూపం కూడా పవిత్రమైపోతుంది.
0: అండ్ ద సౌండ్ అవుట్ ఆఫ్ యువర్ థ్రోట్ also is going to be sacred.
1: కనుకనే మనము ఈ శబ్దములను కొంచెం సరైన రీతిగా తీసుకోవాలి.
0: So we know the sounds in a proper sense.
1: ఈ సరైన రీతిగా తీసుకున్నప్పుడే మనకు సరైన అంతరార్థాలు వస్తుంటాయి.
0: If you know the right meaning, you know its right application.
1: ఒక ఉపనిషత్తుల యొక్క సారాన్ని మాత్రమే మనం తీసుకుంటే దేహం యొక్క తత్వాన్ని అంతా కూడా గుర్తించడానికి వీలవుతుంది.
0: If you know the essence of one Upanishad, you will be knowing the true meaning of your whole body.
1: మన నాలుక ఏ విధంగా టేస్ట్ చిక్కుతుండాలి?
0: The tongue, how does it taste?
1: ఏ రకమైనటువంటి పదార్థాన్ని వేసుకుంటే ఆ యొక్క రుచినే మనకు గోచరమవుతుంది.
0: అండ్ విల్ టేస్ట్ అకార్డింగ్ టు ద ఫుడ్ స్టఫ్ దట్ వీ పార్టేక్.
1: కానీ ఈ టంగ్ బర్డ్స్ అనేవి ఎంత ఎన్ని ఉన్నాయి?
0: ద టేస్ట్ బర్డ్స్ హౌ మెనీ ఆర్ దేర్?
1: అనగా 51,000 టేస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
0: 51,000 టేస్ట్ బర్డ్స్ ఆర్ దేర్.
1: ఇంకా శ్రవణ బర్డ్స్ అంతా ఎంత ఉన్నాయంటే,
0: అండ్ ద లిసనింగ్ ప్రాసెస్,
1: 36,000 శ్రవణం అనేటువంటిది వింటుంది.
0: అండ్ 36,000
1: 51,000
0: టేస్ట్ బర్డ్స్.
1: ఈ అన్ని కాకుండా దృష్టి వికాసం యొక్క శక్తి,
0: అండ్ ద లైట్ విజన్,
1: 51 కోట్లు ఉంటున్నాయి.
0: 51 crores.
1: అలాంటి ఇన్ని కోట్ల యొక్క దీనిని దృష్టిని ఏ రీతిగా మనం చూడగలము?
0: హౌ వుడ్ బి ఏబుల్ టు విజువలైజ్ దాట్?
1: కాబట్టి ఇన్ని రకమైనటువంటి దృష్టిగా ఉంటున్నప్పుడు మనం ఏ దృష్టి సరైనటువంటిది అనుకుంటాం?
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ myriad vision, what is it that is proper?
1: కనుకనే నీవు సమయ సందర్భానుసారంగా నీవు వాడుకోవాలి.
0: సో యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అట్ అప్రోప్రియేట్లీ బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్.
1: అనేక రకమైనటువంటి రోగంలో నివారణ కాకుండా,
0: నాట్ ఓన్లీ క్యూర్ ఫర్ ది
1: సరైన అర్థాలు గుర్తించినప్పుడు,
0: వెన్ వీ నో ది ట్రూ మీనింగ్,
1: ప్రవర్తన కూడా మారిపోతుంది.
0: అవర్ కండక్ట్ ఆల్సో చేంజెస్.
1: ఈ ప్రవర్తన మారినప్పుడు,
0: వెన్ అవర్ బిహేవియర్ చేంజెస్,
1: మన వర్తన కూడా మారిపోతుంది.
0: అండ్ ఆల్ అవర్ మెంటాలిటీ,
1: మన వర్తన మారిపోయినప్పుడు,
0: when the whole thing changes,
1: sariyainatundi oka bhavam manlo avirbhavistundi,
0: you will have proper thoughts.
1: Kalukane proper thought manlo vachinappude idi sariyainatundi oka padam ga roopistundi.
0: When one there is a proper thought, or you will have proper words.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Lokamulopala,
0: in this world,
1: inniyo vidhamainatundi padamulu untunnavi.
0: There are so many words,
1: inniyo vidhamainatundi arthamulu untunnavi.
0: Many meanings.
1: కానీ అర్థములకును ఈ పదములకును ఈ యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని చేకూర్చాలి.
0: బట్ వీ షుడ్ నో ద రైట్ మీనింగ్ ఫర్ ఎవ్రీ వర్డ్.
1: ఆధ్యాత్మిక తత్వం లోపల ఈ అర్థాలు తీసుకోవటం ప్రయోజనం లేదు.
0: ఇన్ స్పిరిచువాలిటీ యూ కెనాట్ సింప్లీ గో బై ఇట్స్ మీనింగ్.
1: దాని అర్థం తీసుకోకుండా దాని యొక్క స్వరాన్ని మాత్రమే మనం ఉచ్చరిస్తూ పోండి.
0: యు గో ఆన్ రిపీటింగ్ ఇట్స్ సౌండ్.
1: ఇప్పుడు చూడండి, చాలా మందికి నేను అక్కడ చెప్తుంటాం, ఓంకారం అనేటువంటిది ఒక స్పెల్లింగ్ మాదిరి వచ్చి చూడాలి.
0: ఓంకార్, జస్ట్ టేక్ ఇట్స్ స్పెల్లింగ్.
1: ఓం అంటారు.
0: మెనీ సే ఓం.
1: ఇది ఓం అనేటువంటి స్పెల్లింగ్ కాదు.
0: ఇట్స్ నాట్ స్పెల్లింగ్ దట్.
1: ఇది ఒక పదము.
0: ఇట్స్ ఎ వర్డ్.
1: ఈ పదమైనప్పుడు దీనికి స్పెల్లింగ్ ఏమిటి?
0: దెన్ వాట్ ఈస్ ఇట్ స్పెల్లింగ్?
1: ఈ స్పెల్లింగ్ చూడాలంటే ఆ ఊం ఈ మూడు చేరితే ఓం అనే పదం వచ్చింది.
0: అండ్ ఇఫ్ యు వాంట్ టు నో స్పెల్లింగ్ ఏ యుఎం ఆ ఊం.
1: ఈ పదం చెప్పాలంటే ఆ అనేటువంటిది గొంతు నుంచి వస్తుంది.
0: ఆ కమ్స్ అవుట్ ఆఫ్ ది థ్రోట్.
1: ఊ అనేటువంటిది నోలక నుంచి వస్తుంది.
0: ఊ కమ్స్ అవుట్ ఆఫ్ ది టంగ్.
1: అనేటువంటిది పదవుల నుంచి వస్తుంది.
0: కమ్స్ అవుట్ ఆఫ్ ది లిప్స్.
1: ఈ మూడు చేరినటువంటి ఓంకారం నాభి నుంచి వస్తుంది.
0: సో ది కాంబినేషన్ ఆఫ్ ది త్రీ కమ్స్ అవుట్ ఆఫ్ ది వెరీ నారో.
1: కనుకని హృదయ నాళం నుంచి వచ్చేటువంటి ఒక సౌండ్ ఏ నిజమైనటువంటి సౌండ్.
0: సో ది సౌండ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది హార్ట్ ఈస్ ద ట్రూ సౌండ్.
1: చాలా మందికి ఆ ఊమ్ అని చెప్పమంటే స్పెల్లింగ్ లే చెప్పుకుంటూ కూర్చుంటారు.
0: అండ్ వెన్ దిస్ ఈస్ టు బి సెడ్ దే గో బై ది స్పెల్లింగ్ ఓన్లీ.
1: తెల్లవారుజాము కూడా ఓంకారంలో చెప్పాలంటే ఆ ఊమ్ అంటారు.
0: ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ ద ఓంకార ఇస్ సెడ్ ఇన్ ఎ రాంగ్ వే.
1: మూడింటి యొక్క సేవం ఏంటి స్వరూపం అనేది సమకాలంలో దాన్ని ఉచ్చరించాలి.
0: అండ్ యూ హ్యావ్ టు సే అటర్ ఓంకార ఇన్ ద కరెక్ట్ వే.
1: ఎక్కడి నుంచినో ప్లెయిన్ వస్తుంటది.
0: The plane is dashing for.
1: ఆ శబ్దం ఎక్కడి నుంచినో లభించినట్టుగా తెలుస్తుంది.
0: అండ్ యూ విల్ బి ఏబుల్ టు నో ఇట్స్ సౌండ్.
1: కానీ దగ్గరకు వచ్చినప్పుడు పెద్దదిగా వినిపిస్తుంది.
0: అండ్ యూ లిసన్
1: తర్వాత తిరిగి అది ఎక్కడికో పోతున్నట్టుగా కనిపిస్తుంది.
0: అండ్ యూ విల్ ఆల్సో హియర్ ది సౌండ్ ఫ్రమ్ డిస్టెన్స్.
1: అది నిజమైనటువంటి ఒక ఓంకార శబ్దం.
0: దట్ ఈస్ ఓంకార ప్రిన్సిపల్.
1: ఆ లోకం నుంచి ఎక్కడి నుంచినో రావాలి.
0: And it should come from within.
1: ఆ నాభి నుంచి రావాలి.
0: It should come out of the nose.
1: కంఠం నుంచి వచ్చినప్పుడు అది శబ్దం ఎక్కువ వినిపిస్తుంది.
0: And when once it comes out of the throat,
1: కానీ తిరిగి అది వెళ్ళిపోయే సమయం లోపల తగ్గిపోతూ వస్తుంది.
0: And then at the final stage, it declines.
1: కనుకనే ఈ శబ్దం అంతా కూడా సక్రమమైనటువంటి తీసుకున్నప్పుడే మనకు సరైన భావన కుదురుతుంది.
0: సో వీ షుడ్ కన్సిడర్ ఎవ్రీ వర్డ్ ఇన్ ద ప్రాపర్ సెన్స్ అండ్ నో ఇట్స్ మీనింగ్.
1: అనేక మంది ఈ యొక్క ప్రపంచంలో ఓంకారాన్ని స్మరిస్తూ ఉంటుంటారు.
0: మెనీ పీపుల్ చాంట్ రిపీట్ ఓంకార.
1: ఎన్ని సంవత్సరంలో చరిస్తుంటారు.
0: దే డూ ఇట్ ఫర్ మెనీ ఇయర్స్.
1: స్వామి ఇన్ని సంవత్సరం నుంచి నేను ఓంకార నాదం చేస్తున్నాను, నాకు ఏమాత్రం భక్తి కుదరటండి.
0: మెనీ కమెంట్స్ సే స్వామి ఐ హావ్ బీన్ రిపీటింగ్ ఓంకార బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యావ్ స్టెడీ డివోషన్.
1: కుదురుతుంది.
0: How is it possible?
1: సరైనటువంటి అర్థంతో నువ్వు చేస్తుంటే కదా.
0: You are not doing it meaningfully.
1: సరైన శృతిలో నువ్వు పెట్టుకుంటే కదా.
0: You don't say it
1: properly. శృతిలో రాగ తాళంలో మూడు కూడా నువ్వు ఏకం కావాలి.
0: And there should be a kind of proper rhythm and the beat.
1: కనుకనే శృతి కూడా ఉండాలి.
0: And the tune is necessary.
1: ఈ స్థుతి లయము కూడా ఉండాలి.
0: అండ్ దేర్ షుడ్ బి ప్రాపర్ రిథమ్.
1: ఈ కాలము కూడా ఉంటుండాలి.
0: అండ్ ద టైం.
1: కాబట్టి మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించుకుని ప్రవర్తించాలి.
0: సో ది బీట్ అండ్ ద రిథమ్ అండ్ ద టైం ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ హావ్ గాట్ టు బి టేకెన్ ఇన్ కన్సిడరేషన్.
1: అనేటువంటిది ఎంతనో కఠినమైనట్టుగా ఉన్నట్టుగా కనిపిస్తాయి.
0: We think the Upanishads are very tough.
1: కానీ దాని అర్థం గురించి తెలుసుకుంటే అంతకంటే సులభమైనటువంటి మరొకటి లేదు.
0: బట్ ఇఫ్ యు నో ఇట్స్ మీనింగ్ దేర్ ఇస్ నథింగ్ దట్ కుడ్ బి సింప్లర్ దెన్ దాట్.
1: కనుక నీ ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి.
0: సో డోంట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఉపనిషత్తుల
1: యొక్క అర్థాన్ని గుర్తించుకుని వర్తించండి.
0: నో ఇట్స్ మీనింగ్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
1: ఈ విధమైనటువంటి యొక్క దీంట్లో మన ఉపనిషత్తుల సారాన్ని చక్కగా మనం ఉచ్చరించుకుంటూ రావాలి.
0: సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ వీ షుడ్ రిపీట్ చాంట్ ఉపనిషత్.
1: అనేక మందికి ఈ పండు లేకపోవడం చేత శబ్దం కూడా మార్పు పొందుతుంటుంది.
0: సమ్ పీపుల్ డోంట్ హ్యావ్ టీత్ దేర్ఫోర్ వీ ఫైండ్ ద డిఫరెన్స్ ఇన్
1: బయట ఉచ్చరించనక్కర్లేదు.
0: నీ
1: లోపలే నీవు ఉచ్చరించుకుంటున్నా.
0: యూ కెన్ రిపీట్ ఫ్రమ్ విదిన్.
1: కొంతమంది మీకు తెలుసును,
0: యు నో సమ్,
1: ఈ సంగీతంలో ఉన్నటువంటి యొక్క దోషము ఇలాంటిది.
0: హియర్ లైస్ ది మిస్టేక్ ఇన్ మ్యూజిక్.
1: కొంతమంది స్వరం పెట్టుకుంటారు.
0: దే గో బై దిస్ వాయిస్.
1: కానీ ఆ స్వరానికి తగినట్టుగా తన గొంతును మార్చుకోవాలి.
0: అండ్ దే హావ్ టు చేంజ్ దేర్ మాడ్యులేషన్.
1: ఆ గొంతును మార్చుకునే సమయం లోపల ఆకారాన్ని కూడా మార్చుకోవాలి.
0: అండ్ దెన్ యూ హావ్ టు చేంజ్ ది పాశ్చర్.
1: ఈ ఆకారాన్ని మార్చుకునే సమయం లోపల
0: చేంజ్ యువర్ పాశ్చర్.
1: ఆనందం అనేటువంటిది కూడా ఆవిర్భవించుకుంటూ రావాలి.
0: దేర్ లైస్ ది ప్లేస్.
1: కానీ ఆకారం మారినప్పుడు,
0: వెన్ ది పాశ్చర్ చేంజెస్,
1: శబ్దం మారినప్పుడు,
0: వెన్ ది మాడ్యులేషన్ చేంజెస్,
1: ఆకారంలో అనంతమైన అయినటువంటి ఒక వికారమే కలుగుతుంది.
0: అండ్ యూ డోంట్ కెనాట్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ అట్ ఆల్.
1: చాలా మంది మీకు తెలుసును,
0: మెనీ ఆఫ్ యూ నో,
1: సంగీతం ప్రారంభించినప్పుడు,
0: వెన్ వన్ స్టార్ట్ లెర్నింగ్ మ్యూజిక్,
1: చాలా మంది అంటారు,
0: దే జస్ట్ మేక్ ఏ బిగినింగ్.
1: కానీ అది ప్రారంభించినప్పుడు ఆ శృతికి తగినట్టుగా ఉందా లేదా.
0: అండ్ ఇట్ షుడ్ బి అకార్డింగ్ టు శృతి.
1: ఆ శృతికి తగినట్టుగా లేకపోతే దానికి అపస్వరంగా వస్తుంది.
0: అండ్ ఇఫ్ నాట్ అకార్డింగ్ టు శృతి, ఇట్ విల్ బి ఏ రాంగ్ వే.
1: దీనికి దేహం కూడా కంట్రోల్ చేస్తూ రావాలి.
0: అండ్ యూ హావ్ టు కంట్రోల్ యువర్ బాడీ.
1: చాలా మంది మీరు భజన్ లో కూడా మీరు చూస్తుంటారు,
0: యూ మస్ట్ బి వాచింగ్ ఇన్ భజన్స్,
1: గట్టిగా పైనప్పుడు వీళ్ళ గొంతు ఇంత ఒక దూరం గజం దూరం వస్తుంది.
0: అండ్ వెన్ దే జస్ట్ సింగ్ ఎట్ హై పిచ్ దే విల్ బి ఎట్ ఎ డిస్టెన్స్ ఫ్రమ్ ది మైక్.
1: గొంతు మారకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ చేంజ్ యువర్ టోన్.
1: ఇంత దూరం రాకూడదు అని.
0: అండ్ యూ షుడ్ నాట్ బి సో డిస్టెంట్.
1: కంట్రోల్ లో పెట్టుకోవాలి.
0: యూ షుడ్ బి ఆన్ యువర్.
1: కొంతమంది కన్నులు మూసుకుంటారు.
0: సమ్ క్లోజ్ దేర్ ఐస్.
1: కన్నులు కొన్ని ఒక కన్ను పైకి ఒక కన్ను కిందికి వస్తుంది ఇది.
0: And one eye upward direction, another eye downward.
1: వికారములు కూడాను చాలా తన యొక్క స్వరూపాన్ని మార్పు చేస్తుంది.
0: And these postures also change your form.
1: అందువల్ల హార్మోని వాయించే సమయం లోపల
0: as you play your harmonium,
1: హార్మోని పైన ఒక అద్దం పెడతారు.
0: And they keep a mirror there.
1: ఈ అద్దం ఎందుకోసం పెట్టారని తెలుసా?
0: Why mirror there?
1: దాని పాట పాడే సమయం లోపల ఆ అద్దంలో చూసుకుని తన కన్నులు తన నోరు తన యొక్క గొంతు ఏ విధంగా మారుతుందో గుర్తించుకుంటూ రావాలి.
0: As you play the harmonium, you should just look at the mirror and see your past, your postures and modulation.
1: అక్కడ సరైనటువంటి గుంతే లేకుండా పోతే స్వరమే లేకుండా పోతే తన ముఖమే తనకు వికారంగా కనిపిస్తుంది.
0: ఇఫ్ ది టోన్ ఈజ్ నాట్ ప్రాపర్ యూ విల్ ఫైండ్ అగ్లీ ఫేస్ దేర్.
1: అలాంటి వాడు ఎంత మంచిగా పాడినప్పటికీ తన యొక్క వికారమైనటువంటి స్వరూపాన్ని అందరూ అసహించుకుంటారు.
0: వెల్ వన్ మే సింగ్ వెల్ బట్ హీ లుక్స్ వెరీ అగ్లీ బికాస్
1: ఆఫ్ దట్. ఆకారం సకారంగా ఉండాలి.
0: సో హీ షుడ్ బి ప్రాపర్.
1: ఆకారం చక్కగా లేకుండా పోతే అంతా వికారమే అయిపోతుంది.
0: అండ్ ఆకార ఫార్మ్ ఇస్ నాట్ గుడ్ ఇట్ విల్ బి వికార.
1: అలాంటి వాడు పాటలు పాడకపోయినా కూడా మంచిది.
0: బెటర్ యూ డోంట్ సింగ్ సచ్ సాంగ్స్.
1: కనుక ఇతరులకు ఆకారాన్ని వల్ల అనేక విధమైన అశాంతిని కలిగించకూడదు.
0: అండ్ దిస్ అగ్లీనెస్ విల్ డిస్టర్బ్ ద పీస్ ఆఫ్ మైండ్ ఆఫ్
1: అదర్స్. ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఒక అంతరార్థం కూడా
0: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఉపనిషత్స్.
1: ఈ ఉపనిషత్తుల లోపల చక్కని సరైనటువంటి భావాన్ని తెచ్చుకోవాలి.
0: అండ్ యూ షుడ్ నో ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది ఉపనిషత్స్.
1: మనము కొన్ని పనులు మనం చేస్తుంటాం.
0: వి డు సర్టన్ యాక్షన్స్.
1: ఆ పనులు కూడాను సక్రమమైనట్టుగా ఉండాలి.
0: అండ్ వి షుడ్ డిశ్చార్జ్ అవర్ డ్యూటీ కరెక్ట్.
1: ఆ సమయస్ఫూర్తిగా చేస్తూ రావాలి.
0: రైట్ అప్రోప్రియేట్ టు ది సిచ్యువేషన్.
1: మనం కొన్ని పాలు త్రాగుతూ
0: యాజ్ యు డ్రింక్ ది మిల్క్
1: మనం ఏదో మాట్లాడుకుంటూ వస్తే ఆ పాలు అంతా కిందికి పడిపోతాయి.
0: అండ్ యాజ్ యు డ్రింక్ మిల్క్ అండ్ స్టార్ట్ కన్వర్సింగ్ విత్
1: అదర్స్ అంతేకాకుండా గొంతు కూడాను పాడైపోతుంది.
0: అండ్ ది థ్రోట్ ఆల్సో విల్ బి స్పాయిల్డ్.
1: మనం ఏదైనా తినే సమయంలో తాగే సమయంలో మాట్లాడకూడదు.
0: వైల్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ యూ షుడ్ నాట్ కన్వర్స్.
1: ప్రాచీన కాలంలో ఉన్నటువంటి మానవీయులందరూ కూడాను
0: ఆల్ ఏన్షియంట్ గుడ్ పీపుల్
1: భోజనం చేసేటప్పుడు ఏమి మాట్లాడకూడదు.
0: అండ్ నో వన్ దే సెడ్ నో వన్ షుడ్ స్పీక్
1: బ్రహ్మాగ్ను బ్రహ్మనాహృతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన ఈ రెండు చెప్పేంత వరకు కూడాను నువ్వు ఏమాత్రము ఎవరితోనో మాట్లాడవద్దు.
0: యూ షుడ్ నాట్ స్పీక్ టు ఎనీవన్ వితౌట్ సేయింగ్ యువర్ ప్రేయర్స్.
1: భోజనం పూర్తి అయ్యేంత వరకు కూడాను మాట్లాడుతూ మనం భోజనం చేయకూడదు.
0: యూ షుడ్ నాట్ టాక్ యాజ్ యూ టేక్ యువర్ ఫుడ్.
1: అప్పుడే నీకు జీర్ణం కోసం చచ్చిపోతుంది.
0: అండ్ ఇఫ్ యూ గో ఆన్ టాకింగ్ ద డైజెషన్ విల్ స్పాయిల్.
1: అప్పుడు అది పాడైపోయినప్పుడు ఇంకా ఎన్ని రకమైనటువంటి జబ్బులు వస్తాయి.
0: అండ్ దట్ లీడ్స్ టు సో మెనీ డిసీజెస్.
1: ప్రశాంతంగా కన్నులు మూసుకుని ప్రార్థించి భోజనం చేసేయి.
0: అండ్ దెన్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ప్రే దెన్ స్టార్ట్ టు
1: ఈట్. చాలా మందికి ఇది తెలియాలి.
0: మెనీ పీపుల్ డోంట్ నో దిస్.
1: ప్రశాంతంగా భోజనం చేయాలి.
0: అండ్ యాజ్ యు ఈట్ యు షుడ్
1: నవ్వుకుంటూ భోజనం చేయకూడదు. నవ్వుకుంటూ భోజనం చేయకూడదు.
0: అండ్ యాజ్ యు ఈట్ యు షుడ్ నాట్ లాఫ్.
1: లేక ఏడ్చుకుంటూ భోజనం చేయకూడదు.
0: నార్ షుడ్ యు క్రై.
1: ఎండూ లేకుండా ప్రశాంతమైనటువంటి గుణంతో భోజనం చేసేయాలి.
0: ఈట్ పీస్ఫుల్లీ.
1: ఏ పదమునకు దీనికి అర్థమో దానికి తగినటువంటి రీతిగానే భుజించాలి.
0: అండ్ యూ షుడ్ ఈట్ ప్రాపర్లీ నోయింగ్ వాట్ యు ఆర్ ఈటింగ్.
1: భోజనంకు ముందుగా కూడా ఏ చింతను కూడా తెచ్చుకోకూడదు.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ వరీ ఆర్ యాంగ్జైటీ బిఫోర్ డైనింగ్.
1: నిత్య జీవితంలో మనం సత్య జీవితాన్ని గడపాలనుకుంటే ఈ విధమైనటువంటి కొన్ని అనుకూలాలు మనం చేర్చుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్ ఇన్ దిస్ ఎటర్నల్ లైఫ్ యూ షుడ్ నో ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
1: దీని యొక్క తత్వాన్ని
0: దిస్ నేచర్
1: దీనికి విష్ణుతత్వాన్ని
0: ది విష్ణు
1: వాక్తత్వాన్ని ఆత్మతత్వాన్ని ఆత్మ వాక్ మనసు
0: ది త్రీ ప్రిన్సిపల్స్ ఆత్మ ద సెల్ఫ్ ద మైండ్ మనస్ అండ్ ద వాక్ ద టాక్.
1: కనుకనే ఇంక ఈ విధమైనటువంటి కలతలు లేకుండా
0: వితౌట్ ఎనీ డిఫరెన్సెస్
1: ఈ అశాంతి లేకుండా
0: వితౌట్ రెస్ట్లెస్నెస్
1: ఒక దినం ఆత్మ ఒక దినం మనసు ఒక దినం వాక్.
0: అండ్ వన్ డే ద స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ద మైండ్ అండ్ ద టాక్.
1: కేవలము వాక్ను మాత్రమే గురించి మాట్లాడదాం.
0: భగవాన్ విల్ స్పీక్ టు అస్ టుమారో ఆన్ వాక్.
1: అది రామతత్వము.
0: దట్ ఈస్ రామా ప్రిన్సిపల్.
1: అనగా సాత్వికమైనటువంటి ఒక తత్వము.
0: దట్ రిప్రజెంట్స్ పైయస్ క్వాలిటీ.
1: అది మూడవదైనప్పుడు బ్రహ్మతత్వం వచ్చినప్పుడు మాటలు ప్రారంభమవుతాయి.
0: అండ్ దెన్ విన్ కమ్స్ ది బ్రహ్మత్వ ది క్రియేటివిటీ ఆస్పెక్ట్
1: అక్కడ కొన్ని రకమైనటువంటి యొక్క అశాంతి గురి అవుతుంటుంది.
0: అండ్ దేర్ యూ ఫేస్ రెస్ట్లెస్నెస్.
1: మొట్టమొదట మనం బ్రహ్మతత్వాన్ని కాకుండా విష్ణుతత్వాన్ని తీసుకోవాలి.
0: సో లెట్ అస్ థింక్ ఆఫ్ విష్ణుత్వ సస్టెనెన్స్.
1: విష్ణుత్వం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటిది.
0: ది సస్టెనెన్స్ ఆస్పెక్ట్ ఇస్ సో సెక్రెడ్ నో.
1: కనుక విష్ణు క్రాంత జయ క్రాంత శివ క్రాంత అనే క్రాంతలంతా వస్తుంటాయి.
0: యూ ఫైండ్ సో మెనీ క్రాంతి.
1: ఈ క్రాంతలంతా తీసుకుని కొన్ని రకమైనటువంటి పవిత్రతను మనం పొందడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ దీస్ క్రాంతాస్ ఆర్ చేంజెస్ అండ్ రీచ్ దట్ సీక్రెట్ స్టేట్.
1: కేవలం శ్లోకాలను మంత్రం తీసుకునే ప్రయోజనం లేదు.
0: ఇట్స్ యూస్లెస్ టు థింక్ ఆఫ్ శ్లోకాస్ ఓన్లీ.
1: దాని శ్లోకాన్ని ఆచరిస్తూ
0: యూ ప్రాక్టీస్ శ్లోక,
1: దాన్ని సరైనటువంటి అంతరాత్మతో దాన్ని అనుభవిస్తూ రావాలి.
0: అండ్ యూ హావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ in full understanding of its interpretation.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Sadhana sadhana sadhana anukuntaru gaani sadhana anta sulabhamainatundi kaadu.
0: We speak of spiritual practice. Sadhana
1: is not the margam lopala shravanam kirtanam vishvasaranam paadasevanam vandanam archanam dasanam sneham aatmanivedanam idi chaala cheppadam sulabhame.
0: It's quite easy to repeat the 9 steps of devotion.
1: Eppudu aatmanivedanam avutundi?
0: Surrender, the final. How do you reach it?
1: స్నేహం ఏర్పడిన తర్వాత సరెండర్ వస్తుంది.
0: When there is friendship, there will be surrender.
1: స్నేహం కాక పూర్వము ఫ్రెండ్షిప్ అనేటువంటి ఎప్పుడు రావడానికి?
0: Prior to friendship, it's not possible to have surrender.
1: స్నేహం అనేటువంటిది ఫ్రెండ్షిప్.
0: This sneha is friendship.
1: అది వచ్చేంత వరకు మాత్రం నీవు ఎన్ని ప్రయత్నం చేసినా ప్రయోజనం లేదు.
0: Until you reach that sneha,
1: ఆత్మనివేదన కానే కాదు.
0: It can never lead you to surrender. ఆత్మనివేదన.
1: స్నేహం అయిన తర్వాతనే ఆత్మనివేదన వస్తుంది.
0: It's only after sneha, friendship, then నివేదన.
1: స్నేహం అంటే ఏమో తెలియదు.
0: But people do not know what sneha, friendship.
1: స్నేహం అంటే హలో హలో హలో హలో హలో.
0: We think friendship meant hello, hello.
1: ఏమిటిది హలో?
0: Is it hello? It is hollow.
1: ఏమీ అర్థం ఉండదు ఇక్కడ.
0: నో మీనింగ్ ఎట్ ఆల్.
1: అది కాదు స్నేహం అంటే.
0: ఇట్స్ నాట్ ఫ్రెండ్షిప్.
1: ఇద్దరు రెండు ప్రాణం లోపల రెండు దేహం లోపల ఒక్క ప్రాణంగా ఉండాలి.
0: ఇట్స్ ఓన్లీ వన్ లైఫ్ దో దేర్ ఆర్ టూ బాడీస్.
1: అది నిజమైనటువంటి స్నేహం.
0: దట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్.
1: కానీ రెండు దేహములకు రెండు భావం ప్రత్యేకంగా వచ్చినప్పుడు అది స్నేహమే కాదు.
0: వెన్ దిస్ డైవర్సిటీ, వెన్ దిస్ డ్యువాలిటీ, టూ బాడీస్ టూ థాట్స్, ఇట్ కెనాట్ బి ఫ్రెండ్షిప్.
1: ఎప్పటికీ టూ థాట్స్ ఉండకూడదు.
0: దేర్ షుడ్ నెవర్ బి టూ థాట్స్.
1: ఏ మ్యాన్ విత్ డ్యువలీ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్ అండ్
0: మ్యాన్ విత్ డ్యువల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
1: కనుక నీవు రెండు థాట్స్ ఏముంటుంటే అది డ్యువలీ మైండ్ అవుతుంది.
0: సో ద డ్యువల్ థాట్ రిప్రజెంట్స్ ద డ్యువల్ మైండ్.
1: డ్యువల్ మైండ్ అయినప్పుడు ఇంకా పరమాత్మ చింతన ఈ రీతిగా నువ్వు చేయగలవు.
0: విత్ డ్యువల్ మైండ్ యూ కెనాట్ థింక్ ఆఫ్ డివినిటీ.
1: కనుక పిల్లలు చాలా సాధన చేయాలని ఆశిస్తున్నారు.
0: సో మెనీ ఆఫ్ బాయ్స్ వాంట్ టు డూ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన.
1: కనుక వారిపై ఇంత శ్రద్ధ కలిగి నాకు ఇన్ని విధంగా చెప్పాలని ఆశిస్తున్నాను.
0: యువర్ ఇంట్రెస్ట్ ప్రాంప్టెడ్ భగవాన్ టు స్పీక్ లైక్ దిస్.
1: మీరు మార్గమును తప్పకుండా ప్రవర్తించండి.
0: యూ జస్ట్ ఫాలో ద పాత్ కరెక్ట్.
1: పవిత్రమైనటువంటి ఒక మార్గమును మీరు వదలకుండా ఉండినప్పుడే మీకు పవిత్రమైనటువంటి జీవితం కలుగుతుంది.
0: ఇఫ్ యూ డోంట్ గివ్ అప్ ది సీక్రెట్ పాత్, యూ విల్ సెటిల్ హ్యావ్ సీక్రెట్ థాట్స్.
1: తప్పక మీరు సాధించగలరు.
0: యు ఆర్ బౌండ్ టు బి సక్సెస్.
1: ఇదంతా కేవలం క్షణాల్లో మనకు లభించేటువంటిది.
0: విత్ ఇన్ ఎ మోమెంట్ యూ కెన్ అచీవ్.
1: దీనికి కాలమే వ్యర్థం చేయొద్దండి.
0: టైమ్ ఇస్ నాట్ నెసెసరీ.
1: మీరు తెలియకుండా పోవడం చేత కాలాన్ని చాలా వ్యర్థం చేస్తున్నారు.
0: బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యూఆర్ వేస్టింగ్ యువర్ టైం.
1: కానీ మనం ఎక్కువ కాలాన్ని దుర్వినియోగం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం.
1: కాలమే మన యొక్క జీవితము.
0: అండ్ ద టైమ్ ఈజ్ అవర్ లైఫ్.
1: కాలాయన మహా కాల కాలాయన మహా కాల తప్పమాయన మహా కాలాతీతాయన మహా కాల స్వరూపాయన మహా కాల నియమితాయన మహా అంత కాలమే.
0: గాడ్ ఈజ్ టైమ్. గాడ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ద టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ టైమ్.
1: కనుకని ఇట్టి కాలాన్ని మనం అపవిత్రం చేసుకుంటే మనకి ఏ రీతిగా కాలం మనకు చిక్కుతుంది.
0: అండ్ ఇఫ్ వి మేక్ దిస్ టైమ్ అన్హోలీ, హౌ వి ఎక్స్పెక్ట్
1: కాలమును సార్థకం భావించుకునే నిమిత్తమై కాలాన్ని మనకు నియమించాడు భగవంతుడు.
0: గాడ్ హాస్ గివెన్ దిస్ కాలా ద టైమ్ టు మెయింటైన్ దిస్ కాయా.
1: కాలాన్ని మనం సరైన సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలంటే
0: టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ కాలా టైమ్,
1: కర్మను కూడా సక్రమైనట్టుగా ఉండాలి.
0: వీ టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
1: కాల కర్మ కారణ కర్తవ్యాలు అంతా ఏకం కావాలి.
0: దేర్ ఫోర్ ఆల్ ది త్రీ, ది కాయా ద బాడీ, కాలా ద టైమ్,
1: దేహం ఏమిటి,
0: డ్యూటీ మస్ట్ బి యూనిఫైడ్.
1: వాటర్ బబుల్,
0: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్,
1: పోతే పోతుంది.
0: అండ్ ఇట్ మే బబుల్ మే జస్ట్ వానిష్.
1: దేహం ఏనాటికైనా పోయేటువంటిది.
0: బాడీ ఇస్ బౌండ్ టు ఫాల్.
1: నేడు కాకపోయినా రేపైనా పోతుంది.
0: ఎదర్ టుడే ఆర్ టుమారో.
1: ఈ పోయేటువంటి దానికి మనం విచారించకూడదు.
0: యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ డెత్.
1: వచ్చింది పోక తప్పదు.
0: దట్ విచ్ ఇస్ బౌండ్
1: రాక తప్పదు.
0: దట్ విచ్ ఇస్ గాన్ విల్ కమ్ బ్యాక్.
1: కనుకని ఈ పోక రాకలతో మనం కేవలం విచారం చేయనక్కర్లేదు.
0: డోంట్ బి వరీడ్ అబౌట్ దిస్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్.
1: ఈ రెండు లేనటువంటి ఒక తత్వాన్ని మనం గుర్తించాలి.
0: నో దట్ విచ్ ఇస్ బియాండ్ దిస్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్.
1: ఏది పవిత్రము ఏది అపవిత్రము అని.
0: వాట్ ఈస్ సీక్రెట్, వాట్ ఇస్ అన్సీక్రెట్.
1: కానీ కొంతమంది నాకు పవిత్రమే మంచిది అంటారు.
0: బట్ సమ్ కన్సిడర్ దిస్ సీక్రెట్.
1: కొంతమంది నాకు అపవిత్రమే మంచిది అంటారు.
0: సమ్ కన్సిడర్ ది రివర్స్ వే.
1: కానీ నా ఉద్దేశం లోపల మంచి కంటే అపవిత్రమే చాలా మంచిది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దట్ వాట్ యు కన్సిడర్ సీక్రెట్ మోర్ దాన్ దట్
1: కష్టమే మనకి చాలా సుఖాన్ని అందిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ ది డిఫికల్టీ దట్
1: సుఖం కావాలి, సుఖం సుఖం కావాలని కోరుకోవడం చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ డిజైర్ ఓన్లీ హ్యాపీనెస్.
1: కష్టంనే ఆశిస్తూ రావాలి.
0: అండ్ థింక్ ఆఫ్ డిఫికల్టీస్.
1: కష్టంలో వచ్చినటువంటి జ్ఞానము సుఖంలో మనకు లభించదు.
0: ద విజ్డమ్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ట్రబుల్స్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్.
1: ఏ జ్ఞానులైనా కూడా ఏ పవిత్రమైనటువంటి ఋషులైనా మీరు పోయి ప్రశ్నించండి.
0: యు ఆస్క్ ఎనీ సేజ్ ఆర్ ఎనీ
1: అయ్యా ఇంతటి జ్ఞానాన్ని నీవు ఏ విధంగా సంపాదించావు.
0: హౌ కుడ్ యు అక్వైర్ దిస్ విజ్డమ్.
1: అయ్యా నేను పడిన బాధలు ఇట్లాంటివి కాదు, ఎంతో కష్టాలు పడ్డాను, కష్టముల చేతనే నాకు ఈ సుఖం చిక్కింది.
0: అండ్ యూ విల్ రెస్పాండ్ బై టెలింగ్ యూ దట్ ఐ సఫర్డ్, ఐ పాస్డ్ త్రూ ద కౌంటెస్
1: ప్రాబ్లమ్. ఇంతటి జ్ఞాని కావడానికి ఆ కష్టమే దీనికి మూల కారణము.
0: ఐ కుడ్ బి ఎ వైస్ మ్యాన్ బికాస్ ఆఫ్ ది డిఫికల్టీస్ ఐ పాస్ త్రూ.
1: కష్టే ఫలి.
0: ఓన్లీ డిఫికల్టీ గివ్స్ యూ జాయ్.
1: కనుక అట్టి కష్టాన్ని మనం అనుభవించినప్పుడే ఫలితం సరైనట్టుగా చిక్కుతుంది.
0: వెన్ యూ గో త్రూ దీస్ క్రూసిబుల్ ఆఫ్ డిఫికల్టీస్ యూ విల్ హ్యావ్ బ్లెస్.
1: కనుక కష్టంలో ఉన్నటువంటి ఆనందము మనకు దాంతో మనకు లభించదు.
0: సో ది ట్రూ బ్లెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ డిఫికల్టీస్ ఆర్ ట్రబుల్.
1: కానీ ఈనాటి పిల్లలు కష్టం ఏం పడకూడదు.
0: బట్ మోడర్న్ స్టూడెంట్స్ డోంట్ వాంట్ ఎనీ డిఫికల్టీ.
1: ఖర్చు కాకూడదు.
0: దే డోంట్ వాంట్ టు స్పెండ్
1: మనీ. దాటకూడదు.
0: అండ్ దే డోంట్ వాంట్ స్టెప్
1: కైవల్యం ఊట్టి ఓల్లో పడాలి.
0: దే వాంట్ టు హావ్ ది హెవెన్లీ మన్నా రైట్ ఆన్ దేర్ ల్యాప్.
1: ఎట్ట పడుతుంది?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
1: ఇది అసాధ్యము.
0: ఇట్ ఇంపాసిబుల్.
1: కనుక మనం నడుమొంచి పని చేయాలి.
0: యు హావ్ టు బెండ్ యువర్ బాడీ అండ్ వర్క్.
1: చెమటాచి మనం పని చేయాలి.
0: అండ్ యు షుడ్ స్వెట్.
1: కేవలం కూర్చొని సుఖాన్ని అనుభవిస్తుంటుంటే కష్టం అనేటువంటిది నీకు మరింత బాధ కలుగుతుంది.
0: యూ కెనాట్ బి సీటెడ్ కంఫర్టబుల్లీ అండ్ యూ కెనాట్ బి హ్యాపీ బై దట్ వే.
1: కష్టాన్ని పడినంత నీవు ఆనందాన్ని అనుభవించాలి.
0: ద మోర్ పెయిన్ యూ సఫర్ ద మోర్ హ్యాపీనెస్ యూ హ్యావ్.
1: ఒకానొక సమయంలో మన కుంతి చెప్పింది.
0: కుంతి ఆల్సో సెడ్ ఎట్ వన్ టైం.
1: కృష్ణుడు వచ్చాడు.
0: కృష్ణ కేమ్.
1: నాయన ఎప్పుడొచ్చావు నాయన, మన యుద్ధం వారంతా ఎట్ట ఉన్నారు, ఇప్పుడు యుద్ధం చక్కగా జరుగుతుండదా అని ప్రశ్నించింది.
0: అండ్ షీ వెంట్ ఆన్ ఎంక్వైరింగ్ హౌ ఇస్ ద వార్ఫేర్ గోయింగ్ ఆన్ దేర్, ఆర్ పీపుల్ సేఫ్ దేర్.
1: ఈ యుద్ధ సమయమైనటువంటిది మంచి చెడ్డలు ఇద్దరికి జరిగేటువంటివి.
0: అండ్ గుడ్ అండ్ బ్యాడ్ డూ హ్యాపన్ టు బోత్ ది పార్టీ.
1: పుట్టు సావుకులు అందరికీ జరిగేటువంటివి.
0: ద బర్త్ అండ్ డెత్ ఆర్ క్వైట్ నేచురల్.
1: దీని విషయంలో నీవు ఏమాత్రం విచారించవద్దు.
0: అండ్ డోంట్ థింక్ ఆఫ్ దీస్ థింగ్స్ నౌ.
1: కనుక నీవు ఈ చింతను నువ్వు మానేసి.
0: సో గివ్ అప్ దిస్ వరీ.
1: మరి ఏం కావాలమ్మా అన్నాడు.
0: దెన్ వాట్ డు యు వాంట్?
1: నాకు ఏం వద్దు నాయన.
0: షీ సెడ్ ఐ డోంట్ వాంట్.
1: నేను ప్రాణం విడిచేంత వరకు కూడా నువ్వు నీ పాదాలపైన పడేంత వరకు నాకు కష్టమే అందించు అనేది.
0: షీ ప్రేడ్ టు కృష్ణ దిస్ వే, అంటిల్ ఐ డై, అంటిల్ ఐ ఫాల్ అట్ యువర్ ఫీట్, కన్ఫర్ ఓన్లీ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్.
1: అమ్మా ఇంతకాలం నీవు అనుభవించిండే చాలదా?
0: ఇస్ ఇట్ నాట్ ఎనఫ్ ఆఫ్ ట్రబుల్స్ యూ హ్యాడ్ సో
1: లాంగ్? రాజు ఉండినప్పటి నుంచి కూడా నీ కష్టమే అనుభవిస్తున్నావు.
0: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్
1: కష్టం ఎందుకు కావాలి?
0: యు హావ్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ డిఫికల్టీస్. వై మోర్ ఆఫ్ డిఫికల్టీస్ యూ వాంట్?
1: కృష్ణ ఈ కష్టంలో ఉండేటువంటి సుఖము నీకు తెలియదు, నాకు తెలుసు.
0: షీ సెడ్ కృష్ణ యు డోంట్ నో ది కైండ్ ఆఫ్ జాయ్ ఐ హావ్ ఇన్ పెయిన్.
1: కనుక ఈ కష్టాన్ని నేను అనుభవించడం చేతనే నాకు ఇంత సుఖం కలుగుతుంది.
0: బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ ఎక్స్పీరియన్స్.
1: ఏమి సుఖం నీకు?
0: వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్?
1: నీ సన్నిధిని పొందటమే నాకు సుఖము.
0: టు ఎంజాయ్ ద ప్రాక్సిమిటీ ఆఫ్ గాడ్.
1: నా పుత్రులందరూ నీ అనుగ్రహానికి పాత్రులైనారు.
0: అండ్ ఆల్ మై చిల్డ్రన్ ఆర్ ద రెసిపియంట్స్ ఆఫ్ యువర్ గ్రేస్.
1: నా గర్భంలో పుట్టినటువంటి కుమారులందరూ కూడా కృష్ణునికి పాత్రులుగా ఉన్నారు.
0: ఆల్ మై సన్స్ ఆర్ యువర్ డివోటీస్.
1: అదే నాకు ఆనందం.
0: దట్ గివ్స్ మీ హ్యాపీనెస్.
1: అలాంటి ఆనందం లేకపోతే ఎంతమంది పుత్రులు పుట్టి ప్రయోజనం?
0: వితౌట్ దట్ హ్యాపీనెస్ వాట్ ఫర్?
1: కొలుకులు పుట్టనే కౌరవేంద్రులు కనేకులు ఏగతిని పడితే.
0: దేర్ ఆర్ 100 కౌరవాస్ దేర్, వాట్ హ్యాపెన్ టు దెమ్?
1: కొడుకులు పుట్టిన కౌరవేంద్రులు కనేకులు వారి ఏపతీర్ది పెట్టింది.
0: అండ్ ద కింగ్ బ్లైండ్ కింగ్ హ్యాడ్ 100
1: పుత్రులే ఆ శుకుని కొన్ని పొందనే దుర్గతులు.
0: అండ్ దెన్ డోంట్ యూ ఫైండ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద బ్లైండ్ కింగ్ టువర్డ్ ద ఎండ్?
1: కనుకనే పుత్రులు పుట్టడం చేత కలిగే ఆనందము లేదు, పుత్రులు లేకపోవడం చేత కలిగే నష్టము లేదు.
0: ఆఫ్టర్ ఆల్ బై బిగెటింగ్ ఎ సన్ యు విల్ నాట్ డిరైవ్ హ్యాపీనెస్. నాట్
1: పుత్రులు పుట్టినందుకు సత్కీర్తిని తేవాలి.
0: అండ్ ద సన్ షుడ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్.
1: సత్ప్రవర్తనలో జీవించాలి.
0: అండ్ యూ షుడ్ లీడ్ ఎ గుడ్ లైఫ్.
1: సత్సంగము చేరాలి.
0: హీ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
1: భగవంతుని యొక్క సన్నిధి చేరారు.
0: అండ్ హీ షుడ్ బి క్లోజ్ టు
1: నా కుమారులు అందరూ కూడా కృష్ణ కృష్ణ కృష్ణ అని తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి 12 వరకు కృష్ణనామాన్ని స్మరిస్తూ వచ్చారు.
0: ఆల్ మై సన్స్ ఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్, దే రిపీట్ గాడ్స్
1: నేమ్. నాకు ఆనందం ఉన్నది.
0: దట్ మేక్స్ మీ హ్యాపీ.
1: కనుక అట్టి ఆనందాన్ని నాకు ప్రాప్తించమని చెప్పింది.
0: అండ్ గ్రాంట్ మీ దట్ స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: కానీ ఈనాటి తల్లులు అట్ట కోరుతారా? కోరరు.
0: బట్ మోడర్న్ మదర్స్ డోంట్ డిజైర్ దట్ వే.
1: కొడుకు బాగానే ఉండాల్సిందే.
0: గుడ్ సన్ షుడ్ బి గుడ్.
1: కానీ దైవ సన్నిధికి చేరాలనేటువంటి దాన్ని ఆశించరు.
0: బట్ ద మదర్ డజన్ వాంట్ సన్ టు బి క్లోజ్ టు గాడ్.
1: దైవ సన్నిధి పోతే నా కొడుకు ఏమవుతాడో ఏమో అని భయపడతారు.
0: అండ్ ఇఫ్ మై సన్ ఇస్ క్లోజ్ టు గాడ్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ?
1: ఏమవుతాం ఏమిటి? అదే కావటము.
0: And in fact, he should be divine.
1: దైవ సన్నిధి చేరటమే కావాలి.
0: And what is to be desired is that proximity only.
1: దాని చేరకుండా ఎక్కడో కూర్చుంటే ఏం ప్రయోజనము?
0: And if that's not attained, what for is the life?
1: కనుక పుట్టినందుకు ఎక్కడ చేరాలో అక్కడ చేరాలి.
0: అండ్ దెన్ వీ హావింగ్ బీన్ బోర్న్ వీ షుడ్ రీచ్ ద డెస్టినేషన్.
1: పట్టిన పట్టేదో పట్టనే పట్టుతీవి.
0: హావింగ్ డిటర్మిన్డ్ యూ షుడ్ హోల్డ్ ఆన్.
1: పట్టునెక్కడి దాకా అట్టే ఉండు.
0: అంటిల్ ఇట్ ఫుల్ఫిల్డ్ హోల్డ్ ఆన్.
1: ఏదేదో కోరనే కోరుతీవి.
0: హావింగ్ డిజైర్.
1: కోరిక తీరుడు దాకా పోకుండు.
0: అంటిల్ ది డిజైర్ ఇస్ గ్రాంటెడ్
1: అడిగినది ఏదో అడగనే అడిగి.
0: హావింగ్ ఆస్క్డ్
1: అడిగిన దిడు దాకా విడువకుండు.
0: అంటిల్ ఇట్ ఇస్ గివెన్ హోల్డ్ ఆన్.
1: తలచింది తలచనే తలచితివి.
0: హావింగ్ థాట్ ఓవర్
1: తలపు తీరుడు దాకా పోవకుండు.
0: అంటిల్ ది థాట్ ఇస్ ఫుల్ఫిల్డ్ డోంట్
1: గో. పోరపడలేక నేనే ప్రభు వరియు.
0: అండ్ అవుట్ ఆఫ్ డిస్గస్ట్ యు షుడ్
1: కన్ఫర్మ్. తెలియక నీవైనా అడుగవలియు.
0: ఆర్ యు షుడ్ ఆస్క్
1: అంటే కాని ఇంకా నీ ఎంత నీవు తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ది క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ టు రిటర్న్ అంటిల్ ది డిజైర్ ఇస్ గ్రాంటెడ్ బై గాడ్.
1: ఈ జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు దుఃఖాలు వస్తుంటాయి.
0: ఇన్ డిఫికల్ట్ ఇన్ దిస్ లైఫ్ యు ఎక్స్పీరియన్స్
1: డిఫికల్ట్స్ అండ్ చేయకూడదు.
0: అండ్ యు షుడ్ నాట్ బి బదర్డ్ ఆఫ్ దెమ్.
1: దైవ సన్నిధిని నేను పెనిదిగా అనుభవించాలి.
0: అండ్ యూ షుడ్ కన్సిడర్ ప్రాక్సిమిటీ టు ద డివైన్.
1: దాంతో అచిత్తమైనటువంటి యొక్క భక్తి పెరగాలి.
0: అండ్ దెన్ ఓన్లీ యు విల్ గ్రో ఇన్ డివోషన్.
1: కాబట్టి అవిశ్వాసమైనటువంటి యొక్క థాట్స్ రాకుండా ఉండాలి.
0: అండ్ నెవర్ ఎంటర్టైన్ డిస్బిలీఫ్ ఆర్ ఎనీ
1: సత్యమైనటువంటి యొక్క దైవత్వం పైన నిశ్చయమైనటువంటి భక్తి కావాలి.
0: యూ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: అది ఏ నీకు కావాల్సింది.
0: దాట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్.
1: కనుకనే నిశ్చలమైనటువంటిది నిర్మలమైనటువంటిది నిస్వార్థమైనటువంటి యొక్క స్థిరమైన భక్తిని కావాలి.
0: సో స్టడీ selfless pure devotion is required.
1: కాని అన్ని కావాలని కోరుతారు ఇప్పుడు.
0: బట్ వీ వాంట్ ఎవ్రీథింగ్.
1: ఇక్కడ ఇది కావాలి అక్కడ అది కావాలి.
0: వీ వాంట్ దిస్ అండ్ దట్ టు.
1: ఎట్లా లభిస్తుంది?
0: హౌ కెన్ యూ హావ్ గాడ్ అండ్ మామన్ టుగెదర్.
1: ఒక నోరు ఆ నోటి తోపల నీకు పాలు తాగాలి నీళ్లు తాగాలి అంటే పాలు నీళ్లు రెండు కలుపుకుంటే చేరిపోతాయి.
0: ఆఫ్టర్ ఆల్ వీ హావ్ గాట్ ఓన్లీ వన్ మౌత్. యూ కెనాట్ హ్యావ్ ద వాటర్ అండ్ ద మిల్క్ టుగెదర్.
1: కాబట్టి ఒక హృదయంలో ఉండేటువంటి దానికి ఒకదాన్నే మనం కోరాలి.
0: సో యూ షుడ్ డిజైర్ ఓన్లీ వన్.
1: అది ఏ దైవత్వాన్ని?
0: దాట్ ఇస్ గాడ్.
1: దైవత్వాన్ని కోరితే అన్ని తత్వాలు మనకే వస్తాయి.
0: అండ్ వెన్ వన్స్ యూ డిజైర్ గాడ్ ద రెస్ట్ విల్ ఫాలో.
1: దైవమే అన్ని విధాలా చూసుకుంటాడు.
0: గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ ఎవ్రీ వే.
1: నిన్న చెప్పారు పాండవుల యొక్క విజయం లోపల.
0: అండ్ వెన్ పాండవస్ వర్ ట్రయంఫెంట్
1: అందులో ఏది ప్రధానమైనటువంటిది?
0: వాట్ వాజ్ ది మెయిన్ ఫ్యాక్టర్?
1: ఏది సుఖమైనటువంటిది?
0: వాట్ ఈస్ దట్?
1: ఏది శాశ్వతమైనటువంటిది?
0: వాట్ ఇస్ పర్మనెంట్?
1: ఏది ఆనందం అందించేది?
0: వాట్ ఇస్ బ్లిస్ఫుల్
1: అని అనుకుంటే,
0: ఇఫ్ యూ థింక్స్ వే దట్ వే,
1: ఆనందం అందించేటువంటి భగవంతుని యొక్క సన్నిధి.
0: అండ్ ఇట్స్ ఓన్లీ క్లోజ్నెస్ టు గాడ్ దట్
1: ఆనందం చేకూర్చేది భగవంతుని యొక్క ఆనందమే.
0: అండ్ ఇట్స్ ఓన్లీ ది బ్లిస్ ఆఫ్ గాడ్ దట్ యు ఎక్స్పీరియన్స్.
1: భగవంతుని దగ్గర దుఃఖం లేదు.
0: దేర్ ఇస్ నో మిజరీ ఇన్ గాడ్.
1: భగవంతుని దగ్గర అశాంతి లేదు.
0: దేర్ ఇస్ నో ఎజిటేషన్ ఇన్ గాడ్.
1: భగవంతుని దగ్గర విచారం లేదు.
0: దేర్ ఇస్ నో వరీ.
1: కనుకనే భగవంతుని చేరితే దుఃఖము ఉండదు, విచారం ఉండదు, ఏ విధమైన బాధలు ఉండవు.
0: వెన్ వన్స్ యూఆర్ క్లోజ్ టు గాడ్ మిజరీ హ్యాస్ నో ఛాన్స్.
1: ఎవరో ఒకరు వచ్చి, స్వామి నేను పరమాత్మని భక్తుణ్ణి కానీ నాకు నిరంతరము దుఃఖంగానే ఉంటుంది అన్నాడు.
0: బట్ సమ్వన్ కమ్స్ టు స్వామి అండ్ సే భగవాన్ ఐఎమ్ ఎ డివోటీ బట్ యట్ ఐఎమ్ సఫరింగ్.
1: నిజంగా నీవు భక్తులేకి నేర్పితే ఈ దుఃఖం నీకు ఎందుకు వచ్చింది?
0: ఇఫ్ యూఆర్ రియలీ ట్రూ డివోటీ హౌ ఇస్ దట్ యూఆర్ మిజరబుల్?
1: నువ్వు భగవంతు నుంచి అందుకున్నటువంటి పదార్థము సుఖమైనటువంటిదే కానీ దుఃఖమైనటువంటిది కాదు కదా.
0: వాట్ ఎవర్ యూ రిసీవ్ ఫ్రమ్ గాడ్ ఇస్ జస్ట్ బ్లిస్ అండ్ జాయ్, నథింగ్ లెస్ దాన్ దట్.
1: కాబట్టి భగవంతునితో నీవు అనుభవిస్తున్నావు అంటే భగవంతుడు నీకు దుఃఖాన్ని అందించడు.
0: God will never give you any sadness.
1: తన దగ్గర ఆ దుఃఖం లేదు.
0: There is no sadness.
1: కాబట్టి నీకు అందుకునేది ఏమిటి?
0: Then what is that you receive then?
1: నువ్వు అందుకొని అనుభవించేది భగవంతుని దుఃఖం కాదు, నువ్వు ఎవరిదో దుఃఖం తీసుకున్నావు.
0: And in fact you are suffering the misery of someone else, not from God.
1: ఎవరి దీన్నో నువ్వు తీసుకొని భగవంతుడు నాకు ఇచ్చాడంటే భగవంతుడు ఎప్పుడు అట్టాడు తెలియదు.
0: You are miserable and sad on some other account.
1: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు సుఖాన్ని అందిస్తాడు.
0: God grants happiness.
1: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన.
0: You are the spark of the divine in return.
1: నా అంశంలో ఉండేటువంటి వాడికి నా యొక్క భావములే వస్తాయి.
0: Being the spark of the divine, you will have divine quality.
1: నా యొక్క దీంట్లో ఉన్నటువంటి వాడికి నా ప్రసాదమే మధురమైనటువంటిగా వస్తుంది.
0: Being so close to God, you will receive the gifts from God.
1: భగవంతుడి నుంచి అందుకునేటువంటి ప్రసాదం చేదు.
0: What all the gifts that you receive from God are bound to be sweet. It can never be bitter.
1: కాని కొంతమంది భావిస్తుంటారట్లా.
0: But అజ్ఞానపరులు, some they feel so.
1: ఒకానొక సమయం లోపల మధ్వాచార్యులు అనేటువంటి వాళ్ళు కన్నడ దేశంలో ఉండేటువంటి వారు.
0: At one time there's మధ్వాచార్య in that region of Kannada.
1: చాలా పవిత్రమైనటువంటి కృష్ణ భక్తులు.
0: He is an ardent devotee of Krishna.
1: అతని భక్తుడైనటువంటి వాడు ఒక శిష్యుడు.
0: And he has a disciple.
1: ఆ శిష్యుడు మధ్వాచార్యుని స్మరిస్తూ వచ్చాడు.
0: And he went on thinking of his guru మధ్వాచార్య.
1: మధ్వాచార్యులు పవిత్రమైన హృదయంతో పవిత్రమైన భావాన్ని అందిస్తూ వచ్చాడు.
0: మధ్వాచార్య is a great preceptor with all nobility.
1: కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ.
0: And he always chants, sings the glory of Krishna.
1: కృష్ణుడు ఎప్పుడు కష్టంలో అందించడం.
0: And Krishna never grants.
1: అది అందించేటువంటి కూడా సుఖమే.
0: And whatever Krishna gives is happiness.
1: సరే, రేపటి దినం భీష్మ ఏకాదశి వస్తుండది.
0: Tomorrow is Bhishma Ekadasi.
1: భీష్మ ఏకాదశి అంటే మూడు దినములు.
0: Three days.
1: మూడు దినములు కూడా నీరు త్రాకుండా దైవజ్ఞ చింతించాలి అన్నాడు.
0: డ్యూరింగ్ దీస్ త్రీ డే పీరియడ్ యూ షుడ్ నాట్ సిప్ ఈవెన్ వాటర్.
1: ఆ మూడు దినములు కూడా ఎంగిలి కూడా మింగటం లేదు పాప.
0: అండ్ హీ కెనాట్ స్వాలో ద సెలైవా.
1: ఎంత పిచ్చితనం.
0: అండ్ వాట్ ఫూలిష్నెస్ ఇట్ ఈస్.
1: అప్పుడు రాత్రి కృష్ణుడు కల్లో వచ్చాడు.
0: నైట్ టైం కృష్ణ అపియర్డ్ ఇన్ ద డ్రీమ్.
1: ఇది కాదు సాధన.
0: దిస్ ఇస్ నాట్ సాధన.
1: మధ్యమత సిద్ధాంత పద్ధతిగా బిడిబేడి బిట్టు కెడబేడి కెడది హిడిబేడి అన్నాడు. అనగా గర్ణంలో చెప్పాడు మధ్యమత సిద్ధాంత పద్ధతిగా బిడిబేడి. ఈ సిద్ధాంతం యొక్క తత్వము నువ్వు ఎప్పుడు వదలవద్దు.
0: నెవర్ గివ్ అప్ దిస్ ప్రాక్టీస్.
1: వదలి తిరిగి కట్టుకోవద్దు.
0: And having given up, don't pick it up again.
1: తిరిగి కట్టుకొని తిరిగి మరి వదలొద్దు.
0: And then when once you pick it up, it will never
1: leave. వదలటం కట్టుకోవటం వదలటం కట్టుకోవటం ఇదేంటంటే ఇంకెప్పుడు దీనికి సార్థకం చేస్తాం.
0: What is the fun of following it and giving it up, dropping later?
1: పట్టితేవా ఇంక దాన్ని వదలొద్దు.
0: When once you have it,
1: ఏమైనా సరే,
0: let anything happen.
1: కానీ నేను అనుభవించేటువంటి అది.
0: That's what's my experience.
1: అని ఆ యొక్క మధ్వాచార్య చెప్పారు.
0: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ మధ్వాచార్య.
1: హిందూ మాడిద ఏకాదశి పందు తిందేవు నలవత్తు దోసి. అయ్యా ఏకాశి ఏకాశి ఏకాశి అని బాగా మూడు దినాలు పస్తుంటారు. నాలుగో దినము 40 దోసలకు పిండి కలుపుకుంటారు. ఇదే నా ఏకాశి.
0: ఇన్ ద నేమ్ ఆఫ్ ఏకాదశి టు ఫాస్ట్ ఫర్ 3 డేస్ దే విల్ మేక్ ప్రిపరేషన్ ఫర్ 40 దోషస్.
1: కనుక మూడు దినములు ఉండినప్పటికీ తర్వాత 40 దోసలు దీన్ని పట్టుతుంది.
0: బట్ దే ఫాస్ట్ ఫర్ 3 డేస్ ఆన్ 4th డే దే ఫిల్ ది బెల్లీ.
1: అది 4th డే చేర్చే దోశ కాదు.
0: ఇట్స్ నాట్ ది దోశ దట్ యు హావ్ టు టేక్.
1: అతని యొక్క ప్రేమను చేర్చాలి.
0: అండ్ యూ షుడ్ జస్ట్ యాక్సెప్ట్ రిసీవ్ లవ్.
1: ఆ ప్రేమ మనకు ప్రవేశించినట్టు మధ్వాచార్యులు చెప్పారు.
0: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ మధ్వాచార్య.
1: హిందూ మాడిద ఏకాదశి పందుతిందేవు 40 దోసి. అయ్యా ఏకాశి ఏకాశి ఏకాశి అని

0: జస్ట్ యాక్సెప్ట్ రిసీవ్ లవ్.
1: ఆ ప్రేమ మనకు ప్రవేశించినట్టు ఎట్టి ఆకలి కూడా ఉంటుండదు.
0: వెన్ వన్స్ యు ఆర్ ఫిల్డ్ విత్ దిస్ లవ్ there will be no appetite.
1: ఆకలి తప్పును మర్చిపోవడం కోసమని ఈ విధమైనటువంటి ఆనందమైనటువంటి సోహం తత్వాన్ని చెప్పారు.
0: The soham tattva fasting is prescribed.
1: విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు తన యజ్ఞ సంరక్షణకై రామలక్ష్మణుని తీసుకుని పోతున్నారు.
0: విశ్వామిత్ర was taking along with him Ramalakshmana to save our yajna.
1: దశరథ మహారాజు కుమారుడు సరస్సు కుమారుడు.
0: In fact the sons of Dashrath
1: are so tender.
0: They never faced difficulty.
1: ఎలాంటి ఆహారం కూడా భుజించిన వారు కాదు.
0: And they never had all this
1: కనుక వీరందరినీ అరణ్యం తీసుకుని పోతే ఏమి పెడతాడో ఏమిటో అని దశరథుడు చాలా బాధపడుతున్నాడు.
0: Dashrath was feeling sad because what kind of food that would be given to his children.
1: యమునా తీరంలో పోయేటప్పటికి
0: when they were close to the river
1: రామ లక్ష్మణ రండి అన్నారు.
0: And he wants విశ్వామిత్ర called రామ లక్ష్మణ to come close by.
1: ఆనంద హృదయంతో వెళ్ళారు.
0: And they were so happy about it.
1: వాళ్లకు బల అబల రెండు మంత్రాలు బోధించాడు.
0: అండ్ హి టాట్ దెం టూ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ బల అబల.
1: రాములు అవతార పురుషుడని తెలిసి కూడాను వారికి మంత్రోపదేశం ఎందుకు చేయాలి అని చాలా మంది వాదిస్తూ వచ్చారు.
0: మెనీ పీపుల్ ఆర్గ్యూ హియర్ రామా ఇస్ గాడ్ దెన్ వేర్ ఇస్ ది నెసెసిటీ టు బి టాట్.
1: కానీ గాడ్ అయినప్పటికీ ఆహార విహారంలో ఉంటున్నాడు కదా దేహం.
0: బట్ దో హి ఇస్ గాడ్ హి హస్ గాట్ ఎ ఫార్మ్ ద ఫిజికల్ బాడీ.
1: కనుకనే ఆకలి కాకుండా ఉండే నిమిత్తమై ఒక మంత్రము.
0: To conquer appetite, one mantra.
1: నిద్ర రాకుండా ఉండే నిమిత్తమై ఒక మంత్రము.
0: In order to conquer sleep, another.
1: ఆహారం నిద్ర రెండు లేకపోతే ఎంత సాధనైనా చేయవచ్చును.
0: In order to sacrifice the food and drink, one has
1: ఎంత యుద్ధమైనా కూడా సాధించవచ్చును.
0: You can also be sleepless.
1: ఎంత రాక్షసులైనా జయించవచ్చును.
0: And you can win over any demon.
1: కనుకనే ఆ యమునా తీరముకు పోయినప్పుడు ఈ బల అబల మంత్రోపదేశం చేశారు.
0: Along the river shore, these two forms of knowledge were
1: taught. కొంత దూరం పోయిన తర్వాత లక్ష్మణుడు ప్రశ్నించాడు.
0: After some distance, స్వామి ఎందుకు
1: నాకు ఈ మంత్రోపదేశం చేయటము?
0: స్వామి, why did you teach these two?
1: నాయన, మీరు సుకుమార పుత్రులు.
0: You are so tender.
1: ఆకలి దీని జఠరాగ్ని.
0: And then you have appetite.
1: ఆకలి కాకుండా ఉండాలి.
0: In order to see that you will conquer hunger.
1: అంటే ఎక్కడ వస్తుందో ఈ పోతన.
0: Because the demon may come any moment.
1: నీవు నిద్రపోతూ ఉంటుంటే ఈ రాక్షసులు ఎక్కడ వస్తారో ఏమిటో.
0: When you are fast asleep, the demon
1: may come. కన్నులంతకును రాక్షసుపైనే పెట్టాలి.
0: So you should watch the situation.
1: నీ యొక్క భావం అంతా కూడా ఆనందంతోనే నింపాలి.
0: You should always be vigilant. Blissful
1: కానీ బల అబల రెండు కూడా చేయటం వల్ల నిద్రాహారం రెండు లేకుండా పోయినాయి రామలక్ష్మణులకు.
0: సో బల అబల ఆర్ టాట్ టు యూ ఇన్ ఆర్డర్ టు సాక్రిఫైస్ ద ఫుడ్ అండ్ డ్రింక్.
1: కారణం నిమిత్తమై మహనీయులు మంత్రోపదేశం చేస్తుంటారు.
0: సో దీస్ మంత్రాస్ ఆర్ టాట్ బై ది నోబుల్ సోల్స్.
1: కానీ మంత్రోపదేశం చేయటం వల్ల నేను కృష్ణుడని తెలిసి రాముడని తెలిసి కూడా నాకెందుకు మంత్రోపదేశం చేశాడు అని వాదన వేయకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ ఆర్గ్యూ వై మంత్ర బై టాట్ టు ఇన్కార్నేషన్.
1: నీకు కేవలం దేవుడిని కానీ ఇంకొక మనుషుని కానీ మంత్రోపదేశం చేసింది కాదు ఇక్కడ.
0: అండ్ ఇట్స్ నాట్ సింప్లీ ఉపదేశ ద టీచింగ్ దట్ మ్యాటర్స్.
1: ఒక విధమైన సమయ సందర్భానుసారంగా ప్రవర్తించే నిమిత్తమై.
0: అండ్ ఇట్స్ ఓన్లీ ది వే హౌ టు కండక్ట్ వన్ సెల్ఫ్ అప్రోప్రియేట్ టు ద మూమెంట్ సిచ్యువేషన్.
1: కనుకనే ఉపనిషత్తుల యొక్క తత్వం కేవలం ఆత్మ మనసు వాక్కు ఈ మూడింటి యొక్క ఏకత్వమే ఉపనిషత్తుల యొక్క సారం.
0: ది క్వింటిసెన్స్ ఆఫ్ ఉపనిషత్ centers around these three aspects, the atma, the self, manas, the mind,
1: manasu,
0: and the vaku, the talk.
2: Bhajan bina sukha shanti nahi,
3: bhajan bina sukha shanti nahi,
2: bhajan bina sukha shanti nahi.

0: ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
1: మానవుని యొక్క అభ్యుదయమునకు మానసిక శక్తి, చిత్తశుద్ధి అత్యవసరం.
0: ఫర్ ది హ్యూమన్ ప్రోగ్రెస్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఆర్ ఎసెన్షియల్.
1: మానసిక శక్తి సిద్ధై సిద్ధ శుద్ధియే మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చగలుగుతుంది.
0: It's only the mental strength and the purity of heart that makes the human divine.
1: మానవునకు మనసే మూలాధారం.
0: Mind is the basis for the mankind.
1: మనస్సునకు సంకల్పములే ఆధారం.
0: Mind is based on the bundle of thoughts.
1: సంకల్పముల యొక్క ప్రభావం చేతనే మానవుడు తన ప్రవర్తనను మంచిగానో చెడ్డగానో మార్చుకోగలుగుతున్నాడు.
0: The human behavior turns good or bad basing on the thoughts that he entertains.
1: సంకల్పముల యొక్క ప్రభావం మనిషి పైన పడినప్పుడే మనిషి అందు ఉన్నటువంటి సర్వేంద్రియములు కూడాను ఆ సంకల్ప ప్రభావమునే అనుసరిస్తూ ఉంటాయి.
0: The effects of thoughts will spread all over the body, all the senses of the human body.
1: మానవుని యొక్క జీవితము సంకల్పముల యొక్క పంటని.
0: The fructification of the human life is based on the thoughts.
1: ఒక చిన్న రాయిని మనం ఒక కొలనులో వేసినప్పుడు ఆ కొలనులో అలలు ప్రారంభమవుతాయి.
0: When a small pebble is thrown in a lake of water, there starts the waves spreading all over.
1: ఆ తరంగములు మనకు కనిపించినను కనిపించకపోయిన కూడాను ఆ యొక్క కొలను యొక్క రూపాన్ని సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: You may notice or not, the waves spread all over the surface of the lake.
1: అదే విధముగానే మానవుని యొక్క సంకల్పం అనేటువంటి యొక్క రాయి మాన సరోవరంలో పడినప్పుడు ఆ మాన సరోవరం యొక్క అలలు దేహ సర్వత్రా కూడా వ్యాపించిపోతాయి.
0: Likewise, human thought is like a pebble dropped in the lake of the human mind, rising the waves that spread all over the body, the lake.
1: ఆ తరంగములు నోటి యందు ప్రవేశించినప్పుడు సద్వాక్యములు ఉచ్చరిస్తాడు.
0: When once these waves enter into our mouth, we speak nice words.
1: లేక ఆ సంకల్పములు చెడ్డవే అయినప్పుడు విపరీతమైనటువంటి యొక్క వాక్కులు ఉచ్చరిస్తాడు.
0: Prompted by bad thoughts, what all he speaks are bound to be foul and bad.
1: కన్నరంధ్రములో ప్రవేశించినప్పుడు దుశ్శబ్దము లేక సుశబ్దమును అనుభవిస్తాడు.
0: Thoughts as they enter into the ear may help it to listen to good sound or bad.
1: నేత్రములందు ప్రవేశించినప్పుడు సుదృష్టియో కుదృష్టియో ఏదో ఒకటి ప్రారంభమవుతుంది.
0: Good and bad vision depends upon the thoughts that get into our eye.
1: ఈ సంకల్పములు హస్తములు ప్రవేశించినప్పుడు చెడ్డ కర్మలు లేక మంచి కర్మలు ఆచరిస్తాడు.
0: The hand does good or bad depending upon the thoughts that enter into them.
1: పాదములు ప్రవేశించినప్పుడు దుస్సంగములు లేక సత్సంగములు చేరుతూ ఉంటాడు.
0: Thoughts that get into the feet will take you to join the good company or the bad.
1: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలకు ఈ సంకల్పములే మూలాధారము.
0: So good and

0: that depend on thoughts.
1: ఈనాటి మానవుడు భగవంతుని ఆశిస్తున్నాడు.
0: Man today wants God.
1: భగవంతుని స్మరిస్తున్నాడు.
0: He thinks of God.
1: భగవంతుని చింతిస్తున్నాడు.
0: He thinks of God.
1: కానీ ఇంత మాత్రం చేతనే భగవంతుడు మనకు లభ్యం కాడు.
0: It's not enough to experience God.
1: భగవంతుని చింతించడంత మాత్రమున భగవంతుడు అంత సులభప్రియుడు కాదు.
0: You cannot catch hold of God by merely thinking of him.
1: భగవంతునికి సంపూర్ణ అర్పితం కావాలి.
0: One has to totally surrender to God.
1: ఈ అర్పితమైనప్పుడే తాను భగవంతుడు ఏకమైపోతాడు.
0: When once you surrender, you and God become one.
1: ఏకం సత్య ప్రభావదంతి. ఈ ఏకత్వమునే అనేకత్వంగా విభజించి పండితుడు వివిధ నామములతో ఉచ్చరిస్తుంటారు.
0: This principle of oneness, the unity, is explained in a diversified way by scholars.
1: దైవముతో ఏకం కావాలన్నా ఏ విధమైనటువంటి సాధనలు చేర్పాలి?
0: To be one with God, what spiritual path should we pursue?
1: మనకు దగ్గరలో ఒక బొగ్గు ఉన్నది, అగ్గి ఉన్నది.
0: We have the coal and the fire so close to us.
1: కానీ అగ్గి ఒక చోటు, బొగ్గు మరొక చోటు ఉన్నప్పుడు ఈ అగ్ని బొగ్గులో ప్రవేశించదు.
0: But when the fire and the coal are at a distance, you can't expect the fire to get into the coal.
1: ఈ బొగ్గును అగ్నికి సమీపంగా ఉంచి
0: coal has got to be so close to the fire.
1: కొంత గాలి వీచినప్పుడే ఈ బొగ్గు కూడాను అగ్నిగా మారిపోతుంది.
0: When you fan it, the coal also transforms into fire.
1: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
0: This what is meant that nor the brahman.
1: ఈ సమీపత్వం చేత తాను ఆ సమీప స్వరూపాన్ని పొందుతుందో అది ఏ నిజమైనటువంటి యొక్క ఏకత్వము.
0: As you are so close, you assume that form. There lies the principle of unity or oneness.
1: మనం భుజించినటువంటి ఆహారము,
0: the food that's partaken,
1: లోపల జీర్ణమయ్యి
0: is digested in
1: దేహం సర్వత్రా ఆ యొక్క రసమును అందింపచేస్తుంది.
0: And the essence of the food is circulated all over the body.
1: అప్పుడు ఈ యొక్క భుజించిన ఆహారము మన యొక్క దేహము రెండు ఒక్కటైపోతాయి.
0: Then the food partaken, digested, assimilated and the body become one.
1: అదే విధంగానే భగవంతునిలో మనం ప్రవేశించాలి, అర్పితం కావాలి.
0: We have to get into divine. Surrender
1: ourselves. సంకల్పం అన్ని కూడాను భగవత్ సంకల్పములుగా మారిపోవాలి.
0: All our thoughts should become divine thoughts.
1: భగవత్ భావం చేత ఈ యొక్క సంకల్పములు పవిత్రమై నిత్యమై సత్యమై సందీప్తమై ఉంటుంటాయి.
0: God's grace, our thoughts would become sacred, eternal, noble and very high.
1: ఈ ఏకత్వాన్ని మనం పొందవలనన్నా ఈ దివ్యత్వంతో మనం మానవత్వము ఐక్యత గావించాలి.
0: In order to experience this oneness, the human must merge in the divine.
1: భగవంతుడు నారాయణుడు, జీవుడు నరుడు, ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే నరనారాయణుడు యొక్క స్వరూపాన్ని పొందుతున్నాడు.
0: The individual is Nara, God is Narayana, both should become one.
1: అనగా నర అనగా ఆత్మతత్వమే, ఆత్మస్వరూపమే.
0: నర ఇస్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ.
1: కనుకనే నరుడు అనగా కేవలము మానవాకారం ధరించినంత మాత్రమున తాను మానవుడు కాదు.
0: బై టేకింగ్ దిస్ హ్యూమన్ బాడీ, యు కాన్ బి నర, ఎ హ్యూమన్ బీయింగ్.
1: దేహం ఆకారము మాత్రమే మానవత్వం, కానీ ఆత్మస్వరూపమే.
0: You are human in form, but you are the very embodiment of the spirit.
1: దేహమునందు కూడాను నకసిక పర్యంతం కూడాను ఆత్మనే సంచరిస్తూ ఉంటుండాలి.
0: In fact, in the body, from top to toe, is atma that moves above.
1: ఏ పని చేసినా, ఏ సంకల్పమును సంకల్పించినా, ఏ యొక్క మాట చెప్పినా, ఏ కార్యంలో ప్రవేశించినా అంతైకుడును ఆత్మతత్వంగానే రూపొందుతుంది.
0: Whatever that is done, whatever that is said, whatever that is thought is full of atma only.
1: కనుక మనము దైవ చింతన చేసినంత మాత్రమే చాలదు.
0: సో ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు మియర్లీ థింక్ ఆఫ్ గాడ్.
1: దైవానికి అర్పితం కావాలి.
0: యు హావ్ టు ఆఫర్ యువర్ సెల్ఫ్ టోటలీ టు గాడ్.
1: అందువల్లనే మమై వాంసో జీవలోకి జీవభూత సనాతన, మానవుడు అంశము.
0: యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
1: భగవంతుడు బింబము.
0: అండ్ గాడ్ ఇస్
1: బింబ. ప్రతిబింబముల యొక్క ఏకత్వమే మన యొక్క సాధన యొక్క స్వరూపము.
0: The reality of spiritual pursuit lies in the unification of the object and the reflection.
1: కేవలం పాదములను పూజించినంత మాత్రమున,
0: by merely taking in,
1: నామమును స్మరించినంత మాత్రమున,
0: by thinking his glory,
1: ఆకారమును చింతించినంత మాత్రమున,
0: by thinking of his form,
1: చాలదు. ఇది ప్రాకృతమైనటువంటి యొక్క పనులు.